0: పార్టిసిపేట్ ఇన్ జప, వి పార్టిసిపేట్ ఇన్ యాగ. వీ షుడ్ క్లియర్లీ అండ్ స్ట్రాంగ్లీ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ ఓన్లీ వేస్ అండ్ పాత్ టు రీచ్ గాడ్. అండ్
1: భావ రాగ తాళములు సమ్మిళితమైపోవాలి దైవత్వములు.
0: ఇన్ డివినిటీ భావ రాగ తాళ, దట్ ఈస్ ది థాట్, ది ట్యూన్ అండ్ ది టైమింగ్, దే షుడ్ ఆల్ కోయిన్సైడ్.
1: త్రిమూర్తి స్వరూపం అని కూడా నిరూపించారు.
0: దిస్ హెస్ ఆల్సో బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది ఫార్మ్ ఆఫ్ ది త్రిమూర్తి.
1: త్రిమూర్తి అనగా ఏమిటి? మూడు తలలకు ఉన్నటువంటి వాడు గాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం భావిస్తున్నాం. కాదు, విష్ణు అనగా సర్వవ్యాపకత్వం అనేటువంటి జ్ఞానశక్తి.
0: We think by the word Trimurti that there is some form which has got three heads. That is not so. This consists of the omnipresence.
1: Bhavamulu srishtinchetvanti oka kriya shaktiye Brahma.
0: The kriya shakti which creates the thought, that is Brahma.
1: Sampurnamainatvanti dehabalamnu andinchetvanti oka Ishwarattvame bala shakti.
0: That which gives you the total physical strength.
1: Kanukaneni jnana shakti, bala shakti, kriya shaktini moodintini ekam chesi nee prarthana salpali.
0: That is why your prayers and your jhana should consist of harmonizing your three aspects, the jnana shakti, the kriya shakti and the bala.
1: Dinine triputi trigunam tridalakaram trinetrancha triyayudham trijanma papa samharam ekabilvam shivarpanam annaru. Ee tridalam aneetundi oka bilvam untadi, moodu aakuluga untadi, kaani totemu okkate.
0: The harmonizing of these three types of strength, the jnana shakti, the bala shakti and the kriya shakti, this is represented symbolically by the tridala. Tridala having one common stem, all the three should be harmonized into one.
1: Manam bilvapatri vestunname kani bilvapatriga manam tayar kavatam ledu.
0: We are only using this tridala, the bilvapatri, in our puja, but we are not transforming.
1: Trishulani chustunnam gaani trishulam yokka tattvanni artham cheskovatam ledu.
0: We are seeing the trident, the trishula, but we do not understand its significance.
1: Anaga jnana shakti, bala shakti, kriya shakti moodinti endukodunu okkate aadharamainatundi stambham untundali.
0: The meaning of this is that in the jnana, bala and kriya shakti we should have the same origin and stem.
1: Kanukani ఆధారము ఆధేయము ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకుంటుంటే మన యొక్క ధ్యేయమును మనం చెందగలటానికి ఏమాత్రము కూడా సందేహం ఉండదు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ది కంటెంట్ అండ్ ది కంటైనర్ దట్ ఈస్ ది బేస్ యాజ్ వెల్ యాజ్ ది కంటెంట్స్ దేర్ విల్ బి నో డిఫికల్టీ వాట్స్ ఎవర్ ఫర్ అస్ టు రీచింగ్ ది గోల్.
1: ఇక్కడ ఆధారం ఏమిటి, ఆధేయం ఏమిటి?
0: What is the content here and what is the container?
1: ఆధారమే లేకపోతే ఆధేయముల యొక్క మార్పే మనకు సంభవించదు.
0: Without the basis cannot change.
1: ఈ వెండినే లేకపోతే ఈ టంబ్లరే రూపం ధరించడానికి వీలు కాదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో బేస్ ఆఫ్ దిస్ సిల్వర్ వీ కెనాట్ గెట్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఎ టంబ్లర్.
1: ఈ వెండిని అనేక రకమైనటువంటి ఒక రూపనామములుగా తీర్చిదిద్దుకోవచ్చు.
0: దిస్ సిల్వర్ కెన్ బి మేడ్ ఇన్ టు డిఫరెంట్ ఫార్మ్స్.
1: కానీ ఆధారమైనటువంటి యొక్క వెండి మాత్రం ఏనాటికి మార్పు చెందదు.
0: దిస్ సిల్వర్ విచ్ ఇస్ ది బేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ కెనాట్ చేంజ్.
1: దీనిని ఉపాదాన కారణము అన్నారు వస్తువులను.
0: This has also been represented by saying
1: nimitta karanam annaru daivatvanni.
0: The divinity has been described as the
1: nimitta karaname lekapothe upadana karanam e matram kudanu manaku labhinchadu.
0: If there is no basis of divinity, it is not possible for us to get this base for
1: kalukane ee anninti yokka ekatvanni manam anubhavinche nimittamai ee pavitramainatundi marganni avalambinchi chitta suddhini kaliginchukotaniki prayatninchali.
0: For us to experience the oneness of all these things, we shall have to take this sacred path by which we can cleanse our chitta.
1: Krishna ayya cheppadu, cost of humanity, there is only one religion, religion of love. There is only one language, language of the heart. There is only one God, is omnipresent.
0: Krishna has said that there is only one religion, that is the religion of love. There is only one caste, that is the caste of humanity, and there is only one God, that is the omnipresent.
1: Even ఒక్క గమ్యాన్ని చేరడానికి ఒక్క చిన్న ఉదాహరణ మీరే చూసుకోవచ్చును. ఈస్ట్ నుంచి వచ్చారు, వెస్ట్ నుంచి వచ్చారు, నార్త్ నుంచి వచ్చారు, సౌత్ నుంచి వచ్చారు, ఇతర దేశం నుంచి కూడా వచ్చేసారు. కానీ మార్గములు ఎన్నెన్నో దాటుకుని వచ్చారు. చేరటం మాత్రము పూర్ణచంద్రహాలలో అందరూ ఒక్కటిగా చేరారు.
0: We must recognize that these are all the paths to reach the same destination. For instance, people have come from east, from west, from north, from south. They have taken different paths. Although the paths are different, they have all reached the same destination, Purnachandra Auditorium.
1: Ide nijamainatundi adhyatmikaniki sariyainatti moola sutram.
0: This is the real basis for the spirit of adhyatma.
1: Matamulanniyu veru margambu okkate వస్త్రభేదము వేరు వస్తు ఒకటే.
0: The religions are all different, but the path is the same to the destination. The cloths are different, but the base of the clothing is the same.
1: శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే.
0: The ornaments are different in form, but the gold that makes the ornaments is the same. The cattle may have different colors, but the milk that comes from the cattle is all the same.
1: జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే, జాతి నీతులు వేరు జన్మం ఒకటే.
0: The jivas are different, but the content of the jivas is the same. The sect and the creed may be different, but the human being is the same.
1: దర్శనములు వేరు దైవంబు ఒక్కడే, పూజాతులు వేరు పూజలొకటే.
0: The visions of divinity may be different, but God is one and the same. The flowers with which you worship God are different, but the worship is the same.
1: తెలియలేకను మానవు తెలివి దప్పి బ్రతుకు కోసము బహు బాధ బదులైరి. బ్రతుకు కోసమని ఇన్ని రకములైనటువంటి మార్పులు, ఇన్ని రకములైనటువంటి కూర్పులు, ఇన్ని రకమైనటువంటి యొక్క అసాధనలు కూడా అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: Man without understanding this fundamental truth is having so many difficulties, accepting so many paths and troubles in his life.
1: బ్రతుకు కోసం, దేని కోసం బ్రతుకు?
0: This is for living. What for is the life?
1: చిరకాలము ఉంటుండాలని బ్రతుకు కోసమా?
0: Do we want to live long?
1: ఆశించవలసినటువంటిది దీర్ఘ జీవితము కాదు, దివ్య జీవితాన్ని ఆశించాలి.
0: What we have to desire is not long life but divine life.
1: పొందవలసినటువంటిది ఆత్మానందాన్ని పొందాలి కానీ విషయానందమును కాదు.
0: What we want is the bliss of ఆత్మ but not material happiness.
1: వస్తువును భుజం పైన పెట్టుకున్న బుద్ధి భగవంతుని పైన పెట్టాలి.
0: Even if we have the matter on our shoulders, our thought must be on God.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, పవిత్రతను, జ్ఞానతత్వాన్ని అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: This divinity and this sacredness and the wisdom we should try and understand.
1: ప్రేమ స్వరూపులారా, అందరి యందు ఇలాంటి వాంఛ, ఇలాంటి ఆశయము అనంతంగా ఉంటున్నది. అయినప్పటికీ వారికి సరైనటువంటి మార్గమును, సరైనటువంటి యొక్క విషయమును తెలిపేటువంటి వారు అరుదు కావటం చేతనే ఈ మార్గానికి భిన్నంగా నడుస్తూ వస్తున్నారు.
0: ప్రేమ స్వరూపస్, సచ్ థాట్స్ అండ్ సచ్ డిజైర్స్ ఆర్ ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీవన్, బట్ బికాస్ దేర్ ఆర్ నాట్ పీపుల్ ఎనఫ్ హూ కెన్ టెల్ దెమ్ వాట్ ఈస్ ది రైట్ పాత్ ఫర్ ఫ్రక్టిఫైయింగ్ దీస్ థాట్స్, దే ఆర్ టేకింగ్ ది రాంగ్ పాత్.
1: కనుక పుష్టి వ్యక్తి అనేటువంటి యొక్క దైవత్వము సర్వత్రా ఉంటున్నదనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించండి.
0: We should recognize the truth that divinity, which is the objective of this pushti class of people, is present, is omnipresent.
1: Kevalamu oka maryada shakti aneetvanti oka ee dehamu ee stage ki vachinappudu poorna chindi halanta nishabdanga untuntadi.
0: Just when what may be described as the maryada shakti, this body comes into the auditorium, then the poorna chandra hall becomes very quiet.
1: మర్యాద శక్తి అనేటువంటిది మందిరంలో ఉంటున్నప్పుడు ఈ పూర్ణచందు హాలు అలజడగా ఉంటుంటాది.
0: బట్ వెన్ దిస్ బాడీ ది మర్యాద శక్తి ఈజ్ ఇన్ ది మందిర్, దెన్ ది పూర్ణచంద్ర హాల్ ఇస్ క్వైట్ నాయిసీ.
1: ఈ రెండు భేదములో ఉండినంత వరకు కూడాను జ్ఞానసిద్ధి మనకు లభించదు.
0: So long as we confine ourselves to these two stages, we will not become wise.
1: అడవుల యందున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడి ఉన్న, ఎక్కడుండినప్పటికీ ఈ యొక్క పుష్టి శక్తి అనేటువంటిది ఉన్నదేని సత్యాన్ని గుర్తించి మన యొక్క డిసిప్లైన్, క్రమశిక్షణను నడుచుకుంటూ రావాలి.
0: వెదర్ యు ఆర్ ఇన్ ది స్కై ఆర్ ఇన్ ది వాటర్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ఎ టౌన్, ఎనీవేర్ యు మే బి, రికగ్నైజింగ్ దట్ దేర్ ఈస్ దిస్ పుష్టి శక్తి, ది ఆమ్ని ప్రెసెంట్ డివినిటీ, వీ షుడ్ కండక్ట్ అవర్ లైఫ్.
1: తిరుపతికి పోయి ఏ రీతిగా బొచ్చునిచ్చి ఉచ్చ కోరికలు కోరుతుంటామో ఆ విధంగా ఉండినట్టుగానే ఉంటుంటుంది. ఇక్కడ కూడా స్వామికి దగా చేసినట్టుగా ఉంటుంది. స్వామి ముందు ఒక నటన, స్వామి వెనుక మరొక నటన, ఇది దగా కాదా?
0: లైక్ గోయింగ్ టు తిరుపతి అండ్ ఆఫరింగ్ వన్స్ హెయిర్, హియర్ ఆల్సో ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి దే డిసీవ్ స్వామి. టు బీ ఇన్ వన్ వే ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి అండ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ టోటలీ డిఫరెంట్ మేనర్ ఇన్ హిస్ అబ్సెన్స్, ఈజ్ దిస్ నాట్ డిసీట్?
1: కనుక ఇట్టు చిన్న చిన్న విషయంలో ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్త వహించాలి, సర్వత్రా ఉంటుండాలి. ఎందుకంటే దైవత్వము నిశ్శబ్దములోని శబ్దమే దైవత్వం.
0: Even in such small matters, we should be very careful and cautious. The reason is, in silence, the strength of voice that is present in silence is
1: బాహ్య శబ్దమును ఏనాడు మనం స్తంభిస్తామో అప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క గింకార ఓంకారముల యొక్క శబ్దమును మనం శ్రవణం చేస్తాము.
0: The moment we give place to listening to outside sounds, then and close them off, then only you can hear God.
1: ఏదైనా ఒక శబ్దంగా ఉంటుంటే మన దగ్గర వచ్చి మాట్లాడేటువంటి వారి యొక్క పలుకు కూడా మనకు వినిపించదు.
0: ఇఫ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ నాయిస్ ఇన్ ది ఎయిర్, ఈవెన్ ఇఫ్ వన్ కమ్స్ క్లోజ్ టు యూ అండ్ స్పీక్స్,
1: కానీ దైవత్వం ఎలాంటి వాడు, అణోరణీయాన్ మహతో మహీయాన్, అణుతత్వంలో కూడా ఉంటున్నాడు కనుక మనము అణుతత్వాన్ని మొట్టమొదట అభివృద్ధి గావించుకున్నప్పుడే ఘనత్వం అనేటువంటి దాన్ని మనము అనుభవించడానికి వీలవుతుంది.
0: God's aspect is such that he is present as a small tiny thing in small things and as an infinite thing in big things. So when we accustom ourselves to listening to small things, we can then only experience the infinite.
1: Kanuka nee bhagavantudu nee chuttu kuda untunnadu.
0: God is present all around you.
1: Athani yokka nadakalu kuda nu neeku vinipinchali.
0: He is moving, his footsteps.
1: Aa nadakalu neeku vinipinchalante bhashya shabdanni sambhippu cheskovali.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 24th of November 1980.

దివ్య సంస్కృతి తత్వంబు తెలుసుకునగా భవ్య భావాలు కూడిన భారతీయ దివ్య తత్వం దివ్య సంస్కృతి తత్వంబు తెలిసి కొనగా భారతీయుల యత్నింప నేరరైరి ఇంతకంటెను ధౌ

0: ఇంతకనుసెను దౌర్భాగ్యమేమి కలదు.
1: ఇండియన్ భారతీయ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద సేక్రెడ్ కల్చర్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ అండ్ ది హైయెస్ట్ మోస్ట్ ఎలివేటెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్. వాట్ గ్రేట్ బ్యాడ్ లక్ అండ్ అన్ఫార్చునేట్ థింగ్ కెన్ హ్యాపన్ దాన్ భారతీయర్ దెమ్సెల్స్ నాట్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దెర్ ఓన్ కల్చర్ విచ్ ఇస్ సో సీక్రెట్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: భారతీయులు స్వతంత్రమును పొందగలిగిరి కాని ఐక్యతను సాధించలేకపోతున్నారు.
1: భారతీయర్స్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ అండ్ అచీవ్ యూనిటీ.
0: ఐక్యత లేని స్వాతంత్రము కరెంటు లేని వైరు వంటిది.
1: ఇండిపెండెన్స్ విచ్ ఈజ్ నాట్ సపోర్టెడ్ బై యూనిటీ ఈజ్ లైక్ ఎ వైర్ విచ్ డస్ నాట్ హ్యావ్ కరెంట్.
0: భారతీయుడి పవిత్రమైన సనాతన ధర్మము.
1: ది కల్చర్ ఆఫ్ ఇండియా ఈజ్ బేస్డ్ అపాన్ సేక్రెడ్ ఈక్వాలిటీ.
0: ఇది ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యంతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ ఫుల్ ఆఫ్ సేక్రెడ్నెస్ డివినిటీ అండ్ క్యారెక్టర్.
0: అవతారములకు ఇది ఆటపట్టు.
1: దిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ ది డిసెండెంట్స్ ఆఫ్ అవతారాస్.
0: ఋషులు, మునులు, యోగులు, వీరులు, ధీరులు, సూరులు, పతివ్రతామతల్లు కూడా ఇది పుట్టినిల్లు.
1: భారత్ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ద నాట్ మెర్లీ ఆఫ్ ది అవతార్స్ ఋషిస్ మునిస్ సీక్రెట్ పీపుల్ అండ్ గ్రేట్ చేస్ట్ విమెన్.
0: మబ్బులు కప్పిన సూర్యుడు కొంతకాలం కనిపించకపోవచ్చును, కానీ సూర్యుడు వేయటం వీలు కాదు. అది ఏ విధముగానే కొన్ని సాంప్రదాయములు, కొన్ని ఆధునిక పద్ధతులు అనేటువంటి మేఘములు అడ్డగించడం చేతనే భారతీయ సంస్కృతి కొంత మరుగైనది. కానీ ఇది దీనికి ఏనాటికి నాశం లేదు.
1: జస్ట్ యాజ్ సన్ మే నాట్ బి సీన్ వెన్ హీస్ కవర్డ్ బై ది క్లౌడ్స్ ఫర్ ఎ షార్ట్ వైల్ అండ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ విచ్ సన్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్స్ అండ్ షైన్. సో ఆల్సో భారతీయ కల్చర్ ఫర్ సమ్ టైమ్ ఇట్ హ్యావ్ బీన్ కవర్డ్ బై డార్క్ క్లౌడ్స్ బట్ ఇట్ కెన్ నెవర్ బి
0: యుగమునందు కూడా ఇట్టి మహాపురుషులు అవతరిస్తూనే ఉన్నారు.
1: ఈవెన్ టుడే యూ కెన్ కమ్ అక్రాస్ సచ్ గ్రేట్ సోల్స్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఇట్టి మహాపురుషులు అవతరించినటువంటి యుగమే లేదు భారతదేశమునందు.
1: ఇన్ ది హిస్టరీ ఆఫ్ భారత్ దెర్ ఇస్ నో టైమ్ వెన్ సచ్ గ్రేట్ పీపుల్ ఆర్ నాట్ బోర్న్.
0: విదేశీయులు భారతీయ దేశము పైన

0: నేత్రములతో కన్ను పెట్టి చూస్తున్నారు.
1: ఫారినర్స్ ఆర్ వాచింగ్ భారత్ విత్ ఆల్ కాన్సన్ట్రేషన్ విత్ 1000 ఐస్.
0: కేవలము భారతీయుల యొక్క సిద్ధాంతమే కాక ఆధ్యాత్మిక తత్వం పైన అనేక విధములైన ఆశలు కల్పించుకుని విదేశీయులు దీనిని ఆశ్రయిస్తూ వస్తున్నారు.
1: ఫారినర్స్ ఆర్ ఎంటర్టైనింగ్ గ్రేట్ హోప్ అబౌట్ ది స్పిరిచువాలిటీ అండ్ ది కల్చరల్ కంటెంట్ ఆఫ్ భారత్ అండ్ ది ఆర్ అప్రోచింగ్ విత్ రెవరెన్స్.
0: కానీ భారతీయుల వారసత్వమైనటువంటి ఈ సంస్కృతిని భారతీయులే తొలగించుకున్నందుకు ప్రయత్నిస్తున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ భారతీయ జనరల్ ఆర్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ అప్ సచ్ సేక్రెడ్ కల్చర్ విచ్ ఈస్ దేర్ బర్త్ రైట్ అండ్
0: ఐడెంటిటీ యొక్క వైచిత్ర్యం.
1: దిస్ ఈస్ రాదర్ సర్ప్రైజింగ్.
0: నిజముగా భారతీయ సంస్కృతిని ఇట్టిది అట్టిదని వర్ణించడానికి ఎవరి తరము కాదు.
1: నో వన్ కెన్ పాసిబిలీ డిస్క్రైబ్ ది నేచర్ అండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ కల్చర్.
0: కనుక ఈనాడు భారతీయులు లౌకికమైన భోగ భాగ్యములను ఆశించి దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి మన సంస్కృతిని విస్మరిస్తూ ఉన్నారు.
1: భారతీయ టుడే టెంప్టెడ్ బై ద మెటీరియల్ కంఫర్ట్స్ అండ్ లగ్జురీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ గివింగ్ అప్ సేక్రెడ్ కల్చర్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు కంపేర్ విత్.
0: క్షణభంగురమైన ఈ భౌతిక సంపదలు అవసరమే, కానీ భౌతిక సంపదలతో పాటు ఆధ్యాత్మిక సంపదని కూడా మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే తిరిగి మనం ఇతర దేశాలకు కొంచెం ఆదేశం అందించేటువంటి అధికారులమవుతాం.
1: నో డౌట్ వరల్డ్లీ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ మే బి నెససరీ, బట్ అలాంగ్ విత్ వరల్డ్లీ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ స్పిరిచువల్ వెల్త్ హావ్ టు బి అక్వైర్డ్, దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ఎ ఫుల్ లైఫ్ అండ్ వి కెన్ హోల్డ్ ఎన్ ఎగ్జాంపుల్.
0: ఈనాడు భారతీయ సంస్కృతిని ప్రభుత్వం కూడా విస్మరించి దానికి విరుద్ధమైనటువంటి మార్గములను అవలంబిస్తూ వస్తున్నారు.
1: అన్ఫార్చునేట్లీ ఈవెన్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఎ గో బై ఫర్ భారతీయ కల్చర్ టుడే.
0: వీరి యొక్క భాషలను వీరి యొక్క ఆదేశాలను గంభీరంగా ఉండవచ్చును, కానీ వీరి దృష్టి అంతే కూడా పాశ్చాత్య నాగరికత పైననే అభివృద్ధి కలుగుతూ ఉంటున్నది.
1: దేర్ టాక్ అండ్ దేర్ ప్రొక్లమేషన్స్ మే బి గ్రాండ్ బట్ దే ఆర్ ఓరియంటెడ్ టువర్డ్స్ వెస్ట్రన్ కల్చర్ అండ్ వెస్ట్రన్ ఐడియాస్.
0: భారతీయులు కూడాను ఈ యొక్క పాశ్చాత్య నాగరికతను కొంచెం దృష్టిని అభివృద్ధిపరిచి లక్ష్యమంతేకును దాని అందే అనిస్తూ ఉన్నారు.
1: భారతీయాస్ ఆల్సో ఆర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ టర్నింగ్ టువర్డ్స్ వెస్ట్రన్ సివిలైజేషన్ అండ్ వేస్ ఆఫ్ లైఫ్.
0: గొప్ప దురదృష్టము.
1: దిస్ ఈజ్ గ్రేట్ మిస్ ఫార్చ్యూన్.
0: మిన్నెడి కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారు కై వెతకనేల.
1: వెన్ యూఆర్ హ్యావింగ్ ఎ గోల్డ్ మౌంటైన్ ఆఫ్ గోల్డ్ ఇట్సెల్ఫ్, వై డు యు గో ఇన్ సర్చ్?
0: కోరిన ఫలమిచ్చు కామధే గోమిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏల.
1: వెన్ యూఆర్ హ్యావింగ్ ఎ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ రైట్ వెరీ నియర్ యూ, వై షుడ్ యు గో ఇన్ ఫర్ సచ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఎల్స్వేర్?
0: అడిగిన పాలిచ్చు కామధేనువయుండ ధనమిచ్చి ఆవును కొనగనేల.
1: వెన్ యూఆర్ హ్యావింగ్ కామధేను ఇట్సెల్ఫ్ విచ్ కెన్ గివ్ ది నెక్టరైన్ మిల్క్, వై షుడ్ యు పే ఫార్ అండ్ బై ద మిల్క్?
0: ఎన్న భారతే తన్న భారతాన్ని భారతమందు లేనటువంటిది మరి ఏ దేశమునందు కూడా కనిపించదు.
1: దేర్ ఇస్ ఎ గ్రేట్ డిక్లరేషన్ దట్ వాట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ భారత్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇట్టి సర్వ కళ్యాణములతో సర్వ గుణములతో సర్వ శక్తులతో ఇమిడి ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని విస్మరించి కేవలము ఈ భారతదేశాన్ని తూలనాడటము, భారతదేశాన్ని ఆశాస్పదంగా చూసుకోవటము, భారతీయ సంస్కృతిని విస్మరించి కొంతవరకు దీన్ని విమర్శించడానికి ప్రయత్నించడము, ఇది భారతీయుల యొక్క దురదృష్టము.
1: It would be a great misfortune and bad luck for Bharatiyas if they criticize Bharatiya culture, which is full of spiritual wealth and all ideas, and start imitating the other cultures and other civilizations.
0: Nijamuga Bharatiyulu yokka maha bhagyam anaikunti inta antane cheppataku veelu kaadu.
1: It is impossible to describe what great good fortune is that of Bharatiyas.
0: దానిని అనుభవించడానికి యోగ్యత కూడా అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెససరీ టు హ్యావ్ సమ్ క్వాలిఫికేషన్ టు రియలీ ఎంజాయ్ దట్.
0: పాండిత్యం ఉండవచ్చును,
1: స్కాలర్షిప్ మే బి దేర్,
0: విద్యావంతుడు కావచ్చును,
1: దేర్ మే బి పీపుల్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్,
0: శక్తివంతుడుగా ఉండవచ్చును,
1: దేర్ మే బి ఫిజికల్ పవర్ అండ్,
0: కానీ ఎన్ని బలము నుండి కూడా ఆధ్యాత్మిక బలమే లేనప్పుడు ఇది నిరుపయోగమే తోస్తుంది.
1: విత్ ఆల్ దీస్ పవర్స్ అండ్ స్ట్రెంగ్ ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ స్పిరిచువల్ పవర్ ఇట్ కమ్స్ టు ఎ నాట్.
0: వేద శాస్త్రములు వివరించి బుధులు చేసి చెప్పించవచ్చు, చదవవచ్చు.
1: One may read scriptures and make great scholars repeat those scriptures.
0: యజ్ఞయాదిక్త పంబులు అధికారులు చేయించవచ్చు, తా చేయవచ్చు.
1: You may also get great sacrifices performed by people who are authorized for that, and you may yourself do it.
0: ఇళ్లలో నగల తీర్థములకేగి పుణ్యము సాధించవచ్చు, తా సాధవచ్చు.
1: యు మే గో టు వేరియస్ పిల్గ్రిమేజెస్ అండ్ మే అర్న్ ద మెరిట్స్ ఆఫ్ విజిటింగ్.
0: అష్టాంగ యోగ విద్యలను ఆర్యులకు ఉపదేశం. చేయవచ్చు, సా చేయవచ్చు.
1: యు మే ఆల్సో గెట్ అష్టాంగ విద్య స్టార్ట్ అండ్ డిక్లర్ అండ్ యూ ప్రాక్టీస్ దెమ్ ఆల్సో.
0: కానీ దేహేంద్రియములను కట్టి మనసు నిలిపి అంతఃకరణము నిలిపి ఆత్మతత్వం పొందేటువంటిది ఎవరికీ సాధ్యము కాదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ టు జస్ట్ కంట్రోల్ ద మైండ్, టర్న్ ద మైండ్ ఇన్వర్డ్ అండ్ ఎంజాయ్ ఆత్మ కంటిన్యూస్లీ అండ్ ఎటర్నల్.
0: దాని తత్వమును గుర్తించినటువంటి వారికే భారతీయుల యొక్క మహాభాగ్యం గుర్తించడానికి అధికారులు అవుతారు.
1: ఓన్లీ దోస్ పీపుల్ హూ హావ్ అండర్స్టాండ్ దట్ సీక్రెట్ కెన్ అండర్స్టాండ్ అండ్ అప్రీషియేట్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయాస్.
0: భారతదేశంలో ఒక తల్లి బిడ్డలే.
1: ఆల్ ది భారతీయాస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ వన్ మదర్.
0: దేశ భాషలు వేరు కావచ్చును,
1: ది లాంగ్వేజెస్ మే బి డిఫరెంట్.
0: దేశ భాషలు వేరు కావచ్చును,
1: ది అటైర్ అండ్ ది డ్రెస్ మే బి డిఫరెంట్.
0: కానీ అందరూ ఒక్క కుటుంబంలో సంబంధించినటువంటి వారే.
1: బట్ ఆల్ ఆఫ్ us బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: మనది భారతీయులందరికీ కూడా ఒక్క మానవ జాతి అని.
1: ది భారతీయర్ షుడ్ బిలీవ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: ఈ జాతికి ప్రభు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ లార్డ్ అండ్ వన్ మాస్టర్ ఫర్ దిస్ కాస్ట్,
0: భగవంతుడు.
1: దట్ ఈస్ గాడ్.
0: అట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాలంటే నీ పదవులు, నీ విద్య, నీ యుక్తి, నీ యొక్క యోగములు ఏమాత్రం కూడా పనికిరావు.
1: వితౌట్ అర్నింగ్ ది గ్రేస్ ఆఫ్ సచ్ మాస్టర్ హూ ఇస్ గాడ్, వాట్ ఎవర్ ఎల్స్ యూ అకాంప్లిష్ అండ్ అచీవ్, ఇట్ ఇస్ ఎ బిగ్.
0: ఒక్క ప్రేమకు మాత్రమే బద్ధుడవుతాడు.
1: హీ కెన్ బి బౌండ్ ఓన్లీ ఫర్ లవ్, బై లవ్.
0: కారణమేమనగా భగవంతునికి ప్రేమ స్వభావము.
1: ది రీజన్ వై గాడ్ ఈస్ బౌండ్ బై లవ్ ఈస్ హీ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రేమ ద్వారానే మనం పొందవలను, కానీ అన్య మార్గంలో అతను లభ్యం కాడు.
1: గాడ్ హూ ఇస్ ద ఫారం అండ్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ కెన్ బి రీచ్డ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ బై నథింగ్.
0: మానవుని యందు కూడాను ప్రేమ ఉన్నది.
1: దేర్ ఈస్ లవ్ ఈవెన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఆ ప్రేమ చేతనే భగవత్ ప్రేమను సంపాదించి ప్రేమతత్వమునందు ప్రేమాత్మను కలిపి ప్రేమమయుడుగా తాను జీవించాలి.
1: By making use of the love inherent in man, man should reach the love of God and fill himself with it, sanctify his life.
0: కేవలము ఉద్యోగముల చేతను, వ్యాపారముల చేతను ధనమును మనం సంపాదించుకుంటాం.
1: బై అండర్టేకింగ్ వేరియస్ జాబ్స్, ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్ వీ మే అర్న్ మనీ.
0: ఈ ధనం అనేది కూడా అనిత్యమైనటువంటిది.
1: దిస్ మనీ ఈజ్ ట్రాన్సిటరీ, టెంపరీ.
0: నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక ధనమును కూడా మనం సంపాదించడానికి ప్రేమ ద్వారానే మనం పరమాత్మని ఆశ్రయించి పరమాత్మని అనుగ్రహాన్ని పొంది ఈ ప్రేమధనమును మనం సంపాదించుకోవాలి.
1: వీ హావ్ టు అప్రోచ్ గాడ్ టు అర్న్ స్పిరిచువల్ వెల్త్ త్రూ లవ్ అండ్ అర్న్ ఇట్ బై ప్లీజింగ్ హిమ్, బై గివింగ్ హిమ్ లవ్.
0: ప్రేమ ఒక దిక్సూచక యంత్రం వంటిది.
1: లవ్ మే బి కంపేర్డ్ టు ఎ కాంపస్.
0: దిక్సూచక కాంపస్ అయితే ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ అది ఉత్తర దిశయందే తన యొక్క ముళ్ళు చూపుతుంది.
1: It always shows north or direction wherever you keep and whichever side you turn.
0: Adhe vidhamgane parama bhaktudainatunti yokka manavuni yokka drishti emi chesina emi chusina emi cheppina emi talichina adi bhagavantuni vaipane panustundi.
1: Similarly, if a human being is a devotee, he should, whatever he does, whatever he thinks, whatever he looks to, it turns toward God.
0: Atti prema matramu manamu తనది పరది అనేటువంటి భేదము లేకుండా మనం పాటించాలి.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ మైన్ అండ్ దైన్ వీ షుడ్ కల్టివేట్ సచ్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ లవ్ ఇన్ us.
0: ఈ పరమభక్తి అనేటువంటిది కేవలము ఒక దీర్ఘమైనటువంటి ఒక సూటి అనేటువంటి కత్తి వంటిది.
1: దిస్ సేక్రెడ్ లవ్ మే బి కంపేర్డ్ టు ఎ షార్ప్ స్వోర్డ్.
0: దీనికి తన పర అనేటువంటి భేదము లేదు.
1: దెర్ ఇస్ నథింగ్ లైక్ ది బిగినింగ్ అండ్ ఎండ్ ఫర్ దిస్ స్వోర్డ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఈనాడు మనం అర్థం చేసుకోవడానికి జీవితాన్ని ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ యూటిలైజింగ్ అవర్ లైఫ్ టైమ్ ఫర్ అండర్స్టాండింగ్ సచ్ సేక్రెడ్ లవ్.
0: భగవంతుడు పరమ ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుప్రీం లవ్.
0: ఆ ప్రేమను అర్థం చేసుకోవడం కూడా కొంత ఒక శక్తి కావాలి.
1: ఈవెన్ టు అండర్స్టాండ్ సచ్ గ్రేట్ లవ్
0: దానికి అర్హత ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ఎన్ అథారిటీ ఫర్ అండర్స్టాండింగ్ దాట్.
0: అప్పుడే ఈ యొక్క ప్రేమను సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: ఓన్లీ దెన్ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్స్ లవ్ ప్రాపర్లీ.
0: కానీ తన భావములను పురస్కరించుకుని భగవంతుని యొక్క ప్రేమను కూడా తన భావములతో కూర్చుకున్నప్పుడు ఇది కేవలం ఒక విపరీతార్థంగా రూపొందుతుంది.
1: యూ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ టెండెన్సీస్ యూ నెవర్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ లవ్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ.
0: దివ్యమైన ప్రేమతత్వం వ్యర్థమైనటువంటిది కాదు.
1: The sacred love can never be, never go away.
0: ఈ ప్రేమనే అహంకార పరమైనప్పుడు వికృతమవుతుంది. ఇది ఆత్మ పరమైనప్పుడు సుకృతమవుతుంది.
1: If the same love is associated with ego, it would be going in a crooked way. If it is associated with atma, it will be proper.
0: కనుకనే ఆత్మభావమే ప్రతి ఒక మానవునికి అత్యవసరము.
1: Every person therefore should develop the feeling of atma.
0: ఇన్నాడు మనం చేసే సర్వ సాధనలు కూడా ఆత్మాన్వేషణ కోసమని భావిస్తున్నాము. అదే చాలా పొరపాటు.
1: Today, whatever efforts we are doing, we are thinking that it is for search of atma, but it is a mistake.
0: Anveshana cheyavalasinatundi kaadu atma.
1: Atma is not such which will have to be encountered.
0: Sarvatra unnadi adiye chesevaadu taane cheyinchukunedi taane sarva prapancham kodunu adi aa yokka atma swaroopamai unnadi.
1: Atma is all pervasive. The doer is atma, the person who is worshipped is atma, everything is atma.
0: Anatma anetundi padartham marokati ledu jagatlo.
1: There is nothing like anatma which is not atma.
0: Atma drishti lenappude anatma anetundi bhavam yerpadutundali.
1: If your vision is not associated with atma, then only you get the anatma bhava.
0: Kanuka mana drishtini marinchukotame kani marokati kaadu ee atma anveshana.
1: You have to correct your own vision. There is nothing else.
0: దృష్టి అనగా కేవలము నేత్రములతో చూచేటువంటి దృష్టి కాదు.
1: వెన్ వీ సే విజన్, ఇట్ ఈస్ నాట్ ది విజన్ ఆఫ్ ది ఫిజికల్ ఐ.
0: నేత్రములు దేని ఆధారంతో చూస్తున్నామో ఆధారాన్ని పురస్కరించుకుని విచారించడమే ఇది ఒక అంతర్దృష్టి.
1: ఫిజికల్ ఐస్ ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్, దెర్ ఈస్ అ పవర్ బిహైండ్ దాట్, దాట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్.
0: కనుక ఈ కన్నుల చేత చూచేటువంటి వాడెవరో అతన్ని చూడటానికి ప్రయత్నించాలి.
1: We have to make an effort to see the person who can be seen by this eyes.
0: కేవలం ఈనాడు ప్రతి సాధనలు కూడా నువ్వు మానసికంగా చేస్తున్నాము.
1: ఆల్ ది స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ వీఆర్ డూయింగ్ ఓన్లీ విత్ హెల్ప్ ఆఫ్ ద మైండ్.
0: సమస్త సాధనలు కూడా నువ్వు మనసే దీనికి ఒక అధిపతిగా ఉంటున్నది.
1: మైండ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది ఎక్సర్సైజెస్ అండర్టేకన్.
0: సాధనకు మనస్సు అధిపతిగా ఉండినంత వరకు కూడా నువ్వు వీడి గమ్యాన్ని ఏమాత్రం కూడా నువ్వు అర్థం చేసుకోలేడు, చేరలేడు.
1: యాజ్ లాంగ్ యాజ్ మైండ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది ఎక్సర్సైజెస్ అండర్టేకన్ బై ది మ్యాన్, హీ వుడ్ నెవర్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్.
0: దొంగ ఏనాటికైనా తనను తాను పట్టించుకుంటాడా?
1: కెన్ ఎ థీవ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు గెట్ కాట్ బై సమ్వన్ ఎల్స్?
0: మనసు ఒక దొంగ వంటిది.
1: మైండ్ బి కంపేర్డ్ టు ఎ థీవ్.
0: ఆ దొంగను ఆశ్రయిస్తే తిరిగి తాను దొంగగా మార్చడానికి వీలవుతుందా?
1: ఇఫ్ యు టేక్ షెల్టర్ విత్ సచ్ ఎ థీవ్ కెన్ యు రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్?
0: కనుక మనసును మనం ఆశ్రయించకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ షెల్టర్ విత్ అండర్ మైండ్.
0: మరి ఏ విధంగా ఈ ఆత్మను దర్శించాలి?
1: దెన్ హౌ కెన్ ఐ గెట్ ఎ విజన్ ఆఫ్
0: ఆత్మ? మనసును మరిస్తే ఉన్నది ఆత్మనే.
1: If you forget the mind, then what remains is only atma.
0: కనుక మనోని క్రమకాలం మనం చేయవలసినటువంటిది.
1: Therefore, it is not controlling of mind.
0: ఆత్మ దృష్టిని మనము అభివృద్ధి పరచుకున్నప్పుడు మనసు సహజంగా దూరం అవుతుంది.
1: We have to develop a vision.
0: మనసు అదృశ్యమైపోతుంది.
1: A vision of atma, then mind disappears.
0: కీర్తి మహాభాగ్యమును పొందే నిమిత్తమై అనేక మంది ఉపదేశములు ఉపదేశములు అని ఆశిస్తూ ఉంటారు.
1: For getting this good fortune, many people go to preceptors for teaching, upadesha.
0: Upadesha anaga emiti?
1: What do you mean by upadesha?
0: Om namah shivaya, om namo narayanaya. Ilanti okka padamulu maatrame uchcharinchinanta maatrame upadesham avutunda?
1: By merely chanting om namah shivaya, om namo narayanaya, are we going to achieve anything?
0: Upadesham anaga swasthanamunaku sameepinchatame upadeshamu.
1: Real meaning of upadesha is going to the place of origin from where you have come.
0: Tana sthanamunaku sameepanga chertadame upadeshamu.
1: Going closer and nearer to the place from where you have originated.
0: Kevalam naamamulu cheta uchcharinchinanta maatramana aa sameepaliki manam cheralemu.
1: By merely repeating the name, you are not going to reach the goal.
0: Ippudu Rama, Krishna, Govinda, Narayana aneetundi naamamulu uchcharistunnamu.
1: We may be repeating the name of Rama, Krishna, Govinda, Narayana.
0: ఇవన్నీ కూడా నువ్వు పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేర్లు కావు.
1: ఆల్ దీస్ నేమ్స్ ఆర్ క్రియేటెడ్ వన్స్, దే హావ్ బీన్ గివన్, దే ఆర్ నాట్ నేచురలీ ఎగ్జిస్టింగ్ దేర్ ఇట్సెల్ఫ్.
0: కనుక మనము పెట్టిన పేర్లను మాత్రమే మనం ఆధారం చేసుకున్నప్పుడు పెట్టినవి ఏనాటికి నీ స్థిరమైనటువంటివి కాదు.
1: ఎనీథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్ ఈజ్ నాట్ పర్మనెంట్ అండ్ సచ్ ఎ నేమ్
0: పుట్టినవి అంతకంటే స్థిరము కాదు.
1: ద వన్ విచ్ హీ హస్ టేకన్ హిస్ బర్త్ ఇట్ కెనాట్ బి పర్మనెంట్ ఐదర్.
0: అన్నింటికంటే మొట్టమొదట పుట్టినటువంటిది నేను నేను నేను అనేటువంటిది.
1: The one which has taken its birth in the very first instance is I. This is ego.
0: Kanuka motta motta ee nenu aneetundi sankalpanni gurtinchukodaniki prayatnam chesinappudu sarvam kuda nu gurtinchukunnavaadu avutadu.
1: If we can understand the real meaning of I, then we will have understood everything.
0: Pranavam kuda nu nenu aneetundi sankalpam puttina tarvatane puttinadi kaani pranavam modati shabdam kaadu.
1: Even pranava has taken its origin only after I have taken its origin.
0: అన్ని సంకల్పములకంటే మొట్టమొదట నేను అనేటువంటి సంకల్పం పుట్టిన తర్వాతనే నీవు అతను అనేటువంటి సంకల్పాలు మిగిలినటువంటి సంకల్పాలంతా కూడా ఆవిర్భవిస్తున్నాయి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దిస్ థాట్ ఆఫ్ ఐ వాజ్ బోర్న్, దెన్ ఓన్లీ ది క్వశ్చన్ ఆఫ్ యూ హీ దే ఆల్ ఆఫ్ దెమ్ హావ్ టేకన్ దర్ బర్త్.
0: తనని తాను మొదలు, నేనెవరు నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: Therefore, in the first instance, one should recognize the truth behind, who am I?
0: నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అని నిర్ణయం చేసుకోవచ్చు.
1: You may come to the conclusion that I am Brahma.
0: Aithe akkada kudanu nenu Brahma, akkada kudanu oka nenu unnadu kada.
1: Even there, when you say I am Brahma, there is I and Brahma.
0: Aa nenu evaro telusukunnappudu Brahma sahajanga artham avutundi.
1: If you can understand I, they, then who, you can understand who Brahma is.
0: Ee naadu భౌతికమైన లౌకికమైనటువంటి సాధన ఎందే మన కాలమును వ్యర్థము గావించటము ఇది సరి అయినటువంటి సాధన కానేరదు.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ ఇన్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్.
0: సర్వత్రా ఉన్నది ఒక్క దైవతత్వమే.
1: వాట్ ఎగ్జిస్ట్ ఆల్ ఓవర్ ఈజ్ ఓన్లీ డివినిటీ.
0: లౌకికము ఆధ్యాత్మికమైనటువంటి రెండు లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ వరల్డ్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మిక యొక్క అంగమే ఈ లౌకికము.
1: Worldliness is only one limb of spirituality.
0: Adhijwala nundi erpadinatundi kadamule ee agni kadamulu.
1: All these things are like sparks from the fire of
0: ee jwalane daivamu.
1: This flame may be compared to God.
0: Adhijwalanundi yokka kadamule ee jeevulu.
1: From this flame have emerged all these jeevis and as sparks of flame.
0: Adhi ee gunamulu untunnamo aa jwalalu kudanu adhe gunamulu untunnadi kadamulaku.
1: Just as the sparks will have the same characteristics of the flame, we also have the same characteristics of God.
0: కనుకనే బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ఇందులోనే మనము సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోవచ్చు.
1: We can understand the correct meaning of బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి on the basis of this.
0: తత్వం అసి ఈ మహావాక్యాలు ఉంటున్నవి.
1: There is another great వాక్య తత్వం.
0: ఏది నీవుగా ఉన్నావు?
1: What are you there?
0: అది ఏదో నీవు అర్థం చేసుకుంటే కదా నేనుగా ఉన్నానని నీవు చెప్పడానికి అధికారం అవుతావు.
1: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దట్ పర్టికులర్ థింగ్ ఈస్ దెన్ ఓన్లీ యూ కెన్ సే
0: ఉన్న విత్తనం ఉన్నది.
1: దెర్ ఇస్ ఎ సీడ్.
0: ఆ విత్తనం మొక్కగా ఏర్పడినది.
1: దట్ హ్యాస్ బికమ్ ఎ
0: సాప్లింగ్. మొక్క వృక్షంగా మారింది.
1: దట్ హ్యాస్ బికమ్ ఎ ట్రీ.
0: ఈ వృక్షంలో ఆకులు పూలు ఫలములు ఏర్పడినాయి.
1: దేర్ ఆర్ లీవ్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఇన్ ద ట్రీ.
0: అయితే ఈ ఆకులు పుష్పములు ఫలములు ఈ యొక్క మొక్కలు కొమ్మలు రెమ్మలు అన్ని కూడాను తత్వం అసి ఆ బీజమే మేము అని చెప్తున్నాయి.
1: All these leaves, flowers, fruits, branches and limbs of the tree declare that we are the same as the seed.
0: వృక్షము పుష్పము ఫలము కాయలు అన్ని కూడా ఏర్పడాలంటే ఏది ఆధారము? అదే ఒక బీజం.
1: What is the basis for these branches, these leaves, this tree and all the
0: బీజము బీజముగా ఉన్నంత వరకు వృక్షంగా మారడానికి వీలు కాదు.
1: As long as seed remains a seed, it cannot be called a tree.
0: బీజము తన రూపాన్ని త్యాగం చేసినప్పుడే అది ఒక మొక్కగా మారి వృక్షంగా మారుతుంది.
1: Only when it is prepared to give up its form, then it can become a sapling and a tree.
0: కనుక సర్వ దుఃఖములకు తన అనర్థములకు ఈ దేహప్రాంతియే మూల కారణము.
1: For all this sorrow and all this suffering, it is the
0: ఈ దేహప్రాంతి అనేటువంటిదే ఒక బీజం యొక్క భ్రమ.
1: ఇట్ ఇస్ ది బాడీ కాన్షియస్నెస్ విచ్
0: దాని యందే సర్వము ఉంటున్నది.
1: అండ్ ఇన్ దిస్ మే బి కంపేర్డ్ టు ఎ సీడ్.
0: అయితే దీనిని దేహంగా మనం భావించుకుని దేహప్రాంతిలో ఉండే ఎంతకాలమైనా మనం మునిగినంత వరకు కూడాను ఈ ఆనందం అనేటువంటి ఫలాన్ని మనము అందుకోలేము.
1: So long as we delude ourselves that we are the body, we can never reach the goal of bliss.
0: దేహప్రాంతిని త్యాగం చేయాలి.
1: Give up the body consciousness.
0: జీవరుక్షంగా అభివృద్ధి కావాలి.
1: Develop yourself into the tree
0: and ఫలంగా రూపొందాలి.
1: And then we will not reach
0: the అప్పుడే ఆనందం అనే భాగ్యం మనకు లభ్యమవుతుంది.
1: Then only we can get bliss.
0: కనుక మనము న కర్మణ న ప్రజా ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు అని కేవలం ధనం వల్ల కాని లేక సంపద వల్ల కాని ఇంకే విధమైనటువంటి త్యాగం వల్ల కాని కర్మల వల్ల కాని ఈ దైవత్వం అనేటువంటి అమృతత్వం మనకు ప్రాప్తించదు.
1: The immortality of divinity cannot be attained either by money, by action, by anything else, excepting
0: nenu sadhana chestunnanu, nenu panditudiga untunnanu, nenu mahavakyalanta artham chestunnanu anukunnanta varaku kudanu vaadu ajnaniye.
1: As long as a person thinks that I am a scholar, I am a learned person, I have achieved everything, he is ignorant.
0: Tanaku taanu pettukunna perle kaani marokati kaadu.
1: Whatever he thinks of himself is the name given to him by himself.
0: తాను తానుగా ఉన్నాననే అర్థాన్ని గుర్తించినటువంటి వాడే మహాజ్ఞాని.
1: హీ ఈజ్ ది వైజెస్ట్ పర్సన్ హూ రికగ్నైజెస్ హూ హీ రియలీ ఈజ్.
0: అహంకారం ఉండినంత వరకు కూడాను ఆత్మ సందర్శనం చేయలేడు.
1: వన్ కెన్ నెవర్ గెట్ ది విజన్ ఆఫ్ ఆత్మ యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ఈగో.
0: అహంకారం నిర్మూలం గావించి ఆచరించేటువంటి కర్మలే అకర్మలుగా మారుతాయి.
1: డిస్ట్రాయింగ్ ఈగో అండ్ పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ అలోన్ విల్ బికమ్ అకర్మాస్.
0: కనుకనే పరమ పవిత్రమైనటువంటి యొక్క భక్తి తత్వాన్ని మనం అనుసరించాలి.
1: Therefore, we have to follow the sacred path of devotion.
0: ఈ ప్రేమతత్వం అనేటువంటిది ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
1: There cannot be an easier path than the path of devotion and love.
0: అందరినీ ప్రేమించాలి.
1: Love everyone.
0: ఈ ప్రేమలో ఉండేటువంటి మహాపటత్వమైన శక్తి అది.
1: That is the great strength.
0: ఈ ప్రేమ చేతనే ఐకమత్యం చేరుతుంది.
1: Love can bring about
0: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: There is possibility of what
0: ఈనాడు జగత్తులో కనిపించేటువంటి యొక్క భిన్నత్వం అన్నీ కూడాను ఏకత్వం యొక్క అంశములే.
1: All this diversity which you see in the world is only a manifestation of that unity.
0: కనుక అన్ని భిన్నత్వములకు ఏకత్వమే మూలాధారము.
1: ది బేసిస్ ఆఫ్ ఆల్ దిస్ డైవర్సిటీ ఈజ్ ద యూనిటీ విచ్ ఇస్ అండర్లైన్.
0: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఈ భవిష్యమైనటువంటి యొక్క దీంట్లో మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ దట్ రూట్ యూనిటీ దెన్ దిస్ నో ప్రాబ్లమ్ వాట్ ఫైవర్ విచ్ విల్ ఫేస్.
0: కనుక ఈనాడు భారతీయులు మున్ముందు సాధించవలసినటువంటిది ఏకత్వము, అదే ఐకమత్యము.
1: భారతీయ what they will have to achieve in the future is unity. That is the most important.
0: ఐకమత్యము లేక ఏ చిన్న కార్యమును కూడా మనం సులభంగా సాధించలేము.
1: Without unity we cannot achieve anything.
0: 78 కోట్ల ప్రజలంతా కూడాను భారతదేశంలో ఉంటుండి ఒకరికొకరు కించిత్తైన కూడా సంబంధ బాంధవ్యం లేకుండా జీవిస్తున్నారు.
1: There are 78 crores of people, but there doesn't seem to be mutuality and love between one another.
0: ఏ వ్యక్తి చూసినప్పటికీ స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనమే. ఇది నా మానవుని యొక్క ప్రధానమైన విలువ.
1: Whomsoever you see is full of selfishness and self-interest. Is it the basis for all ananda?
0: స్వార్థము స్వప్రయోజనము కులము మతము అనేటువంటి వర్గ భేదములు పూర్తి ధ్వంసం చేయాలి.
1: We have to destroy any feeling of selfishness based upon caste, community, religion, etc.
0: ఎవరిది ఏ కులము కాదు, మానవ కులం, మానవ జాతి.
1: Everyone belongs to the religion of humanity. There is nothing like different religions.
0: నేను బ్రాహ్మణుడు, నేను క్షత్రియుడను, నేను శూద్రుడను, నేను వైశ్యుడను అని అనుకోవటము ఈ దేహభ్రాంతి వల్ల కలిగినటువంటివే కదా.
1: We call ourselves as I am a Brahmin, I am a Kshatriya, I am a Vaishya based upon the physical body and attachment.
0: నేను ఎవరును, నేను వృద్ధులను, నేను స్త్రీని, నేను పురుషులను అనుకోవటం కూడా దేహభ్రాంతి కదా.
1: Similarly, I am a boy, I am a man, I am a woman. All these things are based upon the physical body.
0: మీరు అక్కడ పురుషులు ఇక్కడ ఉంటున్నారు.
1: There are women and men here.
0: మీరు నేను పురుషులను అని నీవు ఉచ్చరిస్తున్నావు.
1: యూ సే దట్ ఐ ఆమ్ ఎ మ్యాన్.
0: ఈ పురుషులు అంటే ఇంటి లోపల ఉన్నటువంటి ఆధారం ఏమిటి? నీ దేహభ్రాంతి వల్లనే నీవు పురుషుడు అంటున్నావు.
1: ఓన్లీ బేస్డ్ అపాన్ యువర్ ఫిజికల్ బాడీ యు ఆర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ ఎ మ్యాన్.
0: వారు దేహాకారం చేతనే వారు స్త్రీలు అంటున్నారు.
1: దే ఆర్ ఆల్సో కాలింగ్ దెమ్ సెల్ఫ్ హ్యూమన్.
0: దేహాలతో అంటగట్టుకునేవే కానీ సరైన సత్యములు కావు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ అసోసియేషన్ విత్ ఫిజికల్ బాడీ వీఆర్ కాలింగ్ అవర్ సెల్ఫ్ సో.
0: ఉండేటువంటి వానికి ఈ భేదభావం అంతా కూడా అతన్ని అరికట్టుతున్నవి.
1: Only a person who is swayed by the physical bodies and
0: భగవంతుని వరప్రసాదమైనటువంటి పంచభూతములకు ఏకులం ఉంటుంది.
1: What caste do you ascribe to the five elements given by God?
0: నీటి ఏకులము, నిప్పు ఏకులము.
1: What caste do you call for water?
0: Air. గాలి ఏకులము, గగన ఏకులము.
1: And similarly to the fire and to other elements.
0: ఇవి అందరికీ సమానమే కదా.
1: They are all common for everyone.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం ఎందుకు భావించే రోజు కూడదు, అభివృద్ధి గావించుకోకూడదు.
1: Why should we not develop a feeling of unity based upon this kind of truth?
0: కనుక మన జీవితం అంతా కూడా దేహభ్రాంతిలోనే, దేహ ఆశలతోనే మనం అంకితం గావిస్తున్నాము.
1: We are wasting our entire life on the basis of physical body and body consciousness.
0: సేవలు ఎన్నైనా పెట్టుకోవచ్చు కానీ సమస్య స్వరూపమైనటువంటి దేశతత్వం లోపల మనం అందరూ కూడా అన్నతమ్ములము, అక్క చెల్లెండ్రు సత్యభావాన్ని గుర్తించాలి.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ దేర్ మే బి డిఫరెన్సెస్, బట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ ఆల్ బ్రదర్స్, వీ బిలాంగ్ టు వన్ నేషన్.
0: ఇలాంటి ఏకభావం మనలో ఏర్పడవాలంటే మనం సేవల్లో పాల్గొనాలి.
1: ఇఫ్ వీ షుడ్ రియలీ డెవలప్ దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ అమంగ్ అస్, వీ షుడ్ అండర్స్టాండ్
0: దేశం వచ్చింది కానీ ఇది ఎంతవరకు, ఎందుకోసం వచ్చింది?
1: ఐ గాట్ ఎ బాడీ, వై హావ్ ఐ గాట్ ఇట్.
0: దీన్ని చక్కగా విచారించాలి.
1: వీ షుడ్ ఎన్క్వైర్ క్లియర్లీ అండ్ ప్రాపర్లీ.
0: నిజంగా మనం యోచన చేస్తే దేహం ఒక విస్తరాకు వంటిది.
1: లైఫ్ బాడీ మే బి కంపేర్డ్ టు ఏ లీఫ్.
0: ఆ విస్తరాకు పైన రుచికరమైన పదార్థములు పెట్టుకుని మనం భుజించి ఆనందించి తదుపరి నిర్లక్ష్యంగా ఆ యొక్క విస్తరాకును పారవేస్తాం.
1: ఏ లీఫ్ ఈజ్ యూజ్ టు సర్వ్ డెలీషియస్ ఫుడ్ ఆన్ దాట్ అండ్ పార్టేక్ దాట్ అండ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ ద ఫుడ్ వీ త్రో అవే దట్ లీఫ్.
0: అదే విధంగానే ఈ దేహం అనేటువంటి విస్తరియందు సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తనలు అనేటువంటి యొక్క ఫల పదహారాలంతా పెట్టుకుని దానిని మనం అనుభవించి ఆనందించి 10 మందికి అందించి తదుపరి ఈ దేహం అనే విషయంలో నిర్దాక్షిణ్యంగా విసిరి ప్రారంభించాలి.
1: సిమిలర్లీ We should fill this physical body with great qualities, good virtues, use the life for the good and for the joy of everyone, and afterwards throw away this body as if it is a useless
0: thing. Aithe vistara kalayadi kada ani ama asabhyamainatti padarthamalanta andulo unchukoni manam aaragistaniki prayatnistama.
1: If it is a leaf on which food is served, just because leaf can take any food, can you take some filthy stuff?
0: Manchi manchi padarthamale manam bhujinchadaniki prayatnistamu.
1: We take only delicious food,
0: rukhikaramainatti padarthamale manam aashistamu.
1: We take only tasty food,
0: ఆరోగ్యాన్ని అందించేటువంటి పదార్థమే మనం విశ్వసిస్తాము.
1: వి డిజైర్ టు హ్యావ్ ఓన్లీ ఫుడ్ విచ్ కెన్ గివ్ అస్ నరిష్మెంట్.
0: కనుక మనం ఈ దేహం అనేటువంటి విస్తరయందు పవిత్రమైనటువంటి గుణాలను మనం వడ్డించుకోవాలి.
1: సిమిలర్లీ ఇన్ దిస్ ఫిజికల్
0: పవిత్రమైనటువంటి భావాలను మనం ఆరగించాలి.
1: సేక్రెడ్ క్వాలిటీస్, సేక్రెడ్ ఫీలింగ్స్,
0: దివ్యమైనటువంటి యొక్క తత్వాలు ఇందులో మనం అనుభవించాలి.
1: వి హావ్ టు ఎంజాయ్ ద డివైన్ ఫీలింగ్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: దాని ఇష్టమొచ్చిన పనులు మనం చేయరాదు.
1: జస్ట్ బికాస్ యూఆర్ హ్యావింగ్ హ్యాండ్స్, యూ షుడ్ నాట్ అండర్టేక్ టు డూ ఎనీ యాక్టివిటీ.
0: తల ఉన్నది కదా అని అనవసరమైనటువంటి విషయాల్లో మనం ప్రవేశించరాదు.
1: జస్ట్ బికాస్ యూ హావ్ ఎ హెడ్, యూ షుడ్ నాట్ అండర్టేక్ టు థింక్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యూజ్లెస్.
0: కన్నులు ఉన్నవి కదా అని అనేక విధములుగా మనం కన్నులను దృష్టిని పాడు చేసుకోరాదు.
1: జస్ట్ బికాస్ యూ హ్యావ్ ఐస్, యూ షుడ్ నాట్ వేస్ట్ ది పవర్ ఆఫ్ ద ఐస్ ఆన్ యూజ్లెస్ థింగ్.
0: చూడవలసినటువంటి దృశ్యములే మాత్రమే మనం చూడాలి.
1: యూ షుడ్ సీ సచ్ థింగ్స్ విచ్ ఆర్ వర్త్ సీయింగ్.
0: చూడలేని విషయంలో మాత్రం ఏమాత్రం మనం విశ్వసించరాదు.
1: వీ షుడ్ నాట్ జస్ట్ త్రో అవర్ విజన్ ఆన్ థింగ్స్.
0: చేతులతో మంచి పనులు మాత్రమే చేయాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ డూ గుడ్ డీడ్ త్రూ అవర్ హ్యాండ్స్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి కర్మల చేతనే ఈ యొక్క సార్థకమైనటువంటి జీవితాన్ని మనము పవిత్రము గావించుకోవాలి.
1: ఓన్లీ త్రూ దీస్ కైండ్ ఆఫ్ గుడ్ డీడ్, సేక్రెడ్ డీడ్, వీ కెన్ శాంక్టిఫై అవర్ ఫిజికల్ బాడీ అండ్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: అమితంగా మీరు ఆలోచనలు కలిపి కాని విచారణ చేసి కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించడానికి ప్రయత్నించకూడదు.
1: డూ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు థింక్ ఎక్సెసివ్లీ అండ్ అండర్టేక్ ద స్పిరిచువల్ పాత్.
0: భారతీయుల యొక్క సంస్కృతి మూఢ నమ్మకంతో కూడినటువంటిది కాదు.
1: భారతీయ కల్చర్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ బ్లైండ్ ఫెయిత్.
0: ఇది అనేక విధములుగా అయినటువంటి యొక్క సాధనలు కలిపి పరిశోధనలు చేసి అనేక మహర్షులు అనుభవించి ఆనందించి పది మందికి పంచినటువంటి పదార్థములు.
1: భారతీయ కల్చర్ ఇస్ ది ప్రోడక్ట్ ఆఫ్ గ్రేట్ రీసెర్చ్ డన్ బై మహర్షీస్ అండ్ సచ్ సేక్రెడ్ పీపుల్.
0: ఇది వేద శాస్త్ర ఇతిహాస పురాణములు అనేటువంటి యొక్క దీని నుండి పవిత్రమైనటువంటి క్షీరమనేటువంటి దానిని తీసి ఇందులో మనము ఒక విధమైనటువంటి వెన్నముద్దగా అందుకున్నటువంటిదే భారతదేశము.
1: భారతీయ కల్చర్ మే బి కంపేర్డ్ టు బటర్ విచ్ హాజ్ ఎమినేటెడ్ ఫ్రమ్ ద మిల్క్ ఆఫ్ ఉపనిషద్.
0: భారతదేశము మట్టి ముద్ద కానీ మాంస ముద్ద కానీ కాదు.
1: షుడ్ నాట్ కన్సిడర్ భారత్ యాజ్ ఏ పీస్ ఆఫ్ మట్ ఆర్ అర్త్.
0: ఇది అమృతం ముద్ద.
1: వీ మస్ట్ ట్రీట్ దిస్
0: యాజ్ ఆనందపు ముద్ద.
1: ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
0: సారమైనటువంటి యొక్క వెన్న ముద్ద.
1: దిస్ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ లంప్ ఆఫ్ బటర్ విచ్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దిస్.
0: మనం విచారించడానికి ప్రయత్నించక ఏదో తనకు తోచినటువంటి రీతిగా మనం ఇది యోచించటము, దానిని విశ్వసించటము, అనుసరించటము ఇది మానవులకు సరైనటువంటి కర్తవ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ నాట్ టు థింక్ ఆన్ ద ప్రాపర్ లైన్స్ బట్ గో ఓన్లీ ఆన్ థింకింగ్ ఆన్ ద రాంగ్ లైన్స్ అండ్ కమ్ టు రాంగ్
0: కన్క్లూషన్. ఎందుకు ఉండటం చేత అతను ఏ పని అయినా కూడా చేయవచ్చు.
1: God has manifested himself in all these forms. He can
0: chestada adi chestada atta untada itta untada ani vicharinchi nirnayinchetundi shakti evariki adhikaram ledu.
1: You do not have, no one has the authority to judge can God do this, can God work through such and such a person and do this particular thing.
0: Bhagavantudu emaina cheyinchu.
1: God can do anything.
0: Kanneeru teppinchu, kanneeru tappinchu.
1: He may make you weep and cry. He may save you from the tears.
0: Yogi bhogika cheyu, bhogi yogika cheyu.
1: He can transform a yogi into an indulgent person.
0: Pichinu vattinchu, pichi pogottunu.
1: He can save you from madness and he can confirm
0: it. Pichinu rakshinchu, atamunchu.
1: He can create, he can protect, he can destroy.
0: కనుక తనకు ఏ విధమైనటువంటి యొక్క సంకల్పం చేత ఏ కార్యమునందు ఏ వ్యక్తిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విధంగా మనం సత్కరించాలనేటువంటిది దైవానికి తెలుసు.
1: గాడ్ నోస్ వాట్ టు డూ, వెన్, త్రూ హూమ్ అండ్
0: దైవం ఇవే చేయాలి అవే చేయాలి అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు.
1: నో వన్ హ్యావ్ ద పవర్ అండ్ అథారిటీ టు డిసైడ్ దట్ గాడ్ షుడ్ డూ ఓన్లీ సచ్ అండ్ సచ్ థింగ్ ఇన్ సచ్ అండ్ సచ్ ప్లేస్.
0: హిరణ్య కసిపు ఉన్నాడు.
1: దెర్ ఇస్ హిరణ్య కసిపు.
0: ప్రహ్లాదు ఉన్నాడు.
1: దెర్ ఇస్ ప్రహ్లాద.
0: ప్రహ్లాదుని రక్షించాడు, హిరణ్య కసిపుని శిక్షించాడు.
1: హిరణ్యకశ్యపు వాజ్ పనిష్డ్. ప్రహ్లాద వాజ్ సేవ్డ్.
0: అతని ప్రారంధము, అతని యొక్క సంచితము, అతని యొక్క ఆగామిని పురస్కరించుకుని ఆ కాలమునకు, ఆ శాపమునకు, ఆ పరిస్థితులకు అనుసరించినట్టుగా భగవంతుడే అన్ని విధాలా నటించేస్తాడు.
1: God undertakes to do things based upon the previous actions and the fruit thereof and various
0: Vishnu Vishnu Rupam.
1: World is the very form of Vishnu.
0: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క భగవంతునికి అయితే ఇక్కడ స్వార్థము అనేటువంటి రూపంలో చేసినప్పుడు ఇది భిన్నంగా రూపొందుతుంది.
1: బట్ వెన్ ఎనీ మ్యాన్ టేక్స్ అప్ ఎనీ యాక్టివిటీ విత్ అ సెల్ఫిష్ మోటివ్ హి విల్ హావ్ టు
0: భగవంతునికి స్వార్థం అన్నదే లేదు.
1: గాడ్ హాస్ నథింగ్ లైక్ సెల్ఫిష్నెస్.
0: స్వార్థము లేని భగవంతుడు ఏ పని చేసినా కానీ అది పదార్థమే.
1: గాడ్ హూ డజంట్
0: హావ్ పవిత్రమే.
1: వాట్ ఎవర్ యాక్టివిటీ ఈస్ డన్ బై గాడ్ ఇట్ ఈస్ సేక్రెడ్.
0: అది ధర్మమే.
1: It is righteousness itself. It is truth itself.
0: కనుక ఇట్టి సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని ఇట్టిని అట్టిని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి లేదు.
1: నో వన్ హ్యావ్ ద పవర్ అండ్ ది అథారిటీ టు డిసైడ్ దట్ గాడ్ షుడ్ డూ సచ్ అండ్ సచ్ థింగ్.
0: వేదములు కూడాను అనేక విధములుగా పరిశోధన చేసి, శాస్త్ర పరిజ్ఞానాలు కూడాను అనేక విధములుగా పరిశోధన చేసి, కడపటికి నేతి నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనేటువంటి మార్గం వరకు పోయారే కానీ ఇది అనేటువంటి చెప్పడానికి ఎవరికి అధికారం లేకపోయింది.
1: Even the great Maharshis who have mastered Vedas and the other scriptures have gone to the extent of telling that this is not God, this is not God, this is not God.
0: Kani didiyani cheppanga kalaru kani satyamidiyani cheppanga evaru taramu.
1: It is possible for anyone to say that this is not God, but who can say that such and such a thing is God alone?
0: Jagat kantayikunu patradhari sutradhari tane.
1: The director and the actor and the wire puller, everything is God.
0: Neeru kuda athanaku patradhariga natan chestunnadu.
1: Even in your forum, he has been playing the role of
0: anipinchukunedi tane.
1: He is the one who comments and who is commented upon.
0: Tane tikkinchukunedi tane.
1: He criticizes and he is criticized.
0: Yedchedi tane edipinchedi tane.
1: He cries and he makes the others cry.
0: Ilanti bhagavantuniki edi nindayam ani nirnayinchadaniki veelu avutundi.
1: When God is like that, how can you decide what is
0: he? ఆ దైవత్వానికి ఒక్కటి మాత్రమే ప్రేమతత్వము ఆకర్షించేటువంటి ప్రేమతత్వం ఉంటుండాలి.
1: బట్ ఇట్ ఈస్ ద లవ్ విచ్ కెన్ అట్రాక్ట్ సచ్ డివినిటీ.
0: ఈ ఆకర్షణ అందరికీ ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎవ్రీవన్.
0: సముద్రమునకే విశాలమైన అనంతమైన అగాధమైనటువంటి లోతు ఎత్తు పొడవు ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వాస్ట్ ఓషన్ విచ్ హెస్ గాట్
0: ఇమ్మెజరబుల్. ఒక టమ్లర్ వాటర్ నీటికంత దాని యొక్క విశాలత ఉంటుందా?
1: హౌ కెన్ ఎ టమ్లర్ విచ్ క్యారీస్ వాటర్ ఫ్రమ్ ఓషన్
0: ఉండవచ్చును కానీ ఈ నీటిలో ఈ ఆ నీరు సముద్రం కానేరదు.
1: The water may have the taste of the water of the sea, but it cannot be ocean.
0: ఇవులుగా ఉండినటువంటి వారికి వారి వారి శక్త్యానుసారము వారి వారి కెపాసిటీ అనగా వారి యొక్క హృదయ సంపర్కాన్ని సంస్కారాన్ని అనుసరించి అవి ఉండవచ్చునే తప్ప అంతకంటే అధికంగా ఉండడానికి వీలు కాదు.
1: సిమిలర్లీ ఇండివిజువల్ జీవీస్ మే బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రహెండ్ బేస్డ్ అపాన్ దేర్ ఓన్ లిమిటెడ్ కెపాసిటీ అండ్ సంస్కార.
0: లక్ష్మి సీత అందరూ కూడా నువ్వు సందేహిస్తూ వచ్చారు. ఒకనొక సమయంలో లక్షణుడు లక్ష్మి సీత వీరందరూ కూడా నువ్వు సందేహిస్తున్నట్టుగా నటన చేశారు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ లక్ష్మణ సీత అండ్ దే గివ్ ది ఇంప్రెషన్ దట్ దే వర్ డౌటింగ్ సంథింగ్.
0: వీరందరి యొక్క పరిస్థితులను పురస్కరించుకుని వారి ప్రవర్తనను కూడా నువ్వు పురస్కరించుకుని త్యాగరాజు కొంచెం అతను కూడా నువ్వు సందేహం ఆవిర్భవించింది.
1: In the context of the doubts expressed by these people, Tyagaraja also got a little doubt.
0: Inni lakshana mandi, inni vela mandi, inni vidhamainatu janamulanta kudanu aakarshinchadaniki itanlo edo okati undali kani adi lekapothe inni vela mandi raavadaniki avakasam ledu kada.
1: There must be some power of attraction for him to attract these thousands and these lakhs of people. Otherwise, how would we able, how would
0: you know? ఇన్ని వేల మంది ఇక్కడ చేరారు, ఎవరికైనా ఒక ఇన్విటేషన్ అందించామా?
1: టుడే
0: అమ్మని జాబులు ఏమైనా రాశామా? లేక ఏ పేపర్ లో ఏమైనా ప్రకటన చేశామా?
1: టుడే సో మెనీ థౌజండ్స్ హావ్ గ్యాదర్డ్ హియర్, ఈస్ దర్ ఎనీ ఇన్విటేషన్ సెంట్? Is there any declaration in the
0: newspaper?
1: The basis for people coming here is the power of love.
0: కనుకనే త్యాగరాజు కూడా చెప్పాడు,

0: Have I come to you without having understood that you are a Chintamani and you can confer all the
1: కరుణాసాగరమైనటువంటి చింతామణి నీ దగ్గర లేకపోతే ఇంతమందిని నీ ఆకర్షించేటువంటి యొక్క ఇది ఉంటుందా? కనుక ఆ చింతామణి నీ దగ్గర లేకపోతే ఇందరూ చేరడానికి వీలవుతుందా రామా అన్నాడు.
0: హీ డిక్లేర్డ్ రామా వుడ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ ఇఫ్ ఓన్లీ యూ డిడ్ నాట్ హ్యావ్ ద జెమ్ ఆఫ్ చింతామణి విత్ యు.
1: ప్రేమ చింతామణి ఇక్కడ ఉండటం చేత ఇంతమంది ఇక్కడ చేరడానికి వీలైంది.
0: బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ ప్రేమ చింతామణి ఇన్ స్వామి సో మెనీ పీపుల్
1: వచ్చినట్టు వారు. కానీ ఎవరైనా సరే ఇంతమంది వేలాది మందిని ఆకర్షించేటువంటి శక్తి చూపించమనండి.
0: మెనీ పీపుల్ మే టాక్ మెనీ థింగ్స్ బట్ ఈస్ దర్ ఎనీ వన్ హూ హ్యావ్ గాట్ ద పవర్
1: ఆలయంలో తీసుకునించి అక్కడ దింపినా ఉండడానికి వీలుండదు, పరిగెత్తిపోతుంటారు.
0: ఈవెన్ పీపుల్ ఆర్ క్యారీడ్ ఇన్ ట్రక్స్ అండ్ పుట్ దెమ్ దే వుడ్ రన్ అవే ఫ్రమ్ దేర్.
1: వద్దు వద్దు వద్దు అని చెట్లు కూడా స్థలం లేదని చెప్పినా కూడా చెట్ల కిందైనా ఉంటామంటారు, కానీ వెనుక పోవడానికి ఏమాత్రం అంగీకరించారు.
0: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ హియర్ వెన్ వి సే దట్ దేర్ ఇస్ నో ప్లేస్ నాట్ ఈవెన్ ప్లేస్ ఇన్ షేడ్.
1: ఇది ఏ నిజమైనటువంటి హృదయానికి హృదయానికి సంబంధించిన ప్రేమ.
0: దిస్ ఈస్ ద లవ్ ఫ్రమ్ హార్ట్ టు హార్ట్. దిస్ ఇస్ బేసిక్.
1: నిర్బంధంగా ఎవరిని కూడా ఇక్కడ రావడానికి వీలుండదు.
0: నో వన్ ఈస్ కంపెల్డ్ టు కమ్ హియర్.
1: ఆ ప్రేమ పాసమే వీరిని అందరినీ ఇక్కడ కట్టివేస్తుంది.
0: ఇట్ ఇస్ ది బాండ్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ డ్రాగింగ్
1: పీపుల్. అది మనకు దైవ శక్తి.
0: దాట్ ఈస్ ది పవర్ ఆఫ్ డివినిటీ.
1: అందరు కూడాను ఈ శక్తులు ఆ శక్తులు ప్రదర్శిస్తున్నారని మీరు భావించవచ్చును.
0: యు మే బి థింకింగ్ దట్ దీస్ పవర్స్ ఆర్ ఎగ్జిబిటెడ్ దీస్ పవర్స్ ఆర్ షోన్.
1: ఈ దృష్టిలో ఇవి ప్రదర్శనలు కానీ నాది నాకు నిదర్శనం.
0: ఇన్ యువర్ అండర్స్టాండింగ్ దిస్ మే బి ఎ డెమోన్స్ట్రేషన్.
1: ఇది నాకు సహజము.
0: దిస్ ఇస్ న్యాచురల్
1: దృష్టికి ప్రదర్శనము.
0: ఫర్ యువర్ ఓన్ రాంగ్ విజన్
1: నా సహజాన్ని నేను అనుసరిస్తూ పోతున్నాను.
0: ఐఎమ్ ఫాలోయింగ్ మై ఓన్ ప్రిన్సిపల్.
1: అది ఏ దివ్యమైనటువంటి యొక్క ప్రేమ సహజం.
0: అండ్ వాట్ ఈస్ న్యాచురల్ టు మీ ఈజ్ లవ్.
1: అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్
1: ఎన్ని శాస్త్రములైనా ఎన్ని వేదములైనా ఎన్ని ఉపశృతులైనా ఎంత బ్రహ్మసూత్రములైనా కూడా మీరు సాధించి శోధించి అందుకోండి చూస్తాం ఏనాటికి ఇది సాధ్యం కాదు.
0: Whatever scriptures, Brahma Sutras, Vedas, Upanishads you study, can you get this
1: power? Prema matrame aadharam chestunna variki idi artham avutundi.
0: Only those people who have got love in their heart and who conduct themselves on the basis of love can understand it.
1: Prema ku 50 paisa kharchu ledu.
0: For love, you need not spend even a
1: pai. Sahajangane aa prema untundadi.
0: You in your own heart there is love.
1: Aa sahaja premanu meeru anubhavinchadaniki prayatnam chesthe adi meeku labhyam avutundi.
0: If you can experience that love in the natural way which is inherent in you, you can understand.
1: Ramadas cheppadu.
0: Ramadas has declared.
1: Ramana mamannu mithayi idigo randi bhaktulara.
0: O devotees, come here. Here is a cake of Ramana.
1: Veda saramanu goduma pindilo veda vakyamanu chi.

0: దిస్ రామనామ, ద నేమ్ ఆఫ్ రామ ఈజ్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ వేద అండ్ ఇట్ ఈస్ బోత్ ది షుగర్ అండ్ ది ఫ్లోర్.
1: రకరకమైనది రామ మిఠాయి సకల రోగ నివారణవోయి.
0: This name of Rama can destroy all the types of diseases and all types of
1: sins.

0: You need not spend even a pie to get this particular thing. Oh, come devotees, accept this particular name and enjoy the bliss thereof.
1: దీనికి ఏ మాత్రమూ నయా పైసా ఖర్చు లేదు.
0: There is no expenditure of even a pie for
1: it. మీకు వచ్చి పోయే ఛార్జీలు మాత్రం ఖర్చు.
2: ఖర్చు కూడా ఒక పవిత్రమైన యొక్క ఖర్చే. Whatever expenditure you incur is also on a sacred cause, sacred bond.
1: కనుక ఈ పుట్టపర్తి యాత్ర అనేటువంటి ఖర్చు కూడాను అదొక ఖర్చు కాదు, అదొక ప్రాప్తియే.
2: Whatever expenditure you incur in the pilgrimage,
1: అయితే ఆ ఖర్చు లేక ఈ ప్రాప్తి మీకు లభ్యం కాదు.
2: Without that expenditure, you cannot get this property.
1: ఒక షాపుకైనా మనం వెళ్లి ఒక హ్యాండ్కర్చీఫ్ మనం కొనుక్కోవాలంటే వాడి ముఖాన పై 5 రూపాయలు కొట్టేస్తే వాడు మన ముఖాన ఒక ఖర్చీఫ్ కొట్టేస్తాడు.
2: Even if you have to buy a handkerchief, you have to pay some 5 rupees and then only you can get a handkerchief.
1: Manam ivvandi puchukodaniki adhikaram kaade.
2: Without giving, how can you get anything at all?
1: Adhe reetiga meeku ye kinchittaina kuda meeku tyagam chesi ikkada vachinappude ee vidhamainatundi yokka bhavam aneetundi meeku labhyam avutundi.
2: Similarly, only when you can make a little sacrifice and come here, you can get this kind of
1: bliss. Bhagavat prema aneetundi itchi puchukuneetundi prema.
2: God's love is said that it gives and receives.
1: Bhagavantudu emi chesina, ఏమి చెప్పినా, ఏమి తలచినా అంతకును ప్రజల నిమిత్తమే కాని తన నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు దృఢంగా మీరు విశ్వసించాలి.
2: యూ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ టుడే దట్ వాట్ ఎవర్ గాడ్ డస్, వాట్ ఎవర్ గాడ్ థింగ్స్ అండ్ వాట్ ఎవర్ గాడ్ డస్,
1: కోసినందుకు స్వార్థము అనేటువంటిది లేదు.
2: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యూ.
1: మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ నాకు అందరూ ఒక్కటే.
2: బిలీవ్ ఆర్ యూ డోంట్ బిలీవ్, దేర్ ఇస్ నో
1: డిఫరెన్స్. ఐ సే ప్రాప్తానుసారం కొంచెం ఉంటుంటుంది.
2: But depending upon their own property, I will be just giving.
1: Samudramulo kavalsinta neeru untundali.
2: There is so much of unlimited water in the
1: world. Evaru enta patra teesukotaru anta patrake aa neeru labhyam avutundi.
2: But what water you can get depend upon the size of the vessel.
1: Ane vidhamga vaari karmanusaranga vaari praptanusaranga ee yokka adrishtam aneetundi labhyam avutundi.
2: This good fortune is based upon the action.
1: Kanuka ee naadu manam sankalpalanu abhirudhi parchukovali.
2: Therefore, you develop good thoughts.
1: Sankalpam valane karma.
2: Only on the basis of thought there is action.
1: Karma valane sadhana.
2: Action leads to sadhana.
1: Sadhana valane seelamu.
2: Sadhana leads to character.
1: Seelamu valane prapti.
2: Character leads to
1: adhe adrishtamu.
2: And that is
1: good fortune. Durudrishtam lanta kudanu sankalpam pain aadharapadi untadi.
2: Good luck or bad luck depends upon only sankalpam.
1: Yes, sankalpamo atti phalam.
2: The fruit depends upon the sankalpa.
1: Kanuka mana karmalu manam daatadu tappadu. దానిని అనుసరించే తీరాలి.
2: వీ హ్యావ్ టు పర్ఫార్మ్ అవర్ డ్యూటీస్.
1: అయితే అనుసరిస్తూ కూడాను భగవంతుని ఆనందంగా ఆరాధిస్తూ ఉంటే ఇంతకంటే ఆ యొక్క ప్రాప్తి మరొకటి లేదు.
2: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ యూ కెన్ బి థింకింగ్ ఆఫ్ గాడ్, కెన్ దర్ బి గ్రేటర్ గుడ్.
1: మనలో సద్భావములు దుర్గుణములు దురాలోచనలు పెట్టుకుని సద్భావములుగా మనం నటన చేస్తే ఇది మాత్రం భగవంతుని వంచినట్టు అవుతుంది.
2: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ యూ అండ్ బిహేవ్ యాజ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్, you'll be deceiving God.
1: దానంతో దాగుడు మూతలాడడానికి ఇక్కడ ఏమాత్రం కూడా అవకాశం లేదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు విన్ గాడ్ బై వెల్త్.
1: గుణగణమును మనం పెంచుకోవాలి.
2: యూ హావ్ టు డెవలప్ గుడ్ క్వాలిటీస్.
1: విశ్వాస బలమును మనం పెంచుకోవాలి.
2: డెవలప్ ఫెయిత్ అండ్
1: శరణాగతి అనేటువంటి తత్వంలో మనం జీవితాన్ని సాధించాలి.
2: వీ హావ్ టు అచీవ్ ఇన్ లైఫ్.
1: అనేక అనుకుంటారు నేను సర్వము శరణాగతమైనను, నన్ను ఎందుకింత బాధ పెడుతున్నాడు, నన్ను ఎందుకింత అవస్థల పాలు చేస్తున్నాడు అని భావిస్తుంటారు.
2: మెనీ పీపుల్ థింక్ దట్ ఐ హావ్ సరెండర్డ్ ఎవ్రీథింగ్ టు స్వామి అండ్ వై హావ్ ఐ సఫరింగ్ సో మచ్.
1: నిజముగా శరణాగతి అయినటువంటి వాడు ఈ ప్రశ్నలకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. అక్కడ
2: పర్సన్ హూ హాజ్ రియలీ సరెండర్డ్ వుడ్ నెవర్ గెట్.
1: నేను శరణాగతి అయినప్పటికీ నన్ను బాధిస్తున్నాడంటే, బాధిస్తున్నాడే అనేటువంటి నన్ను అనేటువంటి ఉండేటప్పుడు ఇంక శరణాగతి ఎక్కడ వచ్చింది?
2: సో లాంగ్ యాజ్ యూఆర్ ఫీలింగ్ దట్ ఐఎమ్ పుట్ టు సఫరింగ్,
1: శరణాగతి చేయనటువంటి వాడే ఇట్టి భావంలో గురి అయ్యేది.
2: ఓన్లీ పర్సన్ హూ హాజ్ నాట్ సరెండర్డ్ విల్ గెట్ సచ్.
1: శరణాగతి అయినటువంటి వాడికి అన్ని భగవంతుని యొక్క ప్రసాదమని.
2: ఏ పర్సన్ హూ హాజ్ సరెండర్డ్ విల్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ కర్మకాండను మనం అభివృద్ధి గావించుకొని, దానిని పవిత్రం గావించుకొని, సార్థకంగా గావించుకునే నిమిత్తమే మనం హృదయ విచారతను చేసుకోవాలి.
2: ఎంటర్ ఇన్ టు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, బ్రాడన్ యువర్ హార్ట్ అండ్ సర్వ్ ద సొసైటీ.

0: దాట వశమా నరుడా, కర్మ దాట వశమా, కర్మ దాట వశమా.
1: Is it possible to escape the fruits of action, woman? It is not possible. Whether it is a small well or it is a big ocean, the water

0: కర్మ దాట వశమా, ఆ కర్మ దాట వశమా.
1: వెదర్ యు రీడ్ స్క్రిప్చర్, యు డూ వర్షిప్, యు గో టు ఫారెస్ట్, యు డూ తపస్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్సెండ్ అండ్ ఎస్కేప్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్?
0: అయితే ఈ కర్మను దాట వశం.
1: బట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎస్కేప్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అండ్ ట్రాన్సెండ్.
0: దైవానుగ్రహాన్ని సాధిస్తే కొండలంతా పిండిగా మారిపోతాయి.
1: బట్ యు కెన్ ఎర్న్ ది గ్రేస్ ఆఫ్ గాడ్, యు కెన్ డిస్ట్రాయ్ ది మౌంటైన్స్ ఆఫ్ సిన్.
0: అలాంటి అనుగ్రహము ఒక దైవత్వంలోనే మాత్రమే ఈవిడి ఉంటుండాలి.
1: సచ్ గ్రేస్ కెన్ బి కన్ఫర్డ్ ఓన్లీ బై డివినిటీ, బై గాడ్.
0: అణు మాత్రమైన అగ్ని పర్వతంలో నుంచి పత్తిని కూడాను ఒక క్షణంలో భస్మం చేస్తుంది.
1: జస్ట్ యాజ్ ఎ స్పార్క్ కెన్ డిస్ట్రాయ్ మౌంటైన్స్ ఆఫ్ కాటన్.
0: అయితే ఆ అగ్ని ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: బట్ హౌ కెన్ యు గెట్ ద స్పార్క్?
0: అదే ప్రేమ వలన మాత్రమే లభ్యమవుతుంది.
1: ఓన్లీ త్రూ లవ్ యు కెన్ గెట్ ఇట్.
0: ఈ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: డెవలప్ సచ్ లవ్.
0: ప్రేమతోనే సేవను చేయాలి.
1: సర్వ్ విత్ లవ్.
0: ఏ సేవను చేస్తున్నప్పటికీ నామస్మరణతోనే ఉచ్చరించాలి.
1: వాట్ ఎవర్ సర్వీస్ ఇస్ డన్, డూ ఇట్ విత్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.
0: నామము లేకపోతే ఈ మనసు ఎక్కడెక్కడో పరిగెత్తిపోతుంది.
1: వితౌట్ ది మైండ్ ఇన్ టైట్ టు నేమ్ ఇట్ రన్స్ హిదర్ అండ్ దిదర్.
0: ఇది చంచలత్వంలో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు ఈ మనస్సుకు.
1: మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అన్స్టడీనెస్ అండ్ వేవరింగ్ నేచర్.
0: కనుక మనము ఇతర చింతనకు చోటివ్వకుండా భగవత్ నామాన్ని ఉచ్చరించుకుంటూ మనం కర్మలో ప్రవేశించాలి.
1: ఎంటర్ ఇన్ టు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆత్మ.
0: జన్మదినోత్సవమునందు మీరు తెలుసుకోవలసినటువంటిది, ఆచరించడానికి ప్రయత్నించవలసినటువంటిది, ఈనాటి నుండి మీరు ప్రారంభించవలసినటువంటిది మూడు మాత్రమే.
1: దేర్ ఆర్ త్రీ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు జస్ట్ ప్రాక్టీస్, రిమెంబర్ ఫ్రమ్ టుడే ఆన్.
0: పరులను విమర్శించడం మానుకోండి.
1: Stop criticizing others.
0: Paradushana itundi maha paapam ainatundi.
1: Criticism of others is a very great sin.
0: Parulanu dushinchadame maha paapam anaga paramaatmanu dushinchadamu marinta paapam.
1: If criticizing others itself is a sin, criticizing God what is
0: it? Itaru kettana kaani itaru yokka doshamunu kaani manam ye maatram kodanu vicharincharadu.
1: Don't find fault with others. Don't
0: andarni premato manam swagatham cheyali.
1: Welcome everyone with love.
0: Karmalalo manam praveshinchali.
1: Enter into action
0: anaga విశాలమైనటువంటి యొక్క దీంట్లో ఉన్నప్పుడు మనము పల్లెలు యందు చేరి పవిత్రమైనటువంటి యొక్క సేవను మనం చేయాలి.
1: గో టు విలేజెస్, అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ విచ్ ఇస్ సేక్రెడ్.
0: నేను చెప్పాను పూర్వమే,
1: ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఎర్లియర్,
0: గ్రామ సేవ అన్న రామ సేవ సుమా.
1: సర్వింగ్ ది విలేజెస్ ఈజ్
0: రామరాజ్యం అన్న ప్రేమమయమే.
1: అండ్ ది రూల్ ఆఫ్ రామ మీన్స్ ది రూల్ ఆఫ్ లవ్.
0: ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ.
1: ఆఫర్ సర్వీస్, యాక్సెప్ట్ లవ్ ఫ్రమ్ మీ.
0: ఈ సేవను యందు మనము పూర్తిగా కంకణం కట్టుకుని అందులో ప్రవేశించాలి.
1: యు హావ్ టు టేక్ ఎ వౌ ఆఫ్ సర్వీస్.
0: సమాజ సేవ సర్వేశ్వర సేవగా విశ్వసించాలి.
1: సర్వీస్ సొసైటీ మస్ట్ బి కన్సిడర్డ్ ఎ సర్వీస్ ఆఫ్ గాడ్.
0: మరొక్కటి మాత్రం ఈనాడు మీరు చక్కగా దృష్టి యందు ఉంచుకోవాలి.
1: వన్ మోర్ థింగ్ యూ షుడ్ రిమెంబర్,
0: మన సమస్తల వారు ఎట్టి కార్యములైనా సరే ఈ సమస్తల పేరుతో ఉండినటువంటి కార్యములు ప్రభుత్వానికి మనకు ఏమాత్రము సంబంధం ఉండకూడదు.
1: Our organization, whatever work is undertaken by them, should not have anything to do with the government.
0: ప్రభుత్వం చేయవలసిన పనులు ప్రభుత్వం చేస్తుంది.
1: లెట్ గవర్నమెంట్ డూ వాట్ ఇట్ వాంట్స్.
0: మన ప్రాప్తి కోసం చేయవలసిన పనులు కనుక స్వయం కృషితో మనం సాధించాలి, కానీ ఇంకొకరి సహాయం మనకు అక్కర్లేదు.
1: The activity undertaken by us is for our own sake.
0: మనకు ఎంత శక్తి అంత శక్తి చాలు.
1: Let us do according to our capacity.
0: గొప్పగా మనం చేయనక్కర్లేదు.
1: We need not do beyond our own capacity.
0: గంగ గోవు పాలు గంటడైన చాలు, కడవడైన నీళ్ళ కరవు పాలు.
1: It is enough to have a spoonful of cow's sacred water, milk, one of them.
0: సమస్తలు ఏ సమస్తలు అయినా కానీ సరియే, ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉండటం ఒకటి, సమాజంలో ప్రవేశించి సేవలు చేయటం రెండవది, మూడవది పరదూషణ లేకుండా ఉండటము. ఇదే నిజమైనటువంటి సాధన.
1: Not having anything to do with the government, going to the villages and undertaking the service activity, and not criticizing others.
0: పిల్లలు ఎందు కానీ, పెద్దలు ఎందు కానీ, ఎవరి ఎందైనా కూడా సరే, ఇతరులు ఎవరైనా నీ పక్కన ఉండి దూషిస్తుంటే 2000 వాడిని, అది సరైనటువంటి బుద్ధిగా వస్తుంది.
1: Be he an elderly person or a youngster, when he indulges in criticism of others, give him 2 blows.
0: పిచ్చివాడా, నేను వేసిన దెబ్బ నీ కోసం కాదు, నీ గుణముకు దెబ్బ కొట్టానన్ను చెప్పు.
1: Tell him that, oh mad cap, I have not beaten you, I have beaten only bad qualities in you.
0: ఈ చెప్పేటువంటి వారు ఇంకా చెప్తూనే పోతుంటారు. వారి దూషణను మనం వింటూ ఉంటే వారు చెప్పుకుంటూ ఇంకా దూషణ అభివృద్ధి గావించుకుంటూ పోతుంటారు.
1: ఇఫ్ యు గో ఆన్ హియరింగ్ టు సచ్ క్రిటిసిజం, దే గో ఆన్ దే గెట్ ఎంకరేజ్ అండ్ గో ఆన్ క్రిటిసైజింగ్.
0: మానవుడు
1: యు ఆర్ ఎ మ్యాన్
0: జున్వంత విషయ అమృతపుత్ర అని అమృతపుత్రుడుగా నీవు పుట్టావు.
1: యు ఆర్ ది చైల్డ్ ఆఫ్
0: పశువు కాదు.
1: యు ఆర్ నాట్
0: రాక్షసి కాదు.
1: యు ఆర్ నాట్ ఎ డెమన్
0: దానవుడు కాదు.
1: యు ఆర్ నాట్
0: మానవుడు.
1: యు ఆర్ మ్యాన్
0: మానవుడై పుట్టి మానవులను తిరస్కరించడము మానవులను దూషించడము ఇది మహాపాతకము. ఈ మానవత్వానికి సరైనటువంటి యొక్క సహజంకైన గుణం కాదు అని వాడికి బుద్ధి చెప్పాలి.
1: యూ టెల్ హిమ్ ప్రాపర్లీ టు రిమెంబర్ దట్ యు ఆర్ మ్యాన్ and you have to respect man and should not think
0: that
1: you are not your name.
0: నీవు ఇతరులను ఎంత దూషించినావు అంతక పదింతలు నీవు దూషింపబడతావు ముందు. అది జాగ్రత్తలో పెట్టుకోవాలి.
1: ద రీజన్ ఫర్ దిస్ ఈజ్ యూ విల్ బి సఫరింగ్ టెన్ ఫోల్డ్ బై సచ్ క్రిటిసిజం ఆఫ్ అదర్స్. యూ క్రిటిసైజ్ ఎనీ
0: ఇతరుల చెడ్డను నీవు ఎంత కోరుతూ పోతావో అంతకు వెయ్యింతలు చెడ్డ నీకే జరుగుతూ వస్తుంది. అది కూడా జాగ్రత్త.
1: యూ డిజైర్ బ్యాడ్ అండ్ బ్యాడ్ ఫర్ ఎనీ వన్ టెన్ ఫోల్డ్ విల్ బి సఫరింగ్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక ఎవరిని మనము విమర్శించరాదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీవన్.
0: ఎవరిని మనం దూషించరాదు.
1: డోంట్ హేట్ ఎనీవన్.
0: ప్రేమను పెంచుకుంటే ఈ దూషణ భూషణలంతా కూడా తిరస్కారంలో దూరం అయిపోతాయి.
1: యు డెవలప్ లవ్ యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం అండ్ హేట్రేట్.
0: కనుక భగవంతుని స్మరించుకుంటూ భజించుకుంటూ ప్రేమతో సేవలలో పాల్గొని జన్మను సార్థకం చేసుకుని నేనే దైవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని చింతిస్తూ రాండి.
1: Remember God, enter into society, chant his name and undertake service activity and sanctify your life.
0: కనుక ఎవరికి వారు దేవుడుగానే ఉంటుండాలి.
1: ఈచ్ వన్ ఇస్ గాడ్.
0: దేవుడు ప్రత్యేకంగా ఎక్కడో ఒక చోటు ఉన్నాడని కాదు.
1: దేర్ ఇస్ నో గాడ్ సెపరేట్లీ ఎగ్జిస్టింగ్ ఇన్
0: వన్. నీవు దేవుడుగానే ఉంటున్నావు.
1: యు ఆర్ గాడ్ ఫర్ యువర్.
0: నీ వేసుకున్నటువంటి డ్రెస్ నుంచి నేను మానవులను భ్రమిస్తున్నావు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది డ్రెస్ దట్ యు ఆర్ వేరింగ్ ది ఫిజికల్ బాడీ.
0: నీలో ఉండినంత వరకు నీవు బ్రహ్మను చూడలేవు.
1: సో లాంగ్ యాజ్ యు హావ్ దిస్ డెల్యూజన్ యు కెనాట్ సీ బ్రహ్మ.
0: బ్రహ్మను దూరం చేయడానికి బ్రహ్మను దీగావించుకోవడానికి మన భ్రమనే మూల కారణం.
1: It is the deluded mind which is coming in the way
0: Brahmana
1: of vision of Brahma.
0: Brahma samipudai avutadu.
1: Free yourself from the delusion. You get a vision of Brahma.
0: Kanuka, bhajanlato, bhagavantani yokka namasmaran chestu, kalani sarthakam gavinchukondi. Kshanamaina kuda manamu anavasaramaina vishayallo praveshincharadu.
1: Don't waste even a moment thinking of useless things. Chant the name of God every moment.
0: Ramachintana chesinatundi koti enta hanumantudiga maaripoyadu.
1: An ordinary monkey by chanting the name of Rama became Hanuman.
0: Aa chanchalatvam galinatundi koti enta shanta swaroopudainadu.
1: Such a unsteady wavering monkey.
0: Andukosame Sita kuda Sitakudanu Hanumantudini varninchindi. Shantudu gunavantudu balavantudu Hanumantudu anindi.
1: That is why Sita also described Hanuman as the very embodiment of peace and full of virtues, full of strength.
0: కనుక అలాంటి శాంత స్వభావం
1: డెవలప్
0: అటువంటి గుణమును అండ్ అటువంటి బలమును
1: సచ్ స్ట్రెంగ్త్
0: అటువంటి దివ్యమైనటువంటి యొక్క నామమును మనం ఈనాడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు చాంట్ సచ్ నేమ్ అండ్ ఎంజాయ్ సచ్ పీస్ సచ్ స్ట్రెంగ్త్ అండ్ సచ్ పవర్.
2: ప్రేమ ముదిత మనసే కో రామ.

0: Sairam, dear listeners, within each of us, the eternal Atma or soul is enveloped by five sheets. In today's discourse, Baba explains in detail the various aspects related to these five sheets. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 4th of March 2000 in Prashanthi Nilayam during the Shivaratri celebrations.
1: Sarvabhutam idam siva sarvabhuta hitam eva bhajate kastamatitam. Sarvabhuta hitam eva bhajate kastamajitam. Sarvata panipadam prema suruplara,
2: embodiments of love.
1: సర్వభూతములు యందు ఉండిన ఆత్మ, నీ యందు ఉండినటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి, రాగి అయినా విరాగి అయినా గృహస్థుడైనా లోకహితార్థి అయినా కర్మలు చేసినా కర్మలు చేయకపోయినా అతను ఎప్పుడు కూడాను దైవంతోనే కూడి ఉంటాడు, దైవంతోనే ఏకమై ఉంటాడు, దైవంతోనే ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
2: ఇఫ్ దేర్ ఇస్ రియలైజేషన్ దట్ ద స్పిరిట్ ఇన్ యూ ఈజ్ వెరీ వెరీ మచ్ సేమ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్, దట్ విల్ హెల్ప్ యూ బీ దట్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్. యూ మే టేక్ ద పాత్ ఆఫ్ యాక్షన్ ఆర్ నాట్, బట్ యూ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్ that the same spirit is present in everyone in the entire world. You will be dwelling in God and you will be in God with God.
1: Veda shastramalanu valle vesina itihasamalanu tirigi vesina vyasa prasangamalanu gavinchina indulo aatma tattvam emi anetuvantidi e maatramu kanipinchadu.
2: In spite of reciting sacred texts like Vedas, one might go through so many of the epics or listen to the discourses, we do not find any content relating to the spirit or Atma.
1: విశాలమైనటువంటి వృక్షము గొప్పదిగా కనిపించినప్పటికీ విత్తనమునందు ఆ వృక్షము సారరూపములో ఉంటుంటాది.
2: The tree might be gigantic, but it lies latent earlier within a tiny seed.
1: అదే విధముగానే ఆత్మస్వరూపుడు సర్వతపాణిపాదం సర్వత్ర అణుస్వరూపమై ఉంటాడు, కానీ అతనే బ్రహ్మాండ స్వరూపాన్ని ధరిస్తాడు.
2: Likewise, the spirit of Atma is present all over the body from top to toe. In a subtle form, but yet can assume a macrocosmic dimension.
1: పరిశుద్ధమైనటువంటి ఆత్మను పంచభూతములు చుట్టుకోవటం చేత ఇది తాదాత్మ భావన పొంది తన యొక్క ధర్మములు కూడాను ఆత్మకు నిరూపిస్తూ ఉంటాయి ఈ పంచకోశములు.
2: The pure unsullied spirit is surrounded by the five sheets. And because of the identification with the sheets, it carries without the traits of the same.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Neeru aanandamayulu.
2: You are the one of bliss.
1: Santoshamehimalu.
2: You are the one of happiness.
1: Kani, mee yokka roopamunu, mee yokka aanandamunu, mee santoshamunu, meeru మరచి నీ ఆనంద సంతోషములకై ఈ జగత్తునందు ఆరాటపడుతున్నారు.
2: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లిస్ ది మెటఫర్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యు హావ్ ఫర్గాటన్ దట్ బట్ యెట్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్ ఎల్స్వేర్
1: నీవే ఆనందమయుడై ఆనందమునకై మరియు ప్రపంచమునందు వెతుకుతూ ఉండటం ఇది ఎంత అజ్ఞానం.
2: What an ignorance it is that you are in search of bliss, being the very embodiment of bliss in general.
1: తన తత్వాన్ని తాను గుర్తించడమే ఆధ్యాత్మిక యొక్క పరిణామము.
2: The spiritual transformation lies in understanding one's own innate nature.
1: కనుకనే ఇరువురు వైస్ ఛాన్సలర్స్ కూడాను పంచకోశముల గురించి విపులముగా వివరించమని ప్రార్థించారు.
2: Both the vice chancellors this evening who spoke to us prayed to Bhagavan that Bhagavan should speak to us on 5 sheets.
1: ఈ శరీరము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అన్నమయ కోశము.
2: This body, which is physical, worldly, temporary, is the one of Annamaya, the sheath of food.
1: ఇది భౌతికము అంటారు.
2: This is physical plane.
1: ఇది స్థూలము అంటారు.
2: This we say the grass aspect.
1: ఈ స్థూల శరీరము కర్మ ఇంద్రియముల చేతను జ్ఞానేంద్రియముల చేతను సర్వత్రా వ్యాపించి ఉండటం చేత దీనికి మరొక పేరు కూడా పెట్టింది వేదము, విశ్వుడు అనింది.
2: వేద హ్యాస్ గివెన్ అనదర్ నేమ్ టు దిస్ గ్రాస్ ఆస్పెక్ట్ యాజ్ విశ్వుడు బికాస్ ఇట్ మూవ్స్ అబౌట్ విత్ ది ఆర్గన్స్ ఆఫ్ కొనేషన్ అండ్ కాగ్నిషన్ అండ్ మూవ్స్ అబౌట్ ఆల్ ఓవర్.
1: సర్వ విషయమైనందు కూడాను వ్యవహరించటం చేత ఇతనికి వ్యావహారికుడు అని రెండవ పేరు.
2: As he involves himself in various aspects, he is also called Vyavaharika.
1: Itane chitta vritti cheta sarvamunakunu gurtinchadam nadakanukane itaniki swabhavudu annaru.
2: As he has got all impulses and sentiments, he is also called Swabhava.
1: Swati bhasudu annaru.
2: He is also called Swati bhasa.
1: Ee vidhamuga dehamunaku bhautikamaina ee shekhamunaku అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వచ్చింది వేదం.
2: లైక్ వైజ్ వేద హ్యాస్ గివెన్ సో మెనీ సినోనిమ్స్, సో మెనీ నేమ్స్ టు దిస్ ఫిజికల్ బాడీ.
1: ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయము ఈ మూడింటిని చేరి సూక్ష్మ శరీరము అని పిలిచింది.
2: ది సటిల్ బాడీ కంప్రైజెస్ ద షీత్ ఆఫ్ లైఫ్ ఆర్ వైటల్ షీత్, ద షీత్ ఆఫ్ ద మైండ్ అండ్ ది షీత్ ఆఫ్ విజ్ఞాన. ప్రాణ మనో విజ్ఞాన కోశ
1: దీన్ని సూక్ష్మ శరీరము అన్నారు.
2: దిస్ ఇస్ కాల్డ్ సూక్ష్మ శరీర ఆర్ సటిల్ బాడీ.
1: ఇది ఎందుకోసం ఇది సూక్ష్మ శరీరం అన్నారు?
2: వై ఇస్ ఇట్ కాల్డ్ సూక్ష్మ శరీరం?
1: ప్రాణము మనకు కనిపించదు. ప్రాణం మనకు కనిపించదు.
2: యు డు నాట్ సీ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: మనసు మనకు కనిపించదు.
2: యు డోంట్ సీ ద మైండ్.
1: విజ్ఞానం మనకు కనిపించదు.
2: యు డు నాట్ సీ విజ్ఞానం.
1: ఈ మూడు కూడాను కనిపించని ఆకారములు కనుక దీనికి సూక్ష్మ శరీరం అని పేరు పెట్టారు.
2: సిన్స్ దే ఆర్ నాట్ అపేరెంట్, సిన్స్ దే ఆర్ నాట్ సీన్, దట్స్ కాల్డ్ ద సటిల్ ఆస్పెక్ట్.
1: ఇంతే కాదు,
2: నాట్ ఓన్లీ దిస్,
1: ఇది ఆధ్యాత్మిక నిజమైనటువంటి యొక్క ప్రాణతత్వము అని కూడా బోధించారు.
2: It is also said in spiritual parlance, it is true spiritual principle.
1: దీనిని ప్రబోధకుడు అని కూడా మరొక పేరు పెట్టారు.
2: He has another name, ప్రబోధకుడు.
1: విజ్ఞానం అని కూడా దీనికి మరొక పేరు పెట్టారు.
2: It's also called విజ్ఞానం.
1: అయితే ఈ పేర్లు ఎన్ని ఉండినప్పటికీ దీనికి మనస్సు అనేటువంటిదే దీనికి ఆధారం చేసుకుంది.
2: There may be any number of names, nomenclature, but mind is the base principle.
1: Manasu sukshma shariranga kanipistundi kani idi anantamayaga vyapinchindi.
2: Though mind is subtle, but yet it is infinite, so vast.
1: మనోమూలం విధం జగత్తు, జగత్తంతా వ్యాపించినది ఈ మనస్సు.
2: ఇట్ ద మైండ్ దట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: కనుక దీనిని సూక్ష్మ శరీరం అని పిలిచారు.
2: సో ఇట్ ఇస్ కాల్డ్ ద సటిల్ బాడీ.
1: మూడవది ఆనందమయ కోశం.
2: ద థర్డ్ వన్ ఇస్ ద షీత్ ఆఫ్ బ్లిస్.
1: ఇది ఆనందమయ కోశం అని పేరు పెట్టారు కానీ ఇందులో ఆనందం లేదు.
2: Though it is called the sheath of bliss, there is no bliss at all there.
1: ఇది మహాకారణ స్వరూపము.
2: It is the supreme causal aspect.
1: కేవలం ఆనందం ఉన్నట్టుగా నటించును కానీ ఇది నిజమైన ఆనందం కాదు.
2: It looks as if it is bliss, but it is not true bliss in the strict sense.
1: దీనికి సుషుప్తి అని కూడా మరొక పేరు పెట్టారు.
2: It is called సుషుప్తి or deep sleep.
1: ఆనందం అనుభవించినట్టుగా తోస్తుందే కానీ అది నిజమైన ఆనందం కాదు.
2: It appears as though you are blissful, but it's not bliss in the strict sense.
1: అది కేవలము పరిపూర్ణమైనటువంటి మత్తుతో ఉంటుంది.
2: It appears as if the state of forgetfulness, total forgetfulness.
1: దీనికి తరువాతదే తురియావస్థ అన్నారు.
2: Beyond this is turiya, the ultimate.
1: అదియే నిజమైన ఆనందము.
2: That is true state of bliss.
1: అక్కడ ఇంద్రియముల చేత కాని, మనస్సు చేత కాని, బుద్ధి చేత కాని, ఇంకే విధమైనటువంటి యొక్క స్వప్నముల చేత కాని కలిగేటువంటిది కాదు ఈ ఆనందము.
2: ద సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈజ్ నాట్ ద వన్ విచ్ క్యాన్ బి అబ్టైన్డ్ ఎయిదర్ బై ద బాడీ, మైండ్, సెన్సెస్, ఇంటెలెక్ట్ ఆర్ బై డ్రీమ్ ఎయిదర్.
1: ఇదిని ప్రాతిభాసికం అన్నారు.
2: దిస్ ఈజ్ కాల్డ్ ప్రాతిభాసికం.
1: పారమార్థిక దైవము అన్నారు.
2: ఇట్స్ కాల్డ్ పారమార్థిక డివినిటీ.
1: కనుక ఈ తురియావస్థ యందు కలిగించేటువంటి ఆనందమే నిజమైన ఆనందము.
2: సో ద బ్లిస్ఫుల్ స్టేట్ ఇన్ ది అల్టిమేట్ ఈస్ ది ట్రూ బ్లిస్.
1: ఇటువంటి ఆనందమును మనం పొందాలనుకుంటే దీనికి ఈ పంచకోశములు అనేక విధములైనటువంటి అడ్లు పెడుతున్నాయి.
2: టు ఎంజాయ్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ద ఫైవ్ షీట్స్ స్టాండ్ యాజ్ అబ్స్టకల్స్.
1: మొదటిది ఒక క్లేశము.
2: ద ఫస్ట్ వన్ ఇస్ క్లేశ.
1: దీనిని అవిద్యా క్లేశము అన్నారు.
2: ద క్లేశ ఫస్ట్ అబ్స్టకల్ ఇస్ అవిద్య, ఇగ్నరెన్స్.
1: రెండవది అభినవ క్లేశము అన్నారు.
2: ద సెకండ్ ఇస్ అభినవ క్లేశ.
1: మూడవది అస్థిత క్లేశము అన్నారు.
2: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
1: నాలుగవది రాగద్వేషము అన్నారు.
2: ద ఫోర్త్ వన్ రాగద్వేష.
1: ఐదవది ద్వేష క్లేశము అన్నారు.
2: The fifth one is vesha klesham.
1: ఈ ఐదు క్లేశముల చేతనే మానవుడు ఆత్మకు అత్యంత దూరం అయిపోతున్నాడు.
2: Because of these five obstacles, man is cut off, far distant from his reality.
1: ఆత్మ దర్శనము చేసుకోలేకపోతున్నాడు.
2: He could not have experienced the spirit.
1: ఆత్మానందమును అనుభవించలేకపోతున్నాడు.
2: He could not enjoy the atmic bliss.
1: కారణం ఏమిటి?
2: Why?
1: ఈ శరీర అభిమానం చేతనే ఈ పంచ క్లేశములు కూడాను క్లేశములుగా భావించి ఈ పంచభౌతములైనటువంటి శరీరములకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నాడు.
2: ది మెయిన్ రీజన్ హ్యాపెన్స్ టు బి ద బాడీ ఐడెంటిఫికేషన్. ద ఫైవ్ షీట్స్ ఆర్ మిస్టేకెన్ టు బి ద కాజెస్ ఫర్ సఫరింగ్ అండ్ దేర్ ఫార్ హీస్ కట్ ఆఫ్ ఫ్రమ్
1: మొట్టమొదటి
2: స్పిరిట్.
1: అవిద్యా క్లేశము.
2: ద ఫస్ట్ వన్ ఇస్ అవిద్యా క్లేశ.
1: అనగా ఏ మానవుడు దేహమును అమితంగా భావించి ప్రేమించి దాని నిమిత్తమై జీవితాన్ని అర్పితం గావించును అదియే అవిద్యా క్లేశము.
2: అవిద్యా క్లేశము. ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లైస్ ఇన్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ, కన్సిడరింగ్ ద బాడీ ఇస్ పర్మనెంట్, బి ఆల్ ఇన్ అండ్ ఆల్ దేర్.
1: దేహము కలిగించేటువంటి క్లేశములు అనేకంగా కోస్తున్నాయి.
2: దట్ సో మెనీ ప్రాబ్లమ్స్ దట్ వీ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ.
1: రోగముల చేతను,
2: ద డిసీజెస్,
1: ఆశల చేతను,
2: ఆస్పిరేషన్స్,
1: అనేక విషయముల చేతను,
2: సెన్సువల్ ప్లెజర్.
1: ఈ దేహము మానవునికి అనేక క్లేశములు కల్పించి దుఃఖమయంగా చేస్తుండాలి.
2: బాడీ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ దేర్ఫోర్ వి ల్యాండ్ ఇన్ స్టేట్ ఆఫ్ మిజరీ.
1: అభినవ క్లేశము.
2: అభినవ క్లేశ
1: అనగా ఇది రెండవది.
2: దిస్ ద సెకండ్ వన్.
1: సర్వము కూడాను ఈ జగత్తుగానే భావించి తన స్వరూపాన్ని తాను మర్చిపోతుండాలి.
2: He goes by this world as a reality and he forgets his own innate self.
1: కనుక ఇది అభినవ క్లేశం అనగా ఏమిటిది?
2: What is this అభినవ క్లేశ?
1: సర్వమునకు మనసే మూల కారణమని తెలుసుకోకుండా ఈ ప్రపంచం యొక్క దృశ్యమే నాకు ప్రధానమని భావించి మానసిక యొక్క రాగములంతా కూడాను ఈ ప్రపంచం పైన దారబోయటం చేతనే ఇది కేవలము క్లేశములకు గురి అవుతుండాలి.
2: ద సఫరింగ్ ఇస్ డ్యూ టు దిస్ ఇగ్నోరెన్స్ దట్ ద మైండ్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ వన్ ఇస్ క్యారీడ్ బై ద సినారియో అండ్ అటాచ్మెంట్ అండ్ స్పెండ్స్ ఆల్ ద టైమ్
1: మనసును అరికట్టక, మనసును స్వాధీనం చేసుకునక, దేహప్రాప్తిని వదలక ఈ రెండు విధములైనటువంటి ఒక క్లేశములు మానవునికి అమితంగా తొందర పెడుతున్నాయి.
2: In fact, we are drowned in this worry because we could not control our mind and we have body attachment more and more.
1: Manovanchane pradhanamani visvasistunnadu.
2: We consider mind and desires are important.
1: Dehame ee jagattunaku pramanam ani bhavistunnadu.
2: We think this the body is the main measure of life.
1: Kanukane manavudu aneka dukkhamulaku guri avutunnadu.
2: So man faces so many problems.
1: Inka moodavadi asthita kleshamu.
2: థర్డ్ వన్ ఇస్ అస్థిత క్లేశ.
1: అనగా ఈ అస్థితమనగా విషయ భోగములు యందు ఆసక్తి,
2: మీనింగ్ ఇంట్రెస్ట్ ఇన్ సెన్సువల్ ప్లెజర్.
1: ఈ విషయ భోగమునే మానవునికి ప్రాణ సమానమని విశ్వసిస్తున్నాడు.
2: హి కన్సిడర్స్ సెన్సువల్ వరల్డ్లీ ప్లెజర్స్ యాజ్ ఎ వెరీ బ్రెత్ లైఫ్.
1: కనుక చేతే మానవుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు.
2: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ట్రబుల్స్ దేర్ ఆఫ్టర్.
1: ఇంకా రాగ క్లేశము.
2: Then comes raga klesha.
1: అది ఏ ధన కనక వస్తు వాహనాదులపైన పుట్టేటువంటి యొక్క ప్రేమలే ఈ యొక్క కారణ ద్వేషము.
2: ద కైండ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద వెల్త్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఈస్ దిస్ రాగ క్లేశ.
1: ధన కనక వస్తు వాహనాదుల చేత రాగం మితిమీరిపోతున్నదే కానీ తగ్గటం లేదు.
2: దిస్ అటాచ్మెంట్ విల్ బి ఎవర్ ఆన్ ద రైజ్ ఇఫ్ వీఆర్ ఆఫ్టర్ మనీ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: కనుక అనేక విధమైనటువంటి బాధలకు గురి చేస్తుంది అది.
2: సో వి ఫేస్ సో మెనీ ట్రబుల్స్.
1: ఇంకా ద్వేష క్లేశము.
2: దెన్ కమ్స్ ద్వేష క్లేశ.
1: అనగా ఒక వస్తువును ఆశించి ఒక వ్యక్తిని ఆధారపడుతున్నాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ రిలై డిపెండ్ ఆన్ పర్సన్.
1: తన యొక్క ఆశ నెరవేరినా తనకు సంతోషం కలుగుతుంది.
2: ఇఫ్ యువర్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ యూ ఆర్ హ్యాపీ.
1: తన వాంఛలు విరుద్ధమైన అప్పుడు వారిపైన ద్వేషం కలుగుతుంది.
2: అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ విల్ మేక్ యూ డెవలప్ హేట్రెడ్.
1: కేవలం సామాన్యమైన మానవులకు మాత్రమే కాదు,
2: నాట్ మెయిర్లీ టు ఆర్డినరీ,
1: అనేక మంది భక్తులు కూడాను భగవంతుణ్ణి ఎన్నో విధములైనటువంటి ఆశలతో ఆరాధన జరుపుతారు.
2: మెనీ డివోటీస్ ప్రే టు గాడ్ ఇన్ సర్చ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్
1: కానీ అవి విఫలమైనా భగవంతుని కూడా ద్వేషిస్తారు.
2: ఇన్ ఫ్యాక్ట్ వెన్ ద డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ దే బిగిన్ టు హేట్.
1: ఇలాంటి ద్వేష క్లేశం అనేటువంటిది మితిమీరిపోతుందా అది జగత్తులో.
2: దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఇస్ రాంపెంట్ ఎవర్ ఆన్ ద రైజ్.
1: తల్లి బిడ్డ అనేటువంటి ఒక సంబంధం కానీ, భార్య భర్త అనేటువంటి సంబంధం కానీ, అన్న తమ్ముడు అనేటువంటి సంబంధం కానీ ఈ యొక్క నిరాశ చేత అనేక విధమైనటువంటి క్లేశములుగా ఏర్పడుతున్నాయి.
2: దేర్ ఇస్ అబ్సల్యూట్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్. దేర్ ఇస్ నో ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్, హస్బెండ్ అండ్ వైఫ్, బ్రదర్ అండ్ అనదర్ బ్రదర్.
1: కనుక ఈ పంచ క్లేశములు కూడాను పంచ కోశముల ద్వారా మానవుని బంధితుని గావిస్తుండాలి.
2: ద ఫైవ్ షీట్స్ విల్ బైండ్ మ్యాన్ అండ్ సబ్జెక్ట్ హిమ్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: కనుక మానవుని యొక్క సుఖశాంతులకు మూలంగా ఆధారమైనటువంటిది ఆనందమయ కోశమే.
2: ఇట్ ఇస్ ద షీత్ ఆఫ్ బ్లిస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ గివింగ్ అస్ హ్యాపీనెస్ అండ్ పీస్.
1: ఇది కేవలము తురియావస్థలో పోయినప్పుడే మనకు ఈ ఆనందం లభ్యమవుతుంది.
2: యు కెన్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ది అల్టిమేట్ స్టేట్ ఆర్ తురియ.
1: అయితే అప్రాప్తమైనటువంటి ప్రాప్తికై మనం ప్రాకులాడి చిక్కిన ప్రాప్తిని కూడా మనం వదులుకొని ఆనందముకు దూరమైపోతున్నాం.
2: In fact, we do not enjoy the fortune or the luck on hand. But though we are undeserving, we have so many desires.
1: ఈ ప్రతిభాసకుడు అనేటువంటి యొక్క వ్యక్తితో అనేక విధమైనటువంటి యొక్క శాంతిని మనం పొందలేకపోతున్నాం.
2: In fact, this reality ప్రతిభాసిక that we are not able to enjoy that peace for which we are entitled.
1: కనుకనే పారమార్థికమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే మనస్సును దూరం చేసుకోవాలి.
2: In order to understand paramarthika, the supreme reality,
1: లేక అదుపులో ఉంచుకోవాలి.
2: We should control our mind.
1: దేహాభిమానములు క్రమక్రమేణ తగ్గించుకోవాలి.
2: We have to reduce our body attachment.
1: దేహము పాంచభౌతికము.
2: The body has got all the senses.
1: దేహము కూడా తప్పదు ఎప్పుడు.
2: Is bound to fall someday.
1: దేహి నిరామయుండు.
2: Indweller is eternal.
1: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: Indweller has neither birth nor death. It is neither liberation or bondage. No signs,
1: insignia.
2: Truly speaking, the indweller is the supreme God.
1: ఈ దేహాభిమానం ఉండినంత వరకు దేహం మనకు ఏమాత్రమో అర్థం కాదు.
2: సో లాంగ్ వీ హావ్ బాడీ అటాచ్మెంట్ యూ కెనాట్ అండర్స్టాండ్ ది ఇన్నేట్ గాడ్.
1: ఈ దేహము నిరంతరం కూడాను భౌతికమైన లౌకికమైన పారమార్థిక తత్వానికి అడ్డు తగిలేటువంటి మార్గంలో ప్రవేశిస్తుంటారు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద బాడీ విచ్ ఇస్ ఆఫ్టర్ ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ యూ విల్ టేక్ యూ అవే ఫ్రమ్ ద రియాలిటీ.
1: ఏ విధంగా విత్తనం లోపల చెట్టు యొక్క స్వరూపం అంతా కూడాను రసస్వరూపమై నిలిచి ఉందో అదే విధంగానే అన్ని విధములైనటువంటి క్లేశములు కూడాను ఈ దేహాభిమానంలో అతి సూక్ష్మంగా నిలిచి ఉన్నాయి.
2: జస్ట్ యాజ్ ద మైటీ ట్రీ జైగాంటిక్ ట్రీ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ ఇన్ ద టైనీ సీడ్, వి ఫైండ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అటాచ్డ్ టు ద బాడీ.
1: ప్రపంచంలో మానవుడు అనుభవించే అశాంతికి,
2: ఫర్ ఆల్ ది రెస్ట్లెస్నెస్ దట్ వి
1: అసంతృప్తికి,
2: డిస్సాటిస్ఫాక్షన్
1: కష్టములకు,
2: డిఫికల్ట్
1: దుఃఖములకు,
2: మిజరీ
1: విచారములకు,
2: యాంగ్జైటీ
1: అన్నింటికి కూడాను ఈ దేహాభిమానమే మూల కారణం.
2: Body attachment is responsible.
1: కనుకని ఈ దేహమును మనము ఒక పనిముట్టుగా తీసుకుని,
2: we have to consider this body as an instrument.
1: దేహ యొక్క తత్వాన్ని లక్ష్యమందు ఉంచుకొని,
2: we have to keep the indweller as the aim.
1: మన నిత్య జీవితమును సత్య జీవితంగా మనము ఎంచుకొని పోవాలి.
2: we have to carry on our life sojourn.
1: కనుక ప్రతి పదార్థమునకు ఒక మూలాధార వస్తువు ఉంటుంది.
2: For every material, there is a basic primordial principle behind it. In fact, the whole universe has come out of this primordial principle. If you forget the primal base, you will be forgetting the rest.
1: ఇది చూడండి ఒక సిల్వర్ ప్లేట్.
2: This is silver plate.
1: ఇది చూడండి ఒక సిల్వర్ గ్లాస్.
2: This is silver glass.
1: ఇంకోటి సిల్వర్ చెంబు.
2: That silver tumbler.
1: ఇంకోటి సిల్వర్ తట్ట.
2: That is silver plate.
1: కానీ ఈ రూపనామములన్నీ కూడాను ఒక మూలాధారమైన వెండి నుంచి ప్రారంభమైనవి.
2: Though the names and forms vary, they are all made up of silver.
1: ఈ మూలాధారమైనటువంటి వెండిని మనం విసర్జిస్తే రూపనామములకు ఏమాత్రము విలువ లేదు.
2: When once you can concentrate on the silver, the primal base, you'll never be carried away by the name and form.
1: స్పూనుగా చేయవచ్చును.
2: This plate can could be transformed into spoon.
1: ఈ ప్లేట్ మరణం వచ్చింది.
2: This plate ended.
1: ఆ స్పూన్ చెడగొట్టి మనం ఒక చిన్న కప్పు చేయవచ్చును.
2: The spoon can be made transformed into small.
1: కాబట్టి రూపనామములు అన్ని కూడాను మార్పు చెందినవే.
2: The names and forms do change.
1: రూపనామములు అన్ని కూడాను మరణించినవే.
2: Names and forms perish.
1: కానీ ఈ రూపనామములకు మూలాధారమైనటువంటి ఒక వస్తువు మాత్రం ఏ నాటికి మరవదు.
2: But the main primordial principle for the names and forms
1: పుట్టుకలేనట్టి శాశ్వతుండు
2: is eternal, that has neither birth
1: ఆది మధ్యాంతరహితు అనాది వాడు,
2: no beginning nor end,
1: తాను చావక పుట్టక చంపబడక,
2: is neither born nor could slay anybody.
1: నిత్య సత్యమై ఉన్నటువంటి అనాది తత్వమే దీనికి మూలాధారము.
2: That eternal principle, that ancient principle, is the principle of truth.
1: కనుక మనం ఏ వస్తువును చూసినప్పటికీ దానికి మూలాధారాన్ని మనం వెతకాలి.
2: వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ యూ మైట్ ఫైండ్, ఫైండ్ అవుట్ ద
1: ప్రైమరీ మూలాధారం ఏమిటి.
2: వాట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్ బాడీ.
1: ఈ మనసుకు మూలాధారం ఏమిటి.
2: వాట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్
1: ఈ ప్రాణములకు మూలాధారం ఏమిటి.
2: ఫర్ లైఫ్.
1: ఇవన్నిటికీ ఒక్క దివ్యత్వమే మూలాధారము.
2: డివినిటీ ఈస్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్.
1: చూడండి సముద్రంలో నీరు ఉన్నాయి.
2: యూ ఫైండ్ వాటర్ ఇన్ ఎన్ ఓషన్.
1: ఈ సముద్రం యొక్క మూలాధారమైనటువంటి తత్వానికి ఎన్ని రూపములైనటువంటి కల్పిస్తున్నాయి.
2: వి ఫైండ్ సో మెనీ ఫార్మ్స్ విచ్ ఇస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
1: సూర్యరశ్మి చేత ఈ సముద్ర జలమును ఆవిరిగా మార్చుకుంటుంది.
2: ఇట్ ఈస్ ది లైట్ ఇంటెన్సిటీ ఆఫ్ ది సన్ లైట్ దట్ మేక్ దిస్ వాటర్ ఇంటు వేపర్.
1: రూపాన్ని ధరించింది.
2: వాటర్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్.
1: ఈ ఆవిరి మేఘములుగా రూపొందింది.
2: వేపర్ గెట్స్ కన్వర్ట్ ఇన్ టు క్లౌడ్.
1: ఈ మేఘముల పైన చల్లని గాలి వీచినప్పుడు,
2: యాజ్ ద కూల్ విండ్ బ్లోస్,
1: అవి తిరిగి వర్ష బిందువులుగా కింద రాలుతున్నాయి.
2: దే కమ్ డౌన్ బై వే ఆఫ్ రెయిన్.
1: ఈ వర్ష బిందువులే ప్రవాహంగా రూపొందుతున్నాయి.
2: ద రెయిన్ ఫ్లోస్ ఫార్వర్డ్.
1: ఈ ప్రవాహమే తిరిగి సముద్రంలో చేరిపోతుంది.
2: అండ్ ఆల్ దిస్ ఫ్లో వుడ్ ఎటర్నలీ మర్జ్ ఇన్ ది ఓషన్.
1: సముద్రం నుంచి వదిలినటువంటి ఈ యొక్క జలము ఎన్ని రూపములు ధరించింది.
2: The water that left the ocean has taken so many forms.
1: ఆవిరిగా మారింది.
2: It has become vapor.
1: మేఘముగా రూపొందింది.
2: A cloud.
1: వర్షముగా కురిచింది.
2: Rain.
1: వంకలుగా ప్రవహించింది.
2: And it is flowing.
1: కట్టకడపటికి సముద్రంలో చేరిపోయింది.
2: Ultimately it merged in
1: the ocean. నదీనాం సాగరో గతిహి.
2: All rivers are bound to merge in ocean.
1: అదే విధంగా ఈ జగత్తునందు పుట్టినటువంటి ప్రాణులు కాని వ్యక్తులు కాని ఇంకే విధమైన వస్తువులు కాని అన్ని ఒక మూలాధారం నుంచి ఏర్పడినటువంటివి.
2: Either living creatures or individuals or objects, they all have a foundation.
1: కట్టకడపటికి ఈ మూలాధారంలోనే చేరిపోవాలి.
2: Ultimately they have got to merge in that primordial.
1: దానిని వేదాంతం ముక్తి అని పేరు పెట్టింది.
2: This in Vedantic parlance is called ముక్తి.
1: కనుకనే భాగవతమునందు కూడాను ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి అనింది.
2: సో భాగవత సేస్ ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దోస్ దట్ హావ్ కమ్ ఎచ్చట
1: పుట్టిందో అక్కడికి చేరుకోవడం దీని యొక్క తత్వము.
2: ద నేచర్ ఇస్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: కనుకనే ఆత్మ కూడాను దైవం నుంచి ప్రారంభమైనటువంటిది.
2: ఆత్మ ద స్పిరిట్ హస్ కమ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
1: అది ఈ దేహమునందు ఉండినంత వరకు దేహ కర్మలన్నీ ఆచరిస్తుంది.
2: సో లాంగ్ ది స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఇట్ డస్ ఇట్స్ ఓన్ వర్క్.
1: దీనికి కర్తవ్య స్వరూపము అన్నారు.
2: అండ్ ఇట్ ఇస్ నాట్ ఇట్స్ ఓన్ డ్యూటీ.
1: ఇందులో సుషుప్తిలో మనకు అనేక విధమైనటువంటి చర్యలు మనం చూస్తుంటాం.
2: ఈవెన్ ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ వి ఫైండ్ సో మెనీ యాక్షన్స్.
1: గాఢ నిద్ర కాదు సుషుప్తి అంటే.
2: అండ్ సుషుప్తి ఇస్ నాట్ డీప్ స్లీప్.
1: అందులో కూడా కొన్ని స్వప్నములు ఏర్పడుతుంటాయి.
2: ఈవెన్ దట్ స్టేట్ వి డ్రీమ్.
1: ఈ స్వప్నములు ఎక్కడ నుంచి వచ్చాయి?
2: హౌ డు యూ డ్రీమ్
1: అని విచారణ చేస్తే,
2: ఇఫ్ యు ఎంక్వైర్,
1: అయ్యా ఈ స్వప్నములకు మూల కారణం ఏమిటి అని ఎవరినైనా ప్రశ్నిస్తే,
2: ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్స్ యు వాట్ ఇస్ ద కాజ్,
1: నా తలంపులే దీనికి మూల కారణం అని కొందరు చెప్తారు.
2: సమ్ సేస్ ద మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: నా యొక్క భావమనే దీనికి మూల కారణం అంటారు.
2: సమ్ సే మై ఫీలింగ్స్.
1: కాదు కాదు.
2: నో నో,
1: ఏది కాదు.
2: నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఈ స్వప్నములకు మూల కారణం నిద్రనే.
2: ద మెయిన్ కాజ్ ఫర్ ద డ్రీమ్ ఈజ్ స్లీప్.
1: నిద్ర రావడం చేత కదా స్వప్నం వచ్చింది.
2: You dreamt because you slept.
1: నిద్ర లేకపోతే స్వప్నమే లేదు కదా.
2: If you don't sleep, you cannot dream.
1: ఈ స్వప్నములకు నిద్ర మూల కారణము.
2: సో ఫర్ ద డ్రీమ్ ద స్లీప్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: అయితే ఈ నిద్రలో వచ్చినటువంటి స్వప్న స్వరూపాలకు ఏది కారణము?
2: వాట్ ఈస్ దట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద
1: అనుభవించినటువంటి సర్వానుభూతులు కూడా సంస్కార రూపంలో అంతఃకరణలో లీనమైపోతుంటాయి.
2: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ వేరీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఇన్ ది వేక్ఫుల్ స్టేట్ ఆర్ కంటైన్డ్ దేర్.
1: కనుకనే
2: డ్రీమ్ స్టేట్
1: తేజోవంతమైనటువంటి యొక్క
2: ఎఫల్జెంట్
1: సంస్కృతి వల్లనే
2: ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
1: సంస్కారం చేతనే
2: రిఫైన్మెంట్
1: రూపొందినటువంటి ఒక తత్వం కరికని ఇతనికి తైజస్సుడు అని పేరు పెట్టారు.
2: హీ టేక్స్ ద ఫార్మ్ ద నేమ్ ఆఫ్ తైజస్ ఆర్ ద ఎఫల్జెంట్.
1: కనుక ఇలాంటి ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క పేరు కారణం లేకుండా ఏర్పడలేదు.
2: ఎవ్రీ నేమ్ హ్యాస్ గాట్ ఎ రీజన్ బిహైండ్ ఇట్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని?
2: What is spirituality?
1: ఇది కేవలం ఒంటరితనమని కానీ ఏకాకి జీవితమని కానీ భావించరాదు.
2: Never consider loneliness or life of solitude is spirituality.
1: రాగ ద్వేషములతో ద్వేషము లేనటువంటి ఒక తత్వము అది ఆత్మతత్వము.
2: The atmic principle is beyond attachment and body thing.
1: సర్వమానవ కోటిని ఏకంగా పరిపూర్ణంగా ఎంచుకోవటమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
2: To consider all as equal, equanimity is spirituality.
1: కనుకనే సర్వజీవులు యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని ఒక్క ఆత్మనే.
2: ఇట్ ఈస్ సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ బీయింగ్స్.
1: ఆత్మకు స్వరూపం ఏమిటి?
2: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ స్పిరిట్?
1: ఇది ఆత్మకు స్వరూపం ఏ విధంగా తెలుపగలరు?
2: హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ ఇట్స్ ఫార్మ్?
1: విత్తనంలో ఉన్నటువంటి యొక్క చెట్టు యొక్క రసం ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఈ ఆత్మస్వరూపం కూడా అట్లే ఉంటుంది.
2: జస్ట్ యాజ్ ద జైజాంటిక్ ట్రీ ఇస్ ప్రెసెంట్ ద ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ విత్ ఇన్ ది టైనీ సీడ్ టు బిగిన్ విత్, సో ఆల్సో ది స్పిరిట్ ఇన్ ద ఆర్గానిక్ వరల్డ్.
1: నీవు చక్కెరకు రూపం చెప్పగలవు కానీ
2: యూ కెన్ సే ది ఫార్మ్ ఆఫ్ ద షుగర్.
1: అది ఒక శాండ్ అనే ఉంటుంటుంది, కొంచెం తెల్లగా ఉంటుంది అని చెప్పవచ్చు.
2: యూ కెన్ సే ఇట్స్ ఆల్మోస్ట్ వైట్ శాండ్.
1: కానీ దాన్ని నోట్లో వేసుకుంటారు. తీపుకి ఏమి రూపం అని ఎవరు చెప్పగలరు?
2: వెన్ వన్స్ యూ టేస్ట్ ద షుగర్, హూ కెన్ డెమాన్స్ట్రేట్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్?
1: అనుభూతి ఏ రూపము?
2: ఎక్స్పీరియన్స్ ఇస్ ఇట్స్ ఫార్మ్.
1: దీనికి రూపం చెప్పడానికి ఎవరికి తరం కాదు.
2: ఇట్స్ ఇంపాసిబుల్ టు స్పీక్ ఆఫ్ ఫార్మ్.
1: కనుకనే దీనికి ఎక్స్పీరియన్స్, అనుభూతి ఏ మూల కారణము అన్నారు.
2: ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ దేర్.
1: అయితే ఈ అనుభూతి ఎందుకు సుషుప్తిలో ఏమాత్రము కనిపించదు.
2: ఈవెన్ దిస్ ఎక్స్పీరియన్స్ డజంట్ అపియర్ ఇన్ సుషుప్తి.
1: ఈ పంచకోశముల యొక్క ప్రమాణములు చాలా విచిత్రంగా ఉంటాయి.
2: ద ఫైవ్ షీట్స్ దే ఆర్ రియల్లీ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
1: ఒక్కొక్క కోసం ఒక్కొక్క రకమైన రూపాన్ని ధరిస్తుంటారు.
2: ఈచ్ షీట్ హ్యాస్ గాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: కనుక ఇవన్నీ కూడా మనం విచారణ చేస్తూ కూర్చుంటే మనకి ఏమాత్రమో గమ్యం చిక్కదు.
2: వెన్ వన్స్ వీ ఇన్వెస్టిగేట్ స్టార్ట్ ఎంక్వైరింగ్ యూ నెవర్ రీచ్ ద గోల్.
1: ఇది కేవలం నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
2: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్, ఇట్ ఇస్ అనల్టరేటెడ్, ఇట్ ఇస్ ఎటర్నల్, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, ఇట్ ఇస్ నెక్టరైన్.
1: కేవలం మన దేహాన్ని చూసినప్పుడు దీనికి కేవలం ఏదో పంచభూతములు కారణం అనుకుంటాం.
2: వీ థింక్ దట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బాడీ. దట్
1: పంచభూతములు కాదు కారణము, పంచకోశములే కారణం.
2: నాట్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ షీట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఈ పంచకోశములు కూడాను దేహంతో తాదాత్మ భావన పొందడం చేత ఇవన్నీ దేహం యొక్క ధర్మములు అని భావించుకుంటున్నాం.
2: యాజ్ ఫైవ్ షీట్స్ హావ్ ఐడెంటిఫై టోటలీ విత్ ద బాడీ, వి కన్సిడర్ దట్ నేచర్ ఆఫ్ ద బాడీ
1: యందు ప్రతిబింబిస్తుందని భావిస్తున్నాం.
2: వి కన్సిడర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది స్పిరిట్.
1: ఆత్మ యందు ప్రతిబింబించేటువంటి దానికే ప్రాతిభాసికుడు అన్నారు.
2: దట్ విచ్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆత్మ ఇస్ కాల్డ్ ప్రాతిభాసిక.
1: కనుక ఈ ప్రాతిభాసికుడు అనేటువంటిది ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుండే ఉండాలి.
2: దిస్ కైండ్ ఆఫ్ ప్రాతిభాసిక సూపర్ ఇంపోజిషన్ వీ ఫైండ్ ఎవ్రీవేర్.
1: పారమార్థిక తత్వం అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ స్పిరిచువల్ అల్టిమేట్ ప్రిన్సిపల్? పారమార్థిక
1: పరమతత్వమునకే పారమార్థికము అన్నారు.
2: ద స్పిరిచువల్ ఫైనల్ ప్రిన్సిపల్ ఈస్ పారమార్థిక.
1: అనగా తురియావస్థలో కనిపించేటువంటి ఆనందమే మనకు నిజమైనటువంటి యొక్క నిజమైన ప్రాతిభాసికం, పారమార్థికము.
2: Meaning the final state of bliss which you experience in the ultimate state is paramarthika or spiritual.
1: Meenaru chesetundi yokka sarva karmalu kudanu kevalam manam bahya trupti kosam chestunnam.
2: All actions, most of our actions are undertaken for our external satisfaction.
1: Ivanni kudu navividhamainatti margamuluga yerpadinayi.
2: In fact there are nine ways.
1: Shravanam,
2: listening.
1: Keetanam,
2: singing.
1: విష్ణు స్మరణం,
2: చాంటింగ్.
1: పాద సేవనం,
2: సర్వీస్.
1: వందనం,
2: సాల్యుటేషన్.
1: అర్చనం,
2: వర్షిప్.
1: దాస్యం,
2: సర్వీచు.
1: స్నేహం,
2: ఫ్రెండ్షిప్.
1: ఆత్మనివేదనం,
2: సరెండర్.
1: ఈ నవ విధములైనటువంటి మార్గములు కూడాను ఒక్క ఆత్మతత్వం నుండి ఆవిర్భవించినటువంటివి.
2: ఆల్ నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్ హావ్ టేకెన్ దేర్ ఆరిజిన్.
1: మూలాధారం అనేటువంటి దాన్ని విచారణ చేసినప్పుడు ఆత్మనే దీనికి మూలాధారం.
2: ఇట్ ఈస్ ఆత్మ విచ్ ఇస్ ది బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఆల్ నైన్ పాత్స్.
1: లోక రీతిగా మనం చూసినప్పుడు కూడాను మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఇవన్నీ పేర్లు చెప్పుకుంటున్నాం.
2: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ వీ స్పీక్ ఆఫ్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో ఆన్.
1: అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
2: హౌ ఆర్ దే మేడ్?
1: చక్కెర నుంచి వచ్చినవే.
2: దే ఆర్ అవుట్ ఆఫ్ షుగర్ ఓన్లీ.
1: చక్కెర నుంచి అనేక రూపనామం ధరించి
2: ఇట్ ఇస్ షుగర్ దట్ హెస్ టేకెన్ వెరీ
1: అనేక రకమైనటువంటి యొక్క టేస్ట్ రుచిగా మనకు గోచరమవుతుంది.
2: అండ్ అవుట్ ఆఫ్ దట్ వీ మేక్ సో మెనీ టేస్ట్ఫుల్ స్వీట్స్.
1: ఒక చక్కెర మనకు నోట్లో వేసుకుంటే చాలదా?
2: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ టేస్ట్ ద షుగర్ స్ట్రేట్ అవే.
1: నాకు మైసూర్ పాకే కావాలి, గులాబ్ జామ్ నాకు వద్దు అంటాం.
2: యు సే ఐ వాంట్ మైసూర్ పాక్, నాట్ గులాబ్ జామ్.
1: దానిలో ఉన్నది, దీనిలో ఉన్నది చక్కెర అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక్కటి.
2: The person who understands the sugar is same in both the kinds of the sweets, well, he doesn't object.
1: Oka vidyahirudainaatu vyakti cheptunnadu.
2: An illiterate says,
1: aadhyatmikamante emti ani iddaru panditulu vaadalaadutunte,
2: when two scholars are arguing with each other what
1: spirituality is, meeru vaadam chestunnaru,
2: why do you argue?
1: చావుడైతే ఏమి చత్రమైతే ఏమి నిద్ర వస్తే చాలదా అన్నాడు.
2: వాట్ డస్ ఇట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ వరండా ఆర్ చౌల్ట్రీ? ఇట్ ఇస్ నాట్
1: వెరీ పండుకోవచ్చు.
2: You can rest anywhere.
1: లేక కొండ లోపల రాతి పైన పండుకోవచ్చును.
2: యూ కెన్ రెస్ట్ ఆన్ ద స్నో ఆర్ ఎ రాక్.
1: నిద్ర మూల కారణం కానీ ఈ బెడ్ మూల కారణం కాదు.
2: ఇట్ ఇస్ ద స్లీప్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్, దట్స్ మెయిన్ అంబిషన్ ఆర్ ఎయిమ్. బట్ ఆన్ ద బెడ్
1: తత్వం అనేటువంటిది పవిత్రమైన రీతిగా ఉండినప్పుడు,
2: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ సేక్రెడ్,
1: సర్వస్వము అందులోనే మనకు ప్రాప్తిస్తుంటారు.
2: యూ గెట్ దట్ స్టేట్ ఆఫ్ డిజర్వ్డ్నెస్.
1: ఒక్క విషయంలో మనం చేర్చుకుందాం.
2: వన్ ఆస్పెక్ట్ వి షుడ్ నో.
1: కాకడాలు కాని కర్రజ్యోతులు కాని కాకడాలు
2: ల్యాంప్స్
1: కాదు,
2: స్ట్రీట్ ల్యాంప్స్. స్ట్రీట్ ల్యాంప్స్
1: నాటు కర్రకు ముట్టించిన
2: స్ట్రీట్ ల్యాంప్స్ ఆఫ్ ది ఏన్షియంట్ డేస్ వేర్ వీ హావ్ ల్యాంప్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది స్టిక్స్. ఎన్ని
1: చోట్లైనప్పటికీ ఇవి సత్యనిత్యమైనటువంటి యొక్క శాంతిని చూపించవు.
2: దే డోంట్ షో యూ ద పర్మనెంట్ లైట్.
1: జీవమని గాలి వీచిన తక్షణమే ఆరిపోతాయి.
2: వెన్ విండ్ బ్లోస్ దీస్ థింగ్స్ న్యాచురల్లీ గెట్ ఎక్స్టింగ్విష్డ్.
1: ఈ గాలులకు ఆరిపోయినటువంటి యొక్క జ్యోతి ఏమిటది?
2: వాట్ ఈస్ ది లైట్?
1: అది ప్రేమ జ్యోతి.
2: దట్ ఈస్ ది లైట్
1: ఆఫ్ లవ్. ఈ ప్రేమ జ్యోతి ఏ విధమైనటువంటి దీనికి లొంగదు.
2: లైట్ ఆఫ్ లవ్ విల్ నెవర్ సబ్మిట్ టు ఎనీవన్.
1: ఈ ప్రేమ తత్వం దేనికి ఆరిపోదు.
2: లవ్ కెన్ నెవర్ బి ఎక్స్టింగ్విష్ నాట్ పుట్
1: ఆఫ్. ప్రేమకు ప్రేమ చేరిపోయినప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది, అధికంగా రూపొందుతుంది.
2: యాజ్ లవ్ గోస్ ఆన్ జాయినింగ్ విత్ లవ్ ఇట్ ఇంక్రీజెస్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ వేడు కావాలి.
2: సో ఎవ్రీవన్ షుడ్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ఒకదాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే,
2: ఇఫ్ యు డెవలప్ లవ్,
1: ఈ విశ్వుడు తేజస్సుడు ప్రాజ్ఞుడు అనేటువంటి భేదములే మనకు కనిపించవు.
2: We do not find any difference between the Vishuddha, the first stage,
1: Tejas, and second stage.
2: Because of the five senses of action and perception, he is called Vishuddha.
1: అన్ని కార్యముల యందు కూడాను సంచరించడం చేతనే ఇతనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
2: As identifies with varied actions, he is called Vishuddha.
1: అన్ని విధములైన వస్తువులపైన అభిమానం కలగడం చేతనే ఇతనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
2: As he has got attachment, love for various objects, he is called Vishuddha.
1: తేజోమయ సంబంధమైనటువంటి ఒక అంతఃకరణతో కూడినటువంటి వాడిని తేజస్సుడు అని పేరు.
2: ద వన్ విత్ ఇన్నర్ సెన్సెస్ ఫంక్షనింగ్ ఈజ్ ఎఫల్జెంట్.
1: ఇదే వేదాంతంలో తైజస్సుడు అని పేరు పిచ్చారు.
2: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ తైజస్ ఆర్ ద బ్రిలియంట్
1: ప్రాజ్ఞుడు.
2: దెన్ ప్రాజ్ఞ,
1: ఎవరు ఈ ప్రాజ్ఞుడు?
2: హూ ఇస్ దిస్ ప్రాజ్ఞ?
1: ఆనందమయ కోసమే ప్రాజ్ఞ.
2: దట్ షీత్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రాజ్ఞ.
1: అది నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంది.
2: ఇట్ ఈస్ ఎటర్నల్లీ బ్లిస్ఫుల్.
1: ఆరునది కాదు, మారునది కాదు, కూరునది కాదు, పెరుగున్నది కాదు.
2: ఇట్ నెవర్ డిమినిషెస్, ఇట్ నెవర్ బి ద రైస్, ఇట్ కెన్ నెవర్ ఫాల్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క పేరుతో ఆనాది కాలం నుంచి కూడాను దీన్ని జగత్తు నేలుతూ వచ్చినాయి.
2: దీ సీక్రెట్ నేమ్స్ హావ్ బీన్ అటాచ్డ్ టు దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్.
1: కానీ ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క పేర్లకు సరైన అర్థములు కూడాను గోచరించడం లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఫైండ్ ట్రూ మీనింగ్ టు దిస్ నామెన్క్లేచర్.
1: దీనిని పురస్కరించుకునియే
2: బేసింగ్ ఉంది.
1: అమరసింహుడు అనేక రకమైనటువంటి యొక్క శ్లోకములు రాస్తూ వచ్చాడు.
2: అమరసింహ కంపోజ్ మెనీ వర్స్ శ్లోక.
1: అమర నిర్జలాదేవ త్రిశ విభుదాసుర సుపర్వాణ సువనస తిదివేశాది అవకాశ ఆదిత్య దివిషదో ఏక ఆదిత్యనందన ఆదిత్య విశ్వస్వరూప అన్నాడు. కనుకనే భగవంతత్వాన్ని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
2: The divinity has been extolled, narrated in different dimensions.
1: Tejasuni ye vidhanga varninchadu?
2: How is Tejas
1: described? Yes, Jnana, Dayasindhu, Ragagasya, Nagagunaha, Sevyata, Matchayodhira, Sasriyecha, Mridayacha, Samatva, Samatva, annadu. Okkoka peruku aneka rakamainatundi okka perulanta kalipinchi Bhagavantuni prarthistu vacharu.
2: There are many names, many synonyms.
1: ఈ విధంగా పవిత్రమైనటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేక అమరసింహుడు నాస్తికుడు అన్నారు.
2: వి కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ నేమ్స్ అండ్ వి కాల్ అమరసింహ యాజ్ ఎన్ ఎథీస్ట్.
1: కానీ అతన్ని అనేక రకములైన హింసలు పెట్టారు.
2: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ పుట్ టు సఫరింగ్.
1: అతను రాసిన గ్రంథములంతా కూడా అగ్నిలో వేశారు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ కంపోజిషన్ బుక్స్ వర్ పుట్ ఆన్.
1: అనాది కాలం నుండి కూడా మన భారతదేశం లోపల ఈ మతభేదములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
2: దేర్ వర్ రిలీజియస్ డిఫరెన్సెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: అర్థాన్ని తీసుకుంటే ఒక్కటే.
2: ఇఫ్ యు గో బై ద మీనింగ్ యు ఫైండ్ యూనిటీ.
1: ఈ అర్థాన్ని మనం తీసుకోలేక మూలాధార తత్వాన్ని గుర్తించుకోలేక దీన్ని ద్వేషిస్తూ వస్తున్నాం మనం.
2: వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మీనింగ్, వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్, బట్ వీ డెవలప్ హేట్రెడ్.
1: అంత అగ్నిలో వేసినప్పుడు
2: వెన్ ఎవ్రీథింగ్ వర్ బర్న్డ్
1: శంకర్లు వారు పరిగెత్తిపోయారు.
2: శంకర్ ర్యాన్ అలాంగ్.
1: అన్నింటినీ తీసివేసి ఈ అమరకోశాన్ని మాత్రమే తీసుకున్నాడు.
2: హి లెఫ్ట్ ఆల్ అండ్ పిక్డ్ అప్ దట్ అమరకోశ.
1: అమరుడు రాసినటువంటిది మహావేదం.
2: అమరకోశ ఇస్ వేద.
1: వేదం అంటే కేవలము ఒక మంత్రంతో చెప్పడం మాత్రమే కాదు.
2: వేద ఇస్ నాట్ మెయిర్లీ కంపోజిషన్ ఆఫ్ మంత్రస్ ఆర్ వర్సెస్.
1: ఇది మంత్రస్వరూపమైనటువంటి దీంట్లో ఆకార స్వరూపాన్ని కూడా నియమించారు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ టేక్ It takes the very form of mantra.
1: Madano manmato mara pradyumno meeniketana kandarpa darpakoranga kamappancha annadu. Madano manmato mara pradyumno meeniketana idi andarkudunu aakarshinchetundi idi.
2: In fact this attracts, draws the attention of
1: idi manmatulu vale sarvanukudunu bhramimpa chestundi.
2: It's so enchanting, thrilling.
1: మదనత్వాన్ని ఏర్పరుపు చేస్తుంది.
2: ఇన్ఫాక్ట్ ఇట్ హై
1: మాధుర్యాన్ని పురికొల్పుతుంది.
2: అండ్ యు ఆర్ డ్రాన్ టు వర్డ్స్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి గ్రంథంను మనం పాడు చేసుకోవటం ఎంత బుద్ధిహీనము అన్నాడు.
2: ఇట్స్ అటర్ ఫూలిష్నెస్ టు స్పాయిల్ డ్యామేజ్ సచ్ సీక్రెట్ బుక్.
1: ఈ విధంగా అనాది కాలం నుండి భారతదేశం నందు వేదాన్ని చక్కగా అర్థం చేసుకునలేక శాస్త్రాన్ని చక్కగా వివరించుకునలేక మనం అజ్ఞానంలో పడి తమం తానే మర్చిపోతున్నారు.
2: Since ancient times this has been happening all along. People could not understand the meaning of Veda, meaning of Shastra, and therefore they have forgotten their inner reality.
1: Ye panditulu cheppanakkaledu.
2: No scholar needs to
1: manam palikina pokka parukkudunu mantamayame.
2: In fact, whatever you speak, spell out is
1: mantra. Ide vedamayame.
2: That is Veda.
1: కనుక వేదం అంటే ప్రత్యేక స్వరూపం కాదు అది.
2: వేద ఇస్ నాట్ ఎ సెపరేట్ ఫామ్.
1: ఇలాంటి స్థితి లోపల ఈనాడు మనము శివరాత్రి అని కలుపుకుంటున్నాము.
2: వి కాల్ దిస్ నైట్ శివరాత్రి.
1: ఎన్నో రాత్రులు మనం గడుపుకున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ వి స్పెండ్ సో మెనీ నైట్.
1: కానీ ఈనాడు శివరాత్రి అని ప్రత్యేకంగా ఎందుకు పెట్టాము?
2: దిస్ నైట్ ఇస్ సెపరేట్ స్పెషల్ శివరాత్రి.
1: శివరాత్రి అనగా ఏమి? మంగళకరమైన రాత్రి.
2: శివరాత్రి మీన్స్ ద నైట్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
1: కనుకొని ఈ మంగళకరమైన రాత్రిని మంగళకరమైన నామంతోనే మనం గడుపుతూ రావాలి.
2: We have to spend the time in an auspicious way, chanting, singing his glory.
1: కనుక శివరాత్రి అంటే కేవలం జాగరణ చేయటం మాత్రమే కాదు.
2: శివరాత్రి డస్ నాట్ మియర్లీ మీన్ కీపింగ్ విజిల్ throughout night.
1: చాలా మంది జాగరణ చేయాలనుకొని
2: many observe vigil
1: రాత్రంతా మేలుకోవాలి.
2: They keep awake throughout night.
1: దానికోసం ఏం చేస్తున్నారు?
2: What do they do?
1: వేకాటనాడుచు ప్రీతితో నా రాత్రి గడిపినందునకే జాగారనగున.
2: బై మియర్లీ ప్లేయింగ్ కార్డ్స్ థ్రూఅవుట్ నైట్ యూ కెనాట్ సే దట్ యూ అబ్జర్వ్డ్ విజిల్.
1: మూడు నాలుగు సినిమాలకు పోయి అలాడు మేలుకుంటే అది జాగరణ అవుతుందా?
2: ఇఫ్ యూ కీప్ అవేక్ బై వాచింగ్ 3-4 సినిమాస్ డే ఇట్ డజంట్ అమౌంట్ అబ్జర్వింగ్ విజిల్. నో,
1: శివరాత్రి అనగా దైవనామం చేతనే ఈ రాత్రిని గడపాలి.
2: శివరాత్రి మస్ట్ బి స్పెంట్ సింగింగ్ హిస్ గ్లోరీ.
1: ఇది అంతఃకరణ నుంచి ఆవిర్భవించాలి.
2: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
1: కనుకనే దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
2: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఇలాంటి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఒక నామమునకి శివతత్వము అన్నారు.
2: దేర్ఫోర్ ద నేమ్, ద హోలీ నేమ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్,
1: భగవంతుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి.
2: గాడ్ హెస్ సో మెనీ నేమ్స్,
1: సహస్రనామములు,
2: ఎ థౌజండ్ నేమ్.
1: అన్నింటి ఎందుకు లక్ష్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
2: ద మెయిన్ నేమ్, ఇంపార్టెంట్ నేమ్ ఇస్ సత్ చిత్ ఆనంద.
1: సత్ శాశ్వతము,
2: సత్ that is permanent.
1: Chittu paripurnamu.
2: Chit, total
1: holiness. Ee rendintu yokka ekatvame aanandamu.
2: The combination of the two is ananda, bliss.
1: Sat chakkara.
2: Sat is sugar.
1: Chittu neeru.
2: Chit is water.
1: Ee rendintini manam kalipinappudu oka paanakam erpadutundi.
2: When you mix the sugar and water, it becomes syrup.
1: Idiye aanandamu.
2: The syrup is bliss.
1: అంతేకాని చక్కెర చక్కెరగా నీరు నీరుగా పెట్టుకుని ఆనందం అంటే ఎక్కడి నుంచి వస్తుంది?
2: బట్ ఇఫ్ యూ కీప్ ద షుగర్ అండ్ వాటర్ అపార్ట్ యూ కెనాట్ హ్యావ్ దట్ స్వీట్ సిరప్.
1: కనుక హృదయంలో ఆవిర్భవించినటువంటి ఒక ప్రేమతత్వము,
2: ద లవ్ దట్ కమ్స్ టు ద హార్ట్,
1: నోటి నుంచి పలికేటువంటి ఒక దివ్యతత్వము,
2: అండ్ ద డివినిటీ దట్ యూ స్పెల్
1: అవుట్ యొక్క ఏకత్వం యొక్క తత్వమే
2: మస్ట్ కంబైన్ దేర్.
1: పవిత్రమైనటువంటి దైవతత్వము,
2: దట్ ఈస్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: మనం ఏది చేసినప్పటికీ,
2: వాట్ ఎవర్ వీ డూ,
1: హృదయపూర్వకంగా ప్రేమతత్వంతో మనం పని చేయాలి.
2: విత్ లవ్ వీ హావ్ టు వర్క్.
1: ఇది ప్రేమ సోర్స్ కానీ ప్రేమ ఫోర్స్ కాదు.
2: ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ లవ్ బట్ నాట్ ది ఫోర్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఏదో బలవంతంగా చేసినట్టుగా చేస్తున్నాం మనం.
2: వీ డూ యాజ్ ఇఫ్ వీ డూ ఫోర్స్ఫుల్లీ.
1: ఇది కాదు.
2: ఇట్స్ నాట్ సో.
1: ఈ హృదయపూర్వకంగా అర నిమిషం నువ్వు చేయవచ్చు చాలు.
2: ఇఫ్ యూ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ ఫర్ హాఫ్ మినిట్ ఇస్ ఎనఫ్.
1: ఒక టీ స్పూన్ చక్కెరగా ఉంటుంటే చాలు.
2: If you have teaspoon full of sugar, it's enough.
1: One teaspoon of ఆవు పాలుగా ఉంటే చాలు.
2: And teaspoon of cow milk.
1: Why barrels of donkey milk?
2: Why barrels of donkey milk?
1: కనుకనే మనం హృదయపూర్వకంగా చిన్న మాట ఒకటి చెప్పినా చాలు మనకు.
2: Whole heartedly, if you say few words, that's enough.
1: కనుకనే ఇది భౌతికమైనటువంటి అన్నమయ కోశం నుంచి,
2: out of this physical sheath of food,
1: ఈ అన్నమయ కోశం నుంచి ప్రాణమయంలో ప్రవేశించాలి.
2: వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద షీత్ వైటల్.
1: ప్రాణమయం అంటే ఏమిటది?
2: వాట్ ఇస్ దిస్ వైటల్ షీత్?
1: ఇదే వైబ్రేషన్.
2: దిస్ వైటల్ షీత్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్.
1: అది ఏ ప్రాణం యొక్క స్వరూపము.
2: ఇట్ ఈస్ వైటల్ ఫోర్స్.
1: ఈ వైబ్రేషన్ నుంచి,
2: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్,
1: మనోమయ కోశానికి పోవాలి.
2: వీ హ్యావ్ టు ట్రావెల్ అప్ టు ద షీత్ ఆఫ్ మైండ్.
1: ఈ మనోమయ కోశం అంటే ఏమిటి?
2: వాట్ ఇస్ ద షీత్ ఆఫ్
1: మైండ్? సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క తత్వమే.
2: దట్ ఈస్ ద నేచర్ విచ్ ఇస్ ఆల్ ప్రవేజ్.
1: మనోమూలం విధం జగత్. మనసు అనేది లేకుండా మనం ఎక్కడ కూడా ఏ చిన్న పని కూడా చేయలేము.
2: వితౌట్ దిస్ మైండ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఎనీవేర్.
1: ఇక్కడ నీవు ఒక అమెరికా వాడుంటావు.
2: హియర్ ఈస్ అన్ అమెరికన్.
1: ఒక్క క్షణం లోపల నీవు అమెరికాను చింతించుకుంటే ఈ మనసు అమెరికాకు వెళ్లిపోతుండాలి.
2: ద మూమెంట్ యూ కెన్ థింక్ ఆఫ్ అమెరికా ద మైండ్ విల్ గో దేర్.
1: కనుకనే ఈ మనస్సు అనేది కూడా సర్వత్రా వ్యాపించి ఉంది.
2: మైండ్ ఇస్ సో ఎక్స్పాన్సివ్.
1: మనస్సుకు మరణమే లేదు.
2: మైండ్ ఇస్ డెత్ లెస్.
1: మనిషికి మరణం ఉంది కానీ మనస్సుకు లేదు.
2: మ్యాన్ డైస్ బట్ నాట్ ద మైండ్.
1: ఎన్ని శరీరం ఎత్తినప్పటికీ ఆ మనసు అతని వెంట వస్తూనే ఉంటారు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బాడీస్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్
1: విజ్ఞానమయ కోశము.
2: థర్డ్ వన్ విజ్ఞానం.
1: విజ్ఞానం అంటే ఏమిటి? సైన్స్ యొక్క తత్వం కాదు.
2: విజ్ఞాన ఇస్ నాట్ సైన్స్.
1: కేవలము ఒక విధమైన పదార్థ శాస్త్రము కాదు.
2: ఇట్ ఈస్ నాట్ మెటీరియల్.
1: పదార్థ శాస్త్రం లోపల ప్రతిబింబం అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంటారు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ వి ఫైండ్ రిఫ్లెక్షన్.
1: ఇది ఏ ప్రాతిభాసికము అన్నారు.
2: దిస్ ఇస్ సూపర్ ఇంపోజిషన్ ప్రాతిభాసిక.
1: ఏ విధంగా వెలుగుతూ ఉంటుంది?
2: హౌ డస్ ఇట్ షైన్?
1: ఇప్పుడు నేను కోపం వచ్చి ఈ టేబుల్ కొట్టినాను గట్టిగా.
2: అవుట్ ఆఫ్ బిట్ ఆఫ్ యాంగర్ ఐ హావ్ జస్ట్ స్లాప్డ్ దిస్ టేబుల్.
1: నేను టేబుల్ ను గట్టిగా కొట్టాను.
2: ఐ హావ్
1: హిట్ దిస్ టేబుల్. ప్రభావం మాత్రమే చెప్పుకుంటావు కానీ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
2: యూ స్పీక్ ఆఫ్ యువర్ యాంగర్ టువర్డ్స్ ద టేబుల్ బట్ ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యూ ఇన్ టర్న్.
1: ఇది కొట్టేటప్పటికి అనుకుంటాం మనం.
2: వెన్ యూ ఆర్ హిటెడ్ యూ ఆర్ హర్ట్.
1: దేనికోసము? ఈ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
2: ద టేబుల్ ఆల్సో హస్ హర్ట్.
1: ఇది ప్రతిబింబం యొక్క తత్వమే.
2: ఇట్ ఈస్ జస్ట్ ద రియాక్షన్.
1: ప్రతిభాసకం యొక్క స్వరూపమే.
2: ఇట్ ఇస్ వన్ ఆఫ్ సూపర్ ఇంపోజిషన్.
1: ప్రతిభాసకం యొక్క తత్వమే.
2: ఇట్ ఇస్ వన్ ఆఫ్
1: స్వరూపం యొక్క ఆనందమే.
2: అండ్ ఇట్ ఇస్ ద బ్లిస్ ఆఫ్
1: దానికి రియాక్షన్ త్రీ సౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాడు.
2: ఎవ్రీథింగ్ హాస్ గాట్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిజల్ట్.
1: ఏ పని చేస్తామో దానికి తగినటువంటి ప్రతిబింబం ఉంటుంది.
2: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
1: కనుకనే మనము ప్రతి దానికును ప్రాతిభాసికంలోనే జీవితం గడుపుతున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ లివ్ దిస్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ సూపర్.
1: కాబట్టి అది విజ్ఞానం కానే కాదు.
2: ఇట్స్ నాట్ ద సైన్స్.
1: ఇది లౌకిక విజ్ఞానమే.
2: ది సెక్యులర్ నాలెడ్జ్.
1: కానీ నిజమైన విజ్ఞానం ఏమిటది?
2: వాట్ ఇస్ ట్రూ నాలెడ్జ్?
1: అది విజ్ఞానం కాదు.
2: ఇట్ నాట్ సైన్స్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
2: ట్రూ నాలెడ్జ్ ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: అది మార్పు చెందినటువంటి ఆనందము, మార్పు చెందినటువంటి ఒక పరిమితము.
2: ఇట్ గివ్స్ యూ చేంజ్లెస్ ఇటర్నల్ బ్లిస్.
1: కనుకనే అట్టి ఆనందమును మనం పొందాలి.
2: యూ షుడ్ పొజెస్ దట్ బ్లిస్.
1: అది ఈ యొక్క పంచభౌతికమైనటువంటి పంచకోశంలో ఉండేటువంటి ఆనందం కాదు.
2: ది బ్లిస్ యూ కెనాట్ ఎక్వైర్ ఇట్ త్రూ దీస్ షీట్స్.
1: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము. కనుకనే అన్నమయ కోశము స్థూలము.
2: సో దిస్ షీత్ ఆఫ్ ఫుడ్ ఇస్ మెయిన్ వన్.
1: ప్రాణమయ మనోమయ విషయం
2: ఇస్ నాట్ ద సైన్స్.
1: ఇది లౌకిక విజ్ఞానమే.
2: ది సెక్యులర్ నాలెడ్జ్.
1: కానీ నిజమైన విజ్ఞానం ఏమిటది?
2: What is true knowledge?
1: అది విజ్ఞానం కాదు.
2: ఇట్ ఇస్ నాట్ సైన్స్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.

0: కనుక అన్నమయ కోశము స్థూలము.
1: సో దిస్ షీత్ ఆఫ్ ఫుడ్ ఇస్ మెయిన్ వన్.
0: ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశములు మూడు కూడా చేరినప్పుడు సూక్ష్మము.
1: ఆల్ ది త్రీ విల్ కంపోజ్ ది సటిల్ ఫామ్.
0: ఆనందమయమైనటువంటి కారణ స్వరూపము
1: ఆనంద శీత ఆఫ్ బ్లిస్ ఇస్ కాజ్.
0: సూర్యావస్థనే మహాకారణ స్వరూపము.
1: ది అల్టిమేట్ స్టేట్ ఇస్ సుప్రీం కాజల్ స్టేట్.
0: కనుకనే ఆ మహాకారణాన్ని మనం ప్రవేశించాలి.
1: వీ షుడ్ గెట్ ఇన్ టు ద సుప్రీం కాజల్ కాన్షియస్నెస్.
0: ఆ మహాకారణం అనగా ఏమిటి? కారణం అతీతమైన మహాకారణము.
1: ద సుప్రీం కాజల్ స్టేట్ ఈస్ అబౌవ్ బియాండ్ ద కాజల్ స్టేట్.
0: ఇలాంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే
1: టు నో దిస్ నేచర్
0: పంచకోశముల యొక్క స్వరూపాన్ని చక్కగా ప్రత్యక్షం చేర్చుకోవాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ షీట్స్.
0: ఇది కేవలం కోశములంతా కూడా దేహాన్ని పట్టుకుని ఆడుతుండాలే కానీ నిజంగా దేహములకు కోశములకు సంబంధం లేదు.
1: ది షీట్స్ covering the body will make the body work, function. In fact, they have got nothing to do with the body in particular.
0: Annam chuchi aashinchedi,
1: that which wants food.
0: Andanu chuchi parihasinchedi,
1: the one that makes fun of the form.
0: Paramalanu chuchi kushinchedi,
1: that which is happy about the fragrance.
0: Dehama chittama manasa,
1: is it the body or is it the mind or the chitta?
0: Kaadu kaadu,
1: no.
0: ఇది ఆత్మనే.
1: ఇట్ ఇస్ ఆత్మ ది స్పిరిట్.
0: అన్నాన్ని చూచి ఆశించేటువంటిది,
1: ద వన్ దట్ వాంట్స్ ఫుడ్.
0: ఆనందాన్ని చూచి పరిమసించేది,
1: అండ్ దట్ విచ్ ఇస్ లాస్ట్ వాచింగ్ ద బ్యూటీ.
0: పరిమళాన్ని చూచి పరిహసించేది,
1: దట్ ఇస్ ఎక్స్టాటిక్ ఆఫ్ ద ఫ్రాగ్రెన్స్. ఇట్ ఇస్ ది స్పిరిట్, స్పిరిట్ ఓన్లీ.
0: దాని ద్వారానే మనకు ఇవన్నీ ప్రతిబింబిస్తున్నాయి.
1: త్రూ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యు ఎక్స్పీరియన్స్.
0: కానీ మనం ఆత్మ వరకు ప్రవేశించకుండా దేహం వరకే ప్రవేశించి ఇదంతా దేహం చేసేటువంటి పని అంటే,
1: వీ డోంట్ గో దట్ ఫార్ to reach the principle of atma, but we think it's the quality of the body.
0: ఒక విధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు మాత్రమే.
1: బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: కనుక మనం మొట్టమొదట ఈ చదువులు దేనికోసం చదువుతున్నాం?
1: వై షుడ్ వి స్టడీ ఆల్ దిస్?
0: దేహాభిమానం చేతనే చదువుతున్నాం.
1: ఇస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద బాడీ అటాచ్మెంట్.
0: దేహం అభిమానం పెంచుకుని,
1: we have this body attachment more.
0: ధనమును పెంచుకొని,
1: we want more money.
0: సుఖాన్ని అనుభవించాలని,
1: we want to be joyful.
0: కానీ మనం ఆశించే సుఖం దీంట్లో లేదు.
1: The happiness doesn't lie there.
0: చదువులో నేను ఉత్తీర్ణుడైనానని ఆనందిస్తావు,
1: యూఆర్ సో హ్యాపీ దట్ యువర్ సక్సెస్.
0: కానీ ఆ ఆనందం ఎంత వరకు ఉంటుంది?
1: హౌ ఫార్ డస్
0: తిరిగి ఒక ఉద్యోగానికి ప్రవేశిస్తుంటావు,
1: దెన్ యూ గో టు ఎ జాబ్.
0: ఉద్యోగానికి పోయేంత వరకు ఈ ఆనందం ఉంటుంటాయి.
1: యూఆర్ హ్యాపీ అంటిల్ యూ
0: సరే ఉద్యోగానికి పోయిన తర్వాత ప్రమోషన్ కాలేదు అని మరొక దుఃఖము.
1: దెన్ యూ విల్ బి సఫరింగ్, ఫీలింగ్ సో బ్యాడ్ అంటిల్ యూ గెట్ ప్రమోషన్.
0: ఈ విధంగా మనం పోతూ ఉంటే ఆనందం ఎక్కడికి అంత్యము?
1: ఇఫ్ యూ గో ఆన్ లైక్ దాట్, where is the end? Where do you get bliss?
0: Yappadiki idi antame kaadu.
1: It never ends any time.
0: Indulo manaku aanandam labhyam kaadu.
1: There is no bliss anyway here.
0: Aanandam kadapate varaku aanandam aanandam aanandam antunnam.
1: In fact, we have been postponing, waiting, traveling in search of bliss.
0: Kaani aanandam eppudu vastundi?
1: When can you attain it?
0: Turiyavasthati yende shashvatamaina aanandam manaku labhyam.
1: In turiya, the ultimate state, you will attain that bliss.
0: కనుకనే మనం ఆనందం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి దీంట్లో లక్ష్యాన్ని మనం పాటించకూడదు.
1: బ్లిస్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
0: అందువల్ల
1: ఒకనొక
0: సమయం నందు శంకర్ల వారు 13 మంది శిష్యులతో గంగా స్నానంలో పోతున్నాడు.
1: అట్ వన్ టైమ్ ఆదిశంకర వాజ్ ప్రొసీడింగ్ ఫర్ ఎ బాత్ దేర్ ఇన్ గ్యాంజెస్, ఫాలోడ్ బై 13 ఆఫ్ హిస్ డిసైపుల్స్.
0: ఒక చెట్టు కింద కూర్చొని ఒక పండితుడు డుక్కుం కరణే అనే మంత్రాన్ని వల్లిస్తున్నాడు.
1: దే కేమ్ అక్రాస్ ఎ స్కాలర్ సిట్టింగ్ అండ్ ఎ ట్రీ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ డుక్కుం కరణే.
0: ఇది పాణిని జ్ఞానం.
1: ఇట్ ఈస్ ద గ్రామర్ కంపోజ్ బై పాణిని.
0: లోపల వల్లిస్తూ ఉన్నాడు.
1: హి వెంట్ ఆన్ రిపీటింగ్ దిస్ గ్రామర్ రూల్.
0: అక్కడికి వెళ్లి, నాయన ఏమిటి నువ్వు ఉచ్చరించేది అన్నాడు శంకర్ల వారు.
1: దెన్ శంకర్ ఆస్క్డ్, వాట్ ఇస్ దట్ యు ఆర్ రిపీటింగ్ దిస్?
0: నేను పాణిని గ్రామాన్ని వచ్చిస్తున్నాను.
1: హి సెడ్ ఐఎమ్ జస్ట్ స్టడీయింగ్ ద పాణిని.
0: దీనివల్ల కలిగేటువంటి బాధ ఏమిటి, సుఖం ఏమిటి అన్నాడు.
1: వాట్ హ్యాపెన్స్, వాట్ జాయ్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్?
0: నేను గొప్ప పండితుని అవుతాను.
1: హి సెడ్ ఐ బికమ్ ఎ స్కాలర్.
0: మహారాజుని ఆశ్రయిస్తాను.
1: అండ్ ఐ విల్ బి ఇన్ ద కోర్ట్.
0: వారు నన్ను గౌరవిస్తారు.
1: ఐ విల్ బి రెస్పెక్టెడ్.
0: నా జీవనోపాధికి తగినటువంటి ఉపాయం చూపిస్తారు అన్నాడు.
1: దే విల్ ఆల్సో షో మీ ద వే టు క్యారీ ఆన్ మై లివింగ్.
0: మంచిది, ఈ యొక్క పండితుని ఆశ్రయించేటువంటి దాన్ని ఒక గురువు చూపిస్తాడు.
1: Yes, naturally the teacher will show
0: ఎంతవరకు చూపగలడు,
1: టు వాట్ ఎక్స్టెంట్.
0: ఈ ధనం నీకు ఎంతవరకు ఆనందాన్ని ఇస్తుంది?
1: మనీ టు వాట్ ఎక్స్టెంట్ గివ్స్ యూ హ్యాపీనెస్?
0: సచ్చేంతవరకు ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు.
1: యూ సే దట్ అంటిల్ ద లాస్ట్ మోమెంట్ ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్.
0: చచ్చిన తర్వాత వచ్చే ఆనందం ఎక్కడుంది?
1: వేర్ ఎల్స్ యూ ఫైండ్ ది బ్లిస్ ఆఫ్టర్ డెత్?
0: అది నాకు తెలియదు అన్నాడు.
1: యూ సే ఐ డోంట్ నో.
0: అటువంటి తెలియని జ్ఞానాన్ని నీవెందుకు బోధించాలి?
1: దెన్ వై టు టీచ్ దట్ నాలెడ్జ్ విచ్ యూ డూ నాట్
0: వాడా?
1: మ్యాక్ క్యాప్.

0: chant, sing his glory, Govinda, repeat his name.
1: Samprapte sannihite kale.
0: When the end approaches.
1: Nahi, nahi, nahi rachati dukrunkarane.
0: These rules of the grammar, dukrunkarane, will never come to your rescue, no.
1: Bhaja Govindam,
0: so sing his name, glory
1: Bhagavad Namana Smarinchu.
0: Chant his name.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు అదే నిన్ను సంరక్షిస్తుంది.
0: ఇన్ఫాక్ట్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్,
1: ఈనాడు కలిగించేటువంటి వచ్చి పోయేటువంటి మాత్రమే.
0: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆన్.
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఒక్కటి కూడా పర్మనెంట్ లేదు.
0: యూ డోంట్ ఫైండ్ సింగిల్ పర్మనెంట్ క్లౌడ్.
1: నీ ఆనందమే పర్మనెంట్.
0: Your bliss is permanent.
1: నీ పవిత్రమైన ప్రేమనే పర్మనెంట్.
0: Your sacred love is permanent.
1: కనుక లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: సో లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ దీంట్లో మనము జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: We have to lead our life in this
1: principle. అదే సర్వ కాల సర్వావస్థలు ఎందు కూడా శివత్వాన్ని బోధించిన వారం అవుతాం.
0: This is the teaching of the principle of Shiva.
1: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా ఉన్నటువంటిది ఒక్కటే దైవము.
0: In all periods of time, at all stages in our life, God is true, who exists.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: The principle of divinity
1: changes. కలిగేటువంటిది కాదు.
0: And it's never
1: dimmed. ఆనందమును అందించేటువంటి ఒక దైవత్ నామాన్ని మనం స్మరిస్తూ రావాలి.
0: Sing his glory that confers bliss.
1: కాని ఈ వయసునందు మనం ఎన్ని విధమైనటువంటి ఒక అవస్థలకు గురి అవుతున్నాము.
0: At this age, what problems you face?
1: చాలా యవ్వన వయసు.
0: A youthful stage.
1: ఇలాంటి వయసును మనం ఎంత పాడు చేసుకుంటున్నాం.
0: You are spoiling this stage.
1: ఎన్నెన్ని ఆసనలో, ఎన్నెన్ని కథల్లో, ఎన్నెన్ని స్టోరీస్ లో మనం కల్పించుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ స్పెండ్ యువర్ టైం ఇమాజినింగ్ థింగ్స్.
1: కనుక ఈ వయసు లోపల
0: at this age
1: chaduvuku chaduvu,
0: you study
1: devattam devattam,
0: and all think of God.
1: Divyattvaniki divyattam,
0: understand divinity.
1: Deniki daniyane manam amarchukovali.
0: In fact, you should acquire
1: ramulu krishnulani krishnulu ramulani manam bhavistuntamu,
0: and we consider rama krishna.
1: రాములు రాముడే, కృష్ణుడు కృష్ణుడే.
0: రామ ఇస్ రామ, కృష్ణ ఇస్ కృష్ణ.
1: కేవలం మన భావములు మాత్రమే దానికి అన్ని విధాల ఉపాధిగా తీసుకుంటున్నాం.
0: వీ గో బై హిస్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ డేటీస్.
1: కనుక మనం ఈ వయసును మనము వ్యర్థం గావించుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ దిస్.
1: ఇది చాలా పవిత్రమైనటువంటి వయసు.
0: హైలీ సేక్రెడ్.
1: అనవసరమైనటువంటి కార్యములు ఎందుకు పాల్గొని,
0: we should not take to unnecessary
1: anavasaramaina bandhamlo neevu chikkukoni,
0: don't be caught in unnecessary bondage.
1: Aneka rakamainaatundi chikkulu kuri avutunnavu,
0: and you are put to suffering and
1: problem. Oka chanamaina kudunu manasuku shanti ledu.
0: You don't have peace even for a moment.
1: Ee peace ekkada nunchi vastundi?
0: Where from you get peace?
1: Ekkada manaku prapanchamlo chikkeetundi kaadu.
0: You don't get peace anywhere.
1: Ekkada neevu badari poi vetina gaani pieces pieces pieces pieces, no peace.
0: All over the streets you find only pieces, not peace.
1: Ah, peace nee ende untunnadi.
0: That peace,
1: you are the embodiment of peace.
0: You are the
1: embodiment of truth. You are the embodiment of love.
0: You are the embodiment of peace. You are the embodiment of truth. You are the embodiment of love.
1: Ninnu nee telusko motta motta.
0: Know thyself.
1: Appude aanandam neeku praaptistundi.
0: Then you will be blissful.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: మనం అనేక పండుగలు చేసుకుంటున్నాం.
0: వి అబ్జర్వ్ సో మెనీ
1: భారతీయుల పర్వదినములు అన్ని కూడా ఎన్నో పవిత్రమైన ఆనందాన్ని అందించేటువంటి.
0: వి సెలబ్రేట్ మెనీ ఫెస్టివల్స్ అండ్ వి ఆర్ జాయ్ఫుల్ అబౌట్ ది సెలబ్రేషన్.
1: కానీ అంతరాత్మని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: బట్ వి డు నాట్ అండర్స్టాండ్
1: ది మీనింగ్. చర్యలతోనే మనం తృప్తి పడుతున్నాం.
0: వి గో బై ది ఎక్స్టర్నల్ యాక్ట్స్.
1: ఇది ఎంత అల్ప బుద్ధి కింద లెక్క అవుతుంది.
0: ఇట్స్ ఎ మీన్ అప్రోచ్.
1: గొప్ప గొప్ప చదువులు చదివాము.
0: వి ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఫర్?
1: చదువులన్నీ చదివి,
0: having been educated,
1: chaala viveki ayi,
0: though being intelligent,
1: maduni tanneru kuda mandamathudu,
0: but a fool will not understand.
1: Enta chaduvu chadivi,
0: in spite of knowledge,
1: ye neethi unnanu,
0: he may be anywhere,
1: deenuni kuda ambu maanaledu.
0: A mean man would never give up his habit.
1: Tarachi chaduvu chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
0: All this education will make you to argue with people, but you will never have holistic
1: chaduvu chaduvu chadivi chaavanga neetiki.
0: After all, having acquired knowledge, you are going to die.
1: Chaavuleni chaduvu chaduva.
0: You should study to reach that state of immortality.
1: ఈ చదువులతో పాటు ఆ చదువు కూడా ఉండాలి.
0: Along with the secular knowledge, you have spiritual knowledge.
1: ఇవన్నీ కూడా మారిపోయేటువంటి, కూలిపోయేటువంటి, కాలిపోయేటువంటి యొక్క పర్వతములు వంటివి.
0: All this worldly knowledge is sure to perish. It is sure to be washed off.
1: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఈ దైవత్వం యొక్క చింతనే.
0: Thinking of the God is supreme, it's eternal, it's immortal.
1: ఎన్నో ప్లాన్లు వేస్తుంటారు మనుషులు.
0: In fact, we plan for the future.
1: ఈ ప్లాన్ అంతా ఎంతవరకు?
0: How long?
1: అప్పటికప్పటికి క్షీణించిపోతుంటాయి.
0: Just they vanish.
1: శాశ్వతమైనటువంటి ప్లాన్ వేయాలి మనం.
0: వీ షుడ్ డివైస్ పర్మనెంట్ ప్లాన్స్.
1: ఏది మనకు శాశ్వతమైనటువంటిది?
0: వాట్ ఇస్ దట్ ఇట్స్
1: దైవత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
0: గాడ్ ఇస్ పర్మనెంట్.
1: ఈనాడు దైవత్వాన్ని మరచి
0: ఫర్గాటన్ గాడ్
1: దైవత్వాన్ని విశ్వసించి
0: వీ గో బై దిస్ వరల్డ్
1: అనేక కర్మల్లో మనం పాల్గొంటున్నాము.
0: వీ అండర్టేక్ యాక్టివిటీ.
1: అది మన యొక్క అజ్ఞానము.
0: దట్ ఈస్ అవర్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానం ఏనాడు నిర్మూలమవును?
0: దట్ డే విన్ ఇగ్నోరెన్స్ ఇస్
1: ఆనాడే జ్ఞానోదయం కలుగుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ దట్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: ఎవరిని ద్వేషించకండి.
0: డోంట్ హేట్ ఎనీవన్.
1: ఇది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క ప్రభావము.
0: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు కట్ట కడపటికి 2 మాత్రమే శాశ్వతం అన్నాడు.
0: వ్యాస కంపోజ్ 18 ఎపిక్స్. హి హస్ సమ్మరైజ్డ్ ది ఎసెన్స్ ఆఫ్ దెమ్ ఇన్ 2 సెంటెన్సెస్.
1: ఏమిటి ఆర్ 2 సెంటెన్స్?
0: వాట్ ఆర్ ద 2 సెంటెన్స్?
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ద 2 సెంటెన్సెస్ సమ్మరీ.
1: ఈ రెండు చాలు మనకి.
0: దట్స్ ఎనఫ్ ఫర్ లైఫ్.
1: ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ పోదాం.
0: హెల్ప్ ఎవ్రీబడి.
1: ఎవరికి కీడు కలిగించకుండా చూసుకుందాం.
0: నెవర్ హార్మ్ ఎనీ.
1: ఎవరిని నొప్పించకుండా చూసుకుందాం.
0: డోంట్ హర్ట్.
1: ఎవరిని బాధించకుండా చూసుకుందాం.
0: డోంట్ హార్మ్ ఎనీబడి.
1: సాధ్యమైనంత వరకు మన శక్తి ఉన్నంత వరకు చూసుకుందాం.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ ఎవ్రీవన్.
1: తదుపరి వారి వారి అదృష్టానుసారంగా పోతుంటారు.
0: వి గో బై అవర్ డెస్టినీ అల్టిమేట్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ విద్య ఎందుకు కూడా చక్కని ఉత్తీర్ణుడు కావాల్సిందే.
0: యువర్ బౌండ్ యూ షుడ్ బి సక్సెస్.
1: కేవలం ఆ విద్య ఎందు మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ దట్,
1: ఆత్మ విద్య ఎందుకు కూడా మీరు ఉత్తీర్ణుడు కావాలి.
0: యూ షుడ్ ఆల్సో బి సక్సెస్ఫుల్ ఇన్ ఎక్వైరింగ్
1: విద్యా. ఆత్మ విద్య అన్నారు. విద్యలో యొక్క సంపూర్ణమైన తత్వం ఆత్మ విద్యనే.
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈస్ ది ట్రూ నాలెడ్జ్ ఆఫ్ ఆల్.
1: అది బ్రహ్మజ్ఞానము.
0: దట్ ఈస్ బ్రహ్మ.
1: అదే బ్రహ్మ విద్య.
0: బ్రహ్మ విద్య.
1: అది కోసమని నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం తగుణ సదృశం తత్వమస్యాదులక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. అది ఏ మన ఆనందం. కనుక మనం ఈ త్రిగుణమును దాటి, త్రిగుణమును జయించి, మనోభావాన్ని మనం దూరం నెట్టి మనం ప్రజ్ఞానతత్వంలో ప్రవేశించాలి.
0: వీ షుడ్ క్రాస్ ఓవర్ ద 3 అట్రిబ్యూట్స్. Control our mind and get into the state of awareness.
1: Enta goppa goppa padavulu yelinappudikini
0: you may occupy exalted position.
1: Adantha kudalu kontha kalame
0: they would last for only for a short time.
1: Enni vidhamainatundi tegam chesinappudikini adi kuda kontha kalame.
0: Friendships also last for limited time.
1: Enta kalam mana andamu, enta kalam mana chandamu.
0: Your beauty and the glamour, how long
1: andamu prayamu indriya shakti unnadani nikka kurorana.
0: Don't pride yourself because of your youth, the beauty.
1: Andamu prayamu indriya shakti unnadani mekkakoporanna.
0: Don't pride yourself because of beauty and energy.
1: Unnadira tondaraloni musalita nammalu musunda pandaga.
0: There lies before ahead of you the old age.
1: Masalalevu.
0: You can't see.
1: Kana masakalu.
0: You cannot see with the cataract.
1: Moonu madathalu pada tala narchi kada.
0: Folds on the face, grey hair.
1: ముసిలి కోతి అని పసివారని నిన్ను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ నిన్ను తమాషలు తోలు బొమ్మ.
0: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ కాలింగ్ యూ ఓల్డ్ మంకీస్ హియర్.
1: ఏమిటి ఈ తోలు బొమ్మ?
0: వాట్ ఇస్ దిస్ థాయ్ పపెట్?
1: ఎంతకాలం ఇది?
0: హౌ లాంగ్?
1: ఎంతకాలం ఈ పటుత్వం ఉంటుంది?
0: హౌ లాంగ్ కెన్
1: ఎంతకాలం ఈ ఇంద్రియ శక్తి ఉంటుంది?
0: హౌ కెన్ యూ బి స్ట్రాంగ్?
1: ఎంతకాలం నీకు యవనం ఉంటుంటుంది?
0: దిస్ యూత్ డజంట్ లాస్ట్ లాంగ్.
1: ఎంతకాలం ఉండదు.
0: దే విల్ నాట్ బి దేర్ ఫర్ ఎవర్.
1: మించిన మించు వలె ఒక్కతూరి వెలుతురిస్తుంది, రెండవ తూరి చీకటి కమ్ముతుంది.
0: జస్ట్ లైక్ ఎ ఫ్లాష్ లైట్నింగ్ ఇట్ షెడ్స్ లైట్ అండ్ డిసపియర్స్.
1: తెల్లవారి విచ్చినటువంటి పువ్వు సాయంకాలానికి వాడిపోతుంటుంది.
0: ద ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ ఇన్ ద మార్నింగ్ ఫేడ్స్ అవుట్ బై ది ఈవెనింగ్.
1: ఈ విధంగా శరీర తత్వాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: యూ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఇన్ దిస్ డైరెక్షన్.
1: ఇది ఏ మొట్టమొదటి అన్నప్రద ప్రాణము.
0: దిస్ ఇస్ ది ఫస్ట్ వన్, ద వన్ ఆఫ్ ఫుడ్ అండ్ వైటల్. And this is the gross body.
1: దీనిని సాధించితిమా మనం ఎన్నైనా సాధించగలం.
0: When once you understand this, you can achieve anything.
1: నీ దేహాన్ని నీ యొక్క అదుపులో పెట్టుకో.
0: Control your body.
1: నీ దేహాన్ని ఎవరు వచ్చి మనకు అదుపులో పెట్టరు.
0: Don't allow others to control you.
1: నీ మనసును నీవే అదుపులో పెట్టుకోవాలి.
0: You have to control your own mind.
1: నిన్ను ఎవరు వచ్చి అదుపులో పెట్టరు.
0: And you don't expect others to control your mind.
1: నీ గుడును తనకు తానే చేసుకోవాలి.
0: In fact, you have to work out for yourself.
1: ఆకలిగా ఉంటుండాలి. నీ కడుపుకు నీవే పూజించాలి.
0: When you are hungry, you have to eat for yourself.
1: నీ కడుపు కుంగోరు పూజిస్తే నీ కడుపులో నిండుతుందా?
0: If someone eats on your behalf, your hunger cannot be satiated.
1: నీ ఆకలి తీరదు.
0: It will never be appeased.
1: కనుకనే అంతము ప్రాయము ఇంద్రియ శక్తిని ఉన్నందుకని నిక్కు రోరన్నా.
0: సో డోంట్ బి ఈగోయిస్టిక్ బికాస్ ఆఫ్ ద బ్యూటీ ద యూత్ అండ్
1: దానికి కూడా మనం నిరంతరం కూడా యవ్వనత్వం అంటే ఏ విధంగా ఉంటుంది?
0: హౌ ఇస్ ది స్టేట్ ఆఫ్ యూత్?
1: ఇన్ని నిగ్రహాన్ని చేసుకున్నప్పుడే యవ్వనత్వం అవుతుంది.
0: That state when you have total control on the senses, that is the state of youth.
1: ఎప్పటికి నీవు యువకుడిగానే ఉంటావు.
0: You can be young eternally.
1: దీనికి నేనే నీకు ప్రమాణము.
0: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ యూత్.
1: కానీ నాకు ఎక్కడ స్థలం లేదు, కానీ లేకపోతే పరిగెత్తాలని నాకు ఆశపడుతుంటాను.
0: There is no enough of space. Swami wants to run right now.
1: అన్ని శక్తులు ఉంటున్నాయి.
0: He has got all the energy.
1: ఏ ఒక్కటి బలహీనంగా లేదు.
0: He is not weak in any sense.
1: ఎవరైనా చూస్తే 75 years అని ఎవరు చెప్పగలరా?
0: Can anybody imagine that Bhagavan is 75 years old?
1: దీనికి మూల కారణం ఏమిటి?
0: What is the cause?
1: Purity.
0: Purity.
1: Patience.
0: Perseverance. Perseverance.
1: ఈ మూడింటి యొక్క మూల కారణమే దీనికి కారణం.
0: These three make Bhagavan look young, youthful, dynamic.
1: Purity, purity, purity.
0: Purity, purity, 100% purity.
1: పవిత్రమైనటువంటి నిర్మలమైన నిశ్చలమైనటువంటి భావమే.
0: It's so sacred and pure.
1: ఇలాంటి నిశ్చలమైన భావాన్ని పెట్టుకోండి.
0: యు హావ్ దట్ స్టడీ ఫీల్. మేమంతా
1: స్వామి భక్తులు, స్వామి భక్తులు ఉంటాము.
0: వి సే వి ఆర్ భగవాన్స్ డివోటీ.
1: స్వామిలో ఉన్నటువంటి పవిత్రత 1000 ఒక భాగమైన మీలో చేర్చుకోవాలి.
0: సాంక్టిటీ సీక్రెట్ క్వాలిటీ ఇన్ స్వామి ఇస్ దేర్ ఇన్ యు.
1: ఇంకా పేషెన్స్, శాంతి కావాలి.
0: అండ్ యు వాంట్ పీస్.
1: ఎవరైనా ఏమైనా ఏవయ్యా మీరు ఎక్కడి నుంచి పొప్ప అంటాం. ఒక్క చిన్న మాట కూడా మీరు సహించుకోలేరు.
0: వి డోంట్ గివ్ ఆన్సర్ విత్ ఎనఫ్ ఆఫ్ పేషెన్స్.
1: మంది వచ్చినా వీరందరితో ఆనందంగా మాట్లాడుతూ ఎంత శాంతంగా ఉంటారు.
0: భగవాన్ ఇస్ సో పీస్ఫుల్, బ్లిస్ఫుల్ టాకింగ్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హియర్.
1: నాకు కేవలం ఒక పని మాత్రమే కాదు.
0: నాట్ ఓన్లీ సింగిల్ జాబ్,
1: ఎన్నో పనులు ఉన్నాయి.
0: సో మెనీ జాబ్స్ హీ హాస్.
1: నా యొక్క జాబ్ ఎవరికి చెప్పడానికి కూడా వీలు కాదు.
0: భగవాన్ ఇస్ నాట్ ప్రిపేర్డ్.
1: ఏ డిపార్ట్మెంట్ అని కూడా వీలు కాదు. సర్వ డిపార్ట్మెంట్ నావే.
0: ఆల్ డిపార్ట్మెంట్స్ బిలాంగ్ టు హిమ్.
1: ఇలాంటి తత్వం లోపల నాకు ఎంత బేజారు రావాలి.
0: నేచురలీ భగవాన్ షుడ్ బి సో బిజీ.
1: నో రెస్ట్లెస్.
0: భగవాన్
1: ఆనందంగానే ఉంటాను.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: ఆల్వేస్ బ్లిస్, బ్లిస్, బ్లిస్.
0: ఆల్వేస్ ఇన్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: చాలా మంది బర్త్డే ఉంటాం, హ్యాపీ బర్త్డే అని వస్తారు.
0: మెనీ పీపుల్ కమ్ టు భగవాన్ సేయింగ్ హ్యాపీ బర్త్డే.
1: ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. హ్యాపీ లేని వారికి చెప్పండి హ్యాపీ బర్త్డే.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ. టు టెల్ దోస్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ, టెల్ దెం
1: నిమిష నిమిషము బర్త్డేని.
0: బికాస్ ఎవ్రీ
1: సెకండ్ సెకండ్ బర్త్డేని.
0: ఎవ్రీ మూమెంట్ ఇస్ హిస్ బర్త్డే.
1: ఎప్పుడు హ్యాపీని.
0: ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
1: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
0: హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
1: అది నిజమైనటువంటి ఆనందం.
0: దాట్ ఈస్ ట్రూ బ్లెస్.
1: కనుక మీరు నిరంతరం కూడాను మా ఆత్మస్వరూపుడు నా ఎందే ఉన్నాడు.
0: ద ట్రూ ఇన్వెలర్ ద స్పిరిట్ ఇస్ విత్
1: నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
0: దట్ ఆత్మ డివినిటీ ఇస్ విత్ మీ, ఇన్ మీ, అబౌ మీ, బిలో మీ, అరౌండ్ మీ.
1: విధంగా భావించుకుంటే నీకు దుఃఖం కానీ విచారం కానీ ఎక్కడి నుంచి వస్తుంది?
0: ఇఫ్ యూ హావ్ దట్ ఫీలింగ్ యుల్ నెవర్ బి సాడ్.
1: నాకు అప్పుడప్పుడు తెలుస్తుంది ఈ విచారం అంటారే, ఈ విచారం అంటే ఎట్టుంటారో చూడాలని నాకు ఆశ.
0: భగవాన్ వాంట్స్ టు నో వాట్ వరీ ఈజ్.
1: నా దగ్గర రాదు.
0: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ ఆల్.
1: దుఃఖము అంటారు. చాలా మంది ఏడుస్తుంటారు.
0: మెనీ క్రాయ్.
1: ఈ దుఃఖం అంతా ఎట్లవుతున్నారో నేను చూడాలని నాకు ఆశ.
0: భగవాన్ వాంట్స్ టు నో వై యూ క్రాయ్, ద రీజన్ ఫర్ సాడ్.
1: కానీ నాకు రాదు.
0: నో, ఇంపాసిబుల్.
1: నేనేం చేస్తూ
0: వాట్ ఈస్ టు బి డన్.
1: కాబట్టి నా దగ్గరికే రావవి.
0: దే విల్ నెవర్ అప్రోచ్ భగవాన్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ప్యూరిటీ ఉండటం చేతనే ఇవన్నీ రావు.
0: బికాస్ ఆఫ్ అబ్సల్యూట్ ప్యూరిటీ.
1: దుర్గుణములు, దురాచారములు, దుస్సంగములు, దుర్బోధనంతా ఉండినప్పుడు అక్కడ అన్ని వచ్చి చేరిపోతాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దేర్ ఇస్ బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ ఫీలింగ్, బ్యాడ్ సెంటిమెంట్స్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్, ఎవ్రీథింగ్ విల్ ఫాలో.
1: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో యూ విల్ హియర్ వాట్.
1: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో యూ విల్ డూ వాట్
1: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో యూ విల్ థింక్ వాట్స్ గుడ్.
1: దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: దిస్ ఇస్ ద వే టు గాడ్.
1: ఇంకా నీకు ఎందుకు చిక్కులు వస్తాయి?
0: దెన్ వై?
1: ఎందుకు బాధలు వస్తాయి?
0: దెన్ యూ నో దుఃఖాలు వచ్చినాయి. ప్రాబ్లం
1: దుఃఖం వచ్చినప్పుడు దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ అని తలంచుకో.
0: ఈవెన్ ద డిఫికల్టీస్ కన్సిడర్ దట్ దే ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఏ కష్టములు కలిగినా దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
0: ఎనీ డిఫికల్టీ కన్సిడర్ దట్
1: అన్ని మనకు గుడ్డే.
0: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
1: భగవంతుని యొక్క విశ్వాసం దృఢంగా పెట్టుకుంటే అన్ని మార్పులు రావాలి.
0: లెట్ అస్ స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: భూమిని ఆకాశంగా, ఆకాశాన్ని భూమిని కూడా మార్చవచ్చు.
0: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు స్కై, స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు ఎర్త్.
1: కనుక నమ్మకం ఒకటి చాలా ముఖ్యం ఉండాలి.
0: ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: కానీ ఈనాడు నమ్మకం అను రెండు నయనమ్ములేనేని అందులైరి నేడు అవనియందు.
0: Another today people have lost both the eyes of faith and mind. They don't believe
1: in it. In fact,
0: he has no faith in himself. Well, on whom? In whom he will report faith? yes, he has no
1: fear. తనం తానే తెలుసుకోలేనిటువంటి తన యందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: If you don't know yourself, how do you recognize the latent divinity within you?
1: మొట్టమొదటి తనం తాను తెలుసుకో.
0: First know thyself.
1: దైవత్వం ఈజీగా అర్థమవుతుంది.
0: It's easy to understand God.
1: కాబట్టి మీరు మొట్టమొదట దైవత్వాన్ని విశ్వసించండి.
0: హావ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఫస్ట్.
1: దైవం చేత కానటువంటి లోకంలో ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇఫ్ యు థింక్.
1: కానీ అనేక మంది నాస్తికులు యాస్తికులు యాస్తిక నాస్తికులు ఆస్తికులు అందరూ కూడా నువ్వు వాదిస్తుంటారు.
0: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ థియస్ట్ అండ్ ఎథియస్ట్ అండ్ ఎథియస్ట్ థియస్ట్ అండ్ థియస్ట్ ఎథియస్ట్.
1: కానీ
0: బట్
1: అది వారికి అనుభవం లేదు.
0: దే డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియాలిటీ.
1: కన్నులు ఉన్నటువంటి వానికి చిన్న మినుగురుపు అయినా కనిపిస్తుంది.
0: One with good eyes vision can see the glow worm.
1: కన్నులు లేని వానికి పెద్ద సూర్యోదయమైనా కూడా కనిపించదు.
0: Whereas a blind man cannot see the sunrise, the broad daylight.
1: అదే విధంగానే
0: ఆధ్యాత్మిక
1: నేత్రం లేనటువంటి వానికి అన్ని చీకటిగానే ఉంటాయి.
0: The one without the eye of spirituality, he only feels darkness around.
1: ఆధ్యాత్మిక వెలుతురు ఒక్క చిన్న అణు మాత్రం ఉన్నా కూడా ప్రపంచాన్నంతా చూడగలడు.
0: A spark of spiritual light is enough to see the entire cosmos.
1: ఈనాడు కలి ప్రభావం అంటే ఏమిటిది?
0: What is the effect of Kali?
1: కలియుగము అన్నారు.
0: We say this age of Kali.
1: కలియుగం కాదు కలహయుగము.
0: This is not the age of Kali. కలహ, conflict, fight for everything.
1: ఇంట్లో జగడం, ఒంటిలో జగడం, బజార్లో జగడం, ఎక్కడ చూసినా జగడమే.
0: Fight everywhere, at home, on the street, everywhere.
1: అశాంతిని మనం దూరం చేయాలి ఈనాటి విద్యార్థులు.
0: Today the students should give up that ప్రేమతత్వం
1: చేత అందరిని కలపాలి.
0: And with the principle of love, make everybody join.
1: చంపివేయాలి.
0: And kill the disease.
1: విడిచిపెట్టాలి.
0: And then bury the hatred.
1: అసూయను కంపెనీ చేయాలి.
0: And then kill the jealousy.
1: ప్రేమతత్వాన్ని పెంచాలి.
0: Develop love.
1: కనుకని ఏ మానవుని యందు ఈ క్రోధము అసూయ ఉంటుందో వాడి జీవితము గుండికూడము చచ్చిన వాడితో సమానమే.
0: ద వన్ విత్ యాంగర్ అండ్ జెలసీ ఆల్మోస్ట్ లీడింగ్ ఎ లివింగ్ డెత్.
1: ప్రేమించాలి.
0: లవ్ ఆల్.
1: మనకు ఏ విధమైన ద్వేషమే లోపల రానికుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ హేట్రెడ్ వాట్స్ ఎవర్.
1: ప్రేమను పెంచుకోవటమే ఈ శివరాత్రి యొక్క ప్రధానమైన లక్ష్యంగా భావించండి.
0: కీప్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆన్ దిస్ డే ఆఫ్ శివరాత్రి టు డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
1: కనుకనే ప్రేమను పెంచుకోండి.
0: గ్రో లవ్.
1: రాత్రి అంతా కూడా ఆనందంగా భజన చేయండి.
0: Throughout night, sing his glory.
1: ఈ శివరాత్రికి కొన్ని కారణాలు కూడా ఉంటున్నాయి.
0: For శివరాత్రి, there are certain reasons associated.
1: చంద్రునికి 16 కళలు.
0: Moon has 16 aspects.
1: సూర్యునికి 16 కళలు.
0: Sun also 16.
1: కానీ ఈనాడు చతుర్దశి దినము
0: on this
1: 15 కళలు లీనమై ఉన్నాయి.
0: 15 are gone.
1: ఒక్క కళ మాత్రమే ఉంటాయి.
0: Only one remains.
1: ఆ ఒక్క దీంట్లో మనం సుఖంగా ఎంత ఆనందాన్ని పొందొచ్చు.
0: బట్ యెట్ విత్ దిస్ వన్ రిమైనింగ్ వి కెన్ బి సో హ్యాపీ.
1: రాత్రి అంతా హృదయపూర్వకంగా చేస్తుంటే అది కూడా లీనమైపోతుంది.
0: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ నైట్ ఈవెన్ దట్ సింగిల్ ఆస్పెక్ట్ వుడ్ గెట్ మర్జ్డ్.
1: కనుక
0: సో
1: మనము ఏ పండుగలు వచ్చినప్పటికీ
0: లెట్ మీ మేనిఫెస్ట్
1: ఆధ్యాత్మికంగా మనం లోపల తోడనక్కర్లేదు.
0: In fact, you don't need to move about thinking of spirituality alone.
1: మనకు అర్థం కాదు అది.
0: You cannot understand.
1: కేవలం ప్రేమించటమే సులభమైన మార్గము.
0: The path of love is easiest.
1: అందరిని ప్రేమించు.
0: Love all.
1: నీకు ద్వేషుడే ఉండడు.
0: Then you, nobody will hate.
1: నిజంగా నేను చెప్పాలనుకుంటే నాకు ద్వేషమనే వాడే ఎవరు లేరు.
0: In fact, no one will hate Bhagavan.
1: నేను ఎవరికి ద్వేషిని కాదు.
0: He doesn't hate
1: anyone. నాకు ఎవరు ద్వేషం లేదు.
0: Therefore, no one hates.
1: కాబట్టి నాకు కోపం ఎక్కడ వస్తుంది?
0: So there is no question.
1: కానీ కొంతమంది పిల్లలు కూడా భావిస్తుంటారు.
0: Some students also consider.
1: స్వామికి ఏమో కోపం వచ్చింది, మాతో మాట్లాడటం లేదు, అట్లా ఇట్లా అనుకుంటుంటారు.
0: Some students feel that Swami is angry with us, therefore he is not talking.
1: నాకు ఎవరిపైనా కోపం లేదు.
0: He is not angry with anybody.
1: కానీ వారిని మార్చే కోసం,
0: టు కరెక్ట్ యూ,
1: వారిని కరెక్ట్ చేసే కోసమని,
0: టు కరెక్ట్ యూ,
1: రెక్టిఫై, నేను ఆ విధంగా ఉంటాను.
0: సమ్ టైమ్స్ హీ ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ.
1: ఇప్పుడు జబ్బు వచ్చినటువంటి మందు ఇవ్వాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ ఫాల్ సిక్ యూ షుడ్
1: మందుతో పాటు పథ్యం కూడా పెట్టాలి.
0: మెడిసిన్ అండ్ డైట్ రెగ్యులేషన్ షుడ్ గో టుగెదర్.
1: ఆ పథ్యం లేకపోతే మందు మాత్రం తిని ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ అబ్జర్వ్ డైట్, మెడిసిన్ ఇస్ ఆఫ్ నో వాల్యూ.
1: డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు.
0: హియర్ వి హావ్ డయాబెటిక్ పేషెంట్.
1: అతనికి ఇంజెక్షన్ ఇస్తుంటారు.
0: హీ టేక్స్ ఇంజెక్షన్ ఎవ్రీ డే.
1: కానీ ఇంజెక్షన్ ఇచ్చి తిరిగి అన్ని తీపులంతా తింటుంటే ఇతను ఏమవుతుంది?
0: గివింగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ యూ కెనాట్ గివ్ హిమ్ స్వీట్స్.
1: ఈ మందులతో పాటు పథ్యం కూడా ఉండాలి.
0: అలాంగ్ విత్ ది మెడిసిన్ డైట్ కంట్రోల్ ఇస్ నెసెసరీ.
1: డైట్ కంట్రోల్ కూడా చేయాలి.
0: డైట్ కంట్రోల్ ఇస్ ఇంపార్టెంట్.
1: అప్పుడే ఇది నివారణ అవుతుంది.
0: దెన్ దేర్ విల్ బి టోటల్ క్యూర్.
1: కనుకనే వారికి కొన్ని కొన్ని మనో మార్పులు తెప్పించే నిమిత్తము నేను అప్పుడప్పుడు క్వైట్ గా ఉంటాను.
0: టు మేక్ సర్టన్ కరెక్షన్, రెక్టిఫై ది మిస్టేక్స్, స్వామి రిమైన్స్ క్వైట్.
1: లేకపోతే వాళ్ళు మితిమీది పోతారు.
0: ఆరల్స్ దే విల్
1: అందులో కలియుగ యువకులు అనేటువంటి వాళ్ళు చెప్పడానికి వీలు కాదు.
0: యంగ్స్టర్స్ వీ కెనాట్ ప్రెడిక్ట్ హౌ దే బిహేవ్.
1: అనేక రకమైనటువంటి క్రోధములు, కొన్ని ద్వేషములు పెరిగిపోతుంటాయి.
0: Oh, there will be more of hatred.
1: ఇది వాళ్లకు వాళ్ళనే నాశనం చేస్తుంది.
0: In fact, they ruin you. You are
1: ruining yourself. పెరగకూడదు, ద్వేషం పెరగకూడదు, ప్రేమ పెరగాలి.
0: In fact, the hatred should not grow.
1: ఎంత ప్రేమ పెరుగుతుందో
0: మనిషి
1: అంత సుఖాన్ని పొందుతాడు.
0: As love grows more and more, you'll be happy more and more.
1: ఎంత ప్రేమను పెంచుకుంటావో అంత ఆనందానికి సమీపుడైపోతుంటావు.
0: As you develop love and more, you'll be closer and closer.
1: దైవంపైనే కోపాన్ని పెంచుకుంటే హిరణ్యకశిపుడు ఏమైనాడు?
0: What happened to Hiranyakashipu? Full of anger.
1: Ravanasudu emainadu?
0: What happened to Ravanasura?
1: Duryodhana emainadu?
0: What happened to Duryodhana?
1: Katta kattiki vamsame nasanam
0: chesthunnaru. Ultimately they ruined their clan.
1: Premane penchukunnatundi pandavulu emainaru?
0: Pandavas, what happened to him?
1: Pancha pandavulu aidu sirasulto sukakshemanyam pondirichu.
0: And all the five pandavas were safe and secure.
1: Enni kashtamulu kaliginayi variki?
0: They faced so many difficulties.
1: Enni badhalu sambhavinchayi?
0: So much of suffering.
1: Kani vaadaku bhagavantuni premane samrakshistu vachindi.
0: But their love for God protected them throughout.
1: కనుక భగవంతుని ప్రేమించండి.
0: లవ్ గాడ్.
1: అప్పుడే మీకు సర్వం కూడా సంసిద్ధమై సంతోషాన్ని పొందుతారు.
0: దెన్ యూ కెన్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: ఈ ప్రేమతత్వాన్ని మాత్రమే ఈనాడు ఎక్కువగా మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: డెవలప్ దిస్ నేచర్ ఆఫ్ లవ్, ద స్పిరిట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ముదిత మనసు.

0: మానవులందున విశ్వశాంతికిదియే విప్లవంబు. విశ్వశాంతికి విశ్వశాంతికిదియే విప్లవంబు.
1: Because of the ignorance, man has no fear of sin. He has no love for God. For that reason, human value and human quality is totally gone. This is the cause for the revolution which is robbing the peace in this world. Students.
0: Vishwashantini chekurchu vidhamunerchi sankuchita bhavamula nella samaya jesi ఐకమత్యము సహజీవనాధికములు సమత

0: కాని సరస విద్య.
1: ఎ స్కిల్ దట్ విల్ మేక్ యూ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ దిస్ వరల్డ్, ద కైండ్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ విల్ మేక్ యూ గివ్ అప్ ఆల్ ద నారో థాట్స్ అండ్ నారో మైండెడ్ ఫీలింగ్స్, ఎ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ డెవలప్స్ ది యూనిటీ, టాలరెన్స్, ఫర్బేరెన్స్ అండ్ ఈక్వాలిటీ ఈజ్ ద ఓన్లీ ట్రూ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ చరాచర ప్రపంచమంతైను ఎందు చూచినా అశాంతి, అలజడలు, భయము అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములతో కుమిలిపోతున్నది.
1: ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్ యు ఫైండ్ ద రెస్ట్లెస్నెస్, ఎజిటేషన్, కాన్ఫ్లిక్ట్, ఫైట్స్ ఎవ్రీవేర్, మిజరబుల్.
0: ఈనాడు అశాంతి, అక్రమము, అనాచారము, అసత్యము అనేటువంటి పలు విధములైనటువంటి యొక్క పిచాచములు, ప్రళయతాండవము సల్పుతున్నటువంటి ఈ సమయమునందు దీనిని శాంతి భద్రతతో చల్లార్చి ఆదుకునేటువంటి యొక్క శక్తి ఒక విద్యార్థులకు మాత్రమే ఉన్నది.
1: టుడే యు ఫైండ్ ద డెమన్స్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, అన్రైచియస్నెస్ అండ్ ఫాల్స్హుడ్. జస్ట్ ఆల్ దిస్ డెమన్స్ హావ్ బీన్ డాన్సింగ్ ఆల్ ఓవర్. దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ. The entire responsibility lies on the shoulders of the students to bring back that peace and security.
0: Samarthulaina vidyarthulara, ee naadu ekatma bhavamunu manam abhirudhi parchukunnappude ilanti bhinnathamainatundi okka bedamulaku, dukkhamulaku, vicharamulaku, ashantiki kontha varaku manamu శాంతి భద్రతతో ఆదుకోవలసి వస్తుంది.
1: స్టూడెంట్స్ హు ఆర్ రియల్లీ కేపబుల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండర్స్టాండ్ దెన్ వన్స్ వీ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ, దెర్ విల్ బి నో స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్, మిజరీ ఆర్ ఎంగ్జైటీ ఆర్ వరీ. యూ కెన్ ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: ఏకాత్మ సర్వభూతాత్మ, అందరి ఎందు ఉండినటువంటి యొక్క దైవత్వము, దివ్యత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించటమే ఈనాటి విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: ద మెయిన్ డ్యూటీ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ టు రికగ్నైజ్ అండ్ రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్, ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి విద్యార్థులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరి స్వార్థ స్వప్రయోజనములకులై వారు ప్రాకులాడుతున్నారే కాని సమాజం యొక్క సుక్షేమానికి దృష్టి అందించుకుని సమాజ సేవకే పాల్గొనేటువంటి వారు ఎక్కడా కనిపించటం లేదు.
1: ఆన్ ద హ్యాండ్ టుడే ఈచ్ వన్ గోస్ ఇన్ హిజ్ ఓన్ వే బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. నో వన్ ఈజ్ కేరింగ్ ఫార్ ద ప్రోగ్రెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: పాలలో నీరు కలిసిపోయినట్టుగా విద్యార్థులు ఈనాడు సమాజంలో ఏకమై అందరి యొక్క ఐకమత్యాన్ని తగినటువంటి యొక్క సహనంతో, సానుభూతితో అభివృద్ధి పరచుకుని సమాజం యొక్క సుక్షేమాన్ని మనం అభివృద్ధి పరిచినప్పుడే దేశ శాంతి చేకూరుతుంది.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద వాటర్ అండ్ ద మిల్క్ మిక్స్ అండ్ గో ఆర్ టుగెదర్ ఇన్సెపరబుల్, ద స్టూడెంట్స్ ఆల్సో మిక్స్ ఇన్ సొసైటీ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ యూనిటీ, ఫర్ బేరెన్స్ అండ్ టాలరెన్స్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ వర్క్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీరు చూచుచున్నటువంటి యొక్క పౌరులు, ఈనాడు మీరు అనుభవించుతున్నటువంటి అధికారులు, ఈనాడు మీరు అనేక విధములైనటువంటి ఊహలు పన్నుకున్నటువంటి యొక్క ప్రజలు, పూర్వం వారు కూడా ఒకనొక సమయంలో వారు విద్యార్థులే.
1: ఆల్ దోస్ ఇన్ పొజిషన్, ద వెల్ టు డూ పీపుల్, ఆల్ దోస్ పర్సనాలిటీస్ హూమ్ యూ ఇమాజిన్ ఎట్ వన్ టైమ్ వర్ స్టూడెంట్స్ లైక్ యూ.
0: నేటి విద్యార్థులే రేపటి పౌరులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టుమారో సిటిజన్స్.
0: నేటి విద్యార్థులే రేపటి అధికారులు.
1: యు ఆర్ గోయింగ్ టు బి మెన్ ఆఫ్ అథారిటీ.
0: కనుకని ఈ లక్ష్యంను దృష్టి ఉంచుకొని ఈ గడిపించేటువంటి లోపములను, దోషములను సరియైన మార్గంలో దానిని తీర్చిదిద్దేటువంటి యొక్క బాధ్యత మీ తలపై ఉంటుంది.
1: దేర్ఫోర్ యూ షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ యూ యాజ్ యువర్ అల్టిమేట్ గోల్ అండ్ ఎయిమ్, rectify the correct mistakes and the defects in society.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Vrikshamulaku veru ye vidhamga aadharamo, దేశమునకు విద్యార్థులే వేర్ల వంటి వారు.
1: జస్ట్ ఎస్ రూట్స్ ఆర్ ది బేసిస్ ద ఫౌండేషన్ ఫర్ ది ఎంటైర్ ఫ్లే, స్టూడెంట్స్ ఆర్ ది ఫౌండేషన్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ.
0: ఏనాడు చిత్తం అనేటువంటి ఒక వృత్తి క్షీణించిపోతుందో అప్పుడే ఈ జీవితం అనేటువంటి ఒక వృక్షము నేల కూలుతుంది.
1: That day the roots are totally gone, the tree of life falls automatically.
0: కనుక చిత్తవృత్తులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి జీవితమును సుక్షేమమైనటువంటి మార్గంలో తీర్చిదిద్ది సమాజం యొక్క ఆనందాన్ని మనం ఆశించాలి.
1: Therefore, we should make use of our senses with total control and tread along the right path and share the bliss and the joy with others in society.
0: కానీ నేను నా కుటుంబము అనేటువంటి సంకుచితమైనటువంటి ఒక భావములు విద్యార్థులందు ఏమాత్రం కూడాను ప్రవేశింప చేయకూడదు.
1: But the students should never entertain the feelings like I, mine and thine.
0: నీ సుఖము నీ కుటుంబం పైన ఆధారపడి ఉంటుంది.
1: Your happiness depends on your family.
0: నీ కుటుంబము సమాజం పైన ఆధారపడి ఉంటుంది.
1: The happiness of the family depends on society.
0: నీ సమాజము దేశం పైన ఆధారపడి ఉంటుంది.
1: The society in turn depends on the country.
0: కనుకనే దేశం యొక్క సౌభాగ్యము సమాజం యొక్క సౌభాగ్యము కుటుంబం యొక్క సౌభాగ్యము వ్యక్తి యొక్క సౌభాగ్యం పైన సౌశల్యం పైన సౌజన్యం పైన ప్రవర్తించి దానిపైన ఆధారపడి ఉంటుంది.
1: అల్టిమేట్లీ ది కంట్రీ డిపెండ్స్ ఆన్ ద సొసైటీ అండ్ ద ఫ్యామిలీ. బేసికలీ ఇట్ ది ఇండివిజువల్ హూ హాస్ గాట్ టు బి ద నోబుల్, ద వన్ ఆఫ్ క్యారెక్టర్ హూ ఇస్ రెస్పాన్సిబుల్.
0: దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను
1: ద ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ
0: సౌజన్యము సౌశల్యమును ఆధారపు చేసుకుని ఉంటున్నది.
1: They all depend on your character.
0: Vidyarthulara,
1: students,
0: vivida desham nunchi vachi cheravachu ikkada.
1: You find many people from different countries.
0: Vivida pranthamal nundi kudanu vachi cheravachu ikkada.
1: They may be here from different parts of the world.
0: Kaani andari hrudayamunandu kudanu unnatvanti oka divyattamu okkate anetundi satyanni gurtinchali.
1: We have to recognize the basic fact and the truth that the same God is present in all.
0: Matamulanniyu veru మార్గంబు ఒక్కటే

0: వస్తు ఒకటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఈజ్ వన్, ద క్లాత్ ఈజ్ డిఫరెంట్ బట్ ద యాన్ అండ్ ద థ్రెడ్ ఈజ్ వన్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: జ్యూవెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్, ద కలర్ ఆఫ్ ద కౌస్ ఆర్ మెనీ బట్ ద మిల్క్ ఈజ్ వన్.
0: జీవ

0: అక్కడే
1: దర్ మెనీ మెనీ లివింగ్ క్రీచర్స్ బట్ యెట్ ద ఇన్ డ్వెల్లర్ ఇస్ సేమ్.
0: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
1: Flowers are of different varieties, but the worship is one.
0: Darshanambulu veru, daivambu okkade.
1: One may have one's own idea. The ideologies of different experiences is one.

0: దాసుడా,
1: ఓ వాలియంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: దివ్యమైనటువంటి ఈ పవిత్ర భారతదేశమునందు అనాది కాలము నుండి కూడాను ఏకత్వాన్నే ప్రబోధిస్తూ దివ్యత్వాన్ని ప్రచారం సలుపుతూ ఆనందాన్ని చేకూర్చుతూ వచ్చుతున్నది.
1: ఇన్ దిస్ ఏన్షియంట్ సీక్రెట్ భారత్ సిన్స్ ఓల్డెన్ డేస్ ఇట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ ఇన్ ద డివినిటీ దట్ హ్యాస్ బీన్ ప్రాపగేటెడ్ అండ్ టాట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి.
0: భారతీయ యొక్క ఉపనిషత్తులు దివ్యమైనటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వమే మానవుడు గుర్తించవలసినటువంటి ప్రధాన లక్ష్యమని కూడా ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ ది ఉపనిషత్స్ దట్ ది డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్ అండ్ వాంట్స్ అస్ టు అబ్జర్వ్ ద యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: కానీ ఈనాటి విద్యా విధానమునందు కానీ లేక సమాజం యొక్క భ్రమల వల్ల కానీ మానవుని యొక్క స్వార్థం వల్ల కానీ జీవుని యొక్క స్వప్రయోజనం వల్ల కానీ ఈ ఏకత్వం అనేటువంటిది భిన్నమైపోయింది.
1: However, because of the modern education system, the social norms and the social change, because of the selfishness, self-interest, this principle of unity is gone.
0: అనేకత్వంలో ఏకత్వాన్ని చూడవలసినటువంటి ఈనాటి విద్యావంతులు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించి అశాంతిని గురి చేస్తున్నారు ఈ యొక్క విద్యా విధానమునందు.
1: In fact, the educated people should demonstrate and experience unity and diversity, but on the other hand, the one is viewed as multiplicity, most unfortunate.
0: Prachina kalamunandu pallale maha chala pavitramaina pintiga undeetundi.
1: In ancient days, you know, the villages are highly sacred.
0: Ee pallale yendu aikamatyamu amitanga perigetundi.
1: And there in villages you find unity more and more.
0: Evar intilo oka kalyanam jariginappatikini andaru ekanga cheri aa inti variki sahayam chesetundi varu.
1: In case you find auspicious celebration like a wedding, everybody would join and help them.
0: Andaru okkate,
1: all are one.
0: Ee naadu varintilo kalyanamaithe reppadinu maa intilo kalyanam.
1: Today you find the wedding over there, tomorrow you will celebrate.
0: Nenu parulaku upakaram chesinappude parulu naaku upakaram cheyagalu.
1: When I help others, I will be helped in turn later.
0: Ee vidhamainatundi visala bhavamto aa naati pallalu పవిత్రంగా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: ఇన్ దోస్ డేస్ విలేజెస్ ప్రోగ్రెస్డ్ బికాస్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఆనాటి కుటుంబాలు కూడాను ఉమ్మిడి కుటుంబంగా ఉండేటువంటి.
1: దేర్ వర్ జాయింట్ ఫ్యామిలీస్ ఇన్ దోస్ టైమ్స్.
0: నలుగురు అన్నదమ్ములు ఉంటుంటే వారికి అందరికీ అనేక మంది పిల్లలైనప్పటికీ అందరూ ఒకే ఇంటి లోపల ఒక్క కుటుంబంగా జీవిస్తూ వచ్చేటువంటి వారు.
1: ద ఫోర్ బ్రదర్స్ దేర్ ఫ్యామిలీస్ దేర్ చిల్డ్రన్ దే ఆల్ లివ్ టుగెదర్ ఏ జాయింట్ ఫ్యామిలీ.
0: కాలము కదులుతూ యుగములు మారుతూ జగములు తిరుగుతూ బుర్రలు మారుతూ మతులు వ్యభించి ఈ భిన్నత్వం అనేటువంటిది అభివృద్ధి పరచుకుని ఈనాటి పల్లెలు ఎందుకూడను ఈ విధమైనటువంటి యొక్క భిన్నత్వాలు దినదినానికి పెరిగిపోతూ వస్తున్నవి.
1: As the times have changed, the norms have changed, the trends have changed. As the brains and minds are perverted in the wrong direction, there is no joint family. Everyone is divided.
0: Intilo naluguru unte naluguru kudunu nalugu vidhamainatundi abhipraya bhedalu.
1: When there are four members in a family, each one has his own idea.
0: Deeni karma emi? Deeni karanam emiti?
1: What is the reason behind this?
0: Swarthame deeniki mula karanam.
1: It is the selfishness that's the root cause.
0: దురాశనే దీనికి మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ టూ మచ్ ఆఫ్ డిజైర్.
0: ఈనాడు ప్రపంచం లోపల అధికార వాంఛ ధన వాంఛ మితిమీరిపోయింది.
1: టుడే ఇన్ ది వరల్డ్ దేర్ ఆర్ టూ ఈవిల్స్ వన్ క్రేవ్స్ ఫర్ పవర్ అండ్ అదర్ మనీ.
0: ధనము వచ్చును పోవును.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: కానీ ఎంతకాలం నీ దగ్గర ఉండగలదు?
1: How long does it stay with
0: you? ఈ ధనముతో నీవు ఏమి చేయగలవు?
1: What is that you can do with this money?
0: నీకు అవసరమైన ధనము అత్యవసరమే.
1: It is necessary to the extent.
0: మితిమీరిన ధనముతో మతి చెడగొడుతుంటుంది.
1: Because of more money you turn mad.
0: ఇంకా అధికార వాంఛ చూస్తామంటే
1: the position
0: ప్రాణము పోయేంత వరకు అధికారం సీటు పైనే కూర్చోవాలి.
1: One wants to be in position till the last breath.
0: ఈ దుర్గుణములతో దురాచారములతో దుర్బుద్ధులతో కూడినటువంటి ఈ రాజకీయాలే పల్లెలను పాడు చేసి పెట్టాయి.
1: Only wicked mindedness, the bad qualities and the politics have spoiled the villages.
0: Prema swarupulainatundi pallellara,
1: the embodiments
0: palla prajalara, meeru mee mee gramam lopala ee yokka rajakeeyalaki ye maatram kodana avakasam ivvakandi.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ హెయిలింగ్ ఫ్రమ్ విలేజెస్. నెవర్ ఎంటర్టైన్ ఎనీ పాలిటిక్స్.
0: మీరు ద్వేషించకండి.
1: డోంట్ హేట్ ఎనీబడి.
0: అద్వేష్ట సర్వభూతానాం, అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: కానీ రాజకీయాలకు అందులో ప్రవేశపెట్టితే మన గ్రామము సమాజంగా ఉండదు, సమాధులుగా మారిపోతాయి.
1: వెన్ వన్ దేర్ ఆర్ పాలిటిక్స్ దేర్ కెనాట్ బి సమాజ్ ఆర్ సొసైటీ బట్ దేర్ బి సమాధి ద టోంబ్ ఓవర్ దేర్.
0: అలాంటి పరిస్థితికి ఈనాడు తీసుకుని వస్తున్నాం ప్రజలంతా.
1: దట్ ఈస్ ద ప్రెసెంట్ ప్లైట్ అండ్ పొజిషన్ టుడే.
0: ఒక్క ఇంటిలో ముగ్గురు ఏకంగా ఉంటుంటే ఎంత హాయిగా ఉంటారు.
1: If all the three members of the family stand united,
0: అశాంతికి అవకాశం ఉండదు.
1: There'll be no scope for restlessness.
0: బాధలు ఏ మాత్రమూ మనల్ని బాధించవు.
1: There'll be no difficulties either.
0: కానీ ఆ ముగ్గురు లోపల అభిప్రాయ భేదములు అభివృద్ధి అయినప్పుడు ఇంకా ఒకరికొకరికి ఏ మాత్రం దానికంటే నరకమే మేలనిపిస్తుంది.
1: When the difference of opinion among the three members of the family, hell is much better.
0: దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి ఒక గృహమునందు
1: in this body a residence
0: mukkuru nivasistunnaru
1: three live
0: manasu vaaku kayamu ee hastamu ee moodinti yokka ekatvam chotane manavudu sukha shantini pondutunnadu
1: three live one is the body the mind and action all the three live in unity
0: ee naati manavuniki manasu oka vaipuna maata marokati cheyatam inkokati
1: but on the other hand man today thinks one thing ఈ
0: ముగ్గురు మార్గంలో పోయేటప్పటికి ఈ గృహంలో ఇంకా శాంతి ఏ రీతిగా వస్తుంది.
1: When all the three proceed in different directions,
0: శాంతి లేదు, కాంతి లేదు.
1: There is no shanti, peace. There is no kanti, light.
0: అంధకారమే, అజ్ఞానమే,
1: pitch darkness, ignorance.
0: ఈ విధమైనటువంటి పరిస్థితిలో మానవుడు దుఃఖములకు గురికాక ఇంకేమి గతిపడతాడు?
1: What more you expect other than the grief and misery?
0: కానీ మనుషులు చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తారు.
1: Outward they appear to be dignified. ఏ
0: దుఃఖము లేనటువంటి వాడిగా కనిపిస్తాడు.
1: As if they have no trace of anxiety.
0: ఒక విధమైనటువంటి యొక్క అహంకారంతో ఉండినట్టుగా కనిపిస్తాడు.
1: They appear to be egoistic.
0: కానీ మేడి పండు చూడ మేనిమయ్యుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు.
1: It is a forest fig that looks bright and shining outside. If you open, full of
0: insects. మనిషి కనిపిస్తుంటాడు మంచి షైనింగ్ గా.
1: He appears shining.
0: లోపల చూస్తే ఎక్కడ చూసినా కూడాను దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు అనేటువంటి పురుగులు తప్ప మరొకరు ఎక్కడ ప్రవేశం లేదు.
1: బట్ ఇన్ సైడ్ బ్యాడ్ ఫీలింగ్స్ మెనోవరింగ్ మ్యానిపులేషన్ వర్స్ట్ ఆఫ్ ది జర్నీ.
0: దైవ భావం అనేటువంటిది కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాకుండా ఉంది.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ది డివైన్ థాట్ టు ఎంటర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి పరిస్థితి యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించి మీరు సరైనటువంటి మార్గంలో ప్రవేశించాలి మీ జీవితం.
1: Understand the present trend and the prevailing circumstances that has been sweeping the whole society.
0: ఏ కుల మత భేదములకును అవకాశం ఇవ్వకండి.
1: Never have any observances based on community.
0: మన చర్మం ఉంటుండాలి.
1: Here you have skin.
0: ఈ చర్మానికి ఏమి కులము?
1: What is the caste of this skin?
0: మన దేహంలో రక్తం ప్రసరిస్తుండాలి. ఆ రక్తానికి ఏమి కులము?
1: Blood circulates in our body. What is caste?
0: మన దేహంలో కండరములు ఉంటున్నాయి. దానికి ఏ కులము?
1: Muscles are present in the body. To which caste they belong to?
0: మన దేహంలో ఎముకలు ఉంటున్నాయి. దానికి ఏ కులము?
1: Bones of the body. To which caste they belong?
0: ఈ దేహంలో నక్షత్ర పర్యంతము సంచరిస్తుండాలి. ఆత్మ, ఆత్మని ఏ కులము?
1: Atma that dwells from top to toe in the body.
0: నీటి ఏ కులము? నిప్పు ఏ కులము?
1: What is the caste of the water and fire?
0: ఆకాశం ఏ కులము? మన యొక్క హవది ఏ కులము?
1: What is the caste of this earth? What is the caste of that sky?
0: ఈ గగనమునకు కాని గాలికి కాని ఏ కులములు లేవు.
1: The sky or the wind has no caste.
0: ఈనాడు మనకే వచ్చి పడ్డ ఈ కులాలంతా కూడా.
1: Unfortunately, humanity is swept off by this community.
0: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
1: This big ignorance.
0: ఇది ఏ పెద్ద మూర్ఖత్వము.
1: This is foolishness.
0: ఇది ఏ పెద్ద రాక్షసత్వం కూడా.
1: It is the demonic quality.
0: సమాజాన్ని రూపుమాపించి సమాజాన్ని దుఃఖంలో ముంచేటువంటి ఈ కుల మతములే చాలా గోలగా చేస్తున్నాయి.
1: ఇట్స్ ఓన్లీ వీఆర్ డివైడెడ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: అందరూ దైవం బిడ్డలే.
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: ఒక్క దైవంకు ఇంతమంది పిల్లలు.
1: వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
0: కాబట్టి ఫాదర్ ఆఫ్ గాడ్.
1: సో దేర్ఫోర్ వీ షుడ్ బిలీవ్ ఇన్ ఫాదర్హుడ్ ఆఫ్
0: గాడ్, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్.
1: సో టూ ప్రిన్సిపల్స్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: భగవంతుడికి బిడ్డలు కాని వారు ఒక్కరూ లేరు ఇక్కడ.
1: నన్.
0: అందరూ భగవంతుని స్వరూపులే.
1: ఆల్ బిలాంగ్ టు హిస్ ఫ్యామిలీ.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: You are only spark of the divine, the sun of eternity.
0: అందరూ నాయంశమే మీరు.
1: You are just the sparks of the divine.
0: ఏక పంచభూతం అంశం కాదు.
1: Not of the five elements.
0: ఏ ప్రకృతి అంశం కాదు.
1: Not of the nature.
0: మమైవాంసే మమైవాంసే మమైవాంసే నాయంశమే అని గట్టిగా నొక్కి చెప్తూ వచ్చిండు కృష్ణుడు.
1: Krishna told emphatically with all the stress that the all of us are sparks of the divine.
0: సంవత్సరాల కొలది వింటున్నాము.
1: We hear over years.
0: ప్రతి ఫంక్షన్ లోనా ప్రవేశిస్తున్నాము.
1: We attend every function.
0: అన్ని కూడా రాసుకుంటున్నాము.
1: We also note down the point.
0: చాలా బాగా చెప్పాడు స్వామి అని అనుకుంటున్నాము.
1: We say Swami said nicely.
0: ఎంతమంది నడుచుకుంటున్నారు ఇక్కడ?
1: How many are following Swami?
0: ఎందుకు రావాలి ఇక్కడ?
1: Why should they come?
0: వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: ఒక్కటైనా నడుచుకోలేకుండా ఒక్కటైనా ఆచరణ లేకపోతే మీ జీవితమే వ్యర్థం.
1: If you cannot follow one, if you cannot follow at least one principle, life
0: will be a waste. Meekante pasuvulu meeru.
1: Even animals are better than you.
0: Mana elephant untundadi sai geeta.
1: We have an elephant sai.
0: Cheppinattu vintundi.
1: It will follow the command.
0: Chesinattu chestundi.
1: It acts accordingly.
0: Ka daniki enta telivi.
1: But what intelligence.
0: Memu bhaktulame memu bhaktulame ani cheptunnamu.
1: But we declare that we are devotees.
0: Idi chaala avamanakaramainatundi padamu.
1: It is a matter of shame to call yourself a devotee.
0: Edaina okkadaina manam jeevithamlo nadchukoni choopisthunnama?
1: At least are you following one principle?
0: Okkarende nenu oka shanti untunda?
1: Is there peace in you?
0: Okkarikaina oka vidhamainatundi oka desham lekunda poyinda?
1: Is there anyone without hatred?
0: Ahankaram nirmoolamainada?
1: Has ego left you?
0: దినదినానికి అహంకారం పెరిగిపోతుండాది.
1: Ego and pride are increasing day by day.
0: అహంకారం పెరిగే కొద్ది ఆత్మబలం తరిగిపోతుండాది.
1: The more and more egoistic you become,
0: అందువల్ల ఇన్ని కష్టాలు గురి అయిపోతున్నారు.
1: Therefore the position is like this.
0: ముట్టినదంతా కూడాను కేవలం ఒక మట్టిగా మారిపోతుండాది.
1: Whatever you touch it transforms into mud.
0: అందుకోసమనే ప్రకృతి చెప్పిందట.
1: So nature says, ప్రకృతి says,
0: ఏలపగాయే ప్రభో మనకు ఇటు ఏలపగాయే.
1: వై దిస్ సెపరేషన్? వై దిస్ హేట్రెడ్? ఓ గాడ్,
0: విషమాయే ప్రేమ మసియాయే మనసు, విషమాయే ప్రేమ మసియాయే మనసు.
1: లవ్ హ్యాస్ బికమ్ ఎ పాయిజన్.
0: విషమాయే వేరు చింతలేక ఏమి ప్రయోజం?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఏలపగాయే నీకు ఏలపగాయే నాతో ఏలపగాయే ప్రభో మనకు ఇటు ఏలపగాయే. ప్రకృతి పరమాత్మతో పోలుస్తుందట. స్వామి ఎందుకు మనకింత పగ అయిపోయింది?
1: ద నేచర్ వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ గాడ్.
0: నాలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను విషమాయే ప్రేమ.
1: ఎవ్రీ మ్యాన్ హెస్ గాట్ లవ్ దట్ హెస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు పాయిజన్.
0: మసియాయే మనసు,
1: ద మైండ్ హ్యాస్ బికమ్ యాష్.
0: మనసంతా మసి మాదిరి అయిపోయింది.
1: ద హోల్ మైండ్ హెస్ బికమ్ యాష్ అండ్ ట్రాష్.
0: ప్రేమంతా విషంగా మారిపోయింది.
1: ద లవ్ హెస్ బికమ్ పాయిజన్.
0: కానీ వ్యసనమే ఫలం అయిపోయింది.
1: అండ్ ద వీక్నెస్ హెస్ బికమ్ ద అల్టిమేట్ గో.
0: ఇది ఆ మన కనెక్షన్.
1: ఇస్ దిస్ ది సార్ట్ ఆఫ్ కనెక్షన్?
0: ప్రకృతి పరమాత్మ రెండు కూడా అవినాభావ సంబంధములు, అన్యోన్యాశ్రయములు.
1: నేచర్ అండ్ గాడ్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఆర్ మ్యూచువల్లీ టుగెదర్.
0: కనుక ఇంతటి మన వేదాంతం తెలుసుకుంటూ పవిత్రమైన భారతదేశం నందు లేనిటువంటి వేదాంతం మరెక్కడా లేదు.
1: వేదాంత, ది స్పిరిచువాలిటీ ప్రెసెంట్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్.
0: 1926 లోపల బ్రిటిష్ ఒక తత్వవేత్త ఇండియాలో ప్రవేశించాడు.
1: ఇన్ ది ఇయర్ 1926 ఎ బ్రిటిష్ ఫిలాసఫర్
0: బ్రిటిష్ పరిపాలనే కనుక అన్నింటినీ స్వేచ్ఛగా సంచరించాడు.
1: As it was the British times of regime, he went about
0: clean. I am a crystal.
1: He is crystal.
0: Chuchadu.
1: He saw.
0: Tirigi British deshaniki velli.
1: He returned back to UK.
0: Bharatiyulu enta aikamatyamto jeevisthunnaru.
1: What spirit of unity is present among
0: Bharatiya Upanishadunta enta pavitrani bodhisthundadi.
1: What wonderful sacred teachings are there in Upanishad.
0: Bharatiyulu yokka Brahma Sutramu okkate.
1: The Brahma Sutra is the principle of only one.
0: మనుల మధ్య లోపల సూత్రం ఏ విధంగా పోతుందో అట్టనే మనుషుల మధ్య లోపల దైవం అనేటువంటి సూత్రం ఏకంగా చేరి ఉంటుంది.
1: Just there is a binding thread connecting all the precious gems together, the divinity.
0: ఉద్ఘాటించాడు.
1: He declared openly, emphatically.
0: పుడితే భారతదేశంలో పుట్టాలి.
1: If I am to take birth, I should be born in India.
0: మరణిస్తే భారతదేశంలోనే మరణించాలి.
1: I should die in that sacred land, Bharat.
0: మరొక దేశం ఇంత పవిత్రమైన దేశం లేదు అని ఆ బ్రిటిష్ వాళ్లే చెప్పారు.
1: That Britisher himself said, there is no other country beyond this.
0: అంతటి పవిత్రంగా ఉండినటువంటి ఈ భారతదేశము,
1: such a sacred Bharat.
0: ఈనాడు మనం విచారం చేస్తే మనకంటే విదేశీయులు చాలా గొప్పవారుగా కనిపిస్తున్నారు.
1: ట్రూలీ స్పీకింగ్ టుడే ద ప్రెసెంట్ పొజిషన్ ఇస్ దిస్.
0: సర్వసంగ పరిత్యాగులైపోయి పరిగెత్తిస్తున్నారు.
1: And they have been coming here.
0: ఈ తుచ్చమైనటువంటి దేహ సుఖములంతా కూడా నువ్వు కేవలం
1: ఆడంబరాలు
0: ఉద్ఘాటించాడు.
1: He declared openly, emphatically.
0: పుడితే భారతదేశంలో పుట్టాలి.
1: If I am to take birth, I should be born in
0: India. మరణిస్తే భారతదేశంలోనే మరణం.

0: Today the present position is this.
1: సర్వసంగ పరిత్యాగులైపోయి పరిగెత్తిస్తున్నారు.
0: And they have been coming here running.
1: ఈ తుచ్చమైనటువంటి దేహ సుఖములంతా కూడాను కేవలం ఆడంబరాలే, ప్రతి క్షణమైనటువంటివి.
0: All the body comforts are a matter of pomp and show.
1: ఈ దేహం యొక్క యవ్వనం.
0: What is this youth and
1: ఏమిటి ఈ దేహం యొక్క అవసరము?
0: What is the need of
1: ఏమిటి ఈ దేహం యొక్క సుఖము?
0: What is the comfort?
1: ఏమిటి ఈ దేహం యొక్క ఆనందము?
0: What is the happiness there?
1: ఎందుకులోనూ ఆనందం లేదు.
0: There is no happiness anywhere.
1: అందువల్లనే ఆనాడే శంకర్లు వారు కూడా చెప్పారు.
0: So Shankara said that day.

0: The pride of your association and authority of the money and that of youth will just vanish in a moment.
1: అఖిలం హిత్వా బ్రహ్మ పదంతో హరిశక్తితో నాకురు ధన జన యౌవన గర్వం. ఏమిటి, క్షణంలో కదిలిపోయేటువంటివి ఈ సుఖాలంతా.
0: ఆల్ ది కంఫర్ట్స్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
1: ఒక్క నిమిషమైన కూడా నువ్వు సుఖం మన దగ్గర లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఈవెన్ ఫర్ వన్ మినిట్.
1: నల్లటి మేఘముల మధ్య తెల్లగా మించినట్టుగా ఆ సుఖం ఒక్కతూరి అట్ట గడిచిపోతుంది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ అరౌండ్ ద డార్క్ క్లౌడ్ యూ ఫైండ్ అ లైట్నింగ్ అపీరింగ్ లైక్ ఎ ఫ్లాష్.
1: లైట్ మించింది కానీ దానికి వెనుకనే పెద్ద చీకటి వెనక వచ్చేసేసింది.
0: అండ్ దిస్ లైట్నింగ్ విల్ బి ఫాలోడ్ బై పిచ్ డార్క్నెస్ అరౌండ్.
1: ఈ చీకటిని మనం గుర్తించుకోవటం లేదు.
0: వీఆర్ నాట్ నోయింగ్ ది
1: లైట్ ను మాత్రమే గుర్తించి మనం ఆనందిస్తున్నాము.
0: వీఆర్ హ్యాపీ అబౌట్ దట్ లైట్.
1: ముందున్నది రా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ అన్నాడు.
0: There lies the advancing old age festival you have to
1: observe. అప్పుడు నీ బిడ్డలే నిన్ను హాస్యం చేస్తారు.
0: You will be made fun of by your own children.
1: మసలలేవు.
0: You can't move.
1: కను మసకలు.
0: The cataract.
1: మోగున మడతలు పడే.
0: Wrinkles on the face.
1: తల నరిసే కదా.
0: And hair turns
1: ఓ
0: gray.
1: ఓ ముసలికోతి అని పసివారలు నేను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడాలి తోలు బొమ్మ అని.
0: All youngsters will make fun of this old man, oh old monkey, and they will make fun of you.
1: ఐకమత్యం ఈనాడు మనం సాధించాలి.
0: వీ షుడ్ అచీవ్ యూనిటీ టుడే.
1: ఈనాడు ఇంటిలో ఉన్న వారికి ఒకరికొరికి ఐకమత్యం లేదు.
0: టుడే అట్ హోమ్ దేర్ ఇస్ నో యూనిటీ.
1: ఇంటికి పక్కింటికి ఐకమత్యం లేదు.
0: దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ ది నైబర్హుడ్.
1: ఊరికి మరొక పల్లెకు ఇంకొక ఐకమత్యం లేదు.
0: దేర్ ఇస్ నో యూనిటీ అమంగ్ ది
1: ఫ్యామిలీ. ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి ఐకమత్యం లేదు.
0: నార్ బిట్వీన్ కంట్రీస్.
1: ఏమిటి ఈ కర్మ?
0: What is the fate it is?
1: ఇది కేవలం దుర్బుద్ధుల యొక్క లక్షణాలే.
0: ఇట్స్ ఆల్ వికెట్ మైండెడ్నెస్.
1: దేశం యొక్క సుక్షేమాన్ని ఆశించేటువంటి వ్యక్తులకు ఈ విధంగా కలహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వరు.
0: దోస్ పీపుల్ దట్ డిసైర్ ద ప్రోగ్రెస్ ఇన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ద కంట్రీ విల్
1: కావలసినంత జలం ఉంటుందా భారతదేశం లోపల?
0: దర్ ఇస్ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ దిస్ కంట్రీ.
1: గంగా, జమున, గోదావరి, కృష్ణ, కావేరి ఎంత పెద్ద పెద్ద జీవనదులు.
0: వీ హావ్ గాట్ వెరీ బిగ్ రివర్స్ ఇన్ దిస్ కంట్రీ. గంగా,
1: ఈ జలాన్నంతా ఎందుకు మీరు సద్వినియోగం చేసుకోకూడదు?
0: వై కాంట్ వీ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది వాటర్?
1: ఇది నాది, నీది.
0: దిస్ ఇస్ మైన్ ఇన్ దిస్.
1: పోయినప్పుడు ఈ దేహం ఎవరు తీస్తాడు?
0: And then to whom will you give this body after death?
1: ఎవడు దాన్ని ముట్టను కూడా ముట్టడు.
0: Nobody will touch the dead body.
1: బంధువులందరూ వాకిటి దాకా వల్ల కాటికే వస్తారు.
0: Relations will come up to the doorstep or to the burial ground.
1: ఏది నీది కాదు.
0: Nothing belongs.
1: నీవే నీవు కాదు.
0: In fact, you don't belong to yourself.
1: ఎక్కడి నుంచి ఉంటుందది?
0: Then where from have you come?
1: అంతా కూడా కూడబెట్టుకుని కూడబెట్టుకుని కట్టగడప ఒక్కతూరి చేతులు వదిలిపెట్టి ఒట్టి చేతులతో నీవు వెళ్లిదేరిపోతున్నావు.
0: యూ అమాస్ వెల్త్ అండ్ రిటర్న్ ఎంటీ హ్యాండెడ్.
1: నీవు పుట్టే సమయంలో ఏం తీసుకుని వచ్చావు?
0: వాట్ ఈస్ దట్ యూ బ్రాట్?
1: పోయే సమయంలో ఏం తీసుకుని పోతావు?
0: వాట్ ఈస్ దట్ యూ టేక్?
1: ఈ రెండింటినీ మనం చక్కగా అర్థం చేసుకుంటే మానవత్వంలో ఈ దురాశ అనేటువంటిది కుల్లిపోతుంది.
0: When once we understand the birth and the death, there will be no trace of anything except.
1: ఒక్క మానవుడైన పుట్టేటప్పుడు ఇంత గుడ్డైన గూసె పెట్టుకుని వచ్చాడా?
0: ఎనీబడి హాస్ బ్రాట్ ఎనీ పీస్ ఆఫ్ క్లాత్ విత్ హిమ్?
1: No. ఒక్క గుడ్డ ముక్క అయినా తీసుకుని రాలేదు.
0: నాట్ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ క్లాత్.
1: నా బిడ్డను, నా కొడుకును, నా అల్లుళ్ళు, నా ఎవరు నీవారు?
0: వీ సే మై చిల్డ్రన్.
1: నిజంగా నీవు పోయే సమయంలో ఉంటే వాళ్ళకేమైనా నీ అడ్రస్ ఇచ్చిపోతున్నావా?
0: While going at the time of death, do you pass on your address to anybody?
1: వాళ్ళందరూ నీ వాళ్ళైతే నీ అడ్రస్ ఎందుకు ఇచ్చిపోకూడదు?
0: If they really belong to you, why don't you give your address?
1: కాదు, నీ వారు కాదు.
0: They don't belong to you.
1: ఎవరికి ఎవరు?
0: No one is related to anybody.
1: ఉన్నంత వరకు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే.
0: Do your duty until you are alive.
1: కానీ దైవ విషయంలో మాత్రము ఎవరికి వారే.
0: But in respect of God, each one is left to himself.
1: అమ్మకు బిడ్డ పైన చాలా ప్రీతిగా ఉంటాది.
0: Mother loves the child very much.
1: బిడ్డ ఏదైనా రోగం వచ్చి బాధపడుతుంటే తల్లి కూడా అంతకంటే పదింతలు బాధపడుతుంది.
0: When the child suffers out of sickness, mother also feels sad.
1: కానీ బిడ్డ పైన ప్రేమ ఉంది కదని బిడ్డకు వచ్చినటువంటి కడుపు నొప్పి తల్లి తీసుకుంటుందా?
0: Mother loves the child, but she cannot take that stomach ache from the child and carry it herself.
1: తీసుకోవడానికి వీలు కాదు.
0: It is impossible for her to

0: upon herself.
1: అట్టని
0: లైక్వైజ్
1: బిడ్డకి ఆకలి అవుతుంటే, నాయన నువ్వు కొంచెం ఓపిక పట్టుకోరా, నేను తినేసి వస్తానంటే అమ్మ చెప్తుందా?
0: When the child
1: is అమ్మ తింటే బిడ్డకి ఆకలి తీరుతుందా?
0: When the child is hungry, mother can't say, oh child, wait, I shall eat on your behalf.
1: పాప పుణ్యములు రెండు కూడాను ఎవరిది వారిది?
0: The sin and merit will go to every individual.
1: అమ్మది బిడ్డ గాని బిడ్డది అమ్మ గాని పంచుకోవడానికి వీలు కాదు.
0: No one can share a mother or
1: ఆస్తి పాస్తులు పంచుకోవచ్చునే కానీ
0: we can share the properties.
1: దైవానుగ్రహం అనేటువంటి పంచుకోవడానికి వీలు లేదు.
0: But the God's grace cannot be shared.
1: నీది వారిది వారిదే.
0: Each one has got his own.
1: కానీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించండి. అది చాలా ఉత్తమమైనటువంటి పని.
0: However, the noblest thing is to pray for the good of
1: everybody. దానికోసమని ప్రతి భజన తర్వాత కూడాను లోకస్సమస్త సుఖినో భవంతు.
0: So at the end of every bhajan we say, let the whole world be happy.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: చిన్న చిన్న విషయాలకై పల్లెల లోపల ఒకరికొకరు కలహాలు పెంచుకొని అది పెద్ద యుద్ధం మాదిరి మారిపోకూడదు.
0: ఇన్ విలేజెస్ పీపుల్ ఫైట్ ఆన్ సింపుల్ సిల్లీ మ్యాటర్స్.
1: ఎవరికి నష్టము?
0: హూ విల్ బి
1: చక్కగా విచారణ చేస్తే ఆ క్షణంలో వచ్చినటువంటి కోపం మన గ్రామానికే నష్టము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద యాంగర్ ద ఫ్యూరీ అండ్ ద టెంపర్ అట్ దట్ మోమెంట్ విల్ రూయిన్ ద హోల్ విలేజ్.
1: కనుక మనము ఈ విధమైనటువంటి కలహాలకు చోటు ఇవ్వకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫైట్ ఆన్ సిల్లీ గ్రౌండ్.
1: అన్యోన్యతగా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి యునైటెడ్.
1: ఏదో కోపం వచ్చింది కొంతలో సల్లారిపోతుంది.
0: There may be anger, but it will be pacified.
1: కానీ గ్రామాభివృద్ధిని మనం చూసుకోవాలి.
0: We should think of the progress of the village.
1: మన కుటుంబం యొక్క క్షేమాన్ని మనం చూసుకోవాలి.
0: The welfare of the family.
1: పేరు ప్రతిష్టలకై మనం చక్కగా పాటుపడాలి.
0: We should struggle
1: for the name of the family. కోసం వదలాలి.
0: And for we should be ready to sacrifice our life.
1: అస్తస్య భూషణం దానం. చేతికి ఏది అందము? కంకణాల అందము, లేక బంగారు గాజుల అందము, లేక మురుగుల అందము? కాదు కాదు. హస్తస్య భూషణం దానం.
0: What adds to the real jewel or the beauty to the hand or the bangle? No, it is charity.
1: కంఠస్య భూషణం.
0: ద జ్యూవెల్ టు ద నెక్ నెక్
1: పెద్ద నెక్లెస్ వేసుకుంటే కాదు కంఠానికి భూషణము.
0: ఇస్ నాట్ ద నెక్లెస్ దట్ ఇస్ ద జ్యూవెల్.
1: ఈ కంఠం నుంచి సత్యం రావాలి, సత్యం పలకాలి, అదే ఈ కంఠానికి సరైనటువంటి అందం.
0: యూ షుడ్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్, దట్ ఇస్ ద ప్రెషస్ జ్యూవెల్ టు యువర్ బాడీ.
1: శ్రోత్రం
0: టు ది ఇయర్
1: భూషణం శాస్త్రం.
0: ద జ్యూవెల్ టు ద ఇయర్ ఇస్ సీక్రెట్ టెక్స్ట్.
1: భూషణై కిం ప్రయోజనం. ఇంకా ఇంతకంటే ప్రయోజనమైనటువంటి భూషణాలు మనకెందుకు?
0: వాట్ మోర్ యూ వాంట్? వాట్ అదర్ జ్యువెలరీ యూ విష్?
1: మానవునికి కావాల్సింది ఇవి మూడే భూషణాలు.
0: దీస్ ఆర్ ది ప్రెషస్.
1: దీంతో మనం కీర్తిని సాధించాలి.
0: వి షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: సత్యాన్ని పలకాలి.
0: వి షుడ్ స్పీక్ ట్రూత్.
1: త్యాగాన్ని చెయ్యాలి.
0: వి షుడ్ సాక్రిఫైస్.
1: మంచిని వినాలి.
0: వి షుడ్ లిసన్ టు గుడ్ థింగ్.
1: ఈ మూడు మన ఎందుంటే మనకంటే మించినటువంటి దేవతలు మరొకరు లేరు. దేవుళ్ళు మీకంటే దేవుడు ప్రత్యేకంగా లేడు.
0: యు ఆర్ గాడ్ అండ్ గాడ్ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
1: ఆ విధంగా తీసుకో. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని అనుకో.
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ గాడ్, అహం బ్రహ్మాస్మి.
1: ఆ విధమైనటువంటి ఉత్తమ భావాన్ని తెచ్చుకుంటే God thoughts ye nik ostuntai.
0: When once you have got that exalted noble thoughts, you will have divine.
1: I am God. Nenu devunni, nenu devunni kabatti nenu devuniga pravartinchali aneetuvanti okka conscience man nunchi aavirbhavistundi.
0: When once you say that I am God, naturally that your acts should be godly, divine.
1: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి సత్యమైనటువంటి పవిత్ర భావాలు మన నుంచి ఆవిర్భవించాలంటే నేను దైవము, దైవము, దైవము అనేటువంటి సద్భావాన్ని మనం పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద సేక్రెడ్ డివైన్ అండ్ ట్రూత్ఫుల్ థాట్స్, యూ షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్
1: దేవుడనగా వేరు దేశమందును లేడు.
0: God is not present in a foreign land.
1: దేవుడనగ మనదు దేహమందే.
0: God is present in our body.
1: పాపమనగ వేరు పరదేశమున్ లేదు.
0: Sin is not present in a separate country.
1: తాను చేయు పనుల తగిలియుండు.
0: It is attached to your actions.
1: పాపము పరదేశంలో లేదు, పుణ్యము పరదేశంలో లేదు, దేవుడు పరదేశంలో లేదు.
0: Sin or merit or God are not present in a foreign country.
1: అన్ని దేహంలోనే ఉంటున్నాయి.
0: All are present in your body.
1: కనుకనే నీవు ఆ దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: Therefore you should see that the body treads along the sacred path.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంతనాథ సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంతనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంతనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంతనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం జై సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: పవిత్రమైన మానవ జీవితమునకు దివ్యమైన ఆదర్శమునకు అపూర్వమైనటువంటి ధర్మమునకు మానవత్వము అత్యంత అవసరమైనటువంటిది.
1: టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్, ఎ డివైన్ ఐడియల్, టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్, ద హ్యూమన్ లైఫ్, ద హ్యూమన్ బర్త్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఇట్టి మానవుని అహంకారము, క్రోధము, కామము, లోభము ఈ నాలుగు కూడాను ఆవరించటం చేతనే మానవత్వాన్ని మరచి దివ్యత్వాన్ని విస్మరించి కేవలము పశుత్వంగా అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: Man today has forgotten the innate, immanent divinity within, has lost the human value and leading the life of an animal. Because he has got in him the qualities like the anger, lust, the greed and avarice.
0: Mukhyamuga manava jeevitamu chaala viluvainatundi.
1: Human life is highly valuable.
0: Ee manavuni yokka divyattamu marinta viluvainatundi.
1: The divinity latent is much more valuable.
0: Itti pavitramaina divyamaina భవ్యమైన మానవ జన్మములకు తగినటువంటి గుణములు లేకపోవటం చేతనే అనేక విధములుగా అవస్థలకు గురి అవుతున్నది.
1: హ్యుమానిటీ ఇస్ పాసింగ్ త్రూ డిఫికల్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ టుడే బికాస్ ద శాంక్టిటీ ఆఫ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ మ్యాన్ ఈజ్ నాట్ రియలైజ్డ్.
0: మనము జన్మించినది పవిత్రమైన భారతదేశమునందు.
1: వి ఆర్ బోర్న్ హియర్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్.
0: ఈ పవిత్రమైనటువంటి భారతదేశమునకు తగినటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి మానవులుగా రూపొందాలి.
1: We have to lead an ideal life befitting the stature of this country.
0: పరమ పావనమైన భారతవనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: In the sacred land of Bharat, what is the beauty? The forbearance is the true beauty.
0: Vratamulannitiyandu vannegaanchina yetti tana satyaseelame kathina tapamu.
1: Of all the religious rituals, adherence to truth is greatest penance.

0: The nectarine feeling in this country is the feeling towards mother. What else is greater than this?
1: ప్రాణంబు కంటెను మోహనంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
0: That character is much more valuable than the life. That principle is forgotten, burned to ashes.
1: నేటికి చిరి పరదేశ నీతులరసి.
0: We have got the conduct and the behavior aping the Western civilization.
1: ప్రేమస్వరూపులారా,
0: embodiments of law.
1: భారతదేశంలో గొప్ప విద్యావంతులు లేకపోలేదు.
0: There is no dearth of intellectuals in this country.
1: భారతదేశంలో శ్రీమంతులు లేకపోలేదు.
0: There is no shortage of rich and affluent society.
1: భారతదేశంలో వీరులు చూరులు గంభీరులు లేకపోలేదు.
0: This is a country of valor, courage and bravery.
1: భారతదేశం త్యాగపురుషులు లేకపోలేదు.
0: There are men of sacrifice in this holy land.
1: అందరూ ఉండి కూడాను ప్రయోజనం లేనటువంటి పరిస్థితిలో ఉన్నాము.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ప్రెసెంట్ హియర్ వేర్
1: ప్రాణములు ఒట్టి భారతదేశంలో స్వతంత్రాన్ని కూడా సంపాదించారు.
0: వీ కుడ్ ఎక్వైర్ అచీవ్ ఇండిపెండెన్స్.
1: కానీ స్వతంత్రము సంపాదించని కానీ ఐక్యతను సంపాదించలేకపోతున్నారు.
0: వీ అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ వీ కుడ్ నాట్ అచీవ్ యూనిటీ.
1: ఈ ఐక్యత లేకపోవడం చేతనే భారతదేశము ఇన్ని అవస్థలకు గురి అవుతున్నది.
0: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ వీఆర్ పాసింగ్ త్రూ డిఫికల్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఏ మేధావులు ఏ రాజకీయ జీవకులు వీరందరి కూడాను ఐక్యమత్యం లేకపోవడం చేతనే దేశము అనేక రకములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతున్నది.
0: కంట్రీ ఇస్ పాసింగ్ త్రూ ద ట్రబుల్ అండ్ టర్మాయిల్ బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ అమంగ్ ఇంటెలెక్చువల్స్ అండ్ పాలిటీషియన్స్.
1: ఆ యొక్క ఐకమత్యమును సంపాదించడమే మానవుని ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఈస్ టు అకాంప్లిష్ దిస్ యూనిటీ.
1: కుటుంబం బాగుపడవాలని నన్ను.
0: దట్ ద ఫ్యామిలీ షుడ్ ప్రాస్పర్.
1: సంఘం అనేటువంటిది అన్యోన్యతతో జీవితాన్ని అనుభవించవాలని నన్ను.
0: దట్ ద సొసైటీ షుడ్ గ్రో ఇన్ ఎమిటీ అండ్ ఫ్రెండ్షిప్.
1: దేశం యొక్క ఔన్నత్యం పెరగవాలని నన్ను.
0: దట్ ద కంట్రీ షుడ్ అచీవ్
1: ఐకమత్యము సంఘీభావము ఈ రెండింటి యొక్క సంబంధమే ఈ ఐకమత్యమునకు మూల కారణము.
0: ఇంటిగ్రేషన్ అండ్ యూనిటీ ఆర్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఎసెన్షియల్ టు అచీవ్ ఆల్ దీస్ థింగ్స్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భారతదేశమునందు
0: ఇన్ భారత్
1: ఎన్ని విధములైనటువంటి యొక్క సంస్థలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: దేర్ ఆర్ మెనీ మెనీ ఇన్స్టిట్యూషన్స్ గ్రోయింగ్ ఫాస్ట్.
1: కానీ ఎంతమందో విద్యావంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: ఎంతమందియో శ్రీమంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్.
1: కానీ ఉండి కూడా ఈ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్ ఆల్ దిస్?
1: ఒకరినొకరు సరైనటువంటి ఐకమత్యంగా ప్రేమతో పలుకరించుకోవటం లేదు.
0: దే డోంట్ కన్వర్స్, దే డోంట్ టాక్ టు ఈచ్ అదర్ విత్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే అన్నింటి యొక్క ఐకమత్యం కూడా చేరుతుంది.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ విల్ బి యూనిటీ.
1: మన ఒక స్పీకర్ చెప్పాడు.
0: A speaker said this evening,
1: lokam lopala health, education and water. Head ku education, heart ku health, dehaniki water. Ee moodu kudanu chaala samandhamainatundi.
0: The head and heart require the education and also the heart and health care.
1: ఇది ఏ మానవత్వానికి సరైనటువంటి ఒక గుర్తు.
0: దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. అనగా తల, హార్ట్, చెయ్యి ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ విచ్ రిక్వైర్స్ ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ, ది హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్.
1: తలంచినటువంటి యొక్క భావమును మాటలతో చెప్పాలి.
0: What all that is thought over must be declared.
1: మాటలతో చెప్పినటువంటిది క్రియతో ఆచరించాలి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము ఈనాడు మానవుడు ఎందుకు కోల్పోయినారు?
0: ది హార్మనీ ఇన్ దీస్ త్రీ ఇస్ మిస్సింగ్ టుడే.
1: కనుకనే ఎన్ని విద్యలుండి కూడాను ఏమి ప్రయోజనం లేనటువంటి రీతిగా ఉంటుందని.
0: ఇన్ స్పైట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్ ఇట్ హెస్ బికమ్ యూస్లెస్ ఆల్మోస్ట్.
1: మన భారతదేశంలో ఎంతమంది విద్యావంతులు లేరు.
0: దర్ మెనీ మెనీ ఎడ్యుకేటెడ్.
1: వీరందరికీ సంస్థకు చేసేటువంటి ఒక శుభకారం ఏమిటి?
0: వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ దే ఆర్ రెండరింగ్ టు సొసైటీ.
1: సంస్థ చూస్తే ఎప్పటికీ బీదగానే ఉంటుండాలి.
0: ది ఇన్స్టిట్యూషన్ కంటిన్యూస్ టు బి పోర్.
1: చదువుకోవటం ఎవరి స్వార్థము సప్రయోజనం కోసమని ఈ చదువును ఉపయోగపెడుతున్నారు.
0: పీపుల్ మేక్ యూజ్ ఆఫ్ దేర్ లెర్నింగ్ ఫర్ దేర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: కనుకనే స్వార్థ సప్రయోజనాన్ని త్యజించి
0: వన్ హ్యాస్ టు సాక్రిఫైస్ సెల్ఫ్.
1: త్యాగభావం చేత సమాజమునకు ప్రేమ తత్వాన్ని ప్రచరింపజేయాలి.
0: విత్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ దే షుడ్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: కనుకనే ఈనాడు మొట్టమొదట న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు అన్నారు.
0: We have to understand today, no association, no authority, no property would ever help you to achieve immortality other than sacrifice.
1: కనుకొని త్యాగ పురుషులు ఈనాడు లోకములకు అవసరం.
0: We need men of sacrifice today.
1: స్వార్థాన్ని త్యజించాలి.
0: One has to sacrifice
1: and వరించాలి.
0: And we should devote sacrifice. దివ్యత్వాన్ని
1: ప్రేమించాలి.
0: And we should love divinity.
1: భారతదేశం యొక్క పవిత్రత ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: The sanctity and sacredness of this country is beyond all narration.
1: భారతదేశం యొక్క గాలిలో సత్యం ప్రసరిస్తూ ఉండాలి.
0: In fact, that is the truth that goes around the air in this country.
1: భారతదేశం యొక్క డస్ట్ లోపల ధర్మమంతా చేరి ఉంటుండాలి.
0: The dust of Bharat is full of dharma.
1: భారతదేశం యొక్క జలం లోపల ప్రేమ ఆవరిస్తూ ఉంటుండాలి.
0: The waters of Bharat carry love all through.
1: ప్రతి భారతీయుని యందు కూడాను పవిత్రమైనటువంటి త్యాగం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఎవరీ.
1: కానీ ఆ క్షమాతత్వాన్ని ఈనాడు వర్ణించుకోలేకుండా పోతున్నాం.
0: దట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ రియలైజ్ టుడే.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భారతీయుని యందు ఉన్నటువంటి శక్తి ఏ దేశమునందు కూడాను లేదు.
0: ది కెపాసిటీస్ అండ్ లేటెంట్ టాలెంట్స్ ఇన్ భారత్.
1: కానీ ఐకమత్యం లోపించడం చేతనే అన్ని శక్తులు నిరుపయోగమైపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ యూనిటీ ఆల్ దీస్ కెపాసిటీస్ అండ్ క్వాలిటీస్ హావ్ గాన్ ఇన్ వెయిన్.
1: కనుకనే యూనిటీని ఈనాడు మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ యూనిటీ టుడే.
1: ఆ యొక్క ఐకమత్యమే లేకపోయినప్పుడు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేకుండా ఉంటుండాలి.
0: వెన్ దేర్ ఇస్ నో యూనిటీ ఆల్ ద రిమైనింగ్ క్వాలిటీస్ ఆర్ యూస్లెస్.
1: గంగా జమున ఇలాంటి ప్రవహించేటువంటి నదులు కావలసినన్ని ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రివర్స్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్.
1: కానీ ఆ జలం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రజల లోపల లేకపోతుండాలి.
0: బట్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ వాటర్ ప్రాపర్లీ.
1: ప్రభుత్వం కూడా దీని యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతుండాలి.
0: గవర్నమెంట్ హాస్ నాట్ రికగ్నైజ్డ్ దిస్ ఫ్యాక్ట్.
1: ఈ జనమంతా కూడా నువ్వు వేస్ట్ చేస్తున్నారు.
0: వాటర్ ఈజ్ వేస్టెడ్.
1: ఎందుకు సద్వినియోగం చేయకూడదు?
0: వై డోంట్
1: ఎందుకు దీన్ని ప్రజలకు అందించడానికి ప్రయత్నించకూడదు?
0: వై డోంట్ దే సప్లై డ్రింకింగ్ వాటర్ టు సొసైటీ?
1: అంతవరకు మనం పోనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
1: బొంబాయి పట్టణము,
0: ది సిటీ ఆఫ్ బాంబే,
1: మన ఇండియాకంతా కూడా స్టమక్ వంటిది ఇది.
0: ద సిటీ ఆఫ్ బాంబే ఇస్ ద స్టమక్ ఆఫ్ ఇండియా.
1: కానీ ఈ స్టమక్ కు తగినంత ఆరోగ్యం లేకుండా పోతుండాలి.
0: వీ షుడ్ సీ దట్ ది స్టమక్ ఈస్ ప్రాపర్ హెల్దీ.
1: ఎంతమంది హట్స్ లోపల ఎంత బాధలు పడుతున్నారు.
0: దేర్ ఆర్ మెనీ లివింగ్ ఇన్ స్లమ్స్.
1: ఏ చదువులు సంధ్యలు లేకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి పిల్లలు ఎంతమంది బజార్లో తిరుగుతున్నారు.
0: దేర్ ఆర్ మెనీ చిల్డ్రన్ హూ ఆర్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు రిసీవ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్.
1: కోల్పోయి ఆనందానికి దూరమైపోయి జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి జీవులు ఎంతమంది ఉంటున్నారు.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ బికమ్ సిక్.
1: అలాంటి పరిస్థితి లోపల మన బొంబాయి లోపల కావలసినంత మంది కోటీశ్వరులంతా ఉంటున్నారు.
0: హియర్ ఇన్ బాంబే దర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ క్రోర్ హూ హావ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
1: ఈ సంపాదించినటువంటి ధనం ఏం చేస్తున్నారు?
0: వాట్ ఈస్ దే ఆర్ డూయింగ్ విత్ దిస్ మనీ?
1: ఏమి సద్వినియోగం చేస్తున్నారు?
0: ఇన్ వాట్ వే దే ఆర్ యూజింగ్?
1: ఏ విధమైనటువంటి ప్రజలకు ఉపకారమైనటువంటి చేస్తున్నారు?
0: ఇన్ వాట్ వే ఆర్ దే సర్వింగ్?
1: ఒక చదువులకో లేక హెల్త్కో ఏదైనా ఉపయోగం పడేటువంటి ఒక చదువులు ఏ మాత్రమైనా చేస్తున్నారా?
0: ఆర్ దే డూయింగ్ ఎనీ సర్వీస్ యాక్టివిటీ?
1: లేదు లేదు.
0: నో వాట్స్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: మాటలు గొప్పగా చెప్తారు, పనుల లోపల జీరోగా ఉంటున్నారు.
0: దే మేక్ ఎక్సలెంట్ స్పీచెస్ బట్ దే ఆర్ జీరోస్ ఇన్ ప్రాక్టీస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్.
1: ప్రజలకు తగినటువంటి యొక్క సౌకర్యాన్ని మనం ఆశించాలి.
0: వీ షుడ్ ప్రొవైడ్ కన్వీనియన్సెస్ కంఫర్ట్స్ టు సొసైటీ.
1: కన్నులతో చూస్తున్నాం వారి అవస్థలు.
0: వీ సీ దేర్ ప్లాయ్.
1: చెవులతో వింటున్నాము.
0: వీ లిసన్ దేర్ సఫరింగ్.
1: మనస్సుతో అనుభవిస్తున్నాము.
0: వీ ఆల్సో థింక్ ఆఫ్ ఇట్.
1: చేతితో దీనికి తగినటువంటి సహాయం చేయలేకపోతున్నాము.
0: బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు రెండర్ ఎనీ సార్ట్ ఆఫ్ హెల్ప్.
1: భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము help ever hurt never.
0: Therefore the culture of Bharat lays emphasis on this dictum.
1: ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతి అనేక దేశములకంతా కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రచారమును అభివృద్ధి పరచుకుంటూ వచ్చింది.
0: Since ancient times the culture of Bharat has set an ideal to the rest of the world.
1: Enna Bharate tanna Bharatari. భారతదేశం నందు ఉన్నటువంటి పవిత్రత మరి ఏ దేశం నందు కూడా లేదు.
0: The sacredness present here in this country is not noticed anywhere in the world.
1: కనుకనే మొట్టమొదట భారతదేశం యొక్క సంబంధాన్ని నేను భారతీయుడు అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ కన్విక్షన్ దట్ ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
1: సమాజం నుంచి ధర్మను ఆకర్షిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డ్రా మనీ అవుట్ ఆఫ్ సొసైటీ.
1: జనము నుంచి ధర్మను పోగు చేసుకుంటున్నారు.
0: వీ ఎర్న్ మనీ ఇన్ సొసైటీ.
1: కానీ ప్రజలకు తిరిగి దాన్ని సద్వినియోగం చేయలేకుండా పోతున్నారు.
0: బట్ వీ డోంట్ యూజ్ ఇట్ టు రెండర్ సర్వీస్ టు.
1: ఈ ధనమంతా ఏం చేస్తారు?
0: వాట్ ఆర్ వీ డూయింగ్ విత్ ద మనీ?
1: ప్రజలకే వినియోగపరచాలి.
0: We have to use it for society.
1: కనుక మొట్టమొదట మన గ్రామాన్ని మనం అభివృద్ధి పరచుకుందాం.
0: First we should develop our own village.
1: తదుపరి మన కులాన్ని అభివృద్ధి పరచుకుందాం.
0: That should go to community.
1: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను దివ్యత్వం అనేటువంటి ఒక తత్వం ఒక్కటే.
0: The same divinity is present
1: there
0: in everyone.
1: There is only one caste. Caste of humanity.
0: There is only one caste, the caste of humanity.
1: Religion of love.
0: One religion of
1: language
0: love.
1: Language of the heart.
0: The language of the heart.
1: ఆ మూడింటి యొక్క తత్వమును మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop this true spirit of all these three points.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను శ్రీమంతుడైనటువంటి వాడు తాను ఉండే లోపల్ని సద్వినియోగపరచుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: ఎవ్రీ రిచ్ మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్ టు సర్వ్ ద కమ్యూనిటీ. దే షుడ్ బిల్డ్ హాస్పిటల్స్.
1: పిల్లలకు బీద బాలకంతా స్కూల్స్ కట్టించాలి.
0: దే షుడ్ కన్స్ట్రక్ట్ స్కూల్స్ ఫర్ పూర్ చిల్డ్రన్.
1: కానీ కట్టిస్తున్నారు హాస్పిటల్స్ స్కూల్స్.
0: Yes, they do build hospitals and schools.
1: ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: ఒక 10 crores తోపున ఒక హాస్పిటల్ కట్టామంటే 100 crores కంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
0: దే బిల్డ్ హాస్పిటల్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 10 crores. To get the benefit of 100 crores.
1: ఇది మనం చేయాల్సిన పూజ.
0: Is that the business we are
1: ఫ్రీగా మనం అందించాలి ప్రజలకు.
0: Let us do freely.
1: అప్పుడే నీవు సంపాదించినట్టుకు తగినటువంటి సార్థకం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ఆల్ ద ఎర్నింగ్స్ వుడ్ బికమ్
1: ప్రేమ స్వరూపులారా. దైవం అందరి యందు ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ ఆల్.
1: దైవం ఎక్కడ లేనటువంటి స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతికచ్చితే. అందరికీ మనం గౌరవించాలి.
0: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్.
1: కనుకనే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం ప్రత్యేకంగా భావించకూడదు.
0: నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ సెపరేట్.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: God is with you, in you, above you, below you, around you.
1: You are also God.
0: You are also God.
1: కనుక మనం ఏ మాత్రం కూడా నేను మానవుడని అనుకోకూడదు.
0: Never consider that you are.
1: మనం అందరూ దైవ స్వరూపులమే.
0: You are the embodiments of divine.
1: ఆ దైవ ప్రేమను మనం సర్వులకు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి.
0: We should share this love of God with everybody.
1: కనుక love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Start the day with love.
0: Start the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: Fill the day with love.
0: Fill the day with love.
1: End the day with love.
0: End the day with love.
1: This is the way to God.
0: This is the way to God.
1: ఈ ప్రేమ తత్వాన్ని మన హృదయంలో ఉండి కూడాను మనం ఏమి ప్రయోజనం లేనటువంటి వారిగా ఉన్నాం.
0: With all the love present humanity in our heart, unfortunately we are useless.
1: ప్రేమను సమాజంలో ఎంతమందికి పంచుతున్నాం మనము?
0: How many of us are sharing this love in society?
1: ప్రేమను పంచినప్పుడే మనం ఒక ప్రాణులుగా జీవిస్తాం.
0: When once we share love with everybody, we are fit to be called
1: ప్రేమను అధికంగా తీసుకోవాలి.
0: In fact we should go by this
1: love. కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు.
0: Love is not one way
1: traffic. Give and take, give and take, give and take.
0: Love is two channel, give and take, by way traffic.
1: ఈ తత్వాన్ని మనం ఈనాడు భారతీయులు అభివృద్ధి పరచుకోవాలి.
0: Citizens of this country should develop this.
1: గోధము, ద్వేషము, అసూయను మప్పు భారతీయులై.
0: We should kill the anger, the lust, the greed and avarice.
1: ఏంటి anger, anger, anger?
0: What is this anger?
1: ఇదంతా animal quality.
0: Anger is an animal quality.
1: Anger వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, I am not dog, I am man. I am not dog, I am man. I am not dog, I am man. అని 10 times అనండి, ఆ కోపం పోతుంది.
0: In moments of anger, repeat the same thing, I am not dog, I am man. I am not dog, I am man. Then anger will get up.
1: ఈ చలనం అంతా వస్తుంటది మానవునికి.
0: We have animal qualities.
1: అనేక విధములైనటువంటి యొక్క చలనం అంతా జరుగుతుంటది.
0: So many things happen.
1: అలాంటి సమయంలో I am not monkey, I am man. I am not monkey, I am man. అని ఆ రీతిగా మనసును స్థిరం చేసుకోవాలి.
0: When you have wavering mind, think that I'm not monkey, I'm man. I'm not monkey, I'm man.
1: కనుకనే క్రోధము, తాపము, ఈర్ష, అసూయ, డమ్మం ఇవన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
0: Therefore, anger, lust, hatred, jealousy are animal qualities.
1: ప్రేమ, సత్యము, త్యాగము, సహనము, సానుభూతి ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితము.
0: Love, truth, sacrifice for parents are human qualities.
1: అటువంటి మానవత్వం అనేటువంటి మానవ జన్మ ఎత్తి కూడాను మనం అనిమల్ జీవితాన్ని గడుపుతున్నాం ఈనాడు.
0: Having taken birth of a human being, we are leading an animal life.
1: కనుకనే మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క దుర్గుణాన్ని దూరం చేయాలి.
0: So we should give up the bad qualities.
1: ప్రేమ, ప్రేమ, ప్రేమ, ప్రేమను పెంచుకోవాలి.
0: We should develop love more and more.
1: ప్రేమనే నిజమైనటువంటి దైవము.
0: Love is God.
1: ఈ దివ్యత్వమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop this divine love day by day.
1: కనుకనే దైవం ప్రత్యేకంగా మీకంటే వేరు లేదు.
0: God is not separate from you.
1: మీ యందే ఉంటున్నాడు దైవము.
0: God is in you.
1: మీరే దైవంగా ఉంటున్నారు.
0: You are God.
1: అలాంటి దైవత్వాన్ని మీరు ఎందుకు వ్యర్థం చేస్తున్నారు?
0: Why do you waste the divinity present in you?
1: ప్రేమ స్వరూపులారా,
0: ఈనాడు
1: ఏదో మందిరాలు కట్టుకోవటము, పూజలు చేసుకోవటము, వ్రతములు చేసుకోవటము, భజన చేసుకోవటం ఇది కాదు ముఖ్యమైన భక్తి.
0: కన్స్ట్రక్టింగ్ టెంపుల్స్, offering worship are not the signs of spirituality.
1: Work is worship.
0: Work is worship.
1: Duty is God.
0: Duty is God.
1: Ee duty ni sakramanga chey.
0: You do your duty
1: well. కర్తవ్యం యోగముచ్యతే అన్నది భగవద్గీత.
0: భగవద్గీత సేస్ డిశ్చార్జింగ్ వన్స్ ఓన్ డ్యూటీ ఇస్ యోగ.
1: న ప్రజయ ధనేన అనేటువంటి తత్వం లోపల మనం త్యాగానికి అమృతత్వ మానసు, దీని త్యాగములో మనం ప్రవేశించచ్చు.
0: ఇట్ ఈస్ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ అట్ ది ఎండ్. వీ షుడ్ డెవలప్ దట్ స్పిరిట్.
1: కనుకనే ప్రేమ చేతనే మన జీవితాన్ని అంత్యం చేయాలి.
0: వీ షుడ్ ఎండ్ అవర్ లైవ్స్ ఇన్ లవ్.
1: మనం మానవ జన్మ ఎత్తినాము.
0: We have taken human life.
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: Human life is extremely rare.
1: ఇలాంటి దుర్లభమైన మానవ జన్మ వ్యక్తి కొడును వ్యక్తం చేసుకోవటం సార్థకం కాదు.
0: Having been born a human being, which is rather rarest of all, we should not waste our life.
1: మానవత్వాన్ని సార్థకం గావించుకోవాలంటే పరోపకారం చేయాలి.
0: In order to redeem our lives, we should serve society.
1: 10 మంది జీవితానికి సుఖంగాని అందించాలి.
0: We should provide comforts to fellow men.
1: కనుక అలాంటి పవిత్రమైన మార్గంలో ఈనాడు మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్ ఫ్రమ్
1: టుడే. ముంబై లోపల చూస్తే భవనాలు చూస్తే పెరిగిపోతున్నాయి.
0: వీ ఫైండ్ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్
1: దాని ప్రక్కనే కొన్ని హట్స్ అంతా కూడా గలీజ్ గా ఉంటుంటాయి.
0: బై ది సైడ్ ఆఫ్ దీస్ మ్యాన్షన్స్ మల్టీ స్టోరీ
1: దీని వల్లే అనేక రోగాలు అంతా వస్తున్నాయి.
0: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిసీజ్.
1: అనేక మంది ప్రాణములంతా పోతున్నాయి.
0: మెనీ డై.
1: ఇలాంటివి మనం చూస్తూ చేస్తూ ఎందుకున్నాము?
0: వీ సీ అండ్ కీప్ క్వైట్. వై?
1: ఇవంతా కూడా కొంచెం పవిత్రం గావించుకోవడం, పరిశుద్ధం చాలా అవసరము.
0: అండ్ వీ షుడ్ ప్యూరిఫై క్లెన్స్ ద ప్రిమిసెస్.
1: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క మనస్సు యొక్క తత్వమే ఇవన్నీ కూడా.
0: ఎవ్రీథింగ్ ఈస్ నథింగ్ బట్ ద మైండ్.
1: కనుక ఈనాటి మానవుడు డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్ చే లైఫ్ గా ఉంటుండాలి.
0: మ్యాన్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్.
1: కారణం ఏమిటి?
0: వై
1: టూ మచ్ డిజైర్స్ డిజైర్స్ డిజైర్స్.
0: The cause for depression is too many desires.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Mana manava jeevitham deergha prayanam ainatundi.
0: Human life is a long journey.
1: Deento ee desires, desires ainatundi luggages oorki veskonu pothunnam.
0: Desires constitute luggage.
1: కనుక ఈ డిజైర్స్ ని కొంతవరకు కట్టుకోవాలి.
0: We should cut short our desires.
1: సీలింగ్ చేయాలి.
0: We should put a ceiling on desires.
1: కొంతవరకు ఉండాలి. కానీ అమితమైన ఆశ ఉండకూడదు.
0: వి షుడ్ నాట్ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్స్.
1: కనుకనే అప్పుడే మన భారతదేశము యావత్ ప్రపంచంలో కూడా నాయకత్వాన్ని వహిస్తుంది.
0: దెన్ భారత్ విల్ బి ఎ లీడర్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: భారతదేశంలో ఎట్టి ఇబ్బంది కూడా లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్ ఫండమెంటల్లీ.
1: ఎట్టి యుద్ధములు రావు.
0: నథింగ్ వాట్స్ ఎవర్ హ్యాపెన్.
1: ఎట్టి కష్టములు ఉండవు.
0: యు విల్ నాట్ హ్యావ్ సఫరింగ్.
1: త్వరలోపల ఆనందమైన జీవితాన్ని భారతీయులు గడుపుతారు.
0: You are going to lead a life of bliss in future.
1: కనుకనే కడుపు వంటి మన భారతదేశం యొక్క బొంబాయిని మనం పరిశుద్ధపరచుకోవాలి.
0: Therefore we should keep the stomach of Bharat, the Bombay in perfect health.
1: అప్పుడే అన్ని దేశములకు కూడాను అన్ని అంగములకు కూడాను ఆరోగ్యాన్ని చేకూరుతుంది.
0: Then the rest of the limbs of this human body, the countries would be all right.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. పరోపకారం అనేటువంటి యొక్క పుణ్యం మనం చేయాలి.
0: And we should do meritorious deeds by rendering service to others.
1: కనుకనే మనం తినడానికి ఉంది.
0: Yes, we have to
1: eat. ఉండి ప్రయోజనం ఏంటి? నీవు తినేది ఇంకొక 10 మందికి పెట్టు.
0: You also serve others. What
1: ఈ విధమైన విశాలమైన భావం రావాలి.
0: You should develop broad-mindedness.
1: ఇది ఎక్స్పాన్షన్ లవ్.
0: This is expansion love.
1: కానీ ఈ ఎక్స్పాన్షన్ లవ్ మనం డెవలప్ చేసుకోవటం లేదు.
0: We are not developing this expansion love.
1: కంట్రాక్షన్ లవ్ డెవలప్ చేస్తున్నాం.
0: We notice contraction love
1: today. చాలా సంకుచితమైనటువంటి యొక్క దృష్టి.
0: It is narrow outlook.
1: ప్రపంచమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయాన్ని పెంచుకోవాలి.
0: World is so vast. We should be broad-minded.
1: భారతదేశంలో అనేక మంది మహనీయులు పుట్టారు.
0: దర్ నోబుల్ సోల్స్ హావ్ టేకెన్ బర్త్ హియర్.
1: అనేక మంది త్యాగులు పుట్టారు.
0: దర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: అనేక మంది యోగులు పుట్టారు.
0: దర్ ఆస్పిరెంట్స్.
1: కానీ పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ది బెనిఫిట్?
1: చేయవలసినటువంటి ఒక సత్కార్యములు చేయలేకపోతున్నారు.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు డు ఎనీ గుడ్ వర్క్ టుడే.
1: ఉండవలసినటువంటి ఒక సద్బుద్ధిలో ఉండలేకపోతున్నారు.
0: వి డోంట్ హావ్ గుడ్ మైండ్.
1: కనుకనే గుడ్ మైండ్ గుడ్ హార్ట్ గుడ్ హ్యాండ్.
0: సో వీ షుడ్ హావ్ గుడ్ మైండ్ గుడ్ హార్ట్ అండ్ గుడ్ హ్యాండ్ టు వర్క్.
1: అప్పుడే మనకు నిజమైనటువంటి త్యాగము.
0: దట్ ఈస్ రియల్ సాక్రిఫైస్.
1: చేయి ఉంటుండాలి. ఏంటి ఈ కంకణాలంతా ధరించుకోవటం?
0: వై డు యు హావ్ బ్యాంగిల్స్?
1: హస్తస్య భూషణం దానం.
0: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఈజ్ చారిటీ.
1: కంఠస్య భూషణం స్తోత్రం.
0: అండ్ దెన్ ది డెకరేషన్ టు ద నెక్
1: సత్యం కంఠస్య భూషణం.
0: అండ్ ఈజ్ ద ట్రూత్.
1: అదే మన గొంతుకు అలంకారము.
0: అండ్ ట్రూత్ ఈజ్ ద ప్రాపర్ డెకరేషన్.
1: ఇలాంటి అలంకారం ఈనాడు మాని
0: we have given up those jewels.
1: అనేక రకమైన అలంకారాలను మనం చేసుకోవటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: బట్ వీ హ్యావ్ ఓన్లీ అదర్ ఆర్నమెంట్స్.
1: మొట్టమొదట మనం త్యాగం అనేటువంటి యొక్క భూషణం హస్తానికి అందించాలి.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ జ్యూవెల్ ఆఫ్ చారిటీ ఇన్ అవర్ హ్యాండ్.
1: కనుకనే మన కంఠం నుంచి వచ్చేటువంటి సత్యము సత్యం సత్యం వద ధర్మం చెర.
0: వీ షుడ్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ రైట్.
1: మన భారతీయ సంస్కృతి యందు అనేక కాలం నుంచి అనేక యుగముల నుంచి కూడా ఈ సత్య ధర్మాన్ని ప్రబోధిస్తూ వస్తుంది.
0: భారత్ ఫాలోడ్ సిన్స్ ఏజెస్ the twin principles of truth and righteousness.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశం నుండి పుట్టి
0: నేను
1: భారతీయుడిని ఆదర్శవంతమైనటువంటి భారతీయుడిగా తయారు కావాలి.
0: We should shape ourselves as ideal citizens of Bharat.
1: కనుక ఏ జాతి వారైనా కూడా మన యొక్క జాతి యొక్క తత్వాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి.
0: We should not forget our own culture.
1: ప్రతి మతమునందు కూడా ఈ దివ్యమైనటువంటి త్యాగములు బోధిస్తూనే వచ్చినాయి.
0: ఎవ్రీ రిలీజియన్ ప్రాపగేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్. కానీ
1: ముస్లింస్ కానీ పర్షియన్స్ కానీ సిక్కులు కానీ హిందువులు కానీ అందరి ఎందు కూడా పవిత్రమైన భావములు ఉంటున్నాయి.
0: నో మ్యాటర్ క్రిస్టియన్స్ ఆర్ పర్షియన్స్ ముస్లింస్ ఆర్ హిందూస్,
1: ఏ మతము చెడ్డది కాదు, ఏ మతమును చెడ్డది కాదు.
0: నో రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
0: ఇఫ్ మతి ద మైండ్ ఇస్ గుడ్, వాట్ మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: కనుకనే మనం మతిని ముందు చక్క చేసుకోవాలి.
0: సో వీ షుడ్ కరెక్ట్ అవర్ మైండ్,
1: అప్పుడే మతం అంతా కూడా చక్కబెడుతుంది.
0: దెన్ ద రిలీజియన్ వుడ్ బి కరెక్ట్.
1: మత భేదములు ఎవరు కూడా పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: అందరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గా మనం జీవించాలి.
0: వీ షుడ్ లివ్ ఇన్ ఫ్రెటర్నిటీ బ్రదర్హుడ్.
1: దీనినే జీసస్ కూడా చెప్పాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ సెడ్ బై జీసస్.
1: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్ అన్నాడు.
0: జీసస్ సెడ్ All are one, my dear son, be alike to everyone.
1: Adiye Bharatiya Sanskriti endukulanu
0: the same in
1: Ishara Sarvabhutaram Ishavasyam idam jagattu anindi.
0: Culture of Bharat says that God is present in all of the beings. God is present everywhere.
1: Kanuka ye matham kudanu chettadi bodhinchatam ledu.
0: No religion teaches anything
1: bad. Anni mathamulu kudanu adarshavantamainatuvi.
0: All religions are ideal.
1: Aa mathamulu taginatuvanti adarshanni neevu nirupinchu.
0: And you prove, demonstrate in your practical life.
1: Ante kaani kevalam bodhisthu povatam valla prayojanam ledu.
0: It should not be any precept.
1: Dani aacharana endu pettali.
0: It should reflected in practice.
1: Plate lo potato chapati unte,
0: when potato chapati are served in a plate,
1: పొటాటో చపాతి అని 100 పర్యాయం అంటే పొట్ట నిండుతుందా?
0: ఈవెన్ ఇఫ్ యూ రిపీట్ వెర్బల్లీ 100 టైమ్స్ పొటాటో చపాతి, యువర్ హంగర్ కెనాట్ బి ఫీల్డ్.
1: కాదు, ఒక్కతూరి దాన్ని తీసుకుని తిను.
0: యూ కలెక్ట్ ఇట్ అండ్ ఈట్ ఇట్ వన్స్.
1: కనుక నీవు 10 మందికి బోధించే బదులు ఒక్కటైనా నీవు ఆచరించి ప్రయించు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ మెనీ పీపుల్, అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక నేను ఈ ప్రాక్టికల్ దీంట్లో ప్రయత్నం చేయాలి.
0: మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ప్రాక్టీస్ ది ప్రిన్సిపల్.
1: ఈ ప్రాక్టికల్ ప్రిన్సిపల్ అంతా మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే దేశం బాగుపడుతుంది.
0: వెన్ వీ ప్రాక్టీస్ దీస్ ప్రిన్సిపల్స్ ది
1: కేవలం బుక్కి నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ఇలాంటివంతా పెట్టుకుని ప్రయోజనం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ ది బుక్ ఇస్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: ఈనాడు మన నాలెడ్జ్ ని పెంచుకుంటున్నాం అనుకుంటున్నాము.
0: వీ థింక్ దట్ వర్ గ్రోయింగ్.
1: కాదు కాదు కాదు కాదు. మన ఉన్న నాలెడ్జ్ ని పాడు చేసుకుంటున్నాము.
0: వీఆర్ స్పాయిలింగ్ ది ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్.
1: మొట్టమొదటి నాలెడ్జ్,
0: ఫస్ట్ నాలెడ్జ్,
1: సెకండ్ స్కిల్,
0: నెక్స్ట్ స్కిల్,
1: థర్డ్ బ్యాలెన్స్,
0: థర్డ్ కమ్స్ బ్యాలెన్స్,
1: ఫోర్త్ ఇన్సైడ్, ఫోర్త్ ఇన్సైడ్,
0: ద ఫోర్త్ ఇన్సైడ్.
1: ఫస్ట్ బ్యాలెన్స్ ఒక జ్ఞానం ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ నాలెడ్జ్ ఎట్ ద ఫస్ట్ స్టేజ్.
1: ఆ నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడు బ్యాలెన్స్ చక్కగా ఉంటుంది.
0: దెన్ వన్స్ వీ స్కిల్ ద నాలెడ్జ్, దేర్ విల్ బి పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: కానీ ఈనాడు బ్యాలెన్స్ లేకపోవటానికి ఈ యొక్క నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు.
0: దేర్ ఇస్ నో బ్యాలెన్స్ టుడే బికాస్ వీ డోంట్ స్కిల్ ద నాలెడ్జ్ బట్ వీ కిల్ ద నాలెడ్జ్.
1: మానవుని యొక్క బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: సో ద బ్యాలెన్స్ ఇస్ లాస్ట్ ఇన్ లైఫ్.
1: మానవునికి బ్యాలెన్స్ చాలా ప్రధానమైనటువంటిది.
0: బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అప్పుడే మానవుని యొక్క దృష్టి అంతర్ముఖంగా ఆవిస్తుంది.
0: దెన్ వీల్ హ్యావ్ ది ఇన్వర్డ్ లుక్.
1: మానవుడు చాలా తెలివితేటలుగా పెంచుకుంటున్నాడు.
0: మ్యాన్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్.
1: చెలిమి, కలిమి, బలిమిని మూడింటిని మాత్రం చూస్తున్నాడు, కానీ గుణమును చూడటం లేదు.
0: మ్యాన్ గోస్ బై ది ఫ్రెండ్షిప్, the wealth and physical strength, but he doesn't think of virtues.
1: Kalimi balimi chelimi undinanta mathram na prayojanam ledu.
0: After all, the friendship, the wealth,
1: gunam undali, gunam tham.
0: The good qualities, virtues are important.
1: Kanukane manavuniki manchi gunam undinappude manavattam anedi prakashistundi.
0: When there are human values, the human life will shine brilliantly.
1: Kanukane neevu manavudiga neevu bratakadaniki prayatninchali.
0: Make every attempt to lead the life of a
1: manavudiga adarshanni andinchadaniki prayatninchali.
0: Be an ideal man.
1: మానవునిగా సమాజం లోపల ఐకమత్యం పెంచుకోవాలి.
0: లెట్ us foster unity as men.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క దివ్యత్వము.
0: దాట్ ఈస్ ద ట్రూ డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: డివినిటీ డివినిటీ అంటున్నాం, ఏమిటి ఈ డివినిటీ?
0: వీ సే డివినిటీ, వాట్ ఇస్ ఇట్?
1: అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమ తత్వమే పెద్ద డివినిటీ.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ ఆల్ ఇస్ డివినిటీ.
1: కానీ ఎన్ని మతములు ఉండినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ రిలీజియన్స్, అన్నింటి
1: ఎందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
0: లవ్ ఇస్ అండర్ కరెంట్ ఇన్ ఆల్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబి, ఖీర్ అన్ని చేస్తున్నావు, అన్నింటి ఎందు షుగర్.
0: వీ హ్యావ్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్, లడ్డు, బట్ ద సేమ్ షుగర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: ఈ షుగరే లేకపోతే నో మైసూర్ పాక్, నో గులాబ్ జామ్.
0: వితౌట్ ది షుగర్ దేర్ ఇస్ నో మైసూర్ పాక్, దేర్ ఇస్ నో గులాబ్ జామ్.
1: అన్ని మతములు ఎందుకు ప్రేమ అనేటువంటి షుగర్ లేకపోతే ఈ మతముల యొక్క ప్రభావం పూర్తి నిరుపయోగం అవుతుంది.
0: దేర్ ఫోర్ దేర్ ఇస్ దిస్ నెక్స్ట్ లైన్, ద షుగర్ లవ్ ఇన్ ఎవ్రీ రిలీజియన్.
1: కనుకనే మనము ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ లవ్.
1: ప్రేమకు మించినటువంటిది లోకంలో మరొకటి లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
1: ప్రేమ చేతనే మన జీవితాన్ని అర్థం చేయాలి.
0: వీ షుడ్ ఎండ్ అవర్ లైవ్స్ ఇన్ లవ్.
1: ప్రేమ చేతనే మన ఆదర్శాన్ని నిరూపించాలి.
0: వీ కెన్ బి ఐడియల్స్ ఓన్లీ ఇఫ్ వి హావ్ లవ్.
1: ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలన్న ఆశ.
0: భగవాన్ వాంట్స్ అస్ టు డెవలప్ లవ్.
1: నేను ఎక్కడ పోయినా ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఒక్కటి ఉంటుంటే అదే మన ప్రాణము.
0: ద గాస్పుల్ ఆఫ్ సాయి ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ ఉండినప్పుడే మన జీవితం అంతా ప్రకాశిస్తుంది.
0: విత్ దిస్ లవ్ అవర్ లైఫ్ విల్ షైన్.
1: ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడా ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ దేర్ షుడ్ నాట్ బి షార్టేజ్.
1: ప్రేమను సముద్రం వలె విశాలం గావించాలి.
0: లెట్ ద లవ్ షుడ్ బి సో వాస్ట్ యాస్ మైటీ ఓషన్.
1: హృదయము ప్లస్ దయా హృదయం, మన కంపాషన్ తో కూడినటువంటి మన హృదయం.
0: ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఆ కంపాషన్ నిజమైన ప్రేమతత్వము.
0: దట్ కంపాషన్ ఇస్ ట్రూ లవ్.
1: ఆ ప్రేమనే లేకపోతే హార్ట్ లేనటువంటి మానవుడు కాదు పొందుతాడు.
0: వెన్ దేర్ ఇస్ నో లవ్ యు ఆర్ హార్ట్లెస్.
1: కనుక మానవుడి యొక్క తత్వము ప్రేమ స్వరూపం.
0: ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ దట్ ఆఫ్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మనం పెంచుకుని ప్రజల యొక్క ఆనందాన్ని మనం పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: విత్ దిస్ లవ్ విత్ దెం వి షుడ్ షేర్ ద జాయ్ విత్ అవర్ ఫెలో మ్యాన్.
1: దినమునకు 5 మందినైనా మనం ప్రేమించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ డే అట్ లీస్ట్ వి ట్రై టు లవ్ 5 పీపుల్ అట్ లీస్ట్.
1: ఈ హస్తం చేత 10 మందికి దానం చేయాలి.
0: విత్ దిస్ హ్యాండ్ వి షుడ్ టేక్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: హృదయంతో మనం ప్రవృత్తి ప్రేమను పెంచుకోవాలి.
0: వి షుడ్ షేర్ లవ్ విత్ ఎవ్రీబాడీ.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: డివైన్. ఎంత మంది ఇక్కడ ఉన్నారంటే ఎంత ప్రేమ తత్వం ఉంటుందో చెప్పండి.
0: ఇన్ దిస్ వాస్ట్ గ్యాదరింగ్ there is infinite love.
1: Government functions kanta kuda lorrylo techi ichchuntaru.
0: For any government function people are transported in lorry.
1: Idi prema heart to heart, love to love.
0: But Bhagavan's connection is heart to heart, love to love.
1: Mana sambandham heart to heart, ade mana sambandham.
0: Bhagavan's connection with everyone here is heart to heart, love to love.
1: Na prema meedi, mee prema nadi.
0: Your love is Bhagavan.
1: I and you are one anetvanti tattvani pechukovali.
0: Bhagavan says, Bhagavan and you are one.
1: మీరు కూడా భగవత్స్వరూపులే.
0: యు ఆర్ గాడ్.
1: మీరు మానవులు కాదు.
0: యు ఆర్ నాట్ సింప్లీ
1: శారీరకంగా నీవు మానవునిగా భావిస్తున్నావు.
0: ఫిజికల్లీ యు ఆర్ హ్యూమన్.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
0: యు ఆర్ నాట్ వన్.
1: యు ఆర్ త్రీ.
0: యు ఆర్ నాట్ వన్.
1: ది వన్ యు థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
0: ద వన్ యు థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్ బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ.
0: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ద మైండ్.
1: ది వన్ యు రియలీ ఆర్ దట్ ఇస్ ఆత్మ స్వరూపం.
0: ద వన్ యు రియలీ ఆర్ ఇస్ ఆత్మ.
1: ఆ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ దిస్ పాయింట్.
1: కనుక ఆత్మతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మనం ఏకత్వంగా నిలుస్తాము.
0: వెన్ వి గ్రో ఇన్ స్పిరిట్ దేర్ బి యూనిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇన్ని విధమైన తత్వం లోపల మనం ప్రేమ లేకపోతే మన జీవితమే వ్యర్థము.
0: అవర్ లైఫ్ ఇస్ జస్ట్ ఎ వేస్ట్.
1: మన తల్లిని ఏ విధంగా ప్రేమిస్తున్నామో, మన దేశం అనేటువంటి తల్లిని ఆ విధంగా మనం ప్రేమించాలి.
0: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ ఫిజికల్ మదర్, యూ షుడ్ లవ్ యువర్ మదర్ ల్యాండ్.
1: దీనిని రాముడు చెప్పాడు.
0: సేమ్ థింగ్ ఇస్
1: స్టేటెడ్. జనని జన్మభూమశ్చ స్వర్గాదిపు గరేసి. నా తల్లి అయినటువంటి యొక్క కౌసల్యాదేవి, నా పుట్టిన స్థానమైనటువంటి భారతదేశము నాకు స్వర్గంతో సమానం అన్నాడు.
0: రామా సెడ్ హిజ్ ఫిజికల్ బాడీ మదర్ కౌసల్య, హిజ్ మదర్ ల్యాండ్ భారత్ ఆర్ మోర్ దాన్ ది వెరీ హెవెన్.
1: కాబట్టి మీరందరూ కూడా రామస్వరూపులే.
0: సో యూఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ రామ.
1: వంశో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ కూడా దైవాంశ స్వరూపులే.
0: వేర్ ఆల్ ది స్పార్క్స్ ఆఫ్ ద డివైన్ ఎటర్నల్.
1: మీరందరూ కూడా ఈ విధమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ సెంటిమెంట్.
1: నా పవిత్రమైన దేశం నా తల్లితో సమానం అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వి షుడ్ హావ్ కన్విక్షన్ అండ్ ఫుల్ ఫెయిత్ దట్ దిస్ మదర్ ల్యాండ్.
1: ఈనాటి భారతీయ యువకులు చదువులు చదువుతున్నారు.
0: మెనీ యంగ్స్టర్స్ స్టడీ.
1: కానీ తల్లి సమానమైనటువంటి దేశం వదిలిపెట్టి విదేశాల్లో పోయి చేరిపోతున్నారు.
0: దే లీవ్ దేర్ హోమ్ కంట్రీ మదర్ ల్యాండ్ గో అబ్రాడ్.
1: ఎక్కడైనా ఉండు.
0: యూ గో ఎనీవేర్.
1: కానీ నీ మాతృభూమిని మర్చకూడదు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్.
1: ఇది నాది మాతృదేశము.
0: దిస్ మై మదర్ ల్యాండ్.
1: ఇది నా ప్రియ మాతృభాష.
0: దిస్ మై మదర్ టంగ్.
1: ఇది నా మతమంచు.
0: దిస్ మై రిలీజియన్.
1: ఎడగొట్టి నుడువనేరిని బ్రతికిన పీనుగొక్కడు వస్తుంది.
0: ఇఫ్ వన్ డస్ నాట్ డిక్లేర్ సో హీ ఇస్ ఎ డెడ్ పర్సన్ కార్ప్.
1: కనుకనే మనం ఎక్కడైనా పోని మాతృదేశాన్ని మర్చకూడదు.
0: వేర్ ఎవర్ యూ గో యు ఆర్ యు గో
1: మాతృదేశానికి సహాయం మనం చేయాలి.
0: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్ ల్యాండ్.
1: మాతృదేశం యొక్క సేవను మనం సల్పాలి.
0: యూ షుడ్ ఆఫర్ సర్వీస్ టు యువర్ కంట్రీ.
1: భగవంతుని చేరడానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద వే టు గాడ్?
1: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: ఓన్లీ దిస్ లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: బెస్ట్ వే టు గాడ్.
0: దట్ ద బెస్ట్ వే టు గాడ్.
1: ఈ సర్వ్ ఆల్ లవ్ ఆల్.
0: లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
1: ఈ రెండింటి యొక్క తత్వంలోనే మన జీవితం ఎంతైనా అభివృద్ధి పరచుకోవచ్చు.
0: వి షుడ్ లీడ్ అవర్ లైఫ్ in between the two principles.
1: Kanuka manamu prema swaroopamuga mari
0: we should become embodied
1: manavulam kaadu manamu dehaniki manavatvam ane peru vachindi.
0: Physically we are human
1: kaani manam manavulu kaadu.
0: వేర్ నాట్ సింప్లీ
1: ప్రేమ స్వరూపమే,
0: వేర్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
1: ప్రేమ లేపనే మనం జీవితాన్ని వ్యక్తం చేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎండ్ అవర్ లైఫ్ ఇస్ ఇన్ లవ్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్
1: ఆఫ్ లవ్. ఆత్మస్వరూపులే కానీ దేహస్వరూపులు కాదు.
0: యు ఆర్ డివైన్, నాట్ సింపుల్ ఫిజికల్.
1: దేహాభిమానం పక్కకు నెట్టి ఆత్మాభిమానం పెంచుకోండి.
0: బ్రష్ అసైడ్ ది ఫిజికల్ బాడీ, డెవలప్ ఇన్ స్పిరిట్.
1: నీవు సాక్షాత్ భగవంతుడవే.
0: యు ఆర్ గాడ్.
1: ఇక్కడ ఉన్నాడు దేవుడు, అక్కడ ఉన్నాడని నీవు వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
1: సర్చ్ ఆఫ్ గాడ్ అనేటువంటిది చాలా తప్పు.
0: అండ్ యూ షుడ్ నాట్ కన్సిడర్ గాడ్ సెపరేట్ ఫ్రమ్
1: లవ్. లవ్ లవ్ లవ్.
0: లవ్ ఇస్ గాడ్ లవ్.
1: కనుకని ఆ లవ్ ను మనం ప్రయత్నించి పూర్వకంగా సాధించాలి.
0: సో వీ షుడ్ అచీవ్ దిస్ లవ్ యూనివర్సల్.
1: ఈ ప్రేమ లేకపోతే మనం ప్రతి ప్రయోజనం లేదు.
0: విదౌట్ దిస్ లవ్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
1: ప్రేమ స్వరూపులారా, భారతీయులు చేసేటువంటిది ప్రేమతో ఎట్టి కార్యకారమైనా చేయొచ్చు.
0: ద సిటిజన్స్ ఆఫ్ భారత్ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్స్ విత్ లవ్.
1: కనుక సాధించలేనిటువంటిది ఒక్కటి లేదు మానవునికి.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెన్ అకంప్లిష్.
1: సాధించవచ్చును.
0: యు కెన్ అచీవ్.
1: ఒక్క ప్రేమ ఉంటుంటే చాలు.
0: లవ్ ఈజ్ ఎనఫ్ టు అచీవ్ ఎనీథింగ్.
1: భారతదేశంలో ధనము తక్కువ లేదు, ధనములకు తక్కువ లేదు.
0: దేర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ మనీ.
1: గుణములకు తక్కువ లేదు.
0: నథింగ్ వాట్స్
1: బలములకు తక్కువ లేదు.
0: నో షార్టేజ్ ఆఫ్
1: స్ట్రెంగ్త్. శక్తి యొక్క బలం కూడా ఉన్నది.
0: వీఆర్ ఫిజికలీ స్ట్రాంగ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను మన యొక్క సిరిని సంపదను కూడాను సద్వినియోగం చేయాలి.
0: దేర్ ఫోర్ ఎవ్రీవన్ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దేర్ మనీ.
1: కనుకనే భారీ తత్వాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ ది బెస్ట్ పాసిబుల్ యూజ్ of all those things given by God.
1: Mati, sthiti, gati, sampatti. Ee naligintini kodunu oka jeevithaniki oka stambhamulu vale bhavinchali.
0: We should consider the four pillars of life. The mati, the mind. The sthiti, the position. Gati, the destination. The sampatti, the wealth of life.
1: అది ఏ మన యొక్క జీవితానికి నాలుగు స్తంభములు.
0: దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్ ఆఫ్ లైఫ్.
1: ఇందులో ఏ పిల్లర్ లేకపోయినా జీవితం పాడైపోతుంది.
0: వితౌట్ ఎనీ పిల్లర్ ద లైఫ్ కెనాట్ స్టాండ్.
1: మతి ఉండాలి,
0: మైండ్
1: గతి ఉండాలి, స్థితి ఉండాలి, సంపత్తి ఉండాలి.
0: దేర్ షుడ్ బి ద మైండ్, ద పొజిషన్, ద వెల్త్ అండ్ డెస్టినేషన్.
1: అన్నింటి యొక్క ఏకత్వంలోనే మన జీవితం గడపాలి.
0: అండ్ వీ షుడ్ హార్మనైజ్ ఆల్ దీస్ అండ్ లీడ్ అవర్ లైఫ్.
1: అప్పుడే మన యొక్క జీవితము చాలా శాంతి ఉంటుంది.
0: దెన్ వీల్ బి పీస్ఫుల్.
1: ప్రపంచమంతా సైంటిస్ట్ చెప్తున్నారు.
0: The scientists say
1: ఎక్కడ చూసినా ఆటమే ఉంటుందని.
0: That there's atom everywhere.
1: కానీ వేదాంతం కూడా చెప్తుంది ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుందని.
0: The Vedanta also declares that there's divinity everywhere.
1: సర్వం కలివిదం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ.
0: Vedanta says that there is God everywhere, divinity everywhere.
1: కానీ పేర్లు వేరువేరుగా ఉండాలి.
0: Names are different.
1: వాళ్ళు ఆటమ్ అంటున్నారు, వీళ్ళు బ్రహ్మ అంటున్నారు.
0: Scientists call it as an atom, spiritualists call it as
1: సర్వాంతర్యామి.
0: Atom is head of
1: బ్రహ్మకుడును సర్వాంతర్యామి.
0: And God is everywhere.
1: కనుకనే పేర్లను పట్టుకుని మనం ప్రాకులాడకూడదు.
0: It's only difference in nomenclature.
1: ప్రేమను పట్టుకుని మనం జీవిస్తాము.
0: And we have to live properly.
1: ప్రేమతో జీవించినటువంటి వాడు పరమాత్మని యొక్క సన్నిధిని పెన్నిధిని అనుభవిస్తాడు.
0: The life of love will take you close to God.
1: కనుక మనం ఈనాడు ప్రేమను పెంచుకుని,
0: we have to develop love today.
1: మన దేశంలో కూడా తగినటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకుని,
0: and we should increase the pristine glory of
1: మానవ జాతికి సత్కీర్తిని సంపాదించాలి.
0: అండ్ వీ షుడ్ బ్రింగ్ గ్లోరీ టు హ్యూమానిటీ.
1: దేశం యొక్క సౌభాగ్యమే నా భాగ్యంగా భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ ఇస్ ద వెల్ఫేర్
1: ఆఫ్ ద ఇండివిడ్యువల్. దేశం యొక్క మంచితనమే నా మంచితనంగా నీవు విశ్వసించాలి.
0: అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద కంట్రీ ఇస్ యువర్ పర్సనల్ అడ్వాన్స్మెంట్.
1: దేశమే సౌభాగ్యం లేకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుంది సౌభాగ్యం?
0: ది కంట్రీ డజంట్ ప్రాస్పర్, హౌ డు ఎక్స్పెక్ట్ టు గ్రో?
1: కనుకనే నీవు మొట్టమొదటి దేశ సౌభాగ్యానికి నీవు పాకులాడు.
0: ఫస్ట్ ఎస్పైర్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది
1: దేశం యొక్క సౌజన్యాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
0: వర్క్ ఫర్ ది వెల్ఫేర్ of this country.
1: Samata, mamata, ee rendinti yokka ekatvanni manam pratichukovali.
0: We should unify these two principles, samata, the equality, and unity.
1: Kaani ee mamatane mana yokka mamata.
0: And this kind of attachment to the country is the true one.
1: Kanukane samatvamunu, matavattamunu, divyatvanni, saubhratvanni manam avarti parchukovali.
0: So we should develop the principles of the integrity, the honesty, equality and fraternity.
1: అందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
0: ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: మదర్స్ వేరు వేరే కావచ్చును,
0: మదర్స్ మే బి డిఫరెంట్,
1: కానీ మన యొక్క దేహములు అంతా ఒక్కటే.
0: బట్ ద బాడీ ఇస్ బేసికలీ సేమ్.
1: ప్రేమ చేత మనం అందరూ కూడా ఏకమైనప్పుడు ప్రపంచం అంతా మనం సాధించవచ్చు.
0: When we all join together in a spirit of love, we can achieve anything.
1: విశ్వాసంతో మనం బ్రతకాలి.
0: We should lead the life with
1: self confidence. ఆత్మవిశ్వాసమే లేకపోతే మనం బ్రతికి ప్రయోజనం లేదు.
0: Without self confidence it is useless life.
1: కనుకనే నీవు ఆత్మవిశ్వాసంతో జీవించు.
0: లెట్ అస్ లీడ్ అవర్ లైఫ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: నీ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే అది నీ యొక్క కాన్ఫిడెన్స్.
0: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ట్రూ కాన్ఫిడెన్స్.
1: ఆ కాన్ఫిడెన్స్ మనం బలపరచుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ ఇట్.
1: ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు,
0: విదౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
1: భవనం కడుతున్నాము, దీనికి పునాదులు చాలా అవసరము.
0: ఇట్ అమౌంట్స్ టు కన్స్ట్రక్టింగ్ ద బిల్డింగ్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పునాది.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్,
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్,
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్,
0: సెల్ఫ్ సాక్రిఫైస్
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్,
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ లైఫ్.
1: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైనే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి బతికి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ డిపెండ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే నిజమైన దైవం యొక్క విశ్వాసం ఉంటుంది.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ఎంతో గొప్ప అదృష్టవంతుడు.
0: You are really very lucky.
1: మానవ జన్మ వ్యక్తి,
0: you have taken human life.
1: పవిత్రమైన జీవితాన్ని గడుపుకుంటూ,
0: you lead a sacred life.
1: ఈ జీవితాన్ని సార్థకం గావించుకునే మార్గంలో మీరు ప్రవేశించాలి.
0: In fact, you are trying, making every effort to redeem your life.
1: ఇన్ని వేల మంది లోపల ప్రేమ తత్వమే ఒకటి పరిగించింది.
0: In fact, there is love present in
1: the country. ఎంత బాగుపడుతుంది,
0: the country will,
1: మన బొంబాయి కూడా ఎంత అభివృద్ధికి వస్తుంది,
0: everything will advance.
1: కనుకనే దేశంలో అన్నింటికంటే కూడా కడుపుతో సమానమైనటువంటి ఈ బొంబాయి యొక్క కీర్తిని మనం రక్షించాలి.
0: Therefore, the stomach of Bharat Bombay has got to be maintained well.
1: ఇది యావత్ ప్రపంచమునకే మనం ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
0: We should be ideal to the rest of the world.
1: బొంబాయి దీనికి చాలా అవసరమైనటువంటిది.
0: It is very important for
1: దీన్ని పరిశుద్ధపరచాలి.
0: We should purify.
1: పేదలకంతా కూడా విద్యాభివృద్ధి చేయాలి.
0: We should provide educational facility to the poor and needy.
1: పేదలకంతా కూడా ఆరోగ్యాన్ని అందించాలి.
0: We should provide medical care to the poor.
1: సంపాదించినటువంటి ధనమంతా కూడా సమాజమునకే వినియోగించాలి.
0: ఆల్ ద మనీ వీ ఎర్న్ షుడ్ బి స్పెంట్ టు సర్వ్ అదర్స్.
1: కేవలం కూడబెట్టి కూడబెట్టి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ అమాస్?
1: కడకు దొంగల కవును దొరల కవును.
0: వెన్ వన్స్ యూ అమాస్ వెల్త్, టు హూమ్ డస్ ఇట్ గో?
1: కాదు కాదు, మనం సద్వినియోగపరచాలి.
0: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్.
1: గాలి మనం తీసుకుంటున్నాము,
0: వీ బ్రీదింగ్ ఎయిర్.
1: తీసుకున్న గాలిని తిరిగి మరొక వైపున వదలకపోతే లంగ్స్ పాడైపోతుంది.
0: వీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, అదర్వైజ్ లంగ్స్ గెట్ స్పాయిల్డ్.
1: మనం భుజిస్తున్నాము,
0: వీ ఈట్.
1: భుజించిన అన్నాన్ని మరొక వైపున విసర్జించకపోతే మన కడుపు చెడిపోతుంది.
0: వీ ఈట్ అండ్ ఎక్స్క్రీట్, అదర్వైజ్ స్టమక్ వుడ్ బి అప్సెట్.
1: అదే విధంగానే మనం సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరచాలి.
0: లైక్ వైజ్ ద మనీ ఎర్న్,
1: అప్పుడే హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్ అయిపోతుంది.
0: దట్ గ్యారంటీ is healthy happy life.
1: నీవు కూడబెట్టుకుంటూ కూర్చుంటుంటే విచారము, డిప్రెషన్, కన్ఫ్యూజన్ బయలుదేరుతుంది.
0: If you go on amassing wealth, it leads to depression and confusion.
1: ముక్కాల భాగము 190 మంది డిప్రెషన్ లైఫ్ ని అనుభవిస్తున్నారు.
0: 90% of the people, they have depression.
1: కాదు, డిప్రెషన్ కు మనం అవసరం ఇవ్వకూడదు.
0: We should not use scope.
1: ఈ రోగాలకంతా మూల కారణము కేవలం ఒక మన యొక్క భావములే.
0: Our thoughts are responsible for this depression.
1: మన యొక్క భావములను పరిశుద్ధం చేసుకోవాలంటే,
0: if you want to purify your feelings,
1: disappoint your reaction lekunda chuchukovali,
0: we should see that disappointment would not come out in the form of reaction.
1: Kanukane manamu ee naadu lokamlo aarogyavantulu gaanu aanandavantulu gaanu aadarshavantulu gaanu jeevinchali.
0: So we should be healthy,
1: live long life, healthy life, happy life and ideal life.
0: We should lead a long life, healthy life, ideal life.
1: ఈ ఐడియల్ లైఫ్ కావాలి మనకి.
0: వీ నీడ్ ఐడియల్ లైఫ్.
1: ఏ 10 మందినైనా
0: 90% ఆఫ్ ద పీపుల్ దే హ్యావ్ డిప్రెషన్.
1: కాదు, డిప్రెషన్ కు మనం అవసరం ఇవ్వకూడదు.
0: వీ షుడ్ నాట్ యూస్ కోప్.
1: ఈ రోగాలకంతా మూల కారణము కేవలం ఒక మన యొక్క భావములే.
0: అవర్ థాట్స్

0: హెల్దీ లైఫ్, ఐడియల్ లైఫ్.
1: ఈ ఐడియల్ లైఫ్ కావాలి మనకి.
0: వీ నీడ్ ఐడియల్ లైఫ్.
1: ఏ పది మందినైనా మనం మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ హెల్ప్ అదర్స్ టు ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: కనుకనే మనము ఆదర్శమైన మానవులుగా తయారు కావాలి.
0: వీ షుడ్ బి ఐడియల్ సిటిజన్స్.
1: ఈ ఆదర్శం లోపల బొంబాయి చాలా మస్ట్ ఫస్ట్ క్లాస్ తీసుకోవాలి.
0: బాంబే షుడ్ స్టాండ్ ఫస్ట్ ఇన్ బ్రింగింగ్ అప్ ఐడియల్ సిటిజన్స్.
1: ఏ విధంగా దానము ధర్మము చేస్తూ రావాలి.
0: బై అండర్ టేకింగ్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: అప్పుడే మనం ఐడియల్ లైఫ్ గా వస్తుంది.
0: దెన్ ఇట్ వుడ్ బి అన్ ఐడియల్ లైఫ్.
1: బొంబాయి కూడా పవిత్రంగా మారిపోతుంది.
0: ద హోల్ బాంబే విల్ బి సెక్రెడ్.
1: మనకు దేశం పైన ఏమాత్రం కూడా విశ్వాసం ఉంటే ఈ విధమైనటువంటి తలపులు మనం రావాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు హావ్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్ యు విల్ హావ్ దిస్ నోబుల్ ఐడియాస్.
1: కనుకని జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: అవర్ లైఫ్ షుడ్ బి ప్రాపర్ అండ్ సెక్రెడ్.
1: ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: లవ్ ఈజ్ ఇంపార్టెంట్.

0: ప్రేమ స్వరూపులారా. మీరందరూ శాంతిబద్ధతో జీవితాన్ని, సంతోషమైన జీవితాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ ఆనందిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను. లివ్ లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్ అండ్ పీస్ఫుల్ లైఫ్.
1: భగవాన్ బ్లెస్సెస్ యు ఆల్ టు లీడ్ ఎ లాంగ్ హెల్తీ హ్యాపీ లైఫ్. సో సేయింగ్ హి బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: వన్ మే మాస్టర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ అండ్ విన్ ద విక్టరీస్ ఇన్ వేరియస్ కోర్ట్స్. వన్ మే బికమ్ ఎ గ్రేట్ హీరో అండ్ ఫైట్ విక్టోరియస్ వార్స్. వన్ మే బి బోర్న్ యాజ్ ఎన్ ఎంపరర్ అండ్ రూల్ ఎ గ్రేట్ ఎంపైర్. వన్ మే బి ఏబుల్ టు గివ్ ఇన్ చారిటీ gold, cows and such other valuables. One may be able to count the countless stars in the sky. One may be able to mention the innumerable names of lakhs of species and living beings. One may be able to master the eightfold astanga vidya. One may be able to reach the moon itself, but mastering the physical body and the sense organs and controlling them and controlling mind, making it go introverted continuously, can anyone remain as a steady, equal minded person throughout and continuously?
1: Vidyarthulara,
0: students,
1: శరీరమునకు ఇంద్రియములపైన ప్రభావం ఉన్నది.
0: For the body, the sense organs are very important limbs.
1: ఇంద్రియములకు శరీరంపైన మరింత ప్రభావం అధికంగా ఉంటున్నది.
0: ది సెన్స్ ఆర్గన్స్ హ్యావ్ దెర్ ఓన్ కంట్రోల్ ఓవర్ ద ఫిజికల్ బాడీ.
1: శరీరమును వదలు ఇంద్రియములు, ఇంద్రియముల వదలు శరీరము ఉండుటకు వీలు కాదు.
0: దేర్ కెనాట్ బి ఫిజికల్ బాడీ వితౌట్ సెన్స్ ఆర్గన్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ వితౌట్ ఫిజికల్ బాడీ.
1: ఇవి రెండును అవినాభావ సంబంధం, అన్యోన్య ఆశ్రయం.
0: దేర్ ఈజ్ a mutual relationship and interdependence between these two.
1: Negative leka positive, positive leka negative, e vidhanga undi nishprayojanamo ade vidhamgane deham leka indriyamulu, indriyamulu leka dehamu unduta nishprayojaname.
0: Just as negative without positive or positive without negative are functionless, so also it is impossible to have and useless also a physical body without sense organs and sense organs without the body.
1: Kanuka shariramunu sarena vidhamuga dinini poshinchukotamu prati vyaktikini kartavyam.
0: Therefore it is duty enjoined on every individual to take care of the body well.
1: Ikkada indriyamulu yokka tattvamu అత్యంత అద్భుతము.
0: ఇట్ ఈస్ వెరీ ఎక్స్ట్రాడినరీ టు సీ ద ఇన్ఫ్లుయెన్స్ అండ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్స్.
1: దైవత్వం అనేది మహాచిత్ర విచిత్రమైనప్పటికీ ఇంద్రియముల యొక్క తత్వం కూడాను, ఇంద్రియముల యొక్క అనుభూతిని, ఇంద్రియముల యొక్క చేష్టలను వర్ణించుటకు అంతకంటే అద్భుతంగా ఉంటుంటాడు.
0: ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ that divinity is rather strange, unique and difficult to describe. But when you see the sense organs, they look stranger and more unique compared even to God himself.
1: Chitrambulu trailokya vichitrambulu bhavalatala vittambulu sanmitrambulu buddha jana vana pautrambulu indriyamulu yokka charitrambulu.
0: The history of sense organs is rather strange, difficult to describe, very extremely unpredictable and very unique.
1: ee indriyamulu deham kante ati sookshmamainatundi.
0: Sense organs are extremely subtle compared to the body.
1: Shariramunandu shabda sparsha roopa rasa gandhadulu undinappatikini, వాతపిత్త శ్లేషాదులు ఉండినప్పటికీ, ఇంద్రియముల యొక్క తత్వము అన్నింటి యొక్క సమత్వంగా భావించుకొని తమ ప్రభావమును దేహం పైన చలాయిస్తూ ఉంటాయి.
0: ద ఫిజికల్ బాడీ ఈ సబ్జెక్టెడ్ టు ద సౌండ్, ద టచ్ అండ్ ది అదర్ 5 types ఆఫ్ ఫీలింగ్స్. ద సెన్స్ ఆర్గన్స్ స్టిల్ హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఫిజికల్ బాడీ ఇట్సెల్ఫ్.
1: ఇంద్రియములు విషయమును స్పర్శించినప్పుడే సుఖదుఖములు శీతోష్ణములు సంభవిస్తున్నాయి.
0: ఓన్లీ వెన్ ది సెన్స్ ఆర్గన్స్ కమ్ ఇన్ టచ్ విత్ ది మ్యాటర్స్ అండ్ ది సబ్జెక్ట్ ది ఆబ్జెక్ట్స్ దెన్ ఓన్లీ యూ ఎక్స్పీరియన్స్ జాయ్, హ్యాపీనెస్ ఆర్ గ్రీఫ్ ఆర్ సారో.
1: విషయములు లేక ఇంద్రియములు క్షణమైన నిలువ జాలవు.
0: వితౌట్ సెన్స్ ఆబ్జెక్ట్స్ సెన్సస్ విల్ నాట్ బి ఏబుల్ టు లివ్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: విషయ సంబంధమే ఇంద్రియముల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈస్ టు ఎంజాయ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: ఇంద్రియములను కేవలము ఏకంగా భావించి దివ్యంగా వరించి భవ్యంగా క్షీణింపజేయటము అనేటువంటిది విషయము సాధ్యం కాదు.
0: మెనీ పీపుల్ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు సీ ద ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ ఇంద్రియములకు ఒక చక్కని పేరు గలదు.
0: దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ నేమ్ గివన్ టు ది సెన్స్ ఆర్గన్స్.
1: మాత్రాహ అని దీనికి ఒక పేరు.
0: ది నేమ్ ఈస్ మాత్రాహ.
1: ఇది మీయతే మిత్రతే ఇది మాత్రహ అని, అనగా ఒక విధమైనటువంటి యొక్క కొలతలను నిర్ణయం చావించినటువంటిదే ఈ ఇంద్రియముల యొక్క ప్రభావం.
0: వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈస్ దట్ దే కెన్ మెజర్.
1: ఈ కొలతలు ఏ విధంగా గావించుతున్నవి ఇంద్రియములు?
0: హౌ డు దే మెజర్?
1: ఈ ఫలము తీయగా ఉన్నది లేక పుల్లగా ఉన్నది అని నిర్ణయించేటువంటి యొక్క అధికారం దేనికి ఉన్నది?
0: టు డిసైడ్ ద టైప్ ఆఫ్ టేస్ట్ విచ్ ఎ ఫ్రూట్ హ్యాస్, విచ్ సెన్స్ ఆర్గన్ హ్యాస్.
1: దీనిని కొలత వేసేటువంటి ఇంద్రియములు ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఆర్గన్ విచ్ అలౌస్ ఇట్ టు గో ఇన్ టు ద స్టమక్?
1: అది ఏ నాలుక.
0: దట్ ఈస్ టంగ్.
1: ఈ నాలుక పదార్థం యొక్క మంచి చెడ్డలను కొలత వేసి ప్రమాణపూర్వకంగా జగత్తుకు అందిస్తున్నది.
0: ద టంగ్ హ్యాస్ ది కెపాసిటీ టు డిసైడ్ ద టేస్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ అలౌ ఇట్ టు గో ఇన్ టు ద టమీ.
1: ఈ చిత్రము విచిత్రంగా ఉన్నది, వికారముగా ఉన్నది అని చిత్రము యొక్క చిత్ర విచిత్రములను నిర్ణయించేటువంటి కొలత దేనికున్నది?
0: వాట్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ ద పవర్ టు డిసైడ్ దట్ ఎ పర్టికులర్ పిక్చర్ ఈజ్ ఐదర్ బ్యూటిఫుల్ ఆర్ అగ్లీ?
1: ఇది దీని కొలత బద్ద కన్ను మాత్రమే.
0: ది మెజరింగ్ రాడ్ ఆఫ్ ది బ్యూటీ ఆర్ అదర్వైజ్ ఈజ్ ఐ.
1: ఇంకా ఇదే విధముగానే అన్ని ఇంద్రియములు కూడా ఇది దుర్గంధము ఇది సుగంధము అని నిర్ణయించేటువంటి కొలత బద్ద ముక్కు.
0: నోస్ ఈజ్ ద మెజరింగ్ రాడ్ విచ్ మెజర్స్ వెదర్ ది స్మెల్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: ఇది సుస్వరము ఇది దుస్వరము అని కూడా నిర్ణయించేటువంటి యొక్క కొలత బద్ద కర్ణము.
0: ఇట్ ఇస్ ది ఇయర్ విచ్ డిసైడ్స్ వెదర్ ఎ పర్టికులర్ సౌండ్ ఈజ్ మెలోడియస్.
1: కనుకనే ఈ ఇంద్రియములకు నిర్ణయించేటువంటి అధికారం ఉన్నది కనుకనే దీనికి మాత్రాహ అని ఒక పేరు.
0: దే హావ్ బీన్ కాల్డ్ మాత్రాహ బికాస్ దే హావ్ గాట్ ది కెపాసిటీ టు డిసైడ్ మెజర్.
1: కఠోపనిషత్తునందు శరీరం అనే రథములకు ఇంద్రియములు అశ్వముల వంటివి అని నిర్ణయించారు.
0: ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ ఫర్ ది చారియట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ హార్సెస్.
1: ఈ యొక్క ఇంద్రియములకు అశ్వములు అని పేరు పెట్టడంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ గివింగ్ ది నేమ్ ఆఫ్ హార్సెస్ ఫర్ ది
1: అశ్వము? అనగా నిరంతరము చలించేటువంటి స్వభావం కలిగినటువంటిది అశ్వం.
0: ద మీనింగ్ ఆఫ్ అశ్వము ఆర్ హార్స్ ఈస్ దట్ ఇట్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ గో ఆన్ మూవింగ్.
1: అందరికీ కూడాను తెలిసిన విషయమే, గుర్రము నిద్రించుచుండిన, మేల్కొని చుండిన, పరిగెత్తుచుండిన, నిలిచి ఉండిన, నిరంతరము తన యొక్క దేహం నందు ఏదో ఒక అంగమును కదిలిస్తూనే ఉంటుంటాడు.
0: ఎవరీ వన్ నోస్ దిస్ ఫ్యాక్ట్ దాట్ ఎ హార్స్ whether sleeping, standing, moving or lying down, always keeps one limb or the other
1: moving. తప్పితే కాలో, కాలు తప్పితే చెయ్యో, చెయ్యి తప్పితే ముక్కో, ముక్కు తప్పితే నోరో, ఏదో ఒకటి కదిలిస్తూనే ఉంటుంటాది.
0: Whether it is the leg, hand, ear or the head, it goes on moving.
1: చలన స్వభావం కలిగినటువంటిది కనుకనే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
0: As it constantly keeps moving, it has been given the name అశ్వము.
1: అదే విధంగానే మన వృక్షము చూస్తున్నాము, రావి వృక్షము.
0: వీఆర్ సీయింగ్ లెట్ అస్ జస్ట్ సే పీపుల్ ట్రీ.
1: అయితే అది గాలి లేకపోయినా కూడాను దాని ఆకులు ఎప్పుడూ ఆడుతూనే ఉంటుంటాయి.
0: ఈవెన్ వెన్ దెర్ ఇస్ నో బ్రీజ్ ఎంటైర్లీ ద లీవ్స్ విల్ బి మూవింగ్ ఇన్ సచ్ ఎ ట్రీ.
1: కనుకనే దానికి కూడాను అశ్వత్థ వృక్షము అని పేరు పెట్టారు.
0: దట్ ఈస్ ద రీజన్ దట్ ట్రీ ఈజ్ కాల్డ్ అశ్వత్థ వృక్షము.
1: ప్రాచీన రాజులందరూ కూడాను అశ్వమేధ యాగం అనేటువంటి దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి యాగమును కల్పేటువంటి వారు.
0: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ది కింగ్స్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఎ యాగ కాల్డ్ అశ్వమేధ యాగ.
1: అశ్వమేధ, దీని రెండు పదముల యొక్క అంతరాత్మను గుర్తించుకున్నప్పుడు ఇది అశ్వమేధం అంటే ఏమిటి అనేటువంటిది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది.
0: వెన్ యూ డివైడ్ దట్ వర్డ్ అశ్వమేధ ఇన్ టు అశ్వ అండ్ మేధ, యూ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్
1: మేధ. అనగా బుద్ధి.
0: మేధ రెఫర్స్ టు ఇంటెలిజెన్స్.
1: అశ్వమనగా చలించేటువంటి బుద్ధి.
0: అశ్వ రెఫర్స్ టు ది మూవింగ్, దట్ ఈస్
1: ఈ చలించేటువంటి బుద్ధికి సంబంధించినటువంటి ప్రతిబింబమే అశ్వం.
0: ఎ హార్స్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ అన్స్టడీ మైండ్, మూవింగ్ మైండ్.
1: ఈ అశ్వమేధ యాగమునందు ఈ అశ్వమును ఎవరు పట్టగలరో వారే ధీమంతులు అని పేరు.
0: It is said that in Ashwamedha Yaga, the one who can hold this Ashwa or horse and control it, he is considered to be a great hero.
1: Kascha dhiraha ani prashninchindi Bhagavad Gita. Evaru deenini pattetunti varu, evaru deenini anaga drokketunti varu, evaru deenini kontha varaku nigrahinchetunti varu, vare nijamaina dhirudu annadu.
0: Bhagavad Gita has declared that the one who can hold this horse, who can control it, who can keep it steady is the one who is a hero.
1: Kanukane mana indriyamulanu arikatti indriyamulanu swadhinam chesukunnatundi vyaktiye nijamaina dheemantudu aneetundi vishayam lopala bahyarthamga bhautikamainatundi jagattunandu ee ashwamunu evaru pattagalaro vaade dheemantudu atanitu ane yuddham chesetundi adhikaram unnadi aneetundi yokka prachina rajulu yokka ప్రభావమును నిరూపిస్తూ వచ్చారు.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ యాగ ఈస్ ద వన్ హూ కెన్ కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్, హూ కెన్ మేక్ దెమ్ స్టడీ ఈజ్ ఎ హీరో. సింబాలికలీ అండ్ ఎక్స్టర్నలీ ది హావ్ కంపేర్డ్ దిస్ టు ద వన్ హూ కెన్ హోల్డ్ ఎ హార్స్ ఈజ్ ఎ హీరో.
1: ఇక్కడ అంతరార్థము బాహ్యార్థము రెండింటి యొక్క అంతరార్థ బాహ్యార్థము యొక్క సమన్వయమే నిజమైనటువంటి యథార్థము.
0: ది ట్రూ మీనింగ్ లైస్ in harmonizing the inner meaning of Aswamedha and the external meaning of Aswamedha.
1: Kanaka ee naadu prati manavudu kudunu ee aswanni patti kattali.
0: Today therefore there is a need for everyone to make an effort to control this.
1: Appude nee dheerudu avutavu,
0: then only you become a hero.
1: ఎన్ని యాగములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని క్రతువులు, ఎన్ని గ్రంథములు, ఎన్ని విధమైనటువంటి యొక్క పారాయణములు చలిపినప్పటికీ దీనిని నిగ్రహించలేనిటువంటి యొక్క నిశ్శక్తుడు, ఇవన్నింటిని వ్యర్థం గావించినటువంటి వాడే.
0: ద పర్సన్ హూ ఈజ్ వీక్ అండ్ హూ కెనాట్ కంట్రోల్ ద మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్, వాట్ ఎవర్ టైప్ ఆఫ్ సాధనాస్ హీ అండర్టేక్స్, వాట్ ఎవర్ టైప్ ఆఫ్ యజ్ఞ హీ డస్, ఇట్ ఈస్ రియలీ యూజ్లెస్.
1: కనుక ఈ ఇంద్రియములకు మరొక అర్థం కూడా ఉంటుంది, అది మాత్రహ అనేటువంటి దానికి.
0: దేర్ ఈస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మాత్రహ సిగ్నిఫైయింగ్ ఇంద్రియాస్.
1: అనగా పరిమితమైనటువంటి నిర్ణయించేటువంటిది ఇంద్రియములు.
0: దిస్ సెన్స్ ఆర్గన్స్ కెన్ ఓన్లీ డిసైడ్ థింగ్స్ విచ్ ఆర్ సబ్జెక్ట్ టు లిమిటేషన్స్.
1: ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క పరిమితి మాత్రమే నిర్మించినాడు, నియమించినాడు భగవంతుడు.
0: God has prescribed certain limits for each sense organ.
1: కన్ను చూడగలదు గాని వినలేదు.
0: I can only see but it cannot hear.
1: నోరు మాట్లాడగలదే కానీ చూడలేదు.
0: Mouth can talk but cannot see.
1: ఇట్లా ఒక్కొక్క ఇంద్రియమునకు ఒక్కొక్క విధమైనటువంటి నిర్ణీతమైనటువంటి యొక్క నిబంధనను సలిపాడు.
0: God has prescribed certain specific functions for each of the sense organs.
1: దీనికి నియమించినటువంటి యొక్క నియమములను ఎవరు సక్రమంగా నడుచుకుందరో వారే భగవత్ ఆజ్ఞను పరిపాలించినటువంటి వారు అవుతారు.
0: ఓన్లీ దట్ పర్సన్ హ్యాస్ క్యారీడ్ అవుట్ ద కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హూ ఫాలోస్ అండ్ యూజ్ ఆఫ్ ది సెన్స్ ఆర్.
1: ఎవరు ఈ నియమం ఉల్లంఘించో వారు దీని యొక్క శిక్షకు గురి అవుతారు.
0: హూ ఎవర్ వయలేట్స్ ది స్పెసిఫిక్ ఫంక్షన్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ వుడ్ హావ్ వయలేటెడ్ ది కమాండ్.
1: ఇంద్రియమును దాని నిర్ణయానుసారంగా ఉపయోగించుకొని దానిని రక్షించుకోవడానికి ప్రయత్నించాలి.
0: Everyone should try to use these sense organs according to the functions for which they are prescribed and meant.
1: ఒక నిర్ణయాన్ని ఇచ్చారు.
0: For the nose, a particular function is given.
1: శ్వాస నిశ్వాసమును తీసుకొని ఆరోగ్యంను కాపాడుకోవటం.
0: It is meant for inhaling and exhaling and taking care of the health properly.
1: సుగంధ దుర్గంధములను నిర్ణయించి కేవలం సుగంధమును మాత్రమే స్వీకరించటము.
0: It also decide the fragrant smell or the dirty smell.
1: ఈ రకమైనటువంటి యొక్క నిర్ణీతమైనటువంటి యొక్క కర్మను ఆచరించడం నిమిత్తమే ఈ యొక్క నాసికాన్ని అందించాడు.
0: Nose has been given for this kind of specific purpose.
1: కానీ దురదృష్టవశాత్తు ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించి దీనితో పాటు నష్టం వేసుకోవటం ఈ ముక్కుతో.
0: Unfortunately, instead of using the nose only meant for the purpose of inhaling and exhaling,
1: దుర్గంధాన్ని పీల్చుకోవటము
0: is used for snuffing and
1: ఈ రకమైనటువంటి యొక్క విరుద్ధమైనటువంటి కర్మలు ఆచరింపచేయటం చేత ఈ యొక్క నిబంధించినటువంటి యొక్క నిబంధనను తాను ఉల్లంఘించినటువంటి వాడవుతున్నాడు.
0: When one takes a snuff through the nose, he has violated the code.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి దోషం ఒకటి, ఆరోగ్యాన్ని పెడమార్గం పట్టించినటువంటి దోషం మరొకటి. ఈ రెండు దోషములకు గురి కావటం చేతనే ఈ మానవుడు అనారోగ్యం చేత పీడింపబడుతున్నాడు.
0: అన్ అకౌంట్ ఆఫ్ వయలేటింగ్ ద కోడ్ లైడ్ డౌన్ బై గాడ్ అండ్ ఆల్సో అన్ అకౌంట్ ఆఫ్ స్పాయిలింగ్ హిజ్ ఓన్ హెల్త్ హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఈస్ గోయింగ్ టు సఫర్ ఫ్రమ్ వేరియస్.
1: అదే విధముగానే నాలుక,
0: ఇన్ ద సేమ్ వే ద టంగ్.
1: ఇది కేవలము ఆహారమును స్వీకరించి
0: it is meant for
1: aarogyamnu poshinchi
0: and taking care of health.
1: Aanandamaina vaarthala cheta itara manasulu ullasaparachi
0: and also enjoying himself and giving joy.
1: Nirumadramainatundi sambhashana cheta santoshaparachi,
0: talking sweetly and giving joy to others.
1: Tavalo undinatundi yokka swabhavamunu rahasyamulanu veluvarichadaniki taginatundi avakasamunu andinchi
0: it also gives an opportunity to express his own inner thoughts and inner feelings.
1: గూఢమై ఉండినటువంటి యొక్క తన యొక్క భావములను ఇతరులకు ఉచ్చరింపచేసే నిమిత్తమే అందించినటువంటిది ఈ జిహ్వ.
0: Tongue has been given to express the most hidden secret things of one's own heart to others so that others may know who he is.
1: ఈ రకమైనటువంటి యొక్క సర్మార్గమును అనుభవించి తత్కీర్తిని పొందే నిమిత్తమే అందించినటువంటి ఈ జిహ్వను ఈనాడు మనము దుర్వినియోగపరచుకుంటున్నాము.
0: Tongue which has been given in order to use properly for such good tasks has been misused these days.
1: Mattu padarthamu swikarinchatamu,
0: taking or taking in
1: maamsaanni bachinchatamu,
0: partaking non cigarette
1: bidilu chuttalu kaalchatamu,
0: smoking cigarettes and bidis,
1: paradushana cheyatamu,
0: criticizing others,
1: paranindalu salapatamu,
0: కామెంటింగ్ అడ్వర్స్లీ ఆన్ అదర్స్,
1: కఠినమైనటువంటి మాట చేత ఇతరుల యొక్క హృదయాన్ని నొప్పించటము,
0: హర్టింగ్ అదర్స్ ఫీలింగ్స్ బై యూజింగ్ క్రూయల్,
1: ఈ రకమైనటువంటి యొక్క విరుద్ధమైనటువంటి చర్యల చేత భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించటము.
0: బై ఫాలోయింగ్ దిస్ కాంట్రీ కోడ్ హీ హాస్ వయలేటెడ్ ది గాడ్స్ కమాండ్.
1: నిర్ణయాల్ని ధిక్కరించటము
0: అండ్ ఆల్సో గోయింగ్ అగెనిస్ట్.
1: ఈ కారణముల చేత అనేక రకములైనటువంటి బాధలను కూడాను మానవుడు అనుభవించవలసి వస్తుంది.
2: మ్యాన్ హ్యాస్ టు సఫర్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్యూజ్.
1: ఇదే విధముగానే ప్రతి అంగము కూడాను, ప్రతి ఇంద్రియము కూడాను తమ నిర్ణయానుసారంగా దానిని సక్రమమైన మార్గంలో అనుభవించటం చేతనే మానవుడు అత్యున్నత స్థాయిని అందుకోగలడు.
2: మ్యాన్ కెన్ రీచ్ ద మోస్ట్ ఎగ్జాల్టెడ్ స్టేట్ అండ్ ఎలివేటెడ్ స్టేట్ బై యూజింగ్ ది సెన్స్ ఆర్గన్స్ ప్రాపర్లీ.
1: ఇంద్రియములు ఉన్నవి కదా అని ఇష్టానుసారంగా దీనిని వినియోగించకూడదు.
2: Just because he is having sense organs, he cannot go on misusing them in any way. These are all
1: ఈ అశ్వములను ఏ విధమైనటువంటి దీనిలో ఈ రథమును నడపడానికి తగినటువంటి ఉపాయమును, తగినటువంటి యొక్క సాధనను మనం అనుభవించాలో దానికి తగినటువంటి రీతిగా మనం ఆచరించాలి.
2: దిస్ ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్. యు షుడ్ హావ్ ది ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ థింకింగ్ ఇన్ యూజింగ్ దెమ్ సో దట్ దే విల్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియంట్లీ.
1: బండి వెనుకల గుర్రము ముందు ఉంటుండాలి.
2: యు ఆర్ కీపింగ్ ది కార్ట్ బిఫోర్ ద హార్స్.
1: కానీ ఈనాడు మనము అశ్వములను వెనకలా బండిని ముందు పెడుతున్నాం.
2: ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ది హార్స్ ఇన్ ద ఫ్రంట్ అండ్ కార్ట్ బిహైండ్, యు ఆర్ కీపింగ్ ది కార్ట్.
1: దీనివల్ల అనేక విధములైనటువంటి ప్రమాదములు కూడా సంభవిస్తుంటాయి.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ వన్ ఫేసెస్ మెనీ డేంజర్స్.
1: అట్టుకాక ఇంద్రియములను గౌరవించాలని, ఇంద్రియములను ప్రేమించాలని, ఇంద్రియములను అనేక రకములైనటువంటి ఒక సత్కారం సల్పాలని మనం ఆశించి ఆ బండి లోపల ఇంద్రియ గుర్రములు కూర్చోబెడితే బండి ఏ రీతిగా కదలగలదు.
2: Suppose you want to just give a lot of respect, honor to the horse and keep the horse inside the cart, how can the cart move?
1: Manalo indriyamulanu kramakramena balaparchukuntu antarmukhamga danini anagadokkadaniki taginatvanti krushi cheyatam ledu.
2: While developing these sense organs, we are not making effort to introvert them.
1: Gurramulaku taginatvanti pani ivvaka దానిని అమితంగా మేత పెట్టి బలపెట్టడం చేత అది కూడాను కొంతవరకు చాలా ప్రమాదం కలుగుతుంది.
2: వితౌట్ గివింగ్ సఫిషియంట్ అండ్ ప్రాపర్ వర్క్ టు ద హార్సెస్, ఇఫ్ యు గో ఆన్ ఫీడింగ్ దెమ్, దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ ప్రాబ్లం టు యు.
1: ఈనాడు గుర్రములకు తగినటువంటి పని మనం పెట్టడం లేదు.
2: వీఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ వర్క్ టు ది హార్సెస్.
1: ఇష్టానుసారంగా కూడాను దానా పెట్టి దాన్ని బలపెట్టి అనేక రకములుగా కూడాను దానిని ఒక మదం ఎక్కేటటువంటి రీతిగా మనం పెంచుతున్నాం.
2: వీఆర్ ఫీడింగ్ దీస్ హార్సెస్ with unwanted extra stuff and making it very
1: kanukone ee gurramulu madamekki,
2: that is the reason why they are becoming
1: pedavargam patti,
2: they are going in the
1: yajamanunne pramadamulo munchutu undadi
2: and they are putting the master himself into difficult situations.
1: Kanuka mana indriyamulanu భగవంతుడు ఇచ్చినటువంటి నిర్ణయానుసారంగా దాన్ని సద్వినియోగంగా అనుభవించాలి.
2: వీ హ్యావ్ టు ఎంజాయ్ ది సెన్స్ ఆర్గన్స్ అకార్డింగ్ టు ది డిక్టేట్స్ అండ్ ది డెసిషన్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: ఈ విధమైనటువంటి యొక్క సరైన మార్గంలో వినియోగించకుండా ఉన్నప్పుడే ఇది అనేక రకమైనటువంటి అశాంతికి గురి అవుతున్నాం.
2: ఇఫ్ యూ డు నాట్ యూజ్ ది సెన్స్ ఆర్గన్స్ ఇన్ ద ప్రాపర్ వే, యూ ఎక్స్పీరియన్స్ ఎ లాట్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: ప్రపంచంలో అనేక మందికి తెలుసును.
2: Many people know this.
1: ఒకరికి ఒక భార్య ఉంటేనే ఆ సంసారం చాలా చీకాగ్గా ఉంటుంటది.
2: ఈవెన్ ఇఫ్ వన్ హ్యాస్ ఓన్లీ వన్ వైఫ్ ద ఫ్యామిలీ మే బి ఫేసింగ్ మెనీ.
1: ఇద్దరు భార్యలు ఉంటుంటే ఇంకా చెప్పనక్కరలేదు.
2: ఈ వన్ హ్యాస్ టూ వైఫ్స్, వెల్ వన్ కెనాట్ డిస్క్రైబ్ అట్ ఆల్.
1: ఉత్తాన పాదులకు ఇద్దరు భార్యలు.
2: కింగ్ ఉత్తాన పాద హ్యాస్ టూ వైఫ్స్.
1: కనుకనే ఇక్కడ అనేక రకములైనటువంటి యొక్క భిన్న అభిప్రాయములు ఆవిర్భవించి కన్న కొడుకునైనటువంటి యొక్క ధ్రువుణ్ణి కూడాను కారణులకు పంపవలసి వచ్చింది.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ దీస్ టూ వైఫ్స్, కింగ్ ఉత్తాన పాద హ్యాడ్ టు సెండ్ ధ్రువ హింసెల్ఫ్ టు ది ఫారెస్ట్.
1: దశరథునకు ముగ్గురు భార్యలు.
2: దశరథ హ్యాడ్ త్రీ వైఫ్స్.
1: ఇతను కూడాను ఈ భిన్నాభిప్రాయముల చేత భార్యను సమత్వంగా వహించడానికి లేక వారిని సరైనటువంటి స్థితిలో ఉంచడానికి సాధ్యము కాకపోవటం చేత, భార్యను సంతోష పెట్టాలనేటువంటి ఉద్దేశం చేత కన్న కుమారుడైనటువంటి యొక్క శ్రీరాముని అడవికి పంపి కాయమును కోల్పోయాడు.
2: అన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ద వైఫ్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ హిస్ ల్యాక్ ఆఫ్ కెపాసిటీ టు కీప్ దెమ్ ఆల్ హ్యాపీ అండ్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ దెమ్ హీ హ్యాడ్ టు సెండ్ హిజ్ ఓన్ డియర్ సన్ రామా టు ఫారెస్ట్ అండ్
1: ఒకరిద్దరు ఉండినటువంటి భార్యలకే ఇన్ని విధమైనటువంటి ప్రమాదం సంభవిస్తుంటే పది మంది భార్యలు ఉన్నటువంటి వారికి ఎంత ప్రమాదం గురి అవుతారు యోచన చేయండి.
2: ఇఫ్ టూ ఆర్ వన్ వైఫ్ ఇట్ సెల్ఫ్ కెన్ క్రియేట్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఫర్ వన్, ఇఫ్ వన్ హ్యాస్ 10 వైఫ్స్ యు కెన్ ఇమాజిన్ హౌ మెనీ ప్రాబ్లమ్స్ వన్ వుడ్
1: ఫేస్. ఈ మనస్సు అనేటువంటి మహాపురుషులకు పది మంది భార్యలు.
2: ఫర్ దిస్ మ్యాన్ కాల్డ్ మైండ్ దేర్ ఆర్ 10 వైఫ్స్.
1: అవే దశేంద్రియములు.
2: అండ్ దోస్ ఆర్ ది 10 సెన్స్ ఆర్గన్స్.
1: ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క దారిని ఆశిస్తుంటారు.
2: వన్ సెన్స్ ఆర్గన్ గోస్ ఆన్ డిజైరింగ్ వన్ ఆబ్జెక్ట్.
1: ఒక ఇంద్రియము నేను మసాలా వాసన వస్తుంది, అది మసాలా దోశ కావాలంటుంది ముక్కు.
2: వన్ సెన్స్ ఆర్గన్ డిమాండ్స్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ మసాలా దోశ. దేర్ ఇస్ ఎ వెరీ
1: నేను సుస్వరాన్ని వినాలే, మంచి రేడియో పెట్టమని ఒక చెవులు అంటున్నాయి.
2: ద ఇయర్ కమాండ్స్ దాట్ ఇట్ వుడ్ లైక్ టు లిజన్ మెలోడియస్ మ్యూజిక్. ఆస్క్ హిమ్ టు కీప్ రేడియో ఆన్.
1: నేనేదో కొత్తగా వచ్చిందట సినిమా, ఆ దానిని చూడాలని కనులు ఆశిస్తున్నాయి.
2: The eyes desire to go for a new cinema which is
1: ee vidhanga okkoka indriyam okkoka danni aashistu pothunnayi.
2: In this fashion each sense organ goes on
1: anni oke paryayam okkoka indriyam aashinchinappudu ee yajamanudu dani aashanu ee reetiga teerchagaladu.
2: How can this master satisfy so many demands placed by these sense organs?
1: Ee vidhanga aa yokka indriyamulu yokka vaanchanalu teerchaleka మనస్సు అనేక రకమైనటువంటి రీతిగా కుమిలిపోతుంటాది.
2: నాట్ బీయింగ్ ఏబుల్ టు సాటిస్ఫై ది డిమాండ్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ మైండ్ ఈజ్ కాన్స్టెంట్లీ అండర్
1: ఇంతమంది పత్నీలు కలిగినటువంటి ఈ మనస్సు అనే యజమానుడికి శాంతి ఎక్కడ నుంచి వస్తుంది?
2: హౌ కెన్ దిస్ మైండ్ విత్ 10 వైఫ్స్ హ్యావ్
1: శాంతి? అత్యంత దూరంగా ఉంటాది.
2: పీస్ ఈజ్ రాదర్ డిస్టెంట్.
1: కారణము ఈ యొక్క ఇంద్రియముల యొక్క వాంఛనను నెరవేర్చడం చాలా కష్టం.
2: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ రాదర్ డిఫికల్ట్ టు సాటిస్ఫై ది డిమాండ్స్ ఆఫ్ దిస్ సెన్స్ ఆర్గన్స్.
1: కనుక ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని మనం సరైనటువంటి రీతిలో అదుపులో పెట్టినప్పుడే తాను తన పరిసరం వారు కూడాను ఆనందాన్ని అనుభవించగలరు.
2: ఈ వన్ కెన్ ఎక్సర్సైజ్ ప్రాపర్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్ హీ వుడ్ బి హ్యాపీ అండ్ హిస్ నియర్ వన్స్ అండ్ డియర్ వన్స్ ఆల్సో.
1: ఈ ఇంద్రియములను సమన్వయపరిచేటువంటి మార్గము కూడాను ఒక మార్గం ఉంటున్నది.
2: దేర్ ఈజ్ ఎ పర్టికులర్ మెథడ్ ఆఫ్ హార్మోనైజింగ్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
1: మంచిదిద్దరు రెండింటినీ సమర్థంగా భావించి ఆనందంగా కాలములు గడిపేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటున్నారు.
2: దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ పీపుల్ హూ కెన్ కన్సిడర్ జాయ్ అండ్ సారో విత్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్ లివ్ ఎ హ్యాపీ లైఫ్.
1: ఇది ఏ విధంగా అంటే
2: యూ మే ఆస్క్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
1: తుకారాం ఉండేటువంటి వాడు.
2: There was Tukaram.
1: అతను పరమ భక్తుడు.
2: He was a great devotee.
1: కానీ అతను గృహస్థుడు.
2: He was a family man.
1: అతని భార్య మహా గయ్యాళి.
2: His wife was rather troublesome lady.
1: కానీ అయినప్పటికీ ఆమె మనసును సరైన రీతిలో సమన్వయపరచుకుని తాను ప్రవర్తించడానికి తగిన కృషి చేసేటువంటి వాడు.
2: He was always making efforts in order to keep her happy and conduct himself in
1: maataku maata yetuku yetuku jariginappude adi oka pedda pramadanga roopanduthundi.
2: When you return word for word and tit for tat it lends
1: annintini kunu samarthinchukoni samarthinchukoni shaantanga kaalam gadipetunte vaadu ee oka Tukaram.
2: He used to adjust himself and live a peaceful life.
1: Ee vidhanga ante athaniki oka ardhekara bhoomi undetundi.
2: He had half an acre of land.
1: ఏదో కుటుంబ పోషణ నిమిత్తమై తాను దానిని సాగు చేస్తూ ఉండేటువంటి వాడు.
2: ఫార్ టేకింగ్ కేర్ ఆఫ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ యూస్ టు కల్టివేట్.
1: ఇరుగు పొరుగు వారి యొక్క ప్రోద్బలం చేత తన అర ఎకరా భూమి లోపల కూడాను చెరుకు పండించడానికి ప్రయత్నించాడు.
2: ఎన్కరేజ్డ్ బై ది నైబర్స్ హీ వాంటెడ్ టు రేజ్ షుగర్ కేన్ క్రాప్ ఆన్ దట్ ఫీల్డ్.
1: కానీ ఏదో రీతిగా పండించాడు పాపం.
2: హీ సక్సీడెడ్ ఇన్ దట్.
1: తుకారాం యొక్క బలహీనత అందరూ గుర్తించినటువంటి వారు కనుక అది పూర్తి పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికి అటుపోయేవాడు ఒక చెరుకును కొట్టుకొని తింటాం, ఇటుపోయేవాడు ఒక చెరుకును కొట్టుకొని తింటాం, ఈ విధంగా బాటసారులకు అది ఆహారంగా నిర్ణయింపబడింది.
2: యాజ్ ఆల్ ది పీపుల్ ఇన్ ది విలేజ్ అండ్ నైబర్హుడ్ న్యూ వాట్ టైప్ ఆఫ్ నేచర్ తుకారాం హ్యాడ్, ఎవ్రీ వాకర్ బాయ్ వుడ్ పికప్ వన్ షుగర్ కేన్ అండ్ ఈట్ ఇట్ అప్.
1: కడపటికి ఏదో ఉన్న దానిని తీసుకుని ఇంటికి తీసుకురావాలని ఒక బండి కట్టుకుని ఆ చెరుకు తోటకు వెళ్లాడు.
2: ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ దాట్ షుగర్ కేన్ ఇస్ లాస్ట్ హీ ఫైనలీ డిసైడెడ్ వాట్ ఎవర్
1: మోపు కట్టుకున్నాడు ఆ కొంత చెరుకును.
2: హీ టైడ్ ది షుగర్ కేన్ అండ్ హీ వాంటెడ్ టు గెట్ ఇట్ ఇన్.
1: ఇంటికి వస్తున్నాడు బండిలో.
2: హీ వాస్ బ్రింగింగ్ ఇట్ ఇన్ ఎ కార్.
1: దారిలో అడ్డం వచ్చినటువంటి పిల్లలందరూ కూడా తాత నాకు ఒక చెరుకు, తాత నాకు ఒక చెరుకు అని అందరూ అడుగుతూ వచ్చారు.
2: అండ్ ఆన్ ద వే సో మెనీ కిడ్స్ యూస్ టు గో అండ్ ఆస్క్ గ్రాండ్
1: పాభావము.
2: హీస్ నేచర్ వాస్ వెరీ జనరస్ నేచర్.
1: అటువంటి త్యాగభావం కలగటం చేత అడిగిన వారికి ఇస్తూ వచ్చాడు.
2: యాజ్ హీ హాడ్ ఎ జనరస్ నేచర్ హీ బిగాన్ గివింగ్ వన్ పీస్.
1: ఇంటికి చేరేటప్పటికి ఒక్క చెరుకు మాత్రమే మిగిలింది.
2: బై ది టైమ్ హీ రీచ్డ్ హోమ్ ఓన్లీ వన్ పీస్ ఆఫ్ షుగర్ కేన్ వాజ్ లెఫ్ట్.
1: బండి వచ్చింది, చూచింది భార్య.
2: వైఫ్ సా ద కార్ట్.
1: ఏమిటిది, ఒక్క చెరుకుని తీసుకుని వచ్చావా? సంసారం ఏ రీతిగా నీవు పోషించాలని యోచన చేస్తున్నావు?
2: వాట్ ఈస్ దిస్? యు ఆర్ బ్రింగింగ్ ఓన్లీ వన్.
1: ఆరు బిడ్డలను పోషించలేనటువంటి యోగ్యత ఉండేటప్పుడు నీవెందుకు పెండాడాలి?
2: ఇఫ్ యూ కెనాట్ ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్ సస్టెనెన్స్ ఫర్ ది ఫ్యామిలీ, వై డిడ్ యు మ్యారీ?
1: ఈ విధంగా సర్వమును త్యాగం చేస్తుంటే, పరలోక త్యాగం చేస్తుంటే స్వవిషయం ఏమైపోతుంది?
2: ఇఫ్ యూ గో ఆన్ సాక్రిఫైసింగ్ లైక్ దిస్ టు అదర్స్, హౌ కెన్ ద ఫ్యామిలీ బి క్యారీడ్ ఆన్?
1: అని కోపంతో నానా మాటలు మాట్లాడి ఆ బండిలో ఉండినటువంటి చెరుకును తీసుకుని కొట్టింది భర్తను.
2: She used all this abusive language against Tukaram, took hold of the sugar cane spin and bit Tukaram with it.
1: Aa charaku rendu mukkalai kinda padi oka mukka aa bhari chetulo nilchindi.
2: That sugar cane piece was broken into two pieces, one fell down, the other piece was in the
1: Tukaram cha aanandinchadu.
2: Tukaram was so happy with it.
1: బండిలో నుంచి నేను వచ్చేంతటి వరకు కూడా నేను చాలా సమస్యలతో వచ్చాను, ఈనాడు నా సమస్య తీరింది అని.
2: While coming with the cart, I had number of problems in my mind. And today, all the problems
1: నా సమస్య అంటే ఒక చెరుకును తీసుకుపోతున్నాను, ఇద్దరు బిడ్డలున్నారు, ఒక భార్య ఉంది, దీనిని ఏ రీతిగా నేను పంచాలి అని యోచిస్తూ వచ్చాను.
2: When I was getting one piece of sugar cane, I was wondering, how can I distribute between my wife and two children?
1: నా యొక్క సమస్య నీవే పరిహారం చేశావన్నాడు.
2: You have solved my problem.
1: ఏమిటంటే కింద పడిపోయిన రెండు తుండు, ఒకటి ఒక బిడ్డకు, ఒకటి ఒక్కొడుకు, చేతిలో ఉన్నది ఆ భార్యకు, సరిపోయింది, నా సమస్య తీరిపోయింది అన్నాడు.
2: The piece that was left in the hand of wife was my wife, and two pieces which fell down are meant for two children. My problem is solved.
1: ఈ విధంగా కూడాను ఇంద్రియముల యొక్క ప్రభావము తనపైన ఎంతవరకు కూడాను బలవత్తపరిచినప్పటికీ సమన్వయం గావించుకునేటువంటి చిత్తము కొంతమంది మహనీయులకు మాత్రమే ఉంటాది.
2: సమ్ గ్రేట్ సోల్స్ హ్యావ్ ది కెపాసిటీ టు బేర్ అండ్ అడ్జస్ట్ అండ్ కంట్రోల్ దర్ సెల్ఫ్.
1: ఇది కేవలం భక్తి శక్తులతో మాత్రమే ఇది లభ్యమవుతుంది.
2: దిస్ ఇస్ పాసిబుల్ టు అక్వైర్ ఓన్లీ త్రూ డివోషన్.
1: కనుక ఇంద్రియములను నిగ్రహించుకోవటం ఎవరి చేత కాదని నిరుత్సాహపడనక్కరలేదు.
2: వన్ నీడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్ దట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు కంట్రోల్.
1: పవిత్రమైన భక్తి ప్రపత్తుల చేత ఇంద్రియములను స్వాధీనపరచుకోవచ్చు.
2: త్రూ డివోషన్ అండ్ సరెండర్ వన్ కెన్ కంట్రోల్ సెన్స్ ఆర్గన్స్.
1: ఇంకొకటి, విరుద్ధమైన భార్య వల్ల కూడాను తాను ఈ విధమైనటువంటి సమన్వయాన్ని తాను సలుపుతూ వచ్చాడు కబీర్.
2: కబీర్ ఈజ్ అనదర్ ఇన్స్టెన్స్ ఆఫ్ హౌ హీ మేనేజ్ హిజ్ వైఫ్ వెన్ షీ వాజ్ వెరీ హాస్టైల్ టు హిమ్.
1: తుకారాం ఆ విధంగా చేసినప్పుడు కబీర్ ఇంకొక రీతిగా చేస్తూ వచ్చాడు.
2: తుకారాం ఫాలోడ్ ఏ డిఫరెంట్ పాత్ కంపేర్డ్ టు
1: అతని భార్య. అతని అడుగుజాడలు నడిచేటువంటిది పాపం. మహాసాధ్యమణి
2: వైఫ్ ఆఫ్ కబీర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఒబిడియంట్.
1: భర్త అభిష్టమే తన అభిష్టము.
2: షీ ఆల్వేస్
1: తనది ప్రత్యేకమైనటువంటి ఒక వాంఛ లేదు.
2: షీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ హర్ ఓన్ డిజైర్ అట్ ఆల్.
1: ఏ ఆజ్ఞను నియమించినా దానిని శిరసా వహించి ఆచరించేటువంటిది.
2: హీ వుడ్ ఇంప్లిసిట్లీ ఒబే వాట్ ఎవర్ కబీర్ వాంటెడ్ హర్ టు డూ.
1: ఒకనాడు కబీర్ నేస్తూ ఉన్నాడు, రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామ స్మరణ చేస్తూ.
2: కబీర్ వాజ్ వీవింగ్ ఎ క్లోత్ అనే పర్టికులర్ డే రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ రామ్ రామ్ రామ్.
1: పట్ట పగలు 12 గంటలు.
2: ఇట్ వాజ్ 12 o'clock ఇన్ ది డే.
1: ఏమే లోపలున్నావా అని పిలిచాడు.
2: తుకారాం కాల్డ్ హిస్ వైఫ్. వెల్ ఆర్ యూ అవైలబుల్ ఇన్ ద హౌస్?
1: పరిగెత్తి వచ్చింది పాపం.
2: షీ కేమ్ రన్నింగ్.
1: ఇక్కడ నూలు పోగు తెగింది, దీపం నటించుకుని రా అన్నాడు.
2: He said that here the one thread is broken. Light a lamp and get it, he said.
1: Vellindi deepam antinchukoni vachindi.
2: She lit the lamp and brought it.
1: Dagare dette inka voddu akkarane teesukoni po annadu.
2: When she brought the lamp near her, he said, no, there is no need, take it back. She took it back.
1: ఏ ఒక్క జవాబు తాను చెప్పలేదు. ఏమిటి పట్టపగులే, కండు కనిపించలేదా, దారం తెగింది చెప్పటం లేదా, దీపం వచ్చిన తర్వాత తిరిగి తీసుకుని పోవటం చెప్పటమా, ఏం పని లేదా నాకు అని భార్య భర్తతో ఏమాత్రం వాదించలేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ దట్ ఇట్ వాజ్ అ డే దేర్ వాజ్ నో నీడ్ ఫర్ బ్రింగింగ్ ఇట్, షీ డిడ్ నాట్ ఆన్సర్ బ్యాక్. Kabir at all, she implicitly obeyed him.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క భర్తకు సహకారంగా ఉండేటువంటి భార్య వల్ల తాను భగవద్భక్తిని కూడా పెంచుకుంటూ భగవంతునికి మంచి థ్యాంక్స్ చెప్పాడు పాప.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ ఎ గుడ్ నైస్ అండ్ ఒబీడియంట్ వైఫ్ తుకారాం కబీర్ డెవలప్డ్ డివోషన్ అండ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు ద లార్డ్.
1: ఒకవైపున తుకారాం విరుద్ధమైనటువంటి భార్యతో పవిత్రమైన మార్గాన్ని అందుకున్నాడు.
2: ఆన్ ద వన్ సైడ్ తుకారాం విత్ ఎ హాస్టైల్ వైఫ్
1: భార్యతో పవిత్రమైన స్థితిని పొందాడు.
2: కబీర్ విత్ ఎ సేక్రెడ్ డివోటెడ్ వైఫ్ హీ ఆల్సో రీచ్డ్ ది హైట్స్ ఆఫ్
1: కనుక మన వాతావరణం దీనికి ఏమాత్రం కూడా అడ్డు రాదు. మనలో ఉండేటువంటి భావచిత్తము పరిశుద్ధంగా ఉండాలి.
2: Therefore, the environment cannot become an obstacle. It is only the purity of the mind and determination which are necessary.
1: Kanuka manu baita vatavaranam e maatramu manu paatincharadu.
2: Do not criticize the external environment as an obstacle at all.
1: Ee yokka bhava chittamu, ee yokka pavitramainatundi bhavamu parishuddhamainatundi samanvayam kavinchukovali.
2: Make your own feelings sacred and purify your heart.
1: English lopala meeku telisinatundi vare Einstein.
2: You know Einstein.
1: ఇతను మహావిజ్ఞాని.
2: He was a great scientist.
1: కానీ అతనికి ఒక మూర్ఖురాలైనటువంటి భార్య.
2: He had a very stupid wife.
1: ఆమె విద్యావంతురాలు కాదు.
2: She was not an educated lady.
1: కాకుండా పోయినంత మాత్రం ఏమి బాధలేదు. కానీ మొరట మనిషి.
2: Not necessary to be educated, but she was rather crude type.
1: ఈ యొక్క ఐన్స్టీన్ నిరంతరము ఏదో ఒక యోచనలో మునిగి ఉండేటువంటి వాడు.
2: ఐన్స్టీన్ వాజ్ ఆల్వేస్ అబ్జర్వ్డ్ ఇన్ సమ్
1: విచారణ విచారణ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ దీంట్లోనే తన కాలం అంతా కూడా గడిపేటువంటి వాడు.
2: హీ వాజ్ ఇన్వెస్టింగ్ హిస్ ఎంటైర్ టైమ్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ రీసెర్చ్.
1: సకాలానికి భోజనానికి లోపల పోయి వెళ్లేటువంటి వాడు కాదు.
2: హీ వాజ్ నాట్ గోయింగ్ ఈవెన్ ఫర్ హిస్ లంచ్.
1: ఏ టీ కాఫీ కూడాను భార్య అనేక పర్యాయములు వచ్చి పిలిచిన తర్వాతనే లోపల వెళ్లేటువంటి వాడు.
2: ఓన్లీ ఆఫ్టర్ వైఫ్ కాల్స్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ హీ గో ఈవెన్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ.
1: ఈ విధంగా చేస్తున్నంత వరకు కూడాను భార్యకు విసుగెత్తింది.
2: ది వైఫ్ వాజ్ రాదర్ డిస్గస్టెడ్.
1: సకాలానికి ఇంటికి రాడు, సకాలానికి భోజనం చేయడు, సకాలానికి టీ తాగడు, అతని కోసం నేను కాచుకోవాలి, ఏమిటి ఈ అవస్థ అని అనేక రకములుగా తాను నిరంతరం కూడా బుర్రు బుర్రు అనేటువంటిదిగా కోపం చేస్తుండేటువంటిది.
2: హర్ కంప్లైంట్ వాస్ దట్ హీ డజంట్ కమ్ ఇన్ ప్రాపర్ టైమ్ ఫర్ ఫుడ్ ఫర్ టీ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. హీ వాజ్ ఎ బిగ్ న్యూసెన్స్ అండ్ షీ వుడ్ నాట్ బి ఏబుల్ టు టేక్ హర్ ఫుడ్ వాట్ ఎవర్ షీ వాంటెడ్.
1: ఒకనాడు పాపం ఆమెకు చాలా ఆకలి వేసింది.
2: షీ వాజ్ రాదర్ హంగ్రీ అనే పర్టికులర్
1: టట్టలో ప్లేట్ తప్పే ప్లేట్ లోపలంతా కూడా వంట వడ్డించింది.
2: She served all the dishes in a plate.
1: Table దగ్గర కూర్చుంది, రండి రండి రండి అని పిలిచింది పాపం అనేక పర్యాయములు.
2: She sat near the table and requested her husband to join for lunch a number of times.
1: కానీ అతను వినిపించుకోలేదు.
2: He was not caring for her.
1: ఆ టేబుల్ పైన వాటర్ జగ్ ఉంటున్నది.
2: She had a water jug on the table.
1: కోపంతో పరిగెత్తింది ఆ వాటర్ జగ్ అతని తలపై నీళ్లు పోసింది.
2: She took the water jug with a lot of anger and poured on the head of Einstein.
1: అప్పుడు ఈ ఐన్స్టీన్ చాలా నవ్వుతూ, ఆహా, నిత్యము ఉరుములు మెరుపులు మాత్రమే ఉండేటువంటిది, ఈనాడు కుంభవర్షం కూర్చింది నా తలపై అన్నాడు.
2: Einstein, without becoming angry, with a smile he said, "Every day there used to be thunder and lightning only, but today there is a very heavy downpour on my head."
1: అనగా ఎంత సమన్వయం గావించుకున్నాడు చూ.
2: You can imagine.
1: ఆ భార్య ఆ జగ్గుతో నీరు తలపైన పోస్తే జగ్గును తీసి కొట్టేటువంటి వారు ఈ కాలం పురుషులు. కానీ దానికి తాను పూనుకోలేదు.
2: వాట్ ఏ నైస్ పర్సన్, హౌ హీ కుడ్ ఈజీలీ హార్మోనైజ్ అండ్ కీప్ హిమ్సెల్ఫ్ హ్యాపీ. టుడే
1: అది ఏ ఇంద్రియ నిగ్రహం,
2: దాట్ ఈస్ కంట్రోల్ ఆఫ్ సెన్స్.
1: ఇది ఒక తపస్సుగా భావించుకుంటూ వచ్చారు పూర్వీకులు.
2: ది ఏన్షియంట్ వన్స్ కన్సిడర్ సెన్స్ కంట్రోల్ యాజ్ ఎ పెనన్స్.
1: థామస్ అని ఒక క్రిస్టియన్ మత ప్రబోధకుడు ఉండేటువంటి వాడు.
2: దేర్ వాస్ ఎ ప్రీచర్, క్రిస్టియన్ ప్రీచర్ బై నేమ్ థామస్. థామస్
1: అతను ప్రతి పల్లెకు వెళ్లి ఆ మతమును ప్రబోధం సెలుపుతూ ఉండేటువంటి వాడు.
2: హీ యూస్ టు గో టు డిఫరెంట్ విలేజెస్ అండ్ అండర్టేక్ ప్రీచింగ్.
1: ఒకనాడు ఒక గుర్రబండి ఎక్కి ఒక పల్లెకు వెళుతూ ఉన్నాడు.
2: ఆన్ వన్ పర్టికులర్ డే హీ వాస్ ట్రావెలింగ్ ఆన్
1: మధ్య మార్గంలో ఒక లెవెల్ క్రాస్ అడ్డం వచ్చింది.
2: There was a level crossing on the way.
1: గుర్రం చక్కగా పరిగెత్తుతుండాలి, దాని ఏమాత్రం నడవకపోలేదు.
2: The horse was running all right.
1: కానీ ఆ లెవెల్ క్రాస్ దగ్గరికి వచ్చేటప్పటికే ఈ గుర్రపు యజమాని కర్ర తీసుకుని దాన్ని అధికంగా కొడుతూ వచ్చాడు.
2: ది హార్స్ డ్రైవర్ బిగాన్ బీటింగ్ ది హార్స్ ది మూమెంట్ ది హార్స్ అప్రోచ్ నియర్
1: మత ప్రబోధకుడు కనుక జీసస్ యొక్క ప్రభావము కరుణయే అతని ప్రధానమైనటువంటి ప్రచారమని విశ్వసించినటువంటి వాడు కనుక అయ్యా చక్కగా నడుస్తున్నటువంటి గుర్రంను ఎందుకింత బాధ పెడుతున్నావు అని అడిగాడు ఆ జట్కా వాణ్ణి.
2: యాజ్ హీ వాజ్ ఎ ప్రీచర్ ఫర్మ్లీ బిలీవ్డ్ ఇన్ ది కైండ్నెస్ అండ్ కంపాషన్ టాట్ బై జీసస్ హీ ఆస్క్డ్ ది డ్రైవర్ వై ఆర్ యూ బీటింగ్ దిస్ హార్స్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆల్ రైట్.
1: అప్పుడు జట్కా వాడు చెప్తున్నాడు, సార్ ఈ లెవెల్ క్రాసింగ్ ప్రక్కలోపల తెల్లగా కొన్ని రాళ్లు పాతి పెట్టారు.
2: హీ బిగాన్ ఆన్సరింగ్ ది ప్రీచర్, వెల్ సార్ నియర్ ది రైల్వే క్రాసింగ్ దేర్ ఆర్
1: ఈ తెల్ల రాళ్లు చూసేటప్పటికి ఇది భయపడుతుండాలి.
2: ది మూమెంట్ ది హార్స్ సీస్ దీస్ వైట్ స్టోన్స్ ఇట్ ఈస్ గెటింగ్ ఫ్రైటెన్డ్.
1: ఆ భయం కంటే ఎక్కువ భయం నా యొక్క కొరడ దెబ్బలకి పెట్టితే ఆ భయం మాని ఈ భయంలో తను ప్రవేశిస్తుంది.
2: In order that the I frighten the horse by beating it more fervently, I
1: ఆ భయాన్ని తప్పించే నిమిత్తమే ఈ భయం నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నాడు.
2: I am creating such fright in the horse in order that it may not, its fright about the stones may be less compared to the beating.
1: అప్పుడు చామర్స్ యోచన చేశాడు, మనసును ఏ విధంగా మరల్చాలి అనేటువంటిది ఒక జట్కా వాణి వల్ల నేను తెలుసుకున్నానన్నాడు.
2: This Chalmers began thinking that I have learned how to control the mind and change
1: ఒక మనసు అనగా ఒక ఇంద్రియము ఒక విషయం పైన పరిగెత్తున్నప్పుడు ఆ విషయం నుంచి కూడా తప్పించి ఇంకొక విషయం పైన మరల్చి పరిగెత్తడానికి దానికి తగిన శిక్షణ ఇవ్వాలి.
2: If you want to divert sense organ from one direction to another direction, give it proper punishment or training.
1: ఇది అనేక పిచ్చి మార్గంలో ప్రవేశిస్తుంటుంది.
2: ఇట్ గోస్ ఇన్ రాదర్ రాంగ్ వేస్.
1: దానికి విరుద్ధమైనటువంటి దానికంటే ఇంకా అధికమైన దీన్ని మనం నిరూపించి చేసినప్పుడు అది దాని మార్గమును వదిలి సరైన మార్గంలో ప్రవేశిస్తుంది.
2: ఇఫ్ యూ వాంట్ టు డైవర్ట్ ఇట్ ఆన్ ద రైట్ పాత్ యూ హావ్ టు పుట్ ఇట్ అండర్ ప్రెషర్ అండ్ సీ
1: దొంగ పశువే ఉంటుందని అనుకోండి.
2: దేర్ ఈస్ ఏ పర్టికులర్ థీఫ్.
1: అది ఏదో పంటలో పడి మేల్చడానికి పోతుంటుంది.
2: అండ్ వన్ animal which is
1: antakante manchi gaddini manamu pachchi gaddini mani intilo veste aa pantake podadi adi inti daggine undi vestundi.
2: In order to control an animal from going grazing to the wrong fields
1: taru aashinchina danikante uttamainatundi danini manam pravesha pettinappudu aa aashanu nirashaga chesukoni uttamaina margamlo praveshistundi. Manasulu kudanu indriyamulu kudanu pasuvulu ani cheptu vacharu.
2: The sense organs are also described as animals.
1: Endukosam pashu ani chepparu?
2: Why is it called an animal?
1: Pashyatiti pashu ani diniki antarartham.
2: The inner meaning of it always goes
1: baita drushti kaligineetundi pashu lo drushti kaligineetundi vaadu pashupati annaru.
2: The animal always will have an external vision, it doesn't get introverted.
1: Manavudu pashupati kavali kani pashu kaakudu.
2: The master of this animals will always have
1: you master kavali kani slave kaakudu.
2: You should become the master, not the slave.
1: Neevu indriyaniki neevu baanisaipoyinappudu neevu slave avutavu.
2: If you become slave of sense organs,
1: indriyaniki neevu master kavali.
2: You should become a master of your senses.
1: Kanuka nee master e manavudu.
2: Man is a master.
1: Kanuka itti master ayinatundi manavudu kevalam indriyaniki vashamaipoyi బానిసగా జీవిస్తూ వస్తున్నాడు.
2: మ్యాన్ హూ మస్ట్ బి ది మాస్టర్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈజ్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ లివింగ్ ఎ పిటియబుల్ లైఫ్.
1: ఈ ఇంద్రియములను సక్రమమైన మార్గంలో పెట్టుకోవడానికి అనేక రకమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ వేస్ టు పుట్ ది సెన్స్ ఆర్గన్స్ ఇన్ ద ప్రాపర్ పాత్.
1: దీనికి ఇష్టం వచ్చినటువంటివన్నీ కూడా అందించడానికి ప్రయత్నించకూడదు.
2: డూ నాట్ గో ఆన్ ఆఫరింగ్ వాట్ ఎవర్ ది డిజైర్.
1: ఈ ఇంద్రియముల యొక్క భోగం ఎక్కడి నుంచి పుట్టింది అని ఒక చిక్కని విచారణ చేయాలి.
2: You have to just think as to what is the
1: ivi dukham nunchine puttai.
2: All these sense organs are born out of
1: deeni puttukustanam ettido deeni prabhavam kudanu atti vare untai.
2: They are born out of sorrow and their impact is also sorrow.
1: Kanukane ivi andinchetundi anta kudanu manam tatkalikanga bhogamulu bhagyamulu aanandamulu anukuntam kani idi poorthi dukhanni andistunnai.
2: Whatever these sense organs give you a temporary joy but permanent sorrow and sadness.
1: Deeni vaanchalu chanamulo purtai chanamulo adugutai.
2: These desires spring in a moment and get
1: aatyantamulu rendu kudanu chanamulone aavaristai.
2: Within a moment there is beginning, within a moment there is an end.
1: Ee naadu nenu laddu tinali ani oka aasha puttindi.
2: You get a desire that you would like to eat
1: laddu. Aa puttina chame rendu laddu tinnavu.
2: యూ ఏట్ లడ్డు,
1: రెండు లడ్డు తినేటప్పటికి విసిగెత్తింది.
2: ఆఫ్టర్ ఈటింగ్ టూ లడ్డూస్,
1: ఆశ ఎంతసేపు, నిరాశ ఎంతసేపు.
2: Within moments there is a desire.
1: ఇష్టం ఎంతసేపు, అయిష్టం ఎంతసేపు.
2: Desire in one moment and dislike in another.
1: క్షణంలోని ఇష్ట అయిష్టములు రెండు కూడా జరిగిపోయినాయి.
2: In a moment these likes and dislikes appear and
1: disappear. ఉంటుంది కదా,
2: these are all temporary, isn't it?
1: కనుక దీనిని సరైనటువంటి రీతిలో మనం విచారణ సలిపి,
2: యూ హావ్ టు ఎన్క్వైర్ ఆన్ ప్రాపర్ లైన్స్ ఆన్ దీస్ మ్యాటర్.
1: ఇంద్రియాలకు తగినటువంటి యొక్క పనిని మనం పెట్టాలి.
2: గివ్ ప్రాపర్ వర్క్ టు ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ ఇంద్రియములకు సరైనటువంటి పనిని మనం ఇవ్వకుండా పోవటం చేతనే మనం అనేక రకములుగా దానికి బానిసలు కావాల్సి వస్తుండాలి.
2: వీ విల్ హావ్ టు గివ్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ టు ది సెన్స్ ఆర్గన్స్ ఇఫ్ యూ డోంట్ గివ్ ప్రాపర్ వర్క్ ఇన్ ద ప్రాపర్ టైం.
1: దేహము యొక్క వాంఛలు మనము సత్యమైనవిగా భావించరాదు.
2: We should not consider the desires of the physical body as based on truth.
1: నేను ఇక్కడ లేకుండా పోయినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి వారి భావాలను ఉచ్చరించేటివన్నీ కూడా గుర్తిస్తూ ఉంటుంటాను.
2: ఐ మే నాట్ బి హియర్ బట్ ఐ కీప్ వాచింగ్ ద ఫీలింగ్స్ దట్ కమ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ.
1: సాయంకాలము అనంతపురం ప్రిన్సిపల్ హేమలత ప్రహ్లాదం చరిత్రాన్ని చక్కగా సరైనటువంటి తెలుగు పదముల చేత, పద్యముల చేత, గానము చేత అందరికీ శ్రవణానందపరిచింది.
2: దిస్ ఆఫ్టర్నూన్ ప్రిన్సిపల్ హేమలత వనంతపూర్ క్యాంపస్ గేవ్ ఎ బ్యూటిఫుల్ మెలోడియస్ లెక్చర్ యూజింగ్ ప్రాపర్ వర్డ్స్.
1: అయితే అందులో ఒకటి ప్రధానమైనటువంటి రీతిగా బోధిస్తూ వచ్చింది.
2: అమంగ్ ఆల్ ద థింగ్స్ షీ వాస్ టీచింగ్ వన్ పర్టికులర్ థింగ్.
1: శిశుపాల దంతవక్రాదులు పరమాత్ముడైన కృష్ణుణ్ణి నిరంతరము కూడా దూషిస్తూ వినరాని మాటల చేత నొప్పించేటువంటి వారు.
2: శిశుపాల అండ్ దంతవక్ర యూస్ టు యూజ్ వెరీ అబ్యూజివ్ వర్డ్స్ అగైన్స్ట్ కృష్ణ అండ్ హర్ట్ హిమ్ కంటిన్యూస్లీ.
1: అయితే ఒకనొక సమయం లోపల సభ జరుగుతూ ఉండాలి.
2: బట్ దేర్ వాస్ సమ్ కోర్ట్ అసెంబ్లీ. ప్రిన్సిపల్ హేమలత వనంతపూర్ క్యాంపస్ గేవ్ ఎ బ్యూటిఫుల్ మెలోడియస్ లెక్చర్ యూజింగ్ ప్రాపర్ వర్డ్స్.
1: అయితే అందులో ఒకటి ప్రధానమైనటువంటి రీతిగా బోధ

0: అయితే ఒకనొక సమయం లోపల సభ జరుగుతూ ఉండాలి.
1: బట్ దేర్ వాస్ సమ్ కోర్ట్ అసెంబ్లీ.
0: తాంబూలము ఎవరికి ఇవ్వాలని ధర్మరాజు చేతి యందు ఉంచుకున్నాడు.
1: ధర్మరాజా వాస్ కండక్టింగ్ దట్ పర్టిక్యులర్ సభ.
0: ఎంతమందో మహర్షులంతా ఉంటున్నారు ఆ సభలో.
1: ఇన్ దట్ అసెంబ్లీ దేర్ వర్ గ్రేట్ మహర్షిస్.
0: ఆచార్య శ్రేష్ఠులైనటువంటి ద్రోణాచార్యులు, కృపాచార్యులు, ఇంకా భీష్మాచార్యులు అందరూ కూడా ఉంటున్నారు.
1: దే వర్ గ్రేట్ పీపుల్ లైక్ ద్రోణాచార్య, భీష్మాచార్య అండ్ కృపాచార్య.
0: అయితే అందరికంటే ఉత్తముడు భీష్ముడు.
1: ఆఫ్ ఆల్ ది పీపుల్ భీష్మ
0: అతనికి అగ్రతాంబూలము.
1: ధర్మరాజా కుడ్ హావ్ గివన్ ద ఆనర్ ఆఫ్ అగ్రతాంబూల
0: భీష్మ. తమ ప్రియతమైనటువంటి ఆ మహాకృష్ణుడికి మాత్రమే అందించాలని తనలో ఆశ.
1: బట్ హీ హెడ్ డిజైర్డ్ అండ్ రిజాల్వ్ దట్ ఆనర్
0: మా జీవితాధారము కృష్ణుడే.
1: కృష్ణ ఈజ్ ద వెరీ
0: పరమావధి కృష్ణుడే.
1: హీఈస్
0: మా ప్రాణము కృష్ణుడే.
1: హీఈస్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: అతను తప్ప అన్యులు మాకు ఈ జగత్తులో పెద్దలు కనిపించరు.
1: దెర్ ఈస్ నో వన్ ఎల్స్ హూ ఈస్ గ్రేటర్ దాన్ హిమ్. వీ కెనాట్ సీ ఎనీ వన్
0: అని కృష్ణుడిని పిలిచి పాదములు కడిగి అగ్రతాంబులు ఇస్తున్నాడు.
1: హీ కాల్డ్ కృష్ణ అండ్ హీ వాష్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: దుష్టులకు కూడాను కేవలం అంతర్భావం వాళ్ళు ఏమాత్రము యోచించరు.
1: The wicked ones cannot understand the
0: bahya drushti bahya bhavam ane vaadu anusaristuntaru.
1: They always see externally and vyaktigatamainatundi
0: deshamulanu asuyalanu vaaru prakatistu untaru.
1: They always express hatred and jealousy.
0: Samasti bhavam vaarlo shunyamu.
1: They do not have a correct understanding.
0: నాకు ఇష్టమైనంతా మాత్రమే ప్రజలకు ఇష్టం ఉండదా అనేటువంటి విశాల భావము ఉండదు.
1: హీ డజంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. హీ మే నాట్ లైక్ బట్ ఆల్ ద పీపుల్ లైక్ ఇట్ దట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: ఇలాంటి సంకుచితమైనటువంటి యొక్క చిత్తములకు ఉంటుంటాయి.
1: దేర్ ఆర్ సచ్ నారో మైండెడ్ పీపుల్ ఆల్వేస్ అండ్ ఎవ్రీవేర్.
0: ఇంత పెద్ద సభ లోపల లేచాడు శిశుపాలుడు.
1: శిశుపాల గాట్ అప్ ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ.
0: ఏదో అక్కడ మురుగును అనుకోవటమే కాకుండా ప్రత్యక్షముగా పాండవులందరూ కూడా ఉంటున్నారు. మహాసభ జరుగుతుండాలి. ఇంతమంది ఋషుల మధ్య లోపల కృష్ణుని ఇష్టం వచ్చినట్టు దూషించాడు.
1: ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ వేర్ పాండవాస్ అండ్ సో మెనీ అదర్ గ్రేట్ పీపుల్ వర్
0: తామూలం ఏమిటో కృష్ణుడికి.
1: హీ బిగాన్ కండెమింగ్ కృష్ణ ఇన్
0: స్నాన పూజయు ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుక పూజ నీకు.
1: Should Krishna be worshipped because he stole the sarees of Gopikas when they
0: were bathing? Valla pudondra tho challaladaru harinchinanduka archaminita.
1: Should he deserve this honor because he played with those rural Gopika, rural folk?
0: Chalu katti petti nee panchangam inka.
1: Enough of it. Stop your
0: pagadi paraboku charinchu mooy nor shut up annadu.
1: He said shut up.
0: Deenito dharmajuni yokka manasu chala baadha padipoyindi.
1: ధర్మజాస్ మైండ్ వాజ్ రాజా.
0: నా ప్రేమమూర్తి, నా ప్రాణ సమానమైనటువంటి యొక్క భగవంతుని ఇంత సభ లోపల ఇన్ని విధమైన పరాభవముగా మాట్లాడటమా అని తనలో తాను చాలా బాధపడుతున్నాడు.
1: మై బిలవెడ్ లార్డ్ కృష్ణ ఈజ్ బీయింగ్ అబ్యూజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్.
0: దీనికి తగినట్టుగా అగ్రతాంబూలం ఇచ్చిన ఆ తట్ట చేతనే శిశుపాలుని పైన విసిరాడు కృష్ణుడు.
1: Krishna took that particular plate itself and threw it.
0: Yedo sudarshana chakram antaru. Chakram kaadu taambulam ichinatundi tattane.
1: It was not the discus sudarshana chakra. It was only that plate.
0: Tattane chakranga velli shishupaluni kantam khandinchindi.
1: He cut the neck of Shishupala by using
0: kantam khandinchinanta maatramu aanandame kaani dharmajulaku tattaname aa kantam nunchi kudanu raktam antha egiri aa yokka కృష్ణుని పాదముల పైన పట్టము. ఆ శిశుపాలుని యొక్క ప్రాణస్వరూపమైనటువంటి యొక్క జ్యోతి కృష్ణునిలో కలిసిపోయింది.
1: వెన్ హీ థ్రూ ద ప్లేట్ హిజ్ నెక్ వాజ్ కట్. ది బ్లడ్ స్ప్రాంగ్ ఫ్రమ్ ది వెయిన్స్ అండ్ ఫెల్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: అయోమయమైపోయింది, అల్లకల్లోలమైపోయింది, ఆంధ్రాలో వచ్చిన తుఫాను వలె కలిగిపోయింది.
1: అండ్ ది జ్యోతి ఫ్రమ్ హిమ్ మర్జ్డ్ ఇన్ కృష్ణ. అండ్ విత్ దిస్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్
0: ఈ దుర్మార్గుని కంఠం ఖండించడం సత్యమే, సరి అయినటువంటిది. కానీ అతని పాపజ్యోతి ఈ పరమాత్మలో లీనం కావటం ఏమిటి ఆశ్చర్యం?
1: శిశుపాల డిజర్వ్డ్ దట్ పనిష్మెంట్. బట్ హౌ ఇస్ ఇట్ దట్ సచ్ ఎ సిన్నర్స్ ఆత్మిక్ జ్యోతి మర్ద
0: పాపి.
1: హి వాజ్ సచ్ ఎ గ్రేట్ సిన్నర్.
0: ఇతను మహాదురాత్ముడు.
1: హీ వాజ్ ఎ రాదర్
0: ద్రోహి, దైవద్రోహి.
1: హీ వాజ్ ఎ ట్రెచర్.

0: ఇలాంటి వాణి యొక్క జీవనజ్యోతి పరమాత్మలో చేరటం అంటే ఏమిటిది ఆశ్చర్యం? ఇలాంటి వాణికే పరమాత్ముడు ఇట్లా ఇలాంటి అవకాశం అందించేది, ఇలాంటి వారినైనా తాను స్వీకరించేది అని అనేక రకములుగా తాను యోచన చేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ జస్ట్ గెటింగ్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్. ఈజ్ దిస్ ది ఫెలో హూ డిజర్వ్స్ సచ్ ఎ కైండ్ ఆఫ్ గ్రేస్ ఫ్రమ్ ద లార్డ్ అలవింగ్ హిజ్ ఓన్ జ్యోతి.
0: ఈ సమస్యని నారాయణ దగ్గర ప్రశ్నించాడు.
1: దిస్ పర్టికులర్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్.
0: ఎంతమందో భక్తులుంటున్నారు, ఎంతమందో శరణాగతి పొందినటువంటి వారు ఉన్నారు. వీరెవరికి లేకుండా భగవంతుని దూషించినటువంటి వారికైనా ఇటువంటి పవిత్రమైన స్థానం అందించటం.
1: దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ డివోటీస్, దే మే నాట్ గెట్ దిస్ ఆనర్ అండ్ దిస్ ఆపర్చునిటీ. షుడ్ దిస్ ఫెలో హూ వాజ్ సచ్ ఎ గ్రేట్ సిన్నర్.
0: నారదుడు చెప్పాడు, అయ్యా దూషణ భూషణ తిరస్కార పురస్కారములంతా దేహానికే కాని ఆత్మకు కాదు.
1: నారద టోల్డ్, వెల్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం డిఫెక్ట్స్ and merits and demerits are only for the body.
0: అందరి యందు ఉన్నటువంటిది ఒకే పరమాత్ముడే.
1: There is for ఆత్మా there is no such defect and no
0: దూషించే వారు ఎవరు, దూషణ అందుకునేటువంటి వారు ఎవరు?
1: Who is the one who criticizes and who is the one who is
0: criticized? ఎవరు ద్వేషి, ఎవరు ప్రీతి?
1: Who is hated and
0: who is beloved?
1: Everyone is equal.
0: ఏ రక్తము నిరంతరము భగవంతుని చింత చేస్తుందో ఆ రక్తము భగవంతునికి అర్పితమైపోతుంది.
1: That blood which goes on remembering God will always get
0: desham chetano,
1: feet of God.
0: Prema chetano, kamam chetano, asuya chetano, ek ahankaram chetano, ee reetigane sare aa bhagavantuni naamo smaristhe chalu.
1: Whether it is out of hatred, out of jealousy, out of love, out of envy, whatever be the thing, if you go on repeating and
0: bhaktulu smarinchetundi smarana kante shishupalu adhikanga smarinchadu.
1: శిశుపాల రిమెంబర్డ్ ది నేమ్ ఆఫ్ కృష్ణ మచ్ మోర్ దాన్ ది డివోటీస్ రిమెంబర్.
0: భక్తులు ఏదో పూజ రూముకు పోయినప్పుడు మాత్రం పరమాత్మ అని రెండు దండాలు పెడతారు.
1: డివోటీస్ రిమెంబర్డ్ ది నేమ్ ఆఫ్ కృష్ణ ఓన్లీ వెన్
0: పటాలు చూసినప్పుడు రెండు దండాలు పెడతారు.
1: అండ్ దే ఆఫర్డ్ ఒబీయసన్స్
0: గుళ్ళు గోపురాలకు పోయినప్పుడు రెండు దండాలు పెడతారు.
1: వెన్ దే గో టు పిలిగ్రిమ్ సెంటర్ దే
0: కానీ శిశుపాలుడు అట్లు కాదు.
1: బట్ శిశుపాల
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణుడే దూషించటం.
1: Under all times, under all circumstances, he was always criticizing Krishna, Krishna, Krishna.
0: Nidralo kudanu Krishna, Krishna, Krishna, Krishna.
1: Even in sleep, he was criticizing Krishna, Krishna, Krishna.
0: Aa chintana yokka prabhavame ee yokka atmaku sariyinatundi aadharam annadu.
1: It is on account of that kind of constant remembrance, this blood
0: spray. Aithe lokulu, bhashya sambandhamaina, laukika sambandhamainatundi yokka విషయములను చర్యలు మాత్రమే గుర్తిస్తూ వస్తుంటారు.
1: ది వరల్డ్లీ పీపుల్ విల్ ఓన్లీ జస్ట్ సీ ఇన్ ఎన్ ఎక్స్టర్నల్ వే అండ్ ఓన్లీ సూపర్
0: భగవంతుడు దానిని చూడడు.
1: గాడ్ నెవర్ సీస్.
0: భగవంతుడికి ద్వేషము కానీ లేక అసూయ కానీ లేక ఇష్టము కానీ ఏ ఒక్కటి కూడా అతనికి లేదు.
1: గాడ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ హేట్రెడ్, జెలసీ.
0: అన్ని మీలో ఉండేటువంటి మీకు ప్రతిబింబించేటువంటి ప్రతిబింబాలే.
1: All that you see as hatred, love is only
0: bhagavantudu nirmalamainatundi addam vanti vaadu.
1: God is always like a pure mirror.
0: Addam mundu ninchukoni ee vidhanga act chesthe addamlone pratibimbam ade reethiga act chestundi.
1: Like a mirror, he reflects your own feelings and your own actions and your own thoughts.
0: Addam mundu ninchukoni daanini dandinchu istunda adi kuda ninnu dandistu vastundi.
1: You go on showing anger, standing before the mirror, it expresses the same thing.
0: అద్దంలో ఉన్న ప్రతిబింబానికి ఒక నమస్కారం కొట్టు, ఆ నమస్కారం తిరిగి నీకు అందిస్తుంది.
1: You offer a namaskar folding your hands in the mirror, you see the same
0: thing. నీవు చేసినటువంటి దీనికి నీకు రియాక్షన్ గా వస్తుంది, అది కానీ భగవంతుడికి యాక్షన్ రియాక్షన్ రెండు లేవు.
1: Your own action gets reaction as a reaction to you. God has neither like
0: అట్టి భగవంతునికి ఒకటి ఇష్టము ఒకటి అయిష్టము అనేటువంటిది కాదు.
1: గాడ్ హ్యాస్ నో లైక్స్ అండ్ నో డిస్లైక్స్.
0: ఒకటి శిక్ష ఒకటి రక్ష అనేటువంటిది కాదు.
1: పనిష్మెంట్ అండ్
0: ప్రొటెక్షన్ అన్ని కూడా మన ప్రవర్తనల యొక్క ప్రభావాలే.
1: ప్రొటెక్షన్ అండ్ పనిష్మెంట్ డిపెండ్ అపాన్ అవర్ యాక్షన్.
0: కనుక భగవంతునికి ఏ విధమైన ఈ విధంగా చేస్తున్నాడే, ఈ విధంగా చూస్తున్నాడే, ఈ విధంగా వారిని మాత్రం దగ్గర చేర్చాడే, వీరిని మాత్రం దగ్గర చేయలేదు, ఈ విధమైనటువంటి నిర్ణయం చేసే అధికారం ఎవరికీ లేదు.
1: No one has the authority or the right to decide that God is making one nearer and making one
0: nearer. Devudante itte undali atte undali ani evaru shasinche adhikaram undi.
1: Who can command and say prescribe
0: that? Andarlo undinatundi oka daivathamu anni rakalugalanu pravartinchavachchu.
1: His divinity can express itself in
0: aithe swartha rahitamainatundi kanuka deeniki ye doshamu undadu.
1: But because it is pure from
0: paripurnamainatundi oka కనుక ఇది ఏ విధమైన మాలిన్యము కుదరదు.
1: ఇట్ హాస్ నో సెల్ఫిష్నెస్ అండ్ ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: భగవంతునకు అనేక రకమైనటువంటి బిరుదులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ టైటిల్స్ ఫర్ గాడ్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు. కనుక భగవంతుడు అన్ని రకములైనటువంటి పవిత్రతలో ఉండేటువంటి వానికి ఇట్టి అపవిత్రము ఇది పవిత్రము అని నిర్ణయించే నీ దృష్టిలో ఉంటుండాలి, కానీ భగవంతుని దృష్టిలో లేదు.
1: గాడ్స్ సేక్రెడ్నెస్ ఇస్ ఫుల్ అండ్ టోటల్. యు హావ్ నో రైట్ టు డిసైడ్ దట్ సచ్ అండ్ సచ్ థింగ్ అలోన్ షుడ్ బి గాడ్.
0: యద్భావం తద్భవతి.
1: వాట్ యు సీ ఇస్
0: నీవు ఏ రంగు అద్దాలు వేసుకున్నావో ప్రపంచమంతా అదే రంగుగానే కనిపిస్తుంది.
1: ఆన్ ది టైప్ ఆఫ్ గ్లాసెస్ దట్ యు వేర్ యు సీ ది వరల్డ్.
0: అండ్ సృష్టి యొక్క దోషం కాదు, నీ దృష్టి యొక్క దోషం.
1: దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్ క్రియేషన్, ఇట్ ఇస్ ఓన్లీ డిఫెక్ట్ ఇన్ యువర్ ఓన్ విజన్.
0: అనుకునే ఇంద్రియములు ఈ దోషములు గావిస్తున్నాయి అని మనం అనుకోవటము, ఇది కేవలం మన యొక్క భావముల యొక్క దోషమే.
1: దేర్ ఈస్ a defect in your own feeling when you say that these sense organs have some defects.
0: Indriyamulu sarainatti bhavanni manam abhiruddhi parchukunte indriyamulu sarainatti arthanni andistuntayi.
1: If you develop correct and good feelings, your sense organs will give you correct.
0: Tukaram chudandi tanalo manchi bhavam pettukunnadu, bari chesinatundi yokka tappu pani kodunu thanu manchidi gane bhavinchadu.
1: Tukaram had good feelings. Whatever his wife did also turned out to be good for him.
0: Kabir nirantaram kodunu bhagavat chintana cheta kaalamu gaduptu vachadu kalakini bari chesinatundi dinnanta kodunu manchi gane bhavistu vachadu.
1: Kabir also was constantly thinking of the Lord. Therefore, whatever his wife did also,
0: ఐన్స్టీన్ను సమభావమును కలిగి పవిత్రమైనటువంటి హృదయంతో ఒక సాధన చదువుతూ వచ్చాడు కనుక అది కూడాను తాను భార్య చేసినటువంటి ఒక పని సమన్వయం చేసుకుంటూ వచ్చాడు.
1: ఐన్స్టీన్ హ్యాడ్ ఈక్వల్ మైండెడ్నెస్. Therefore, whatever his wife did also, he accepted as a good thing alone.
0: కనుక మనలో మనము సమన్వయం గావించుకునేటువంటి ఒక సాధనను మనం సల్పాలి.
1: We should have the capacity to harmonize with
0: ayyo bhagavantudu mana indriyalanta baitike ichchadu ganaka atande tappu kani maadi kaadu antaru kotta mandi mondi varu.
1: Some blind ones go on criticizing God. God has made the sense organs to go externally. It is his mistake, not ours.
0: Bhagavantudu kannulu ichchadu kani baitike deeni talupulu pettadu gaani lopalaku pettaledhe.
1: God has given you the eyes. Well, if they are going externally, it is only your own defect.
0: Bhagavantudu chevulu ichchadu prapancham vaipune tippadu gaani vaadu lopala vaipune tippalede.
1: God has given the ears. They are turned to the external
0: world. Mukku ichchadu baita swasamine teeskomannadu gaani lopala swasam kaadannade.
1: And God has given the nose.
0: Kaabatti srishtilone dosham undi.
1: Therefore, some people decide that God
0: ఇది మా దోషం కాదు అని ఆ రకంగా సమన్వయం చేసుకుంటుంటారు.
1: There is defects only in creation.
0: అదే
1: తప్పు. We don't have any defects. This is a great mistake.
0: అనేక దోషములు చేయటము. I am a human. ఇది ఎంత పొరపాటు, ఎంత పాపము.
1: To say that to err is human is a great mistake, a sin.
0: I am a human. నేను మానవుడు కాబట్టి తప్పులు చేయటం నా స్వభావము అని సమర్థించుకుంటున్నాడు.
1: People go on defending, I am a human being. To err is human. Therefore he goes on committing mistake.
0: చాలా తప్పు అది పిల్లల లోపల.
1: This is a great mistake. Let the youth note this.
0: నీవు మానవుడైనందుకు తప్పులు చేయకూడదు.
1: ఆఫ్టర్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ షుడ్ నాట్ కమిట్ మిస్టేక్.
0: పశువు అయితే తప్పులు చేసినా పర్వాలేదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఎనిమల్ దే కెన్ కమిట్.
0: అది పశువు కనుక తాను యొక్క ప్రవర్తన తాను చేస్తుండాలి.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఎన్ ఎనిమల్ ఇట్ ఇస్ నేచురల్ ఫర్ ఇట్.
0: నీవు మనిషి అయిపోయి తప్పులు చేయకూడదు. అలాంటి వాడు తప్పులు చేసిన మానవుడు ఇది సహజమే అనుకోవటం, ఇది సమర్థించుకోవటం.
1: ఇట్ ఈస్ రాదర్ డిఫెండింగ్ వన్స్ ఓన్ వీక్నెసెస్ ఇఫ్ వన్ సేస్ టు ఎర్ ఇస్ హ్యూమన్.
0: పశువుగా పుట్టి పశువుగా ప్రవర్తిస్తుండాలి అది.
1: Animal is born as such and conducts
0: మనం మనిషిగా పుట్టి పశువుగా ప్రవర్తించడం ఎంత విరుద్ధము.
1: We are born as human beings, but if we conduct like an animal, what a great mistake it
0: is. నీవు మనిషిగా ప్రవర్తించు.
1: Conduct yourself as a man.
0: ఇంకా కొంతమంది గొప్ప తెలివితేటలు కలిగినటువంటి విద్యార్థులు అనేక రకములుగా సమర్థన చేసుకుంటుంటారు.
1: సమ్ వెరీ క్లవర్ స్టూడెంట్స్ గో ఆన్ డిఫెండింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: పక్షులు విహారం చేస్తున్నాయి, ఎక్కడ కావాల్సింటే అక్కడ పోతున్నాయి, ఏ విధమైనటువంటి పక్షితోనైనా స్నేహం చేస్తుండాలి, కాబట్టి దానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుండాలి.
1: బర్డ్స్ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ టు గో వేర్ ఎవర్ దే లైక్ అండ్ ఈట్ వాట్ ఎవర్ దే వాంట్.
0: పశువులు మృగములు కూడాను తమ తమ స్వేచ్ఛను తాను అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ అండ్ బీస్ ఆల్సో ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్.
0: పశువులు పక్షులు మృగములు స్వేచ్ఛను అనుభవిస్తుంటే మానవుడు స్వేచ్ఛను అనుభవించలేక్కర్లేదా?
1: వెన్ బర్డ్స్ బీస్ అండ్ అనిమల్స్ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్, షుడ్ నాట్ మ్యాన్ ఎంజాయ్ ది ఫ్రీడమ్?
0: నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుభవించు.
1: Yes, it is true. You also
0: have freedom. పశువులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి?
1: వాట్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్ డూ ఎనిమల్స్ ఎంజాయ్?
0: పశు స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: ఇట్ ఈస్ ఎనిమల్స్ ఫ్రీడమ్.
0: మృగములు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? మృగ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: ఎనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎనిమల్స్.
0: నీవు మనిషివి, మనిషి స్వేచ్ఛను అనుభవించు, తప్పు లేదే.
1: యు ఆర్ ఎ మ్యాన్, ఎంజాయ్ ది ఫ్రీడమ్ గివెన్ టు మ్యాన్.
0: నీవు మనిషి వైపు మృగ స్వేచ్ఛను అనుభవిస్తే ఇది దోషం కాదా?
1: Being a man, if you want to enjoy the freedom of an animal, is it not a mistake?
0: ఈ ఫ్రీడమ్, ఫ్రీడమ్ అనేటువంటి దానిని మనము పెడార్థాలతో, అనర్థాలతో, నానార్థాలతో దీనిని అభివృద్ధి పరచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నాం.
1: We are giving wrong interpretations, many interpretations, and forgetting the real meaning of freedom.
0: కనుక ఇది కాదు నిజమైన ఫ్రీడమ్.
1: This is not real freedom at all.
0: ఫ్రీడమ్ అంటే ఏమిటి?
1: What is the meaning of freedom?
0: స్వేచ్ఛగా సంచరించటమా ఫ్రీడమ్?
1: Is it licentious?
0: ఇంద్రియములను విచ్చలవిడిగా వదిలిపెట్టమా ఫ్రీడమ్?
1: Is it licentious kind of behavior that is?
0: కాదు కాదు కాదు కాదు.
1: Certainly not.
0: ఆత్మ జ్ఞానము,
1: knowledge of ఆత్మ,
0: ఆత్మానందము, ఇవే ఫ్రీడమ్.
1: Controlling of senses, knowledge of ఆత్మా, control of ఆత్మా, this is freedom.
0: రొద్దున చిక్బర్ రెండు మ్యాప్లు వేసి ఒకవైపున నాలెడ్జ్, మరొక వైపున క్యారెక్టర్ అని పెట్టాడు.
1: మార్నింగ్ చివర్ పుట్ ఎ పిక్చర్, ఆన్ వన్ సైడ్ దెర్ వాజ్ నాలెడ్జ్, ఆన్ అదర్ సైడ్ దెర్ వాజ్ క్యారెక్టర్.
0: కనుక మన బ్యాలెన్స్ ఏమిటంటే ఒకవైపున నాలెడ్జ్, ఒకవైపున గుణము, క్యారెక్టర్, ఈ రెండు సమానంగా ఉండినప్పుడే సక్రమైనటువంటి ఒక బ్యాలెన్స్ ఉంటాడు.
1: యూ కెన్ ఎంజాయ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వెన్ యూ హ్యావ్ ఆన్ వన్ సైడ్ నాలెడ్జ్ అండ్ ఆన్ ది అదర్ సైడ్ క్యారెక్టర్.
0: నేటి విద్యలు తెలివి తేటలనే పెంచు, కొంచెమైనా గుణము పెంచబోదు.
1: Today's education increases only one's cleverness, but not the virtuous good habits and good character.
0: Koti vidyalundi gunamu lekunnacho phalamademi vaani viluvademi.
1: You may have a crore types of skills and education. If you do not have virtue, what is the use?
0: ఎంత తెలివితేటలు ఉండి ఏం ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: దానిని తూచేటువంటి గుణం కూడా మరొక వైపు ఉంటుండాలి.
1: There is a need for proper qualities which can be used
0: సరైనటువంటి బ్యాలెన్స్ గా ఉంటుంది.
1: Then only there will be a perfect ఈ నాటి
0: మానవులకు, ఈనాటి విద్యావంతులకు బ్యాలెన్స్ పూర్తి తప్పిపోయింది.
1: Today's man and specially educated man, there is a
0: ఒక చిన్న సైకిల్ లో బ్యాలెన్స్ తప్పిపోయిందంటే యాక్సిడెంట్ అయిపోతుంది, కింద పడిపోతాడు.
1: If there is no balance while cycling, one will get involved in
0: మానవ జీవితము, పవిత్రమైన జీవితము, దీంట్లో బ్యాలెన్స్ లేకపోతే ఎంత ప్రమాదము.
1: ఇఫ్ దెర్ ఇస్ నో బ్యాలెన్స్ ఇన్ మ్యాన్స్ లైఫ్, వాట్ డేంజర్ హీస్ ఎక్స్పోజ్డ్.
0: కనుక ఇంద్రియములను ఒకవైపున,
1: ఆన్ వన్ సైడ్ సెన్స్ ఆర్గన్స్,
0: విషయములలో కూడినటువంటి గుణములు మరొక వైపున,
1: ఆన్ ది అదర్ సైడ్ హ్యాబిట్స్,
0: ఈ రెండింటిని అభివృద్ధి కావించుకోవటమే ఈ విద్యావంతుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ టు డెవలప్ దీస్ టూ థింగ్స్ టుగెదర్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే. దాట్ ఈస్
0: విద్యార్థులారా, మన ఇంద్రియములను సరైన రీతిగా అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది మాత్రమే కాదు,
1: ఇట్ ఈస్ నాట్
0: సమన్వయపరచుకోవాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్.
0: పతంజలి
1: అబౌట్ హార్మోన్
0: యోగ చిత్తవృత్తి నిరోధక అన్నాడు. ఈ చిత్తవృత్తిని నిరోధించడము మహా కష్టం.
1: పతంజలి హాస్ సెడ్ యోగ మీన్స్ కంట్రోలింగ్ ఆఫ్ ది చిత్త మైండ్,
0: అసాధ్యము.
1: It is difficult, impossible.
0: సమన్వయము గావించుకోవటము ఇది సరైన సులభ మార్గం.
1: హార్మోనైజింగ్ ఇట్ ఈస్ ఈజీ.
0: మంచిని స్వీకరించు,
1: యాక్సెప్ట్ గుడ్,
0: చెడ్డ తనమంతట తామే దూరమైపోతుంది.
1: ది బ్యాడ్ ఆటోమేటికలీ గెట్స్
0: కేవలం మానవుని యొక్క బలహీనతలే ఇంతవరకు దీనికి కారణమైపోతుంది.
1: ఇట్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ది మైండ్ విచ్ లీడ్స్ హిమ్ ఆన్ టు ద రాంగ్ పాత్.
0: విదేశీయుడైనటువంటి కార్లైన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ వన్ ఫారినర్ బై నేమ్ కాంప్లన్.
0: అతను చాలా తెలివితేటలు గలవాడే.
1: హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ క్లెవర్ అండ్ ఇంటెలిజెంట్.
0: గొప్ప విద్యావంతుడే,
1: హైలీ ఎడ్యుకేటెడ్.
0: కానీ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేకపోవడం చేత మహాబలహీనుడైపోయాడు.
1: యాజ్ హీ డిడ్ నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్ హీ బికేమ్ వెరీ వీక్.
0: ఒక ఇమాజినేషన్ అతనిలో ఉండేటువంటిది పాపం.
1: హీ హాడ్ ఎ వెరీ బిగ్ ఇమాజినేషన్.
0: రాత్రి పండుకునే సమయం లోపల చాలా నిద్ర పట్టేటువంటిది కాదు.
1: When he went to bed to sleep in the
0: night, అతనికి అనారోగ్యం ప్రారంభమైంది.
1: ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ డెవలప్డ్ బ్యాడ్ హెల్త్.
0: పక్కింటి వాడిని పిలిచాడు.
1: హీ కాల్డ్ ది నైబర్.
0: సార్, నాకు అనారోగ్యం తెప్పించావు, దీనికి నీవే కారణము.
1: హీ సెడ్, ఫర్ మై బ్యాడ్ హెల్త్ యు ఆర్ రెస్పాన్సిబుల్.
0: నీ ఇంటిలో కోపం అమౌంట్ ఉండాలి.
1: యూ హ్యావ్ గాట్ ఏ కాక్ ఇన్ యువర్
0: ఆ కోడి రాత్రంతా అరుస్తూ ఉంటుంటుంది.
1: దిస్ ఇట్ గోస్ ఆన్ క్రోయింగ్ త్రూ అవుట్ ద
0: అరుపు వల్ల నాకు నిద్ర రావటం లేదు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దట్ ఐఎమ్
0: డిస్టర్బ్డ్. నీ కోడిని నీవు సరైన భద్రత చేసుకో.
1: యూ కీప్ యువర్ హెన్ అండర్ కంట్రోల్.
0: ఆరోగ్య భిక్ష పెట్టు అన్నాడు.
1: సో దట్ ఐ మే హ్యావ్ గుడ్ హెల్త్.
0: ఆ పక్కింటి యజమానుడు చెప్పాడు, సార్ మేము అదే ఇంట్లోనే పండుకుంటున్నాం. నా కోడి రాత్రంతా కూసేటువంటి స్వభావం కాదు. ఏ కోడి అయినా కూడా రాత్రంతా కూయదు. ఏదో రాత్రిలో ఒక పర్యాయం రెండు పర్యాయం కూస్తాయి.
1: వెల్ సార్, వీ ఆల్సో స్లీప్ ఇన్ ద సేమ్ హౌస్. వీ హావ్ గాట్ ఏ కాక్ దేర్ అండ్ ఇట్ డజంట్ గో ఆన్ డిస్టర్బింగ్ అస్. ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ అ నైట్ ఇట్ మే.
0: అప్పుడు కాల్ ఏం చెప్పాడు, నిజమే అది ఒక తూరి రెండు తూర్లో కూస్తుంది.
1: హీ అగ్రీ. వెల్ వన్స్
0: అయితే నాకు పండుకున్నప్పటి నుంచి కూడా అది ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు ఆ యొక్క చింతనే నాకు నిద్ర రాకుండా చేస్తా ఉంది అన్నాడు.
1: బట్ ది మొమెంట్ ఐ గో టు బెడ్ ఐ స్టార్ట్ ఇమాజినింగ్ వెన్ ఇట్ ఇస్ గోయింగ్ టు క్రో వెన్ ఇట్ ఇస్ గోయింగ్ టు. బికాస్ ఆఫ్ మై ఇమాజినేషన్ ఐ గెట్ డిస్టర్బ్.
0: ఇది కోడి కూత వల్ల వచ్చినటువంటి అనారోగ్యం కాదు, తనలో ఉన్న బలహీనత వచ్చినటువంటి అనారోగ్యం.
1: ది ఆల్ బ్యాడ్ హెల్త్ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్ హిస్ ఇమాజినేషన్.
0: ఇట్లే ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకు తమ ఇంద్రియముల చేత కలిగేటువంటి ప్రమాదముల కంటే ఈ భ్రమల చేత కలిగేటువంటి ప్రమాదములు అధికంగా ఉంటున్నాయి.
1: మ్యాన్ గెట్స్ గ్రేటర్ డేంజర్స్ అన్ అకౌంట్ ఆఫ్ హిస్ డెల్యూజన్స్ అండ్ ఇమాజినేషన్ రాదర్ దాన్ ఫ్రమ్ సెన్స్ ఆర్గన్స్.
0: కనుక మానవుడు ఎందు ఈ ఇమాజినేషన్ పూర్తి పోవాలి.
1: మ్యాన్ షుడ్ గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్.
0: ఈ ఇమాజినేషన్ మానవుని చాలా కృంగజేస్తూ ఉండాలి.
1: ఇట్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ విచ్ వీకన్స్ అ మ్యాన్.
0: ఇంకా ఇంద్రియముల యొక్క ప్రభావము, ఇంద్రియములు ఏ విధమైన దీంట్లో మనము కొంతవరకు సమన్వయం చేసుకోవచ్చును అనేటువంటిది మున్ముందు మనం విచారిస్తాం.
1: లేటర్ ఆన్ వీఆర్ గోయింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ది వేరియస్ టైప్స్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్, దే ఇంపాక్ట్ అండ్ హౌ టు కంట్రోల్ దెమ్.

కాంచిన పెద్దవారులైన సంపదలుండి సద్దాన పరుడైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన ఆయురారోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బరులగు వారులైన ఎంత చదువు చదువు

0: చదువులు ఎన్ని ఉన్నా ఫలము సున్నా. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, చదువుల వల్ల మానవుడు ఉన్నత స్థానానికి పొందలేడు.
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, పేరెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్, mere acquisition of education knowledge, man can never become great.
0: Vidyarthulara, daivanugraham leka manava prayatnamlo enni chesinappudiki avanni kudanu nirathakamle aipothunnayi.
1: Without God's grace, the human effort would be in vain, total vain.
0: ఈనాడు ప్రపంచంలో చదువులు చదివినటువంటి వారు ఎందరో ఉన్నారు, కానీ వారు ఏమైనా దేశమునకు ఉపయోగకరంగా జీవిస్తున్నారా? లేదు.
1: There are many educated people in the world today. Are they contributing for the welfare of their country? No.
0: చదువుకున్న వారి కంటే చదువు లేనటువంటి వారే చాలా ఉత్తములుగా కనిపిస్తున్నారు.
1: ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మచ్ బెటర్ దాన్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెలుగడు మందమతుడు.
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్, విత్ ఆల్ ఎక్స్పర్టీస్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, he doesn't know his true nature, his true identity.
0: Telivitetalu undinappudikini chadivu chadavapudikini manavuni antunnatvanti yokka nijamaina tvanti yokka guname sannagillina sarvamu kudanu vyartham aipothuntayi.
1: With all the intelligence, intellect and education, without human value, everything acquired is useless.
0: ఈ మానవత విలువలు లేకుండినా మనిషి మనిషే కాదు.
1: Without human values you cannot call yourself a human being by any standard.
0: ఎన్ని డిగ్రీలు పొందినప్పటికీ మానవుని అందున్నటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క గుణము కోల్పోయినా ఇవన్నీ కూడాను వ్యర్థములే అయిపోతున్నాయి.
1: You may have any number of degrees, if you do not have human values, all would be a mere waste.
0: Prema swarupulaya,
1: embodiments of love.
0: Inaadu mana vidyarthulanu chakkaga vicharinchi chuchina etti vaanikaina kudanu tirigi raakapodu.
1: If we watch our students clearly, you will understand the real content, the depth of education.
0: Kaani మన పిల్లలు చదవటమే కాదు, చదివిన దానిని తిరిగి జగత్తుకు ఉపయోగపెడుతున్నారు.
1: Our students not merely acquire knowledge, they also share their knowledge with others in society.
0: ఈ తెలివితేటలు లేకుండా ఎన్ని ఉండినప్పటికీ ఇది వ్యర్థమే అయిపోతున్నది.
1: Without this sharing, however intelligent you are, it is useless.
0: మన పిల్లలు చాలా గుణవంతుడు,
1: our students are highly virtuous,
0: సత్శీల సంపన్నులు,
1: one of character.
0: ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని వారు ఆధారం చేసుకుని జీవితం గడుపుతున్నారు.
1: They carry on their life sojourn on the foundation of character.
0: జగత్తులో ఎట్టి గొప్పవారైనా కూడా వచ్చి మన పిల్లల దగ్గర ఎన్నో విధములైనటువంటి యొక్క విషయాలు తెలుసుకోగలుగుతున్నారు.
1: Today, men of eminence come to our students and they could learn many things from them.
0: Itti pillalu nedu vidyarthuluga vachi chernapudikini inkoka 5 samvatsaram lopala tirigi vare ee college ki teachers ga maaripothunnaru.
1: There are students today After 5 years of stay and study here, they are going to be teachers here in the same institution.
0: ఈ కాలేజీ నందు ఒక చదివినటువంటి విద్యార్థులే ఈ కాలేజీ యందే టీచర్స్ గా వస్తున్నారు.
1: The former students of this college are serving today as teachers.
0: ఇది చూస్తే నాకెంతో ఆనందం వేస్తుంది.
1: Bhagavan is very happy noticing this important feature.
0: మా కాలేజీకి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక అధ్యాపకులు చిక్కటం లేదే అని విచారిస్తుంటాము.
1: Sometimes we feel so sad that we are not able to get right people, good teachers for institutions.
0: కాని కొన్ని దినముల లోపలే మా పిల్లలే ఈ టీచర్స్ గా బయలుదేరి మా కంటెదుటి నుంచి వారికి అందరికి టీచ్ చేస్తున్నారు.
1: We also find our own students who are serving here as teachers and stand as examples.
0: ఈ పాస్ అయినటువంటి పిల్లలు ఉన్నత విద్య కోసమైపోయి అనేక రకములుగా ప్రయత్నం చేస్తుంటారు.
1: Those that passed out of the portals of the institution, they want to pursue their education.
0: కాని మా పిల్లలు వారు చదివిన చదువుతో తృప్తి పొందుతూ ఆ చదువును చదివిన అందరికీ సద్వినియోగం చేస్తూ ఉన్నారు.
1: But our students, they are happy with the degrees and knowledge they have acquired here. And they start sharing with everybody.
0: ఇట్టి గుణవంతులు ఇట్టి సత్శీల సంపన్నులు తయారు కావటము చదువుల వల్ల కాదు.
1: This character, nobility, are not merely due to education, study alone.
0: చదువు అంటే కేవలము గ్రంథాల్లో నుంచి వచ్చినటువంటి ఒక విషయములు కాదు.
1: Education is not merely textual information.
0: ఈ చదువులన్నీ కూడాను వారి హృదయం నుంచినే ఉప్పొంగి వస్తున్నవి.
1: All the knowledge acquired just spills out of their own hearts.
0: ఈ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులను తిరిగి పోల్చి చూచినా వీటికి తగినటువంటి వారు ఎక్కడ కూడాను కనిపించటం లేదు.
1: The students here, they are second to none, incomparable with anybody outside.
0: కనుక మా పిల్లలే లోకమునకంతా కూడా అధ్యాపకులుగా కూడాను తయారైపోయి వారి వల్ల జగత్ అంతైకును సత్శీల సంపన్నులైనటువంటి గుణవంతులుగా మారుస్తున్నారు.
1: యూ విల్ ఫైండ్ అవర్ స్టూడెంట్స్ సర్వింగ్ యాజ్ టీచర్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ హెల్ప్ ద సొసైటీ ఇన్ మోల్డింగ్ ఐడియల్ సిటిజన్స్, మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: కనుక మా పిల్లల లోపల ఉన్నటువంటి ఒక చదువులన్నింటిపైన కూడాను క్యారెక్టర్ చాలా ఉత్తమమైనటువంటి చదువు.
1: The character is the prime objective of education here in our institution.
0: అట్టి ఎడ్యుకేషన్ ఉండినటువంటి వాడు జగత్తునే ఏలగలడు.
1: The man of such education, the one of character, will be able to control everybody in this world.
0: అది లేకుండా ఎన్ని చదువులు చదివినప్పటికీ కేవలం వాడు నిష్ప్రయోజనకుడే.
1: Without this character, whatever he studies, whatever acquires, that's all useless.
0: బలవంతులు గుణవంతులు శక్తివంతులు తేజవంతులు ఈ అయినటువంటి యొక్క ఈ పిల్లల్ని చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
1: ఇఫ్ యు సీ దీస్ బాయ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ కరేజ్ ఇంటెలిజెన్స్ ఇంటెలెక్ట్ యు ఆర్ బౌండ్ టు బి వెరీ హ్యాపీ.
0: ఇంతే కాదు, మా పిల్లలు ఏదో ఒక ఎంబీఏ చదువుతున్నారనుకుంటే ఆ ఎంబీఏ ఉన్నటువంటి యొక్క గుణములు అన్నీ కూడాను వారి అందే ఆవిర్భవిస్తున్నాయి.
1: ఆల్ ది క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ you find them in our boys.
0: Indiye kaakunda uttamainaatvanti oka bhashalu kuda neechukuntunnaru.
1: In addition to this, they have got very good language at their command.
0: Kerala nunchi vachinaatvanti pillalu vaala bhasha ainaatvanti oka teenini kuda marchipoyi kaani ikkadiki vachinaatvanti oka dinto anni rakamainaatvanti bhashalu kuda neechukoni.
1: Those from Kerala, having come here, they begin to learn all other languages.
0: Aravamu, Malayalam, Hindi, English, Telugu, ilanti vidyalanni kudanu goppaga nechukoni maa pillalu ee desham pevara pillalu ani kudanu sandeham kaligeyatattuga jarugutundadi.
1: The boys learn many languages, the Tamil, Malayalam, Hindi, Telugu, what not. It is very difficult to identify to which place they belong to.
0: ఇట్టి భాషను నేర్చుకునేటువంటి పిల్లలకు ఆత్మభాష ఏమంత గొప్పది కాదు.
1: అండ్ ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ దెమ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సెల్.
0: సంస్కృతంలో కూడాను సంభాషణ జరుపుతున్నారు.
1: దే ఆల్సో కన్వర్స్ ఇన్ సంస్కృత్.
0: ఈ భాష అందరికీ తెలిస్తే కూడాను చాలా కష్టమైపోతుంది.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ ఇట్స్ నోన్ టు ఎవ్రీబాడీ.
0: మా పిల్లలు సంస్కృతంలోనే సర్వ జవాబులు కూడా ఇస్తూ ఈ యొక్క ఉపన్యాసములు కూడా చేస్తూ వారి యొక్క జీవితానికి సంస్కృతమయంగా జరుగుతున్నారు.
1: అవర్ స్టూడెంట్స్ నో హౌ టు రెస్పాండ్ ఇన్ సంస్కృత్, గివ్ టాక్స్ ఇన్ సంస్కృత్, దట్స్ దేర్ స్టాండర్డ్.
0: కనుక పిల్లలుంటే వాడి సంస్కారం అంటే ఏమిటంటే సంస్కృతం తెలుసుకోవటం కాదు.
1: సంస్కార ద కల్చర్ ఈజ్ నాట్ మియర్ లెర్నింగ్ సంస్కృతం ఆర్ సంస్కృత్.
0: ఈ సంస్కృతం తెలిసినటువంటి వాడు సర్వసన్న సంపన్నుడిగా మారి,
1: ఇన్ ఫ్యాక్ట్ బై లెర్నింగ్ సంస్కృత్ యు ఆర్ గోయింగ్ టు బి ఆల్ పవర్ఫుల్,
0: అందరికి ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు.
1: అండ్ యు విల్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడీ.
0: నేనే చూసినటువంటి పిల్లలను, నాయన నీవెక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, స్వామి నేను పుట్టగొత్తు నుంచినే వచ్చాను అంటారు.
1: ఇఫ్ భగవాన్ ఆస్క్స్ వేర్ డు యూ కమ్ ఫ్రమ్, ద బాయ్ రిప్లైస్ స్వామి ఐఎమ్ ఫ్రమ్ పుట్టపర్తి.
0: ఆ పిల్లవాడు సంస్కృతాన్ని మాట్లాడుతున్నాడు.
1: దట్ బాయ్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ సంస్కృత్.
0: ఇంకా అనేక విధమైనటువంటి భాషలు నేర్చుకున్నాడు.
1: హీ నోస్ మెనీ లాంగ్వేజెస్.
0: ఈ పుట్టపర్తిలో చదివినటువంటి పిల్లలు అమెరికా, జపాన్, జర్మనీ, ఇటలీ అన్ని వైపులు కూడా ప్రచారం చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇన్ వేరియస్ కంట్రీస్.
0: ఈ విధమైనటువంటి పిల్లలు చిక్కటమే చాలా అరుదు.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ.
0: కానీ మా కళాశాలకు అటువంటి చక్కని పిల్లలు చేరిపోతున్నారు.
1: అవర్ కాలేజ్ హ్యాస్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: వారిని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది.
1: యుల్ బి వెరీ హ్యాపీ యాజ్ యూ సీ దెమ్.
0: కనుక ఇట్టి పిల్లలు మనకు చాలా అవసరము.
1: సచ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: కేవలము ఇక్కడ చదివిన చదువులే కాకుండా బయటికి కూడా పోయి అందరికి కూడా విద్యావంతుడిగా మార్చాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ యాజ్ యూ లీవ్ ది పోర్టల్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ స్టడీ యూ షుడ్ మేక్ ఎవ్రీబడి ఎడ్యుకేటెడ్ అండ్ బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ప్రెసిడెంట్ గాని, చీఫ్ మినిస్టర్ కాని, ప్రైమ్ మినిస్టర్ కాని అందరూ వచ్చి మా పిల్లల్ని ఎంతో వర్ణిస్తుంటారు.
1: మెనీ మెనీ హై డిగ్నిటరీస్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్, యాజ్ దే కమ్ టు భగవాన్ దే గోన్ ప్రైజింగ్ అవర్ బాయ్స్.
0: మా యొక్క కళాశాల లోపల ఒక కాసైనా ఖర్చు లేకుండా విద్య కల్పిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ అవర్ కాలేజెస్.
0: ఏ యొక్క దీని ఎందుకు ఒక నయా పైసా కూడాను మా యొక్క ప్రశాంతం ముట్టడం లేదు.
1: వీ డోంట్ టచ్ ఈవెన్ సింగిల్ నయా పైసా టువర్డ్స్ ఎనీ ఎక్స్పెండిచర్.
0: వాళ్లే దీనికి ఇంకా ఖర్చు పెట్టుకుని ఇంకా ఎంతమందికి చదివించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: ఇన్ అడిషన్ టు దాట్ ఈవెన్ స్కాలర్షిప్స్ ఆల్సో ఆర్ అవార్డెడ్ టు డిజర్వింగ్ స్టూడెంట్స్.
0: ఇట్టి పిల్లలు చిక్కటము లోకంలో చాలా అరుదు.
1: It's rather rare to find students of this quality elsewhere.
0: కనుకనే స్వామి యొక్క ప్రాపర్టీ అంతా ఏది ఏంటంటే విద్యార్థులే నా యొక్క ప్రాపర్టీ.
1: So if you put a question, what is Swami's property? Students are his property.
0: వారు లేకపోతే నేను ఏమీ చేయలేను.
1: Without them, Swami will not be able to function.
0: కేవలము స్వామిని చూసుకోవడం కానీ, విద్యా సంస్థలు చూసుకోవటం కానీ, ఇంకా మిగిలినటువంటి సంస్థల లోపల తగినటువంటి అభివృద్ధులు కానీ అంతా కూడాను పిల్లలే చేస్తున్నారు.
1: దీ స్టూడెంట్స్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ హియర్.
0: భారతీయ సంస్కృతి ఎంత కూడాను సంస్కృతంలోనే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ భారత్ రెస్ట్ ఆన్ ద కల్చర్ సంస్కృత.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుడినంత వరకు కూడాను ఇక్కడ సంస్కృత పాఠమే జరుగుతుంటాయి.
1: రైట్ ద డే బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ రెసిటేషన్ ఇన్ సంస్కృత్.
0: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు చాలా తపస్సులు చేసినప్పుడు లభించరు.
1: యూ కెనాట్ గెట్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ దో యూ అండర్టేక్ పెనెన్స్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్.
0: కనుక ఈ విద్యార్థులే అన్ని విధములకు కూడాను అభివృద్ధికి తెప్పించగలరు.
1: The students can certainly bring about change, transformation in society.
0: ఈ విద్యార్థులకు రాని భాషలు గాని తెలియనటువంటి యొక్క విషయములు గాని ఏమాత్రము లేవు.
1: There's nothing that our students do not know. There's no language which is not known to them.
0: ఇట్టి పిల్లలను తయారు చేయటం లోపల స్వామి అంత ఎంతో శ్రమ పడుతున్నాడని మీరు భావించవచ్చును. నాకు ఎట్టి శ్రమ కూడా లేదు.
1: యు మే ఫీల్ ద స్వామి ఈజ్ ట్రైనింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ. నో స్ట్రెయిన్ వాట్స్ ఎవర్ టు భగవాన్.
0: కనుక నాకు పిల్లలంతో నాకు చాలా సహాయంగా ఉంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ హెల్ప్ భగవాన్.
0: ఈ పిల్లలు నా యొక్క థాట్స్ అంతా కూడా డెవలప్ చేసి ప్రపంచములకు ఎంతయో హాయిని కల్పిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ స్టూడెంట్స్ ప్రాపగేట్ షేర్ ద థాట్స్ ఆఫ్ భగవాన్ విత్ ది ఎంటైర్ కమ్యూనిటీ.
0: ఈ పిల్లల వల్ల ఇంకా ఎన్నో కాలేజీలు కట్టవలసినటువంటి ఒక అవసరం ఏర్పడుతుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నీడ్ టు హ్యావ్ ఫ్యూ మోర్ కాలేజెస్.
0: కనుక పిల్లల చేతనే మనం చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడాను లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ డూ విత్ స్టూడెంట్స్.
0: వారికి అన్న తల్లిదండ్రులు కూడాను వారికి పిల్లల విషయం తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఓన్ పేరెంట్స్ డు నాట్ నో ది క్వాలిటీ ఆఫ్ దేర్ ఓన్ చిల్డ్రన్.
0: ఎట్టి అభ్యాసం లేని కూడా సదభ్యాసములు సద్గుణములు సచ్చింతనలు ఈ పిల్లలు ఎందుకు అంత తాండవమాడుతున్నాయి.
1: We find the good thoughts, good feelings, good sentiments, good behavior, good habits among our students.
0: తల్లిదండ్రులకు సేవ చేయటంలో కూడాను మొట్టమొదటి వారిగా నిలుస్తున్నారు.
1: They're first and foremost in serving their parents.
0: తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా బంధుమిత్రులను కూడాను దగ్గర చేరుస్తున్నారు.
1: They also take care of their friends, the dear and the near.
0: వారి దగ్గర డబ్బు ఆశ అనేటువంటి ఎక్కడే గాని కనిపించడం లేదు.
1: They don't have any desire for money.
0: వారికి కావాల్సింది స్వామి యొక్క ఆజ్ఞలు శిరసావహించి దీన్ని అభివృద్దిగా చేయించడమే వారి యొక్క లక్ష్యంగా తీసుకుంటున్నారు.
1: The chief aim is to execute in toto Bhagavan's command.
0: కనుక నాకు అంతకంటే గొప్ప పిల్లలు నాకు చిక్కనక్కరలేదు.
1: Bhagavan doesn't want any other people beyond this.
0: ఈ పిల్లల వల్లనే ఇంకా ఎన్నో విద్యా సంస్థలు అభివృద్ది చేయవచ్చును.
1: Many more education institutions can be started basing on this type of students.
0: కానీ వీరికి ఎట్లు లభిస్తుండది?
1: But how could they become like this?
0: కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్రమంచవనుండేదేమో.
1: The moment you listen to the sounds of the birds, you get up from bed.
0: వాడు ఎప్పుడు తెస్తున్నారంటే ఏ తెల్లవారుజాము కారణం ఏ తెల్లవారు 8 గంటలకో కాదు మా పిల్లలు లేట్.
1: It's not that the students get up from bed rather late.
0: కుక్కరో కోయని కోడి కుయ్యగనే చక్కగా నిద్ర మంచమనుండేదేమో.
1: యు గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ లిసనింగ్ టు ద హమ్మింగ్ సౌండ్స్ ఆఫ్ ద బర్డ్.
0: పరుదోముకొని దేహ బాధ తీర్చుకొని
1: యు బ్రష్ యువర్ టీత్
0: జలక మాడి ధరించి చల్లి భుజించు.
1: యు హ్యావ్ యువర్ బాత్ అండ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్.
0: ఈ టిఫిన్ గిఫిన్ అనేటువంటివి ఇవి ఏనాడు కూడా మా పిల్లలకు అంగీకరించరు.
1: And this modern tiffin is not acceptable to our
0: students. Idli, dosa, sambar, vadapappu, moolkudambu ilanti anta kuda maa pillalki ye maatram ishtam ledu.
1: Our students do not like the modern breakfast, modern tiffin.
0: Ratri migilinatundi annamu prathunne majjigalo kalupukoni inta uppu veskoni chakkaga bhujistunnaru.
1: They partake the rice which is left over last night.
0: చల్లి భుజించు.
1: And mix it with
0: curd. హితమైన వస్తువులు ఎంతయు నమలి మితముగా చించుంతురు మేలవును మాకు.
1: They masticate and eat limited quantity of food.
0: బాగా నమిలి దాన్ని జీర్ణించుకునేటువంటి శక్తిని కూడా సంపాదించుకుంటున్నారు.
1: Oh, they do have the digestive capacity.
0: హితమైన వస్తువులు ఎంతయు నమలి మితముగా చించుంతురు మేలవును మాకు.
1: It is absolutely essential to eat limited quantity of food, that which is palatable and acceptable.
0: పిల్లలు ఈ విధమైనటువంటి ఆహారంలో అంత మార్పు రావటము ఈ కాలమునకు తగినటువంటి పిల్లలకు ఇది అసాధ్యము.
1: This kind of dietary habits you do not find among student community elsewhere.
0: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అడకవగల బాలుడు అనిపించుకుందరు.
1: They go to the school and listen to all lessons in all obedience and hear a good name.
0: Saddaga paatamulu nerchi anakugala baalu anipinchukondru.
1: They listen to all lessons in all sincerity and they have all humility.
0: Emalo eppudu tirugunga boru.
1: They don't go anywhere.
0: Murigikuntara chetta pogulu anenti.
1: And they don't have any dirty clothes.
0: Darinundi neeku daarakeedagunu.
1: And they don't keep anything that is unwanted.
0: Parugudi bantulaatayagunu. పరుగుడి చెడుగుడి బంతులాటైను.
1: దే ఆల్సో పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్.
0: వాళ్ళంతా స్పోర్ట్స్ అంటే ఏమిటి? పరిగెత్తడము,
1: రన్నింగ్,
0: ఈ రన్నింగ్ రేస్ చాలా బాగా చేస్తుంటారు.
1: రన్నింగ్ రేస్ దే డూ ఇట్ వెరీ వెల్.
0: మిగతాదంతా ఈ బ్యాడ్మింటన్ అని ఇంకోటి అని టెన్నిస్ బాల్ అని ఇంకొక బాల్ ఇంకొక బాల్ ఇంకొక బాల్ వాలీబాల్ సుగ్రీవు బాల్ ఏ బాల్ ఈ బాల్ అంతా కూడా వారు నేర్చుకుని ఏమాత్రమూ శ్రమ పడటం లేదు.
1: దే డోంట్ లైక్ గేమ్స్ లైక్ వాలీబాల్ అండ్ సుగ్రీవా బాల్ లైక్ దాట్ బట్ దే ఫాలో ది ట్రెడిషనల్.
0: ఇలాంటి స్పోర్ట్స్ తో పడేటువంటి యొక్క దీంట్లో పిల్లలు ఏమాత్రమూ ప్రవేశించరు.
1: They don't get into such games.
0: వాళ్ళ ఆరోగ్యమంతా కూడా వారే చూసుకుంటుంటారు.
1: దే టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ హెల్త్.
0: ఏ పిల్లవాడిని కూడా పట్టి చూడండి, గట్టిగా మంచిగా ఉంటుంటాడు కానీ ఏమాత్రము మెత్తగా జబ్బులతో చేరినటువంటి వాడుగా ఉండరు.
1: ఎవ్రీ స్టూడెంట్ హియర్ ఈజ్ ఫిజికల్లీ స్ట్రాంగ్, నో వన్ ఈజ్ వీక్.
0: అటువంటి పిల్లలను తమను తాము పోషించుకోవటం కాకుండా దేశాన్ని కూడా సంరక్షించుకుంటూ వస్తున్నారు.
1: దే నాట్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, దే టేక్ కేర్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్.
0: ఈ విధమైనటువంటి పిల్లలను పొందటము ఎంత అదృష్టమో ఈ కళాశాలకు.
1: దిస్ కాలేజ్ ఇస్ లక్కీ ఎనఫ్ టు హావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: ఇలాంటి కళాశాలలు ఇంకొక 5 ఏర్పడితే ఎంతైనా కానీ చాలా ఆనందించవచ్చును.
1: If 5 such colleges are to be established, they will be the source of joy and happiness.
0: దీన్ని బట్టి ఇతర కాలేజీల వారు కూడా ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నారు.
1: Other colleges can certainly emulate their example.
0: కేరళకపోతే అక్కడ కేరళలో ఒక మలయాళం ఎంత నేర్చుకోవాలి అది లేదు. కేరళ వారంతా కూడా ఈ యొక్క భాషని నేర్చుకుని ఈ యొక్క పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు.
1: The Keralites also have picked up the local language and following the native culture.
0: కనుక ఇట్లాంటి విద్యార్థులు ఉండటం చాలా అదృష్టమే భారతదేశంకు.
1: In fact, the country is very lucky to have students of this quality.
0: భారతదేశం అంటే పవిత్రమైనటువంటి ఒక భారతదేశము.
1: Bharat is a sacred land.
0: భారతీయులనగా వజ్రం వంటి వాడు.
1: Bharatiyas are diamonds. Diamonds.
0: అలాంటి విద్యార్థులను ఎట్టి డైమండ్ తెచ్చిపుచ్చగలను దానికి వారికి చిక్కరు.
1: యూ డోంట్ గెట్ సచ్ వాల్యుబుల్ డైమండ్స్ ఎనీవేర్.
0: పెద్దలను చూస్తే వినయము.
1: దే ఆర్ వెరీ హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
0: బంధువులు చూస్తే గౌరవ మర్యాదలు.
1: దే ఎక్స్టెండ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ కర్టసీ.
0: ఈ విధమైన యొక్క సంభాషణలు.
1: దిస్ కైండ్ ఆఫ్ స్వీట్ కాన్వర్సేషన్.
0: ఆ ఇంటికి వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడుతుంటారు.
1: అండ్ ఆల్ ది విజిటర్స్ దట్ విజిట్ దెమ్ ఎట్ దర్ రెసిడెన్సెస్ ఆర్ సర్ప్రైజ్డ్ ఎట్ దిస్.
0: ఇలాంటి కొత్త కొత్త భావం అంతా నేర్చుకుని పిల్లలు ఎంతో ఆదర్శప్రాయులుగా నిలుస్తూ ఉన్నారు.
1: దే పికప్ ఆల్ దట్ ఈస్ నావెల్ అండ్ న్యూ, విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్.
0: మా పిల్లలు మేము పొగుడుకోవటం గొప్పతనం కాదు.
1: It's nothing particular great in praising our own students.
0: వచ్చి ఆ కాలేజీని చూచిపోయిన వారందరూ కూడా ఆ పిల్లల్ని చూచి వర్ణిస్తుంటే నాకెంతో ఆనందం ఇస్తుంటుంది.
1: All those dignitaries, big people that visit institutions and report to Swami, how happy they are with the academics, with the performance of the students.
0: ఇది
1: Swami is mighty happy.
0: ఇది జబ్బు కాదు, రోగం కాదు, ఏమాత్రము కాదు.
1: This is not any sickness or a complaint or affliction.
0: ఒక పిల్లవాడు తోరణం కడుతున్నాడు ఊకిడికి.
1: One student was just tying up a bunting or toranam.
0: నేను లోపల నుంచి తలుపు తెచ్చుకుని వచ్చాను.
1: భగవాన్ ఓపెన్ ద డోర్ ఫ్రమ్ ఇన్సైడ్.
0: నన్ను చూసేటప్పటికి అదేదో భయం ఏర్పడిపోయింది.
1: అండ్ ద బాయ్ వాజ్ వెరీ మచ్ అఫ్రైడ్ వాచింగ్ స్వామి దేర్ అట్ ద డోర్.
0: అక్కడి నుంచి వణికి కింద పడ్డాడు.
1: అండ్ హీ లిటరలీ షుక్ అండ్ ఫెల్ డౌన్.
0: అది ఇనపచ్చి ఇది ఇస్తుంది.
1: అండ్ ఇట్స్ అన్ ఐరన్ చైర్.
0: ఐరన్ చైర్ ఆ పిల్లవాడు ఇద్దరు కూడా నా పైన పడ్డారు.
1: ది ఐరన్ చైర్ అండ్ ద బాయ్ బోత్ ఫెల్ ఆన్ భగవాన్.
0: ఆ పడేటప్పటికి ఇక్కడ ఎముకలు ఇరిగినాయి.
1: అండ్ దాట్ ఇస్ ద కాజ్ ఫర్ హిప్ బోన్ ఫ్రాక్చర్.
0: దీనికి ఏదో వేయాలని డాక్టర్స్ అంతా వచ్చి అన్ని విధాలు చూచారు.
1: డాక్టర్స్ ఎగ్జామిన్డ్ టు డూ సంథింగ్ ఫర్ దిస్.
0: ఈ ఎముక వంటి ఎముకలు ఇంకోటి ఎక్కడ చిక్కటం లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ హిప్ బోన్ ఈజ్ సో సెన్సిటివ్.
0: కానీ కాలం కలపటం చాలా కష్టం అనుకుని
1: they could understand it's difficult to continue
0: chala
1: like that.
0: Baada padutunnaru.
1: They were feeling sad.
0: Nen cheptaru evvaru emi na kosam baada padalakkaledu. Maa pillale naaku doctors, maa pillale naaku anni vidyala thodu vidiga untuntaru ani nen ento vaathi cheptaru.
1: Bhagavan told all those doctors, don't feel sad, anything bad about me, I have my boys, టు హెల్ప్ మీ, ఐ హ్యావ్ మై బాయ్స్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. దట్స్ వాట్ భగవాన్ సేడ్.
0: డాక్టర్స్, నర్సెస్, కంప్యూటర్స్ అంతా వారే నాకు మారిపోయారు.
1: సో బాయ్స్ ఆర్ ది డాక్టర్స్, బాయ్స్ ఆర్ ది కంపౌండర్స్, బాయ్స్ ఆర్ ద నర్సెస్ అసిస్టింగ్ స్వామి.
0: వారి వల్లనే నేను ఇంతవరకు తిరగలుగుతున్నాను.
1: దట్ మేడ్ భగవాన్ మూవ్ లైక్ దిస్ యాజ్ వీ ఫైండ్ హిమ్ టుడే.
0: అందుకోసమే మా పిల్లలు చెప్తుంటారు, స్వామి మీరుండగా మాకేం భయము.
1: That's why boys say, Swami, when you are with us, we don't need to be afraid of anybody. Bhagwan, you don't need to feel sad about
0: it.
1: We want to serve you and carry our life
0: there. There
1: are hundreds of boys here who refuse to go. Who refuse to accept employment jobs elsewhere. They want to stay here and serve Bhagavan.
0: Na nimittame kaakunda vaari nimittam kuda vaaru serve chestunnaru.
1: In fact, that amounts to a self-help also.
0: Maa pillalu yokka panulanta kuda meeku cheppite meeru evaru kudini nammaru.
1: If Bhagavan tells you clearly what the job undertaken by boys, you are not in position to believe. That is unbelievable job they do.
0: ఎవరో ఒకరు వచ్చి మా పిల్లవాడిని తీసుకుని పోతామని ఇద్దరు పిల్లలను తీసుకుని పోయారు.
1: Someone came, they wanted two boys from our college and they took these two boys with them.
0: తీసుకుని పోయి అక్కడ పోయి వాళ్లకు నెలకు 50,000 60,000 ఆ విధంగా ఇస్తూ వచ్చారు.
1: And they started paying these boys at the rate of 50,000 rupees, 60,000 rupees salary per month.
0: ఈ దుడ్డు మాకు అక్కర్లేదని చెప్పని వారి దుడ్డు వారికి ఇచ్చేసేసారు.
1: దే సెడ్ వీ డోంట్ వాంట్ దిస్ మనీ, దే రిటర్న్.
0: అక్కడ సంపాదించినంతా కూడాను పేద పిల్లలకంతా పంచారు.
1: ఆల్ ద మనీ దే ఎర్న్ డిస్ట్రిబ్యూటెడ్ టు పూర్ పీపుల్ దేర్.
0: కట్టగడపటికి వారు అక్కడ రిజైన్ చేసి తిరిగి నా దగ్గరికే వచ్చి చేరిపోయారు.
1: దే రిజైన్ దేర్ జాబ్స్ అవుట్ సైడ్ అండ్ కేమ్ డౌన్ టు ప్రశాంతాలయం.
0: పెద్ద వర్క్ షాప్ మాదిరి చేస్తున్నారు.
1: And they're just working as if though they are in a big workshop.
0: అన్ని రకములైనటువంటి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ కూడాను అక్కడనే పుట్టిస్తున్నారు.
1: In fact, they have got all needed skills.
0: అన్ని పరికరములంతా కూడాను వారే సృష్టించి.
1: They know how to handle instruments.
0: మా హాస్పిటల్స్ అంతా కూడాను వారే అభివృద్ధి చేస్తున్నారు.
1: And they handle all the instruments there in the hospital and help in running the hospital.
0: మేము కొనుక్కోనక్కర్లేదు.
1: In fact, we don't need to depend on anybody.
0: మా పిల్లలే తయారు చేస్తున్నారు.
1: The students can maintain the whole hospital.
0: ఈ విధమైనటువంటి పిల్లల యొక్క తత్వము ఎవరేమో అర్థం చేసుకుంటారు.
1: Who can understand the true nature, the quality of our students?
0: ఇది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: No one can comprehend.
0: అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను చాలా గొప్ప గుణవంతులైపోయి త్యాగశీలులైపోయి జీవితాన్ని గడుపుతున్నారు.
1: All students are students of sacrifice. They are spending time happily with whatever salary they get.
0: ఇప్పుడు 4 నెలల నుంచి నా విషయమంతా కూడా నేను నచ్చలేను కదా అనగా నాకు నొప్పి ఏమి లేదు. ఏమాత్రమూ వైద్యం నాకు అక్కర్లేదు.
1: స్వామి హ్యాస్ నో పెయిన్, హీ డజంట్ రిక్వైర్ నీడ్ ఎనీ ట్రీట్మెంట్.
0: నా యొక్క ఇదంతా కూడా పిల్లలే చూసుకుంటున్నారు.
1: అండ్ బాయ్స్ హ్యావ్ బీన్ అటెండింగ్ ఆన్ స్వామి.
0: ఏ చిన్నదానికి కూడా నేను యోచించనక్కర్లేదు.
1: స్వామి నీడ్ నాట్ థింక్ ఆఫ్ ఎనీ స్మాల్ ఇష్యూ ఎనీథింగ్ వాట్స్.
0: ఇలాంటి పిల్లలే చాలా మంది చేరిపోయినారు.
1: దర్స్ మెనీ మెనీ సచ్ స్టూడెంట్స్.
0: అలాంటి పిల్లల చేత నేను నా జీవితంను చక్కగా ఆనందంగా గడుపుతున్నాను.
1: భగవాన్ ఈజ్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ సచ్ స్టూడెంట్స్.
0: నాకు ఎట్టి ఖర్చు కానీ ఎట్టి బాధలు కానీ ఎట్టి తొందరలు కానీ నాకు ఎవరు ఏమాత్రం ఇవ్వటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో వరీ, నో యాంగ్జైటీ, నో హై ఎక్స్పెండిచర్, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి పిల్లలు సోదరుల కంటే అధికంగా కూడాను చూసుకుంటూ వస్తుంటారు.
1: దీస్ బ్రదర్స్ మింగలింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ లైక్ బ్రదర్స్ మోర్ దాన్ దేర్ ఓన్.
0: స్వామి లేచేటప్పటికి అప్పుడే ముందు వచ్చి ఉంటారు.
1: దే ఆర్ రెడీ టు రిపోర్ట్ టు స్వామి బై టైమ్ భగవాన్ గెట్స్.
0: ఏం చేయలేపొద్దు.
1: వాట్ ఈస్ టు బి డన్ దిస్ మార్నింగ్.
0: స్వామిని అడుక్కొని ముందు చేయవలసినటువంటి పనులకంతా పై పునాదులు వేస్తుంటారు.
1: దే టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ భగవాన్ అండ్ ఎగ్జిక్యూట్ దెమ్.
0: ఇలాంటి పిల్లలు ఇప్పుడు ప్రశాంతి నిలయం లోపల నా చుట్టూ 200 మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ 200 స్టూడెంట్స్.
0: ఎట్టి తొందరలు కానీ నాకు ఎవరు ఏమాత్రం ఇవ్వటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో వరీ, నో యాంగ్జైటీ, నో హై ఎక్స్పెండిచర్, నథింగ్ వాట్స్ ఎవర్.

0: అండ్ ఎగ్జిక్యూట్ దెమ్.
1: ఇలాంటి పిల్లలు ఇప్పుడు ప్రశాంతి నిలయం లోపల నా చుట్టూ 200 మంది ఉన్నారు.
0: దేర్ ఆర్ 200 స్టూడెంట్స్ అరౌండ్ భగవాన్ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: ఆ 200 మంది కూడాను సోంబేర్లు మాది కూర్చోవటం లేదు.
0: దీస్ 200 బాయ్స్ ఆర్ నాట్ లేజీ ఫెలోస్.
1: అంత వారి పనులు వారే చేసుకుంటుంటారు.
0: దే డూ దేర్ ఓన్ వర్క్.
1: ఎంత పని చేస్తున్నారంటే దాన్ని లెక్క పెట్టడానికి వీల్లేదు.
0: యూ కెనాట్ మెజర్, యూ కెనాట్ కౌంట్
1: అనేటువంటి చెప్పనక్కర్లేదు.
0: యూ కెనాట్ సే దిస్ వే ఆర్ దట్ వే.
1: అన్ని పనులు చేస్తూనే ఉంటారు.
0: దే టెండ్ టు ఆల్ జాబ్స్.
1: కనుక ఇలాంటి పిల్లల చేత దేశం పడిందంటే ఎంతైనా బాగుపడుతుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ బాయ్స్ ఆఫ్ దిస్ టైప్ ద హోల్ కంట్రీ విల్ అడ్వాన్స్ ప్రోగ్రెస్.
1: అందరికీ సహాయం చేస్తుంటారు.
0: దే హెల్ప్ ఎవ్రీబడీ.
1: ఇంకా నేను చేయవలసింది ఒక్కటే.
0: There's one thing that is left.
1: వీళ్ళందరికీ తగినటువంటి యొక్క ఆదర్శాన్ని నేను చూపించాలి.
0: భగవాన్ సెట్స్ అన్ ఐడియల్ టు ఆల్ ఆఫ్ దెమ్.
1: ఎవరిపైన ఆధారపడకోకుండా,
0: వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడీ,
1: వీళ్ళు ఎప్పుడు కూడా వారి పనులపైనే వారు ఆధారపడి ఉండాలి.
0: దే షుడ్ బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ దేర్
1: ఓన్. వారు ఉండగలరు.
0: Yes, they can maintain themselves.
1: Karuka ee naadu enni cheptunnanante maa pillalante anta goppa vidyavantulu gunavantulu kuda.
0: All these things Bhagavan is telling today so that everybody will come to know the students are men of character and integrity.
1: Gunavantulu,
0: they are virtuous,
1: balavantulu,
0: strong.
1: Inka vaaru cheppalante ధనవంతులు కూడాను.
0: దే ఆర్ ఆల్సో ఎఫ్లూయెంట్.
1: వారిని వారే సంపాదించుకుంటున్నారు, కానీ ఇంకో తల్లిదండ్రులది ఒక నయా పైసా కూడా ముట్టడం లేదు.
0: దే ఎర్న్ దేర్ ఓన్ మనీ, దే డోంట్ డిపెండ్ ఆన్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులు వచ్చి ఆయన ఏమైనా కావాలా అంటే ఏమి అక్కర్లేదు.
0: ఇఫ్ పేరెంట్స్ కమ్ అండ్ ఎంక్వైర్ వాట్ డు యూ వాంట్,
1: అన్ని మాత్రం ఆలోచించుకుంటున్నాడని ఎంతనో చెప్పి వారికి ధైర్యాన్ని ఇస్తుంటారు.
0: ఆల్ దీస్ బాయ్స్ సే టు దేర్ పేరెంట్స్, భగవాన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్, వీ డోంట్ నీడ్ ఎనీథింగ్.
1: ఇంకా మున్ముందు ఎన్నియో జరగబోతున్నాయి.
0: ఇన్ ఫ్యూచర్ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
1: కనుక దేశమునకు ఎట్టి భయము లేదు.
0: ది కంట్రీ నీడ్స్ నో ఫియర్.
1: భారతదేశంకు భాగ్యమైనటువంటి దేశంగా తయారవుతుంది.
0: భారత్ ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ రిచ్ కంట్రీ.
1: కనుక మా పిల్లల వల్ల ఈ దేశము ఎంతైనా అభివృద్ధికి వచ్చి,
0: this country will prosper and progress by these boys.
1: వీరే దీనికి నాయకులుగా నిలచడానికి తగినటువంటి ఒక ఆస్పదం కూడా ఏర్పడుతుంది.
0: దే ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కనుక ఈ లీడర్స్ అంతా కూడాను మా యొక్క బిడ్డలే, మా యొక్క పిల్లలే అని నేను చెప్పుకోవడానికి ఎంతైనా కూడాను ఆదర్శంగా ఉంటుండాలి.
0: భగవాన్ ఈజ్ అన్ ఐడియల్ టు ఆల్ దీస్ బాయ్స్ హూ ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ.

హరి భజన వినాశిత శాంతి నహి. హరి భజన వినాశిత శాంతి.

0: ప్రేమ స్వరూపులు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈనాటి ప్రపంచం యొక్క పరిస్థితులు మీకు తెలియనివి కాదు.
1: ద ప్రెసెంట్ కండిషన్, ద పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ వెరీ వెల్ నోన్ టు యూ.
0: దైవాన్ని గురించి చెప్పుటకు ఏమాత్రం కూడా నా అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ టు స్పీక్ ఆఫ్ ద డివైన్.
0: ధనమే దైవం బయ్యే.
1: మనీ ఈజ్ వ్యూడ్ యాజ్ గాడ్.
0: మానవుని యందు ధర్మం అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
1: వేర్ కెన్ యూ ఎక్స్పెక్ట్ రైచియస్నెస్ టు ప్రివైల్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవము ఒక్క ప్రేమకు తప్ప అన్య మార్గములలో తనకు గోచరించడు.
1: యు విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ గాడ్ బై ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ లవ్.
0: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: అయితే ఈ ప్రేమ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుండాలి?
1: హౌ ఇస్ లవ్ యాజ్ యు ఫైండ్ ఇట్?
0: ప్రేమ అనగా ఏదో ప్రాపంచికమైనటువంటి విషయాల్లో, భౌతికమైన లౌకికమైన విషయాల్లో ప్రవేశించి దానిని ప్రేమించి వాటిని దాచుకోవటము, ఇది ప్రేమగా భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ లవ్ in relation to worldly, ephemeral, transient, momentary objects and the material.
0: Vijyanama naraswarupamadikam prachanna guptam danam. Ee naadu prati manavuni endukodanu guptamainatundi danam untundadi. Adi emiti? Jnaname danam.
1: In fact, there lies hidden the wealth of wisdom in everyone.
0: ఇట్టి పరిస్థితులు యందు దేనిని దైవం అని, దేనిని ప్రకృతి అని, దేనిని విభజించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: Under these circumstances, it's not able to, possible to bifurcate, differentiate the divine and the nature.
0: ఈ వ్యక్తి చూసినప్పటికీ తాను ప్రేమించేటువంటి యొక్క ప్రేమ కేవలం ఒక వస్తువుని గురించి కాదు, ఒక విషయాన్ని గురించి కాదు, కేవలం తన యొక్క స్వార్థాన్ని గురించి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ లవ్స్ ఎనీ అదర్ పర్సన్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ మెటీరియల్ ఫర్ దట్ మ్యాటర్. హీ లవ్స్ హిజ్ ఓన్ సెల్ఫ్, ద సెల్ఫిష్నెస్.
0: ఇటు స్వార్థపరమైనటువంటి యొక్క ప్రేమ దైవానికి ఏ రీతిగా మనం బోధించడానికి వీలవుతుంది?
1: When the love is totally selfish, how is it possible to teach about God?
0: కాని నిజంగా విచారణ చేస్తే సెల్ఫ్లెస్ లవ్ అది నిజమైనటువంటి దైవత్వం.
1: Therefore, true divinity is reflected in the form of selfless love.
0: ఈ సెల్ఫిష్ లవ్ అనేటువంటిది పాము మొదలుకొని పరమహంసల వరకు కూడాను ఒకటిగానే కనిపిస్తుండాలి.
1: Love that is selfish is quite common, right from the snake to the noblest person.
0: ఇట్టి పరిస్థితులు యందు ప్రేమను ఏ విధంగా భావించడానికి వీలవుతుంది?
1: How is it possible to teach and speak about love under these circumstances?
0: నేను ఎల్లప్పుడూ కూడాను ప్రేమను గురించే బోధిస్తుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ లవ్.
0: నాకు ఆ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి నాకు తెలియదు.
1: భగవాన్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ లవ్.
0: ఈ ప్రేమ కలిగినటువంటి మానవునకు ఏదైనా కూడా తాను ప్రేమించినటువంటి ఒక వస్తువే పరమాత్మ తత్వం అని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: Therefore, the man with love will be able to visualize love on objects in a different perception dimension altogether.
0: Itti paristhithilo endu premanu gurinchi ye vidhanga bodhinchali?
1: Under these conditions, how are we to learn about love?
0: ప్రతి మానవుడు కూడాను దేన్నో ఒకదాన్ని ప్రేమిస్తూనే ఉంటున్నాడు.
1: Everyone, in fact, loves one or other.
0: అయితే ఇది ప్రేమించదగినది, ఇది ప్రేమించదగినది అనేటువంటి నిర్ణయం చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు.
1: No one has any authority to decide that one deserves love, the other one does not deserve.
0: ఇట్టి పరిస్థితుల యందు ప్రేమతత్వాన్ని ఏ విధంగా విపరీతం చేయడానికి వీలవుతుంది?
1: The nature of love, how is it possible to comprehend and assimilate?
0: ఒక పిల్లవాడిని అడిగినప్పుడు నీకెవరిపైన ప్రేమ నాయన అని అడిగితే మా అమ్మగారి పైన ప్రేమ అంటారు.
1: If you ask a boy, whom do you love? He will say, I love my grandmother.
0: అయితే ఈ గ్రాండ్మదర్ను దేనికోసం ప్రేమిస్తున్నాడు?
1: How is it why he loves his grandmother?
0: ప్రపంచంలో ఎన్నో పదార్థాలు ఉన్నావు కదా, అందులో ఒక గ్రాండ్ మదర్ ని ఎందుకు ప్రేమించటం?
1: The world is full of plenty and prosperity. Why is it this boy loves his grandmother?
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమంలోకి సర్వమా ఉత్తిష్ఠతి.
1: God is present all over the universe. All his feet and hands and heads, ears are spread all over the cosmos.
0: అలాంటి పరిస్థితి లోపల దీన్ని ప్రేమించదగినది, దీన్ని ప్రేమించదగనిది అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు.
1: Therefore, no one has any authority to say that this is deserving and the other one is undeserving for love.
0: కనుక ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: Therefore, love is God, God is love.
0: ఈ గాడ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నది అనేటువంటి విచారిస్తే గాడ్ అనేది పేరు మాత్రమే ఉన్నది కానీ రూపం కనిపించదు.
1: గాడ్ వీ నో వెర్బలీ ఇన్ ఎ నేమ్ బట్ నో వన్ కెన్ సీ ద ఫార్మ్.
0: అయితే దీన్ని పట్టి పేరించినప్పుడు, సాధించడానికి పొందుకున్నప్పుడు ప్రేమ అనేటువంటిది ఒక స్వరూపాన్ని పొందుతుంది.
1: హౌఎవర్ విత్ డిటర్మినేషన్ అండ్ ఇంటెన్స్ ఎఫర్ట్ one we able to visualize love in a specific form.
0: Sarvata panipadam tar sarvata vachi shiromukam sarvata sutamalloki sarvama uttishtati.
1: God is present all over the universe, all over the cosmos, with all hands are his, all legs are his, all ears are his, all eyes are his.
0: అన్నింటి ఎందుకును ప్రేమ అనేటువంటి సమత్వంగా ఉండినప్పుడు దేనిని వదలటము, దేనిని ప్రీతించడం?
1: When there is love as an underlying current, how can you deny anyone?
0: ఇది ఒక ప్రేమకు సరైనటువంటి అర్థం కాదు.
1: Therefore, this sort of an attitude as to demarcate is not proper.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: You are all embodiments of love.
0: మీ అందరి యందు ప్రేమ ఉన్నది.
1: There is love latent in you.
0: కానీ ఈ ప్రేమను ఏ విధంగా మీరు పొందగలుగుతున్నారు?
1: బట్ హౌ ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ దిస్ లవ్?
0: ఈ ప్రేమను వాక్యంతో చెప్పడం వీలు కాదు.
1: లవ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై వర్డ్ ఆర్ వెర్బలీ.
0: ఈ ప్రేమను మనం ఒక పరిస్థితిని యందు అనుభవించి ఆనందం పొంది ఈ ఆనందం యొక్క స్వరూపమే ప్రేమ అని మనం చెప్పవచ్చు.
1: దేర్ఫోర్ లవ్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ అండర్ సర్టన్ స్పెషల్ సిచ్యువేషన్స్ conditions and the bliss that one derives thereby.
0: Kani ee prema tattvamu etuvantidi?
1: What is the nature of love?
0: Ee prema prati manavuni endukodanu untunnadi.
1: This love is immanent in everyone.
0: Kani okokaru okoka roopani dharinchi danni prema ga bhavistunnaru.
1: But each one will begin to assume a specific form and experience.
0: తాను నిర్ణయించినటువంటి స్వరూపమే ప్రేమ యొక్క స్వరూపమని భావిస్తున్నారు.
1: He considers that love in totality is represented in the form of his thought.
0: అయితే ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను మనం ఏ విధంగానూ ఆలోచించలేకుండా పోతున్నాం.
1: This sort of approach to love in a specific form will never help us to know the holistic view of love.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prapanchamulo ప్రేమ అనేటువంటిది ఒక్కటి తప్ప ఇంకా చెల్లించినటువంటిది ఏ ఒక్కటి కూడా మాకు కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యు డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ లవ్ విచ్ ఇస్ అన్షేకబుల్.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి యొక్క మార్గము.
1: దిస్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్, ఎ పర్మనెంట్ పాత్.
0: ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు కూడాను ఇది మెదలటానికి వీలు కాదు.
1: ఇన్ నో సిచ్యువేషన్ కెన్ యూ చేంజ్ ఇట్ ఆర్ మూవ్ ఇట్.
0: ఇది కేవలం ఒక మానవత్వం అయినటువంటి ఒక దైవతత్వంకు మాత్రమే ఇది చిక్కుతూ ఉండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ విచ్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లవ్.
0: మనము కేవలము ఒక ప్రేమతత్వాన్ని కేవలం ఒక డివైన్ గా భావిస్తున్నాము.
1: We consider the nature of love as the very attribute of divinity.
0: ఈ డివినిటీ అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
1: Where is divinity?
0: మానవుని యొక్క అంగమలోని ఏకత్వాన్ని పొందినప్పుడు ఇందులో మనకు గోచరమవుతుంది.
1: In fact, the divinity percolates all over the human body such that limbs work in perfect coordination and harmony.
0: ఈ యొక్క ఏకత్వమునందు ఈ డివినిటీ కనిపిస్తుంది.
1: In this coordination, oneness, you find divinity.
0: ee okatane endu maatrame okati kanipinchutu unnappudu ee divinity anetundi emiti.
1: If we just localize, narrow it down to a specific form, how can you call it divinity?
0: Kaani divinity anetundi manam oka perunu pettukoni manam bhavinchi aanandistunname kaani ee divinity ki oka vidhamaina roopam ledu.
1: In fact, we enjoy the divine by giving a name and a form. In fact, God is nameless and formless.
0: Kanuka manam okoka danni okotiga nirnayam chesukunte manaku ikkada chusinappudiki unnadi prema okkate.
1: Therefore, on inquiry we will know that the same love is uniform, present everywhere.
0: Idi manavathamulonu tappa prati jeevatathamunandu kodanu unnadi.
1: Not only in humanity, it is present in the very life principle of every organic being.
0: Prati prani endukudunu ee divinity nirantaram untundadi.
1: In every living creature you find love existing.
0: Kaani ee divinity lone enmity kuda untundadi.
1: But we also think of the enmity at times.
0: Ee enmity lopane divinity lopala oka vidhamainatundi oka prema tattva imidi untunnadi.
1: Therefore, when once we put under this enmity under check, we'll be able to know love in full.
0: Kaani ee prema tattvam lopala annintikante goppadi chaala divyatvamainatundi oka bhavamu.
1: But in the nature of love, the supreme thing is the divine love.
0: Idini manam ee reetiga chupagalamu?
1: How do you demonstrate supreme divine love?
0: Manu anubhavinchi aanandinchi inni andariki anubhavinchiyali.
1: This divine supreme love can only be experienced, shared blissfully.
0: Ee divine supreme love anetundi kevalam supreme anetundi anigane ee chelthu untundadi.
1: Therefore, the divine love is utmost, topmost, ultimate, supreme.
0: Deenine aneka rakamuga bhagavad gita endukodanu aneka rakamuga varnistu vacharu.
1: Bhagavad gita also referred to this love in various dimensions.
0: Sarvata panipadam tat sarvato chi siramukam sarvata sutiman loki sarvama uttishtati.
1: That the divinity is present in everyone as all hands, the feet, ears and eyes are his.
0: Aithe dinni manam ye vidhanga peru pettalanante andarki okoka rakamainatundi perlu untunnayi.
1: How are we to name it? Each one of us have a name, in fact.
0: పేరు ఎన్ని పెట్టినప్పటికీ పదార్థం మాత్రం ఎప్పటికీ మారదు.
1: Nomenclature might vary, but the material will never change.
0: నగలు ఎన్ని చేసుకున్నప్పటికీ బంగారు ఎప్పటికీ ఒకటిగానే ఉంటుంది.
1: Jewels may be many, but gold is one.
0: ఈ గోల్డ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you got this gold?
0: ఇది అన్ని కూడా భూమి నుండి పుట్టినవి.
1: In fact, you all get them from the mother earth.
0: కనుకనే దైవం కూడాను ఈ మానవత్వం అందరినీ పుట్టినాడు.
1: Therefore God is in human form.
0: దైవం మనుష్య రూపేణ.
1: God takes a human form.
0: ఇది మనం ఎట్ట చూపించాలి అంటే ఎవరు చూసినా కూడా దైవమే.
1: Therefore in reality everyone is divine.
0: ఈ అన్ని శిరస్సులు కూడాను దైవం యొక్క శిరస్సులే.
1: All heads are his.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద.
1: Therefore God is described as multifaceted, multidimensional cosmic personality.
0: దీన్ని మనము సరైనటువంటి రీతిలో చూపించాలంటే ట్రాన్సెండెంటల్ అనేటువంటి దీంట్లో ఒక విధమైనటువంటి ప్రేమ ఒక ఇమిడి ఉంటుంది.
1: Therefore divine is transcendental. The transcendental love speaks of divinity.
0: ఆ డివినిటీని మనం ఎట్లా అనుభవించాలంటే కేవలము ఒక నిశ్శబ్దంతో ఏకాంతమైనటువంటి భావంతో మనం అనుభవించాలి.
1: Therefore the divine supreme love can be experienced in solitude, in aloneness, in total silence.
0: కానీ ఈ టోటల్ సైలెన్స్ లోపల చాలా పవిత్రమైనటువంటి ఒక శక్తి ఇమిడి ఉంటున్నది.
1: దేర్ ఇస్ సీక్రెట్ పవర్ హిడెన్ ఇన్ ది డెప్త్ ఆఫ్ సైలెన్స్.
0: దానికోసమని మనం నోరు ఇచ్చినటువంటిది మాట్లాడటం కోసం కాదు.
1: ద మౌత్ ఇస్ గిఫ్టెడ్ నాట్ మియర్లీ ఫర్ స్పీకింగ్.
0: ఈ మాట్లాడ కోసం ఇచ్చినటువంటి నోరును మనం అనేక రకములుగా ఉపయోగపెడుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది టంగ్ ఇస్ యూటిలైజ్డ్ ఫర్ గాసిప్ అండ్ టాల్ టాక్.
0: కాన మనము సైలెంట్ గా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ వీ నీడ్ టు మెయింటైన్ సైలెన్స్.
0: పూర్వ ఋషులందరూ కూడాను మౌనము అని పెట్టారు.
1: ఏన్షియంట్ సేజెస్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: ఈ మౌనం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ సైలెన్స్?
0: వాగ్బంధన చేయటము.
1: Refraining from talk is silence.
0: కాని ఈ వాకు లోపల ఏమాత్రము లేదు.
1: In fact, it is not so.
0: ఈ వాకుకు మించినటువంటిది మరొకటి ఉంటుంది.
1: Beyond this, there is a higher level of silence.
0: Transcendental అనేటువంటి పదమునకు అనేక అర్థములు కూడా ఉంటున్నాయి.
1: When once we say it is transcendental, it has got different meanings and interpretations.
0: ఈ transcendental ప్రతి మానవుని యందు కూడా ఉంటుంది.
1: This transcendental supreme love is present in everybody.
0: అది ఏ రీతిగా నీవు గమనించగలవు?
1: How can you observe this?
0: అది కేవలము నీ మౌనం ద్వారా, నీ యొక్క ఏకాంతమైనటువంటి ప్రేమ ద్వారా దీన్ని రియలైజ్ చేసుకోవచ్చును.
1: The transcendental divinity can be observed only in solitude and utter silence.
0: దీనికి ఒక విధమైనటువంటి వర్ణన లేవు.
1: In fact, it doesn't need any narration.
0: ఏ వర్ణన కూడా లేనటువంటిది అవార్డనోచరం అని అలాంటి పరిస్థితి లోపల దీన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore divinity is beyond comprehension, narration, description or verbal expression.
0: నీ ఒక పదార్థాన్ని తీసుకుంటే ఇది ఏ విధంగా ఉండాలని చెప్తే దానికి ఆ విధంగా రూపం వస్తుంది.
1: In fact the material object can be viewed in a definite form.
0: మెటీరియల్ ఆబ్జెక్షన్ కేవలం ఒక విధమైనటువంటి ఒక మన మనోభావం నుంచి రూపొందుతుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద థాట్ దాట్ విల్ గివ్ ఎ డెఫినెట్ ఫార్మ్ అండ్ నేమ్ టు ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
0: కానీ ఇది అన్నింటికీ సమన్వయమవుతుంది.
1: వీ విల్ ఆల్సో ఫైండ్ ఎ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఆల్ దీస్.
0: కనుక మనం నిజంగా మనం భగవంతుని తత్వాన్ని గుర్తించుకోవాలంటే మౌనంలోనే గుర్తించాలి.
1: టు ఎక్స్పీరియన్స్ గాడ్ it is possible only in the depth of silence.
0: ee silence lopana kodanu sarinaatvanti tattvam manam gurtinchali.
1: We should know the true nature, the proper way of observance of silence.
0: True nature antante emi? Deeniki inkokati untruth untunda?
1: When once we say it is true nature, is there anything like untruth?
0: Kaabatti ee true nature,
1: therefore it is truth of truth.
0: Chuchinanta kodanu truth.
1: So what all that you say is truth.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ ట్రూత్ మనకు కనిపిస్తూ ఉంటుండాలి.
1: Therefore it is only truth that exists.
0: కానీ కనిపించేటువంటి ఒక పదార్థాన్ని మనము నమ్మలేకపోతున్నాము.
1: But we are not able to believe all that we see.
0: దానిని సైలెన్స్ తో కన్నులు మూసుకుని విచారణ చేస్తే అందులో మనకు అర్థమవుతుంది.
1: With eyes closed, with thorough inquiry in solitude and silence, we can understand its depth.
0: దీన్ని మనం సరైనటువంటి పదంతో వినియోగించుకోవడానికి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్రెస్ వెర్బలీ బై ఎనీ వర్డ్స్.
0: కనుక మనం పరమాత్మ తత్వాన్ని మనం తోడి తోడి కనిపించడానికి వీలు కాదు.
1: దేర్ఫోర్ మియర్ ఎక్స్ప్రెషన్ విల్ నెవర్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్.
0: సూచన అంతా కూడా పరమాత్ముడే.
1: Therefore, what all that you see is divine.
0: Vinnadantayu Paramatmude.
1: All that is heard is divine.
0: Unnadantayu Paramatmude.
1: It's only God that exists.
0: Daniki ye peru pettavachunu, ye roopam tiddavachunu.
1: What name you give him, what form you can think of him.
0: Kanuka manaku roopanamanni pettadaniki manaki ematram adhikaram ledhu.
1: Therefore, we cannot give a specific name and a form to God.
0: Kanuka God అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి పదం మాత్రమే మించింది కాని రూపం కనిపించడం లేదు.
1: Therefore God is a term here, a word, but you don't see any form.
0: దీన్ని మనము ఆనందంలో ఉంచినప్పుడు ఈ ఆనందం అనేటువంటిది ఒక గాడ్ గా కనిపిస్తుంది.
1: Therefore in a blissful state we will experience that God is bliss.
0: కనుక నిత్య ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గణతత్వం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం.
1: Therefore the divinity is non-dual, ethereal, the ultimate objective of life, the only existence, the sustaining principle, unpolluted, blemishless.
0: ఇందులో దేంట్లో మనం ప్రవేశించినప్పటికీ దాని యొక్క రూపం మనకు కనిపిస్తుంటాయండి.
1: Therefore, in any form, we can experience the divinity.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Dinni gurtinchadaniki manam prayatnincham chala porapatu.
1: No effort will help us to know the divinity. It is a mistake to think so.
0: Manam nishabdamuga dannu praveshinchi dannu aanandanga anubhavinchali.
1: It is only silence that will help us to experience the divinity blissfully.
0: Kanukane silence is gold annaru.
1: So it is said, silence is gold.
0: Gold is God, annadu.
1: And this very gold is God.
0: Kanuka ee God anetundi ee vidhanga untundalante anni roopallona untundali.
1: God takes upon himself all forms.
0: Anni roopamlu kudanu daivame.
1: All forms are his.
0: Vedam anni vidhara bodhisthu vachindi.
1: Vedam teaches the same principle.
0: పురుషః అన్ని కూడా సహస్రమైనటువంటివి.
1: He says that God is multidimensional, has so many forms and names.
0: ఒక్క బంగారంతో ఎన్నో నగలు చేసినట్టుగా.
1: Just as you make so many jewels out of the same gold.
0: ఒక్క దైవమే అన్ని రూపములను పొందుతున్నది.
1: The same God takes upon himself many forms.
0: కనుక దైవాన్ని విశ్వసించేటం లేకపోయినప్పటికీ దైవం అనేది ఒకటి ఉన్నది అనేటువంటి ఒక నమ్మకమైన మన కలగాలి.
1: Therefore we should see that we have faith in God.
0: Aithe manamu dani chutaniki prayatnistunnani pothe tappa kanipistundi.
1: If you inquire, investigate, you'll be able to see him.
0: Enniyo mandi aneka mandi sadhana chesi aneka sadhanalo praveshinchi tadwara aa divyatvamainatundi oka maunavattvanni tappaka darshincharu.
1: Aspirants and seekers in the past could experience the divinity in the depth of silence.
0: ఈ సైలెన్స్ లోపలనే ఇన్నోబిలమైనటువంటి ఒక రూపాలు కనిపిస్తుంటాయి.
1: In silence you will be experiencing the multi-dimensional aspect of divinity.
0: చూడు అక్కడ ఏదో కనిపిస్తూ ఉంటుంది.
1: You see a different form at a distance from here.
0: దాని రూపం ఎట్లా ఉంది?
1: What is its form now?
0: కేవలం డైమండ్ రూపంలో ఉంటుంది.
1: It has the form of a diamond.
0: కానీ డైమండ్ అనేటువంటిది ఏమిటని వజ్రము అంటున్నారు.
1: సే ఇట్ ఈస్ ద డైమండ్ యాజ్ యు నో.
0: దానిని సంస్కృతం లోపల ఇంగ్లీష్ లోపల కూడా డైమండ్ అన్నారు.
1: డైమండ్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్డ్
0: మనసును నాశనం చేయాలి.
1: దేర్ఫోర్ ద మైండ్ హ్యాస్ గాట్ టు బి చేంజ్డ్.
0: మనసు ఉండినంత వరకు కూడాను ఏ స్వరూపము కానరాదు.
1: దేర్ఫోర్ ద విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: మనసు అనేటువంటిది అన్ని చోట్ల అందరి ఎందుకు ఉంటున్నది.
1: మైండ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్.
0: మనస్ ప్రాబ్లం అనగా మనస్సు అనేటువంటిది ఒక స్వరూపం కాదు.
1: మైండ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: అటువంటి మైండ్ కు మనం ఎంత డైమండ్ అన్నా ఇది సరైనటువంటి అర్థం కాదు.
1: దేర్ఫోర్ యూ కెనాట్ కాల్ దిస్ మైండ్ ఏ డైమండ్.
0: ప్రపంచం లోపల మనం ప్రతి విషయాన్ని కూడాను విచారణ చేస్తున్నాము.
1: We research and investigate every material object in this world.
0: నా ఉద్దేశం లోపల దీన్ని విచారణ చేస్తే మనకు లభ్యం కాదు.
1: భగవాన్ సేస్ మియర్ ఇన్వెస్టిగేషన్ విల్ నాట్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్.
0: ఒక స్వరూపాన్ని నీవు కలిగించుకో.
1: హ్యావ్ వన్ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: ఆ స్వరూపంలోనే నీ మనసును నియమించుకో.
1: అండ్ సీ దట్ యువర్ మైండ్ మర్జెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ టేస్ట్.
0: అప్పుడు మనసంతా కూడాను ఆ యొక్క స్వరూపాన్ని పొందిపోతుంది.
1: దేర్ఫోర్ ద ఫార్మ్ విల్ కంప్లీట్లీ ఎన్కంపాస్ ద హోల్ రేంజ్ ఆఫ్ యువర్ మైండ్.
0: ఆ మైండ్ ఏ స్వరూపాన్ని పొందుతుందో అదే దైవత్వంగా భావించు.
1: అండ్ ద మైండ్ వానిషెస్ రిఫ్లెక్టింగ్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ అండ్ ద టేస్ట్.
0: క్షణక్షణంకు మారేటువంటిది మైండ్స్ మనసు కాదు.
1: Therefore, the mind should not change moment to moment.
0: కాని మనసు ఈనాటికి అన్ని విధాలా చలిస్తూనే ఉంటుండాలి.
1: బట్ టుడే ద మైండ్ ఈజ్ వేవరింగ్.
0: ఇలాంటి చలించేటువంటి మనసును మనం ఆధారం తీసుకోకూడదు.
1: వీ కెనాట్ రిలై ఆన్ దిస్ వేవరింగ్ మైండ్.
0: చలించినటువంటి యొక్క దానిని మనం దృఢంగా నమ్మాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ ఎ కాన్సన్ట్రేటెడ్ స్టడీ మైండ్.
0: చూడు, అది అక్కడ కనిపిస్తుండాలి. ఆ కనిపించేటువంటి దాన్ని నువ్వు ఏమాత్రము మార్చుకోక కన్నులు మూసుకొని దాన్ని నీవు స్మరిస్తున్నా.
1: As you see a form at a distance, close your eyes, ponder over it, ruminate upon the form.
0: అది చూడు ఎక్కడెక్కడో పోతుండాలి.
1: You find it moving to distances.
0: ఎక్కడ తిరిగినప్పటికి తిరిగి అక్కడికే వస్తుండాలి.
1: It might move anywhere, but it comes to its original place.
0: కానీ ప్లేస్ ను మాత్రం మార్చడం లేదు.
1: But it doesn't change its name, identity.
0: అది నిజమైనటువంటి దైవత్వము.
1: That is the true divinity.
0: ఈ డివినిటీ అనేటువంటి దాన్ని పేరు పెట్టుకున్నాను, కానీ ఇంగ్లీష్ లో దానికి ఏమాత్రం కూడా అర్థం కనిపించడం లేదు.
1: Though we give the name divinity, but we don't understand its meaning.
0: కానీ డివినిటీ అంటే ఏమిటి?
1: What is divinity then?
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: The only one without the second is Brahma.
0: ఏకాత్మ బ్రహ్మ.
1: It is only God who is one.
0: ఒక్కటే మనకు ఉండేది.
1: Only one that exists.
0: దీనికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా కానీ అది కాదని చెప్పదు.
1: You may give any number of names, it will never disown or deny.
0: చూడు అక్కడ కనిపిస్తుండాలి.
1: You find it there.
0: అనేక శిరస్సులు ఉంటున్నాయి.
1: So many heads are here.
0: అనేక హస్తములు ఉంటున్నాయి.
1: So many hands.
0: అనేక నేత్రములు ఉంటున్నాయి.
1: So many eyes.
0: అన్ని నేత్రములతో చూచేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది మీకు?
1: Well, when you have got so many eyes and forms, well, how do you know the unity one?
0: కనుకని సహస్రశేష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: Therefore it is said, all heads are his, hands are his, eyes are his, feet are his.
0: ఎక్కడ చూసినప్పటికీ కనిపించేది ఒక్కటే ఒకటి.
1: You may see anywhere, it's only one thing that exists.
0: దానిని మీరు ఒకే మనసుతో పట్టుకోండి.
1: Concentrated on it, in full attention.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మనము ఏదో ఇన్ని ఇంగ్లీష్ పదములు పెట్టుకుంటున్నాం, కానీ దీనికి అది సరైనటువంటి పదం కాదు.
1: In fact, the concentration is the usual term that we apply, but it does not reflect its true meaning.
0: Kanuka idu annintikini goppadi okate okati.
1: There's one great primordial principle above all these.
0: Nirgunam niranjanam sahadanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam.
1: That is attributeless, the nameless, the spotless, immortal, nectarine, non-dual.
0: కనుక అలాంటి తత్వాలు నీ చేతి ఎందే ఉంటున్నది.
1: అండ్ దట్ వెరీ నేచర్ ఈజ్ రైట్ నౌ ఇన్ యువర్ గ్రిప్.
0: నీ చేతి ఎందు నీవు చూడుకోలేకుండా ఎక్కడెక్కడో పోయి వెతుకుతున్నావు.
1: వెన్ దట్ ఈస్ యువర్ వెరీ ట్రూ నేచర్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఎల్స్వేర్.
0: నీ మనసునందున్నటువంటి యొక్క తత్వమే నీకు బహిర్ముఖంగా కనిపిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఫీలింగ్స్ దట్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: దీన్ని ఇమాజినేషన్ అంటారు.
1: దిస్ వాట్ ఈస్ కాల్డ్ ఇమాజినేషన్.
0: నీ ఎందున్నటువంటి దాన్ని నీవు ఇమాజినేషన్ చేసుకోకుండా దాన్ని చుట్టూ పో.
1: You cannot go by your reflections, by way of imagination. Go on investigating.
0: Reflection, reaction, resound.
1: The whole world is full of these three, reaction, reflection,
0: resound.
1: Ee moodu
0: kalisi okate.
1: In fact, all the three are one.
0: Aa reaction anetundi deeni yokka prabhavame.
1: And the reaction is the effect of the action.
0: Kaani ee reaction anetundi deeni yokka prabhavam chethane reflection ga maarutundali.
1: And this reaction will also take you to other state of reflection of the object.
0: Aa reaction rendu kuda chudukokunda nee reality ni nu manasulo pettuko.
1: Therefore keep that reality, the divinity, in your attention, in your view, beyond reaction, reflection, desire.
0: Kanuka idi okka nimshamlo gocharam avutundi.
1: In a moment of time you can experience the divinity.
0: Kaani itti danni meeru angikarinchatam ledhu.
1: But you are not prepared to accept this one.
0: Manaku kavalsindi okkate okati.
1: In fact, what we know we need is only one.
0: Adiye daivam.
1: That is God himself.
0: Ekkada chusina kanipinchedi adi okate.
1: Only God who is present everywhere.
0: Kanuka ati ekatvamainatundi yokka tattanni manam hrudayamlo pinchukondi.
1: That unity, that oneness of the divinity is present in everyone's heart.
0: ఆ ఏకత్వం అనేది లేకపోతే ఈ అనేకత్వం అనేటువంటిది మనకు అర్థమే కాదు.
1: Without this underlying unity, oneness, you cannot know the multiplicity, the plurality of nature.
0: కనుక నేచర్ అనేటువంటిది కేవలం ఒక క్రీచర్.
1: The nature is full of creatures.
0: Creature.
1: I'm sorry, I stand corrected. Nature is the preacher.
0: ఈ ప్రీచర్ అనేటువంటిది దానినే మనం ప్రీతిగా అనుభవించాలి.
1: Let us have this preacher, the nature, in our attention.
0: కనుకనే అతి ప్రీచర్ అనేటువంటిది మన హృదయం నందే పుట్టుతుండాలి.
1: Therefore, the nature of the preacher is present in one's own heart.
0: మన యందే పుట్టి, మన యందే పెరిగి, మన యందే లీనమైపోతుండాలి.
1: The preacher, the nature, is born right from the beginning, grows over a period of time.
0: కనుక అది ఎక్కడ కూడా మరి పారిపోదు.
1: It will never run away from you.
0: అట్టి ప్రీచర్ ను మనం ఎప్పుడు కూడా హృదయం అందించుకోవాలి.
1: The preacher who is present within you has got to be looked after within.
0: ఆ ప్రీచర్ కు సంస్కృతం లోపల అనేక పేర్లు ఉంటున్నాయి.
1: In Sanskrit, the preacher has so many names.
0: ఈ ప్రీచర్ అనేటువంటిది ప్రీతిలో కనిపిస్తుంది.
1: And this preacher you will be finding in the nature.
0: ప్రీతిలో కనిపిస్తుంది.
1: This preacher you will be able to experience with preeti or love.
0: ఈ ప్రేమతత్వాన్ని మనం ఎంతవరకు పెంచుకుంటే మనం అంత త్వరగా దైవత్వాన్ని చూడగలము.
1: ద మోర్ ఆఫ్ ప్రీతి ఆర్ లవ్ యూ హ్యావ్ యుల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ఒక్క క్షణం లోపల కూడాను దాన్ని మనం గుర్తించవచ్చు.
1: ఇన్ ఎ మూమెంట్ యూ కెన్ రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: చూడు, మధ్య లోపల కనిపిస్తూనే ఉంటుండాలి.
1: దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఎట్ ఎ డిస్టెన్స్ యూ ఫైండ్ ఇట్.
0: కన్నులు కనిపిస్తున్నాయి.
1: యు సీ ది ఐస్.
0: హస్తములు కనిపిస్తున్నాయి.
1: హ్యాండ్స్ ఆర్ సీన్.
0: నడిచేటువంటి పాదములు కనిపిస్తున్నాయి.
1: దట్ వాక్ ఆర్ సీన్.
0: అన్ని కనిపిస్తూనే ఉన్నాయి.
1: ఆల్ ఆర్ సీన్ ఫ్రమ్ హియర్.
0: దాన్ని నీవు తప్పక పట్టినప్పుడు తప్ప అది నీ హృదయంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ వన్స్ యూ గ్రాస్ప్, యూ కెన్ కంటైన్ దెమ్ ఆల్ ఇన్ యువర్ హార్ట్.
0: నీ దేహంలో ఉన్నటువంటి భేదములు పూర్తి నిర్మూలన చేసుకో.
1: సీ దట్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ ఇన్ యూ.
0: కానీ ఆ డిఫరెన్స్ ను నువ్వు వేరు చేయకుండా పోయినప్పటికీ ఇది నీకేమాత్రమూ కనిపించదు.
1: ఇఫ్ యూ డు నాట్ గివ్ అప్ ద డిఫరెన్సెస్ వేరియేషన్, యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద యూనిటీ.
0: కనుక మనం ఒకదాన్ని పెట్టుకున్నప్పుడు అనేకం వచ్చినప్పటికీ ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ యూనివర్స్ మే బి ఆఫ్ మల్టిప్లిసిటీ, బట్ వీ షుడ్ నో ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక మీరు ఒక క్షణం లోపల దైవాన్ని చూడాలంటే ఒక క్షణం లోపలనే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్, ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ హిమ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్
0: టైం. కానీ ఆ కనిపించేటువంటి దైవత్వం అనేటువంటి మీకు అర్థం కావటం లేదు.
1: బట్ యూఆర్ నాట్ ఏబుల్ టు నో దట్ యూ సీ ద డివైన్ గాడ్ ఓన్లీ.
0: కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే నీకు లోపల ఉన్నటువంటి భావాన్ని పూర్తి మార్చుకోవాలి.
1: To know, to experience this, you have to change your thoughts.
0: మనం కంటి అద్దాలు వేసుకున్నప్పుడు ఆ అద్దాల రంగును బట్టి అన్ని మనకు కనిపిస్తుంటాయి.
1: As is the color of the glass, so will be the color of the scene that you see.
0: కనుక నీవు ఆ కలర్ ఆఫ్ గ్లాసెస్ ను మార్చేసేసి.
1: Therefore, change the colored glasses.
0: ఏ అద్దాలు కూడా లేకుండా నీకు రియల్ అలాగే సాక్షాత్ ప్రతిబింబమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూసుకో.
1: Without wearing colored glasses, see the reality all by yourself.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ ప్రేమను ఒకదాన్ని నువ్వు గట్టికి పట్టుకో.
1: క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్మ్లీ.
0: ఆ ప్రేమ చేతని సర్వము నువ్వు చూడగలవు.
1: విత్ దిస్ లవ్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: సర్వ ప్రదేశం నందు కూడా ప్రయాణం చేయగలవు.
1: యూ విల్ బి ఏబుల్ టు ట్రావెల్ రీచ్ అక్రాస్.
0: నీతో పాటు అది కూడా నువ్వు ప్రతిబింబంగా వస్తుంటాది.
1: అండ్ ది లవ్ విల్ ఫాలో యూ లైక్ షాడో ద రిఫ్లెక్షన్.
0: కనుక ఇది కేవలం ఒక రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ లిమిటెడ్ టు రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
0: ఇది రియాలిటీ.
1: This love is the reality.
0: మనం చూస్తూ ఉంటే ఎంత కాలమైనా కూడా చూస్తూనే ఉండొచ్చు.
1: యూ కెన్ ఇఫ్ యూ ఆర్ వాచ్ఫుల్ ఆఫ్ దిస్ లవ్ యూ కెన్ కంటిన్యూ టు విట్నెస్ ఇట్.
0: కనుక మీరు మొట్టమొదట స్థిరత్వాన్ని పెంచుకోండి.
1: సో డెవలప్ దిస్ స్టెబిలిటీ ఫస్ట్.
0: ఈ స్థిరత్వాన్ని పెంచుకుంటే అన్ని కూడా మీలో పెరిగిపోతాయి.
1: ఇఫ్ యూ ఆర్ స్టడీ యూల్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ద రెస్ట్.
0: ఈ స్టడీ అనేటువంటిది ఎట్ట మీరు చేయాలి?
1: హౌ కెన్ యూ బి స్టడీ?
0: ఒక్క మాటను, ఒక్క బాటను, ఒక్క విధమైనటువంటి రూపంతో స్థిరం చేసుకోవచ్చు.
1: బీ స్టడీ ఇన్ యువర్ ఓన్ పాత్, ఇన్ యువర్ ఓన్ చోజన్ ఫార్మ్. సో ఎండ్
0: ఈ జన్మ చచ్చువులకంతా కనిపించేదంతా కూడాను ఏదో కనిపిస్తుండదు అనుకుంటున్నాం.
1: We just dismiss it because things are seen with the physical naked eye.
0: ఈ చర్మ శిష్యుడు కాదు మనకు కావాల్సింది.
1: It's not the physical naked eye.
0: జ్ఞాన శిష్యులు కావాలి.
1: It is the wisdom eye that's important.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీ ఎదురుగా కనిపించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను మీకు దైవంగా భావించండి.
1: Consider everyone as divine, whosoever.
0: అందరూ దైవ స్వరూపులే అని భావించు.
1: Feel that all are divine.
0: ఈ తల్లి, తండ్రి, సిస్టర్, బ్రదర్ అందరూ కూడా దైవ స్వరూపులుగా భావించు.
1: Your mother, father, sister, brothers, all are divine.
0: అందుకోసమే త్వమేవ మోదాచ పితా స్వమేవ త్వమేవ బంధుస్య సకత్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవాలి.
1: Therefore we say, O God, you are my mother, you are my father, you are my teacher, you are my brother, you are my sister, you are my friend.
0: అన్ని కూడాను ఒకరిగానే భావించుకో.
1: So all are divine, have this feeling.
0: దేనిపైన కూడా నువ్వు డౌట్ నీవు పెట్టుకోవద్దు.
1: డూ నాట్ డౌట్ ఎనీ.
0: ఈ డౌట్ అనేటువంటిది రావటం చేతని అనేక విధాలుగా మనకు మనసు అయోమయమైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ డౌట్స్ వీఆర్ కన్ఫ్యూజ్డ్.
0: ఈ డౌట్స్ కు అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ డౌట్స్.
0: నిజంగా నన్ను అడుగుతూ ఉంటారు చాలా మంది.
1: మెనీ అప్రోచ్ భగవాన్ అండ్ ఆస్క్ హిమ్.
0: కానీ నేను చెప్పేది ఒకటే, నీ యొక్క నమ్మకమైనటువంటి ఒక దానిపైన ఉంచుకో.
1: భగవాన్ ఆల్వేస్ టెల్స్ హిమ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఆన్ వన్.
0: అప్పుడు ఏది నీకు కనిపిస్తుంది అదొక్కటే కనిపిస్తుంది.
1: యూ విల్ సీ దాట్ ఆన్ విచ్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్.
0: కనుక మీరు ఒకే దృష్టిని పెంచుకోండి.
1: హ్యావ్ ఓన్లీ వన్ పాత్, వన్ విజన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన మనం జరిపినటువంటి తప్పక దైవత్వం గోచరిస్తారు.
1: ఫాలోయింగ్ దిస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇన్ డెప్త్ ఇన్ రియాలిటీ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: కనుక ఏదైనా ఒక రూపాన్ని నువ్వు నిర్ణయం చేసుకో.
1: సో హ్యావ్ ఎ చోజన్ ఫామ్.
0: దీన్ని మనం దాన్ని హృదయంలో నింపుకో.
1: ఇన్స్టాల్ ఇట్, ఫిల్ ఇట్ ఇన్ యువర్ హార్ట్.
0: ఆ నింపుకున్నటువంటి దాన్ని కదలనివ్వకుండా చూసుకో.
1: అండ్ సీ దట్ ద ఫామ్ ఈజ్ స్టడీ ఇన్ యువర్ హార్ట్.
0: అది నీ యొక్క ధ్యానము.
1: దట్ ఈస్ యువర్ మెడిటేషన్.
0: మెడిటేషన్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెడిటేషన్?
0: ఏదో కన్నులు మూసుకొని ఏదో విధాన్ని చూస్తుంటే అది ఏదో కనిపిస్తుంది అనుకుంటారు.
1: మెడిటేషన్ డస్ నాట్ మీన్ మియర్లీ క్లోజింగ్ ది ఐస్ అండ్ ఇమాజినింగ్ సో మెనీ ఫామ్.
0: ఈ కన్నులు మూసుకున్నంత మాత్రం మెడిటేషన్ కాదు అది.
1: Mere closing your eyes does not amount to meditation.
0: Kani dani sthiramainatuvanti oka roopanga ga teechukovali.
1: And the form should be steady. It should be installed.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prema ku minchinatuvanti sadharam anukunte ledu.
1: There is no other spiritual practice beyond love.
0: Aa prema tattvam ye kolukuntai tappu nenu cheppagalanu.
1: And how do you acquire this love? You should be able to know.
0: Ee prema tattvanni okka margamlo manam praveshapettali.
1: And this love should flow in one direction.
0: దానికి అనేక మార్గాలుగా చూపించకూడదు.
1: It should not be diverted in different ways.
0: తప్పక ఆ యొక్క స్ట్రెయిట్ గా పోయినప్పుడే ఆ ప్రేమ స్వరూపమే మీకు గోచరిస్తుంది.
1: Let the love flow in a single direction so that you will experience.
0: కానీ ఆ డైరెక్షన్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
1: But where can you get this direction?
0: ఈ డైరెక్షన్ అంతా మనం చేసే డైరెక్షనే.
1: It is the direction of your own making.
0: కానీ అది చేయటం లేదు.
1: That you are not doing.
0: అది ఏమాత్రమో మనకు గోచరించడం లేదు.
1: You are not able to see this.
0: కానీ నీవు దాన్ని డైరెక్షన్ గా అంటుంటే దానిపైన మనసును స్థిరపరచుకోవాలి.
1: If you want a direction, you should have steady mind, concentrated mind.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ మనసును స్థిరంగా ఉంచు.
1: Make your minds steady.
0: ఈనాడు ప్రతిదానికి కూడా మనసే మనసే మనసే.
1: In every aspect you find the mind that acts.
0: Mind anetundi okka dani valane sarvamu manaku gocharistundadi.
1: It is only the mind that will help you to comprehend, to visualize.
0: Ee mind ku aneka margam levu.
1: In fact mind is only one.
0: Kani maname manam danni pamputunnam gaani daniki ekkadiki povadaniki cheta kaadu.
1: In fact mind does not move on its own. It is only we direct it, divert it in different ways.
0: Adi kadaladaniki veelledu.
1: It cannot change, it cannot move.
0: నీ అన్నింటినీ ఆ యొక్క దీనిని నీ మనసులో స్థిరం చేసుకో.
1: దేర్ఫోర్ మేక్ ది మైండ్ స్టడీ.
0: అప్పుడే నీకు సర్వవిధమైనటువంటి స్వరూపము నీ గోచరిస్తుంది.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ మేనిఫెస్టేషన్స్.
0: చూడు ప్రకారం కనిపిస్తుంటుండది.
1: Now here you see that there.
0: ఎంతో హాయిగా కనిపిస్తుండది.
1: How blissful it is.
0: చక్కగా ఒక విధమైనటువంటి ఒక తేజస్వరూపంగా కనిపిస్తుండది.
1: It is brilliant, shining brilliantly with all radiance.
0: కనుకనే ఈ యొక్క బ్రిలియన్స్ అనేటువంటిది చాలా తృప్తికరమైనటువంటిది.
1: దిస్ బ్రిలియన్స్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రాటిఫికేషన్.
0: అది ఎక్కడ చూసినా కనిపిస్తుంది.
1: దిస్ రేడియన్స్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కానీ మీరు ఉన్నది లేదు అని ఈ డౌట్స్ కు మధ్యలో చేద్దాం కనుకనే అది ఎక్కడ పోయినా కనిపించడం లేదు.
1: Because we doubt its existence, and we also say its non-existence, therefore we are not able to experience it.
0: కనుక నీ యొక్క భావాన్ని ఒక స్థిరంగా పెట్టుకో, అదే నీకు సర్వ విధంగా తోడ్పడి ఉంటుంది.
1: మేక్ యువర్ ఫీలింగ్ స్టడీ, దట్ స్టడీ ఫీలింగ్ విల్ టేక్ యూ టు ది డెస్టినేషన్.
0: దానిని నీవు బానిసగా చేసుకోవాలి.
1: అండ్ సీ దట్ ఫీలింగ్ విల్ ఫాలో యూ యాజ్ యువర్ ఫాలోవర్. లెట్ ఇట్ బి ఎ స్లేవ్.
0: దాన్ని ఒక స్లేవ్గా మనం భావించుకోవాలి.
1: ఆల్ ద ఫీలింగ్స్ బి స్లేవ్స్ టు ఫాలో యూ.
0: అది మనం అందరినీ ఒక విధమైనటువంటి ఒక సవారు చేస్తుంటే అది భావిస్తున్నారు.
1: బట్ వీ థింక్ దట్ వీఆర్ క్యారీడ్ అవే, రైడ్ ఓవర్ బై థాట్స్.
0: కనుక నీవు దాన్ని ఫాలో చేయకుండా చూసుకో.
1: డూ నాట్ ఫాలో దెమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ధ్యానం అంటే చాలా సులభమైనటువంటి మార్గం ఇది.
1: పీపుల్ స్పీక్ ఆఫ్ మెడిటేషన్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ సో సింపుల్.
0: ఈ మెడిటేషన్ అనేటువంటిది కేవలం కాన్సన్ట్రేషన్ కింద కాదు.
1: మెడిటేషన్ ఇస్ నాట్ మియర్ కాన్సన్ట్రేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మెడిటేషన్ కాదు.
1: కాన్సన్ట్రేషన్ కెన్ నెవర్ బి మెడిటేషన్.
0: కనుక మెడిటేషన్ అనేటువంటిది మెడిటేషన్.
1: మెడిటేషన్ ఇస్ మెడిటేషన్.
0: కదలనటువంటి ఒక స్థలము, మార్పు చెందినటువంటి ఒక భావము,
1: దట్ ఫీలింగ్ విచ్ ఇస్ చేంజ్లెస్ విచ్ డస్ నాట్ చేంజ్.
0: అది నీలో చేంజ్ అయినప్పుడే బయట నీకు చేంజ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ నీకు చేంజ్ కాకపోతే అది బయట చేంజ్ అయినట్టుగా కనిపించదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఇన్నర్ చేంజ్ దట్ మేక్స్ యూ ఫీల్ ద చేంజ్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
0: అన్ని నీలోనే మార్పులు ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ చేంజెస్ ఆర్ విత్ ఇన్ యూ.
0: ఈనాటి మానవులకు ఏమిటో కానీ నాకు అర్థం కావటం లేదు. ప్రతి క్షణం కూడా మార్పు చెందటం మార్పు చెందటం.
1: భగవాన్ ఈజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు ఫైండ్ కాన్స్టెంట్ చేంజెస్ ఇన్ ఎవ్రీవన్.
0: మనసు ఎందుకు మారుతుండాలి?
1: వై షుడ్ మైండ్ చేంజ్?
0: మారడానికి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: దానికి ఆ శక్తి లేదు.
1: ఇట్ హస్ నో పవర్ ఆన్ ఇట్స్ ఓన్.
0: మనసు మనసుగానే ఉంటుండాలి.
1: మైండ్ రిమైన్స్.
0: ఆ మనసే మనిషిగా మారిపోవాలి.
1: అండ్ దిస్ మైండ్ షుడ్ మేనిఫెస్ట్.
0: కనుక మనిషి మనసు రెండు కలిసి ఒకటిగా అయిపోవాలి.
1: మనిషి ద మ్యాన్, మనసు ద మైండ్ షుడ్ బి వన్.
0: ఈ రెండు కలిసి ఒకటిగా అయినప్పుడే నీవు ఏకత్వాన్ని పొందగలుగుతావు.
1: And both are made into one, you will be able to experience that unity.
0: కాని ఈ రెండు దినములు గడిచిన తర్వాత మూడో దినం మీరు నన్ను కలవండి, తప్పక మీరు అప్పటికప్పటికే మీకు అది గోచరం అవుతుంది.
1: After 2 days, Bhagavan will certainly help you to see the manifestation of the divinity.
0: మరిక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని మీరు తప్పక పట్టాలి.
1: Be strong enough to experience the divinity.
0: మానవత్వం రావడానికి దేనికోసమని?
1: Why the human life is gifted?
0: తిండి తీర్థాలతో కాలమును వ్యర్థం చేయటం కోసమన్న?
1: Not to waste time for food, raiment and shelter.
0: కాదు కాదు.
1: No.
0: మనకి ఇచ్చింది 5 senses, 5 marks, 5 vastus. దీని అన్నింటినీ చేరి ఏకత్వంగా మనం చేయాలి.
1: Therefore 5 senses of cognition, 5 senses of action, 5 life sheets are given.
0: శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఈ 5 కూడా చేరి ఏకత్వంగా మనం పట్టాలి.
1: ఆల్ ది 5 senses have got the underlying same principle.
0: ఈ విధంగా మనము ప్రయత్నం చేస్తే చాలా సులభంగా మనకు ఏకత్వం కలుగుతుంది.
1: ఇఫ్ యూ మేక్ ఎ సిన్సియర్ ఎఫర్ట్ యూ కెన్ నో దిస్ అండర్లైన్ యూనిట్.
0: ఏకత్వం అనేటువంటిది కేవలం మానవుల కొరకు ఒకటికి మాత్రమే కలిగింది, కానీ ఇంకా ఏ పశుపక్షిపురుగాదులకు కూడా ఏకత్వం కలగలేదు.
1: This oneness unity can be experienced by man only, by no other birds or beasts.
0: కనుక మీరు ఏకత్వం కోసమనే మీరు పుట్టారు.
1: That you are born to experience this unity.
0: అనేకత్వంలో సంచరించడానికి కాదు.
1: Not to go by diversity.
0: ఏకత్వంలోనే నీ జీవితాన్ని ఒక అంత్యం కావించుకోవాలి.
1: We have to end our lives by experience this oneness or unity.
0: అప్పుడే మనకు జన్మ సార్థకం అవుతుంది.
1: Then only our lives are redeemed.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి ఒకటి మరొకటి జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ మోర్ దాన్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కదో

పాపకటే దుఃఖమిటి ఏతరామనామ. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. భవ సముద్ర సుఖద నామ.

0: అన్ని రంగాల్లో కూడాను తాను ఒక నిజమైనటువంటి మొట్టమొదటి క్రాస్ తీసుకొచ్చిందని ఇప్పుడు ఒక బాలికకు నేనేదో ఇచ్చాను.
1: ఎ గర్ల్ రిసీవ్డ్ ఆల్ రౌండ్ గోల్డ్ మెడల్. భగవాన్ ప్రెజెంటెడ్ హర్ ద గోల్డ్ మెడల్ దిస్ ఆఫ్టర్నూన్.
0: ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి కూడాను దేహంలో రక్తంలో పూర్తి డయాబెటిక్స్.
1: రైట్ ఫ్రమ్ బర్త్ షీ ఇస్ హైలీ డయాబెటిక్.
0: కానీ ఆ డయాబెటిక్స్ కు తల్లి తండ్రులు డాక్టర్స్ ఎన్నో విధమైనటువంటి మందులంతా ఇస్తూ వచ్చారు.
1: ద పేరెంట్స్ ఆల్సో అండ్ ఆల్సో డాక్టర్స్ గేవ్ హర్ మెనీ మెడిసిన్స్ ఫర్ క్యూర్.
0: ఆ యొక్క అమ్మాయికి తప్పక ఒకే మనసు.
1: He has got one concentrated mind.
0: ఏమి చేయలేదు.
1: In fact, it is so steady, it won't do.
0: ఇప్పటికే బాగా 16 సంవత్సరాలు అయిపోయింది.
1: He has been here for the last 16 years.
0: ఆ అమ్మాయి ఇప్పుడు అనంతపురంలో చదువుతూ ఉండాలి.
1: She is now studying there in Anantapur campus.
0: ఎక్కడ పోయినప్పటికీ తనకి ఏ మాత్రం కూడా బాధ కలగటం లేదు.
1: Wherever she may go, she will not have any kind of.
0: తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు కానీ ఆ అమ్మాయికి బాధ లేదు.
1: Parents feel sad, but she has no sadness whatsoever.
0: Father, mother, don't worry, God is with me, God is with me ani dhairyam cheptuntadi.
1: She always tells her parents, father, mother, God is always with me, don't worry, don't worry.
0: Idi medicines tho palikochetundi kaadu.
1: In fact, medicines give no cure.
0: Oka vidhamainatundi oka sthirathvanto adi palikochindi.
1: It is only her faith, concentration could help her.
0: Ammaiki swami gattiki cheppadu.
1: Swami told her,
0: neeki jabbu emi cheyaledu,
1: this diabetes will do no harm to you.
0: Neevu daivatvanni poorthi namuko,
1: and certainly you will realize, experience,
0: evvari matalu neevu cheviki chechukoku.
1: Don't go by any other words.
0: Aa maata paine thanu sthiranga untundali.
1: And she followed Bhagavan's teachings.
0: అందువల్లనే తాను ఇంత పెద్దగా అవుతుంటున్నది. అమ్మాయి ఇంకా పైకి చదవగలదు.
1: నౌ షీ హాస్ కమ్ అప్ టు దిస్ స్టేజ్, షీ విల్ స్టిల్ కంటిన్యూ టు గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ ఫ్యూచర్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టుతుంది, పట్టునెక్కేదాకా అట్టే ఉండు.
1: హావింగ్ డిటర్మిన్డ్, డో నాట్ లీవ్ ఇట్ అంటిల్ యూ అచీవ్ ఇట్.
0: కోరినది ఏదియో కోరనే కోరుతుంది, కోరిక తీరుడుగా పోవకుండు.
1: హావింగ్ విష్డ్, నెవర్ గో అంటిల్ యూ గెట్ ఇట్.
0: అడిగినది ఏదియో అడగనే అడిగితే అడిగిన దాకా విడవకుండు.
1: హావింగ్ ఆస్క్డ్ వన్స్, డోంట్ గో అంటిల్ ఇట్ ఈస్ గివెన్ టు యూ.
0: పోరు పడలేక నేనైనా పోవాలి.
1: గాడ్ షుడ్ బ్లెస్ యూ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: పడలు తెలియక నీవైనా అడిగవు.
1: ఆర్ ఎల్స్ యూ షుడ్ గెట్ లాస్ట్ ఆర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్. ఫాలోడ్ భగవాన్స్ టీచింగ్స్.
0: అందువల్లనే తాను ఇంత పెద్దగా అవుతుంటున్నది. అమ్మాయి ఇంకా పైకి చదవగలదు.
1: నౌ షీ హాస్ కమ్ అప్ టు దిస్ స్టేజ్, షీ విల్ స్టిల్ కంటిన్యూ టు గ్రో మోర్ అండ్ మోర్ ఇన్.

0: God should bless you out of disgust.
1: పడంతలియక నీవైనా
0: గెట్ లాస్ట్ ఆర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్
1: అంతే కానీ తిరిగిపోవట భక్తులు తీర్చ కాదు అని.
0: అండ్ టు గివ్ అప్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ డివోటీ.
2: You are listening to excerpts from the Divine Benedictory Address delivered by Bhagwan Baba, the Divine Chancellor of the Sri Satya Sai University during the 23rd Convocation on 22nd November 2004 in Prashanthi Nilayam. By quoting the real-life example of one of his students, Baba explained how a steady mind focused on God can help us tackle any problem in life.

0: శ్రీ పరాత్పరుణ్ జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపక ఉన్నే మానవా మానవా మానవా. జానడు పొట్ట నింపుకున చిక్కులనుందుచు.
1: టు ఫిల్ దిస్ స్మాల్ స్టమక్ వి ఆర్ రెడీ టు ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: కోటి విద్యలం పూనిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక.
1: హ్యావింగ్ అక్వైర్డ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ టైప్స్ వీ డు నాట్ హ్యావ్ టోటల్ బ్లెస్.
0: ఈ మానవ జాతి లోకమున మృగ్గగ నేటికి.
1: వై షుడ్ రూయిన్ వన్స్ సెల్ఫ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: శ్రీ

0: ఓ మ్యాన్, యు షుడ్ ట్రెడ్ అలాంగ్ దట్ పాత్ దట్ వుడ్ హెల్ప్ యూ టు గ్రో ఇన్ డివోషన్ టు గాడ్.
1: ప్రేమస్వరూపుల
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: సర్వశాస్త్రముల మూలము,
0: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ టెక్స్ట్.
1: సర్వ మతముల సారము,
0: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్.
1: సర్వ మార్గముల గమ్యము,
0: ద గోల్ ఆఫ్ ఆల్ పాత్.
1: సర్వ సారముల సారము,
0: ది ఎసెన్స్ ఆఫ్ ది ఎసెన్స్.
1: సత్య ధర్మ విధానమే
0: ఆర్ ది టూ, వన్ ఇస్ ట్రూత్, ద అదర్ వన్ ఇస్ రైచియస్నెస్.
1: శాంత మంత్రముల నిదానమే,
0: దట్ విచ్ ఇస్ ఆఫ్ పీస్
1: మంత్రము. లోకములో మానవుడు ఇతరుల దోషములను వెతుకుంటూ తన దోషమును మరచి ఇది గొప్ప మేధాశక్తిగా భావిస్తున్నాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్ కన్సిడర్స్ హింసెల్ఫ్ ఇంటెలిజెంట్ బై పాయింటింగ్ అవుట్ అదర్స్ మిస్టేక్స్ అండ్ హైడింగ్ హిజ్ ఓన్ మిస్టేక్స్.
1: తప్పులన్ను వారు తండోపతండు.
0: దోస్ దట్ ఫైండ్ అవుట్ అదర్స్ మిస్టేక్స్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దేర్ ఓన్.
1: కానీ ఈనాడు మానవుడు ఇతరుల దోషములు మాత్రమే గణిస్తూ వెళుతున్నాడే కాని తన దోషమును తాను గుర్తించుటకు ప్రయత్నించడం లేదు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ స్పెండింగ్ హిస్ టైమ్ ఆల్ ది టైమ్ థింకింగ్ ఆఫ్ అదర్స్ డిఫెక్షన్ మిస్టేక్స్ అన్మైండ్ఫుల్ ఆఫ్ హిజ్ ఓన్.
1: కారణం, మానవుడు రెండు పదార్థముల యొక్క సమ్మిళితమైన స్వరూపుడు.
0: బట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ టూ మెటీరియల్స్,
1: ఆత్మ అనాత్మ.
0: వన్ ఇస్ ద సెల్ఫ్ అండ్ అదర్ వన్ ఇస్ నాన్ సెల్ఫ్.
1: శరీరము, శరీరి.
0: ద బాడీ అండ్ ది ఇండ్వెలర్.
1: ఇంత మాత్రమే కాకుండా క్షత్ర క్షత్రజ్ఞుడని కూడాను గీత ప్రబోధిస్తూ వచ్చింది.
0: బిసైడ్స్ ద టూ అదర్ నేమ్స్ ద క్షేత్ర అండ్ క్షేత్ర.
1: దేహము, దేహి.
0: ద బాడీ అండ్ ది ఇండ్వెలర్.
1: స్థిరము, చరము.
0: దట్ విచ్ ఇస్ స్టడీ, దట్ విచ్ ఇస్ మూవబుల్.
1: ఎక్కడ వెతికినప్పటికీ ఈ రెండు తప్ప మూడవది ఎక్కడా కానరాదు.
0: యు మే సర్చ్ ఎనీవేర్, యు ఫైండ్ ఓన్లీ దీస్ టూ, నాట్ ద థర్డ్.
1: అనాత్మనే ప్రవృత్తి, ఆత్మనే నివృత్తి.
0: ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్ ఈస్ ఇన్ వర్డ్, దట్ విచ్ ఇస్ నాన్ సెల్ఫ్ ఇస్ అవుట్ వర్డ్.
1: శరీరమే ప్రవృత్తి, శరీరియే నివృత్తి.
0: ద బాడీ ఈజ్ అవుట్ వర్డ్, ద ఇన్వెలర్ ఈజ్ ఇన్ వర్డ్.
1: దేహమే ప్రవృత్తి, దేహియే నివృత్తి.
0: ద బాడీ ఈజ్ అవుట్ వర్డ్, ద స్పిరిట్ ప్రెసెంట్ విద్ ఇన్.
1: క్షేత్రమే ప్రవృత్తి, క్షేత్రజ్ఞుడే నివృత్తి.
0: ద క్షేత్ర ఈజ్ అవుట్ వర్డ్, క్షేత్రజ్ఞ నోవా ఈజ్ ఇన్ వర్డ్.
1: జడమే ప్రవృత్తి, చైతన్యమే నివృత్తి.
0: ద ఇనర్ట్ ఈజ్ అవుట్ వర్డ్, దట్ అవేర్నెస్ ఈజ్ ఇన్ వర్డ్.
1: కనుక సృష్టి అంతై కూడాను ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళిత స్వరూపమే.
0: దేర్ఫోర్ ది ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ అవుట్ వర్డ్ అండ్ ఇన్ వర్డ్.
1: దేహములతో కూడినటువంటి యొక్క మానవత్వము ప్రవృత్తి స్వరూపమే.
0: దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ వెస్టెడ్ విత్ దిస్ బాడీ ఈజ్ అవుట్ వర్డ్.
1: అవతారములు కూడాను శరీరము ధరించిన తర్వాత ఇది ప్రవృత్తి యొక్క ధర్మములనే అనుసరించాలి.
0: యాజ్ ఇన్కార్నేషన్స్ ఆల్సో టేక్ అపాన్ దెమ్సెల్వ్స్ ద బాడీ మస్ట్ నెసెసర్లీ ఫాలో అవుట్ వర్డ్ పాత్.
1: రాముడు మానవ అవతారం.
0: రామ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్.
1: రాముడే కాదు, దశావతారములన్నీ కూడాను మానవుని యొక్క స్వరూప స్వభావములే.
0: All 10 incarnations have followed the human life.
1: Aithe konni sandarbhamulu endu maatrame ee daivattam aneetundi velladavutundi kaani anni velalu endu kodanu manavattam aneetundi okka pravruttiye prakatistu untuntadi.
0: However, you'll be coming across the glimpses of the divinity while all the rest of the time
1: Ramudu sarvajnudu kada, sarvashaktimayudu kada, తనకి ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క మాయ చేత కప్పబడినటువంటి ఈ యొక్క నాటకమును ప్రదర్శిస్తున్నాడు.
0: రామ ఇస్ గాడ్, ఓమ్నిషియంట్, ఓమ్నిపోటెంట్. వై షుడ్ హి బి డెల్యూటెడ్ అండ్ ప్రిటెండ్ యాక్ట్ లైక్ దిస్.
1: అయితే మానవాకారంలో ఉండినటువంటి మానవులకు ఆదర్శాన్ని నిరూపించి వారికి ప్రబోధించాలి.
0: హీ హాస్ టు టీచ్ టు ద మ్యాన్ కైండ్ అస్యూమింగ్ ద హ్యూమన్ ఫామ్.
1: రాములు రావణుడితో యుద్ధమునకు సిద్ధమయ్యాడు.
0: రామ ఇస్ రెడీ టు ఫైట్ విత్ రావణ.
1: ముందు దినమే తన కుమారుడైనటువంటి అంగదుడు మరణించాడు. అంగదుడు కాదు, ఇంద్రజిత్తు.
0: ఆన్ ది డే ప్రయర్ టు దిస్ ఇంద్రజిత్ హిస్ సన్ డైడ్.
1: ఈ ఇంద్రజిత్తు మరణం చేత రావణుడు తన ఒక భుజము కుడి భుజం పోయినట్టుగా చింతిస్తూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ ది డెత్ ఆఫ్ ఇంద్రజిత్ రావణ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హి హస్
1: ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడు కనుకనే అతనికి ఇంద్రజిత్తు అని పేరు.
0: ఈస్ కాల్డ్ ఇంద్రజిత్ బికాస్ హి కుడ్ కాంకర్ ఇంద్ర హింసెల్ఫ్.
1: అట్టి ఇంద్రజిత్ మరణము తీరని బాధగా ఉంటుండాలి రావణుకు.
0: ద డెత్ ఆఫ్ ఇంద్రజిత్ మేడ్ రావణ ఫీల్ సో సాడ్.
1: రెండవ దినము అమావాస్య.
0: సెకండ్ డే ఇస్ ద డార్క్ నైట్.
1: తన పెద్ద సోదరుడు కుమారుడు వీరు ముఖ్యమైనటువంటి సైన్యాధిపతులందరూ కూడాను మరణించినారు.
0: హిస్ ఎల్డెస్ట్ బ్రదర్ అండ్ ఆల్ హిస్ సన్స్ డైడ్.
1: ఇంకా మిగిలినది ఒక్క రావణుడు మాత్రమే.
0: ద ఓన్లీ వన్ లెఫ్ట్ బిహైండ్ ఇస్ రావణ ఓన్లీ.
1: రెండవ దినము తెల్లవారేటప్పటికీ రావణుడితో యుద్ధము ప్రారంభించాలి.
0: నెక్స్ట్ డే మార్నింగ్ దేర్ ఇస్ డైరెక్ట్ వార్ బిట్వీన్ రామ అండ్ రావణ.
1: రామ రావణ యుద్ధము ఏడు దినములు రాత్రిం పగలు జరిగింది.
0: రామ రావణ వార్ వెంట్ ఆన్ ఫర్ 7 కంటిన్యూస్ డేస్.
1: అనేక విధములుగా కూడాను అటువైపున ఇటువైపున మరణిస్తూ వచ్చారు.
0: పీపుల్ డైడ్ ఆన్ ఐదర్ సైడ్.
1: ఈ దృశ్యాన్ని చూచి ఇంద్రుడు ఇంద్రజిత్తుతో పరాభవం పొందినటువంటి యొక్క మెలకువ తనలో ఉండటం చేత ఇంద్రుడు సంకల్పించుకుని ఒక పెద్ద రథమును దానిలో అనేక శక్తివంతమైనటువంటి యొక్క అస్త్రములను పెట్టి కిందికి దింపాడు.
0: ఇంద్ర వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఇంద్రజిత్. హి హాస్ గాట్ దిస్ వెంజెన్స్ దేర్ఫోర్ హి కేమ్ డౌన్ ఇన్ హిస్ చారియట్ విత్ ఆల్ ద వెపన్స్ అండ్
1: దానిని నడిపేటువంటి డ్రైవర్ కూడాను మాతలి అతన్ని కూడాను పంపాడు.
0: హి సెంట్ ది డ్రైవర్ ద మాతలి అలాంగ్ విత్ ది చారియట్.
1: తల తల మెరుస్తూ కూడాను ఆకాశం నుండి ఆ రథము దిగుతుండాలి క్రిందికి.
0: ద చారియట్ ఈస్ డిసెండింగ్ ఆన్ ఎర్త్ షైనింగ్
1: ఏదియో ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక రాక్షసుల మాయ అనుకున్నారు వానరులంతా.
0: ఆల్ మంకీస్ థాట్ దట్ ఇట్స్ ఆల్ ద మిస్టరీ ఆఫ్ ది డెమన్స్.
1: క్రింది దింపిన తర్వాత మాతలి వచ్చి నమస్కరించి స్వామి ఇంద్రుడు మీ నిమిత్తమై ఈ రథమును పంపించాడు అని ప్రార్థించాడు.
0: యాజ్ ద చారియట్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ద చారిటీయర్ మాతలి గాట్ డౌన్ అండ్ సెడ్ స్వామి దిస్ చారిటీ ఇస్ సెంట్ బై ఇంద్ర హింసెల్ఫ్.
1: ఆ రథమును ఎక్కి రాముడు రావణుడితో యుద్ధమునకు సిద్ధమయ్యాడు.
0: హి గాట్ ఇన్ టు ద చారియట్ హి వాజ్ రెడీ టు ఫైట్ విత్ రావణ.
1: ఈ విధముగా యుద్ధము చేసేటువంటి విధానము లోపల రాములు అతి మెలకువగా అతి జాగ్రత్తగా మెలుగుతూ వచ్చాడు.
0: డ్యూరింగ్ దిస్ వార్ యూ విల్ ఫైండ్ రామ టేకింగ్ ఎవ్రీ ప్రికాషన్ అండ్ కేర్.
1: రాముడు దేవుడై కూడాను ఈ జీవుని హింసించటము న్యాయమా అని కొంత ప్రశ్నించవచ్చు.
0: వి మే పుట్ ఎ క్వశ్చన్ రామ బీయింగ్ గాడ్ వై షుడ్ హీ హార్మ్ పీపుల్.
1: సృష్టించిన అధికారం ఉన్నటువంటి వానికి శిక్షించటం కూడాను అధికారం ఉన్నది.
0: ద వన్ హూ క్రియేటెడ్ హ్యాస్ గాట్ అథారిటీ టు పనిష్.
1: శిక్షించడము రక్షించడం కూడాను దైవము కాదు.
0: ఇస్ నాట్ గాడ్ హూ పనిషెస్.
1: వారి దుర్గుణములే వారిని శిక్షిస్తుంది, వారి సద్గుణములే వారిని రక్షిస్తుంది.
0: యువర్ గుడ్ క్వాలిటీస్ విల్ గెట్ ఆల్ ప్రొటెక్షన్, ద బ్యాడ్ క్వాలిటీస్ విల్ మేక్ యూ సఫర్.
1: కనుకనే ఇతరులు నిమిత్త మాత్రంగా ఎంచుకుని శిక్షణ రక్షణ అనేటువంటిది వారి వల్ల వీరి వల్ల జరిగిందని అనుకుంటున్నారు మానవులు.
0: Human beings think that their suffering and their pleasure are because of others. No, they are only instruments.
1: సందేహమునకు మూల కారణము ప్రవృత్తియే.
0: All these doubts are because of our outward wisdom.
1: దేహాభిమానము చేత ప్రాకృతమైనటువంటి భావముల చేత లౌకికమైన జీవము చేత ఈ విధమైనటువంటి భావములు ఏర్పడుతూ ఉంటాయి.
0: We have such feelings because of our body attachment, the physical worldly thoughts.
1: కనుకనే మానవుడు తలంచటము తప్పు కాదు.
0: So it's not a mistake to think so.
1: తన యొక్క సహజ సిద్ధమైనటువంటి యొక్క ఇది.
0: It's quite natural to feel.
1: కానీ రామునకు తాను దేవుడని తెలుసు.
0: Rama knows pretty well that he is divine.
1: కానీ కార్యకారణ సంబంధమైనటువంటి యొక్క కాలకారణ సంబంధాన్ని కూడా నిర్మించుకోవాలి.
0: But he proceeded as per the time factor, the cause and effect.
1: లోకములో ఈ విధమైనటువంటి యొక్క దోషమునకు ఈ విధమైనటువంటి శిక్ష అనేటువంటిది ఒక నియమం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ డిసిప్లిన్ వన్ షుడ్ ఫేస్ దట్ సచ్ ఎ పనిష్మెంట్ ఫర్ ద మిస్టేక్ వన్ కమిట్. ప్రతి
1: కర్మకు కూడాను ఒక ఫలితం ఉంటుండాలి.
0: ఎవ్రీ యాక్షన్ హాస్ గాట్ ఎ కాన్సిక్వెన్స్.
1: కానీ మానవుడు కర్మలు ఆచరించి కొంతకాలం దానిని కాచి నాకేమీ ఈ కర్మల యొక్క ఫలితం లభించలేదే అని ఏదో ఒక విధంగా అహంకారంగా ఉంటుంటాడు.
0: మ్యాన్ డస్ ఆల్ యాక్షన్స్ అండ్ హీ వెయిట్స్ ఫర్ సమ్ టైమ్ అండ్ హీ థింక్స్ దట్ హీ ఈస్ ఫ్రీ ఫ్రమ్ కాన్సిక్వెన్స్.
1: కాలం యొక్క పరిమితి కొంత దాటాలి కానీ ఈ కర్మలకు ఫలితమైనటువంటిది ఏనాటికి తప్పినది కాదు.
0: ఇట్ టేక్స్ టైమ్, బట్ వన్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్.
1: కనుక ఈ దుష్టకర్మలకు మరింత తప్పినదే కాదు.
0: ఫర్దర్ మోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వికెడ్ యాక్షన్,
1: కనుక అది కాలం పండాలి.
0: ద టైమ్ షుడ్ రైపెన్ అప్,
1: అప్పుడే ఈ ఫలితం కూడా తనకు నిండుతుంది.
0: దెన్ వన్ హ్యాస్ టు ఫేస్ ద రిజల్ట్స్.
1: ఈ రావణుడు చేసినటువంటి కర్మలు అనంతమైనటువంటి కర్మలుగా ఉంటున్నాయి.
0: రావణ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వికెడ్ యాక్టివిటీ ఇన్ఫినిట్.
1: అది ఏ, ఒకనొక సమయంలో తన భార్య అయినటువంటి మండోదరి సమీపంలో కూర్చొని, రావణ నీవు చేయరాని పనులు చేస్తున్నావు.
0: మండోదరి, ది వైఫ్ ఆఫ్ రావణ, టోల్డ్ హిమ్, రావణ యు ఆర్ డూయింగ్,
1: అనేక మంది పవిత్రమైన స్త్రీలను హింసిస్తున్నావు.
0: యు ఆర్ హార్మింగ్, హర్టింగ్ సీక్రెట్ విమెన్.
1: గొప్ప నిర్మలమైన నిశ్చలమైనటువంటి చిత్తంతో ఉండినటువంటి ఒక స్త్రీలను బాధిస్తున్నావు.
0: యు ఆర్ రియలీ హర్ట్ హర్టింగ్ ద ప్యూర్ హార్టెడ్ నోబుల్ విమెన్.
1: మంచిది కాదు,
0: ఇస్ నాట్ ప్రాపర్.
1: నీకైనా నాకైనా కూడాను తప్పు దోషములు అనేటువంటిది మహాపాతకము.
0: ఏదర్ ఫర్ యూ ఆర్ టు మీ ఫర్ దట్ మ్యాటర్.
1: ఏనాటికైనా నీవు దీన్ని తప్పించుకోలేవు.
0: యు కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్స్ వన్ డే ఆర్ అదర్.
1: నేను చాలా గొప్పదాననే.
0: ఐఎమ్ రియలీ గ్రేట్.
1: నా తండ్రి రాక్షస చక్రవర్తి.
0: మై ఫాదర్ ఇస్ అన్ ఎంపరర్ ఆఫ్ ది డెమన్.
1: నా భర్త ఈ దోషములు అనగా రాక్షసుల యొక్క భర్త చక్రవర్తి.
0: And you and the husband is also an emperor.
1: నా కుమారుడు ఇంద్రుని సాధించినటువంటి యొక్క కుమారుడు.
0: My son could conquer even Indra himself.
1: ఇలాంటి వారు నాకు అండదండలుగా ఉంటుండి కూడాను నేను ఈ సందేహాన్ని విడవలేకపోతున్నాను.
0: With all the support of such mighty people around, still I entertain
1: this doubt. ఏనాటికి ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి ఏర్పడుతుందో.
0: When what type of consequence is
1: that? జాగ్రత్తగా ఉంటుండండి.
0: Be careful.
1: స్త్రీలనగా అగ్నితో సమానము.
0: A woman is equal to fire.
1: వారిని ఏ విధంగా కూడాను చూపులో కాని మాటలతో కాని చేష్టలతో కాని వారిని హింసించడం మహాపాతకం.
0: Is the worst of the sins to hurt a woman either by looks or words or deeds.
1: ఈనాటి నీ చూపులు చెడ్డ చూపులుగా ఉండవచ్చును.
0: Today you may have bad looks.
1: ఆ చెడ్డ చూపులే రేపటి నిన్ను చెడ్డ ఫలితాన్ని అందిస్తుంది.
0: A very bad look will take you to bad
1: నీ చెడ్డ భావములే రేపటి దినం నీకు చెడ్డ ఫలితాన్ని కూడా చేకూరుస్తుంది.
0: ద బ్యాడ్ థాట్ విల్ మేక్ యూ టు రిసార్ట్ టు బ్యాడ్ యాక్టివిటీ.
1: కర్మ ఫలితం తప్పినది కాదు.
0: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కన్సిక్వెన్సెస్.
1: నేడు రేపో కాకపోయినప్పుడు తిరిగి వచ్చే జన్మనికైనా కూడా ఇది తప్పించుకోలేవు.
0: టుడే ఆర్ టుమారో ఆర్ ద నెక్స్ట్ బర్త్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్స్.
1: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యుత్తమం అని అన్నాడు.
0: సో ఇట్స్ నో బ్లెస్ టు నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: కానీ రావణుడు దీన్నంత పరిహాసంగా తీసుకున్నాడు.
0: బట్ రావణ డిడ్ నాట్ పే హీడ్ టు దీస్ వర్డ్స్.
1: కడపటికి 7 దినములు జరిగిన తర్వాత,
0: ఆఫ్టర్ 7 డేస్,
1: ఈ రావణుడు ఒక పెద్ద సర్పాస్త్రాన్ని విడిచాడు.
0: రావణ మేడ్ యూజ్ ఆఫ్ సర్పాస్త్ర.
1: ఆకాశం అంతా కూడా సర్పములు తిరుగుతూ ఉంటుండాలి, ఆకాశమే కనిపించలేదు, ఎక్కడ చూసినా సర్పములే.
0: The entire space is filled by the snakes all over.
1: ఈ దృశ్యాన్ని చూచాడు రావణుడు.
0: రావణ సా దిస్.
1: గరుడాస్త్రాన్ని విచ్చాడు.
0: అండ్ ఈ సెంట్ గరుడాస్త్ర.
1: ఈ గరుడాస్త్రం ఏం చేసి అన్ని పాములను ఒక క్షణంలో మింగివేసింది.
0: దిస్ గరుడాస్త్ర ఈగల్ స్వాలోడ్ ఆల్ ద స్నేక్స్ అరౌండ్.
1: రావణుడు చాలా సందేహించాడు.
0: రామ డౌటెడ్ దెన్.
1: ఈ గొప్ప గొప్ప అస్త్రములు ఈ అరణ్యములో సామాన్య మానవుల వలె సంచరించేటువంటి ఈ రాములకు ఎక్కడ చిక్కాయి?
0: రావణ డౌటెడ్ హౌ ఇస్ ఇట్ దట్ రామా కుడ్ హ్యావ్ సచ్ పవర్ఫుల్ వెపన్స్.
1: అది ఒక సమయం లోపల మండోదర చెప్పింది.
0: The same thing is said by Mandodara at one time.
1: Ravana, neevu chaala porapadutunnavu.
0: Ravana, you are mistaken.
1: Ramulu samanyudu kaadu.
0: Rama is not ordinary one.
1: Kevalam oka adarsha manavudiga roopondutu unnadu.
0: He appears to be an ideal man.
1: Atanu mahashaktivantudu.
0: He is powerful.
1: Kevalam potulnu pattukoni ee mana samudram paina vantari katta ante ee evarikaina saadhyam avutunda?
0: Is it possible for anybody to construct a bridge?
1: ఇంత చిన్న విషయంలో కూడా నీవు రాముని గుర్తించుకోలేకపోతున్నావు.
0: డోంట్ యు అండర్స్టాండ్ ద డివినిటీ ఆఫ్ రామ?
1: మహాసాధ్యమణి అనేటువంటి ఈ సీతను కొని తెచ్చావు.
0: యు బ్రాట్ సీత.
1: ఇప్పటికైనా నువ్వు కాలం మించిపోలేదు.
0: ఈవెన్ నౌ ఇట్స్ నాట్ టూ లేట్.
1: నా మాట విని ఈ సీతను కొనిపోయి ఆ రాములకు అప్పజెప్పు, రాముని పాదము పట్టు, నీవు అతన్ని క్షమించమని ప్రార్థించు అని బోధించింది.
0: మండోదరి ప్లీడెడ్ విత్ రావణ, లిసన్ టు మీ, హ్యాండ్ ఓవర్ సీత బ్యాక్ టు రామ, ఫాల్ ఎట్ హిస్ ఫీట్.
1: నా ప్రాణమైనా విడుతుని కాని నేను అతని పాదమును పట్టను అన్నాడు.
0: రావణ సెడ్ ఐ విల్ డై రాదర్, ఐ విల్ నెవర్ క్యాచ్.
1: వినాశకాలే విపరీత బుద్ధి ఏనింది, మండోదరి వెళ్లిపోయింది.
0: అట్ ద బ్యాడ్ టైమ్స్ ఆర్ అహెడ్, మండోదరి లెఫ్ట్ దట్ స్పాట్.
1: 7వ దినము ఒక్కొక్క కంఠాన్ని కొడుతూ వచ్చాడు.
0: Seventh day he started hitting each one of the heads.
1: దీని పేరు కంఠాస్త్రము అని పేరు.
0: This is called కంఠాస్త్రం.
1: ఇంద్రుడు పంపించినటువంటి అస్త్రం.
0: It is sent by Indra.
1: ఒక తల క్రింద పడిపోతానే మరొక తల బయటకు వస్తుంటుండాలి.
0: As one head falls on the ground, another head.
1: ఈ విధంగా 10 తలలు కొడును క్రింద దింపాడు.
0: Like this, oh, he was beheaded totally.
1: అనగా రావణునికి 10 తలలు ఉన్నవా అని అనేక మంది యోచించవచ్చును, సందేహించవచ్చును.
0: Many may doubt. Is it a fact that Ravana has 10 heads?
1: ఏమిటి ఈ తలలంటే ఏమిటి?
0: What are these heads?
1: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ అని ఈ యొక్క వేదమునందు నిరూపించినట్టుగా ఈ యొక్క 10 తలలు 6 శాస్త్రములు 4 వేదములు తెలుసుకున్నటువంటి వాడు రావణుడు.
0: రావణ 10 heads signify the knowledge of 4 Vedas and 6 sacred texts.
1: కనుకనే 6 శాస్త్రములు 4 వేదములు చేరి 10 తలలుగా రూపొందినాయి.
0: 6 texts and 4 Vedas.
1: ఒక్కొక్క శాస్త్రాన్ని ఖండిస్తూ వచ్చాడు.
0: He went on testing.
1: శాస్త్రము తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి?
0: What is the use of knowing?
1: ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకోలేని వాడు ఈ శాస్త్రం ఎందుకు ఉండాలి?
0: When you don't make use of this knowledge, why should you study?
1: తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి?
0: What is the use of this knowledge?
1: ఆచరణలో పెట్టాలి.
0: You should practice it.
1: కొంతకాలం నిమిషములకు ముందుగా ఈ రుచిర్ దేశాయ్ చెప్పాడు.
0: Few minutes earlier రుచిర్ దేశాయ్ said,
1: నిరంతరము నేను రామచింతన చేస్తున్నాను, నాకు రామదర్శనం లభ్యం కాలేదని విభీషణుడు హనుమంతుడితో ఏడ్చుకున్నప్పుడు,
0: Then Vibhishana said to Hanuman, I think of, I chant the name of Rama, but I didn't have any kind of experience. Then he said,
1: Vibhishana, Rama namu chesinanta matramana chaladu.
0: It's not enough if you chant Rama's name.
1: Rama karyamulo kuda nuvu palgonali.
0: You should participate in Rama's mission.
1: Appude ee Rama chintanalo unnatundi phalitam neeku dakkutundi.
0: Then only you, this chanting will be fruitful.
1: Kevalam pedavalto Ram Ram Ram Ram anukunnanta matramana chaladu. నీకు ఇచ్చినటువంటి అంగముల చేత రామ సేవలో కూడా నీ పాల్గొను.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు అటర్ లార్డ్స్ నేమ్ విత్ యువర్ లిప్స్, విత్ బోత్ ఆఫ్ ది హ్యాండ్స్ యూ షుడ్ సర్వ్ గాడ్.
1: నటపాంసి నతీర్థానాం న శాస్త్రాణ జపానహీ.

0: సేవ చేయాలి.
1: వన్ షుడ్ సర్వ్.
0: తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ డోంట్
0: జప ధ్యానములు చేయకపోయినను పర్వాలేదు.
1: నీడ్ టు మెడిటేట్.
0: భజన చేయకపోయినను పర్వాలేదు.
1: యు డోంట్ నీడ్ టు డు భజన.
0: సేవలో నీవు పాల్గొనాలి.
1: బట్ యు మస్ట్ నెసెసరీ పార్టిసిపేట్ ఇన్
0: సేవని. నీ జీవితమునకు సరియైన నావ.
1: సర్వీస్ ఇస్ ద బోట్ ఆఫ్ లైఫ్.
0: కనుక నీవు ఏం సేవ చేస్తున్నావు?
1: వాట్ సర్వీస్ యువర్ రెండరింగ్.
0: కనుక ఈనాడు కూడాను అనేక మంది భగవత్ నామాన్ని స్మరిస్తున్నారే కానీ నామములకు తగినటువంటి ఒక సేవ కూడాను పాల్గొనటం లేదు.
1: And today many chant God's name, but they don't do service.
0: కేవలం పండు చూచినంత మాత్రమే కడుపు నిండుతుందా?
1: By merely watching, you should eat the fruit.
0: దాన్ని అరిగించుకోవాలి.
1: You should digest the fruit.
0: జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టుం అనింది గీత.
1: గీత సెడ్ జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టుం.
0: జ్ఞాతుం అనగా ఒక విషయాన్ని తెలుసుకోవటము.
1: జ్ఞాతు మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఎన్ ఆస్పెక్ట్.
0: ఆ తెలుసుకున్నటువంటి దానిని చూడటము ద్రష్ట.
1: వాట్ యు హావ్ నోన్ యు మస్ట్ సీ ద్రష్ట.
0: ఏదో ఒక గ్రంథంలో శాస్త్రాన్ని గురించి మనం చదివాము.
1: యు హావ్ గాన్ త్రూ ఏ టెక్స్ట్.
0: కానీ చదివినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇఫ్ యు
0: దాని అనుభూతి లోపల తెప్పించుకోవాలి.
1: యు షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: అదే ద్రష్ట.
1: దట్ ఈస్ ద్రష్ట.
0: ద్రష్టమైన తర్వాత ప్రవేష్టం లోపల పెంచుకోవాలి.
1: లేటర్ ప్రవేష్టం యూ షుడ్ డైజెస్ట్ ఇట్, టేక్ ఇట్ ఇన్.
0: వంట వండిన తర్వాత
1: ఆఫ్టర్ కుకింగ్
0: దానిని భుజించాలి.
1: యూ షుడ్ ఈట్.
0: భుజించిన తర్వాత జీర్ణించుకోవాలి.
1: ఆఫ్టర్ ఈటింగ్
0: అప్పుడే వంట వండినందుకు తగిన ఫలితం.
1: దాట్స్ ది మెయిన్ ఎయిమ్ ఇన్ కుకింగ్.
0: అదే విధంగానే నామస్మరణ చేసిన తర్వాత చేసిన దాన్ని మననం చేసుకోవాలి. అనగా మనం కార్యాలయ రూపంలో దాన్ని ప్రవేశపెట్టాలి.
1: సో ఆఫ్టర్ చాంటింగ్ గాడ్స్ నేమ్ యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ మిషన్.
0: తదుపరి దానిని లోపల ప్రవేశించాలి.
1: దెన్ ఓన్లీ కెన్ డైజెస్ట్.
0: కనుక విభీషణ, నీవు కేవలం నామచింతన చేసినంత మాత్రం చాలదు, రామ కార్యంలో కూడా పాల్గొనమని ఆనాడు బోధించాడు.
1: దట్ డే హనుమాన్ టాట్ విభీషణ, ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ గాడ్స్ నేమ్, యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ మిషన్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ రావణాసురుడు ఈ యొక్క వేదములంతా చదివాడు.
1: రావణాసురుడు హాస్ గాన్ త్రూ ఆల్ వేద.
0: చదివినాడు మాత్రమే కానీ ఒక్కదాన్నైనా ఆచరణ చేయటం లేదు.
1: హీ స్టడీడ్ దెమ్ ఆల్ బట్ హీ డి నాట్ ప్రాక్టీస్ వన్.
0: అదే హనుమంతుడు చెప్పాడు రాముల దగ్గరికి మొట్టమొదటి చూచి వెళ్ళినప్పుడు.
1: దట్స్ వాట్ హనుమాన్ సెడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: సంత శంభున వీధు వీధులు దొంతిశాలలు వాడ మేడలు రంతు చేసడి ధనుజవర్ణను కాంతగేళి గృహంబులరచితి శ్రీరామ నా మనవి వినుమా సీత శిరో రత్నమే గొనుమా. శ్రీరామ నా మనవి వినుమా.
1: శ్రీరామ ప్లీజ్ లిసన్ టు మై ప్లీ.
0: సీత శిరో రత్నమే గొనుమా.
1: యాక్సెప్ట్ సీత ద నోబ్లెస్ట్.
0: సంత సంబున వీధి వీధులు దొంతిశాలలు వాడమేడలు.
1: విత్ ఆల్ ది ప్లెజర్ ఐ వాచ్ ఆల్ ద మ్యాన్షన్స్ దేర్.
0: చేసేటి జనజవర్ణను శాంతికేళి గృహంబుల రసితి శ్రీరామ నా మనవి వినుమా.
1: ఐ హావ్ సీన్ ఆల్ ద డెమన్స్ దేర్ లివింగ్ ఇన్ దోస్ మ్యాన్షన్స్ అలాంగ్ ద స్ట్రీట్స్ ఆఫ్
0: లంకా. ఇంద్రజిత్తును
1: ఫస్ట్ దేర్ ఇస్ ఇంద్రజిత్.
0: ముఖ్యమైన ప్రహస్తుని
1: ఇంపార్టెంట్ ప్రహస్త.
0: ఇలాంటివంతా కూడా వేదము చెప్తున్నారు వాళ్ళంతా.
1: దే ఆల్ చాంట్ వేద.
0: తెల్లవారి లేచినది మొదలుకొని వేదమును పఠనం చేయటం.
1: Right from dawn to dusk,
0: రాత్రి నుండి వేద పఠనం చేస్తున్నారు.
1: దే థింక్ ఆఫ్ వేద.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: దాన్ని సరియైన అనుభవంలో తెప్పించుకోలేదు.
1: బట్ దే డిడ్ంట్ బ్రింగ్ ఇట్ టు ఎక్స్పీరియన్స్.
0: కనుకనే రావణునికి నాలుగు వేదములు తెలుసు.
1: సో రావణ నోస్ ఆల్ ఫోర్ వేద.
0: కానీ ఆచరణలో కించిత్తైనా ఉపయోగపెట్టలేదు.
1: బట్ హీ డిడ్ నాట్ ప్రాక్టీస్ ఇట్ ఇన్ ఎ ఫ్రాగ్మెంట్.
0: ఆరు శాస్త్రములు తెలుసు.
1: హీ నోస్ ఆల్ సిక్స్ టెక్స్ట్.
0: ఏ శాస్త్రాన్ని తాను అనుసరిస్తున్నాడు?
1: విచ్ టెక్స్ట్?
0: పరస్త్రీని అపహరించటము ఇది తప్పని తెలియదా శాస్త్రంలో?
1: Does he not know by studying the Shastra there is a sin to abduct a woman?
0: Paranam peedinchakoodaneetundi teliyada shastramulo?
1: Does he not know by going through the Shastra there is not harm anybody?
0: Paranam papaya parapeedanam annadi.
1: He is only the sinner if he hurts anybody. He is meritorious if he helps anyone.
0: Paranam punyaya paralaku upakaram cheyatame punyamu.
1: The merit lies in helping others.
0: Upakaram cheyatame papamu anindi.
1: And to harm others is a sin.
0: Kanukane aaru shastramulu telisi naalugu vedamulu kudanu telisukunappudiki ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే ఆ పది శిరస్సులు కూడా ఖండించాడు రాముడు.
1: దేర్ఫోర్ రామ బిహేటెడ్ హిమ్ కట్ ఆఫ్ ఆల్ ద 10 హెడ్స్ బికాస్ నోయింగ్ ఆల్ 6 శాస్త్రాస్ 4 వేదాస్ హీ డిడ్ నాట్ ప్రాక్టీస్ ఇట్ ఈవెన్ ఎ లిటిల్.
0: ఇంతకాలము తాను బ్రతకటము ఈ విధమైనటువంటి విద్యల చేతనే బ్రతికాడు.
1: హీ సర్వైవ్డ్ సో లాంగ్ బికాస్ ఆఫ్ హిస్ అక్వైంటెన్స్.
0: ఎప్పుడు ఈ పది విద్యలు కూడాను అదృశ్యమాయను కింద కూలిపోయాడు.
1: ద మూమెంట్ అవేర్నెస్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ లాస్ట్ హీ ఫెల్ డౌన్.
0: మానవుని యందు అనేక విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
1: మ్యాన్ హాస్ గాట్ సో మెనీ పవర్స్ ఫ్యాకల్టీస్.
0: కానీ తన శక్తులను తాను గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
1: Man is not able to know his own innate power.
0: కారణము ప్రాకృతమైనటువంటి జగత్తుని ఆధారం చేసుకున్నాడు.
1: But he goes by this world, ephemeral.
0: ఈ యొక్క ప్రవృత్తి అయినటువంటి దీనినే మనం అనుసరిస్తూ ఉన్నాం.
1: We go by the outward trend.
0: నివృత్తి స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But no one is making an attempt to know the spirit which is in world.
0: కనుకనే మానవుడై కూడాను సామాన్యమైనటువంటి మానవునిగా జీవిస్తూ నశిస్తూ మరణిస్తున్నాడు.
1: Though being so mighty and powerful, he leads an ordinary life and ruins and dies ultimately.
0: రామును కూడాను తాను మానవ అవతారం ధరించినప్పటికీ నేను మానవుడను కాదు అనేటువంటి సత్యం తెలుసు.
1: Though Rama has taken human form, he knows that he is not. అయితే
0: శారీరకంగా లోకానికి ఆదర్శాన్ని అందించే నిమిత్తమై తాను బాధపడినట్టు, భార్య వియోగంలో కుమిలిపోయినట్టు, పరులతో యుద్ధము చేసినట్టు, విజయాన్ని సాధించినట్టు, ఇవన్నీ కూడాను కేవలము కొన్ని నటనలు మాత్రమే.
1: Because he has taken human form to set an ideal to the rest of the mankind, he pretended, acted as if he suffered from the separation, because separation from the wife, as if he fought, as if he won the war.
0: కంటి ఇవన్నీ కూడాను సత్య ధర్మముల యొక్క ప్రమాణ స్వరూపములే.
1: That's all the evidence of the adherence to the truth and righteousness.
0: సత్యాన్ని ఏ విధంగా మనం ఉచ్చరించాలి?
1: How to speak truth?
0: ధర్మాన్ని ఏ విధంగా మనం అనుసరించాలి?
1: How to follow righteousness?
0: అందువల్లనే సత్యం వద, ధర్మము సత్యాన్ని చెప్పు.
1: Therefore speak truth and follow righteousness.
0: ఈనాటి మానవుడు సత్యం చెప్పేటువంటి మానవుడే కనిపించటం లేదు.
1: There is no man today who utters truth.
0: తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు పొట్టకూటి నిమిత్తమై అసత్యము అసత్యము అసత్యం.
1: To carry out his living from dawn to dusk, he spends the time in uttering lies.
0: మరి నిద్ర పోయెడు దాది పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందగా చేయుచు జీవితంబు మీరిద్దిల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ క్లియర్లీ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ యూ రిటైర్ గో టు స్లీప్ టు ఫిల్ యువర్ బెలీ యూ వేస్ట్ యువర్ టైమ్.
0: సత్యం వదా అంటున్నాము.
1: యు ఆర్ డ్రాపింగ్.
0: ఎవరు చెప్తున్నారు సత్యం?
1: హూ ఇస్ టెల్లింగ్ ట్రూత్?
0: ఈ సత్యమే చెప్తుంటే ఈ లోకం ఈ విధమైనటువంటి పరిస్థితికి వచ్చేదే.
1: ఇఫ్ యు రియల్లీ స్పీక్ ట్రూత్ ద వరల్డ్ విల్ నాట్ బి ఇన్ ద ప్రెసెంట్ ప్లాట్.
0: నోరెత్తితే అసత్యమే.
1: ద వన్ హూ స్టార్ట్ స్పీకింగ్ ఫుల్ ఆఫ్ లైఫ్,
0: ఈ అసత్యం చేతనే నాలుకను అపవిత్రం గావించుకుంటున్నారు.
1: ద టంగ్ బికమ్స్ అన్సెక్రెంట్.
0: కనుకనే ఆ నాలుక అపవిత్రం కావటం చేత జీవితమే అపవిత్రమైపోతుంది.
1: ద టంగ్ హాస్ బికమ్ అన్సెక్రెడ్,
0: కల్మషమైనటువంటి జీవితంగా రూపొందుతూ ఉంటుంది.
1: దేర్ఫోర్ ఇట్ టర్న్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: పది చిల్లుల పాత్ర లోపల పాయసమే పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే రావాలి.
1: A vessel with all the 10 holes, if it is filled with rice pudding, it will come out.
0: లోపల విషమే పోస్తే ఏ చిల్లులో వచ్చినప్పటికీ విషమే వస్తుంది.
1: Even if it were filled by poison, it will come out.
0: కాబట్టి మన హృదయంలోనేటువంటిది అసత్యమైనటువంటి దీంతో పాయిజన్ తో నింపుకున్నాం కనుకని మన మాట అసత్యమే, మన చూపు అసత్యమే, మన శ్రవణం అసత్యమే, మన మరణం అసత్యమే, చేతల అసత్యమే, కాళ్ళు అంతా అసత్యమయంగా ఉంటున్నాయి.
1: We have filled our heart with this poison. Therefore, whatever we say is false. Our looks are bad.
0: కనుకనే మొట్టమొట్ట హృదయాన్ని సత్యంతో నింపుకోవాలి.
1: Therefore, we should fill it up with truth.
0: అది ఏ విధంగా అయినప్పటికీ సత్యమే బయట వస్తుంటుంది.
1: One way or other, the truth comes out.
0: కడుపులో ఏదే కప్పులో వస్తుంది అన్నట్టుగా ఏది మనలో ఉంటుందో అదే వస్తుంది బయట.
1: So what is there within naturally comes out.
0: ఈనాటి మానవత్వమునకు ఇన్ని విధమైన వికారములు ప్రాప్తించడానికి ఇదే మూల కారణం.
1: This is the cause for all very types of perversions among men.
0: చేతనైతి చేతనవుతుందని చెప్పు.
1: If you are capable, tell it.
0: కాదని చెప్పు.
1: You say you cannot.
0: కానీ చేస్తానని మాత్రం చేయకుండా పోవటం అసత్యమే.
1: But if you say I will do it and if you don't do it, it is falsehood.
0: నేను పాటిస్తానని చెప్పి పాటించకుండా పోవటం అసత్యమే.
1: If you say I will practice, if you don't.
0: కేవలం అసత్యం మాత్రమే కాదు.
1: Not merely lies.
0: ద్రోహం కూడాను.
1: You are a betrayer.
0: ద్రోహమే కాదు.
1: Not only that.
0: మోసము కూడాను.
1: It is cheating.
0: ఎందుకంటే చేస్తానని చెప్పి చేయకుండా పోవటం మోసం కాదా?
1: యూ ప్రామిస్ దట్ యూ డూ ఇట్ బట్ యూ డోంట్ డూ ఇట్.
0: అసత్యంలో ఎన్ని విధమైనటువంటి ఫలితములు ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ యాక్షన్స్.
0: కనుకనే సత్యం వదా, సత్యాన్ని మనము చెప్పాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
0: ధర్మం చర,
1: షుడ్ ఫాలో ధర్మ.
0: ధర్మాన్ని చెయ్యాలి.
1: Follow
0: ఏది ధర్మమో ఏది అధర్మమో మాకు తెలియదే అంటారు.
1: యు మే సే యు డు నాట్ నో వాట్ ఇస్ రైచియస్ వాట్ ఇస్ అన్రైచియస్.
0: తెలిసినంత వరకు కూడాను నీ యొక్క కాన్షియన్స్ అనగా నీ ఆత్మసాక్షిగా ఇది సత్యము అని గుర్తించిన తర్వాత దాన్ని చేయడానికి ప్రయత్నించాలి.
1: When one's conscience, your witness tells you, follow its command.
0: కానీ ఈనాటి మానవుడు తన స్వార్థమును తన స్వప్రయోజనమును వెనుక పెట్టుకుని అన్ని కార్యములో ముందుకు పోతున్నాడు.
1: Man proceeds keeping selfishness, self-interest in
0: the
1: background.
0: తెలిసినప్పటికీ దానికి తెలియనట్టుగా నటిస్తున్నాడు.
1: Though he knows, he pretends that he doesn't know.
0: తనను తాను కించిత్పరచుకోవటమే.
1: He is cheating himself.
0: ఇన్ని దినముల నుంచి వింటున్నారు.
1: You have been listening all along.
0: ఇన్ని సంవత్సరం నుంచి శ్రవణం చేస్తున్నారు.
1: You have been listening for years.
0: ఎంతవరకు మనం ఆచరణలో పెట్టుకుంటున్నాం?
1: To what extent?
0: ఎన్ని మనం ఆచరణలో దింపుతున్నాము?
1: How many you are practicing?
0: విచారణ చేస్తే ఏ ఒక్కటైనా లేదు.
1: If we inquire, we are not
0: ఎన్ని గ్రంథాలు చదువుతున్నాము?
1: So many books we read.
0: ఎన్ని బోధనలు వింటున్నాము?
1: We listen to teachings.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: కనుకనే
1: So
0: మనం చేసేటువంటి కూడా చెప్పడమే కానీ చేయటం లేదు.
1: We just declare, but we don't practice.
0: అంధకారం బెల్లం హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: By mere announcement of the light, do you expect the darkness to be dispelled?
0: రోగ పీడు తిని బల్ రోగంబు తీరునా ఔషధ మహిమంబు అంత విన్న.
1: By listening to the effect of the medicine, do you expect the sick person to be free from the disease?
0: పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్న వింత.
1: Do you think that the pauper, a beggar, will be free from all his poverty by listening to finance?
0: విన్నంత మాత్రం మన జోబులోకి ఏమైనా కాసు వస్తుందా?
1: By listening to economics, your pocket will never be filled.
0: Powerful medicines యొక్క గురించి నీ వింటున్నప్పటికీ నీలో ఉన్నటువంటి రోగం పోతుందా?
1: By listening to the medicine, the disease is not cured.
0: పేదవాడు ఎంతో బాధపడుతున్నాడు.
1: A poor man is suffering.
0: అలాంటి వాడి దగ్గరికి పోయి పంచపచ్చ పరమాన్నముల గురించి చెప్తే వాడి కడుపేమని నిండుతుందా?
1: If you speak of all delicious items, would ever his
0: hunger
1: be satisfied?
0: మన స్మరణలు, మన సాధనలు, మన ప్రవర్తనలు అన్ని ఇట్లే ఉన్నాయి.
1: All our spiritual practices are like that.
0: ఈ ప్రవృత్తి కంటే మరింత హీనమై దిగిపోతున్నాయి.
1: It is much worse than the outward trend.
0: ఇంకా ప్రపంచం ఎట్టు బాగుపడుతుంది?
1: How do you expect the good world?
0: ఏనాడు దేశం మంచి స్థితికి వస్తుంది?
1: When will it come to exalt its position?
0: దేశం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ కంట్రీ?
0: మనుషుల యొక్క సమూహమే దేశం.
1: ఇట్ ఇస్ ది అసెంబ్లీ ఆఫ్ పీపుల్, నాట్ ది sand.
0: మనిషి అంటే ఏమిటి?
1: హూ ఇస్ మ్యాన్?
0: మనసే మనిషి.
1: ద మైండ్.
0: మనసు గలవాడే మనిషి.
1: ద వన్ విత్ మైండ్.
0: మనసు అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ మైండ్?
0: సంకల్పం యొక్క చేరికే మనిషి.
1: కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పం యొక్క ప్రభావమే మన ప్రవర్తులు.
1: అండ్ అవర్ యాక్షన్ ఇస్ రిఫ్లెక్టెడ్.
0: కాబట్టి ప్రవర్తులకు సంకల్పములకు సన్నిహిత సంబంధం ఉంది.
1: సో దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద మైండ్ అండ్ యాక్షన్.
0: కనుక ఈ సంకల్పములకు మన మనసుకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది.
1: సో మైండ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: కనుకనే మొట్టమొదట మన దుష్ట సంకల్పాన్ని దూరం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ థాట్స్ ఫస్ట్.
0: అప్పుడే మనం మనిషి అనేటువంటి ఒక పేరుకు సార్థకమైనటువంటి వారమవుతాం.
1: And only we deserve the title of being born a human.
0: కనుకనే రావణుడికి 64 విద్యలు తెలిసినటువంటి వాడు.
1: Ravana is expert in 64
0: ఏమి ఫలము?
1: What is the use of all this?
0: తన నొసట వ్రాత తప్పించే ఎవరి తరము?
1: Who can make you escape from your destiny?
0: చెడ్డ బుద్ధి చేరనేని ఎండబారును బుద్ధులు బెండుబారు.
1: When there are wicked thoughts in your mind, the whole life becomes a dry.
0: నాకు ఓన్లీ బెండు మాత్రమే కాదు బండబారు అని కూడా.
1: It becomes very dry like a stone.
0: 64 విద్యలు.
1: 64
0: ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: ఈ విద్యల యొక్క వివాహం ప్రయోజనం ఇంతేనా?
1: Is that the utility of education?
0: విజ్ఞానంతో విద్య విరాణించాలి.
1: You should shine by practicing what you read.
0: కృషి కూటి కోసం చేయాలి.
1: And you should work to carry out a living.
0: కానీ ఈనాటి విద్యలంతా కూటి కోసం జరుగుతున్నాయి.
1: But today education is just to carry out.
0: అందువల్లనే ఈ యొక్క ఉద్యోగములు, ఈ యొక్క పనులు, ఈ విధమైనటువంటి యొక్క రిజల్ట్స్ అంతా కూడా ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
1: As everything is job oriented, we find it the wrong path.
0: పైన మంచిగా కనిపించవచ్చు మేడి పండు చూడ మేలుమై ఉండును.
1: The forest fruit may
0: be shine. ఈ కర్మ ఫలితం అనేటువంటిది పీడిస్తూ ఉంటుండాలి.
1: బట్ విత్ ఇన్ యు ఫైండ్ ఆల్ ద బ్యాడ్ థింగ్ దేర్ విచ్ ఇస్ ద
0: కాన్సిక్వెన్స్
1: ఆఫ్ యువర్ రాంగ్ యాక్టివిటీ.
0: కర్త ఎవరు?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
0: కర్త భగవంతుడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్
0: కారణం. భగవంతుడు కాదు.
1: నో,
0: కార్య కారణములు రెండు నీవే కారణం.
1: కాజ్ అండ్ ఎఫెక్ట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్.
0: అది ఏ ఈనాడు మరణించినావని చెప్పినని ఆ దేహం పైన పడి మండోదరి విలపిస్తూ ఉంటుండాలి.
1: మండోదరి ఫెల్ ఆన్ ద డెడ్ బాడీ, షీ వాస్ క్రైయింగ్.
0: రావణ నీ తపస్ఫలం ఎక్కడ పోయింది?
1: రావణ, వాట్ హ్యాపెన్ టు ద పవర్ ఆఫ్ ద పెన్?
0: ఈ వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములు ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేద?
0: నేను ఎంతకాలం నుంచినో చెప్తూ వచ్చాను.
1: ఐ హావ్ బీన్ టెల్లింగ్ యు,
0: కానీ నా మాటను నీవు లెక్క చేసుకోలేదు.
1: బట్ యు నెవర్ పేడ్ హీడ్ టు మై వర్డ్.
0: కట్టగలపడికి మట్టిలో పడి పొరలాటం నీ ఎంత కర్మ?
1: అల్టిమేట్లీ హ్యాడ్ టు రోల్ ఆన్ ద గ్రౌండ్. వాట్ ఎ ఫేట్.
0: గొప్ప చక్రవర్తిగా ఉండినటువంటి రాక్షస చక్రవర్తి.
1: యు ఆర్ ఎ మైటీ ఎంపరర్ ఆఫ్ డెమన్స్.
0: కోతులతో నా చావటము.
1: Should you be killed by monkeys?
0: ఎంతటి మహాపాపతము నంచావు.
1: What a worst of this insurrection.
0: పాపమును తప్పించే ఎవరి తరము కాదు.
1: Nobody make you free from.
0: నీవు చేసుకున్న పాపమే నీ విధంగా అనిపిస్తుంది.
1: This is all the sin you have committed.
0: అనిపిస్తే కాకుండా ఆ రామచంద్రుని చేతిలో అయినా చచ్చినాబోయేమో అదైనా నాకు తెలిస్తే కొంత తృప్తి అవుతుందని.
1: I will be satisfied if at all I come to know that you have died in the hands of Rama.
0: కానీ విభీషణుడి దగ్గరకు వచ్చాడు.
1: విభీషణ కేమ్ క్లోజ్.
0: ఆ విభీషణ్ కూడాను కొంత క్రోధంతో నిందించింది.
1: మండోదరి అక్యూజ్డ్ విభీషణ ఆల్సో.
0: నిందించిన తర్వాత విభీషణ, నిన్ను నిందించకూడదు
1: విభీషణ.
0: నీవు ఎంతకాలం నుండియో బోధిస్తున్నావు మీ సోదరునకు.
1: విభీషణ, యు హవ్ బీన్ టెల్లింగ్ యువర్ బ్రదర్,
0: ఇది మంచిది కాదు, మంచిది కాదు, మంచిది కాదని ఎంతో మీరు బోధిస్తున్నారు.
1: యు హవ్ బీన్ ప్లీడింగ్ విత్ హిమ్ దట్
0: కానీ నీ బోధనలు అతను తలకెక్కలేదు.
1: బట్ హి నెవర్ హర్డ్.
0: ఎట్ట ఎక్కుతుంది?
1: వై, హౌ డు యు ఎక్స్పెక్ట్ ఇట్?
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యు కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ ఎగునా?
1: ది హెడ్ విచ్ ఈస్ ఆల్రెడీ ఫిల్డ్, హౌ కెన్ దట్ బి ఎంప్టీ?
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా?
1: అంటిల్ ఇట్ ది హెడ్ ఈస్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్
0: అతని తన అనేక చింతలతో చేరుకుని ఉంటుంది. అది
1: ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఆల్
0: స్టఫ్. ఖాళీ చేస్తే కదా విభీషణ యొక్క బోధ అందులో చేరుతుంది.
1: అన్లెస్ ఇట్ మేడ్ ఎంప్టీ హీ కెన్ నాట్ రిసీవ్ స్పిరిచువల్ టీచింగ్.
0: అది చేరడానికే స్థానం లేదు.
1: దేర్ నో స్కోప్ టు అకామడేట్.
0: అలాంటి తలను నీవు పెంచుకున్నావు.
1: యు హావ్ సచ్ ఎ హెడ్.
0: అలాంటి తలంపులను నీవు పెంచుకున్నావు.
1: యు హావ్ సచ్ థాట్.
0: ఇలాంటి దుస్థితి నీవు అనుభవిస్తున్నావు.
1: దిస్ ఈస్ ది ఫేట్ నౌ
0: అని మండోదరి చాలా సత్యాన్ని పలుకుతూ వచ్చింది.
1: మండోదరి స్పోక్ ట్రూత్.
0: అప్పుడే పరిగెత్తిపోయి సీత పాదముల పైన పడాలని కూడా సంకల్పించుకుంది.
1: అండ్ షీ డిసైడెడ్ టు ఫాలో ద ఫీట్ ఆఫ్ సీత.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: ఇంతకాలము నేను సీతను చూడనటువంటి దాన్ని ఇప్పుడు పోయి చూడటం ఎంత సిగ్గు లేకుండా పోతుంది.
1: ఐ హావ్ నాట్ సీన్ సీతా సో లాంగ్, వాట్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ ఇఫ్ ఐ యామ్ టు సీ హర్ నౌ.
0: ఇప్పుడు నేను చూసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ మీటింగ్ హర్ నౌ?
0: తీరిన తర్వాత ప్రయోజనం కాదు.
1: దేర్ ఇస్ నో యూజ్ నౌ.
0: కనుక ఓ రావణ,
1: ఓ రావణ,
0: ఇప్పుడైనా నీవు కొంతవరకు ఒక్కతూరి కనులు తెచ్చి నేను చేసిన దోషము అని క్షమాపణ వేడుకో, ఇదే నీకు చాలు, ఇదే అంత్యంలో నీకు శాంతి అనింది.
1: ఓ రావణ, అట్లీస్ట్ ఓపెన్ యువర్ ఐస్ నౌ, యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ ఇన్ ద సిన్ యువర్ కమిటెడ్
0: అంత్యములో ఒక్కతూరి క్షమించమని కోరితే కూడా చాలు.
1: అట్ ది ఎండ్ ఇఫ్ యూ సీక్ పార్డన్ ఇట్స్ ఎనఫ్.
0: అందుకోసమని అనేక మంది కాశీకి పోతూ కాశీలో చావాలని పోతుంటారు.
1: మెనీ పీపుల్ గో టు కాశీ బెనారస్ ఇన్ ఆర్డర్ టు డై.
0: కాశీలో పోయి ఏమేమో చింతలన్నీ తనలో పెట్టుకుంటారు.
1: సో
0: దేహం కాశీలో ఉంటుండాలి,
1: బాడీ ఇస్ దేర్ ఇన్ కాశీ,
0: బజార్లో ఉంటుండాలి. ఏం చేస్తాడు పాపం, అతని కర్మ.
1: బట్ ఆల్ హిస్ థాట్స్ సెంటర్ అరౌండ్ ద స్ట్రీట్స్. వాట్ ఇస్ ఇట్?
0: మరణించే సమయంలో కూడా కొంచెం రామనామాన్ని స్మరిస్తుంటే వారి చింత ఏమైనా వస్తుందేమో. అరే రామా రామా రామా అని చింతించమని చెప్తుంటారు.
1: పీపుల్ సే దట్ యూ షుడ్ చాంట్ రామాస్ నేమ్ అట్ ది ఎండ్.
0: కానీ అక్కడ కూడా ఆ రామనామం రాదు.
1: బట్ హీ డజంట్ సే సో.
0: హృదయంలో ఉంటే కదా వచ్చేది.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద హార్ట్ యు విల్
0: స్పెల్ అవుట్. మొట్టమొదట మనం హృదయాన్ని నింపుకోవాలి మంచి భావములతో.
1: సో వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ గుడ్ థాట్స్.
0: హృదయాన్ని నింపుకోవాలి పవిత్రమైన నామముల చేత.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ సేక్రెడ్ నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈనాటి యొక్క సత్యము ధర్మము అనేటువంటిది ఆనాటి రామకాలం నందే ఇంత ప్రభావాన్ని నిరూపిస్తూ వచ్చాయి.
1: దట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్యూస్నెస్ ఇన్ దోస్ టైమ్స్ ఆఫ్ రామ్.
0: దానికి నీ సత్యము ధర్మమే.
1: ఫర్ ఎవ్రీథింగ్ దే షుడ్ హావ్ దీస్ టూ.
0: మతములకు ఆధారము సత్య ధర్మములే.
1: ఫర్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్
0: గమ్యములకు మార్గములు సత్య ధర్మములే.
1: That is only path.
0: శాస్త్రముల యొక్క రసములకు సత్య ధర్మములే.
1: The essence of sacred text is truth and righteousness.
0: రహస్యాలకు అన్నిటికీ సత్య ధర్మములే.
1: For everything is these two are
0: responsible. సర్వ రహస్యములకు సత్య ధర్మములోనే ఇమిడి
1: ఉంది. The secret of secrets lies in these two.
0: కనుకనే సత్యము ధర్మము అనేటువంటిది ప్రతి మానవుడు కూడా అనుసరించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో దీస్ టు ట్రూత్ అండ్ రైచస్నెస్.
0: ఇది ఏ రామాయణంలో ప్రధానంగా బోధించినటువంటి యొక్క విశేషం.
1: దిస్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ రామాయణ.
0: రావణుడు మరణించాడు.
1: రావణ డైడ్.
0: కానీ రాక్షసులందరూ కూడా మరింత భయపడిపోయారు.
1: ద డెమన్స్ వర్ ఫియర్ స్ట్రికెన్.
0: పోయిన వారు పోయారు.
1: పీపుల్ డైడ్. ఎనీ
0: భర్తలు పోయిన స్త్రీలు విలపిస్తూ ఉన్నారు.
1: దర్ మెనీ విడోస్ వర్ క్రై.
0: బిడ్డలు పోయినటువంటి స్త్రీలు ఏడుస్తున్నారు.
1: విమెన్ హూ లాస్ట్ దేర్
0: తండ్రి పోయినటువంటి స్త్రీలు ఇంకా ఆధారం లేకుండా ఉంటున్నదని వాళ్ళు బాధపడుతున్నారు.
1: ఆర్ఫన్స్ వర్ క్రై.
0: అన్ని రకములైనటువంటి బాధలు కూడా లంకలో అప్పుడు జరుగుతూ ఉన్నాయి.
1: ఎవ్రీబడీ ఇన్ లంక వర్ సఫరింగ్.
0: దీని అన్నింటికి కారణం ఏమిటి?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
0: ఒక్క చిన్న పాడు బుద్ధియే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది బ్యాడ్ మైండ్ విచ్ ఇస్ ది కాజ్.
0: ఈ రావణుడు చేసినటువంటి కామ గుణమే దీనికి మూల కారణం.
1: ది యాక్ట్ వికెడ్ యాక్టివిటీ ఆఫ్ రావణ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఒక్కటింటే చాలదా ఎన్ని ప్రమాదములైనా తెప్పిస్తుంది.
1: వన్ ఈజ్ ఎనఫ్ టు పుట్ యూ టు రూయిన్.
0: పెద్ద కడవడ పాలు తీసుకుని వచ్చి
1: బ్రింగింగ్ పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్.
0: అను మాత్రం విషం దాంట్లో వేస్తే పాలంతా విషమయమైపోతాయి.
1: ఇఫ్ యు ప్లేస్ ఎ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ బికమ్స్
0: పాలేమో కడవడ పాలు.
1: పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్.
0: పాయిజన్ చిన్నది.
1: పాయిజన్ ఇస్ ఎ డ్రాప్.
0: చూసావా? అదే విధంగానే
1: లైక్ వైజ్
0: తాను ఎన్ని చదువులు చదివినప్పటికీ
1: విత్ ఆల్ హిస్ ఎక్స్పర్ట్
0: లంకలో ఎంత శక్తివంతులైనటువంటి రాక్షసులు ఉండినప్పటికీ కడపటికి రావణుడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పనియే ఇంత పరిస్థితికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ యాక్టివిటీ ఆఫ్ రావణ దట్ హస్ పుట్ దెమ్ ఆల్ టు దిస్ ప్లైట్.
0: చిన్న చీమలు పట్టి సర్పాన్ని చంపవా?
1: స్మాల్ యాంట్స్ కెన్ కిల్ ఈవెన్ ఎ
0: సర్పెంట్. చిన్న చీమలు.
1: Ants are so small.
0: Sarpam chala peddadi.
1: Serpent is big.
0: Kaani danni kuda champutayi.
1: But they will kill even
0: the serpent. Adhe vidhamane chinna okka doshame పెద్ద దీన్ని కూడా ప్రమాదంగా చంపుతుంది.
1: ఎ స్మాల్ మిస్టేక్ విల్ లీడ్ టు ఎ వెరీ బిగ్ డేంజర్.
0: ఈనాడు చిన్నది చిన్నదని మనం భావించి దీన్ని అలక్ష్యం తప్పట దీన్ని అనేక రకములైనటువంటి పాపాలుగా గురి అవుతున్నాం.
1: యూ థింక్ ఇట్స్ ఎ స్మాల్ మిస్టేక్, యూ నెగ్లెక్ట్ ఇట్. దట్ డోంట్
0: టు చిన్నదే, విత్తనము చిన్నదే,
1: సీడ్ ఈ స్మాల్,
0: కానీ అది పెరిగి పెరిగి పెరిగి పెరిగి పెద్ద వృక్షమైపోతుంది.
1: బట్ ఇట్ జర్మినేట్స్ ఇంటు ఎ హ్యూజ్ ట్రీ.
0: కనుకనే విత్తనం లోపలిని ఇది పండ్ల విత్తనమా ముండ్ల విత్తనమా అని గుర్తించి దాన్ని తీసివేయాలి.
1: సో యూ షుడ్ డిస్టింగ్విష్ వెదర్ ఇట్ వుడ్ జర్మినేట్ ఇంటు ఎ బుష్.
0: మంచి పని
1: ఆర్ దట్ స్వీట్ ఈల్డ్.
0: అందువసలనే ఉపనిషత్తులందు కర్మస్ అనగా కర్మకు నమస్కారం అన్నారు. తస్మన్ నమః కర్మణే, తస్మై నమః కర్మణే, మొట్టమొదట నా కర్మకు నేను నమస్కారం చేసి ప్రారంభిస్తున్నానన్నాడు.
1: సో ఐ ఆఫర్ మై సాల్యుటేషన్స్ టు మై యాక్షన్స్ అండ్ ప్రొసీడ్.
0: ఎందుకు కర్మకు నమస్కారం చేయాలి?
1: వై షుడ్ యూ
0: సాల్యూట్? ఆ కర్మ పవిత్రమైన కర్మగా ఉంటుండాలి.
1: దట్ యాక్టివిటీ షుడ్ బి సేక్రెడ్.
0: ఓ భగవంతుడా, నేను చేయబోయేటువంటి కర్మలన్నీ కూడాను పవిత్రమైన కర్మలుగా ఉంటుందా, నీకు ప్రీతికరమైన కర్మలుగా ఉండాలి.
1: లెట్ ఆల్ మై డీడ్స్ బి సేక్రెడ్, బి సాటిస్ఫైయింగ్ టు యూ.
0: నీకు ప్రీతి లేకపోతే నేను కర్మలన్నీ కూడాను నిరుపయోగమైపోతాయి.
1: ఇఫ్ మై డీడ్స్ డు నాట్ ప్లీజ్ యూ, దే ఆర్ వేస్ట్.
0: కరుకునే వేదం కూడాను సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనింది.
1: Therefore, Vedas want you to offer all your deeds to God.
0: ప్రీతికరమైనటువంటి కర్మలు ఏనాటికైనా కూడాను ఇవి మనకు రక్షిస్తూనే ఉంటాయి.
1: ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్,
0: ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడాను అండదండలుగా నిలిచి మనను కాపాడుతుంటాయి.
1: ఇఫ్ యూ ఆఫర్ యువర్ డీడ్స్ టు గాడ్, దే విల్ సపోర్ట్ యూ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం.
0: కనుక మంచి కర్మలు చేయడానికి సత్యాన్ని మనం పలకండి.
1: సో ఇన్ ఆర్డర్ టు డూ గుడ్ డీడ్స్ స్పీక్ ట్రూత్.
0: ఏదో నిరంతరము సత్యం పలకడానికి లేకపోయినా గానీ ఒక టైం అయినా కొంచెం నియమించుకోండి.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: దినానికి ఇన్ని గంటలంతా నేను సత్యాన్ని పలకాలి అనండి.
1: అట్లీస్ట్ హ్యావ్ సమ్ స్పెసిఫిక్
0: టైం. ప్రధానమైనటువంటి విషయం ఏదైనా కూడా సత్యం పలకండి.
1: అట్లీస్ట్ ఇన్ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ స్పీక్ ట్రూత్.
0: కానీ ఈనాడు కలి ప్రభావము
1: ఏజ్ ఆఫ్
0: సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చినప్పటికీ అతనితో కూడా అసత్యం పలికిస్తుంది.
1: The effect of Kali Age is such, even if Satya Harichandra is here, you will make him speak lies.
0: కారణం ఏమిటి? ఈ సంఘదోషమే.
1: దిస్ ఇస్ ది బ్యాడ్ కంపెనీ.
0: అదే చెప్పాడు రుచిరు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
1: వాట్ రుచిర్,
0: నీవు ఎలాంటి సంఘంతో చేరినావో అలాంటి గుణములే వస్తుంటాయి.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ యువర్ కాండక్ట్.
0: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. పది మంది మంచి వారితో మనం చేరాలి.
1: యూ షుడ్ బి ఇన్ ది గుడ్ కంపెనీ.
0: చెడ్డవారితో మనం దుడ్డైనా ఇచ్చి దూరం అయిపోవాలి.
1: యూ షుడ్
0: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: యూ షుడ్ పే ఆఫ్ అండ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: ఏమైనా అనుకోండి,
1: లెట్ దెమ్ థింక్ యాజ్ ఎ లై.
0: కానీ నీవు నీ సత్యాన్ని నువ్వు కాపాడుకున్న వాడవుతావు.
1: బట్ యూ షుడ్ ప్రొటెక్ట్, సేఫ్ గార్డ్ యువర్ ఓన్ ట్రూత్.
0: కనుక నీ రావణుడు చేసినట్టు మహాదోషంలో ఇదే పెద్ద పాపం.
1: దిస్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ కమిటెడ్ బై రావణ.
0: ఏ శాస్త్రము తెలియకుండా దోషం చేస్తే అతనికి ఏమాత్రము పాపం రాదు.
1: ఇఫ్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ శాస్త్ర,
0: ఏ వేదము తెలియకుండా కూడాను అధర్మంలో పోతే అతనికి ఏమాత్రము పాపం రాదు.
1: వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ వేద, ఇఫ్ ఈస్
0: అన్రైట్, తెలిసి కూడా దాన్ని ధిక్కరించిపోవటం లేనే పాపం వస్తుందా.
1: ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్, ఇఫ్ ఇట్ ఈస్ ఒబేస్, ఇట్ ఈస్ ఎ సిన్.
0: కనుకని తెలిసి రామచింతన చేయవే మనసా అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు సెడ్ చాంట్ నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్
0: తెలిసి చేయి.
1: Do it in full knowledge.
0: Chuchi mrokku, telisi trokku.
1: Watch your step and proceed.
0: Kalukane ee naadu manavudu trokkedi rayi, mukkedi rayi, kattedi rayi, kottedi rayi.
1: Man, what he treads on the stone, he pays his respect to the stone and he chisels the stone.
0: Kottedi deni kodutunnadu, gundu rayini kodutunnadu.
1: He chisels a boulder.
0: కట్టేది ఏ రాయిని కడుతున్నాడు? చచ్చౌకమైనటువంటి రాయిని కడుతున్నాడు.
1: ఇట్ టేక్స్ ఎ గుడ్ స్టోన్ అండ్ బిల్డ్స్.
0: తొక్కేది ఏ రాయిని తొక్కుతున్నావు? ఈ బండను తొక్కుతున్నావు.
1: ట్రెడ్స్ ఆన్ ది స్టోన్ వేర్ యువర్ సీట్.
0: మొక్కేది ఏ దాన్ని మొక్కుతున్నావు? భగవత్ స్వరూపాన్ని మొక్కుతున్నావు.
1: ఈ సాల్యూట్స్
0: మొక్కేదంటున్నా రాయే, తొక్కేదంటున్నా రాయే, కట్టేదంటున్నా రాయే, కొట్టేదంటున్నా రాయే.
1: ఆల్ దట్ యు చిజల్, ద ప్లేస్ వేర్ యు సిట్,
0: రాయి ఒక్కటే.
1: దట్ యు రెస్పెక్ట్ ఇస్ స్టోన్.
0: అదే విధంగానే ఈ వేద శాస్త్రములనేటువంటి కూడాను అన్ని ఒక్కటే, కానీ మనం ప్రవర్తించేటువంటి మార్గంలో ఈ దోషాలంతా నిండుతూ ఉన్నాయి.
1: ద వేద అండ్ శాస్త్ర కంటైన్ ది సేమ్ థింగ్, బట్ అవర్ బిహేవియర్ డిఫర్స్.
0: ఈనాడు ప్రవర్తన అంతా కూడా చాలా కల్మషమైపోయింది.
1: ద బిహేవియర్ ఇస్ బ్యాడ్ టుడే.
0: మన మందిరంలో కానీ, మన స్కూల్లో కానీ, లేక కాలేజీలో కానీ, ఇంకే విధంగా సత్సంగంలో ఉన్నంత వరకు చాలా ఎంత చక్కగా ఉంటారంటే అంత నీట్గా ఉంటారు.
1: ఇన్ మందిర్, ఇన్ కాలేజ్ అండ్ స్కూల్ దే విల్ బి పర్ఫెక్ట్.
0: పిల్లలు కానీ పెద్దలు కానీ,
1: యంగ్స్టర్స్ ఆర్ ఎల్డర్స్,
0: బయటికి పోతానే
1: The moment they go out,
0: ఏమైపోతుందో ఆ ప్రభావం, మహాశక్తివంతమైనటువంటి ప్రభావం.
1: The effects outside are so powerful.
0: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాలు ఇంత వికారమైనటువంటి తత్వాన్ని పొందుతుంది.
1: That is perversion of the outward path.
0: సాక్షాత్ ఇంద్రుని కూడా వశం చేసుకుంటాది.
1: It will catch hold of even Indra himself.
0: అలాంటి శక్తివంతమైనటువంటి యొక్క దుర్గుణములు అభివృద్ధి అవుతుంటాయి.
1: He will have all powerful bad qualities.
0: తద్వారా
1: through them,
0: ఎంతో మంచిగా ఉన్నటువంటి పిల్లలు కూడా అంత చెడ్డగా మారిపోతారు.
1: Very very good boys turn bad.
0: ఇది ఎవరికి తప్పు?
1: Whose mistake is that?
0: ఎవరికి దీని దోషము?
1: Whose responsible?
0: నీకే, నాకు కాదు.
1: You are responsible, nothing to do with Swami.
0: Vidyarthulara, vidyarthiniyulara,
1: students, boys and girls,
0: okka chinna vishayanni meeru gurtinchali.
1: No one important point.
0: Inta kaalamainappudiki nenu evvariki ee drohamu cheyaledu. అందరికి ఉపకారమే చేస్తున్నాను, అందరికి మంచి మార్గాన్ని బోధిస్తున్నాను. ఎవరికి ఏ క్షణమైన ఏ యొక్క దీంట్లో కూడా ఎవరికి నేను చెడ్డ తలంచలేదు.
1: స్వామి నెవర్ ఎంటర్టైన్ ఎనీ బ్యాడ్.
0: కనుకనే నాకు ఎవరు ఈ జగత్తులో చెడ్డవారే లేరు.
1: ఫ్రమ్ స్వామి పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఆర్ నన్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నాకెవరు ద్రోహులే లేరు.
1: దేర్ ఆర్ నో బిట్రేయర్.
0: నాకెవరు విరోధులే లేరు.
1: దేర్ ఆర్ నో ఎనిమీస్.
0: కారణమేంటి? మనస్సుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాలకు మూర్ఖం సాక్షి అని.
1: అండ్ దేర్ఫోర్
0: ఎవరెవరు బుద్ధికి వారే సాక్షి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఇస్ ఎ విట్నెస్ టు వన్స్ ఓన్ క్వాలిటీ.
0: కనుకనే మనం మంచి అయినప్పుడు మనకు ఏ విధమైన చెడ్డ జరగడానికి వీలు కాదు.
1: వెన్ యు ఆర్ గుడ్, నథింగ్ బ్యాడ్ కెన్ ఎవర్ హ్యాపన్.
0: కనుక నీ జరిగినా పర్వాలేదు, నీవు మంచిని చేస్తూ పో.
1: డజంట్ మ్యాటర్, బట్ యట్ కంటిన్యూ టు డూ గుడ్.
0: అది నీ యొక్క ప్రధానమైనటువంటి మానవత్వం యొక్క విలువ.
1: There lies the human value.
0: ఈ మానవతా విలువను పోగొట్టుకుని,
1: హావింగ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూస్,
0: రాక్షసుడైతే ఏమి, దానవుడైతే ఏమి,
1: నో మ్యాటర్ ఇస్ ఇట్ డెమన్,
0: దేవుడైనా ఒకటే.
1: Even they are same.
0: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి దాన్ని పోషించుకుంటే దేవుడు అవుతాడు.
1: సో వెన్ యూ డెవలప్ హ్యూమన్ క్వాలిటీ వాల్యూ, యూ
0: మానవత్వాన్ని నాశనం చేసుకుంటే పశువు రాక్షసుగా మారిపోతాడు.
1: వన్స్ యూ లూజ్ యువర్ హ్యూమన్ వాల్యూ, టర్న్ బీస్ట్.
0: కనుక ప్రతి దినము తెల్లవారు లేచిన నేను మనిషిని, నేను మనిషిని, నేను మనిషిని, మృగం కాదు, రాక్షసుని కాదు అని సంకల్పించుకుంటూ దానికి మేలుకొల్పు చేయాలి.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్, యూ ఆల్వేస్ రిమైండ్ యువర్ సెల్ఫ్,
0: ఈనాడు లోకమంతటను అసత్యమయంగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్
0: అధర్మమయంగా ఉంటుండాలి.
1: ఫుల్ ఆఫ్ అన్రైచియస్నెస్.
0: కనుకనే అశాంతిమయంగా రూపొందుతుంది.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ రెస్ట్.
0: రెండు చేర్చి ఏమవుతుంది? అశాంతి.
1: బికాజ్ ఆఫ్ దీస్ టూ దేర్ ఇస్ రెస్ట్.
0: సత్యము ధర్మము రెండు చేర్చే శాంతి రూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ దేర్ విల్ బి పీస్.
0: అసత్యము అధర్మము రెండు చేర్చే అశాంతి రూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ ఫాల్స్హుడ్ అండ్ రైచియస్నెస్
0: ఒక్క చూస్తే బ్రౌన్ గా ఉంది. బీటిల్ నట్.
1: బీటిల్ నట్ ఇస్ బ్రౌన్.
0: ఆకు చూస్తే గ్రీన్ గా ఉంది.
1: ది బీటిల్ లీఫ్ ఇస్ గ్రీన్.
0: గుండం చూస్తే తెల్లగా ఉంది.
1: ది లైమ్ ఇస్ వైట్.
0: మూడు చేస్తే ఎర్రగా అయిపోతుంది.
1: ఆల్ ది త్రీ విల్ గివ్ రెడ్ కలర్.
0: ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గాట్?
0: ఈ మూడింటి యొక్క చేరికని.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ.
0: అదే రీతిగానే
1: లైక్ వైట్.
0: సత్యం చూస్తే ప్యూర్ గా ఉంటుండాలి.
1: ట్రూత్ ఇస్ ప్యూర్.
0: ధర్మం చూస్తే ఎంత పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: రైచియస్నెస్ ఇస్
0: నిర్మలంగా ఉంటుండాలి. ధర్మం నిస్వార్థంగా ఉంటుండాలి.
1: ధర్మ ఇట్సెల్ఫ్
0: నిస్వార్థమైన ధర్మము, పవిత్రమైన సత్యము రెండూ చేరేటప్పటికే ఆనందమైనటువంటి శాంతి మనలో ఉద్భవిస్తుంది.
1: ప్యూర్ ట్రూత్, ద ప్యూర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి కన్ఫర్మ్.
0: శాంతి లేదు, శాంతి లేదంటే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ పీస్?
0: నీవే నీవే అశాంతిని నింపుకుంటున్నావు.
1: యూఆర్ ఫీలింగ్ ద విత్
0: ఏ విధంగా నింపుకుంటున్నావు? అసత్యం చేత అశాంతిని నింపుకుంటున్నావు.
1: బికాస్ ఆఫ్ ఫాల్స్
0: అధర్మం చేత అశాంతిని
1: నింపుకుంటున్నావు.
0: ధర్మము సత్యము అనేటువంటి దాన్ని రెండింటిని మనం ఆధారం చేసుకుంటే చాలు. రెండు రెక్కలు కలిగినటువంటి పచ్చి ఏ విధంగా ఉన్నత స్థాయికి ఎగురుతుందో ఆ విధంగా ధర్మ సత్యముల చేతనే మనం ఉన్నతమైన మోక్ష స్థితిని పొందుతాం.
1: జస్ట్ ఎస్ ది ఫ్లై, జస్ట్ ఎస్ ఎ బర్డ్ ఫ్లైస్ హై విత్ ది పెయిర్ ఆఫ్ వింగ్స్, యు గో బై దిస్ ట్రూత్ అండ్
0: సామాన్యమైనటువంటి ఈ ప్రవృత్తి లక్షణంలో కూడా రెండు చక్రాలు ఉండేటువంటి వాడైన సైకిల్ ఎక్కుతాడు.
1: ఇన్ ద వరల్డ్ యూ విల్ హావ్ టూ వీలర్.
0: ఒక చక్రంలో మనకు సేఫ్టీ లేదు.
1: దేర్ నో సేఫ్టీ ఇఫ్ యూ గో ఆన్
0: వన్. రెండు చక్రంలే సత్య ధర్మములు.
1: ద టూ వీల్స్ ఆర్ సత్య అండ్ ధర్మ.
0: కనుకనే ఆ సత్య ధర్మం అనేటువంటి దాన్ని మనం ఆశ్రయించాలి.
1: దేర్ఫోర్ ఆఫ్ సరెండర్ యువర్ సెల్ఫ్.
0: దాన్ని ధిక్కరించాడు ఈ రావణుడు.
1: రావణ డిజోబేడ్ దీస్ టూ.
0: ఎన్ని చదువులు చదివినాడు, ఏం ప్రయోజనం?
1: హి స్టడీడ్ ఎ లాట్, వాట్ ఇస్ యూజ్?
0: రాముడు కూడా చదివాడు.
1: రామ ఆల్సో స్టడీడ్.
0: రాముడు చదివినటువంటి చదువు ఏం చేశాడు?
1: వాట్ డిడ్ హి డు?
0: ఆచరణలో పెట్టి జీర్ణించుకుంటూ వచ్చాడు.
1: హి ప్రాక్టీస్ అండ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హి రెడ్.
0: ఆ జీర్ణించినటువంటి యొక్క శక్తి దేహానికి పుష్టిని అందిస్తూ వచ్చింది.
1: ఆఫ్టర్ డైజెషన్ దట్ యుల్ హ్యావ్ ఆల్ ది ఎనర్జీ.
0: రావణుడు అంతకంటే ఎక్కువ విద్యలు చదివాడు.
1: రావణ నో,
0: కానీ ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా బయలుదేరింది.
1: యాజ్ హీ కుడ్ నాట్ డైజెస్ట్ ఇట్ లెట్ టు ఇండైజెషన్.
0: ఈ అజీర్ణ రోగం లోపల ఈ యొక్క అప్రమాణమైనటువంటి యొక్క బుద్ధులంతా అభివృద్ధి అయిపోయినాయి.
1: బికాస్ ఆఫ్ ఇండైజెషన్ హీ హాస్ ద పర్ఫెక్ట్ మైండ్.
0: అజీర్ణ రోగం యొక్క లక్షణాలు ఇవన్నీ.
1: దీస్ ఆర్ ద క్వాలిటీస్ యు.
0: కడుపు జడిపోతే దేహమంతా జరిగినట్టే.
1: వెన్ వన్స్ ది స్టమక్ ఇస్ ఫిల్డ్ ద హోల్ బాడీ.
0: కేంద్రము అది ఏ కేంద్రము?
1: దట్ ఈస్ ద సెంటర్.
0: కాబట్టి కేంద్రంలో అంతా కూడా దుర్బుద్ధులు చేరిపోతున్నాయి.
1: ద సెంటర్ ఇస్ ఫిల్డ్ విత్ బ్యాడ్
0: సెంటర్ ను చక్కగా చేయి.
1: సో ప్యూరిఫై ద సెంటర్.
0: అప్పుడే నీ యొక్క జీవితం కూడాను శాంతి భద్రతతో తొలుతూగుతుంది.
1: దెన్ ద లైఫ్ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏదో రామాయణం అనుకుంటే, ఏదో ఈ విధమైనటువంటి యొక్క అపహారం జరగటము, అపహాస్యం జరగటము, అపహరణ జరగటము, ఈ విధమైనటువంటి మార్గంలో రామలక్ష్మణులకు ఇద్దరు ఏకమైపోయి ఈ యొక్క రావణ్ణి కుంభకర్ణిని వతమార్చటము, ఈ విధంగా భావిస్తున్నారు. ఇది కాదు మనకు, ఇది కాదు రామాయణము. ఆత్మా రామాయణాన్ని ఒక్క తూరి మనం మననం చేయాలి.
1: యు థింక్ రామాయణ ఈజ్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫన్ అండ్ ఫ్రాలిక్, దట్ రామ అండ్ లక్ష్మణ వర్క్ టుగెదర్ బికాస్ టు టేక్ రివెంజ్ అగెన్స్ట్ రావణ? ఇస్ నాట్ సో.
0: అంతరార్థము, ఆధ్యాత్మిక అర్థాన్ని కొంతవరకు మనం విచారించాలి.
1: వీ షుడ్ నో ది స్పిరిచువల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు సోదరులు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బ్రదర్స్.
0: ఈ నలుగురు కూడా ఎవరి కుమారులు?
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ద సన్
0: దశరథుని కుమారులు.
1: ఎంపరర్ దశరథ.
0: ఎవరు దశరథుడు?
1: హూ ఇస్ దశరథ?
0: కోసల దేశపు రాజు కాదు.
1: ఈస్ నాట్ ది కింగ్ ఆఫ్ కోసల.
0: దశరథుడు అనగా దశేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములు, నా ఐ పది చేరినటువంటి రథం ఈ దేహమే.
1: ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ద ఫైవ్ సెన్స్ ఆఫ్ యాక్షన్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 10 సెన్సెస్.
0: దీనినే అయోధ్య అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ అయోధ్య.
0: అయోధ్య అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ అయోధ్య?
0: ఆ యొక్క పట్టణానికి పేరు కాదు.
1: నాట్ ద నేమ్ ఆఫ్ ద సిటీ.
0: విరోధులు ప్రవేశించడానికి వీలు కానటువంటి చోటు ఈ అయోధ్య.
1: ఎ ప్లేస్ ఇన్ టు విచ్ ఎనిమీస్ కెనాట్ ఎంటర్.
0: మన హృదయము,
1: దట్స్ అవర్ హార్ట్.
0: ఈ హృదయం అనేటువంటిదే అయోధ్య.
1: ద హార్ట్ ఈస్ అయోధ్య.
0: దానికంతా పాలించేటువంటి వాడు ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమే దశరథుడు.
1: ద బాడీ ఈజ్ దశరథ ద కింగ్.
0: ఈ దేహమునకు సత్వరజో తమో గుణమైనటువంటి ముగ్గురు భార్యలు ఉంటున్నారు.
1: దిస్ బాడీ హస్ త్రీ వైవ్స్. ద సాత్వికము
0: కౌసల్య,
1: పైయస్ క్వాలిటీ.
0: తామసికము ఇది సుమిత్ర.
1: దిస్ ఎమోషన్ ఈజ్ సుమిత్ర.
0: రాజసికము కైక.
1: రాజసిక్ ఈజ్ కైక.
0: కనుక ఈ దశరథుడు అనేటువంటి దేహము మూడు గుణములను ఆకర్షించింది.
1: సో దిస్ బాడీ ఇస్ అట్రాక్టెడ్ బై త్రీ అట్రిబ్యూట్.
0: వారే మూడు పత్నులు.
1: ద త్రీ వైవ్స్.
0: ఈ ముగ్గురు కూడాను మూడు పత్నులుగా ఉండటం చేత,
1: as these three are wives,
0: dharmartha kama moksham anikuti naluguru biddalu puttaru.
1: They have four objects.
0: Dharmartha kama moksham ive naluguru kudaru. Rama Lakshmana Bharata Shatrughna.
1: Rama Lakshmana Bharata Shatrughna stand for dharma righteousness, artha the wealth, kama desire,
0: dharma
1: liberation.
0: Pragnanam nasistundi.
1: Dharma is always after spiritual.
0: Pragnanam anaga evaru? Pragnaname Sita.
1: That pragnana is Sita.
0: Ramulu pragnanam ane Sitanu varinchadu.
1: Rama is after the spiritual awareness.
0: Ee pragnanam anetuvanti Sitanu తీసుకొని కేవలము అజ్ఞానం అనేటువంటి అరణ్యంలో పడ్డాడు.
1: ఇన్ ది ఫారెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: అక్కడ అజ్ఞానం అనేటువంటి యొక్క ఫారెస్ట్ లోపల,
1: దేర్ ఇన్ దిస్ ఫారెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్,
0: దుర్మార్గం అనేటువంటి రావణుడు ఈ ప్రజ్ఞానమును అపహరించాడు.
1: దేర్ యు ఫైండ్ రావణ వికెడ్ వికెడ్ వన్.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాన్ని అపహరించడం చేత,
1: యాజ్ హస్ టేకెన్ అవే ది స్పిరిచువల్
0: వివేకము, అవివేకం అనేటువంటి వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా చేరారు.
1: దేర్ ది డిస్క్రిమినేట్ ఇన్డిస్క్రిమినేట్ క్వాలిటీస్.
0: వివేకం అనే సుగ్రీవునికి సహాయం చేశాడు, అవివేకం అనేటువంటి వాళ్ళని సంహరించాడు.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ సుగ్రీవ డిస్క్రిమినేషన్ హీ కిల్డ్ ద వాలి ఇన్డిస్క్రిమినేట్.
0: అక్కడ నుంచి సంసారం అనేటువంటి పెద్ద సాగరం అడ్డం వచ్చింది.
1: అండ్ దేర్ ఇస్ దిస్ ఫ్యామిలీ, దట్స్ అన్ ఓషన్.
0: ఈ సంసారం అనే సాగరం లోపల,
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్
0: దాటాలి,
1: వన్ షుడ్ క్రాస్.
0: హేర్ దట్ ధైర్యము అనేటువంటి హనుమంతుడు చిక్కాడు.
1: There is the Hanuman, the courage.
0: Dhairyamu.
1: Courage.
0: Aa dhairya sahasam cheta, sahavasam chetane, ee samsaram ane sagaranni daatadu.
1: With the courage and valor of Hanuman, he could cross this ocean.
0: Akkada daatetappudiki, akkada kuda sattva rajotamma gunamulu moodu addu vachayi.
1: Having crossed, he met with
0: the rajogunamme Ravanasurudu.
1: That rajos.
0: Samogunamme Kumbhakarnudu.
1: Kumbhakarna.
0: Sattvikade Vibhishanudu.
1: Sattvik pious qualities Vibhishanudu.
0: Akkada ee ajnanam anetuvanti vaadu అనగా తమోగుణ రజోగుణుని సంహరించి సాత్వికానికి పట్టాభిషేకం చేశాడు రాముడు.
1: ఈ కిల్ ద ఎమోషనల్ ఆస్పెక్ట్ అండ్ ద డెమోనిక్ ఆస్పెక్ట్ అండ్ కరోనేటెడ్ ద పైయస్ ఆస్పెక్ట్.
0: ఆ విభీషణ పట్టాభిషేకం చేసేటప్పటికి అనుభవ జ్ఞానమైన సీతను తిరిగి తీసుకుని వచ్చాడు.
1: ఆఫ్టర్ విభీషణ ఇస్ కరోనేటెడ్ హీ గాట్ ది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్.
0: బ్రహ్మ జ్ఞానము అనుభవ జ్ఞానంగా మారాలి.
1: అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద నాలెడ్జ్.
0: అది నిజమైన విద్య.
1: దట్ ఈస్ ద ట్రూ నాలెడ్జ్.
0: ఇన్ని కష్టములు పడితే కానీ ఆ యొక్క ప్రజ్ఞానం అనేటువంటిది ఆత్మజ్ఞానంగా మారిపోయింది.
1: అన్లెస్ వన్ పాసెస్ త్రూ ఆల్ దీస్ డిఫికల్టీస్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ వుడ్ నాట్ బికమ్
0: ప్రాక్టికల్. మూల కారణము గుణములే, సత్వరజోతమో గుణములే.
1: దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్.
0: సాత్వికమైనటువంటిది కూడాను ఒక పరిమితంలో ఉంచుకోవాలి.
1: ఈవెన్ ద పైస్ క్వాలిటీ షుడ్ బి అండర్ సర్టన్
0: లిమిట్. ప్రకృతిలో మనం ఉండటం చేత ఆ సాత్వికమైనటువంటిది కూడాను రజోగుణంగానే మారిపోతుండాలి.
1: బికాస్ కాన్స్టెంట్లీ ఇట్ ఈస్ దేర్ ఇన్ నేచర్. ఈవెన్ పైస్ క్వాలిటీ
0: సహవాసములు పట్టింది.
1: And it will be in the company of the two other two, emotion and the dullness.
0: కనుకనే ఈ సాత్వికం విలపిస్తూ ఉంటుంటాది విభీషణ వలె.
1: Therefore, pious quality Vibhishana.
0: సమయం చిక్కింది, రాములతో చేరిపోయాడు.
1: At the right time, he is in the company of Rama.
0: అదే విధంగానే ఆ సమయంలోకి మనం వేచి ఉండాలి.
1: So, we have to wait for the appropriate time.
0: కాచి కాచి మనం ఉంటుండాలి.
1: We have to wait and wait.
0: అందువల్లనే మనం వేచి ఉండటం దేనికోసము?
1: Why should we wait?
0: ఈ పవిత్రమైన ప్రాప్తి, పవిత్రమైనటువంటి సద్గతి ఎప్పుడు లభిస్తుందో ఏమిటో?
1: To have that good destiny, that sanctity, we have to wait.
0: కనుకనే నీవు ఒక్కొక్క క్షణం కూడా నువ్వు కాచుకుని ఉంటుండాలి.
1: So have to wait moment to moment.
0: రామకృష్ణ పరమహంస విషయం చాలా మందికి తెలుసును.
1: Many of you know రామకృష్ణ పరమహంస.
0: తెల్లవారిన మొదలు రాత్రి వరకు కాచుకొని ఉండేది.
1: Right from the morning till night he waits.
0: ఇంకా నాకు దర్శనం కాలేదు, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపోయాయి, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపోయాయి అని పరితపించేవాడు.
1: He went on feeling so sad that I could not see you, oh God, this day is waste.
0: ఆ విధమైనటువంటి పరితాపం ఉండటం చేతనే రామకృష్ణకు అంత పవిత్రమైనటువంటి స్థితి లభించింది.
1: Because of that yearning and pining for God, he could be so noble and mighty.
0: అతనికి మానవాలు అక్షరాలు కూడా రావు.
1: In fact, he has no formal
0: education. అదే కలకత్తా లోపల
1: there in Calcutta.
0: లాలా లజపతిరాయి, బాలగంగాధర తిలక్, విపిన్చంద్రపాల్, అనేక మంది, అరవింద ఘోష్, ఈ విధమైనటువంటి మహావిద్యావంతులంతా వచ్చారు.
1: హైలీ ఎడ్యుకేటెడ్
0: ఇంటెలెక్చువల్. ఈ విద్యావంతుల యొక్క పేర్లంతా ఎక్కడ నుంచి పోయినాయి?
1: డు యు ఫైండ్ దేర్ నేమ్స్?
0: కేవలం గ్రంథాల్లో మాత్రమే నిలిచిపోయినాయి.
1: ఓన్లీ లిమిటెడ్ టు టెక్స్ట్.
0: అక్షర జ్ఞానం లేనటువంటి రామకృష్ణ యొక్క పేరు భక్తం కూడా వ్యర్థమైపోయాయి అని పరితపించేవాడు.
1: హి వెంట్ ఆన్ ఫీలింగ్ సో సాడ్ దట్ ఐ కుడ్ నాట్ సీ యు, ఓ గాడ్, దిస్ డే ఇస్ వేస్ట్.
0: ఆ విధమైనటువంటి పరితాపం ఉండటం చేతనే రామకృష్ణకు అంత పవిత్రమైనటువంటి స్థితి లభించింది.
1: బికాస్

0: కేవలం గ్రంథాల్లో మాత్రమే నిలిచిపోయినాయి.
1: ఓన్లీ లిమిటెడ్ టు టెక్స్ట్.
0: అక్షర జ్ఞానం లేనటువంటి రామకృష్ణ యొక్క పేరు భక్తుల హృదయాల్లో నిలిచిపోయినాయి.
1: ద నేమ్ ఆఫ్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోట్.
0: చదువు కారణము
1: ఈజ్ ఎడ్యుకేషన్
0: కాదు, కాదు పవిత్రమైన భావమే దీనికి మూల కారణం.
1: సేక్రెడ్ ఫీలింగ్ ఇస్ ద కాజ్.
0: కనుక ప్రతి దానికి కూడాను విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఈజ్ ఎసెన్షియల్.
0: విశ్వాసమే లేకపోతే
1: వితౌట్ ద ఫెయిత్
0: మానవుని యొక్క జీవితమే వ్యర్థం.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ వేస్ట్.
0: ఏ విశ్వాసము?
1: వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్?
0: ఆత్మవిశ్వాసం.
1: ఇస్ ద ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్?
0: ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు అంటే తెలియని దాన్ని ఎంత ఎట్లా నమ్ముతున్నావు నువ్వు?
1: If you say, I don't know whether self is there or not, how do you believe all that you don't know?
0: నేను నమ్ముతున్నానంటాడు.
1: You say that, I believe that what I know.
0: నేను చూచిందానే నమ్ముతానంటాడు.
1: I believe what I see.
0: ఏమి చూచావు నువ్వు?
1: What is you have seen?
0: నా మనసు చాలా కష్టంగా ఉంది అంటున్నావు.
1: I feel the mind is.
0: నీ మనసు నువ్వు చూచావా?
1: I have seen your mind.
0: ఎట్లా నమ్ముతున్నావు నువ్వు?
1: How do you believe it?
0: నీ మనసుకు రూపం ఉందా?
1: Mind has it any form?
0: నేను ఆనందంగా ఉన్నాను అన్నాడు.
1: You say I'm very happy.
0: ఆనందానికి రూపం ఏమిటి?
1: Happiness, what
0: ఎట్లా నీవు నమ్ముతున్నావు?
1: How do you believe it?
0: నీ యొక్క అనుభూతియే.
1: Is your experience?
0: విశ్వాసమే.
1: That is.
0: అదే రీతిగానే ఎవరి విశ్వాసం వారిది.
1: So each one has got his own faith.
0: ఆ విశ్వాసం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిపైన అభివృద్ధి గర్చుకోవాలి.
1: The faith you develop in the sacred way.
0: కనుకనే రావణుడు ఇన్ని విద్యలు చదివినప్పటికీ
1: సో రావణ విత్ ఆల్ హిస్
0: ఆత్మ విశ్వాసం లేదు.
1: హీ హాస్ నో ఫెయిత్ ఇన్ ది సెల్ఫ్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఇంకా మంచి పైన దానికి విశ్వాసం లేదు.
1: సో హీ హాస్ నో ఫెయిత్ ఇన్
0: పాపం అంటే భయం లేదు.
1: హీ ఇస్ నాట్ అఫ్రైడ్
0: ఆఫ్ పాపం అంటే ప్రీతి లేదు.
1: అండ్ హీ హాస్ నో లవ్ ఫర్
0: గాడ్.
1: సో హీ డిడ్ పెనెన్స్.
0: ఏమి తపస్సది?
1: వాట్ పెనెన్స్?
0: ఆ తపస్సు అంతా ఇప్పుడు తమస్సుగా మారిపోయింది.
1: ఆల్ ద తపస్ పెనెన్స్ బికేమ్ తమస్ డార్క్నెస్.
0: తపస్సు చేసినప్పుడు దైవత్వం అనేటువంటి హృదయంలో ప్రతిష్ట కావాలి.
1: హావింగ్ అండర్ టేకింగ్ పెనెన్స్ గాడ్ షుడ్ బి ఇన్స్టాల్డ్.
0: ఈ ప్రతిష్ట కావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ రెస్పాన్సిబిలిటీ?
0: సత్య ధర్మాన్ని విస్మరించాడు.
1: హెస్ ఫర్గాటన్ ట్రూత్ అండ్ రైచస్ కాండక్ట్.
0: కనుక రామాయణం అంతా కూడాను
1: ఎంటైర్ రామాయణ
0: సత్య ధర్మముల చేత అసత్య అన్యాయముల చేత సంఘర్షింపబడినటువంటి ఈ యుద్ధము.
1: రామాయణ స్పీక్స్ ఆఫ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ వార్ బిట్వీన్ ట్రూత్ రైచియస్నెస్ ఆన్ వన్ హ్యాండ్.
0: సత్యానికి అసత్యానికి సంఘర్షణ జరుగుతూ ఉండాలి.
1: ఎ ఫైట్ బిట్వీన్ ట్రూత్
0: ధర్మానికి అధర్మానికి సంఘర్షణ జరుగుతూ ఉండాలి.
1: రైచియస్ అండ్ అన్ రైచియస్
0: మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతూ ఉండాలి.
1: కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ అండ్
0: బ్యాడ్. ఇది మహాభారత యుద్ధము.
1: దిస్ ఇస్ ద
0: వార్. ఇది రామ రావణ యుద్ధము.
1: దిస్ ఇస్ రామ రావణ వార్.
0: కనుక నిరంతరం కూడా మన హృదయాల్లో ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటున్నాయి.
1: సచ్ కైండ్ ఆఫ్ వార్ ఇస్ టేకింగ్ ప్లేస్ కంటిన్యూస్లీ ఇన్
0: అవర్ హార్ట్స్. ఏనాడు ఏ పుణ్యాత్ముడు నివారణ గావించుకుంటాడో వాడే ధన్యుడు.
1: The noble one who will find a solution to this war, his life would be redeemed.
0: కనుక ఆ విజయాన్ని మనం సాధించాలి.
1: So we should be victorious, we should win.
0: ఆ రామరాజ్యం లోపల మనం జీవించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to live in Ramarajya.
0: ఈ విధమైనటువంటి భావాలతో మన హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: And we should develop heart in this sacred path.
0: రేపటి దినము
1: tomorrow
0: ఈ రామాయణం యొక్క సంఘర్షణమైనటువంటి యొక్క విషయం అంతా కూడాను సూక్ష్మమైనటువంటి యొక్క భావంతో మనం దాన్ని అభివృద్ధి పరచుకొని తద్వారా రాముని యొక్క పట్టాభిషేకము. ఏ రాముని పట్టాభిషేకము? ఆత్మారాముల పట్టాభిషేకము.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ఆల్ ద సటిలిటీస్ ఆఫ్ రామాయణ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ టుమారో కరోనేషన్ ఆఫ్ రామ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.

0: ఆత్మస్వరూపులైన విద్యార్థులారా, జగన్నాటక రంగమునందు జీవుడు ఆడని ఆట కాని, పాడని పాట కాని, వేయని వేషం కాని లేదు. అనంతకాలము నుంచి మానవుడు 84 లక్షల వేషమును వేసినప్పటికీ తన యొక్క వేషమును పురస్కరించుకుని భగవంతుని అనుగ్రహమునకు పాత్రులు కావటానికి కాని లేక భగవంతుని హృదయమును ప్రసన్నత గావించి తద్వారా మనము ఏదో ఒక మెప్పును పడేటట్టు కాని ప్రయత్నం చేస్తున్నాము. కాని ఇంతకాలం వరకు కూడాను మనకట్టి మెప్పు కాని అటువంటి పవిత్రమైనటువంటి యొక్క అనుగ్రహము కాని చిక్కనటువంటి పరిస్థితి యందు మనం ఉన్నామంటే మన యొక్క ఆట పాట మాటల యొక్క ధోరణి సక్రమంగా లేదనే దీని యొక్క అంతరార్థం.
1: ఇన్ దిస్ వరల్డ్ వన్ మూవ్స్ అబౌట్ విదౌట్ గివింగ్ డ్యూ రెస్పెక్ట్ టు మోరల్ ప్రిన్సిపల్స్ అండ్ విదౌట్ ఎక్సర్సైజింగ్ సెల్ఫ్ కంట్రోల్ దెన్ ఈవెన్ ఇఫ్ హీఈస్ ఏ డివోటెడ్ పర్సన్ హీ విల్ బి ఇమర్స్డ్ ఇన్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ఇల్యూషన్ అండ్ ఇగ్నోరెన్స్ Just as without light one has to go in darkness, this is something which is understandable and quite common on the face of the earth. Pavitratma Swarupas, students, on this stage of the world, everyone has been going through an act of variety of kinds. He is also participating in shows of many different types. Man has had to do this in 84 lakhs of different kinds of jivas. But in this particular birth, as man, he is trying to get God's grace in many ways. He is trying to satisfy God and earn His kindness and grace. Although we are trying our best, we have not been able to secure such grace of God. This only means that the action which we are putting through, the songs which you are singing, the words which we are uttering are not really satisfactory.
2: Lokamuna manavudu talapaina bharamunu unchukunnappudu enta twaraga aa bharamu tana krindiki dimpukovachuna aneetvanti uddeshamuto tana gruhamunaku ati vegamuga prayanam salapatam kaddu. Antiye kaadu, tellavari 9 gantalaku office ku poyinaatvanti oka adhikari eppudeppudu 5 gantala avuna నేను నా స్వగృహమునకు చేరుదునా అనేటువంటి సంకల్పంతో తన స్వస్థానమును చేరేటువంటి నిమిత్తమై ఆ యొక్క ఆఫీసర్ కూడాను ప్రయత్నం సలుపుతుంటాడు. ఇంతే కాదు, ఏ విధమైనటువంటి యొక్క ప్రయాణము సలిపినప్పటికీ కారు, బస్సు, ప్లెయిన్ ఇలాంటి వీటిలో మనం ప్రయాణం సలిపినప్పుడు కూడాను ఇంకా ఎంత టైం అయింది, ఎప్పటికి మనం స్టేషన్ చేరుతాం అనేటువంటిది గమ్యాన్ని చేరేటువంటి లక్ష్యమునందే మనం ప్రతి ఒక్క ప్రయాణం కూడాను సలుపుతూ ఉంటున్నాం. కాని మానవుడు ఎన్ని జన్మల నుంచి కూడాను ఈ మానవత్వం అనేటువంటి ప్రయాణం సలుపుతున్నాడో కనిపెట్టడం సాధ్యం కాదు. అయినప్పటికీ గమ్యం యొక్క లక్ష్యాన్ని ఏమాత్రం కూడాను విచారించక లేక మానవత్వం అనేటువంటి యొక్క పవిత్రతను తాను తెలుసుకునటానికి ప్రయత్నం చేయక ఈ యొక్క లోకములో ఎంతకాలమైనా జీవించడానికి ఆశపడుతున్నాడంటే ఇది మహా ఆశ్చర్యమైనటువంటి విషయం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఈస్ కామన్ ప్రాక్టీస్ దట్ వన్ మ్యాన్ హ్యాస్ గాట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ హిస్ షోల్డర్స్ హీ వాంట్స్ టు గో ఫాస్ట్ అండ్ రీచ్ హిస్ హౌస్ అండ్ పుట్ డౌన్ ది వెయిట్ ఆన్ హిస్ షోల్డర్స్ ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ ఎన్ ఆఫీసర్ గోస్ టు హిస్ ఆఫీస్ ఎట్ 9 o'clock ఇన్ ది మార్నింగ్ At 5 o'clock and before that, he will be asking himself, when can I go home? How soon can I go home? In the same way, wherever he may be, whether you are making a journey in a car or in a bus or in a train, one asks himself often, how long am I going to sit in this? When will the journey come to an end? When will I reach the destination? But while this is the common practice, man, having gone through several births to reach this particular stage, it does not seem to be that he is asking himself, when shall I reach the destination? When shall I reach my final divinity? He does not understand this, and the sacredness of man's life and man's birth is hidden in his not being able to look at his destination.
2: Eenadu jagatunandu విశ్రాంతి సంబంధమైనటువంటి సాధనములు విరివిగా అభివృద్ది అవుతున్నవి కాని శాంతి సంబంధమైనటువంటి సాధనలు ఏమాత్రం కూడాను మనము ప్రయత్నపూర్వకంగా దానిని అభివృద్ధి పరచడానికి పూనుకోవటం లేదు.
1: టుడే ఇన్ ది వరల్డ్ మెనీ అటెంప్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ టు ఇంక్రీజ్ ది లీజర్ విచ్ మ్యాన్ కెన్ గెట్ బట్ వీ డూ నాట్ సీమ్ టు బి మేకింగ్ నెసెసరీ ఎఫర్ట్ ఇన్ ఆర్డర్ దట్ మ్యాన్ మే గెట్ సఫిషియంట్ పీస్.
2: శాంతి లేనటువంటి మానవులకు విశ్రాంతి లభించినా కూడాను అది మహా అశాంతిగానే వాణి యొక్క దృష్టిలో ఉంటుంటుంది.
1: If man has not got peace, even if he gets leisure, that will not give him any satisfaction. He will feel very much worried.
2: 24 గంటలు కూడాను పని చేసినప్పటికీ జ్ఞాని శాంతిగానే తన జీవితంను గడుపుతూ ఉంటాడు. ఎట్టి పని లేకపోయినప్పటికీ అజ్ఞానికి నిరంతరము అశాంతిగానే ఉంటుంటాడు.
1: A jnani or a wise man, even if he works all the 24 hours of the day, he will still look unperturbed and peaceful. On the other hand, an ignorant person, even if he has no work at all for all the hours of the day, he will look very troubled and very ruffled.
2: Aithe ee naadu shanti unnatundi pradeshamunu manam gurtinchadaniki taginatundi prayatnam salapaka ee bhulokamulo shanti ledani chandralokaniki kudanu manam prayanam salapadaniki poonukuntunnam. అయితే ఆ చంద్రలోకంలో మాత్రం మనకు శాంతి లభిస్తుందా అంటే ఆ లభించడం అనేటువంటిది తరువాత మాట్లాడదాం. 35 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి ఆ చంద్రలోకమునకు పోవటం చేత తనకు లభించేటువంటిది ఎలాంటిదంటే దేహమునకు మాత్రమే చల్లదనం లభిస్తుండాది కానీ మనస్సుకు భయభ్రాంతులతో పలా తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంటాడు.
1: టుడే వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ప్లేసెస్ ఆన్ ఎర్త్ వేర్ వీ కెన్ గెట్ the required peace. Not having found such places on the earth, we think that we can get peace if we go to the moon and we are traveling to the moon. We shall discuss the question of whether we can find peace on the moon a little later. But spending 35 crores of dollars for the purpose of going to the moon, what is it that we are getting? The body may become cool, but the mind is not cool at all. The mind is filled with terrible fear.
2: కనుక మనకు శాంతి అన్నటువంటిది భూలోకములో కాని లేక స్వర్గలోకములో కాని లేక చంద్రలోకములో కాని ఇంద్రలోకంలో కాని మనకు దక్కటం కల్ల. అయితే శాంతి అన్నటువంటిది ఎక్కడ ఉన్నదనగా శాంతి తమ యొక్క అంతర్భాగమైనటువంటి యొక్క హృదయ స్థానం నందే ఉంటున్నది, వెలుపల భాగం నందు లేదు. వెలుపల ప్రయత్న పూర్వకంగా సాధించడానికి పూనుకోవటం మన కాలమును వ్యర్థం చేసినటువంటి వారమే అయిపోతాం. శాంతిని అనుభవించాలనుకున్నటువంటి వ్యక్తి మన యొక్క అంతర్దృష్టి యందు మన యొక్క భావం శుద్ధి చేసుకున్నప్పుడు పవిత్రమైనటువంటి శాంతికి మనము కొంత అర్హులమైపోతాం.
1: వేర్ ఈస్ పీస్ టు బి ఫౌండ్? ఆర్ వీ గోయింగ్ టు ఫైండ్ ఇట్ ఆన్ ది ఎర్త్? ఆర్ వీ గోయింగ్ టు ఫైండ్ ఇట్ ఇన్ హెవెన్? ఆర్ వీ గోయింగ్ టు ఫైండ్ ఇట్ ఆన్ ది మూన్? ఆర్ వీ గోయింగ్ టు ఫైండ్ ఇట్ ఇన్ ది ఇంద్రలోక? వీఆర్ నాట్ గోయింగ్ టు ఫైండ్ ఇట్ ఎనీవేర్. దిస్ ఈస్ ఓన్లీ అన్ ఇల్యూషన్. Then where are we to find it? It is in the innermost heart of each individual. To look for peace outside yourself is a waste of time, and one should look for it within himself with a clean mind. Then he will find peace.
2: Idi ekkada daraga peru pedda ooru dibba annattuga untundadi anaga chandralokamunaku vellutunnam aneetundi peru maatram goppadiga untundadi kaani మనం అందులో సాధించినటువంటిది ఎలాంటిదిగా దిబ్బ వంటిది యూజ్లెస్, దాంట్లో ఎట్టి ఫలితం కూడా లేనటువంటి దాన్ని మనం సాధిస్తుంటున్నాము. ఆ 35 కోట్ల డాలర్స్ కూడాను భూలోకంలో పెడితే ఎంతమంది జీవులకు శాంతి సంతోషం లభించడానికి అవకాశం ఉంటుంది.
1: దిస్ ఈస్ లైక్ అవర్ డిస్క్రైబింగ్ సంథింగ్ విత్ ఎ వెరీ అట్రాక్టివ్ నేమ్. బట్ వెన్ యూ యాక్చువల్లీ లుక్ ఇన్ టు దట్ మ్యాటర్ యూ ఫైండ్ దట్ దేర్ ఇస్ నథింగ్ వర్త్ వైల్ ఇన్ ఇట్ అట్ ఆల్. We talk of the moon and going to the moon. But then, what is it that we get on the moon? That's perfectly useless. It's only the name that is attractive. If the 35 crores of dollars which have been spent in going to the moon can be spent on the earth in helping people who deserve to be helped, how very nice it would be.
2: ఇదే విధముగా భూలోకమునందు కూడాను ప్రతి మానవుడు కూడాను శాంతి అనుభవించాలనేటువంటి యొక్క సంకల్పంతో అనేక రకములైనటువంటి ప్రయత్నములకు కార్యములకు పూనుకుంటూ ఉంటుంటాడు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఆన్ ది ఎర్త్ ఎవ్రీ మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ పీస్. విత్ ఎ డిజైర్ టు హ్యావ్ పీస్ హీ మేక్స్ మెనీ అటెంప్ట్స్ అండ్ హీ టేక్స్ పార్ట్ ఇన్ మెనీ వర్క్ అండ్ మెనీ టైప్స్ ఆఫ్ వర్క్.
2: ఎక్కడ మనకు ధర్మం అనేటువంటి భావం ఉన్నదో అక్కడే మనం గుణము అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంటుంది. ఎక్కడ గుణము అనేటువంటిది ఉన్నదో అక్కడ ఆ ఇంటి లోపల ఐకమత్యము అనేటువంటిది అభివృద్ది అవుతుంటుంది. ఎక్కడ ఐకమత్యం ఉన్నదో అట్టి దేశము లోపల ఒక విధమైనటువంటి ఆర్డర్ లో ఉంటుంటుంది, డిసిప్లైన్ ఉంటుంటుంది. ఎక్కడ డిసిప్లైన్ ఉంటుండదో అక్కడ మనకు శాంతి లభిస్తుంటుంది.
1: Where there is dharma, there will be promoted good qualities. Where there are good qualities, in that particular house, you will find... Where there is dharma, a righteousness in one's heart, there will be good quality and beauty in the heart. Where there are good qualities, in that particular house, you will find unity amongst the members.
2: Harmony.
1: Where there is harmony amongst the members in that particular house, in the country you will find order and discipline. In that country where there is order and there is discipline, you will find peace.
2: There will be peace in the world.
1: You will find peace in the world.
2: Kanuka manamu shanti aneetundi vyakti yokka gunamu paina aadharapadi untundali. ఇట్టి గుణమును మనం అభివృద్ది పరుచుకున్నప్పుడు శాంతి అనేటువంటిది మనకు లభిస్తుంది. ఆ గుణద్వారమే హృదయ ద్వారం, ఆ హృదయ స్థానమే ఆత్మస్థానం.
1: Therefore, peace depends upon the quality of an individual. This passage of quality of the individual is the passage for the heart. This passage for the heart is the passage for atma or the soul of the individual.
2: దీనికి ఒక చిన్న తమాష అయినటువంటి ఒక కథ.
1: దర్ ఇస్ అ స్మాల్ స్టోరీ విచ్ ఇస్ సమ్ వాట్ ఇంట్రెస్టింగ్.
2: ఒకనొక సమయమునందు భగవంతుడు ఒక జీవుని సృష్టించి, ఓ జీవ నీకు ఏమి కావాలి అని ప్రశ్నించాడట. ఏమి కావాల్సిందా కోరుకో నేను ఇస్తానన్నాడు.
1: ఆన్ వన్ అకేషన్ గాడ్ క్రియేటెడ్ ఏ జీవ అండ్ టోల్డ్ హిమ్ వాట్ యు ఆస్క్డ్ హిమ్ వాట్ యు వాంట్ ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యు వాంట్.
2: తక్షణమే దేవి ఉన్నదట, ఏమిటండి మీరు ఇంత తెలివి తక్కువగా మీరు వరవిస్తున్నారు, ఏమి కావాలని కోరుకోమంటే మానవుడు కోరనటువంటిది ఒక్కటి లేదు, కోరికలంటే అర్థం కాదు గాని సర్వమును కోరుతుంటాడు మానవుడు. అలాంటి జీవునకు నీ ఇష్టం వచ్చినటువంటిది కోరుకోమని వానికే స్వతంత్రం ఇస్తున్నావు. అలాంటి స్వతంత్రం ఇవ్వటం చేత కట్టగడపడకు మనమోహమైన వాడు చూడడు అని ఆమె హెచ్చరించిందట.
1: ది దేవి హూ వాస్ సిట్టింగ్ బై ది సైడ్ ఆఫ్ గాడ్ told him, look, you seem to be going far, too far. Man is very ambitious. Man has such desires that if you give him freedom, he will ask for anything. You are telling this jiva that he can ask for anything and you would give it. Ultimately, he will have such desires that he would not look at us again.
2: అప్పుడు దేవుడు చెప్పాడట, దేవి నేనంత తెలివి తక్కువ వాణ్ణి కాదు, మానవునికి సర్వ సుఖములు కూడాను వారి కోరినటువంటివన్నీ ఇస్తుంటాను, అయితే వాడు అన్ని కోరికలు కోరుతాడు కాని ఆత్మశాంతిని మాత్రం కోరడు, కనుక అది మన దగ్గరనే పెట్టుకుని వాడు కోరినటువంటివన్నీ ఇస్తాము, ఆ శాంతి కోసమైనా మన దగ్గరికి వస్తాడు అని దేవుడు చెప్పాడట.
1: గాడ్ టోల్డ్ దేవి దట్ హీ ఈజ్ నాట్ సచ్ ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్, హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్. Man wants all pleasures. Man is going to ask for all pleasures. But the one thing that he is not likely to ask is peace of mind. And when he does not have peace of mind, he will certainly come back to us.
2: అప్పుడు దేవి ప్రశ్నించిందట, ఈ శాంతి అనేటువంటిది మన దగ్గర మాత్రం ఎట్ట లభిస్తుంది అంటే, మన దగ్గరికి రానక్కరలేదు, సర్వల హృదయమునందు కూడా ఆత్మస్వరూపులుగా మనం ఉంటున్నాము, కనుక అట్టి ఆత్మస్వరూపులైనటువంటి మన దగ్గర వారు స్వార్థరహితమైనటువంటి పాలనము, నీతి నిజాయితీలతో కూడినటువంటి జీవనము ఎక్కడ జరుగుతుందో అక్కడ శాంతి వారికి ఉట్టి పడుతుంది అన్నాడు.
1: దేవి ఆస్క్డ్, హౌ కెన్ హీ గెట్ పీస్ ఆఫ్ మైండ్ బై కమింగ్ టు అస్, హౌ కెన్ హీ గెట్ ఇట్ ఫ్రమ్ అస్. దెన్ గాడ్ రిప్లైడ్ దట్ హీ డజంట్ హ్యావ్ టు కమ్ టు అస్. ఆత్మ, పరమాత్మ ఇన్ ది షేప్ ఆఫ్ ఆత్మ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి. If he goes and asks for it in a selfless manner, binds himself down with principles of morality, pays due respect to truth, then he will certainly find peace of mind.
2: Kanuka ee naadu manavudu anetunte vaadu ye reethiga undalanukunte, the proper study of mankind is man ani, anaga manasu yokka yochana, maata yokka soochana,
3: ఒక క్రియ యొక్క ఆచరణ ఈ మూడింటి యొక్క ఏకత్వము ఆత్మస్థానమునందు మాత్రమే లభిస్తుంది. అట్టి ఆత్మస్థానమునందు మాత్రమే ఈ యోచన, ఈ పలుకు, మన కార్యము మూడింటి యొక్క ఏకత్వం ఎక్కడ ఉంటుంటుందో అక్కడ తప్పక శాంతి జరుగుతుంది. అంతేకాని మనసులో ఒక చింతన, మాటలో ఒక పలుకు, క్రియలో ఇంకొక ఆచరణ చేసినప్పుడు వానికి వాడే అశాంతిని అభివృద్ధి పరుచుకుంటాడు.
1: టుడే మ్యాన్ ఈజ్ లైక్ రిమైండింగ్ us that the proper study of mankind is man himself. And wherever there is oneness in the thought that comes from one's mind, in the word that comes from his mouth, and in the deed that he performs, if there is oneness, there is Atma. But if there is no oneness or unity or coordination between thought, word and deed, each goes its own way, then you can't find peace. But wherever there is

0: there is a coordination between thought, word and deed, you will find peace.
1: కనుక మనము ఈ యొక్క వయసునందు పవిత్రమైనటువంటి ఆత్మస్థానం నుంచి వచ్చేటువంటి ప్రతి అభీష్టమును కూడాను సత్యమనేటువంటి పలుకు ద్వారా అందించి కర్మాచరణ అనేటువంటి యొక్క క్రియలో మనము జీవితాన్ని అంకితం చేయటము, ఇది సరి అయినటువంటి వయసుగా ఉండటం చేత ఈనాడే మీరు మానవుడు అనేటువంటి సార్థక నామాన్ని అందుకున్నందుకు సక్రమమైనటువంటి యొక్క అభివృద్ధిని మీరు దీనికి చేపడతారని కూడాను విశ్వసిస్తున్నాను.
0: At this young age, therefore, you must understand and give a sacred place to your Atma or to your soul. And you must recognize that the thought that comes from your mind should be pure, and the word that comes should be truth, and the work that you do should also be sacred. I hope today you will realize this and you will give this a prominent place.
1: Kama krodha dveshadulu anetuvanti yokka maha utkrushtamainatuvanti అనగా బలవత్తరమైనటువంటి యొక్క గుణములు అనగద్రొక్కటం చేత మానవుని యొక్క హృదయమునందు నీతి నిజాయితీల యొక్క తత్వము అణగి మణగి ఉంటున్నది. ఈ కామక్రోధ ద్వేషములనేటువంటిది ఎంతవరకు మన యొక్క హృదయమునందు తగ్గిపోతుంటుందో అప్పుడే ఈ నీతి నిజాయితీలు అనేటువంటి వాటి యొక్క ప్రకాశము దినదినానికి అభివృద్ధిగాంచుతుంటుంది.
0: బికాస్ వీఆర్ అలవింగ్ qualities like lust, anger, greed and so on, which are bad qualities, to flourish. Good qualities like morality, like truth, are getting suppressed in our heart. But on the other hand, if we can suppress lust, anger, greed and such other bad qualities, the truth and morality will get an opportunity to come up and flourish.
1: ప్రపంచంలో ఒక చిన్న ఉదాహరణము, జ్యోతి మనకు కావాలనుకున్నప్పుడు ఒక ప్రమిద, నూనె, వత్తి మూడు కూడా ఉంటుండాలి.
0: ఇఫ్ దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్, ఇఫ్ యూ వాంట్ ఇన్ దిస్ వరల్డ్ సమ్ లైట్, దెన్ యూ వాంట్ త్రీ థింగ్స్. యూ వాంట్ సమ్ కంటైనర్ ఫర్ ది ఆయిల్, యూ వాంట్ ఆయిల్ అండ్ యూ వాంట్ ఎ విక్. దీస్ ఆర్ ది త్రీ థింగ్స్ విచ్ యూ రిక్వైర్.
1: ఈ మూడును చేరినప్పుడు భగవత్ కటాక్షం అనేటువంటి యొక్క జ్ఞానజ్యోతి దానికి వెలుగుతూ ఉంటుంటుంది.
0: ఇఫ్ ఆల్ దీస్ త్రీ కమ్ టుగెదర్ దెన్ యూ విల్ ఫైండ్ దట్ ది లైట్ విచ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ బి షైనింగ్.
1: ఇక్కడ వైరాగ్యం అనేటువంటిది ఒక ప్రమిద, భక్తి అనేటువంటిది ఒక ఆయిల్, ఇంకా కర్మ అనేటువంటిది ఒక వత్తి. ఈ మూడింటిని చేర్చడం చేత జ్ఞానము అనేటువంటి వెలుతురు మనకు లభిస్తుంది.
0: In this analogy, we have to regard vairagya or detachment as the container, devotion or bhakti as the oil, work as the wick. And if you have all these three coming together, then wisdom is the shining light.
1: ఈ మూడు లేకపోయినప్పుడు దానిని అంటించేటువంటి పరమాత్ముడు కూడాను లేకపోతుంటాడు. అయితే ఈ మూడు ఉండి కూడాను అంటించేవాడు లేకపోతే ఈ మూడు కూడాను వృథా అయిపోతుంది.
0: If you do not have these three, namely the container, the devotion and the work, then there will not be God who will light the lamp of knowledge. But it may also happen that you have all the three, the container, the oil and the wick, yet you do not have the grace of God for lighting the vision.
1: Pranati noone vatti kaladu deepapu velugu kaluguna.
0: You may have the container, the oil and the wick. Just by their possession will there be light?
1: Poolu soodi daramundi pushpamala thanaguna.
0: Flowers, the needle and the thread are there. Will the garland come of its own accord?
1: Swarnamu ratnalu galavu sommulu nirmanamaguna.
0: Gold and precious stones are there. Will the jewels come of their own accord?
1: Buddhi galadu vidya galadu guruleka gnani yaguna.
0: There is intelligence and there is education, but without a guru can you get the wisdom?
1: Neeku buddhi baaga unnadi kaani vidya blackboard paina ye ani raasaru ee yokka roopamunaku ye ani palakalani cheppetundi guruve lekapothe neeku enta buddhi undi emi prayojanam?
0: You may be very intelligent. On the blackboard, someone writes the letter A. But if there is not the guru who tells you that that letter has to be pronounced as A, what is the use of your intelligence?
1: Inka chakkane bangaru unnadi, vajramulu unnavi, kani kamsali lekapothe adi okka sommulu nimmanam avutunda?
0: You may have very good pure gold, you may have diamonds, but if there is not the goldsmith, how are you going to get an ornament out of that?
1: Thread, soodi, daramu undi, kani kuchetunte vyakti lekapothe adi haram avutunda?
0: You have the thread, the needle and the jewels that can go into the hara, but if there is no one who will put them together, how can you get the hara?
1: అదే విధముగానే మన యొక్క తెలివితేటలు ఎంత ఉండినప్పటికీ భక్తి కర్మ వైరాగ్యం ఉండిన జ్ఞానమే లేకపోతే మన జీవితం వ్యర్థమైపోతుంది.
0: However intelligent one may be and one may have bhakti and karma and vairagya, detachment, devotion and work, but if you do not have the wisdom, your life will become a waste.
1: కాన మనము ఈ జగత్తనేటువంటి దాని యందు దేవుడనేటువంటి వాడు జీవుని యందే లీనమై ఉంటున్నాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ గాడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ది ఎవ్రీ జీవ అండ్ మిక్స్డ్ అప్ విత్ ది జీవ.
1: జీవతత్వమును కొంతవరకు మరచి దైవత్వమును మనం లక్ష్యం ఉంచుకున్నప్పుడు మన యొక్క పవిత్రమైన జీవితానికి ఎట్టి అభ్యంతరములు కూడాను వాటిల్లవు.
0: ఇఫ్ టు సమ్ ఎక్స్టెంట్ యూ ఫర్గెట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ జీవ, concentrate on the aspect of God, then you will find that there will be no obstacles for this sacred life of yours.
1: జీవుడుందు దేహమందు హృదయమందు దేవుడుండు రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుందురు బొమ్మలాటలు ఆడించే సూత్రధారి ఒకడు ఉండు మంచి చెడ్డ బొమ్మలుండు ఒకటిలోని రెండు ఉండు ఉన్నాడు.
0: The jiva resides in the body. God resides in the heart. God and Jiva begin to play with each other. To conduct this play and to carry it through various manifestations, there will be one person, that is God. Between God and Jiva, it can ultimately become only one.
1: Oka ginja untunnadi, oka seed. దానిని మనం పగలగొట్టినప్పుడు రెండు బద్దలుగా అవుతుంటుంది. రెండు బద్దలు చేరినటువంటిదే ఒక విత్తనము. ఆ రెండు బద్దలు చేరినటువంటి విత్తనం పెట్టినప్పుడే మొక్క మలుస్తుంది, కానీ రెండు బద్దలు వేరువేరు చేసినప్పుడు మొక్క మలచడానికి వీలు కాదు. కనుక జీవ బ్రహ్మ అనేటువంటి రెండు బద్దలు చేరినటువంటి యొక్క విత్తనమే మన యొక్క జీవితం.
0: వీ హ్యావ్ ఎ సీడ్. వీ కెన్ బ్రేక్ దట్ సీడ్ ఇంటూ టూ హాఫ్స్. ఇఫ్ యూ బ్రేక్ ఇట్ ఇంటూ టూ హాఫ్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ ది ఎర్త్, యూ వోంట్ గెట్ ఎ ప్లాంట్. But if you put the whole seed in the earth, you will get a plant sprouting out of it. In the same manner, Jiva and Brahman are the two halves of the seed. It is together Jiva and Brahman that will constitute the whole seed and sprout. Each one by itself has no existence.
1: కానీ మనం మానవాకారమును ధరించి మానవులనేటువంటి యొక్క పేరుతో మనం పిలువబడుతూ మానవత్వం అనేటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది మానవుని యందు ప్రకటిస్తుండదనేటువంటి సార్థకమైనటువంటి కీర్తిని అందుకుంటూ కూడాను మనము మానవత్వం అనేటువంటిది ఏమిటో అర్థం లేని చేసుకోలేనిటువంటి యొక్క పరిస్థితిలో మన జీవితాన్ని వ్యర్థం గావిస్తున్నాం.
0: We are born as human beings. We call ourselves human beings. We proclaim that a human being will always show divinity. At the same time, with all this, we are not able to understand what is the true nature of a human being.
1: మానవుడు మానవుడుగా జీవించటమే మాధవునికి ఆనందం.
0: దట్ మ్యాన్ షుడ్ లివ్ యాజ్ మ్యాన్ గివ్స్ గ్రేట్ ప్లెజర్ టు గాడ్.
1: కనుక మనం ఈనాడు మానవుడు మాధవుడుగా కావడానికి వీలు కాకపోయినప్పటికీ మానవుడనేటువంటి యొక్క పేరును నీవు ధరించటం చేత నీవు మానవుడుగా జీవించటే కూడా చాలు, అదే యొక్క లోకం యొక్క కళ్యాణం ఏర్పడుతుంది.
0: టుడే మ్యాన్ మే నాట్ బి ఏబుల్ టు బికమ్ గాడ్. But God desires that man, because he has appeared as man, should live as man and not worse than a man.
1: నిజముగా మనము మనిషి అనేటువంటి పేరుతో మనం పిలబడుతున్నప్పుడు మనిషి యొక్క గుణములే మనం ప్రకటనలో కూడా చూపించాలి.
0: When we are being termed a man or a human being, we should show in our conduct the qualities that are appropriate to a human being.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఒక రామాయణంలో.
0: There is a small example for this in Ramayana.
1: రావణుడు సీతను దక్కించుకోటకై అనేక రకములైనటువంటి ప్రయత్నములు చేయొచ్చు, అనేక రకములైనటువంటి రూపములంతా మారుస్తూ ఉంటుంటాడు
0: రావణ. ఇన్ ఆర్డర్ దట్ హీ మే గెట్ సీత ఫర్ హిమ్సెల్ఫ్ హీ మేక్స్ సెవరల్ అటెంప్ట్స్, హీ మేక్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షోస్ అండ్ పుట్స్ ఆన్ డిఫరెంట్ అపియరెన్సెస్.
1: అయితే ఆ సీత ఈ రావణునికి ఏమాత్రము కూడాను చిక్కక దక్కక తప్పించుకుంటూ నిరంతరం కూడాను రామచింతనలోనే తన జీవితంను అంకితం చేసుకుంటున్నది.
0: బట్ సీత వాజ్ అవాయిడింగ్, వాజ్ నాట్ కమింగ్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ రావణ, అండ్ ఆల్ ది టైమ్ షీ వాజ్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ రామ.
1: ఈ పరిస్థితిని గమనించినటువంటి మండోదరి రావణుని దగ్గరికి వెళ్లి, స్వామి, ఆ సీతను పొందేటువంటి నిమిత్తమై తమరు అనేక రకములైనటువంటి రూపములు దారుస్తున్నారు, కాని ఆ రూపములకు సీత చిక్కేటువంటిది కాదు, కనుక సీత నీకు చిక్కాలి, సీత నీకు దక్కాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే నీవు రామస్వరూపమునే నీవు ధరిస్తుంటే సీత సులభంగా వశం చేసుకోవచ్చు కదా అని ఒక ప్లాన్ చెప్పింది.
0: Having realized this situation, Mandodari had a plan. Mandodari went and told Ravana, you are putting on several faces, you are putting on many different appearances with a view to get Sita for yourself. This is not going to succeed. But I have a suggestion to make, and that is, if you can appear like Rama, then it is possible that Sita will be yours.
1: ఈ అపవిత్రమైన గుణాలు నాకెందుకు వస్తాయి అన్నాడు.
0: దెన్ రావణ సెడ్, మండోదరి, ఇఫ్ ఐ రియల్లీ పుట్ ఆన్ ది ఫేస్ అండ్ అపియరెన్స్ ఆఫ్ సేక్రెడ్ రామ, దెన్ వై షుడ్ ఐ గెట్ దీస్ బ్యాడ్ ఐడియాస్ ఇన్ టు మీ అట్ ఆల్.
1: కనుక రామస్వరూపమును చెందినప్పుడు రామ భావములే వస్తాయి కాని రావణ భావములు రావు అన్నాడు.
0: When you look like Rama, the ideas will be also appropriate to the appearance of Rama, but he will then not get the bad ideas which are appropriate to Ravana.
1: ఈ రావణుడు చెప్పినటువంటి యొక్క ఆదర్శము ఈనాడు మనం ఎంతైనా కూడా అనుసరించడంలో చాలా బాగా ఉంటుంటుంది. అనగా మనం మానవునము అనేటువంటి రూపమును ధరించడం చేత మనకు మానవ గుణములే రావాలి కాని లేక వానర గుణములో లేక దానవ గుణములో మనలో చేరకూడదు.
0: This ideal which has been enunciated by Ravana is something which is worthy of following. While we are putting on the appearance of a man, naturally we should get the qualities that are appropriate to a human being. We should not get the qualities while appearing as a man appropriate to either a monkey or a demon.
1: Manamu telivitetala adhikamga unnavani manamu mitimiri maatladatani kani mitimiri pravartinchadani kani పోవటం చేతనే మన యొక్క విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు మూడింటిని మనం కోల్పోతున్నాం.
0: We feel that we are very clever. We feel that we are very intelligent. And we talk too much. And we cross the limits of decency. And that is the reason why we are losing our intelligence, we are losing our knowledge, and we are losing our wisdom.
1: వివేక విచక్షణలు మా మానవునికి ప్రధానమైనటువంటి లక్షణములు.
0: Power to distinguish right from the wrong is an important quality of man.
1: పాపమన్న భయము పుణ్యమైన ప్రేమము పెద్దలయందు గౌరవము ఈ విధమైనటువంటి యొక్క అణకువ మెణకువతో ఉండేటువంటి సమయం నందే మానవత్వానికి ఒక దివ్యత్వం అనేటువంటి యొక్క ప్రకాశము అభివృద్ధిగాంచుతుంది.
0: To keep away from sin, to be attracted by good work, to develop respect to elders, these are the qualities which man should have. When he has such qualities, there is a possibility of divinity shining in him.
1: Dese kala patranu puraskarinchukoni mana manavattvanni kudanu ee pradeshamunandu ee sthanamunandu ee vyaktiki ee rakamainatvanti yokka gauravanni kani vinayamunu kani andinchadaniki manavuni yendu unnatvanti vivekamu ati pavitramga manaku pravesha pettundi.
0: Depending upon the place where one is, depending upon the time where one is, and depending upon the environment in which one is, man's nature has the capacity to distinguish between right and wrong, to show respect where it is needed, to show humility where it is needed, and to show such attention and affection where it is needed. This is the quality of man.
1: దీనిని పురస్కరించుకొని ఆహార నిద్ర భయ మైదునాని సామాన్యమేత పశు భిన్న రాణి జ్ఞానం రాణ అధికం విశేష జ్ఞానేన శూన్య పశుభి సమాన.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ హ్యాస్ బీన్ సెడ్ దట్ ఈటింగ్ స్లీపింగ్ టు బి అఫ్రైడ్ అండ్ టు మూవ్ అబౌట్ దీస్ ఆర్ కామన్ ఫీచర్స్ ఫర్ మ్యాన్ అండ్ ఎనిమల్ బట్ there is a distinct feature for man and that is jnana or intelligence. This the animal has not. But if man has not got the necessary intelligence, then he simply becomes an animal.
1: Kanuka atti pavitramainatundi jnanamu manavuni yendu undatam cheta manamu manavattamainatundi yokka pravartan lopala mana jeevitanni pravesha pettali.
0: It is because this sacred knowledge is present in man. Man is intelligent. One must make an attempt to put his life and his conduct along the proper and sacred path.
1: Ade Ramayana manandu Hanumantuni yokka visishtamainatundi yokka pravartana manaku chakkani prabodha jarugutundadi.
0: In
1: Ramachantaku vachinappudu Hanumantudu chaala vinayamuto videyudaipoyi antaniki adugujadalanu ottutu potuntadu.
0: In Ramayana, we have the story of Hanuman. We have an ideal in the manner in which he conducts himself. For example, when he comes close to Rama, he showed extreme humility. He showed great obedience to Rama. These are the qualities of Hanuman.
1: Aite, ee Hanumantudu Ramula daggara inta vinaya vidheyutudai undadaniki karanam emiti? Ramo vigrahavan dharmaha. రాములు ధర్మస్వరూపుడు కనుక ధర్మము దగ్గర హనుమంతుడు దీనుడై నిలిచాడు.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హనుమాన్ బీయింగ్స్ ఎగ్జిబిటింగ్ సచ్ హ్యూమిలిటీ అండ్ సచ్ ఒబీడియన్స్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ రామ? ది రీజన్ ఈస్ రామో విగ్రహవాన్ ధర్మ. రామ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ. Therefore, in the presence of Dharma, Hanuman shows the greatest possible humility and obedience.
1: అదే హనుమంతుడు లంకకు పోయినప్పుడు రావణుడు సింహాసనం పైన కూర్చొని ఒరే కోతి నీవి క్రింద కూర్చో అంటే ఈ రావణుడి కంటే ఇంకా 10 రెట్లు అధికమైనటువంటి వారమును పెంచి పైన కూర్చున్నాడు. కారణమేమిటి? అక్కడ చెప్పాడు హనుమంతుడు, ధర్మము దగ్గర నేను దీనుడను, ఈ దర్పము దగ్గర నేను ధీరుడను అన్నాడు.
0: ది సేమ్ హనుమాన్ వెన్ హీ వెంట్ టు లంక ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ రావణ, వెన్ రావణ వాజ్ సిట్టింగ్ ఆన్ ఎ హై థ్రోన్ and when Ravana told Hanuman, you sit on the ground, he did not obey. He made a chair for himself with his tail, which is much higher than the throne, and he would not sit down. And he explained by saying, yes, in the presence of Dharma, I am humble and I am obedient. But in the presence of this Darpa, your boasting king, I will not show any humility or any obedience.
1: Ade vidhamugane, meer vidyarthulu ainatundi varu. సక్రమమైనటువంటి మార్గము అని మీ హృదయం ఒప్పుకున్నదా? ధర్మము ఇది మా ఆఫీసర్లు కాని, మా డిపార్ట్మెంట్ కాని, మా యొక్క మినిస్టర్లు కాని చేసినటువంటిది ధర్మము అని అనుకున్నప్పుడు మీరు అక్కడ ధర్మము దగ్గర దీనులై నిలిచాలి. లేక అధర్మము అనేటువంటిదిగా ఉంటున్నప్పుడు మీరు ధీరత్వముతో దాన్ని సాధించాలి కాని కేవలము అరాజకత్వాన్ని పెంచడుకోవటానికి పూనుకోకూడదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ యూ స్టూడెంట్స్, when you are convinced that something is good and that the path that is being followed is good, it is right and it is in accordance with dharma, may it be in the presence of your teachers or in the presence of the officers or in the presence of the ministers, you must show obedience and great humility. On the other hand, if you feel that something is adharma, wrong, and is going in the wrong way, then you should show some courage and tackle the situation, but you should not take to anarchic methods.
1: Inadu edi dharmamo edi adharmamo aneetundi danni kuda nu manam vicharana cheyaka మనము ఏదో ఒక పిచ్చి పెట్టిన కోతల వలె మనం విచ్చలవిడిగా తిరగటం మొదలుపెట్టి కట్టగడపటకు ఏదో నిరపరాధులైనటువంటి వారిని కూడా హింసించడానికి పూనుకుంటున్నాం.
0: Today, without even making an inquiry as to what is right and what is wrong, what is dharma and what is adharma, we are behaving like monkeys which are excited and which have got out of rail, and we are doing things which will punish even innocent people.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: A small example for this.
1: ఒక స్టూడెంట్ ఒక హోటల్ కు పోయినాడు.
0: One student went to a hotel.
1: మంచి మసాలా దోశలు రెండు ఇప్పించుకున్నాడు.
0: He asked and got two good masala dosa.
1: కానీ తిన్నాడు,
2: ఆ హోటల్ అతనికి డబ్బు ఇవ్వకోకుండా వచ్చేసేస్తున్నాడు.
0: హి ఏట్ దెమ్ అండ్ హి వాస్ కమింగ్ అవే విదౌట్ పేయింగ్ ఫర్ దెమ్ టు ది హోటల్ కీపర్.
2: అప్పుడు హోటల్ కీపర్ వచ్చేసేసినాడు, అతన్ని పట్టుకున్నాడు, నా డబ్బు నాకు ఇచ్చేసేయమని అతనితో పోట్లాడినాడు.
0: ది హోటల్ కీపర్ కేమ్ అండ్ ఆస్క్డ్ హిమ్ అండ్ సెడ్ యు మస్ట్ పే మై మనీ.
2: కానీ ఇది విద్యార్థి చేసినటువంటి తప్ప లేక హోటల్ కీపర్ చేసినటువంటి తప్ప అని మనం విచారించుకుని విద్యార్థి చేసినటువంటి తప్పు, మా విద్యార్థులకి ఇది అవమానకరమైనటువంటి విషయము అని తగిలినటువంటి విద్యార్థులు అంత త్యాగము అంత ఆ విద్యార్థి పైన ప్రేమ ఉంటుంటే తన జోబిలో నుంచి కూడా ఆ రెండు దోసలు దీనికి డబ్బు ఇచ్చి రావటం సరైన ధర్మం.
0: ఇన్ దిస్ సిచ్యువేషన్ whose is the fault? Is the student at fault or is the hotel keeper at fault? Now his companions, other students, they should feel that the student is at fault, and if you like to support him and help him, if you have the sacrifice, you should feel that it's a disgrace to the student community, and then pay for the doses that he has eaten and get him out of the situation.
2: అది సరైనటువంటి మార్గమే, కానీ మా స్టూడెంట్ ని హోటల్ వాడు కొట్టాడని మిగిలిన కాలేజీ పిల్లలంతా హోటల్ పైన పడి దానికి అగ్గి పెట్టడం లోపల ఇది ఎంత అధర్మమో మీరే యోచన చేసుకోవచ్చు.
0: దాట్ ఈస్ ది రైట్ కాండక్ట్. ఆన్ ది కాంట్రీ, ఇఫ్ ఆల్ ది అదర్ స్టూడెంట్స్ ఫీల్ దట్ ది హోటల్ మ్యాన్ హ్యాడ్ ఇన్సల్టెడ్ ది స్టూడెంట్ అండ్ దే అటాక్ ది హోటల్ ఓనర్ అండ్ సెట్ ఫైర్ టు ది హోటల్, హౌ బ్యాడ్ ఈస్ ది యాక్షన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్.
2: ఇది పవిత్రమైనటువంటి సరస్వతిని హృదయస్థానం నందు పెట్టుకుని అపవిత్రమైనటువంటి కార్యాలకు మనం పూనుకోవటము, ఇది విద్యకే చాలా అవమానకరమైనటువంటిది.
0: దిస్ ఈస్ లైక్ హ్యావింగ్ సీక్రెట్ సరస్వతి యాజ్ అ స్టూడెంట్ అట్ యువర్ హార్ట్ అండ్ అట్ ది సేమ్ టైమ్ టేకింగ్ ఎ పాత్ విచ్ ఇస్ రాంగ్. దిస్ ఈస్ డూయింగ్ ఇన్జస్టిస్ అండ్ ఇస్ సమ్ వాట్ షేమ్ఫుల్ టు ది ఎడ్యుకేషన్ దట్ యు ఆర్ గెటింగ్.
2: కనుక విద్యార్థులు అనుకునేటువంటి వాళ్ళు వివేకమనేటువంటి దాన్ని అభివృద్ది పరచుకుని విచారణ అనేటువంటిది చేసి న్యాయాన్యాయముల లోపల మనము దానిని పరిష్కారం చేసేటువంటి దీంట్లో పోవాలి. అంతేకాని మనం విద్యార్థులు కాని విషయార్థులు కారాదు.
0: స్టూడెంట్స్ మస్ట్ బి ఏబుల్ టు డిస్టింగ్విష్ రైట్ ఫ్రమ్ ది రాంగ్. స్టూడెంట్స్ మస్ట్ అండర్టేక్ మేకింగ్ ఎన్ ఎంక్వైరీ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. స్టూడెంట్స్ మస్ట్ బి ఆఫ్టర్ ఎంక్వైరింగ్ అండ్ అండర్స్టాండింగ్ థింగ్స్. దే షుడ్ నాట్ సింప్లీ గో ఆఫ్టర్ డిజైర్స్ అండ్ వరల్డ్లీ ప్లెజర్స్.
2: ఈనాడు ఏదో హోటల్లో 1.5 పైసా ఎక్కువ చేసినారంటే కూడా స్టూడెంట్స్ స్ట్రైక్, ఏదో బస్సు యొక్క టికెట్లు 1.5 పైసా ఎక్కువ చేసినారంటే స్టూడెంట్స్ స్ట్రైక్. స్టూడెంట్స్ కు సంబంధం లేనటువంటి విషయాల్లో స్టూడెంట్స్ చేరుకోవటం చేత మన యొక్క విద్యను చాలా అవమానమైనటువంటి యొక్క పరిస్థితిలో మనము వినియోగం చేస్తున్నామని మనం భావించాలి.
0: టుడే ఇన్ ఎ హోటల్ ఈవెన్ ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ సంథింగ్ గోస్ అప్ బై 1.5 పైసా ది స్టూడెంట్స్ అండర్టేక్ ఎ స్ట్రైక్. Even if the charge for a bus ticket goes up by 1.5 paisa, the students undertake a strike. In this manner, if students go and participate in things with which they are not directly connected, we are really causing disgrace to the education which we are receiving.
2: Samayamunu puraskarinchukoni, sthanamunu puraskarinchukoni, vanarudainatvanti hanumantude aa rakanga pravartiste మనము మానవులైనటువంటి మనము ఇంకా ఎంత ఉత్తమమైన దీని కింద ప్రవర్తించాలి.
0: టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ది టైమ్ అండ్ ది సిచ్యువేషన్ అండ్ ది ప్లేస్ వేర్ హీ వాజ్ ప్రెసెంట్, ఇఫ్ హనుమాన్ హూ వాజ్ ఎ మంకీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ సచ్ ఎ రైట్ అండ్ కరెక్ట్ మేనర్, హౌ మచ్ బెటర్ వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ హూ కాల్ అవర్ సెల్వ్స్ హ్యూమన్ బీయింగ్స్.
2: వానరునకు మానవునకు ఉన్నటువంటి భేదము మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. వానర, మీరు నర, ఇది నర, అది వానర. వానరకు నరకు ఉన్నటువంటి వ్యత్యాసం వా ఒక్కటే వ్యత్యాసం. వా అనగా వాలం, వాలముతో చేరినటువంటి వాడు వానరుడు, వాలము లేనటువంటి వాడు నరుడు. కానీ చేష్టలు రెండు ఒక్కటిగానే ఉంటున్నాయి.
0: యూ క్యాన్ ఈజీలీ అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ మంకీ అండ్ ఎ మ్యాన్. ఎ మంకీ ఇస్ కాల్డ్ వానర, మ్యాన్ ఇస్ కాల్డ్ నర. The only difference is the additional letter va. That additional letter stands, va means tail. Therefore, one who has a tail is a monkey. One who has no tail is a man. But despite this difference, the behavior of both man and monkey appear to be similar.
2: Vanaruni yandu narayaku tattvam ledu. కానీ నరుని యందు వానరత్వం అనేటువంటిది శేషంగా ఉంటుండాలి. ఈనాడు అట్టి శేషమును మనం దూరం చేసుకోవటానికే ఇట్టి పవిత్రమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
0: ఇన్ ఎ మంకీ there are no qualities which one can attribute to man. On the other hand, in man, there are some residuary qualities that are appropriate to the monkey. In order to get over and shed these residuary qualities of a monkey which are hanging on in us, we should put ourselves on the right path and think of sacred things.
2: ఇట్టి విచారణ చేయటం లోపలనే నీతి నిజాయితీల యొక్క తత్వమును శంకరుల యొక్క శిష్యులు లోకానికి చక్కగా చాటినారు. నీతి నియమము లేక తిరిగిన దాతకైన అజ్ఞానముడు గదువు అన్నాడు. నీతి నియమమేగిన లేకపోతే ఎట్టి పవిత్రమైనటువంటి అధికారికైనా కాని అజ్ఞానం అనేటువంటిది పోవటానికి వీలు కాదు. కనుకనే ఈ నీతి నియమాలను మనం చక్కగా పాటించాలి. ఏదో అకారణమైనటువంటి ఉద్రేకములు కాని కొన్ని అర్థముగానటువంటి ఉద్రేకాలకు కాని మనం గురి కారాదు. ఈ కామక్రోధ ద్వేషముల అసూయ అనేటువంటి యొక్క దుర్మార్గపు వృత్తులంతా కూడాను ఈ చిన్న వయసునందు మనం చక్కగా అరికట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ఈస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ మేకింగ్ సచ్ ఎంక్వైరీస్ దాట్ ది డిసైపుల్స్ ఆఫ్ శంకర స్పోక్ అబౌట్ మొరాలిటీ, స్పోక్ అబౌట్ ట్రూత్ and declared that even for one who does a considerable amount of charity and help, if he hasn't got morality and humility, then his ignorance is not going to be removed. One has to care for both morality and truth. One should not get himself unnecessarily into excitement. One should realize that these bad qualities like lust, like greed, like anger, like arrogance and so on, these things are very bad and one should get rid of them.
2: అందుకోసమే వేమన కూడాను చిన్న పద్యాల లోపల చక్కని అర్థాన్ని కూడాను ఇమిడ్చాడు. కుక్క తిన్నవాడు గురుజంగ లింగంబు, పంది తిన్నవాడు పరమ యోగి, ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానియో విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు.
0: This is the reason why Vemana, in a nice poem, has put in excellent wisdom and knowledge. He said that one who swallows a dog is like a person who is knowledgeable. One who eats a pig, he is even greater and he is like a yogi. One who eats up an elephant is the highest knowledgeable, realized person.
2: Aithe kukka tinna vaadu gurujanga lingambu annadu. Kukka aneetundi daniki enduka peru vachindante kopamunaku kukka aneetundi peru pettadu Vemana. Ee kopam aneetundi danini champinappudu anagadokkinappudu vaadu nijamga linga swaroopudenu annadu.
0: When Vemana said eating a dog, he used the word dog synonymously with anger. One who can eat his anger or control his anger is like a realized person.
2: Pandi tinnavadu paramayogi. Pandi anaga akkada unnatundi dantlopala ee kopamunaku akkada oka vidhamainatundi pandiki ahankaramu aneetundi danikinda pettadu.
0: In the second line, Vemana said, one who eats the pig is like a great yogi. There he is using the word pig synonymous with ego. Therefore, if you can suppress your ego, then you become a yogi.
2: ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానియో, ఏనుగనగా మదము పొగరుబోతుతనము.
0: Here in the third line he says, one who eats the elephant, he becomes a wise person. Here he is using the elephant synonymous with arrogance. If you can control your arrogance, then you will become a jnani.
2: ఈ కోపము అహంకారము ఈ మదము ఈ మూడింటిని మనము చక్కగా జీర్ణించుకుని దానిని అణగదొక్కుకున్నటువంటి వాడు మహాయోగి అని వేమన ఉచ్చరించాడు.
0: Vemana said that if you can control your anger, your ego and your arrogance, digest them and swallow them and not exhibit them, you become a great yogi.
2: కనుక ఈనాడు యువకులైనటువంటి మీరు అహంకారమును కాని లేక పొగరబోతుతనానికి కాని మనం స్థానం ఇవ్వక చాలా ఉత్తమమైనటువంటి హృదయముతో పవిత్రమైనటువంటి భావములతో ప్రేమ సత్య సహనముల యొక్క చిత్తములతో మన యొక్క జీవితమును మున్ముందుకు జరపడానికి తగినటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఆ రకముగా చేయటం చేత మానవత్వం అనేటువంటిది సార్థకం అవుతుందని కూడాను మీరు అర్థం చేసుకోవాలి.
0: Therefore, you young people should make a great effort to suppress your ego. You should suppress your arrogance or pride. You must make your heart clean and free of ego and arrogance. You must develop sacred ideas. You must develop prema, truth, forbearance. It is by developing these good qualities that your life will become purposeful.
2: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి ప్రబోధలతో మీ చిత్తమును పరిశుద్ధపరచుకొని క్రమక్రమేణ ఈ సమ్మర్ క్లాసులు అయిన తరువాత మీ స్వస్థానములకు చేరి మీరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి భావములను మీ యొక్క మిత్రులకు కూడాను చేర్చుకొని మీ సహచరులకు కూడా ఇలాంటి వాటినంతా చేర్చి
0: గ్రేట్ ఎఫర్ట్ టు సప్రెస్ యువర్ ఈగో. యూ షుడ్ సప్రెస్ యువర్ ఆరోగెన్స్ ఆర్ ప్రైడ్. You must make your heart clean and free of ego and arrogance. You must develop sacred ideas.

0: మీరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి భావములను మీ యొక్క మిత్రులకు కూడా చేర్చుకుని, మీ సహచరులకుంతా కూడా ఇలాంటి వాటినంతా చేర్చి చిన్న చిన్న కమిటీలుగా పెట్టుకుని దీని ద్వారా మన భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి సంస్కృతిని అభివృద్ది పరుస్తారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: To your heart the sacred teachings that you are listening to in the summer classes, by keeping your mind clean and pure after the summer classes, when you go to your own places, you should also make an attempt to convey these sacred ideas to friends and to others with whom you come into contact. You will form small committees, and it is my hope that you would spread in those small committees and through those small committees these sacred ideas and uphold the great traditions and the culture of India. I bless you so that you may get the ability to do this.

సత్యనామ సత్యనామ సత్యనామ జీ బోల సత్యనామ హరి హరి హరి హరి హరి హరి జీ బోల హరి హరి హరి హరి హరి హరి హరి హరి జీ

0: Priestly class, priests, we have gone through all sacred tests and consider Veda as important and the basis. And the Kshatriyas who have taken upon themselves the protection of this country and dedicate of their lives and prepared even to sacrifice their life. And the businessmen, the Vaishyas, we have got the spirit of compassion and charity and grow everything. And then Sudras who take this field of agriculture and grow grain and lead a happy, comfortable life. Why do you all waste your time like this? Why don't you chant the name of God? Why don't you sing His glory, which is acceptable to all?
1: Vidyarthula.
0: Students.
1: Vedantamunandu. Tarakamu. Sankhyamu. Amanaskamu. ఈ మూడు ఏ విధముగా త్రిమూర్తాత్మక స్వరూపమై ఉన్నదో అదే విధముగానే వేదాంతమునందు పారమార్థికము ప్రాతిభాషికము వ్యావహారికము అని కూడాను మూడు మార్గములుంటున్నవి.
0: ఇన్ వేదాంత యాజ్ యు ఫైండ్ దిస్ ట్రినిటీ, Tarakamu, Sankhyamu and Amanaskamu, you find three other aspects, Paramarthika, Pratibhasika and Vyavaharika.
1: ఈ పారమార్థికం అనేటువంటిది ఒక సముద్రము.
0: పారమార్థికము ఇస్ ఎన్ ఓషన్.
1: వ్యావహారికమే ఈ సముద్రం నందలి అలలు.
0: వ్యావహారికము రిప్రజెంట్స్ ద వేవ్స్.
1: ఈ వ్యావహారికం తరువాత ప్రాతిభాషికం అనేటువంటిది ఈ అలలి ఎందున్నటువంటి నురుగు.
0: ప్రాతిభాషికము ఈజ్ ద ఫోమ్ దట్ కలెక్ట్స్ ఓవర్ ద వేవ్స్.
1: అలలు లేక నురుగు లేదు.
0: ఫోమ్ విల్ నాట్ ఎగ్జిస్ట్ విదౌట్ వేవ్స్.
1: నీరు లేక అలలు లేదు.
0: వితౌట్ వాటర్ దేర్ విల్ బి నో వేవ్స్.
1: ఏ తర్వాత అలలు నురుగు రెండు కూడాను ఈ సముద్రం యొక్క నీటితో చేరినటువంటివి.
0: Be that as it may, the waves and the foam, they contain water.
1: కనుక పారమార్థికం వేరు, వ్యావహారికం వేరు, ప్రాతిభాషికం వేరు అని మనం భావించకూడదు.
0: So we should not consider paramarthikamu, vyavaharikam and pratibhasika separate and different.
1: ఈ మూడు కూడాను త్రిమూర్తాత్మక స్వరూపమే.
0: All the three stand for the Trinity.
1: ఈ మూడు కూడాను త్రిగుణముల యొక్క స్వరూపమే.
0: They stand for the three attributes.
1: ఈ మూడు కూడాను త్రిశూలము యొక్క స్వరూపమే.
0: That signifies the trident.
1: త్రిగుణం తిదలాకారం త్రినత్తం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తింపజేసేటువంటిదే దివ్యత్వమైనటువంటి యొక్క పరబ్రహ్మతత్వం.
0: That unifies all these three. Is this divine principle of Parabrahma.
1: Paramarthikamu, Atmaninu, Vyavaharikamu, Ahankaramaniyu, Bhavistaru Kondaru Ajnanulu.
0: The ignorant consider Paramarthika as Atma.
1: Ivi rendu kudanu okati kaadu.
0: These two are not one.
1: Atma, Aham, idi pratyekinchinatuvantivi.
0: Atma and Aham are separate.
1: Atma samudramu.
0: Atma is ocean.
1: Ee Aham valalu.
0: Aham is the wave.
1: Aithe antardrishtito manu vicharana chesinappudu rendu okate kaani samudramuna kante alalu vere ainatuntivi kaadu.
0: However, when we dive deep into the matter, we will understand that these two are not separate and different. The wave and the ocean are one and the same.
1: Karayandu agni imidi undinattuga,
0: just as the fire is present in the wood,
1: tiliyandu oil cherinattuga,
0: just there is oil in the till seeds,
1: charakunandu rasamu chakkara teyipoyinattuga,
0: just as you find the sugar within the sugar cane,
1: paramarthikamandu vyavaharikam leenamai untunnadi.
0: ఇన్ పారమార్థిక ద వ్యావహారిక ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
1: సముద్రం లేక అలలు లేదు.
0: వితౌట్ ఓషన్ దేర్ ఇస్ నో వేవ్.
1: అదే విధంగానే తండ్రి లేక కొడుకు లేడు.
0: లైక్ వైజ్ వితౌట్ ద ఫాదర్ దేర్ ఇస్ నో సన్.
1: కొడుకు లేని తండ్రి ఉండవచ్చును కానీ తండ్రి లేని కొడుకు ఉండడానికి వీలు కాదు.
0: There may be a father without his son. There cannot be the son without the father.
1: అదే విధంగానే పారమార్థికము లేక వ్యావహారికమైనటువంటిది ఉండటకు వీలు కాదు.
0: Likewise, without paramarthikam, vyavaharikam cannot exist.
1: కనుక భగవంతునికి భావాయనమః అన్నారు.
0: So God is called భావాయనమః.
1: ఇది వేదాంతమునందు భావః.
0: ఇన్ వేదాంత భావః.
1: భావః అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై భావః?
1: భావః అనగా దృశ్యకల్పితమైన ఈ చరాచర ప్రపంచమంతా కూడాను తన స్వరూపంగా నిరూపించేటువంటి వాడే భావస్వరూపుడు.
0: దిస్ భావః స్టాండ్స్ ఫార్ దట్ దిస్ అపేరెంట్ వరల్డ్ ద మొబైల్ ఇన్ మొబైల్ ద మొటైల్ ఇన్ మొటైల్ ఈస్ కంప్లీట్లీ ది డివైన్.
1: ఇది కేవలం ఒక కార్యస్వరూపం. ఈ జగత్తు,
0: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
1: కారణం విష్ణు తత్వం.
0: కాజ్ ఈజ్ విష్ణు.
1: కార్యకారణ స్వరూపమే ఈ జగత్తు.
0: దిస్ యూనివర్స్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ యొక్క జగత్తునందు భగవంతుడు అనేక అంగములతో అనేక రూపములతో దిగివచ్చి సర్వ రూపముల యొక్క సమన్వయాన్ని బోధిస్తూ వస్తుంటాడు.
0: God descends on earth with all the various limbs and the forms and co-establishes the harmony and the principle of oneness.
1: Chakkani rangulato pinchamulato koodinatvanti nemali ee vidhanga andanga untundo.
0: Just as the peacock with varied colors on his feathers is
1: so manavatvanni cherchukunnatvanti okka divyattamainatvanti okka vishnutvamu anta sundaranga untuntadi.
0: So also the nature of Vishnu is so beautiful with the entire ingredient divine quality latent in
1: him. Ee vedamu sahasra shirsha purushah sahasraksha sahasrapat aneka sirasrato koodinatvanti ee vishwam.
0: This universe has so many heads.
1: Aneka netramulato koodinatvanti ee vishwam.
0: This vishwa has so many
1: aneka
0: eyes.
1: Aneka padamulato koodinatvanti ee vishwam.
0: So many feet over there.
1: Deenini పురస్కరించుకుని మనం విచారించగా ప్రతి వ్యక్తి కూడా విష్ణు స్వరూపమే.
0: బేసింగ్ ఆన్ దిస్ వి కెన్ కన్క్లూడ్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: అదే విధముగానే భగవంతునకు కూటస్థుడు అని రెండవ పేరు.
0: లైక్ వైజ్ గాడ్ హస్ అనదర్ నేమ్ కూటస్థ.
1: కూటస్థుడు అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్?
1: అనగా భగవంతుని యందు ఈ యొక్క అన్నింటి యొక్క ఏకత్వము నిరూపించేటువంటి యొక్క తత్వము ఉంటున్నది.
0: Kutastha, this in the divinity, there's one thing that is unity, the principle of unity, uniformity, oneness.
1: Nurugu, ala, samudramu, moonintu yokka ekattvam ye vidhanga untundado, divyattvamlo undinatvanti yokka srishti sthitala emulu kudanu ee kutasthamainatvanti sthitiki cherukuntuntayi.
0: Just as you find same water there in a wave and also the foam, you find this creation, sustenance, inhalation, all the three aspects in the divinity.
1: Anta kudanu satchidananda samudra sagaram nundi erpadinatuntive.
0: Everything emanates out of this ocean of satchidananda.
1: Idi e manas sarovaram nundi aavirbhavinchinatvanti okka aanandamu.
0: It is the bliss that comes out of that ocean of the mind.
1: Kanuka ee aanandamunaku moola karanamu satchit అనేటువంటిది ఆనందమునకు మూల కారణము.
0: ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ ఆనంద బ్లిస్ ఆర్ దీస్ టు సత్ అండ్ చిత్.
1: సత్ అనగా సత్యము.
0: సత్ మీన్స్ సత్య ట్రూత్.
1: చిత్ అనగా జ్ఞానము.
0: చిత్ మీన్స్ జ్ఞాన.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ టు ఇస్ ఆనంద బ్లిస్.
1: సత్
0: సత్
1: సత్ అనేటువంటిది ఒక చక్కెర.
0: సత్ ఈజ్ షుగర్.
1: ఈ చక్కెర అనేటువంటిది దేని ఎందు చేర్చినప్పటికీ ఇది మాధుర్యంగానే ఉంటాది.
0: This sugar, you may mix anywhere, its taste remains same.
1: ఇది మధురంగానే ఉంది.
0: You mix it in coffee, it is sweet.
1: టీ లో చేర్చు మధురంగానే ఉంది.
0: Or it be tea.
1: పాయసంలో చేర్చు మధురంగానే ఉంది.
0: Rice pudding, it is
1: sweet. నీటిలో చేర్చు మధురమైన పానకంగానే ఉంటుంది.
0: In water, it is sweet.
1: కనుకనే ఇది పానకమనేటువంటి తీపదనము ఎప్పటికీ ఉండేటువంటిది. కనుకనే సత్, సత్ అనగా బీయింగ్, మార్పు చేయనటువంటిది.
0: Therefore, the taste sweetness remains all the same, that is the being sat.
1: Adiye chakkara,
0: that is sugar.
1: చిత్ ప్రాణ సంబంధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించి ప్రజ్ఞానం బ్రహ్మ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ప్రబోధించేటువంటిది.
2: చిత్ స్పీక్స్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్ వాట్ యు కాల్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది ఎప్పుడు కూడా సజీవంగానే కదులుతుంటుంది.
2: ఇట్ ఈస్ అలైవ్ లైఫ్ ఫుల్ త్రూ అవుట్.
1: ఈ లైఫ్ కు జలమే ప్రాణము.
2: ఫర్ దిస్ లైఫ్ వాటర్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే ఈ చిత్ అనేటువంటిది వాటర్.
2: సో చిత్ ఈస్ వాటర్.
1: సత్ అనేటువంటిది చక్కెర.
2: సత్ ఈస్ షుగర్.
1: ఇవి రెండు విడివిడిగా ఉంటుంటే చక్కెర చక్కెరే నీరు నీరే.
2: When these two are apart, they remain as such.
1: రెండు చేర్చినప్పుడు పానకంగా తయారవుతుంది.
2: When you mix both, it becomes a syrup.
1: అదే విధంగానే సత్ చిత్ రెండు చేరినప్పుడే ఆనందం రూపొందుతుంది.
2: Likewise, సత్ చిత్ together will bring bliss, ananda.
1: కనుక ఆనందం అనేటువంటిది మన స్వరూపమే.
2: సో ఆనంద బ్లిస్ ఈస్ ఓన్లీ అవర్ ఓన్
1: అనేటువంటి ఆత్మతత్వం నిరంతరము ఉండేటువంటిదే.
2: సత్ విచ్ ఇస్ ఆత్మ ఎగ్జిస్ట్.
1: ఈ ఆత్మతత్వమే లేకుండినా ఈ జగత్తులో దేనికి నీ రాణింపే లేదు.
2: Without this atma being, there is nothing like life everywhere.
1: Super special power oka anipinchindi oka paper okati undali. Who's super special paper?
2: There is a paper by name super special paper.
1: Chaala viluvainaatundi paper.
2: Highly valuable paper.
1: Dani paina aksharamulu chuste chakkani andanga undeatundi aksharamulu.
2: On super special paper, beautiful letters.
1: Aa letters kuda etlu untunnayi?
2: How are they?
1: మహా అందమైనటువంటి కవిత్వంతో కూడి ఉంటుండాలి.
2: దట్ బ్యూటిఫుల్ అండ్ పోయెటిక్.
1: వాసుకీసేయన్న శ్రీనివాస చిద్విలాస భావ పాశముల తృంచి మనోల్లాసం ఇవ్వరా. బాసుర కళ్యాణపుర వాసుడవు శ్రీ శేషగోప దాసు నీబో చోటి భూషకి చేపేగా బ్రోవరారా. ఎంతకు అందంగా ఉంటుంటాది. మేటియో త్రికూటపీట సాటియ వినేటి రాజుపేట నేలు చిన్న కప్త నాటక ధర. ఆటల పాటల మృదు మాటల చె భోజరాజు మాటికి పిలిచిన పలుక వేటికి శ్రీ వెంకటేశ. ఇది కవిత్వము. ఇలాంటి కవిత్వమైనటువంటి ఒక పదములు ఆ యొక్క పేపర్ అంతా ఇమిడ్చి ఉండాలి.
2: దిస్ ఇస్ పోయట్రీ రిటన్ ఆన్ ద పేపర్.
1: సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందు చుందువాని విందు శ్రీధర. సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందు చుందువాని విందు శ్రీధర. ఇందు వదన సురేంద్ర బృంది వందిత పదార వింద నిత్యానంద గోవింద వేగ బ్రోవరారా. ఇలాంటి సుందరమైనటువంటి ఒక కవిత్వంతో కూడినటువంటి ఒక లెటర్ రాశారు.
2: సో ఏ లెటర్ రిటన్ ఇన్ ఎ పోయెటిక్ స్టైల్.
1: కాగితము చాలా విలువైనటువంటిదే.
2: పేపర్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: అక్షరము చాలా అందమైనటువంటివి.
2: లెటర్స్ ఆర్
1: కవిత్వం చాలా విచిత్రమైనటువంటిది.
2: అండ్ ది కంపోజిషన్ ఇస్ వెరీ.
1: కానీ ఒక కవర్ లో పెట్టాము.
2: బట్ వి హావ్ పుట్ ఇట్ ఇన్ ఎన్ ఎన్వెలప్.
1: కవిత్వానికి విలువ ఉంటుంది.
2: Poetry has its own
1: value.
2: Letters too have its own
1: cover value. విలువుంటుండాలి.
2: Cover has value.
1: కాగితానికి విలువుంటుండాలి.
2: Paper has value.
1: కానీ దానిపైన అడ్రస్ రాశాడు, పోస్ట్ వేశాడు.
2: Yes, he has written the address on the envelope and posted it.
1: కానీ ఎవరికి చెందాలో వారికి చెందలేదు.
2: But it is not read. It has not gone to the person to whom it is addressed.
1: దేని వల్ల?
2: Why?
1: Stamp లేదు.
2: Because there is no stamp on the envelope.
1: అది అదే విధముగానే రాగములు తాళములు మేళములు అన్నింటి ఎందుకు మనం భజన చేస్తున్నాము. అన్నింటి ఎందుకు అందసందములుగానే ఉంటుండది. కానీ ఇందులో ఆత్మానందం అనేటువంటి స్టాంప్ లేదు. అక్కడ
2: వీ డూ భజన్ విత్ ఆల్ ది రిథమ్ ద ట్యూన్ అండ్ ది బీట్ బట్ ద భజన్ ది ఎన్వెలప్ డజంట్ క్యారీ ద స్టాంప్ ఆఫ్ ఆత్మానందం.
1: స్టాంప్ దానిపైన వేయాలి.
2: ద భజన్ షుడ్ క్యారీ విత్ ఇట్ ద స్టాంప్ ఆఫ్ confidence, self confidence.
1: ఈ కాన్ఫిడెన్స్ అనేటువంటిది దానిపైన లేదు.
2: దిస్ స్టాంప్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్
1: కాన్ఫిడెన్స్ ఇన్ యూ, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్.
2: సో కాన్ఫిడెన్స్ ఇన్ యూ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్,
1: దిస్ ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
2: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఇది మనం తెలుసుకోవాలి ఈనాడు.
2: దిస్ వీ షుడ్ నో టుడే.
1: మనము విశ్వాసం అనేటువంటి స్టాంప్ వేయకుండా ఎంత అందమైనటువంటి యొక్క కవర్ తెస్తే ఏమి, ఎంత పవిత్రమైనటువంటి అక్షరం రాస్తే ఏమి, ఎంత కవిత్వాన్ని మనం పొందితే ఏమి. స్టాంప్ లేదు.
2: వితౌట్ ఎఫిక్సింగ్ ది స్టాంప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ బ్యూటిఫుల్ లెటర్స్ అండ్ పోయట్రీ.
1: విశ్వాసము మొట్టమొదటిది.
2: దేర్ఫోర్ ఇన్ వేదాంత దిస్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ విశ్వాసమునకు తగినటువంటి యొక్క శ్రద్ధ రెండవది.
2: దిస్ విశ్వాస షుడ్ హ్యావ్ ది సెకండ్ ఆస్పెక్ట్ స్టెడ్ ఫాస్ట్నెస్ శ్రద్ధ.
1: ఈ శ్రద్ధ విశ్వాసమునకు తగినటువంటి ప్రేమ.
2: అండ్ ద థర్డ్ ఆస్పెక్ట్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమ ఉండినప్పుడే శ్రద్ధ వస్తుంది, శ్రద్ధ ఉండినప్పుడే విశ్వాసం వస్తుంది.
2: దెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ దేర్ విల్ బి స్టెడ్ఫాస్ట్నెస్. దెన్ వన్స్ దేర్ ఇస్ స్టెడ్ఫాస్ట్నెస్
1: విశ్వాసము, శ్రద్ధ, ప్రేమ మూడు వేరు కాదు, మూడు తిరిగి ఒక్కటే.
2: Therefore, faith, steadfastness and love are not different, they are one and the same.
1: ఈ నురుగు అలా సముద్రము ఎట్లా ఒకటైపోయిందో,
2: just as the foam and the wave and ocean are one and the same,
1: ఈ విధంగా శ్రద్ధ, విశ్వాసము, ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం కూడాను కలగాలి.
2: We also find the same identity in the unity in faith, steadfastness and love.
1: ఇది వేదాంతమునకు సరైనటువంటి యొక్క ఆధారము.
2: This is the true basis for Vedanta.
1: ఈ వేదాంతం నందు ఇచ్ఛ, పరేచ్ఛ, వినిచ్ఛ అని మూడు ఉంటున్నాయి.
2: ఇన్ వేదాంత దేర్ ఆర్ త్రీ,
1: ఇచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ.
2: ఇచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ,
1: ఈ మూడింటి యందు ఉండేటువంటి అంతరార్థములు ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ త్రీ?
1: ఇచ్ఛ,
2: ఇచ్ఛ
1: అనగా స్వేచ్ఛ అనేటువంటిది కూడా చెప్పవచ్చు.
2: వి కెన్ ఆల్సో స్వేచ్ఛ,
1: స్వేచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ.
2: స్వేచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ.
1: స్వేచ్ఛ అనగా ఏమిటి?
2: వాట్ యు మీన్ బై స్వేచ్ఛ?
1: ఈనాటి విద్యార్థులందరూ కూడా స్వేచ్ఛ అనగా ఇష్టానుసారం మాట్లాడటం, ఇష్టానుసారం సంచరించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇది స్వేచ్ఛ అనుకుంటాం.
2: స్వేచ్ఛ మోస్ట్ ఆఫ్ అస్ టేక్ ఇట్ యాజ్ ఫ్రీడమ్ టు మూవ్ అబౌట్ అండ్ టు టాక్ యాజ్ వి లైక్.
1: అంతరార్థము,
2: ఇట్ ఈస్ నాట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: స్వ ఇచ్ఛ ఈ స్వేచ్ఛ,
2: స్వ ఇచ్ఛ ఈ స్వేచ్ఛ
1: అనగా ఆత్మ ఇచ్ఛనే నిజమైన స్వేచ్ఛ.
2: ఇట్ ఈస్ ఇచ్ఛ ఆర్ ద విల్ ఆఫ్ ఆత్మ,
1: ఆత్మ,
2: ఆత్మ.
1: ఈ ఆత్మ ఇచ్ఛను మనం ఫాలో చేయాలి.
2: వి హావ్ టు ఫాలో ద ఆత్మ, దట్ ఈస్ స్వేచ్ఛ.
1: ఈ ఆత్మతత్వమే నేను అనేటువంటి పదమునకు ఆధారము.
2: ది ఆత్మ ఇస్ కన్వేడ్ ఇన్ ది యూజువల్ సెన్స్ ఐ,
1: నేను,
2: ఐ,
1: నేను, ఐ, ఐ, ఐ.
2: ఇట్ ఇస్ సెడ్ ఇన్ ది ఆర్డినరీ వే.
1: అయితే ఈ ఐ అనేటువంటిది రెండు రకములుగా ఉపయోగిస్తున్నారు ఈ ప్రపంచంలో.
2: హౌఎవర్ దిస్ ఐ హ్యాస్ టూ కనోటేషన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: దీనిని పురస్కరించుకుని ఏ గీత యందు కూడాను పరధర్మ, స్వధర్మ అన్నాడు.
2: Basing on this, Gita refers to two, paradharma and swadharma.
1: Swadharma managa emti? Kshatriya dharmamo, leka brahmana dharmamo, leka inkoru vaishya dharmamo, edo ilantivi jati mata kulamula edamulaku sambandhinchinatundi danni swadharmalaga bhavistunnaru. Kani idi kadu swadharmam.
2: Swadharma, we consider that it is the one code prescribed on the basis of the community or caste. Not so.
1: Swa, atma.
2: స్వ ఆత్మ,
1: ఆత్మ ధర్మమే స్వధర్మము.
2: ద ధర్మ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
1: పరధర్మ, పరధర్మం అనగా దేహము, దేహధర్మమే పరధర్మము.
2: పరధర్మ మీన్స్ దట్ ఆఫ్ ద బాడీ ఇస్ పరధర్మ.
1: కాబట్టి ఇక్కడ నేను అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి. ఐ, ఐ, ఐ.
2: సో దిస్ ఐ ఈజ్ ఇన్ టూ ఫార్మ్స్.
1: ఒక ఐ ఏకాక్షరం ఐ.
2: One is one lettered I.
1: One letter I.
2: One letter I.
1: Rendav I, E, Y, E, I. Three letters I.
2: The second one is three lettered I, E, Y, E.
1: E, Y, E, I. Dehamu.
2: E, Y, E, I is the body.
1: Yekacharam I, Atma.
2: One lettered I is Atma.
1: Dehamu lekapote Atma anetvati manam telusukolemu.
2: Without the body you cannot realize Atma.
1: Atmane lekapote Deham anetvati dani undadaniki veelu kaadu.
2: Without Atma the body cannot exist.
1: Kabatti Dehatma Jeevatattvam moodinti oka ekatvame Triputi.
2: Therefore the unity of the body
1: Trikutamu
2: and Atma and the spirit is Trikuta.
1: Moodinti oka ekatvamu.
2: It is unity of the three.
1: ఈ విధంగా వేదాంతము లోపల చక్కని రహస్యాన్ని చిన్న చిన్న పదములతో పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
2: వేదాంత కన్వేస్ ఆల్ సటిల్టీస్ స్వయిచ్ఛనగా, స్మాల్ వర్డ్స్,
1: స్వయిచ్ఛనగా తానై తాను సంకల్పించి నేను ఈ కార్యమును చేస్తున్నాను అని నిర్ణయించి ఆ కార్యమును చేసి ఆ కార్యంలో వచ్చినటువంటి ఫలితము సుఖమో దుఃఖమో ఏమాత్రము విచారించక ఇది నేనే అనుభవించాలి. ఎందుకనగా నేనే దీనిని కోరి, దీనిని వరించి, దీనిని ప్రవర్తించాను.
2: స్వయిచ్ఛ, వన్ డిసైడ్స్ టు డూ ఎన్ యాక్షన్ ఆల్ బై హింసెల్ఫ్ అండ్ దేర్ఫోర్ హీస్ ప్రిపేర్డ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ బి దట్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: నేను ఇష్టపడే చేశాను ఈ పనిని.
2: ఐ డిడ్ ఇట్ విల్ఫుల్లీ.
1: ఈ ఇష్టపడి చేసినటువంటి దాంట్లో దుఃఖం రాని, ఆనందం కాని అది నా యొక్క రైట్.
2: Having done it all by myself,
1: నేను అనుభవించే తీరాలి.
2: I am bound to suffer, face the consequences.
1: నేను ఏమాత్రం కూడా వెనకంజ వేయకూడదు.
2: I will never go back.
1: అనేటువంటి విశ్వాసంతో చేసేటువంటి స్వేచ్ఛ.
2: And action done with such a faith is swechha.
1: Inka parechha.
2: The second parechha.
1: Parechha naga itarla valla protsaham chechi leka ottidi valla oka karyamlo palgontunnam.
2: By force or compulsion or encouragement by outsiders, you do an act.
1: ఇది నీ యొక్క స్వేచ్ఛగా చేసినటువంటిది కాదు.
2: ఇస్ నాట్ డన్ ఆన్ యువర్ ఓన్.
1: ఇతరు యొక్క ప్రోద్బలం చేత.
2: బికాస్ ఆఫ్ ఫోర్స్ బై అదర్స్.
1: ఇతరు యొక్క ఒత్తిడి చేత.
2: బికాస్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్
1: కర్మను నువ్వు ఆచరించావు.
2: యూ డూ ఎన్ యాక్ట్.
1: అయితే అప్పుడు కూడాను అయ్యో నేను ఇష్టపడి చేసినది కాదే అని నీవేమాత్రం విచారించకూడదు. ఇతరుల యొక్క ఫోర్స్ వల్ల జరిగినప్పటికి కూడా ఇది నేనే చేశాను, చేసింది నేను, ప్రోత్సాహం వారిది.
2: Even then you should not be worried that you have done it, because you are forced to do that out of pressure from outside.
1: నిజంగా చేయడానికి ఉత్సాహమే నాలో లేకపోతే ప్రోత్సాహం ఏం చేస్తుంది?
2: Truly speaking, if you don't want to do, how can others force you to do?
1: కాబట్టి ఉత్సాహం కూడా నాలో ఉన్నప్పుడే ఈ ప్రోత్సాహం కూడా కొంచెం హెల్ప్ చేసింది.
2: Therefore this willingness to do that is there and is encouraged by force from outside.
1: ఉత్సాహంతో చేసినటువంటి యొక్క ఉత్సాహంతో కూడాను అది కూడాను నేనే అనుభవించాలి.
2: Therefore though I am encouraged, prompted to do by others, I should be prepared to face the consequence.
1: ఐచ్ఛ.
2: Third one, ఐచ్ఛ.
1: ఇది ప్రోత్సాహము కాదు.
2: It's not
1: లేక నా స్వసంకల్పము కాదు.
2: It's not by force from others, nor on my own.
1: ఇది కేవలం దైవేచ్ఛగా.

0: శరీరము ధరించుకూడను, సర్వం కూడాను భగవత్ స్వరూపమే అనేటువంటి యొక్క ఏకత్వ భావాన్ని విశ్వసించి,
1: విత్ దిస్ బాడీ టు హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్,
0: ఇదంతా కూడాను పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడాను ఏకత్వమే,
1: దట్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ యాక్చువల్లీ వన్,
0: వృక్షంగా ఉంటున్నది.
1: Now it is in the form of a tree. In the past it was a tree.
0: దాని నుంచి ఇప్పుడు ప్రెజెంట్ అనేటువంటి సీడ్ వచ్చింది.
1: అండ్ యూ గెట్ ది సీడ్ ఇన్ ద ప్రెసెంట్.
0: ఈ సీడ్ యొక్క రిజల్ట్స్ ఫ్యూచర్ లోపల ట్రీ అవుతుంది.
1: ద రిజల్ట్స్ ఆఫ్ ది ప్రెసెంట్ సీడ్ విల్ బి నోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ ఇన్ ఫ్యూచర్.
0: వృక్షము ట్రీ,
1: ఇన్ ద పాస్ట్
0: ఫ్యూచర్ ట్రీ, ప్రెజెంట్ సీడ్.
1: సో ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ, సో ఆల్సో ఇన్ ఫ్యూచర్, బట్ నౌ ఇన్ ద ప్రెసెంట్ ఇట్ ఇస్ ఎ సీడ్.
0: మూడింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
1: బట్ యాక్చువల్లీ ఆల్ ది త్రీ స్టాండ్.
0: ఆ ట్రీ లేకుండా ఈ సీడ్ రాలేదు.
1: Without the tree you don't get
0: ee seed lekunda mari tree raadu.
1: Without the present day seed you don't get future tree. This is
0: unity yokka ekattam anetundi vishwasinchinatundi vaadu itana jeevana muktudu.
1: The one who understood this unity of these three
0: is jeevana mukti. Sukhamu rendintini kudanu samatkanga chuchetundi vaadu jeevana muktudu.
1: The one who maintains equanimity in times of pleasure and pain is jeevana mukta.
0: Manchi vaaru varninchinappadikini, చెడ్డవారు దూషించినప్పటికీ ఈ రెండింటిని సమత్వంగా భావించేటువంటి వాడు జీవన్ముక్తుడు.
1: జీవన్ముక్త ఇస్ ద వన్ హూ టేక్స్ ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: కనుకనే దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్నింటినీ కూడా ఏకత్వంగా విశ్వసించినటువంటి వాడు జీవన్ముక్తుడు.
1: దేర్ఫోర్ ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్, ద హ్యూమిలియేషన్, ఫెలిసిటేషన్ ఆల్ ఆర్ టేకెన్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: దరిద్రము సంపద రెండింటిని కూడా ఏకత్వంగా విశ్వసించినటువంటి వాడు జీవన్ముక్తుడు.
1: పావర్టీ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ టేకెన్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: అన్ని కూడా కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఏది కూడా శాశ్వతమైనటువంటిది ఇక్కడ లేదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: కనుక ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు జీవన్ముక్తుడు.
1: జీవన్ముక్త ఇస్ ద వన్ హూ రియలైజ్
0: అతనికి విచారం అనేటువంటిదే ఉండదు.
1: హీ హాస్ నో వరీ ఆర్ ఎంగ్జైటీ.
0: ఎందుకనగా మనస్తత్వం ఏకత్వంలో ఉంటుంది.
1: బికాస్ మైండ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ డైరెక్షన్.
0: అట్టి వాడే జీవన్ముక్తుడు.
1: సచ్ పీపుల్ ఆర్ జీవన్ముక్త.
0: అయితే విదేహముక్తుడు అంటే ఏమిటి?
1: దెన్ హూ ఇస్ విదేహముక్త?
0: ఇవి కూడాను విదేహుని యందు ఇలాంటి గుణములే ఉంటున్నాయి.
1: ఈవెన్ విదేహ హాస్ దీస్ ట్రేట్స్.
0: ఇరువురికి ఉండినటువంటి భేదం ఏమిటి? ఇతనికి దేహం ఉంది, అతనికి దేహం లేదు.
1: The difference lies, one has the body, the other has no body.
0: Deham lenetunte vaadu.
1: Videhi, the one without the body.
0: Deham ledante emti? Deham undi.
1: What does it mean?
0: Kaani, there is deham paina concentrate cheyatam ledu.
1: There is body, but he doesn't concentrate on the body.
0: Adappulanetunte ve athani e maatram kodanu erugadu.
1: He doesn't know the hunger or appetite or thirst.
0: Ilanti జీవన్ ముక్తి అనేటువంటి తత్వం లోపల విదేహ ముక్తి అనేటువంటిది దాని ప్రతిబింబమే.
1: దేర్ఫోర్ ఇన్ ది నేచర్ ఆఫ్ జీవన్ ముక్తి, జీవన్ ముక్తి అండ్ విదేహ ముక్తి ఆర్ ది ఆబ్జెక్ట్ అండ్
0: జనక మహారాజుకు విదేహుడు అని పేరు వచ్చింది.
1: దశరథ
0: జనక,
1: జనక హెస్ గాట్ ది నేమ్ విదేహ.
0: అనగా దేహభ్రాంతి అతనికి లేదు.
1: మీన్స్ హీ హాస్ నో బాడీ ఫీలింగ్.
0: అతని వల్లనే విదేహుడు అని ఇతని పేరు.
1: సో హీ ఇస్ కాల్డ్ విదేహ.
0: దేహం అనేటువంటి ఉండినంత వరకు మనకు సుఖ దుఃఖములు తప్పినవి కాదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ ద బాడీ, యూ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద ప్లేజర్.
0: దేహాభిమానం అనేటువంటిది లేకపోయినప్పుడు ఇంక ఏ అభిమానము లేదు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ నో బాడీ ఫీలింగ్, యు నాట్ బి కేర్డ్ బై ఎనీథింగ్.
0: అమనస్కము,
1: దట్ ఇస్ కాల్డ్ అమనస్కం ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్. దేర్ ఇస్ నో మైండ్.
0: మైండ్ లేనిటువంటి వాడికి ఇంక థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి?
1: అండ్ దేర్ ఇస్ నో మైండ్. హౌ
0: థాట్స్ ఉంటేనే మైండ్.
1: ద మైండ్ ఇస్ ద వన్ విత్ థాట్స్.
0: ఇది వస్త్రము,
1: దిస్ క్లాత్.
0: ఇది వస్త్రానికి దారములు ఉండాలి.
1: ఇట్ మస్ట్ possess the threads.
0: ఈ దారమునకు ప్రతి ఉండాలి.
1: ద థ్రెడ్స్ నీడ్ కాటన్.
0: ప్రతి దారమైంది.
1: కాటన్ బికమ్స్
0: దారమే వస్త్రమైంది.
1: ద థ్రెడ్ యాంగ్ ఇంటూ
0: అసలు ప్రతి లేకపోతే
1: వితౌట్ ద కాటన్
0: ఏ ద్వారం
1: యూ డోంట్ గెట్ థ్రెడ్.
0: దారమే లేకపోతే
1: వితౌట్ ద థ్రెడ్
0: వస్త్రమే లేదు.
1: యూ డోంట్ ఫైండ్ ఇట్.
0: కాబట్టి మొట్టమొదటి పత్తి అదే సంకల్పము.
1: సో ఫస్ట్ ద కాటన్ ఈస్ ద థాట్.
0: థ్రెడ్ అదే డిజైర్స్.
1: ద థ్రెడ్స్ రిప్రజెంట్ డిజైర్.
0: ఈ థ్రెడ్ యొక్క సమ్మిళితమైన స్వరూపమే క్లాత్ మైండ్.
1: అండ్ దేర్ఫోర్ ద కాంబినేషన్ ద థ్రెడ్స్ డిజైర్స్ ఆర్ ఇంటర్వోవెన్.
0: డిజైర్స్ ఇస్ మైండ్. బండల్ ఆఫ్ డిజైర్స్ ఇస్ మైండ్.
1: మైండ్ ఈస్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
0: కనుకనే ఈ డిజైర్స్ లేనప్పుడు మైండ్ లేదు అక్కడ.
1: వెన్ దర్ నో డిజైర్స్ దేర్ ఇస్ నో మైండ్.
0: అందువల్లనే అమనస్కము అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్స్ కాల్డ్ అమనస్కము, విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్.
0: మాయకు లోనాయ, మాయకు తానాయ, మాయ 25 మంత్రములాయ. మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ. మాయకు లోనాయ,
1: వన్ బికమ్స్ విక్టిమ్
0: మాయకు తానాయ,
1: హీ బికమ్స్ మాయ.
0: మాయ 25 మంత్రములాయ.
1: అండ్ దిస్ మాయ బికమ్స్ 25
0: మంత్రములు. ఏమిటవి?
1: వాట్ ఆర్ దిస్ 25 మంత్రాస్?
0: ఐదు కర్మేంద్రియములు,
1: ఐదు
0: ప్రాణములు,

0: ఐదు కోశములు, ఐదు ఎలిమెంట్స్, ఐదు భూతములు,
1: ఫైవ్ ఎలిమెంట్స్,
0: ఈ నాలుగు
1: కాగ్నిటివ్, ఫైవ్ కాగ్నిటివ్ సెన్సెస్, ఫైవ్ లైఫ్ షీట్స్,
0: 20 అయిపోయింది.
1: దే మేక్ ఎ టోటల్ ఆఫ్ 20.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, నాలుగు అయింది.
1: ద మైండ్, ది ఇంటెలెక్ట్, అహంకార,
0: ఈగో,
1: చిత్త, ఫోర్ ఈగో,
0: ఈ నాలుగు అయింది. తర్వాత జీవతత్వము, ఇవన్నీ చేర్చి 25 అయిపోయింది.
1: అండ్ దెన్ జీవతత్వ ఇండివిజువల్ సోల్ మేకింగ్ 25.
0: 25 తత్వాలతో కూడినటువంటి ఏదో అదే పిండము.
1: సో ద వన్ విత్ దీస్ 25 ఆస్పెక్ట్స్ ఈస్ కాల్డ్ పిండము.
0: ఈ పిండము అనగా ఏమిటి? దేహమే పిండము.
1: దిస్ బాడీ ఈస్ పిండము.
0: అండపిండ బ్రహ్మాండము అన్నారు. అండమనగా గ్రుడ్డు నుంచి పుట్టినటువంటి దాన్ని అండం అన్నారు.
1: అండము మీన్స్ ది ఎగ్.
0: తల్లి గర్భం నుంచి పుట్టినటువంటిది పిండము అన్నారు.
1: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్ ఇస్ పిండము.
0: బ్రహ్మాండము సర్వత్రా ఉండినటువంటి దాన్ని బ్రహ్మాండం అన్నారు.
1: బ్రహ్మాండం ఇస్ కాస్మాస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుక మన దేహమునందు ఈ మూడు కూడా ఉంటున్నాయి.
1: సో ఇన్ అవర్ బాడీ
0: అండ పిండ బ్రహ్మాండం యొక్క తత్వమే ఈ త్రిపుటి యొక్క ఏకత్వము.
1: దేర్ఫోర్ ఇన్ ద బాడీ ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్. అండ పిండ బ్రహ్మాండ,
0: కూటమి, అదే త్రికూటమి.
1: దిస్ ఇస్ కాల్డ్ త్రికూటమి ఆర్ ది యూనిటీ.
0: కూటమి అనగా చేరటము.
1: కూటమి జాయినింగ్.
0: శ్రీరామచంద్రుడు,
1: శ్రీరామచంద్ర
0: కేవలం త్రికూట పర్వతం పైన ఉంటున్నాడు.
1: దట్ హీ ల్యాండెడ్ అప్ దేర్ ఇన్ త్రికూట పర్వత.
0: ఎక్కడది కూటము?
1: వేర్ ఈస్ దట్ కూట?
0: జీవ, ఈశ్వర, ప్రకృతి మూడింటి యొక్క ఏకత్వం కూటం అక్కడ.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్, ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్, ద కాస్మిక్ సోల్ అండ్ ద నేచర్.
0: రామతత్వం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ రామ?
0: రా అనగా ఆత్మ.
1: రామ మీన్స్ ఆత్మ.
0: మా అనగా మాయా.
1: మా ఈజ్ మాయా.
0: మాయా అనేటువంటిది ఆత్మతో చేరినప్పుడే ఇది రామతత్వం అయిపోతుంది.
1: వెన్ వన్స్ దిస్ మాయా ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఆత్మ, ఇట్ బికమ్స్ రామ.
0: జపం చేస్తున్నామంటే రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జాపం చేయటం కాదు. ఈ రామ అనేటువంటి దాంతో మైండ్ అనేటువంటిది భగవంతుని ఆత్మతో ఏకం కావాలి.
1: వెన్ యూ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ, ఇట్ మీన్స్ మైండ్ మర్జెస్ ఇన్ ఆత్మ.
0: అది ఏ నిజమైనటువంటి రామ జపము?
1: దట్ ఈస్ ది ట్రూ చాంటింగ్ ఆఫ్ రామ.
0: తారక తత్వము,
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ తారకము.
0: అందువల్లనే తారకం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్
0: ఎరుకు మరుపు అనకుండా,
1: వితౌట్ ఎనీ మెమరీ ఆర్
0: ఫర్గెట్ఫుల్నెస్, సుషుప్తి శక్తిలో,
1: ది వేకింగ్ స్టేట్, ది
0: అరమరలు డ్రీమింగ్
1: ఆర్ వేకింగ్ ఆర్ డీప్
0: స్లీప్, జీవాత్మ జడివిడి తారకం.
1: సో దిస్ తారకం ఈస్ బియాండ్ ఆల్ దీస్ త్రీ, ది వేకింగ్, ది డ్రీమింగ్ అండ్ ది డీప్ స్లీప్ స్టేట్.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తి ఎందుకు ఏకత్వమైనటువంటి తత్వము.
1: ఇట్ ఇస్ వన్ ప్రిన్సిపల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ది త్రీ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఇటువంటి తారక తత్వాన్ని మనం గుర్తించుకోలేక,
1: వితౌట్ నోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారక,
0: రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేసినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు చాంట్ ది నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ.
0: మన మనస్సును ఆత్మతో ఏకం చేయాలి.
1: వీ షుడ్ యూనిఫై అవర్ మైండ్ విత్ ఆత్మ.
0: చూడండి, చక్కెర చేతితో తెచ్చావు.
1: You brought the sugar on hand.
0: ఒక టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
1: అండ్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్
0: పోసావు.
1: యూ
0: కానీ బాగా కలిపావు.
1: అండ్ యూ హావ్ మిక్స్డ్ ఇట్ వెల్.
0: కానీ తర్వాత చూస్తే,
1: లేటర్
0: చేతితో తెచ్చావు.
1: యూ బ్రాట్ ఇట్ ఆన్ హ్యాండ్.
0: ఆ చేయి పెట్టి చూస్తే చేతికి చిక్కదు చక్కెర.
1: బట్ వెన్ వన్స్ యూ వాంట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది షుగర్ యూ కాంట్ డు ఇట్.
0: చూచావు,
1: యూ సా ది షుగర్.
0: కానీ ఆ నీటిలో చక్కెర కనిపించడం లేదు.
1: నౌ ఇట్ ఈస్ ఇన్ వాటర్, యూ కాంట్ సీ దట్.
0: ఎక్కడ పోయింది?
1: What happened to it?
0: నీ చేతితోనే తెచ్చావు.
1: In fact, you brought it yourself.
0: నీ కనుతోనే చూచావు.
1: In fact, you saw with your own eye.
0: ఆ చక్కెర చేతికి చిక్కటం లేదు, కంటికి కనిపించటం లేదు.
1: The very same sugar you brought with your hand and the sugar that you saw with your eye,
0: ఇక్కడ చక్కెర ఉంది అని నీవు ఎట్లా గుర్తించగలవు?
1: How do you know that there is sugar here?
0: ఆ వాటర్ ను నీ టంగ్ పైన వేసుకుని, నీ నాలుక పైన వేసుకున్నప్పుడు ఇక్కడ చక్కెర ఉంది అని తెలుస్తుంది.
1: When once you keep water on your tongue, you will know the presence of sugar.
0: పిల్లలకు
1: another example,
0: ఇది కప్పు.
1: This is cup.
0: ఇది కప్పులో జ్యూస్ పోసాము.
1: సపోజ్ యు హావ్ జ్యూస్
0: పోసాము.
1: యు గాట్ ది ఫ్రూట్ జ్యూస్ ఇన్సైడ్.
0: కానీ ఈ ఫ్రూట్ జ్యూస్ ఈ కప్పులో ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ఫ్రూట్ జ్యూస్ ఇన్ ద కప్.
0: కానీ ఫ్రూట్ జ్యూస్ యొక్క టేస్ట్ కప్పుకు తెలియదు.
1: బట్ ది కప్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది ఫ్రూట్ జ్యూస్.
0: తను నిండుకు నింపుకుంది.
1: It has got fruit juice in it.
0: కాని దాని టేస్ట్ కప్పుకు తెలియటం లేదు.
1: But the cup does not know the taste of the fruit juice.
0: స్ట్రా వేసావు.
1: So you have put a straw there.
0: స్ట్రా వేసుకుంటే స్ట్రా నుంచి నువ్వు తీసుకుంటున్నావు.
1: And you draw the juice with the help of straw.
0: ఈ జ్యూస్ అంతా స్ట్రా నుంచి పోతుండాది, కానీ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
1: Though you just draw the juice with the straw does not know the taste.
0: నాలుగు పైన పోయేటప్పటికే దాని టేస్ట్ తెలుస్తా ఉంది.
1: When once it reaches the tongue finds the taste.
0: చూసారా? ఎక్కడ దీని రుచి తెలుస్తుండది?
1: వేర్ డు యు ఫైండ్ దిస్ టేస్ట్?
0: టంగ్ పైన తెలుస్తుండది.
1: ఇట్స్ ఓన్లీ ద టంగ్ దట్ ఫైండ్స్ ద టేస్ట్, నోస్ ద టేస్ట్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మన దేహమే ఒక కప్పు.
1: ద బాడీ ఈస్ ద కప్.
0: దీనిలోనే డివినిటీ అనేటువంటి జ్యూస్ ఉంటుంది, రసోవయస రసస్వరూపమైనటువంటి దైవం ఉంటుంది.
1: దిస్ కప్ ఆఫ్ దిస్ బాడీ, దేర్ ఇస్ దిస్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
0: ఇది దేహానికి తెలియటం లేదు.
1: బాడీ ఇస్ నాట్ అండర్స్టాండింగ్.
0: మన సెన్సెస్, ఇది స్ట్రాస్.
1: సెన్సెస్ ఆర్ ది స్ట్రాస్.
0: కనుక ఈ సెన్సెస్ లో అన్ని మనం అనుభవిస్తున్నాము,
1: వి ఎక్స్‌పీరియన్స్ విత్ ది సెన్సెస్,
0: కానీ వాటికి కూడా ఏమి తెలియటం లేదు.
1: బట్ ఈవెన్ సెన్సెస్ డు నాట్ అండర్స్టాండ్.
0: బుద్ధి అదే టంగ్.
1: దిస్ ఇంటెలెక్ట్ ఇస్ ది టంగ్.
0: ఆ టంగ్కు మాత్రం తెలుస్తుంది.
1: ది ఇంటెలెక్ట్ ద టంగ్ విల్ నో.
0: బుద్ధికి తెలుస్తుంది కానీ అనుభవించటం లేదు. టేస్ట్ తెలుస్తుంది కానీ అది అనుభవించటం లేదు.
1: సో దో ఇట్ నోస్ ద టేస్ట్ బట్ ఇట్ హస్ నాట్ ఎక్స్పీరియన్స్.
0: అది తిరిగి జఠరానికి పంపుతా ఉంది.
1: ఇట్ పాసెస్ ఆన్ టు ద స్టమక్.
0: జఠరం కూడా ఆ యొక్క తీపి తెలియటం లేదు.
1: ఈవెన్ ద స్టమక్ డజంట్ నో ద టేస్ట్ ఆఫ్ ఇట్.
0: జీర్ణం చేస్తుంది, అది
1: డైజెస్ట్ ఇట్.
0: మాలిన్యాన్ని ప్రక్కకు నెట్టుతుంది.
1: ద వేస్ట్ మ్యాటర్ ఇస్
0: ఎక్స్క్రీటెడ్. పవిత్రమైన నిర్మలమైనటువంటి జ్యూస్ ను సర్వాంగానికి సప్లై చేస్తుంది.
1: ద ప్యూర్ జ్యూస్, ది ఎసెన్స్ ఇస్ సప్లైడ్ టు వేరియస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
0: జఠరాగ్ని.
1: That is called the fire, jatragni in the stomach.
0: Aham vaishvanaro bhutva praninam dehamasita pranapana samayukta pacham nyanyam chaturvidam. అహం వైశ్వానరో భూత్వ, ఓ పిచ్చివాడా, నేను నీ స్టమక్ లో ఉంటుండి వైశ్వానరుగా, నీవు తిన్నటువంటిదంతా జీర్ణం చేసి నీ దేహానికి అంతా సప్లై చేసి శక్తిని ఇస్తున్నాను.
1: ఓ మ్యాట్ క్యాప్, ఐఎమ్ ప్రెసెంట్ యూ స్టమక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర. ఇట్ ఇస్ ఓన్లీ ఐ దట్ డైజెస్ట్, ఇట్స్ ఓన్లీ ఐ దట్ సర్క్యులేట్.
0: చక్కగా విచారణ చేస్తూ వస్తే కట్టగడపు తేలేది ఒక్కటే.
1: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ వేదాంత, అల్టిమేట్ యు ఆర్ అరైవ్ ఎట్ వన్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: Truth is one, it is interpreted in different way.
0: Not two, only one.
1: Truth is only one, not two.
0: కనుక అంత గట్టిగా చెప్తూ వచ్చింది వేదాంతం.
1: So Vedanta tells
0: not two,
1: Vedanta
0: only
1: tells
0: one.
1: Vedanta tells with such a strong emphasis and stress.
0: నేను ఒకటే అని చెప్పడం లేదు వీక్గా.
1: He doesn't say in a weak way, only one.
0: నేను ఒక్కటే ఒకటి రెండు కాదు అని గట్టిగా చెప్తుంది. అది
1: ఓన్లీ వన్ నాట్ టూ,
0: అంత
1: ఎంఫాటిక్ డిక్లరేషన్.
0: గంట కొట్టినట్టుగా చెప్తుంటుంది అది, ప్రబోధిస్తుంది అది, ప్రచారం చేస్తుంది అది ప్రపంచానికి.
1: ఇట్ ప్రొపగేట్స్ అండ్ టీచెస్ టు ది ఎంటైర్ వరల్డ్ విత్ ఎంఫసిస్.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: అల్లా కూడా ఒక్కడే.
1: అల్లా ఈజ్ వన్.
0: జీసస్ ఒక్కడే.
1: జీసస్.
0: రాముడు ఒక్కడే.
1: రామా ఈజ్ వన్.
0: ఈశ్వరుడు ఒక్కడే.
1: ఈశ్వరుడు
0: ఒక్కడే.
1: కృష్ణ ఈజ్ వన్.
0: జరాస్తి ఒక్కడే.
1: జరాస్తి ఈజ్ వన్.
0: అంతా ఒక్కడే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ వన్. గాడ్ ఈజ్ వన్.
0: కొంతమంది జొరాస్ట్రియన్ వేరువేరని జొరాస్ట్రియన్స్ చెప్తుంటారు.
1: జొరాస్ట్రియన్స్ పర్షియన్ సే ద జొరాస్ట్రియన్ ఇస్ సెపరేట్.
0: గురునానక్ ఒక్కడే అని వారు అనేక విధములుగా ఒకరు వర్ణిస్తూ ఉంటుంటారు సిక్కులు.
1: ద సిక్స్ సే దట్ గురునానక్ ఇస్ ద ఓన్లీ వన్.
0: రాముడు వేరే అని రామభక్తులు చెప్తుంటారు.
1: డివోటీస్ ఆఫ్ రామా కన్సిడర్ ద రామా
0: సెపరేట్ వేరే అని కృష్ణ భక్తులు చెప్తుంటారు.
1: అండ్ డివోటీస్ ఆఫ్ కృష్ణ క్లెయిమ్ దట్ కృష్ణ ఇస్ డిస్టింక్ట్.
0: పోతుందది కానీ.
1: So they go on spending like this thinking.
0: కానీ దైవం ఒక్కడే.
1: But God is one.
0: నామములు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి.
1: The names and forms are different.
0: నీ జిహ్వ చాపల్యం చేతనే.
1: Depending upon your choice and preference.
0: నాకు కావాలి, నాకు జిలేబి కావాలి, నాకు బర్ఫీ కావాలి, నాకు మైసూర్ పాక్ కావాలి అని ఆశిస్తున్నావు. ఈ బర్ఫీలు, మిఠాయిలు, జిలేబీలు ఇవన్నిట్లో కూడా ఉన్న చక్కెర ఒక్కటే. ఇది ఏకం సత్వి ప్రాభవదావదంతి.
1: Taste differ. One wants this barfi, another wants gulab jam. They want various types of sweets, but the sugar is one and the same in all of them.
0: Chapalyamle inni vidhamainatundi oka taste aasistundadi.
1: They are all your choices and preferences, that's all.
0: ఏ నేమైనా ఏ పేరైనా చూడండి.
1: ఎనీ నేమ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఏ రూపమైనా నీవు చింతించండి.
1: ఎనీ ఫార్మ్ యూ కెన్ మెడిటేట్.
0: గమ్యం ఒక్కటే.
1: బట్ ద గోల్ ఈజ్ వన్.
0: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
0: కనుక ఏ దాన్ని కూడా మనం విమర్శించకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ పర్టికులర్.
0: ఏది కూడా వేరు వేరు కాదు.
1: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: అంతా చేరి ఒక్కటే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అల్టిమేట్లీ.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడే ఆనందం అనేటువంటి మనకు ప్రాప్తిస్తుంది.
1: When once we develop the spirit of unity, you will attain the state of
0: bliss. అది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: This is unity in diversity.
0: చూడండి, బీయింగ్స్ ఆర్ మెనీ.
1: బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బట్ బ్రెత్ ఈజ్ వన్.
1: బట్ బ్రెత్ ఈజ్ వన్.
0: Stars are many.
1: Stars are many.
0: Sky is one.
1: Sky is one.
0: Nations are many.
1: Nations are many.
0: Earth is one.
1: Earth is one.
0: Jewels are many.
1: Jewels are many.
0: Gold is one.
1: Gold is one.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to know this truth.
0: ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు అని ఏ మాత్రం కూడా నువ్వు విభజించకూడదు.
1: You should not classify basing on your likes and dislikes.
0: ఈ విధమైన ఏకత్వాన్ని గుర్తించుతూ వస్తే, చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే తప్పక నీవు ఆ తత్వంలో మునుగుతావు.
1: When once you understand the principle of unity, Go on pursuing this path of unity.
0: You reach the goal. I am God. ఆ భావంతో నువ్వు చేస్తూ రా.
1: You start doing everything with the feeling that I am God.
0: Become God.
1: Then you become God.
0: నీ థాట్ని బట్టి నీ యొక్క స్వరూపం బయలుదేరుతుంది.
1: As is the thought, so is the form you get later.
0: కనుక నీవు అనవసరమైన చింతన చేయకూడదు.
1: సో డోంట్ హ్యావ్ అన్నెసరీ
0: థాట్స్. అనవసరమైన దాన్ని మాట్లాడకూడదు.
1: డోంట్ ఇన్వాల్వ్ ఇన్ అన్నెసరీ
0: గాసిప్. ఇతరుల మనసును బాధించకూడదు.
1: డోంట్
0: ఇతరులకు ఏమీ శ్రమను ఇవ్వకూడదు.
1: డోంట్ హర్ట్ ఎనీబడీ.
0: ఈ విధమైనటువంటిది ఒక తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫాలో దిస్ పాత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: రేపటి నుండి,
1: ఫ్రమ్ టుమారో,
0: ఇంకా విద్యార్థులకు 5వ తేదీ నుంచి పరీక్షలు కూడా జరుగుతున్నాయి.
1: Students have examinations commencing from 5th.
0: కొన్ని దినములు,
1: for a couple of days,
0: ఈ ఉపన్యాసంలో మానివేస్తే కొంతవరకు విద్యార్థులకు కూడాను కొంత ఫ్రీడమ్ ఇచ్చినట్టు అవుతుంది.
1: If the series of discourses are discontinued, students will have freedom.
0: ఎందుకంటే వారు వచ్చిండేది విద్య కోసం వచ్చారు, కానీ ఈ వేదాంతం కోసం రాలేదు. కనుక కొంత విద్యను కూడాను అభ్యసించాలి.
1: You should also study.
0: చదవటం కూడా జరిగినప్పుడే ఇందులో తగినటువంటి మీరు వచ్చినటువంటి పని పూర్తి గావించుకున్నటువంటి వారు అవుతారు.
1: When once you study well, the task for which you have come will be fulfilled.
0: మీ తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ పంపించారు.
1: Your parents have sent you here with high hopes.
0: కనుక వారికి కూడా మీరు సంతృప్తి పంచాలి.
1: యు షుడ్ ఆల్సో మేక్ దెమ్ హ్యాపీ.
0: ఎందుకంటే వారు కూడా దైవ స్వరూపులే.
1: బికాజ్ దే ఆర్ ఆల్సో డివైన్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుక మీరు వచ్చినటువంటి పనిని మొట్టమొదట చక్కగా దీన్ని పూర్తి చేసుకోండి.
1: సో హావింగ్ కమ్ హియర్, డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: దాన్ని ఫలవంతం చేసుకున్నప్పుడే స్వామి కూడా ఆనందం.
1: వెన్ యూ మేక్ యువర్ స్టే హియర్ పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ ఫుల్.
0: కానీ రూముల్లో
1: స్వామి విల్ బి హ్యాపీ.
0: మాట్లాడకుండా,
1: but don't talk in your room.
0: అనవసరమైన విషయాల్లో ప్రవేశించకుండా,
1: don't be in unnecessary matters.
0: మీ స్టడీ లోపల కాన్సంట్రేట్ చేయండి.
1: Concentrate on your studies.
0: మంచి ఓ గ్రేడ్ తీసుకుని రండి.
1: Secure ఓ గ్రేడ్.
0: ఈ ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తేండి.
1: Get a good name to our institute.
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని అందించండి.
1: Make your parents happy.
0: మీరు కూడా వచ్చిన పని నెరవేర్చుకుని ఆనందంగా మీరు వెళ్లిపోండి.
1: You also fulfill the purpose for which you have come and go and return.

0: ప్రేమ స్వరూపులారు.
1: ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్ లవ్.
0: హస్తమునకు దానము కంటే మరొక అలంకారము లేదు.
1: ఫర్ ద హ్యాండ్ దేర్ ఈజ్ నో గ్రేటర్ ఆర్నమెంట్ దాన్ జనరాసిటీ అండ్ చారిటీ.
0: వాక్కునకు సత్యమే భూషణము.
1: ఫర్ ద టంగ్ ఫర్ ద స్పీచ్ ట్రూత్ ఈజ్ ద ఫైనెస్ట్ ఆర్నమెంట్.
0: చెవులకు దివ్యమైనటువంటి ధర్మమే అలంకారం.
1: ఫర్ ద ఇయర్స్ ధర్మ ఇస్ ద మోస్ట్ డివైన్ ఆర్నమెంట్.
0: దేహమునకు సేవనే ప్రధానమైన సౌందర్యం.
1: ఫర్ ద బాడీ ఇట్ ఈస్ సర్వీస్ విచ్ ఈస్ ద సీక్రెట్ బ్యూటీ.
0: ఇట్టి తరగని తరగని అలంకారము మానవీయం దుంచుకుని అనిత్యమైన అశాశ్వతమైన అలంకారముల నిమిత్తమై ఫ్రాకులాడుతున్నారు మానవుడు.
1: When man is endowed with this sacred, perennial and divine ornament and beauty in himself, how is it that man scrambles after other beauties?
0: Aham etat na. Idiye ప్రధానమైన జ్ఞానము మానవులకు.
1: అండ్ దట్ ఈస్ ద సూపర్లేటివ్ నాలెడ్జ్ ఫర్ ఎవ్రీబడి.
0: అహం ఏతత్ నా. దీనికి మించిన జ్ఞానము ఈ జగత్తునందు కాని మరొక జగత్తునందు కాని లేదు కానరాదు.
1: దెర్ ఈజ్ నో ఫైనర్ నాలెడ్జ్ దెర్ ఈజ్ నో నోబ్లర్ నాలెడ్జ్ దాన్ కంటెయిన్డ్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ అహం ఏతత్ నా.
0: అహం అహం అనగా వేదము ఆత్మ అని చెప్తూ వచ్చింది.
1: అహం హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ డిఫైన్డ్ బై వేద యాజ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: ఏతత్ అనగా దృశ్యకల్పితమైన స్థూల సూక్ష్మ చంద్ర సూర్య నక్షత్రాది స్వరూపంలో అన్నీ కూడాను ఇవి ఏతత్ అనగా దేహమునకు సంబంధించినవి.
1: దిస్ ఎక్స్ప్రెషన్ ఏతత్ సిగ్నిఫైస్ ద ఫిజికల్ అండ్ ద విజువల్ ఫినామినా. ద ఫినామినా ఎంబ్రేస్డ్ బై ద సన్ ద మూన్ అండ్ ద స్టార్స్.
0: ఏతత్ నా. ఇది నేను కాదు నేను ఇది కాదు అన్నది దీని అర్థం.
1: ఏతత్ నా మీన్స్ ఐఎమ్ నాట్ దాట్
0: అనగా నా దేహము అన్నావు.
1: వెన్ యు సే మై బాడీ,
0: దేహమనగా ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ బాడీ? దేహ
0: సర్వాంగములతో కూడినటువంటి ఈ మానవ స్వరూపమా?
1: ఈజ్ ద బాడీ ఏ కాంపోజిట్ యూనియన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్?
0: లేక పంచభూతములతో పంచకోణములతో పంచ ప్రాణములతో పంచకోశములతో కూడినటువంటి ఈ మానవ శరీరమా?
1: Is the body made of the five vital airs, the five elements and the five vital sheets?
0: Idi kaadu deham.
1: That is not the body.
0: Charachara prapanchamantayunu drishyamulaku gotaravayyetundi ee lokamantayunu dehame.
1: The entire physical universe, moving and non-moving, is itself a body.
0: Kanuka nenu dehamu kaadu.
1: I am not the body.
0: Inki emiti neevu?
1: What is it you are then?
0: Idi vedantic paribhashayandu pradhanamaina pramanamaina atyunnatamaina jnanam.
1: In vedantic language it is described as the noblest, the divinest and the superlative knowledge, wisdom.
0: Kani itti jnanamunu andaru ne నోచుకోలేకపోతున్నారు.
1: ఇట్ ఈస్ నాట్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఎవ్రీబడి టు హార్వెస్ట్ దిస్ నోబుల్ విజ్డమ్.
0: మనము చూసినదంతా ఇప్పుడు దృశ్యమే.
1: వాట్ ఎవర్ వి సీ ఇస్ ఇట్సెల్ఫ్ ఎ విజన్. దృశ్య
0: నక్షత్రములు దృశ్యమే.
1: Even the stars are a vision.
0: సూర్యచంద్రాదులు దృశ్యమే.
1: The sun and the moon are also.
0: పంచభూతములు దృశ్యమే.
1: The five elements are drishya.
0: యావత్ ప్రపంచమంతయు దృశ్యమే.
1: The entire universe is drishya.
0: ఈ ప్రపంచమంతయు నీవు ఏ రీతిగా చూస్తున్నావో అదే విధంగా నీ దేహాన్ని కూడాను నీవు చూడగలుగుతున్నావు. కనుక నీ దేహం కూడాను దృశ్యమే.
1: As you are able to see the entire universe with your eyes, since you are able to see your own body with the eyes, you can say that your body also is a
0: drishya. The
1: one who sees is known as drashta, seer.
0: కనుక నీవు నీ దేహాన్ని చూస్తున్నావు.
1: You are able to see your body.
0: కనుక దేహము దృశ్యమే.
1: The body
0: వంటి వాడు ద్రష్ట.
1: The body is a sight and the one who sees is a seer.
0: ద్రష్ట లేక దృశ్యము లేదు.
1: Without the seer, there is no sight.
0: ద్రష్ట దృశ్యము రెండూ లేనటువంటి యొక్క జగత్తు కలదని అది ఏ శూన్యమని మరికొందరు వాదింతురు.
1: సమ్ పీపుల్ అప్హోల్డ్ ద వ్యూ దట్ ద ఎంప్టీనెస్ ద వేకెన్సీ ద శూన్య ఈ దట్ ఈస్ ఎవ్రీథింగ్.
0: ఇది చాలా అర్థహీనమైనటువంటి పదములు.
1: ఇట్ ఈస్ మీనింగ్లెస్ నాన్ సెన్స్ టు సే సో.
0: శూన్యము అని ఒకరు చెప్పినప్పుడు శూన్యాన్ని చూచినటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
1: వెన్ సంబడీ సేస్ దేర్ ఎగ్జిస్ట్ శూన్య, దేర్ మస్ట్ బి సంబడీ హూ హాస్ సీన్ ఇట్.
0: తాను చూడక శూన్యమని ఏ రీతిగా చెప్పగలడు?
1: విదౌట్ సీయింగ్ ఇట్ హౌ కెన్ యూ సే దట్ సంథింగ్ ఈజ్ శూన్య?
0: కాబట్టి శూన్యమును కూడా నువ్వు చూచేటువంటి వాడు ద్రష్ట.
1: So the one who sees even the shunya, the emptiness, is a seer.
0: Kanuka adiye dashta tattvamu aneetvanti oka swaroopanni ee ganapati prabodhistu vachadu prapanchaniki.
1: That is the great message of Ganapati to the mankind.
0: Ganapati, moodu padamulu.
1: Ganapati is made of three words.
0: Ga anaga buddhi.
1: Ga means intelligence.
0: Na anaga vaijnanamu, vijnanamu.
1: Na means scientific knowledge.
0: Buddhiki vijnanamulaku adhipati ainatunte vaade Ganapati.
1: Ganapati is the one who is the lord and the master of intelligence and wisdom.
0: Kanuka gananathudu kavadam cheta itariki Ganapati ani kuda maroka vidhamlo peru unnadi.
1: He has yet another name, Gananatha, because he is the lord of the Ganas.
0: సర్వ గణములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతని గణనాథుడు అన్నాడు.
1: సిల్సి ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ద గణాస్ ఈజ్ నోన్ యాజ్ గణనాథ.
0: సర్వ గణములకు కూడాను తన హస్తముతో ఆడించి పాడించి ఊగించేటువంటి యొక్క తత్వం కలవాడు కనుకనే అతనికి గణపతి అన్నాడు.
1: సిన్స్ హీ టాయ్స్ హీ ప్లేస్ హీ హ్యాండిల్స్ అండ్ డైరెక్ట్ ద గణాస్ ఈజ్ నోన్ యాజ్ గణపతి.
0: ఇతనిని వినాయక అంటారు.
1: హీఈస్ ఆల్సో నోన్ యాజ్ వినాయక.
0: వినతో నాయక వినాయక అనగా ఇతనికి నాయకుడు ఎవరూ లేడు. ఇంకా
1: హీఈస్ కాల్డ్ వినాయక బికాస్ దెర్ ఈస్ నో లీడర్ ఫర్ హిమ్, మాస్టర్ ఫర్ హిమ్.
0: అతనే సర్వ స్వతంత్రుడు.
1: హీఈస్ ది ఎవర్ ఇండిపెండెంట్ వన్.
0: అందరికీ నాయకుడు ఉన్నాడు.
1: Everybody has a master.
0: Andariki oka vidhamainatundi adhipati unnadu.
1: There is an authority for everybody.
0: Kani vinayakunaku nayakudu ledu.
1: But vinayaka has no master.
0: Anaga మనసున్నటువంటి వానికే నాయకుడు.
1: ద వన్ హూ హ్యాస్ ద మైండ్ హ్యాస్ అ మాస్టర్.
0: మనసు లేనటువంటి వానికి నాయకుడు ఎక్కడ?
1: సో హౌ కెన్ దర్ బి అ మాస్టర్ ఫర్ వన్ హూ హ్యాస్ నో మైండ్ అట్ ఆల్?
0: మనస్కమునకు అతీతమైనటువంటి ఒక తత్వమే వినాయకత్వము.
1: వినాయకత రిఫర్స్ టు ద స్టేట్ బియాండ్ ద మైండ్లెస్నెస్.
0: ఇట్టి వినాయకత్వం అనేటువంటిది మనం చక్కగా అర్థం చేసుకునలేక ఏదో ఏనుగు తొండముండి నాలుగు చేతులు ఉండి చేత వలె చెవులు ఉంటుండి కనిపించేటువంటి స్వరూపమే వినాయకత్వాన్ని భావిస్తున్నాం.
1: విదౌట్ రియలైజింగ్ దిస్ రియాలిటీ వి థింక్ దట్ వినాయక ఇస్ అ ఫిజికల్ ఫామ్ విత్ ఎ ట్రంక్ విత్ ఎ ఫేస్.
0: యావత్ ప్రపంచములకు, యావత్ జగత్తునకు, యావత్ శూన్యమునకు, యావత్ ప్రాణములకు అధిపతి అయినటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద వన్ who is the master of the universe, of the world, of the stars, of the galaxies, of the
0: sun. ఆచరించదల్చినను
1: whatever work you want to undertake,
0: ఏ యొక్క సంగీతం పాడవలసి వచ్చినప్పటికి,
1: when you want to sing the sweet notes of music,
0: ప్రారంభంలో లంబోదర అని ప్రారంభిస్తున్నాం.
1: You start saying లంబోదర, invoking Ganesha.
0: లను కతి ఇతి లంబోదర అనగా ఏమిటి? లక్ష్మి ప్రధాతుడైనటువంటి వాడు వినాయకుడు.
1: The one who has the golden mind is known as Lambodara.
0: Anaga lakshmi pradhanamainatundi anaga lakshmi anaga emiti?
1: Who is Lakshmi?
0: ధనకనక వస్తు వాహనాలతో కూడినటువంటి ఆమెనే లక్ష్మి అంటున్నాం ఈనాటి భౌతిక ప్రపంచంలో.
1: ఇన్ ఎ వరల్డ్లీ వే వి సే దట్ గాడెస్ లక్ష్మి ఇస్ ద వన్ హూ హ్యాస్ వాస్ట్ రిచెస్ అండ్ వెల్త్ అట్ హర్ కమాండ్.
0: ధనం అనగా ఆ లక్ష్మి కాదు, అది ధనలక్ష్మి.
1: వెల్త్ మీన్స్ ధనలక్ష్మి,
0: భాగ్యలక్ష్మి,
1: ఫార్చూన్.
0: అనేక రకమైన అర్థలక్ష్మిలు కూడా ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ 8 లక్ష్మీస్.
0: కానీ ఆ లక్ష్మి స్వరూపుడు కాదు వినాయకుడు.
1: వినాయక ఈజ్ నాట్ ద వన్ హూ
0: మానవులకు నిజమైన ధనం ఏమిటి?
1: వాట్ ఈజ్ ద ట్రూయెస్ట్ వెల్త్?
0: సుఖము,
1: హ్యాపీనెస్,
0: ఆనందము,
1: బ్లిస్.
0: ఈ రెండే మానవులకు నిజమైన ధనములు.
1: హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ద ట్రూ వెల్త్ ఫర్ మ్యాన్ కైండ్.
0: సుఖానందములు లేక ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: డివైడ్ ఆఫ్ వెల్త్ అండ్ హ్యాపీనెస్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ అదర్ థింగ్స్?
0: కనుకనే సుఖం అందించేటువంటి వాడు వినాయకుడు.
1: ద వన్ హూ గివ్స్ యూ బ్లిస్ ఇస్ వినాయక.
0: అతను బుద్ధి యొక్క శక్తి సామర్థ్యంలో కూడినటువంటి వాడు.
1: హీ ద వన్ హూ ద ఎంబాడిమెంట్ ఆఫ్ సుప్రీం ఇంటెలిజెన్స్.
0: ఈ బుద్ధి, ఈ సిద్ధి రెండింటి యొక్క చేరిక చేతనే మానవులకు సుఖము ఆనందము లభ్యమవుతుండాలి.
1: ఇట్ ఈస్ బై ఇంటెలిజెన్స్ అండ్ స్పిరిచువల్ ఎఫర్ట్ వన్ అబ్టైన్స్ బ్లిస్.
0: కనుకనే భౌతికమైన పురాణములు ఎందు సిద్ధి బుద్ధి వినాయకుని యొక్క భార్యలనియు.
1: ఇన్ ద పురాణ ఇట్ ఈ డిస్క్రైబ్ ద వినాయక హ్యాస్ టూ వైఫ్, సిద్ధి అండ్ బుద్ధి.
0: అనగా జ్ఞానమునకు బుద్ధికి అధిపతి అయినటువంటి వాడు కనుక ఈ యొక్క ఈ రెండింటికి నీ పతి అని పేరు పెడుతూ వచ్చారు.
1: హీ ద వన్ హూ డిస్క్రైబ్డ్ యాజ్ ద హస్బెండ్, ద మాస్టర్ ఆఫ్ సిద్ధి అండ్ బుద్ధి.
0: కనుక సిద్ధి బుద్ధులకి రెండింటికి మాస్టర్ అయినటువంటి వాడు కనుక సిద్ధి బుద్ధికి నాయకుడు, పతి అధిపతి వినాయకుడు.
1: దట్స్ వై వినాయక ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ సుప్రీం ఇంటెలిజెన్స్ అండ్ సుప్రీం విజ్డమ్.
0: ఈ బుద్ధి విజ్ఞానం యొక్క రెండింటి కూడిక చేతనే మానవులకు సుఖ ఆనందములు ప్రాప్తిస్తూ ఉన్నాయి.
1: ఇట్ ఈస్ బై సుప్రీం ఇంటెలిజెన్స్ అండ్ సుప్రీం స్పిరిచువాలిటీ వన్ అబ్టైన్స్ బ్లిస్.
0: కనుకనే సుఖ ఆనందములు విజ్ఞానేశ్వరుని యొక్క కుమారుండు అని పేరు పెట్టి వచ్చారు.
1: దట్స్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ దట్ సిద్ధి ఆర్ హిస్ ఓన్ చిల్డ్రన్.
0: లోక సంబంధమైనటువంటి యొక్క, లౌకిక సంబంధమైనటువంటి యొక్క, ఈ భౌతిక సంబంధమైనటువంటి వారికి ఈ విధమైనటువంటి ఉపమానములే కొంత తృప్తిని అందిస్తుంటాయి.
1: టు ద వరల్డ్లీ పీపుల్ దీస్ కైండ్ ఆఫ్ సిమిలీస్ అండ్ మెటాఫర్స్ గివ్ దమ్ సమ్ సాటిస్ఫాక్షన్.
0: ఎట్టి అభీష్టము లేక ఎట్టి మనోభావము లేనటువంటి వినాయకునికి భార్యలేమిటి, పుత్రులేమిటి?
1: హౌ కెన్ వినాయక హూ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్ హ్యావ్ చిల్డ్రన్ అండ్ వైఫ్?
0: పతి అనగా కేవలం భర్త అని కాదు, అధిపతి.
1: పతి డస్ నాట్ మీన్ హస్బెండ్, ఇట్ మీన్స్ మాస్టర్.
0: బుద్ధికి విజ్ఞానములకు అధిపతి కనుకనే వాటికి రెండింటికి నీ పతి అని పిలుస్తూ వచ్చారు.
1: సిన్స్ హీ ద లార్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ విజ్డమ్, హీ ఇస్ నోన్ యాజ్ పతి.
0: ఇంకా కొన్ని రకమైనటువంటి వినాయకుడిని అనాది కాలం నుండి కూడాను భారతీయులు ఆరాధిస్తూ వస్తున్నారు.
1: సిన్స్ టైమ్స్ ఇమ్మెమోరియల్ వినాయక హ్యాస్ బీన్ వర్షిప్డ్.
0: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ ఇండియన్స్.
0: చరిత్రను బట్టి విచారించి చూడగా
1: వి ఎంక్వైర్ హిస్టారికల్లీ,
0: అనేక దేశముల వారు కూడా వినాయకుడు యొక్క తత్వమును అనాది కాలం నుండి కూడా అర్థం చేసుకుంటూ వచ్చారు.
1: ద పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హ్యావ్ బీన్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ థైలాండ్,
0: జపాన్, జర్మనీ, బ్రిటిష్, అన్ని వైపులు కూడా ఈ వినాయకత్వం అనేటువంటి చక్కగా గుర్తించుతూ వచ్చారు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ వినాయక హ్యావ్ బీన్ అండర్స్టూడ్ ఇన్ ఇంగ్లండ్, ఇన్ జర్మనీ, ఇన్ థాయిలాండ్ అండ్ అదర్
0: నేటికి కూడా థైలాండ్ లోపల వినాయకుని యొక్క విగ్రహాలు ఉంచుకుంటున్నారు.
1: Even today in Thailand, we have the idols of Vinayaka.
0: Vinayakuni yokka poojaku aadyantamulu levu.
1: There is no end in the beginning for the worship of Vinayaka.
0: Kaaranam emanaga?
1: The cause is
0: anadi vedamulu.
1: The Vedas are eternal.
0: Anantamai vedaha, aneka vedamulu.
1: They are timeless and many.
0: Kaani anni vedamulu endukodanu Ganapati yokka tattvanni chakkaga bodhisthu vachindi.
1: All these Vedas have declared and explained the principle of
0: Taittiriya Upanishad nandu.
1: In Taittiriya Upanishad,
0: Om Namo Bhagavate Ganaya Namaha annadi.
1: Om Namo
0: Bhagavate
1: Ganaya.
0: Inka Narayana Upanishad nandu.
1: In Narayana Upanishad,
0: చక్కగా మన పిల్లలు కూడా దిన్నము చెప్తుంటారు.
1: అవర్ బాయ్ చాంట్ ఎవ్రీ డే
0: తత్ విఘ్నేశ్వరం భజే.
1: తత్ విఘ్నేశ్వరం భజే
0: అనగా గాయత్రి మంత్రం నందు కూడాను ఈ విఘ్నేశ్వర యొక్క స్వరూపం వస్తుంటారు.
1: ఇన్ ద గాయత్రి మంత్ర ఆల్సో దేర్ ఇస్ ఎ రిఫరెన్స్ టు విఘ్నేశ్వర తత్వ.
0: తన్నో నిందత్ ప్రచోదయాత్ అనగా తన్నత్ సర్వం ప్రచోదయాత్ తన్ను దంతో ప్రచోదయాత్. దంతమనగా విఘ్నేశ్వరుడుకున్నటువంటిది.
1: దేర్ ఇస్ రిఫరెన్స్ టు దంత, ఇట్ రిఫరెన్స్ టు వినాయక.
0: ఈ విధంగా సర్వోపనిషత్తునందు కూడాను వినాయకుని యొక్క నామము చక్కగా స్పష్టంగా గుర్తింపబడటానికి వీలవుతుంది.
1: ఆల్ ఉపనిషత్ అండ్ వేదాస్ హ్యావ్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ అబౌట్ వినాయక.
0: తన్ ఉత్తమాయ మహే అనగా అందరికీ కూడాను తనువునందు మనసునందు దేహం నందు కూడాను సర్వశక్తులను కూడాను ప్రసరింపచేసేటువంటి వాడు వినాయకుడు అని.
1: వినాయక ఇస్ ద వన్ హూ లెండ్స్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ టు ద బాడీ, టు ద మైండ్ అండ్ టు ద స్పిరిట్.
0: అయితే భారతీయులు కొంతకాలము ఈ యొక్క వినాయకుని యొక్క పూజలు కేవలము ఒక విధమైనటువంటి సౌత్ ఇండియాలో ప్రారంభమైందని.
1: దేర్ ఇస్ ఎ ఫీలింగ్ దట్ ది వినాయక వర్షిప్ స్టార్టెడ్
0: ద్రవిడ దేవుడని
1: మాస్టర్
0: ద్రవిడ దేశమునందు కూడాను కాదు కాదు. సౌత్ ఇండియా కాదు, నార్త్ ఇండియా కాదు, ఈస్ట్ ఇండియా కాదు, వెస్ట్ ఇండియా కాదు, యావత్ విశ్వమునకే నాయకుడు వినాయకుడు.
1: వినాయక ఇస్ నాట్ ద మాస్టర్ ఓన్లీ ఆఫ్ ద ఈస్ట్ ద సౌత్ ద నార్త్ ఆఫ్ ఇండియా ఫర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇట్సెల్ఫ్.
0: క్రమక్రమేణ తన్నో సర్వ ప్రచోదయాత్, తన్నో దంత ప్రచోదయాత్ అని అతనికి ఒక మృగదేహము అనగా మృగతల ఉండటం చేతను.
1: సిన్స్ దే హ్యాస్ ఎన్ యానిమల్ అపియరెన్స్ విత్ దట్ టస్,
0: అతని వాహనము మూషికం కావటం చేతను.
1: సిన్స్ హిస్ వెహికల్ అపియర్స్ టు బి ద
0: రాజీలు ప్రపదములో మృగమును ఆరాధిస్తూ వచ్చారు అని దీని యొక్క కొంతమంది వాదన.
1: సమ్ పీపుల్ లాజికల్లీ ఆర్గ్యూ సిన్స్ వినాయక హ్యాస్ ద వెహికల్ ద రాట్ ది థింక్ దట్ ఇండియన్స్ వర్షిప్ ఓన్లీ ద యానిమల్.
0: ఇంత పెద్ద పుట్టగలిగినటువంటి వాడు ఇంత చిన్న ఎలుగు పైన ఏ రీతిగా కూర్చోగలడు అని అనేక మంది అనేక విధమైనటువంటి విమర్శలు కూడా చేస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రిటిసైజ్ హౌ ద హ్యూజ్ బెల్లీడ్ గణేష్ కెన్ సిట్ ఆన్ టైనీ రాట్.
0: నిజముగా అంతరార్థాలు తెలియనటువంటి మూర్ఖులే ఈ అనర్థము లోపల అభివృద్ధి పరిచి నానార్థములుగా పెంచి యథార్థాన్ని విస్మరిస్తూ వచ్చారు.
1: ద ఫూలిష్ వన్స్ who don't know the significance of the inner reality, they preach and publicize nonsense of this kind.
0: Mushika managa chikati ena artham.
1: Mushika, rat means darkness.
0: Anaga tana vinayakudu ee chikatini anagadrokki suryodayam gavinchetundi prakashanni danatta bhaskarunni veligimpa chestu vachadu.
1: What it means is that he is the one who downs the rat of ignorance and illumines the sun of wisdom. What it means is that it tramples down the rat of darkness. He has downtrodden the darkness. Since he has downtrodden darkness, there will be effulgence all around.
0: కనుక మూషిక వాహనుడు అనగా ఎలుక వాహనుడు కాదు.
1: When you say మూషిక వాహన, the one who rides over the rat, the one who dawns
0: ప్రకాశాన్ని సర్వులకు అందించినటువంటి వాడు వినాయకుడు అని.
1: ద వన్ హూ ఎమినేట్స్ స్ప్లెండర్ అండ్ ఎఫల్జెన్స్ అరౌండ్ హిస్ వినాయక.
0: కనుక ఈ వినాయక చవితి దినము భారతీయులు అనేక విధములైనటువంటి పదార్థములు వండి వినాయకులకు నైవేద్యంగా ఇస్తుంటారు.
1: ఆన్ దిస్ సీక్రెట్ డే ఆఫ్ గణేష ఫెస్టివల్ ఇండియన్స్ ప్రిపేర్
0: భారతీయులు చక్కగా గుర్తించి వర్తించవలసినటువంటి విషయము.
1: దిస్ ఆల్సో హ్యాస్ టు బి ప్రోబ్డ్ ఇన్ టు బై ద ఇండియన్స్.
0: వినాయకులకు కుటుములు ఉండ్రాళ్లు చాలా ఇష్టము అంటున్నారు.
1: ద రౌండ్ డెలికసీస్ ఆర్ సెట్ టు బి వెరీ వెరీ టేస్ట్ఫుల్ టు గణేష.
0: కుటుములు అంటే ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ కుటుములు అనగా ప్రిపరేషన్?
0: దీనికి కొన్ని వేదాంత శాస్త్రమే కాకుండా ఆయుర్వేద శాస్త్రం కూడాను అనేక విధములుగా దీన్ని ఉపయోగిస్తూ వచ్చింది.
1: Even the Ayurveda mentions about the significance of kudumus, the steamed rice preparation.
0: Pindini udikinchi,
1: the rice powder is boiled.
0: Tailam yokka samskaram lekunda,
1: without using oil,
0: dani madhyalopala ye nuvulu pindo, ekka green grams pesala pindo, inka vedala pindo petti dani udikinchakunda dani attine idetvanti vaaru.
1: The flour of green gram, other pulses are embedded inside and steamed without using oil. And they are known as kudumus.
0: Avirito udikinatvanti prati padartham kudanu manavuniki pushtini andistundi.
1: Any food material boiled over with steam lends strength.
0: Aidu tagalakunda
1: without using oil,
0: avirito udinatvanti idlini kudanu chala shaktini andistundi.
1: When the idli is steamed over or essentially conducive to health.
0: వైద్యం లోపల ఆపరేషన్ చేసిన తర్వాత మొట్టమొదట ఏదైనా తినాలనుకుంటే ఇడ్లీలు అందిస్తున్నారు ఈ నవీన కాలంలో కూడా.
1: In the modern age, after the operation, idlis are highly recommended.
0: ఆయిల్ తగలకుండా ఉంటుండాలి.
1: Oil should not be used at all.
0: కనుకనే
1: that's why
0: ఇక్కడ భాద్రపద మాసము
1: in the month of భాద్రపద
0: చతుర్దశ దినము
1: on the 14th day
0: ఈ విధమైనటువంటి యొక్క ఇవన్నీ చేసి
1: ఆల్రెడీ ప్రిపరేషన్
0: దినం కాదు చవితి దినము
1: అండ్ ఫోర్త్ డే
0: ఈ మాసము లోపల రైతులకు అనేక నువ్వులంతా పండుతుంటాయి.
1: ద టిల్ ఈజ్ హార్వెస్టెడ్ బై ద ఫార్మర్స్ ఇన్ దిస్ సీజన్ భాద్రపద.
0: ఆ నువ్వులు బెల్లమును రెండింటినీ చక్కగా కొట్టి
1: ద టిల్ అండ్ జాగరీ ఆర్ ఫౌండెడ్
0: ఈ ఉడికిన బియ్యం పిండి మధ్యలో పెట్టి
1: ఎంబెడెడ్ ఇన్ ద రైస్ ప్రిపరేషన్
0: ఆవిరిలో దీనిని పూర్తి ఇది వినాయకునికు నైవేద్యంగా పెడుతూ
1: వచ్చారు.
0: అనగా బుద్ధి సిద్ధులను అభివృద్ధి పరిచేటువంటి యొక్క ఆహారము ఈ వినాయకుని యొక్క ఆహారము అని దీనికి అర్థం.
1: వాట్ ఇట్ సిగ్నిఫైస్ ఈస్ దాట్ ద ఫుడ్ ఆఫ్ వినాయక ఈస్ ద వన్ విచ్ ఫాస్టర్స్ విజ్డమ్ అండ్ స్ట్రెంగ్త్.
0: బెల్లము కూడాను చాలా ఆరోగ్యమునకు చాలా మంచిది.
1: ఈవెన్ జగరీ ఈస్ కండ్యూసివ్ టు హెల్త్.
0: ఇది వాత పిత్త శేషాదులను నివారణ గావిస్తుంది.
1: ఇట్ రిమూవ్స్ ద డిసీజ్ కాజ్డ్ బై ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద విండ్ ద ఫ్లమ్ అండ్ ద బైల్.
0: ఆవిరితో ఉడికినటువంటి యొక్క ప్రతి పదార్థం కూడాను కన్ను జబ్బులను పోగొడుతుంది.
1: ద ఫుడ్ ప్రిపేర్డ్ బై స్టీమ్ రిమూవ్స్ ద ఐ డిసీజెస్.
0: అజీర్ణ వ్యాధిని కూడాను నిర్మూలన చేస్తుంది.
1: ఇట్ డిస్పెల్స్ ద డిసీజెస్ ఆఫ్ ద స్టమక్.
0: గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడాను తాను నివారణ గావిస్తుంది.
1: గ్యాస్ట్రిక్ ఎయిల్మెంట్స్ ఆర్ డిస్ట్రాయిడ్ బై ఇట్.
0: కనుకనే ఆరోగ్యం చక్కగా ఉండినప్పుడు
1: when you are here and hearty,
0: ఆనందమునకు జ్ఞానమునకు మనకే తక్కువ ఉండదు.
1: యూ విల్ హ్యావ్ ఫుల్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: కనుకనే ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా ప్రబోధిస్తూ వచ్చింది.
1: దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ హెల్త్ ఈస్ వెల్.
0: మానవులకు
1: ధర్మ
0: అర్థ కామ మోక్షము మూడు చతుర్విధమైనటువంటి మార్గములు.
1: దేర్ ఆర్ ఫోర్ ఎండ్స్ ఫర్ మ్యాన్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: కానీ వినాయకుడు విని పిచ్చివారులారా ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం అన్నాడు.
1: ఫర్ ఆల్ దీస్ ఫోర్ ఎండ్స్ ఆఫ్ లైఫ్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ధర్మం చేయవలసిన
1: వెన్ యూ వాంట్ టు గివ్ చారిటీ
0: ధర్మం సంపాదించవలసిన
1: వెన్ యూ వాంట్ ఎర్న్ మనీ
0: ఇంకే విధమైనటువంటి యొక్క మోక్షానికి ప్రయత్నం చేయవలసిన
1: వెన్ వాంట్ టు స్ట్రైవ్ ఫర్ సాల్వేషన్
0: వాంఛను అనుభవించవలసిన
1: వెన్ వాంట్ టు ఎంజాయ్ లైఫ్
0: ఆరోగ్యం అత్యవసరము.
1: హెల్త్ ఈజ్ సూపర్లేటివ్లీ ఇంపార్టెంట్.
0: కనుక ఆరోగ్యమును అందించే నిమిత్తము ఆనందాన్ని చేకూర్చే నిమిత్తము వినాయకుడు ఈ కుటుంబులు ఉండ్రాళ్లు తింటూ వచ్చాడు అని దీనికి ఒక ప్రకారం.
1: వాట్ ఇట్ మీన్స్ ఈజ్ దాట్ వినాయక ప్రిన్సిపల్ హెల్ప్స్ us have a sustained body and sustained mind.
0: పురుషులు కూడాను అపక్వాహారము అని భుజించేటువంటి వారు.
1: ద ఎన్షియంట్ పీపుల్ యూజ్ టు టేక్ ఓవర్ ద హాఫ్ బాయిల్డ్ ఫుడ్
0: వంటి యొక్క పదార్థమును భుజించేటువంటి వారు.
1: ద హాఫ్ బాయిల్డ్ ఫుడ్ వాస్ టేకెన్.
0: తైల సంస్కారం ఏమాత్రము లేకుండా ఉండేటువంటి యొక్క ఆవిరితో ఉండేటువంటి యొక్క ఆహారములు.
1: దే యూజ్ టు టేక్ ఫుడ్ స్టీమ్డ్ అండ్ నాట్ బాయిల్డ్.
0: ఇది తెలివితేటలకు చాలా ఉపయోగకరమైనటువంటివి.
1: దిస్ ఈజ్ కండ్యూసివ్ టు యువర్ ఇంటెలిజెన్స్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దాట్
0: అతను విఘ్నేశ్వరుడు.
1: ఈజ్ నోన్ యాజ్ విఘ్నేశ్వర.
0: ఏమిటి ఈ విఘ్నేశ్వరుడు?
1: వాట్ ఈస్ దిస్ విఘ్నేశ్వర?
0: మానవులకు సంభవించేటువంటి సర్వ విఘ్నమును కూడాను తాను నిర్మూలం గావించేటువంటి వాడు.
1: Vigneshwara is the one who destroys all impediments.
0: Vigyanamunu prabodhinchetuvanti vaadu.
1: He is the one who illumines knowledge.
0: Kanuka aa vigyanam aneetuvanti yokka deenini tatrimpa chese nimittamai వినాయక చవితి దినము విద్యార్థులు అధికంగా వినాయకుణ్ణి పూజిస్తారు.
1: సిన్స్ వినాయక ఇల్యూమిన్స్ ఈవెన్ నాలెడ్జ్ స్టూడెంట్స్ వర్షిప్ హిమ్ అనే
0: ప్రాచీన కాలమునందు వినాయక చవితి వస్తే ఒక విద్యార్థి చేతిలో కూడా పుస్తకం ఉండేటువంటిది కాదు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ when vinayaka festival celebrated and a single student carried a book
0: anni aa padidinamulo vigneshun daggara ee pustakamunu unchi
1: all these days the book
0: was under to aaradinchetunti vaaru
1: and offered to ganesha
0: emra nivu chadatam ledatunte naa pustakalu vinayakun daggara unnai
1: when people ask him why don't you study the books have been bundled to ganesha
0: aa pustakalu ninduku kudanu vignanamulo nimpi తరువాత ఆ పుస్తకంలో ఉన్నటువంటిది మస్తకంలో తీరుస్తాడు వినాయకుడు అని ఆ విశ్వాసం ఆనాటిది.
1: ద పీపుల్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్ హ్యాడ్ ద బిలీఫ్ వెన్ ద బుక్స్ ఆర్ ఆఫర్డ్ భగవాన్ వుడ్ ఫిల్ దెమ్ విత్ విజ్డమ్.
0: కానీ ఈ ఆధునిక యుగం లోపల
1: బట్ ఇన్ మోడర్న్ టైమ్
0: విఘ్నేశ్వరుడు వారికి అక్కర్లేదు.
1: విఘ్నేశ్వర దే డోంట్ బిలీవ్
0: జ్ఞానము వారికి అక్కర్లేదు.
1: దే డోంట్ వాంట్ విజ్డమ్.
0: కేవలము ఒక విధమైనటువంటి ధనం ఉంటే చాలు.
1: They want only wealth and wealth.
0: ఈ ధనముతో సంతోషాన్ని అనుభవిస్తున్నావా?
1: Does wealth give you happiness?
0: సుఖం నీకేమైనా లభ్యమవుతుందా?
1: Does it give you prosperity and happiness?
0: లేదు.
1: No.
0: సుఖానందం అనేటువంటిది కేవలము మానసిక సంబంధమైనటువంటివి.
1: Happiness is mental.
0: ఎంత ధనముండినా, ఎంత బలముండినా, ఎంత విద్య ఉండినా, ఎంత వివేకముండినా, ఎంత మేధాశక్తి ఉండినా ఆనందమునకు కాని శాంతికి కాని అవి అత్యంత దూరంగానే ఉంటాయి.
1: Your power, your scholarship, your academic excellence will not give you happiness.
0: Kanukane aanati vidyarthulanta kudanu upadhyayulu bodhinchetunti varu.
1: In those days the teacher taught the students.
0: Ore pichivarlara MAlu BAlu pass ayi vachiyu perugaanchina pedda varalaina.
1: Oh students, even though you have mastered MA and other subjects,
0: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చిన వాంచిన పెద్ద వాళ్ళైనా
1: ఈవెన్ దో యువర్ ఏ గ్రేట్ మ్యాన్
0: సంపదలు ఉండి సద్ధాన పరులైనా పుడమి కీర్తిని కన్న పుణ్యులైనా
1: ద పీపుల్ హూ హ్యావ్ అప్టైన్ డిగ్రీస్ ద పీపుల్ హూ హ్యావ్ అప్టైన్ గ్రేట్ నాలెడ్జ్ అండ్ మెరిటోరియస్
0: ఆయురారోగ్యములు అనవరతము ఉండి పరిపూర్ణ బలులకు వారులైనా
1: ఈవెన్ దో దే ఆర్ ద బిగ్ వన్స్ స్టౌట్ వన్స్ విత్ ద బిగ్ బాడీ అండ్ హెల్త్
0: సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైనా
1: ఈవెన్ దో దే ఆర్ ద బ్రాహ్మిన్ చాంటింగ్ ద వేదాస్ అండ్ టీచింగ్ దెమ్
0: సాటిరారు
1: దే కెనాట్ బి ఈక్వల్
0: భక్తులకు ఏనాటికైనా
1: దే కెనాట్ బి ఈక్వల్ టు ద డెవటీ
0: చదువులన్నీ చదివి సావంగనేటి
1: వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ అండ్
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుడంబు మానలేడు.
1: Even though he has mastered much knowledge, the bad one will never give up his bad quality.
0: Sarvam sarva tarkavadane kani purna gnanam eppudu pondaledu.
1: Only learning promotes only logical excellence but not gives you supreme wisdom.
0: Pichivaralara
1: foolish one.
0: Sarvam sarva chadivi savanga netiki chaavuleni sarva chadava valiyu.
1: What is the use of learning that gives you only death?
0: Anaga chaavuleni chadavutunte ee chadukkuda oka chaavunda ani meer prashninchavachchu.
1: That deathless knowledge should be obtained.
0: Adiye jnanam satyam jnanam anantam brahma.
1: That is said to be satyam jnanam
0: atti satya jnana anantamainatvanti oka tattvanni bodhinchetunti vaadu vinayakudu.
1: Vinayaka is the one who teaches satyam.
0: Anaga ataniki telugu teetalu chaala ekkuva.
1: Vinayaka has supreme intelligence.
0: Meeru prathana chuchaaru hostel ki nenu vachinappudu
1: vinayaka
0: saigita aruchukuntu vachindi.
1: When I came to the hostel in the morning, Sajita came running towards me, screaming after me.
0: Ani ye car ku tane em archadu.
1: Sajita does not respond to any car.
0: Na car vachindi, na car venaka 80 cars vachinayi.
1: When Bhagwan's car comes, followed by
0: car vinindi car shabdamu oke archukuntu road ku vachindi.
1: Frantically and enthusiastically it came towards Bhagwan, hearing Bhagwan's
0: idi enta telivi theta.
1: That is intelligence. What wisdom?
0: Enta medha shakti?
1: What supreme knowledge?
0: Kalukune manavulu edaina telivi theta kaligineetundi varini itaniki oka vidhamainatundi yenugu telivi antaru.
1: The one who has
0: gaja telivi antaru.
1: A person who has much knowledge is described as the one
0: gaja manaku maha telivi theta kaligineetundi.
1: Elephant has such supreme intelligence.
0: Kalukune vigneshuniki gaja telavu pettatan kaaranam entante telivi ainatundi vaadu అని ప్రజలకు గుర్తింపజేసే నిమిత్తమై ఇది ఒక చిహ్నంగా పెట్టారు.
1: To declare to the people that Ganesha is an intelligent one, the elephant head is given to him.
0: లేకపోతే కాళ్ళు చేతులు మామూలు మానవులుగా ఉండినట్టుగా ఉండి
1: Vinayaka has a normal
0: head. తల ఒక్కటి మాత్రమే గజ తల ఎందుకు పెట్టాడు?
1: Why has God only the
0: head? శక్తికి ప్రధాన శక్తిని అందిస్తూ వచ్చాడు.
1: The elephant head signifies supreme wisdom.
0: అంతే కాకుండా ప్రతిదాని మొట్టమొదట మనం వినాలి.
1: Everything has to be listened to in the beginning.
0: శ్రవణ మనన నిత్యాసనం అనేటువంటిది వేదాంతములకు ప్రధానమైన శిరస్సులు.
1: For the Vedanta, Savana, listening, meditation and contemplation are the three heads.
0: Edina mottamota vinnappude,
1: only when you hear,
0: tarvata mananam chesinappude,
1: when you contemplate,
0: practical lo pettadaniki veel avutundi.
1: Then you can translate into
0: savaname cheyakapothe,
1: without listening,
0: mananame cheyakapothe,
1: without contemplating,
0: you practical lo petta.
1: How can you put into practice?
0: కనుకనే శ్రవణం కనుక గజం యొక్క చెవులు చాలా పెద్దవిగా ఉంటున్నాయి అనగా ప్రతి దానిని కూడా చక్కగా వింటుంది.
1: The elephant has big ears because it has got
0: భూషణ కాని భూషణ కాని వింటుంది.
1: Whether praise or blame it listens to well.
0: అయితే భూషణ్ ఏం చేస్తుంది? చక్కగా లోపల తీసుకుంటుంది.
1: It takes food very gladly.
0: భూషణ్ ఏం చేస్తుంది? ఆడించి ఆడించి దాన్ని బయట తొప్పేది.
1: All criticism is stand out by the big only when you hear
0: తర్వాత మననం చేసినప్పుడే
1: when you contemplate
0: ప్రాక్టికల్ లో పెట్టడానికి వీలవుతుంది.
1: Then you can translate into
0: శ్రవణమే చేయకపోతే
1: without listening
0: మననమే చేయకపోతే
1: without

0: ఆడించి ఆడించి దాన్ని బయట
1: తొప్పింది.
0: అనగా చెడ్డను బయటకు నెట్టుతుంది, మంచిని లోపల స్వీకరిస్తుంది.
1: వైస్ ఈజ్ డ్రివెన్ అవుట్ అండ్ వర్చ్యూ ఈజ్ టేకెన్ ఇన్.
0: అదే గజతలవి యొక్క అంతరార్థము.
1: దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఎలిఫెంట్ అండ్ ఫీచర్స్ ఆఫ్ గణేశ.
0: కనుక మానవత్వం నందున్నటువంటి యొక్క ఈ దివ్యత్వాన్ని చక్కగా విశదీకరించి బుద్ధి సిద్ధుల యొక్క తవత్వాలను మార్గములను ప్రబోధించేటువంటి యొక్క తత్వము ఒక్క వినాయకుని మాత్రమే ఉంటున్నది.
1: ఓన్లీ వినాయక హ్యాస్ గాట్ దట్ సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్ పబ్లిసైజింగ్ టు మ్యాన్ కైండ్ వాట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్స్.
0: కనుక వినాయక చవితి అనగా కేవలం కొన్ని విగ్రహాలు చేయటము, ఆ వినాయకుని యొక్క స్వరూపాన్ని నిరూపించటము, అతన్ని ఏదో ఒక విధమైనటువంటి ఆరాధనలో చేసుకోవటము, ఒక 3 దినములు 5 దినములు మన జీవితంలో దాంతో తృప్తిపరచుకోవటం కాదు.
1: The significance of Ganesha festival does not lie in making idols and worshipping them and praising them.
0: నీవు నాయకుడు కావాలి, అది వినాయకుడు.
1: Here is
0: నువ్వు నాయకుడు కావాలి.
1: Listen and hear and become the master. That is the principle of Ganesha.
0: కరుకుని ఆధ్యాత్మిక మార్గములో కూడాను నవవిధ మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది.
1: Spirituality teaches the ninefold wisdom.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: రిమెంబరింగ్ ద లార్డ్,
0: పాద సేవనం,
1: సర్వింగ్ హిస్ ఫీట్,
0: వందనం,
1: సల్యూటింగ్ హిమ్,
0: దాస్యం,
1: సర్వింగ్ హిమ్,
0: స్నేహం,
1: బిఫ్రెండింగ్ హిమ్,
0: ఆత్మనివేదనం,
1: సరెండరింగ్ ద సెల్ఫ్ టు హిమ్.
0: మొదటిది శ్రవణం,
1: ఫస్ట్ వన్ ఇస్ హియరింగ్,
0: అంతిమది ఆత్మనివేదనం,
1: ద లాస్ట్ వన్ ఇస్ సరెండర్ ద సెల్ఫ్. అండ్ దట్ అన్ఫోల్డ్స్ ఎవ్రీథింగ్.
0: ఈ శ్రవణం అనేటువంటి ఒక కొస,
1: అండ్ వన్ అండ్ యూ హ్యావ్ హియరింగ్,
0: ఆత్మ నివేదనం అనే మరొక కొస,
1: అది అదర్ అండ్ యూ హ్యావ్.
0: రెండు కొసలు మధ్య లోపల ఉండినటువంటివి ఈ గార్లెండ్స్.
1: అండ్ దిస్ ఇస్ ద స్ట్రింగ్ ఆఫ్
0: రెండింటినీ మధ్యలో చేర్చేటువంటిప్పుడు అప్పుడు ఇవంతా ఒక గార్లెండ్ మాదిరి తయారవుతుంది.
1: ఆల్ ద ఫ్లవర్స్ అండ్ జాయింట్ టుగెదర్ బై లిసనింగ్ అండ్ సరెండర్ ఇట్ బికమ్స్ ఎ బ్యూటిఫుల్ గార్లెండ్.
0: మన నిత్యాస సేవలన్నీ కూడా మధ్యలో చేయనివే కానీ ఈ అంత్యము ఆది రెండూ చేరినప్పుడే ఇది నిజమైనటువంటి ఒక మాలగా తయారవుతుంది.
1: A man, a garland becomes a true garland, the garland of wisdom.
0: అది ప్రతి మానవుని యందు ఉండేటువంటి ఒక మాల.
1: And that is the garland present in every human.
0: తల్లి గర్భము నుండి,
1: from the womb of the mother,
0: జన్మించునప్పుడు,
1: when a man is born,
0: కంఠమాలలవేమి కానరావు,
1: he does not carry any garland with him.
0: మంచి ముత్యపు సరు,
1: he doesn't have jewelry.
0: లేవు,
1: they can't be seen at all.
0: మేల్మి బంగారు దండ మెడకు లేదు,
1: there are no golden ornaments around him.
0: రత్నాల హారము,
1: there are no string of pearls.
0: రంజిల్ల గాలేదు,
1: they don't decorate him.
0: పచ్చల పేళ్లను కొతకలేదు,
1: there are no green stones at all around him.
0: ముత్యాల హారము,
1: there are no jewels at all.
0: మురిపింపగాలేదు,
1: they won't delight you.
0: కలదు,
1: but
0: కలదొక్క మాల మీ కంఠమందు,
1: around you there is a garland.
0: పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి,
1: the garland which inherits from the past.
0: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా,
1: without minusing good or bad.
0: బ్రహ్మ మీకిచ్చి పంపును బ్రహ్మమాల,
1: Lord Brahma gives you that garland of everlasting
0: identity. చేర్చిన కంఠమాల,
1: that is the garland of our destiny.
0: కంఠమాల,
1: that is the garland of our destiny.
0: కంఠమాల,
1: the garland of our destiny.
0: అది ఆ కంఠమాల అందరి యందు.
1: And that garland of destiny,
0: ఏమిటది? మంచి అయినను చెడుగైనా,
1: గుడ్ ఆర్ బ్యాడ్,
0: త్రుంచకుండా,
1: వితౌట్ రిమూవింగ్,
0: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల,
1: హెవీ గార్లెండ్ ఈస్ గివెన్ టు యూ బై బ్రహ్మ.
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల,
1: ద గార్లెండ్ విచ్ రీచ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ డీడ్స్.
0: కనుక మనం మంచిని చెయ్యాలి,
1: గుడ్ వి షుడ్ డూ.
0: ఏది చేసినా కానీ అది మనకు కంఠమాలగా తయారవుతుంది.
1: వాట్ ఎవర్ వీ డూ దట్ బికమ్స్ ద గార్లెండ్.
0: ఏ మానవుని యందు లేకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మాత్రం కంఠమందు ఉండాలి.
1: యూ మే నాట్ హ్యావ్ ఎనీ గార్లెండ్, బట్ ద గార్లెండ్ ఆఫ్ దీస్ డీడ్స్ యూ విల్ క్యారీ విత్ యూ.
0: దివ్యాత్మ స్వరూపుల,
1: డివైన్ సోల్,
0: ఇది విఘ్నేశ్వరుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సుబోధన.
1: దిస్ ఈస్ ద నోబుల్ టీచింగ్ ఆఫ్ గణేష్.
0: తన జీవితమే ఒక ఆదర్శమైనటువంటి జీవితము.
1: హిస్ నోబుల్ హిస్ లైఫ్ ఇస్ హిస్ మెసేజ్.
0: తన జీవితమే ఒక త్యాగమైనటువంటి జీవితము.
1: హిస్ లైఫ్ ఇస్ ద లైఫ్ ఆఫ్

0: పురాణములో మనం చక్కగా విచారిస్తే అది పురాణంలోనే మనం అలక్ష్యం చేయవచ్చును.
1: Mythologies, you may misunderstand and don't
0: పురాణాన్ని అలక్ష్యం చేయవచ్చును, కానీ ఆదర్శాలను మాత్రం అలక్ష్యం చేయకూడదు.
1: You may neglect the Puranas, but don't neglect the ideals taught by these mythologies. Vyasa?
0: భారతాన్ని రాస్తూ కూర్చున్నాడట.
1: వాల్ రైటింగ్ ద మహాభారత్
0: అప్పుడు నీకు సహాయం చేస్తానని వినాయకుడు వెళ్లాడట.
1: వినాయక వెంట్ ఫార్వర్డ్ టు హెల్ప్ హిమ్.
0: అయ్యో వినాయక,
1: ఓ గణేష,
0: ఎంత దయామయుడు అయ్యా నీవు,
1: ఓ కంపాషనేట్ వన్,
0: నాకు చాలా ఉపకారం చేస్తున్నావు.
1: యూఆర్ హెల్పింగ్ మీ వెరీ మచ్.
0: అయితే
1: బట్
0: నేను చెప్పినవంతా కూడాను.
1: వాట్ ఎవర్ ఐ టెల్ యూ,
0: చక్కగా వ్రాయాలి అన్నాడు.
1: యూ మస్ట్ రైట్, హి సెడ్.
0: అది కండిషన్ పెట్టాడు వ్యాసుడు.
1: అండ్ దట్ ఇస్ ఏ కండిషన్ లేడ్ డౌన్ బై వ్యాసుడు.
0: వినాయకుడు మాత్రం తక్కువైనటువంటి వాడు కాదు.
1: గణేష్ వాజ్ నాట్ అ షార్ట్.
0: అతను కూడా వ్యాసునికి ఒక కండిషన్ పెట్టాడు.
1: వ్యాసు లేట్ డౌన్ ఏ కండిషన్ ఫర్ వ్యాసవ్యాస.
0: వ్యాస
1: వ్యాస,
0: నా పెన్ను రాస్తుంటే నిలవకూడదు, నిలవకుండా ఉండేటట్టుగా నీకు చెప్పాలి అన్నాడు.
1: యూ మై డిగ్రీ వచ్చేవే, మై పెన్ షుడ్ నాట్ కమ్ టు ఎ స్టాండ్ స్టిల్.
0: రాస్తూ ఉండినప్పుడు
1: రైటింగ్ అండ్ రైటింగ్
0: కలములో ఇంక్ అయిపోయింది, అనగా పెన్ను ఒక ఇరిగిపోయింది.
1: ద పెన్ ద స్టైలస్ బ్రోక్ డౌన్.
0: అప్పుడే తాను ఒక దంతమును లాగి ఆ దంతంతో రాస్తూ వచ్చాడట.
1: గణేష్ టుక్ అవుట్ హిస్ టస్క్ అండ్ బిగాన్ రైటింగ్.
0: పురాణములని అనుకున్నప్పటికీ
1: యు మే థింక్ దెమ్ టు బి మైథాలజీస్.
0: అందుకోసమని ఏక దంతం,
1: ద వన్ టస్క్ వన్ గణేష్ ఐ డిస్క్రైబ్.
0: అనగా తన కర్మ కార్యములు ఎందుకని, కర్మ దీక్ష ఎందుకని, శక్తి త్యాగమునైనా చేసేటువంటి వాడు వినాయకుడు అని, అది ఆదర్శం.
1: హి కెన్ మేక్ ఎనీ సాక్రిఫైస్, దట్ ఇస్ ద ఐడలిజం ఆఫ్ గణేష.
0: తన దంతమునే లాగి రాయటం పోయిన ఎంత త్యాగం.
1: వాట్ సాక్రిఫైస్ హి హాడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద ట్రూత్.
0: పురస్కరించుకుని వేదములు, న కర్మణ న ప్రజయ ధనేన త్యాగే రైకే అమృతత్వ మానసు. ఆ త్యాగం కంటే అమృతత్వం ఎక్కడుంది?
1: నాట్ బై వర్క్, నాట్ బై రిచెస్, నాట్ బై ఎనీథింగ్, ఇట్ ఓన్లీ బై సాక్రిఫైస్ యు కెన్ హార్వెస్ట్.
0: ఈనాటి మానవులకు ప్రేమ త్యాగము రెండు ఉంటే చాలు, జీవితం అంతా సుఖంగా జరిగిపోతుంది.
1: బట్ ద మోడర్న్ పీపుల్ ఆఫ్ టుడే, దే హావ్ ప్రేమ అండ్ త్యాగ, లవ్ అండ్ సాక్రిఫైస్.
0: ప్రేమనే భక్తి,
1: డివోషన్.
0: ఈ భక్తికి మించినటువంటిది మరొకటి లేదు.
1: దే ఇస్ నన్ సుపీరియర్ టు డివోషన్.
0: ఎన్ని జ్ఞానములు ఉండినప్పటికీ,
1: యు మే హావ్ మచ్ నాలెడ్జ్,
0: శాస్త్ర జ్ఞానములే కానీ,
1: ఇట్ ఇస్ ఆల్ స్క్రిప్చరల్ నాలెడ్జ్ ఓన్లీ.
0: ఆత్మ జ్ఞానం కాదు,
1: దట్ ఈస్ నాట్ సెల్ఫ్ నాలెడ్జ్.
0: ఆత్మ జ్ఞానం అత్యవసరము.
1: Self knowledge is important.
0: మీరు విని ఉంటారు, చదివి ఉంటారు.
1: You must have heard.
0: ఆది శంకరులు వారు,
1: ఆది శంకర,
0: అద్వైత మతాన్ని స్థాపించడానికి
1: he established non
0: సర్వం ఏకంగా చూసుకుంటూ వచ్చాడు.
1: He regarded everyone.
0: ఏకము,
1: one,
0: సత్య,
1: the truth.
0: ఇత్రా బహుదా వదంతి,
1: there is none other than truth. There is only one.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: There is only one self everywhere, he declared.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: Seeing the one is wisdom, he said.
0: రెండోది లేనే లేదు.
1: The second one does not
0: అంతా
1: exist.
0: అంతా చేరి ఒక్కటే.
1: There is only one.
0: అని జ్ఞానమును ప్రపంచానికి బోధించినటువంటి యొక్క ఆదిశంకరుల వారు కూడాను,
1: ఆదిశంకర హు టాట్ ద
0: విజ్డమ్ ఆఫ్ సమయం లోపల,
1: వన్స్ అపాన్ ఏ టైమ్,
0: కాశీలో గంగకు స్నానం చేయడానికి వెళుతున్నాడు శిష్యులతో.
1: హి వాస్ గోయింగ్ టు కాశీ టు టేక్ బాత్ అలాంగ్ విత్ హిస్
0: ఒక పండితుడు
1: ఎస్కాలర్
0: వాణి గ్రామాన్ని వందిస్తూ కూర్చున్నాడు ఒక చెట్టు కింద.
1: హీ వాజ్ చాంటింగ్, హీ వాజ్ రిపీటింగ్ ద గ్రామర్ ఆఫ్ వాణి.
0: కరణే డుక్ం, కరణే డుక్ం, కరణే డుక్ం, కరణే అని వాణి గ్రామాన్ని వందిస్తున్నాడు. కన్నులు మూసుకొని స్పెల్లింగ్ అంతా స్పెల్లింగ్ నేర్చుకుంటారు. ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్ అని ఆ మిల్క్ అనేటువంటి దాన్ని స్పెల్లింగ్ ఎట్లా నేర్చుకుంటారో అట్లా ఆయన పాణి గ్రామాన్ని స్పెల్లింగ్ గా మార్చుకుని డుక్ను కరణే, డుక్ను కరణే అని అంటున్నాడు.
1: As the children learn their spelling, repeating one after another, this scholar was repeating, Dukrin Karane, Dukrin Karane.
0: Chala deechaga ayaka pani gramani ucharistunnadu.
1: With one pointed attention, he was repeating that.
0: Daggariki veldadu.
1: Adi Shankara went to him.
0: Yavaru chindi ayana gamaninchaledu.
1: Nobody observed him.
0: Cheppadu.
1: And said to him.

సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి నహి రక్షతి డుక్ కరణీ నహి నహి రక్ష

0: ఓ పిచ్చివాడా,
1: ఓ ఫూలిష్ వన్,
0: ఏమిటి ఈ గ్రామర్ నువ్వు నేర్చుకోవటం వల్ల నీకు లభించేది వెంటనే ఏమిటి?
1: వాట్ యు గెయిన్ బై రిపీటింగ్ గ్రామర్?
0: అంత్యంలో నీవు ఈ ప్రాణాన్ని, ఈ దేహాన్ని వదిలి పెట్టిపోయే సమయంలో,
1: అట్ ద టైమ్ ఆఫ్ డెత్,
0: నీకు దుఃఖం కరిని వస్తుంది అడ్డము.
1: విల్ గ్రామర్ హెల్ప్ యూ?
0: భజ గోవిందం. మా జ్ఞాని శంకరాచార్యుల వారు,
1: శంకరాచార్య ఎంబాడిమెంట్
0: అంత అద్వైత జ్ఞాని అయినప్పటికీ కట్టగడపటికి భక్తిలో ప్రవేశించాడు.
1: ఈవెన్ దో శంకరాచార్య గ్రేట్ అద్వైతిన్,
0: ఈ భజన భక్తి కాదా, పూజించడం భక్తి కాదా, స్మరించడం భక్తి కాదా, ఆరాధించడం భక్తి కాదా, దింగులోపులను తిరిగి ప్రవేశించాడు ఆ అద్వైత సిద్ధాంతం.
1: ఆదిశంకర హూ ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ అద్వైత.
0: కనుక భక్తి, భక్తికి మించినటువంటిది మరొకటి లేని,
1: దేర్ ఇస్ నన్ సుపీరియర్ టు డివోషన్.
0: ఈ భక్తి అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ భక్తి? డివోషన్
0: కేవలం పూజలు చేయటమా?
1: ఇది వర్షిప్,
0: భజన చేయటమా?
1: ఇది చాంటింగ్ భజన్?
0: లేక యాత్రలు పోవటమా?
1: ఆర్ గోయింగ్
0: క్షేత్రాలు తిరగటమా?
1: ఆర్ గోయింగ్ రౌండ్?
0: కాదు కాదు కాదు. నిర్మలమైన ప్రేమను, మనసును భగవంతుని వైపున మరల్చటమే భక్తి.
1: డైరెక్టింగ్ ద ప్యూర్ అన్సాలిడ్ మైండ్ టువర్డ్స్ డివినిటీ ఈజ్ భక్తి.
0: భక్తి అంటే మరొకటి కాదు.
1: భక్తి ఈజ్ నాట్ సంథింగ్ ఎల్స్.
0: నీ మనస్సును భగవంతుని పైన మరల్చాలి.
1: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ డివినిటీ.
0: నీ ప్రేమను భగవంతుని పైన చూపాలి.
1: డైరెక్ట్ యువర్ లైఫ్ లవ్ టువర్డ్స్.
0: ఈనాడు ప్రపంచంలో ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ, ఏమిటి ప్రేమనో వారికి తెలియదు.
1: ఆల్ సార్ట్స్ ఆఫ్ లవ్ ఇన్ ద వరల్డ్ టుడే.
0: భార్య భర్తల ప్రేమ,
1: ద లవ్ ఆఫ్ ద వైఫ్,
0: తల్లి బిడ్డల ప్రేమ,
1: మదర్ అండ్ చైల్డ్,
0: అన్న తమ్ముల ప్రేమ,
1: బ్రదర్ అండ్
0: బంధుమిత్రుల ప్రేమ,
1: రిలేటివ్స్,
0: ఇవి ఆ ప్రేమలు.
1: ఇస్ దిస్ లవ్?
0: దీనికి ప్రేమ అనడానికి అవకాశమే లేదు.
1: విజ్ నాట్ కాల్ ఇట్ లవ్.
0: వీటినంతా ప్రేమ అని చెప్పేటువంటి అధికారం కూడా లేదు.
1: దే డోంట్ డిజర్వ్ టు హావ్
0: ప్రేమ అని పిలిచడానికి దీనికి ఒక యోగ్యత కూడా లేదు.
1: దట్ ఈస్ నాట్ లవ్.
0: ఎందువల్లనగా?
1: వై? బికాస్
0: ఈ మధ్యలో వచ్చేటువంటివి,
1: దీ రిలేషన్షిప్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ గో,
0: భార్య భార్య భార్య,
1: వైఫ్ అండ్ వైఫ్,
0: బిడ్డ బిడ్డ బిడ్డ,
1: చైల్డ్ అండ్ చైల్డ్.
0: వీళ్ళు బిడ్డలు ఎప్పుడు వచ్చారు?
1: వెన్ ఆర్ ద చిల్డ్రన్ బోర్న్?
0: పుట్టిన తర్వాత బిడ్డ ఎందుకు? అని అంతకుముందు నీవెవరు ఆ బిడ్డ ఎవరు? ఆ బిడ్డ నువ్వు ఎప్పుడు ప్రేమించావు ఇంతకుముందు?
1: ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్ ద చైల్డ్ ఈస్ బోర్న్ అండ్ యు లవ్ ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్.
0: ఈ మధ్యలో వచ్చి చేరిపోయేటువంటి అంత అనురాగమునే కాని ప్రేమను కాదు.
1: దే ఆర్ ఓన్లీ ఇన్ఫాచుయేషన్ బట్ నాట్ లవ్.
0: కనుకనే అనురాగముతో ప్రాప్తించినంత అనుబంధమే కాని మరొక బంధం కాదు.
1: ఇన్ఫాచుయేషన్ ప్రమోట్స్ ఓన్లీ బాండేజ్.
0: నీవు పుట్టక పూర్వము,
1: బిఫోర్ యు ఆర్ బోర్న్,
0: నీ జీవితంలో,
1: ఇన్ యువర్ లైఫ్,
0: మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ ఎవర్ డెత్,
0: ఉండునటువంటిది అదే ప్రేమ, అదే దైవ ప్రేమ.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్ బిఫోర్ ఎవర్ బర్త్ అండ్ ఆఫ్టర్ ఎవర్ డెత్ అండ్ దట్ ఇస్
0: భాగ్యం ప్రేమ.
1: లవ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ త్రీ టైమ్.
0: భగవంతుణ్ణి ప్రేమించేటువంటి ప్రేమ అంటారు కానీ ఏదో సరిమానవులు ప్రేమించేటువంటి ప్రేమలు కాదు, ఇవన్నీ అనురాగాలు.
1: లవ్ ఈజ్ డివోషన్ టు.
0: ఇదంతా ఒక ఫ్రెండ్షిప్.
1: అదర్ లవ్స్ ఆర్ ఓన్లీ ఫ్రెండ్షిప్.
0: దాన్ని చూడకునకు వాడెవరు వీరెవరు?
1: బిఫోర్
0: తల్లెవరు బిడ్డెవరు?
1: బిఫోర్ చైల్డ్ ఈస్ బాన్,
0: కాకపోవడం భార్యవరు భర్తెవరు?
1: బిఫోర్ మ్యారేజ్ హూ ఇస్ వైఫ్ అండ్ హస్బెండ్?
0: పాసింగ్ క్లౌడ్స్, మిడిల్లో పోయి వచ్చిపోయేటువంటివి.
1: దీస్ రిలేషన్షిప్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: ప్రేమ అని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: దే డోంట్ మెరిట్ ద టర్మ్ లవ్.
0: కనుక ఎప్పటికీ మారినటువంటి యొక్క ప్రేమతత్వము భగవంతునితో, ప్రేమతో ఐక్యం కావాలి.
1: ద అన్చేంజింగ్ డివోషన్ టువర్డ్స్ గాడ్ ఈస్ భక్తి.
0: అదే సరైనటువంటి భక్తి.
1: అండ్ దట్ ఈస్ ట్రూ డివోషన్.
0: అయితే ఇది అందరికీ సులభ సాధ్యమా?
1: ఇట్ పాసిబుల్ ఫర్ ఎవరీబడీ హ్యావ్ ఇట్?
0: కాదు కాదు.
1: నా
0: కనుకనే క్రమక్రమేణా కొన్ని కొన్ని మార్గంలో మనం ప్రవేశించి,
1: స్లోలీ
0: అన్యూజల చేతను, భజనల చేతను, ఆరాధన చేతను అతి సమీపంగా పోవడానికి ఒక మార్గం.
1: Slowly and steadily, by following the path of worship and other ways, you have to reach God.
0: నీవే దీనిని సమీపించుకొని పోవాలి.
1: యూ హ్యావ్ టు వాచ్ యువర్ వే టువర్డ్స్ గాడ్.
0: భగవత్ అన్వేషణగా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అన్వేషించడానికి?
1: First for God, where is God?
0: సర్వత్రా ఉంటున్నాడు.
1: He is there everywhere.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమా ఉత్తిష్ఠతి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి వాడిని వెతికేది ఎందుకు? ఇంకా
1: వెన్ హిస్ ఫీట్ ఆర్ ఎవరీవేర్ అండ్ హెడ్ ఇస్ ఎవరీవేర్, వెన్ హిస్ ప్రెజెంట్ ఎవరీవేర్, వేర్ కెన్ హి సెర్చ్ హిమ్?
0: నేను భగవంతుని వెతుకుతున్నాను వెతుకుతున్నాను వెతుకుతున్నాను.
1: వెన్ హిస్ హ్యాస్ సెర్చ్ అండ్ సెర్చ్, వాట్ ఇస్ ద మీనింగ్?
0: కాదు కాదు, వెతకనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్ సెర్చ్ ఫర్ హిమ్.
0: ఒకానొక సమయం లోపల
1: వన్స్
0: బైబుల్ చదువుతూ వచ్చింది అనిపిసెంట్.
1: అనిపిసెంట్ వాస్ స్టడీయింగ్ ద బైబుల్ వన్ డే.
0: ఆ బైబుల్ లోపల,
1: ఇన్ ద బైబుల్,
0: భగవంతుణ్ణి అన్వేషణ చేస్తున్నారు భక్తులు.
1: The devotees are seem to be seeking after God.
0: భక్తులెవరూ భగవంతుని అన్వేషించలేదు.
1: She believed that devotees need not
0: search. భగవంతుని వెతకనక్కర్లేదు.
1: God need not be searched.
0: కానీ భగవంతుడే నిజ భక్తుని వెతుకుతున్నాడు.
1: God seeks after the true devotee.
0: Vetukuchunnanu nenu vetukuchune unnanu. Vetukuchunnanu nedu naadu needu ekamuga vetukuchunnanu.
1: In the past, in the present.
0: Athane andarni vetukutunnadu bhaktude ekkada bhaktude ekkada bhaktude ekkada.
1: God is searching for the true devotee. Where is my true devotee?
0: Bhaktude ekkada chikkatam ledu kaani daivam ekkada chusina chikkutunnadu.
1: The true devotee is not present everywhere, but God is present everywhere.
0: Adi ee naadu aadhunika yugamulo ulta seeda antaru. తిరిగి పోయింది.
1: టాప్సీ టర్వీయింగ్ దట్ ఈస్ ప్రెజెంట్
0: ఇన్ చిక్కడం లేదు కానీ భగవంతుడు సులభంగా చిక్కుతున్నాడు.
1: ద డెవోటీ ఈస్ నాట్ గ్రాస్ బట్ గాడ్ ఈస్ గ్రాస్ ఈజీలీ ఇన్ మోడర్న్
0: సులభంగా చిక్కినటువంటి భగవంతుని ఆలస్యం చేస్తున్నాడు.
1: గాడ్ హూ ఇస్ ఈజీలీ అబ్టైన్డ్ ఈస్ నెగ్లెక్టెడ్ బై పీపుల్.
0: కారణం ఏంటి?
1: వాట్ ఈస్ ద కాజ్?
0: సులభంగా చిక్కింది
1: బికాజ్ హీ ఈస్ ఈజీలీ అబ్టైన్డ్.
0: కష్టపడి చిక్కింటే ఇది ఎంత చాలా శ్రద్ధగా ఉండేటువంటి వారు.
1: గెయిన్ హిమ్ ఆఫ్టర్ హార్డ్ వర్క్.
0: సులభంగా చిక్కినప్పుడు దాన్ని ఆలస్యం చేస్తారు.
1: వెన్ గాడ్ ఈస్ ఈజీలీ అబ్టైన్డ్ యూ నెగ్లెక్ట్ హిమ్.
0: సులభంగా చిక్కినటువంటి దాంతో ఏ విధమైనటువంటి ఆకర్షణ ఉండవు.
1: వాట్ ఈస్ ఈజీలీ అబ్టైన్ హ్యాస్ నో ఫ్యాసినేషన్.
0: ఈ యొక్క గిల్టీలో ఉండేటువంటి దాంట్లో ఆకర్షణ ఉంటుంటారు.
1: ద గిల్ట్ ద రోడ్ గోల్డ్.
0: ఎప్పుడైనా బస్సులో ప్రయాణం అయిపోతుంటారు.
1: వెన్ యూ ట్రావెల్ బై బస్.
0: ఏదైనా ఒక మార్కెట్ వచ్చినప్పుడు అక్కడ పకోడాల వాసన ముక్కులంతా లాగివేస్తుంది.
1: దేర్ అట్రాక్టివ్ ఫ్యూమ్స్ ద స్మెల్ ఆఫ్ పకోడీస్.
0: ఆ సంతంలో చేసేటువంటి పకోడాలు ఓ ముక్కును కొరికేస్తుంది, కడుపులంతా చేరిపోతుంది, ఎన్ని రకాలైన భ్రమలు పుట్టిస్తుంది.
1: ద షాప్ పకోడీస్ దే యాక్చువల్లీ
0: పకోడాలు చూస్తే
1: బట్ ఇఫ్ యూ సీ హౌ దే ప్రిపేర్
0: ఏమేమో పిండి కలిపింటారు.
1: ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ యాడెడ్ దేర్.
0: పాత నూనె వేసి ఉంటారు.
1: ఆల్ ఓల్డ్ ఆయిల్
0: మోతగానో కలిపింటారు.
1: హెట్ విల్ ఇట్ ఇస్ ప్రిపేర్.
0: కానీ అవన్నీ చూస్తే మనకి ఏమాత్రం కూడా తిరబుద్ధి కూడా కాదు.
1: అండ్ యూ సీ హౌ ఇట్ ఇస్ ప్రిపేర్డ్.
0: పకోడాలు ఒక్కటి తింటే చాలు కడుపు చెడిపోతుంది.
1: వన్ పకోడీ ఇస్ ఎనఫ్ టు డిస్ట్రాయ్ యువర్ బీయింగ్.
0: అమ్మ ఇంటిలో అప్పటకు నూనె తెచ్చి చక్కని పిండి కలిపి అన్ని విధాలు చేసి పకోడా ఇస్తే అది వాసన లేదు, వాడు తినడు.
1: When mother prepares you delicate, delicious pakodis, you don't like them because they don't have odor and smell.
0: కానీ ఇక్కడ ఎన్ని పకోడాలు తిన్నా కడుపు చెడదు.
1: బట్ మదర్ పకోడీ ప్రిపేర్ మదర్
0: అనగా సులభంగా ఇంట్లో చిక్కింది.
1: దే డోంట్ అప్సెట్ యువర్ స్టమక్.
0: దబ్బించుకున్నటువంటి దాంట్లో రుచి ఉంటుంటారు.
1: You find taste only in the things obtained by money.
0: చాలామంది మీకు తెలిసిన పిల్లలంతా కూడా హోటల్స్ పోతుంటారు.
1: Many boys go to hotels.
0: ఈ హోటల్స్ పోయినప్పుడు పెరుగుడలు వేసుకుంటారు.
1: దే హావ్ గాట్ దిస్ పెరుగువడ.
0: ఆ పెరుగువడ లోపల కరేపాకుండని మిరపకాయ ఉండని ఏముండి తినేసేస్తారు. ఎందుకు డబ్బిచ్చావు, ఎందుకు వదలాలి?
1: Since he has paid money, he goes on eating it with great relish. Hungrily eats it.
0: ఇంకా కట్టలు ఏమైనా పెరుగుంటే బాగా తీసి నాకుంటారు కూడా. ఇంటిలో అమ్మ ప్రేమతో ఒక పెరుగుడలు వేస్తే అన్ని వదిలిపెట్టాడు. తుని తుని పెట్టేస్తాడు.
1: హంగ్రీలీ హీ లిక్స్ ద లీస్ట్ ఆఫ్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? సులభంగా చిక్కినటువంటి దానిని మనం దక్కించుకోలేకపోతున్నాం.
1: వాట్ ఈజ్ ఈజీలీ అబ్టైన్డ్ ఈజ్ నాట్ రిలీజ్ బై పీపుల్.
0: కష్టంతో మనం చిక్కినటువంటి దాన్ని మనం దక్కించుకోవడానికి తగిన కృషి చేస్తున్నాం.
1: వాట్ ఈజ్ హార్డ్ వన్ ఈ ట్రై టు అబ్టైన్.
0: తిరుపతికి పోయేటువంటి వారు
1: పీపుల్ గో టు తిరుపతి.
0: అనేక వందల మెట్లు ఉండేటువంటిది.
1: They have to climb many steps.
0: అప్పుడు ఈ కార్లు బస్సులు పోవడానికి రోడ్ ఉండేటువంటివి కాదు.
1: ఇన్ దోస్ డేస్ దే హ్యాడ్ టు గో బై.
0: ఆ శ్రమను భరించుకునే నిమిత్తమై
1: మెట్టు మెట్టుకు
0: గోవింద గోవింద గోవింద అని భగవత్ నామం స్మరించేటువంటి వారు.
1: క్లైంబింగ్ ఎవరీ స్టెప్ దే యూజ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ స్కేల్ ఓవర్ ద మౌంటైన్.
0: ఈనాడు అన్ని బస్సులు ప్లేన్లు కార్లు అన్ని మెయిన్ గేట్ వరకు కూడా వెళ్తున్నాయి.
1: Since they have buses in abundance up the main
0: gate. No Govinda, no Gopala.
1: People don't chant Govinda or Gopala.
0: Itarlu yokka suddhulanta maatladukuntu
1: gossiping.
0: లోక గ్రామాలు చెప్పుకుంటూ
1: టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్.
0: తిరుపతికి పోయినప్పటికీ
1: అండ్ పీపుల్ గో టు తిరుపతి
0: సుఖం లేకుండా వస్తున్నారు.
1: దే డోంట్ అబ్టైన్ ఎనీ హ్యాపీనెస్.
0: కానీ ఏమిటి ఒకటి మార్చుకొని వస్తున్నారు.
1: దే వాంట్ చేంజ్ ఓన్లీ వన్ థింగ్.
0: బోర్డు కొట్టుకొని వస్తున్నారు.
1: దే షో ఆఫ్ దర్ హెడ్ అండ్ కమ్.
0: ఇది మనం పోవలసినటువంటి యాత్ర.
1: ఈజ్ ఇట్ ద మిషన్ ఆఫ్ అవర్ పిల్గ్రిమేజ్ టు తిరుపతి?
0: ఎక్కడ పోయి వచ్చావయ్యా? తిరుపతి పోయి వచ్చాను. చూస్తే తెలుస్తుందిగా.
1: Seeing your seven head to
0: make an oil. You are going to go to Tirupati to make an oil.
1: Why do you go to Tirupati to make an oil?
0: You are not going to go to Tirupati. You are not going to go to.
1: Neither you ask, nor those people tell you the significance of shaving of the hair.
0: భగవంతుని దర్శనానికి పోయినప్పుడు
1: when you go to have darshan of the Lord,
0: మనం ఎందున్నటువంటి తమో గుణాన్ని పూర్తి రిమూవ్ చేయాలి, పోగొట్టుకోవాలి.
1: The tamasic quality has to be driven away.
0: ఈ తమో గుణం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్?
0: ప్రతి మానవుని తలపైన గుణం తమో గుణం తాండవం ఆడుతుంటారు ఎల్లప్పుడు.
1: ఎవ్రీబడి హ్యాస్ తమసిక్ క్వాలిటీ ఇన్ అబండెన్స్.
0: అనగా మన దేహంలో తలపైన నల్లని వెంట్రుకలు, అదే తమో గుణం.
1: రైట్ ఓవర్ ద హెడ్ డార్క్ హెయిర్ ఇస్ దేర్, దట్ సిగ్నిఫై తమో గుణ.
0: ఆ తమో గుణాన్ని తీసుకుని భగవంతుని దగ్గర చక్కగా సత్వగుణం అనేటువంటి తెల్లని గుండుగా ఏర్పడుతుంది. దానిపైన ఇంకా గంధం కూడా పూస్తారు బాగా. ఈ గంధం అంటే ఏమి, సుగంధంతో చేరినటువంటిది, తెల్లని రంగుగా ఉండేటువంటిది, సువర్ణమయంగా ఉంటుంటారు. అలాంటి గుణాన్ని తీసుకుని రామని దీని యొక్క అంతరార్థం.
1: The significance of shaving the hair at Tirupati is the dark qualities have to be driven away and the fragrant qualities have to be fastened.
0: మనం చేస్తుండేది ఏంటంటే, తిరుపతి పోయినామంటే తిట్టి బాడీ నెట్టి బాడీ రెండు కూడా అయిపోతుండాలి, లోపల మాత్రం ఏమాత్రం పోవటం లేదు.
1: When you go to Tirupati, hair is lost and money also is lost, both are lost.
0: దుర్గుణాన్ని దూరం చేసుకోవాలి.
1: Vices have to be
0: extinguished. దూరం గావించుకోవాలి.
1: Bad qualities have to be driven away.
0: దుష్టరులంతా మాయం చేసుకోవాలి.
1: Bad practices have to be extinguished.
0: సదభ్యాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Good practices have to be
0: nourished. సత్సంగంతో చేరాలి.
1: Noble company has to be cultivated.
0: సద్భావాన్ని పెంచుకోవాలి.
1: High feelings have to be fostered.
0: ఇది ఏ దేవాలయంలో పోయినటువంటి యొక్క అంతరార్థం.
1: That is the significance of going to temples.
0: కనుక ప్రతి పర్వదినములు కూడాను,
1: on every festival day,
0: భారతీయుల పర్వదినములు అన్ని కూడాను పవిత్రమైనటువంటి అంతరార్థములతో కూడినటువంటివి.
1: All Indian festival days lend a spiritual significance.
0: ఈనాడు అంతరార్థాలు మాయమైపోయినాయి.
1: The spiritual significance is
0: బాహ్యార్థాలే ఆకర్షణగా ఉంటుండాలి.
1: When the physical meaning is taken,
0: ఈ బాహ్యమైన ఆచారములే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి.
1: ఓన్లీ పాంపస్ యాక్టివిటీస్ ఆర్ ప్రాక్టీస్డ్.
0: కానీ సత్యాచారం సరిపేటువంటి యొక్క సన్మార్గ పురుషులు ఎక్కడా కనిపించడం లేదు.
1: ద పీపుల్ హూ ఫాలో ద ట్రూ పాత్ ఆర్ నాట్ బి సీన్ ఎట్ ఆల్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: వినాయకుడినిగా ఏదో ఒక విగ్రహం చేసుకోవటం కాదు, అది తప్పక ఉండవలసిందే.
1: ఐడల్ వినాశ వినాయక
0: ప్రారంభంలో ఇవన్నీ కావాల్సిందే.
1: ఐడల్ హీ మస్ట్ హావ్.
0: వీటిని ఎత్తుకోవడానికి పోయినప్పుడు ఊరికి పోయి నీళ్లలో దుమ్మితే మునిగిపోతాము.
1: When you put him in water, he will be drowned.
0: దానికి ఈత నేర్చుకునేంత వరకు ఒక టైరో మునగబెండో కొంచెం కట్టుకుని దాంతో పడాలి.
1: If you want to learn swimming, you must have a tyre or inside a tube.
0: సర్వసంగ పరిత్యాగమైనటువంటి యొక్క సర్వేశ్వరత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించేంత వరకు ఈ బాహ్యమైనటువంటి కొన్ని కర్మలు కూడా చాలా అవసరమే.
1: Till you recognize the innate divinity, the physical activities are important.
0: ఈ నేర్చుకోవడానికి ప్రేమ త్యాగం రెండు కావాలి.
1: Love and sacrifice are very important for this.
0: ఏమవుతుందో ఏమవుతుందో అనే భయం ఉండకూడదు.
1: Don't have the fear what is going to
0: happen. ఏమైనా కానీ త్యాగం.
1: Come what may happen, sacrifice.
0: ప్రేమ
1: love.
0: ప్రేమ ఉన్న చోటు భయముకే అవకాశం లేదు.
1: Where there is love, there is no fear at all.
0: కనుక నీ ప్రేమను పెంచుకోవాలి.
1: Faster ever love.
0: ఎట్టి ప్రేమ.
1: What kind of love?
0: నిర్మలమైన ప్రేమ.
1: Pure love.
0: నిష్కల్మషమైన ప్రేమ.
1: అంటే
0: నిరంతరమైనటువంటి ప్రేమ, నిర్గుణమైనటువంటి ప్రేమ, నిరాధారమైన ప్రేమ.
1: Attributeless, selfless, sacred, sublime love has to be cultivated.
0: ఈ ప్రేమను ఇచ్చుకోవటం ఇచ్చుకోవటం ఇచ్చుకోవటంలోనే నీ జీవితం సార్థకం కావాలి.
1: Giving and giving and giving, your life should be sacrificed.
0: తిరిగి పుచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు.
1: Don't crave for
0: taking. ఇవ్వని ఇవ్వకపోని.
1: You may not give.
0: నీ హృదయం నుండి హృదయం అంతా నిండి ఉన్నది ఒకే ప్రేమ.
1: యువర్ ఎంటైర్ హార్ట్ ఈస్ సఫ్యూజ్డ్ విత్ ఇట్.
0: దానిని ఉపయోగపెట్టుకోవటం లేదు.
1: వితౌట్ యూజింగ్ ఇట్
0: బాహ్యమైనటువంటివన్నీ ఉపయోగపెట్టున్నాం.
1: యూఆర్ యూజింగ్ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ.
0: కనుకనే హృదయంలో ఉంటుండేటువంటి యొక్క ప్రేమను కనుకనే ఎవరైనా ప్రశ్నించు ఎక్కడున్నాడయ్యా నీకు దేవుడు ఉంటే నాలో ఉన్నాడు అని కొట్టి చూపుతాం. అనగా ఏమిటి, హృదయంలో ఉన్నాడని చెప్తాం. నాలో ఉన్నాడు అని తలగొట్టుకుంటావా? లేదే, అదే దీనికి నిజమైనటువంటి ఆదర్శం.
1: God is the resident of the heart. When people ask you where God is, you thump your heart and say, God is in my heart. You don't thump your head.
0: నా హృదయంలో ఉన్నాడు దేవుడు.
1: It is in my heart.
0: అనగా ఏమిటి, భగవంతుని స్థానము హృదయము.
1: The abode of God is the heart.
0: హృదయము ప్రేమమయము.
1: Heart is relevant with divinity.
0: కనుక ప్రేమమయమైనటువంటి యొక్క హృదయంలో ఉన్నటువంటి భగవంతుని మనం సన్నిచ్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to serve this Lord, compassionate Lord in the heart.
0: కనుకనే ఏ యొక్క పర్వదినం అయినప్పటికీ,
1: ఆన్ ఎనీ ఫెస్టివల్
0: ఏ ఆకారాలను మనం ఆరాధన చేసినప్పటికీ,
1: వాళ్ళు వర్షిపింగ్ ద ఐడల్,
0: దైవభావంలో భేదము వద్దు.
1: డోంట్ అబ్జర్వ్ డిఫరెన్స్.
0: ఎన్ని రూపంలో అయినప్పటికీ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్.
0: క్రిస్టియన్స్ అని, ముస్లిమ్స్ అని, పర్షియన్స్ అని,
1: పర్షియన్స్
0: బుద్ధులని,
1: బుద్ధి
0: అంత వేరు వేరు రూపములు ఉన్నాయి, కానీ అందరూ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్. రిలీజన్స్ ఆర్ డిఫరెంట్.
0: ఏ మతాన్ని కూడా మీరు విమర్శించకూడదు.
1: డోంట్ డౌన్ గ్రేడ్ ఎనీ రిలీజన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధంగా అలక్ష్యం చేయకూడదు.
1: డోంట్ నెగ్లెక్ట్ ఎనీ రిలీజన్.
0: అన్ని మతములు సారము ఒక్కటే.
1: అబ్జర్వ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజన్.
0: ఈ విశాలమైనటువంటి భావాన్ని మీరు పెంచుకుని,
1: నరిష్ బ్రాడ్ ఫీలింగ్,
0: పరిశుద్ధమైనటువంటి యొక్క ప్రేమను మీరు ఇచ్చుకొని,
1: fostering true love,
0: paramatma premanu puchukovali,
1: receive the noble love of God.
0: Adi e jeevitham yokka pradhanamaitunte lakshyamu,
1: and that is a destination and
0: goal of human life. Eppudu kodu alachyam cheyakoddu.
1: Never neglect the supreme destination of man.
0: Kanaka vidyarthulara,
1: students,
0: prema swaroopulara,
1: embodiments of love.
0: Ee yokka dinamu chaala vijnana prajnana sugnanam tho koodinatvanti yokka dinamu. Vinayakudu ganapati anaga మనకు బుద్ధిని సిద్ధిని అందించి తద్వారా ఆనందాన్ని సుఖాన్ని కూడాను చేకూరుస్తాడు.
1: వినాయక్ ఇస్ ద వన్ హూ ఎండోర్స్ యూ విత్ విజ్డమ్ అండ్ సుప్రీం ఎన్లైటన్మెంట్.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈనాటి చదువు విషయమై నేను చెప్పలేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ కు అంత్యం అనేటువంటిది ఒకటి ఉన్నది.
1: దేర్ ఇస్ ఎన్ ఎండ్ ఫార్ దిస్ పర్సూట్ ఆఫ్ లర్నింగ్ ఎడ్యుకేషన్.
0: అది సత్యము,
1: దట్ ఈస్ ట్రూత్.
0: ఆ సత్యము తప్ప అన్ని నేర్చుకున్నటువంటి వారి యొక్క చదువు సరైన చదువు కాదు, ప్రాకృతమైన చదువు.
1: బియాండ్ ట్రూత్ నథింగ్ ఎల్స్ ఈస్ టు బి సాట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. Without this truth, it is no education at all.
0: జగత్తులో ఇన్ని కోట్ల మంది ఉన్నారు విద్యావంతుడు.
1: In this world, there are crores and crores of educated people.
0: కానీ వీరంతా చేసేటువంటి పని ఏమిటి?
1: What is it they are doing?
0: పరోపకారం అనేటువంటిది ఎక్కడ కూడా నాకు కనిపించలేదు.
1: There is no iota or trace of the temperament to help anybody.
0: Kani jaligipothundadi chaduvu.
1: However, the process of education is going on.
0: Idi bhautika chaduve gaani aadhyatmika chaduvu kaadu.
1: This is only the secular education and not in any way spiritual education.
0: Nijamga education ante spiritual education kavali.
1: The true education is spiritual education, which is essential.
0: అదొక్కటే దైవాన్ని నిరూపించేటువంటిది.
1: The spiritual education only proves the divinity.
0: ఈ భౌతిక ఎడ్యుకేషన్ అన్ని కూడాను, ఈ లౌకిక ఎడ్యుకేషన్ అన్నీ పొట్టకూటి కోసం, బ్రతికేందుకోసం, కుటుంబాన్ని అభివృద్ధి పరచుకునే కోసం.
1: The physical, the ephemeral worldly education is only to eke out our living, to maintain our families.
0: The end of the education is character.
1: The end of education is character.
0: అది లేకుండా ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: Without character, you may have anything, that's all useless.
0: ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క దీనిని పదమును దూరం పెట్టారు.
1: Today we have distanced ourselves from such a sacred goal.
0: అనగా మనం ఈనాడు ఎడ్యుకేషన్ తో చదువుతున్నారు కానీ అదంత ఎడ్యుకేషన్ చేస్తున్నారు.
1: వీఆర్ అక్వైరింగ్ నో ఎడ్యుకేషన్, నో డౌట్, బట్ యెట్ ఇట్ ఈస్ నాట్ ఈల్డింగ్ ద ప్రాపర్ ఆబ్జెక్టివ్, ద పర్పస్ ఫర్ విచ్ ఇట్ ఈస్ ఇంటెండెడ్.
0: ఇట్ చదువు మనం చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అక్వైరింగ్ సచ్ ఎడ్యుకేషన్?
0: అది ప్రపంచాన్ని కొంతవరకు వశం చేసుకుంటుంది.
1: You may be able to have some kind of position in this world.
0: Kani physical tagineetvanti yokka ivi adi kaadu. Antarmukhamainaatvanti yokka bhavamu, bahirmukhamainaatvanti yokka seja rendu kudanu okatiga undali.
1: It is not enough if you have physical development, the outward progress, but it is important to have inner and outer advancement.
0: The end of education is character. Now
1: Bhagavan says the end of education is character.
0: Kani atti guname lekapothe ivanni kudanu potti nishprayojanamainatvantivi.
1: Without this fundamental character which we acquire out of education, without that all the rest would be in vain.
0: Anni kudanu oka bhaktiki sambandhinchinatvantiga undali.
1: Our association to education, our commitment to the family should all be one in perfect unison and harmony.
0: Ivanni యూనిటీ అయినప్పుడే డివినిటీ మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ వీ ఫైన్ యూనిటీ, యు విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడా స్వార్థం, స్వార్థం, స్వార్థం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫిష్నెస్ అలోన్.
0: కానీ నిజమైన ఎడ్యుకేషన్ సెల్ఫ్లెస్.
1: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి సెల్ఫ్లెస్.
0: అది తన యొక్క స్వార్థమని మాని తాను పరాధీనమైనటువంటి యొక్క పరుల యొక్క మేలు ఆశిస్తుంటారు.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ విల్ నెవర్ కన్ఫైన్ యూ will never limit you to your own self. On the other hand, it will make you to consider and to involve and to think of others.
0: Paropakara punyaya papaya parapedanam.
1: Merit means helping others. It is a sin to harm anybody.
0: ఎక్కడికి వెళ్ళినా కూడాను తనకు ఏదైనా ఒక స్వార్థం ఉన్నదా అని విశ్వసిస్తున్నారు.
1: టుడే వేర్ ఎవర్ వీ గో అవర్ థాట్ వుడ్ బి సెల్ఫ్ సెంటర్డ్ ఆర్ సెల్ఫిష్.
0: కానీ నిజమైనటువంటి సెల్ఫ్ తన యొక్క ఆత్మని.
1: ట్రూలీ స్పీకింగ్ ద ట్రూ సెల్ఫ్ ఈజ్ వన్స్ ఓన్ స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: దానిని చైతన్యం శక్తి అంటారు.
1: దట్స్ వాట్ ఈస్ చైతన్య ఆర్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఆ చైతన్యం ఉండేటప్పుడు చేతనే ఈశ్వర సర్వభూతానాం అని పేరు పెట్టింది.
1: దిస్ కాన్షియస్నెస్ ఈజ్ ఇమ్మనెంట్ ఇన్ ఎవ్రీబడీ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఆ విధమైనటువంటి ఆత్మతత్వం ఉంటుండాలి.
1: దిస్ సెల్ఫ్ ఆత్మ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఆత్మ ఈ సర్వభూతానాం.
1: The same self is present in all of the living beings, the creatures.
0: Karuka neevu aa swatthanni nu vadalapetti nijamainatuvanti yokka parartham maatmatvame bhavinchali.
1: Therefore you have to give up this selfishness. When once you think of others and the rest of the people in a spirit of service, you will be able to understand the spiritual content of education.
0: Ee naatu vidya ante kudunu swartham swartham.
1: The modern education is making everyone selfish.
0: దాన్ని వదిలినప్పుడే మాకు నిజమైనటువంటి విద్య ప్రాప్తిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ ది ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ ఓన్లీ యూ గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్.
0: అది పోయిన తర్వాతనే నీ హృదయం పవిత్రమవుతుంది, పరిశుద్ధమవుతుంది.
1: వెన్ వన్స్ యూ గెట్ రీడ్ ఆఫ్ దిస్ సెల్ఫిష్నెస్ యువర్ హార్ట్ విల్ బి సేక్రెడ్.
0: అందుకోసమని మొదలు సెల్ఫ్.
1: దెర్ఫోర్ టు బిగిన్ విత్ ద సెల్ఫ్.
0: రెండవది హెల్ప్.
1: Next stage, help.
0: మూడవది త్యాగం.
1: The third one, sacrifice.
0: ఈ మూడింటి వల్లనే నిజమైనటువంటి మానవుడిగా తయారవుతాడు. కానీ కేవలం ఎడ్యుకేషన్ వల్ల మానవుడిగా తయారు కాడు.
1: The self, help and sacrifice will shape you as a true human being, and you cannot be a true human being without these three.
0: పశుపక్షి మృగాదుల యందు కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం లేదు.
1: అండ్ ద సాంక్టిటీ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ రియలైజ్డ్ బై మ్యాన్, నాట్ బై బర్డ్స్, బీస్ట్ అండ్ ఎనిమల్స్.
0: కానీ ఒక్క మనిషి ఎందు మాత్రమే ఇట్టి నిస్వార్థమైనటువంటి యొక్క గుణము ప్రకటిస్తుండాలి.
1: ది సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ ఈజ్ ప్రివలెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
0: కనుక మానవునికి నిజమైనటువంటి యొక్క ప్రాణము, నిజమైనటువంటి యొక్క హెల్ప్ ఏవది ఇది అని విచారిస్తే,
1: ఇఫ్ యూ జస్ట్ ఇన్వెస్టిగేట్ వాట్ ఈజ్ అవర్ లైఫ్, వాట్ ఈజ్ ద ట్రూ హెల్ప్.
0: కానీ పశుపక్షి మృగాదులు ఎందు ఎక్కడ వెతికినను ఒక్కటి కూడా మనకు చిక్కదు.
1: దీస్ థింగ్స్ యూ డు నాట్ ఫైండ్ అమంగ్ బర్డ్స్, అనిమల్స్ అండ్ బీస్.
0: కానీ ఒక్క క్యారెక్టర్ ఎందు మాత్రమే మనిషికి విలువ ఉంటుండాలి.
1: మ్యాన్ హ్యాస్ అ వాల్యూ ఇఫ్ ఓన్లీ హ్యాస్ క్యారెక్టర్.
0: అది లేకుండా ఉండినా వాడు మనిషే కాదు.
1: Without character, you cannot call him a human being.
0: Karuka, manamu danni kapatukovadaniki taginatundi chaduvulu manam chadavali.
1: Therefore, we should acquire knowledge and education to maintain and uphold our character.
0: Manam enni chaduvulu chadivina kani jobulu nimpukovadam kosam kadu.
1: We should not study only to fill our pockets with money.
0: Karuka, money manaki em chestundi?
1: What is it that money is going to do?
0: భవనాలు కట్టించవచ్చు.
1: యు మే హావ్ బిగ్ మ్యాన్షన్స్.
0: ఇంకా గొప్ప పేరుని తెచ్చుకోవచ్చు.
1: యు మే గెట్ ఎ గుడ్ నేమ్.
0: కానీ అందులో క్యారెక్టర్ జీరో.
1: బట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మనీ, ది క్యారెక్టర్ కంటెంట్ ఈజ్ జీరో.
0: అట్టి వారిని ఈనాడు లోకం కూడా ప్రేమిస్తుండాలి.
1: ద వరల్డ్ రియల్లీ అప్రిషియేట్ రెస్పెక్ట్ దోస్ పీపుల్ విదౌట్ క్యారెక్టర్ టుడే.
0: క్యారెక్టర్ లేనటువంటి వాడు మనిషే కాడు.
1: హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ హ్యూమన్ బీయింగ్ బెరెఫ్ట్ ఆఫ్ క్యారెక్టర్.
0: పశువులు చెప్పవచ్చు.
1: వి కెన్ సే దట్ ఈస్ జస్ట్ అన్ అనిమల్.
0: కనుక అనిమల్ అయినా మేడం దానికి కొంచెం ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుంది.
1: అనిమల్ అట్లీస్ట్ మచ్ బెటర్ బికాస్ అనిమల్ హ్యాస్ ఏ రీజన్ అండ్ ఏ సీజన్.
0: కానీ ఈ మనిషికి నో రీజన్, నో సీజన్.
1: మ్యాన్ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ నో రీజన్, హ్యాస్ నో సీజన్.
0: ఎక్కడ పోయినా కూడా స్వార్థం, స్వార్థం, స్వార్థం.
1: ఎవ్రీవేర్, వేర్ ఎవర్ హీ మూవ్స్ అబౌట్, ఈజ్ టోటలీ సెల్ఫిష్.
0: ఈ స్వార్థం వచ్చినప్పుడే మనమంతా కూడా నువ్వు ఒక పెద్ద మనుషులుగా తయారవుతున్నావు.
1: దెన్ వన్స్ ది సెల్ఫిష్నెస్ స్టెప్స్ ఇంటూ అవర్ లైఫ్ వీ బికమ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అందరి ఎంత కూడా ఈ క్యారెక్టరే చాలా ముఖ్యమైనటువంటిది.
1: Therefore, the character is most important.
0: ఈ క్యారెక్టర్ కు సత్య ధర్మం అనే ప్రధానమైనటువంటి పునాదులు.
1: ఫర్ దిస్ క్యారెక్టర్ సత్య ఆర్ ది ట్రూత్, ధర్మ ఆర్ ద రైచియస్నెస్ ఆర్ ద ఫౌండేషన్.
0: ఈ రెండు కూడా ఒకటైపోతాయి మరి.
1: బోత్ ఆఫ్ దెమ్ హౌ ఎవర్ గెట్ యూనిఫైడ్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో ధర్మ బియాండ్ సత్య.
0: సత్యం అనే పునాది ప్రణయం
1: బేసింగ్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మం అనే భవనము నిలిచి ఉంది.
1: The building of dharma righteousness stands.
0: Satyame kuripote dharma mane pere kuda undadu.
1: When once the foundation satya is gone, the building dharma cannot continue to exist any longer.
0: Kaluka ee satya dharma rendu kudanu manavunaku pradhanamainatvatti yokka angamulu.
1: Therefore the satya and dharma are most essential for the entire humanity.
0: Satya dharma premam ee rendu chernapude prema vayaledutundi.
1: When one satya and dharma are together, there is a place for prema or love. Without satya, dharma and prema, what for? By occupying exalted high positions in society.
0: Satya dharma prema shantulu lekunna.
1: Without truth, dharma, love and peace.
0: Ee moolu lekunda gelipothe అసలు శాంతియే మనకు ఉండదు.
1: యూ విల్ నాట్ హ్యావ్ ద ట్రూ పీస్ ఇన్ ది ఇన్ ట్రూ స్పిరిట్ ఆఫ్ ద టర్మ్.
0: ఎవరినైనా అడగండి, నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు.
1: యూ ఆస్క్ ఎనీబడి, ఎవ్రీ వన్ స్టార్ట్స్ రెస్పాండింగ్ దిస్ వే, ఐ హ్యావ్ ఆల్ బట్ ఐ డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: ఆ పీస్ ఆఫ్ మైండ్ లేనటువంటి వాడికే ఇన్ని రకములైనటువంటి గుణములు.
1: ద పర్సన్ విదౌట్ పీస్ ఆఫ్ మైండ్ విల్ హ్యావ్ ఆల్ దీస్ ఈవిల్ క్వాలిటీస్.
0: నిజముగా ఆ పీస్ ఒకటి ఉంటుంటే ఎంతైనా మనం సుఖపడవచ్చు లోకంలో.
1: వెన్ వన్స్ యూఆర్ ఇన్ పీస్, వెన్ వన్స్ యూఆర్ పీస్ఫుల్, యూ కెన్ బి హ్యాపీ ప్రాస్పర్.
0: మనకు కష్టములే లేవు.
1: దేర్ విల్ బి నో డిఫికల్టీస్.
0: మానవుడు ఎంత పుణ్యాత్ముడు.
1: మ్యాన్ ఈస్ రియలీ మెరిటోరియస్.
0: అనేక పుణ్యములు చేసి అనేక సత్యధర్మములను ప్రకటించి తాను అంతటి వాడైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ పాస్ట్ మెరిట్స్, బికాస్ ఆఫ్ అబ్జర్వెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్, he is born as a human being today.
0: Ah rendu lekupothe vaadu manavude kaadu.
1: Without these two he loses the very human quality.
0: Leka danavudaine kavachunu, leka animalaine kavachunu.
1: Either he becomes a demon or leads the life of an animal.
0: Ee rendu undinatuntu vaade nijamaina manavudu.
1: Therefore you can be a true human being if you have satya and dharma.
0: Manava.
1: There are three letters, ma, na, va.
0: Ma anaga prapancha vyamohamu.
1: Ma means attachment to the world.
0: Na anaga lekunda.
1: Na means without attachment.
0: Who means unnadu.
1: Va here means the one who lives without attachment to the world.
0: Attachment lekunda undinatuvanti vaade nijamainatuvanti manavudu.
1: A true human being, manava, is the one who has no attachment.
0: Manavudiga unnadu kaani attachment ante emiti. మీరేదో పెళ్లి చేసుకోవటం, పిల్లలు ఉండటం, కుటుంబాన్ని పెంచుకోవటం, ఇవన్నీ కూడా అటాచ్మెంట్ అంటారు.
1: ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, నో డౌట్. బట్ వాట్ ఈస్ దట్ వీ అండర్స్టాండ్ బై దిస్ టర్మ్ అటాచ్మెంట్? గెటింగ్ మ్యారీడ్, హ్యావింగ్ చిల్డ్రన్, టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, బ్రింగింగ్ దెమ్ అప్ ఇన్ లైఫ్.
0: ఆ యొక్క మనుష్య నేర్చుకున్నాడు ఇలాంటి అటాచ్మెంట్ చేతనే అశాంతిని పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ రెస్ట్లెస్ టుడే బికాస్ ఆఫ్ అటాచ్మెంట్.
0: తినుటకు తక్కువ లేదు.
1: హీ హాస్ ఎనఫ్ ఆఫ్ ఫుడ్ టు ఈట్.
0: ఎంజాయ్ పడుటకు తక్కువ లేదు.
1: హీ హాస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్.
0: అన్ని పదార్థములు పుచ్చుకోవచ్చు.
1: హీ కెన్ అక్వైర్ ఎనీథింగ్ హీ డిజైర్.
0: ఎక్కడైనా తాను స్వేచ్ఛగా వెళ్ళవచ్చు.
1: హీ కెన్ మూవ్ అబౌట్ ఫ్రీలీ ఎనీవేర్.
0: కానీ శాంతి అనేటువంటి దాన్ని ఎక్కడ తెచ్చుకునేదానికి వీలు లేదు.
1: యట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు గెట్ పీస్ ఫ్రమ్ ఎనీవేర్.
0: ఆ పీస్ రావాలనుకుంటుంటే
1: ఇన్ ఆర్డర్ టు అక్వైర్ దిస్ పీస్,
0: ఈ కనిపించుకున్నటువంటి పీసెస్ అంతా కూడా పారవేయాలి.
1: వీ షుడ్ త్రో అవుట్ ఆల్ దీస్ పీసెస్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్.
0: నీకు సుఖం లేదు.
1: యు ఆర్ నాట్ హ్యాపీ.
0: నీకు పీసులు కూడా సుఖం లేదు.
1: అండ్ ద ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో పీస్ విత్ ఇన్ యూ నాట్ ద పీపుల్ అరౌండ్ యూ.
0: కనుక మనము నిజముగా ఏకాత్మలైపోయి అన్నిటి ఎందుకు స్వేచ్ఛగా సంచరించాలి.
1: Therefore, we should have that one-pointedness that God is present in everyone and move about freely. When once this freedom of oneness is lost, man is in bondage. And once there is lust, he is far from love. And here in a bud, rose flower, a bud has got flower within.
0: Flower is love.
1: It is the flower of love. The flower symbolizes love, the righteous conduct, the good behavior, good manners, good thoughts and sentiments.
0: Good thoughts, good behavior,
1: you will be naturally good if you have got the good thoughts and good behavior together.
0: ఇవన్నీ కట్టుకునేటప్పటికీ ఇవంత అటాచ్మెంట్ అవుతుంది.
1: బికాస్ వితౌట్ దీస్ థింగ్స్ యు ఆర్ అటాచ్డ్.
0: డిటాచ్మెంట్ ఈజ్ సుఖం.
1: యూ విల్ హ్యావ్ ఆల్ హ్యాపీనెస్ ఇఫ్ యు ఆర్ డిటాచ్డ్.
0: కనుక డిటాచ్ అంటే వాటిని లేకుండా చేసుకోవటం కాదు.
1: డిటాచ్మెంట్ డస్ నాట్ మీన్ డినయల్.
0: నీవు సర్వులకు సహాయం చేయి,
1: హెల్ప్ ఎవ్రీబడీ,
0: కానీ బీదను చూస్తే జాలిపడు.
1: హ్యావ్ కైండ్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ ద పూర్ అండ్ నీడీ.
0: ఇలాంటి కంపాషన్ అనగా ప్రేమ ఉండినప్పుడే మానవుడు మానవుడుగా అవుతాడు.
1: ఇఫ్ యు హావ్ లవ్ అండ్ కంపాషన్ యు విల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: శంకరాచార్య అన్నిటినీ జయించుతూ వచ్చాడు.
1: హీ కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడీ.
0: కానీ ఉత్తర దేశం వెళ్ళినప్పుడు,
1: వెన్ యూ విజిటెడ్ ద నార్త్ ఇండియా,
0: అక్కడ ఒక డాక్టర్ చూశాడు.
1: హీ మెట్ ఏ డాక్టర్.
0: ఆ డాక్టర్ కు ఫ్యామిలీతో ఉన్నాడు.
1: And the doctor has got his family.
0: అప్పుడు తాను శంకరతో వాదం చేయాలని దిగాడు.
1: And they were prepared to argue with Shankara.
0: కానీ ఆర్గ్యూ చేసినప్పటికీ దానికి ఎవరైనా ఒక సాక్షి ఉండాలి కదా, ఎవరు జయించారని.
1: But there should be one person who has to judge the winner.
0: అదే మండల మిశ్రుడి భార్య.
1: And the judge happens to be the wife of మండల మిశ్ర.
0: మండల మిశ్రుడు శంకరతో చేయడమాడినప్పుడు,
1: వెన్ మండల మిశ్ర వాజ్ రెడీ టు ఫేస్ శంకర,
0: ఎవరు జయించారు ఎవరు జయించలేదు, ఎవరు క్వశ్చన్ సరైన ఆన్సర్ ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు అనేటువంటి నిర్ణయించడానికి ఉభయ భారతి ఉన్నారు.
1: ఉభయ భారతి వాజ్ ద జడ్జ్ టు డిసైడ్ ద వినర్ అండ్ టు డిసైడ్ ద వన్ హూ గివ్స్ అక్యురేట్ కరెక్ట్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ పుట్.
0: ఇప్పుడున్నటువంటి జడ్జెస్ ఎవరు కూడా పనికే రారు.
1: The modern judges that you find today, they stand nowhere in front of Ubhaya Bharati.
0: వాళ్ళకు సత్యం అంటే ఏమిటో దేవుడు తెలియదు.
1: They do not know what truth is.
0: కానీ truth is God.
1: But truth is God.
0: ఆ దాన్ని తన మనసులో పెట్టుకుని ఉభయ భారతిని నీవు సత్యం అంటే మనం చెప్పాడు.
1: ఉభయ భారతి, హావింగ్ కెప్ట్ ఇన్ హర్ వ్యూ ద ట్రూత్, షీ హాస్ డిసైడెడ్ టు డిసైడ్.
0: శంకర వారే అడిగారు మండల మిశ్రుడి.
1: శంకర హింసెల్ఫ్ రిక్వెస్టెడ్ మండల మిశ్ర.
0: మీ భార్య నీకు సాక్షిగా ఉండవచ్చునా అన్నాడు.
1: కెన్ యువర్ వైఫ్ బి ఎ జడ్జ్.
0: సత్యానికి ఎవరైతే ఏమి, భార్య అయినా తల్లి అయినా బిడ్డ అయినా ఎవరైనా నాకు సర్వం ఒకటేను అన్నాడు.
1: టు జడ్జ్ వాట్ ఈస్ ట్రూత్ డజంట్ మ్యాటర్ ఇఫ్ వన్ ఇస్ ద వైఫ్ ఆర్ ఫాదర్ ఆర్ హస్బెండ్ హూ సో ఎవర్.
0: కనుక తప్పక ఉండవచ్చు అన్నాడు.
1: హి సెడ్ సర్టన్లీ షీ క్యాన్ బి ద జడ్జ్.
0: ఆమె ఇద్దరికి మధ్యలో నిలుచుకుంది.
1: She stood in between the two contestants.
0: Iddaru vese questions answers rendu untuntayi.
1: And each one started questioning the other and replying.
0: Kattagalapatiki
1: ultimately
0: av Shankarude jayamu annaru.
1: She decided that Shankara won.
0: Mandal Mishra fair ayipoyadu.
1: Mandal Mishra lost in this process.
0: Aa promise lo per mottamota ani cheppindi. నా మండల మిశ్రుడే గారి అయితే నా మండల మిశ్రుడిని జగత్ కంటే కూడా ఒక శంకరుడు వారు చేస్తాను.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ మండల మిశ్ర వాస్ టు విన్ హీ విల్ హ్యావ్ ఆల్ ద పాపులారిటీ లైక్ శంకర హింసెల్ఫ్.
0: మండల మిశ్రుడే గారిని ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటాను.
1: అండ్ షీ ఫర్దర్ సెడ్ ఇఫ్ మండల మిశ్ర లూజెస్ దట్ షీ వుడ్ రిమైన్ యాజ్ అ సెలిబ్రేట్ ఆర్ అ సన్యాసి రెనన్షియంట్
0: విన్ంది.
1: అండ్ షీ వాస్ ప్రిపేర్డ్ టు అండర్టేక్
0: దట్. కరెక్ట్గా జయము శంకరుడు లేదు అంది.
1: అల్టిమేట్లీ శంకర వన్.
0: అప్పుడు ఆయన సన్యాసిత్వం తీసుకుంది.
1: అండ్ షీ స్టార్టెడ్ హర్ లైఫ్ యాజ్ అ రెనన్షియంట్ సిన్స్ దెన్.
0: సన్యాసం అనగా సర్వ ఆశలు వదులుకోవటమే సన్యాసం.
1: Sannyasa, renunciation, meaning giving up all desires, ambitions.
0: కనుక ఈ డిజైర్స్ ఉన్నంత వరకు వాడు సంసారి అవుతాడు.
1: So long one has a desire, he is a samsari or a householder.
0: Samsari అయినప్పుడు అనేక మంది సంబంధం ఏర్పడుతుంది.
1: When once one is a householder, he will have contact with many people.
0: ఒక సన్ను కొడుకు కలిగినారంటే,
1: if he has a son,
0: ఆ సన్నుకు కోడలు వస్తుంది.
1: And then your son naturally will have the daughter-in-law.
0: తర్వాత ఆ సన్నుకు కోడలకు పిల్లలు అవుతారు.
1: And then your son and your daughter-in-law will have children in turn.
0: ఆ చిల్డ్రన్ కూడా ఎంతవరకు అవుతారు, ఎంతవరకు అయినా కావచ్చు.
1: ద చిల్డ్రన్ న్యాచురల్లీ కెన్ గ్రో ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: కనుక అది నాకు అక్కర్లేదు అన్నారు.
1: అండ్ దట్ ఐ డోంట్ వాంట్, షీ సెడ్.
0: అందువల్లనే సన్యాసం తీసుకున్నాను.
1: దేర్ఫోర్ దిస్ స్టెప్ ఆఫ్ రినన్సియేషన్ ఈజ్ యాక్సెప్టెడ్.
0: ఆ సన్యాసం తీసుకుని ఒక నదికి, గంగా నదికి వెళ్తున్నది ఆమె శిష్యులతో స్నానం చేయడానికి.
1: అండ్ వన్ డే బీయింగ్ ఎ రినన్షియంట్ హీ వాజ్ వెరీ క్లోజ్ టువర్డ్స్ దట్ రివర్ గ్యాంజెస్ టు హ్యావ్ హిస్ బాత్.
0: పోతూ ఉంటే ఇసుక పైన ఒక సన్యాసి ఇంత పెద్ద ముంత పెట్టుకుని, అనగా కుండ, పిచ్చిమి తీసుకునేటువంటి కుండ, కుండ తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
1: ఆన్ ద వే హీ సా అనదర్ రినన్షియంట్ రెస్టింగ్ హిస్ హెడ్ ఆన్ ఎ పాట్ విచ్ హీ యూజెస్ టు బెగ్ ఎవ్రీ డే.
0: ఈమె చూస్తూ శిష్యుడితో చెప్పింది.
1: అండ్ షీ టోల్డ్ ఆల్ ది అసోసియేట్స్ డిసైపుల్స్.
0: అంటే రాసుకోవటము పరమ సన్యాసి అని రాసుకున్నాడు పేరు.
1: హీ కాల్స్ హిమ్సెల్ఫ్ ద సుప్రీం రినన్షియంట్.
0: అప్పుడు ఈమె చెప్పింది, ఇది పరమ సన్యాసియా, పరమ సంసారియా?
1: అండ్ ఉభయ భారత్ ఇస్ సెడ్, ఆర్ యూ సుప్రీం రినన్షియంట్ ఆర్ సుప్రీం హౌస్ హోల్డర్?
0: చెప్పేటప్పటికే తాను ఏం జవాబు చెప్పకుండా పడుకున్నాడు.
1: Without any reply, he was sleeping.
0: Shishulara, idaniki oka aasha maatrame kaadu, rendu unnayi.
1: And she said, disciples, look here. Not only one desire, there are two desires here.
0: Ani cheppi adi vinnadu.
1: And that man heard it.
0: Tali veer snanam chesi vachetappatiki,
1: by the time they finished their bath and were returning,
0: kinda unnatundi kunda kottesesesaru.
1: And he took away that pot and broke it.
0: తర్వాత పారేసాడు ముక్కను.
1: అండ్ హీ త్రూ ది పీసెస్.
0: ఇది తెలుసుకున్నాడని ఈమె వచ్చేటప్పటికి తాను చక్కగా నిలుచుకొని, అమ్మా, మీరెవరో మహనీయుడిగా ఉంటున్నారు, నా దోషం తగ్గు కనిపెట్టారు, కాబట్టి నాకు ఆశ నిరాశ రెండు కూడా ఉంటుండకూడదు.
1: అండ్ దెన్ యాజ్ దే వర్ రిటర్నింగ్ హీ కుడ్ ఫైండ్ అవుట్ ఉభయ భారతి స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ సెడ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, యూ టాట్ మీ ఏ లెసన్, I don't have any desire further.
0: అని చెప్పి ప్రామిస్ చేశాడు.
1: And he promised to continue to be desireless.
0: అప్పుడు ఉభయ భారతి చాలా సంతోషించింది.
1: Then ఉభయ భారతి was extremely happy.
0: ఆ ఉభయ భారతికి ఇతను ఎవరు? పూర్వ గురు.
1: And in fact, he was the guru of ఉభయ భారతి before.
0: అప్పుడు ఉభయ భారతి, నీవెంతటి గొప్పదానమ్మా.
1: The master was extremely happy to find the heights attained by Ubhayavara. In fact, a true renunciant should not have any ambition or desire. Therefore, you cannot be renunciant if you have desires.
0: అప్పుడు ఆయన, అమ్మా, నీవు నా శిష్యురాలు అయినప్పటికీ నీకు నేను నమస్కారం చేస్తాను.
1: Having been understood this way, and he said, though you are my disciple, I salute in all appreciation.
0: అప్పటి నుంచి ఇవను సన్యాసం పూనుకున్నాడు.
1: And then he decided to be totally renunciant.
0: సన్యాసి గారి, సంసారి గారి, పూజ్యుడు గారి, పూజ్యనీయుడు గారి, ఎవరైనా సరే ఇలాంటి దోషములు చేయకూడదు.
1: Therefore, let him be a celibate or a renunciant or a householder or a recluse. One should not indulge in these activities.
0: కానీ ఈనాడు అన్ని వదిలినట్టుగా కనిపిస్తారు.
1: But today, people appear as though they have given up all.
0: అన్ని విడిచినటువంటి వాడే అన్నింటినీ తీసుకుంటాడు.
1: The one who has given up all wants to acquire all.
0: కనుక డిజైర్ చదువు పైన ఉన్నప్పుడు డిజైర్ ఒక్కటి మాత్రమే ఉండాలి.
1: You should have only one desire as you study.
0: ఆ డిజైర్ ఏమిటిది?
1: What is the desire?
0: బ్రహ్మచర్యం.
1: And the desire of celibacy.
0: అట్టివాడే నిజమైనటువంటి యొక్క సన్యాసి.
1: అండ్ దట్ స్టేట్ ఆఫ్ సెలిబసీ స్పీక్స్ ఆఫ్ రెనన్సియేషన్.
0: స్వామి దగ్గర వచ్చినప్పుడు, స్వామి మాకు ఇండ్లు సంబంధాలు ఏమి మాకు వద్దు, మేము భక్తికి చూస్తున్నాము, మాకు ఏదైనా ముక్తిని వచ్చే మార్గాన్ని చూపండి అంటారు.
1: పీపుల్ టెల్ భగవాన్, స్వామి వీ డోంట్ వాంట్ ఫ్యామిలీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్, వీ డోంట్ వాంట్ ఎనీ మనీ, వీ వాంట్ ఓన్లీ డివోషన్ టీచర్స్ సమ్ లిబరేషన్. దే ప్రే టు భగవాన్.
0: కానీ కంపౌండ్ దాటుతాన్నాయి, బయలుదేరుతాయని గుంపులు.
1: ద మూమెంట్ దే లీవ్ దిస్ కాంపౌండ్ క్యాంపస్, డిజైర్స్ విల్ ఫాలో దెమ్ ఇన్ సీక్వెన్స్.
0: కనుక ఈనాడు మానవుడి యందు స్థానబలము, తన బలము, పశుబలము, దైవ బలము, నాలుగు బలములు ఉంటున్నాయి.
1: Therefore, man has got all four forms of strength. The sthana bala, representing the place where you live. Dhana bala, the strength of money, and also strength of your physical body, the strength of your mind.
0: Kanuka, manamu sthana balam kuda
1: chusam. Want only devotion teaches some liberation, they pray to Bhagavan.
0: Kani, kampundu dhattanai, bayal dhattanai, gumpuru gumpuru gumpuru gumpuru.
1: The moon.

0: బాడీ, ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ మైండ్.
1: కనుక మనం స్థానబలము కూడా చూసుకోవాలి.
0: సో వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ద ప్లేస్ వేర్ వీ లివ్.
1: రామ లక్ష్మణ ఇద్దరు కూడా అరణ్యంలో తిరుగుతున్నారు.
0: రామ లక్ష్మణ వర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఒక చెట్టు కిందకు పోయి కూర్చున్నాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ సాట్ అండర్ ఎ ట్రీ.
1: అక్కడి నుంచి వచ్చాడు, చి నాకు ఈ స్థలమే నాకు లేదు అన్న, మనం వెళ్దాం అయోధ్యకు అన్నారు.
0: ఇమీడియట్లీ హి గాట్ అప్ అండ్ సెడ్ ఓ బ్రదర్ వీ డోంట్ వాంట్ టు కంటిన్యూ టు బి హియర్ ఎనీ లాంగర్ లెట్ మీ గో హీ సెడ్.
1: అన్నిటికీ విరోధమైపోయినాడు. రాముడు చెప్పినటువంటి మాట కూడా విరోధంగా మాట్లాడుతున్నాడు.
0: లక్ష్మణ స్టార్టెడ్ నెగేటింగ్ వాట్ ఎవర్ రామా సెడ్ సేయింగ్ నో టు హిమ్.
1: రామా నీ ఆజ్ఞ నేను వదిలేటువంటి వాడు కాదు అని అక్కడ ప్రామిస్ చేసి అంటే.
0: And in fact, in the beginning, he made a promise that he would strictly adhere to the command of Rama. He made a promise that he will never disobey any of the commandments given to him. Then Sita
1: said, Sita
0: was very much surprised because Lakshmana started denying, saying no to Rama. And she went on asking Rama, what happened to him? Why is he saying no to you now? Rama thought over the matter. And Rama said, this negation, this denial is because of this place. Because this place was visited by Rakshasa demon. This is a place where demons freely moved. Because as Lakshmana was there on the spot, once upon moved by demons, he could have these thoughts of denial, rejection. Immediately Rama went. Though he is a younger brother, he saluted him.
1: Brother, మనకి వెళ్దాము, ఇక్కడ ఉండనక్కర్లేదు.
0: He said, brother, let's go, let's not stay any longer here.
1: ఇక్కడ లేకపోతే ఇంకొక పోదాం.
0: If not here, we'll go somewhere else.
1: అంతేకాని అయోధ్య అనేటువంటి మాట నీవు పలకద్దు.
0: And don't speak of the past Ayodhya any longer.
1: Past is past.
0: Past is past.
1: Forget the past.
0: Forget the past.
1: Future is future.
0: Future is future uncertain.
1: మనం ప్రజెంట్ లో ఉన్నాము.
0: Live in the present.
1: Present is love it.
0: And present is present and you love it.
1: కనుక మనం పోదాం పో.
0: So let's go now.
1: వెళ్ళినారు. వెళ్ళి ఇంకొక అడవి లోపల ఒక చెట్టు కింద కూర్చున్నాడు లక్ష్మణుడు.
0: అండ్ లక్ష్మణ సాట్ అండర్ ద ట్రీ అట్ ఎ డిఫరెంట్ ప్లేస్ ఇన్ ఎ ఫారెస్ట్.
1: సీత రాముడు ఒక చోట ఉన్నారు.
0: సీత రామ సాట్ అట్ అనదర్ ప్లేస్.
1: తిరిగి పరిగెత్తిపోయి శ్రీ రాముడు యొక్క పాదముల పైన పెట్టాడు.
0: అండ్ లక్ష్మణ ran and fell at the feet of Rama.
1: అన్న, నాకు తెలియకుండా ఏయో రాక్షసుడు నాలో ప్రవేశించి నిన్ను ఇన్ని విధములుగా కూడా దూషించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ హ్యాడ్ టు సే నో టు యూ ఇన్ ది పాస్ట్ because of the demonic qualities and temperament that have crept into my mind.
1: I'll cheppi chaminchandi ani cheppi koraadu.
0: And he sought his pardon.
1: Appudu Ramudu chaala santoshinchi.
0: Then Rama was extremely happy and pleased.
1: Sita, neeku ee vidhanga telisindi ee okka vishayam annadu.
0: And then said, Sita, how could you know the reason for this attitude of Lakshmana?
1: Ee okka dintlone unnanu. Nee venta tirigeyatuvanti vaanni elanti vaadu emto kanukovalani unnanu.
0: Sita said, since I am with you, I'll be watchful. I know the attitude of the person, Lakshmana, who is following you.
1: Manam enaadaina kodanu manam iddaru kalisi undali.
0: Any day we should be together.
1: Kabatti mana kalayakanu chedagottutundali rakshasa kudumulu.
0: Therefore the demons are interfering in the friendship, in the togetherness of brothers.
1: Friendship ga undinappudiki vaarnu chedinchali annindi.
0: Therefore you have to give up the demonic temperament, however close you may be.
1: అప్పుడు రాముడు ఆనాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.
0: అండ్ సిన్స్ దెన్ రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ అబౌట్ ద ప్లేస్ వేర్ దే స్టే.
1: కనుక ఎవరి స్నేహమో వారి యొక్క గుణములే వీరిలో వస్తుంటాయి.
0: యాజ్ ఇస్ ద ఫ్రెండ్షిప్ సో విల్ బి ద క్వాలిటీస్ దట్ యు డెవలప్.
1: ఒక రాజు తన కుమారుని ప్రశ్నించాడు.
0: వన్ కింగ్ క్వశ్చన్ హిస్ సన్.
1: నాయన నీకేది ఇష్టము అన్నాడు.
0: యా సన్, వాట్ డు యూ వాంట్, వాట్ డు యూ లైక్.
1: నాకు ఇతర రాజ్యములు ఎన్నైనా కావాలా అన్నాడు.
0: The son replied, I want many kingdoms of this sort.
1: Chi pommannadi aa talli.
0: And then said, what a shame it is, better you go.
1: Ilanti

0: కుమారుడు నాకు పుట్టేదానికంటే కుమారుడు లేకుండా ఉండటమే చాలా మంచిది.
1: అండ్ హీ ఫెల్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఏ సన్ హూ ఇస్ ఓవర్ అంబిషియస్, బెటర్ ఐ డోంట్ హ్యావ్ ఏ సన్ అట్ ఆల్.
0: నాకు కుమారుడు కావాలి, కుమారుడు కావాలి అని అందరూ ఆశిస్తుంటారు.
1: ఎవ్రీవన్ వాంట్స్ టు హ్యావ్ ఏ సన్.
0: సన్, సన్, సన్, సన్.
1: ఎవ్రీవన్ వాంట్స్ టు హ్యావ్ ఏ సన్, బిగెట్ ఏ సన్.
0: కానీ సన్ అనేటువంటి వాడు ఎట్టుండలా?
1: సన్ హౌ షుడ్ హీ బి?
0: తండ్రి యొక్క మంచి గుణములు బిడ్డలో ప్రవేశించాలి.
1: అండ్ ద సన్ షుడ్ ఎక్వైర్ ఆల్ ద నోబుల్ క్వాలిటీస్ ఆఫ్ ద ఫాదర్.
0: కానీ ఇక్కడ నోబుల్ క్వాలిటీస్ ఎక్కడ లేదు.
1: హియర్ దర్ ఆర్ నో నోబుల్ క్వాలిటీస్ అట్ ఆల్ హియర్.
0: అలాంటి వాడిని సన్ గా పుట్టించుకుని ఏమి ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ బిగెటింగ్ హ్యావింగ్ ఏ సన్ ఆఫ్ దట్ టైప్?
0: కనుక వీడు చెడ్డి సాహసాలు చేస్తాడు.
1: బికాస్ హీ వాజ్ ఇన్ బ్యాడ్ ఫ్రెండ్షిప్.
0: ఈ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో నీవు అలాంటి వాడివే.
1: యాజ్ ఇస్ ది ఫ్రెండ్షిప్ సో యూ విల్ బి.
0: కనుక నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడవే.
1: యూ విల్ బి నాచురలీ బి ఇన్ అకార్డెన్స్ టు ద ఫ్రెండ్స్ యూ మూవ్ అమంగ్.
0: కనుక మంచి వారితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి.
1: సో జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: అందరితోనూ మనం ఫ్రెండ్షిప్ గా ఉండొచ్చు.
1: యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
0: కానీ చెడ్డ గుణములు వచ్చినప్పుడు మనం దూరం కావాలి.
1: బట్ వెన్ వన్స్ యూ ఐడెంటిఫై బ్యాడ్ క్వాలిటీస్ యూ బీ అవే ఫ్రమ్ దెమ్.
0: ఈ విధంగా ఉండవాలని రామాయణం లోపల ఎన్నో కథలు రాశారు.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామాయణ ఇన్ డిఫరెంట్ వేస్ త్రూ అవుట్.
0: భార్య ఏ విధంగా చెప్పింది, భర్త ఏ విధంగా చెప్పాడు, తమ్ముడు ఏ విధంగా చెప్పాడు, ఎలాంటి బుద్ధులు బోధించారు అని ఇలాంటి క్వశ్చన్స్ అంతా తాను తాను వేసుకొని దానికి తాను జవాబు అంతా కూడా సీతనే అందించింది.
1: వాట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ ది హస్బెండ్, వాట్ ఈస్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద బ్రదర్, వాట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద ఫాదర్, అండ్ ఆల్ దీస్ ఆన్సర్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు సీత.
0: సీత అన్ని రకాలుగా చెప్పింది.
1: సీత కుడ్ ఆన్సర్ రెస్పాండ్ ఇన్ ఎవ్రీ వే.
0: తండ్రి అయినా సరియే,
1: లెట్ హిమ్ బి ఫాదర్.
0: తల్లి అయినా సరియే,
1: లెట్ హిమ్ బి మదర్.
0: బ్యాడ్ ఫ్రెండ్షిప్ లో తిరుగుతుంటుంటే క్షణం కూడా నమ్మవద్దు.
1: నెవర్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దట్ పర్సన్ హూ ఇస్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ.
0: అప్పుడు రాము చాలా తప్ప సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మితం, నిర్మలతత్వమే జీవన్ముక్తి అన్నారు.
1: Therefore it is said, out of good company you will have this detachment, out of this detachment you will have purity of love that would take you to liberation.
0: And cheppetapudiki anakrishudunu ramulu etti vari friendship cheyatamledu.
1: Right from that time Rama was not in the company of anybody.
0: Satsangam anetundi bhagavantude follow chestu vachadu.
1: Good company was sought after by God himself.
0: అటువంటి సత్సంగాన్ని ఈనాడు మనం సత్సంగాన్ని వదిలిపెడుతున్నాము.
1: టుడే వీఆర్ నాట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్. సత్సంగ
0: బ్యాడ్ సంఘంతో మనం చేరిపోతున్నాము.
1: వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్.
0: అందుకోసమే కలియుగము కలహయుగము అన్నారు.
1: దేర్ఫోర్ కలి ఏజ్, దిస్ ఏజ్ ఆఫ్ కలి ఈస్ కాల్డ్ కలహ, ద ఏజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్.
0: కనుక మన సంఘము చేతనే మనం చేరిపోతున్నాం, కానీ మనలో దోషములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ ఫాల్ట్ within anybody for that matter. It is because of the company.
0: Kanaloni doshamu tan telusukunnatunte vaade nijamainatunte bhaktudu.
1: You will be a true devotee if you know, seek out your own faults.
0: Anduvalle aanati nunchi kodanu durgunu dusangamulanu dooram chestu vacharu.
1: Therefore people got rid of all the bad company and bad thoughts.
0: Inaadu bad books ekkuvaipoyinayi.
1: And today we find many many bad books.
0: మన దోషాన్ని పెంచేటువంటివినాయి, కానీ దోషాన్ని నిర్మూలన చేసేటువంటివి లేవు.
1: ఆల్ ద బ్యాడ్ బుక్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ అవైలబుల్ టుడే విల్ ఇంక్రీజ్ అవర్ బ్యాడ్ క్వాలిటీస్.
0: మీరు చూచారో లేదో,
1: వెదర్ యూ హ్యావ్ నోటీస్డ్ ఆర్ నాట్,
0: మన పిల్లలకు సండే వచ్చినా ఇంకేమైనా హాలిడేస్ వచ్చినా మొట్టమొదట ఎక్కడ పోతారు? లైబ్రరీకి పోతారు.
1: అవర్ స్టూడెంట్స్ ఎదర్ సండే ఆర్ ఎదర్ హాలిడే ఫస్ట్ దే గో టు ద లైబ్రరీ స్ట్రైట్.
0: లైబ్రరీకి పోతారు, ఇట్లాంటి బ్యాడ్ బుక్స్ ఎక్కడున్నాయని చక్కగా వెతుకుతారు.
1: వాట్ డు దే డూ? దే విల్ బి సర్చింగ్ ఫర్ బ్యాడ్ బుక్స్ వేర్ దే ఆర్.
0: బ్యాడ్ నావెల్స్,
1: బ్యాడ్ నావెల్స్
0: చూచి చూచి ఏమిటా వీడు గొప్ప ఏదో పుస్తకాలంతా వెతుకుతున్నాడు, ఏం వెతుకుతున్నాడు అని చూస్తే కట్టగడపటికి ఏదో పిచ్చి పుస్తకాలు.
1: వెన్ వన్ స్టార్ట్స్ వండరింగ్ వాట్ ఈస్ దట్ ఈస్ సర్చింగ్ ఫార్, ultimately he'll come to know that he is in search of some cheap literature.
0: Itla ee naati sadvarulanta kudanu alanti bad books anta chalutunnaru.
1: Today you find educated people going through bad books.
0: Aa bad books chaala advertised ga untuntadi.
1: And this bad books, bad literature has got మోస్ట్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్.
0: అంతేకాని వాళ్ళకి నిజంగా ఈ కథలు మంచివే కాదు, ఇది పిల్లలకు అందించకూడదు అనేటువంటి విచారణే ఉండదు.
1: పీపుల్ డు నాట్ థింక్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్ దట్ సచ్ థింగ్స్ షుడ్ నాట్ బి పాస్డ్ ఆన్ టు ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక మనకు యూత్ వల్ల, మన ఫ్రెండ్షిప్ వల్ల మనం చెప్తున్నామే కానీ మనం ఎవరు ఏ దేవుడు కూడా మనం చెప్పడానికి వీలు కాదు.
1: వీఆర్ స్పాయిలింగ్ అవర్ సెల్స్ బికాస్ ఆఫ్ ది బ్యాడ్ కంపెనీ అండ్ ద బ్యాడ్ లిటరేచర్ ద చీప్ బుక్స్ అవైలబుల్.
0: నీవు నీ ఆత్మవిచారం చేయకుండా ఉండేంత వరకు ఇలాంటి బ్యాడ్ సంఘమే మనకు ఉంటుంటాయి.
1: సో లాంగ్ యూ డోంట్ గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ యు ఆర్ బౌండ్ టు బి ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: వాళ్ళ మాటలు చూస్తే చాలా స్వీట్ గా ఉంటాయి.
1: Their words are so sweet apparently.
0: Kani vaade yokka nadatha chuste chaala bad ga untadi.
1: But in fact their conduct is just on the contrary.
0: Kanuka conduct chaala mukhyanga undandi.
1: So conduct is very important.
0: Adi manchiga untunnappudu nee manchi margamlone velidaruthavu.
1: When once the conduct is good, your path of life is bound to be good.
0: Chaluka manam manchi sanghanni cheyali.
1: Therefore we should be in good company.
0: నీవు జీతాలు వస్తాయని చెప్పని పెద్ద పెద్ద క్లాసులు కట్ట కట్టుకుని పాస్ చేసే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ అక్వైరింగ్ హై డిగ్రీస్ ఎక్స్పెక్టింగ్ హై పే ప్యాకెట్.
0: కానీ ఇలాంటి డబ్బు ఎంతకాలం మనకు పనికి వస్తుంది?
1: సచ్ సార్ట్ ఆఫ్ మనీ హౌ లాంగ్ విల్ ఇట్ బి ఆఫ్ హెల్ప్ టు యూ?
0: ఈ బ్యాడ్ సంపాదించినటువంటి డబ్బు బ్యాడ్ మార్గాన్నే చూస్తుంది.
1: ద మనీ దట్ యూ గెట్ బై బ్యాడ్ మీన్స్ విల్ బి యూస్డ్ ఫార్ బ్యాడ్ పర్పసెస్.
0: భావం తద్భవతి.
1: As is the feeling, so will be the experience.
0: Kanuka manam manchi pustakam mana hrudayaniki nachinatuvanti teesukovali.
1: Therefore we should accept it that which is acceptable, which is respectable.
0: Kani meer chustaru vaadu library nunchi cheppudu em techadu ani cheppi chustaru.
1: As you watch, what is it bringing back from the library?
0: Alanti bad vaadu e maatramu je pustakalani kuda chepparu.
1: Such bad person will not speak any good word.
0: Kani బ్యాడ్ పుస్తకం లోపల పెట్టుకుని పైన మాత్రం కవర్ వేస్తారు.
1: అండ్ హీ విల్ కీప్ దీస్ బ్యాడ్ బుక్స్ ఇన్ సీక్రెసీ, మెయింటైన్ దెమ్ సీక్రెట్లీ.
0: లోపల తీసి చూస్తే అంత బ్యాడ్ ఫోటోస్.
1: వెన్ వన్స్ యూ ఓపెన్ ద బుక్ యూ విల్ సీ
0: బ్యాడ్ మ్యాటర్స్,
1: ఆల్ బ్యాడ్ మెటీరియల్.
0: కనుక చాలా పిల్లలతో చాలా ఈనాడు చాలా ఒక పోట్లాడినట్టుగా పోట్లాడాలి.
1: Therefore today you have to be cautioned against such bad habits.
0: ఏ పిల్లవాడిని కూడా నమ్మడానికి వీల్లేదు.
1: We are not able to go by any student.
0: వాళ్ళు మన దగ్గర sweet గా మాట్లాడతారు.
1: They talk to you very sweetly.
0: కానీ చేసేదంతా కూడా poison గా చేస్తారు.
1: But all their actions are poisonous.
0: కనుక action మనకు కావాలి.
1: So action is important.
0: పూర్వము గురువుల దగ్గర శిష్యులు ఉండేటువంటి వారు.
1: In the earlier days there were disciples in the company of the preceptor.
0: కానీ disciples మంచిగా మార్చాలని గురువులు ఎంత మంచి ధర్మంతో ఉండినప్పటికీ వాడు చెడ్డవాడుగానే తయారు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ స్ట్రెన్యూస్ ఎఫర్ట్స్ బై ది ప్రిసెప్టర్ ద డిసైపుల్ కంటిన్యూస్ టు రిమైన్ వాట్ హీ హాస్ బీన్ ఆల్ త్రూ.
0: గురువులను కాంతారు.
1: దే విల్ జస్ట్ కిక్ దేర్ టీచర్స్.
0: అన్నం పెట్టిన వారిని దోషం పెడతారు.
1: దే బిట్రే ద పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ మెయింటెనెన్స్ ఆఫ్ లైఫ్.
0: నీ కూడబెట్టిన వాడిని కూలదోస్తాడు.
1: They become a cheater, a cheat, hypocrite.
0: ఇలాంటి గుణాలు నేర్చుకున్నారు. కానీ మరి టీచర్ అంటే ఎవరు? నా గురువే కదా. గురువు అంటే ఏ విధంగా ఉంటుంటుంది? మనకు విద్యను బోధించి అక్షరాన్ని స్వీకరించి అనేక రకంగా కూడా మనల్ని ఉద్ధారం చేసినటువంటి వాడు గురువు.
1: హూ ఇస్ ద టీచర్? ద టీచర్ ఇస్ ద వన్ హూ టాట్ యూ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆల్ఫబెట్స్, ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ద అక్విజిషన్ ఆఫ్ ద నాలెడ్జ్, ద గుడ్ అండ్ ఎవ్రీథింగ్ దట్స్ నోబుల్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సద్గుణములు,
1: virtues,
0: sadbuddhi,
1: good intellect,
0: satyanirti,
1: the truth,
0: bhakti,
1: devotion,
0: kaligina vaade,
1: the one with these qualities,
0: vidyarthi,
1: he is a student indeed.
0: Alanti gunamulu untundalla.
1: Such qualities should be there among students.
0: Appude athanu student ani cheppek avutundi.
1: Then only we can call him a true student.
0: Kaani cheppi daniki viruddhamainatundi panulu chesinappudu vaadu stupid antaru.
1: But if one behaves just the opposite direction, he behaves, his actions are contrary to what he said, he is not a student but a stupid.
0: Kanuka ilanti stupids tho manam cherakudu.
1: So we should never join the company of such stupids.
0: Poni vaadu stupid ani kuda nu cheppakoddu.
1: But you should not call him a stupid though he is.
0: Vaadito manchi vaddu chedda vaddu.
1: Don't bother about his qualities.
0: Kanuka vaarini vaarigaane petti neevu neevugaane melagu.
1: Leave them alone and you live for yourself.
0: అప్పుడు నీవు చాలా బాగుపడతావు.
1: Then only you will progress.
0: నీ యొక్క గుణములు అందరు కూడా జగత్త మెచ్చుకుంటుంది.
1: And all your noble qualities will win the appreciation of everybody.
0: కనుక అందరినీ మనం ప్రేమించాలి.
1: We should love all.
0: ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క చదువు.
1: In fact, love is true education.
0: నిజంగా మానవులకి ఆ ప్రేమను పెంచేటువంటి యొక్క విధానమును బోధించినటువంటి వాడే నిజమైన గురువు.
1: He is a true teacher. If he teaches love, the process of acquisition of love.
0: ఇలాంటి టీచర్స్ ఈనాడు ఎంతో మంది ఉన్నారు పూర్వం.
1: In the earlier times, there were many, many teachers of this sort.
0: నాలుగేండ్లు బిచ్చబెట్టి తెచ్చేసి ఆ పిల్లవాడికి పెట్టి తాను బోధించే అడుకునేటువంటి వాడు.
1: They will feed their students, they will beg for them, they maintain their life and teach them.
0: అప్పుడు రెండు విధాలు కూడాను ఆత్మతత్వం ఉన్నదనేటువంటి సత్యము మనకు చక్కగా అర్థమవుతుంది.
1: In both the ways, they know the spirit Atma.
0: ఆత్మ అన్ని మంచి చేస్తుంది కానీ చెడ్డ చేయదు.
1: The Atma is the spirit. Acts in the decent way, it symbolizes goodness.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి ఆత్మను ఆత్మవిశ్వాసం లేకుండా చేసుకుంటున్నారు.
1: And we don't have faith, ఆత్మవిశ్వాస on Atma the spirit.
0: ఈనాడు మంచి పిల్లలు కావాలి.
1: Today we need good students.
0: అందుకోసమని నేను ఈ విద్యాలయములంతా స్థాపించాను.
1: For this reason, to have good students, Bhagavan started universities and colleges.
0: మా లైబ్రరీలో చూస్తే ఏ ఒక్కటి కూడా చెడ్డ పుస్తకాలు ఉండవు.
1: ఇఫ్ యూ విజిట్ అవర్ లైబ్రరీ ఆఫ్ అవర్ యూనివర్సిటీ, యూ డోంట్ ఫైండ్ సింగిల్ బ్యాడ్ బుక్.
0: టీచర్స్ చెప్పినా కూడాను పిల్లలు వినరు.
1: ఈవెన్ ఇఫ్ దే ఆర్ టోల్డ్ బై టీచర్స్, స్టూడెంట్స్ ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్.
0: అలాంటి బ్యాడ్ పాత్ర పోవడానికి ఇష్టం ఉండదు.
1: స్టూడెంట్స్ విల్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
0: ఎక్కడైనా లీవుల్లో తల్లిదండ్రులకి ఇంటికి పోతే అక్కడ కొద్ది కాలం కూడా ఉండరు.
1: When they go home, they don't stay there at least for some time.
0: తల్లి చెప్తుంటారు.
1: The mother starts telling him,
0: Naina, నీవు ఒక సంవత్సరం అంతా కూడా నువ్వు బృందావనంలో ఉన్నావు, నీవు ఒక సంవత్సరం అంతా కూడా పుట్టబట్టిలో ఉంటున్నావు, ఏమి కొంతమైన ఈ కూరగాయలు కూడా కొంచెం మార్చవే నువ్వు అంటుంది.
1: The mother starts telling his son, my dear son, you have been staying there in Puttaparthi, you have been staying there in Brindavan for the last 1 year. How is that you don't relish other varieties of preparations I make here at home?
0: అప్పుడు నిలబడి తానే చెప్తుంటాడు తల్లి, మీరు కూడా తినకూడదు.
1: The boy will get up and say, Mother, it's not proper for you and your part to eat.
0: Rajoguna sambandhamainatvanti.
1: All that you eat will make you passionate or rajasic.
0: Tindi ettidado daniki tippalalantivi.
1: As is the food, so is the head and the problem to follow.
0: Ee food head rendu cheyatappudike gaadu marichipothadu.
1: And when once the food and head go in this wrong direction, you forget God.
0: Kanuka ee vidhamainatvanti food ni kuda meeru marchukandi.
1: Therefore, never change your food dietary habits.
0: ఆకుకూరలు తినండి బాగా మంచిగా.
1: And eat vegetables, green leaves.
0: కూరగాయలు తినండి.
1: Eat these vegetables, green leaves.
0: అంతేగాని ఈ పిచ్చి పిచ్చి ఆహారం అంతా మనం భుజించకూడదు.
1: Don't eat the other stuff, the bad food.
0: కనుక ఈ విధంగా మీరు పెరిగినప్పుడే మీరు మంచి వారు అవుతారు.
1: And once you have these good food habits, naturally will be good.
0: ఇప్పుడు బయట తట్టి పోతే అయ్యో సత్యసాయి హాస్టల్ లోపల చేరిన పిల్లలు చాలా మంచివారప్ప అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.
1: When once you go, you will be noticing everybody praising you because you are students of Sri Satyasai Hostel.
0: వారు ఏమైనా ఇలాంటి తప్పు మార్గం ఏమైనా పట్టిందంటే వారే బుద్ధి చెప్తారు.
1: Supposing if they act in a perverted way, they will teach him a lesson.
0: అయ్యా నువ్వు సత్యసాయి హాస్టల్లో ఉంటున్నావు, నువ్వు ఇలాంటి తినవచ్చునా?
1: You are from Sri Satyasai Hostel. Can you eat this stuff? They will ask him.
0: Manchidi kaadu.
1: It's not proper. Not good. Give up that habit.
0: Ani buddhi cheptaru.
1: They will teach him a lesson then there itself.
0: Kabatti itharuto buddhi cheppichukuneetundi okka gunam malo undali gaani buddhi cheppetundi vishayamu manlo undakoddu.
1: Therefore teach others. Never give scope to be taught.
0: Kaani chaala varaku intaku mundu manchi bhaktiga shraddhaga vacheetundi vaaru kudanu.
1: Many people with devotion and forbearance.
0: బయటికి పోయిన తర్వాత చాలా బ్యాడ్ గా ప్రవర్తిస్తున్నారు.
1: When once they go, they transform into bad people.
0: అందువల్ల కొద్దిమంది మాత్రమే ఎత్తుకుంటున్నారు, మిగతా వాళ్ళంత మంచి పిల్లలు.
1: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ వెరీ ఫ్యూ, బట్ మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆర్ వెరీ వెరీ గుడ్ పీపుల్.
0: కానీ ఈనాడు మన యొక్క హాస్టల్లో చేరిన వాళ్ళు కానీ కాలేజీలో చేరిన వాళ్ళు కానీ మంచి పిల్లలు.
1: స్టూడెంట్స్ ఇన్ అవర్ కాలేజ్, స్టూడెంట్స్ ఇన్ అవర్ హాస్టల్ ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్.
0: ఇలాంటి స్టూడెంట్స్ ఇంత పూర్వం మాకు చిక్కలేదు.
1: అండ్ సచ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఎర్లియర్.
0: కనుక ఈనాటి నుండి మా స్టూడెంట్స్ మంచి గుణములు కలిగి ఇతరులకు బోధించేటట్లుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ దట్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్య సాయి కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ సత్య సాయి యూనివర్సిటీ బై స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఆఫ్ ద రూల్స్ and proper conduct in life, that they will be ideal to the rest of the community in this world.
2: You were listening to excerpts from the benedictory address delivered by the Divine Chancellor Bhagwan Baba on 22nd November 2005 in Prashanthi Nilayam. Swami exhorted everyone to develop association with pious and noble people and cultivate good qualities. Thank you from Radio Sai. Sai Ram.

0: On 28th April 1998, Bhagawan Baba, out of his infinite compassion, gave some divine guidelines to spiritual aspirants about keeping up purity of heart, without which the spiritual practices remain an endless struggle. Radio Sai brings you now that compassionate divine discourse.
1: మంచి కాలము పదవులు మంచి బ్రతుకు, మంచి కాలము పదవులు మంచి బ్రతుకు.

మార్చి నడత కొరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత. ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులౌ.

0: The entire humanity wants to have very good time, good positions and good living. But yet none of us desire for the wisdom, good behavior and good intellect. What else is to be communicated to this august assembly of noble and pious souls?
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: ఈనాటి మానవుడు ప్రపంచమునందంతయును అనేక విధమైనటువంటి యొక్క స్వరూపమును చూస్తున్నాడు.
0: మ్యాన్ టుడే సీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ద వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ అరౌండ్.
1: అనేక విధమైనటువంటి యొక్క పదార్థములను చూస్తున్నాడు.
0: మ్యాన్ ఆల్సో వాచెస్ ద మెటీరియల్ ఆఫ్ వేరీడ్ నేచర్.
1: అనేక విధమైనటువంటి యొక్క పరిస్థితులను గుర్తిస్తున్నాడు.
0: హీ ఆల్సో రికగ్నైజెస్ ద వేరీడ్ సిచ్యువేషన్స్ అండ్ కండిషన్స్.
1: ఇంకా పరిశోధనలు యందు ఏ విధమైనటువంటి తక్కువ లేదు.
0: దేర్ ఇస్ నో షార్టేజ్ ఇన్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్.
1: అన్నింటినీ పరిశోధనలు సల్పుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఎక్స్పెరిమెంట్స్ ఎవ్రీథింగ్.
1: పరిశోధనలు లేనటువంటి యొక్క పదార్థం ఈ జగత్తునందు కానరాదు.
0: దేర్ ఇస్ నో మ్యాటర్ విచ్ కెన్ నాట్ బి ఇన్వెస్టిగేటెడ్ అండ్ ఎక్స్పెరిమెంటెడ్.
1: కానీ
0: బట్
1: అన్నింటినీ చూడగలిగినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశోధించవలసినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశీలించవలసినటువంటి వ్యక్తి తానెవరో తనను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: హియర్ ఇస్ ఎన్ ఇండివిజువల్ హూ కెన్ సీ ఆల్, హూ కెన్ ఎక్స్పెరిమెంట్, హూ కెన్ ఇన్వెస్టిగేట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈజ్.
1: ఒకనొక సమయమునందు
0: ఎట్ వన్ టైమ్
1: బ్రిటిష్ ప్రెసిడెంట్ అయినటువంటి చర్చిల్,
0: ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చర్చిల్,
1: అన్నింటినీ పరిశోధనలు సలిపి
0: ఇన్వెస్టిగేటెడ్ ఆల్,
1: ఒక విషయాన్ని మాత్రము జగత్తునకు చాటుతూ వచ్చాడు.
0: స్టార్టెడ్ ప్రాపగేటింగ్ వన్ పాయింట్,
1: మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్.
0: Man has conquered all.
1: But he has not conquered himself.
0: ఈనాటి
1: మానవుడు అన్నింటినీ చూడగలుగుతున్నాడు.
0: Man today,
1: తానెవరో తనను తెలుసుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
0: Man today is able to see everything all around, but he is not making an attempt to know his own self.
1: తానెవరో తనకు తెలియకుండానా అన్నింటినీ పరిశీలించేసి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ నో హూ యూ ఆర్, వాట్ ఇస్ ది యూజ్ బై ఇన్వెస్టిగేటింగ్ అండ్ నోయింగ్ ఎవ్రీథింగ్?
1: యావత్ ప్రపంచమును కూడా నువ్వు గుర్తించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ద హోల్ వరల్డ్?
1: ఒక వ్యక్తి ఒక రూములో ఏదో ఒక పదార్థమును వెతుకుతూ ఉన్నాడు.
0: ఎ పర్సన్ వాజ్ సర్చింగ్ ఫర్ సమ్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ రూమ్.
1: కానీ ఆ రూమ్ నందున్నటువంటి సమస్త పదార్థములు తాను చూడగలుగుతున్నాడు.
0: హీ ఈస్ ఏబుల్ టు సీ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ దట్ రూమ్.
1: కానీ ఒక్కదానిని మాత్రం తాను చూడలేకపోతున్నాడు.
0: వన్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు సీ.
1: ఏది అది?
0: వాట్స్ దాట్?
1: ఎవరు ఏ పదార్థములు వెతుకుతున్నాడో ఆ వ్యక్తిని మాత్రం చూడలేకపోతున్నాడు.
0: ద పర్సన్ హూ సీజ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ హిమ్సెల్ఫ్.
1: కనుక తనను తాను చూడక ఎన్ని పదార్థములు చూచినప్పటికీ వచ్చినటువంటి లాభం ఏమిటి, ఫలితం ఏమిటి?
0: If one does not know one's own self, what is the result, what is the reward by knowing everything else all around in this world?
1: ఈనాటి ప్రపంచమునందు,
0: in this modern world,
1: పవిత్రమైన జీవితాన్ని ధరించి,
0: having taken upon oneself the sacred life,
1: పవిత్రమైన మానవత్వాన్ని వహించి,
0: having taken the sacred life of a human being,
1: తన పవిత్రమైన హృదయాన్ని తాను పోషించుకొనక,
0: if he doesn't sustain the sacred heart,
1: ee hrudayamulandu evi nivasistunnavi aneetuvanti vishayanni gurtinchaka,
0: if he doesn't recognize the divinity within the human heart,
1: kaani prakrutamaina bhautikamaina jeevithamulo tana yokka satyanni gurtinchukolekapothunnadu,
0: he is not able to recognize his own truth, the true self, in this fleeting ephemeral temporal world.
1: సాధు జంతువులనగా గోవులు నివసించేటువంటి గృహమునందు,
0: ఎట్ ఎ ప్లేస్ వేర్ పాయస్ కౌస్ లివ్,
1: పులులు తోడేళ్లు ప్రవేశిస్తే ఆ పశువులు ఏమైపోతాయి?
0: వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ టైగర్స్ అండ్ వుల్వ్స్ ఆర్ టు స్టెప్ ఇన్ దేర్? జకాల్స్ స్టెప్ ఇన్ దేర్.
1: కనుక మానవుని హృదయమునందు పవిత్రమైనటువంటి సాత్వికమైనటువంటి ఒక సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి గోవులు నివసించేటువంటి ఒక ప్రదేశం లోపల.
0: ఇన్ ఎ హ్యూమన్ హార్ట్ విచ్ హెస్ గాట్ ద ప్లేస్ ఫార్ పాయస్ కౌస్ సచ్ ఎస్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ ఫర్ బేరన్స్, సాక్రిఫైస్ అండ్ సో ఆన్.
1: పులుల వంటి కోపములు, తోడేళ్ల వంటి ద్వేషములు ఇందులో ప్రవేశిస్తే ఈ సాత్వికమైనటువంటి పశువులు ఏ గతి అవుతాయి?
0: What will happen if the tiger of anger ends in there? If a jackal of jealousy steps in there, what will happen to these pious cows?
1: కనుక ఈనాటి మానవుడు ఈ దుర్గుణములను, దుశ్చింతువులను లోపల ప్రవేశించుకొని తన సాత్వికమైనటువంటి యొక్క భావమును కోల్పోతున్నాడు.
0: Because of these wicked thoughts and wicked feelings and sentiments within, he has lost all the pious qualities.
1: Manavudu tana yokka saatvikamainatundi gunamulnu pochinchukonavallanna kaapadukonavallanna ee durmarkamainatundi yokka bhavamunu lopala praveshimpa cheyakoodadu.
0: In order to grow more and more pious, he should give up the wicked thoughts and wicked feelings immediately.
1: Ee naati manavuni yandu అసూయ, అహంకార ద్వేషములు అమితంగా నించిపోయినవి.
0: ఇన్ మ్యాన్ టుడే వీ ఫైండ్ ద జెలసీ, ఈగో అండ్ హేట్రెడ్ ఎవర్ ఆన్ ద రైజ్.
1: ఇట్టి హృదయమునందు పవిత్రమైనటువంటి గుణములు ఏ రీతిగా నిలచగలవు?
0: ఇన్ సచ్ ఎ హ్యూమన్ హార్ట్ హౌ డు ఎక్స్పెక్ట్ ద సీక్రెట్ క్వాలిటీస్ టు లివ్ ఇన్?
1: ఒకడు ఒక గృహమును నిర్మించుకున్నాడు.
0: ఎ పర్సన్ హ్యాస్ బిల్ట్ ఎ హోమ్ ఫర్ హిమ్.
1: ఆ గృహమునకు సింహద్వారాన్ని కూడా ఉంచుకున్నాడు.
0: He has the main door also for his
1: ఈ సింహద్వారం ఏ నిమిత్తమై నియమించాడు?
0: Why the main door is kept?
1: తాను, తనకు ఇష్టమైనటువంటి వారు, తన బంధువులు, తన కుటుంబీకులు అందులో ప్రవేశించడానికి ఈ డోర్ నియమించుకున్నాడు.
0: The main door is meant so that he would get in, his friends and relations would find a place to get into the
1: కాని బజారులో పోయేటువంటి కుక్కలు, నక్కలు, కోతులు నుండి పెట్టడానికి వీలు కాదు.
0: The main door is not meant for the street dogs and monkeys to get into the home.
1: Kani adhe vidhamgane ee deho devalaya prakto jeevo deva sanataraha deham aneetundi oka grahamanandu.
0: In this body a home
1: aneka vidhamaitundi oka dwaramulu nirminchukunnadu.
0: He has many doors.
1: Kani ee doorlu nirminchukunnanani bazaarlo poyetundi vaatinanta kudanu lopala pravesha pettadu.
0: For the simple reason the doors are there, he would not allow any wayside animals to get in.
1: Aithe ee naati manavudu
0: man today
1: konni vidhamainatundi anavasaramainatundi vaatinanta kuda lopala pravesha pettukuntunnadu.
0: Is permitting all unwanted, unnecessary stuff.
1: Ee dveshamu, asuya, ahankaramu lopala praveshisthe andulo jeevinchetundi okka sadgunamulu, sadaacharamulu egati padtayi.
0: When hatred, jealousy, ego ought to find a place in our heart, what will happen to the truth, righteousness, peace and love, the pious qualities?
1: Manavudu moodu vidhamainatundi sadhanalo jeevithanni gadaputunnadu.
0: Man lives on earth proceed along threefold path of spiritual practice.
1: Swartha prema okati.
0: One is selfish love.
1: Samasti prema okati.
0: Love of the community, social.
1: Parama prema marokati.
0: Third, supreme love.
1: ఈ మూడింటి యొక్క గుణముల చేతనే భగవంతుని ప్రేమిస్తున్నాడు.
0: మ్యాన్ లవ్స్ గాడ్ ఇన్ దీస్ త్రీ లైన్స్.
1: స్వార్థ ప్రేమ అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై సెల్ఫిష్ లవ్?
1: తన యొక్క సుఖము, తన యొక్క ఆనందము, తన యొక్క కంఫర్టు తాను మాత్రమే చూసుకుంటున్నాడు.
0: సెల్ఫిష్ లవ్ ఈజ్ టు థింక్ ఆఫ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్, టు థింక్ ఆఫ్ వన్స్ ఓన్ ప్లెజర్, టు థింక్ ఆఫ్ వన్స్ ఓన్ కన్వీనియన్సెస్.
1: కానీ అన్యోన్య ప్రేమ అనేటువంటిది తాను, తన వారు, తన బంధువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ జీవిస్తున్నాడు.
0: బట్ ద నెక్స్ట్ వన్ ఇస్ మ్యూచువల్ లవ్, అన్యోన్య ప్రేమ, వేర్ హీ థింక్స్ ఆఫ్ హిజ్ ఓన్ వెల్ఫేర్, ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఆల్ హిజ్ రిలేషన్.
1: పరార్థ ప్రేమ అనగా లోక సమస్త సుఖినోభవంతు, సర్వులు క్షేమంగా ఉండాలనేటువంటి విశాలమైనటువంటి భావంతో భగవంతుని ప్రేమిస్తున్నాడు.
0: ద స్పిరిచువల్ లవ్ ఈజ్ ద లవ్ దట్ వాంట్స్ ఎవ్రీ వన్ ఆఫ్ us to pray to God such that everybody would be happy and live in peace.
1: ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది,
0: this selfish love,
1: ఒక రూమ్ లో నిర్మించుకున్నటువంటి లైట్ వంటిది,
0: is like a light in a room.
1: కానీ ఆ రూమ్లో నిర్మించుకున్నటువంటి లైట్ ఆ రూమ్కు మాత్రమే ప్రకాశం అందించగలదు.
0: లైట్ ఇన్ ఎ రూమ్ వుడ్ బి ఏబుల్ టు బర్న్ ది లైట్ ఇన్ విత్ ఇన్ ది రూమ్.
1: మరొక రూమ్కు మరొక గదికి ఏమాత్రము ప్రకాశాన్ని అందించదు.
0: అండ్ ఎ బల్బ్ ఇన్ ఎ రూమ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు షెడ్ లైట్ టు ద నైబరింగ్ రూమ్స్.
1: అన్యోన్య ప్రేమ అనేటువంటిది చంద్రుని కాంతి వంటిది.
0: బట్ అన్యోన్య ప్రేమ, ద మ్యూచువల్ లవ్, ఈజ్ సంథింగ్ లైక్ మూన్ లైట్.
1: ఈ మూన్ లైట్ అన్ని వైపులా కూడా కనిపిస్తుంది.
0: మూన్ లైట్ ఈజ్ సీన్ ఇన్ ఆల్ డైరెక్షన్స్,
1: కానీ స్పష్టంగా కనిపించదు.
0: యట్ ఇట్ ఈస్ నాట్ వెరీ క్లియర్.
1: కొన్ని విధమైనటువంటి డౌట్స్ అవకాశం ఇస్తుంది.
0: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: త్రాడును చూచి పామని భావిస్తుంది.
0: A rope is mistaken as a serpent.
1: Oka modduni chuchi manushani bhavistundi.
0: A wood is mistaken as a human.
1: Light undi kaani
0: there is
1: prakashavantamainatundi light kaadu.
0: Light is there, is not that shining.
1: Idi e anyonya prema.
0: This is anyonya or mutual.
1: Paratta prema anetundi sunlight.
0: The spiritual love is the sunlight.
1: Idi అన్ని వైపులా అన్ని ప్రాంతములందు అన్ని విధమైనటువంటి ఒక స్వరూపాన్ని సుస్పష్టంగా గోచరం గావిస్తుంది.
0: ది సన్ లైట్ విల్ మేక్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ వెరీ క్లియర్ అండ్ అపారెంట్.
1: ఇట్టి పరాత్మ ప్రేమను మనం పొందినప్పుడే ఈ స్వార్థ అన్యోన్య ప్రేమల చేత మనం ఏమాత్రం బాధపడనక్కరండదు.
0: When once you develop this spiritual love, you are not bound by the effects of the mutual love and selfish love.
1: కాని దురదృష్టవశాత్తు ఈనాటి ప్రేమ స్వార్థ ప్రేమగా రూపొందుతూ వచ్చింది.
0: మోస్ట్ అన్ఫార్చునేట్లీ ద మోడర్న్ లవ్ ఈజ్ అట్టర్లీ సెల్ఫిష్.
1: తాను తప్ప, తన సుఖము తప్ప, తన యొక్క క్షేమం తప్ప ఇతరుల యొక్క క్షేమాన్ని ఏమాత్రం ఆశించటం లేదు.
0: దిస్ లవ్ సింప్లీ లిమిటెడ్ టు ఐ అండ్ మైన్, దట్స్ ఆల్, నన్ ఎల్స్.
1: ఇట్టి ప్రేమ చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు నష్టములకు గురి అవుతున్నాడు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్ లవ్ మ్యాన్ సఫర్స్ బికాస్ ఆఫ్ మెనీ వరీస్, ఎంగ్జైటీస్, లాసెస్ అండ్ డిఫికల్టీస్.
1: ఇంకా అన్యోన్య ప్రేమలో ఉండేటువంటి యొక్క ఆనందం ఏమిటి?
0: వాట్ ఈస్ హ్యాపీనెస్ ఇన్ దిస్ మ్యూచువల్ లవ్?
1: తాను తన కుటుంబము తన బంధువులకు మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు.
0: ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ద పర్సన్, ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్.
1: ఎవరు బంధువులు?
0: హూ ఆర్ అవర్ రిలేషన్స్?
1: ఎవరు తనవారు?
0: Who belong to
1: అని
0: you?
1: విచారణ చేస్తే అందరూ తనవారే.
0: Really speaking, if you inquire,
1: అందరూ బంధువులే.
0: All our relations.
1: కానీ అందరి ఎందుకు ఏకాత్మతత్వం ఉంటుండాలి?
0: There is the principle of oneness in everyone.
1: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకుంటే అందరూ మన బంధువులే.
0: When once you understand the atmic principle, you will be convinced that all our relations.
1: కానీ ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం ఏమాత్రము గుర్తించుకోనక.
0: But we are not recognizing this atmic principle.
1: Kevalamu taanu tanavaru anetunte yokka dehaabhimanamulaku lobadi pothunnaru.
0: He submits himself to I and mind body feeling.
1: Neeku oka chinna udaharanam untundali.
0: For this a small example.
1: Sarvamu bhagavantuni yokka prerana chetani, bhagavantuni yokka aagna chetani, bhagavantuni yokka sankalpam chetani jarugutu undadi.
0: Everything happens as per the divine will, as per the divine command.
1: Oka పెద్ద వ్యక్తి తన బిడ్డలను తీసుకుని రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
0: An elderly person was traveling in a train along with his children.
1: కానీ పిల్లలకు చెప్పాడు.
0: He told his children,
1: మీ టికెట్స్ అంతా కూడా నేను తీసుకున్నాను, నా దగ్గర ఉంచుకున్నాను.
0: I have with me all your tickets.
1: మీరు ఎక్కడ ఏ స్టేషన్ వస్తే అక్కడంతా మీరు దిగకూడదు.
0: Don't get down anywhere at any station.
1: నేను దిగిన దగ్గర మాత్రమే మీరు దిగండి.
0: Oh children, you should get down where I get down.
1: దీని జాగ్రత్తగా ఉంచుకోండి.
0: And be careful, he said.
1: అని చెప్పి రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
0: So saying, he was journeying, proceeding.
1: కానీ ఈ పిల్లలంతా స్టేషన్ వచ్చిన దగ్గరంతా చూస్తున్నారు. అందుకు కనిపించేటువంటి తిండి యొక్క ఫలములు పదార్థములు చూస్తున్నారు.
0: Children were watching through the windows. At every station, all the eatables like fruits and so on.
1: Ayyo, digite avanni teeskovachunu kada, bhujinchavachunu kada, ani aashistunnaru.
0: They really wanted to get down at every station and buy all the eatables
1: available. Kaani tandi cheppinatundi dinni paatistu evaru digaledu.
0: But none of the children got down in strict adherence of the instructions of the father.
1: Enta sepa ayinappudiki tandi digaledu. పిల్లలు విసుగు పొందారు.
0: The father didn't get down for long and children were disgusted.
1: కానీ కొన్ని స్టేషన్లు దిగడానికి ప్రయత్నం చేశారు.
0: దే మేడ్ హౌఎవర్ సమ్ అటెంప్ట్ టు గెట్ డౌన్ ఎట్ సర్టెన్ ప్లేసెస్.
1: అందులో పెద్దవాడైనటువంటి వ్యక్తి చెప్పాడు,
0: ది ఎల్డెస్ట్ చైల్డ్ సెడ్,
1: నాన్న ఆజ్ఞ ప్రకారము అతను దిగుకోకుండా మనం దిగడానికి వీలు కాదన్నారు.
0: As per father's command, it is not possible for us to get down unless father
1: ticket
0: gets down.
1: Ticket to another ground.
0: Because tickets are with him.
1: మన దగ్గర టికెట్ లేకుండా దిగినట్లయితే మనం చాలా కష్టంలో గురి అవుతాము.
0: If we get down without a ticket, we'll be in hot waters.
1: కనుక మనం దిగకూడదు అని వారిని నివారించాడు.
0: So he prevented other children from getting down there.
1: అనగా ఏమిటి దీని అని అర్థము?
0: What is the meaning here?
1: భగవంతుడే తండ్రి.
0: God is the father.
1: ప్రతి మానవుడు అతని బిడ్డలే.
0: ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ హిస్ హ్యూమన్ బీయింగ్.
1: జీవితం అనేటువంటి రైల్లో ప్రయాణం అవుతున్నారు.
0: దిస్ ఇస్ ద జర్నీ ఆఫ్ ఎ ట్రైన్ జర్నీ.
1: భగవంతుడు చెప్పాడు, తండ్రి ఎవరు మీరు ఇష్టం వచ్చిన దగ్గరంతా మీరు దిగకూడదు.
0: గాడ్ ద ఫాదర్ సెడ్, డోంట్ గెట్ డౌన్ యాజ్ యు లైక్.
1: నా ఆజ్ఞ ప్రకారం నేను దిగిన దగ్గరే మాత్రమే మీరు దిగాలి.
0: యాజ్ పర్ మై కమాండ్ యూ హ్యావ్ టు ఫాలో మీ, యూ హ్యావ్ టు గెట్ డౌన్.
1: శాసించాడు.
0: That was the command.
1: కాని ఈ శాసనం ఎవరు కూడా శిరసావహించడం లేదు.
0: But no one is following his command.
1: వారు ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తున్నారు.
0: They are behaving as per whims and fancies.
1: కానీ టికెట్ తన దగ్గర ఉంచుకున్నాడు కనుకనే మనకు అనేక కష్టములు కలుగుతున్నాయి.
0: As the ticket is with our father God, we are facing all the problems as we get down everywhere.
1: కొన్ని రకములైనటువంటి ఒక ట్రైన్ ట్రావెల్స్ అంతా ఉంటుంటాయి.
0: దర్ ఆర్ సర్టన్ ట్రైన్ ట్రావెల్స్ జర్నీస్.
1: గూడ్స్ పెట్టెలంతా కూడా అనేకంగా వస్తూ ఉంటాయి.
0: వి ఆల్సో ఫైండ్ సెవెరల్ గూడ్స్ కంపార్ట్మెంట్.
1: ఒక్కొక్క గూడ్స్ పెట్టెలు కూడాను రిటర్న్ అని డేట్ వేసి ఉంటారు.
0: ఎవ్రీ గూడ్స్ కంపార్ట్మెంట్ విల్ క్యారీ ఎ ట్యాగ్ రిటర్న్.
1: కానీ ఆ కాలం వచ్చేటప్పటికి, ఆ దినం వచ్చేటప్పటికి, ఆ డేట్ వచ్చేటప్పటికి ఆ యొక్క గూడ్స్ పెట్టెలంతా వెనక్కి తిరుగుతూ ఉంటాయి.
0: On the appointed day, these goods compartments will have to necessarily return.
1: మన జీవితాలు కూడా గూడ్స్ పెట్టెలు వంటివి.
0: Our lives are also like goods compartments.
1: దీంట్లో రిటర్న్ అనేటువంటిది రాశారు.
0: Return is written there.
1: కానీ రాసినటువంటి రిటర్న్ అనేటువంటి డేట్ ఎవరికి తెలుస్తుంది? స్టేషన్ మాస్టర్ మాత్రమే తెలుస్తుంది.
0: బట్ ది డేట్ ఆఫ్ రిటర్న్ రిటర్న్ ఆన్ ది కంపార్ట్మెంట్స్ ఆఫ్ అవర్ లైవ్స్ ఈజ్ నోన్ టు ది స్టేషన్ మాస్టర్ ఓన్లీ.
1: స్టేషన్ మాస్టర్ గాడ్.
0: దిస్ స్టేషన్ మాస్టర్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: కనుక ఆ రిటర్న్ డేట్ అనేటువంటిది అతనికి మాత్రమే తెలుస్తుంది కానీ ఎవరికి తెలియదు.
0: సో ద డేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ నోన్ టు ద స్టేషన్ మాస్టర్ గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ నన్ ఎల్స్.
1: అతను మాత్రమే ఈ రిటర్న్ చేస్తున్నాడు.
0: He only responsible for
1: the కానీ మనం దానికి విచారణ చేస్తున్నాము.
0: బట్ వీ వరీ అబౌట్ ఇట్.
1: దేనికోసము?
0: వై?
1: అజ్ఞానం చేత.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: అధికారి ఎవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోవడం చేత.
0: ఇట్స్ అవర్ వీక్నెస్ దట్ వీ డోంట్ నో హూ హాస్ ది అథారిటీ టు డూ దాట్.
1: కనుక దైవమే దీనికి అన్నింటికీ గొప్ప, దైవమే దీని అన్నింటికీ పెద్ద అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: వీ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ది సుప్రీం అథారిటీ. హీఈస్ ద వన్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్.
1: ఒక్కటి కూడా అతని ఆజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు డివైన్ విల్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక,
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు
1: దేహాభిమానం కలిగినటువంటి మానవుడు,
0: మ్యాన్ విత్ బాడీ అటాచ్మెంట్,
1: నేను చేశాను, నేను చూసినాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి అహంకారానికి స్థానమిచ్చి,
0: gives scope for ego, feeling that I have done it, I have seen it.
1: కాని అనేక రకమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
0: అండ్ సో హీ ఇస్ పుట్ టు ట్రబుల్స్.
1: కనుక మనం ఈనాడు గుర్తించవలసింది ఒక్కటి,
0: వాట్ యూ హ్యావ్ టు నో టుడే,
1: ఏది జరిగినా,
0: వాట్ ఎవర్ హ్యాపన్స్,
1: ఏది చూచినా,
0: వాట్ ఎవర్ దట్ ఇస్
1: సీన్, ఏది అనుభవించినా,
0: వాట్ ఎవర్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్,
1: భగవంతుని యొక్క నిర్ణయాలు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వాట్ ఎవర్ ఈజ్ సీన్, వాట్ ఎవర్ ఈజ్ హర్డ్, వాట్ ఎవర్ ఈజ్ డన్ ఈజ్ ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు గాడ్స్ విల్.
1: ఒక్కటి కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా జరగడానికి వీలు కాదు.
0: నథింగ్ కెన్ హ్యాపన్ విదౌట్ గాడ్స్ విల్.
1: కానీ అందరూ ఈ యొక్క సత్యాన్ని నమ్మటం లేదు.
0: ఆల్ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్.
1: కానీ నమ్మని వారి గతి అంతే.
0: That will be the plight of those non-believers. Those in full faith will find their life full of bliss in this world.
1: ఏ చిన్న విషయం నందు కూడాను దైవం యొక్క ఆజ్ఞ లేకుండా ఏ చిన్న విషయము జరగదు.
0: ఎనీ టైనియెస్ట్ సింప్లెస్ట్ థింగ్ కెన్ నాట్ హ్యాపన్ వితౌట్ గాడ్స్ విల్.
1: కదలదు నీదు సంకల్పం లేనిది గడ్డిపోచేయు.
0: ఓ గాడ్, ఈవెన్ గ్రాస్ బ్లేడ్ కెనాట్ మూవ్ వితౌట్ యువర్ విల్.
1: అది అనగనేలాగా.
0: Why that and this?
1: Vipilakari Brahma Paryantamu Neeve.
0: Right from ant to the cosmic Brahman, you are pervading.
1: Adi Yerungaru.
0: That's not known.
1: Madi Galangaru.
0: They don't understand.
1: Mudavu Jandaru.
0: They are not happy.
1: Bhuvini Kondaru.
0: సమ్ పీపుల్ డోంట్
1: వివేకములకు వర్తించదని కడు విర్రవీగెదరు కాని కడకి ఎప్పుడు కలుగును.
0: దర్ ఈగోయిస్టిక్ ఆఫ్ దర్ ఇంటెలెక్ట్ అండ్ దర్ మెంటల్ కాంప్రిహెన్షన్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు దెమ్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా భగవత్ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంటది.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ గాడ్స్ విల్.
1: దీనిని విశ్వసించినటువంటి వారే ధన్యులు.
0: దోస్ దట్ have full understanding of this, దీనిని
1: అనుసరించినటువంటి వారే పుణ్యులు.
0: దే ఆర్ రియల్లీ మెరిటోరియస్ పర్సన్స్.
1: దీన్ని ఉల్లంఘించినటువంటి వారే పాపులు.
0: అండ్ దోస్ దట్ ట్రాన్సెండ్ డిజోబే ఆర్ ద సిన్నర్స్.
1: దుఃఖితుడు.
0: అండ్ దోస్ దట్ డిజోబే.
1: సుఖము దుఃఖము అనేటువంటిది మన యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉన్నది కానీ భగవంతుని యొక్క సంకల్పంపై కాదు.
0: ప్లెజర్ అండ్ పెయిన్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్ అండ్ నథింగ్ టు డూ విత్ గాడ్స్ విల్.
1: కనుకనే మన యొక్క ప్రవర్తనలు మన యొక్క నడతలు సక్రమమైనట్టుగా మనం తీర్చిదిద్దుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు మోల్డ్ అవర్ బిహేవియర్ అండ్ కండక్ట్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
1: దుర్మార్గమైనటువంటి భావాలను మన హృదయంలో ప్రవేశపెట్టకూడదు.
0: వి షుడ్ నాట్ పర్మిట్ వికెడ్ థాట్స్ టు గెట్ ఇన్ టు అవర్ హార్ట్.
1: కారణం ఏమనగా
0: వాయ్
1: అందులో జీవిస్తున్నటువంటి యొక్క సద్భావములు సచ్చింతనలు సదాలోచనలు సచ్చర్యలు ఇవన్నీ కూడా మరణించడానికి అవకాశం ఉంటుండాలి.
0: వెన్ వికెడ్ థాట్స్ ఎంటర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ for the good sentiments, sacred feelings to vanish.
1: ఈ దుష్టగుణములు అన్ని కూడా కేవలం క్రూర మృగముల వంటివి.
0: ఆల్ వికెట్ థాట్స్ ఆర్ వైల్డ్ ఎనిమల్స్.
1: ఇట్టి క్రూర మృగముల చేత ఈ సాత్వికమైనటువంటి యొక్క ఎనిమల్స్ చిక్కితే ఏ గతి పడతాయి?
0: బికాస్ ఆఫ్ దీస్ వైల్డ్ క్రూయల్ ఎనిమల్స్ వాట్ విల్ హ్యాపన్ టు ది పాయస్ కౌస్?
1: కనుక ఇట్టి దుర్మార్గమైనటువంటి భావములు వచ్చినప్పటికీ దాన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
0: In spite of the fact that wicked thoughts do enter, we should take every care as not to permit them. We have to drive them out immediately.
1: కాలమునే వ్యర్థం చేయకూడదు.
0: We shouldn't waste time.
1: ఆలస్యం చేయకూడదు.
0: We should not delay.
1: ఆలస్యం అమృతం విషం అన్నారు.
0: And if you delay, even nectar becomes a poison.
1: కనుక ఆలస్యం అనేటువంటిది ఇందులో ఏమాత్రమూ పనికిరాదు.
0: We should never delay in these matters.
1: ఎప్పుడు దుష్టభావన మనలో సంకల్పం ప్రారంభమైందో
0: the moment the wicked thought arises,
1: తక్షణమే దాన్ని ఇది సరైనటువంటి కాదు.
0: ఇమ్మీడియట్లీ అండర్స్టాండింగ్
1: ఈ లోపల ప్రవేశిస్తే నా సద్భావములు సద్గుణములు సచ్చింతను భస్మమైపోతాయి.
0: ఇఫ్ వికెట్ థాట్ గెట్స్ ఇన్ టు మీ ఆల్ పాయస్ క్వాలిటీస్ వుడ్ గెట్ దెమ్ బర్న్డ్ ఇన్ టు యాషెస్.
1: కనుక నీ హృదయంలో ప్రవేశపెట్టవలసినటువంటిది సద్భావములు సచ్చింతనలు సదాలోచనలు సత్కర్మలు.
0: దేర్ఫోర్ గుడ్ ఫీలింగ్స్ గుడ్ థాట్స్ గుడ్ ఎమోషన్స్ గుడ్ సెంటిమెంట్స్ హ్యావ్ గాట్ టు బి ఇన్ యువర్ హార్ట్. వాట్ ఈస్ దిస్ సత్?
1: సత్ అనగా త్రికాల భాగ్యం సత్.
0: Sat, which is same in all the three periods of time.
1: మూడు కాలముల యందు కూడాను మార్పు చెందినటువంటిదే సత్.
0: సత్ is that which is changeless in all the periods of time. అతి భావములను ప్రవేశపెట్టాలి. We should have such feelings within us.
1: ఇది నిజమైనటువంటి సాధన.
0: This is true spiritual practice.
1: సాధనలు మాత్రం చేస్తూ
0: we do practice.
1: హృదయములో ఈ క్రూర మృగములను ప్రవేశపెడుతుంటే సాధన చేసి ప్రయోజనం ఏమి?
0: While doing spiritual practice, if we have in our heart all these wicked wild animals, what will happen?
1: ఒక్కటిగా కాదు అన్ని కూడా ఒకతూరి నిర్మూలమైపోతాయి.
0: ఆల్ అవర్ స్పిరిచువల్ పాస్ ఎండివర్స్ పర్సూట్స్ విల్ బి టోటలీ రూయిన్డ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక దారంను మనం చెండు కడుతున్నాము.
0: యు ఆర్ జస్ట్ వైండింగ్ ఎ థ్రెడ్.
1: కానీ ఒక్కొక్క తూరి ఒక్కొక్క రౌండ్ చిరుగుతుండాలి.
0: యూ హావ్ బీన్ వైండింగ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: కానీ ఈ బంతిని చాలా గట్టిగా పట్టుకోవాలి.
0: బట్ యూ హావ్ టు హోల్డ్ ది సెంట్రల్ స్టిక్ టైట్.
1: ఈ విధంగా పట్టుకుని దారం చుడుతూ ఉంటే
0: యాజ్ యూ వైండ్ వన్ ఆఫ్టర్ అనదర్ ద థ్రెడ్,
1: క్రమక్రమేణ ఆ దారపు చెండు పెద్దదవుతుంది.
0: అండ్ దిస్ would be growing bigger and bigger.
1: మనం ఏమైనా అలక్ష్యం చేసి ఆ దారపు చెండు చేయి నుంచి వదిలిపోతే ఎన్నో చుట్టినటువంటి రౌండ్ తగ్గిపోతాయి.
0: But by neglect, if you drop this bundle of threads, they will drop down and spread hither and thither.
1: అనేక విధమైనటువంటి యొక్క దీంట్లో లూజ్ అయిపోతాయి.
0: అండ్ ఆల్ ద థ్రెడ్ వైండింగ్స్ విచ్ హావ్ బీన్ డూయింగ్ దే గెట్ లూజ్.
1: ఒక్కటే చుట్టేది.
0: బట్ వైండింగ్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
1: చేయి జారిపోయిందటువంటి అనేక చుట్టంతా కూడా వ్యర్థమైపోతుంది.
0: బట్ వెన్ వన్స్ యూ డ్రాప్ దే విల్ బి స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: కనుకనే మనం చేసేటువంటి సాధనలు చాలా తక్కువది.
0: What the spiritual practice we do is less.
1: కాని దాన్ని మనము అలక్ష్యం చేసిందంటే అనేక జన్మముల యొక్క స్పిరిచువల్ బాధలంతా కూడా కోల్పోతాం.
0: When once you neglect your spiritual practice today, all the merit of the past lives are going to be ruined and totally lost.
1: అప్పటికని సుఖదుఃఖి సమయ కృత్వ లాభో లాభిజయా ఈ రెండు కూడా సమత్వంగా భావించుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ దట్ మైట్ బి డన్, వీ హ్యావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ యాజ్ టు కన్సిడర్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టర్ అండ్ డిఫీట్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఫలితం కూడా దక్కుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రివార్డ్.
1: ప్రేమస్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవుడు నిజంగా సాధన చేయవలసినటువంటిది ప్రేమమయమైనటువంటి యొక్క దైవభక్తి, త్యాగమయమైనటువంటి రాజశక్తి. ఈ రెండింటి వల్లనే దేశం ఉద్ధారం అవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ విచ్ వీ హావ్ టు అడాప్ట్ టుడే ఈజ్ దిస్ డివోషన్ అండ్ సాక్రిఫైస్ ఫర్ విచ్ ద హోల్ కంట్రీ వుడ్ డెవలప్ అండ్ ప్రాస్పర్.
1: ఈనాడు త్యాగమయమైనటువంటి యొక్క రాజకీయం కనిపించడం లేదు.
0: టుడే వీ ఫైండ్ ద పాలిటిక్స్ without any sacrifice.
1: ప్రేమమయమైనటువంటి భక్తి ఎక్కడా కనిపించటం లేదు.
0: అండ్ వీ డోంట్ ఫైండ్ డివోషన్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య.
0: ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ ద సెక్యులర్ నాలెడ్జ్, ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఇన్ ద అదర్ వరల్డ్
1: ప్రేమమయమైనటువంటి ఒక సాధన చాలా ప్రధానమైనటువంటిది.
0: ఎ స్పిరిచువల్ ఎండివర్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ ఈజ్ అడ్వైజ్.
1: హృదయానికి అది చాలా ఉత్తేజం చేసేటువంటిది.
0: ఇట్ ఎంకరేజెస్ ద హ్యూమన్ స్పిరిట్.
1: కానీ త్యాగమయమైనటువంటి రాజకీయము జగత్తు కోసం.
0: And the politics which sacrifice is needed for the world.
1: జగత్తును బాగు చేయాలంటే
0: to correct the world.
1: త్యాగమయమైనటువంటి జీవితంతో ఈ జగత్తులో ప్రవేశించాలి.
0: We should step in with the spirit of sacrifice.
1: జీవితాన్ని ధన్యం కావించాలంటే ప్రేమమైన జీవితంలో మనం ప్రవేశించాలి.
0: In order to work for liberation, we should have this devotion full of love.
1: త్యాగమే నిజమైన యోగము.
0: త్యాగ సాక్రిఫైస్ ఈజ్ యోగా స్పిరిచువల్.
1: ఈ యోగమును మనం అనుభవించినప్పుడే ప్రేమమయమైనటువంటి జీవితం మనకు ప్రకాశిస్తుంది.
0: వెన్ వన్స్ వీ ప్రాక్టీస్ దిస్ యోగా ఆఫ్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ వీల్ డెవలప్ లవ్.
1: యోగ చిత్తవృత్తి నిరోధక.
0: యోగా హెల్ప్స్ ఫర్ సెల్ఫ్ కంట్రోల్.
1: సుకర్మ కౌశలం.
0: యోగా ఈజ్ నథింగ్ బట్ డిశ్చార్జింగ్ ది డ్యూటీ విత్ ఆల్ ఎక్సలెన్స్.
1: ఈనాటి మానవుడు తనంతాను మొదలు గుర్తించి ఇతరులను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో మ్యాన్ టుడే షుడ్ నో హింసెల్ఫ్ ఫస్ట్ అండ్ నో ద రెస్ట్ నెక్స్ట్.
1: తనను తాను తెలుసుకొనక
0: వితౌట్ నోయింగ్ వన్స్ ఓన్
1: దైవం అనేటువంటి వాడిని వెతకడం గుర్తుకుంటుంటే దైవం ఏ రీతిగా లభ్యమవుతాడు?
0: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో గాడ్ అండ్ అటైన్ రీచ్ గాడ్?
1: లూకా ఒక సమయంలో అనిబిసెంట్ కూడా చెప్పింది.
0: అట్ వన్ టైమ్ అనిబిసెంట్ ఆల్సో సెడ్ సేమ్.
1: ఏమని?
0: వాట్ డిడ్ షీ సే?
1: ప్రతి సాధకుడు కూడా దైవాన్ని వెతుకుతున్నాడు, దైవాన్ని వెతుకుతున్నాడు అని అనుకుంటున్నారు.
0: అనిబిసెంట్ సెడ్ లైక్ దిస్, ఎవ్రీ సీకర్ ఈజ్ సర్చింగ్ ఫర్ గాడ్, సర్చింగ్ ఫర్ గాడ్.
1: కాదు కాదు.
0: నో నో.
1: సాధకుడు దైవాన్ని వెతకటం లేదు.
0: సీకర్ ఈజ్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: ఎందుకనగా ఎక్కడ చూసినా దైవమే ఉంది.
0: వై?
1: సర్వము దైవమయంగానే ఉంటుండాలి. నువ్వు వెతికేది ఎక్కడ?
0: వై? బికాస్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. వేర్ ఇస్ ద నీడ్ టు సర్చ్ ఫర్ హిమ్?
1: దైవమే సరైనటువంటి వాడిని వెతుకుతున్నాడు, సరైన భక్తుడిని.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ.
1: కాబట్టి ఆ గుడ్ డివోటీ అంటే ఎవరు?
0: హూ ఈజ్ ఎ గుడ్ డివోటీ?
1: సద్భావములు కలిగినటువంటి వాడే.
0: ద వన్ విత్ గుడ్
1: సదాచార సంపన్నుడే.
0: గుడ్ ప్రాక్టీస్.
1: సచ్చింతంలో అభివృద్ధి పొందినటువంటి వాడే.
0: గుడ్ థాట్స్.
1: ఇలాంటి గుణములు కలిగినటువంటి వాడే భగవంతుడు వెతుకుతున్నాడు.
0: సో a devotee with good thoughts, with good sentiments, good feelings is searched by God.
1: భక్తుడు భక్తుడు అంటే కేవలం భజన చేసిన వాడు మాత్రమే భక్తుడు కాదు.
0: Devotee is not merely the one who chants the name of God.
1: టేప్ రికార్డ్ కూడా భజన చేస్తూ ఉండాలి.
0: We find the tape record also singing the glory.
1: గ్రామఫోన్ ప్లేట్ కూడా భజన చేస్తూ ఉండాలి.
0: So also gramophone plate.
1: కానీ ఇవి రెండు కూడా లైఫ్లెస్. చైతన్యమయమైనటువంటిది కాదు.
0: Both of them are lifeless.
1: కానీ చైతన్యమయుడైనటువంటి మానవుడు భజన చేసినప్పుడు హృదయపూర్వకంగా భజన.
0: But the man of with life and awareness
1: ప్రతి పదం కూడా హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: ఎవ్రీ వర్డ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: హృదయమునంది ప్రేమమయమైనటువంటి యొక్క రూపం ఉంటుండాలి.
0: అండ్ దేర్ ఇన్ ద హార్ట్ వీ ఫైండ్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
1: ప్రేమ నుండియే బయటపడుతున్నాయి.
0: అండ్ ఆల్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: ఈ ప్రేమకి ఆత్మ అని పేరు.
0: This love is called.
1: ఈ ప్రేమకి బ్రహ్మ అని పేరు.
0: Love is Brahma.
1: సర్వము బ్రహ్మమయంగా మారుతుంటాది.
0: The whole cosmos is Brahman.
1: Brahmanu vetukutunnaru chaala mandi.
0: Many are in search of Brahma.
1: Ekkada unnadu Brahma?
0: Where is Brahma?
1: Tanayende unnadu.
0: He is within you.
1: Tanayendu unnatundi Brahmanu bayata vetukite ela chikkutadu?
0: When God is within you, you want to search for him outside.
1: Karuka neeti ende putti,
0: having been born in water.
1: Neeti ende nilichi,
0: standing in water.
1: నీటి అణంగు నీటి బుడగ.
0: The water bubble subsides, merges back into water.
1: నరుడు బుద్బుదంబు.
0: Human being is the bubble.
1: నారాయణుడు నీరు.
0: God is water.
1: కనుకనే మనం మొట్టమొదట నిన్నటి దినం పిల్లలు చెప్పాను, గొప్పవారు కావాలి గొప్పవారు కావాలి అనేటువంటి భావాన్ని మనలో పూర్తి దూరం చేసుకోండి.
0: భగవాన్ వాజ్ టాకింగ్ టు బాయ్స్ యెస్టర్డే, డోంట్ ట్రై టు బి గ్రేట్, డోంట్ ట్రై టు బి గ్రేట్.
1: మంచివారు కావాలని విశ్వసించండి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ and work to be good.
1: మంచివారైనప్పుడే మంచి లోప సర్వము మనకు లభ్యమవుతుంది.
0: వెన్ వన్స్ యు ఆర్ గుడ్ ద రెస్ట్ విల్ ఫాలో ఆటోమేటిక్.
1: గొప్పవాడైపోతే గొప్పతనం లోపల మంచితనం ఉండదు.
0: ఏ గ్రేట్ మ్యాన్ నీడ్ నాట్ నెసెసర్లీ బి గుడ్.
1: మంచితనాన్ని పెంచుకున్నప్పుడు మంచితనంలో కూడా గొప్పతనం ఉంటుంటుంది.
0: ఇఫ్ యు ఆర్ గుడ్ దేర్ లైస్ గ్రేట్నెస్.
1: అయితే ఎట్టివాడు గొప్పవాడు, ఎట్టివాడు మంచివాడు?
0: అండ్ హూ ఇస్ గ్రేట్ అండ్ హూ ఇస్ గుడ్?
1: దీంట్లో ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ప్రతి జీవి ఎందు కూడాను,
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
1: దైవత్వాన్ని చూచినటువంటి వాడు మంచివాడు.
0: ద వన్ హూ ఫైండ్స్ డివినిటీ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఈజ్ ఎ గుడ్ పర్సన్.
1: దైవత్వంలో కూడాను మానవత్వాన్ని చూచినటువంటి వాడు గొప్పవాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ ఫైండ్స్ ద హ్యూమన్ క్వాలిటీ ఇన్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
1: మానవాకారం ధరించినటువంటి రాముని చూచి,
0: వాచింగ్ రామా హూ హస్
1: మానవుడు, మానవుడు మానవుడని గుర్తించుతూ వచ్చాడు రావణుడు.
0: రావణ హ్యాస్ అండర్స్టూడ్ రామా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్,
1: అనగా దైవంలో కూడాను నారాయణలో కూడా.
0: దేర్ లైస్ గ్రేట్నెస్.
1: అయితే ఎట్టివాడు గొప్పవాడు, ఎట్టివాడు మంచివాడు?
0: అండ్ హూ ఇస్ గ్రేట్ అండ్ హూ ఇస్ గుడ్?
1: దీంట్లో ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ప్రతి జీవి ఎందుకు కూడాను,
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్.

0: దైవంలో కూడాను నారాయణలో కూడాను నరుణ్ణి చూస్తూ వచ్చాడు ఈ యొక్క రావణుడు.
1: రావణ హ్యాస్ సీన్ ఎ హ్యూమన్ ఫార్మ్ ఇన్ గాడ్ రామచంద్ర,
0: కానీ నారాయణుడు అట్ట కాదు.
1: బట్ నారాయణ ఇస్ నాట్ లైక్
0: సర్వజీవులు ఎందుకు నువ్వు నారాయణ చూస్తూ వచ్చాడు.
1: ఇన్ఫాక్ట్ రామ హ్యాస్ బీన్ సీయింగ్ నారాయణ.
0: సర్వజీవులు కూడా మిర్రర్ వంటివి, ఒక అద్దం వంటివి.
1: ఆల్ క్రీచర్స్ ఆర్ లైక్ ఎ మిర్రర్.
0: అద్దంనే ప్రకృతి అని పిలుస్తున్నారు.
1: దిస్ మిర్రర్ ఆఫ్ నేచర్,
0: అద్దంలో కల్పించేటువంటి ప్రతి బింబం కూడాను తన యొక్క ఆకారమే కాని మరొకటి కాదు.
1: ఎవ్రీ రిఫ్లెక్షన్ ఇన్ ఎ మిర్రర్ ఇస్ డివైన్, నథింగ్ ఎల్స్.
0: కనుకనే భగవంతుడు,
1: సో గాడ్,
0: ప్రకృతి అనేటువంటి అద్దాన్ని మానవునికి అందించాడు.
1: హ్యాస్ గివెన్ హ్యుమానిటీ ద మిర్రర్ ఆఫ్ నేచర్.
0: అద్దం దేనికోసం అందించాడు?
1: వై ద మిర్రర్ ఆఫ్ నేచర్ ఇస్ గివెన్?
0: తను చూసుకొని అందులో ఉన్నటువంటి దోషమును తుడుచుకోమని చెప్పించాడు.
1: ద మిర్రర్ ఇస్ గివెన్ సో యాజ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ వాచింగ్ యువర్ రిఫ్లెక్షన్.
0: ఈనాటి మానవుడు తన ముఖాన్ని తాను చూసుకోవటం లేదు అద్దంలో.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ వాచింగ్ హిస్ ఫేస్ ఇన్ ద మిర్రర్.
0: ఇంకొకరి ముఖం ముందు పెడుతున్నాడు.
1: ఇన్ఫాక్ట్ హీస్ కీపింగ్ ద మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనదర్ పర్సన్.
0: కనుక వారి ముఖం కనపడుతుంది కానీ నీ ముఖం నీకు కనిపించదు.
1: దేర్ ఫోర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద అదర్ మ్యాన్ అండ్ నాట్ యువర్.
0: కనుకనే అద్దమైన రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
1: అండ్ దిస్ మిర్రర్ ఇస్ ద రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ఒకానొక అమాయకుడు,
1: అన్ ఇన్నోసెంట్ పర్సన్,
0: కొండలకు గోవును తోసుకుని పోయాడు.
1: వాస్ రేరింగ్ కౌస్ నియర్ ద మౌంటైన్.
0: కానీ ఒక రెండు కొండల మధ్య లోపల తన యొక్క గోవులు మేపుకుంటూ ఉన్నాడు.
1: హీ వాస్ రేరింగ్ కౌస్ ఎట్ ఎ ప్లేస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ టూ మౌంటైన్స్. హీ సాట్ ఆన్ ఎ బౌల్ద.
0: పిల్లంగోయి ఊదుతూ ఉన్నాడు.
1: హీ వాస్ ప్లేయింగ్ ఆన్ హిస్ ఫ్లూట్.
0: ఈ పిల్లంగోయి ఊదటం చేత
1: as he was playing on the flute,
0: ఎక్కడి నుంచో తిరిగి ఇంకొక పిల్లంగోయి వినిపిస్తుండాలి.
1: హీ వాస్ లిసనింగ్ టు సమ్ సౌండ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్.
0: ఏమిట్రా, నేను ఊదినటువంటి పిల్లంగోయి ఇంకోటి ఊదుతున్నాడు, వాడు ఎక్కడున్నాడు అని విచారం చేశాడు.
1: దిస్ ఇన్నోసెంట్ బాయ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఐఎమ్ ప్లేయింగ్ ఆన్ ద ఫ్లూట్, విల్ ఐ ఫైండ్ సమ్వన్ ఎల్స్ ప్లేయింగ్ ఆన్ దిస్ ఫ్లూట్.
0: ఆ పిల్లంగోయి పక్కన పెట్టాడు.
1: హీ కెప్ట్ హిస్ ఫ్లూట్ అసైడ్.
0: ఎవర్రా నీవు అని ప్రశ్నించాడు.
1: హి సెడ్ హూ ఆర్ యూ.
0: తిరిగి ఎవర్రా నీవు అనేటువంటి శబ్దం వచ్చింది.
1: దెన్ హీ హెర్డ్ ద సౌండ్, హూ ఆర్ యూ.
0: ఓ, వాడు నాతో పోట్లాడుతున్నాడా?
1: దెన్ హి థాట్, ఓహ్, హి ఇస్ ద అదర్ పర్సన్ ఫైటింగ్ విత్ మీ.
0: తిట్టాడు.
1: అండ్ దెన్ హి స్టార్టెడ్ అక్యూజింగ్ హిమ్.
0: తిరిగి వాడు కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు.
1: ద అదర్ పర్సన్ ఆల్సో అక్యూజ్డ్ హిమ్.
0: విసుగు పొందాడు, గోవును తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు.
1: అవుట్ ఆఫ్ అట్టర్ డిస్గస్ట్ హి బ్రాట్ హోమ్ ఆల్ ద కౌస్.
0: అమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చాడు.
1: హి క్రైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ మదర్.
0: అమ్మ, ఎవరో ఆ కొండ లోపల ఇంకొకరు నావలే నదే గొంతుతోనే మాట్లాడుతున్నాడు.
1: హి కంప్లైంట్ టు హిస్ మదర్. Mother, there's some other person who is speaking
0: like me.
1: Whatever I say, he started repeating
0: the same.
1: Whatever scolding I did, the other person also did. He's not a big man. Probably of my age. What right has he to scold me?
0: అని చెప్పేటప్పటికి వాడిని ఎట్టయినా నీవు దండించాలి అని తల్లితో చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ హిస్ మై మదర్, యు మస్ట్ సర్టన్లీ బీట్ హిమ్ ఎనీవే.
0: రేపటి దినం నీ వెంట నేను వస్తాను నాయన, వాడెవరో నేను పరీక్షిస్తాను అన్నది.
1: ద మదర్ ప్రామిస్ టుమారో ఐ విల్ ఫాలో యూ అండ్ ఫైండ్ అవుట్ హూ ద అదర్ మ్యాన్.
0: పిల్లవాడితో తల్లి వెళ్లింది రెండవ దినం.
1: మదర్ ఫాలోడ్ ద చైల్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
0: మొట్టమొదట పిల్లంగోయి ఊదాడు.
1: ఫస్ట్ ద బాయ్ ప్లేడ్ ఆన్ ద ఫ్లూట్.
0: తిరిగి పిల్లంగోయి రీసౌండ్ వచ్చింది.
1: అండ్ దేర్ హీ లిసన్ టు ద సేమ్ సౌండ్.
0: చూడు, వాడు తిరిగి నావలనే ఊదుతున్నాడు.
1: ద బాయ్ సెడ్, మదర్ సీ దట్ అదర్ బాయ్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ ద ఫ్లూట్.
0: మరి వీడు కేక వేశాడు.
1: దెన్ ద బాయ్ షౌట్.
0: తిరిగి మరొక కేక వినిపించింది.
1: అగైన్ హీ హెర్డ్ ద షౌటింగ్ బ్యాక్.
0: అప్పుడు చూడమ్మా, వీడే నన్ను ఈ విధంగా అవమానం చేస్తున్నాడు.
1: సీ మదర్, సీ ది అదర్ ఫెలో ఈస్ పుట్టింగ్ మీ టు షేమ్ బై షౌటింగ్ ఎట్ మీ.
0: తల్లి అంతా గుర్తించింది.
1: మదర్ రికగ్నైజ్ ద హోల్ డ్రామా.
0: ఇది వేరు కాదు,
1: ఇస్ నాట్ సెపరేట్.
0: ఇది ఈ యొక్క కొండ లోపల పలుకురాయి ఉంటుండాలి. పలుకురాయి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ స్టోన్ దట్ ప్రొడ్యూసెస్ రిసౌండ్.
0: కనుక అంతే తప్ప మరొక వ్యక్తి లేడు ఇక్కడ.
1: దేర్ ఇస్ నో సెకండ్ పర్సన్ దేర్.
0: కొండంతా కూడా రాయిమయమే.
1: యు ఫైండ్ ద హోల్ మౌంటైన్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: సముద్రమంతా జలమయమే.
1: ద ఓషన్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: అరవంతా కాష్టమయమే.
1: అండ్ ద హోల్ ఫారెస్ట్ ఆఫ్ వుడ్.
0: బ్రహ్మయమే.
1: అండ్ ఎర్త్ ఇస్ ఆఫ్ క్లే.
0: దేహమంతా మాంసమయమే.
1: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తుకుంటున్నప్పుడు మరొక వ్యక్తి మనకి ఏమాత్రం కూడా విమర్శించడు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దట్ వీ హావ్ ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్.
0: కనుక ఎవరో విమర్శిస్తున్నా అంటే ఎవరో కాదు.
1: నో వన్ అక్యూజింగ్ యూ. నో,
0: ఈ ప్రకృతికి రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ ఉంటుండాలి.
1: దిస్ నేచర్ హ్యాస్ గాట్ విత్ ఇట్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక ప్రకృతి యొక్క ప్రభావమే ఈ యొక్క రెండింటికి మూల కారణం కానీ మరొకరు కాదు.
1: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది నేచర్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ దిస్.
0: అలాంటి ప్రకృతిని వశం చేసుకో.
1: And have a control on this nature.
0: ఈ ప్రకృతికి నీవు వశం కాకూడదు.
1: And don't submit yourself a victim.
0: అప్పుడే

0: జయించిన వాడు అవుతావనింది.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు కాంకర్.
0: మనం ఈనాడు మన దేహమే ప్రకృతి.
1: Our body is nature, prakriti.
0: దేహానికి మనం వశం కాకూడదు.
1: We shouldn't submit ourselves to the body.
0: ఈ యొక్క దేహాన్ని మనము స్వాధీనం చేసుకోవాలి.
1: We have to exercise full control on the body.
0: దేహాన్ని మన యొక్క కంట్రోల్ చేసుకున్నప్పుడు,
1: when you control the body,
0: మనసు కూడా కంట్రోల్ అవుతుంది.
1: The mind also will come under control.
0: అప్పుడు ఆత్మస్వరూపం గోచరిస్తుంది.
1: When mind is also under control, you will find ఆత్మా there.
0: ఆత్మను మనసును విసర్జించి కేవలం దేహమును మాత్రమే దృష్టి అందించుకున్నప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి రాక్షసత్వం అయిపోతుంది.
1: We have forgotten ఆత్మ. We have forgotten the mind. We are following just the body, which is a demonic.
0: ఆత్మను విసర్జించి మనస్సు దేహాన్ని మాత్రమే ఉంచుకున్నప్పుడు ఇది అనిమల్ గా రూపొందుతుంది.
1: On the other hand, we forget atma, we go by the body and the mind, that is animal quality.
0: దేహము మనస్సు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్చినప్పుడు మానవత్వంగా రూపొందుతుంది.
1: On the other hand, if we have these three, the body, mind and atma, you are a human being.
0: త్యజించినప్పుడు అది దైవత్వంగా మారుతుంది.
1: And in fact, once you sacrifice the mind and the body,
0: దైవత్వం
1: కావడానికి divinity.
0: కేవలం ఒక ఆత్మతత్వమే చాలు.
1: టు రీచ్ అటైన్ డివినిటీ ఆత్మ ఈజ్ ఎనఫ్.
0: దేహము మనస్సుతో కూడినటువంటి ఆత్మను విసర్జించినప్పుడు ఇది కేవలము ఒక పశుత్వంగా మారుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఫర్గెట్ ఆత్మ గో బై ద బాడీ అండ్ ద మైండ్ ఇట్ ఈస్ బీస్టియల్ టెంపర్మెంట్.
0: దేహాన్ని విసర్జించి కేవలం ఒక మనస్సుతో ఉన్నప్పుడు ఇది రాక్షసత్వంగా రూపొందుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఫర్గెట్ ఆత్మ అండ్ ద బాడీ ఫాలో ద మైండ్ ఇట్ ఈస్ డెమోనిక్.
0: రాక్షసత్వము పశుత్వము మానవత్వము దివ్యత్వము మూడు కూడా ఒక మానవుని యొక్క హృదయ తత్వం అందే ఉంటుంది.
1: దేర్ ఫోర్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ we find all the three, the demonic, the bestial and the human temperaments.
0: కనుక మొట్టమొదట మన మానవుడిగా ఉండాలంటే దేహము మనసు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వంతో మనం జీవించాలి.
1: Therefore, as a human being, to have the human quality, we should have the unity, understanding of these three, body, mind and
0: atma. ఆత్మ తత్వం ఉంచుకొని దేహ తత్వాన్ని విసర్జించాలి.
1: Slowly, we have to give up this body feeling, develop the mind and atma.
0: అప్పుడే మన నుంచి animal తత్వం దూరం అయిపోతుంది.
1: Then, the animal traits would run away from you.
0: ఈ మనస్సును ఆత్మను దేహాన్ని రెండింటినీ విసర్జించి ఆత్మతత్వాన్ని మాత్రమే ఉంచుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు కీప్ ఓన్లీ ఆత్మిక్ ఫీలింగ్ గివింగ్ అప్ ద మైండ్ అండ్ ద బాడీ.
0: దివ్యత్వంగా రూపొందుతాము.
1: దెన్ యూ బికమ్ వెరీ డివైన్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా దైవం యొక్క నిర్ణయం జరుగుతుండదు, కానీ దీనికంటే భిన్నంగా జరగటం లేదు.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అండ్ నథింగ్ బియాండ్.
0: ఏది జరిగినప్పటికీ
1: whatever might happen,
0: ఇదంత దైవాగ్ని,
1: ఇట్స్ ఆల్ గాడ్స్
0: దైవ సంకల్పమే,
1: ఇట్స్ గాడ్స్
0: దైవ నిర్ణయమే,
1: ఇట్స్
0: అనేటువంటి దృఢ సంకల్పంతో మనం ఉండినప్పుడే సర్వమును మనం సాధించగలము.
1: When we have got this strong feeling that everything happens according to God's command and divine will, we'll be able to face everything. Life is a challenge, meet it.
0: Life is a game. Play it.
1: Life is a game. Play it.
0: Life is love. Enjoy it.
1: Life is love. Enjoy
0: it. Life is a dream. Realize it.
1: Life is a dream. Realize it.
0: ఈ యొక్క దీని లోపల మనం దైవను అనుభవిస్తూ పోవాలి.
1: It is in this process we have to experience our life.
0: అన్నిటిని ఛాలెంజ్ని మనం మీట్ చేయాలి.
1: We should be prepared to meet the challenges of life.
0: ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ మనం ఎదుర్కోకూడదు.
1: We should never be afraid of difficulties. We should never waver.
0: ధైర్యంగా దానిని ఎదుర్కోవడానికి పూనుకున్నప్పుడే దీన్ని మనం పూర్తి దివ్యత్వాన్ని పొందగలము.
1: When we resist with all the courage, all the challenges of life, you can attain divinity.
0: అక్కడ డౌట్స్ కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: Never give scope for doubts there.
0: డౌట్స్ వచ్చినా మనం కన్ఫ్యూజన్ అయిపోతాం.
1: When once doubts are there, you'll be utterly confused.
0: కన్ఫ్యూజన్ వచ్చినా
1: when once there is confusion, the fuse of the heart is gone.
0: కనుక నీ కన్ఫ్యూజన్ కి మాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: సో నెవర్ గివ్ ఎ స్కోప్ ఫర్ కన్ఫ్యూజన్.
0: ఎక్కడ డౌట్ వస్తుంది?
1: వేర్ డూ యూ డౌట్?
0: సత్యాన్ని గుర్తించుకోలేనప్పుడు డౌట్స్ వస్తుంది.
1: యూ డౌట్ వెన్ యూ డోంట్ నో ద ట్రూత్.
0: సత్యాన్ని గుర్తించుకుంటే డౌట్ కు అవకాశమే లేదు.
1: వెన్ యూ నో ద ట్రూత్ యూ నెవర్ డౌట్.
0: పలాని వాడు అనిల్ కుమార్ అనుకుని గుర్తించుకున్న తర్వాత డౌట్ కి ఎందుకు అవకాశం ఇస్తుంది?
1: వెన్ వన్స్ యూ నో దట్ సో అండ్ సో ఇస్ అనిల్ కుమార్, వై డూ యూ డౌట్?
0: అనిల్ కుమార్ ను గుర్తించుకోలేకపోయిన సమయంలోనే డౌట్స్ వస్తుంది. ఇది అనిల్ కుమారా లేక ఇంకొక ప్రొఫెసరా?
1: As you cannot, you have not known him completely, you doubt whether he is Anil Kumar or someone else.
0: కనుకనే ఈ డౌట్స్ కంత సరైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటమే.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు నో ద కరెక్ట్ మీనింగ్ బిహైండ్ ఆల్ దిస్
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అన్ని విధమైనటువంటి యొక్క మీనింగ్లు, అన్ని విధమైనటువంటి యొక్క సారములు, అన్ని విధమైనటువంటి యొక్క తత్వములు ఒక్క ప్రేమ తత్వమునందు మాత్రమే ఉంటున్నది.
1: The meaning of all great things, the essence of all wonderful things lies in this central cardinal principle of law. This essence of all sacred texts.
0: Sarva margamulu yokka gamyamu.
1: It is the goal of all spiritual
0: paths. Sarva rasamulu yokka rasamu.
1: It is the essence of all juices.
0: Adi ye prema rasamu.
1: That is the juice of love.
0: Ee prema rasanni manam pondinamante,
1: then once you enjoy the essence.
0: అనుమానములకు సందేహములకు అవకాశం ఉండదు.
1: దేర్ విల్ బి నో డౌట్ అండ్ దేర్ విల్ బి నో క్వశ్చనింగ్ ఎయిదర్.
0: కనుక ప్రేమ చేతనే మన జీవితం సార్థకం గావించుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కెన్ రిడీమ్ అవర్ లైఫ్.
0: ప్రేమ చేతనే మన యొక్క జీవితం గమ్యాన్ని వరకు ప్రయాణం చేయాలి.
1: బై లవ్ వీ కెన్ రీచ్ ద డెస్టినేషన్.
0: కనుక మన హృదయం లోపల దుర్భావములు దుశ్చింతలను సాధ్యమైనంత వరకు లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ సెంటిమెంట్స్ ఇన్ అవర్ హార్ట్.
0: దుర్భావములు దుశ్చింతలు అనేటువంటిది కేవలం మృగముల లక్షణంతో కూడినటువంటివి.
1: బికాజ్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ యానిమల్ క్వాలిటీస్.
0: కనుకని సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్
0: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: No evil, think what is good.
1: Think no evil, think what is good.
0: Do no evil, do what is good.
1: Do no evil, do what is good. This is the way to God.
0: కనుక ఈ పంచ ఇంద్రియములను కూడాను పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి ప్రయత్నమే నిజమైన సాధన.
1: The true effort to make the five senses sacred is the real spiritual practice sadhana.
0: నమ్మకాన్ని మొట్టమొట్ట బలపరచుకోవాలి.
1: We have to strengthen this faith.
0: నమ్మినటువంటి వారికి ఏనాటికి నష్టం లేదు, కష్టం లేదు.
1: The one of full of faith, strong faith will never be put to loss.
0: ఈ కష్టములు దుఃఖములు విచారములు.
1: ద ఫెయిత్లెస్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్.
0: నమ్మి చెడినట్టి వారి లోకాన లేరు లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ స్పాయిల్డ్.
0: నమ్మక చెడిన వారు ఉన్నారు కానీ
1: దేర్ ఆర్ పీపుల్ ఆర్ రూయిన్డ్ హూ ఆర్ ఫెయిత్లెస్.
0: నమ్మక చెడిపోయినటువంటి వారు ఉన్నారు
1: వితౌట్ ఫెయిత్.
0: నమ్మి చెడినట్టు వారి వారు ఎక్కడా లేరు.
1: దేర్ ఆర్ పీపుల్ హూ హావ్ రూయిన్డ్ దెమ్సెల్వ్స్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ బట్ దేర్ ఆర్ నన్ హూ స్పాయిల్డ్ విత్
0: ఫెయిత్. సరైనటువంటి నమ్మకం మానవుని యందు అభివృద్ధి కావాలి.
1: మ్యాన్ షుడ్ డెవలప్ ది కరెక్ట్ ఫెయిత్ విదిన్ హిమ్సెల్ఫ్.
0: ఏది జరిగినప్పటికి ఇది నా మంచి కోసమే.
1: వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్ ఇట్ ఇస్ ఫర్ మై ఓన్ గుడ్.
0: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
1: ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్.
0: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
1: ఇట్స్ ఫర్ మై ఓన్.
0: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్ అనేటువంటి ఒక చింతను బలపరచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్, కాన్స్టెంట్ ఫీలింగ్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్, ఫర్ మై ఓన్ గుడ్.
0: భయానికి కూడా అవకాశం ఉండదు.
1: దెన్ దెర్ విల్ బి నో ఫియర్.

0: The one that teaches the establishment of peace in the universe, and the one that helps to dispel all narrow feelings, the one that fosters unity and to live in togetherness and utter cooperation is the real Brahma Vidya or spiritual education. Embodiments of love, students, men and women.
1: జీవితమునకు సంబంధించిన ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దటమే విద్యార్థి యొక్క ప్రథమ కర్తవ్యం.
0: The main duty of every student is to mold himself purposeful and useful and strong in all walks of life.
1: కాని నేటి విద్య ఈ ప్రధానమైనటువంటి యొక్క పుష్టిత్వము ఐకమత్యము ప్రేమతత్వము సన్నగిలినది.
0: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, దేర్ ఇస్ నో యూనిటీ అండ్ దేర్ ఇస్ నో లవ్.
1: నీ విద్యను నేర్చినను నేర్చకపోయినను ప్రధానమైన సంస్కృతిని నీవు పాటించినను పాటించకపోయినను దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము క్షణ క్షణము కూడాను ఐసుగడ్డ వలె కరిగిపోతున్నది. ఈ సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
0: స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పాయింట్ వెదర్ యు లెర్న్ ఆర్ నాట్, వెదర్ యు ఫాలో ద కోడ్ ఆఫ్ అవర్ కల్చర్ ఆర్ నాట్. వన్ థింగ్ ఇట్స్ సర్టన్ దట్ లైఫ్ స్పాన్ ఇస్ మెల్టింగ్ లైక్ ఐస్.
1: జీవితం యొక్క పరమావధి అంటే ఏమిటో ఈనాటి విద్యార్థులకు బోధపడటం లేదు.
0: The modern students are not aware of the purpose of life.
1: బోధపడలేదనేటువంటి బాధ కూడాను చాలా మందికి కనిపించడం లేదు.
0: Some also don't feel the pain of not knowing the purpose of life.
1: నూటికొక్కరో కోటికొక్కరో ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవిత పరమావధి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఏ పరమావధికి ప్రథమ సోపానం.
0: వన్ ఇన్ హండ్రెడ్ ఆర్ వన్ ఇన్ ఎ క్రోర్ విల్ బి ఏబుల్ టు నో ద పర్పస్ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ ద ల్యాడర్.
1: అయితే ఈనాటి విద్యార్థులు కాని సహజ మానవుల యొక్క స్వభావం కాని జీవిత పరమావధి అంటే ఏమిటి అనేటువంటి దాన్ని విచారించినప్పుడు
0: either the students or people in general when they inquire the purpose of life,
1: kanti ninduku nidra, onti ninduku vastramu, kadupu ninduku annamu, inti ninduku pillalu, kalakalalaadeetvanti kadatram, tadatalalaadeetvanti vastuvahanadu, ivi ee naati jeevitamunaku paramavadi yokka lakshyamudu anukuntunnaru.
0: We consider the purpose of life includes these things such as enough of sleep and food, raiment and shelter, enough of children at home, a beautiful wife and all comforts and conveniences.
1: Aithe ivi kaadu mana jeevitham yokka paramavathulu.
0: They are not objectives of our life anyway.
1: Ee paramavathi aneetundi teliyinanta varaku kudanu mana manavattam aneetundi విషాదకరమైనటువంటి యొక్క జీవితంగా గడిచిపోతుంటుంది.
0: సో లాంగ్ వి ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ద హోల్ లైఫ్ వుడ్ బి స్పెంట్ ఇన్ అటర్ సాడ్నెస్.
1: ఏనాడు ఈ పరమావధిని గుర్తింతుమో ఆనాడే ఈ నిర్వేదము నుండి వేదముగా మారుతాం.
0: దట్ డే వెన్ వి నో ద పర్పస్ ఆఫ్ లైఫ్ విల్ బి అవుట్ ఆఫ్ దిస్ సాడ్నెస్ అండ్ విల్ బి ఆల్ హ్యాపీ.
1: వేదం అనగా ఏమిటి?
0: వాట్ డు మీన్ బై వేదం?
1: విజ్ఞానము అని వెలుగు అని.
0: It is called the wisdom and the light.
1: Tana uniki ani
0: and it one's own existence.
1: Ee moodintini gurtinchinappude manamu nirvidhanamlo jeevinchi vedamunandu aanandanni pondagalamu.
0: Then once we recognize this trinity, we'll be away from this misery and we'll be in the blissful state of veda.
1: Emiti ee velugu?
0: What is this value?
1: Suryuni veluga leka chandruni veluga leka deepam veluga
0: What is this light? Is it the sunlight or the moonlight or that of the lamp?
1: కాదు కాదు హృదయం యొక్క వెలుగు.
0: No, it is the light of one's own heart.
1: విజ్ఞానం అనగా ఏమిటి?
0: What do you mean by విజ్ఞానం?
1: లేక పదార్థ శాస్త్ర విజ్ఞానమా?
0: It is material science.
1: లేక లౌకిక శాస్త్ర విజ్ఞానమా?
0: Or worldly science.
1: కాదు విజ్ఞానం అనగా హృదయమునకు సంబంధించినటువంటి యొక్క పరివర్తన విజ్ఞానం.
0: The transformation of one's own heart is vijnana or knowledge.
1: Uniki anaga yemiti?
0: What do you mean by existence?
1: Tana yokka nijatattvanni tanu gurtinchatam.
0: To know one's own nature is existence.
1: Nenu dehamuna leka manasuna leka indriyamuna inke vidhamainatundi yokka padarthamuna nenu kaadu kaadu padarthamulaku atheetamainatundi padarthamune nenu aneetu satyanni gurtinchatame manavuni yokka uniki.
0: The human existence lies in knowing these things. Am I the body? Am I the mind? Am I the senses? Am I the matter? It is something transcendental.
1: ఇవన్నీ కూడాను కేవలము ఒక నెగటివ్ తో చేరినటువంటివి.
0: These are all negative.
1: దీనికి అతీతమైనటువంటి యొక్క పరమతత్వమే దీనికి పాజిటివ్.
0: The supreme quality that transcends is positive.
1: ఈనాడు మానవుడు హృదయం నిండుకు నెగటివ్ నింపుకొని పాజిటివ్ ను ఆశిస్తున్నాడు.
0: Man has filled his heart with negative but expects positive.
1: Itti manavudu positive ni ee reethiga pondagaladu.
0: Such a man, how do you expect him to acquire positive?
1: Lopala unnatundi dani yokka reaction, resound and reflection ni pondagaladu kaani atheetamaina dani entanu pondaledu.
0: After all, he would be getting what all that comes back to him as reaction, reflection, resound.
1: Kanaka mana endali untinatundi yokka negative bhavanni poorthi nirmoolam cheyali.
0: Therefore, we have to give up totally the negative feeling within us.
1: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వానికి సరైన అర్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి.
0: We have to investigate the meaning of divinity in human life.
1: ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన ఈ ప్రపంచమునందు మొట్టమొదట మనం చేయవలసిన విధానం ఏమిటి?
0: In this physical transient world, what is the procedure to be adopted?
1: మన ఇంటిలో శిశువుకో పశువుకో అనారోగ్యం చేస్తుంది.
0: At home, either a child or the cow is sick, for instance.
1: డాక్టర్ వచ్చి దానికి సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావించి వాటికి ఆరోగ్యాన్ని అందిస్తాడు.
0: Doctor visits in such a situation and suggests the relief.
1: అట్టి డాక్టర్కు మనము ఏ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను అందిస్తున్నాము?
0: What sort of gratitude we express to doctor?
1: ఈ విధమైన ప్రశ్నలు వేసినప్పుడు ఈనాటి విద్యార్థుల్లో ఇది డాక్టర్ యొక్క డ్యూటీ, తన యొక్క కర్తవ్యము, తాను చేశాడు, తనకు మనము గ్రాటిట్యూడ్ అందించవలసినటువంటి అవకాశం ఏమిటి, అవసరం ఏమిటి అని ప్రశ్నిస్తారు.
0: Modern students will question like this: just doctor did his job, it is a duty and responsibility, why should I express gratitude?
1: కానీ నీ విద్యార్థి అయి కూడాను డాక్టర్ యొక్క కర్తవ్యాన్ని మాత్రమే నీ గుర్తిస్తున్నావు, కానీ నీ కర్తవ్యం ఏమిటి?
0: బీయింగ్ ఎ స్టూడెంట్ యు నో ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ డాక్టర్, దెన్ హౌ అబౌట్ యువర్ డ్యూటీ?
1: డాక్టర్ కి ఏ విధమైనటువంటి కర్తవ్యం ఉన్నదో రోగికి కూడాను ఆ విధమైనటువంటి కర్తవ్యం ఉన్నది.
0: జస్ట్ యాజ్ ఎ డాక్టర్ హస్ గాట్ ఎ డ్యూటీ, ది పేషెంట్ ఆల్సో హస్ గాట్ ఎ డ్యూటీ టు ఫాలో.
1: కనుక డాక్టర్ యొక్క కర్తవ్యాన్ని తాను నిర్వర్తించినప్పుడు పేషెంట్ కూడాను తన కర్తవ్యాన్ని తాను నిరూపించాలి.
0: Therefore, when doctor discharges his duty, the patient has got an obligation to fulfill his own duty.
1: Tana badalu teerinantane doctor ni marchipotamu idi rogi yokka kartavyam kaadu.
0: It should not be the nature of the patient to forget the doctor the moment he gets the relief.
1: Aanadu aa doctor e nee yokka rogamunu nivarana cheyakundina nee ee vidhamaina paristhitini pondeetunti vaadavo kanuka aa yokka paristhitiki taginatvanti yokka aadukoni నీకు ఉపకారం చేసినందుకు ఆ యొక్క కృతజ్ఞతను నీవు జీవితం అంతా కూడాను నీవు దాన్ని లక్ష్యం అందించుకోవాలి.
0: యూ హ్యావ్ టు థింక్ దిస్ వే, వాట్ వుడ్ హ్యావ్ హ్యాపన్ టు యూ హ్యాడ్ యూ నాట్ బీన్ క్యూర్డ్ బై ద డాక్టర్? హీ సపోర్టెడ్ యూ, హెల్ప్ యూ, అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హిమ్ త్రూఅవుట్ యువర్ లైఫ్.
1: నవమాసములు మోసి కానీ పెంచి జబ్బులు చేసినప్పుడు నిద్రాహారములు కూడాను మాని తల్లి తన బిడ్డను ఎంతనో పోషించుకుంటూ వస్తుంది.
0: హిస్ మదర్ హూ బేర్స్ యూ ఆల్ ది టైమ్ and takes care of you, even sacrificing the food and drink.
1: Idi kannanduku talli oka kartavyame kaani manam daniki chupovalsinatundi oka krutagnatani emtundadi aneetundi vicharanaku vastunnaru ee naati vidyarthulu.
0: Modern students think this way: after all, mother did her duty and responsibility, why should I express gratitude?
1: Ikkada kuda talli ఏ విధమైనటువంటి ఆప్యాయతతో, ఏ విధమైనటువంటి ప్రేమతో, ఏ విధమైన త్యాగంతో నిన్ను రక్షిస్తూ వచ్చిందో ఆ విధమైనటువంటి ఆప్యాయత, ఆ విధమైనటువంటి త్యాగంతో నీవు కూడాను తల్లి యొక్క మనసును సంరక్షిస్తూ రావాలి.
0: జస్ట్ as your mother has showered generously all the affection, love and sacrifice, you should in turn show all these things and make her happy.
1: అన్నము లేక ఆకలితే అడమటించున్నటువంటి యొక్క వ్యక్తికి ఒక మార్గమును చూపి తన యొక్క జీవనోపాధికి సరి అయిన సహాయం చేసినందుకు ఇలాంటి వ్యక్తికి కూడాను ఈ యొక్క కృతజ్ఞతను మనం నిరూపించాలి.
0: We have to express gratitude to a person who gave us some job and earn our living and appease our hunger.
1: Greece దేశస్థుడైనటువంటి అలెగ్జాండర్ దీనికి చెప్పాడు, ఇవన్నీ కూడాను తమ తమ కర్తవ్యాలు తాము ప్రకటిస్తున్నారు, తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తున్నారు, ఇంతేగాని దీనికి గ్రాట్యూస్ చెప్పనక్కర్లేదు కదా అన్నాడు.
0: Alexander of Greece also said, each one is discharging his own duty. It's not necessary to express gratitude.
1: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: కానీ మరొక దానికి విషయంలో మాత్రము ఈ అలెగ్జాండరు పరిపూర్ణంగా అంగీకరించాడు.
0: But to another opinion, Alexander consented, totally agreed.
1: తల్లికి బిడ్డ పైన ఒక విధమైనటువంటి ఒక సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
0: There is a relationship between the mother and the child.
1: భౌతికంగా, లౌకికంగా, రక్తంగా, అన్ని విధాల కూడాను ఆ బిడ్డకు తల్లికి సంబంధం ఉంది.
0: There is a relationship between the mother and the child physically, and there also blood related.
1: ఇందులో కొంత స్వార్థం ఇమిడి ఉంటుండాలి.
0: There is some selfishness here.
1: టీచర్ ఒక విద్యార్థికి విద్య నేర్పినప్పుడు ఆ టీచర్ కూడాను ఒక స్వార్థం ఉంటుంటుంది.
0: When teacher teaches a student, there is selfishness there.
1: కానీ ఎట్టి స్వార్థము, ఎట్టి స్వప్రయోజనము లేక ఎట్టి ప్రతిఫలమును ఆశించినటువంటి యొక్క దైవము మానవులకు ఎన్నియో విధములుగా తోడ్పడుతూ ఉంటున్నాడు.
0: But God is helping every person utterly selfless and self-interest.
1: భగవంతునికి ఎట్టి స్వార్థము లేదు.
0: God has no trace of
1: ప్రయోజనము లేదు.
0: No self-interest at all.
1: నీ నుండి ఎట్టి ప్రతిఫలమును కూడా తాను ఆశించటం లేదు.
0: He doesn't expect anything in return.
1: మానవ లోకమునకు అన్నీను భగవంతుడే అనుగ్రహించి ఈ జగత్తునకు సంభవించినటువంటి యొక్క అశాంతులను దూరం చేస్తున్నాడు.
0: It's God who gifted the entire universe, everything that we find around, conferring peace.
1: ఇది మానవుల వల్ల సాధ్యం కాదు.
0: It's not possible for mankind to come.
1: ఎన్ని powerful bulbs పెట్టినప్పటికీ సూర్యుని యొక్క ప్రకాశానికి ఏమైనా సాటి తగులుతాయా?
0: We may have bulbs, very powerful bulbs. They will never be equal to that of sunlight.
1: ఎన్ని pump sets పెట్టి pump చేసినప్పటికీ రాత్రి కూచినంత వర్షము ఈ యొక్క నీరు ఎవరైనా మానవుడు అందించగలుగుతున్నాడా?
0: Do you find anyone who could give us enough of water as you get out of rain, same as out of
1: pump sets? ఎంత పెద్ద ఫ్యాన్లు పెట్టినప్పటికీ జగత్తునికి అంత కూడాను ఈ వాయువును అందించి సర్వ ప్రాణులు కూడాను సంరక్షిస్తూ ఉంటున్నాడు. ఈ వాయువు ఎవరి నుంచి లభ్యమైంది?
0: యు మే ఎంప్లాయ్ సో మెనీ ఫ్యాన్స్ దట్ విల్ సప్లై యూ విండ్, బట్ దట్స్ నథింగ్ వెన్ కంపేర్ టు ద ఎయిర్ బ్రీజ్ అరౌండ్ దట్ సస్టైన్స్ యువర్ లైఫ్.
1: మానవాతీతమైనటువంటి యొక్క ఫలితములను జీవులకు అనేక రూపములతో భగవంతుడు అందిస్తున్నాడు.
0: గాడ్ హాస్ గివింగ్ అస్ ద గిఫ్ట్స్ విచ్ ఆర్ ట్రాన్సెండెంటల్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్.
1: ఎలక్ట్రిసిటీ కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
0: Electricity is the divine form.
1: ఈ మ్యాగ్నెట్ నుంచి పుట్టినటువంటి ఎలక్ట్రిసిటీ.
0: Electricity is born from magnet.
1: నుంచి వచ్చినటువంటి వెలుగు.
0: And the light.
1: ఈ వెలుగు నుంచి వచ్చినటువంటిది వేడి.
0: And then heat.
1: ఇవన్నీ కూడాను కేవలం పదార్థం యొక్క ప్రతిబింబములుగా భావిస్తున్నారు.
0: We consider them that as reflections of matter.
1: కాదు కాదు.
0: No.
1: భగవంతుడే పెద్ద మ్యాగ్నెట్.
0: God is a big magnet.
1: అలాంటి భావంతో ఉండినటువంటి దైవత్వాన్ని మనం విస్మరించినప్పుడు మనము ఈ యొక్క వెలుగును కాని, ఈ గాలిని కాని, ఈ విధమైనటువంటి ఒక నీరును కాని మనం పొందలేము.
0: When we don't understand this principle, you cannot really appreciate and enjoy the light and the wind and the water.
1: ఒక్క ఎలక్ట్రిసిటీ ఒక పెద్ద క్యాంప్ నుంచి మన ఇంటికి ఏదైనా ఒక వైర్ వేసినామంటే ఆ దానికి మనం ట్యాక్స్ని వసూలు చేస్తున్నాడు.
0: Out of this power station, if you connect it to your house through a wire and have the electricity, you pay the tax.
1: ఈ జలమును చెరువు నుండి బావి నుండి లేక మరొక రిజర్వాయర్ నుంచి మనకు అందించినప్పుడు ఈ వాటర్ ట్యాక్స్ కూడాను కలెక్ట్ చేస్తున్నారు.
0: If you draw water out of the well or the reservoir, you pay water tax.
1: కొన్ని ఫ్యాన్లు పెట్టుకుంటే ఈ ఫ్యాన్ లోపల ఖర్చైనంత ఈ యొక్క కరెంటు కూడాను ఈ గవర్నమెంట్ వసూలు చేస్తుంటుంది.
0: As we make use of the fans, the government collects the electricity bill.
1: ఈ చిన్న చిన్న విషయములకే ఇంత ట్యాక్స్ ఇంత కృతజ్ఞతగా వారు అందిస్తున్నప్పుడు ఇంత గొప్ప విశాలమైనటువంటి విశ్వమునకు ఈ గాలి, ఈ నీరు, ఈ వెలుతురు అందిస్తున్నటువంటి భగవంతుని కూడాను మనము ఒక కృతజ్ఞతను అందించనక్కర్లేదా?
0: When we express gratitude in small matters like this, God has given us the mighty stupendous elements like water.
1: కనుకనే ఈ ఐదు తత్వముల యొక్క ప్రభావాన్ని, ఫైవ్ సెన్సెస్ అనగా ఫైవ్ ఎలిమెంట్స్ కూడాను తగినటువంటి కృతజ్ఞత కూడా మనం అందించాలి.
0: Being the recipients of all the five elements, we should show our gratitude.
1: ఇది ఏ భగవత్ యొక్క స్వరూపములు.
0: That's divine forms.
1: గాలి, వెలుతురు, నీరు, శబ్దము, స్పర్శ. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు మనం ఎంతవరకు కృతజ్ఞతను అందిస్తున్నాం?
0: Enjoying all these five elements and the five senses, to what extent are we expressing that?
1: ఉపయోగపెట్టి దీనికి ఉండినటువంటి శక్తి కంటే అమితమైన శక్తిని మనం ఉపయోగించుకుని తద్వారా మనం బలహీనుడైపోతున్నాం.
0: We make use of these elements, five, and the energy thereafter, and become weak ultimately.
1: కానీ ఏ కించిత్తైన కూడాను దీనికి తగినటువంటి కృతజ్ఞతను మనము అందించడం లేదు.
0: But we are not showing gratitude even a little.
1: కనుకనే మానవునికి ప్రధానముగా గ్రాటిట్యూడ్, ఈ కృతజ్ఞత అనేటువంటిది ఇది వెన్నెముక వంటిది మానవునకు.
0: Gratitude is the backbone for mankind.
1: కానీ దీనిని ఈనాటి మానవుడు చాలా సులభంగా, చులకంగా చూస్తున్నాడు.
0: The modern people, modern society takes it.
1: అందువల్లనే దేశంలో అనేక విధములైనటువంటి యొక్క కలతలు, కల్లోలములు, కరువు కాటకాలు కూడాను బయలుదేరి మానవునికి అనేక విధములైనటువంటి దుఃఖాన్ని చేకూరుస్తూ ఉంటున్నాయి.
0: For that reason, human society is put to suffering because of famine, havoc and infight, conflict and agitation.
1: కనుక ఈనాటి విద్యార్థులు మొట్టమొదట గుర్తించవలసినది రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ అనేటువంటి పరమ సత్యము అనేటువంటి దాన్ని విశ్వసించాలి.
0: So students should have full faith in this principle that everything is out of reaction, reflection, resound.
1: ఎట్టి పనులు మనం చేస్తామో అట్టి ఫలితం మనం అనుభవించక తప్పదు.
0: As is the activity that you undertake, so is the consequence you face.
1: శబ్దము మనం చేస్తామో దీనికి శబ్దం తగినటువంటి యొక్క రీసౌండ్ మనం అనుభవించక తప్పదు.
0: As is the sound, so is the resound which you have to listen to.
1: ఎట్టి యాక్షన్ చేస్తామో మనము దీనికి తగినటువంటి రియాక్షన్ మనం అందుకోక తప్పదు.
0: As is the action, so is the reaction which you cannot escape.
1: ఈ విధమైనటువంటి విశ్వాసాన్ని ఈనాడు విద్యార్థులు పెంచుకున్నప్పుడే దేశము చల్లగా అభివృద్ధి కాగలదు.
0: When such a faith is fostered and developed among students, there will be peace and security.
1: ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క ఈ బలహీనతలు ఈనాడు మనం తొలగించుకోవాలి.
0: We should give up this kind of weakness present within us.
1: మానవుని యందు ఒక అమితమైనటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
0: Every man has got unlimited power.
1: మానవుని యొక్క దేహమే ఒక పెద్ద జనరేటర్.
0: Human body is a very big generator.
1: మానవుని యొక్క ముఖమే దీనికి ఒక టెలివిజన్.
0: Human face is television.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త వస్తువులు కూడాను మానవుని యొక్క దేహం నందే ఇమిడి ఉంటున్నవి.
0: All that you find in the world, all around objects are present within the human body.
1: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వము మానవుని యందే కూడాను ఇమిడి ఉంటున్నది.
0: The eternal principle, the truth, the divinity is within man.
1: కానీ తన యందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను గుర్తించుకోలేక బయట ప్రపంచమునందు కనిపించేటువంటి యొక్క భౌతిక, లౌకికమైనటువంటి యొక్క విషయాలపైనే మనము నిమగ్నులైపోతున్నాం.
0: He is not able to understand the latent divinity within, but he is deluded by the apparent transient worldly thing.
1: Inta shakti manavuni endu unnada aneetunte vishayanni meer chakka gurtinchandi.
0: Understand clearly there is mighty power within everyone.
1: Mattilo munigi raatilo cheri kevalam viluvuleni kanikraayi vale kanipinchetunte danini manavudu danini teerchi diddi parishuddha parachi kotalu kosi oka viluvainaatunte diamond ga maarustunnadu.
0: That which is present in the mud, actually, a stone-like thing, is refined and polished and processed, and with so many cuts, it would shape into a diamond.
1: Kani ee naati ajnanulainatundi manavulu diamond ku viluvistunnare kani ee diamond ga maarchinatundi oka manushiki viluvanivatam ledu.
0: The foolish people attach value to the diamond, but not to the person that makes a diamond.
1: ఈ మానవుల వల్లనే కదా ఇంత విలువ దీనికి లభ్యమైంది.
0: The value is because of man.
1: ఈ విలువ ఎక్కడ ఉంటుందా? మానవుని యందు.
0: Where does this value lie?
1: ఉన్నది.
0: Is there?
1: కానీ ప్రాకృతమైనటువంటి బాహ్యమైనటువంటి వస్తువులకు మనం ఎక్కువ అట్రాక్షన్ ఇస్తున్నాం.
0: There is power within us, but we attach value to external things.
1: ఇది కేవలము, ఇది ప్రతిబింబమే.
0: It's only reflection.
1: Reflection of the inner being.
0: It is the reflection of the inner being.
1: తన హృదయమునందు ఉన్నటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం యొక్క ప్రతిబింబములే ఇవన్నీ.
0: That's all the reflection of the inner latent eternal truth.
1: ఈనాటి చదువులన్నీ కూడా కేవలము భౌతికమైన, లౌకికమైన ప్రాకృతమైన కేవలం విలువ లేనటువంటి చదువులుగా చెత్త చదువులుగా తయారవుతున్నాయి.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ ఫిజికల్ వరల్డ్ అండ్ సెక్యులర్ అండ్ ఇట్స్ ఆఫ్ నో యూజ్ అట్ ఆల్.
1: విత్ అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై విత్?
1: విత్ ప్లస్ యా, అది విద్య.
0: విత్ ప్లస్ యా ఇస్ విద్య.
1: విత్ అనగా ప్రకాశము.
0: విత్ మీన్స్ ఎఫల్జెన్స్.
1: యా అనగా ఏది.
0: యా వాట్?
1: ఏది ప్రకాశం అందించినో అదియే విద్య.
0: దాట్ విచ్ గివ్స్ అస్ ది బ్రిలియన్స్ ఇస్ విద్య.
1: ఈనాటి విద్యలు అంధకారం అందిస్తున్నాయి కానీ ప్రకాశం అందించడం లేదు.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ టేక్ అస్ టువర్డ్స్ డార్క్నెస్ బట్ నాట్
1: లైట్. ఇది నిత్య జీవనోపాధి నిమిత్తమైదాను అనేక విధమైనటువంటి పాటు పడుతున్నాడు ఈ విద్య వల్ల.
0: Because of this modern education, he struggles hard to carry on his living.
1: ఇది విద్యకు తగినటువంటి అర్థం కాదు.
0: This is not the true meaning of vidya.
1: ప్రకాశాన్ని అందించాలి.
0: He should give, shed light.
1: తమసోమా జ్యోతిర్గమయ, ఈ అంధకారాన్ని దూరం చేయాలి.
0: He should dispel darkness.
1: అజ్ఞానాన్ని దూరం చేయాలి.
0: He should dispel ignorance.
1: అవివేకాన్ని దూరం చేయాలి.
0: Also foolishness.
1: కానీ ఈనాటి విద్యలంతా కూడాను ఆత్మజ్ఞానాన్ని, ఆనందాన్ని, వివేకాన్ని దూరం చేస్తున్నాయి.
0: But the modern education is keeping you far off from the spirit, from the bliss and discrimination.
1: దూరం చేసుకోవటం లేదు.
0: He is not able to give up his own ignorance.
1: తనలో ఉండినటువంటి చీకటిని తాను దూరం చేసుకోవటం లేదు.
0: He is not dispelling the darkness within him.
1: కానీ ఆత్మతత్వాన్ని కూడా నువ్వు విస్మరిస్తున్నాడు.
0: He forgets his own true self, ఆత్మతత్వం.
1: అనగా దీని యొక్క ఏతావాత, దీని యొక్క అంతరాత్మే తనను తాను మర్చిపోతున్నాడు మానవుడు.
0: With all said and done, everyone is forgetting one
1: himself. కన్నుండి కూడా గ్రుడ్డివారుగా తయారవుతున్నారు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ దో దే హ్యావ్ ఐస్ టు సీ యెట్ దే ఆర్ బ్లైండ్.
1: చెవులుండి కూడా చెవిటివాణిగా తయారవుతున్నారు.
0: దే హ్యావ్ ఇయర్స్ బట్ యెట్ దే ఆర్ డెఫ్.
1: మతులుండి కూడా ఉన్మత్తులుగా మారిపోతున్నారు.
0: దో దే హావ్ గాట్ ఆల్ ది మైండ్ బట్ యెట్ దే ఆర్
1: తన చెవులను తాను నమ్మటం లేదు.
0: దే ఆర్ నాట్ గోయింగ్ బై వాట్ దే లిసన్ టు.
1: తన కన్నులను తాను విశ్వసించటం లేదు.
0: దే హావ్ నో ఫెయిత్ ఇన్ దేర్ విజన్.
1: ఏతవాత దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: బీ దట్ యాజ్ ఇట్ మే, వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ హియర్?
1: తనను తాను వంచితుడిగా చేసుకుంటున్నాడు.
0: హీ బిట్రేస్ హిమ్సెల్ఫ్.
1: ఇతరులు చెప్పిన మాటలు వింటున్నాడు.
0: హీ గోస్ బై వాట్ ఈస్ సెయిడ్.
1: ఇతరులు చూపిన దాన్ని చూస్తున్నాడు.
0: హీ సీస్ వాట్ అదర్స్ సే.
1: కానీ తనను చూచినటువంటి యొక్క నేత్రములు తాను నమ్మటం లేదు.
0: బట్ హీ డజంట్ రిలై ఆన్ హిస్ ఓన్ సైట్.
1: తన నేత్రములే తాను నమ్మనటువంటి వాడు పరుడి నేత్రములు ఏ రీతిగా నమ్ముతాడని విశ్వసించాలి?
0: వెన్ యూ హావ్ నో ఫుల్ ఫెయిత్ ఆన్ హిస్ ఓన్ విజన్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు బిలీవ్ అదర్?
1: వీడు నిజమైన మానవుడేనా?
0: కెన్ హీ బి ఎ ట్రూ హ్యూమన్?
1: తన చెవులనే తాను నమ్మలేనటువంటి వాడు ఇతరుల చెవులను ఏ రీతిగా నమ్మగలడు?
0: వెన్ హీ కెనాట్ రిలై ఆన్ హిస్ ఓన్ హియరింగ్.
1: ఈనాటి మానవుడు విద్యావంతుడు పరుల చెవులతో వింటున్నాడు, పరుల కన్నులతో చూస్తున్నాడు, పరుల యొక్క హృదయంతో ఆలకిస్తున్నాడు.
0: వాట్ మోడర్న్ మ్యాన్ డస్ ఇస్ హీ వాంట్స్ టు సీ త్రూ ది ఐస్ ఆఫ్ అదర్స్, హీ వాంట్స్ టు లిసన్ త్రూ ది ఇయర్స్ ఆఫ్ అదర్స్.
1: తనది అన్నటువంటిది ఎక్కడ పోయినాయి?
0: వాట్ హ్యాపెన్ టు యువర్ ఓన్ ఫ్యాకల్టీస్?
1: కనుక నీ ప్రతిదాని కూడాను ఐ, దిస్ ఇస్ మై, దిస్ ఇస్ మై, దిస్ ఇస్ మై.
0: So for everything we claim, this is my.
1: గురికిని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make an effort to know the existence of that.
1: ఎవరు చెప్పిందని మనం వినటం లోపల మనం ఒక గుడ్డివారిగా తయారవుతున్నాము.
0: If we go by the hearsay,
1: we turn blind. You are
0: not able to believe what you see.
1: ఇంకా నీకంటే అంధుడు మరొకడు ఉన్నాడా?
0: Can there be a person who is more blind than you?
1: చదివి ఏమి ఫలం?
0: What is the use of all education?
1: తన నొసట వ్రాత తప్పించ ఎవరి తరము?
0: Who can make you escape from the destiny?
1: చెడ్డ బుద్ధులు తన తల చేరేనేని.
0: If the wicked thoughts are there in mind.
1: ఎండబారును బుద్ధులు బెండుబారు.
0: You become dry.
1: కనుకనే మన బుద్ధులను మనము సంకుచితంగా మనం అనుభవిస్తున్నాం.
0: So we are narrow minded.
1: మన కన్నులను మనం విశ్వసించడానికి ప్రయత్నించడం లేదు.
0: We have no faith in our vision or sight.
1: మన చెవులను కూడాను మనం నమ్మడానికి ఏమాత్రం కూడాను అనుభవించడం లేదు.
0: We are not experiencing the true power of audition.
1: ఇలాంటి మానవుడు ఇంకా సాధించేది ఏమిటి?
0: What is that the modern man can accomplish?
1: ఇలాంటి మానవుని వల్ల దేశానికి గాని సమాజానికి గాని ఏమిటి ఫలితం?
0: What type of results you expect from such society?
1: కనుకనే విద్యార్థి అనగా ఏమి సమాజమునకు సంక్షేమాన్ని అందించేటువంటి ఒక వ్యక్తిగా రూపొందాలి.
0: విద్యార్థి స్టూడెంట్ మీన్స్ హూ వర్క్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: విద్యా ప్లస్ అర్థితి విద్య.
0: విద్యా ప్లస్ అర్థి ఇస్ విద్యార్థి.
1: ఈనాడు విద్యార్థిగా ఉండటం లేదు.
0: హీఈస్ నాట్ విద్యార్థి.
1: విద్యాలయంలో ప్రవేశించి కూడా విషయార్థిగా మారుతున్నాడు.
0: దో హీ సీక్స్ అడ్మిషన్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్,
1: విద్యను విస్మరిస్తున్నాడు.
0: హీ ఫర్గెట్స్ ది మెయిన్ థింగ్.
1: కానీ తాను విషయాన్ని మాత్రము విశ్వసిస్తున్నాడు.
0: బట్ హీ గోస్ బై ది సెన్సువల్ ప్లెజర్.
1: విద్య కాదు మనకు ముఖ్యమనుకుంటున్నాడు.
0: He considers that education is important.
1: అలాంటి వాడు విద్యాలయంలో ఎందుకు ప్రవేశించాలి?
0: Why should such a man seek admission here?
1: విద్యను అభ్యసించేటువంటి వాడే విద్యాలయంలో ప్రవేశించాలి.
0: The one who is prepared to learn and study
1: should seek admission. విద్యావంతులు ఎంతమందో కోట్లకు ఉంటున్నారు ప్రపంచంలో.
0: In this world there are crores and crores of educated people.
1: కానీ మన విద్య కేవలం గ్రంథాల్లో మాత్రమే పరిచయం కాకూడదు.
0: But our education should not be limited to textual information.
1: మీకందరికీ తెలుసును.
0: You all know that.
1: వెస్ట్ బెంగాల్ లోపల లాలా లజపతి రాయి, బాలగంగాధర తిలక్, విపిన్ చంద్ర పాలు, రవీంద్రనాథ్ ఠాకూరు, అరవింద ఘోషు ఇలాంటి గొప్ప గొప్ప విద్యావంతులంతా కూడా అందులో అభివృద్ధి అయ్యారు.
0: యు నో వెస్ట్ బెంగాల్ దట్ హెస్ గివెన్ బర్త్ టు లాల్ బాల్ పాల్ ఠాగూర్ అండ్ అరవింద ఘోష్.
1: కానీ వీరందరి యొక్క పేర్లు ఈనాడు ఎక్కడ ఉంటున్నది?
0: Where do you find their names today?
1: ఏదో గ్రంథాల్లో చేరి ఉంటుండొచ్చు కొన్ని పేర్లు.
0: You will find their names in texts.
1: కొంతమంది పేర్లు గ్రంథాల్లో కూడా చేరటం లేదు.
0: And some of the names are not noticed in texts.
1: ఇదంతా విద్య యొక్క సరైనటువంటి యొక్క ప్రమాణం కాదు.
0: It's not standard measure for education.
1: ఏ చదువు చదవలేదు.
0: He has no education.
1: ఏ ABCDలు రావు.
0: He doesn't know ABCD letters.
1: ఏ ఓనామాలు రావు.
0: He has no formal
1: అలాంటి రామకృష్ణ పరమహంస సర్వుల హృదయాల్లో కూడా ప్రతిష్ఠ అయిపోయాడు.
0: Such illiterate Ramakrishna Paramahamsa has installed himself in the hearts of everybody.
1: హృదయం లోపల ప్రతిష్ఠ కావాలి మన యొక్క బుద్ధులు.
0: All our feelings should be imprinted in our heart.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: అతను ఆధ్యాత్మిక మార్గంలో ఆరితేరినటువంటి వాడు.
0: Because he's an expert in spiritual.
1: ఎన్ని విద్యలు ఉండినప్పటికీ
0: in spite of all education
1: నైతిక ధార్మిక ఆధ్యాత్మికం యొక్క ఈ మూడింటి బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఉండాలి.
0: There should be the combination as a background of these three, ethical, dharmic and spiritual.
1: ఈ మూడింటి యొక్క దృశ్యములు మనకు బ్యాక్గ్రౌండ్ గా లేకపోతే మన చదువు అంతా కూడా నిరుపయోగమైన చదువు, దమ్మిడీకి పనికిరాని చదువు.
0: Without the background of these three things, all our education is a waste.
1: ఈ చదువుల వల్ల మనం అనుభవించేది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
1: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా
0: దేర్ విల్ బి మైటీ పీపుల్ విత్ ద డిగ్రీస్ ఆఫ్ బిఏ అండ్ ఎంఏ.
1: సంపదలుండి సద్దానపరుడైన పుడమిగిత్తిని కన్న పుణ్యులైనా
0: దేర్ విల్ బి రెప్యూటెడ్ పీపుల్ ద రిచ్ పీపుల్ ఆఫ్ ఆయుర్వేదములు
1: అనవరతం ఉండి పరిపూర్ణ పరులకు వారులైనా
0: దేర్ విల్ బి వెరీ స్ట్రాంగ్ పీపుల్ ఫిజికలీ
1: సతతము జపములు తపములు చేయుచు వేదములను నేర్చు విప్రులైనా
0: దేర్ విల్ బి ప్రీస్ట్ హూ టీచ్ యు ఆల్ వేద కంటిన్యూస్లీ త్రూ అవుట్ ద డే సాటి
1: గారు భక్తులకు ఏ నాటికైనా
0: దే నెవర్ ఈక్వల్ డివోటీస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: చూసారా? ఆ దైవ భక్తి అనేటువంటిది ఉండినప్పుడే అల్పుడు కూడా అధికుడుగా మారిపోతున్నాడు.
0: With that devotion, even a low man would become very high, great.
1: అట్టి దైవ విశ్వాసం లేనటువంటి వాడు అధికుడు కూడాను అల్పుడుగా దిగిపోతున్నాడు.
0: Without faith in God, he may be a very big man, but becomes so low.
1: కనుకనే భారతీయ సంస్కృతి అనగా ఏమిటి?
0: What do you mean by భారతీయ సంస్కృతి?
1: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat has got the combination of these three, the moral, the dharmic and spiritual.
1: దీనిని ఒక షార్ట్ నేమ్ లోపల చిన్న పేరుతో ఇలియట్ చెప్తూ వచ్చాడు.
0: దిస్ ఈస్ కన్వేడ్ ఇన్ అబ్రీవియేటెడ్ ఫామ్ బై ఇలియట్. ఇలియట్
1: ఇతను ఈ సంస్కృతం గురించి అనేక పరిశోధనలు చేస్తూ వచ్చాడు.
0: హీ ఇన్వెస్టిగేటెడ్ ఆన్ కల్చర్.
1: కట్టకడపటికి అన్ని విధాల విచారం చేసి చిన్న ముక్కగా ఇస్ ది వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
0: ఆఫ్టర్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ హీ కేమ్ టు దిస్ కన్క్లూజన్ దట్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
1: సరి అయినటువంటిది కూడా కాదు.
0: ఇట్స్ నాట్ ఈవెన్ ప్రాపర్.
1: లైఫ్ ఎవరి లైఫ్?
0: లైఫ్ హూజ్ లైఫ్?
1: పశులైప, రాక్షసలైప, మానవుల యొక్క లైప, క్రిమికీటాదుల యొక్క లైప.
0: ఇస్ ఇట్ యానిమల్ లైఫ్ ఆర్ ద లైఫ్ ఆఫ్ ఎ డెమన్ ఆర్ దట్ ఆఫ్ ఎ బీస్ట్ ఆర్ ఎన్ ఇనిసెంట్
1: వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
0: సెట్ యు వే ఆఫ్ లైఫ్?
1: కాదు కాదు, ఇది కాదు వే ఆఫ్ లైఫ్.
0: దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ లైఫ్.
1: మానవత్వాన్ని ఏకత్వంగా భావించి,
0: టేకింగ్ హ్యూమన్ లైఫ్ ఇన్ జనరల్ యాజ్
1: అనంతంలో ఉండేటువంటి ఏకత్వాన్ని విశ్వసించి,
0: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది యూనిటీ అండ్ డైవర్సిటీ,
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించాలి.
0: One should visualize the unity and diversity.
1: అది ఏ మన కల్చర్.
0: That's our culture.
1: కాస్ట్ వేరు, కల్చర్ వేరు. కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ,
0: ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: కల్చర్ ఆఫ్ లవ్,
0: ద కల్చర్ ఆఫ్ లవ్.
1: ఈ కల్చర్ ఆఫ్ లవ్ అనేటువంటిది మనం పెంచుకున్నప్పుడు ఇదే దైవం యొక్క ప్రమాణము.
0: This is the measure, the standard of the divinity, the culture of love.
1: కానీ ఈనాటి లవ్ అంతా కూడా మనం లవ్ లవ్ గా అనుకుంటున్నాము.
0: But we go by this modern love.
1: ఈనాటి లవ్ అనేటువంటిది లవ్వే కాదు.
0: This modern love is no love at all.
1: ఇది కేవలం అటాచ్మెంట్.
0: It's only attachment.
1: తల్లి పైన బిడ్డ, బిడ్డ పైన తల్లి.
0: Is an attachment. అటాచ్మెంట్ టు
1: భార్యను భర్త, భర్తను భార్య ప్రేమిస్తున్నారు.
0: ద హస్బెండ్ అండ్ వైఫ్ దే లవ్ ఈచ్ అదర్.
1: మిత్రుని మిత్రులు ప్రేమిస్తున్నారు.
0: దేర్ ఇస్ లవ్ అమంగ్ ఫ్రెండ్స్.
1: బంధువులు బంధువులను ప్రేమిస్తున్నారు.
0: లవ్ అమంగ్ రిలేషన్స్.
1: ఇదంతకుడును కేవలం ప్రేమన కానే కాదు.
0: ఇస్ దట్ ఆల్ లవ్? నో, సర్టన్లీ నాట్.
1: ఎంతో ప్రేమతో చూసుకున్నటువంటి తల్లి,
0: ద మదర్ విత్ సో మచ్ ఆఫ్ లవ్
1: టువర్డ్స్, మరణించిన తక్షణమే,
0: ద మూమెంట్ షీ డైడ్,
1: ఆ తల్లిని క్షణమైనా వదలలేనటువంటి కుమారుడు కూడాను నిర్దాక్షిణ్యంగా నిప్పులు వేసి కాల్చి వేస్తున్నాడు.
0: ద సన్ హ్యాస్ గాట్ ఇంటెన్స్ లవ్ ఫర్ హిస్ మదర్. ద మూమెంట్ మదర్ డైస్ హీ విల్ జస్ట్ క్రిమేట్ హర్,
1: నిర్దాక్షిణ్యం,
0: వితౌట్ ఎనీ కంపాషన్.
1: అలాంటి సమయం లోపల ఇది లవ్ ఎట్లవుతుంది?
0: దెన్ హౌ డూ యూ కాల్ ఇట్ లవ్?
1: ఇది దేహానికి దేహానికి కనిపించినట్టు ఇచ్చినటువంటి ఒక విధమైనటువంటి యొక్క అటాచ్మెంట్.
0: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్ బిట్వీన్ టూ బాడీస్.
1: ఈ అటాచ్మెంట్ ని లవ్ అనుకోకూడదు.
0: యూ కెనాట్ మిస్.
1: ఈ అటాచ్మెంట్ మధ్యలో వచ్చినవే కానీ మనకు పూర్వం కానీ మన తదుపరి కానీ వచ్చేటువంటివి కాదు.
0: అటాచ్మెంట్స్ హావ్ కమ్ ఇన్ బిట్వీన్. దే వర్ నాట్ దేర్ ఇన్ ద బిగినింగ్.
1: లవ్ రిమైన్డ్ దేర్. పుట్టుకకు పూర్వము ఉంటుండాలి.
0: లవ్ ఇస్ దేర్ ప్రయర్ టు బర్త్.
1: మరణించిన తర్వాత ఉంటుండాలి.
0: ఇట్ విల్ దేర్ ఈవెన్ ఆఫ్టర్ డెత్.
1: కానీ అటాచ్మెంట్ మధ్యలో వచ్చింది, పాసింగ్ క్లౌడ్స్.
0: బట్ అటాచ్మెంట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్.
1: పెళ్లి జరిగిన తర్వాతనే భార్య భర్త.
0: వన్ బికమ్స్ హస్బెండ్ అండ్ వైఫ్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్.
1: తానెవరు, నీవెవరు?
0: ప్రయర్ టు వెడ్డింగ్ హూ ఆర్ యూ?
1: పుట్టిన తర్వాతనే బిడ్డ తల్లి.
0: ఇస్ ఓన్లీ ఆఫ్టర్ బర్త్ వన్ ఇస్ ద మదర్ అండ్ ద
1: ఫాదర్. నీవెవరు, ఆ తల్లి ఎవరు?
0: Prior to birth, who are you and who is your mother?
1: ఇవన్నీ కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్. ఇది ప్రేమ కాదు.
0: They're passing clouds. That's not love.
1: శాశ్వతమైనటువంటిదే ప్రేమ.
0: That which is permanent is love.
1: నిత్య సత్య శుద్ధమైనటువంటిదే ప్రేమ.
0: Pure, unsullied, eternal. నిర్గుణం,
1: నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ, బుద్ధ ముక్త, నిర్మల స్వరూపం, ఇది ఏ ప్రేమ?
0: It is the pure, unsullied, unadulterated, unpolluted, eternal truth is love.
1: కనుకని ప్రతిఫలాపేక్ష లేకుండా కోరినటువంటి ప్రేమనే అదే దైవ ప్రేమ.
0: Therefore the divine love is that that does not
1: expect anything in return. లేకుండా ప్రేమించేటువంటిదే నిజమైన ప్రేమ.
0: Is a true love will not entertain selfishness.
1: అది ఒక్క దైవమే తప్ప అన్యులకి ఇది సాధ్యం కాదు.
0: That love is there in God, none else.
1: అదే మన భారతీయ కల్చర్ అని.
0: That is the culture of Bharat.
1: ఒక భారత కల్చర్ కును విద్య దేశముల యొక్క కల్చర్ కు వ్యత్యాసం అని చూడకూడదు మనం.
0: We should not go by the differences between the culture of Bharat and the nation. అందరికీ
1: ప్రేమ ఉన్నది.
0: There is love in all.
1: Culture ante empty culture of university, universal.
0: Culture is universal.
1: కనుకనే ఒక భారతదేశానికి ఇంకొక దేశానికి సంబంధం లేదని చెప్పకూడదు.
0: We should not say that it has no other affinity with
1: other nations. మన కల్చర్ చాలా గొప్పది, ఇతర దేశం యొక్క కల్చర్ చిన్నది అని మనం విమర్శించకూడదు.
0: We should not criticize and claim that our culture is great.
1: All are one, be alike to everyone.
0: All are one, be alike to everyone.
1: ఇది ఏ మన యొక్క కల్చర్.
0: This is our culture.
1: కలిసి మెలిసి పెరుగుదాం.
0: Let's move together.
1: కలిసి మెలిసి పెరుగుదాం.
0: Let's grow together.
1: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: Let us develop the intellect, intelligence that we have developed.
1: కలిసి మెలిసి కలత లేక తెలివితో జీవించుదాం. ఇదే మన కల్చర్.
0: Let us mingle together and live in friendship.
1: ఇటువంటి భగవత్ దీన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop this sort of a spirit today.
1: ఏ విద్యా సంస్థలు ఎందుకూడను ఇలాంటి దీన్ని బోధించటం లేదు.
0: Such a thing is not taught in any other institution. ఏదో
1: కొన్ని సబ్జెక్ట్స్ పైన మాత్రమే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు.
0: They only teach subjects.
1: ఆ సబ్జెక్ట్ అంతా కూడా కేవలం ఆబ్జెక్ట్ గా మారిపోతున్నాయి.
0: All the subject transforms into object.
1: కనుకనే మన ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అంతా కూడా ఒక ప్రేమతో కూడినటువంటిది.
0: Therefore subject and object.
1: అదే పాజిటివ్. అదే పాజిటివ్.
0: That love is positive.
1: అదే దివ్య శక్తి.
0: That is divine power.
1: ఈ నెగటివ్ అంతా కూడా మార్పు చెందేటువంటివి.
0: All the negative changes.
1: ఆ నెగటివ్ లోపల మన పరిమిత్రమైనటువంటి ఒక స్వరూపాన్ని నిరూపించదు.
0: దట్ నెగటివ్ విల్ నెవర్ షో యువర్ సీక్రెట్ ఫామ్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక కెమెరాలో ఫోటో తీశాడు.
0: సపోజ్ యూ క్లిక్ యువర్ కెమెరా.
1: ఆ కెమెరా తీసినప్పుడు నెగటివ్ వస్తుంటుంది.
0: దెన్ యూ గెట్ ది నెగటివ్.
1: ఆ నెగటివ్ చూస్తే ఎట్లా ఉంటుంది? ఆ నెగటివ్ ని ప్రింట్ చేసి చూస్తే ఆ ఫోటో ఎంత అందంగా ఉంటుంది?
0: హౌ డస్ ది నెగటివ్ లుక్ వెన్ యూ ప్రింట్ ది సేమ్ నెగటివ్? హౌ డు యూ లుక్ ఫైండ్ ద ఫోటో దేర్?
1: కనుకనే ఈ నెగటివ్ అనేటువంటి దాంట్లో మన అందచందములు సుస్పష్టంగా కనిపించవు.
0: There in the negative you don't find clearly see your own beauty.
1: ఈ ఫోటోలో కూడా మరొక విషయాన్ని మీరు చక్కగా కల్చర్ విషయం యోచించాలి.
0: In photo you will find another instance in regard to culture.
1: నీ దేహాన్ని ఒక కెమెరామన్ వచ్చి ఫోటో తీస్తాడు.
0: Supposing a photographer clicks his camera.
1: కానీ నీ దేహం పైన ఏమేమి ఉంటున్నావో అవన్నీ ఆ ఫోటోలో వస్తాయి.
0: What all you have put on your body you will find there in the photo.
1: ఏ యొక్క కలర్ వేసుకున్నావో,
0: the color,
1: ఏ యొక్క చైన్ వేసుకున్నావో,
0: the chain,
1: ఏ విధమైనటువంటి అలంకారం చేసుకున్నావో అవన్నీ వస్తాయి ఫోటోలో.
0: All the decoration you have, you'll find it in the photograph.
1: కానీ బయట మాత్రమే వస్తున్నాయి.
0: But you find only outer things.
1: లోపల ఉన్నటువంటి నీ కండరములు, లోపల ఉన్నటువంటి నీ బోన్స్, లోపల ఉన్నటువంటి నీ నరములు ఈ యొక్క ఫోటోతో వస్తున్నాయా?
0: But do you find there in the photo your muscles, the nerves and the bones within the body?
1: కాదు, దీనికి మరొక ఫోటో ఉన్నది.
0: But there is another photo now.
1: అదే ఎక్స్రే అన్నారు.
0: దట్ ఈస్
1: ఆ ఎక్స్రేలు ఇవన్నీ వస్తాయి.
0: ఇన్ ఎక్స్రే యూ ఫైండ్ ఇన్నర్.
1: కానీ ఫోటోలు ఇవన్నీ రావు.
0: ఇన్ ఫోటో యూ డోంట్.
1: ఈనాటి చదువులంతా కూడాను బయట ఫోటోలు తీసినట్టుగా ఉంటుంది.
0: సో ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈస్ సంథింగ్ లైక్ ఎక్స్టర్నల్ కెమెరాస్.
1: కానీ స్పిరిచువల్ కల్చర్ అనేటువంటిది ఈ యొక్క లోపల ఉండినటువంటి దాన్ని ప్రత్యక్షంగా మనం నిరూపించి చూపించాలి.
0: బట్ ది స్పిరిచువల్ కల్చర్ విల్ సర్టన్లీ షో మానిఫెస్ట్ దట్ విచ్ విదిన్.
1: అదే ఎక్స్రే ఫిలిం.
0: దట్ ఈస్ ఎక్స్రే ఫిలిం.
1: అది ఒక్క మనసుతో తప్ప మరొక దాంతో చేరదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ప్రెసెంట్ విత్ ద మైండ్.
1: ఈ మనసు అనేటువంటి ఎక్స్రే దీనికి ప్రేమ అనేటువంటి ఫిలిం వేసి తీసినప్పుడు అవన్నీ లోపలవన్నీ బయటకు వస్తుంటాయి.
0: సో మైండ్ ఈస్ ది ఎక్స్రే అండ్ లవ్ ఇస్ ద ఫిల్మ్, దెన్ యూ గెట్ ఎవ్రీథింగ్ దేర్.
1: కనుకనే ఎక్స్రే అనేటువంటి కెమెరా ఉండి కూడా ఫిల్మ్ లేకపోతే ప్రయోజనం లేదు.
0: యూ మే హ్యావ్ ది ఎక్స్రే కెమెరా వితౌట్ ది ఫిల్మ్.
1: మైండ్ అనేటువంటిది కూడా చాలా కరెక్ట్ గా ఉంటుండాలి.
0: సో మైండ్ షుడ్ బి పర్ఫెక్ట్.
1: ఏ విధమైనటువంటి స్పాయిల్ కాకుండా ఉండాలి కెమెరా.
0: కెమెరా షుడ్ నాట్ బి స్పాయిల్.
1: దాంట్లో ఒక విధమైనటువంటి బల్బు, ప్రేమ బల్బు, అది ఎక్స్ప్లెయిన్ కాకుండా ఉంటుండాలి.
0: We should also see the bulb of love still shines, working.
1: Expire.
0: It should help you to take the photograph in time. Today we find the bulbs that do not function. The moment our object is fulfilled, love goes. It's no love at all.
1: ఎప్పటికీ ఎన్ని కష్టములైనా నష్టములైనా దుఃఖములైనా సంభవించినప్పటికీ భగవంతుని మాత్రం మనం దూరం చేసుకోకూడదు.
0: వి మే హావ్ సో మెనీ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్ అండ్ వరీస్.
1: ఈనాడు లౌకికమైన కొన్ని కారణాల చేత నిత్య సత్యమైనటువంటి భగవంతుని కూడా దూరం చేసుకుంటారు.
0: బికాస్ ఆఫ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ వరల్డ్లీ రీజన్స్ వి ఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ గాడ్.
1: ఇది నిజమైనటువంటి భక్తి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ట్రూ డివోషన్.
1: ఏమైనా సంభవించని,
0: లెట్ ఎనీథింగ్ హ్యాపన్.
1: దేహమును ధరించిన తర్వాత దీనికి అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించవచ్చు.
0: హావింగ్ బీన్ గివెన్ దిస్ బాడీ, ఇట్ ఇస్ బౌండ్ టు ఫేస్ ఆల్.
1: ఇది ఏనాటికైనప్పుడు నిత్యమైనటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నెవర్ పర్మనెంట్ ద బాడీ ఎనీవే.
1: నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
0: దట్ ఎటర్నల్ ట్రూత్ లవ్ హస్ గాట్ టు బి కెప్ట్ సేఫ్.
1: అనేక మంది భక్తులు కూడాను చరిత్రలు మీకు తెలుసును.
0: యు నో ది హిస్టరీ ఆఫ్ మెనీ ఆఫ్ ది డివోటీస్.
1: ఎన్ని బాధలు పెట్టినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని ముందుకు సాగటం చేతనే వాడి జీవితాన్ని ఒక ప్రకాశవంతమైనటువంటి ఆదర్శంగా లోకానికి అందిస్తూ వచ్చారు.
0: డివోటీస్ కుడ్ ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్, సఫరింగ్స్, యట్ దే కుడ్ రెసిస్ట్ అండ్ షో డెమోన్స్ట్రేట్ ది ఎంటైర్ బ్రిలియన్స్.
1: దేహాన్ని మర్చిపోతారు.
0: They forget the body.
1: మీకు తెలిసిన భాగవతంలో ప్రహ్లాదుని యొక్క చరిత్ర.
0: యూ నో ది హిస్టరీ ఆఫ్ ప్రహ్లాద్ అండ్ భాగవత.
1: ఎన్ని బాధలో పెట్టాడు కన్న తండ్రియే.
0: ది వెరీ ఫాదర్ హాస్ పుట్ హిమ్ టు సఫరింగ్.
1: దేనివల్ల?
0: వై?
1: తనకి ఇష్టమైనట్టు కానటువంటి దాన్ని తనకి ఇష్టంగా భావిస్తూ వచ్చాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద స్టార్టెడ్ లైకింగ్ దాట్ విచ్ ఇస్ డిస్ లైక్.
1: దైవ ద్వేషి హిరణ్యకశిపుడు, దైవ ప్రీతి ప్రహ్లాదుడు.
0: హిరణ్యకశిపు హస్ గాట్ అట్టర్ హేట్రెడ్ టువర్డ్స్ గాడ్ వైల్ ప్రహ్లాద్.
1: ప్రీతి చేతనే సర్వంను భరించుకుంటూ వచ్చాడు.
0: Because his love that made him resist all problems.
1: Our teachers kudanu vachi Hiranyakashipu daggara mora pettukuntunnaru.
0: Teachers came and pleaded in front of Hiranyakashipu.
1: Tannu nishacharul poduva.
0: When he was attacked by all the demons.
1: Daitya kumarudu.
0: The son of this Hiranyakashipu Prahalada.
1: Pannagashayi.
0: He has been saying, O Pannagashayi, O God.
1: Tannuja banjanam.
0: Praising God, Dhanuja Banjana.
1: Anchu nutinche kani.
0: He only extols, he only praises God.
1: Kannula nirutedu.
0: He never shed a tear.
1: Bhayakampa sametudu kaadu bhuvara.
0: O King.
1: Bhayakampa sametudu kaadu bhuvara.
0: O King, he is not fear stricken, he is not afraid of anything.
1: Chinna pillavadu.
0: Young God.
1: Ee kashtamulu kantaku bharinchukogalada?
0: Can he really bear all the
1: Ledu.
0: Suffering?
1: తన మనస్సు, తన దేహము దైవ చింతనలో ఇమిడ్చాడు.
0: బికాజ్ హిస్ బాడీ అండ్ ద మైండ్ సెంటర్డ్
1: ఆన్ గాడ్. బాడీకి ఎన్ని కష్టములు కలుగుతున్నాయో ఏమీ విచారించడం లేదు.
0: సో మచ్ బాడీ ఇస్ పుట్ టు సఫరింగ్ బట్ ఇస్ నాట్ మైండ్
1: క్లోరోఫామ్ ఇచ్చి ఆపరేషన్ చేసినప్పుడు 5 inches చేయి, 50 inches చేయి, మనకి ఏమీ తెలియదు.
0: గివింగ్ క్లోరోఫామ్ వన్ డాక్టర్ మైట్ ఆపరేట్ 5 inches ఆర్ బీ మచ్ బిగర్ బట్ యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్.
1: అదేవిధంగానే ఆ దైవత్వంతో లీనమైనటువంటి యొక్క మనసుకు ఎన్ని బాధలు కలిగినా, �ఎన్ని కష్టములు కలిగినా ఏమీ లెక్క చేయలేదు.
0: దేర్ఫోర్ ద మైండ్ in the presence of the divine is not mindful of its
1: troubles. That
0: brings success.
1: Kanukane the pleasure is an interval between two pains.
0: The pleasure is an interval between two
1: pains. Rendu baadhala madhyalone aa sukham manaku labhyam avutundi.
0: So there is pleasure between.
1: Kaani ee naati mana yokka vidyalu kaani mana bhakti siddhalu kaani kashtamlu vaste photolu maari pothayi, sukham vaste rendu photolu ekkuva pettestam.
0: The modern education, our steadfastness, devotion would be on the rise. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లెజర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పెయిన్ వి టర్న్ గుడ్
1: అవుట్
0: ఇస్ నాట్ డివోషన్.
1: ఏ కష్టమైనా కలగని,
0: ఎట్ ఎనీ ట్రబుల్స్ కమ్ టు
1: యు, నీ ప్రసాదమే.
0: ఇట్స్ ఆల్ యువర్ గిఫ్ట్.
1: ఇదంతా నీ గిఫ్టే.
0: ఇస్ ఆల్ యువర్ గిఫ్ట్.
1: సుఖము నీ గిఫ్టే.
0: ప్లెజర్ ఇస్
1: సుఖము నీ గిఫ్టే.
0: పెయిన్ ఇస్ యువర్ గిఫ్ట్.
1: సుఖమే లేకపోతే దుఃఖానికి విలువ ఎక్కడ ఉంది? దుఃఖమే లేకపోతే సుఖానికి విలువ ఎక్కడ ఉంది?
0: వితౌట్ ప్లెజర్ దేర్ కెనాట్ బి పెయిన్, వితౌట్ పెయిన్ దేర్ కెనాట్ బి ప్లెజర్.
1: యొక్క ఏకత్వాన్ని మనం వహించాలి.
0: వీ షుడ్ నో ది యూనిటీ వన్నెస్ బిహైండ్ దీస్ టూ.
1: అది ఏ కల్చర్?
0: దాట్ ఈస్ కల్చర్.
1: ఈ కల్చర్ అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ కల్చర్?
1: కల్చర్ అండ్ స్పిరిచువల్ అని పెట్టారు.
0: We say culture and spirituality.
1: ఈ కల్చర్ అనేటువంటి ఏకాత్మ భావన పెట్టుకుంటే అదే స్పిరిచువల్ అనేటువంటి రూపాన్ని ధరిస్తుంది.
0: When once you view culture as the oneness,
1: culture negative,
0: is not devotion.
1: ఏ కష్టమైనా కలగని,
0: at any troubles come to you,
1: నీ ప్రసాదమే.
0: It's all your gift.
1: ఇదంతా నీ గిఫ్టే.
0: It's all your gift.
1: సుఖము నీ గిఫ్టే.

0: When once you view culture as the oneness,
1: culture is negative.
0: Culture is negative.
1: Positive picture. కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వమే మన స్వస్వరూపాన్ని అందుకోగలుగుతున్నాం.
0: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ విల్ మేక్ యూ నో యువర్ నేచర్.
1: కేవలం భౌతికమైనటువంటి విద్యలే ప్రధానం కాదని మీరు విశ్వసించకూడదు.
0: డోంట్ థింక్ దట్ ది సెక్యులర్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఇస్ మెయిన్లీ ఇంపార్టెంట్.
1: ఈ విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య విద్యానాం
0: along with this education spiritual knowledge is
1: అప్పుడే మన జీవితానికి ఒక విధమైనటువంటి తేజస్సు మనకు లభ్యమవుతుంది.
0: Then only you will have light of life.
1: లేకపోతే నీ యొక్క చదువు ఏమిటి?
0: Otherwise, what's your education?
1: చదివేంత వరకు జ్ఞాపకంగా ఉంటుంది.
0: You remember so long you
1: ఇంటికి పోతాను ఇవన్నీ మర్చిపోతాము.
0: By time you go home you forget.
1: ఈ చదువులంతా కూడా నువ్వు పొట్టకూటి కోసం చదివినటువంటి చదువులే.
0: All this education is for our living.
1: ఈ కూడు కాదు మనకు.
0: Is not this food important?
1: ఆత్మానందమైనటువంటి అందించేటువంటి ఒక ఫుడ్ మనకు కావాలి.
0: We need the food that gives bliss to the spirit.
1: That food is the head. భౌతిక ఫుడ్ స్టమక్ చేరుతుంది.
0: The physical food will go to the stomach.
1: తలకు చేరటం లేదు.
0: It won't reach head.
1: కాబట్టి ఇది నెగటివ్ అయిపోతుంది.
0: So it turns negative.
1: తలకు చేరినప్పుడే అది పాజిటివ్ గా వస్తుంది.
0: The moment it reaches head, it turns positive.
1: కనుకనే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి దాన్ని మనం ఆధారంగా చేసుకోవాలి.
0: So we should have the spiritual knowledge as the basis
1: for ఇంతే కాకుండా నైతిక విద్య
0: the moral education
1: అనగా నైతికమనగా ఏమిటి?
0: What do you mean by moral education?
1: మంచి నడవడిక,
0: good conduct,
1: morality. ఇది మంచి నడతగా ఉండాలి.
0: It should be proper, good.
1: బయటికి పోతానే వికారంగా మనం జీవించటం.
0: The moment we go out, we live a different life.
1: హాస్టల్లోనో లేక కాలేజీలో చదివేంత వరకు మంచి పతివ్రతగా ఉండటం.
0: So long we are in the hostel and sacred, in the hostel college we are sacred.
1: ఇది కానే కాదు చదువు.
0: You cannot call it education.
1: 99% మంది అట్టే ఉంటున్నారు.
0: 99% are of that sort.
1: ఇంకా ఎక్కడ ఉంది మొరాలిటీ?
0: వేర్ ఇస్ మొరాలిటీ?
1: కనుకనే మొరాలిటీని మనం పోషించుకోవాలి.
0: సో వీ షుడ్ డెవలప్ మొరాలిటీ.
1: నీతితో మనం నడచడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ హావ్ గుడ్
1: కాన్షియన్స్. ఎవరైనా చూచినా చూడకపోయినప్పటికీ నా యొక్క కాన్షియన్స్ నాకు తృప్తి అనేటువంటి ఒక సత్యాన్ని మనం వహించాలి.
0: వెదర్ యు ఆర్ అబ్జర్వ్డ్ ఆర్ నాట్ యూ షుడ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
1: మంచి నడతనే ఇది నీతి అన్నారు.
0: గుడ్ బిహేవియర్ ఇస్ మొరాలిటీ.
1: నతాయితి నీతః అని బోధించింది ఉపనిషత్తు. అనగా ఏమిటి? నడిత మంచిదిగా ఉండినటువంటి వాడే నీతి పరుడు.
0: సో ద వన్ విత్ గుడ్ కాండక్ట్ ఈస్ ద వన్ ఇస్ అ గుడ్ పర్సన్.
1: జాతి గౌరవంబు నీతిపై నిలచును, నీతి లేకయున్న జాతి చెడును.
0: The respect and the prestige of the nation depends upon the morality, the conduct.

0: భక్తులారా,
1: నీతి లేని వాడు కోతి కంటే హీనము అన్నాడు.
0: ద వన్ వితౌట్ మొరాలిటీ ఇస్ వర్స్ దెన్ ఎ మంకీ.
1: ఇలాంటి వాడు ఎన్ని చదువులు చదివి ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్?
1: మన నడతను చక్కగా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ అవర్ కండక్ట్ షుడ్ బి గుడ్.
1: మన దృష్టిని కంట్రోల్ లో పెట్టుకోవాలి.
0: వి హావ్ కంట్రోల్ ఆన్ అవర్ లుక్స్.
1: మన మనసును కంట్రోల్ లో పెట్టుకోవాలి.
0: వి హావ్ కంట్రోల్ ఆన్ మైండ్.
1: అయితే మనసును కంట్రోల్ చేయడం కష్టమే.
0: అవర్ ఇట్స్ డిఫికల్ట్ టు కంట్రోల్ ద మైండ్.
1: సులభం కాదు.
0: ఇస్ నాట్ దట్ ఈజీ.
1: కానీ డైవర్ట్ చేయొచ్చు.
0: బట్ వి కెన్ డైవర్ట్ ఇట్.
1: అనగా ఈ ప్రాకృతమైనటువంటి పోయేటువంటి ఈ మనసునంతా దైవం పైన మరల్చు.
0: ద మైండ్ దట్ ఈస్ వరల్డ్ సైడ్ కెన్ బి డైవర్టెడ్ టువర్డ్స్ గాడ్.
1: అప్పుడే ఇది చక్కని పవిత్రమైనటువంటి మొరాలిటీగా రూపొందుతుంది.
0: దెన్ ఇట్ వుడ్ షేప్ ఇన్ టు సీక్రెట్ మొరాలిటీ.
1: ఎట్లా?
0: హౌ?
1: ప్రాకృతం పైన పెట్టినప్పుడు నీవు బంధుటరైపోతున్నావు.
0: వెన్ ఇట్ ఇస్ వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ యువర్ బౌండ్.
1: పరమాత్మ పైన పెట్టినప్పుడు నీవు లిబరేషన్ అనగా స్వేచ్ఛను పొందుతున్నావు.
0: సో ద మైండ్ టువర్డ్స్ ది వరల్డ్ సైడ్ ఇస్ బాండేజ్, టువర్డ్స్ గాడ్ వర్డ్ ఇస్ లిబరేషన్.
1: ఒక లాక్.
0: Our heart is a lock.
1: నీ మైండ్ ఏ ఒక కీ.
0: మైండ్ ఇస్ ద కీ.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్
1: ఓపెన్.
0: ఇట్ ఓపెన్.
1: టర్న్ రైట్ సైడ్ లాక్.
0: టర్న్ రైట్ సైడ్ ఇట్ గెట్స్ లాక్డ్.
1: లాక్ అండ్ కీ సేమ్.
0: లాక్ అండ్ కీ ఆర్ సేమ్.
1: టర్నింగ్ డిఫరెన్స్ ఉంది.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
1: కనుక నీ మీ మైండ్ ను
0: సో యువర్ మైండ్
1: ప్రకృతి వైపున ప్రవహింపచేస్తే బంధితుడైపోతున్నావు.
0: యువర్ మైండ్ ఇస్ వరల్డ్ వర్డ్ ఇట్ ఈస్.
1: ఈ మైండ్ ను దైవం వైపును మరల్చినప్పుడు నీవు మోక్షాన్ని పొందుతున్నావు.
0: ఇఫ్ ఇట్ ఇస్ డైవర్టెడ్ టువర్డ్స్ గాడ్ యు ఆర్ లిబరేటెడ్.
1: ఏమిటి?
0: వాట్ ఇస్ లిబరేషన్?
1: ఒక ప్రత్యేకమైనటువంటి భవనము, ఎయిర్ కండిషన్, ఇవన్నీ సనుకూలపరిచినటువంటివి కాదు.
0: లిబరేషన్ డజంట్ మీన్ ఎ మ్యాన్షన్ ఆర్ ఎయిర్ కండిషన్.
1: మోక్షం అన్నారు.
0: దట్ టేక్స్

0: అవే ఫ్రమ్ ద డెల్యూషన్ ఇస్ లిబరేషన్.
1: ప్రాకృతమైనటువంటి చింతన నుంచి పరమాత్మ చింతన వైపు మరల్చాలి.
0: యు హావ్ టు డైరెక్ట్ అవర్ మైండ్ అవే ఫ్రమ్ ది వరల్డ్లీ మ్యాటర్ టు అవర్ గాడ్.
1: మన యొక్క మొరాలిటీ,
0: దాట్స్ అవర్ మొరాలిటీ.
1: దాంట్లో ఎంత నీతియో ఉంటుండాలి,
0: లోడ్ ఆఫ్ మొరాలిటీ దేర్.
1: అది ఎంతో అభివృద్ధికి, ఆదర్శానికి అవకాశం ఇస్తుంది.
0: ఇట్ విల్ సెట్ అన్ ఐడియల్ అండ్ ఇట్ విల్ ప్రోగ్రెస్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరందరూ ఆదర్శ పురుషులుగా మీరు తయారు కావాలి.
0: యూ షుడ్ షేప్ యువర్ సెల్ఫ్ ఎస్ ఐడియల్.
1: కేవలం ఈ తుచ్చమైనటువంటి యొక్క గ్రంథ పరిచయం కోసం మీరు రానక్కర్లేదు.
0: యూ నీడ్ నాట్ కమ్ హియర్ టు అక్వైర్ దిస్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ సో లో.
1: నిత్యము మీ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మెథమెటిక్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటున్నాయి.
0: యూ హావ్ గాట్ యువర్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అండ్
1: సో ఆన్. ఈ సమ్మర్ క్లాస్ లోపల,
0: బట్ ఇన్ సమ్మర్ క్లాసెస్,
1: దీని అన్నింటికీ మించినటువంటి యొక్క ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క ఆదర్శాన్ని ఇచ్చేటువంటి యొక్క చక్కని ఘనతను మనం సంపాదించుకోవాలి.
0: ఇన్ ది కోర్స్ ఆఫ్ ది సమ్మర్ క్లాసెస్ యూ షుడ్ హ్యావ్ దట్ బ్లిస్ that gives the majesty and the glory which is beyond all the subjects available to you.
1: Dhanadhanyamulgalgi dharmagunambunna santati ledane chintayundu.
0: He may have all wealth and good character, righteousness, but he will feel so sad that he has no children.
1: Dhanadhanyamulgalgi dharmagunambunna santati ledane chintayundu.
0: He may have all the affluence.
1: Vidyadhikari ayi virravi guchununna udyogamulu leka vetalanundu.
0: As a good student, he may pride himself because of all knowledge, but yet he feels so sad because he has no job.
1: Yedi vidya.
0: What is this education?
1: Udyogalu kosam intinti venta becchamu ettukotama.
0: We have to beg, approaching door to door for a job.
1: Kalaku neevu adhe okka beg bhagavantun daggara cheyi.
0: Let's beg God.
1: Anta tane istadu.
0: He will give everything you want.
1: Neeku sariyainatundi nadatha nu penchuko.
0: Develop good conduct.
1: Nee nadatha sariga lenappudu enta vidyalu nerchi em prayojanam.
0: If your behavior is not proper, what is the fun of all knowledge that you acquire?
1: Mundu vastundi.
0: You'll come to know later.
1: Ee naati sayankalam nunchi,
0: right from this evening,
1: ramayanamlo undinatundi neeti prabhavalanta kudanu prabodhinchali pillalakani vice chancellor aashinchadu.
0: Vice chancellor prayed to Bhagwan to talk to us on moral principles contained in sacred text Ramayana.
1: ee ramayanamlo undinatundi prati anuvu prati kanamu kudanu vidyarthiki atyavasaram.
0: Every episode, everything there in Ramayana are absolutely essential.
1: Mana deham lopala prati blood cells kudanu anta ekamai untundadi.
0: There are present blood cells in our body.
1: Body anta cells.
0: The body is full of cells.
1: ఒక్కొక్క సెల్ లోపల కూడా ఒక్కొక్క రూపం ఉండే ఉంటుంది.
0: ఎవ్రీ సెల్ హాస్ గాట్
1: ఇట్స్ ఓన్ ఫామ్. రామాయణం అంతా కూడా ఒక పవిత్రమైనటువంటి నీతి నిజాయితీతో కూడినటువంటిది.
0: సో రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ నీతి, మొరాలిటీ అండ్ నిజాయితీ, ఇంటెగ్రిటీ.
1: దానిని మనం చక్కగా గుర్తించి
0: రికగ్నైజ్
1: ఈ చరిత్ర యొక్క పవిత్రతను మనం ఆశించినప్పుడే,
0: అండ్ వెన్ యూ అండర్స్టాండ్ ది సాంక్చురీ హిస్టరీ,
1: సకమవుతుంది.
0: అవర్ హ్యూమన్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కేవలం ఈ లౌకికమైన సబ్జెక్ట్స్ తో మాత్రమే తృప్తి పడనక్కర్లేదు.
0: Don't get merely satisfied with the knowledge. It's also necessary anyway.
1: Ihamana sukimpa hematarak vidya, paramana sukimpa brahma vidya.
0: To be happy in this world, this secular knowledge. To be happy in the other world, brahmic knowledge. You know that, students.
1: Football aadetunte pillalu atu vaipuna 6 itu vaipuna 6 mandi untaru.
0: Students that play the football game find 6 of that side.
1: Atu last lopala itu last lopala kodunu rendu limitlu pettintaru goluku.
0: On either side, there will be certain limits setting the goals.
1: Itvaipun varu aa limit lopala ball nu kottinante variki game ayindi.
0: So now if they hit the ball this way, that will be
1: game. Atvaipun varu ee limit lopala madhya lopala gel poyindante veeriki goal ayindi.
0: On the other hand, if they hit from that side, this will be goal to this
1: man. Aithe ee limit avakal tattu nunchi oka furlong dooram poyina gaane adi out e kaani goal kaadu.
0: However, it crosses the limit, even goes to a furlong, it's out but not a goal.
1: Kalpane iha manasuku impa hematarake vidya, paramanusukimpa brahma vidya, ee rendu goals ga untunnayi.
0: Therefore, secular knowledge and spiritual knowledge are two goals.
1: ఈ రెండింటికి మధ్యలో మన జీవితం అనేటువంటి బాల్ ను కొట్టాలి.
0: And we hit this ball of life, that go in between.
1: మన లైఫ్ ఏ ఒక బాల్.
0: Our life is a ball.
1: ఈ బాల్ అనేటువంటిది ఎంతవరకు మనం కాళ్ళతో కొడుతున్నాం?
0: How long can you hit this ball?
1: ఈ బాల్ లోపల ఎయిర్ ఉండినంత వరకు కాళ్ళతో వాడు కొడతాడు, వీడు కొడతాడు.
0: So long this ball is full of air, it is hit on by both the parties.
1: ఆ ఎయిర్ అనేటువంటిది ఏమిటి?
0: What is this air?
1: అదే అహంకారము.
0: This is the air of ego.
1: ఈ అహంకారం అనేటువంటి ఎయిర్ బాల్ లో ఉన్నంత వరకు అందరూ కాళ్ళతోనే కొడుతున్నారు, కానీ చేతితో ముట్టరు.
0: So long this air of ego, everyone starts hitting with the leg.
1: ఎప్పుడు ఆ ఎయిర్ పోతుందో అప్పుడు తాను చేతికి తీసుకుంటాడు ఆ బాల్.
0: The moment the air is let off, he'll collect the ball with his hands.
1: అదే విధంగానే మన లైఫ్ అనే గేమ్ లోపల ఈ అహంకారం అనేది ఉండినంత వరకు మనకి ఈ బాధలు తప్పింది కాదు.
0: Therefore, in this game of life, so long there is ego, we cannot be free from the problems.
1: ఈగో ను మనం దూరం చేసి,
0: we should give up ego.
1: మనం ప్రేమను మనం పెంచుకున్నప్పుడు,
0: we should develop love.
1: నిజమైనటువంటి ఆదర్శ జీవితం అయిపోతుంది.
0: Then we lead an ideal life.
1: ఇవన్నీ నేడు వస్తాయి, రేపు పోతాయి.
0: Rest come and go.
1: కానీ రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావము ఆధ్యాత్మికము.
0: But that spiritual divine feeling has got to
1: come in our lives. మనం ఈ ఆచరించినప్పటికీ దీనికి బ్యాక్గ్రౌండ్ నైతిక, భౌతిక, ధార్మికము. Spirituality.
0: Therefore, spirituality which is moral and ethical is the background.
1: మన వెన్నెముక లేకపోతే మనం నిలచగలమా?
0: Without backbone, can we stand?
1: కనుకనే,
0: so,
1: నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము మన యొక్క వెన్నెముక వంటిది.
0: Therefore, the morality and the righteousness and spirituality.
1: ఈ 33 తత్వములు కూడాను దీనికి ఉండినటువంటి రింగ్స్ వంటివి.
0: They are the rings of this backbone, vertebrae.
1: ఆ 33 తత్వములు ఏమిటి అనేటువంటి దాన్ని
0: ముందు
1: రామాయణం నందు విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: యు విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద 33 రింగ్స్ వర్టిబ్రే విచ్ ఆర్ ది ఎపిసోడ్స్ ఆఫ్ రామాయణ. యు విల్ సెటిల్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్.
1: కేవలం విద్యార్థులు మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ స్టూడెంట్స్,
1: పెద్దలు కూడాను,
0: ఎల్డర్స్,
1: మనము ఈ ధార్మికాన్ని, నైతికాన్ని, ఆధ్యాత్మికాన్ని అలవర్చుకోవాలి.
0: ఎల్డర్స్ ఆల్సో షుడ్ కల్టివేట్ దీస్ త్రీ.
1: ఆనందాన్ని ఇవ్వదు.
0: Any amount of wealth will never make you happy.
1: ఎంతకిండినా ఆనందాన్ని ఇవ్వదు.
0: No family would give you happiness.
1: కానీ ఒక దైవ ప్రేమనే ఉంటుంటే ఎక్కడలేని ఆనందాన్ని మనకు అందిస్తుంది.
0: But with divine love you will have limitless bliss.
1: ఆ బలం అనేటువంటిది ఎన్నో ఏనుగుల యొక్క బలం వంటిది.
0: That gives you the strength of many of the elephants.
1: ఎలాంటిదానైనా కూడా మీట్ చేసేసి దాన్ని సాధిస్తుంది.
0: It gives you all the strength to face all challenges of life.
1: కనుక అట్టి దైవ బలమును, దైవ ప్రేమను మనం పెంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: So we should make every effort to develop the divine strength and divine love.
1: అది లేకుండా మాత్రం కేవలం చదువులు చదివితే ప్రయోజనం లేదు.
0: Without that it is useless to study other way.
1: చదువులన్నీ చదివి
0: having all
1: చాలా వివేకి అయి
0: one may be intelligent.
1: మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: A foolish person does not know his own self.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కుడంబు మానలేడు.
0: One may be highly educated and occupying exalted position, but he will never give up his mean
1: tarachi
0: mind.
1: Tarachi chaduva chaduva tarkavadame kaani purna gnanam eppudu pondaledu.
0: With all this education and learning, he comes down to the level of arguments, argumentation.
1: Chaduvu chadivi chadivi chavanga netiki.
0: Why should anyone die studying all throughout his life?
1: Satyanta varaku chadutune untaru.
0: One studies until they die.
1: 80 90 aina gani book pettukoni chadutune untadu.
0: One may be age 80 90 but he goes on reading.
1: Enti ee chaduvulanta kodunu?
0: What's all this?
1: Chaavuli ani chaduvu chaduvamalayu.
0: You should study so as to be immortal.
1: Enti death lenatundi chadu chadavali.
0: You should study so as to be deathless.
1: Adi immortality.
0: That is immortality.
1: Removal of immorality is the only way to immortality.
0: Removal of immorality is the only way to immortality.
1: Immortality chadavali.
0: We should study to have
1: this. Ivanni enaadaina oka naadiki jaari poyetuntivi.
0: Other things drop down.
1: Ivi enaadaina oka naadiki kooli poyetuntivi.
0: They are down.
1: Ivi enaadaina oka naadiki kaali poyetuntivi.
0: One day or other there should be
1: one. Kaalani koolani taalani entundi yokka tattvanni manam ee naadu saadhinchali.
0: We should develop that nature that will never fall, that will never get burned, that will be permanent.
1: Adi ee naadu deshaniki chaala avasaramu.
0: That's very essential for this country.
1: Ee naadu desham anta swarthamu swaprayojanamlo munigi దేశం యొక్క సుచ్చేవాన్ని ఎవడూ ఆశించటం లేదు.
0: టుడే ది హోల్ కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్. నో బడీ ఇస్ బాదర్డ్ ఆఫ్ దిస్ నేషన్.
1: కనుకనే మన విద్యార్థులు ఈ దేశం యొక్క, సమాజం యొక్క మంచితనాన్ని అభివృద్ధి పరచడానికి తగిన కంకణాలు కట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు డిటర్మిన్ టు వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ కంట్రీ.

0: సత్యమిదియని నమ్మకుడీ సంబరమున విశ్రమించక నాతోడ వెడలి రండు. విశ్రమించక నాతోడ వెడలి రండు. సత్యమిది అని తెలుపుదు సంతసముగా, సత్యమిది అని తెలుపుదు సత్యమిది అని తెలుపుదు సంబరముగా.
1: సీయింగ్ దిస్ ఎఫిమరల్ అపారెంట్ వర్డ్ నెవర్ థింక్ దట్ ఇట్ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ. Do not sleep, don't be in slumber. Follow me, walk with me. I'll show you the path of truth in all happiness and joy.
0: Vidyarthulara,
1: students.
0: Bharatiya charitram pavitramu antai kudanu samskruti pai aadharapadi untundi.
1: The history and the sacredness of Bharat, they all depend on the culture.
0: Veda shastri itihasa purana pramanam lanni kudanu ee samskruti painane aadharapadi unnadi.
1: All the sacred texts of this land, the Vedas, the itihasas and other all shastras,
0: Bharatiya samskruti samskrutam pai aadharapadi unnadi.
1: Samskruti, the culture, is based on Sanskrita, the Sanskrit.
0: Prachina kalam nundi prati palleyandu kudanu samskrutamune vaadukunetundi vaaru.
1: In ancient times in Bharat, in every village, Sanskrit was the spoken language.
0: Prati manavudu kudanu okarinokaru cheva samacharamlu prashninchi samayam nandu kudanu samskruta bhashane uchcharinchedivaru.
1: They used Sanskrit in their regular conversations.
0: Veedi natakamle endu kudanu sanskruta padamule upayoginchetundi vaaru.
1: They made use of Sanskrit and Sanskrit words in all their dramas.
0: Arthamu teliyakapoyinappatikini aa sanskruta padamule endu undinatundi oka madhuryamu ittidi attidi ani evarunu varninchalekapoyaru.
1: Though the meaning of every Sanskrit word may not be known, but the sweetness as we hear it, it's
0: a Draupadi vastraapaharanam ani veedinaatakam aadutunna samayam lopala oka javanu akkada undetunti vaadu sootudu ani vadaniki peru.
1: As a play was staged, there is one associate standing there.
0: Ee veshamu aa stage ki vachinappatikini evarandi meeru ekkada nunchi vacharu ఎందుకోసం వచ్చారు అని ప్రశ్నించేటువంటి ఒక పని ఆ సూతకుంది.
1: The first one present there, the sutaka, asks any actor that gets onto the dais the details, who he is and the role he plays.
0: మొట్టమొదట ధర్మరాజు ఆ స్టేజ్ లో ప్రవేశించాడు.
1: ఫస్ట్ ధర్మరాజు stepped in.
0: సూతుడు ప్రశ్నించాడు.
1: సూతుడు asked,
0: ఎవరండి మీరు?
1: Who are you?
0: ఎందుకు వచ్చారు?
1: వై హ్యావ్ యూ కమ్?
0: ఎక్కడి నుంచి వచ్చారు?
1: వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
0: అని అడిగేటప్పటికీ,
1: వెన్ యూ ఆస్క్ దీస్ క్వశ్చన్స్,
0: అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సంబద మదగంధ కందరం బెత్తిన ధర్మరాజరి ఎరుంగవ సూత సూతకుల నేత అని జవాబిచ్చాడు. అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ ధర్మరాజుకు ఇన్ని విధములైనటువంటి టైటిల్స్ అంతా ఉన్నాయి.
1: ధర్మజ హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: అధభ్ర శుభ్ర విభ్ర అధభ్ర శుభ్ర శారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సమదమదగంధ కందరం బెత్తిన ధర్మరాజుని ఎరుంగవ సూత సూతకుల నేత. నా ఎట్టి పరిస్థితిని ఎందైన కూడాను, త్రికాలములు ఎందు కూడాను, ఎట్టి బాధలు ఎందైనా, ఎట్టి కష్టములు ఎందైనా, ఎట్టి దుఃఖములు ఎందైనా నేను సత్యమునే పలికేటువంటి వాడును. నా పేరు ధర్మజుడు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఎట్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఐ ఆల్వేస్ హోల్డ్ ఆన్ టు ట్రూత్. మై నేమ్ ఇస్ ధర్మజ.
0: ధర్మము మొట్టమొదట స్టేజ్కి ప్రవేశించింది.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ధర్మ దట్ హెస్ స్టెప్డ్ ఆన్ టు ది స్టేజ్ ఫస్ట్ టైం.
0: ప్రపంచమే ఒక వేదిక.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ అ స్టేజ్.
0: మాయనే ఇక్కడ సూతుడు. మాయనే సూతుడు.
1: అండ్ దిస్ మాయా ఇల్యూషన్ ఈజ్ సూతుడు.
0: ఆ వచ్చినటువంటి వ్యక్తిని ప్రశ్నిస్తుంది.
1: అండ్ దిస్ మాయా ఇల్యూషన్ క్వశ్చన్స్.
0: కనుకనే ఆ ధర్మం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క శక్తులతో, ఇన్ని విధమైనటువంటి యొక్క బహుమతులతో జగత్ వ్యాప్తిని గావించి ప్రతి వ్యక్తి యందు కూడాను ధర్మము ప్రవేశించి అధర్మమును నిర్మూలం గావించి సత్యమార్గములో ప్రజలను నడిపించేటువంటి యొక్క స్వరూపమే ఈ ధర్మం యొక్క స్వరూపం.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ధర్మ దట్ స్టెప్స్ ఆన్ టు ద డయస్ ప్లేయింగ్ ద ఫస్ట్ రోల్ షోయింగ్ ఇట్స్ పవర్ అండ్ కెపాసిటీస్ సో దట్ మ్యాన్ మే ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ ట్రూత్.
0: అట్టి ధర్మము ప్రాచీనమైన యొక్క వేద ప్రశ్నమును సత్యం వద ధర్మం చెర అని ప్రత్యేకంగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ ఇట్ వాస్ టాట్ స్పెషల్ ఇన్ దోస్ టైమ్స్ దట్ వన్ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: నాయన ఈ జగత్తునందు ఏమైనా నీవు మర్చవచ్చును కానీ, ఏమైనా నీవు వదలవచ్చును కానీ సత్యమును ధర్మమును వదలవద్దు. సత్యమును పలుకు, ధర్మమును ఆచరించు.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, యు మే డ్రాప్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ హోల్డ్ ఆన్ టు ట్రూత్, ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: ఈ వేదమైనటువంటి యొక్క పలుకులు ఎంతమంది నడుచుకుంటున్నారు? ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు?
1: హౌ మెనీ ఫాలో దిస్ పాత్, హౌ మెనీ అబ్జర్వ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఈ సత్యము ధర్మము మనసు నుంచి వచ్చేటువంటివి కాదు.
1: సత్య అండ్ ధర్మ ఆర్ నాట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ద మైండ్.
0: హృదయ బుద్ధి యొక్క కంపాషన్, కరుణ చేతనే ఇవి ఆవిర్భవించేటువంటివి.
1: సత్య అండ్ ధర్మ దే ఆర్ బోర్న్ బికాస్ ఆఫ్ ద కైండ్నెస్ ఆఫ్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్.
0: కర్మముల చేత వర్ధిల్లేటువంటివి కాదు.
1: దే కెనాట్ బి ఫాస్టర్డ్ బై యాక్షన్.
0: కనుక ఇవి హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: దేర్ఫోర్ దే మస్ట్ అరైజ్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్.
0: మధ్య మార్గంలో ప్రకృతి యొక్క భావమును పురస్కరించుకుని అభ్యాసము చేసుకునేటువంటివి కాదు.
1: యు కెనాట్ గెట్ దెమ్ బై ప్రాక్టీసింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ద హాఫ్ వే.
0: దురదృష్టవశాత్తు
1: అన్ఫార్చునేట్లీ
0: ఈనాటి మానవుడు బుద్ధిని విస్మరించుతున్నాడు.
1: Man has forgotten his intellect.
0: హృదయాన్ని మర్చిపోతున్నాడు.
1: Has forgotten his heart.
0: మనసునే లక్ష్యం నందుంచుకుంటున్నాడు.
1: He centers his
0: మనసును అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: He wants to follow his mind.
0: మనసును ఆధారముగా కొన్న మానవుండు.
1: The man who goes by his mind.
0: పశువు కంటెను హీనమై పతనమగును.
1: హీ విల్ రూయిన్ హిమ్సెల్ఫ్ మచ్ వర్స్ దెన్ ఎన్ ఎనిమల్.
0: బుద్ధినాధారముగొన్న బుధజనుండు.
1: ఎన్ ఇంటెలిజెంట్ వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్.
0: పశుపతిగా మారునని పల్కే పర్తి విభుడు.
1: ద లార్డ్ ఆఫ్ పర్తి సేస్ ద వన్ ఇంటెలిజెంట్ పర్సన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్
0: ట్రాన్స్ఫార్మ్ ఇంటూ నని పల్కే పర్తి విభుడు.
1: ద లార్డ్ ఆఫ్ పర్తి సేస్ దట్ ఎన్ ఇంటెలిజెంట్ వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్ వుడ్ బి పశుపతి ఆర్ డివైన్.
0: మానవుడు ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక సంకల్పం ప్రారంభమైన తక్షణమే యాక్షన్.
1: టుడే వాట్ హ్యాపన్స్ ఇస్ ఎవ్రీ వన్ as thought స్టార్ట్స్ దేర్ హి రిజార్ట్స్
0: టు యాక్షన్. అది మనసు యొక్క లక్షణము.
1: దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ది మైండ్.
0: దీనిని లక్షణం అని చెప్పకూడదు, అవలక్షణం.
1: యూ కెనాట్ కాల్ ఇట్ క్వాలిటీ, ఇట్స్ వీక్నెస్.
0: థాట్స్ వచ్చిన తక్షణమే యాక్షన్ లో ప్రవేశపెట్టకూడదు.
1: యూ షుడ్ నాట్ రిజార్ట్ టు యాక్షన్ ది మూమెంట్ థాట్ అరైజెస్.
0: తక్షణమే అది బుద్ధికి అందించాలి.
1: యూ షుడ్ పాస్ ఇట్ ఆన్ టు ఇంటెలెక్ట్.
0: అక్కడ బుద్ధి నిర్ణయ శక్తి చేస్తుంది.
1: Their intellect discriminates.
0: నిత్యానిత్య విషయ పరిశీలన సల్పుతుంది.
1: It examines what is transient and permanent.
0: Is it right or wrong?
1: It discriminates between is it right or wrong, good or bad.
0: ఆ విచారణ చేయటం చేతనే మానవుడు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తాడు.
1: As he exercises this discrimination, he treads along the right path.
0: సమస్త పంచభూతములకును నిలయము ఆకాశము.
1: For all the five elements, the central space, the central one is sky.
0: ఆకాశమునకు శబ్దమునకు నిలయము.
1: Means it's the center for all the sound.
0: ఈ శబ్దం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from does it come?
0: శబ్ద బ్రహ్మమై,
1: ద సౌండ్
0: చరాచరమై,
1: ద మొబైల్ అండ్ ఇమొబైల్
0: జ్యోతిర్మయి, వాంగ్మయి,
1: స్పీచ్
0: నిత్యానందమయి,
1: ఎటర్నల్ బ్లెస్
0: పరాత్పరమయి,
1: డివైన్
0: మాయామయి, శ్రీమయి
1: ఇల్యూషన్, ద వెల్.
0: ఇవన్నీ కూడాను శబ్దం నుండి ప్రారంభమైనటువంటివి.
1: దే ఆల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సౌండ్.
0: ఈ శబ్దం ఎక్కడి నుంచి?
1: శబ్ద
0: బ్రహ్మమై, బ్రహ్మము నుంచి శబ్దం ప్రారంభమైంది.
1: ది సౌండ్ కేమ్ ఫ్రమ్ బ్రహ్మం.
0: ఈ శబ్దం నుండి ఆత్మ ప్రారంభమైంది.
1: దెన్ దేర్ కమ్స్ ది ఆత్మ, ది స్పిరిట్.
0: ఆత్మ నుండి మనసు పుట్టింది.
1: మైండ్ ఇస్ బోర్న్ టు దిస్ ఆత్మ.
0: మైండ్ నుండి వాక్ పుట్టింది.
1: అండ్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆర్ ద స్పీచ్ దట్స్ బోర్న్.
0: వాక్ తర్వాతనే యాక్షన్ జరిగింది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ యాక్షన్.
0: కనుకనే ఆత్మకు మొదటి పుత్రుడు మైండ్.
1: దేర్ ఫోర్ మైండ్ ఈస్ ది ఫస్ట్ సన్ ఆఫ్ ఆత్మ, ది స్పిరిట్.
0: మైండ్ పుత్రుడే వాక్.
1: అండ్ దిస్ వర్డ్ ఆర్ ద టాక్.
0: ఈ వాక్ ఆత్మకు గ్రాండ్ సన్.
1: Therefore, the speech faculty is the grandson of this Atma.
0: ఈ వాక్కునకు క్రియ great grandson.
1: And therefore, the action క్రియ is great grandson.
0: కనుక మన క్రియ, మన వాక్కు, మన మనసు, మన ఆత్మ ఒక్క ఫ్యామిలీ.
1: And therefore, the action and the speech faculty, mind and the spirit belong to the same family.
0: మైండ్ అనేటువంటి దానికి కేవలము అనేక విధమైనటువంటి యొక్క ఉపమానములు చెప్తుంటారు, కానీ చాలా పొరపాటు.
1: They compare the mind in varied ways, but it's a mistake.
0: Atma yokka swabhavamune akkada undali.
1: The mind should have the same traits
0: Atmanam
1: of that of Atma.
0: Atma putra namam si.
1: It is Atma that takes the form.
0: Atmane tana kumarunu swarupamlo uddhavistunnadu jagatthandu.
1: It is Atma that takes the form of his own
0: Tandri
1: son.
0: Tandriye kumarunu swarupamlo uddhavistunnadu.
1: It is the father who takes the form of his own son.
0: Kabatti Atmaku direct ga vachinatvanti kumarudu manasu.
1: Therefore, the mind is the first son of Atma.
0: Kanuka mind nu inta nichanga manam upayoginchararu.
1: So we should never make our mind bad.
0: Ishtam ochinattu ga danini pravesha pettaradu.
1: We should not allow it to waver.
0: Drishyamulanta chustundi.
1: It watches the scenario.
0: Shabdamulanta vintundi.
1: It listens to all.
0: Kaani daniki okka swaroopam ledu.
1: But it has no form as such.
0: Form ledu kaani సర్వ కర్మలు మనసే ఆచరింపజేస్తుంది.
1: దో మైండ్ హ్యాస్ నో ఫార్మ్ యాజ్ సచ్ బట్ ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ యాక్షన్.
0: అయితే కనిపించే సమస్త దృశ్యములు కూడాను ఉపయోగించవలసినటువంటివే కదా, దీనిని త్యజించవలసింది కాదని మీరు భ్రమించవచ్చు.
1: యు మే బి హ్యావింగ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ దట్ యు సీ విత్ ది ఫిజికల్ ఐ మస్ట్ బి మేడ్ యూజ్ ఆఫ్.
0: మూడు స్థానములు ఉంటున్నవి.
1: But there are three positions.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తులు,
1: the waking state, the dreaming state and the deep sleep.
0: విశ్వుడు జాగ్రత్త.
1: The విశ్వుడు is the waking state.
0: ఆ విశ్వుని యొక్క స్వరూపం అనగా అనేక రూపనామములతో కూడినటువంటిది.
1: విశ్వుడు the waking state is full of names and forms.
0: ఇంకా ప్రాజ్ఞుడు
1: second
0: state, నిద్రావస్థ, స్వప్నావస్థ.
1: The second state is prajnudu, the dreaming state.
0: Ee prajnudu anetvanti dani kudanu ee vishudu anetvanti mind e aneka sankalpamto roopandimpa chestadu.
1: It is the mind, the vishudu, who is responsible for all the thought process.
0: Neeku nidra vachindi,
1: you sleep.
0: Aa nidra lopana neevu Bombay pattanam cheravu.
1: There in your dream you reached Bombay.
0: అక్కడ అన్ని రకమైనటువంటి ఒక అనుభూతులు నీవు పొందావు.
1: యు హ్యాడ్ వేరీడ్ ఎక్స్‌పీరియన్సెస్.
0: తల్లిదండ్రులను చూచావు.
1: యు సా యువర్ పేరెంట్స్.
0: ఫ్రెండ్స్ ని చూచావు.
1: మెట్ యువర్ ఫ్రెండ్స్.
0: అన్ని విధాలు ఆనందించావు.
1: యు ఆర్ హ్యాపీ.
0: కానీ ఇంత మందిని ఏది సృష్టించింది?
1: వాట్ ఇస్ దట్ క్రియేటెడ్ ఆల్ దిస్?
0: మైండ్ ఏ.
1: ఇట్ ఇస్ ది వెరీ మైండ్ దట్
0: నిన్ను సృష్టించింది.
1: ఇట్ క్రియేటెడ్ యు ఆల్సో.
0: ఈ ప్రయాణాన్ని సృష్టించింది.
1: ఐ ట్రావెల్.
0: బాంబేని సృష్టించింది.
1: బాంబే.
0: తల్లిదండ్రులను సృష్టించింది.
1: పేరెంట్స్.
0: మిత్రులను సృష్టించింది.
1: ఫ్రెండ్స్.
0: సమస్త బజార్ను కూడా సృష్టించింది.
1: అండ్ ద మైండ్ క్రియేటెడ్ ఆల్ స్ట్రీట్స్ దట్ యు వాక్డ్ అరౌండ్.
0: అయితే సృష్టించింది మాత్రమే కానీ అనుభవించటం లేదు.
1: మైండ్ క్రియేటెడ్ బట్ ఇట్ హాస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్.
0: కలలో చూచిన మిద్దెలు మేడలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ ప్యాలెసెస్ దట్ యు ఫైండ్ దేర్ ఇన్ ద డ్రీమ్ యు డోంట్ ఫైండ్ దెమ్ యాజ్ యు ఓపెన్ యువర్ ఐస్.
0: బొంబాయిలు అంతా కూడా మెరైన్ డ్రైవింగ్ కూడా చూచావు.
1: దేర్ యు హావ్ సీన్ ద మెరైన్ డ్రైవ్ దేర్ ఇన్ బాంబే.
0: కానీ తెల్లవారేటప్పటికీ ఏ దృశ్యము లేదు.
1: నెక్స్ట్ మార్నింగ్ యాజ్ యు ఓపెన్ యువర్ ఐ యు డోంట్ ఫైండ్ ఎనీ.
0: శివాజీ పార్క్ లో పోయి నీవు ఆటలంతా చూచావు.
1: యు హావ్ సీన్ ఆల్ కైండ్ స్పోర్ట్స్.
0: కానీ తెల్లవారు లేచే నీకు అదొక్కటి కనిపించడం లేదు.
1: నెక్స్ట్ మార్నింగ్ యూ గెట్ అప్ యు డోంట్ ఫైండ్ ఎనీథింగ్.
0: కాళీ టెంపుల్ రోడ్ లోపల పోయి ధర్మక్షేత్రాన్ని కూడా చూచావు.
1: యు హావ్ సీన్ దట్ ధర్మక్షేత్ర ద గ్రేట్ సెంటర్ దేర్
0: ఇన్ బాంబే. తెల్లవారు లేచేటప్పటికి ప్రశాంతి నిలయంలోనే ఉన్నావు.
1: ద మూమెంట్ యూ గెట్ అప్ నెక్స్ట్ మార్నింగ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఈ చూచింది ఎవరు?
1: హూ సో దట్?
0: ఈ అనుభవించింది ఎవరు?
1: హూ ఎక్స్పీరియన్స్?
0: అనుభవింప చేసింది ఎవరు?
1: హూ మేడ్ యూ ఎక్స్పీరియన్స్?
0: అంతా మనసే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది యాక్ట్ ఆఫ్ ద మైండ్.
0: కనుకనే ఇది అనేక రకములైనటువంటి ఒక నాటకం ఆడిస్తుంది.
1: ఇట్ ప్లేస్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రామా.
0: కనుక మనము చేసినవి చూచినవి అన్నీ కూడాను దృశ్యకల్పితమైనటువంటివి కానీ హృదయ సంబంధమైనటువంటివి కాదు.
1: సో ఆల్ దట్ యు హావ్ డన్, ఆల్ దట్ యు హావ్ సీన్, దే ఆర్ ఓన్లీ జస్ట్ మేడ్ బై ద మైండ్ బట్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
0: చూచేది వేరు.
1: వాట్ ఈస్ దట్?
0: చేసేది వేరు.
1: వాట్?
0: చదివేది వేరు.
1: వాట్ ఈస్? స్టడీస్ డిఫరెంట్.
0: స్టడీ వేరు.
1: స్టడీ ఇస్ డిఫరెంట్.
0: కానీ చేసేది వేరు.
1: బట్ వాట్ యు డూ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్.
0: విద్యార్థులు ఇక్కడ ఉన్నారు.
1: స్టూడెంట్స్ ఆర్ హియర్.
0: మీ టెక్స్ట్ బుక్స్ అంతా చదువుతున్నారు.
1: యు రీడ్ యువర్ టెక్స్ట్ బుక్స్.
0: మీ యొక్క అధ్యాపకులంతా మీకు చక్కగా బోధిస్తున్నారు.
1: టీచర్స్ టీచ్ యూ వెల్.
0: కానీ డిగ్రీని తీసుకుంటున్నారు.
1: యు రిసీవ్ యువర్ డిగ్రీ.
0: ఉద్యోగం లభిస్తుంటారు.
1: యు గెట్ ద జాబ్.
0: ఉద్యోగంలో ప్రవేశించావు.
1: యు టేక్ ఇట్.
0: కానీ నీవు చదివినవి ఆ ఉద్యోగంలో ఏమి ఉపయోగపడుతున్నావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యు మేక్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యు స్టడీ?
0: ఏమాత్రం కూడా నువ్వు ఇక్కడ చదివినవి అక్కడ ఉద్యోగంలో ఉపయోగపెట్టడం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ యు స్టడీ హియర్ దేర్ ఇన్ ద జాబ్.
0: ఎందుకు ఈ చదువులు?
1: వై దిస్ స్టడీ?
0: చదివినటువంటివి సమాజం లోపల వినియోగించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ కెపాసిటీ టు మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ వాట్ యు స్టడీడ్ హియర్ టు రెండర్ సర్వీస్ ఇన్ సొసైటీ.
0: కేవలం ఏదో సర్వీస్ చిక్కింది.
1: You secure a job.
0: నా పొట్ట నిండుతుంది.
1: ఐ ఫిల్ మై బెల్లీ.
0: కేవలం కుటుంబం జరుగుతుంది.
1: ఐ మెయింటైన్ ఫ్యామిలీ.
0: జీవితం వెళ్ళిపోతుంటారు.
1: ఐ క్యారీ అవుట్ మై లివింగ్.
0: చాలనుకుంటున్నాము.
1: యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్?
0: ఏ వ్యక్తి అయినా కూడాను.
1: ఎనీ పర్సన్.
0: నేను చదివినది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ ఐ స్టడీ?
0: నేను చేసేది ఏమిటి?
1: వాట్ జాబ్ ఐ డూ?
0: ఈ చదువు వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ మై స్టడీ?
0: అనేటువంటి యొక్క సత్యాన్ని ఎవడు కూడాను విచారించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఇన్వెస్టిగేటింగ్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్.
0: కనుకనే చదివినటువంటిది ఎక్కడ పెట్టాలి? సమాజం లోపల, సంఘం లోపల. మనం జన్మించినటువంటి యొక్క సమాజంలో దీనిని తగినటువంటి రీతిగా ఉపయోగపెట్టాలి.
1: దేర్ఫోర్ ఆల్ దట్ వి హావ్ స్టడీడ్ మస్ట్ బి ఫుల్లీ మేడ్ యూజ్ ఆఫ్ యాజ్ వి రెండర్ సర్వీస్ టు ద సొసైటీ.
0: వంట వండినావు.
1: యు జస్ట్ కుక్డ్ ఇట్ దేర్ ఇన్ ద కిచెన్.
0: అన్ని చక్కగా మంచి టేస్ట్ గానే ఉంటున్నాయి.
1: ఆల్ ఐటమ్స్ ఆర్ డెలీషియస్.
0: కానీ ఎన్నో విధమైనటువంటి రకమైనటువంటి వంటలు వండావు.
1: సో మెనీ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్.
0: కానీ
1: బట్
0: దానిని తెచ్చి డైనింగ్ హాల్ లోపల వచ్చినటువంటి గెస్ట్ కు మనం వడ్డించినప్పుడు కదా దీనివల్ల దీని ఫలితం లభిస్తుంది.
1: ది యాక్చువల్ రిజల్ట్ విల్ బి నోన్ ఇఫ్ ఓన్లీ వెన్ దీస్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ బ్రాట్ ఫ్రమ్ ద కిచెన్ అండ్ సర్వ్ టు ద గెస్ట్ ఆన్ ద డైనింగ్ టేబుల్.
0: వంట రూమ్ లో చేసినటువంటి వంట రూమ్ లోనే పెట్టి
1: ఇఫ్ ది ప్రిపరేషన్స్ ఆర్ దేర్ ఇన్ ద కిచెన్
0: వచ్చిన గెస్ట్ అంతా కూడా హోటల్ కు తీసుకుని పోతే వంట ఎందుకు చేయించాలి?
1: ఇఫ్ యు టేక్ ఎస్కార్ట్ గెస్ట్ టు a hotel, what for all the preparations?
0: ఈ చేసిన వంట ఏమి ప్రయోజనము?
1: What is the use of all the preparations made?
0: ఎంత నిరుపయోగం.
1: It's all useless.
0: కనుకనే అదే విధంగానే మనం తెలుసుకున్నటువంటి మంచి విషయములు,
1: all the things we have known,
0: మనం అనుభవించినటువంటి మంచి విషయములు,
1: all good things we experience,
0: మనసులో ప్రింట్ అయిపోవాలి.
1: Must be imprinted on our mind.
0: అది ఏ ఒకానొక సమయం లోపల,
1: this at one time,
0: మెసేజ్ తీసుకుని వచ్చాడు కృష్ణుడి నుంచి గోపికల దగ్గరికి ఉద్ధవుడు.
1: ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ టు గోపికాస్.
0: కానీ ఆ మెసేజ్ ని ఎవరికి అందించడానికి వీలు కాకపోయింది.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు హ్యాండ్ ఓవర్ దిస్ మెసేజ్ టు ఎనీ వన్.
0: గోకులములో ఉండినటువంటి గోపికలు గోపాలులు కృష్ణుని యొక్క ప్రేమను మనసులో హత్తుకొని పోయినటువంటి వారు.
1: The love of Krishna is imprinted on the hearts of our boys.
0: ఉపనిషత్తులు వేదాంతములు యోగములు అన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ యొక్క బంటు.
1: Uddhava is an expert in all sacred texts and also yoga shastras.
0: దేవుడు కృష్ణుడి దగ్గరనే చెప్పాడు, స్వామి చదువు సంధ్యలు లేనటువంటి వాడు మూర్ఖులు ఈ గోపికలు.
1: Uddhava said, "Oh Swami Krishna, the Gopikas are illiterate.
0: They ఏ మాత్రం కూడా నువ్వు అర్థం చేసుకోలేరు.
1: They don't understand the principle of divinity.
0: అలాంటి వారికి తమరు ఆజ్ఞిస్తే నేను అక్కడికి పోయి ఒక యోగమును బోధింపజేసి తద్వారా తమ యొక్క సాక్షాత్ స్వరూపాన్ని వాళ్ళకి తప్పక కలిగించేస్తానున్నాడు.
1: Oh Lord, if you permit me, I will go over there and teach this yoga shastra to those Gopikas to experience the divinity.
0: అయితే కృష్ణుడు పంపాడంటేనే ఆ గోపికలు వస్తారు, కానీ ఇంకెవరు పంపినారన్నారు రారు.
1: Gopikas will respond if only I am sent by you, not by anybody.
0: వాళ్ళకి ఏమిటి, ఏ దేవుడు లేడు.
1: They have no other god.
0: బ్రహ్మం వచ్చాడు, బ్రహ్మ మేము చూడలేదు.
1: Brahma appeared, they said, we have not seen
0: Brahma.
1: Vishnu came, we have not seen him before.
0: Shivudu vachadu, mem chudaledu.
1: Shiva, we never met him earlier.
0: Chudanatvanti dani paina ye reethiga mem lagnam gavinchedi maa manasu.
1: How can I concentrate my mind on that I have not met?
0: Okkade Krishnudu.
1: We have seen only one Krishna.
0: Atani yokka shakti samarthyamulu anubhavinchindedi aa okkani dwarane.
1: We could enjoy his power and capacity.
0: Maaku Krishnudu tappa anyam maaku akkarledu.
1: Excepting Krishna, we don't want anyone.
0: Kanukane Krishnuni ఎవరు పోయినప్పటికీ అలవ్ చేసేటువంటి వారు కాదు కృష్ణుడు యొక్క భక్తికి.
1: సో దే నెవర్ అలౌడ్ ఎనీవన్ ఎల్స్ టు స్టెప్ ఇన్ దేర్.
0: కృష్ణ, ఇంత చీటీ రాసివ్వండి, మీరు రాసిస్తే కానీ వారు నన్ను ప్రవేశపెడతారు, లేకపోతే నన్ను అక్కడ ప్రవేశింపచేయరు అన్నాడు.
1: ఉద్ధవ సెడ్, కృష్ణ గివ్ మీ ఎ స్మాల్ చిట్ సో దట్ ఐ విల్ బి పర్మిటెడ్ టు ఎంటర్.
0: రాసి ఇచ్చాడు.
1: హీ గేవ్ దట్ చిట్.
0: ప్రియమైన గోపికలారా,
1: డియర్ గోపికాస్,
0: నా మిత్రుడు పరమమిత్రుడైనటువంటి
1: మై ఇంటిమేట్ ఫ్రెండ్
0: ఉద్ధవుడు ఈ చీటిని తీసుకుని వస్తున్నాడు, అతని యొక్క ఆదేశాన్ని మీరు అనుసరించండి.
1: ద బేరర్ ఆఫ్ దిస్ చిట్ ఈస్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
0: తెచ్చి చూపించారు.
1: హీ బ్రాట్ ఇట్ అండ్ హి షోన్.
0: కృష్ణుని యొక్క రథంలోనే వచ్చాడు ఈ ఉద్ధవుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి ట్రావెల్డ్ ఇన్ ది సేమ్ క్యారియర్.
0: మరింత మోసమైపోయింది.
1: సో దేవర్ డిసీవ్
0: రథం వచ్చింది, యశోద ఇంటి ముందు నిలిచింది.
1: అండ్ ద చారియట్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: ఏ ఆహ్వానం లేకపోయినప్పటికీ గోపికలందరూ పరిగెత్తి వచ్చారు యశోద ఇంటికి.
1: థింకింగ్ దట్ కృష్ణ అరైవ్డ్, ఆల్ గోపికాస్ అసెంబుల్డ్ దేర్.
0: కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ.
1: దే వర్ జస్ట్ వాచింగ్ వేర్ కృష్ణ ఇస్.
0: రాత్రిం పగలు కన్నులు కాయలు కాచేటట్టు కాకుండా చూస్తూ చూస్తూ నిరాశ పడ్డారు.
1: Day and night they were waiting and waiting for
0: him. Madhuraku vellinaatvanti Krishnudu mariki okka chanamaina kudanu Vrindavanam raaledu.
1: The moment he has gone over there to Madura, he has not come back to Vrindavan.
0: Nirashaku guri ayyaru.
1: They were disappointed.
0: Nisprahanu pondaru.
1: They were frustrated.
0: Ee vidhamaitvanti okka shaktini kolipoyaru.
1: They lost all their energy.
0: ఆనందంగా పరిగెత్తారు.
1: బట్ హౌఎవర్ దే వర్ రన్నింగ్ ఇన్ జాయ్ ఎక్స్పెక్టింగ్ కృష్ణ.
0: చూపించారు చీటిని.
1: అండ్ ద చిట్ వాస్ షోన్ టు దెం. ఉద్ధవ హస్ గివెన్ ద చిట్.
0: కృష్ణుడు పంపించాడు చీటిని అన్నాడు.
1: దిస్ చిట్ ఇస్ గివెన్ టు మీ బై కృష్ణ.
0: ఒక గోపిక చెప్పింది.
1: వన్ గోపిక సెడ్,
0: ఉద్ధవ
1: ఉద్ధవ,
0: మేము గోపికలము, పల్లెపడుచులము.
1: వీఆర్ గోపికస్, ది విలేజ్ గర్ల్స్.
0: మాకు ఈ చదువులు సంధ్యలు మాకు రావు.
1: We don't have any formal education.
0: మా తల్లిదండ్రులు ఏ పాఠశాలకు మమ్మల్ని పంపలేదు.
1: We are not sent to any schooling by our parents.
0: ఓనామాలు కూడా మాకు తెలియదు.
1: We don't know any letters.
0: అంత మూర్ఖులమైనటువంటి మేము.
1: We are so foolish. We don't know.
0: ఏంట్లో విద్యలో మాత్రమే మేము మూర్ఖులము.
1: We are fools only in matter of education.
0: ఆత్మ విద్య లోపల మేము అమరత్తులము.
1: But in spiritual knowledge we know everything.
0: అనేటప్పటికీ ఎవరైనా ఎంతో ఎంతో చదివిన వారు ఉంటే దీన్ని చూడండి అన్నారు.
1: ఇఫ్ దేర్ ఆర్ సంబడీ హూ నోస్ ఎట్లీస్ట్ సమ్ లెటర్స్ యూ మే గో త్రూ దిస్ చిట్ హీ సెడ్.
0: ఒక గర్ల్ కొంత అక్షరాలు తెలిసినటువంటి గర్ల్ ఉన్నది.
1: వన్ గర్ల్ నోస్ లెటర్స్ ది ఆల్ఫాబెట్స్.
0: ఆమెకు అందించాడు.
1: హీ పాస్డ్ ఆన్ ద చిట్ టు హర్.
0: ఆమె ముట్టలేదు.
1: షీ డిడ్ంట్ టచ్ దట్ చిట్.
0: ఉద్ధవ నీకు ఒక నమస్కారం.
1: ఉద్ధవ ఐ ఆఫర్ మై సల్యూటేషన్స్ టు యూ.
0: ఎందువలన అనగా నాకు అక్షరము తెలుసును. కృష్ణుడి దగ్గర నేను ఎన్ని పర్యాయంలో మాట్లాడ్డాను. కృష్ణుని యొక్క హ్యాండ్ రైటింగ్ నాకు బాగా తెలుసు.
1: ఐ నో కృష్ణ ఇంటిమేట్లీ, ఐ నో హిజ్ హ్యాండ్ రైటింగ్ ఆల్సో.
0: కానీ
1: బట్
0: నేను దానిని ముట్టలేను.
1: బట్ ఐ డోంట్ టచ్ దట్ చిట్.
0: ఎందుకు ముట్టకూడదు?
1: వై డోంట్ యూ టచ్?
0: ఇచ్చిన భక్తి ఇంత గొప్పదిగా మీరు భావిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఎందుకు దీన్ని మీరు ముట్టకూడదు?
1: యూ వర్షిప్ కృష్ణ, యూ అడోర్ హిమ్, యూ సే దట్ యూ లవ్ హిమ్, వై డోంట్ యూ టచ్ ది చిట్?
0: భక్తి యొక్క ప్రపత్తులు మీకు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: You cannot understand the levels, the altitudes of devotion.
0: Krishna viyogam cheta maa dehamanta mandipothundadi.
1: Because of pangs of separation from Krishna, the whole body is burning.
0: Kanuka aa jaavunu memu muttetappudiki jalukuga kaalipothundo emto?
1: If we just touch that chit, it may get burned down.
0: Kanuka Krishna vyatanu memu bhasmam cheyadam maaku ishtam ledu.
1: So we don't want to burn that chit given by Krishna.
0: Enta goppa vicharam vaadindi.
1: That is the level of their devotion.
0: నాకు తెలిసిన విద్యాన్ని చక్కగా ఇంకోటి తీసుకుని చక్క చదవచ్చును, కానీ గోపిక ఆ పని చేయలేదు.
1: బికాస్ ద ఫ్యాక్ట్ దట్ షీ నోస్ ద లెటర్ షీ డిడ్ నాట్ పిక్ అప్ ద చిట్.
0: మా దేహం నకసిక పర్యంతం కూడాను కృష్ణ యొక్క వియోగాగ్ని లోపల మండిపోతుండాలి మా దేహము.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ కృష్ణ ద హోల్ బాడీ ఇస్ బర్నింగ్.
0: ఏది ముట్టినా కూడా అది కాలిపోయే స్థితిలో ఉండాలి.
1: వాట్ ఎవర్ వు మే టచ్ ఇట్ మే బి బర్న్డ్.
0: కనుక కృష్ణుని యొక్క ఆ పవిత్రమైనటువంటి సువర్ణ ఆశ్రమంను మేము భస్మం చేయడానికి మాకు ఇష్టం లేదు.
1: వీ డోంట్ వాంట్ టు బర్న్ పుట్ ఇట్ ఆన్ ఫైర్ ద గోల్డెన్ లెటర్స్ ఆఫ్ కృష్ణ.
0: ఇంకొక గోపికను చూపించారు.
1: అండ్ ద చిట్ వాస్ గివెన్ టు అనదర్ గోపిక.
0: ఆ గోపిక చూచింది,
1: షీ సా దట్.
0: ఉద్ధవ మీకు ఒక నమస్కారం.
1: ఉద్ధవ వీ రెస్పెక్ట్ యువర్ నమస్కార్స్ టు యూ.
0: నాకు కూడా నువ్వు కృష్ణుని హ్యాండ్ రైటింగ్ చాలా బాగా తెలుస్తుంది.
1: ఐ ఆమ్ ఆల్సో ఫెమిలియర్ విత్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ కృష్ణ.
0: కానీ దాన్ని చదవడానికి నేను ప్రయత్నం చేస్తే నేను ఈ దుఃఖాన్ని భరించుకోలేను.
1: I cannot bear this suffering or grief any longer.
0: నాకు కంటిగారలు ఆ యొక్క జాబు పైన పడి అక్షరములంతా చెదిరిపోతాయి.
1: As the tears of grief fall on this letter, all letters will be washed out.
0: అక్షరములంతా చెదిరిపోయిన తర్వాత నేను ఏ రీతిగా చదవాలి?
1: Well, when all the letters are not there, how can I read them?
0: కనుక నేను దానిని చదవను.
1: So I cannot read it.
0: కడపటికి ఉద్ధవుడే చదివాడు.
1: Then Uddhava read it himself.
0: చదివింది మూడే అక్షరాలు.
1: Only three lines he read.
0: ఓ ప్రియమైన గోపికలారా,
1: ఓ డియర్ గోపికాస్,
0: నా ప్రియమిత్రుడైనటువంటి ఉద్ధవుని పంపుతాను, అతని ఆదేశాన్ని అనుసరించండి.
1: ఐఎమ్ సెండింగ్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
0: ఇంతే చదివాడు.
1: దట్స్ ఆల్.
0: ఇంత మాత్రానికి మేము ఇంకెందుకు వెళ్లిపోతామని వెళ్లారు.
1: ఓన్లీ టు దిస్ ఎక్స్టెంట్ yes, better we go, they said.
0: విద్ధవుణ్ణి ఒక్కరైనా కూడా కన్నెత్తి చూడలేదు.
1: నాట్ ఈవెన్ వన్ గోపిక స్టేర్డ్ ఆర్ లుక్డ్ ఎట్ ఉద్ధవ.
0: కృష్ణుణ్ణి చూచినటువంటి కన్నులు మరొక పురుషుణ్ణి చూడకూడదు.
1: ఐస్ దట్ హావ్ సీన్ కృష్ణ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లుక్ ఎట్ ఎనీబడీ.

0: Though they are gifted with beautiful eyes, they are not able to watch the form, divine form of splendor and grandeur because they are blind.
1: చెవటులై అతి మనోహరమైన నీ గానమాలింప నేరరైరి.
0: Gifted with ears, yet they are not able to listen to the melodious music of the divine.
1: పాణి పంకజమందు పరమాత్మ ఉండియు పాడు సంసారంబు కోరిరైరి.
0: Though there is God available to confer blessing, but you only want worldly desire, the family.
1: Yanta duradrushtavantulo.
0: How unfortunate you are.
1: Yemi telupu.
0: What is to be conveyed?
1: Yanta duradrushtavantulaki emani telipali.
0: To these unlucky people, what is to be conveyed?
1: Ani varu vicharam chestu potu vacharu.
0: They were just thinking in this direction.
1: కట్టగడపటికి అమ్మ నా ఒక్క యోగక్షేమాన్నైనా కూడా విచారించి మీరు చూడండి అన్నాడు.
0: ఈ సెట్ ఓ గోపికాస్ ఎట్లీస్ట్ ఫైండ్ అవుట్ ద వెల్ఫేర్ ఎట్లీస్ట్.
1: ఉద్ధవ నీకు అనేక మనసులు ఉండవచ్చు.
0: ఉద్ధవ యు మే హ్యావ్ మెనీ మైండ్స్.
1: మా గోపికలకు ఉన్నది ఒకే మనసు, ఒకే మనసు.
0: బట్ గోపికాస్ వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ మైండ్.
1: అదే కృష్ణుడి యొక్క మనసు.
0: That is of Krishna's.
1: ఆ మనసు కూడా ఇప్పుడు ఇక్కడ లేదు.
0: ఈవెన్ దట్ మైండ్ ఈస్ నాట్ విత్
1: కృష్ణుడితో పాటు మధురకు పోయింది.
0: ఇట్ హాస్ ఫాలోడ్ కృష్ణ టు మధుర.
1: కనుక నీ యోగక్షేమాన్ని విచారించడం కానీ నీ యోగం యొక్క స్పీచ్ ని వినడానికి కానీ మాకు రెండో మనసు లేదు.
0: సో వీ కెనాట్ రెస్పాండ్ యువర్ కైండ్ ఎంక్వైరీస్ నార్ లిసన్ టు యువర్ టాక్ ఆన్ యోగ శాస్త్ర.
1: ఆ ఒక్క మాటతోనే ఉద్ధవుని యొక్క తల గర్రం తిరిగిపోయింది.
0: ద హోల్ హెడ్ రీల్డ్ అండ్ టర్న్డ్ ఎట్ వన్ ఇన్స్టెంట్.
1: ఈ చదువు
0: సాల్వ్ దిస్ స్టడీ.
1: ఏ ఏ సబ్జెక్టు తెచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలంతా కూడా కేవలం తల లోపల కూరి కూరి కూరి కూరి తల పగిలిపోయేటట్టుగా ఈ యొక్క విద్యలంతా చేర్చుకుంటున్నారు.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్, ద వరల్డ్లీ నాలెడ్జ్ ఇన్ ద ఫిజికల్ మ్యాటర్ ఈజ్ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
1: ఏ అమెరికాలోదో, ఏ జపాన్ లోదో, జర్మనీ లోదో, ఏ అఫ్రికాదో, ఏ దీంతో అన్ని చింతలు తెచ్చి తలలో చేర్చుకుంటున్నారు.
0: ఆల్ దోస్ మ్యాటర్స్ రిలేట్ టు అమెరికా, జపాన్, జర్మనీ ఆర్ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
1: దీనికోసం ఈ తల ఇచ్చింది ఇది.
0: ఇస్ ఇట్ ఫర్ దట్ రీజన్ ద హెడ్ ఇస్ గిఫ్టెడ్?
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: వెన్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్నా తలబుర్ర అది ఖాళీ అగునా.
0: ద హెడ్ విచ్ ఇస్ ఫుల్లీ ఆఫ్ దట్ మ్యాటర్ అన్లెస్ ఇట్ ఈస్ ఎంప్టీ యూ కెన్ నాట్ యాడ్ ఎనీథింగ్.
1: ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
0: అన్లెస్ ఇట్ ఈస్ ఎంప్టీ యూ కెన్ నాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఇది కాదు మన తలలో నింపుకోవాల్సినటువంటిది.
0: ఆల్ దిస్ నాట్ ద వరల్డ్లీ నాలెడ్జ్.
1: చదవలసింది చదవలసిందే.
0: ఎస్ వీ షుడ్ స్టడీ.
1: ఆ చదవలసినటువంటి దాంట్లో ఏది అవసరమైందో దాన్ని మాత్రం పెట్టుకోవాలి.
0: బట్ వీ షుడ్ ట్రెజర్ దాట్ విచ్ ఇస్ నెసెసరీ.
1: అనవసరమైనవన్నీ చూసినవంతా చేసినవంతా తలలో పెట్టుకోవటం మంచిది కాదు.
0: వీ నీడ్ నాట్ స్టఫ్ అవర్ హెడ్ విత్ ఆల్ దట్ వీ సీ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఒక పల్లెటూరి గ్రామంలో
0: ఇన్ ఎ విలేజ్
1: ఒక అధ్యాపకుడు ఈ పల్లె పిల్లలందరినీ చేర్చుకుని పాత కొట్టము లోపల చదువు చెప్తున్నాడు.
0: దేర్ ఇన్ అన్ ఓల్డ్ బిల్డింగ్ ఇన్ ఎ విలేజ్ ఎ టీచర్ స్టార్టెడ్ టీచింగ్ టు విలేజ్ బాయ్స్.
1: చెప్పాడు.
0: హీ సెడ్
1: 3+3+3+-2 అన్న ఎంతరా అన్నాడు.
0: హీ సెడ్ 3+3+3-2 ఈజ్ వాట్స్ నంబర్ ఇట్స్ ద బ్యాలెన్స్. హీ సెడ్
1: వాడు ఎక్కడో చూస్తున్నాడు పాపం.
0: దిస్ బాయ్ వాస్ లుకింగ్ ఎట్ సంథింగ్ ఎల్స్.
1: ఆ గురువు గారు ప్రశ్నించారు, ఏమిట్రా ఏం చేస్తున్నావు, నేను చెప్పిందంతా చేరిందా లోపల అన్నాడు.
0: ద టీచర్ సెడ్, వేర్ ఆర్ యూ స్టేరింగ్, వేర్ ఆర్ లుకింగ్, హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ వాట్ ఆల్ ఐఎమ్ టీచింగ్.
1: ఐఎమ్ టీచింగ్ అని చెప్పలేదు.
0: వాట్ ఈస్ థాట్?
1: ఇంతా చేరిందా పూర్తి?
0: హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ కంప్లీట్లీ?
1: వాడు అన్నాడు.
0: ద బాయ్ సెడ్,
1: చిత్తం శివుని పైన భక్తి పరుల పైన అన్నట్టు వాడి దృష్టి ఎక్కడో ఉంటుండాలి.
0: బట్ హిస్ లుక్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: సార్ అంతా చేరింది, తోక మాత్రం బయట ఉంది అన్నాడు.
0: ఈస్ ద బాయ్ సెడ్, సార్ everything has gone excepting the tail.
1: Anaga emiti? Aa paata kottam lopala oka torra untundadi.
0: There in that old building there you find a hole.
1: Elaka poi cheripoyindi.
0: A rat was getting into that hole.
1: Elaka poorthi cheripindi, thooka matham bayata undi.
0: The entire rat has gone into the hole but the balance tail was remaining behind.
1: Teacher bodhinchedi okati, veedu chuchindi cheppadam marokati.
0: The lesson of the teacher is one thing and the reply of the student is different.
1: ఈ విధంగా ఇలాంటివి చేర్చుకోవడానికి తల వచ్చిందేది?
0: Are the heads are given to stuff such matter?
1: కాదు కాదు.
0: No.
1: జీవితానికి ఏది ఆదర్శవంతమైనటువంటిది?
0: వాట్ ఈస్ రియల్ రియల్
1: సమాజానికి మేము ఏ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
0: What type of idealism that I can...
1: Vidya anaga emiti.
0: What is education?
1: Vid plus ya vidya.
0: Vid plus ya is vidya.
1: Ya, yedi.
0: Ya, that.
1: Vidya anaga jnanamu.
0: That wisdom.
1: Yedi jnanamu nandinchuno adiye vidya.
0: That which confers wisdom is vidya.
1: ఈనాటి జ్ఞానం అనేటువంటిది ఎక్కడా అందించడం లేదు.
0: టుడే నో విజ్డమ్ వాట్స్ ఎవర్.
1: అంతా అజ్ఞానమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఒకానొక సమయం లోపల ఈ పండితులందరూ కూడా చెండ అమార్కులు స్నానం చేయడానికని నదికి వెళ్లారు.
0: ది టూ స్కాలర్స్ చెండ అండ్ అమార్క్ వర్ దే వర్ గోయింగ్ టు ది
1: రివర్ తోటి బాలునంతా చేర్చుకున్నాడు.
0: ప్రహ్లాద అసెంబ్లెడ్ ది రిమైనింగ్ బాయ్స్ దేర్.
1: నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ తను మనరంజన భవ భవ భంజన అసురని ఖండన్ నారాయణ తను మనరంజన భవ భయ భంజన అసురని ఖండన్ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ భజన చేయించాడు.
0: హీ మేడ్ ఆల్ బాయ్స్ జాయిన్ ఇన్ కోరస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: మత్స్య కూర్మ వరాహనరహరి వమనగు అవతారకియ పరశురామ అవరు రామ కృష్ణ బను దుష్టు కోసం వారకియ ఏ అవతారి లీలాధారి కుంజ విహారి నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ నారాయణ నారాయణ.
0: హి మేడ్ ఆల్ బాయ్స్ జాయిన్ ఇన్ భజన్స్ గ్రూప్ సింగింగ్.
1: భజన శమనకు సజన బనాకర్ భక్తి మార్గనికి లాదియా సాయి భజన సే భవ

0: నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ
1: నారాయణ భజ నేర్పిస్తూ చెప్తున్నాడు. చూచారా, మన అధ్యాపకులంతా కూడాను మనల్ని ఎంత మోసం చేస్తున్నారో అధ్యాపకులు వేరుగా భావించకండి. అధ్యాపకులు మనల్ని చాలా మోసం చేస్తున్నారు.
2: అవర్ టీచర్స్ ఆర్ డిసీవింగ్ అస్ టోటల్లీ.
1: కారణమేమిటి?
2: వాయ్?
1: నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు,
2: మై ఫాదర్ హిరణ్యకశిపు,
1: అర్థకామమ్మను గురించి మాత్రమే బోధించండి, ధర్మము మోక్షాన్ని గురించి బోధించకండి అని ఈ అధ్యాపకులకు ఒక శాసనం చేశాడు.
2: మై ఫాదర్ హిరణ్యకశిపు కమాండెడ్ ఆల్ టీచర్స్ టు టీచ్ ఓన్లీ టూ ప్రిన్సిపల్స్, అర్థ ద మనీ ద కామా డిజైర్.
1: ఏమిటి మన చదువు?
2: వాట్ ఈస్ దిస్ ఎడ్యుకేషన్?
1: అర్థాన్ని, ధనమును సంపాదించాలి అని చెప్పాడు.
2: హి సెడ్ దట్ వి షుడ్ ఎర్న్ మనీ.
1: ధనమును సంపాదించడానికి కాలేజీలకు పోవాలనా?
2: టు ఎర్న్ మనీ.
1: డిగ్రీలు తీసుకోవాలనా? బజార్కి పోతే బిచ్చగాంటిగా మరి ఎంతమంది ధనం సంపాదిస్తున్నారు?
2: టు ఎర్న్ మనీ షుడ్ వి గో టు ఏ కాలేజ్ అండ్ రిసీవ్ ద డిగ్రీ? సో మెనీ బెగ్గర్స్.
1: ఎంతమంది దొంగలంతా కూడా గండ్లు వేసి ధనం సంపాదిస్తున్నారు?
2: అండ్ సో మెనీ పీపుల్ ఎర్న్ మనీ ఇన్ సో
1: మెనీ. ధనం సంపాదించడానికి విద్య అవసరమా నీకు?
2: ఈజ్ ఎడ్యుకేషన్ నీడెడ్ టు ఎర్న్
1: మనీ? చీ చీ చీ, మన గురువులు ఈ విధమైనటువంటి బోధనలు మనకు చేస్తున్నారు, మనం ఏమాత్రం కూడా ఫాలో చేయకూడదు.
2: వి షుడ్ నాట్ ఫాలో అవర్ టీచర్స్.
1: ఇంకా కామం.
2: అండ్ దెన్ కామా డిజైర్.
1: విషయవాంఛను అనుభవించడానికి చూడు, అదిగో కోతి, ఇదిగో కుక్క, ఇదిగో ఎలుక, ఇదిగో నరక. కుక్క, ఎక్క, నక్క, ఎలుకలు, పిల్లులు, గద్దలు అన్నిటినీ చూపించాడు. ఇవన్నీ అనుభవిస్తున్నాయే, ఇవి అనుభవించడానికి దీనికి చదువు కావాలనా?
2: ద కామాది డిజైర్ టు హ్యావ్ ది సెన్సువల్ ప్లెజర్. వై షుడ్ వి స్టడీ ఆర్ రిసీవ్ ఎడ్యుకేషన్? యు ఫైండ్ ద క్యాట్.
1: మనకు తెలియనటువంటి యొక్క ఆత్మ విద్వేషం ధనమును సంపాదిస్తున్నారు.
2: అండ్ సో మెనీ పీపుల్ ఎర్న్ మనీ.
1: ధనమును సంపాదించడానికి విద్య అవసరమా నీకు?
2: ఈజ్ ఎడ్యుకేషన్ నీడెడ్ టు ఎర్న్?
1: చీ చీ చీ చీ, మన గురువులు ఈ విధమైనటువంటి బోధనలు మనకు చేస్తున్నారు.

0: స్టడీ ఆర్ రిసీవ్ ఎడ్యుకేషన్ యు ఫైండ్ ద క్యాచ్.
1: మనకు తెలియనటువంటి యొక్క ఆత్మవిద్యను బోధించడానికి అధ్యాపకులు కావాలి.
0: We need a teacher to teach us spiritual knowledge.
1: పదార్థాన్ని బోధించడానికి విద్యార్థులు ఎందుకు మనకు?
0: Why do we need teachers?
1: అధ్యాపకులు ఎందుకు మనకు?
0: Why? What for? Material knowledge.
1: కనుక ఈ యొక్క అత్తగామములు బోధించే నిమిత్తమై ఉండేటువంటి ఈ విద్యకు మనం ఎప్పుడు కూడా విరుద్ధం కావాలి.
0: Therefore we turn totally against the education that teaches us sensual pleasure.
1: సై అనిపించుకుంటాది పిల్లలకందరికీ.
0: So all boys accepted this view of Prahlad.
1: Teachers vastunnaro.
0: Teachers were just started
1: strike prarambham chesaru pillalanta.
0: Boys started their strike.
1: Ye padamu palakakoodadani cheppado Hiranyakasipudu అదే పలకాన్ని అందరు కూడా నువ్వు ఉచ్చరిస్తున్నాడు. నారాయణ భజ నారాయణ్ నారాయణ భజ నారాయణ్ నారాయణ్.
0: హిరణ్యకశిపు నెవర్ వాంటెడ్ దెమ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ నారాయణ.
1: నారాయణ యొక్క నామం మాత్రమే ఉచ్చరించకూడదు, ఇంకేమైనా ఉచ్చరించవచ్చు.
0: నో వన్ షుడ్ అటర్ హిజ్ నేమ్ నారాయణ. యూ కెన్ సే
1: దానికి విరుద్ధంగా ఈ పిల్లలంతని తయారు చేశాడు ప్రహ్లాద్.
0: బట్ ప్రహ్లాద్ అటర్న్డ్ దెమ్ అగెన్స్ట్ హిస్ కమాండ్.
1: వచ్చాడు చెండా మార్కులు.
0: చెండామార్కా కేమ్ దేర్
1: తలలు కొట్టుకున్నారు.
0: బీటింగ్ దేర్ హెడ్.
1: తా జెండను కోతి వనమల్లా తెరిచిపోయింది అన్నట్టుగా ఈ ప్రహ్లాదును మాత్రమే చేయటం కాకుండా పిల్లలందరికీ కూడా నారాయణ భజించేస్తున్నాడే, ఏమి కర్మరా?
0: ప్రహ్లాద్ హస్ స్పాయిల్డ్ సఫిషియెంట్లీ హిమ్సెల్ఫ్ బట్ హీ స్పాయిలింగ్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్. వాట్ ఎ ఫేట్ ఇట్ ఈస్.
1: అని ప్రహ్లాదును చాలా దండించారు.
0: అండ్ దే జస్ట్ పనిష్డ్ ప్రహ్లాద.
1: ఎంత దండించినప్పటికీ మీరు బోధించేటువంటిది చాలా తప్పు.
0: In spite of all the punishment, he said, what to teach is wrong.
1: Dharmamu padamga undali.
0: In education, it is dharma that should be the first foundation.
1: Idhe purushottamulo pradhanamaitunte yokka sopanamu.
0: It is the first step in the objectives of life.
1: Dharmamulo artamu, artamto dharmamu sadhinchali, dharmamuto arthanni sadhinchali.
0: Therefore, we should earn money the artha based on dharma the righteous.
1: Dhanamku avasyamide kaani ధర్మంతో మనం ధనం సాధించాలి.
0: మనీ ఇస్ నెసెసరీ బట్ యూ షుడ్ ఎర్న్ ఇట్ ఇన్ ఎ రైచువస్ వే.
1: వాంఛలు ఉండవలసినది,
0: డిజైర్,
1: కానీ ధర్మంతో వాంఛలు అనుభవించాలి.
0: బట్ దే షుడ్ బి రైచువస్ డిజైర్స్.
1: ఈ విధంగా అనుసరించినప్పుడే మోక్షము ఆటోమేటిక్ గా మనకు వస్తుంది.
0: వెన్ ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ ధర్మ రైచువస్నెస్ యూ విల్ హావ్ మోక్ష లిబరేషన్.
1: ప్రహ్లాదు నమోక్షో నమసృష్టే నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాశే మోక్ష ఇతి స్మృతి. నమోక్షే నమస సృష్టి. ఆకాశం నుంచి టక్కన ఉట్టిపడి రాదు మోక్షము.
0: లిబరేషన్ డజంట్ డ్రాప్ ఫ్రమ్ ద స్కై ఆల్ ఆఫ్ ఎ సడన్.
1: నపాతాళే నభూతలే,
0: నాట్ ఫ్రమ్ ద
1: ప్రపంచం నుంచి కానీ లేక భూమండలం నుంచి కానీ అది పుట్టి రాదు.
0: నాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ఎర్త్ ఆర్ ఆన్ ద ఎర్త్.
1: అజ్ఞాన హృదయ గ్రంథీర్నాశే.
0: ద ఇగ్నోరెన్స్ మస్ట్ బి కిల్డ్ టోటలీ.
1: మోక్ష ఇతి స్మృతి, అదే స్మృతి చెప్పినటువంటిది.
0: దట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ స్మృతి, ద టెక్స్ట్.
1: పైన ఉన్నటువంటి నిమురును ఊపి వేస్తే నిప్పు మనకు సహజంగా కనిపిస్తుంది.
0: ఇఫ్ యు బ్లో ఇట్ ఆఫ్ ద యాష్ యు కెన్ సీ ద ఫైర్ బిహైండ్.
1: కప్పుకున్నటువంటి మేఘములు కదిలిపోతే సూర్యుడు మనకు ప్రకాశిస్తాడు.
0: వెన్ వన్స్ ద క్లౌడ్స్ క్లియర్ యు కెన్ సీ ద సన్.
1: కనుక మనం క్లౌడ్స్ అంతా పంపడానికి వేరే ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎగ్జర్షన్ ఆర్ ఎఫర్ట్.
1: ఈ క్లౌడ్స్ పుట్టించింది సూర్యుడే.
0: ఇట్స్ ద క్లౌడ్ కేమ్ అవుట్ ఆఫ్ సన్ ఓన్లీ.
1: తానే పుట్టించినటువంటి యొక్క సూర్యుడు తనను కప్పివేసినప్పుడు తన క్రోధం తెప్పించుకుంటాడా?
0: దేర్ఫోర్ ద సన్ విల్ నెవర్ బి యాంగ్రీ విత్ ద క్లౌడ్ బికాస్ ఇట్ ఇస్ ప్రోడక్ట్, ఇట్ ఇస్ ఓన్ ప్రోడక్ట్.
1: అవే కదిలిపోతుంది.
0: దే పాస్ ఆఫ్ ఆన్ దేర్ ఓన్.
1: కనుక ఈ విద్యార్థులకు అధ్యాపకులు బోధించవలసింది ఇది కాదు.
0: సో వాట్ టీచర్స్ టు టీచ్ ఈస్ నాట్ సింప్లీ దే.
1: ధర్మము మొదటి పాదము.
0: సో ధర్మ రైట్స్
1: అష్టగామము మండో రెండో స్టెప్స్.
0: అండ్ ద వెల్త్ అండ్ డిజైర్
1: టాప్ లెవెల్.
0: అండ్ లిబరేషన్ ఇస్ అట్ ద టాప్.
1: మిద్దిని ఎక్కాలంటే లాడర్ వేస్తున్నాము.
0: ఇఫ్ యూ వాంట్ క్లైంబ్ అప్ ది స్టేర్ కేస్,
1: రెండు స్టెప్ లేకపోతే పై స్టెప్ లేకపోతే మిద్దిని ఎట్టెక్కగలము?
0: వితౌట్ ది ఫస్ట్ స్టెప్ అండ్ ద ఫైనల్ హౌ కెన్ యూ క్లైంబ్?
1: ఈ మధ్యలో ఉండేటువంటివి ఈ రెండు కూడాను.
0: దీస్ టూ ఆర్ ఇన్ బిట్వీన్.
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మనము ఉపాధ్యాయులకు బోధించాలి. మనము
0: వీ షుడ్ టీచ్ అవర్ టీచర్స్.
1: మనమే టీచర్స్ కావాలి.
0: లెట్ అస్ బి టీచర్స్.
1: ఈ విధంగా విద్యార్థి 5 సంవత్సరాల పిల్లవాడు
0: ప్రహ్లాద్ ఆఫ్టర్ ఆల్ 5 ఇయర్స్.
1: అలాంటి పిల్లవాడే ఈనాడు సైంటిస్ట్ అంతా కూడాను 1000 సంవత్సరములు పరిశోధన చేసి అణుశక్తి సర్వత్రా ఉంటున్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు ప్రబోధిస్తూ ఉన్నారు.
0: సైంటిస్ట్ ఆఫ్ 1000 ఇయర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ సెట్ ది హోల్ వరల్డ్
1: సంవత్సరం యొక్క విద్యార్థియే ఆనాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద్ వాజ్ ఏజ్డ్ ఓన్లీ 5.
1: ఎందుకలడు అందులేడని సందేహము వలదు.
0: Never doubt that God is here and that he is not there.
1: Chetri sarvopagatundu.
0: God is everywhere.
1: Yendendu vedaki chuchina

0: వెతకలడు.
1: Wherever you search for him, you will find him over there.
0: ఆనాడే చెప్పాడు ప్రహ్లాదుడు.
1: Prahlad had declared, then it said,
0: ఎక్కడ చూసినా కూడా అణువు లోపల కణము లోపల కూడాను భగవంతుడే ఉన్నాడు.
1: God is present in every atom and in every cell.
0: దానిని ఈ సైంటిస్ట్ అంతా కూడాను యాటమ్ అని చెప్తూ వచ్చారు.
1: The modern scientists call it an atom today.
0: యాటమ్ ని శక్తి అని ప్రబోధించారు.
1: They call it atom is energy.
0: ఆ శక్తిని ఎనర్జీ అన్నారు.
1: That they call it energy.
0: Energy is God అన్నారు.
1: They say energy is God.
0: కనుక ఇన్ని రకమైనటువంటి చుట్టుకొని తెస్తున్నారు ఈ సైంటిస్ట్.
1: సైంటిస్ట్ విల్ హ్యావ్ టు మేక్ సో మెనీ టర్న్స్ రౌండ్.
0: ఆధ్యాత్మిక శక్తి డైరెక్ట్ గా దాన్ని అనుభవించుకుంటూ వచ్చింది.
1: బట్ ది స్పిరిచువల్ పవర్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్.
0: చట్టలో ఉన్నటువంటి పదార్థం డైరెక్ట్ గా మనం పొట్టడేచారంటే నోటికి చేయొచ్చు కదా.
1: The food served on the plate can be partaken straight away.
0: కానీ ఈనాడు ఆ పొట్టలేక చేసేది సైంటిస్ట్ ఎట్లా చేస్తున్నారు?
1: But what is the procedure adopted by scientists today?
0: ఇట్లా తీసుకుంటున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, అంత తిప్పి కట్టగా నోటికి చేస్తున్నారు.
1: They collect the food served on the plate with their hand and turn it round their body and try to put the marks into the mouth.
0: Tippi curvings anta chesi katta akkade poi cherutundade.
1: With all the curves and the bends, ultimately food will reach the mouth only.
0: ఇది సైన్స్ యొక్క ప్రభావము అన్నారు.
1: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సైన్స్.
0: ఏమిటి ప్రభావము?
1: వాట్ ఈస్ దిస్?
0: కనుక ఆనాడే ప్రహ్లాదు అంత నేచురల్ అయినటువంటి సైన్స్ అంతా కూడా చక్కగా స్వల్ప బుద్ధిలోనే నేర్చుకున్నాడు.
1: ప్రహ్లాద అట్ ద టైమ్ హి కుడ్ నో దిస్.
0: చదివినంతా కూడా మనం నేర్చుకోవడానికి కాదు.
1: ఆల్ దట్ వి స్టడీస్ నాట్
0: చదివినంతా ఉపయోగపెట్టడానికి కాదు.
1: నాట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: పిల్లలు ఉండవచ్చు సైంటిస్ట్.
1: దర్ మెన్ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ హియర్.
0: మీరంతా ల్యాబొరేటరీలో పోతున్నారు.
1: యూ గో టు ద ల్యాబొరేటరీ.
0: హైడ్రోజన్ రెండు భాగాలు, ఆక్సిజన్ ఒక భాగం, రెండు వేస్తే వాటర్ అయిపోతుంది అంటారు.
1: టూ పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్, వన్ పార్ట్ ఆఫ్ ఆక్సిజన్, H2O విల్ మేక్ వాటర్.
0: ఇక్కడ మీరు ల్యాబొరేటరీలో మాత్రమే మీరు ఈ పని చేయొచ్చు.
1: దిస్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్ ఇన్ ద ల్యాబొరేటరీ.
0: నీవు భోజనానికి వచ్చినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ తెచ్చి కలుపుకుంటున్నావా?
1: ఆన్ ద డైనింగ్ టేబుల్ యూ డోంట్ మిక్స్ హైడ్రోజన్ ఆక్సిజన్ టు మేక్ వాటర్ దేర్.
0: లేదు.
1: నో.
0: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను కేవలం ఎడ్యుకేషన్ గా ఉంటుండాలి. ఆనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎలివేషన్ గా ఉంటుండాలి.
1: బట్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇస్ ఎలివేషన్.
0: ఆ ఎలివేషన్ కావాలి మనం ఇప్పుడు.
1: దట్ ఎలివేషన్ ఇస్ నీడెడ్.
0: చూచే వారందరికీ ఎలివేషన్ చాలా ఆనందాన్ని ఇస్తుంది.
1: ఎవ్రీబడి దట్ విల్ సీ ఇస్ ది ఎలివేషన్.
0: మన యొక్క విద్యా విధానాన్ని సమాజం లోపల సర్వులకు అందుబాటు అయ్యేటువంటి మార్గంలో మనం నిరూపించడానికి ప్రయత్నపూర్వకంగా మనం ఆచరించాలి.
1: We should practice all the things that we study here so that all our knowledge will be available to everybody in this society.
0: నీవు ఎక్కడైనా ఉండు,
1: you may stay anywhere,
0: అంత దైవమే చూసుకుంటాడు.
1: God will take care of you.
0: ఆ విశ్వాసాన్ని మాత్రం పెంచుకోవాలి.
1: We should strengthen that faith.
0: అడవులయందున్న,
1: you may be in the forest,
0: ఆకాశమునన్న,
1: or in the space,
0: పట్టణమునన్న,
1: or city,
0: పల్లెనున్న,
1: or a village,
0: గుట్ట మీదనున్న,
1: మౌంటైన్ టాప్,
0: నట్టేటబడి ఉన్న,
1: ఆర్ ఇన్ ద డీప్ సీ,
0: ఎక్కడున్నానేమి ఎరుగునతనే.
1: యు మే బి ఎనీవేర్ బట్ గాడ్ నోస్.
0: ఎక్కడున్నా అతను తెలిసిపోతుంది.
1: గాడ్ నోస్ వేర్ ఎవర్ యు ఆర్.
0: సర్వత్రా ఉంటున్నాడు.
1: బికాస్ హీస్ ఎవ్రీవేర్.
0: నీ తల ఇక్కడ ఉంటుండాలి.
1: యువర్ హెడ్ ఈస్ హియర్ ఆన్ ద టాప్.
0: నీ కాలు కింద ఉంటుండాలి.
1: బట్ ది ఫీట్ ఆర్ బిలో.
0: కాలిపైన ఒక చీమ పోతుండాలి.
1: యాజ్ యాంట్ వాక్స్.
0: కానీ కచ్చల మీద అన్ని పొట్టి కొట్టేశావు కదా.
1: ఇమ్మీడియట్లీ యు థంప్ ఇట్ దేర్.
0: తల పోయి చూచిందే దానికి అక్కడ.
1: హెడ్ హాస్ నాట్ గాన్ డౌన్.
0: అక్కడ సర్వత్రా ఉంటుండాలి ఈ యొక్క చైతన్య శక్తి.
1: బట్ దిస్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది
0: దేశములో. దేహములో చైతన్య శక్తిని ఏ విధంగా సర్వత్రా ఉంటుండాదో అదే విధంగానే దేశమంతా కూడా భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: జస్ట్ ఎస్ దేర్ ఈస్ దిస్ చైతన్య అవేర్నెస్ ఆల్ ఓవర్ ద దేహ ద బాడీ, దేర్ ఇస్ అవేర్నెస్ ఆల్ ఓవర్
0: దేహము. దేశము బింబ ప్రతిబింబములే.
1: దేహ ద బాడీ అండ్ దేశ ద కంట్రీ ఆర్ ద
0: భావ అభావములే. భావ అభావములే.
1: దేర్ ఓన్లీ ది థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్ అలోన్.
0: చీకటి వెలుగులు రెండు లేవు.
1: ద డార్క్నెస్ అండ్ ద లైట్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇప్పుడు చూడండి చీకటిగా ఉంటుండాలి.
1: నౌ ఇఫ్ ఐ లిటిల్ డార్క్,
0: లైట్ వేస్తేనే చీకటి కనిపించదు.
1: ద మూమెంట్ యూ స్విచ్ ఆన్ ద లైట్ దేర్ ఇస్ నో డార్క్.
0: ఎక్కడ పరిగెత్తిపోయింది?
1: వేర్ హాస్ ఇట్ గాన్?
0: తిరిగి లైట్ ఆఫ్ చేస్తానే మరి చీకటి వస్తాం.
1: వెన్ స్విచ్ ఇట్ ఆఫ్ యూ ఫైండ్ ఇట్.
0: ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ హాస్ ఇట్
0: కమ్? ఎక్కడ పోలేదు, ఎక్కడ రాలేదు.
1: ఇట్ హాస్ నాట్ గాన్ ఎనీవేర్. ఇట్ హాస్ నాట్ అపియర్డ్.
0: దీపం ఉన్నప్పుడు చీకటి కనిపించదు, చీకటి ఉన్నప్పుడు దీపం కనిపించదు.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ డార్క్ యూ డోంట్ హావ్ ద లైట్. వెన్ వన్ దేర్ ఇస్ లైట్ దేర్ ఇస్ నో లాంగర్ డార్క్.
0: ఇది ఒక్కటే, భావ అభావములే.
1: బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్. వన్ ఇస్ మానిఫెస్టేషన్.
0: ఇది ఎక్కడికి పోలేదు, అది ఎక్కడ నుంచి రాలేదు.
1: సో దిస్ హాస్ నాట్ గాన్ ఎనీవేర్, దట్ హాస్ నాట్ కమ్ హియర్.
0: ఒక్కటే ఎప్పటికీ.
1: Only one thing that exists all the time.
0: అది ఏ సత్యం?
1: That is truth.
0: ఆ సత్యమే త్రికాల భాజ్యం.
1: That truth is indivisible in all three
0: times. త్రికాల భాజ్యమైనటువంటి సత్యతత్వాన్ని మనము ఎక్కడ పోయినప్పటికీ, ఏ పని చేసినప్పటికీ, మనం దాన్ని విస్మరించకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ ట్రూత్ విచ్ ఇస్ ఇండివిజిబుల్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వెర్ ఎవర్ యు ఆర్ వాట్ ఎవర్ యు డు.
0: మొట్టమొదట మీరు ఎన్ని విద్యను నేర్చినప్పటికీ
1: యు మే స్టడీ ఎనీథింగ్,
0: దృష్టిని మాత్రం పెట్టుకోండి.
1: బట్ కీప్ ఇన్ యువర్ వ్యూ
0: ఏది ఆ దీనికంతా సర్వ విద్యలకు ఆధారం.
1: వాట్ ఈస్ ది ఎసెన్స్, వాట్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్?
0: అది ఆధ్యాత్మ విద్య విద్యానాం.
1: ఇట్ ఈస్ ఓన్లీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్
0: ఎడ్యుకేషన్. నేనే అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ ఐఎమ్ దట్ స్పిరిచువల్.
0: ఆధ్యాత్మ విద్యను నేనే.
1: ఐఎమ్ ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా కాదు,
1: స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: అన్నింటి ఎందుకు కూడా స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: ఇట్ ఈస్ అన్ అండర్ కరెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్.
0: ఒక మ్యాటర్ ఉంటుండాలి, ఒక అయస్కాంతం ఉంటుండాలి.
1: ఇట్స్ ఎ మ్యాగ్నెట్ అండ్ అన్ ఐరన్.
0: ఒక ఐరన్ పీస్ ఉంటుండాలి,
1: ఐరన్ పీస్.
0: ఈ అయస్కాంతం ఐరన్ పీస్ టక్కన కరుచుకుంటుంది.
1: అండ్ దిస్ ఐరన్ ఫెయిలింగ్ విల్ ఇమిడియట్లీ గెట్ స్టక్ టు దట్ మ్యాగ్నెట్.
0: ఇదంతా మ్యాగ్నెట్ ఐరన్ పీస్ ని చక్కగా ఆకర్షించింది అనుకుంటున్నాం.
1: వి థింక్ దట్ మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ద ఐరన్ పీస్.
0: కాదు కాదు,
1: నో,
0: అది కూడా దైవత్వమే.
1: ఇట్స్ ఆల్సో డివినిటీ.
0: ఈ మ్యాగ్నెట్ లో ఉన్నటువంటి పవర్ తానే.
1: ద మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ డివినిటీ.
0: ఐరన్ శుభ్రంగా ఉంటుంటే దాన్ని ఆకర్షిస్తుండాలి.
1: ఇది ఐరన్ ఈస్ క్లీన్, ఇట్ విల్ బి డ్రాన్.
0: దురదృష్టవశాత్తు ఈ రాతి కలియుగ మానవులు ఏ విధంగా భావిస్తున్నారు?
1: వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ది మోడర్న్ పీపుల్ టుడే?
0: మ్యాగ్నెట్ ని పెద్ద దీన్ని కొండ పోయి పెట్టినప్పటికీ
1: ఈవెన్ ది మ్యాగ్నెట్ ఇస్ బిగ్,
0: ఐరన్ దగ్గర పెట్టినా గానీ దాన్ని ఆకర్షించదు.
1: ఈవెన్ ది ఐరన్ ఫైలింగ్ ఇస్ సో నియర్, ఇట్ విల్ నాట్ బి డ్రాన్.
0: అప్పుడు మ్యాగ్నెట్ ఏమని చెప్తుంది?
1: వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ ది మ్యాగ్నెట్?
0: ఐరన్ చెప్తుంది ఈ మ్యాగ్నెట్ లో పవర్ లేదు అంటుంది.
1: దిస్ ఐరన్ సేస్ దిస్ మ్యాగ్నెట్ హ్యాస్ నో పవర్.
0: అప్పుడు మ్యాగ్నెట్ పక్కు నవ్విందట.
1: ది మ్యాగ్నెట్ స్మైల్.
0: ఓ పిచ్చి అయ్యనా,
1: ఓ మ్యాడ్,
0: నీలో కావలసినంత డస్ట్ రస్ట్ చేర్చుకున్నావు, నేను ఎట్ట నిన్ను దగ్గర చేర్చుకునేది?
1: ఓ ఐరన్, యూఆర్ ఫుల్ ఆఫ్ డస్ట్ అండ్ రస్ట్, హౌ ఆమ్ ఐ టు అట్రాక్ట్?
0: నీ డస్ట్ అండ్ రస్ట్ క్లీన్ చేసే, ఆటోమేటిక్ గా వస్తున్నావు.
1: గెట్ యువర్ సెల్ఫ్ క్లెన్స్డ్ కంప్లీట్లీ, గెట్ యువర్ సెల్ఫ్ రిమూవ్డ్ ఆఫ్ దిస్ డస్ట్.
0: కనుకనే మనం జీవితం అనేటువంటి ఒక ఐరన్ పీస్ వంటివి.
1: దేర్ఫోర్ అవర్ లైఫ్ ఇస్ అన్ ఐరన్ పీస్.
0: మానవుని దేహమంతా ఐరన్ ముక్కనే.
1: ద హోల్ హ్యూమన్ బాడీస్ ఆఫ్ ఐరన్ పీసెస్.
0: దాన్ని శుభ్రం చేసుకోవాలి.
1: ఇట్ మస్ట్ బి క్లీన్డ్.
0: కేవలం పైరు స్నానం చేసి ఒక సోప్ వేసుకున్నంత మాత్రమే కాదు.
1: నాట్ సింప్లీ ది ఎక్స్టర్నల్ బాత్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ సోప్.
0: అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్ర కూడా మనం శుభ్రంగా ఉంటుంది.
1: క్లీన్లీనెస్ ఇన్నర్ అండ్ అవుట్ ఆర్ ఇంపార్టెంట్.
0: ఆ విధంగా ఉంటుంటే దైవత్వం అనేటువంటి మ్యాగ్నెట్ టక్కన కరుచుకుంటుంది.
1: దెన్ ద డివైన్ మ్యాగ్నెట్ విల్ డ్రా యు నియర్.
0: కరుచుకోవటమే కాదు,
1: నాట్ మియర్
0: ఐరన్ కూడా నువ్వు మ్యాగ్నెట్ గా మార్చేస్తుంది.
1: నాట్ మియర్లీ దట్ ఈవెన్ ఐరన్ బికమ్స్
0: అ మ్యాగ్నెట్. బ్రహ్మైవ భవతి.
1: దట్ ఇస్ నో అదర్ బ్రహ్మన్
0: బ్రహ్మ. ఎక్కడైనా ఎక్స్పెరిమెంట్ చేయండి.
1: యు ఎక్స్పెరిమెంట్ దిస్ ఎనీవేర్.
0: మ్యాగ్నెట్ కు ఒక పిన్ను కల్పించండి.
1: జస్ట్ అలౌ ది పిన్ టు
0: ఆ పిన్ను అంటే రెండు దినాలు పెట్టండి. మూడవ దినం ఆ పిన్ మ్యాగ్నెట్ అయిపోతుంది.
1: థర్డ్ డే ది పిన్ బికమ్స్ అ మ్యాగ్నెట్.
0: చూసారా, దాని సంపర్కం చేత, దాని సంబంధం చేత, దాని స్నేహం చేత పిన్ను కూడా నువ్వు, ఐరన్ ముక్క కూడా నువ్వు మ్యాగ్నెట్ గా మారిపోయి.
1: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్, బికాస్ ఆఫ్ ద నియర్నెస్, బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్,
0: దాని ఉన్నటువంటి యొక్క పవిత్రత ఈ విధంగా ఉంటుంది.
1: దట్ ఈస్ ద సీక్రెట్ క్వాలిటీ లేటెంట్ ఇన్ ఆల్ గుడ్ థింగ్స్.
0: గొడ్డలు తీసుకుని వెళ్తారు అడవికి.
1: యు టేక్ ఎన్ యాక్స్ అండ్
0: ఒక గంధ చెట్టును కొట్టుతాడు గొడ్డలతో.
1: యు జస్ట్ కట్ ఆఫ్ ఎ శాండల్ ట్రీ.
0: కానీ అంత సుగంధమును అందించేటువంటి యొక్క ఆ గంధపు చెట్టు నన్ను ఈ గొడ్డలతో కొట్టాడే అని దానిపైన ఏమైనా కోపిస్తుందా? కాదు.
1: ద శాండల్ ట్రీ దో ఇట్ ఈస్ కట్ ఆఫ్ విత్ అన్ యాక్స్, ఇట్ ఈస్ నెవర్ యాంగ్రీ విత్ ది యాక్స్.
0: తన సుగంధాన్ని కూడా ఆ గొడ్డలికి కొంచెం అందిస్తుంది.
1: ఇట్ విల్ పాస్ ఆన్ ఇట్స్ ఫ్రాగ్రెన్స్ ఈవెన్ టు ద యాక్స్.
0: చూసారు ఎంత ఉపకారం.
1: వాట్ హెల్ప్ ఈస్ రెండర్డ్.
0: మీకు ఒక చిన్న ఉదాహరణ. షిరిడీ లోపల
1: స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఇన్ షిరిడీ.
0: ముందు బాబా అక్కడికి వెళ్ళినప్పుడు
1: బాబా వెంట్ దేర్ బిఫోర్
0: ఏది లేదు, ఒక చావిడి, అంటే పాడుబడిన చావిడి ఉండేటువంటి.
1: దేర్ వాజ్ ఓన్లీ ఎన్ ఓల్డ్ చౌల్ ట్రీ, చావిడి.
0: అక్కడ ఒక చిన్న వేప చెట్టు పెరుగుతూ వచ్చింది.
1: ఇట్స్ ఎ స్మాల్ నేమ్ ప్లాంట్ దేర్.
0: ఆ వేప చెట్టు పెరుగుతూ పెరుగుతుంటే దాని ఒకవైపును మాత్రమే నీడ ఉండేటువంటి కొమ్మ ఇట్లా పోయింది.
1: యాజ్ ద ప్లాంట్ వాజ్ గ్రోయింగ్ ఇట్ వాజ్ బెంట్ ఆన్ వన్ సైడ్ సో దేర్ వాజ్ షేడ్.
0: ఆ వేప చెట్టు కొమ్మ నీడ కింద కూర్చుని శ్రమ తీర్చుకునేటువంటి వాడు బాబా.
1: అండ్ బాబా యూస్ టు సిట్ అండర్ ది షేడ్.
0: ఎంతో శ్రమపడి భిక్షానికి వెళ్లి తిరిగి వచ్చినా అదే నీడలో కూర్చునేటువంటి వాడు.
1: ఈ గోస్ అరౌండ్ ద విలేజ్ అండ్ సిట్స్ అండర్ ద షేడ్ ఆఫ్ దట్ నేమ్ ప్లాంట్.
0: తర్వాత
1: సమ్ టైమ్
0: ఈ యొక్క లక్ష్మీబాయి అల్లుడు,
1: సన్ ఇన్ లా ఆఫ్ లక్ష్మీబాయి,
0: ఆయన ఒక చిన్న మంటపం కట్టించాడు.
1: అండ్ హీ బిల్ట్ ఎ స్మాల్ టెంపుల్ దేర్.
0: దాంట్లో పోయి కూర్చుంటూ వచ్చాడు.
1: అండ్ యూస్ టు సిట్ దేర్ సిన్స్ దెన్.
0: అక్కడ కూర్చొని ఈ యొక్క వేప చెట్టును చూచాడు.
1: అండ్ హీ వాచ్ దట్ నేమ్ ప్లాంట్ ఫ్రమ్
0: హియర్. ఈ సంవత్సరములు నాకు చల్లని నీడను అందించి నాకు ఎంతో ఉపకారం చేసింది.
2: ఓన్లీ ఇంప్లాంట్ యూ హ్యావ్ హెల్ప్ మీ సో లాంగ్ గివింగ్ మీ ఇట్స్ ఫైన్ కూల్ షేడ్
0: ఓ వృక్షమ
2: ఓ ప్లాంట్
0: నాకు ఆయన ఆనందాన్ని అందించినటువంటి ఆ కొమ్మ నీవు ఎప్పుడు మధురంగానే ఉండువుగాక అని
2: that branch of this neem plant that has given me the comfort and convenience
0: anduvalle
2: neeti
0: kudunu nilichidiki ekkadane vedite aa okka kommalo maatrame aakulu tiyega untayi kaani meeta kommalanta kuda tiyega undavu
2: therefore even this day the leaves of that branch of that neem plant are
0: anaga upakaram chesinatunti vaari yokka phaltam eppatiki upakarangane untadu
2: therefore those that render help that will be remembered
0: kanuka manamu ఉపకారంలో మనం ఎంతైనా కూడా త్యాగం చేయాలి
2: దేర్ఫోర్ వైల్ రెండరింగ్ హెల్ప్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ అ లాట్
0: ఈ ఉపకారం నందు ఉపకారమే మనకు ప్రాప్తిస్తుంది
2: అండ్ యూ విల్ బి హెల్ప్డ్ ఇన్ టర్న్
0: అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయండి
2: యూ హెల్ప్ దోస్ దట్ హార్మ్ యూ
0: అప్పుడు నీకు చక్కని ఫలితం నీకు అందిస్తుంది
2: దెన్ యూ విల్ హ్యావ్ పాజిటివ్ రివార్డ్స్
0: మనం చేసినటువంటి ఉపకారం ఏనాటి కూడా వృధా కాదు
2: All the help you do now will never go in vain.
0: ఉపకారం కలగలేదు అని మనం నిరాశకు గురి కాకూడదు.
2: Don't be disappointed because you don't get the reward immediately.
0: Take time.
2: It will take time.
0: కొంత కాలం ఉంటే తప్పక మనకు ఆ ఫలితం లభిస్తుంది.
2: Wait, you will certainly get your rewards.
0: విద్యార్థులారా,
2: students,
0: మీ విద్యలన్నీ నువ్వు నేర్చుకునే కాకుండా
2: you should not only study.
0: దీనిని సక్రమమైన మార్గంలో జగత్తును కూడా ఉపయోగపెట్టాలి.
2: You should make use of it in a proper way in the world.
0: తద్వారా జగత్తుకు ఎంతైనా కూడా నువ్వు సర్వజనులకు ఉపకారమయ్యేటువంటి రీతిగా ఒక పంటలో లేక ఇంకే విధమైన కృతివో ఏ విధమైన కొంచెం నీరో ఈ విధమైన పంచభూతంలో ఏ ఒక్క శక్తినైనా కూడా నువ్వు మనం 10 మందికి అందించేటువంటి దీంట్లో మనం తగినటువంటి కంకణం కట్టుకోవాలి
2: యూ షుడ్ డిటర్మిన్ టు సర్వ్ ద సొసైటీ ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ ప్రొవైడింగ్ దేర్ డిమాండ్ నీడ్స్
0: అంతే గ్రంథంలో చదివి కేవలం మన ప్రాక్టీస్ లోపల ప్రాక్టికల్ లోపల దీన్ని ఉపయోగపెట్టకపోతే ఈ చదువు నిరుపయోగమైపోతుంది
2: హావింగ్ లెర్న్డ్ ఆల్ దాట్ ఇఫ్ యూ డోంట్ పుట్ ఇట్ టు ప్రాక్టీస్ టుమారో ఇట్ విల్ బి యూస్లెస్
0: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే
2: దేర్ ఇస్ లాట్ ఆఫ్ లెర్నింగ్ సబ్జెక్ట్ దేర్ ఇన్ ద బుక్
0: మస్తకముల నిండా మట్టి మెండు
2: బట్ ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్
0: ఏం ప్రయోజనం
2: వాట్ ఈస్ ది యూస్
0: కాబట్టి ఆ పుస్తకము మస్తకం కావాలి
2: therefore that book must be transformed
0: పుస్తకము మస్తకము రెండు ఒకటే పోయి ప్రాక్టికల్ లో పెట్టాలి
2: when once the head and the book become one you can practice
0: అది మనం ఈనాటి చదువుల్లో ఉన్నటువంటి రహస్యాన్ని గుర్తించాలి
2: and that we should also expose the secrets of our knowledge
0: ప్రేమ ముదిట మనసికసో

0: సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నా శుద్ధ సత్వమిదియే చూడరయ్యా, శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ ఒరిజినేటెడ్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ వుడ్ గో బ్యాక్ అండ్ మర్జ్ ఇంటూ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. దేర్ ఇస్ నో ప్లేస్ విదౌట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ అండ్ దిస్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ ప్రైమార్డియల్ ట్రూత్ ఇట్ సెల్ఫ్.
0: సత్యము పాంచభౌతికము సత్యము కూడక తప్పదెప్పుడు. సత్యము నిరామయుండు గణుతింపగా

0: It is the body with the senses that is bound to perish and fall. But the truth is eternal, immortal. It has neither beginning nor an end. It is neither in bondage nor liberated.
1: Prema Saruplara.
0: Embodiments of love.
1: నేటి ఉదయము హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు మృదుమధురంగా శ్రవణానందాన్ని అందించారు.
0: దిస్ మార్నింగ్ డివోటీస్ ఫ్రమ్ హైదరాబాద్ మేడ్ ఎ ప్రెజెంటేషన్ ఎ మ్యూజిక్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ క్వైట్ మెలోడియస్.
1: ఇది కేవలము శ్రవణానందమే కాకుండా ఇది మననానందం కూడాను కలిగించింది.
0: ఇట్స్ నాట్ మియర్లీ ఫీస్ట్ టు ది ఇయర్, ఇట్ ఆల్సో ఫీస్ట్ టు ది మైండ్.
1: ప్రేమకు మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
0: దేర్స్ నో అదర్ మెటీరియల్ బియాండ్ ది లవ్.
1: ఇట్టి ప్రేమను గురించి ఎవరన్నీ చెప్పినను ఇదికి తక్కువే అవుతుంది, కానీ దీనికి మించినటువంటిది కానేలేదు.
0: హౌఎవర్ వెల్ వన్ ట్రైస్ టు నారేట్ ఎక్స్టోల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, ఇట్ విల్ బి ఇన్సఫిషియంట్ అండ్ ఇన్అడిక్వేట్.
1: ప్రేమ లేని మానవుడు, ప్రేమ లేని జీవుడు జగత్తులో కానరాదు.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ you don't find any human being or a creature without this love.
1: దేని స్థాయికి తగినటువంటి ఒక బరువు ఆ స్థాయికి తగినటువంటిదిగా ఉంటుంది.
0: The intensity and the profundity, depth of love depends upon the stature and the level.
1: ముఖ్యముగా ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
0: Most importantly, none can estimate or declare with all the decision the state of love, this way or that way.
1: Chimalo Brahmalo Sivakesha Padamalalo Prema Mira Velasi Unde Mirudu Vahinchina Rama Nannu Brovara Annadu Tyagaraj.
0: It was Saint Chagaya who sang in praise of the principle of divinity that exists right from an end to the cosmic Brahman. And there is this divinity in Siva and Keshava. O Rama, you are present in all of them and you are my refuge.
1: Shiva yokka rupamu ettidi. Brahma yokka rupamu ettidi. Adi vicharinchutu pote Brahmamu akanda jyoti vale velugutu untundadi. Shiva అత్యంత స్వల్పమైనటువంటి రేపాన్ని ధరించి తిరుగుతూ ఉండాలి.
0: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ అంట్? వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్? ద బ్రహ్మన్ ఈజ్ అన్ ఇన్ఫినిట్ ఎఫల్జెన్స్, బ్రిలియన్స్ ఆఫ్ లైట్, వైల్ అంట్ ఈజ్ సో స్మాల్ అండ్ సటిల్ క్రీచర్ మూవింగ్ అరౌండ్.
1: ఈ విధముగా ఒకదానికొకటి పోల్చి చూచిన దీనికి పోలికనే చేరదు.
0: Therefore, we cannot compare anyone with any other.
1: ఒకానొక సమయంలో
0: at one time
1: ఎలుగు బంటుకు ఆకలి వేసింది.
0: The bear was very hungry.
1: ఆ ఎలుగు బంటు ఆ చీమల పుట్టల దగ్గరికి వచ్చి నాకు ఆకలి వేస్తుండాలి, నేను ఇంక భరించుకోలేను, నాకేదైనా కొంత మీరు దాచినటువంటి ఆహారంలో కొంత ఇచ్చి నన్ను ఆహారం తీర్చండి అని అడిగింది.
0: The bear approached the ant hill and went on pleading with all the ants, telling that I am very hungry, I want you to serve me little food to continue to live.
1: చీమకు నవ్వు వచ్చింది. నేనెక్కడ, నీ స్వరూపం ఎక్కడ, ఈ స్వరూపాన్ని పెంచేటువంటి యొక్క ఇది నా దగ్గర ఉన్నదా, లేదు, నేను చాలా అల్పస్వరూపాన్ని అల్పంగా తీసిపెట్టుకుంటున్నాను, అంతే తప్ప నిన్ను పోషించేటువంటి ఒక శక్తి నాకు లేదు అని చెప్పింది.
0: The ant went on smiling and said, O bear, what is your form? How big you are? How small I am? I don't have sufficient food to feed you.
1: కాని ఈ చీమల యొక్క సహజము 6 నెలలంతా కూడాను తమ భవిష్యత్తుకు తగినటువంటి యొక్క ఆహారాన్ని కూడబెట్టుకుంటుంది.
0: Ants are quite strategic in storing the food spread over 6 months period for future use.
1: అలాంటి నా శక్తిని ఈ యొక్క ఇది బంటు వర్ణించటము చాలా హీనంగా ఉంటుండాలి.
0: It will be belittling if the bear goes on praising my capacities because I am so simple.
1: చీమ లోపల వెళ్ళింది, కావలసినంత ఆహారాన్ని తమ స్నేహితుల ద్వారా తెప్పించుకొని పైకి అందించింది.
0: The ant has gone in and brought forward plentifully all the food collected by it and also its associates.
1: అప్పుడు ఈ ఎలుగుబంటుకు చాలా ఆశ్చర్యం వేసింది.
0: The bear was very much surprised on this.
1: ఈ చిన్న చూపు, ఈ చిన్న చీమ ఇంత ఆహారాన్ని ఏ విధంగా కూడబెట్టుకున్నది, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి అని చాలా ఆశ్చర్యపడింది.
0: The bear was very much surprised at this incident, thinking that such a tiny creature like an ant, how is it possible for it to amass so much of food plentifully?
1: కూడబెట్టుకున్నవారినని ఆశనే కలిగిన ఎటువంటి స్వరూపమైనా కూడాను దాన్ని కూడగట్టుకుంటుంది.
0: If one has this desire to amass, whatever may be the form, one would amass, collect, gather.
1: కానీ ఈనాటి మానవుడు, చాలా అఖండ తెలివి కలిగినటువంటి మానవుడు,
0: man being highly intelligent today,
1: తన ఆనాటికి తగినటువంటి యొక్క తిండిని తాను కూడబెట్టుకోలేకపోతున్నాడు.
0: He is not able to gather the food which is essential for his daily life.
1: దీంట్లో మనం ఆశ్చర్యపడనక్కర్లేదు.
0: You don't need to be surprised at this.
1: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
0: It is said that human life is the rarest among all of the living beings.
1: మనము భగవంతుడు అందించినటువంటి యొక్క ఆహారమును అంతో ఇంతో తిని దానిలోని భాగమునంతా కూడా కూడబెట్టుకుని పోషిస్తూ వస్తున్నాము.
0: However, we acquire the food that is essential for us and partake to the extent we need and carry on our life sojourn.
1: ఈ తెలివితేటలు చీమ ద్వారా మానవుడు గుర్తించుకోగలుగుతున్నాడు.
0: This intelligent man can, certainly intelligence can be noticed in the life of an ant.
1: Inta telivi kaligatvanti oka cheema intati food nu tayar cheskoni inta food nu bhujinchi inta food nu mitrulaku petti taanu inka daachi pettukogalugutunnadu.
0: These ants are able to have their own food besides sharing with others and yet store for future.
1: ఈ విధంగా జగత్తులో వెతికి చూచిన మానవుడి కంటే గొప్ప తెలివితేటలు గలవాడు ఈ జగత్తులో కాలరాడు.
0: If you inquire and investigate, you do not find any other living being or creature more intelligent than human being himself.
1: కానీ అట్టి మానవుడు తన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకోలేకపోతున్నాడు.
0: Man being intelligent, but he is not able to grow to the stature of an intellectual.
1: ఈ పెంచుకుని దాచి పెట్టుకొని 10 మందికి తిరిగి అందించుకోవటం ఈ తెలివితేటలు ఓ చీమ ఎందు మాత్రమే ఉంటున్నది.
0: This sort of ordinary intelligence of gathering the food essential for one's own life and to store for future is present in an ant itself, a tiny creature.
1: ఈ విధంగా మనము యోచన చేస్తూ జగత్తునంతా కూడా చుట్టి చుట్టి చేరినప్పుడు ఎంతయో గొప్ప తెలివితేటలు మానవుని అందు ఉంటున్నవి.
0: విల్ సర్టన్లీ అండర్స్టాండ్ దట్ మ్యాన్ ఈజ్ హై ఇంటెలిజెంట్ ఎండోర్డ్ విత్ ఇంటెలెక్ట్ అండ్ హీఈస్ ప్యారలల్ టు నన్.
1: ఇట్టి తెలివితేటలు ఉండి కూడాను మానవుడు అల్పుడై తిరుగుతున్నాడు.
0: బీయింగ్ హైలీ ఇంటెలిజెంట్ మ్యాన్ కన్సిడర్స్ హింసెల్ఫ్ సో లో అండ్ మీన్ అండ్ మూవ్స్ అబౌట్.
1: స్వార్థ సప్రయోజనములు అధికంగా పెంచుకోవటం చేతనే మానవుడు ఈ హీనస్థితికి దిగజారిపోతున్నాడు.
0: మ్యాన్ హెస్ కమ్ డౌన్ హిస్ స్టేచర్ సో మీన్ అండ్ సో లో బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: మానవునకు జగత్తులో ఏది తక్కువ?
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఈస్ దట్ హీ రన్ షార్ట్ ఆఫ్. దేర్ నో డెర్త్, దేర్ నో షార్టేజ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మ్యాన్.
1: అన్నీ కూడాను ఉన్నవి, కానీ దేనిని ఎప్పుడు దేనిని ఉపయోగపెట్టుకోవాలి అనేటువంటి విధి విధానమును గుర్తించుకోలేకపోతున్నాడు.
0: హ్యావింగ్ బీన్ ఎండౌడ్ విత్ అబండెన్స్ ఆఫ్ ఆల్ ది మెటీరియల్ అవైలబుల్ అరౌండ్ హిమ్, he is not able to know and decide how much has to be used when.
1: ee manavatvamlo undinatundi okka alpamainatundi gunamunu adhikam cheskolalekapothunnadu manavudu.
0: Man is not able to improve himself out of his mean qualities.
1: Chivallu chuchi domallu chuchi manavudu nechukogalugutunnadu telitetallo.
0: In fact, there's wide scope to learn from ants and mosquitoes.
1: Inta chinna cheema ekkado kaarika kuttide tala varaku kodunu ee telivitheta poi ee cheemanu champadaniki prayatnistadu.
0: When the ant bites you, you'll certainly feel the sensation all over the body and you'll attempt to kill it.
1: Kaani tanaka taanu telisukolekapothunnadu.
0: But he is not able to know his own inborn intelligence.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Premaku minchinatuvanti padarthamu, premaku minchinatuvanti oka shakti ekkada chusina kuda ledu.
0: In this vast universe, there is no greater power, there is no higher material than love.
1: Ekkada chusinanu prema okkati maatrame goppa shaktiga manaku kanipistunnadi.
0: Everywhere, wherever you notice, you'll find the most powerful love existent.
1: Oka prema inti daggara unnatundi yokka totamalato cheri illulu kaapadutu vastuntadi.
0: And this love certainly takes care of the residences of the homes.
1: Ee vidhanga thana kaapadukuntu povatam lopala entadikainanu tyagam vachi thana parisuddhanga untadu.
0: So he is ready to sacrifice and prepared to protect himself.
1: Manavulaku swarthamu swaprayojanamu mitimiri povatam chetane ee telivitetalu gati dappi dari tappi pothunnadi.
0: Man's intelligence is misdirected, perverted because of increasing selfishness and selfish interest.
1: Ee swartham annatundi manam dooram chesinappude manlo unnatundi chinna shakti aina kodanu గొప్ప శక్తిగా రూపొందుతుంది.
0: When once we distance ourselves from selfishness, even small virtues, qualities would certainly increase.
1: కనుక మన యందున్నటువంటి యొక్క చిన్న తెలివిని కూడాను మనం ఘనంగా మార్చుకోవచ్చు.
0: You may be intelligent to a little extent, but you can be mighty intelligent which is in your hands.
1: మానవునకు ఏ విధమైనటువంటి తెలివితేటలు తక్కువ కాలేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ షార్ట్ ఆఫ్ హిజ్ ఇంటెలిజెన్స్.
1: మానవునకు కావలసినంత తెలివితేటలు శక్తి కుశలత అభివృద్ధిగానే ఉంటున్నది.
0: హీ హాస్ గాట్ ఆల్ ది ఇంటెలిజెన్స్ దట్ హీ డిజర్వ్స్ అండ్ ద పవర్.
1: ఇంత ఉండి కూడాను తాను ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి, ఎక్కడ దీన్ని దాచుకోవాలి, ఏ సమయంలో దీన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి విధి విధానం ఏమాత్రమో గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ హిస్ లేటెంట్ ఎనర్జీ అండ్ ద పవర్ అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ వాట్ డైరెక్షన్ ఇట్ హెస్ గాట్ టు బి యూజ్డ్ when, where and how.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి విద్యార్థులు ఎన్నో పాఠములను చదువుతున్నారు.
0: స్టూడెంట్స్ టుడే స్టడీ ఎ లాట్.
1: ఆ చదివి చదివి ఆ విద్యార్థులు చదవనటువంటి ఒక పుస్తకంలో కనిపించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ కమ్ అక్రాస్ బుక్స్ విచ్ ఆర్ నాట్ రీడ్ అవుట్ బై అవర్ స్టూడెంట్స్.
1: పుస్తకముల నుండి మస్తుగా చదువు ఉండే.
0: దేర్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ బుక్స్.
1: మస్తకము నుండి మట్టి మెండు.
0: ద పుస్తక బుక్ హ్యాస్ గాట్ మస్తుగా ప్లెంటిఫుల్ ఏ నాలెడ్జ్, బట్ మస్తక ద హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మడ్ ఆర్ మట్టి.
1: అనుగా ఉపయోగము లేనటువంటి పదార్థములను తన తలలో చేర్చుకున్నాడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ హీ స్టఫింగ్ హిస్ హెడ్ విత్ ఆల్ అన్నెసెసరీ మెటీరియల్.
1: మానవుడు జీవితమునకు అవసరమైనటువంటి యొక్క శక్తిని తాను దుర్వినియోగం చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ మిస్యూజింగ్ ది ఎనర్జీ విచ్ ఇస్ నెసెసరీ ఫర్ హిస్ డైలీ లైఫ్.
1: కనుక మానవుని ఇచ్చినటువంటిది శక్తి చదువు సజ్జలు తమ యొక్క సరి అయినటువంటి ఉపయోగములకే ఇచ్చాడు.
0: Therefore, the knowledge is given to students that they gather from books to lead a proper life.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువువలేవు.
0: Having been educated, having acquired knowledge, after all, what is going to happen in future? One has to die inevitably. We have to learn so as to be immortal.
1: కనుక మనము చావులేని చదువు చదువుకోవాలి.
0: We have to be learned or educated so as to be immortal or deathless.
1: ఎవరు అడిగితే దానికి తగినట్టుగా జవాబు చెప్పేటువంటి బుద్ధిని ఉంచుకున్నారు, కానీ దాన్ని సరైన సమయంలో ఉపయోగించుకోవడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
0: You have got good answers to questions put to you, but you do not know how to make use of these things in your life at an appropriate time.
1: MA-లు, BA-లు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్ద వారలైనా,
0: హ్యావింగ్ హ్యాడ్ ద డిగ్రీస్ లైక్ BA అండ్ MA, యూ మే బి రెప్యూటెడ్ ఎల్డర్లీ పీపుల్.
1: సంపదలుండి సద్దానపరులైన పుడవకీర్తిని గన్న పుణ్యులైన,
0: యూ మే బి వర్చువస్ నౌ రెప్యూటెడ్ విత్ ఆల్ ది వెల్త్ అండ్ ప్రాపర్టీ, బీయింగ్ నోన్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ చారిటీ.
1: ఆయుర ఆరోగ్యము అనవసంతం ఉండి పరిపూర్ణ పనులకు వారులైనా,
0: యూ మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ బ్లెస్డ్ విత్ లాంగ్ లైఫ్.
1: కానీ ఇన్ని చదువులు చదివి కడపటికి తన చదువు ఏ వరకు దిగుతురాది.
0: ఇన్ వాట్ వే ఆల్ ది నాలెడ్జ్ ఎడ్యుకేషన్ వన్ హ్యాస్ రిసీవ్డ్ వుడ్ కమ్ టు హిస్ రెస్క్యూ అల్టిమేట్లీ.
1: ఇది నిత్య జీవితం లోపల పరులకు సద్వినియోగపరిచేటువంటి యొక్క విధానంలో దీన్ని ఉపయోగించుకోవాలి.
0: వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ ఇన్ సర్వీస్ టు అదర్స్.
1: లోకములో మానవులకు ఇచ్చినటువంటి సంపదలన్నీ కూడాను పరులకై ఉపయోగించుకునే నిమిత్తమై అందించాడే గాని తన స్వార్థ సప్రయోజనముల నిమిత్తమై తాను తీసుకోమని చెప్పలేదు.
0: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ అస్ ఆల్ ద వెల్త్ ప్లెంటిఫుల్లీ ఓన్లీ టు షేర్ విత్ అదర్స్ అండ్ నాట్ టు అమాస్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: ఏదైనా ఒకదాన్ని మనం చూసినప్పుడు అది ప్రతిదానికి కూడాను పరోపకారం చేస్తూ వస్తుండాలి.
0: If you watch anything, you will find the spirit of service.
1: Paropkaratham idam shariram.
0: The body is meant to serve.
1: Shariram ichinatundi tini tirigatam kosam kaadu.
0: The body is not merely for eating and drinking.
1: Tinigi tini tirigatanu penchukoni vaatini sadvinyogaparchi manavatvanni paiga teppinchukovatam kosam ani ichadu.
0: The body is gifted to eat and to maintain the body, to improve one's own intelligence and know one's own nature.
1: Kaluka manam chadive chadugulu gaani telusukunna telivitetalu gaani anni kudunu tana nimittam kaadu.
0: Therefore, the knowledge, education and intelligence is not to be self-centered.
1: Samajam yokka sadviniyogamunakai సమాజం యొక్క తోడ్పట్టు కోసమని ఈ యొక్క తెలివితేటలను మనం ఉపయోగించాలి.
0: వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఇంటెలిజెన్స్ ఫర్ సొసైటీ టు సర్వ్ ఎవ్రీబడీ ఇన్ ద నేబర్హుడ్.
1: ఈ సత్యాన్ని విసర్జించి ఏదో క్రొత్తది తెలుసుకున్నానని దాని ముందుకు వచ్చి అనేక రకములుగా పాటుపడుతున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ దిస్ బేసిక్ ఫండమెంటల్ ట్రూత్ అండ్ ఈజ్ అండర్ ఫాల్స్ ఇంప్రెషన్ దట్ హీ హాస్ కమ్ టు నో సంథింగ్ న్యూ అండ్ లీడింగ్ ఏ పర్వర్టెడ్ లైఫ్.
1: మానవత్వం అనగా ఏమిటో తనకి ఇంతవరకు కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేదు.
0: మ్యాన్ హ్యాస్ నాట్ అండర్స్టూడ్ ట్రూలీ స్పీకింగ్ టిల్ నౌ వాట్ హ్యూమన్నెస్ హ్యూమన్ క్వాలిటీ ఈజ్ టిల్ దిస్ డే.
1: అసలు మానవుడు అంటే ఏమిటి అని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు.
0: ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వెరీ వర్డ్ మానవ.
1: మానవ
0: మానవ
1: మా అనగా మంచి తెలివితేటలు.
0: మా మీన్స్ గుడ్ ఇంటెలిజెన్స్.
1: నా అనగా వాటిని లేకుండా.
0: అండ్ మ్యాన్ వితౌట్ దిస్ గుడ్ ఇంటెలిజెన్స్
1: వా వర్తించటము. మంచి తెలివితేటలు ఉండి కూడాను వాటిని తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
0: విత్ ఇంటెలిజెన్స్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ యాజ్ ఎ డన్స్ బికాస్ హీ హాస్ నాట్ రియలైజ్డ్ దట్ హీస్ ఇంటెలిజెంట్ ఎనఫ్.
1: కాన మానవత్వం యొక్క దివ్యత్వము పవిత్రము ఈ దైవత్వం యొక్క కీర్తి నుంచినే దీన్ని బయట తెప్పించుకోవాలి.
0: దేర్ఫోర్ ఇట్స్ at the instance of the divine, at the grace of God only, one can lead a sacred life and manifest the latent divinity.
1: ye chinnadi manavu nundi kudunu velavadinappudiki idi emitiki enduku ee vidhanga nanunchi vachindi ani daivam yokku ichina prasadam aniga bhavinchukoni ee prasadanni yokka viluvanu manaku chakkaga gurtinchukovadaniki prayatninchali.
0: Whatever that is found within you, in you, one has to understand that it's God's grace, God's gift, and make proper use of it.
1: ye padartham kani ye telivijetalu kani ye buddhi kusalata kani bhagavantudu andinchedi loka samrakshana kosamani paropakara sattvamani dinni manam upayoginchukoni tadwara mana manavatvanni manam pinchukovali.
0: Therefore all the affluence, the material wealth, intelligence are given to mankind to serve everybody for the welfare of the vast humanity.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని వదిలాడు మానవుడు.
0: Man has given up that path.
1: దానిని వదిలి దానికి విరుద్ధమైన మార్గాన్ని వెతుకుతూ తాను చెడిపోతున్నాడు.
0: He has left that sacred path and just treading in the opposite direction and is ruining himself.
1: ఒక పశువు కూడాను మానవునికి ఎన్నో సేవలు చేసి తద్వారా తన పొట్ట నింపుకొని మానవులకు తగినటువంటి ఒక ఆనందాన్ని అందిస్తుంటాయి.
0: ఈవెన్ ఎ కౌ ఆల్సో నోస్ హౌ టు సర్వ్, హౌ టు ఫీడ్ ఇట్ సెల్ఫ్ అండ్ హౌ టు లీడ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
1: ఈ మాత్రం మానవుడు గుర్తించుకోలేకపోవటం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ దట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో దిస్ సచ్ ఎ సింపుల్ థింగ్.
1: మానవత్వము చేరి మంచినే బోధించి
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హ్యుమానిటీ టీచర్స్ ద లెసన్ ఆఫ్ గుడ్నెస్.
1: తెలిసి వెలగవలను తెలివితోడ.
0: యు హ్యావ్ టు మూవ్ అబౌట్ బీయింగ్ ఇంటెలిజెంట్.
1: మానవత్వమే లేకుండా దానవత్వం అనేటువంటి దాన్ని పెంచుకుని దీనత్వం అనేటువంటి దాన్ని కూడా దిగిపోయి క్రమక్రమేణా కూడాను మానవుడిగా రూపొందింపు చేసుకుంటున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ క్వాలిటీ and he has developed dhanavatva, the demonic nature, and leading dhinatva, a mean life, a low life.
1: ee naati manavudu vyakti pratishtha anaga samasti anetuvantide daivattvam, vyakti anetuvantide manavattvam.
0: Vyakti the individual is humanness, samasti the community is the form of God.
1: కనుక సమిష్టి అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నప్పుడు వ్యష్టి యొక్క తత్వము చక్కగా సులభంగా అర్థమవుతుంది.
0: When once we understand the collective form clearly, you can understand the individual nature.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: మీరు చదివిన చదువులు,
0: all the education you received,
1: తెలుసుకున్న తెలివితేటలు,
0: the intelligence you have acquired,
1: ఏదో చిన్న చిన్న పశుపక్ష మృగాదుల కులం నేర్పి మనము దాన్ని సార్థకం గావించుకోవాలి. కానీ పశుపక్ష మృగాదుల నుంచి మనం నేర్చుకోవాల్సి వచ్చింది ఈనాడు.
0: కెన్ ఈవెన్ బి లర్న్డ్ బై క్లోజ్ ఆబ్జర్వేషన్ ఆఫ్ టైనీ క్రీచర్స్ ద బర్డ్స్ బీస్ట్ అండ్ అనిమల్స్ ఇన్ నేచర్.
1: ఇట్టి సత్యాన్ని టీచర్స్ బోధించడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ టీచర్స్ టు టీచ్ దిస్ ట్రూత్.
1: ఆ టీచర్స్ కూడా తమ తెలుసుకోకుండా తమలో ఉన్నటువంటి దైవత్వాన్ని తాము మర్చిపోతున్నారు.
0: ఈవెన్ టీచర్స్ ఆల్సో హ్యావ్ ఫర్గాటన్ ద లేటెంట్ డివినిటీ ఇన్ దెమ్.
1: కనుక మనం నేర్చుకున్నదంతా కూడాను మన పొట్టలో నింపుకొని ఏదో మనం పొట్టను పెంచుకోవటం కోసం కాదు, దీనిని 10 మందికి పంచి దానిని ఆనందపరిచి తద్వారా మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: Therefore, all the knowledge education we received is not for our daily living. We must learn how to share and lead a blissful life and be exemplary in understanding the human quality, rising to the level of the divinity.
1: Manavatvam samatvam nundi povali.
0: The manavatva, the human nature, should proceed along the direction of samatva, equality.
1: Ee samatvame povunappudu inga ee maatram kuda manavatvam nundi prayojanam ledu.
0: Without this samatva equality, manavatva, the humanity, is useless.
1: Kanuka mottamota manam samatvanni teeskovali.
0: Therefore, we should consider basically this principle of samatva equality.
1: Ee samatvam ani manavatvamlo lekapoyinappudu ee divyatvam anedi undi kudanu prayojanam ledu.
0: Without this samatva equality, the manavatva, the humanity, will not be able to understand divyatva, the divinity within.
1: Divyatvam anaga emiti?
0: What is divyatva, divinity?
1: Divyamainatvanti shaktito koodinatvanti divyatvam.
0: Divyatva, divinity has got this latent divine power.
1: Idi daiva shakti.
0: This is the power of God.
1: Ee daiva shakti prati manavuni endukodanu nindi nimrukrutvai unnadi.
0: This divine power is immanent in every human being.
1: Kani dani andukoleka avarudaipoyi తాను దాన్ని వదిలిపెడుతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు బి బెనిఫిటెడ్ బై ద లేటెంట్ డివినిటీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. ఈజ్ నాట్ ఏబుల్ టు రిసీవ్.
1: కనుక మనము డివినిటీని మనము చక్కని భావంతో మనం దీన్ని డెవలప్ చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ ద లేటెంట్ డివినిటీ విత్ వెరీ గుడ్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: మానవత్వము ఎంతటి కాలం నుండియో పెరుగుతూ వస్తూ ఉంటుండాలి.
0: Humanity has been growing since ages.
1: ఈనాటిది కాదు ఈ మానవత్వము.
0: Human being is not of today.
1: ఏదో తల్లి గర్భం నుండి పుట్టిన తక్షణమే మానవుడుగా పుట్టాడని భావించుకోకూడదు.
0: We cannot consider ourselves humans by just being born to a mother.
1: తల్లి గర్భం నుండి ఆకారం మాత్రం పుట్టింది కానీ మానవత్వం అనేటువంటిది తన సహజంగానే ఉంటుండాలి.
0: Therefore, one is just a human being at the time of birth in form, and the humanity has got to be achieved in subsequently.
1: Kanuka prati manavuni endukunu ee divyatvam anetundi undane undali.
0: Therefore every human being has got this divyatva, the divinity.
1: Ee divyatvani gurtinchukolekapoyinatum chetane manavatvani kodanu marchipothunnadu.
0: Man is not able to know the latent divinity, and therefore he has forgotten even humanness or human quality.
1: కనుక మనము హ్యూమన్ క్వాలిటీని మొట్టమొదటి గుర్తించుకోవాలి.
0: Therefore we have to recognize the human quality to begin with.
1: ఈనాడు మనము మానవత్వాన్ని తెలుసుకున్నాము అని అనుకుంటున్నామే కానీ ఏమి తెలుసుకున్నాము మానవత్వం అంటే?
0: Today we think that we have known manavatva, the human quality, but to what extent have we known?
1: కేవలం ఆకారం మాత్రం తెలుసుకోవటం మాత్రమే కాదు.
0: ఇస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యు నో ఎ హ్యూమన్ బీయింగ్ బై హిస్ ఫార్మ్.
1: ఈ ఆకారం తెలుసుకున్నంత మాత్రమే ఆచరణ లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: జస్ట్ ఆకార ద ఫార్మ్ ఈజ్ నాట్ ఇనఫ్, ఆచరణ ద ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక ఆ ప్రాక్టీస్ కూడా మనం తెలుసుకోవాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు లెర్న్ హౌ టు ప్రాక్టీస్.
1: అప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ ఈజ్ రిడీమ్డ్.
1: మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ లోకము లోపల ఇన్ని రకములైన శాస్త్రములు, ఉపనిషత్తులు,
0: సో మెనీ సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్ శాస్త్రాస్ ఆర్ గివెన్ టు మ్యాన్ కైండ్ సో యాజ్ టు డిజర్వ్ దిస్ టైటిల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: ఈ లేకపోతే ఈ శాస్త్రములు ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఎందుకు మనకు?
0: Or else, what's the use of all these sacred texts like Upanishads?
1: ఇవన్నీ కూడాను మానవుని ముందు దాచబడినటువంటి యొక్క దివ్యత్వాన్ని పైకి లాగటమే.
0: These sacred texts like Upanishads will bring out the hidden treasures of divinity present within.
1: అందుకోసమనే ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఎడ్యుకేర్ అని కూడా చెప్పారు.
0: That's why Bhagwan has introduced educare apart from education.
1: Education anaga sahajanga vachetuvanti yokka swarupamu.
0: And this educare is one which is natural.
1: Educare anaga lopala daagabadinatuvanti deeni paiki laagatam.
0: Educare is to bring out that which is latent within.
1: Mana yendu daachabadinatuvanti educare.
0: Educare is that which is hidden within us.
1: చదివితే లభించేటువంటిది ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ ఇస్ ద వన్ యూ కెన్ అక్వైర్ బై గోయింగ్ త్రూ బుక్స్.
1: చదివినటువంటిది మాత్రం అప్పటికప్పటికి ఉపయోగపెట్టుకోవచ్చు.
0: యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది నాలెడ్జ్ దట్ యూ రీడ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది మనలో ఆవిర్భవించినటువంటిది కాకుండా మనలో రక్తంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేర్ ఇస్ ప్రెసెంట్ పెర్క్యులేటింగ్ ఆల్ ఓవర్ బ్లడ్ బోన్ అండ్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుక మనము ఎడ్యుకేషన్ చేయటం గొప్పది కాదు, ఎడ్యుకేర్ దాన్ని మనం లాగాల పైకి.
0: సో నథింగ్ గ్రేట్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్ ఈజ్ గ్రేటర్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటిది ప్రతి మానవుని ఎందుకును అడుగడుగున కూడాను క్షణం కూడాను గడిగడి ఎందుకు మనకు కనిపిస్తూనే ఉంటుండది.
0: In fact, you find the divinity in every atom, in every fraction of your body, in every moment of your life.
1: దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
0: That we are not able to recognize.
1: దాన్ని తెలుసుకున్నటువంటి వాడే నిజమైన చదువు.
0: In fact, you can call yourself educated if you can understand, experience the divinity present in every atom of your body.
1: Divinity అనేటువంటిది లేకుండా ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమాత్రమూ ప్రాప్తించదు మనకు.
0: In fact, without this divinity, you cannot be educated.
1: Kanuka ee naadu chadive chadulanni kudanu kevalam chanam kudanu gadi gadi edukunu manaku kanipistune untundadi.
0: In fact, you find the divinity in every atom, in every fraction of your body, in every moment.

0: కనుక ఈనాడు చదివే చదువులన్నీ కూడాను కేవలం ఎడ్యుకేషన్గా కనిపిస్తున్నది, కానీ ఎడ్యుకేర్ అనేటువంటి దాన్ని మేము గుర్తించుకోలేకపోతున్నాం.
1: ది ఫార్మల్ ఎడ్యుకేషన్ ద సెక్యులర్ నాలెడ్జ్ ప్రివైలింగ్ టుడే రిలేట్స్ టు ఎడ్యుకేషన్ ఓన్లీ అండ్ నథింగ్ టు డూ విత్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేషన్ అంటే కేవలము మన చదివిన చదువుల లోపల గ్రంథాల్లో నుంచి కంఠస్థం చేసుకుని చెప్పేటువంటి పదములే.
1: ఎడ్యుకేషన్ ఇస్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ బై గోయింగ్ త్రూ ద బుక్స్, గెటింగ్ ద హోల్ థింగ్ బై హార్ట్.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది మన యందు స్థిరంగా మొదలు నుంచి మన రోజు నుంచి పుడుతూ ఉండాలి.
1: వేరస్ ఎడ్యుకేర్ ఇస్ పర్మనెంట్ స్టడీ విద్ ఇన్ అస్.
0: ఇది బయటకు తెప్పించేటువంటిదే గొప్ప శక్తి.
1: The real power, the capacity lies in bringing out this latent educare.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మనము నేర్చుకున్నటువంటిది.
1: Education is obtained by learning.
0: Educare అనేటువంటిది మనలో నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: Educare is the one that manifests.
0: నిరంతరం కూడా అతని యందు ఇది కనిపిస్తూనే ఉంటుండాలి.
1: In fact, it is present continuously within.
0: ఇది ఒక గ్రంథం నుంచి మనం అందుకునేటువంటిది కాదు.
1: Educare is not the one that could be received by formal reading.
0: కనుక ఎడ్యుకేర్ ఈనాడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు హ్యావ్ దిస్ ఎడ్యుకేర్.
0: కనుక ఎడ్యుకేర్ అనేటువంటిది సహజమైనటువంటిది.
1: దేర్ఫోర్ ది ఎడ్యుకేర్ ఇస్ క్వైట్ న్యాచురల్.
0: ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకు కేవలం నేర్చుకుంటే లభించేటువంటిది.
1: వేరస్ ఎడ్యుకేషన్ ఇస్ అబ్టైన్డ్ బై ఫార్మల్ లెర్నింగ్.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది తప్పక మనకు వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది, మనం వెంటాడుతూ ఉంటుంటుంది.
1: వేరస్ ఎడ్యుకేర్ ఈజ్ విత్ ఇన్ యూ, ఫాలోయింగ్ యూ త్రూ అవుట్.
0: కనుక మనము చదివేటువంటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయంలో మాత్రమే కాదు.
1: దేర్ఫోర్ లెర్నింగ్ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ టు టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
0: కనుక ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం లభించేటువంటిది ఏం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
1: Therefore, out of information, nothing you can get. Bhagavan says, information is not enough. Transformation is most important.
0: మానవుని యందు ఉండేటువంటి ఒక తెలివితేటలన్నీ కూడాను ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
1: Therefore, our intelligence should bring about transformation.
0: అది లేనప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ తీసుకుని కూడాను అంత వేస్ట్.
1: Without transformation, all this information is merely a waste.
0: కనుక మనము ఈ వేస్ట్ అయ్యేటువంటి చదువును మనము టేస్ట్ గా తీసుకుంటున్నాము.
1: దిస్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఎ వేస్ట్ వీ హ్యావ్ డెవలప్డ్ ఎ టేస్ట్ టువర్డ్స్ ఇట్.
0: అది కాదు మనకు.
1: దట్ షుడ్ నాట్ హ్యాపన్.
0: నిజంగా ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం ఎందు ఆవిర్భవించుకుంటూ క్షణ క్షణములకును మన వెంట జంట వస్తూ ఉంటుంది.
1: ది ఎడ్యుకేర్ విచ్ ఇస్ విత్ ఇన్ should manifest, should be brought out, so that it would follow us wherever we go.
0: మానవుని అందున్నటువంటి తెలివితేటలు, బుద్ధి కుశలతలు ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రాధేయపణలే, ఇవి దైవం యొక్క ప్రసాదములే.
1: దర్ఫోర్ దిస్ ఇంటెలిజెన్స్, ది ఇంటెలెక్ట్ ఆర్ గాడ్స్ గిఫ్ట్.
0: కనుక దైవం ఇచ్చినటువంటి యొక్క ఈ శక్తిని మనం దాచిపెట్టుకుని తగిన రీతిగా దాన్ని ఉపయోగపెట్టుకోవాలి.
1: Therefore, God-given powers, the intelligence, intellect, have got to be preserved and improved upon for our use.
0: నిజముగా మన యందు ఇచ్చినటువంటి ఒక శక్తి ఎంతనో ఉంటుండాలి భగవంతుడు ఇచ్చినటువంటి.
1: God has given lot immense power to everybody.
0: ఇది ఇంతే అట్టిదని ఎవరు కూడా కొలిచి చెప్పలేరు.
1: None can estimate because divine power is beyond all estimate.
0: ఈ పవర్కు మించినటువంటి పవర్ మరొకటి లేదు.
1: There is no other greater power than the divine power.
0: ఈ ప్రేమ తత్వం అనేటువంటిది చాలా గొప్పది.
1: Love is most powerful and greatest.
0: అలాంటి దాన్ని మనం ఈనాడు సులభంగా వదిలిపెట్టేస్తున్నాము.
1: But we are dropping that love in a simple way.
0: కానీ లవ్ అంటే ప్రేమించటం అని మాత్రమే పలుకుతున్నాము.
1: But we think of love in the ordinary worldly sense.
0: అది కాదు ప్రేమ.
1: It's not true love.
0: నీ ఎందున్నటువంటి ప్రేమ, ఎదుటి వ్యక్తి ఎందున్నటువంటి ప్రేమ రెండింటినీ ఏకం చేసేటువంటి అది నిజమైన ప్రేమ.
1: ద ట్రూ లవ్ డిమాండ్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ లవ్ ఇన్ యూ విత్ ద లవ్ విత్ అదర్స్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ప్రేమతత్వము.
1: కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ స్పీక్ అబౌట్.

0: ద ట్రూ నేచర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అని మనం అందరూ మనం పలుకుతూనే ఉన్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి అటర్ దిస్ వర్డ్ లవ్ రిపీటెడ్లీ.
1: కానీ ఆ ప్రేమకు ఎట్టి రూపం ఉన్నది, ఎట్టి గుణం ఉన్నది, ఎట్టి విధముగా దాన్ని ఉపయోగించుకోవాలి.
0: వాట్ ఫార్మ్ ద లవ్ హ్యాస్, ఇన్ వాట్ వే ద లవ్ హ్యాస్ గాట్ టు బి యూజ్డ్.
1: ప్రేమ ఎవరిని బాధించదు.
0: లవ్ విల్ నెవర్ హర్ట్ ఎనీబడీ.
1: ఎంతకాలం నీ ఉంచుకున్నప్పటికీ నీకునే సహాయం చేయను, కానీ అది ఎవరిని బాధించదు.
0: ఇట్ విల్ నెవర్ హర్ట్ ఎనీబడీ, ఇట్ విల్ హెల్ప్ యూ బీయింగ్ విత్ ఇన్ యూ.
1: కనుక ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా నువ్వు హెల్ప్ చేసేటువంటిది.
0: లవ్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్.
1: అది ఇట్టిది అని చెప్పినప్పుడు దాని ఉపయోగము పాడైపోతుంది.
0: When you want to estimate and decide upon it, the very purpose is defeated.
1: కనుక ప్రేమను మనం ప్రధానమైనటువంటి ఆస్తిగా మనం తీసుకోవాలి.
0: We have to consider love as our main property.
1: ఇంతకంటే మించినటువంటి ప్రాపర్టీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కాదు.
0: In this world there is no greater higher property than love.
1: భగవంతుడు అందించినటువంటి ప్రేమ అనేటువంటి ప్రాపర్టీ ఎంత కొలిచినప్పటికీ, ఎంత తూచినప్పటికీ అది ఏమాత్రము తక్కువ కాదు.
0: యు మే మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ టు ఎనీ ఎక్స్టెంట్ అండ్ షేర్ విత్ ఎనీబడీ, బట్ లవ్ విల్ నెవర్ డిమినిష్ బికాస్ గాడ్ హెస్ గ్రాంటెడ్ అస్ దిస్ ఇన్ఫినిట్ లవ్ టు ఎవ్రీబడీ.
1: దైవం ఇచ్చినటువంటి ఈ ప్రేమని మనం దుర్వినియోగం చేస్తుంటే ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమను మనం ఎంత దుర్వినియోగం చేస్తాం.
0: వెన్ వీ మిస్యూజ్ దిస్ డివైన్ లవ్, what will happen to the human love present in everybody?
1: భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను మనము సెన్స్ ద్వారా అనగా ఇంద్రియముల ద్వారా పాడు చేసుకుంటున్నామే, కానీ దాని సరైన పవిత్రత దానికి అందించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డివైన్ లవ్ ఈజ్ మిస్యూజ్డ్ ఫర్ సెన్సువల్ ప్లెజర్ అండ్ ఇట్ హాస్ నాట్ బీన్ పుట్ ఇన్ ది రైట్ వే.
1: కనుక నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను సద్వినియోగం చేయాలి.
0: దేర్ఫోర్ ద గాడ్స్ గిఫ్ట్ లవ్ has to be made use of properly.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: దీనికి హెల్ప్ మనం చేస్తూ రావాలి.
0: వీ షుడ్ గో ఆన్ హెల్పింగ్.
1: దీనికి మించినటువంటి యొక్క దాన ధర్మములు మరొకటి లేవు.
0: దేర్ కెనాట్ బి గ్రేటర్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ బియాండ్ దిస్.
1: ప్రేమ స్వరూపురాల
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రతి ఒక్కరికి ఏమి అది భద్రమై శాశ్వతంగా నిలిచినటువంటిది.
0: లవ్ ఇస్ సో సేఫ్, సో స్టడీ అండ్ పర్మనెంట్.
1: కానీ అట్టి ప్రేమను మనము ఏదో ఒక చెల్లాటగా ఆడుకుంటూ దాన్ని ఎగరవేసిన కర్ర వలె దాన్ని తిప్పుతున్నాము.
0: బట్ వీ కన్సిడర్ లవ్ యాజ్ సో సింపుల్ లైక్ ఎ టైనీ టాయ్ అండ్ గో ఆన్ ప్లేయింగ్ విత్ ఇట్.
1: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని భద్రంగా మనం ఉపయోగించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ సేఫ్లీ దిస్ లవ్.
1: పరమాత్ముడు ఇచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఎట్టి కొలతలు వేసినప్పటికీ అది తగ్గదు.
0: ద డివైన్ లవ్ ఇస్ బియాండ్ ఆల్ నోన్ మెజర్. ఇట్ విల్ నెవర్ డిమినిష్.
1: ఇట్టి ప్రేమను మనము సరైన విజయం లోపల అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ఫినిట్ లవ్ ఇన్ ట్రూ స్పిరిట్.
1: ప్రేమ ప్రతి ప్రాణికిని అది ప్రధానమైనటువంటి యొక్క ప్రాణ సమానమే.
0: Therefore, love is life to every creature.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ప్రేమలోనే మునగాలి.
0: In order to know love, you have to love only. That's only way.
1: ప్రేమలో మునిగినప్పుడే ప్రేమ తత్వం మనకు అర్థమవుతుంది, కానీ ప్రేమకు పైపవిత్యం తెలియజేయడంలో ప్రేమ తత్వం ఏమాత్రం అర్థం కాదు.
0: When you grow in love, when you are so loving, then only you can understand in depth what love is.
1: ఈనాటి ప్రపంచ ప్రేమ అంత కూడా నువ్వు కేవలము మనము చవిచూచి వదిలిపెట్టినటువంటిదంత.
0: ఆల్ ది వరల్డ్లీ లవ్ మస్ట్ హావ్ బీన్ టేస్టెడ్ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్ అండ్ సింప్లీ డ్రాప్డ్.
1: కానీ ఈ ప్రేమ అట్టిది కాదు.
0: బట్ ది డివైన్ లవ్ ఇస్ నాట్ సచ్.
1: అన్నింటినీ కూడినటువంటిది ఇది.
0: ఇట్ ఇంక్లూడ్స్ ఆల్.
1: ప్రేమమయుండు శ్రీధరుడు.
0: గాడ్ ఈజ్ లవ్.
1: ఆ ప్రేమయ అతని ప్రాపర్టీ.
0: And this love is God's property.
1: కనుకని ఈ దైవం యొక్క ప్రాపర్టీని మనం ఎట్లా రక్షించుకోవాలి అనేటువంటి విధానాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి.
0: Therefore, you have to recognize the basic truth that how to safeguard this treasure of divine love.
1: Preme daivamu.
0: Love is God.
1: Daivame prema.
0: God is love.
1: కనుక ఈ ప్రేమనే దైవము, దైవము ప్రేమే ఉన్నప్పుడు ఇది ఎట్టు మనం విభాగం చేసేయబోతుంది?
0: When God is love, when love is God, how can you separate them?
1: Live in love.
0: Therefore, Bhagavan says, live in love.
1: అప్పుడే మనకు దాని యొక్క అర్థము పూర్తి మనం గుర్తించిన వాళ్ళం అవుతాం.
0: Then only we'll be knowing the meaning of love.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ప్రేమ తత్వం అనేటువంటి పలుకుటంలో చాలా సులభంగా పలకవచ్చు.
0: It's quite easy to spell out, to utter this word love.
1: దాని అర్థం చేసి చాలా కష్టము.
0: But it's very difficult to know its meaning.
1: కనుక మీరు ప్రేమను గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయండి.
0: Therefore, you should make every effort to know and recognize this love.
1: నీ ప్రేమను నీవు అర్థం చేసుకుంటే ఇతరుల యొక్క ప్రేమను సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
0: If you know the nature of your own love, it is quite possible and so easy to know the love of others.
1: కనుక మొట్టమొదట తన ప్రేమను తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, one must understand one's own love.
1: తన ప్రేమ తన చుట్టూ, తన ప్రక్కల, తన చుండు ఎక్కడ చూసినా ఉన్నటువంటి ప్రేమనే.
0: Therefore, this love is around him, in him, above him, below him, in the vicinity.
1: కనుక ప్రేమ అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట మీరు తెలుసుకోండి.
0: Therefore, this love has to be known in the beginning.
1: ఈ ప్రేమను తెలుసుకుంటే మనమే ప్రేమ స్వరూపులం అయిపోతాం.
0: When once you know what love is, you become the embodiment of love.
1: నీ ప్రేమను నీవు తెలుసుకోలేకుండా పోయినప్పుడు ప్రేమను నీవు ప్రేమ స్వరూపులారా అని ఏ విధంగా చెప్పడానికి అర్హత ఉంటుంది?
0: If you do not know your own love, how do you call yourself the embodiment of love?
1: కనుక ప్రేమ అనేటువంటి దానికి అర్థమే తెలియనటువంటి వాడు ఆ ప్రేమను ఉచ్చరిస్తుంటాడు.
0: Therefore, the one who does not understand what love is an experience, but he goes on spelling out, speaking about it.
1: విద్యార్థులారా,
0: students,
1: ఈ ప్రేమ తత్వాన్ని ఎంత పెద్దగా చేసుకుంటారో అంత గొప్పవారు అయిపోతారు మీరు.
0: Therefore, if you consider love in its profundity, in its depth, you certainly become great.
1: కనుక ప్రేమ తత్వాన్ని మొట్టమొదట గుర్తించండి.
0: Understand the nature of love in the beginning.
1: అప్పుడే మీ యొక్క ప్రేమ తత్వము పరలోకంలో అర్థమవుతుంది.
0: Then it is possible for others to learn from you and understand love.
1: ఈ రామాయణం లోపల రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురే కాకుండా వీరు ధర్మపత్రులు కూడాను ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి పాత్రలు వహించారు.
0: Besides the four brothers of this great epic Ramayana, their concerts also played a major role.
1: వారందరూ కూడాను వారి జీవితంలో ఉన్నటువంటి యొక్క సారమును తీసి ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
0: In fact, the essence they have had out of their life experience is shared with everybody.
1: రాముడు మాత్రమే గొప్పవాడని చాలా మంది పలుకుతూ ఉంటారు. కాదు కాదు కాదు కాదు.
0: Many think that Rama is greatest.
1: ఇందులో ప్రతి ఒక్క వ్యక్తి కూడాను రాముల కంటే గొప్పవారు.
0: In fact, every character in this epic is so important and equally great.
1: మీరు విని ఉంటారు సుమిత్ర.
0: Sumitra, you must have heard of.
1: Sumitra ఏమి పనికిరాని మనిషిగా మీరు భావిస్తున్నారు.
0: We consider Sumitra as a minor role.
1: రామాయణంలో సుమిత్ర అంటే ఏమిటి? మంచి స్నేహితురాలు అని.
0: ద వర్డ్ సుమిత్ర మీన్స్ ఎ గుడ్ ఫ్రెండ్.
1: కాదు, దేనిలో గుడ్ ఫ్రెండ్?
0: ఇన్ వాట్ సెన్స్?
1: అన్నింటి ఎందుకును ఆనందాన్ని చేకూర్చేటువంటిది ఈ సుమిత్ర.
0: సుమిత్ర షేర్స్ బ్లిస్ ఆర్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ విత్ అదర్స్.
1: కైకకు ఒకే కొడుకు.
0: కైక హ్యాస్ వన్ సన్.
1: కౌసల్యకు ఒకే కుమారుడు.
0: కౌసల్య హ్యాస్ ఓన్లీ సన్.
1: కానీ సుమిత్రకు ఇద్దరు బిడ్డలు.
0: సుమిత్ర హ్యాస్ టూ సన్స్.
1: ఈ ఇద్దరు పుట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
1: కైక తనకు పుట్టినటువంటి కుమారుడికే రాజ్యం వస్తుందని ఆమె స్వయంగా భావిస్తూ వచ్చింది.
0: కైక కన్సిడర్ దట్ హర్ సన్ ఈస్ ద లీగల్ హెయిర్ టు ద కింగ్డమ్.
1: కౌసల్యకు తప్పక ఇది లభించేటువంటిది నా కుమారుడికి అని ఆమె దృఢంగా ఉంటుండాలి.
0: కౌసల్య వాజ్ ఈక్వల్లీ సర్టన్ దట్ హర్ సన్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ కింగ్.
1: కానీ సుమిత్రకు ఇది లభిస్తుందే లభించదా అనేటువంటి యోచనే లేదు.
0: బట్ సుమిత్ర హ్యాస్ నో థాట్ ఇన్ దిస్ వే.
1: ఆమె అలక్ష్యంగా ఏదో భగవత్ ప్రసాదం అని పుచ్చుకోవడానికని మిద్ది పైన ఎక్కింది. గాలి వీస్తుంటే శిరస్నానం చేసింది. ఆ శిరస్సును ఆర్చుకుంటూ కూర్చుంది.
0: She is not bothered of the kingdom And what she did was, she had a head bath on one day, climbed up the staircase, and she was drying her hair.
1: ఆ వెంట్రుకలు ఆరబోసుకుంటుంటే అప్పుడు గ్రద్ద వచ్చింది, ఆ వెండి కప్పు లోపల పోసినటువంటి పాయసాన్ని ఎత్తుకొని పోయింది.
0: ఇన్ ద మెయిన్ టైమ్ సమ్ ఈగల్ కేమ్ ఓవర్ దేర్ అండ్ పిక్డ్ అప్ దట్ వెజల్ విత్ పుడింగ్.
1: ఇది తీసుకుని పోయింది.
0: ఇట్ హాస్ టేకెన్ ఇట్ అవే.
1: కట్టగడపటికి అంజలీ దేవి యొక్క భవనం లోపల వదలింది.
0: అండ్ ఇట్ హాస్ డ్రాప్ అట్ ద ప్లేస్ ఆఫ్ ద అంజని.
1: అప్పుడు ఆమె దీనిని చూసి, ఎంత మధురంగా ఉంటుండో అది, దేనికోసం ఈ మాధుర్యం, మానవునికి ఇంత మాధుర్యమే ఉంటుంటే ఎంతటి పుణ్యం భావించేటువంటి వాడు అని తనలో తాను తలుచుకుంటూ ఉంటుండో అది.
0: షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ ఆఫ్ ది టేస్ట్ ఆఫ్ ద పుడింగ్ అండ్ షీ స్టార్టెడ్ వండరింగ్ హౌ మ్యాన్ వుడ్ బి ఎక్స్టాటిక్ ఇఫ్ హి వర్ టు రిసీవ్ ఇట్.
1: అప్పుడు ఆమె చెప్పింది, వారు గొప్ప రాజులు కావచ్చు, నాకు పుట్టేటువంటి ఇద్దరు నేను పుట్టేస్తే, ఒకరిని నేను కౌసల్య కుమారునికి దాసుడిగా పెడతాను, ఇంకొకరిని కైక కుమారునికి దాసుడిగా పెడతాను, వారిద్దరూ ఇది దాసత్వం చేస్తుంటే ఎంతనో పవిత్రులైపోతారు.
0: దెన్ సుమిత్ర థాట్ ఆఫ్టర్ టూ సన్స్, వన్ సన్ విల్ ఫాలో ద సన్ ఆఫ్ కౌసల్య, ది అదర్ సన్ విల్ ఫాలో ద సన్ ఆఫ్ కైక.
1: కనుకనే ఇద్దరు పుట్టిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు కూడాను పాలే త్రాగటం లేదు, నీరే తీసుకోవటం లేదు, కన్నే మూయటం లేదు. ఈ రకంగా నిద్రాహారములు మానేసేసి నిరంతరములు ఏడుస్తూ వచ్చారు.
0: ద న్యూ బార్న్ బేబ్స్ రిఫ్యూజ్ మిల్క్, దే డిడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీ మిల్క్ ఎట్ ఆల్, దే వర్ స్లీప్లెస్ అండ్ వెంట్ ఆన్ క్రయింగ్.
1: అప్పుడు వశిష్ఠుడి వారు వచ్చినప్పుడు వశిష్ఠుడి వారి దగ్గరికి ఈ సుమిత ఈ బిడ్డలిద్దరిని తీసుకెళ్లింది.
0: Vasishtha happened to be there and Sumitra pleaded with him.
1: అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా మీరేమి ఏడవనక్కర్లేదు, ప్రతి ఒక్కటి దైవ సంకల్పం చేత కలిగేటువంటివి.
0: He said, don't cry anymore. Everything happens according to God's will.
1: రెండో పిల్లవాడిని మీరు కైకకు పుట్టినటువంటి ఒక కుమారుడికి పక్కలో పండబెట్టండి.
0: He said that you keep your second son in the company of the son of Kaika.
1: మొదట పుట్టినటువంటి కుమారుణ్ణి కౌసల్యకు పుట్టినటువంటి కుమారుని తట్ట లోపల పెట్టమని చెప్పింది.
0: లెట్ ది ఫస్ట్ సన్ బి కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ ది సన్ ఆఫ్ కౌసల్య.
1: కౌసల్యకుగా ఉయ్యాల లోపల లక్ష్మణ్ణి పెట్టేటప్పటికీ లక్ష్మణుడు నిద్రాహారములు అన్ని కూడా నువ్వు వదిలిపెట్టి చక్కని ఆనందంతో ఆడుకుంటూ ఉన్నాడు.
0: ద మూమెంట్ లక్ష్మణ ఇస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ రామ ఇన్ ద సేమ్ క్రేడల్, ది లక్ష్మణ స్టార్టెడ్ డ్రింకింగ్ మిల్క్ and sleeping joyfully.
1: Bharatudu inka mareka reethi lopala ee shatrughunu puttinatundi shatrughunu dintu poi pandukunetappatiki aa Bharatudu kudanu chaala aanandanni anubhinchadu.
0: Similarly is the thing with Shatrughna, who was asked to, who was kept by the side of Bharata, he too had his share of the milk and slept happily.
1: Rendavo dinam nunchi ee yokka Sumitraki emi pani ledu.
0: And from the next day, Sumitra had no work to do.
1: Ayyo, naaku ilanti param putra ayinatundi kumarulu kaligaru.
0: I am really blessed to have these two sacred sons.
1: Veeriruve deshananta kudanu samrakshinchetundi varu.
0: They are going to protect this country in future.
1: Veerini nenu kaapadukovatame naa yokka kartavyam.
0: It is my duty to take care of them today.
1: Ani anukoni Sri Ramuni prakkalobara ఈ మొదటి కుమారుని పండబెట్టేసేసింది.
0: అండ్ షీ మేడ్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ శ్రీరామ.
1: ఇంకా కైకకు పుట్టినటువంటి యొక్క శత్రుఘ్న దీని లోపల భరతుడిని పండబెట్టింది.
0: అండ్ శత్రుఘ్న వాజ్ మేడ్ టు లై బై ది సైడ్ ఆఫ్ భరత.
1: ఈ నలుగురు కూడా ఆనందంగా జరుగుతున్నారు కాలం.
0: ఆల్ ది ఫోర్ సన్స్ దే స్టార్టెడ్ గ్రోయింగ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: కానీ ఈ నలుగురికి ఉండేటువంటి ఆనందము ఒక సుమిత్రకు మాత్రమే కలిగింది.
0: All the bliss, the joy of all the four sons is experienced by Sumitra alone.
1: దూరం నుంచి చూచి ఈమె చాలా ఆనందాన్ని అనుభవించేటువంటిది.
0: She was very happy watching them from a distance.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పినప్పుడు భగవంతుడు ఏ కారణం చేతను ఏ కార్యమును ఎందుకోసం ఎప్పుడు ఎక్కడ ఆవిర్భవించేస్తాడు అనేటువంటిది ఎవరికి తెలియదు.
0: No one can ever know what God does, why he does, when he is going to do, the reason behind it.
1: కనుకనే క్రమక్రమేణా కూడాను పెరుగుతూ పెరుగుతూ రాముడు వెంట లక్ష్మణుడు తిరుగుతూ వచ్చాడు.
0: As the days went on, Lakshmana followed Rama.
1: శత్రుఘ్నుని వెంట భరతుడు తిరుగుతూ వచ్చాడు.
0: And Shatrughna followed Bharata.
1: ఈ భరతుడు లక్ష్మణుడు మహాశక్తివంతుడు.
0: Bharat and Lakshmana are very powerful.
1: వీరిరువురే లేకుండా రామాయణమే లేదు.
0: రామాయణ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ దీస్ టూ క్యారెక్టర్స్.
1: కనుక మొట్టమొదటి లక్ష్మణుడు,
0: ఇన్ ద ఫస్ట్ ప్లేస్ లక్ష్మణ,
1: రాములు పుట్టిన తక్షణమే లక్ష్మణుడు.
0: అండ్ లక్ష్మణ వాజ్ బోర్న్ సూన్ ఆఫ్టర్ రామా వాజ్ బోర్న్.
1: భరతుడు పుట్టిన తక్షణమే శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న లైక్ వైజ్ వాజ్ బోర్న్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ భరత.
1: ఈ శక్తి భరతుడి దగ్గర ఉంటుండాలి.
0: And this power is also there in Bharata.
1: ఈ ప్రేమ తత్వము లక్ష్మణుడి దగ్గర ఉంటుండాలి.
0: The principle of love is there with Lakshmana.
1: కనుకని ఎక్కడ పోయినప్పటికీ లక్ష్మణుడు పక్కన ఉంటుండాలి.
0: Therefore, Lakshmana was always in the company of Rama wherever he went.
1: ఇంకెక్కడ పోయినప్పటికీ శత్రుఘ్న జతలో భరతుడు ఉండటం.
0: So also Shatrughna followed Bharata wherever he has gone.
1: కనుక మనం ఏదో వారికి పుట్టారు వీరికి పుట్టారు అనుకుంటున్నామే కానీ ఇది సరైనటువంటిది కాదు.
0: వి జస్ట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీనియేజ్ బట్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ఈ విధంగా నలుగురు ఒకరికొకరు చేరుకొని
0: ఆల్ ద ఫోర్ టుగెదర్
1: అన్యోన్యంగా
0: విత్ ఇంటిమేట్
1: అనుకూలంగా
0: కన్వీనియంట్లీ
1: ఏకంగా
0: యునైటెడ్లీ
1: కాలం గడుపుతూ వచ్చారు.
0: స్పెండ్ దేర్ టైమ్.
1: అప్పుడే ఇది రామాయణం పూర్తి అయింది.
0: దెన్ ఓన్లీ రామాయణ ఇస్ కంప్లీట్.
1: రామాయణం కనుకనే రామాయణము అనగా ఎందుకు రాములు రాములకు తగినటువంటి ఒక భరతుడు, భరతుడు తగినటువంటి ఒక శత్రుఘ్నుడు, శత్రుఘ్నుడు తగినటువంటి ఒక లక్ష్మణుడు.
0: రామాయణ మీన్స్ లక్ష్మణ హూ ఇస్ బిఫిటింగ్ టు ద స్టేచర్ ఆఫ్ రామ అండ్ శత్రుఘ్న హూ ఇస్ ఆఫ్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ భరత.
1: కనుక ఈ నలుగురు చేరి ఒక పదార్థం యొక్క విభాగమునే తప్ప అన్యము కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫోర్ ఆర్ వన్ ఓన్లీ, దే ఆర్ నాట్ ఫ్రాగ్మెంటల్ ఆర్ సెగ్మెంటల్.
1: కనుక కౌసల్య, సుమిత్ర, కైకేయుడు ముగ్గురు కూడాను.
0: సో ఆల్సో కౌసల్య, సుమిత్ర, కైకేయి
1: వీరు ముగ్గురు కూడాను మూడు వంతులు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ త్రీ ఇండివిజువల్స్, టూ త్రీ అట్రిబ్యూట్స్.
1: వీరి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ వచ్చింది.
0: They could earn this blessing this way.
1: Kanuka Ramulu unnadunte prakkaloka lakshmanudu undali.
0: Where there is Rama, by his side is definitely present Lakshmana.
1: Shatrughna unnadunte prakkaloka Bharatudu undali.
0: Wherever you find Shatrughna there, you'll find Bharata also there.
1: Kanuka ee nalugariki ekatvame nijamainatundi Ramayanamu.
0: Therefore unity among these four brothers is strictly speaking the sense of Ramayana.
1: ఈ రామాయణం యొక్క ప్రభావము ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
0: None can estimate, declare the strength and the message of Ramayana.
1: కనుక వీరు ఒక్కొక్కరు దాన్ని కాపాడుకుంటూ రావటం చేతనే ఈ లోకము ఇన్ని విధాల అభివృద్ధి కావస్తూ వస్తుంది.
0: As each one is taking care of each of the aspects of the human life and its quality and its betterment, the world has progressed.
1: మానవతా స్వరూపము,
0: ద హ్యూమన్ ఫామ్,
1: కేవలము
0: మ్యూర్లీ
1: ఆకారం మాత్రమే కాదు,
0: నాట్ లిమిటెడ్ టు ఫామ్ ఓన్లీ,
1: హృదయము హృదయంకు తగినటువంటి మనసు, మనసుకు తగినటువంటి చిత్తము, చిత్తము తగినటువంటి ఇంద్రియముడు.
0: దేర్ఫోర్ దేర్ షుడ్ బి ద హార్ట్ యాజ్ పర్ ద మైండ్, దేర్ షుడ్ బి ది ఇంటెలెక్ట్ యాజ్ పర్ ద హార్ట్, అండ్ దేర్ షుడ్ బి సెంటిమెంట్ ద ఫీలింగ్.
1: కనుక రామాయణాన్ని తెలుసుకోవటము కేవలం ఎంతకాలమైనప్పటికీ రామాయణం తెలుసుకోవటం వీలు కాదు.
0: యు మే రీడ్ టు ఎనీ ఎక్స్టెంట్ టు ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ఇన్ డెప్త్.
1: వారి ఒకరికొకరికి ఆప్యాయత ఎట్టిదనగా దాన్ని కూడా పోల్చుకోవటం వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ద మ్యూచువల్ లవ్, ద ప్రివైలింగ్ లవ్ ఎగ్జిస్టెడ్ అమంగ్ దెమ్.
1: ఒకనాడు కౌసల్య ఏదో పని చేసుకుంటూ ఉంటుంటే రాముడు పరిగెత్తి వచ్చాడు.
0: One day when Kausalya was doing some work, Rama came there running.
1: Kausalya vadilo padi yedustunnadu.
0: And Rama fell on the lap of Kausalya and started crying.
1: ఏమిటి రాముడు ఏడ్చటం ఏమిటి అని ఆమె చాలా ఆశ్చర్యపడింది.
0: And she was very much surprised why Rama was crying.
1: ఈ ఆశ్చర్యపడుతూ ఉండినట్టే లక్ష్మణుడు వచ్చాడు.
0: And in the meantime came there.
1: ఆయన కూడా వచ్చి ఈ యొక్క కౌసల్య ఒడిలో పడి ఏడుస్తున్నాడు.
0: And Lakshmana also started crying, sitting on the lap of the mother.
1: ఏమిటి దీనికి విచారం చేస్తే అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా ఎప్పుడు కూడాను మేమే జయిస్తూ ఉంటుంటాము, రాముడు ఎప్పుడు కూడాను ఓడిపోతూ ఉంటుంటాడు.
0: On enquiry it is said, every time we only win and Rama is the loser.
1: కనుకనే ఈనాడు మేము చాలా బాధపడుతున్నాము.
0: Today we feel very sad.
1: రాముడు జయించాడు,
0: Rama won.
1: లక్ష్మణుడు ఓడిపోయాడు,
0: Lakshmana is defeated.
1: కనుక ఈనాడు మాకు చాలా ఆనందం కలిగింది.
0: And today we are happy, that's what they said.
1: కనుక రామలక్ష్మణులుగా ఏమిటి ఇరువురు ఎందుకు ఒకే ఆత్మతత్వము ఆనందాన్ని అనుభవిస్తుంటుంది.
0: Therefore Rama and Lakshmana symbolize the unified principle of bliss.
1: భరత శత్రుఘ్నం కూడా ఉంటే,
0: సో ఆల్సో ఇస్ ద కేస్ విత్ భరత శత్రుఘ్న.
1: వారు కూడా ఒకరినొకరు అన్యోన్యంగా అనురాగంగా ఆనందంగా అనుభవించేటువంటి వారు.
0: దే వర్ టుగెదర్ సో ఇంటిమేట్ సో క్లోజ్ సో లవింగ్.
1: ఇట్టి రామాయణాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?
0: హు కెన్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద మెసేజ్ ఇన్ రామాయణ.
1: రాముడి యొక్క తత్వము గురించి లక్ష్మణుడికి మాత్రమే తెలుసు కాని అంజునుడికి తెలియదు.
0: ద నేచర్ ఆఫ్ రామ ఈజ్ వెరీ వెల్ నోన్ టు లక్ష్మణ ఓన్లీ అండ్ నో వన్ ఎల్స్.
1: శత్రుఘ్నుని యొక్క తత్వము భరతుడికి మాత్రమే తెలుసు కాని మరొకరికి తెలియదు.
0: సో ఆల్సో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న ఈజ్ వెరీ వెల్ నోన్ టు భరత అండ్ నో వన్ ఎల్స్.
1: కనుక ఈ రామతత్వం అనేటువంటిది ఎన్ని విధాలు మనం ఉపయోగపెట్టుకున్నా, ఎన్ని విధాలు మనం యోచించినప్పటికీ ఇవన్నీ అతీతమైనటువంటి తత్వములు.
0: దేర్ఫోర్ ద నేచర్ ఆఫ్ రామ ఈజ్ బియాండ్ ట్రాన్సెండెంటల్.
1: అట్టి రామాయణాన్ని మనము ఈనాటికి ఆనాటికి ఏనాటికైనా మనం చదువుతూనే పోవాలి.
0: వన్ హ్యాస్ టు రివ్యూ అడోర్ గో త్రూ సీక్రెట్లీ ద స్క్రిప్చర్ ఎపిక్ రామాయణ.
1: కనుక రామాయణం యొక్క తత్వము రామునికే తెలుస్తుంది కాని అంజునికి అర్థం కాదు.
0: రామ సింబలైజెస్ రామాయణ అండ్ నో వన్ కెన్ కంప్రహెండ్.
1: ఈ స్త్రీల లోపల కూడా అంత గోప్యంగా ఉండేటువంటి వారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది విమెన్ ఆల్సో ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్.
1: ఇది ఎట్టయిపోయిందంటే ఒకనొక సమయం లోపల లక్ష్మణుని భరతుడు అరణ్యకు వెళ్ళిపోయినాడు.
0: అండ్ ఎట్ వన్ టైమ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ Lakshmana had to go to the forest as desired by Bharata.
1: నీ అన్నయ్య అయినటువంటి రాముడు అరణ్యానికి వెళ్తున్నాడు, నీవు కూడా వెంట పోమన్నాడు.
0: Your brother Rama is going to the forest, better you also follow him.
1: తప్పక పోతాను.
0: Lakshmana said, I will do it.
1: కానీ రాముడు వెంట పోవటంలో ఎంతనో ఆనందం చిక్కింది లక్ష్మణుకు.
0: Lakshmana was mighty happy because he could follow Rama.
1: భరతుని జత లోపల శత్రుఘ్నుడు ఎంతనో అయి అన్యోన్యంగా పోయాడు.
0: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ భరత.
1: ఈ శత్రుఘ్నుడుగా ఏమిటి?
0: వాట్స్ మీనింగ్ ఆఫ్ శత్రుఘ్న?
1: శత్రుఘ్నుడు శత్రువులను నాశనం చేసేటువంటి వాడు.
0: మీనింగ్ ద కిల్లర్ ఆఫ్ ఆల్ ది ఎనిమీస్.
1: ఇలాంటి భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులు ఎంతో ఆదర్శప్రాయులు.
0: దేర్ఫోర్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఐడియల్స్ టు సొసైటీ.
1: ఇట్టి ఆదర్శ ప్రాయులను మనం అనుభవించాలి కానీ కేవలము ఆదర్శాన్ని అనుభవిస్తే ప్రయోజనం లేదు.
0: వీ షుడ్ ఫాలో దీస్ ఐడియల్ పీపుల్. వీ షుడ్ నాట్ లిమిట్ అవర్ సెల్స్ బై నోయింగ్ ఐడియల్స్.
1: వాళ్ళ అన్యోన్యతను మనము అనుభవించి ఆనందించి అన్యులకు అందించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ది సేమ్ లవ్ దట్ ఎగ్జిస్టెడ్ అమంగ్ దోస్ బ్రదర్స్ అండ్ షేర్ విత్ అదర్స్.
1: కనుక రామాయణం అంటే కేవలము ఒకరి కథగా మాత్రమే కాదు.
0: దేర్ఫోర్ ఎపిక్ రామాయణ ఇస్ నాట్ మియర్లీ స్టోరీ.
1: ఇది ఆత్మ యొక్క అంతరాత్మము.
0: ఇట్ ఇస్ ద రివలేషన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఈ ఆత్మ యొక్క అన్యోన్య భాగములను అవలంబించి ఆదర్శాన్ని అందించేటువంటివి.
0: ఇట్ ఈస్ ద లిమిట్లెస్ ఇంటిమేట్ రిఫ్లెక్షన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ సెట్స్ అన్ ఐడియల్ ఫర్ ఎవ్రీబడి.
1: ఇది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఇట్ క్యారీస్ ద త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిజౌండ్.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని భర్త శత్రుఘ్నుడు ఎంత ఆనందంగా అనుభవించారు.
0: అండ్ దిస్ ఈజ్ వెరీ వెల్ నోటీస్డ్ బై బ్రదర్స్ భరత్ అండ్ శత్రుఘ్న.
1: కనుక మనం ప్రతి రామాయణం యొక్క తత్వాన్ని కూడాను మనము చక్కగా అర్థం చేసుకుని దాన్ని వర్తించేటట్టుగా నడుచుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ అండర్స్టాండ్ ద మెసేజ్ ఆఫ్ రామాయణ క్లియర్లీ అండ్ ఫాలో దేర్ ఎగ్జాంపుల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కాబట్టి రామాయణం అనేటువంటిది కేవలము గ్రంథముతో పోల్చేటువంటిది కాదు.
0: రామాయణ ఇస్ నాట్ మియర్లీ ఎ టెక్స్ట్.
1: ఇది గంధముతో కూడినటువంటిది.
0: ఇట్ ఈస్ వన్ ఆఫ్ గంధ ఆర్ ఫ్రాగ్రెన్స్.
1: ఇట్టి మనస్తత్వాన్ని అందరూ కూడా కలిగినప్పుడే దేశము అన్యోన్యంగా అనుకూలంగా ఆనందంగా మనం ఉద్దీతమవుతాము.
0: వెన్ వన్స్ ద ఫ్రాగ్రెన్స్ ద అరోమా ఫ్లేవర్ ఆఫ్ రామాయణ ఇస్ అండర్స్టూడ్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి వన్ కెన్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
1: ఇప్పుడు కాదు, ఇంకా కొన్ని సంవత్సరముల లోపలనే,
0: నాట్ ఓన్లీ నౌ ఇన్ విదిన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ టు కమ్.
1: ఎక్కువ కాలం కూడా కాదు,
0: నాట్ వెరీ లాంగ్,
1: అత్యంత స్వల్పకాలం నుండే,
0: ఇన్ వెరీ షార్ట్ టైం,
1: యావత్ ప్రపంచం అంతా కూడాను
0: ద హోల్ వరల్డ్
1: రామాయణ కథగా పావెళ్తుంది.
0: విల్ అండర్స్టాండ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద ఎపిక్ రామాయణ ఇట్సెల్ఫ్.
1: అంతర్యందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వము రామధర్మంగానే ఉంటుంది.
0: అండ్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీబడి ఇస్ ద క్వాలిటీ ద నేచర్ ఆఫ్ రామ.
1: ఇప్పుడు ఈనాడు ఇన్ని కులములు, ఇన్ని మతములు, ఇన్ని జాతులు ఉన్నాయని మనం అనుకుంటున్నాము.
0: We find so many religions, communities, sects today.
1: Kaadu, kaadu, kaadu, kaadu.
0: Certainly not.
1: Kontha kaalam lopalle,
0: within a short time,
1: okkate jaati, okkate matamu nirupandipadestundi.
0: Very shortly, you will notice only one religion, one caste, one humanity.
1: Kanuka manavatvamlo unnatundi okkate okkati.
0: Therefore, there is only one that is present in humanity.
1: Itti manavatvanni ekatvanga bhavinchukotame ramayanam chape chaatinatundi oka goppa bodha.
0: So the message of Ramayana is this, the observance of unity in humanity.
1: Ee unity cherinappude,
0: when once this unity is there,
1: pavitrata yerpadutundi.
0: Then you will find purity.
1: Purity vachinappude,
0: when once there is purity,
1: అన్యోన్యత కలుగుతుంది.
0: అండ్ దేర్ బి ఇంటిమేట్ అసోసియేషన్.
1: ఈ అన్యోన్యత కలిగినప్పుడే,
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఇంటిమసీ,
1: ప్రపంచం అంతా కూడా ఒకటే ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: ద హోల్ వరల్డ్ విల్ యూనిఫామ్లీ ఎక్స్పీరియన్స్ బ్లిస్.
1: కనుక అందరికీ ఆనందము ఇచ్చేటువంటిది రామాయణం ఒక్కటే.
0: దేర్ఫోర్ ఇట్స్ ఓన్లీ రామాయణ దట్ విల్ మేక్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్.
1: కనుక ప్రతి మానవుడు కూడా రామ రామ రామ రామ అని మీరు భావిస్తూ రండి.
0: Therefore everyone should chant and sing the glory of Rama.
1: కానీ వీరి ధర్మపత్రులు కూడాను అట్టి అన్యోన్యత కలిగి ఉంటున్నారు.
0: And their concerts also had that intimate understanding and relationship.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: లక్ష్మణ భార్య,
0: the wife of Lakshmana,
1: ఆమె గొప్ప పెయింటర్.
0: She is a great painter.
1: కానీ రామాయణ సమయం లోపల ఈమె రాములకు ఏదో ఒకటి ఒకటి ఇవ్వాలని గొప్ప రాములకు పెయింట్ వేస్తున్నది.
0: And at that time she was painting the picture of Rama.
1: ఆ సమయం లోపల లక్ష్మణ భార్య లోపల ప్రవేశించింది.
0: And it is at that time the wife Lakshmana stepped in.
1: ప్రవేశించగానే ఆ యొక్క పెయింట్ అంతా ఉలికిపోయింది.
0: And the whole paints spilled out.
1: అప్పుడు అయ్యో, నేను రాముని యొక్క సౌందర్యాన్ని జగత్తునికి అందించాలని చేస్తే ఈ పెయింట్ అంతా ఈ రకంగా మారిపోయిందా?
0: When I wanted to paint the whole picture of Ramachandra, the paint has spilled out of this. It has become wasteful now.
1: కనుక ఇదే కాకుండా లక్ష్మణ భార్య,
0: లైక్ వైజ్ ది వైఫ్ ఆఫ్ లక్ష్మణ,
1: లక్ష్మణ భార్యకు ఈ విధమైనటువంటి యొక్క ఆటంకం జరిగింది.
0: అండ్ సచ్ ఎ సిచ్యువేషన్ వాజ్ ఫేస్డ్ బై హర్.
1: ఈ లక్ష్మణ భార్య ఎప్పుడు కూడాను సౌమిత్రి.
0: అండ్ she is always friendly.
1: Ive chaala daya kaliginatundi oka hrudayam.
0: She had a compassionate heart.
1: Inka iddaru kunnaru.
0: And the two more,
1: Sita Lakshmanudu.
0: And we also find other roles like Sita and Lakshmana and so on.
1: Kani Sita Saumitri vaarandaru kodanu okarini okaru edabayakunda undeetundi vaaru.
0: Sita and Sumitra were always together. They were never separated.
1: అట్టి సమయం నందు
0: At that time,
1: వీరిద్దరు కూడాను బయట వెళ్ళినారు.
0: They happened to go out.
1: ఏం చేసేది? అన్నగారు అడుగు వేరి, అన్న వెంట తమ్ముడు పోయాడు, దానికి మన గతి ఏమిటి అని ఈ యొక్క భార్యను చాలా విచారిస్తున్నారు.
0: The wives were feeling very sad because elder brother left and younger brother followed the elder one.
1: ఈ విధంగా నలుగురు కూడాను ఈ ఆడవారంతా కూడా ఏకమైపోయి,
0: all the four ladies,
1: వీరు నిరంతరం కూడాను రామచింతనే చేస్తూ వచ్చేటువంటి,
0: were thinking of Rama continuously.
1: ఈ చింతన చేస్తూ ఉంటుంటే,
0: as they were thinking of Rama,
1: దైవత్వం యొక్క ఏకత్వము అందరికీ చక్కగా అర్థమైపోయింది.
0: దే కుడ్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ డివినిటీ.
1: ఈ ఏకం కావటం చేతనే మరింత వారికి బలం అభివృద్ధి అయింది.
0: దే కుడ్ పికప్ ఎవ్రీ కరేజ్ బికాస్ ఆఫ్ డివినిటీ.
1: కనుక ఈ విధంగా రామాయణం యొక్క తత్వము, వారి యొక్క సోదరుల యొక్క తత్వము, వారి యొక్క భార్యల యొక్క తత్వము అంతా కూడా విచారణ చేస్తే అంత ఏకంగా ఉండేటువంటిది.
0: Therefore, the message of Ramayana, the experiences of intimate relationship between brothers and their wives, teach this principle of unity, oneness.
1: కానీ ఒకానొక సమయం లోపల ఈ హనుమంతుడు తాను అదిగా లక్ష్మణ మూర్చ కోసమని మందు తేవటం కోసమని సుమత్ పర్వతం పైన పోతున్నాడు.
0: But at one time, Hanuman had to bring the medicine that was required for Lakshmana, and he left.
1: ఆ వచ్చి వచ్చి ఆ లక్ష్మణుడు తిరిగి దాన్ని తీసుకుని వచ్చేసేసి,
0: అండ్ హీ కుడ్ రీచ్ లక్ష్మణ్ అండ్ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు లైఫ్.
1: కౌసల్య ఉన్నటువంటి ఒక భవనం దగ్గర వదిలాడు.
0: అండ్ హీ వాస్ లెఫ్ట్ దేర్ నియర్ ద ప్లేస్ వేర్ కౌసల్య స్టే.
1: అప్పుడు కౌసల్య తాను హెచ్చరించింది, నాయన మీరెవరు?
0: దెన్ కౌసల్య కాషన్, హూ ఆర్ యూ?
1: నేను ఫలాని రామచంద్రుని యొక్క భక్తుడను.
0: And he has introduced himself, I am so and so, I am devotee of Rama.
1: మరి ఇక్కడ పడివేసిన వాడు ఎవరు?
0: And then who dropped this body here?
1: హనుమంతుడు.
0: It was Hanuman.
1: రామాజ్ఞను పురస్కరించుకుని,
0: and he paid all his respects to Ramayana.
1: ఆ యొక్క పర్వతమునందు ఉన్నటువంటి మందును తీసుకుని వస్తున్నాడు.
0: And he brought all these important medicinal herbs from the Sanjeeva mountain.
1: తీసుకొచ్చేటప్పటికి, అయ్యో నా కుమారుడు మరణించినాడా, మూర్చ చెందాడా అని కౌసల్య చాలా గొల్లును ఏడ్చింది.
0: అండ్ ద మదర్ ఫెల్ సో సాడ్ బికాస్ హర్ సన్ ఫెయింటెడ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: అప్పుడు సుమిత్ర చెప్పింది, అక్క మీరు రాముల కోసమని ఇంత తపిస్తున్నారా? తపించకండి, రాములకు ఎప్పుడు ఎట్టి ఆపత్తులు రావు.
0: దెన్ ది యంగర్ సిస్టర్ టోల్డ్ కౌసల్య, యూ మే బి వరీడ్ ఆఫ్ రామ, లెట్ మీ అష్యూర్ యూ నథింగ్ కెన్ ఎవర్ హ్యాపెన్ టు రామచంద్ర
1: అని ఒకరికొకరు ఆ విధమైనటువంటి ధైర్యాన్ని చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతూ వచ్చారు.
0: సో ఈచ్ వన్ వాస్ షేరింగ్ దేర్ ఓన్ ఒపీనియన్, ద స్పీకింగ్ అప్ కరేజ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: ఈ విధంగా రామాయణాన్ని చూస్తూ పోతుంటుంటే ఒకదానికొకటి పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
0: దేర్ఫోర్ ఆల్ ది ఎపిసోడ్స్ ఇన్ రామాయణ విల్ మేక్ అస్ బ్లిస్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దీన్ని ఎంత చెప్పే కొద్ది ఇంకా తనివి తీరదు.
0: This epic Ramayana can never be exhausted. It can be said to any length of time.
1: Kanuka manam Ravanachundu matrame darchukuntunnam kani indulo okokaru induko okoka bhagani teeskunnappudu entano vichittamainatundi chitramlu ento jarugutu untuntayi.
0: We study the whole epic together collectively, but when you observe every role, every character, it is significant.
1: Chitrambulu trairokya vichittambulu.
0: They are very peculiar and mysterious.
1: Vajralala vittambulu.
0: And they are so intimate to saints.
1: Kani ante kaadu. Munijanavana pautrambulu.
0: And they are so sacred, so important to saints and seers.
1: Ramachandra charitrambulu.
0: That is the story and the history of Ramachandra.
1: Ee charitra attidi ittidi ani cheppadaniki veelu kaadu.
0: The story of Ramachandra cannot be estimated.
1: కనుక ఎత్తి చిత్ర విచిత్రములైనటువంటి యొక్క రామచంద్రుడి యొక్క చరిత్రను అందరు కూడాను నిరంతరం కూడాను ఏ యొక్క జాతి అయినా ఏ యొక్క మృతి అయినా దాన్ని అనుసరించడము అత్యంత అవసరము.
0: దేర్ఫోర్ దిస్ మిస్టీరియస్ ఇన్ఎక్స్ప్లికబుల్ ఎపిక్ రామాయణ హ్యాస్ గాట్ టు బి రెడ్ అవుట్ థరోలీ, దట్ వన్ హ్యాస్ టు ఫాలో ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మెన్షన్ ఇన్ ది ఎపిక్.

గర విచుకు పాలించి కించిన కనుకతో పాలిని దృచి.

0: The auspicious months of August and September 1984 had witnessed the great scene of Dharmakshetra once again. Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the second discourse on Gita Bhagavan delivered on 3rd August 1984. In this awe-inspiring discourse, Bhagavan explains how infinite and unreachable God is to the minute human mind, yet reveals and expounds the one and only way this limited man can attain the unlimited God, which is surrender. Sri Bhagavan Uvacha.
1: అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. ఏ మానవుడు నన్ను శరణాగతి నుండి నన్ను ఆశ్రయించి ఉండును, అట్టివాణి సకల పాపములను పారద్రోని బ్రహ్మప్రాప్తిని అందించును అని గీతాచార్యులు చెప్పినటువంటి వాక్యం.
2: గీతాచార్య హ్యాస్ డిక్లేర్డ్ దట్ హూసోఎవర్ సరెండర్స్ హింసెల్ఫ్ టు మీ అండ్ టేక్ షెల్టర్ ఇన్ మీ ఆల్ హిస్ సిన్స్ విల్ బి డిస్ట్రాయ్డ్ అండ్ యూ విల్ బి ప్రొటెక్టెడ్.
1: ముముక్తులైన వారు ఈ స్థితి పదమును హృదయం నందుంచుకొని తమ యొక్క భక్తి ప్రకర్తనను అభివృద్ధిగా ఉంచుకుంటూ తగిన ప్రయత్నం చేయాలి.
2: ఆస్పిరెంట్స్ హూ వాంట్ టు మేక్ ప్రోగ్రెస్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ విల్ హ్యావ్ టు ట్రెజర్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఇన్ ద హార్ట్ అండ్ పర్స్యూ ద పాత్ టు అచీవ్ ద గోల్.
1: భగవంతుని శక్తి అనంతమైనటువంటిది.
2: గాడ్స్ పవర్ ఈజ్ ఇమ్మెజరబుల్ అండ్ అన్లిమిటెడ్.
1: మానవుని యొక్క శక్తి అల్పమైనటువంటిది.
2: మ్యాన్స్ కెపాసిటీ అండ్ పవర్ ఈజ్ నారో అండ్ లిమిటెడ్
1: అనంతములైన ఈ భూమండలమునందు అనేక విధులైనటువంటి యొక్క సృష్టి కల్పితమైనటువంటి ఈ ప్రపంచంలో అనేక గోడములు మనకు గోచరమవుతుండాలి.
2: ఇన్ ది వాస్ట్ వరల్డ్ దర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ సైట్స్ విచ్ ఆర్ ది రిజల్ట్ ఆఫ్ ద ఇల్యూజన్ అండ్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ది సైట్స్ విచ్ యూ కమ్ అక్రాస్ ఆన్ ది అర్త్.
1: దీనిని భూతాకాశం అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
2: దిస్ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్ యాజ్ భూతాకాశం.
1: ఈ స్థూల జగత్తునందు సమస్త మండలం కూడా చేరి ఉండటం చేత ఇది బ్రహ్మాండమని కూడా పిలువబడుతూ వచ్చింది.
2: ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్ ఆల్ ది మండలాస్ ఆర్ ఎగ్జిస్టింగ్ అండ్ దేర్ ఫోర్ దిస్ ఇస్ కాల్డ్ భూమండలం.
1: ఈ భూతాకాశం అనేటువంటిది భగవంతుని యొక్క శక్తిలో ఒక అంశము మాత్రమే.
2: దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ భూతాకాశం is only one small aspect of the immeasurable power of the Lord.
1: ee mandalam nanta kodanu bhagavantuni oka padamu che aavarimpabadinatundi.
2: All these worlds are covered within the fraction of the foot of the Lord.
1: kanuka bhagavantuni oka ganatvamunu balam bhagavantuni oka vishwa swaroopamunu gurtinchatamu asadhyamu.
2: Therefore, it is impossible to understand the greatness of the Lord.
1: Vedam nandukuranu atyatishta dashangulam annaru. Anaga bhagavantudu brahmandamanta nindinappatikini inka 10 inchulu adhikangane untunnadu brahmandamunaku ani inoka artham.
2: Vedas have declared that God has pervaded the entire universe and still left over and exceeds by 10 inches.
1: ఇది కేవలము భగవంతుని యొక్క ఘనస్వరూపాన్ని చాటే నిమిత్తమై ఈ విధంగా భక్తులు ప్రబోధించి ఉండవచ్చునే కాని భగవంతుడు లేని స్థానం అనేటువంటిది ఎక్కడ కూడాను లేదు. సర్వత పాణిపాదం సర్వతో చేసిరోముఖము సర్వత స్థితి మనలోకి సర్వమావృద్ధి స్థితి ఎక్కడ చూసినప్పటికీ అండపిండ బ్రహ్మాండముల నుండి కూడాను తన యొక్క అనుస్వరూపుడై ఘనస్వరూపుడై ప్రకాశిస్తున్నాడనేటువంటి యొక్క తత్వాన్ని భక్తి యోగము ప్రబోధిస్తూ వచ్చింది.
2: భక్తి యోగం హస్ బీన్ డిక్లరింగ్ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, దర్ ఇస్ నో ప్లేస్ విచ్ ఇస్ నాట్ పర్వేడింగ్ ఆర్ వేర్ హీ ఇస్ నాట్ ప్రెసెంట్.
1: కనుక మొట్టమొదట ఈ విశ్వం యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ యు షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ విచ్ దిస్ వరల్డ్ ఎంబాడీస్.
1: లక్షల మైళ్ళ దూరం పొందినటువంటి చండలం చంద్రమండలం కాని
2: మూన్ విచ్ ఈస్ ఎ ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ మైల్స్ అవే ఫ్రమ్ అస్, కోట్ల మైళ్ళ దూరం నందున్నటువంటి సూర్యమండలం కాని, బీయింగ్ సన్ విచ్ ఈస్ ఎ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ మైల్స్ అవే కోటానుకోట్ల దూరం నందున్నటువంటి యొక్క
1: నక్షత్ర మండలం కాని,
2: ది స్టార్ విచ్ ఆర్ అవే బై క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మైల్స్,
1: ఈ సమస్త మండలము కూడా నువ్వు చేరినటువంటి యొక్క మండలమును దీనిని భూమండలము అన్నారు. దీనిని భూమాకాశముని భూతాకాశం అని కూడా పిలుస్తూ వచ్చారు.
2: ఆల్ దీస్ వర్ల్డ్స్ ఆర్ ఆల్ ది స్టార్స్ సన్ మూన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ హవ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ భూతాకాశం.
1: ఇది స్థూల స్వరూపములకు సంబంధించినటువంటిది.
2: దిస్ రెఫర్స్ టు ది గ్రాస్ ఆస్పెక్ట్.
1: ఇంత పెద్ద భూతాకాశము అగమ్యభూతమైనటువంటిది, అప్రమాదమైనటువంటిది, అపురూపమైనటువంటి యొక్క భూమండలము చిత్తాకాశములో ఎక్కడో ఒక భాగంగా చిన్నదిగా కనిపిస్తూ వస్తున్నారు.
2: భూతాకాశ విచ్ ఈస్ సో వాస్ట్ బిగ్ అండ్ ఎనార్మస్ ఆక్యుపైస్ ఓన్లీ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ చిత్తాకాశం.
1: ఈ చిత్తాకాశమే సూక్ష్మమైనటువంటి మనో ఆకాశం.
2: చిత్తాకాశాన్ని ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ ద సటిల్ మెటల్ మనో ఆకాశం.
1: సూక్ష్మమైనటువంటిది,
2: దిస్ ఇస్ సటిల్.
1: ఈ ఆకాశములో ఈ భూతాకాశము ఎక్కడో అణుమాత్రంగా ఉండినట్టుగా కనిపిస్తుంది.
2: ఇది చిదాకాశ భూతాకాశ ఈజ్ ఓన్లీ సంథింగ్ లైక్ ఎన్ ఆటమ్.
1: ఈ యొక్క మహా స్వరూపాన్ని ధరించినటువంటి ఈ యొక్క చిత్తాకాశము చిదాకాశము నుండి అణుమాత్రంగా రూపొందుతూ ఉంటుంది.
2: దిస్ చిత్తాకాశ విచ్ ఈస్ సో వాస్ కంపేర్డ్ టు భూతాకాశ ఇట్సెల్ఫ్ ఈజ్ వెరీ స్మాల్ ఇన్ చిదాకాశ.
1: ఈ చిదాకాశమే కారణస్వరూపమైనటువంటిది.
2: దిస్ చిదాకాశ మేము డిస్క్రైబ్డ్ యాజ్ కాజల్ ఫోర్.
1: భూతాకాశం, చిత్తాకాశం, చిరాకాశం మూడిటి యొక్క స్వరూప స్వభావాన్ని వర్ణాతీతమైనటువంటి కనుకనే వేదం కూడా యజమవాచ నివర్తంటే అప్రాప్య మనసాకహ మనస్సుతో వర్ణించడానికి కానీ వాక్కుతో నిన్ను స్మరించడానికి కానీ సాధ్యం కాదు. ఇలాంటి యొక్క భగవత్ తత్వాన్ని నేను ఏ రీతిగా గుర్తించగలము అని ప్రశ్నిస్తూ వచ్చింది.
2: భూతాకాశ చితాకాశ చితాకాశ దీస్ త్రీ ఆర్ సో వాస్ట్ అండ్ సో ఇండిస్క్రైబుల్ దట్ ది వేదాస్ ఆర్ డిస్క్రైబ్డ్ దెమ్ దట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, దే డు నాట్ లెండ్ దెమ్సెల్వ్స్ ఫర్ ఎనీ డిస్క్రిప్షన్ బై ద వర్డ్ అండ్ ఇమాజినేషన్ బై ద మైండ్.
1: భూతాకాశం స్థూలం,
2: భూతాకాశ ఇస్ గ్రాస్,
1: చిత్తాకాశం సూక్ష్మం,
2: చిత్తాకాశ ఇస్ సటిల్,
1: చిదాకాశం కారణం,
2: చిదాకాశ ఇస్ కాజల్.
1: ఈ మూడు ఆకాశములకు ఆవరణ ఉండేటువంటి యొక్క భగవత్ తత్వమునే గుర్తించడానికి ప్రయత్నించాలి. ప్రిన్సిపల్ ఆఫ్ దీని మహాకారణ స్వరూపము అన్నారు.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ కాల్డ్ మహాకాల స్వరూపం ట్రాన్సెండ్ భూతాకాశ చిత్తాకాశ చిదాకాశ అండ్ వీ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి అగమ్యం అగాధమైనటువంటి యొక్క స్వరూప స్వభావాన్ని సామాన్యమైనటువంటి మానవులు గుర్తించటం అసాధ్యం.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ మన్ టు అండర్స్టాండ్ అండ్ ఐడెంటిఫై అండ్ రికగ్నైజ్ such great truth.
1: ఇంత త్రిలోకములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి,
2: the Lord who is the Lord of all these three worlds,
1: త్రిగుణములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి,
2: the Lord God who is the Lord of the three worlds,
1: త్రికాలములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి,
2: the God who is the master of all the three times,
1: అల్పత్వమైనటువంటి యొక్క మానవత్వం గుర్తించడము ఇది అసాధ్యము.
2: Man who is given limited capacity finds it impossible to understand.
1: కనుకని దీనికి సులభమైనటువంటి ఉపాయము భక్తి యోగములో ప్రబోధిస్తూ వచ్చింది.
2: Therefore, the easiest path is being shown in bhakti yoga.
1: Madhakta kritam, ఇది మొట్టమొదటి.
2: The first one is madhakta kritam.
1: Madparam.
2: Madparam.
1: Madhaktam.
2: మద్భక్తం,
1: మద్భక్త పరం, మద్కర్మ పరం అనగా ఏమిటి? అన్ని కర్మలు కూడాను నాకు సంబంధించినటువంటి వారిని ఆచరించు.
2: మద్కర్మ పరం మీన్ యూ పర్ఫార్మ్ ఆల్ ద వర్క్ అండ్ యాక్ట్.
1: ఏ కర్మలు చేసినప్పటికీ ఈ భూతాకాశములు అన్ని నాకు సంబంధించినటువంటివి.
2: వాట్ ఆర్ వర్క్ ఇస్ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్, ఇట్ ఈస్ రిలేటింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్.
1: నాకంటే అన్యమైనటువంటి కర్మలు ఈ జగత్తులో కానరావు.
2: దర్ ఇస్ నో యాక్టివిటీ విచ్ ఈస్ అవుట్ సైడ్ ది కెన్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక నీవు ఏ కర్మలు చేసినప్పటికీ ఇవి నాకు సంబంధించినటువంటి కర్మలుగా నీ ఆచరించు అని మొట్టమొదట భక్తి యోగములకు బోధిస్తూ వచ్చింది.
2: భక్తి యోగ హెడ్ బీన్ టీచింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దట్ వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఆర్ వాట్ ఎవర్ యాక్షన్ యూ పర్ఫార్మ్, you think that it is all relating to me and me alone.
1: Mat param, na kosam unche.
2: The second one is mat param, do it
1: for me kosam kaadu chestunde.
2: You are not doing it for your sake.
1: Neevu anukuntunnavu neevu evar.
2: You have been thinking more about you and you. Who are you?
1: Neevu anusvarupudai atma swarupudai prakashinchetundi neeni.
2: The one who is shining in you subtly and as an autumn is myself.
1: Akrasthanam nundiye nenu nenu nenu aneetundi padamu aavirbhavistu vachindi.
2: The word I have been emanating from the place of atma itself.
1: Kanuka nenu aneetundi padamu ee deshamunu sambandhinchinatundi kaadu.
2: The word I does not belong to this body.
1: Ee atmaku sambandhinchinatundi.
2: This is related to atma.
1: ఆత్మ యొక్క రియాక్షన్.
2: దిస్ ఈస్ ఎ రియాక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ యొక్క రిఫ్లెక్షన్.
2: దిస్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ యొక్క రీసౌండ్.
2: దిస్ ఈస్ ఎ రీసౌండ్ ఆఫ్ ఆత్మ.
1: కనుకని ఈ నేను అనేటువంటి పదము దేహములకు కానీ మనసులకు కానీ బుద్ధులకు కానీ ఇంద్రియములకు కానీ సంబంధించినటువంటిది కాదు.
2: దేర్ఫోర్ దిస్ వర్డ్ ఐ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఇట్ ది బాడీ ది మైండ్ ది ఇంటెలెక్ట్ అండ్
1: ఇమాజినేషన్. ఈ దేహ మనోతత్వములకు అతీతమైనటువంటి యొక్క నేను అనేటువంటి యొక్క పదము ఆత్మకు సంబంధించినటువంటి.
2: దిస్ వర్డ్ ఐ విచ్ ట్రాన్సెండ్ ది బాడీ మైండ్ ఇంటలెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ రిలేట్స్ టు.
1: నీవు ఏమి చేసినప్పటికీ ఆత్మతృప్తి నిమిత్తమే ఆచరిస్తూ ఉన్నావు.
2: వాట్ ఎవర్ యు హావ్ బీన్ డూయింగ్ యు ఆర్ డూయింగ్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఇలాంటి యొక్క రహస్యాన్ని నీవు గుర్తించుకోలేక ఏదో బాహ్యమైనటువంటి దేహమే నేను భావించి ఈ మాయలో ఉనిగి కేవలము నాది నేను నా వారు అనేటువంటి యొక్క ప్రాంతిలో నీవు కొట్టుకుని పోతున్నావు.
2: Not realizing this particular truth, you have been under delusion and you are just walked away by the delusion.
1: Kanuka ee cheesinappudu naa trupti nimittame nenu chestunnavu.
2: Whatever you are doing for my satisfaction, for
1: naa paramu neevu aacharistunnavu.
2: On my behalf you are performing.
1: Neevu naa agentiga neevu pravartistunnavu.
2: You are acting only as my agent.
1: Kanuka idi matparam. నా కోసమే నువ్వు ఆచరిస్తున్నావు. ఈ సత్యాన్ని నువ్వు గుర్తించుకో.
2: దేర్ఫోర్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీ యాక్టివిటీ ఫర్ మై సేక్. రియలైజ్ దిస్ ఫస్ట్.
1: మద్భక్త,
2: ద థర్డ్ వన్ ఇస్ మద్భక్త.
1: ఈ భక్తుడు అనేటువంటి దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం ప్రధానంగా గుర్తించాలి.
2: యు హావ్ టు ఫైండ్ అవుట్ ది ఇన్నర్ సీక్రెట్ అండ్ సటిల్ ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ మద్భక్త.
1: భక్తి అనేటువంటిది ప్రేమ భక్తి నిమిత్తమే నువ్వు చేస్తున్నావు.
2: Whatever you are doing for my satisfaction, for
1: నా పరమే నీవు ఆచరిస్తున్నావు.
2: ఆన్ మై బిహాఫ్ యూ ఆర్ పర్ఫార్మింగ్.
1: నీవు నా ఏజెంట్గా నీవు ప్రవర్తి

0: ఆఫ్ దిస్ వరల్డ్ భక్త,
1: భక్తి అనేటువంటిది ప్రేమ తత్వమునకు ప్రతిబింబం.
0: బట్ డివోషన్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమతత్వం అనేటువంటిది కేవలము ఆత్మస్థాయి నుండి ఆవర్తి ఉంచేటువంటిది.
0: ది లవ్, ది ఎమోషన్ ఆఫ్ ద లవ్ ఇట్ ఎమినేట్స్ ఫ్రమ్ ఆత్మ ఓన్లీ.
1: ఆత్మకు ప్రతిఫలమే ఇస్తుంది, ప్రతి పేరే ఈ యొక్క ప్రేమ.
0: లవ్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ఆత్మ.
1: అంతేకాని ప్రేమ అనేటువంటిది ఈ లవ్ సంబంధమైనటువంటి దీనికి ఏమాత్రం కొన్ని సమన్వయం చేసినటువంటిది కాదు.
0: లవ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది వరల్డ్లీ అండ్ సెక్యులర్ థింగ్.
1: కనుక ఈ ప్రేమతత్వం అనేటువంటి దానిని భక్తిపూర్వకంగా మనం భావిస్తూ వస్తాం.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వి హావ్ టు అండర్స్టాండ్ యాజ్ వర్ ఫర్ డివోషన్.
1: ఏది చేసినప్పటికీ హృదయం నుండి రావాలి ఈ యొక్క ప్రేమతత్వం.
0: వాట్ ఎవర్ ఇస్ డన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ షుడ్ ఎమినేట్ రైట్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్.
1: ఇలాంటి పరిస్థితులు మనము ఏమి చేసినా, ఏమి కలిసినా, ఏమి చెప్పినా అన్ని కూడా భగవత్పరమైన స్థితిగా మనం భావించుకుంటూ రావాలి.
0: ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వాట్ ఎవర్ వి థింక్, వాట్ ఎవర్ వి డూ, వాట్ ఎవర్ వి యాక్ట్, వి హావ్ టు థింక్, డూ అండ్ యాక్ట్ దట్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద లార్డ్.
1: దీనిని సర్వకర్మ భగవద్భీత్యార్థం అన్నారు.
0: దిస్ ఈస్ థింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫర్ ద ప్లెజర్
1: ఆఫ్ ద లార్డ్. నేను ఈ దేహ నిమిత్తమే ఆచరిస్తున్నానని నీ గ్రహించవచ్చు.
0: In the waking state, you may be thinking that you are doing everything for the sake of the body.
1: కాని నిద్రావస్థ ఎందు ఎవరి నిమిత్తమై నేను నిద్రపోతున్నావు?
0: In the sleeping state, for whose sake are you sleeping?
1: కేవలం నిద్రావస్థ చేత దేహము కొంతవరకును విశ్రాంతిని పొందవచ్చు.
0: During the sleeping state, your body will be taking a little rest.
1: మనసు శాంతిని అందుకోవచ్చు.
0: Mind may be getting a little peace.
1: ఈ శాంతి విశ్రాంతిని ఎవరి నిమిత్తం?
0: The rest and the peace are for whose sake?
1: కనుక ఇక్కడ ప్రేమ, ఆత్మ అనేటువంటి నేను నేను అనేటువంటి తత్వ నిమిత్తమై నీవు ఇన్ని కర్మలు ఆచరిస్తున్నావు.
0: దీస్ యాక్షన్స్ ఆర్ బీయింగ్ పర్ఫార్మ్డ్ ఫర్ ద లవ్ ఆఫ్ ఆత్మ అండ్ దట్ ఇస్ ఐ విచ్ ఇస్ ఎమనేటింగ్ ఫ్రమ్ ఆత్మ.
1: కనుక మనము భోజనము కానీ, నిద్ర కానీ, ఆనందము కానీ, భోగభాగ్యములు కానీ అన్ని కూడాను ఆత్మ నిమిత్తమై మనం ఆచరిస్తున్నాం.
0: బీయింగ్ టేకింగ్ ఫుడ్, రెస్టింగ్, స్లీప్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీ ఆర్ ఆల్ దీస్ ఆర్ పర్ఫార్మ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆత్మ.
1: దీనిని మైత్రేయికి బోధించే సమయం లోపల తన భర్త అనేక విధములుగా దీని యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
0: డిస్క్రైబింగ్ దిస్ పర్టికులర్ థింగ్ టు మైత్రేయి, ది హస్బెండ్ వాజ్ గివింగ్ ఆల్ ద సటిల్ ఇన్నర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ది డిఫరెంట్.
1: ఎవరి నిమిత్తమే నేను ప్రేమిస్తున్నావు నన్ను?
0: For whose sake are you loving me?
1: భార్య నిమిత్తమే భర్త భార్యను ప్రేమించటం లేదు.
0: For the sake of wife, the husband is not loving.
1: భర్త నిమిత్తమే భార్యను భర్త ప్రేమిస్తున్నాడు.
0: Husband is loving wife only for his own sake.
1: తల్లి కుమారుణ్ణి ప్రేమిస్తుండాలని మనం భావిస్తున్నాము.
0: We think that the mother loves the child for the sake of the
1: child. తల్లి నిమిత్తమే తల్లి కుమారుణ్ణి ప్రేమిస్తుండాలి.
0: This is not correct. For the sake of mother, she is loving the child.
1: గురువు శిష్యుని ప్రేమిస్తున్నాడు అన్నారు.
0: It is said that guru, the teacher, loves the student.
1: శిష్యుని నిమిత్తమే గురువు ప్రేమించడం లేదు, గురువు నిమిత్తమే గురువు శిష్యుని ప్రేమిస్తున్నాడు.
0: The teacher is not loving the student for the sake of the student. He is loving the student for the sake of teacher himself.
1: కానీ ఈ సాధన వర్గంలో కూడినటువంటి యొక్క మానవుల యొక్క తత్వము ఈ రీతిగా ఉంటుంటాడు.
0: దిస్ ఈస్ ది ఇన్నర్ ట్రూత్ బిహైండ్ ఆల్ దిస్ సాధన ఇన్ ది వరల్డ్.
1: భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు.
0: డివోటీస్ ఆర్ లవింగ్ గాడ్.
1: కేవలం భగవంతుని నిమిత్తం కాదు.
0: బట్ దే ఆర్ నాట్ లవింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్.
1: భక్తుల నిమిత్తమే భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు.
0: దే డివోటీస్ ఆర్ లవింగ్ గాడ్ ఫర్ ద సేక్ ఆఫ్ డివోటీస్ దెంసెల్ఫ్.
1: అయితే ఇక్కడ చిన్న రహస్యాన్ని మనం గుర్తించాలి.
0: But there is a very important subtle truth which will have to be
1: heard. Bhagavantudu bhaktulnu preminchutunnadu.
0: God is loving devotees.
1: Kaani ee vishayamlo viruddhanga untundadu.
0: But in this case the principle is explained so far.
1: Bhagavantudu bhagavantuni nimittame bhaktulnu preminchatam ledu, bhaktula nimittamai bhagavantulu preminchutunnadu.
0: God is loving devotees not for God's sake, but he is loving devotees only for the sake of devotees.
1: Kaani enduga tanaku avishtulu.
0: The reason is

0: అందరూ చేస్తుంది. అతనికి నేను సరా అనేటువంటి ఒక పడ అనేటువంటి భేదము లేవు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ సెన్స్ ఆఫ్ డిఫరెన్సియేషన్ బిట్వీన్ హిస్ అండ్ సమ్వన్ ఎల్స్.
0: ఎక్కడ వ్యక్తిత్వం అనేటువంటిది, స్వార్థం అనేటువంటిది ఒక పేరాడుకుంటారో ఆ స్థాయి ఎందు మాత్రమే ఇది స్వార్థం అనేటువంటిది, నేను నువ్వు అనేటువంటి భావములు ఇక్కడ గోచరిస్తూ వస్తుంటాయి.
1: వేర్ దేర్ ఇస్ ఇండివిజువాలిటీ అండ్ సెల్ఫిష్నెస్, ది క్వశ్చన్ ఆఫ్ మైండ్నెస్ అండ్ డైనెస్ విల్ రైజ్, అదర్వైజ్ నాట్.
0: భగవంతుని ఎందు తన పర అనేటువంటి భేదములు ఏమాత్రము లేదు.
1: ఇన్ గాడ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ హిస్ అండ్ సమన్ సెల్ఫ్.
0: కనుక మత్కర్మకృతం, మత్తకు మత్పరం, మద్భక్త అనేటువంటి యొక్క తత్వములు, ఇది భక్తులకు సంబంధించినటువంటిది, ఉపాసన వర్గంకు ఎన్నో తోడ్పడేటువంటివి.
1: దేర్ఫోర్ మత్కర్మకృతం, మత్పరం, మద్భక్త ఆర్ ఆల్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద డివోటీ టు హెల్ప్ హిమ్ ఇన్ హిస్ సాధన.
0: అయితే ఈ మానవుని యొక్క శక్తి సామర్థ్యములు అల్పమైనటువంటి అయినప్పుడు దీని యొక్క తత్వం మనం ఏ రీతిగా గుర్తించాలి?
1: బట్ ది కెపాసిటీస్ ఆఫ్ మ్యాన్ ఆర్ సో లిమిటెడ్, హౌ టు అండర్స్టాండ్ ది ట్రూత్ బిహైండ్ దీస్ స్టేట్మెంట్.
0: ఒక్క వ్యక్తికి ఏదో కొంత గాలి కావాలనుకుంటే ఒక ఫ్యాన్ చేతిలో పెట్టుకుని అన్ని విధాలా సహపరిచే కూడాను కించిత్తేనా గాలి తనకు చోకటం లేదు.
1: ఇఫ్ ఎ పర్సన్ వాంట్స్ ఎ లిటిల్ బ్రీత్, హీ విల్ టేక్ ఎ హ్యాండ్ ఫ్యాన్ అండ్ వేవ్ ఇట్ అండ్ హీ విల్ బి గెటింగ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్.
0: జూజు మాంసమే వీచినప్పుడు సముద్రం కూడాను అలలుగా బయలుదేరి ఉప్పెను కూడాను బయలుదేరుతుంది. చెట్టు వేగ వరకు కూడా కూలిపోతుంది. ఇంత పెద్ద గాలిగా వస్తుంది. ఇది ఎవరి శక్తి?
1: వెన్ దేర్ ఇస్ ఎ హరికేన్ యు ఫైండ్ దేర్ విల్ బి వెరీ బిగ్ వేవ్స్ ఇన్ ద ఓషన్ అండ్ ది ట్రీస్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద రూఫ్, దే విల్ ఫాల్ ఇన్ ద రూఫ్.
0: మానవుడు వీచుకునేటువంటి యొక్క ఫ్యాన్ గాలి అల్పమైనటువంటి.
1: ద బ్రీజ్ విచ్ వన్ గెట్స్ అవుట్ ఆఫ్ ఫ్యాన్ ఈజ్ వెరీ లిమిటెడ్.
0: బ్రీజ్ శక్తి చాలా తుచ్చమైనటువంటిది.
1: దిస్ ఇస్ ఆఫ్టర్ ఆల్ వెరీ మీన్.
0: కానీ భగవశక్తి హిందూ భారతము ఇది చాలా అఖండమైనటువంటి.
1: బట్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్లిమిటెడ్ అండ్ ట్రెమెండస్.
0: మానవుడు ఒక భాగం నుండి నీరు తోరినప్పుడు లేక పంప్ చెట్లు పెట్టి కొట్టినప్పుడు ఏదో కొంతవరకు నీరు మాత్రమే వానికి ప్రాప్తిస్తుంది.
1: వెన్ మ్యాన్ ట్రైస్ టు గెట్ వాటర్ ఫ్రమ్ వెల్ ఆఫ్ ఎ పంప్ సెట్, ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్.
0: కుంభ వర్షమే కురిసినప్పుడు నదులు ఊర్లు కూడా ఏకమైపోతాయి.
1: Then there is a very heavy downpour, there is the rivers and the oceans join together.
0: Adi Bhagavat Shakti, ee pump shakti manav shakti.
1: That particular one is the power of God which is unlimited. The other one,
0: the gruhamulo manaku velutu raavalanna oka tailapu vachi deepamo leka oka electric bulb manam vesukuntam aa yokka light tho manam aa gruhamunu maatrame manam saridichukuntam.
1: If you want some light in a house, you may just light a candle or you may have an electric bulb and you get the needed light that way.
0: Kani suryodaya ayindante sarvatra kudunu prakashamu adavindu guttayindu chettundu intiyindu sarvatra kudunu prakashamu prasaristune untuntadu.
1: But when there is sunrise, sun dawn, the whole world be fire or a city or a tree, wherever you just see, you get lit.
0: Ima is Daiva Shakti. Deepamu Manav is Vittuttam Yukka Shakti.
1: This is the power of God, whereas the light that you get from a candle is the power of man.
0: Inta Shakti Gali Nishunti Akhanda Shakti Gali Nishunti Daiva Shani E Alpa Shakti Tho Kodi Nishunti Manav Uru Yeni Tiga Cheradari Kweel Outti.
1: This unlimited power which God embodies, how to reach such unlimited power by a person, by a man who is having limited power, limited capacity?
0: దీనికి శరణాగతి అన్నారు.
1: ది మెథడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సరెండర్.
0: అహంత్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాచిత. అహంత్వాం, నేను నీ యొక్క దుఃఖములను నీ యొక్క పాపములను పరిహారం చేసి నా స్థానమైనటువంటి యొక్క బ్రహ్మ పదమును నీకు అందిస్తానన్నాడు.
1: ద లార్డ్ హెస్ డిక్లర్డ్ దాట్ I will destroy all your sins and I will give you the supreme position which is mine, Brahmapadam itself.
0: దీనికి చక్కని ఉదాహరణ,
1: a beautiful example for this.
0: సర్వ దృష్టి కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను భూతాకాశం.
1: The world which you see
0: ఈ భూతాకాశం మనస్సు లోపల కేవలం సూక్ష్మాకాశంగా కూడాను చిత్తాకాశంగా రూపొందింది.
1: దిస్ పర్టికులర్ భూతాకాశ గ్రాస్ చిత్తాకాశ
0: ఈ సూక్ష్మ రూపం ధరించినటువంటి యొక్క చిత్తాకాశంలో చిరాకాశం అనేటువంటి కారణతత్వం రూపొందుతూ వచ్చింది. ఈ కారణతత్వంలో అణుస్వరూపుడై ఆత్మస్వరూపుడైపోయి అణు రయీయాన్ మహతో మహీయాన్ అనేటువంటి తత్వంతో ఈ కారణ స్వరూపంలో లీనమై ఉంటున్నాడు దైవత్వం.
1: గాడ్ ఈజ్ టేకింగ్ ది ఫారమ్ ఆఫ్ ఎ స్మాల్ ఆటమ్ ఇన్ దిస్ చిదాకాశ ఇట్సెల్ఫ్.
0: ఇట్టి అఖండ నిత్యస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి భక్తుడు తన హృదయాకాశములో బంధించి ఉంటున్నాడు.
1: సచ్ అన్లిమిటెడ్ అండ్ పవర్ఫుల్ వాస్ట్ గాడ్ హ్యాస్ బీన్ ఇంప్రిజన్డ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎ డివోటీ.
0: దీనిని ఒకనొక సమయం లోపల నారదుడు నారాయణను సందర్శించడానికి వెళ్లాడు.
1: Once upon a time, say Narada wanted to have darshan of Narayan.
0: అప్పుడు నారాయణుడు, నారద నా యొక్క భూతాకాశం యొక్క రహస్యాన్ని గుర్తించావా అని ప్రశ్నించాడు.
1: నారాయణ ఆస్క్ నారద, నారద హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ ఐడెంటిఫై సీక్రెట్ ఆఫ్ భూతాకాశం?
0: ఈ పంచభూతములు, పంచేంద్రియములు, పంచచక్కులు, పంచ ప్రాణములు, సంఖ్య భూతములు కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి, ఇందులో ఏమి చాలా అధికమైన కృషిది అని ప్రశ్నించారు.
1: నారాయణ అలాగే ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ సెన్సర్ అండ్ విచ్ వన్ డూ యూ థింక్
0: ఫైవ్ మోస్ట్
1: ఫైవ్ లైట్ లైట్ రేస్ విచ్ వన్ డూ యూ థింక్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్?
0: శక్తి స్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి యొక్క ఈ ఎలిమెంట్స్ అంతా కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ టచ్.
0: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం,
1: అర్త్, వాటర్, ఫైర్, స్పేస్ అండ్
0: విండ్ అండ్ స్కై. ఇందులో ఏ యొక్క భూతము గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటుండాలన్నాడు.
1: అలాగే ఫైవ్ ఎలిమెంట్స్ నారాయణ which one is occupying most important place?
0: అప్పుడు నారదుడు యోచించాడు, స్వామి భూమి చాలా గొప్పది అన్నాడు.
1: నారద thought for a while and just said that the most important one is earth itself.
0: ఎట్ల గొప్పది అని ప్రశ్నించాడు నారాయణుడు.
1: నారాయణ ఆస్క్డ్ హిమ్, why do you say that it is the biggest?
0: ఇది చాలా తప్పు. మూడు భాగములు జలంతో నిండినటువంటిది ఇది. మూడు భాగములు జలంతో నిండినటువంటి భూమి అనేక విధములుగా ఒక భాగమే కనిపిస్తూ ఉంటుండాలి.
1: విచ్ ఈస్ కవర్డ్ బై త్రీ ఫోర్త్ ఆఫ్ ది ఎర్త్ ఇస్ కవర్డ్ బై వాటర్ అండ్ ఓన్లీ వన్ ఫోర్త్
0: ఆఫ్ ది భూమిని నీరు మృంగి ఉంటుండాలి.
1: సచ్ బిగ్ ఎర్త్ ఈస్ బీయింగ్ స్వాలోడ్ బై ది వాటర్.
0: కనుక మింగబడినటువంటిది గొప్పన, మింగినటువంటిది గొప్పన అన్నాడు.
1: The one which is swallowing, is it bigger? Or the one which is swallowed, is it bigger?
0: Jalam goppadi swami, brindapadi mingindi kanuka, idi chala goppadi annadu.
1: Narada confessed that water is bigger because that has swallowed us.
0: Aithe Narayana, inta goppadi ayinatundi ee jalamu, agastudu okka thulli apoham teeskunnade, kabatti agastudu goppavada, jalam goppada ani.
1: Narayana, tendibindi kosam, he just said, Agastya swallowed the entire ocean in a sip. Do you think Agastya is greater or water greater?
0: అవునవును, అగస్త్యుడే గొప్పవాడు స్వామి అన్నాడు.
1: అగస్త్య ఇస్ గ్రేట్.
0: ఇంత గొప్ప అగస్త్యుడైనటువంటి వాడు ఆకాశంలో ఒక నక్షత్ర స్వరూపుడై ఉంటున్నాడు కనుక ఆకాశం గొప్పగా అగస్త్యుడు గొప్పవాడా అన్నాడు. ఆకాశం గొప్పది, ఆకాశం గగనం శూన్యం, అనంతమైన ఆకాశం చాలా గొప్ప స్వామి అన్నాడు నారదుడు.
1: నారద సేట్ ద స్కై ఈజ్ బిగర్ దాన్ అగస్త్య స్వామి.
0: భూమి ఆకాశము రెండు చేరినటువంటి దాన్ని భగవంతుడు ఒక్క పాదం కింద తీసుకున్నాడు. కాబట్టి భగవంతుని పాదమే గొప్పగా ఉన్నప్పుడు భగవంతుని ఎంత గొప్పవాడో యోచించుకోమన్నాడు.
1: నారాయణ చెప్తే లార్డ్ హ్యాస్ బీన్ ఏబుల్ టు టేక్ బో స్కై అండ్ అర్త్ టుగెదర్ అండర్ హిస్ వన్ ఫుట్. Do you think that God is bigger or the
0: Akasha? Adani Padami Anta Koppani Ga Unta Koppani, Adani Akaram Enta Koppani.
1: if he put it as his so big, what could be his infinite form?
0: ఇంత గొప్ప భగవంతుణ్ణి భక్తుడు హృదయమంతంలో బంధిస్తున్నాడు, కాబట్టి భగవంతుడు గొప్పవాడా భక్తుడు గొప్పవాడా?
1: Then the next question was, the devotee who has been able to imprison such big Lord within his heart, do you think that devotee is bigger or God himself is
0: కనుక భగవంతుని బంధించేటువంటి ప్రేమ పాత్రము ఒక భక్తుని ఎంత మాత్రమే ఉంటుంది.
1: Therefore, the one, that particular power which can bind God is within the scope of the devotee.
0: బంధింపబడినప్పుడు ఎలాంటి శక్తి అయినా కూడా ఏమాత్రం కూడా స్వాతంత్రాన్ని అందుకోలేదు.
1: వాట్ ఎవర్ బి ది కెపాసిటీ ఆఫ్ ఎనీ పవర్ ఆఫ్ దట్ ఇఫ్ ఇట్ ఇస్ బౌండ్ ఇన్
0: అందులో భగవంతుని ప్రేమ పాత్రము చేత బంధింపబడతాడు.
1: గాడ్ హెస్ బీన్ బౌండ్ బై ది రోప్ ఆఫ్ లవ్.
0: కనుకని భగవంతుని యొక్క ప్రేమతత్వము అన్నింటికంటే గొప్పది అని ఈ యొక్క భక్తి మార్గం నందు చక్కగా వర్ణిస్తూ వచ్చింది.
1: Therefore, in this bhakti path, it has been part of devotion. It has been said that this
0: petta anantamainatuvanti samudramlo anumatramainatuvanti chukka, neeti chukka, manam hattamulo unchukunnappudu ee neeti chukka alpanga gocharistundi.
1: If you take a drop of water from the ocean, you keep it in your mouth, that drop of water is very small.
0: కానీ ఈ అల్పత్వంతో కూడినటువంటి నీటి బిందువు సముద్రంతో ఏకం చేసి అనంత స్వరూపాన్ని ధరిస్తుంది.
1: ద లిటిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫామ్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ బ్యాక్ ఇన్ ద ఓషన్ ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ ఇన్ఫినిట్ ఓషన్.
0: కనుక మానవత్వం యొక్క అల్పత్వాన్ని అధికత్వమైనటువంటి దైవత్వంతో చేర్చినప్పుడు ఇది కూడా బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ్వబోతుంది, ఇది ఏకత్వంగా పొందిపోతుంది.
1: ఇఫ్ ది బ్యాస్ లిటిల్ స్మాలెస్ట్ ఈ జాయింట్ టుగెదర్ విత్ ది బ్యాస్
0: కాబట్టి ఏ అల్పత్వాన్ని చేర్చేటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క మార్గమే భక్తి మార్గం.
1: That particular process which can bring man and God together is the path of devotion.
0: Kani akhanda swarupudainatundi akhilanda koti brahmandamayipudainatundi yokka daivartham yokka deenini manavudu sulabhanga artham chesukovatam ledu.
1: But man has not been able to understand God who is so powerful.
0: And brahmandamayipudu bhagavantudu,
1: God is the master of the entire creation.
0: కానీ ఈనాటి మానవుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంది? ఒక గ్రామ పెద్ద, ఒక స్టేట్ మినిస్టర్, ఇంకొక స్టేట్ ఏదైనా ఇలాంటి అల్పమైనటువంటి వారికి చేతులు కట్టి అనేక విధములుగా వినయ విధేయతతో వారిని ఆశ్రయిస్తున్నాము, వారిని ప్రార్థిస్తున్నాము.
1: టుడేస్ మ్యాన్ లుక్ అట్ హిమ్, హీ ఈజ్ ప్రిపేర్డ్ టు బెండ్ బిఫోర్ ఎ స్మాల్ పంచాయత్ ఆఫీసర్ ఆర్ ఎ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్.
0: కానీ బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుని దగ్గర వినయ విధేయతలమని మేము మాత్రము ప్రకటించడం లేదు.
1: బట్ ది సేమ్ మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు షో హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ బిఫోర్ సచ్ ఎ పర్సన్ యాజ్ గాడ్ హింసెల్ఫ్.
0: అలాంటి నాయకత్వాన్ని వహించినటువంటి యొక్క దైవత్వాన్ని మనం చాలా సులభంగా మనం భావిస్తున్నాం.
1: ది మాస్టర్ ది ఎంటైర్ క్రియేషన్ గాడ్ హెస్ నాట్ బీన్ ప్రాపర్లీ ట్రీట్.
0: కారణమేమనగా దాని యొక్క మాత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: ది రీజన్ ఈజ్ యూఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది హిస్టరీ బిహైండ్ దిస్ పర్టికులర్ థింగ్.
0: అల్పవృత్తుల యొక్క స్వభావమును అల్ప మార్గముని అనుసరిస్తుంటున్నాయి.
1: ది స్మాల్ మైండ్ ఆర్ ఫాలోయింగ్ దిస్ లిటిల్ బైలేజ్.
0: అందులో సర్వస్వం కూడా ఇమిడి ఉంటుందని అనేటువంటి సత్యాన్ని నేను గుర్తిస్తే ఈ అల్ప మార్గము మనం ఏమాత్రం కూడా అనుసరించము.
1: If one were to understand that everything is a part of divinity, one would not follow the wrong
0: way. Korina phalamichu kalpavrukshambe unda sarike pushpamunake sritiyana.
1: If you are having the wish-fulfilling tree in your courtyard, why are you just hunting for a small flower?
0: Adigina phalichu kamadheeduve unda dhanamichi aavunu konakaneela.
1: When you are having the celestial cow in your house, why are you just going in for purchase of milk for a price?
0: Nilinga adi kamadhenu anekundi yaku dinne neevu gurtinchu unte ee chillara avunu neema ee maatramu koni neevu tarikulo kattukolevu.
1: If only you have recognized and identified that cow as a celestial cow, you would not have gone in for this cow.
0: Ee alpatvamainatundi bhavamunaku alpa swarupamule adirichiga untuntayi.
1: For this small little mind, the small things look very big.
0: గంటకు తగిన బంతలు ఉంటారు. కనుక మీ కెపాసిటీకి తగినటువంటి, మీ శక్తికి తగినటువంటి దానినే మీరు ఆకర్షిస్తూ ఉంటున్నారు.
1: You are attracted by only small little things because your power is limited and the other.
0: నీ శక్తి కూడా అల్పమైనటువంటి శక్తి కాదు.
1: Your power in truly speaking is not limited.
0: అహం దేహాస్మి అహం దేహాస్మి అనేటువంటి భావంలో నీవు అల్పత్వుడుగా దిగిపోతున్నావు.
1: You are a small person because you are identifying with the body all the time.
0: ఈ అహం దేహాస్మి నుండి కూడాను అహం జీవాస్మి అనేటువంటి యొక్క విశిష్టత్వం పోవాలి.
1: ఫ్రమ్ ది ఫీలింగ్ ఆఫ్ దట్ యువర్ బాడీ యూ హ్యావ్ జస్ట్ గో టు ద నెక్స్ట్ స్టేజ్ దట్ యువర్ జీవ ఆర్ ద
0: అహం జీవాస్మి అనేటువంటి విశిష్టత్వం నుంచి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అద్వైతంలో ప్రవేశించాలి.
1: ఫ్రమ్ విశిష్టాద్వైత విచ్ సేస్ దట్ యువర్ జీవ యూ హ్యావ్ టు గో టు అహం బ్రహ్మాస్మి
0: అహం దేహాస్మి ఇది ద్వైతం.
1: అహం దేవాస్మి ఈజ్ డ్యూయాలిటీ.
0: ఈ ద్వైతం అనేటువంటిది దుఃఖములకు పుట్టినిల్లు.
1: దిస్ డ్యూయలిజం ఈజ్ ది వెరీ బర్త్ ప్లేస్
0: సర్వం పరవశం సర్వం పరవశం దుఃఖం.
1: ఎవ్రీథింగ్ ఈజ్ సారో
0: సర్వం ఆత్మమయం సుఖం.
1: ఇఫ్ వన్ ఐడెంటిఫైస్ వన్ సెల్ఫ్ విత్ ఆత్మ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ.
0: కొంతని మనం ఆత్మస్థాయిలో మన యొక్క దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి కానీ కేవలం దేశ స్థాయిలో మనము ఈ యొక్క చిల అల్ప దృష్టిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: అవర్ థింకింగ్ అండ్ ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ విత్ ఆత్మ అండ్ నాట్ ఐడెంటిఫై విత్ ది బాడీ ఇట్సెల్ఫ్.
0: కనుకనే దీన్ని ఉపాసన అని పిలుస్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ బీయింగ్ డిస్కవర్డ్ యాజ్ వర్షిప్.
0: ఉపాసన చెప్పాడు సమీపంగా కూర్చోవటము అని. ఉపాసన కింద సమీపంలో కూర్చోమని
1: బాలరాజు హ్యాస్ ఎక్స్ప్లెయిన్ ఉపాసన మీన్స్ సిటింగ్ నియర్ బై.
0: కేవలం దగ్గర కూర్చున్నంత మాత్రం ఉపవాసం కాదు.
1: ఉపాసన డజంట్ ఓన్లీ మీన్ దట్ యు హావ్ టు జస్ట్ సిట్ క్లోజ్.
0: కమలము పైన కప్పలు కూర్చుంటాయి కానీ అది ఉపవాసనకు అర్థమా?
1: క్రాస్ సిట్ ఆన్ ద లోటస్ డజ్ ఇట్ ఇల్లస్ట్రేట్ ఉపాసన?
0: కాదు. ఇది నియర్ కాకుండా అందులో ఉండేటువంటి హనీని కోరేటువంటి టీయర్ కూడా ఉంటుండాలి. నియర్నెస్ తో పాటు డియర్నెస్ కూడా ఉంటుండాలి.
1: If one is near, it is no use. One should be dear, one should be able to suck the honey.
0: Samipamalo untinanta matramana atanaku premaku paathro enna mana bhavisaradu.
1: By merely being physically near, you would not say that you are dear to him.
0: Mani intiki prakkalo inti vare untuntaru.
1: There may be neighbors who are very rich.
0: వారు ప్రక్కలో ఉండినప్పటికీ వారు ఏ గట్టి పెట్టినా ఏ కష్టంలో ఏ దుఃఖంలో ఏ విచారంలో ఉండేప్పుడు మనం ఏమాత్రం కూడా దానికి చింతించదు.
1: వాట్ ఆర్ దీ ప్రాబ్లమ్స్ ది డిఫికల్టీస్ ది సారోస్ ఆఫ్ అవర్ నైబర్స్ వీ డోంట్ వరీ అవర్సెల్ఫ్ అబౌట్ ఇట్.
0: నా కుమారుడు నా బ్రదరు నా భర్త అనేటువంటి ఒక భావం ఉండినటువంటి వాడు అమెరికాలో ఉండినప్పటికీ వాళ్ళందుకు ఒక జాబ్ ఏదీ రాకపోతే విచారిస్తాం. వాడు దూరంలో ఉంటున్నాడు కానీ దేహం దూరంలో ఉంటుందా కానీ ప్రేమ సమీపంలో ఉంటుంది.
1: కంపేర్ విత్ దిస్ ఇఫ్ ద బ్రదర్ ఆర్ హస్బెండ్ ఆర్ సన్ ఇఫ్ హీ ఇస్ ఇన్ అమెరికా ఇఫ్ యూ డు నాట్ గెట్ ద లెటర్ ఈవెన్ ఫర్ వన్ వీక్ యు స్టార్ట్ వరీయింగ్ ద బాడీ ఈజ్ ఫార్ అవే బట్ స్టిల్ ద లవ్ మేక్స్ దట్ ఆల్ నియర్ అండ్ డియర్.
0: ఇక్కడ దేహం సమీపంలో ఉంటుందని ప్రేమ చాలా దూరంలో ఉంటుందని పక్కింటి వారిపై.
1: ది రిలేషన్షిప్ విత్ ద నేబర్ ఈజ్ నాట్ చార్జ్ విత్ ద లవ్.
0: అదే సమీపముతో పాటు ప్రేమ కూడా దగ్గరలో ఉంటుంటే ఇంకా దీని యొక్క ప్రభావము అధికమవుతుంది.
1: ఫిజికల్ నియర్నెస్ షుడ్ బి అకంపనీడ్ బై బీయింగ్ వెరీ డియర్ టు ద లవర్.
0: మన ఇంటిలోనే ఎలుకలు చీమలు అన్ని తిరుగాడుతుంటాయి అవి మనకు మిత్రులవుతాయా?
1: ఇన్ ది హౌస్ ఓన్లీ రాట్స్ అండ్ యాంట్స్ విల్ బి మూవింగ్ అబౌట్. కెన్ యూ కాల్ దెమ్ ఫ్రెండ్స్?
0: కాదు కాదు. కనుకని మనము దగ్గరతో పాటు సమీపంతో పాటు ప్రేమతత్వాన్ని కూడా చేర్చుకోవాలి.
1: Along with nearness, you have to develop love also.
0: కనుక ఉపాసన అనగా సమీపంలో కూర్చోవటము
1: ఉపాసన
0: వేసుకోవటం.
1: ఉపాసన రెఫర్స్ టు సిటింగ్ నియర్.
0: ఈ సమీపంలో కూర్చోవటం వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ బై బీయింగ్ నియర్?
0: దీపములకు సమీపంలో కూర్చుంటే దాని వెలుతురు మనకు చక్కగా గోచరిస్తుంది. ఆ వెలుతురు ద్వారా మనం అనేక పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇఫ్ యు సిట్ క్లోజ్ టు ద ల్యాంప్ యు గెట్ లైట్ అండ్ ఇల్యూమినేషన్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ యు మే బి ఏబుల్ టు డూ మెనీ యూజ్.
0: ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చుంటే ఏమవుతుంది? దానికి కొన్ని సహాయం మనకు అందిస్తుంది.
1: ఇఫ్ యు సిట్ నియర్ ఎ ఫైర్ ప్లేస్ యూ విల్ బి అవే ఫ్రమ్ ది కోల్డ్ విల్ బి బాదరింగ్ యూ.
0: అదేవిధంగా భగవంతునికి సమీపంలో ఉంటుంటే మన దుర్గుణాలను దూరం చేస్తుంది, భగవంతుని గుణాలను అందిస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ క్లోజ్ టు ద లార్డ్ గాడ్ హింసెల్ఫ్ యూ గెట్ ఆల్ గుడ్ క్వాలిటీస్ విచ్ గాడ్ ఎంబాడీస్ అండ్ ఆల్
0: యొక్క ప్రభావం తన యొక్క ప్రకాశముని తన యొక్క ప్రేమతత్వముని అందించడానికి అవకాశం ఉంటాడు.
1: His own influence, his own qualities, his own love, one will be able to get by just being near to God.
0: Upavasamu, upasana. Upavasamu means samipamulo nivasam.
1: Upavasamu also means being near, living near to the God.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి పదములకు భక్తి యోగంలో ఈనాడు మనం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం.
1: బట్ ఇన్ భక్తి యోగ వితౌట్ అండర్స్టాండింగ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ వీ విల్ బి అండర్స్టాండింగ్ ఏ రాంగ్.
0: ఉపాసన అనుకుంటే ఈనాడు ఒక డజన్ దోశలు కొత్త పిండి కలిపి పెట్టుకోవటము, లేక ఉప్పిండి తెచ్చి పెట్టుకోవటము, ఒక డజన్ బ్యాంగర్ ఒక బనానా తెచ్చి పెట్టుకోవటం, రెండు చేతులు పాలు తీసుకోవటము, ఇవన్నీ ఉపవాసాలకు లక్షణంగా మనం తీసుకుంటున్నాము.
1: నౌ ఫాస్టింగ్ ఇస్ అసోసియేటెడ్ విత్ నాట్ టేకింగ్ రైస్ బట్ టేకింగ్ ఈక్వల్ మచ్ మోర్ దాన్ దాట్ ఇట్
0: ఆల్సో. ఉపవాసం అంటే ముందు క్యాంటీన్ నుంచి ఉప్మా పంపించమంటారు, లేక ఇంకేమిటి హల్వా పంపించమంటారు. ఎందుకంటే నేను అన్నం తినను, అన్నం తినకపోయినంత మాత్రం ఉపవాసం అవుతుందా?
1: దీస్ డేస్ ఇఫ్ ఏకాదశి కమ్స్ సమ్ పీపుల్ ఫాస్ట్ అండ్ నో పీపుల్ హూ ఫాస్ట్ ఆర్ ఉప్మా టు ది సెంట్ ఆర్ హల్వా టు ది సెంట్ ఫ్రమ్ క్యాంటీన్ బికాస్ ఐ డోంట్ టేక్ రైస్.
0: ఈ పవిత్రమైన ఉపవాసం అనేటువంటి పదమును ఇంత చిల్లరిగా ఇంత లోకాసులో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: ఫాస్టింగ్ ఇస్ రియలీ సేక్రెడ్ వర్డ్, సేక్రెడ్ కాన్సెప్ట్, బట్ దట్ ఇస్ బీయింగ్ మిస్యూజ్ అండ్ ఇస్ రాంగ్ వే అండ్ మీ
0: ఆ విధంగా శరీరాన్ని కృషింప చేసుకోవటం ఉపాసన కాదు.
1: ఇట్ ఈస్ ఐ మీన్ ఫాస్టింగ్ డజంట్ రెఫర్ టు దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
0: దేహో దేవాలయ తత్వ జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటిది సనాతనమైనటువంటి దేవునికి ఆలయం వంటిది.
1: God, your body is the temple of God. Treat it so.
0: ఈ దేహాన్ని ఏమాత్రం కూడా మనం అలక్ష్యంగా మనం క్షీణింప చేసుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ అలౌ ఇట్ టు సఫర్ అండ్ కమ్ టు గ్రీవ్.
0: ఈ దేహమును కాపాడుకునే నిమిత్తమే దేహిని లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: వైల్ టేకింగ్ కేర్ ఆఫ్ ది బాడీ యూ షుడ్ నాట్ ఫర్గెట్ ది గాడ్ హూ ఇస్ రెసిడెంట్ ఆఫ్ ఇట్.
0: మన ప్రేమతత్వాన్ని భగవంతునికి అతి సమీపం సమీపం సమీపంగా చేసుకోవడానికి కృషి చేయాలి.
1: వీ షుడ్ యూజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ అస్ టు గో నియర్ క్లోజర్ క్లోజర్.
0: ఇది ఏ విధంగా సమీపం అవుతుందంటే ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది తలచినా అన్ని మనం భగవత్పరమైనట్టుగా మనం భావిస్తే ఇదే సమీపానికి మార్గం.
1: ది ఈజియెస్ట్ వే టు గో క్లోజర్ టు ద బాడీ, వాట్ ఎవర్ యూ సీ, వాట్ ఎవర్ యూ థింక్, వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ టాక్,
0: సమత్వంగా మనం భావించాలి.
1: వన్ షుడ్ ట్రీట్ హీట్ అండ్ కోట్ విత్ ఈక్వాలిటీ.
0: ఎక్కడగా చలికాలంలో మనకు ఉలన్ కోట్లు మనకు ఎంతైనా ఉపకారం చేస్తాయి.
1: డ్యూరింగ్ వింటర్ సీజన్ ఉలన్ క్లోత్స్ విల్ గివ్ యు ఏ లాట్ ఆఫ్ వార్మ్.
0: ఇంకా ఎండల కాలం లోపల థిన్ షర్ట్స్ మనకు ఎంతో ఉపకారం చేస్తాయి.
1: డ్యూరింగ్ సమ్మర్ థిన్ క్లోథింగ్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండ్
0: ఈ రెండు కూడా మనకు ఉపకారములే కానీ అపకారములు కాదు కదా.
1: బోత్ దీస్ థింగ్స్ ఆర్ హెల్ప్ఫుల్, దే ఆర్ నాట్ హార్మ్ఫుల్.
0: శీతోష్ణములు కూడా మనకు ఒక కాలంలో శీతం హాయిగా ఆనందాన్ని అందిస్తుంది, మరొక కాలంలో ఒక ఉష్ణం మనకు ఆనందాన్ని అందిస్తుంది.
1: కోల్డ్ గివ్స్ జాయ్ సమ్ టైమ్స్, హీట్ గివ్స్ జాయ్ అట్ అదర్ టైమ్స్.
0: శీతోష్ణములు రెండు కూడా మనకు ఆనందాన్ని సుఖాన్ని అందిస్తున్నాయి కానీ మనం ఉపయోగించుకునేటువంటి విధానం కూడా అది తప్పు.
1: Cold and heat, both of them give joy only. But the way that we use depends, I mean, that decides whether we are getting to benefit.
0: In the same time, we have to keep an eye on the entire world.
1: During summer, we will welcome cold.
0: But in the same time, we have to keep an eye on the entire world.
1: During summer, if you go nearer the fire, then it will be in for some trouble.
0: అది విధంగానే ఈ శీతోష్ణములు కానీ సుఖదుఖములు కానీ దుషదోషములు కానీ మనం వినియోగించుకునేటువంటి విధానంలో ఉంటుంది కొన్ని లాభ నష్టములు సుఖ దుఃఖములు.
1: బీట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆర్ గెయిన్ ఆర్ హీట్ ఆర్ కోల్డ్ ఆల్ దీస్ ఆపోజిట్
0: ప్రపంచంలో మనకు అన్ని కూడా ఉపకారం లేనిటివే కానీ అపకారం ఏమాత్రం కూడా కాదు.
1: ఆల్ దీస్ ఆపోజిట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యూస్ఫుల్. ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై గాడ్.
0: మన స్థాయికి తగినట్టుగా దాన్ని ఉపయోగించుకోవాలి.
1: బట్ వీ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ఫుట్ ఇన్ టు అవర్ ఓన్ స్టేజ్ ఇన్ లైఫ్.
0: పిల్లవానికి ఎట్టి బంగారు కప్పించినా, పిచ్చివానికి ఎట్టి కప్పించినా ప్రమాదం అయిపోతుంది.
1: ఇఫ్ యూ గివ్ ఏ గోల్డెన్ కప్ టు ఏ చైల్డ్ ఆర్ ఏ స్వోర్డ్ టు ఏ బ్యాడ్ పర్సన్, ఇట్ ఈస్ డేంజరస్.
0: ఈ బంగారు కప్పు విలువైనటువంటి కనుక దీన్ని దాచుకుని భద్రంగా దాచుకునేటువంటి వ్యక్తి చేతికి దీన్ని అందించాలి.
1: గోల్డ్ కాస్ట్ ఇట్ ఈస్ హైలీ వాల్యుబుల్. దాట్ బి గివెన్ టు ఏ పర్సన్ హూ నోస్ ఇట్స్ వాల్యూ.
0: కత్తి యొక్క ప్రభావం తెలిసినటువంటి వాడి చేతికి కత్తి ఇవ్వాలి.
1: ద the one who understands and knows the use of the
0: అనుకునే భక్తి యొక్క ప్రభావం గుర్తించుకున్నటువంటి వాడే దీన్ని సక్రమంగా వినియోగించుకుంటాడు.
1: ఇన్ ది సేమ్ వే ద వన్ హూ నోస్ ది డివోర్స్ ది వాల్యూ ఆఫ్ డివోర్స్
0: ప్రేమ ఎవరిని బాధించరాదు.
1: యూ వన్ షుడ్ నాట్ గివ్ ట్రబుల్ టు ఎనీవన్.
0: ప్రేమ ఎవరిని హింసించరాదు.
1: లవ్ షుడ్ నెవర్ గివ్ ట్రబుల్ టు ఎనీవన్.
0: ప్రేమ ఎవరిని ద్వేషించరాదు.
1: లవ్ షుడ్ నెవర్ లీడ్ ఎనీవన్
0: టు అతిష్ట సర్వభూతానాం అని.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎనిమిటీ అగైన్స్ట్ ఎనీ క్రియేచర్ ఇన్ ద వరల్డ్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ అని చెప్పుకుంటూ దీనిని అనేక విధములుగా బాధిస్తూ ప్రవర్తన చేత ఇది ప్రేమకు ఏ రీతిగా చిహ్నమవుతుంది.
1: థింకింగ్ ఆఫ్ లవ్ అండ్ లవ్ బట్ గివింగ్ ట్రబుల్ టు అదర్స్ ఇస్ నాట్ కరెక్ట్.
0: కనుక ప్రేమ అనుకున్నప్పుడు ఏది చెప్పినా ఏది చేసినా దాన్ని శిరసాలు ఇచ్చుకునేటువంటి ఇందులో మనం ఈ ప్రేమను పెంచుకోవాలి.
1: If you say love and devotion, you will develop it in such a way that you will be able to carry out the command of the Lord.
2: That was an awe-inspiring discourse, which is the second in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 3rd August 1984, Bhagavan revealed and expounded the one and only way this limited man can attain the unlimited God, which is surrender. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: సర్వరూపధరం శాంతం సర్వనామం ధరం శివం సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం సర్వరూపం ధరం శాంతం సర్వనామం ధరం శివం సచ్చిదానందరూపం అద్వైతం సత్యం శివం సుందరం ప్రేమస్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: జగత్తు చాలా చిత్ర విచిత్రములతో కూడి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ మిస్టీరియస్ అండ్ ఫుల్ ఆఫ్ వండర్
0: చిత్రంబులు
1: పెక్యూలియర్
0: త్రైలోక్య పవిత్రములు
1: సీక్రెట్ టు ఆల్ త్రీ వరల్డ్స్
0: వృజలాల విత్తంబులు
1: సో క్లోజ్ టు ద సైన్స్
0: సన్మిత్రంబులు
1: సో డియర్
0: ముని జన వన పౌత్రంబులు
1: అప్రిషియేటెడ్ బై ఆల్ నోబుల్స్
0: విష్ణుదేవు చారిత్రములు
1: దట్స్ హౌ ద స్టోరీ ది హిస్టరీ ఆఫ్ ద గాడ్ ఈజ్
0: లోకములో ఏది చిత్రము ఏది విచిత్రము అని నిర్ణయించుకోవడం చాలా కష్టం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ ఇస్ వండర్ఫుల్ అండ్ వాట్ ఈస్ దట్ ఈస్ మిస్టరీ.
0: కుటుంబము శాంతముగా ఉండవలనన్నా గృహము దినదినాభివృద్ధి ఉందనన్నా దేశము సస్యశ్యామలంగా వెలసిల్లవలనన్నా దీనికి ఐకమత్యము అత్యవసరము.
1: ఫర్ ద ఫ్యామిలీ టు రిమైన్ ఇన్ పీస్ అండ్ ఫర్ ద హోమ్ టు గ్రో మోర్ అండ్ మోర్ డే బై డే అండ్ ఫర్ ద హోల్ ద కంట్రీ టు బి ఫుల్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ యూనిటీ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఐకమత్యమే లేకుండా అనర్థములకు చోటిచ్చి జగత్తంతయకుడును అశాంతికి గురి అవుతుంది.
1: When there is no unity, we'll be facing all kinds of restlessness, obstacles and problems.
0: శాంతి సర్వ మానవులకు సుఖాన్ని ఆనందాన్ని ఐక్యతను అందిస్తుంది.
1: It is the peace that confers to the entire humanity comfort, bliss and happiness.
0: Anaikyata asantruptini andistundi.
1: This unity leads to dissatisfaction.
0: Ashantini chekurustundi.
1: It gives you restlessness.
0: Apramayamainatvanti yokka divyatvanni maripimpa chestundi.
1: It makes you forget even divinity.
0: Kanuka ఈనాడు మనకు కోరవలసినది శాంతి శాంతి శాంతి.
1: వాట్ వీ షుడ్ ప్రే ఫార్ టుడే ఇస్ పీస్.
0: శాంతి ఎక్కడనో లేదు.
1: పీస్ ఈజ్ నాట్ సెపరేట్.
0: మన స్వరూపంలే శాంతి స్వరూపములు.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వరూపం ధరం శాంతం ప్రతి మానవుని యొక్క శరీరము శాంతి స్వరూపమే.
1: Every human form is the very embodiment, personification of peace.
0: Sarvanamadharam Sivam. Anni perlu kudanu mangalakaramainatuvi.
1: All names are equally auspicious.
0: Sachidananda Rupam Advaitam. Satyam శివం సుందరం.
1: దట్ ఇస్ నాన్ డ్యూయల్ బ్లిస్ ఎగ్జిస్టెన్స్. దట్ ఇస్ ద ఫార్మ్ ద the true form of every human being, that is truth, goodness and beauty.
0: ee naati manavattam nandu itti pavitramaina bhavamulu kanipinchutaledu.
1: In the modern man we don't find such sacred thoughts.
0: శాంతి అన్నది మన రూపమే తెలుసుకున్నప్పుడు ఎవరు నమ్మరు.
1: When once we declare that we are the very embodiment of peace, nobody would believe you.
0: మరి శాంతి ఎక్కడ ఉన్నది ఎవరైనా చెప్పగలరా?
1: Then where is peace? Can anyone say that?
0: శాంతి నిమిత్తమై ప్రపంచమంతా కూడాను వెతుకుతూ ఉన్నారు.
1: In fact, all over the world, people are in search of peace.
0: కానీ అది తనయందే ఉంటున్నది.
1: But it is within you.
0: తన ముక్కు పైన ఉన్న అద్దాలను తాను మరచి నా అద్దములెక్కడ అని వెతికేటువంటి యొక్క అజ్ఞాని వలె కనిపిస్తున్నది ఈ జగత్ ఇప్పుడు.
1: It almost sounds like a foolish man who is in search of his spectacles or glasses, wearing them all the time right above his nose.
0: శాంతి మనమే స్వరూపమై ధరించి కూడాను ఈనాడు శాంతి శాంతి శాంతి శాంతి కోసమే మనం ప్రాకులాడుతున్నాం.
1: Being for yourself the very personification of peace, yet you struggle for it.
0: ఈనాడు మానవుడు అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి కావడానికి మూల కారణమేమిటి?
1: What are the reason for all the troubles, anxieties, problems and worries that we face today?
0: తన స్వరూపాన్ని తాను మరచి తాను కానటువంటి యొక్క తత్వాన్ని భ్రమించి విశ్వసించి దానిని అపరిశించి కోరుతున్నాడు.
1: The main reason is that one has forgotten one's own true nature. He goes by false identification of that what he is really not.
0: ఏ మానవుడు వచ్చినప్పటికీ నాకు శాంతి కావాలి శాంతి కావాలి శాంతి కావాలి.
1: Every man aspires for peace.
0: శాంతి ఎక్కడ చిక్కుతుంది?
1: How can you get it?
0: తానే శాంతి స్వరూపాన్ని ధరించి శాంతి కావాలని కోరుకోవటం ఎంత అజ్ఞానం.
1: Being yourself the very embodiment of peace, is it not totally ignorance to be in search for it?
0: కనుకనే మానవుడు శాంతి నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రార్థనలు సల్పుతున్నారు.
1: So man goes on praying continuously for peace.
0: శంకరాచార్యుల వారు 13 మంది శిష్యులతో గంగానదికి స్నానమునకు వెళుతున్న సమయం లోపల ఒక వ్యక్తి ఒక వృక్షము కింద కూర్చొని దుఃఖంకరణి దుఃఖంకరణి దుఃఖంకరణి అని ప్రార్థిస్తున్నాడు.
1: శంకరాచార్య వన్ డే వాస్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద గ్యాంజెస్ అలాంగ్ విత్ హిస్ 13 ఆఫ్ హిస్ డిసైపుల్స్ అండ్ హీ మెట్ ఎ స్కాలర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ దుఃఖంకరణి.
0: ఇది పాండి గ్రామం.
1: దిస్ రూల్ of grammar is found in the grammar composed
0: by Pandit. ee gyanamunu uchcharinchatam cheta goppa panditudu kavaradu ani aashisthunnadu.
1: That person wanted to be a great scholar by repeating the rules of grammar according to Panini.
0: ee panditattvam cheta neeku labhinchetundi phalitam emiti ani prashninchadu Shankarudu.
1: Shankar has put this question, what is it you are going to get by this scholarship?
0: Swami, ee panditcham cheta nenu rajulu sannidhini cheragalanu.
1: The reply was this, Swami, by acquiring this scholarship, I can enjoy the position of the court of the king.
0: మెచ్చి అనేక విధమైనటువంటి బహుమానములు నాకు అందించగలరు.
1: The king, being pleased with my scholarship, will certainly reward me amply.
0: ఈ బహుమానములు ఎంతకాలం నీవు పెట్టుకోగలవు?
1: Shankara asked, how long would you possess these rewards?
0: నేను బ్రతికినంత కాలం కూడాను ఈ యొక్క ఆశను నెరవేర్చుకుంటాను.
1: And he said, I'll go on adding to my desires and get them fulfilled.
0: అప్పుడు శంకరాచార్యులు వారు ప్రశ్నించాడు, మరణించిన తర్వాత ఈ సంగతి అంతా నీకు జ్ఞాపకం ఉంటుందా?
1: Shankara has again put this question, after death would you think of all these desires and the rewards?
0: పిచ్చివాడా, నీవు ఉన్నప్పుడు అనుభవించినప్పుడు నీవు గతించిన తర్వాత మూడు కాలముల యందు కూడా నువ్వు మరపు రానటువంటి ఒక తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
1: Adi Shankara advised him, you should think of that which exists in all the three periods of time, not being while alive in this lifetime.
0: అప్పుడు తన దగ్గరికి వెళ్ళి

0: Then he said, chant the glory of Govinda. O foolish man, sing his glory.
1: Samprapte sannihite kale, samprapte sannihite kale, nahi, nahi, nahi rachati dukrunkarane.
0: When the end approaches, the rules of grammar like dukrunkarane will never save you, will never come to your rescue.
1: Pichivada, janminchinappudu evaru nee venta vacharu?
0: Who followed you at the time of your birth?
1: Marinchin tarvata evaru nee venta vastaru?
0: After death, who would follow you?
1: నీ వెంట వచ్చేటువంటి వారు లేరు, నీ వెంట పోయేటువంటి వారు లేరు.
0: నో వన్ ఫాలోడ్ యూ వెన్ యువర్ బోర్న్, నాట్ వుడ్ ఎనీ వన్ ఫాలో యూ ఆఫ్టర్ యువర్ డెత్.
1: కేవలం నీకు నీవే వస్తున్నావు, నీకు నీవే వెళుతున్నావు.
0: యు కేమ్ హియర్ ఆన్ ఎర్త్ ఆల్ అలోన్ అండ్ యు లీవ్ ఆల్ అలోన్.
1: అంత దుఃఖము దుఃఖముని నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ ఎవ్రీథింగ్ మిజరబుల్.
1: ఈ దుఃఖము దుఃఖం కాదు,
0: ఇట్స్ నాట్ సాడ్నెస్ ఆల్ టుగెదర్.
1: పునరపి జననం పునరపి మరణం.
0: యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ అగైన్, యు డై అగైన్ అండ్ అగైన్.
1: పునరపి జనని జఠరే శయనం.
0: యు గో ఆన్ స్పెండింగ్ ది టైమ్ విత్ ఇన్ ది వూమ్ ఆఫ్ యువర్ మదర్.
1: పునరపి జననం పునరపి మరణం. పునరపి జనని జఠరే శయనం.
0: You are born time and again. You leave the world.
1: Sare bahuduttare krupaya pare prahi murari.
0: It is so difficult to cross across this ocean of life. You have to pray to God for rescue and his grace.
1: Kanuka manavunaku evaru venta raru, evaru venta raledu.
0: It is not possible for anyone to follow anybody.
1: Neevu poye samayalo nee bandhumitrulu chuttu cheri roopisthunnaru. విచారపడుతుంటారు.
0: As you leave this world, you will be surrounded by dear and near who cry.
1: అందరూ ఏడుస్తున్నారు.
0: They cry and cry.
1: కొంచెము నప్తికి కలిగింది ఈ వ్యక్తికి.
0: This person could reminisce for a moment.
1: చూచాడు. ఎందుకు వీరు ఏడుస్తున్నారు?
0: He stared them all and said, "Why do you cry?"
1: అప్పుడు చుట్టూ ఉన్నటువంటి బంధువులు, "అయ్యా, మీరు పోతున్నారు. మీరు దేహాన్ని వదిలిపోతున్నారు. ఈ ప్రపంచాన్ని వదిలిపోతున్నారు. ఇంకా మీరు రారు. కనుక మీ రాకను చూసుకుని మేము ఏడుస్తున్నాము."
0: All the relations said, "Sir, you are leaving us. You are leaving this body. You are leaving this world. You are not going to be with us any longer. So we cry."
1: పిచ్చివారులారా,
0: you are my people.
1: నేను సంపాదించినది, నేను సాధించినది, సర్వ సంపత్తును కూడా నేను వదిలిపోతున్నానని మీరు భ్రమిస్తున్నారు.
0: You think that I am leaving all this wealth that I earned, all my achievements behind.
1: కానీ నేను వదిలిపెట్టినటువంటి సంపదంతా కూడాను మీకే చెందుతుండాలి.
0: All the property that I leave behind belongs to you.
1: నేను ఒట్టి చేతులతో పోతున్నాను.
0: I am returning empty handed.
1: కాబట్టి నా యొక్క పరిస్థితిని మీరు ఏమాత్రమైనా యోచిస్తున్నారా?
0: Are you bothered of my plight or my position?
1: కనుక మీ చింతను మీరు పడుతున్నారే కానీ, మీ అవస్థను మీరు యోచిస్తున్నారే కానీ, నా చింతను మీరు ఏమాత్రము చేయటం లేదు.
0: యు ఆర్ వరీడ్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్, ఆఫ్ యువర్ ఓన్ యాంగ్జైటీస్. యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ మై పొజిషన్ ఎయిదర్.
1: కనుక తన చింతను తాను కావించుకునేటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
0: సో హీఈస్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్, హిస్ నేచర్.
1: నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క క్వశ్చన్ వేసుకుని దాని ప్రతి నీవు విచారణ చేయాలి.
0: ఎ ట్రూ హ్యూమన్ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్, హూ ఎమ్ ఐ, హూ ఎమ్ ఐ.
1: అది చూసుకోకుండా ఎవరిని చూసాను, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అనుకుంటూ పోతే నీకు వచ్చే ఆన్సర్ ఏమిటి?
0: Without minding one's own nature, without putting a question, who am I, but we go on inquiring, who are you?
1: భ్రమించి దుఃఖించేటువంటి దుఃఖములే.
0: It is all the sadness of your own making and imagination.
1: నీ వదన్ని కట్టుకోకమునుపు నీ ఎవరున్నారు?
0: And whom did you meet even before?
1: అతను నిన్ను వదిలిపెట్టింది పోయిన తర్వాత నీకెవరుంటారు?
0: The man, the one he leaves, who will be with you?
1: ఎవరు రారు.
0: Nobody can.
1: ఎవరు లేరు.
0: In fact, none would exist.
1: ఇలాంటి అనిత్యము అశాశ్వతమైనటువంటి ఒక సత్యాన్ని పట్టుకొని మనం ప్రాకులాడుతున్నాం.
0: We go by this ephemeral, transitory, momentary world.
1: ఎవరికి వారే యమునా తీరి.
0: ఈచ్ వన్ షుడ్ థింక్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
1: కనుక మన సత్యాన్ని మనం గుర్తించుకుంటూ రావాలి.
0: వీ హ్యావ్ టు నో అవర్ ఓన్ ట్రూత్, అవర్ ఓన్ నేమ్.
1: మన శాంతి మనకు లభించాలి.
0: We should enjoy our own experience.
1: నీ హృదయమునందే ఉన్నది ఈ శాంతి.
0: This peace is present within our heart.
1: నీ హృదయమునందు ఉన్నటువంటి శాంతిని నీ వదలబెట్టి ఎక్కడో ప్రపంచంలో వెతకడానికి పోతున్నావు.
0: Unmindful of the peace within our heart, we are in search of peace in the outside world.
1: ప్రపంచంలో ఎక్కడ వెతికినను శాంతి మనకు లభించదు.
0: You can never get peace in the outside world.
1: ఎక్కడికి పోయినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: All over the world there is agitation and restlessness.
1: నీవు కోరేటువంటి శాంతి నీ దగ్గరనే ఉంటున్నది.
0: The peace that you really want is within you.
1: కనుక మన యందు ఉన్నటువంటి ఒక శాంతి స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
0: Today we have forgotten the divinity, the very personification of
1: బయట కనిపించేటువంటి అస్థిరమో అశాశ్వతమైనటువంటి ఒక సత్శాంతిని నీవు ఆశిస్తున్నావు.
0: You want that peace which is available outside, which is temporary, artificial and ever changing.
1: కనుక నీవు ఈ చింతను నీవు మానివేసేయండి.
0: స్టాప్ థింకింగ్ సో హియర్ఆఫ్టర్.
1: నీ యొక్క స్వరూపమైనటువంటి యొక్క శాంతిని నీవు చింతించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు థింక్ ఆఫ్ యువర్ ట్రూ ఐడెంటిటీ, యువర్ నేచర్.
1: నీవు దేనిని ఆశిస్తున్నావో అది నీ యందే ఉంటున్నది.
0: వాట్ ఆల్ దట్ యూ సీక్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: నీకంటే బయట ఏది కూడా నువ్వు కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ విచ్ ఇస్ నాట్ విత్ ఇన్ యూ.
1: కన్నులు తెరిచితేవా ఇన్ని వేల మంది నీకు కనిపిస్తున్నారు.
0: ద మూమెంట్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూ సీ థౌసండ్స్ ఆఫ్
1: పీపుల్. కానీ కన్నులు ముచ్చితేవా ఒక్క తల అయినా కనిపించదు.
0: Then once you close your eyes, you can't see even one.
1: కాబట్టి నీవు చూచేదంతా ఏ తలలు? కేవలము అనిత్యము అశాశ్వతమైన తలలు.
0: So what all that you see around are just passing clouds, momentary.
1: ఈ చర్మ శరీరం ఉండినంత వరకు ఇవన్నీ కనిపిస్తుంటాయి.
0: You can see them, all the vision, so long there is physical naked eye.
1: ఈ చర్మ శరీరం పోతానే ఏ ఒక్క విషయం కూడాను ఏ ఒక్క వస్తువు కూడాను మనకు కనిపించదు.
0: When once the physical naked eye is non-functional, you cannot see any.
1: కనుక మనకు కన్నులు మూసినా తెరిచినా కనిపించేటువంటి వస్తువు ఒక్కటే ఒకటి ఉంది.
0: Whether you open your eyes or close them, you see only one.
1: అది ఏ దైవత్వము?
0: That is the divine and the divinity.
1: ఈ దైవత్వమునకు ఎట్టి మార్పును చెందదు.
0: God has no change whatsoever.
1: దీనికి ఏ మాత్రమూ జనన మరణాలు లేవు.
0: God has neither birth nor death.
1: జన్మము లేదు మరణము లేదు.
0: నో బిగినింగ్ నాట్ ది ఎండ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వము నీవే అయి ఉన్నావు.
0: యు ఆర్ దట్ ఎటర్నల్ ట్రూత్.
1: కనుక నీ సత్యాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో యువర్ ట్రూత్, ద ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఏది మన సత్యము?
0: వాట్ ఈస్ అవర్ ట్రూత్?
1: ఆ ప్రేమనే మన సత్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ వెరీ లవ్ ఈస్ దిస్ ట్రూత్.
1: ఈ ప్రేమనే లేకపోతే మనకి ఏది జగత్తులో కనరాదు.
0: విదౌట్ లవ్ యూ కెనాట్ సీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ ప్రేమనే మన యొక్క స్వరూపము.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమ స్వరూపాన్ని మనం పొంది
0: బీయింగ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ లవ్
1: అప్రియమైనటువంటి వస్తువులకై మనం ఆశించి పర్తపిస్తున్నాము.
0: You just run after those things which are not to be accepted and therefore you struggle.
1: Kanuka prema swarupulara,
0: embodiments of love.
1: Manam undi aashinchetundi denni premane maatrame.
0: What is that we should ask for, seek?
1: Manam undi anubhavinchedi emti premane maatrame.
0: What we experience now is love.
1: Anubhavinchedi aanandinchedi partipinchedi premane.
0: What we pine for, what we are delighted about, what we are blissful about is the
1: prema tappa marokati edi kuda ee jagatulo shastramaina ledhi.
0: There is nothing that in this world that is permanent other than love.
1: Atti nitya satyamainatundi prema tattvanni manamu nityam unchukoni manam yenu manam prayatnapurvakanga vetukutunnam.
0: That eternal truth, love, is within us. We have forgotten this principle and we are in search of it outside.
1: Kanuka ముఖ్యంగా మనం యోచించవలసినటువంటిది మన స్వరూపం ఏమిటి అని విచారించాలి.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు ఎంక్వైర్ అవర్ ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమనే మన స్వరూపము.
0: లవ్ ఈజ్ అవర్ ఫామ్ నేచర్.
1: సర్వరూప ధరం శాంతం, సర్వనామ ధరం శివం, సర్వరూపం అత్యైతం. అది ఏ ప్రేమతత్వం?
0: ద లవ్ ఇస్ నాన్ జ్యువల్, ద లవ్ ఈజ్ ఎటర్నల్, ద లవ్ ఈజ్ పీస్, అండ్ లవ్ ఈజ్ దట్ అవేర్నెస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ అండ్ ఇన్ ఆల్ నేమ్స్.
1: కనుకనే అందరి ఎందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ద వెరీ సేమ్ లవ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్.
1: ఎదుటి వాడిని చూసి నీవు ద్వేషిస్తున్నావు.
0: యు హేట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: నీ సొంత వాణిని చూసి నీవు ప్రేమిస్తున్నావు.
0: యు లవ్ యువర్ ఓన్.
1: ఇది నీలో ఉన్నటువంటి ఒక దోషము.
0: దిస్ ఈజ్ యువర్ మిస్టేక్.
1: ఈ ద్వైత భావం అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడా నీకు ద్వైతమే ఉంటుంది, కానీ అద్వైతం చిక్కదు.
0: సో లాంగ్ యువర్ డ్యూయల్
1: డ్యూయలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: నీవు అర్ధ చీకటిలో నీవు ఉన్నావు.
0: యు ఆర్ ఇన్ హాఫ్ డార్క్నెస్.
1: ఎదుటివాడు నీవు పరాయి వాడు అనుకుంటున్నావు.
0: యు కన్సిడర్ ది మ్యాన్ ఇన్ ఫ్రంట్ టు సెపరేట్ ఫ్రమ్ యూ.
1: నీ ఇంటిలో ఉన్నటువంటి వాడు నీ సొంతం వాడు అనుకుంటున్నావు.
0: ద వన్ అట్ హోమ్ యూ క్లెయిమ్ దెమ్ యాజ్ యువర్ ఓన్.
1: చాలా పొరపాటు. అందరూ నీ స్వరూపములే.
0: ఆల్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఆర్ యువర్ ఓన్ ఫార్మ్స్.
1: అలాంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: దట్ వన్నెస్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్.
1: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
0: ద ట్రూ విజ్డమ్ లైస్ ఇన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: ఇట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి మానవుడు,
0: మ్యాన్ బీయింగ్ నాన్ డ్యూయల్,
1: అనిత్యము అశాస్త్రమైనటువంటి అసత్య స్వరూపాన్ని చూసుకుని
0: జస్ట్ హీ గోస్ బై దట్ ఎఫీమరల్ టెంపరరీ ఫామ్.
1: విశ్వసించి దానికై నీవు తపిస్తూ ఉన్నావు.
0: హీ రిపోజెస్ ఫెయిత్ ఇన్ దీస్ ట్రాన్సిటరీ ఆర్టిఫిషియల్ ఫార్మ్స్ అండ్ స్ట్రగుల్స్ టు అక్వైర్ దెమ్.
1: కనుక ఈ చింతన నీవు మానివేసి
0: give up that kind of search and anxiety.
1: Sarvulu endu undinatvanti nene.
0: I am present in everyone.
1: Na endu undinatvanti sarvulu.
0: All exist in me.
1: Sarvajeeva dharam shantam.
0: And the peace that assumes different forms.
1: Aa swarupamu ee deham nande unnadi.
0: And that very form verily is in me.
1: Sarva dehamulu endu kuda nu eka atma unnado aa atma nee endu kuda unnadi.
0: That spirit atma present in everybody is one and the same in you also.
1: కానీ నీ ఆత్మను చూచి నీవు ఆనందించక పరుల ఆత్మను చూచి నీవు కష్టపడుతున్నావు, కేవలం అసూయ పడుతున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్. వై యు ఫీల్ జెలస్ ఆఫ్ ది సెల్ఫ్ ఆఫ్ అదర్స్.
1: నీ ఎందున్న ఆత్మనే పరులు ఎందు కూడా ఉన్నది.
0: ది ఆత్మా ద సెల్ఫ్ ఇన్ యు ఇస్ ప్రెసెంట్.
1: ప్రతి ఒక్కటి కూడా తనకు తాను అనుభవిస్తూ కూడాను తాను పరాయిదాన్ని అనుభవిస్తున్నానని భ్రమిస్తుంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్ బట్ యూ కన్సిడర్ అదర్స్.
1: అజ్ఞాని అయినటువంటి కుక్క యొక్క స్వభావం ఇవన్నీ.
0: దీస్ ఆర్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్.
1: డాగ్
0: డాగ్
1: ఒక తూరి ఏదో ప్రయత్నపూర్వకంగా వెతుకుతూ పోతున్నది డాగ్.
0: ఎ డాగ్ వెంట్ ఆన్ సెర్చింగ్.
1: ఒక ఎండిపోయినటువంటి ఎముక చిక్కింది దానికి.
0: అండ్ ఇట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ డ్రై బోన్.
1: దాన్ని గట్టిగా కొరుకుతూ ఉంటుండాలి ఆశతో.
0: అండ్ దిస్ డాగ్ వెంట్ ఆన్ బైటింగ్ దిస్ బోన్.
1: కడపటికి ఆ బోన్ యొక్క ఇది కొంచెం ముక్క తన గమ్స్ లో చేరి కరిచింది.
0: అండ్ పార్ట్ ఆఫ్ దిస్ బోన్ గాట్ స్టక్ అప్ ఇంటూ ఇట్స్ ఐ.
1: తక్షణమే రక్తం వచ్చింది.
0: అండ్ ద బ్లడ్ స్టార్టెడ్
1: ఫ్లోయింగ్. ఆ రక్తాన్ని చూసి కుక్క ఆనందిస్తుంటుండాలి.
0: ద డాగ్ ఈస్ హ్యాపీ వాచింగ్ ద బ్లడ్.
1: నేను కొరికినటువంటి యొక్క ఈ బోన్ నుంచి వస్తుంది రక్తం అనుకుంటుంది.
0: అండ్ ద డాగ్ వెంట్ ఆన్ ఫీలింగ్ దట్ ద బ్లడ్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ద బోన్ దట్
1: కాదు కాదు కాదు నీ రక్తమే ఆ బోన్ కుర్చుకొని నీ రక్తం నీకు ఆ బోన్ నుండి కనిపిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ ద డాగ్ ఓన్లీ నాట్ అవుట్ ఆఫ్ ద బోన్.
1: అదే విధంగానే ఈనాటి మానవుడు కూడాను
0: మ్యాన్ టుడే
1: తన ఎందున్నటువంటి ఆనందాన్ని తాను మరచి
0: హస్ ఫర్గాటన్ ద ఇన్నేట్ ఇమ్మనెంట్ బ్లిస్.
1: ఈ ఆనందం బయట నుంచి ఎక్కడో లభిస్తుండదని విశ్వసించి
0: అండ్ హి థింక్స్ దట్ బ్లిస్ ఇస్ అవుట్ సైడ్ దట్ కమ్స్ టు హిమ్.
1: కేవలము ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: అండ్ హి మేక్స్ ఎవ్రీ అటెంప్ టు బి బ్లిస్ఫుల్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ వెరీ బిగ్ మిస్టేక్.
1: ప్రతి ఒక్కటి కూడాను తన నుండియే వస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ.
1: దుఃఖము కానీ ఆనందం కానీ ఇవి రెండు నీ భ్రమలే.
0: ఐదర్ పెయిన్ ఆర్ ప్లెజర్ దేర్ ఆల్ ఆఫ్ యువర్ మేకింగ్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్.
1: ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
0: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభిస్తుంటుంది.
0: దేర్ లైస్ ది ప్లెజర్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు దుఃఖముల మధ్యనే ఒక ఆనందం లభిస్తుంటుంది.
0: దేర్ ఇస్ బ్లిస్ ఇన్ బిట్వీన్ ద టూ pains or suffering.
1: Kanukane ee rendu kuda anayende untunnavu kani baita nundi raavatam ledhu.
0: Both exist within us, not from the exterior.
1: Manavudu tana needan chaan chusi bhraminchinattuga
0: man is carried away by his own shadow.
1: Kani adi shadow.
0: It was only after all a shadow.
1: Adi nee needa.
0: It was just a shadow.
1: Needan chusi nee bhramistunnavu.
0: You are just deluded by
1: it. Nijamaina dehanni chusi nee aashinchatam ledhu.
0: You don't think of your own true body.
1: కనుకనే ఒక విధమైనటువంటి యొక్క విచారణ మనం చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఎంక్వైర్ క్లియర్లీ హియర్.
1: దీన్ని నిన్ను నీవు వెతుక్కోమని చెప్పని చెప్పాది వేదాంతం.
0: సో ది వేదాంత సెట్ నో దై సెల్ఫ్.
1: ఒకనాడు ఇప్పుడు నువ్వు మన ఎందే ఉంటున్నావు కానీ బయట నుంచి రావటం లేదు.
0: బోత్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ అస్ నాట్ ఫ్రమ్ ది ఎక్స్టీరియర్.
1: మానవుడు తన నీడను చాను చూచి భ్రమించినట్టుగా
0: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై హిజ్ ఓన్ షాడో.

0: నో దై సెల్ఫ్.
1: ఒకనాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యాంప్ వేశాడు ఒక తాలూకాకు.
0: వన్ ఐఏఎస్ ఆఫీసర్ కేమ్ ఆన్ ఎ క్యాంప్ టు ఎ తాలూక్.
1: ఆ యొక్క క్యాంప్ యొక్క ఇంటి లోపల చాలా భూతాలు ఉన్నాయని అందరూ బెదిరిస్తూ వచ్చారు.
0: అండ్ ఆల్ పీపుల్ సెడ్ డోంట్ గో ఎనీవేర్ నియర్ దట్ హౌస్ బికాస్ ఫుల్ ఆఫ్ డెమన్.
1: సార్, మీరు తెల్ల శరీరం వారు, మీకు అది కనిపించదు, నల్లని శరీరం వారికంత కనిపిస్తుంది, అందులో భూతములు ఉంటున్నాయి అని ప్రశ్నించారు.
0: ఎవ్రీబడి సెడ్ సార్ యూఆర్ ఎ వైట్ మ్యాన్, యూ కెనాట్ సీ డెమన్స్ దేర్ ఇన్ దట్ హౌస్, ఓన్లీ we can see that, don't go anywhere near it.
1: Andaru ide vidhanga ani cheptunnaru, ee intilo pichacham untundada etta undo chustam annaru.
0: And this white man wanted to really see that demon there.
1: Oka light teesesadu, chinnadi bed light pettukunnadu.
0: He switched off the main light and he was carrying a small lamp.
1: Aa bed light lopu nunchi tan melukunnadu paapam.
0: And he got up.
1: కాలు పైన కాలు వేసుకుని తాను ఏదో విచారం చేస్తూ అల్లాడిస్తూ ఉంటున్నాడు.
0: He sat cross-legged, moving both the legs.
1: దాని నీడ గోడ పైన కనిపించింది.
0: And the very shadow was seen on the wall there.
1: అది కూడా ఏదో ఆడుతూ ఉండినట్టుగా కనిపించింది.
0: And he could see both the legs moving in front of him.
1: కానీ ఈ అజ్ఞాని యోచించాడు, ఆ అదిగో వచ్చింది దయ్యం.
0: Now this fool thought, now there is there that evil spirit.
1: దాన్ని పట్టి కొట్టాలి.
0: I should catch hold of it.
1: అన్న పక్కన ఉన్నటువంటి పిస్టల్ తీసుకున్నాడు, దాన్ని కొట్టాడు.
0: And he caught hold of the pistol and shot it.
1: కట్టగడిపోయి తన వేలేపోయింది.
0: And ultimately what happened? He lost his own.
1: ఈ విధంగా తన నీడను చూసి తాను భ్రమించి
0: he is deluded by
1: సమస్త బాధలకు కూడాను గురి అవుతుంటాడు మానవుడు.
0: And man suffers being deluded.
1: మనకు మనము తప్ప ప్రపంచంలో ఏది కూడా లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ ఎగ్జిస్ట్ అదర్ దెన్ యూ.
1: సర్వులు కూడా నువ్వు దైవ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
1: దైవం ఒక్కరు తప్ప ఏకం సత్ ఇప్రా బహుధావదంతి.
0: గాడ్ ఈజ్ వన్, వీ రిఫర్ టు హిమ్ యాస్ మీన్ డిఫరెంట్ ఫార్మ్.
1: అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: దట్ వన్నెస్ వీ షుడ్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఇట్.
1: అలాంటి దివ్యత్వాన్ని మనం సాధించాలి.
0: దట్ డివినిటీ మస్ట్ బి అకాంప్లిష్డ్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: వీ షుడ్ ఆల్సో ఎక్వైర్ దట్ డివినిటీ విచ్ ఇస్ ది యూనిటీ.
1: అప్పుడే మన బాధలు, మన దుఃఖములు, మన భ్రమలు కూడా నశించిపోతాయి.
0: ఓన్లీ ఆన్ దట్ డే వీ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇమాజినేషన్స్, ఇల్యూజన్స్ అండ్ డిల్యూజన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడ్మెంట్స్ ఆఫ్ లవ్,
1: దీనికి ఏది ఆధారం అని మీరు యోచించవచ్చును.
0: యు మే క్వశ్చన్ వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్.
1: ఇది అంతా మన యొక్క భ్రమని.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఓన్ థింకింగ్.
1: పుట్టినప్పటి నుంచి కూడాను ఈ జగత్తులో మనం సంచరించి జగత్తులో ఉన్నటువంటి భ్రమలంతా మనం వరించి తద్వారా ఈ భ్రమను మనం పెంచుకుంటూ వచ్చాం.
0: రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ అవర్ బర్త్ we grow and move in this world gathering all kinds of delusions and imaginations.
1: Kalaku ivanni kunni bhramane tappa anyam kaadu.
0: They are all your imaginations, nothing different from that.
1: Evan chuchi nu baadha padna adi neeke.
0: If you feel for anybody, it applies to you.
1: Evan padi chuchi nu aanandinchina adi neede.
0: If you are happy about anybody, that happiness relates to you.
1: Dukkam kaani aanandam kaani anni neeve kaani marokari kaadu.
0: The pain and pleasure belong to you, to none else.
1: Kanuka ee deha sambandhamainatundi bhranti nu kontha varaku tagginchukuntunna.
0: Give up this body attachment to the extent possible.
1: Deha abhimanamunu marchipo, aatma abhimanamunu penchuko.
0: Forget the body attachment, get yourself attached to the self.
1: Appude divyamainatundi oka bhavam neelo prabhavistundi.
0: There arises the divine thoughts and feelings.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి మానవుడు ఎందుకూడను సత్య నిత్యమైనటువంటి ప్రేమతత్వం ఒక్కటే ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మీరు బలంగా పెట్టుకోండి.
0: స్ట్రెంగ్థెన్ దట్ లవ్ విత్ ఇన్ యూ.
1: ఆ ప్రేమ ఒక్కటే నీకు శాంతిని అందిస్తుంది.
0: అండ్ దట్ వెరీ లవ్ విల్ కన్ఫర్ పీస్.
1: ఆ ప్రేమ ఒక్కటే మీకు ధైర్యాన్ని కూడా చేకూరుస్తుంది.
0: అండ్ దట్ లవ్ విల్ గివ్ యూ ఆల్ ద కరేజ్.
1: కనుక మనము ప్రేమ ఒక్కదాన్ని మనం సంపాదించుకుంటే చాలు.
0: If we cultivate this love, it is enough.
1: Aa premane mana yokka daivamu.
0: And love is God.
1: Premane daivamu, daivame prema.
0: Love is God, God is love.
1: Aa prema yende nivu nivasinchu.
0: Live in love.
1: Mana jeevitham antai kodanu aa prema chaitanyam manam gadapali.
0: Let's lead our lives in love.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని నీవు నీ ఎందే ఉంచుకుని నీవు ఎందుకోసం బాధపడుతున్నావు?
0: Why do you worry? Why do you suffer having love within you, latent?
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం ప్రకృతి లోపల అనేక రూపాలు చూస్తున్నాము.
0: వి సీ మెనీ ఫార్మ్స్ ఇన్ నేచర్.
1: ఏ రూపం చూసినప్పటి ఒక రూపంకి ఒక రూపం సంబంధమే లేనట్టుగా ఉంటుంటాయి.
0: నో టూ ఫార్మ్స్ ఆర్ అలైక్ ఆర్ సిమిలర్.
1: రూపనామములు భేదముగా కనిపిస్తున్నాయి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ వెరైటీ నేమ్స్ అండ్ ఫార్మ్స్.

0: మనం వేరు వేరుగా కనిపిస్తున్నాయి.
1: వి ఫైండ్ సో మచ్ ఆఫ్ వెరైటీ అండ్ డైవర్సిటీ,
0: కానీ ఉన్నది ఏమిటి? ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్స్ ఓన్లీ వన్ ఎగ్జిస్టెన్స్.
0: ఈ ఏకత్వాన్ని నీవు మర్చిపోకుండా చూసుకోవాలి.
1: యు షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
0: నీటి ఎందున్నటువంటి నీడని చూచి మనం ఆసక్తి ప్రవహించుతున్నాము.
1: యుర్ జస్ట్ డెల్యూటెడ్ యు వాంట్ ద డైవర్సిటీ.
0: కనుకనే ఇవన్నీ కూడా మన భ్రమలే.
1: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
0: మనం ఎవరి కోసము బాధపడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫీల్ సాడ్ ఫర్ ఎనీబడీ.
0: నీ కోసం కూడా నీవు బాధపడనక్కర్లేదు.
1: నాట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: దీనికి నీ కోసం నీవు ఆనందించు.
1: యు బి హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ఒరే, నాన్న ఈ దేహం ఇచ్చారు.
1: Why this body is given?
0: ఈ దేహాన్ని కట్టుకుని నేను వచ్చాను.
1: I am here with this body.
0: నేను దీనివల్ల సాధించేటువంటిది ఏమిటి?
1: What is I am going to achieve with this body?
0: ఈ చదువుల కాదు.
1: Is that education?
0: ఈ సంధ్యల కాదు.
1: No.
0: ఈ ఆటల కాదు.
1: Not the
0: ఈ పాటల కాదు.
1: Not the
0: ఈ మాటల కాదు.
1: Not games.
0: దేనికోసం వచ్చాను నేను?
1: Why are you here?
0: నేను ఎవరో నేను తెలుసుకోవటం కోసం వచ్చాను.
1: You are here to know yourself through nature.
0: కనుకనే మనం దేనిపోయినప్పటికీ నేనెవరు, నేనెవరు, నేనెవరు.
1: You may go anywhere, we have to put a question to ourselves like this: who am I?
0: ఈ నేనెవరు అనేటువంటి తెలుసుకుంటే నీవెవరో నీకు గుర్తవుతుంది.
1: If you know yourself truly, you'll be knowing the rest.
0: పవిత్రాత్మ స్వరూపులారా,
1: embodiments of sacred divinity.
0: నిజంగా ఇట్టి సత్యాన్ని తెలుసుకోవటం చాలా సులభమైనటువంటి మార్గమే.
1: It is so simple and easy to know the path of truth.
0: నిన్ను నీవు తెలుసుకోవడం కంటే సింపుల్ అయినటువంటి మరొకటి లేనే లేదు.
1: There is no other simpler things than to know one's own true identity.
0: ఇతరులను తెలుసుకోవటమైనా కూడా చాలా కష్టమే, కానీ నిన్ను నీవు తెలుసుకోవటం చాలా సులభం.
1: It is difficult to know others, but to know yourself it is so simple and easy.
0: కనుకనే ఈ నిన్ను నీవు తెలుసుకోవడానికి తగినటువంటి సాధన నీవు చేయిస్తురా.
1: ఫాలో ద స్పిరిచువల్ ప్రాక్టీస్ దట్ హెల్ప్స్ యూ టు నో యువర్ ట్రూ నేచర్.
0: దేహానికి అనేక రకమైనటువంటి జబ్బులు ఏర్పడుతుంటాయి.
1: ద బాడీ సఫర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎయిల్మెంట్.
0: అనేక రకమైనటువంటి ట్రబుల్స్ వస్తుంటాయి.
1: ద బాడీ ఫేసెస్ మెనీ ట్రబుల్స్.
0: కానీ దేహమునకు ఆహార విహారం చేత లభించినటువంటి బాధలకు మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు.
1: ద సఫరింగ్ ఆఫ్ ద బాడీ, ద ఎయిల్మెంట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ డ్యూ టు ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: కనుక మనం దీనిని మనం ఏమాత్రం లెక్క చేయకుండా,
1: we should not be mindful of the suffering.
0: మనం వచ్చినటువంటి పని ఏమిటి?
1: What is the purpose of life?
0: మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరారు.
1: All of you have assembled here.
0: ఎందుకోసం వచ్చారు మీరు ఇక్కడ?
1: Why are you here?
0: చదువు కోసం వచ్చారు.
1: You are here for study.
0: వచ్చిందే చదువు కోసమని.
1: You have come here for study.
0: కానీ వెతికేటటువంటి ఏమేమో వెతుకుతున్నారు.
1: But you are in search for something different.
0: కనుక మీరు అక్కడ క్వశ్చన్ వేసుకోవాలి.
1: దిస్ ఇస్ ద క్వశ్చన్ యు షుడ్.
0: ఇక్కడ ఎందుకోసం వచ్చాం?
1: Why have come here?
0: దీనికోసం మనం ప్రయత్నం చేస్తున్నామా?
1: Am I making an attempt to get that what I really want?
0: అప్పుడే మనం వచ్చిన పనిని పూర్తి నెరవేర్చుకుంటాం.
1: Then only your task comes to an end.
0: కనుక వచ్చిన పనిని మరిచి,
1: you forget the purpose of your visit.
0: లేని దానిని వెతుకుతూ వస్తున్నాం మనం.
1: You are searching for that which is non-existent.
0: ప్రపంచంలో ఈ విధమైనటువంటి ఒక చింతలు అనేక మంది జరుపుతూనే ఉంటున్నారు.
1: పీపుల్ హ్యావ్ బీన్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ దిస్ వే ఇన్ మెనీ వేస్.
0: నా యొక్క జీవితం ఎక్కడ పోతుందో, ఎక్కడ వస్తుందో అని విచారం చేస్తుంటారు.
1: దే గోన్ గెటింగ్ వరీడ్ వాట్ విల్ హ్యాపెన్ టు మై లైఫ్.
0: మనం పుట్టింది పెరగటం కోసమని.
1: ఇన్ ఫ్యాక్ట్ వి
0: పెరిగింది సాధించడం కోసమని.
1: వర్ బోర్న్ వి గ్రో.
0: సాధించిన దాన్ని సత్యాన్ని తెలుసుకోవడమని.
1: వి షుడ్ నో ది ట్రూత్.
0: సత్యాన్ని తెలుసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి మనం.
1: We should make all attempts to know the truth.
0: ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తే,
1: when once we make every trial,
0: సర్వము మనకు అర్థమవుతుంది.
1: You will be able to comprehend the rest.
0: కనుక ప్రేమ చేతనే సత్యాన్ని గుర్తించు.
1: It's only through love you can know the truth.
0: చూడండి, ఇక్కడ ఎక్కడ చూసినా జ్యోతులు అంతా వెలుగుతున్నాయి.
1: You find the bulbs burning all around.
0: జ్యోతులు అనేక రకములుగా కనిపిస్తున్నాయి.
1: You find different forms of bulbs.
0: కానీ ప్రతి జ్యోతి ఎందుకును ఉన్నది కరెంటే.
1: But in every bulb there is the current.
0: ఈ కరెంటు మాత్రం లేకుండా పోతే ఈ జ్యోతులు ఏవి వెలగవు.
1: Without the current the bulbs you don't get light.
0: మన ఎందున్నటువంటి ఆత్మనే మెయిన్ స్విచ్.
1: The atma within, the spirit within us is the main switch.
0: అది ఏ చెవుల్లో చేరి వినిపిస్తుందది.
1: That current, the spirit gets into
0: the ear. కన్నులో చేరి కనిపిస్తుంటుందది.
1: To help you to hear, gets into the eye.
0: ప్రతి దేహమునందు కూడాను చైతన్య స్వరూపంగా అనుభవిస్తుంటున్నాయి.
1: And it is the same current that will help you to experience the awareness within the body.
0: అన్నింటి కూడాను ఈ కరెంటే మూలాధారము.
1: The current is the primordial principle behind this.
0: అది ఏ దివ్యత్వము.
1: That is divinity.
0: అది ఏ చైతన్యము.
1: That is awareness.
0: అట్టి చైతన్యాన్ని మనము ఈనాడు విస్మరించడం.
1: We have forgotten that constant integrated awareness.
0: చైతన్యం అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా మరలకుండా ఉండాలి.
1: We should never forget that consciousness or awareness.
0: ఈ చైతన్యాన్ని ఉండినంత వరకే మనం ఇక్కడ చైతన్య స్వరూపులుగా ఉంటాం.
1: So long there is consciousness, you will experience that awareness.
0: కనుక ఈ చైతన్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should make every attempt to understand what అవేర్నెస్ ఇస్.
0: చైతన్యం ఎక్కడి నుంచి రావటం లేదు.
1: ఇట్ ఇస్ నాట్ కమింగ్ ఫ్రమ్ అవుట్సైడ్.
0: ఎక్కడ పోవటం లేదు.
1: ఇట్ నాట్ లీవింగ్ యు.
0: అక్కడనే ఉన్నది, అక్కడికే పోతుండాలి.
1: ఇట్ ఈస్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: కనుక
1: సో
0: ఆధ్యాత్మిక తత్వం లోపల మనం అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాము.
1: ఇన్ స్పిరిచువాలిటీ we have got so many doubts and mistaken ideas.
0: ee doubts valla maname chaala pichivaram ayipothunnam.
1: Because of these doubts we turn mad.
0: Manu ee pichivaru kavadaniki kaaranam ee doubts e.
1: Doubts are the responsible for our madness.
0: Motta motta doubts nu manam dooram cheyali.
1: We should dispel all our doubts.
0: డౌట్స్ ఉంటున్నంత వరకు కూడాను మనం సత్యాన్ని మనం చూడలేము.
1: సో లాంగ్ దేర్ ఆర్ డౌట్స్ యు కెన్ నెవర్ ఎక్స్‌పీరియన్స్ ట్రూత్.
0: కనుకనే ఆ డౌట్స్ వల్లనే మనం ఇంత అమాయకులమైపోతున్నాము.
1: వి హావ్ బికమ్ ఇగ్నోరెంట్ బికాజ్ ఆఫ్ దీస్ డౌట్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ముఖ్యంగా మీరు డౌట్స్ ని ఎక్కువ చేర్చుకోకూడదు.
1: డోంట్ ఎంటర్టైన్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
0: మానవుని యందు ఈ డౌట్స్ అంతా చేరటం చేతనే తనను తాను మర్చిపోతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ది డౌట్ దట్ మేక్స్ యూ forget your true nature.
0: విశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
1: Strong faith is essential.
0: ఇది బలమైనటువంటి నమ్మకం కాదు కదా.
1: That strong faith is very much necessary.
0: ఆ నమ్మకమే లేకపోతే నీవు కేవలం గ్రుడ్డివాడైపోతావు.
1: Bereft of faith you are blind.
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీమూర్తి దర్శింపనేరేది.
1: Having eyes with vision you are just blind, being not able to see the munificence.
0: చెవులుండి చెవిటలై అతి మనోహరమైన నీగాన మాలింపనేరేది.
1: With all the ears you are not able to listen to the melody of the divine music.
0: వాణి పంకజమంద పరమాత్మయుండి పాడు సంసారము కోరిరేది.
1: And forgetting the God you want to get yourself rot in family life.
0: ఇది సూరదాస్ చెప్పాడు.
1: This is declared by Surada.
0: ఏమిటిది, నేను కన్నులు ఉండేటప్పుడు ఏం కోరినాను?
1: Then I had eyes, what is that I wanted?
0: కానీ ఇప్పుడు కన్నులు పోయిన తర్వాత ఏం కోరుతున్నాను?
1: Now I am blind, what is it I want?
0: కన్నులు ఉండినప్పుడు దేన్ని చూచామో దాన్నే ఇప్పుడు కావాలని కోరుతున్నాను.
1: So what all that I saw when I had those eyes, having lost the vision now, I want the very same thing.
0: లేకున్నా కూడా కనిపించేది ఒక్కటే.
1: Therefore, in spite of the vision, you see only one thing, even in its absence.
0: కన్నుల యొక్క దీంతో పని ఆధారపెట్టుకోవద్దు.
1: Don't go by the vision only.
0: Divine vision, aadhyatmika shakti, nee kanti.
1: The divine vision, the divine light.
0: Aa chaitanyam yokka tattvamu nee mottu manasulo nilipukovali.
1: The divine light is the divine power.
0: Aa divine light anetundi prathi vyakti endu kuda untundadi.
1: The divine strength is present in everyone.
0: Aa light lekunda ginapothe ee light anta evi raavu.
1: Without the divine light you cannot see any light.
0: Kanuka మనకు మెయిన్ లైట్ ఆత్మనే.
1: సో ద మెయిన్ డివైన్ లైట్ ఈజ్ ఆత్మ.
0: దీనిని పురస్కరించుకుని శంకర్ల వారు ప్రపంచమంతా సంచరించి భజగోవిందం అనేటువంటి దీంట్లో ప్రచారం చేశాడు.
1: ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ద సాంగ్ సెలెస్టియల్ భజగోవిందం ద సేమ్ మెసేజ్ ఈజ్ ప్రాపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బై శంకర.
0: ఏమిటి ఇదంతాను?
1: వాట్ ఈస్ ఆల్ దిస్?
0: దేనిని చింతించాలో దాన్ని చింతించడం లేదే.
1: యు ఆర్ నాట్ ఎంక్వైరింగ్ దాట్
0: భజగోవిందం.
1: Think of God, sing his glory.
0: దైవత్వాన్ని నీవు చింతించు.
1: Think of God.
0: దైవత్వం కారణమైనటువంటి దాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
1: If you think the rest, what for is the life?
0: కనుక మనం చింతించవలసింది దైవ చింతనే.
1: What is to be thought of is only God.
0: నీవే దైవము.
1: You are God.
0: దైవం మాత్రం ప్రత్యేకంగా లేడు.
1: God is not separate.
0: You and I are one అన్నాడు.
1: You and God are one.
0: కనుకనే
1: సో
0: మనము ప్రత్యేకించినటువంటి భక్తులమని తాను దైవమని మనం భ్రమిస్తున్నాము ఆ భేదాన్ని మనం దూరం చేసుకోవాలి.
1: వీ హావ్ డిఫరెన్సెస్ దట్ యు ఆర్ ద డివోటీ అండ్ ద గాడ్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: మానవులకు ఈ అర్షత్ వర్గం చేత లభించేటువంటి యొక్క దుర్గుణములే ఇన్ని విధమైనటువంటి దురాచారములకు మూల కారణం.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సిక్స్ వీక్నెసెస్ లేటెంట్ విత్ ఇన్ ద మ్యాన్ లైక్ యాంగర్ గ్రీడ్ అవరెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాడ్ కాండక్ట్.
0: పశువులకు ఉన్నాయి ఈ అర్షత్ వర్గాలు, మనిషికి ఉన్నాయి.
1: అండ్ దీస్ six weaknesses are present in animals also.
0: ఆ పశువుకు నీకు భేదం ఏమిటి?
1: What is the difference between animal and you?
0: పశువు పుజిస్తున్నాయి.
1: Animals partake.
0: పశువులు నిద్రిస్తున్నాయి.
1: And they also sleep.
0: పశువులు ఆకలి అనుభవిస్తున్నాయి.
1: And they too have hunger.
0: మనిషి నిద్రిస్తున్నాడు.
1: Man sleeps.
0: మనిషి అనుభవిస్తున్నాడు.
1: Man experiences.
0: వానికి దీనికి ఉన్నటువంటి భేదం ఏమిటి?
1: What is the difference then between man and animal?
0: కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ అదే మనిషికి ఉండేటువంటిది.
1: Man should have that ప్రజ్ఞానాద స్పిరిచువల్ అవేర్.
0: ప్రజ్ఞానం అనేటువంటిది వివేకం అనేటువంటిది ఉన్నప్పుడు వీడు ఏమాత్రమో దుఃఖించడు.
1: సో లాంగ్ దట్ ఇంటెలెక్ట్ ఆఫ్ ప్రజ్ఞాన స్పిరిచువల్ అవేర్నెస్ ఇస్ విత్ యు.
0: అన్ని వచ్చినాయి పోతున్నాయి, పాసింగ్ క్లౌడ్స్.
1: ఆల్ ద రెస్ట్ దే కమ్ అండ్ గో, పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ ని పట్టుకుని మనం ఎందుకు ఇంత విచారించాలి?
1: వై షుడ్ వి వరీ బ్రూడ్ ఓవర్ దిస్? passing clouds.
0: కదిలిపోయినటువంటి యొక్క తత్వాన్ని మనం పట్టుకోవాలి.
1: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ హస్ గాట్ టు బి కాట్ హోల్డ్ ఆన్.
0: అది మన ఆత్మతత్వము.
1: దట్ ఈస్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: అది మన చైతన్య తత్వము.
1: దట్ ఈస్ అవర్ అవేర్.
0: అది మన దివ్యత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: అది మన పవిత్రము.
1: దట్ ఈస్ సీక్రెట్.
0: దాన్ని సూచితివా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: దెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, యూ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, యూ టర్న్ ఇన్ టు గాడ్.
0: కనుకనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి మనకు మనమే చూసుకోవాలి.
1: యూ హ్యావ్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: నిన్న చెప్పాను, మమై వాంసం జీవలోకే జీవభూత సనాతన.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్, యూ అండ్ గాడ్.
0: అందరి యందు ఉండినటువంటిదంతా కూడాను నా అంశమే అన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్ ఎగ్జిస్ట్స్.
0: అయితే ఈ అంశం లోపల ఈ కనిపించేటువంటి దుఃఖములు, విచారములు, కష్టములు, కోపములు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: Then, where from the apparent difficulties, troubles and problems have come?
0: ఇవన్నీ పశుత్వంతో కూడినటువంటి భావాలు మన హృదయంలో నింపుకున్నాం.
1: Our heart is full of bestial feelings.
0: ఈ పశుత్వంతో నింపుకున్నటువంటి భావాలు దూరం పంపించి,
1: you have to distance yourself from this animality.
0: కడిగి వేసేయి.
1: You just drive them out.
0: Run away from bad company.
1: Run away from the bad company.
0: ఆ సత్యమైనటువంటి భావాలను నువ్వు నింపుకో.
1: Fill your heart with this eternal truth.
0: ఈ కప్పు లోపల జలం ఉంటుండాలి.
1: అండ్ దిస్ కప్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఈ జలం లోపల ఇంకొక పాలు పోయాలనుకుంటే ఈ జలాన్ని పారపోయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ఇట్ అప్ విత్ మిల్క్, యూ హావ్ టు పోర్ అవుట్ ద వాటర్ ఆల్రెడీ ప్రెజెంట్
0: దేర్. అట్లే కదా జలం లోపల తిరిగి పాలు కూడా పోస్తే జలము పాలు రెండు వ్యర్థమైపోతాయి.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ జస్ట్ మిక్స్ మిల్క్ ఓవర్ దేర్,
0: ఈ హృదయం నుండి కూడా నువ్వు దుర్మార్గమైనటువంటి భావాలంతా నింపుకున్నావు.
1: యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ.
0: అలాంటి దుర్మార్గమైన భావాలపైన సన్మార్గం అనే విషయాలు నింపుకుంటే అది ఇది రెండు కూడా చెడిపోతుంది.
1: Add now with all the cruelty, wickedness behind, you cannot fill it up with sanctity.
0: ఏది కూడా నీకు చేయజిక్కదు.
1: You cannot get it either.
0: కనుక నీవు చెడ్డను దూరం చేసే.
1: So distance yourself from the bad.
0: పవిత్రాన్ని నీవు నింపుకో.
1: Fill it up with sacred qualities.
0: అప్పుడు నీవు పవిత్రమైనటువంటి జీవిగా మారుతావు.
1: Then you will become a sacred being.
0: కనుక మనం పవిత్రులు కావాలనుకున్నప్పుడు
1: to lead sacred
0: life. మన పాత్రను పవిత్రమైన ఇదిగా నిలుచుకోవాలి.
1: వీ షుడ్ ఫాలో ద సీక్రెట్ పాత్ టు మేక్ అవర్ లైఫ్ సీక్రెట్.
0: ఈ కేవలం ఒక ఎంప్టీగా పెట్టుకోవాలి.
1: అండ్ వీ షుడ్ మేక్ దిస్ ఎ సార్ట్ ఆఫ్
0: హృదయము ఒక పవిత్రమైన ఇదిగా పెట్టుకున్నప్పుడు దాంట్లో అన్ని నింపుకోవచ్చు.
1: వెన్ వన్స్ ది హార్ట్ ఈస్ సీక్రెట్ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్.
0: మనం ఎన్ని సంపాదిస్తున్నాము?
1: We earn many.
0: ఎంత ధనం సంపాదిస్తున్నాము?
1: We earn a lot of money.
0: ఎంత తిండిని సంపాదించుకుంటున్నాము?
1: So many.
0: కానీ ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి?
1: What will happen to them?
0: ఎవరికి ఇస్తున్నాము?
1: To whom are you sharing?
0: ఎవరికి లేదు.
1: No.
0: కడపటికి ఎవరికి పెడతామో, ఎవరికి పుచ్చుతాము?
1: Ultimately, who will claim your property? Nobody can.
0: జనడ పొట్ట నింపుకునే నిమిత్తమై ఎంతో మనం దక్షిణ సంపాదిస్తున్నాము.
1: To fill this little stomach, you earn lakhs and lakhs of money.
0: ఈ సంపాదించినటువంటిదంతా కూడా కడుపు నింపుకుంటున్నామా?
1: In fact, all the money that you earn, will it help you to fill the stomach?
0: లేదు.
1: No.
0: కనుకనే క్షణభంగురమైనటువంటి యొక్క జీవితం కోసమని ఇన్ని అవస్థలకు గురి అవుతున్నాము.
1: ఫర్ దిస్ మొమెంటరీ లైఫ్ వీ ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్.
0: మన దేహమే అనిత్యము.
1: ద బాడీ ఇస్ టెంపరీ.
0: ఇదంతా ఒక వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the love, follow the conscience.
1: Follow your love, follow the conscience.
0: కర్మలే నీవు నిజమైన తత్వాన్ని ఫాలో చేసుకుంటున్నావు.
1: You should follow the reality.
0: ఇదే మనం ఈనాడు చదువులో నేర్చుకోవాల్సినటువంటి అంట.
1: This is the true form of education.
0: ఎన్నో చదువులు చదువుతున్నారు.
1: You study many.
0: చదువులు చదివి చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: For all we study and study, we ultimately die. We should study to be immortal.
0: ఈ చదువుల వల్ల మనకు లభించేటువంటిది ఏమిటి?
1: వాట్ ఆర్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ ది స్టడీ సెక్యులర్?
0: ఇది ప్రపంచంలో ఉండినంత వరకు పొట్ట నింపుకోవడానికి ఒక మార్గం అవుతుంది.
1: ది స్టడీస్ విల్ హెల్ప్ అస్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్.
0: చదువుకున్న వాడు పొట్ట నింపుకుంటున్నాడు, చదువులేని బెగ్గరు పొట్ట నింపుకుంటున్నాడు. పొట్ట నింపుకోవటం మా గొప్పది.
1: ఎడ్యుకేటెడ్ పర్సన్, అన్ఎడ్యుకేటెడ్ బెగర్ ఆల్సో ఫిల్ దర్ స్టమక్స్.
0: పొట్టను నింపుకోవటం కాదు,
1: నాట్ సింప్లీ టు ఫీడ్ యువర్ బెల్లీ.
0: మన హృదయాన్ని నింపుకోవాలి.
1: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్.
0: ఈ హృదయాన్ని మనం ప్రేమతో నింపుకోవాలి.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
0: ఈ ప్రేమనే సర్వస్వాన్ని మనకు అందిస్తుంది.
1: అండ్ దిస్ లవ్ విల్ హెల్ప్ యూ టు గెట్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ ద వరల్డ్.
0: హృదయాన్ని నింపుకోవడానికి నువ్వు ప్రయత్నించు.
1: మేక్ ఎవ్రీ అటెంప్ట్ ట్రయల్ టు ఫిల్ యువర్ హార్ట్.
0: అది ఏ కంపాషన్ హృదయం అనగా కంపాషన్
1: హృదయ
0: దయతో నిండినటువంటిది
1: హృదయ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ఆ కంపాషన్ ప్రేమ చేత మనం నింపుకోవాలి.
1: కంపాషన్ ఇస్ లవ్ విచ్ హస్ గాట్ టు బి ఫిల్డ్.
0: ఏ క్షణం మనకు చిక్కినా కానీ దాన్ని వ్యర్థం చేయకూడదు.
1: నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: అప్పుడు ప్రేమని పెంచుకోవాలి.
1: అండ్ ప్రిజర్వ్ దట్ లవ్.
0: ఈ ప్రేమని నాడు దూరం చేసి దీన్ని అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి కట్టగడబటికి ప్రేమను కూడా నిరాశకరం మార్చుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ అవే ఫ్రమ్ దిస్ లవ్. You convert it, you distort it, and ultimately
0: ఎవరికి ఎవరికి సంబంధం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ ఈజ్ అటాచ్డ్ టు ఎనీబడీ.
0: ఎవరికి ఎవరికి సంబంధం?
1: హూ ఇస్ అటాచ్డ్ టు ఎనీబడీ?
0: ఎవరికి ఎవరికి అనుబంధం?
1: వాట్ ఈస్ దట్ రిలేషన్షిప్?
0: లేనే లేదు.
1: నథింగ్.
0: ఈ సంబంధం అనుబంధములు నీవే నీవు పెంచుకుంటున్నావు.
1: అటాచ్మెంట్స్ అండ్ రిలేషన్షిప్స్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: నీవు పెండి కాకుండా ఎవరు నీవు భర్త?
1: ప్రయర్ టు యువర్ మ్యారేజ్ హూ ఇస్ యువర్ హస్బెండ్?
0: పెండి అయిన తర్వాత ఎవరు నీకు భార్య?
1: And prior to that, who is your wife?
0: తిరిగి గతించిన తర్వాత ఎవరు నీకు భర్త?
1: After death, who is your husband?
0: ఎవరు నీకు భార్య?
1: And who is the wife?
0: రెండు లేవు.
1: No, both states don't exist.
0: అందుకోసమని ఈ యొక్క కుటుంబం లోపల ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అన్నారు.
1: Therefore, in the family life, we should view them as passing clouds.
0: Majjulo vachinayi, majjulo pothunnayi.
1: They have come in between and also leave in between.
0: శాశ్వతమైనటువంటి కాని కాదు.
1: They are not permanent.
0: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి.
1: They are like passing clouds.
0: ఇలాంటి దీనికోసమై మనం తప్పించనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వరీ ఫర్ దీస్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక నీవు వరీ చేయవలసింది ఏమిటి?
1: వాట్ ఫార్ షుడ్ వీ వరీ?
0: నీ ఆనందమునికై నీవు ప్రాకులాడాలి.
1: స్ట్రగుల్ వర్క్ టు బి
0: నీ ప్రేమనే నీకు చిక్కాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ ఎంజాయ్ యువర్ లవ్.
0: ఈ ప్రేమను సర్వులు ఎందుకు నీవు నిరూపించు.
1: అండ్ యూ షుడ్ షేర్ దిస్ లవ్.
0: ఈనాటి మానవులందరూ కూడా ప్రేమనంతా కూడా పంచుకోకుండా దేశాన్ని అసూయను క్రోధాన్ని పెంచుకుంటున్నారు.
1: మ్యాన్ ఈజ్ నాట్ షేరింగ్ హిస్ లవ్ విత్ హిస్ ఫెలో మ్యాన్. ఆన్ ద అదర్ హ్యాండ్ హిస్ షేరింగ్ హిస్ వికెట్నెస్ టు జెలసీ అండ్ యాంగర్.
0: కట్టగలబడికి మనం ప్రేమను పంచుకోవటం లేదు.
1: వి ఆర్ నాట్ షేరింగ్ అవర్ లవ్ విత్ రెస్ట్.
0: ద్వేషము ద్వేషము ద్వేషము ద్వేషము.
1: దేర్ ఇస్ హేట్రెడ్ ఆల్ ద టైం.
0: ఇది మహారాక్షసి ఈ ద్వేషము.
1: అండ్ దిస్ హేట్రెడ్ ఇస్ మచ్ వర్స్ దెన్ ద డెమన్.
0: ఈ మహారాక్షసిని మనం పెంచుకుంటున్నామే కానీ పవిత్రమైన ప్రేమతత్వాన్ని పెంచుకోవటం లేదు.
1: ద డెమోనిక్ హేట్రెడ్ ఇస్ ఎవర్ ఆన్ ద రైస్ టుడే అండ్ నాట్ ద లవ్.
0: నీలో కించిత్ ఏమైనా ప్రేమ లభించినా ఆ ప్రేమ తిరిగి 10 మందికి పంచుకో.
1: ఈవెన్ దేర్ ఇస్ ఫ్రాక్షన్ ఆఫ్ లవ్ విత్ ఇన్ యూ, షేర్ ఇట్ విత్ అదర్స్.
0: అది నీ యొక్క నిజమైనటువంటి కర్తవ్యం.
1: That is your real duty.
0: అట్టి కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించి
1: and do that duty properly.
0: నియమైనటువంటి యొక్క మార్గాన్ని పొందు.
1: And then acquire that, reach that position.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చదివేటువంటి చదువుల లోపల
1: all your studies,
0: ఏదో కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ అంతా ఉంటాయి.
1: There are
0: ఈ సబ్జెక్ట్స్ అంతా కూడా ఈ లోకానికి సంబంధించినటువంటివి.
1: సబ్జెక్ట్స్ బిలాంగ్ టు దిస్
0: వరల్డ్. యమను సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య.
1: సెక్యులర్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ టు బి బ్లిస్ఫుల్ ఇన్ ద అదర్ వరల్డ్.
0: పెంచుకోవాలి.
1: దట్ వీ హావ్ టు డెవలప్.
0: అప్పుడే మనకు శాశ్వతమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ దట్ ఎటర్నల్ బ్లిస్.
0: వారి దగ్గర లేనటువంటి దాన్ని నా దగ్గర ఉన్నదని కొనుక్కొని కోరుకొని వస్తున్నారు.
1: దే కుడ్ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ మిస్సింగ్ ఇన్ దెమ్ ఈజ్ అవైలబుల్.
0: నిజంగా ఈ ప్రేమ మీ దగ్గరనే ఉంటుంటే మీరందరూ ఎందుకు వస్తుంటారు ఇక్కడికి?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ గాట్ దట్ లవ్ విత్ ఇన్ యూ, వాట్ బ్రాట్ యూ హియర్?
0: అది మీ దగ్గర లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ ఇట్.
0: లేదు కనుక ఇక్కడికి వస్తున్నారు.
1: బికాస్ ఇట్స్ నాట్ దేర్ యూ కమ్ హియర్.
0: లేని దాన్ని మనం సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ గెట్ వాట్ యూ డు నాట్ హ్యావ్.
0: ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం? ఏమి చదువుకోవటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యూ హ్యావ్.
0: కనుకనే మనం లేని దాన్ని మనం సంపాదించాలి.
1: సో వీ షుడ్ గెట్ వాట్ యూ డోంట్ హ్యావ్.
0: తన ఎందు ఏది లేదు దాన్ని మనం శాంతి లేదు.
1: సో యూ డోంట్ హ్యావ్ పీస్.
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్.
0: గుజరాత్ లోపల ఒక పటేల్ ఉండేటువంటి వాడు.
1: ఇన్ గుజరాత్ దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ పటేల్.
0: అతను పరమ భక్తుడు.
1: ఇస్ అన్ ఇంటెన్స్ డివోటీ.
0: గొప్ప వ్యాపారి.
1: ఇస్ అ బిగ్ బిజినెస్ మ్యాన్.
0: విదేశాల్లో తిరిగి చాలా గొప్ప వ్యాపారం లోపల ధనం సంపాదించుకున్నాడు.
1: అండ్ he went all over the world and amassed wealth.
0: ఆ విదేశీయుడైనటువంటి ఒక ఫ్రెండ్ ఒకనాడు గుజరాత్ కు వచ్చాడు.
1: అండ్ వన్ ఫారినర్ విజిటెడ్ గుజరాత్.
0: గుజరాత్ కు వచ్చి
1: హావింగ్ కమ్ దేర్
0: ఏం పటేల్ గారు మిమ్మల్ని చూడటానికి రావాలన్నాడు.
1: హి సెడ్ ఓ పటేల్ ఐ వాంట్ టు మీట్ యు.
0: తప్పక రావచ్చు అన్నాడు.
1: హి సెడ్ yes you can.
0: అతను సరిగా వచ్చేటప్పటికి ఇది పూజ రూమ్ లో కూర్చున్నాడు.
1: బై ది టైమ్ ద ఫారినర్ విజిటెడ్ దేర్ దిస్ పటేల్
0: వాస్ ఇన్ సేఫ్ అయినా పూజ చేస్తూనే ఉన్నాడు.
1: పూజ
0: అవటం లేదు.
1: He was just worshipping the idol, deity.
0: ఈ విదేశీయుడు కూర్చొని బేజారు పుట్టింది.
1: The foreigner waited and waited, was disgusted.
0: అంత అయిన తర్వాత వచ్చాడు పాపం పటేల్ గారు.
1: After the process of worship, the Patel came out of his puja room.
0: ఏమిటయ్యా పటేల్,
1: ఓ పటేల్,
0: దేనికి నీవు కోసం పూజ చేస్తున్నావు?
1: What for are you worshiping?
0: నీకు కావాల్సినంత ధనం ఉంది.
1: You have lot of money.
0: కాబట్టి నువ్వు ధనం కోసం నీవు పూజ చేయటం లేదు.
1: You don't need to pray for మనీ,
0: నీకు కావాల్సినటువంటి సుఖం ఉంది,
1: యు హావ్ గాట్ ఆల్ హ్యాపీనెస్,
0: కాబట్టి సుఖం నీకు కావాలని కోరటం లేదు.
1: యు డోంట్ నీడ్ ఎనీ కంఫర్ట్.
0: నువ్వు దేనికోసం ఇంతసేపు పూజ చేస్తున్నావు?
1: వై డు యూ ప్రే సో లాంగ్? నాట్ ఫర్
0: పక్కును నవ్వాడు ఆ పటేల్.
1: ద పటేల్ స్మైల్.
0: సార్,
1: సార్,
0: నేను ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలకు నేను ఏమాత్రమో ప్రార్థన చేయటం లేదు.
1: ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫర్ వరల్డ్లీ పొజిషన్స్.
0: నేను ధనం కావాలని ఆశించడం లేదు.
1: ఐ డోంట్ వాంట్ మనీ.
0: సుఖం కావాలని నేను ఆశించడం లేదు.
1: నాట్ హ్యాపీనెస్.
0: నాకు ఏది అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీ.
0: నా దగ్గర లేనటువంటివి అతని దగ్గర ఉన్నాయి.
1: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మీ ఈజ్ విత్ గాడ్.
0: కనుక నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను.
1: సో టు ఎర్న్ ఇట్ ఐ ప్రే టు గాడ్.
0: ఏమిటి మరి నీ దగ్గర లేదు అన్నాడు.
1: వాట్ ఈస్ దట్ మిస్సింగ్ ఇన్ యూ?
0: ఐ వాంట్ ట్రూత్.
1: He said, I want truth.
0: I want love.
1: I want love.
0: I want peace.
1: I want peace.
0: ఈ సత్యము, ప్రేమ, శాంతి ఆ మూడు అతని దగ్గర ఉన్నాయి.
1: Truth, peace and love are in the hands of God.
0: భగవంతుడు దాన్ని మూడింటిని ఎవరికి ఇవ్వటం లేదు.
1: And they are in the possession of God.
0: తన దగ్గరనే పెట్టుకున్నాడు.
1: They are with him.
0: దాన్ని పొందే నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు.
1: To acquire them I am praying to God.
0: చూచారా, మన దగ్గర లేనటువంటి దాన్ని మనం కోరడానికి ప్రయత్నించాలి.
1: So we should desire that what we don't have.
0: మన దగ్గర ఇప్పుడు లేనటువంటిది ఏమిటి? అదే పీస్.
1: What is that missing in you? That is peace.
0: ఆ పీస్ నీవు కోరాలి.
1: సో డిజైర్,
0: నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని నీవు కోరుతూ ఉంటే నువ్వు ఎందుకు ఈ ప్రార్థన?
1: డిజైర్ టు బి పీస్ఫుల్. ఇఫ్ యూ వాంట్ దట్ వాట్ యూ ఆల్రెడీ హావ్, ఏమీ కోరవద్దు.
0: అవంతా నీవు సంపాదించుకుంటే లభిస్తాయి.
1: All those things can be earned and acquired.
0: నీ దగ్గర లేనటువంటిది, భగవంతు దగ్గర ఉండేటువంటిది రెండే రెండు.
1: వాట్ యు డు నాట్ హావ్, వాట్ గాడ్ హ్యాస్, ఆర్ టూ.
0: ప్రేమ, శాంతి ఈ రెండు భగవంతుని దగ్గర ఉన్నాయి.
1: లవ్ అండ్ పీస్ ఆర్ విత్ గాడ్.
0: ఈ రెండింటినీ మనం సాధించుకుంటే ఈ రెండింటి ద్వారా ట్రూత్ మనకు లభిస్తుంది.
1: When once you receive the truth, these two, you can get the truth.
0: రెండు ఉంటే చాలు, సర్వమును మనం సాధించవచ్చు.
1: If these two, you can achieve anything.
0: ఒక్క చక్కెర ఉంటుంటే ఎన్ని తీపి పదార్థాలైనా చేసుకోవచ్చు.
1: With sugar, you can have any number of sweets.
0: కానీ గోధుమ, హల్వా, బాదాం, కీరు, గులాబ్ జాము అని పేర్లు పెట్టుకుంటున్నాము.
1: You can have different varieties of sweets.
0: ఇవి నేమ్స్ వెరైటీగా ఉన్నాయి, కానీ స్వీట్ ఏమి ఒక్కటే.
1: దర్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్, బట్ స్వీట్నెస్ షుగర్ ఈజ్ వన్.
0: కనుకనే దైవమే ఒక ప్రేమ.
1: గాడ్ ఈజ్ లవ్.
0: ఆ ప్రేమను మనం సంపాదించుకుంటే,
1: దెన్ వన్స్ యూ గెట్
0: ఆ ప్రేమ వల్ల ఎన్ని పదార్థాలైనా మనం వండుకోవచ్చును.
1: విత్ ది స్వీట్నెస్, నెక్టర్ అండ్ లవ్ యూ కెన్ హ్యావ్ ఇన్ మెనీ లవ్.
0: ఎన్ని సుఖములైనా మనం పొందవచ్చును.
1: యూ కెన్ హ్యావ్ ఎ నంబర్ ఆఫ్ కంఫర్ట్.
0: ఎన్ని శాంతులైనా అనుభవించవచ్చు.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ మెనీ.
0: కనుక ప్రేమను మీరు సంపాదించండి బంగారు.
1: దేర్ఫోర్ యూ షుడ్ ట్రై టు ఎర్న్ దిస్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కహో

విడక రాదు భక్తి. సాత్వికంబే భక్తి సాధనం బగునయా.

0: Without giving up the dullness, the tamasic quality, how do you expect to be spiritual? Without giving up the emotional aspect, it is impossible to have devotion. It is that piousness which is path leading us to devotion. Listen to this, the son of Bharat.
1: దృశ్య కల్పితమైన ఈ జగత్తంతయు కూడాను త్రిగుణముల యొక్క ప్రభావమే.
0: ఆల్ దిస్ విజిబుల్ వరల్డ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: ప్రతి మానవుడు త్రిగుణ స్వరూపుడే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్.
1: ఇట్టి త్రిగుణములు యందు నిత్య జీవితం గడుపుతున్నటువంటి మానవుడు త్రిగుణారహితుడు ఏ రీతిగా కాగలడు?
0: ద మ్యాన్ విత్ దీస్ అట్రిబ్యూట్స్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు గో బియాండ్ దీస్ అట్రిబ్యూట్స్?
1: కానీ త్రిగుణత్వంలో ఉండినటువంటి యొక్క మంచి చెడ్డలను గుర్తించినప్పుడే మానవుడు త్రిగుణాతీతుడు కాగలడు.
0: హౌఎవర్ వెన్ వన్స్ హీ రికగ్నైజ్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్, హీ కెన్ సర్టన్లీ గ్రో బియాండ్ దెమ్.
1: సామాన్యమైన మానవులకు తామసికము, రాజసికము, సాత్వికము ఈ మూడు కూడాను అవసరమే.
0: ఫర్ ఆర్డినరీ పీపుల్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ నీడెడ్.
1: నిద్ర లేక మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ కెనాట్ లివ్ వితౌట్ స్లీప్.
1: విచారం చేయక మానవుడు ఏ క్రియలోనూ కాలు విడడు.
0: Without discriminating, he will not enter into any activity.
1: ఆలోచించక ఏ మానవుడు కూడాను ఏ కార్యంలోన ప్రవేశించడు.
0: He will not resort to any action thoughtlessly.
1: కనుక ఈ నిద్ర, విచారము, ఈ సంప్రదింపులు ఇవన్నీ కూడాను తామసిక సంబంధమైనటువంటి యొక్క గుణములే.
0: Therefore, the sleep, the discretion and the thought are tamasic qualities.
1: ఇంకా నిత్య జీవితంలో రాజసికము లేక క్షణమైన మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ బీయింగ్ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ దిస్ రాజసిక్ టెండెన్సీస్.
1: కోరికలన్నీ కూడాను రాజసికమే.
0: ఆల్ డిజైర్స్ ఆర్ ఎమోషనల్ రాజసిక్.
1: దైవం కావాలని ఆశించడం కూడాను రాజసికమే.
0: టు డిజైర్ ఫర్ గాడ్ ఇస్ ఆల్సో రాజసిక.
1: కామిగాక మోక్షకామిగాడు. లోక సంబంధమైన వాంఛలు లేక దైవ సంబంధమైన వాంఛలు మానవుని యందు ఆవిర్భవించవు.
0: There will be no scope to desire for God unless earlier he desires for worldly things.
1: వాంఛలు వివిధమైనటువంటి వాంఛలుగా ఉండవచ్చును, కానీ వాంఛల యొక్క స్వభావం ఒక్కటియే.
0: Desires may vary, but their nature is one and the same.
1: కనుక క్రోధము, ద్వేషము, అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది గుణములన్నీ కూడాను రాజసిక సంబంధమైనటువంటి గుణములే.
0: యాంగర్, హేట్రెడ్, జెలసీ, ప్రైడ్, దీస్ ఆర్ ఆల్ ది రాజసిక్ క్వాలిటీస్.
1: ఈ రాజసికమునందు కూడాను సాత్వికము అంతర్భూతమై ఉంటున్నది.
0: ఇన్ దిస్ ఎమోషనల్ ఆస్పెక్ట్ దేర్ ఇస్ పాయస్నెస్, ద సాత్విక్ క్వాలిటీ.
1: గంగా యమునుల మధ్య సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించినట్టుగా తమో గుణ రజోజు గుణముల మధ్య ఈ సాత్వికం కూడాను అంతర్వాహినిగా ఉంటుంటాది.
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద రివర్ సరస్వతి పాసింగ్ లైక్ ఎన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ రివర్స్ గంగా యమున, యు ఫైండ్ ది స్పైస్ క్వాలిటీ యాజ్ ఎన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ క్వాలిటీస్ ద రజస్ అండ్ తమోస్.
1: క్రమక్రమేణ ఒక్కొక్క గుణమును ఒక్కొక్క రీతిగా విసర్జించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో ప్రవేశించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో దీన్ని నడుచుకున్నప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి సాత్వికము మనలో ఆవిర్భవిస్తుంది.
0: As he adopts and follows each of these, he will understand what pious quality is that runs as an undercurrent.
1: సాత్వికం రావాలనుకుంటే తామసికం కూడాను ఒక ఉపాధియే.
0: In order to have this pious quality, perhaps the tamasic
1: రాజసికం కూడాను ఒక సోపానమే.
0: The rajasic emotion is also a step in the
1: ladder. ఈ రెండింటిని దాటినప్పుడే సాత్వికమైనటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
0: When once we cross these two steps, you reach that piousness.
1: తామసికము.
0: తామసికం.
1: మొట్టమొట రత్నకారుడు దారులు కొట్టే దొంగగా తయారై తన స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై దయాదాక్షిణ్యము లేక బాటసారులను హింసిస్తూ బాధిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి ధనమును అపహరించి జీవితమును గడుపుతూ వచ్చాడు.
0: రత్నకార ఇన్ దోస్ డేస్ యాజ్ ఎ రాబర్ విదౌట్ ఎనీ కంపాషన్ అండ్ మర్సీ హ్యాడ్ హార్మ్డ్ ఆల్ ద ప్యాసింజర్స్ అండ్ ట్రావెలర్స్ దట్ పాస్ బై రాబింగ్ దేర్ ఆల్ ద మనీ అండ్ హి స్పెంట్ హిస్ లైఫ్.
1: దయాదాక్షిణ్య రహితమే తామసికం.
0: Tamasic quality dullness is the one
1: which has no scope for compassion.
0: Ratnakara of this quality, of this nature,
1: saptarishulu yokka darshanam cheta,
0: because he could visit the seven saints,
1: vaaru sparshanam cheta,
0: as he could experience
1: sambhashanam cheta,
0: as he could converse with them,
1: maha tapasviga maaripoyadu.
0: He could become the one of mighty penance.
1: Kevalam tapasvi maatrame kaaka,
0: not merely penance,
1: గొప్ప కవిగా కూడా నువ్వు రూపొందాడు.
0: యూ కుడ్ ఆల్సో బికమ్ ఎ డివైన్ కంపోజర్.
1: ఈ కవిత్వం అనేటువంటిది దైవమునకు సంబంధించినటువంటి కవిత్వంగా రూపొందింపజేసుకున్నాడు.
0: హిస్ కంపోజిషన్ ఇస్ వన్ ఆఫ్ ది డివైన్ కంపోజిషన్.
1: కవి అనగా ఎవరు?
0: హూ ఇస్ కవి?
1: కవి క్రాంత దర్శన త్రికాలములు యందు కూడాను తన యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడు నిజమైన కవి.
0: Kavi, the poet, is the one who knows his innate nature in all the three periods
1: past,
0: of time.
1: Past, present and future.
0: The one who knows.
1: Kudanu gurtinchinatuvanti vade kavi.
0: The one who knows the past, present and future is a true kavi or poet.
1: Kani ee naati kali prabhavam cheta konni padamulu pandinchinanta maatram cheta kavi ga roopondutunnadu.
0: But in the modern age we call him a poet because he could assemble few words.
1: Veerandaru kudanu kavulu kaadu.
0: There are no poets at all.
1: వాల్మీకి, వ్యాసుడు వీరందరూ కూడా తపశ్శక్తి చేతనే త్రికాలమును దర్శించి త్రిగుణాత్మకమైనటువంటి దైవత్వాన్ని దర్శించి వారు త్రికాల బాధ్యులుగా మారిపోయాడు.
0: Sages like Valmiki and Vyasa, they have undertaken the penance and could know that which is beyond the three attributes, the divinity, and became divine composers subsequently.
1: కనుక
0: so,
1: పరిపూర్ణ తామసంతో ఉండినటువంటి యొక్క వాల్మీకి పరిపూర్ణ సాత్వికుడుగా మారిపోవటానికి కారణము సత్సంగమే ప్రధానము.
0: ద రత్నకార హు వాస్ టోటలీ తామసిక్ ఇన్ ఫుల్ డల్నెస్ కుడ్ బికమ్ ద వన్ ఆఫ్ పాయస్ క్వాలిటీ బికాస్ ఆఫ్ గుడ్ కంపెనీ.
1: కనుక తామసికం అనేటువంటిది మార్చుకోవడానికి వీలు కాదని మనం బలహీనుడు కాకూడదు.
0: వీ షుడ్ నాట్ become weak by saying that we can't turn this tamasic quality.
1: Annitiki ni daiva anugrahamu moola karanamu.
0: For everything God's grace is the cause.
1: Eppudu ekkada ee vishayamu lopala daiva anugraham manaku praaptinchunu.
0: When, where, how you are going to the recipient of God's grace.
1: Kanuka ee tamasikamu tamasikam gaane eppatiki undadu.
0: This tamasic quality will not remain as it is.
1: Tamasikam direct ga satvikamlo kodanu praveshistundi.
0: This dullness tamasic can go straight away into the pious satvikam.
1: Rajasikamlo rajasikam tamasikam satvikamlo ee vidhanga oka class maaranakkaledu.
0: You don't need to change class by class.
1: Idi tamasikam kodanu daivanugraham cheta peddala yokka prabodhala cheta direct ga seedha satvikamlo praveshinchavachu.
0: The one with tamasic quality, because of God's grace, listening to the divine teachings of elders, he can become a sattvic.
1: Kanuka tamasikudainatvanti yokka ratnakarudu tapasunu aacharinchi maharshula yokka prabodhala cheta shuddha sattvikudiga maaripoyadu.
0: Ratnakara, who is tamasic because he paid heed to the seven sages and also did penance, he could become sattvic.
1: Rendavadi rajasikamu.
0: The second is rajasic.
1: Ide chhatramu.
0: It is one of valor.
1: Deshamu.
0: The hatred.
1: Asuya.
0: Jealousy.
1: Adambaramu.
0: Form.
1: Ahankaramu.
0: Ego.
1: Krodhamu.
0: Anger.
1: Ityadi gunamulato koodinatundi ee rajasikamu.
0: Rajasic carries with it these three qualities, these qualities.
1: Deenikanta sariyainatundi yokka rishi evaru?
0: Who is the sage? That represents
1: Vishwamitrudu.
0: Vishwamitra symbolizes these qualities.
1: Inta rajasikamto jeevinchinatvanti oka Vishwamitrudu.
0: Vishwamitra with such an emotional aspect rajasik.
1: Tana jeevitamanta kudunu rajasikamtone gadipinatvanti Vishwamitrudu.
0: Vishwamitra who spent his lifetime full of rajasik.
1: Goppa maharshiga maaripoyadu.
0: Became a great sage later.
1: కారణమేమిటి?
0: వై
1: వశిష్ఠుల వారిపైన ద్వేషం పూని, వశిష్ఠుల వారిని అనేక విధములుగా విమర్శించి, అతను బ్రహ్మసూత్రముగా భావించి, అతను కేవలం బ్రహ్మయోగిగా విశ్వసించి, తాను రాజయోగిగా ఉంటున్నాడనేటువంటి అసూయ దీనికి మూల కారణం ఏర్పడింది.
0: విశ్వామిత్ర హ్యాడ్ డెవలప్డ్ హేట్రెడ్ టువర్డ్స్ వశిష్ఠ బికాస్ హిస్ బ్రహ్మర్షి అండ్ దేర్ ఫోర్ విశ్వామిత్ర క్రిటిసైజ్డ్ హిమ్.
1: ఈ ద్వేషం ఎంతవరకు పెరిగింది? బ్రహ్మ ఋషి అయినటువంటి యొక్క వశిష్ఠుని నిర్మూలన చేసేంత వరకును తన యొక్క దీక్ష పూనకూడదు, దీక్ష మానకూడదు అనేటువంటి యొక్క దీంట్లో ప్రవేశించాడు.
0: The hatred has gone to that extent as to finish him off totally.
1: ఒకానొక దినము,
0: on one day,
1: వశిష్ఠుల వారు,
0: వశిష్ఠ
1: తన ధర్మపత్ని అయిన అరుంధతి
0: పూర్ణ
1: వెన్నెలలో కూర్చొని అనేక విధములుగా కూడా చంద్రుని యొక్క కళలను మాట్లాడుకుని చుండినప్పుడు ఈ అరుంధతి ప్రశ్నించింది, ఈనాడు పూర్ణ చంద్రుడిగా ఉంటున్నాడు, పూర్ణ చంద్రుడు ఏ కించిత్ మచ్చ అయినా కూడా నువ్వు కనిపించటం లేదు, అనగా దోషములు లేవు అని ముచ్చటించిన సమయంలో వశిష్ఠుల వారు చెప్తున్నాడు, అవునవును, ఈనాటి చంద్రుడు విశ్వామిత్రుని తపస్సు వలె ఏ విధమైనటువంటి దోషరహితమైనటువంటి యొక్క మచ్చ లేకుండా ప్రకాశిస్తున్నాడు అని చెప్పాడు.
0: వన్ డే ద సేజ్ వశిష్ఠ వాస్ సిట్టింగ్ దేర్ అలాంగ్ విత్ హిస్ వైఫ్ అరుంధతి ఆన్ ఎ ఫుల్ మూన్ డే. They were watching the brilliance and the shining light of full moon and Arundhati was praising the moonlight. Vasishtha said, yes, it is so brilliant, so beautiful compared to that of the penance of sage Vishwamitra.
1: ఈ విషయాలు కొదలో దాచుకొని వశిష్ఠుల వారిని కడతీర్చాలనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి విశ్వామిత్రుడు ఈ విషయాన్ని విన్నాడు.
0: Vishwamitra heard this standing behind the bushes.
1: చేతిలో ఉన్నటువంటి కత్తిని పారవేశాడు.
0: Yes, thrown away the sword he was holding on hand.
1: తన ధర్మపత్ని దగ్గర తన యొక్క తపస్సు యొక్క పవిత్రమైనటువంటి శక్తిని ఇంత గాఢంగా విచారించి ఇంత నా యొక్క తపశ్శక్తిని వర్ణిస్తూ ఉన్నాడు. ఇలాంటిపై వాణిపైన నేను ద్వేషం పూనటము, ఇది నా యొక్క దోషము, ఇది రజోగుణం యొక్క ప్రభావము, చి ఈ రజోగుణం ఎంత కార్యమైనా చేయిస్తుంది అని పరిగెత్తిపోయి వశిష్ఠులు వారి పాదాలపైన పడ్డాడు.
0: విశ్వామిత్ర ఫెల్ట్ దిస్ వే, హియర్ ఇస్ వశిష్ఠ హూ కుడ్ ప్రైజ్ ద పవర్ ఆఫ్ మై పెనెన్స్ ఇన్ సచ్ ఆల్ గ్రాండ్ ఇన్ అ మైటీ వే. దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఈజ్ ఎ క్వాలిటీ ఆఫ్ రాజసిక్ క్వాలిటీ. Therefore he ran and fell at the feet of Vasishtha.
1: Yes, Vasishtha vari padamu paina padinaadu.
0: The moment he fell on his feet,
1: Vasishtha vara tana mokamaina chudakunda,
0: Vasishtha didn't look at his face,
1: aashirvadinchi
0: blessed him.
1: Vishwamitra brahmarshi lemmu annadu.
0: He said, Vishwamitra brahmarshi get up.
1: Inta kalamu rajashrishi ani pilustunnatundi okka Vasishtha varu sahajanga ye vidhamaina vicharamu lekunda బ్రహ్మ ఋషి అనేటువంటి పదము తన నోటి నుంచి వచ్చింది.
0: వశిష్ఠ అడ్రెస్డ్ విశ్వామిత్ర ఆల్ ద టైమ్ యాజ్ రాజర్షి. నౌ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇన్ ఎ నేచురల్
1: ఈ ఆనందమును భరించుకోలేక విశ్వామిత్రుడు, నేను బ్రహ్మ ఋషి కావడానికి కారణం ఏమిటి, మీరెందువల్ల నన్ను బ్రహ్మ ఋషి అని ఉచ్చరిస్తున్నారు అని ప్రశ్నించాడు.
0: విశ్వామిత్ర వాస్ సో ఎక్స్టాటిక్ అండ్ హి ఆస్క్డ్, హౌ ఇస్ ఇట్ దట్ యు కాల్ మీ బ్రహ్మ ఋషి నౌ, వాట్స్ ద రీజన్?
1: విశ్వామిత్ర ఇంతకాలము నీవు అహంకారంగా మునిగావు.
0: సో లాంగ్ యువర్ ఈగో,
1: అహంకారంలో పుట్టావు, అహంకారంతో పెరిగావు, అహంకారంతో జీవించావు,
0: యూ హావ్ లివ్డ్
1: నీ జీవితం అంతా అహంకారంలోనే గడిపావు.
0: యువర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో.
1: ఎవరికి నీవు శిరస్సు వంచినటువంటి వాడు కాదు.
0: యు నెవర్ బెంచ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడీ.
1: కానీ ఈనాడు నీ అహంకారం నిర్మూల గావించి నా పాదాలపైన పడ్డావు.
0: టుడే యు హావ్ గివెన్ అప్ యువర్ ఈగో అండ్ యు ఫెల్ ఎట్ మై ఫీట్.
1: ఇది ఏ నిరహంకారములకు సరైన చిహ్నము.
0: దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ ఈగోలెస్నెస్.
1: కనుకనే నీవు ఇప్పుడు బ్రహ్మర్షి అయినా ఉన్నా.
0: నౌ హియర్ ఆఫ్టర్ యువర్ బ్రహ్మర్షి.
1: బ్రహ్మర్షి అనగా ఏమిటి? అహంకార నిర్మూలమే బ్రహ్మర్షి.
0: హూ ఇస్ బ్రహ్మర్షి? ద వన్ విదౌట్ ఈగో ఇస్ బ్రహ్మర్షి.
1: అహంకారము, అభిమానము, మమకారము, ఆడంబరము ఇత్యాది దుర్గుణములకు దూరమైనటువంటి వాడే బ్రహ్మర్షి.
0: బ్రహ్మర్షి ఇస్ ద వన్ హూ ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ఈగో, అటాచ్మెంట్, పొజెసివ్నెస్.
1: ఎట్టి విద్యను కాని, ఎట్టి పదవులను కాని, ఎట్టి పాండిత్యమును కాని మనసు నందు తలంచక
0: దే విల్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ దేర్ స్కాలర్షిప్ ద ఎగ్జాల్టెడ్ పొజిషన్స్ వాట్స్ ఎవర్
1: నేను కేవలం భగవంతుని యొక్క చేతిలో అని బొమ్మను
0: దట్ దే విల్ కన్సిడర్ దెమ్సెల్వ్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద డివైన్
1: ప్రతి ఒక్కటి భగవంతుని యొక్క లీలని
0: దట్ ఎవ్రీథింగ్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్
1: అతని చేతిలో ఉన్నటువంటి బొమ్మను నేను ఏ విధంగా ఆడించవచ్చునా ఆడించవచ్చు
0: ఐఎమ్ జస్ట్ ఎ పపెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్ హీ మే మేక్ మీ
1: ఇత్యాది భావములు ఏనాడు మానవుని యందు ఆవిర్భవించును అది ఏ నిజమైన బ్రహ్మర్షికి సరి అయినటువంటి ఒక గుర్తు
0: దట్ డే వెన్ మ్యాన్ డెవలప్స్ దీస్ క్వాలిటీస్ హీ బికమ్స్ ఎ బ్రహ్మర్షి
1: నేను చేస్తున్నాను ఇది నాది ఇది నీది అనేటువంటి ఈ అభిమాన మమకారములు అనేటువంటివి మానవుని అమితంగా అహంకారంలో ముంచిపోయి తదువార్త ఇతను కేవలము ఒక రాజర్షిగా మారుతూ ఉంటాడు
0: So long he has got the feelings, I am doing, this is mine, this is thine, like that. This is the cause for ego, and that is rajasic quality.
1: Ahankaram, nadi mamakaram.
0: I is ego, nadi mine is possessiveness.
1: Kabatti, ee mamakara abhima ahankaram lo, ikkudunu manavuni yandu nirmulamavanu, atanappudu, thanu brahmarshiga marutadu.
0: That day, when one gives up these two, ego and attachment, He becomes Brahma Rishi.
1: Rishi anaga aneka vidyanu nerchatam kaadu rishi tattvaniki.
0: A sage doesn't mean the one who knows all.
1: Aneka vidyanu tapasulu acharinchatam kaadu rishi tattvaniki.
0: Not the one that has taken to severe penance.
1: Kaani manalo unnatundi yokka gunamulanu manam maarchukovatame rishi tattvamunaku divyatvamunaku taginatundi gurtulu.
0: The true sign of divinity and sagehood is Transformation within one's own self.
1: మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు పూర్తిగా ఉండాలి.
0: All virtues should be totally present in every man.
1: అది ఏ దైవ ప్రీతి పాప భీతి సంఘ నీతి ఈ మూడింటి యొక్క గుణములు మానవత్వానికి చక్కని విలువను అందిస్తాయి.
0: So human life will have the value if it carries with it these three qualities: love for God, fear of sin, and morality in society. That day man forgets truth.
1: ధర్మముని ఏనాడు మానవుడు నడుచుకోలేకపోతున్నాడో
0: దట్ డే విన్ మ్యాన్ డజన్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచ్యూస్నెస్
1: విలువ దిగజారిపోతుండాలి.
0: ద మ్యాన్ లూజెస్ హిస్ వాల్యూ.
1: ప్రపంచంలో సహజమైనటువంటి సర్వ పదార్థముల యొక్క విలువను తన విలువలు తన అట్టనే పెరుగుతూ ఉంటున్నాయి.
0: ఆల్ ఓవర్ ద వరల్డ్ వి ఫైండ్ ద మెటీరియల్ మెయింటైనింగ్ ఇట్స్ ఓన్ వాల్యూ.
1: కారణం ఏమిటి?
0: వై
1: తన సహజ గుణాన్ని తాను అనుసరిస్తూ వస్తున్నాయి.
0: బికాస్ దే ఫాలో దేర్ న్యాచురల్ ప్రాసెస్.
1: మానవుని యొక్క సహజ గుణములను నిర్మూలం గావించుకుని కల్పితమైనటువంటి గుణములను అనుభవిస్తూ వస్తున్నాడు.
0: బట్ వేర్ హాస్ హ్యూమన్ బీయింగ్ హాస్ కిల్డ్ హిస్ న్యాచురల్ ఇన్నేట్ ఇన్ బోర్న్ హ్యూమన్ క్వాలిటీ అండ్ లివ్స్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ స్టైల్.
1: విద్యార్థి చెప్పాడు.
0: ద స్టూడెంట్ సెడ్
1: స్వధర్మం పరధర్మం అన్నారు.
0: హీ రిఫర్డ్ టు టూ స్వధర్మ అండ్ పరధర్మ.
1: స్వధర్మం అనగా ఆత్మధర్మము.
0: స్వధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్
1: పరధర్మం అనగా దేహ ధర్మము.
0: పరధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్ ద బాడీ.
1: దేహం యొక్క సంబంధమైనటువంటి ధర్మములన్నీ కూడాను ప్రవృత్తి మార్గములు.
0: ఆల్ ద ధర్మ ఆఫ్ ద బాడీ ఇస్ అవుట్ వర్డ్.
1: ఆత్మధర్మం అంతా కూడాను నివృత్తి ధర్మములు.
0: ద ధర్మ ఆఫ్ ద ఆత్మ ఇస్ ఇన్ వర్డ్.
1: కనుక ఇప్పుడు ఈనాటి మానవుడు స్వధర్మమును కాని పరధర్మమును కాని రెండింటినీ విస్మరించి కల్పిత ధర్మాన్ని అనుభవిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ టుడే హాస్ ఫర్గాటన్ ద ధర్మ ఆఫ్ ద స్పిరిట్ ద ధర్మ ఆఫ్ ద బాడీ అండ్ హీ గోస్ ఇన్ ఇన్ ఆర్టిఫిషియల్ వే.
1: కనుకనే ఈనాడు వంకాయ బెండకాయ మొదలుకొని విలువలు అధికమైపోతూ వచ్చింది కానీ మానవుని విలువ తగ్గిపోతూ వచ్చింది.
0: టుడే వాట్స్ హ్యాపెనింగ్ ద ప్రైజెస్ ఆఫ్ ద వెజిటబుల్స్ హావ్ గాన్ అప్ లైక్ బ్రింజాల్. But the human being has lost his value.
1: కారణం ఏమిటి మానవుని విలువ తగ్గడానికి?
0: What's the reason behind it?
1: సత్యాన్ని విస్మరించాడు.
0: Has forgotten the truth.
1: ధర్మాన్ని విస్మరించాడు.
0: Has forgotten dharma.
1: ఈ రెండింటిని విస్మరించడం చేతనే
0: has he forgotten both.
1: ఈ యొక్క ధర్మం కూడాను అతన్ని విస్మరించింది.
0: Dharma has forgotten him.
1: ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతే రక్షితః. ధర్మాన్ని రక్షించినటువంటి వాడిని ధర్మమే తనను రక్షిస్తుంది.
0: If you follow
1: dharma, ni himsinchinatundi vaanni dharmame athanni himsistundi.
0: If you follow dharma, you will be protected by dharma. If you kill dharma, you will be killed in turn.
1: Kanuka ee naati manavuni yokka viluva tagipovadaniki moola kaaranam idiye.
0: This is the reason why man has lost his value.
1: Manavudu satyanni anusarinchatam ledu.
0: Man is not following truth.
1: Satyamunu palakali dharmamunu aacharinchali.
0: One should speak truth and follow dharma.
1: Ee naadu dharmanni palukutunnadu.
0: Today he speaks of dharma.
1: నడుచుకోవటం లేదు.
0: And he is not conducting accordingly.
1: ఈ నడుచుకోకుండా పలికినటువంటి పలుకులు ఎంతవరకు దీనికి ఒక లైఫ్ ఉంటుండాలి?
0: When one doesn't conduct himself along that, how long does it last?
1: ఎంతో మనం ధర్మాన్ని గురించి ఉచ్చరిస్తున్నాము.
0: We speak about dharma a lot.
1: కానీ ఆ ప్లాట్ఫామ్ నుంచి కిందికి దిగేంత వరకు ఆ ధర్మం ఉండదు.
0: బట్ ధర్మ వుడ్ లాస్ట్ అంటిల్ వీ గెట్ డౌన్ ఫ్రమ్.
1: ఈ యొక్క విలువ తరిగిపోవడానికి మూల కారణం ఇదియే.
0: దిస్ ఇస్ ద రీజన్ వై మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ వాల్యూ.
1: మానవుడు సత్యాన్ని అనుసరించడం లేదు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఫాలోయింగ్ ట్రూత్.
1: సత్యమును పలకాలి, ధర్మమును ఆచరించాలి.

0: వరకు ఆ ధర్మం ఉండదు.
1: బట్ ధర్మ వుడ్ లాస్ట్ అంటిల్ వీ గెట్ డౌన్ ఫ్రమ్ ప్లాట్ఫామ్.
0: అలాంటి వాడిని ధర్మం ఏ రీతిగా రక్షిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ దట్ పర్సన్ టు బి ప్రొటెక్టెడ్ బై ధర్మ?
0: కనుక ఈనాటి ధర్మంలో ప్రబోధిస్తున్నారే కానీ, ప్రచారం చేస్తున్నారే కానీ ఆచరణం చేయటం లేదు.
1: టుడే వీ టీచ్ వీ స్పీక్ పబ్లిసైజ్ ధర్మ బట్ వీ డోంట్ ప్రాక్టీస్.
0: ప్రచార ప్రబోధములు ప్రధానమైనటువంటి కాదు, ఆచార ప్రధానము.
1: ఇట్ ఈస్ నాట్ ద టీచింగ్ అండ్ పబ్లిసిటీ దట్ మ్యాటర్, ఇట్ ద ప్రాక్టీస్ దట్ ఇస్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్.
0: బుక్ లో ఉండినటువంటి యొక్క తీపి యొక్క పదార్థములు ఎన్ని చదివితే గాని మనకు కడుపు నిండుతుందా?
1: దర్ లాట్స్ ఆఫ్ స్వీట్స్ ఈటబుల్స్ మెన్షన్డ్ ఇన్ ద బుక్ by that your hunger will not be satiated. There in the book you read and you find a mention of many names of the sweets.
0: Kani okka thuri neevu dani note lo pettukoni ruchi chuchinappude dani yokka teepu meeku artham avutundi.
1: Unless you eat you cannot know the taste.
0: Ade vidhamgane
1: likewise
0: ee naadu bookish knowledge grantha parichayam che maatrame manavudu satyamu dharmamu ani uchcharistunnadu.
1: Today man speaks of satya and dharma based on the bookish knowledge.
0: శారీరకంగా దానిని ఆచరణలో పెట్టాలి.
1: But he must translate into action with his body.
0: కనుక తామసికం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క స్మరణ చేతను, బోధనల చేతను, ఆచరణ చేతను తాను గొప్ప ఋషిగా మారిపోయాడు రత్నకారుడు.
1: రత్నకార to begin with who was a tamasic could become sattvic. Because he heard good things from sages.
0: Acharinchadu.
1: He practiced.
0: Kevalam saptarishulu cheppinanta matramane shravanam matrame cheyaledu.
1: Not merely listening.
0: Acharan chesadu.
1: He practiced what he heard.
0: Kadapadiki tana dehamne tana marchipoyadu.
1: He has forgotten his body ultimately.
0: Aa deham marchipoyi putta kuda perigipoyindi.
1: This anthill growing
0: putta nundi kudanu ram ram ram ram ani రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటున్నాడు.
1: ద హోల్ యాంటిల్ ఇస్ ఫుల్ ఆఫ్ ద రిసౌండ్ రామ్ రామ్.
0: అనగా ఈ యొక్క అహంకారంతో పాటు దేహ అభిమానాన్ని కూడా మర్చిపోయాడు.
1: సో హీ లాస్ట్ ది ఈగో అండ్ హీ ఆల్సో లాస్ట్ ది బాడీ కాన్షియస్నెస్.
0: దేహాభిమానము, విద్యాభిమానము, కులాభిమానము, ధనాభిమానము, గుణాభిమానము ఇలాంటి అభిమానములన్నీ కూడా ఈ మానవుని కట్టివేస్తున్నాయి.
1: సో లాంగ్ వీ హావ్ బాడీ అటాచ్మెంట్, the pride of our education and the ego of having belonged to a community, the pride of wealth,
0: where we lose everything.
1: The moment he gives up all these things, he could become a sage.
0: Maharishi matrame ek martyam kaaranam. Sri Ramachandran yokka charitram raasetuvanti adhikaaranni kuda sampadinchadu.
1: Not only he became a sage, he could have authority, the right to compose Rama's history.
0: Kabatti tamogunamto jeevisthunnatvanti yokka Valmiki ఇంతటి గొప్ప మహర్షిగా మారిపోవటానికి పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణం లేదు.
1: రత్నకార హూ వాజ్ ఆఫ్ తమో గుణ కుడ్ బికమ్ సేజ్ వాల్మీకి లేటర్ బికాస్ హీ కుడ్ హ్యావ్ ద టచ్ ద డివైన్ టచ్ ఆఫ్ ది సెవెన్ సేజెస్.
0: వారు సంగం చేతనే తన యొక్క దుర్గుణములన్నీ కూడా పవిత్రమైపోయినాయి.
1: బికాస్ ఆఫ్ దిర్ వండర్ఫుల్ ప్రెషస్ డివైన్ కంపెనీ హీ కుడ్ గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీ.
0: విశ్వామిత్రుడు కూడా అంతనే.
1: Also Vishwamitra.
0: ఎన్నో విధములైనటువంటి తపస్సులు ఆచరిస్తూ వచ్చాడు.
1: He has taken up to penance.
0: అతను మొట్టమొదట మహారాజు కౌశికుడు.
1: He was a king earlier, Kausika.
0: కౌశిక మహారాజు.
1: Emperor Kausika.
0: ఆ మహారాజు అనేటువంటి వాడు రాజసికంలో ఉండినటువంటి వాడు.
1: The king will be of full of rajasic quality.
0: అలాంటి వాడు.
1: Such one.
0: ఈ విధమైనటువంటి యొక్క త్యాగమును చేసి రాజ్యమును కూడా త్యజించి సుఖశాంతులు కూడా విశ్వసించి విమర్శించి అన్నింటి అందు కూడా తాను త్యాగం చేసుకుని తపస్సు ఆచరించాడు.
1: సచ్ మైటీ కింగ్ హ్యాస్ సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్, హి హస్ గివెన్ అప్ ద ప్లెజర్ అండ్ పెయిన్, హి హస్ అండర్టేకెన్ సివియర్ పెనెన్స్.
0: కట్టగలబటికి వశిష్ఠ వారి యొక్క ప్రబోధ చేతనే తాను మహర్షిగా మారిపోయాడు.
1: బికాస్ ఆఫ్ సీక్రెట్ టీచింగ్స్ ఫ్రమ్ సేజ్ వశిష్ఠ
0: మారిపోయాడు.
1: అండ్ లేటర్ హి కుడ్ బికమ్ బ్రహ్మర్షి.
0: ఇది రాజసికము నుంచి ప్రారంభమైనటువంటిది ఈ బ్రహ్మర్షి.
1: This is a travel from the point of rajasic quality to the position of brahmarshi.
0: Inga sattvikam ante emiti?
1: Then what is sattvika arpanesa?
0: Nirantaramu shantamu sahanamu sanubhuti satyamu ilanti vanni kudanu ee yokka satyamunaku margamu.
1: Sattvic quality pious will carry with it these qualities.
0: కామక్రోధ లోపమోహము వాత్సల్యములకు అవకాశమని అందించేటువంటిది కాదు.
1: ద సాత్విక్ క్వాలిటీ ఫైండ్స్ నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్ ఆర్ గ్రీడ్.
0: ఎలాంటి ద్వేషం వచ్చినప్పటికీ దానిని

0: ప్రేమగా మార్చుకుంటూ వచ్చాడు.
1: ఈవెన్ దిస్ ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ లవ్.
0: ఈ ప్రేమను మార్చుకోలేనిటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు ఎటువంటి తపస్సు చేసే ప్రయోజనం ఏమిటి?
1: వెన్ హీ కెనాట్ కన్వర్ట్ ఇంటూ లవ్, వాట్స్ ద ఫన్ ఆఫ్ ఆల్ ద పెనెన్స్?
0: ఈనాడు ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరెవరు ఏమి తలంచకూడదు.
1: డోంట్ టేక్ ఇట్ అదర్ వే.
0: స్వామి నిరంతరం కూడాను ప్రేమతత్వాన్ని ఎక్కువ ప్రచారం చేస్తుంటాడు.
1: భగవాన్ ప్రాపగేట్స్ ది డాక్ట్రిన్ ఆఫ్ లవ్.
0: ప్రతి ఉపన్యాసం నందు కూడాను ప్రేమ ప్రేమ ప్రేమ అని ఉచ్చరిస్తుంటాడు
1: భగవాన్. ఇన్ ఎవ్రీ డివైన్ డిస్కోర్స్ మెన్షన్స్ ఆఫ్ దిస్ లవ్.
0: ఈ ప్రేమను మీరు ఎంతమంది అనుభవిస్తున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు?
1: హౌ మెనీ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ లవ్, హౌ మెనీ ఆఫ్ యూ ప్రాక్టీస్?
0: ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్న అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పకూడదా?
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, కాంట్ యూ రిప్లై విత్ లవ్?
0: ప్రేమతో జవాబు చెప్పేటువంటి వ్యక్తి అయినా కనిపించడం లేదు.
1: Bhagavan has not found any person who mandiramlo
0: kaani
1: edan mandir
0: canteen lo kaani
1: canteen
0: book stall lo kaani
1: book stall
0: inka accommodation lo kaani
1: accommodation
0: hospital lo kaani
1: hospital
0: inke vidhamaitundi ento kaani ekkadiki poyinappudiki ni prema ane paluke ledu.
1: No one speaks with love anywhere.
0: Inki enduku meeri upanyasalu vinali?
1: Then why should you listen to this course?
0: ఒక్కరైన జవాబు ప్రేమతో జవాబు ఇచ్చేటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడా?
1: Is there any one person who responds with love, answers with love?
0: ఎవరైనా కొత్త వారు వచ్చేసేసి
1: when newcomers come here,
0: అయ్యా స్వామి దర్శనం పో నాకు తెలియదు పో.
1: When say what is darshan timing, you'll say go.
0: తెలిసినటువంటి విషయాన్ని చక్కగా నెమ్మదిగా శాంతంగా చెప్పకూడదా?
1: Can't you explain softly and sweetly the thing you know?
0: ఇంకా విద్యావంతులను పోయి అడిగిస్తే వాళ్ళు అంట this is not my duty, go అంటారు.
1: Then if you ask
0: me ఒక డ్యూటీ కావాలన్నా అడిగిన దానికి తెలిసినటువంటి జవాబు నెమ్మదిగా ప్రేమతో చెప్పడానికి ఏమి నీకు నష్టమైంది?
1: What is the loss that you sustain if you answer with all
0: ఆడవారు ఎందుకు కాని మగవారు ఎందుకు కాని 20 సంవత్సరం 30 సంవత్సరం 40 సంవత్సరం ఆశ్రమంలో జీవిస్తున్నారు ఒక్కడైనా ప్రేమమయమైన హృదయం లేదు?
1: Men or women they have been over here since 40 or 30 years. There are none here with love.
0: సాధనలు చేస్తుంటారు, జపాలు చేస్తుంటారు, తపాలు చేస్తుంటారు, ధ్యానంలో కూర్చుంటుంటారు. దేనికోసం వీళ్ళు కూర్చుంటున్నారు?
1: They undertake all sorts of spiritual practices, they meditate, what for?
0: ఈ ప్రేమ వీళ్ళలో ఏమైపోయింది?
1: What happened to the love within you?
0: ప్రేమను చంపుకుంటున్నారు వీళ్ళు.
1: You are killing the love.
0: కేని ద్వేషాన్ని పెంచుకుంటున్నారు.
1: You develop hatred.
0: నిజంగా స్వామి యొక్క ప్రబోధనలు మీరు చక్కగా హృదయపూర్వకంగా వినాలని సంకల్పించుకుంటే ఎందుకు మీరు దీన్ని ఆచరణలో పెట్టకూడదు?
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ ఇఫ్ యూ హావ్ డిటర్మిన్ టు లిసన్ టు భగవాన్ డిస్కోర్సెస్ వై డోంట్ యూ ప్రాక్టీస్ లవ్?
0: నివాసం ఆశ్రమము,
1: యు స్టే హియర్ ఇన్ ఆశ్రమ్,
0: కానీ వాడి చర్యలు చూస్తే దుర్మార్గాలు.
1: బట్ దేర్ యాక్షన్స్ ఆర్ వికెడ్.
0: ఏ పని అయినా కూడా ఒక శ్రద్ధతో చేస్తున్నారా?
1: Are you doing with any sincerity or steadfastness?
0: ఎక్కడైనా సత్యాన్ని ఉచ్చరిస్తున్నారా?
1: Do they speak truth anywhere?
0: ఏ పలుకైనా ప్రేమతో వాళ్ళకి అందిస్తున్నారా?
1: Do they talk with all love?
0: ఎక్కడే గాని నాకు కనిపించడం లేదు, వినిపించడం లేదు.
1: Nowhere it is seen. Bhagavan has not heard any such word.
0: ప్రేమతో జవాబు చెప్పు.
1: Reply with love.
0: ఎవరైనా నిన్ను మాట్లాడడానికి వస్తుంటారు.
1: People come to you to talk to you.
0: ఏంటయ్యా సమాచారం ఏంటంటారు. అలాంటి సమయంలో నీకు మాట్లాడటానికి ఇష్టం లేదు, దయచేసి నాకు మాట్లాడటానికి ఇష్టం లేదండి, స్వామికి అధికంగా మాట్లాడటం ఇష్టం లేదు, కనుక నేను స్వామి యొక్క ఆజ్ఞ నేను పాటిస్తున్నానని మంచిగా ప్రేమతో నమస్కరించి చెప్పు, తప్పేముంది?
1: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు యు టు టాక్ టు యు, యు కెన్ సే, ఇఫ్ యు డోంట్ వాంట్ టు టాక్ యు కెన్ సే, సర్ భగవాన్ డజంట్ లైక్ అస్ టు టాక్ మోర్, దెన్ వై డోంట్ వాంట్
0: స్టూడెంట్ అయినా, ఒక టీచర్స్ అయినా, ఒక డాక్టర్స్ అయినా, ఒక నర్సెస్ అయినా, ఒక వర్కర్స్, ఎవరు కూడాను ఒక ప్రేమతో జవాబు ఇచ్చేటువంటి వ్యక్తి నాకు కనిపించడం లేదు.
1: The teachers or students, doctors, nurses, anybody, Bhagavan has not seen anyone that talks with love.
0: Inka enduku ee upanyasalu meeru vinali?
1: Why should you listen to these discourses?
0: Ee vinnanduku edaina oka gurtu undali kada?
1: Having heard, at least you should practice.
0: Kumbhavarsham kurchindatante kinda thema undali kada?
1: When there's downpour of rain, the bottom, the ground
0: should be wet. Kaani upanyasalaku bhajanaku front seat lo vachi kurchuntaru.
1: But you occupy front rows to listen to discourses.
0: Akkanta bhajan lopala chuste ee aadavaalanta jagadamu, friendship naadi, friendship naadi, enduku veeliki ahankaram?
1: There in bhajan hall, ladies fighting themselves to occupy front row.
0: Bhagavan namasmarana vintunnanu ade chaalu ani aananda padachukudu.
1: Can't you be happy where I am? Wherever I am, I listen to bhajan of Bhagavan.
0: Bhavasanta daya untundadi, kavalsinanta prema untundadi, kaani meeru nimpukovatam ledu hrudayallo.
1: There's a lot of time, there's a lot of love. You don't fill your hearts with these.
0: కుంభవర్షం కురుస్తూ ఉండాలి.
1: డౌన్ పోర్ ఆఫ్ రెయిన్.
0: కుండని మీకు ఆ వర్షానికి ఎదురుగాని మూతి పెట్టేస్తే దాంట్లో ఏ కొంచెమైనా కూడా అందులో నీరు నిలుస్తుంది.
1: ఇఫ్ యూ కీప్ ఆల్ ద పాట్స్ స్ట్రైట్ యూ కెన్ కలెక్ట్ వాటర్.
0: కానీ ఆ కుండను బోల్డిచ్చి పెట్టేస్తే ఎంత కుంభవర్షం వచ్చినా ఒక చుక్కైన లోపల నిలిచదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టర్న్ ది పాట్స్ అప్ సైడ్ డౌన్ రివర్స్ యూ కెనాట్ కలెక్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
0: ఈనాటి ఉపన్యాసాలు వినేటువంటి వారంతా కూడా హృదయం అనే కుండను బోల్డిచ్చి పెడుతున్నారు.
1: సో ఆల్ దోస్ దట్ లిసన్ టు దీస్ డిస్కోర్సెస్ దే టర్న్ దేర్ పార్ట్స్ రివర్స్.
0: అందువల్లే కించిత్తైనా ప్రేమ మీ హృదయంలో పడిపోవటం లేదు.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ ఇన్ దేర్ హార్ట్స్.
0: ఎందుకోసం మీరు రావాలి ఇక్కడ?
1: వై షుడ్ యూ కమ్?
0: ఎందుకోసం ఇక్కడ జీవించాలి?
1: వై షుడ్ యూ బి హియర్?
0: ఇంకెక్కడ స్థలం లేదా?
1: ఇస్ దేర్ నో ప్లేస్ ఎల్స్?
0: వచ్చినందుకు మీరు ఏం ప్రయోజనం?
1: హావింగ్ కమ్ వాట్ ఇస్ ద యూజ్?
0: సాధించారు,
1: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
0: ఏం సాధిస్తున్నారు?
1: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
0: ఏం అనుభవిస్తున్నారు?
1: వాట్ ఇస్ దట్ ఎక్స్పీరియన్స్?
0: ఏం ఆనందిస్తున్నారు?
1: వాట్ ఇస్ దట్ మేక్స్ హ్యాపీ?
0: ఏమిటి లేదు,
1: నథింగ్. వాట్స్ ఎవర్?
0: ఊరికే కాలం వ్యర్థం అయిపోతుంటుంది.
1: యు ఆర్ సింప్లీ వేస్టింగ్ యువర్ టైం.
0: కనుకనే మీరు నేటికైనా కూడా ఒక విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకుని
1: అట్లీస్ట్ ఫ్రమ్ దిస్ డే నో ద ట్రూత్.
0: ఎవరైనా ఏదైనా అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పండి.
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు ఎనీథింగ్, గివ్ ద ఆన్సర్ ఇన్ ఆల్ పోలైట్నెస్ అండ్ లవ్.
0: ఈ పబ్లిక్ మీటింగ్స్ అంతా ఉంటుంటాయి, పబ్లిక్ కనెక్షన్లు అంతా ఉంటుంటాయి.
1: ఇన్ పబ్లిక్ కాంగ్రిగేషన్స్ దేర్ విల్ బి పబ్లిక్ కనెక్షన్స్. యు నో
0: అకామిడేషన్ ఆఫీస్ ఉంటుంటాది,
1: దేర్ ఇస్ అకామిడేషన్
0: ఆఫీస్, ఆఫీస్ ఉంటుంటాది, క్యాంటీన్ ఉంటుంటాది, బుక్ స్టాల్ ఉంటుంటాది, ఇంకా ఎన్నెన్నో స్టాల్స్ అంతా ఉన్నాయి.
1: దేర్ సో మెనీ స్టాల్స్.
0: కానీ ఎక్కడికి పోయినప్పటికీ వీళ్ళందరూ కూడా ఏ బుల్ డాగ్స్ ఏ అల్సేషన్ డాగ్స్ గానో తయారవుతున్నారే కానీ ఒక సరి అయినటువంటి ఒక మంచి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా కనిపించడం లేదు.
1: యు మే గో టు ఎనీ కౌంటర్, యుల్ కమ్ అక్రాస్ ది బుల్ డాగ్స్ అండ్ అల్సేషన్ డాగ్స్. దేర్ ఆర్ నో పీపుల్ ఆఫ్ కర్టసీ.
0: ఎందుకోసం మనం ఈ జీవితం చేయాలి?
1: వై షుడ్ వి లివ్ హియర్ దెన్?
0: ఇంకేమైనా హాస్పిటల్ దగ్గరికి పోతే కోట్లకు కోట్లకు ఖర్చు పెట్టి పెట్టించాము.
1: ద హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ స్పెండింగ్ క్రౌడ్స్.
0: ఎందుకు వీళ్ళని ప్రేమతో మీరు చూడకూడదు?
1: Why don't you treat them with love?
0: కొంతమంది ఉన్నారు చూస్తారు.
1: There are some.
0: కానీ
1: బట్
0: వారు ఎంతో బాధతో వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మాట, ఒక తీయని మాటను ఒకతూరి మాట్లాడిస్తే వాళ్ళ రోగం నివారణ అయిపోతుంది.
1: When the patients come to you with so many difficulties, why don't you talk to them sweetly?
0: వారినందరినీ యుద్ధం చేసి పది తరం కొట్టినట్టుగా వాళ్ళని తరం కొట్టేస్తుంటారు.
1: When you start fighting with them and drive them out,
0: అంటారు.
1: You'll say no time, get out.
0: గెట్ అవుట్ అంటే పర్వాలేదు,
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ దే సే.
0: ఇంకా దానికంటే ఇంకా అధికంగా అంటారు.
1: దే విల్ స్పీక్ మచ్ మోర్ దాన్ మియర్ గెట్ అవుట్.
0: ఇలాంటి వాళ్ళు డాక్టర్సే కాదు.
1: సచ్ పీపుల్ కాన్ బి కాల్డ్
0: డాక్టర్స్. ఇలాంటి వాళ్ళు వ్యక్తులే కాదు, ఇలాంటి వాళ్ళు భక్తులే కాదు.
1: దే ఆర్ నో ఇండివిజువల్స్, దే ఆర్ నో డివోటీస్.
0: నిజంగా స్వామి కోసం వచ్చినటువంటి వారైతే ఈనాటి నుండి ప్రేమను పెంచుకోవాలి.
1: If they have really come for Swami, they should improve their
0: Swami
1: love from today.
0: Swami దగ్గర కాళ్ళ నుంచి తల వరకు ప్రేమ ఒక్కటే.
1: భగవాన్ from top to toe is
0: నేను ఇచ్చేది ప్రేమ.
1: He gives love.
0: మీరు పుచ్చుకుంటున్నారు కానీ దానిని వాడుకోవటం లేదు.
1: We receive love from Bhagavan, but we don't use it.
0: ఎవ్వరు కూడా ఒక శాంతంగా ప్రేమతో ఉచ్చరించి జవాబు చెప్పేటువంటి వారే లేదు.
1: There are none who answer with peace and love.
0: కనుక ప్రేమస్వరూపులారా, మీరు ప్రేమ లేకపోయినా నేను ప్రేమ స్వరూపులు అంటాను.
1: దో యూ హ్యావ్ నో లవ్, భగవాన్ విల్ అడ్రస్ ఇస్ ఆల్ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. కానీ మీరు దేనిని పెంచుకోనక్కర్లేదు, ఒక ప్రేమను పెంచుకోండి.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ డెవలప్ లవ్.
0: ఆ ప్రేమనేగిన మీరు పెంచుకుంటే,
1: ఇఫ్ యూ ఇంప్రూవ్ ఇట్,
0: మీరు ఎంతో తపశక్తిని సాధించినటువంటి వారు అవుతారు.
1: యూ విల్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ఆల్ పెనెన్స్.
0: వశిష్ఠులు వారు ఏం చెప్పారు అనుందంతో?
1: వాట్ ఈస్ దట్ వశిష్ఠ సే?
0: చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడు,
1: మూన్ ఈ షైనింగ్,
0: ఎట్టి దోషము ఎట్టి మచ్చలు లేనటువంటి ఒక పవిత్ర నిర్మలమైనటువంటి ఒక చంద్రుడిగా ఉంటున్నాడు.
1: మూన్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ స్పాట్.
0: అది ఎట్ట ఉంది, విశ్వామిత్రుని యొక్క తపశక్తి వలె ఉంటుంది.
1: ఇట్ ఈస్ లైక్ ద పవర్ ఆఫ్ ద పెనెన్స్ ఆఫ్ విశ్వామిత్ర.
0: విశ్వామిత్రుడు ఎదురుగా లేకపోయినప్పటికీ విశ్వామిత్రుని వర్ణించినాడు ఈ వశిష్ఠుడు.
1: దో విశ్వామిత్ర వాజ్ నాట్ దేర్ ఆన్ ద స్పాట్, బట్ వశిష్ఠ వాజ్ ఎక్స్టోలింగ్ హిమ్.
0: ప్రేమను శ్రవణము చేతనే, శ్రవణం చేసినంత మాత్రమే విశ్వామిత్రుని మనసు కరిగిపోయింది.
1: ద మూమెంట్ విశ్వామిత్ర హర్డ్ దిస్ హిస్ హార్ట్.
0: ఎవరైనా కొత్త భక్తులు ఎవరైనా ఇక్కడ ప్రవేశించినప్పుడు ఆశ్రమంలో ఉండేటువంటి వారు వీళ్ళందరూ ఎయిర్ హోస్టర్స్ మాదిరి, ఒక హాస్టల్ హోస్టర్స్ మాదిరి వాళ్ళని ఎంతో వెల్కమ్ చేసి వాళ్ళని ఎంతో మర్యాదగా మనం స్వాగతం చేయాలి.
1: వెన్ న్యూ కమర్స్ కమ్ హియర్ టు ప్రశాంతి నిలయం, ద రెసిడెంట్స్ మస్ట్ రిసీవ్ దెమ్, ఎక్స్టెండ్ హాస్పిటాలిటీ విత్ ఆల్ కర్టసీ.
0: ఇన్స్టిట్యూట్ లో కూడా అంతనే.
1: సేమ్ థింగ్ ఇన్ ది ఇన్స్టిట్యూట్.
0: కొత్త పిల్లలు వచ్చి దాంట్లో చేరినప్పుడు
1: వెన్ న్యూ కమర్స్ జాయిన్ దేర్,
0: మన బ్రదర్స్ మాదిరి భుజము చెట్టి తల వినిపి వాళ్ళని ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేయాలి.
1: వి షుడ్ వెల్కమ్ దెం విత్ ఆల్ అఫెక్షన్ అండ్ లవ్ అండ్ కన్సర్న్.
0: వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చినటువంటి బాధను కూడా మరిపింప చేయాలి.
1: వి షుడ్ సీ దట్ దే విల్ ఫర్గెట్ దట్ దే ఆర్ మిస్సింగ్ దేర్ పేరెంట్స్.
0: కానీ బయట తట్టి కాలేజీల్లో ఉంటుండాలి. కొత్తగా పోయినటువంటి పిల్లలు చూస్తే ర్యాగింగ్ అనేటువంటిది ఒకటి మొదలుపెట్టి వాళ్ళని ప్రాణాలు తీస్తున్నారు. వీళ్ళు రాక్షసులే.
1: The outside colleges, the newcomers will have to face the demonic ragging. Will they do that if they really their own people?
0: Krottaga praveshinchinatundi pillalaku ee bhayam pogotti dhairyamunu aanandanni andinchavalsinatundi ee vidyarthulu ee viriki bhayamu oka vindamina aandolana abhiruddhi parustunnaru.
1: The newcomers, we should see that they'll be fearless, that they'll be happy. On the other hand, we are making them agitated. It is no education.
0: వివేకం కాదు అవివేకము.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫూలిష్నెస్.
0: ఇది దయతత్వం కాదు క్రూరత్వము.
1: ఇట్ ఇస్ నాట్ కంపాషన్, ఇట్ ఇస్ వికెడ్నెస్.
0: కనుకనే కొత్తగా వచ్చినటువంటి వారిని ఎంతో మనము ప్రేమతో చూడాలి వారిని.
1: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది న్యూ కమర్స్. అదేవిధంగా
0: ఆశ్రమంలో ప్రవేశించినటువంటి వారిని కూడాను కొత్త వారిని చూస్తే ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేసి తన ప్రక్కలో కూర్చోబెట్టుకోవాలి.
1: దేర్ ఇన్ ది హాస్టల్ ఆల్సో వీ షుడ్ రిసీవ్ దెమ్ విత్ ఆల్ అఫెక్షన్ అండ్ కన్సర్న్.
0: కాదు కాదు రిజర్వేషన్లు, ఇదొక పీఠం అదొక పీఠం అదొక పీఠం, ప్రక్కన కూడా కూర్చోని వారు.
1: But we make some reservations, we don't allow them to sit by our side.
0: ఇది మంచిది కాదు.
1: This is not good.
0: ఒకరికి కలిసి మెలిసి ఉంటుండాలి.
1: We should mingle freely with each
0: other. స్వామి ప్రేమ తత్వాన్ని ఆనాడు మీరు అర్థం చేసుకున్న వారు అవుతారు.
1: Then only you can understand the spirit of love of Bhagwan.
0: కనుకని ఏ మాట మాట్లాడినప్పటికీ ఓ ప్రేమతో మీరు మాట్లాడండి.
1: Whatever you speak, speak with love.
0: తెలియకపోతే నాకు తెలియదండి, దయచేసి మన్నించండి.
1: If you don't know, you can just, sir, I do not know.
0: అని ఏదో ఒక అనిమల్స్ కదా తరిమినట్టు తరుముతారు.
1: బట్ యూ షుడ్ నాట్ డ్రైవ్ అవుట్ ద అదర్ పర్సన్ యాజ్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ అన్ అనిమల్.
0: అది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: అందరూ మానవులమే.
1: ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్.
0: అందరినీ గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్.
0: అందరినీ ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ విశ్వసించాలి.
1: వీ షుడ్ ఫెయిత్ ఇన్
0: అప్పుడే సర్వభూతాత్మ అయినటువంటి పరమాత్మతో ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
1: దెన్ యూ విల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ డివైన్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: జీవులను చూస్తే బాధించటము, దేవుణ్ణి చూస్తే పూజించటము.
1: యూ వర్షిప్ గాడ్ అండ్ యూ హార్మ్ హర్ట్ ద లివింగ్ బీయింగ్స్ ఫెలో మ్యాన్.
0: ఏ పూజ ఇది?
1: వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఇస్ ఇట్?
0: కానీ పనిచేసేటువంటి ఎద్దులు రాత్రింపగలు కూడా శ్రమించి పనిచేస్తుంటాయి.
1: బుల్స్ వర్క్ డే ఇన్ డే అవుట్.
0: వాటిని చెరుకోలు తీసుకుని కొట్టేస్తారు.
1: But we with them on their back.
0: రాతి నందిని చూస్తే ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తారు.
1: బట్ ది సేమ్ బుల్ ఇఫ్ ఇట్స్ ఎ స్టోన్ ఫార్మ్ దేర్ నంది వీ గో రౌండ్ సర్ క్యాంబులేటెడ్
0: ఇది రాతి భక్తి.
1: ఇట్ ఇస్ డివోషన్ ఆఫ్ స్టోన్.
0: స్టోన్ భక్తి.
1: స్టోనీ డివోషన్.
0: కానీ హృదయ భక్తి కాదు. ఇట్
1: ఈస్ నాట్ ద డివోషన్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ విధమైనటువంటి హృదయాలు ఉంటుంటే వీళ్ళు భక్తులు ఎట్ట అవుతారు?
1: వెన్ వీ హ్యావ్ సచ్ హార్ట్స్ హౌ కెన్ వీ కాల్ అవర్ సెల్స్ డివోటీస్.
0: కనుక నేటి నుంచి అయినా కూడా మీరు
1: from this day
0: hrudayanni pavitramainatundi okka andaru compassion compassion compassion antaru ekkadundi adu compassion passion ga untundali.
1: Everyone speaks of compassion compassion. Where is compassion? It is only fashion.
0: Eppudu okani badhinchatam edi?
1: We hurt everybody continuously.
0: Manchidi kaadu.
1: It's not good.
0: Enni dinamul nunchi nu aashramlo untunnaru.
1: We have been here.
0: Idi nijamaina aashramam ga shram lekunda undetundi aashramam.
1: This is ashram where we should not put to be to suffering shrama.
0: అంటారు అయ్యో స్వామి మాకు ఇంటర్వ్యూకైనా పిలవడే, ఆ ఇంటర్వ్యూ రూమ్ లో అయినా కొంతసేపు ఆనందంగా ఉండవచ్చును, మాకు బయట తట్ట అంతా ఎక్కడ పోయినా కానీ తరం కొడుతుంటుంటారు, కుక్కల వరే తరుముతుంటారు మమ్మల్ని, చాలా బాధపడుతుంటారు భక్తులు.
1: Many devotees feel sad because why not Bhagavan grant us interview and make us happy there in the interview room, because outside we are simply driven out like dogs.
0: మనకి వింటే ఇవ్వడానికి అవుతుంది?
1: Is it possible to grant it?
0: అందరికీ ఒకటూరి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వీలు కాదే?
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్ ఇంటర్వ్యూ.
0: ఇదే పెద్ద ఇంటర్వ్యూ, అందరికీ సమానమైనటువంటి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ప్రేమను పెంచుకోండి, ప్రేమను పెంచుకోండి.
1: దిస్ ఇస్ ద కాస్మిక్ ఇంటర్వ్యూ, ద డివైన్ ఇంటర్వ్యూ, ద కలెక్టివ్ ఇంటర్వ్యూ.
0: ప్రతి ఒక్కరు కూడాను ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో జవాబు ఇవ్వాలి. తెలిసింది తెలిసినట్టుగా చెప్పు, లేకపోతే నాకు తెలియదండి క్షమించండి అని మంచిగా చెప్పు. దీనికి అనేక పర్యాయం చెప్పాను. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: రైట్ ఫ్రమ్ టుమారో యూ హ్యావ్ టు ఆన్సర్ విత్ లవ్, యూ హ్యావ్ టు టాక్ విత్ లవ్, అండ్ ఇఫ్ యూ డూ నాట్ నో యూ కెన్ సే సార్ ఐ డూ నాట్ నో.
0: మాటలు తగ్గించుకోండి.
1: Cut short your talk.
0: అప్పుడే మీలో ఉన్నటువంటి అనిమల్ క్వాలిటీస్ అంతా కూడా దూరం అయిపోతాయి.
1: దెన్ యూ విల్ బి అవే ఫ్రమ్ ది అనిమల్ క్వాలిటీస్.
0: ఈ అనిమల్ క్వాలిటీస్ మనలో నింపుకొని హ్యూమన్ వల్లే మనం ప్రవర్తించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది?
1: హౌ కెన్ వీ బి హ్యూమన్ విత్ అనిమల్ క్వాలిటీస్ విత్ ఇన్?
0: దానిని మొట్టమొదటి తరిమి వేయాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు డ్రైవ్ దెమ్ అవుట్.
0: ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు.
1: లవ్ అండ్ లవ్.
0: అందరికి ప్రేమను పంచు.
1: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడీ.
0: ఇది ఏ నిజమైనటువంటి సాత్వికము.
1: This is true sattvic pious quality.
0: కనుక మనంలో నిరంతరం కూడా జీవితమంతా కూడాను రాజసికం, రాజసికం, రాజసికం.
1: Throughout our lifetime, we live in this emotion, rajasic quality.
0: ఈ రాజసికం అనేటువంటిది రాక్షసగా, రాజసికము.
1: That is a demonic nature.
0: ఇది మంచిది కాదు.
1: It's not proper.
0: మనం మానవులము.
1: We are humans.
0: I am not animal.
1: I am not animal.
0: I am not animal.
1: I am not animal.
0: Not devil.
1: I am not devil. I am not devil.
0: I am man. ఈ రకమైనటువంటి యొక్క క్వశ్చన్ నీకు వేసుకుని ఆన్సర్ నీవే తెచ్చుకోవాలి.
1: We have to question ourselves and get the answer thereupon.
0: నేను పశువుని కాదు.
1: I am not animal.
0: నేను రాక్షసుని కాదు.
1: I am not devil.
0: నేను ఏ విధమైనటువంటి దుర్మార్గుడు కాదు.
1: I am not a wicked man.
0: నేను మానవుడను.
1: I am a human being.
0: నేను మానవుడను.
1: I am a human being.
0: నేను మానవుడను.
1: I am a human being.
0: కనుక నీ మానవుడే దేవుడిగా మార్తాడు.
1: The very human being will become
0: God. ఆ విధంగా క్వశ్చన్ వేసుకుంటే తక్షణమే నీ నుంచి జవాబు వస్తుంది.
1: When you question like that, you'll get the reply from within.
0: నిత్యయగా ఉంటున్నారు.
1: You have no compassion today.
0: ఏమాత్రం కూడా దయా ప్రేమలు లేకుండా ఉంటుంది.
1: There is no trace of love and compassion.
0: ఎవరికెవరు ఏ విధమైనటువంటి జవాబులు కూడా సరైనటువంటివి లేవు.
1: No one is responding properly.
0: కనుక నేటి నుంచి చక్కని జవాబు ఇవ్వండి.
1: From tomorrow, talk politely. Give
0: వచ్చినటువంటి పేషెంట్స్ ను ప్రేమతో చూడండి.
1: Treat the patients with love.
0: వాళ్ళ స్థితిగతి ఏమిటో వాళ్ళు చక్కగా విచారించి మందులు ఇవ్వండి.
1: Know their position and give medicines accordingly.
0: అందులో ఏమిటో గాని కలి ప్రభావము,
1: the effect of the kali,
0: ee chaduvukunnatundi vaalaku marinta kruratvam ekku ayipothundadi.
1: The educated people are more and more wicked. Ee kaaranam
0: emiti,
1: why
0: education anetundi ahankaram ivadina anta animal ga marchesestundi.
1: His education that made him an animal full of ego and pride.
0: చదువు అంతో ఇంతో చదువు లేనటువంటి పల్లెటూరు వాళ్ళు ఎంతో వినయ విధేయతతో ఉంటున్నారు.
1: ఇల్లిటరేట్ విలేజర్స్ ఆర్ బెటర్ విత్ హ్యూమిలిటీ.
0: కనుకనే మనము ఈ విలేజెస్ వరకంటే అక్కడే కొంత సంస్కారం కూడా నిలిచి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ సమ్ కల్చర్ ఇన్ విలేజెస్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
0: ఈనాడు చదువుకున్న వాటిలో ఏమి కల్చర్ అనేది లేదు.
1: దేర్ ఇస్ నో కల్చర్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్ టుడే.
0: కలతలు ఉంటున్నాయి వాళ్ళలో.
1: దేర్ ఇస్ నో కల్చర్ బట్ దేర్ ఇస్ కలత ఆర్ కాన్ఫ్లిక్ట్.
0: కనుక అలాంటివి మనం దూరం చేయాలి.
1: సో వీ షుడ్ బి అవే ఫ్రమ్ సచ్ కాన్ఫ్లిక్ట్.
0: భక్తి అంటే పూజించటము భజించటము కాదు.
1: డివోషన్ డజంట్ మీన్ మియర్లీ వర్షిప్.
0: భగవత్ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ది డివైన్ లవ్.
0: ఆ ప్రేమ మీలో ప్రవేశించిన
1: then one such love is there.
0: తప్పక మీ మానవత్వమే మారిపోతుంది.
1: అండ్ హోల్ యువర్ టోటల్ హ్యూమన్ క్వాలిటీ విల్ చేంజ్.
0: కనుక
1: సో
0: స్వామి దయను కాబట్టి పెంచుకోవడానికి ఈ ప్రేమ ఒక్కటే రాజమార్గము.
1: లవ్ ఈస్ ది ఓన్లీ రాయల్ పాత్ to earn Bhagwan's grace.
0: Prema mudita manase ka

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 27th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 9th సెప్టెంబర్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ టీచర్స్ అస్ సర్టన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ like being compassionate to all and maintaining internal and external purity. Sai Bhagwan Uvacha.
1: Nirvaira sarvabhuteshu yetti prani endu kudanu dveshamu lekunda vairamu lekunda ప్రేమించమని గీతావాక్యం.
2: ది టీచింగ్స్ ఆఫ్ గీతా ఇస్ దట్ వితౌట్ హ్యావింగ్ ఎనిమిటీ ఆర్ హేట్రెడ్ అగెన్స్ట్ ఎనీ పర్సన్ యు షుడ్ లవ్ ఆల్.
1: సర్వభూతముల యందు సర్వాత్మ భావనగా సర్వత్రా నిండి ఉన్నది దైవమే.
2: డివినిటీ ఈజ్ ఫుల్ ఆఫ్ the hearts of every human being in all the its fullness. This is the statement of Gita.
1: Yavarini dveshinchina daivamunu dveshinchinatunte vaadu avutavu.
2: Whomsoever you hate, you would be hating God himself.
1: Sarva bhuta tiraskaram keshavam pratigacchati. Yavarini neevu dushinchinappatikini tiraskarinchinappatikini అది నీ ఆరాధన దైవం తిరస్కరించిన వాడు అవుతావు.
2: హూమ్సో ఎవర్ యు క్రిటిసైజ్ ఆర్ అడ్మానిష్ దట్ వుడ్ బి గోయింగ్ టు ద వెరీ డెయిటీ ఆఫ్ యువర్ చోజన్ వర్షిప్.
1: దీనిని భారతీయ ధర్మశాస్త్రము కూడాను సోభ్రాతృత్వాన్ని బోధిస్తూ వచ్చింది.
2: దిస్ హెస్ బీన్ టాట్ బై ది స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ టీచింగ్ ది యూనివర్సల్ బ్రదర్హుడ్.
1: అయితే భగవద్గీత దీనికంటే మరికొంత పైమెట్టునకు ప్రవేశించింది.
2: భగవద్గీత హ్యాస్ రీచ్డ్ ఏ హైయర్ స్టేజ్ దాన్ దిస్.
1: సర్వాత్మ భావాన్ని ఏకత్వంగా గుర్తించమని బోధించింది.
2: ఇట్ హస్ టాట్ దట్ దేర్ ఇస్ యూనివర్సల్ డివినిటీ.
1: సౌభ్రాతృత్వం కాక సర్వాత్మ భావమును బోధించింది.
2: Instead of teaching universal brotherhood, it has taught the universal existence of Atma in all human beings.
1: Ishvara sarvabhutanam.
2: It means
1: anni bhutamulu yandu undinatvantidi oke atma aneetvantidini nirupinchindi.
2: It has proved that it is the same atman which is existing in all human beings and all beings.
1: Kanukane sukha dukkha samayatva annattuga సుఖ దుఃఖములను మనం ఏ విధంగా సమానంగా చూచుకోమని బోధించిందో అదే విధముగానే సర్వభూతములు ఎందుకూడను ఆత్మను సమత్వంగా భావించమని బోధించింది.
2: జస్ట్ యాజ్ ఇట్ హస్ టాట్ దట్ ది హ్యాపీనెస్ అండ్ మిజరీ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వలీ, సో ఆల్సో యు షుడ్ ట్రీట్ ఆత్మన్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: కేవలము మానవ జీవితమనే కాక పశుపక్ష మృగాదులు ఎందుకూడను దైవత్వమైనటువంటిది నిరూపింపచేయటకై దైవ ప్రేమ అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని సమముగా పంచుకోమని బోధించింది.
2: ఇట్ హాస్ టాట్ దట్ డివినిటీ హ్యాస్ బీన్ ఈక్వలీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ బీయింగ్స్, నాట్ ఓన్లీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఇన్ యానిమల్స్ అండ్ ఇన్ ఎవ్రీ అదర్ లివింగ్ బీయింగ్.
1: కనుకనే సర్వభూతాంతరాత్మ అనేటువంటి దానికి కేవలం మానవత్వం వరకు మాత్రమే దీని యొక్క పరిమితి కానేరదు.
2: That is how it applies to the existence of Atman in all the human beings, not merely in the human beings.
1: Krimikiti kaadu modalukoni Brahma Rudradula varaku kudanu ee jeevatvam anetundi aatmatvanga ekatvanga untundali.
2: Right from the insects and creatures right up to the Brahma, the ultimate Brahman, ద సేమ్ డివినిటీ ఇస్ ఎగ్జిస్టింగ్ యూనిఫామ్.
1: కనుకనే త్యాగరాజు కూడాను చీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో ప్రేమ మీద వెలసి ఉండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అని ప్రార్థించాడు.
2: దట్ ఈస్ వై త్యాగరాజు ఆల్సో ప్రే టు రామా స్టేటింగ్ దట్ ఇన్ ది యాంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ బ్రహ్మన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కేశవ అండ్ రామా యు హావ్ బీన్ జస్ట్ లివింగ్ అండ్ యు సేవ్ మీ హియర్ ప్రే.
1: కానీ ఈనాటి మానవుని యొక్క స్వభావము చీమను చూచినప్పుడు చంపివేస్తాం, నలిపివేస్తాం, బ్రహ్మను చూచినప్పుడు నమస్కరిస్తాం.
2: బట్ టుడేస్ మ్యాన్స్ నేచర్ ఇస్ దట్ వెన్ హి సీస్ యాంట్ హి కిల్స్ ఇట్, హి డజంట్ మైండ్ కిల్లింగ్ ఇట్, బట్ వెన్ హి సీస్ బ్రహ్మన్ హి ప్రేస్.
1: చెప్పటం వేరు, చేయటం మరొకటి.
2: టెలింగ్ సంథింగ్ అండ్ డూయింగ్ ది ఆపోజిట్.
1: కనుకని మహాత్మ స్థానమును అందుకొనక దురాత్మ స్థానమును పొందిపోతున్నారు.
2: దట్ ఈస్ వై వితౌట్ అటైనింగ్ ది స్టేటస్ ఆఫ్ మహాత్మన్ హి హస్ బీన్ అటైనింగ్ ఓన్లీ ది స్టేటస్ ఆఫ్.
1: కానీ భగవద్గీత యందు మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం మహాత్మనం అని బోధించింది.
2: భగవద్గీత ఆన్ ది అదర్ హ్యాండ్ స్టార్ట్ దట్ ఏ సింక్రొనైజేషన్ ఆఫ్ వర్డ్ థాట్ అండ్ డీడ్ ఈస్ ది ట్రూ నేచర్ ఆఫ్ మహాత్మన్.
1: ప్రతి ప్రాణి ఎందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి నిజతత్వాన్ని మనం విశ్వసించాలి.
2: We have to develop faith and belief that in every living being the same divinity is existing.
1: దైవం యొక్క గుణమైనటువంటి ప్రేమను సర్వ జీవులు ఎందు కూడాను మనము ప్రసరింప చేయాలి.
2: We have to spread love which is the very essence of divine nature and godly nature in all living beings.
1: అందరిని కూడాను దయా కరుణతో మనము చూడాలి.
2: We have to look upon every person with compassion and love.
1: అట్టు చూడకుండినా మన సాధన అన్నీ కూడాను కేవలం నిరర్థకం అవుతుంది.
2: వితౌట్ హ్యావింగ్ దట్ అప్రోచ్ ఆల్ అవర్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ వుడ్ బి ఎ వేస్ట్.
1: దేవుణ్ణి భజించుచు జీవుణ్ణి హింసించుచు, దేవుణ్ణి పూజించుచు జీవుణ్ణి బాధించుచు ఉండినంత మాత్రమున ఇది సమత్వమునకు విరుద్ధమైపోతుంది.
2: వర్షిపింగ్ గాడ్ అండ్ డివినిటీ అండ్ హర్టింగ్ అండ్ హార్మింగ్ హ్యూమన్ బీయింగ్స్ విల్ నాట్ బి ప్రాపర్.
1: జీవుడే దేవుడనియు దేవుడే జీవుడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించమని బోధిస్తుంది భగవద్గీత.
2: భగవద్గీత హస్ బీన్ టీచింగ్ దట్ మ్యాన్ ఈజ్ హింసెల్ఫ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ మ్యాన్. ద యూనిటీ ఆఫ్ దీస్ టూ హస్ బీన్ టాట్ బై భగవద్గీత.
1: సర్వ జీవులు ఎందు కూడాను దయగలిగినటువంటి యొక్క మానవత్వమే నిజమైనటువంటి యొక్క పురుషార్థం అని కూడాను బోధించింది.
2: దట్ హ్యూమన్ బీయింగ్ ఆర్ హ్యూమానిటీ విచ్ ట్రీట్స్ ఆల్ అలైక్ దట్ అలోన్ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్. దిస్ హెస్ బీన్ టాట్.
1: ఎంతటి విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనప్పటికీ భూతదయనే లేకుండా వాని యొక్క సర్వస్వం కూడాను శూన్యమవుతుంది.
2: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ పొజిషన్ అండ్ పవర్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ హ్యూమన్ కైండ్నెస్ దెన్ ఇట్ ఆల్ దట్ విల్ బి ఎ నల్లిటీ.
1: కనుక ఈ భూతదయ అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క సద్గుణం.
2: కైండ్నెస్ టు ఆల్ లివింగ్ బీయింగ్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వర్చ్యూ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఇట్టి భూతదయందు కొంచెం విచక్షణ జ్ఞానాన్ని విజ్ఞతను కొంతవరకు విచారించాలి.
2: వీ హ్యావ్ టు ఎన్క్వైర్ హౌ ది డిస్క్రిమినేషన్ విల్ బి అప్లికబుల్ టు దిస్ కైండ్నెస్ హ్యూమన్.
1: భూతదయ అనగా బాధపడుతున్నటువంటి వ్యక్తులను జీవులను చూచి సాధ్యమైనంత వరకు మన చేతనైనంత వరకు దానికి సహాయం చేయడానికి ప్రయత్నించాలి.
2: భూతదయ ఆర్ కైండ్నెస్ రెఫర్స్ టు ఆఫ్టర్ లుకింగ్ టు వేరియస్ పీపుల్ అండ్ పర్సన్స్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ డిస్ట్రెస్ గోయింగ్ టు దర్ హెల్ప్ అండ్ రెస్క్యూ.
1: వారి బాధను, వారి దుఃఖమును, వారి కష్టమును మనం కొంతవరకు నివారించుటకు, నివారణ చేయుటకు తగిన కృషి చేయాలి.
2: We have to make necessary efforts to reduce their pain, their sorrow, their troubles.
1: Daya daya ani kevalam maatalato vallinchinatha maatramna prayojanam ledu. Kriya roopamainatundi deento manamu prakatinchali.
2: There is no use repeating the word kindness any number of times. We have to practice it and prove it.
1: Kanukani dayattam anetundi daivattanga kudanu manam vishesinchali.
2: We have to believe దట్ కైండ్నెస్ ఈస్ ద సేమ్ యాజ్ డివినిటీ.
1: దయగల హృదయమే దైవ మందిరం అని కూడా విశ్వసించాను.
2: వీ హావ్ టు బిలీవ్ దట్ హార్ట్ విచ్ ఇస్ కైండ్నెస్ ఇస్ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కానీ మానవత్వంలో కొన్ని బలహీనతలు ఏర్పడుతుంటాయి.
2: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ వీక్నెసెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
1: నిర్దయుడు అయిపోతుంటారు.
2: దే లూజ్ కైండ్నెస్ అండ్ బికమ్ క్రూయల్.
1: కఠిన హృదయాన్ని పెంచుకుంటారు.
2: దే బికమ్ వెరీ క్రూయల్.
1: కారణములు ఎందు సంచరించేటువంటి మృగముల వలె ప్రవర్తిస్తారు.
2: దే బిహేవ్ లైక్ వైల్డ్ ఎనిమల్స్ విచ్ డ్వెల్ ఇన్ ఫారెస్ట్.
1: ఇది మానవత్వానికి సరైనటువంటి లక్షణము కాదని, ఇది కేవలము అవలక్షణమని కూడా బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ టాట్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇట్ ఈస్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ ఇట్.
1: కనుక సర్వభూత దయా పుష్పం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
2: We have to therefore recognize the meaning in stating
1: ee atta pushpamulalo ee daya pushpam anetundi darini angikarinchadaru bhagavantudu.
2: God accepts of all the eight flowers the flower of human kindness with great love.
1: Poola gucchalu techi poojanta chesina,
2: bringing flowers, worshiping with whatever force and with whatever intention,
1: mechukonadu taanu pucchukonadu.
2: God would neither accept it nor praise it.
1: దేనిని పుచ్చుకుంటాడు, దేనిని మెచ్చుకుంటాడు?
2: What does he accept? What does he appreciate?
1: దయా పుష్పమును మాత్రమే, ప్రేమ పుష్పమును మాత్రమే, హృదయ పుష్పమును మాత్రమే తాను మెచ్చుకుంటాడు, పుచ్చుకుంటాడు.
2: He accepts and praises the flower of kindness, the flower of love, the flower of the heart.
1: కనుకనే మనము దయము దైవము సర్వజీవులు ఎందు కూడా ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
2: Therefore, we'll have to recognize in the very first place that God is existing in every human heart.
1: ఈ దయను మనం ఏ రీతిగా ప్రకటించాలి?
2: How should we give expression to this particular feeling of compassion?
1: ఇది కేవలం అభ్యాసముతో మనం లభించేటువంటిది కాదు.
2: It is not a thing which we can just merely get by practice.
1: హృదయాన్ని పరివర్తన చేసుకోవాలి.
2: We have to transform our heart.
1: నిజముగా అందరి యందు ఉండినటువంటి దైవత్వము ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గాఢముగా మనం విశ్వసించాలి.
2: We have to firmly believe that it is the same God which is existing in all hearts.
1: అప్పుడే తన దుఃఖమును తాను అనుభవించినట్టుగా, తన యొక్క ప్రతిబింబమును తాను చూచినట్టుగా, తాను పరుల యొక్క దుఃఖమును, పరు యొక్క బాధను తాను గుర్తించుతాడు.
2: Then only you will be able to recognize others' pain and others' sorrow as his own pain and sorrow.
1: ఒక గ్రామములో పేద కుటుంబం ఉండేటువంటిది.
2: ఇన్ ఏ పర్టికులర్ విలేజ్ దేర్ వాజ్ ఎ పూర్ ఫ్యామిలీ.
1: అందులో ఏకైక బిడ్డ, ఒక పుత్రిక ఉండేటువంటిది.
2: దేర్ వాజ్ ఓన్లీ వన్ డాటర్ ఫర్ దట్.
1: ఇది పెద్ద కుటుంబము కాదు.
2: ఇట్ వాజ్ నాట్ ఎ బిగ్ ఫ్యామిలీ.
1: కేవలము ధనవంతులతో ఉండినటువంటి, ధనంతో కూడినటువంటి కుటుంబం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ రిచ్ ఫ్యామిలీ ఐదర్.
1: ఇది బీద కుటుంబం.
2: ఇట్ ఇస్ ఎ పూర్ ఫ్యామిలీ.
1: కానీ ఆ పుట్టినటువంటి బిడ్డను ఏదో కొంతవరకు చదివించాలని ఆ బీద తల్లిదండ్రులు ఆశించారు.
2: దోస్ పూర్ పేరెంట్స్ డిసైడెడ్ టు ఎడ్యుకేట్ దట్ చైల్డ్.
1: కానీ ఆ పల్లెలో విద్యా సంస్థలు లేవు.
2: దేర్ వర్ నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద విలేజ్.
1: కనుక ప్రక్కన ఉన్నటువంటి ఒక గ్రామంలోకి పంపవలసి వచ్చింది.
2: దే హ్యాడ్ టు సెండ్ ద చైల్డ్ టు ది నైబరింగ్ విలేజ్.
1: ఆ పక్కకున్నటువంటి గ్రామమునకు పోవాలంటే మధ్యలో ఒక చిన్న అడవి అడ్డు వస్తుంది.
2: On the way to the village where the school was, there is a forest.
1: కానీ పల్లెల వారికి చిన్న అడవులు లెక్కలేదు.
2: But for villagers, they do not mind this.
1: వారికి నిత్య జీవితంలో ఇది ఒక అలవాటుగా రూపొందుతుంది.
2: In daily life,
1: ఈ బిడ్డ ఆ ప్రక్క గ్రామానికి వెళ్లి చదువుకోవటం, తిరిగి సాయంకాలంకు ఇల్లు చేరుకోవటం, ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చింది.
2: దిస్ చైల్డ్ వాజ్ స్పెండింగ్ టైమ్ గోయింగ్ టు ద స్కూల్ ఇన్ ద నైబరింగ్ విలేజ్, లర్నింగ్ ఎడ్యుకేషన్ దేర్ అండ్ కమింగ్ బ్యాక్.
1: ఆ కాలంలో దానములు ధర్మములు అనేటువంటిది విరివిగా చేసేటువంటి స్వభావం.
2: దోస్ డేస్ ఇట్ వాజ్ వెరీ యూజువల్ అండ్ నేచురల్ టు డూ ఎ లాట్ ఆఫ్ చారిటీ.
1: ఈ మార్గ మధ్యంలో అడవిలో ఒక చిన్న ఛత్రం ఎవరో కట్టించారు పుణ్యాత్ములు.
2: ఆన్ ద వే దేర్ వాజ్ ఎ స్మాల్ చౌల్ట్రీ బిల్ట్.
1: ఒకనాడు ఈ బిడ్డ స్కూల్ కు వెళ్తూ ఆ ఛత్రములో చాలా దీనుడైనటువంటి ఒక వ్యక్తిని చూచింది.
2: ఆన్ హర్ వే టు ద స్కూల్ వన్ పర్టికులర్ డే షీ ఫౌండ్ ఎ పర్సన్ హూ వాజ్ ఇన్ ఎ మిజరబుల్ కండిషన్.
1: రోగం అతనిని పీడించుచున్నట్టుగా తాను గుర్తించుకుంది.
2: షీ రికగ్నైజ్డ్ దట్ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ డిసీజ్.
1: ఏదైనా మరొక గ్రామం ఇటువైపునో అటువైపునో చేరుదామనుకుంటే నడచలేని శక్తి హీనుడయ్యాడు.
2: That particular person was so weak that he was not able to reach any village.
1: అందువల్ల ఎవరిని ఆశ్రయించలేకపోయాడు ఆ రోగి.
2: that the person with disease is not able to just take protection.
1: Kamakramina kudano aahara paniyam lekunda shariram kushkinchi potundadi.
2: On account of want of food, the body was becoming weaker day by day.
1: Idi gurtinchindi ee balika.
2: This girl recognized this.
1: Tana inti nunchi dinnamu తాను స్కూల్ కు వెళ్లే సమయంలో ఏదో ఒక చిన్న మూట కట్టుకుని ఒక ఇడ్లీను ఒక దోశను ఏదో ఆహారం తీసుకుని కొంత ఒక టిఫిన్ కార్ లో నీరు పట్టుకుని వెళుతూ వెళుతూ ఆ పేషెంట్ కి ఇవ్వటము, తిరిగి వచ్చే సమయంలో ఆ పదార్థాన్ని ఆ యొక్క టిఫిన్ కార్ వెనుక తీసుకుని రావటము ఈ రీతిగా జరుపుతూ వచ్చింది.
2: ఎవ్రీడే షీ వాస్ క్యారీయింగ్ సమ్ ఫుడ్ ఫర్ హర్సెల్ఫ్, బట్ షీ యూస్డ్ టు గివ్ ఆల్ దీస్ థింగ్స్ టు దట్ పర్టికులర్ పర్సన్ ఆన్ ద వే ఇన్ ద చౌల్ట్రీ. And she was collecting the tiffin carrier bag on her way back home.
1: ఈ విధంగా 10 దినములు జరిపేటప్పటికి అతను కొంచెం పుంజు వేసుకున్నాడు, కొంచెం శక్తి వచ్చింది పాపం ఆ పేషెంట్ కు.
2: After spending 10 days like that, the patient could collect a little more strength.
1: ఒకనాడు ఆ బిడ్డ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఆ బిడ్డ చేతులు పట్టుకుని చాలా దీనంగా అడిగాడు ఈ యొక్క రోగి.
2: On a particular day when she was coming back home, that particular patient held the hands of this particular girl and implored,
1: bangaru bidda neevu naaku inni dinamulu kudanu aahara paaneyam ichi naa praananni rakshinchavu, ee aahara paaneyamlu ekkadi nunchi nuvu testunnavu, nee talledandruku telusina leka ekkadaina dongatanam chesi testunnava, inke vidhamainatti margamlo dinni apaharinchi naaku istunnava, leka neeku nuve tinakunda pastu undi naaku pettunnava, yadartham cheppamani koraadu.
2: Dear most child, now you have been giving me food every day. How are you getting this particular food? Have you been informing your parents? Are you stealing this food? Are you denying this food for yourself and giving me? What are you doing? Please let me know. He said.
1: అప్పుడు ఆ బాలిక చెప్పింది, అయ్యా నేను దొంగతనం అనేటువంటిది నాలో ఏమాత్రం కూడా లేదు, నా తల్లిదండ్రులకు మూసిపెట్టి అనగా వారిని మరుపు చేసి నేను తెచ్చేటువంటి పదార్థములు ఒక్కటే లేదు, నేను నీకు ఇచ్చేటువంటి ప్రతి పదార్థం కూడాను నా తల్లిదండ్రులకు తెలుసు, మాది బీద కుటుంబము, మా ఇంట్లో శక్తి సామర్థ్యం లేవు, అయినప్పటికీ నేను స్వయార్జితంగా దీనిని సంపాదించి నీకు తెచ్చి పెడుతున్నాను అని చెప్పింది.
2: She said that I am not used to thieving things etc. My parents know that I am getting food and ours is a poor family, but still with hard and money we have been able to just manage to get some food. I am giving that particular food only to you.
1: She said, chinna baliki ye reethiga neevu sampadistunnavu ani prashninchadu.
2: He asked, how are you earning this particular food?
1: నేను వచ్చే దారిలో రేగి పండ్లు చెట్టు ఉంటుండాలి, దాన్నంతా వేరుకోవటము, ఆ రేగి పండ్లు మూటగట్టుకుని బాలబాలికలకు అమ్మి దాని డబ్బుతో నీకు ఇడ్లీ దోశ తీసుకొచ్చి నేను ఇస్తున్నాను, అంతేకాని నా తల్లిదండ్రులకు నేను బాధ పెట్టడం లేదు, నేను ఎక్కడా అపహరించడం లేదు, ఎవరి సొత్తును నేను తీసుకోవటం లేదు, ఇది నా స్వయాచి.
2: She said that on the way there is a fruit bearing tree. I collect those fruits, I sell them to the students, collect a little money, buy the food, and I am getting this hard earned money which is used for giving you
1: aa bidda yokka tyagamunaku aa bidda yokka yuktiki aa bidda yokka bhootadayaku ee rogi chaala santasinchadu.
2: This particular person, the patient was so much overjoyed at her sacrifice, at her intelligence, at her
1: ee buddhi ee reethiga labhinchindi ani kuda mari prashninchadu.
2: He questioned her, how did you get this particular attitude of mind?
1: Idi maa tallidandrula yokka bodha, amma manamu chaala beeda kutumbamu, manakante heenamainatti kutumbanni chusinappudu edo mana shakti koddi manam daanam cheyali ani naa chinna biddappudu nunchi kudanu naaku ide bodhalu chestu vacharu.
2: This is an account of the teaching of my parents. My parents have been telling right from my childhood, ours is a poor family, would always try to help others.
1: ఉగ్గు పాలతో బోధించినటువంటి ఈ దయ, ఈ భూత దయను నేను ఈనాటికి సార్థకం చేసుకుంటున్నాను.
2: కైండ్నెస్ విచ్ ఐ హావ్ లెర్న్డ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, ఐ యామ్ మేకింగ్ ఇట్ ఫుల్ఫిల్డ్ అండ్ శాంక్టిఫైడ్
1: అని చెప్పి ఆ బిడ్డ ఇంటికి వెళ్ళింది.
2: షీ సెడ్ సో టు దట్ పర్టికులర్ పేషెంట్ అండ్ రిటర్న్డ్ హోమ్.
1: క్రమక్రమేణా ఈ రోగి కొంతవరకు ఆరోగ్యం పొంది నడుచుకొని ఆ గ్రామం వచ్చి చేరాడు.
2: Gradually this particular patient picked up health. He was able to walk to the village where this girl was.
1: Kani aa bhootadayaku emi phalitam, ee patient ee rogi ainatundi vaadu nityamu daivanni prarthistunnadu, adi krutagnata. Aa krutagnata valla daivanni prarthinchi ee biddaku ee bidda talidannulaku aayura aarogyanni ichi vaani sarvavidhamulaga sukhanga jeevinchitattu anugrahinchamani ninnu prarthana cheseetundi vaadu rogi.
2: What is the result of all the sacrifices which this girl has made to that particular patient? The patient has been praying to God, "Oh God, give good health, good prosperity, and in every way be helpful to the parents of this girl."
1: Neenittaina bidavanni, neenu rogishtini, neenu inka avruddhi poyi ee deshaniki chesetundu upakaram emi ledu.
2: He told to God that, "Well, I am a diseased person. I would not be able to be of any use to the world. And out of gratitude, I am just praying to you."
1: Ilanti uttama kutumbanni avruddhi parachi దేశానికి ఉపకారం గావించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం అనుగ్రహించమని భగవంతుడిని కోరాడు.
2: He prayed to the Lord that we will have to develop such good families and make them help the nation.
1: ఆ బిడ్డ చేసినటువంటి ఉపకారము ఏదో తత్ఫలిత నిమిత్తమే చేయలేదు, ప్రతిఫలితాన్ని ఆశించలేదు.
2: This girl, whatever she did towards the patient, she did not expect any results in return.
1: ప్రతిఫల అపేక్ష లేకుండా చేసినటువంటి ఒక దానం కనుక దైవమే అనుగ్రహించాడు.
2: Without expecting any fruits of the actions she has performed, those actions, God showered his grace on her.
1: Okanadu sayankala samayamlo daivam dabbulu mootana kattukoni aa intiki velli, "Amma, naaku inta kaalam kudanu pranaanni ichi aaharanni ichi paaniyam traapi nannu rakshinchinatvanti bidda illu idena?" ani adigadu.
2: One particular evening, God collected a lot of wealth in a bundle and went over to that particular house and asked her, "Is this the house from which a child hails who has given me a lot of food and water?"
1: Ammayi ontariga school ku velleyatundi samayam lopala ee bidda inta dhairyamuto inta varchastu inta shantamuto ee vidhamainatundi daya hrudayamuto undeyatundi biddalu lokamulo abhruddhi kavalani uddeshamuto nenu oka bichchagaani veshamuto oka chatramlo cheranu.
2: God said that I went to that particular child tree in the form of a person with in the form of a patient. I am just giving this particular thing that this child should grow and become highly educated.
1: Bidana parichinche nimittamai nenu oka varam 10 dinamulu aa chatramulo nivasinchanu.
2: I lived in that child tree to test this girl for about 10 days. I lived there.
1: ఈ బిడ్డ హృదయం పరిశుద్ధమైనటువంటిది.
2: This child's heart is
1: పవిత్రమైనటువంటిది.
2: Very sacred.
1: దయగల హృదయం.
2: It is full of kindness.
1: అదే నా మందిరము.
2: That is my temple.
1: కనుక ఇదిగో నేటి నుండి ఆ అమ్మాయి యొక్క జీవితంలో అన్ని విధాల సుఖశాంతులు అనుభవించేటట్టుగా ఈ ధనమును తీసుకోమని అందించాడు.
2: He handed over the wealth to the parents telling that you use this for her happiness, for her progress, for her.
1: ఈ ధనమును చూచిన తక్షణమే ఉప్పొంగిపోక తల్లిదండ్రులు వచ్చి ఆ మహనీయుని పాదం పేరపడి, "స్వామి, ఇంత ధనమునకు మాకు అధికారం లేదు."
2: Those parents, not being overjoyed at the prospect of getting such a lot of wealth, they fell at the feet of that particular person and said that, "Well, we don't have any right to
1: receive. శక్తి ఎంతు అంత మాత్రమే మాకు చాలు.
2: Whatever is our capacity, we'll accept only that."
1: శక్తికి మించినటువంటి ధనము ప్రమాదమును చేకూరుస్తుంది.
2: Wealth beyond one's own capacity
1: అశాంతిని అందిస్తుంది.
2: It will bring lack of
1: అహంకారమును చేకూరుస్తుంది.
2: It will increase one's ego.
1: ఆత్మతత్వాన్ని మరిపిస్తుంది.
2: It will make one forget the principle of spirituality.
1: మాకింత ధనమొద్దు మహానుభావ అని ప్రార్థించారు.
2: "Oh great man, we don't want so much of wealth," they prayed.
1: కానీ అంతలో ఆ ధనమును వదిలిపెట్టి అంతర్ధానమయ్యాడు.
2: Meanwhile, this particular person disappeared, leaving the entire
1: వచ్చినటువంటి వాడు మహనీయుడు కాదు, కేవలం దైవమే.
2: The person who came there was not merely a great man or a saint.
1: అని గుర్తించి ఆ ఇంటి వారు ఈ ధనమును ఆధారంగా చేసుకుని వారు ఏమాత్రము దీన్ని వినియోగించుకోకుండా ఈ విధమైనటువంటి యొక్క దయాహృదయం తోపల దీనిని రక్షించడానికి ఈ ధనమును అంతా ఉపయోగపెడుతూ వచ్చారు.
2: Those people recognizing him as God, without using the entire money for their own family, they used it for the welfare of other people.
1: Sarvuliyandu undinatvanti yokka jeevatattvamu daivatvanga viswasinchamani chaattu vacharu.
2: They also asked everyone to just believe and conduct oneself as to with the belief
1: daya premala vallane daivam labhistadani kudanu viswasistu vacharu.
2: They also believe God can be obtained only by love and compassion.
1: Kanukane yad bhavam tad bhavati, mana bhavam ettuvantido daivattam atuvantidiga manaku labhyamavutundi.
2: We get God the way that we believe him.
1: Daivam ekkadoo oka pratyekamainatundi oka pradeshamlo unnadani manam viswasincharadu.
2: We should not believe God as he existing in a particular place.
1: Sarvatra untunnadu ante satyanni manam kontha varaku chaatadaniki anubhavithulu kavali.
2: We have to experience and declare that God is all pervasive.
1: Aithe ilanti sadbhavamu manam ee reethiga penchukovatam sadhyam avutundi.
2: How can we develop such a good feeling?
1: Deeniki అంతర్బహిస్త సర్వవ్యాప్య నారాయణ అని పిల్లలు పురుష సూక్తంలో చెప్పారు. అదే విధంగా అంతర్బహిర్శుద్ధి దీనికి అత్యవసరము అన్నారు.
2: As was told by the students here in the prayer Purusha Sukta that God exists both inside and outside.
1: పరమాత్ముడు లోపల వెలుపల ఉన్నాడు.
2: God is existing inside and outside.
1: కనుక భగవంతుడు లోపల మాత్రమే ఉంటే అంతర్శుద్ధి మాత్రమే మనకు చాలు. బయట కూడా ఉన్నాడు కనుక బహిర్శుద్ధి కూడా మనకు అవసరమే.
2: ఇఫ్ గాడ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్సైడ్ ఇన్నర్ ప్యూరిటీ వుడ్ బి సఫిషియెంట్. యాజ్ గాడ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఎక్స్టర్నలీ ఎక్స్టర్నల్ ప్యూరిటీ ఇస్ ఆల్సో రిక్వైర్డ్.
1: కనుక దైవము అంతర్బహిర్తత్వం నందు ఉంటుండటం చేత మనం కూడాను అంతర్శుద్ధి బహిర్శుద్ధి రెండు శుద్ధులు కూడా మనం కలిగినప్పుడే ఈ యొక్క సిద్ధి మనకు లభిస్తుంది.
2: యాజ్ గాడ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ we should have both inner purity and outer purity, then only we would be able to attain full
1: bahirshuddhi. Ante eviti,
2: what is the meaning of external purity?
1: Motta motta bahirshuddhi aniga manamu chakkani dehanni parishuddham chesukotamu parishuddhamainatundi vastramulu dharinchatamu.
2: External purity might mean keeping our body pure and wearing good clothes, clean clothes.
1: మనము పఠించేటువంటి గ్రంథములు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి.
2: ది బుక్స్ విచ్ యు రీడ్ యు షుడ్ కీప్ దెం క్లీన్.
1: మన దుస్తులు ఎందుకని, మన దేహం ఎందుకని, మన బుక్కులు ఎందుకని అశుద్ధమైనటువంటిది మాలిన్యం చేయకుండా చూసుకోవాలి.
2: బీట్ ఇన్ ద బాడీ, బీట్ ఇన్ అవర్ మైండ్, బీట్ ఇన్ ద బుక్స్, వి షుడ్ నాట్ అలౌ డర్ట్ టు అక్యుములేట్.
1: మనము పరిశుద్ధమనగా ఏమిటి, దేహమును సరి అయిన రీతిలో నిత్యము రెండు వేళల స్నానం ఆచరించమని చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఇదియే.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ యు షుడ్ టేక్ బాత్ ట్వైస్ ఎవ్రీ డే ఈస్ దట్
1: దేహమును మాత్రమే కాదు ప్రతి అంగమును కూడా పరిశుద్ధం చేసుకోవాలి.
2: నాట్ మియర్లీ ది బాడీ, ఎవ్రీ లింబ్ విల్ హావ్.
1: ఎక్కడ అశుద్ధం ఉంటుంటాదో అక్కడ కొన్ని మాలిన్యం చేరిపోతుంది.
2: Where there is impurity, some types of dirt accumulate.
1: మాలిన్యము చేరిన దగ్గర ఇన్సెక్ట్స్ పురుగులు చేరిపోతాయి.
2: Where there is dirt, some insects gather.
1: ఈ విధమైనటువంటి పురుగులు చేరినప్పుడు రోగము ప్రారంభమవుతుంది.
2: And that leads to diseases.
1: కనుక ఈ అశుద్ధం అనేటువంటిది ప్రవేశించకుండా మనం చూసుకోవాలి.
2: Therefore, should not allow impurity to enter.
1: మనం నిత్యము తెల్లవారు లేచిన తక్షణమే టూత్ పేస్ట్, టూత్ బ్రష్ తీసుకుని చక్కగా పండు తోముకోవాలి.
2: Therefore, in the morning, every day, we'll have to clean our teeth with toothbrush and paste.
1: కేవలం పండు తోముకోవటమే కాకుండా నాలుకను కూడా గీచుకోవాలి.
2: Not merely cleaning the teeth, we'll have to clean the tongue also.
1: దేహమునకు సింహద్వారము మన యొక్క నోరు.
2: Our mouth is the main.
1: ఈ ద్వారము నుండే కొంతవరకు మాలిన్యం ఉంటున్నప్పుడు ఇక్కడ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి.
2: In the main entry itself, if there is lack of cleanliness, then all the worms
1: and మనం ఎంత ప్రదేశాల్లో మనం చూస్తుంటుంటాం, ఏదైనా మురికి నీరు చేరిన దగ్గర పురుగులన్నీ చేరిపోతాయి, దోమలన్నీ చేరిపోతుంటాయి.
2: Wherever there is dirty water, mosquitoes and worms and undesirable elements.
1: అదే విధంగా ఎక్కడ ఈ మాలిన్యం చేరుతుందో అక్కడ ఈ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి.
2: In the same way, wherever there is dirt, all these insects are likely to accumulate.
1: ఇంతే కాదు, మన గృహమునకు పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధం గావించుకోవాలి.
2: నాట్ మెయిన్లీ దాట్, ఇన్ ది సరౌండింగ్ ఆఫ్ అవర్ హౌస్ విల్ హావ్ టు కీప్ ఎవ్రీథింగ్ క్లీన్.
1: ఆంధ్రదేశంలో పలికేటువంటి వారు ఇళ్లను చూచి ఇల్లాలను చూడమంటారు.
2: దేర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్ర, లుక్ టు ద హౌస్ అండ్
1: ఇల్లు ఎంత పరిశుద్ధంగా ఉంటారో ఇల్లాలు అంత పరిశుద్ధమైనటువంటి దీని అర్థము.
2: The meaning of that is that the cleanliness of the house reflects the cleanliness of the dwellers.
1: But ఇది దేని కోసం చేసుకోవాలంటే మన మంచి కోసమే.
2: All this has to be done for our own good.
1: ఇల్లు కాని పరిసర ప్రాంతములు కాని పరిశుద్ధంగా ఉండినప్పుడు మనం పవిత్రమైన ఆరోగ్యాన్ని కూడా అందుకుంటాం.
2: Be it the house or the surroundings, when they are clean, we'll be able to enjoy.
1: ఆరోగ్యంగా ఉండినప్పుడు ఆనందం మన యొక్క ప్రాపర్టీని, మన యొక్క లక్ష్యమే.
2: When we have good health, we'll be happy.
1: కనుక మొట్టమొదట ఆరోగ్యాన్ని ఆనందాన్ని చేకూర్చుకోవటానికి అన్ని విధములు కూడా మనం పరిశుద్ధంగా ఉంటుండాలి.
2: We'll have to keep ourselves clean entirely in order to have good health and joy.
1: మనకు రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు ఉండినా చాలు, ఒకటి ధరించి రెండో దాన్ని పరిశుద్ధంగా ఉతికి దాన్ని ధరించుకుందాం.
2: We may have only two pairs of clothes. One we should wear, the other we should clean.
1: మన మంచి కోసమే.
2: All this has to be done for our own good.
1: Illu kaani parisara prantamulu kaani parishuddhanga undinappudu manam pavitramaina aarogyanni kuda andukuntam.
2: Be it the house or the surroundings, when they are

0: ధరించుకుందాము.
1: వి మే హావ్ ఓన్లీ టూ పేర్స్ ఆఫ్ క్లోత్స్, వన్ వి షుడ్ వేర్, ది అదర్ వి షుడ్ క్లీన్ అవుట్ వర్డ్స్ విల్ హావ్ టు జస్ట్ వేర్ దట్.
0: దిన్నహు రెండు మార్చనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ చేంజింగ్.
0: ఒక్కటి ఉండినా చాలు మన శక్తికి.
1: ఇట్ మే బి ఈవెన్ వన్ ఫర్ ఎ పర్టికులర్ డే.
0: ఉన్నదాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి.
1: బట్ కీప్ క్లీన్ వాట్ ఎవర్ వి హావ్.
0: సాధ్యమైనంత వరకు ఈ యొక్క అశుద్ధము మనపైన చేరకుండా చూసుకోవాలి.
1: షుడ్ నాట్ అలౌ అవర్ సెల్వ్స్ టు బికమ్ డర్టీ.
0: బయట మాత్రం తెల్లని డ్రెస్సులు వేసుకుని లోపల నల్లగా ఉంటే ప్రయోజనం లేదు.
1: వేరింగ్ ఎక్స్టర్నలీ వైటిష్ డ్రెస్ కీపింగ్ ది హార్ట్ ఇంప్యూర్ ఇస్ నో గుడ్.
0: కనుక దానివల్ల అంతర్శుద్ధిని కూడా మనం పరిశుద్ధంగా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు మేక్ ఎఫర్ట్స్ ఫర్ ఇన్నర్ ప్యూరిటీ ఆల్సో.
0: దీనికి భావములు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి.
1: ఫర్ దిస్ పర్పస్ వి షుడ్ కీప్ అవర్ ఫీలింగ్స్ సీక్రెట్.
0: తలంపులు పవిత్రమైనటువంటివిగా ఉండాలి.
1: థాట్స్ మస్ట్ బి సీక్రెట్.
0: పరోపకార సంబంధమైనటువంటివిగా ఉండాలి.
1: థాట్స్ మస్ట్ బి ఫర్ ది సర్వీస్ ఆఫ్ అదర్స్.
0: అసూయ భావములు కానీ ద్వేషభావములు కానీ మనలో చేరకుండా చూసుకోవాలి.
1: వి షుడ్ నాట్ అలౌ జెలసీ అండ్ హేట్రెడ్ టు ఎంటర్ ఇంటు అస్.
0: నిరంతరము ఆనందంతో ఉల్లాసంతో ఉప్పొంగిపోయేటువంటి భావములు మనం పెంచుకోవాలి.
1: వి ఆల్వేస్ డెవలప్ ఫీలింగ్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ జాయ్.
0: ఇతరుల యొక్క మంచి చెడ్డలు మనము ఏమాత్రం కూడా మనం చింతించరాదు.
1: వి షుడ్ నాట్ అన్నెసరీ బాదర్ అవర్సెల్ఫ్స్ అబౌట్ అదర్స్ అఫైర్స్.
0: సర్వుల మంచిని కూడా మనం కొంతవరకు యోచిస్తూ రావాలి.
1: వి షుడ్ థింక్ గుడ్ ఆఫ్ ఆల్ అదర్స్.
0: దీనిని ఆధారంగా చేసుకుని వైదిక ధర్మం లోపల లోక సమస్తా సుఖినో భవంతు అనేటువంటిది ఆర్యల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా తీసుకున్నారు.
1: In this particular context only, in the dharma of Vedas, it has been just said, let the whole world be happy.
0: Vedikula yokka lakshyamani kudanu bhavincharu.
1: This is the very object and purpose of people who believe in Vedas.
0: Kanuka hrudayamu lopala pavitramainatundi divyamainatundi bhagavantuni naamamu chintinchu raavali.
1: Therefore, the sacred name of God, the pure name of God, will have to be continuously contemplated in every heart.
0: ఈ విధంగా అంతర్ బహిర్జ తత్వములందు పరిశుద్ధము గావించుకుంటకై ప్రయత్నించినప్పుడే మనకు ఈ రాగద్వేషములు అసూయాది డంబములు ఇలాంటి క్రిమికీటకాదులు మనలో ప్రవేశించకుండా చూసుకోవచ్చు.
1: ఓన్లీ వెన్ వీ టేక్ కేర్ టు సీ టు మెయింటైన్ ఇన్నర్ ప్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ ప్యూరిటీ విల్ బి ఏబుల్ టు జస్ట్ సీ దట్ ప్రివెంట్ ఎంట్రింగ్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ జెలసీ.
0: ప్రహ్లాదుడు చెప్పారు, ఆరు శత్రువులను నీవు జయించినప్పుడే నీవు సరైనటువంటి ఉత్తముడు అవుతావని.
1: ప్రహ్లాద హాస్ డిక్లర్డ్ దట్ ఓన్లీ వెన్ యూ కాంకర్ సిక్స్ ఎనిమీస్ యూ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ గ్రేట్ మ్యాన్.
0: ఇప్పుడు కేవలము నీవు రాజుగా ఉంటున్నావు, నీవు ఆరు శత్రువులను జయిస్తే చక్రవర్తిగా మారిపోతావు అన్నాడు.
1: హి హాస్ సెడ్ దట్ యు ఆర్ ఓన్లీ ఎ కింగ్ నౌ. If only you can conquer six enemies, you can become an emperor.
0: ఆరు శత్రువులు కామ క్రోధ లోభ మోహములను మార్చలేము. ఈ ఆరు శత్రువులు ఎందుకూడను మనం చేరకుండా చూసుకోవటానికి బహిర్ అంతర్ పరిశుద్ధము.
1: These six enemies are desire, anger and greed, hatred and these six.
0: కనుకని మనము ఈ శత్రువులను లోపల ప్రవేశించినప్పుడు మనకు అన్ని రకములైనటువంటి యొక్క బాధలు ప్రారంభమవుతాయి.
1: వి షుడ్ నాట్ అలౌ దీస్ సిక్స్ ఎనిమీస్ టు ఎంటర్ ఇంటు అవర్ హార్ట్ ఇఫ్ యు డు నాట్ వాంట్ టు గెట్ ఎనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: కనుక నీవు సుఖ దుఃఖములు రెండింటినీ సమానంగా చూసుకోవాలంటే, లాభ నష్టములు రెండింటినీ సమానంగా చూసుకోవాలంటే, అందరి ఎందుకు కూడా ఉండేటువంటి ఆత్మతత్వం కూడా సమానంగా చూసుకోవాలి.
1: If you want to treat joy and sorrow, profit and gain as equal, then you'll have to consider and recognize.
0: ఈ సుఖదుఃఖములను శీతోష్ణములను లాభనష్టములను సమానంగా చూసుకోవటం చాలా అసాధ్యం. అయితే అందరి ఎందు ఉండినటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యం మనకు దృఢమైపోతే ఇవన్నీ సులభంగా మనకు వశమైపోతాయి.
1: It may be difficult to treat joy and sorrow equal, cold and heat equal, and misery and happiness equal. But if we can recognize that God is dwelling in every heart, all the other things we can conquer.
0: నీ అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, సర్వగ్రహములు నా హస్తగతమే అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు హాస్ సెడ్, ఓ రామ, ఇఫ్ ఓన్లీ ఐ హావ్ యువర్ గ్రేస్, ఎవ్రీ అదర్ ప్లానెట్ విల్ బి అండర్.
0: సర్వుడు ఎందు ఉండేటువంటి యొక్క ఏకాత్మతత్వాన్ని ఒక్కదాన్ని మనం విశ్వసిస్తే ఇవన్నీ ఇప్పుడు నువ్వు సులభంగా మనకు ఏకమైపోతాయి, సులభంగా సాధించడానికి వీలవుతుంది.
1: If we have firm belief and faith that the same divinity is existing in all hearts, everything can be conquered, we'll be able to get all other things.
0: అన్నింటికి మూలం ఏదో,
1: that particular thing which is the very root,
0: అన్నింటికి నీ కీలకం ఏదో,
1: which is the very secret of all,
0: అన్నింటికి నీ గమ్యం ఏదో,
1: the goal of all,
0: దానిని మనం పట్టాలి.
1: We should catch hold of that.
0: అది ఆత్మతత్వం.
1: That is the principle of ఆత్మ.
0: దానిని మనం పట్టినామంటే ఇవన్నీ సులభంగా మనకు వశమవుతాయి.
1: If we can catch hold of that, everything else can become.
0: చెట్టును కొట్టదలిచినటువంటి వాడు కొమ్మలను ఆకులను తీడివేస్తూ ఉంటే ప్రయోజనం లేదు.
1: The one who wants to fell the tree, he did not go on cutting the branches, leaves, etc.
0: వేరును కొట్టివేస్తే చెట్టు కూలిపోతుంది.
1: If he cuts at the very root, the tree can be felled.
0: అదే రీతిగా దైవాన్ని మనం పట్టివేస్తే సర్వము

0: If we can catch hold of divinity itself, everything will be under our control.
1: Kanuka ee vidhamaina daivanni pattalanukunnappudu ee deha manassulu yokka tattvanni kudanu kontha varaku manam sadhana margamlo sadhisthu ravali.
0: If we really want to catch hold of the divinity itself in our daily life, we will have to practice these sadhanas.
1: Kanuka bhuta dayana manam penchukovatam,
0: developing compassion for all,
1: sarvatma bhavana manam abhivruddhi parchukovatam,
0: developing sarvatma bhavana,
1: deham yokka parishuddhamu manasu yokka pavitratanu abhivruddhi parchukovatam,
0: developing the inner and external purity of the body and the mind.
1: Ee vidhamaina kunti yokka nitya charyal lopala nitya jeevitam lopala sadhanu salipinappude daivattvam manaku sulabhamuga artham avutundi.
0: Only when we practice all these things in daily life will be able to recognize divinity.
1: కనుక సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి, సర్వులు ఎందు కూడా ఉండినటువంటి యొక్క భగవంతుడికి నేను ఒక నమస్కరిస్తున్నాను భావించాలి.
0: We will have to consider that we are praying, offering our obeisance to the God who is dwelling in every heart.
1: అంతటితోనే మనము ఆపకూడదు మన సాధనను. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితి, దాన్ని కూడా రెండో వద్దుగా పెట్టుకోవాలి.
0: We should not merely believe in that and leave it at that. We should also believe that whosoever we criticize, that goes to the same God.
1: మన జీవితము ఒక పెద్ద ప్రవాహం.
0: Our life may be compared to a
1: ఈ ప్రవాహమును విచ్చలవిడిగా వదిలిపెట్టినప్పుడు అన్ని గ్రామములు అన్ని భూములు అంత జీవులను కూడా ధ్వంసం చేస్తుంది.
0: If we allow this flow of our life unchecked, unfettered, is likely to destroy
1: గ్రామములను ముంచి వేస్తుంది.
0: It may destroy villages.
1: కానీ దీనిని భరించేటువంటి యొక్క సాగరం దగ్గరికి దీనికి పంపేటువంటి ఉపాయమే మనం తీసుకోవాలి.
0: We have to take such measures to see that this river reaches the ocean.
1: ఈ నదులను అనుగ్రహించేటువంటి వాడు, భరించేటువంటి వాడు, వరించేటువంటి వాడు, తరించేటువంటి వాడు ఒక్క సాగరుడే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఓషన్ విచ్ కెన్ బేర్, విచ్ కెన్ ప్రొటెక్ట్, విచ్ కెన్ టేక్ గివ్ షెల్టర్, విచ్ కెన్ అబ్జార్బ్ ఆల్ దీస్ రివర్స్.
1: కనుకనే ఇది సాగరంలో ఏ రీతిగా మనం చేర్చడం,
0: హౌ టు మేక్ దిస్ లైఫ్ టు రీచ్ ది ఓషన్,
1: దీనికే భగవద్గీత యందు రెండు గట్టులను మాత్రం కట్టుకోమని చెప్పింది.
0: ఇన్ భగవద్గీత ఇట్ హస్ బీన్ సెడ్ హ్యావ్ టూ బ్యాంక్స్ కన్స్ట్రక్టెడ్.
1: ఈ నదికి ఇటువైపున అటువైపున గట్టు ఉండినప్పుడే ఏ భూములను ఏ గ్రామంలో ఉంచకుండా నేరుగా సముద్రంలో పోయి
0: చేరిపోతుంది.
1: ఏమిటి ఈ గట్లు?
0: వాట్ ఆర్ దీస్ టూ బ్యాంక్స్?
1: అదే అష్టాక్షర నామము అని బోధించాడు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది ఎయిట్ సిలబుల్ మంత్ర.
1: ఏమిటి అష్టాక్షర నామం?
0: వాట్ ఈస్ దట్ ఎయిట్ సిలబుల్ నేమ్?
1: ఓం నమో నారాయణ కాదు.
0: ఓం నమో నారాయణ ఈస్ దట్ సో? నో
1: కాదు.
0: ఇట్ ఇస్ నాట్
1: సంశయాత్మా వినశ్యతే. ఇది సంశయాత్మా వినశ్యతే, నిస్సంశయుడుగా నీ ఉంటుండు అనే గట్టును ఒకవైపున కట్టుకో.
0: ఆన్ వన్ సైడ్ యూ జస్ట్ హ్యావ్ ది బిలీవ్ దట్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ డౌట్ విల్ బి డిస్ట్రాయిడ్.
1: రెండో వైపున శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇది ఎనిమిది అక్షరాలు. ఇది ఈ శ్రద్ధను ఒకవైపున పెంచుకో.
0: ది అదర్ సైడ్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఎయిట్ లెటర్డ్ మంత్ర. హ్యావ్
1: నిస్సంశయం అనేటువంటిది ఒక గట్టు, శ్రద్ధ అనేటువంటిది ఒక గట్టు. ఈ రెండింటినీ మనం గట్టులుగా తీసుకుంటే మన జీవితం అనే ప్రవాహము అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
0: డౌట్లెస్నెస్ ఆన్ వన్ సైడ్, ఫెయిత్ ఆన్ ది అదర్ సైడ్, యూ హ్యావ్ దీస్ టూ బ్యాంక్స్, అవర్ లైఫ్ కెన్ రీచ్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ద ఓషన్.
1: ఈ ఉపాయముని, జీవిత ప్రవాహమును అనుగ్రహం సాగరం లోపల లీనము గావించేటువంటి ఇది భక్తి ప్రపత్తి యొక్క తత్వమును బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ టాట్ దిస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ డివోషన్ విచ్ విల్ మేక్ ది లైఫ్ ఆఫ్ ది రివర్ ఆఫ్ లైఫ్ టు రీచ్ ది ఓషన్ ఆఫ్ అనుగ్రహ ఆర్ గ్రేస్.
1: నాయన మానవుని యొక్క గమ్యము అదే.
0: చై ది అల్టిమేట్ ఎండ్ ఆఫ్ గోల్ ఆఫ్ మ్యాన్.
1: గమ్యమును మరవద్దు.
0: Don't forget about the
1: లోకమును నమ్మవద్దు.
0: Don't believe the world.
1: మరణమునకు భయపడవద్దు.
0: Don't be afraid of death.
1: ఈ మూడింటిని నీకు నిజమైన మంత్రములుగా బోధిస్తున్నానన్నాడు.
0: I am teaching you these three as three important mantras.
1: కనుకనే గమ్యము దైవము.
0: The goal is God.
1: దైవాన్ని మరవకూడదు.
0: Don't forget about God.
1: ఈ లోకాన్ని నమ్మకూడదు.
0: This world should not be believed.
1: మరణానికి భయపడకూడదు.
0: You should not be afraid of death.
1: ఈ మూడింటిని మీరు మంత్రములుగా తీసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోండి.
0: Take these three as three mantras and sanctify your life.
2: That was the 27th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered by him on 9th September 1984, he taught us certain important aspects of spiritual practice, like being compassionate to all and maintaining internal and external purity. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: You will now hear a divine discourse delivered by Bhagavan Baba on 12th of March 2002 on the occasion of Sivaratri.
1: దైవాదీనం జగత్సర్వం సత్యాదినం చు దేవతం తత్సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత దైవాదీనం జగత్సర్వం సత్యాదీనం చు దేవతం తత్సత్యం ఉత్తమాదీనం

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాదీనం జగత్ సర్వం, ఈ ప్రపంచమంతా కూడాను దైవాధీనమై ఉన్నది.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: సత్యాదినంచు దేవతం, ఈ దైవము సత్యం యొక్క ఆధీనంలో ఉంటుంది.
1: ద డివినిటీ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: తత్ సత్యం ఉత్తమాదీనం, అట్టి సత్యము ఉత్తముల యొక్క ఆధీనంలో ఉంటుంటాయి.
1: దిస్ ట్రూత్ ఇస్ అడ్హియర్డ్ అండ్ స్పోకన్ బై ఎ నోబుల్ మ్యాన్.
0: ఉత్తమో పరదేవత, అట్టి ఉత్తముడే దైవస్వరూపుడు.
1: That noble person is personification of the divine.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Daivanni gurchi purna parijnanam lenatu aa samayam nandu aneka vidhamuluga kudanu vicharana salputu vacharu.
1: People investigated about the divine and the divinity in several ways.
0: కానీ దైవాన్ని నిర్ణయించుకోలేక ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They could not estimate the divinity in full and therefore they started worshipping prakriti, the nature.
0: కాలము గడిచిన కొలది ప్రకృతి ఆరాధన సల్లంగిల్లి మూర్తి ఆరాధన లోపల భారతీయులు అభివృద్ధిగాంచారు.
1: As the times passed by, they discontinued worshipping the nature and have taken to worshipping the idols, మూర్తి.
0: మూర్తి అనగా జన్మించినటువంటి ప్రతి ప్రాణి కూడాను మూర్తి స్వరూపమే.
1: మూర్తి, the I meant the one, everyone that's born has a form, మూర్తి.
0: జన్మతో కూడినటువంటి యొక్క జీవులన్నీ కూడాను మూర్తి స్వరూపాలే.
1: ఆల్ దోస్ దట్ ఆర్ బోర్న్ హ్యావ్ ఫార్మ్స్ స్పెసిఫిక్.
0: తల్లిని పూజించటము, తండ్రిని పూజించటము, గురువులను పూజించటము, పెద్దలను గౌరవించటము, ఇవన్నీ నువ్వు తప్పేమున్నది?
1: వర్షిపింగ్ ద మదర్, వర్షిప్ ద ఫాదర్, ద ప్రిసెప్టర్ అండ్ ఎల్డర్స్ amount to the worship of the form, మూర్తి.
0: వీరే మూర్తి స్వరూపులు.
1: They have forms.
0: అయితే ఇట్టి మూర్తులకు చైతన్యము, దయ, ప్రేమ, కరుణ, సహనము, సానుభూతి ఇత్యాది ఆచరణీయమైనటువంటి సద్గుణములు ఉంటున్నాయి.
1: These forms that received adoration and worship have in them the awareness, the compassion, love, forbearance and sacrifice.
0: కాని ఇది ఎవరు కూడాను కాదని చెప్పలేరు.
1: None can deny this.
0: కొన్ని శిలారూపములుగా ఉంటున్నాయి.
1: Some forms are idols made up of stone.
0: ఇందులో చైతన్యము లేక, సహనము లేక, ప్రేమ లేక, కదలిక లేక, ఆనందము లేక, ఆ విధంగా జడస్వరూపమై ఉంటున్నాయి.
1: దీస్ ఐడల్స్ మేడ్ అప్ ఆఫ్ స్టోన్ యూ డు నాట్ ఫైండ్ ఇన్ ద అవుట్వర్డ్ వే ద లవ్, ద మూమెంట్, ద బ్లిస్ అండ్ సో ఆన్.
0: ఇట్టి రూపమును ఆరాధన చేయటము అనేక మంది ద్వేషిస్తూ వచ్చారు.
1: ది ఐడోలాట్రీ ఈజ్ కండెమ్డ్ బై మెనీ.
0: అయితే దీన్ని ద్వేషించడం కూడాను ఒక విధమైన అజ్ఞానమే.
1: ద డినైల్ ఆఫ్ ఐడోలాట్రీ ఈజ్ ఆల్సో ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇది ఒక పుష్పము.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: ఇది పుష్పము అని ఈ యొక్క వ్రేలు ఆ పుష్పాన్ని చూపుతుండాలి.
1: ఇట్ ఈస్ ది పాయింటింగ్ ఫింగర్ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ ద ఫ్లవర్.
0: ఇది ఒక టంబ్లరు అని ఒక ఈ యొక్క వ్రేలు ఆ టంబ్లర్ ను చూపుతుండాలి.
1: ద ఫింగర్ పాయింట్స్ యూ టువర్డ్స్ ద టంబ్లర్ దేర్.
0: చూపేంత వరకు మాత్రమే ఈ వ్రేలు.
1: ద ఫింగర్ హెల్ప్స్ యూ యాజ్ ఎ పాయింటర్.
0: పుష్పాన్ని చూసిన తర్వాత పుష్పం పైన మన యొక్క దృష్టి పోతుంది కానీ వ్రేలు పైన పోదు.
1: ద మూమెంట్ పాయింటర్ ద ఫింగర్ డైరెక్ట్స్ యూ టువర్డ్ ద ఫ్లవర్ యూ స్టార్ట్ సీయింగ్ ద ఫ్లవర్ అండ్ నో మోర్ ద ఫింగర్.
0: అదే విధంగానే ఈ యొక్క విగ్రహములన్నీ కూడాను మన వేలుతో చూపినటువంటివిగా దైవాన్ని చూపుతాయి. దైవాన్ని చూసిన తర్వాత ఈ విగ్రహాలు మనము అక్కర్లేదు.
1: లైక్ వైజ్ దీస్ ఐడల్స్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్ డివైన్.
0: దైవాన్ని చేసేటువంటివి ఈ యొక్క విగ్రహములు.
1: దీస్ ఐడల్స్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద డివైన్ అండ్ గో టువర్డ్స్ ద డివైన్.
0: ఇట్టి స్వరూపాన్ని విమర్శించటము దోషము కాదా?
1: క్రిటిసైజింగ్ సచ్ ఎ నోబుల్ ఐడియా ఇస్ ఎ మిస్టేక్.
0: కొన్నింటిని మనము అతి ప్రీతిగా మనము ఆరాధన చేస్తున్నాం.
1: వి వర్షిప్ సమ్ ఎండియరింగ్లీ.
0: మన తాతలు ముత్తాతలైనటువంటి వారిని చిత్రములుగా తీసుకుని వాటిని మన గృహంలో పెంచుకొని వారిని ఆరాధన చేస్తుంటాం.
1: వి హ్యావ్ ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్ ద గ్రాండ్ పేరెంట్స్ అండ్ వి వర్షిప్ దెమ్.
0: కానీ ఆ యొక్క చిత్రముల లోపల చైతన్యం ఉన్నదా?
1: Do you find life there in those pictures?
0: కరుణ ఉన్నదా?
1: You find anything there?
0: ప్రేమ ఉన్నదా?
1: Love?
0: లేదు.
1: No.
0: కానీ వీటిని పూజించటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: Why do you worship the pictures of your parents and forefathers? Why?
0: మన పెద్దలు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మనకు నిరూపించిపోయారు.
1: The elders have given us an ideal to tread.
0: కనుకనే మన గృహం లోపల అనేక చిత్రములంతా ఉంటుంటాయి.
1: And hence we have got the pictures of our parents adorning the wall.
0: ఈ చిత్రములను ఆదర్శం గారు నిరూపించి ప్రబోధించి ప్రచారం సల్పి అన్ని విధాలా మనకు ఆదర్శంగా నిరూపించినటువంటి పెద్దలు మనకు ఉన్నారు.
1: We have elders who have passed on to us the ideals to follow.
0: కనుకనే వారి యొక్క ఆదర్శముల చేతనే ఈ యొక్క పటములను మనము ఉంచుకొని చైతన్యం లేకపోయినప్పటికీ మనం వాటిని ఆరాధన చేస్తున్నాము.
1: These pictures stand for all the idealism they lived up to. Though they have no life as such, we worship them.
0: 6 inchalu padavu 4 inchalu vedalpu undinatvanti oka 100 rupayala note undi.
1: We have 100 rupee currency note 6 inches
0: and 4 inches
1: and 4 inches.
0: Aithe danlo chaitanyam unnada?
1: Is there life in the currency note?
0: దానిలో ప్రేమ ఉన్నదా?
1: Do you find love?
0: కానీ ప్రేమనే లేకుండా ప్రతి మానవుడు కూడాను దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు?
1: Though the currency note has loan love there, yet man loves it.
0: 100 రూపాయల నోటును ద్వేషించేటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world there is not even a single person who does not love the currency note.
0: ఏ దేశీయుడైనా కూడాను,
1: of any country,
0: ఏ ప్రాంతీయుడైనప్పటికీ,
1: of any region,
0: ఏ కాలం వారైనప్పటికీ,
1: any time,
0: ఈ ధనమును ఆశించేవారే కానీ దాన్ని విరోధించేటువంటి వారు కాదు.
1: ఎవ్రీవన్ వెల్కమ్స్ మనీ, నో వన్ డినైస్.
0: అయితే ఆ రూపాయి కోసమని ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీరులు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ సాక్రిఫైస్ దేర్ లైవ్స్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయి కోసమని తన యొక్క జీవితాన్ని దారబోసేటువంటి వారు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ జస్ట్ డైడ్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయిలో ఉన్నటువంటి యొక్క చైతన్యం ఏమిటి?
1: What is the life principle in this money?
0: దీని యొక్క మహత్యం ఏమిటి?
1: What is the mystery behind it?
0: దీని మహత్యము గవర్నమెంట్ ముద్రనే దీని మహత్యం.
1: The mystery of a currency note, it carries the stamp of the government.
0: ఆ ముద్ర దాని యందు ఉండటం చేత దాన్ని అనేక మంది అనేక రీతులుగా ప్రేమిస్తూ అనుభవిస్తూ వస్తున్నారు.
1: Because of the stamp of the government on the currency note, people value it, adore it and worship it.
0: మనము జాతీయ పతాకాన్ని చూస్తుంటాం. మనం
1: వీ హ్యావ్ ద నేషనల్ ఫ్లాగ్.
0: ఈ జాతీయ పతాకము ఏదో నేసినటువంటి గుడ్డలు.
1: ఇట్ ఈస్ జస్ట్ ఎ క్లాత్ దట్స్ యార్న్డ్.
0: కానీ చెరుకు పిచ్చి యొక్క తత్వము, ఒక గడ్డి పరుస యొక్క తత్వము ఈ యొక్క బట్టలో చేరి ఉంటున్నది.
1: వీ ఫైండ్ ఇట్స్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ యార్న్ అవుట్ ఆఫ్ ద ప్లాంట్స్ దట్ ఆఫ్ ద గ్రాస్ ప్లే.
0: ఈ 100 రూపాయల నోటు ఎందుకు కూడాను గడ్డిపోచ యొక్క ముద్దనే ఉంటుండాలి.
1: ది కరెన్సీ నోట్ ఆల్సో క్యారీస్ బేసికలీ దట్ ఆఫ్ ద గ్రాస్ బ్లేడ్.
0: చెరుకు పిచ్చి యొక్క ముద్దనే దీనిలో చేరి ఉంటున్నది.
1: అండ్ దే ఆల్ రిప్రజెంట్ ద వైల్డ్ గ్రాస్.
0: కానీ దీనికి ఎట్టి విలువ లేదు.
1: దే హావ్ నో వాల్యూ.
0: కానీ అట్టి పతాకాన్ని మనము ప్రతి భారతీయుడుకును ప్రతి దేశీయుడుకును గౌరవిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు.
1: బట్ ద నేషనల్ ఫ్లాగ్ ఈజ్ హైలీ కెప్ట్ ఇన్ హై ఎస్టీమ్.
0: దీనికి ఈ ఆరాధన ఎందుకు చేయాలి?
1: వై షుడ్ యు డూ దాట్?
0: జడమైన విగ్రహాన్ని చేయటము మూర్ఖత్వం అని వాదించేటువంటి యొక్క మూర్ఖులు ఈ యొక్క పతాకాన్ని ఆరాధన చేయటము మూర్ఖం కాదా?
1: మెనీ ఫూల్స్ ఆర్గ్యూ దట్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు వర్షిప్ ఐడల్స్. బట్ ది వెరీ సేమ్ ఫూల్
0: ఈ 100 రూపాయల నోటును మనం కాపాడుకోవటము, దీనికోసం అన్ని విధాల కూడాను త్యాగం చేయటము, ఇది మూర్ఖత్వం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ ఫూలిష్నెస్ టు సాక్రిఫైస్ వన్స్ ఓన్ లైఫ్ ఫర్ మనీ?
0: ఈ విధంగా మానవుడు తన ఇష్ట అయిష్టములను పురస్కరించుకుని పూజలు ద్వేషములు కొనసాగుతూ వస్తున్నాయి.
1: దేర్ఫోర్ బేస్డ్ ఆన్ ద లైక్స్ అండ్ ద డిస్లైక్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ వి ఫైండ్ ద వర్షిప్ అండ్ ద డినయల్.
0: ప్రతి మానవుని ఎందుకును ఒక విశ్వాసం ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ హిమ్.
0: ఆ విశ్వాసమే లేకుండా దేనిని కూడా ఆశించలేడు.
1: ఇఫ్ హ్యాస్ నో ఫెయిత్ హీ కెనాట్ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ఎనీథింగ్.
0: ప్రతి మానవుని ఎందుకు మొట్టమొదట ఆ విశ్వాసము అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ హ్యాస్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈశావాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర సర్వభూతానాం,
0: అంటే ఈశ్వరత్వము అన్ని భూతములు ఎందుకును చైతన్య స్వరూపంతో కలుగుతూనే ఉంటున్నది.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: సకలేశ్వర స్వరూపుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య.
0: ఇది 6 రకమైనటువంటి గుణములతో కూడి ఉంటున్నది.
1: గాడ్ హ్యాస్ 6 అట్రిబ్యూట్స్.
0: ఐశ్వర్యము,
1: ఐశ్వర్య వెల్,
0: దానము,
1: చారిటీ,
0: యశస్సు,
1: రెప్యుటేషన్,
0: గ్రంథ ఒక జ్ఞానము,
1: విజ్డమ్,
0: రసము,
1: ఎసెన్స్,
0: విజిక. ఈ 6 యొక్క తత్వాన్ని ఈ యొక్క ఈశ్వరత్వం అంటున్నారు.
1: ఈశ్వరత్వ డివైనిటీ రిప్రజెంట్ దీస్ 6 అట్రిబ్యూట్స్.
0: కనుకనే షడైశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడు అని పేరు.
1: సో గాడ్ ఈస్ ద వెరీ మాస్టర్ ఆఫ్ దీస్ 6 ఫార్మ్స్ ఆఫ్ వెల్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సంగ్ అనగా చిదానందము, ఆత్మానందము.
1: సమ్ మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్?
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర, హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.
0: కనుక దైవత్వంతో అన్ని రకములైనటువంటి యొక్క నామముల యొక్క స్వరూపం కూడా ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ వీ ఫైండ్ గాడ్ ఇన్ ఎవ్రీ నేమ్ అండ్ ఇన్ ఎవ్రీ ఫార్మ్.
0: ప్రతి మానవుడి ఎందుకూడాను ఈశ్వరత్వం అనేటువంటిది తాండవమాడుతూ ఉన్నది.
1: దేర్ యూ ఫైండ్ కాస్మిక్ ప్రిన్స్, డివైన్ ప్రిన్సిపల్.
0: సర్వభేదముల యొక్క సారమే ఈ యొక్క పదముల యొక్క అంతరార్థం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వర్డ్ కనోట్స్ ది వెరీ సెన్స్.
0: సత్య అనేటువంటి దానికి ఋగ్వేదము అని అర్థం ఉంది. సత్య అనే పదములకు ఋగ్వేదము అని అర్థం ఉంది.
1: ద వర్డ్ సత్య హ్యాస్ ఎ మీనింగ్ ఋగ్వేద.
0: సా అనేటువంటి పదములకు సామవేదంగా ఉంటుంది.
1: ద లెటర్ సా స్టాండ్స్ ఫర్ సామవేద.
0: ఆ అనేటువంటి పదములకు అథర్వణ వేదంగా ఉంటుండాలి.
1: ఆ సిగ్నిఫైస్ అథర్వణ వేద.
0: మా అనేటువంటి పదమునకు, అది యా అనేటువంటి పదమునకు యజుర్వేదంగా ఉంటుండాలి.
1: యా సింబలైజెస్ యజుర్వేద.
0: సత్య సా ఆయి.
1: సత్య సా ఆయి.
0: సత్య ఋగ్వేదము.
1: సత్య ఋగ్వేద.
0: సా
1: సా
0: సామవేదము.
1: సామవేద.
0: ఆ అథర్వణ వేదము.
1: అథర్వణ వేద.
0: మా యా అనేటువంటిది యజుర్వేదం.
1: యా యజుర్వేద.
0: సత్యాస.
1: సత్యాస.
0: కనుకని ప్రతి పదమునందుకును వేదం యొక్క సారము ఇమిడి ఉంటున్నది.
1: ఎవ్రీ లెటర్ కంటైన్స్ ది ఎసెన్స్ ఆఫ్ వేద.
0: ప్రమాణపూర్వకంగా మనం విచారణ చేసినప్పుడు అర్థం తెలియనిటువంటి మూర్ఖులు ఎన్ని రకమైనటువంటి అర్థములైనా చేసుకోవచ్చు.
1: ద ఫూలిష్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
0: లింగం అనగా ఏమిటి దీని అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లింగం?
0: గుర్తు అని దీనికి ఒక పదం.
1: లింగము మీన్స్ సైన్.
0: ఈ పదం దేనికోసం ఉపయోగపెట్టారు?
1: వై డూ యూస్ దిస్?
0: అనగా లింగాకారము ఆత్మకు మాత్రమే సంబంధం.
1: ది వెరీ ఫార్మ్ ఆఫ్ లింగ రిప్రజెంట్స్ ద సెల్ఫ్.
0: ఇట్టి ఆత్మతత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై లింగము అనేటువంటి రూపం లోపల దానికి ఎటు ముఖము ఎటు కాలు అనేటువంటి తెలియదు.
1: లింగ హ్యాస్ నో డైమెన్షన్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుకనే భగవంతునికి ఆద్యంతములు లేనటువంటి స్వరూపానికి లింగము అని పేరు పెట్టారు.
1: గాడ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ అన్ ఎండ్ అండ్ సో ఇట్స్ కాల్డ్ లింగం.
0: ఈశ్వరత్వం అనేటువంటి దాన్ని సకలైశ్వర్యం అన్నారు.
1: ఈశ్వరత్వం రిప్రజెంట్స్ ద మాస్టర్
0: ఈశ్వరత్వమే.
1: అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో
0: జ్ఞానము ఈశ్వరత్వమే.
1: విజ్డమ్
0: ఆరోగ్యము ఈశ్వరత్వమే.
1: హెల్త్
0: సంపద ఈశ్వరత్వమే. సిరి ఈశ్వరత్వమే.
1: సిరి ది వెల్త్.
0: కనుకని ఇవన్నీ కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు అని.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: విద్య కూడా ఈశ్వరత్వమే.
1: ద నాలెడ్జ్ ఇస్ ఆల్సో ఈశ్వర.
0: కనుకని ప్రతిది కూడా ప్రపంచం లోపల మనం ముట్టినదంతా కూడా ఈశ్వర స్వరూపమే.
1: వాట్ ఎవర్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ లైఫ్, వాట్ ఎవర్ దట్ యు టచ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ చూపేటువంటిది మన యొక్క హృదయము.
1: ఇట్ ఇస్ అవర్ హార్ట్ ద డైరెక్ట్స్ ద పాయింట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకనే కరుణ స్వరూపమైనటువంటి యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ కంపాషన్.
0: జీవేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద హార్మోనీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: ఇటువంటి దివ్యత్వమైనటువంటి ఒక ఈశ్వరత్వాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ఈశ్వర.
0: ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి.
1: వీ ఫైండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్.
0: కానీ ఈ ఆరాధనలన్నీ కూడా ఒక్క తత్వమునకు మాత్రమే ఉన్నది.
1: బట్ ఆల్ దీస్ మోడ్స్ ఆఫ్ రిప్రజెంట్ ఓన్లీ వన్ మెయిన్.
0: దానికి వేరు వేరు పేర్లంతా కూడా పెట్టుకుంటూ వచ్చారు.
1: బట్ డిఫరెంట్ వర్డ్స్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: రామ అన్న కృష్ణ అన్న ఈశ్వరుడు అన్న అంతా ఒక్కటే.
1: రామ కృష్ణ ఈశ్వర ఆల్ ఆర్ వన్.
0: కానీ కొంతమంది విశ్వాసము గాఢముగా ఉండటం చేత ఈశ్వరత్వము అని అనుకుంటారు.
1: Some have strong faith, therefore they
0: మరికొంతమంది రామా అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంలో ఉండటం చేత రామతత్వాన్ని అభిష్టపెడతారు.
1: Some like the name Rama.
0: ఈ విధంగా వారి వారి లైక్ అనగా రమేతీతి రామ ఆ రమింపబడినటువంటి దానికి వారు వరిస్తూ ఉంటారు.
1: Therefore, because they like the very name Rama, so they worship him.
0: కనుక శివరాత్రి.
1: శివరాత్రి.
0: ఈ శివ అనగా ఏమిటి?
1: హూ ఇస్ శివ?
0: మంగళకరమైనటువంటి ఒక రాత్రి శివరాత్రి.
1: శివరాత్రి మీనింగ్ ఆస్పిషియస్ నైట్.
0: అనగా ఈ శివ అనేటువంటి మంగళకరమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వచ్చింది?
1: శివ ఆస్పిషియస్నెస్ వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: తన యొక్క శ్వాస నుంచి వచ్చినటువంటిది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ బ్రెత్.
0: అది ఏ సో హం సో హం అది ఏ ఆత్మ నుంచి వచ్చినటువంటిది శబ్దం.
1: దిస్ బ్రెత్ stands for this word soham that comes out of atma the self.
0: దీనిని హంసగాయత్రి అని పిలుస్తూ వచ్చారు కొంతమంది.
1: This is called హంసగాయత్రి.
0: హం అనగా తాను.
1: హం means I.
0: సో దైవము.
1: సో దట్ గాడ్.
0: కాబట్టి దైవాన్ని నేనే అనేటువంటి అంతరార్థాన్ని బోధిస్తూ వచ్చింది.
1: సో ది ఇన్నర్ మీనింగ్ ఈస్ ఐ ఎమ్ గాడ్.
0: సోహం.
1: సోహం.
0: ఇది ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ప్రబోధిస్తూ వస్తుండదు.
1: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ సోహం ద బ్రెత్ దట్ వీ టేక్ 21,600 టైమ్స్ ఏ డే.
0: ఇలాంటి ప్రబోధలు అనాది కాలం నుంచి కూడా భారతదేశంలో ఆచరిస్తూ వస్తున్నారు.
1: దీస్ టీచింగ్స్ హావ్ బీన్ ప్రాపగేటెడ్ అండ్ ప్రాక్టీస్డ్ సిన్స్
0: విగ్రహారాధన మూర్ఖత్వం అని ఎవరు కూడా భావించరాదు.
1: No one should consider it as foolish.
0: ఇది మూఢత్వము అని చింతించరాదు.
1: You should not decide it as foolish.
0: ఎందుకంటే అది ఏ నిజమైనటువంటి మూర్తిని దర్శింపచేసేటువంటిది.
1: In fact, that will direct you to God.
0: ఇది పుష్పము అని ఈ వ్రేలు చూసినప్పుడు.
1: When this finger directs you to the flower.
0: ఈ వ్రేలు కేవలం మూర్ఖమైనటువంటిదేనా?
1: Can you call this finger a fool?
0: ఇది మూర్ఖమైనటువంటిది అయితే ఇది పుష్పము అని దీన్ని చూపగలుగుతుందా?
1: If that is foolish act, how does it direct you to God?
0: కనుక చూపబడినటువంటిది పుష్పము. చూపించినది వ్రేలు.
1: సో దాట్ విచ్ ఇస్ షోన్ ఇస్ ద ఫ్లవర్, దాట్ విచ్ షోస్ ఇస్ ద ఫింగర్.
0: దైవము చూపబడినటువంటిది,
1: గాడ్ ఇస్ షోన్,
0: విగ్రహము చూపింపబడినటువంటిది.
1: ఐడల్ ద డైరెక్ట్స్ టు గాడ్.
0: కనుకనే దైవం అనేటువంటి విగ్రహాన్ని మనం ఏమాత్రం కూడా విస్మరించరాదు.
1: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్ ఐడల్స్.
0: ఇది జడమైనటువంటి విగ్రహం అని భావించరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ యాస్ లైఫ్.
0: జడమందుకున్న చైతన్యం ఉంటుంది.
1: దేర్ ఇస్ అవేర్నెస్ దేర్ ఈవెన్ ఇన్ దిస్ స్కిన్.
0: ఈ చైతన్యం లేనటువంటి ఒక జడము ఎక్కడ కూడా మనకు కానరాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఇనర్ మ్యాటర్.
0: ప్రతి అణువునందు కూడా ఈ యొక్క చైతన్యం ఉంటుండాలి.
1: అండ్ ఎవ్రీ ఆటమ్ హాస్ గాట్ దిస్ అవేర్నెస్.
0: సర్వ రూపమునందు కూడా ఈ చైతన్య శక్తి ఉంటున్నది.
1: ఇన్ ఆల్ ఫార్మ్స్ వి ఫైండ్ దట్ పవర్ ఆఫ్ అవేర్నెస్.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్, అణు నుంచి ఘనం వరకు కూడా చైతన్యం ఉంటున్నది.
1: వి ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఆల్ ఓవర్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: కనుకనే మనము ఏదైనా కూడా ఇది జడం అని భావించరాదు మనము.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ యాస్
0: ఇనర్. దృష్టిలో ఆ విధమైన జడంగా నీకు కనిపించవచ్చును.
1: ఇట్ మైట్ బి ఇనర్ట్ ఫ్రమ్ యువర్ వ్యూ పాయింట్.
0: కానీ
1: బట్
0: వేద దృష్టి లోపల అన్ని చైతన్యమే.
1: ఫ్రమ్ వేదిక్ పార్లన్స్ ఎవ్రీథింగ్ ఇస్ అవేర్నెస్.
0: కనుకనే అట్టి అవేర్నెస్ అనేటువంటి ఒక శక్తిని మనం విస్మరించడము చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు ఫర్గెట్ దట్ అవేర్నెస్.
0: కనుక ప్రతి దినం కూడాను మనం చేసే ఆరాధనలన్నీ కూడాను దైవానికి చెందినటువంటివి.
1: దేర్ఫోర్ వాట్ ఆల్ యాక్ట్స్ దట్ వి డు ఎవ్రీ డే అమౌంట్ టు వర్షిపింగ్ ద లార్డ్.
0: సర్వ పూజ సర్వత్రా సర్వవ్యాపి అయినటువంటి యొక్క ఉదాహరణ తత్వము ఆత్మతత్వము ఎందుకు కనిపించడం లేదు?
1: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ యూనివర్సల్, హౌ ఇస్ దట్ వీ డోంట్ సీ దెమ్?
0: క్షీరమందు వెన్న చూడంగా కోరుదురు.
1: దేర్ ఇస్ బటర్ ఇన్ ద మిల్క్ అండ్ యూ డోంట్ సీ ఇట్.
0: కానీ వెన్న కోరినంత మాత్రమే మనకు లభించునా?
1: బై మియర్లీ డిజైన్ ద బటర్ కెన్ యూ గెట్ ఇట్? నో.
0: ఆ క్షీరంను పెరుగుగా చేసి
1: అండ్ యూ హావ్ టు కర్డిల్ ఇట్ ఫస్ట్.
0: దాన్ని చిలికినప్పుడే ఆ వెన్న మనకు లభ్యమవుతుంది.
1: యూ హావ్ టు కర్డిల్ ద మిల్క్ అండ్ ద చర్న్ లేటర్ టు గెట్ ది బటర్.
0: కనుక నేను కనిపించలేదే ఆత్మ అనుకుంటే చాలా పొరపాటు.
1: బికాస్ ద సెల్ఫ్ ఇస్ నాన్ అపేరెంట్ యూ కెనాట్ డినై.
0: ఆత్మ సర్వులు ఎందుకు సర్వమానవులు ఎందుకు ఉండేటువంటి ఒక చైతన్య స్వరూపమే.
1: ద స్పిరిట్ ఆర్ ద సోల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ అవేర్నెస్.
0: కానా
1: సో
0: ఈ సత్యాన్ని మనం గుర్తించకుండా రెండు దోషములు మనకు వెంటాడుతూ ఉంటుంటాయి.
1: వీ డోంట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ వీఆర్ కమిటింగ్ టూ మిస్టేక్.
0: రెండు దోషములు వెంటాడుచుంటు నరుని.
1: అండ్ దీస్ టూ మిస్టేక్స్ వన్ ఫాలోస్ ది అదర్.
0: ఒకటి
1: వన్
0: లక్షల తప్పులు తన తప్పులను తాను మర్చిపోతుంటాడు.
1: వీఆర్ ఫర్గెటింగ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మిస్టేక్స్ దట్ వీ కమిట్ ఫర్ అవర్ సెల్ఫ్.
0: అది ఒక్కటి.
1: దట్ వన్ మిస్టేక్.
0: దాని వల్లనే దైవత్వాన్ని జ్ఞాపకం లేకుండా చేస్తుంది.
1: దట్స్ రీజన్ వై వీ ఫర్గెట్ గాడ్.
0: పరుల అణుమాత్ర దోషము పెద్ద చేయు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మిస్టేక్ కమిటెడ్ బై అదర్స్.
0: పరుల చిన్న తప్పును కూడా మనం పెద్దదిగా భావిస్తుంటుంటాం.
1: ఎ స్మాల్ మిస్టేక్ కమిటెడ్ బై అదర్ మ్యాన్.
0: ఆ యొక్క దోషమే నీకు దైవత్వానికి దూరం చేస్తుండాలి.
1: పాయింటింగ్ టు ది మిస్టేక్స్, మైన్యూట్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
0: తన ఎందున్నటువంటి లక్షల దోషాన్ని కూడా
1: ది ఇన్యూమరబుల్ మిస్టేక్స్ ఇన్ యూ
0: దాచి పెడుతుంటాది.
1: అండ్ యూ హైడ్ దెమ్.
0: ఈ రెండు దుర్గుణాలు మన యొక్క హృదయం నుండి తీసివేసిన మనం నిజమైనటువంటి దైవ స్వరూపులమే.
1: హైడింగ్ అవర్ ఓన్ మిస్టేక్స్ అండ్ కన్సిడరింగ్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ మైట్ డిస్టెన్స్ అస్ ఫ్రమ్ గాడ్.
0: మనం పరదోషములను మాత్రం వెతుక్కుంటూ పోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్.
0: తన దోషమును తాను వెతకాలి.
1: సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్.
0: తన చిన్నదైనా కూడా దాన్ని పెద్దదిగా భావించాలి.
1: యువర్ ఫాల్ట్ మే బి సో స్మాల్ అండ్ టైన్ అండ్
0: సింపుల్. పరుల దోషం కనిపించినప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా చూసుకోవాలి.
1: బట్ ఇగ్నోర్ ది మిస్టేక్స్ ఆఫ్ అదర్స్.
0: అట్టి త్యాగభావమే సాధకులకు అత్యవసరము.
1: అండ్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈ త్యాగభావమే లేకుండా ఈ యోగత్వమే మనకు ప్రాప్తించదు.
1: Without the spirit of sacrifice, you cannot proceed along the spiritual path.
0: ఈనాడు ప్రపంచంలో ఎంత చూసినప్పటికీ,
1: in this world, wherever you see,
0: పరలోదోషమును వెతికేటువంటి ఒక పాపులు దినదినానికి అభివృద్ధి అవుతున్నారు.
1: Sinners are increasing day by day who point out others' mistakes.
0: తన అణుమాత్రమైన దోషాన్ని కూడా వెతకడానికి ప్రయత్నించినటువంటి యొక్క వారు ఎక్కడా కనిపించడం లేదు.
1: There's not even a single wise man who will be able to find out a simple mistake.
0: కనుకనే అందరూ కూడా అశాంతికి గురి అవుతున్నారు.
1: That's the reason why all of us are.
0: అందరూ కూడా దుఃఖమునకు గురి అవుతున్నారు.
1: That's why we are all miserable.
0: కనుక మొట్టమొదట మనం దుఃఖాన్ని దూరం చేసుకోవాలని,
1: So we have to cross this misery.
0: అశాంతిని మనం దూరం గావించాలని.
1: We have to shed this restlessness.
0: కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి దోషాన్ని మొట్టమొదటి చంపివేయాలి.
1: All those that aspire to be peaceful must give up these two.
0: పరల దోషాన్ని వెతికేటువంటి వాడు ఆ పాపి.
1: He is the worst of the sinners who finds fault with others.
0: మనం ఎప్పుడు కూడాను ఇతరుల దోషాన్ని వెతకకూడదు.
1: We should never find out faults in others.
0: ఇది ఏ నిజమైనటువంటి శివత్వమునకు తెలియనటువంటి అర్థము.
1: This is the meaning of Sivatva, the principle of Siva.
0: ఇది పవిత్రమైనటువంటి గుణం మనలో ప్రవేశించాలి.
1: We should have a sacred quality within us.
0: పరదూషణం అనేటువంటిది మహాపాపమైనటువంటి.
1: Accusation of others is the worst of the sins.
0: కనుక దాని జోలికే మనం పోకూడదు.
1: We should not be after that quality.
0: ఒకవేళ దూషించడానికి నీకు ఇష్టమైన నిన్ను నీవు దూషించుకో.
1: In fact, if you want to criticize anybody, criticize yourself.
0: నేను మానవుడై పుట్టి
1: having been born a man,
0: మానవత్వాన్ని ధరించి
1: having been a man,
0: ఇలాంటి మానవుడు చేయవలసినటువంటి పనులు నేను చేయగలుగుతున్నానా?
1: Am I able to do manly deeds, the activity of a human being?
0: కర్మలు ఆచరిస్తున్నాను కదా.
1: What kind of activity am I doing?
0: నిన్ను నీవు విమర్శించుకో.
1: So you criticize yourself.
0: నిన్ను నీవు దూషించుకో.
1: You accuse yourself.
0: నిన్ను నీవు దండించుకో.
1: And you punish yourself.
0: ఇదే నిజమైనటువంటి సాధన.
1: Punishing one's own
0: సాధన సాధనగా జపం చేయటం సాధన కాదు.
1: Is not simply repeating names.
0: ధ్యానాన్ని కూర్చోవటం సాధన కాదు.
1: Not sitting for meditation.
0: మనలో ఉన్నటువంటి దోషాన్ని దూరం చేయటమే గొప్ప సాధన.
1: Giving up all the bad qualities within is the true spiritual path.
0: సాధన అనగా మన దుర్భావం దూరం చేసుకుని సద్భావంను పెంచుకోవటమే సాధన.
1: True sadhana, spiritual path meant cultivating good qualities and
0: getting
1: rid of bad qualities.
0: అది ఏ సాధన?
1: That is sadhana.
0: Sadhana sakaleshwarya swarupam.
1: Sa, the very form of different forms of wealth.
0: Atti sakaleshwarya swarupamainatundi aa sadhana manamu dushistam enta paapam.
1: It's what a mistake, what a sin it is if you are aware.
0: Dhanam manam penchukunnappude adhe mana dhanam.
1: And in fact, if we develop good quality, there is our wealth.
0: Okku kontha mandi manavulaku krodham vastuntadi.
1: Some are angry.
0: Chanam lopalle krodham vastundi.
1: They will have temper.
0: Kaani aa krodhamu evarini chedustundi?
1: Well, who will be spoiled by that?
0: తన కోపమే తన శత్రువు.
1: Your anger is your enemy.
0: తన శాంతి తనకు రక్ష.
1: And in fact, your peace is protect you.
0: కోపమును తను చంపుకోవాలి.
1: Therefore, you have to kill your anger.
0: దయ చుట్టంబవు.
1: And the compassion is your religion.
0: తన సంతోషమే స్వర్గము.
1: And your happiness is the very heaven.
0: తన దుఃఖమే నరకమండ్రు.
1: And your very misery is the hell.
0: ఇలాంటి దుఃఖమే నరకం మనకు.
1: And that misery is the hell.
0: ఈనాడు మానవులు నిరంతరం కూడా దుఃఖములో మునిగిపోతున్నారు.
1: Man has drowned himself in misery.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన దోషాన్ని తాను గుర్తించుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
1: The reason is that he is not able to know his own fault.
0: మొట్టమొదట తన దోషాన్ని తాను గుర్తించాలి.
1: First he should find out his own mistake.
0: తాను గొప్ప అని పరులు చాలా చిన్నవారని అమాయకులని అలుపులని భావించుకోవటం చాలా పొరపాటు.
1: It's a big mistake to consider yourself so high and others so low.
0: మొట్టమొదట దైవత్వం ఎక్కడ ఉన్నది?
1: Where is God?
0: ప్రతి మానవుని యందు ఉంటుంది.
1: God is in everyone.
0: ప్రతి జీవి యందు ఉంటున్నది.
1: In every living creature.
0: ప్రతి ప్రాణి యందు ఉంటున్నది.
1: In every living
0: being. ప్రతి ప్రాణి ప్రతి జీవి ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపమే.
1: Therefore every living creature, every living being, every human being is embodiment of God.
0: అది కాకుండా ఉండినప్పుడు ఈశ్వర సర్వభూతానాం అని ఎందుకు చెప్తాడు?
1: If it is not so, why should the scriptures declare ఈశ్వర సర్వభూతానాం?
0: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: కనుకనే దైవం మనిషి రూపంలో వస్తుంటాడు.
1: God incarnates in human
0: కాబట్టి అట్టి మనుషులను మనం దైవంగా భావించుకుంటే వారిని మనం ఏమాత్రం కూడా విమర్శించము.
1: సో ఇఫ్ యూ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ డివైన్ యూ విల్ నాట్ క్రిటిసైజ్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భావాన్ని చూస్తాడే కానీ బాహ్యమైన చర్యలు చూడడు.
1: God is after the feeling and not the external ritual.
0: ఈనాటి మానవుడు చర్యలపైనే దృష్టి అభివృద్ధి పరుస్తున్నారు.
1: Man today concentrates on the external ritual.
0: భావాన్ని విస్మరిస్తున్నారు.
1: He is forgetting the inner feeling.
0: భావప్రియుడే భగవంతుడు.
1: God relishes your feeling.
0: కనుకనే దృష్టి దోషం మనం కొంతవరకు మార్చుకోవాలి.
1: So we have to correct our
0: పశ్చతీతి పశువు.
1: It's only animal that will have external looks.
0: బయట దృష్టి చూచేటువంటి పశువు.
1: That which has got the outer view is an animal.
0: అంతర్దృష్టిని చూచేటువంటి వాడు మానవుడు.
1: If he is a true human, he will have inner vision.
0: ఎప్పుడు మనం బయట దృష్టి బయట దృష్టి బయట దృష్టి చూస్తుంటాం.
1: If we have got the external view all through, we are animals.
0: ఇది కాదు, మంచిది కాదు.
1: It's not proper.
0: ఎక్కడ పచ్చ కనపడితే అక్కడంత పశువు పరిగెత్తిపోతుంది.
1: It's the cow that runs after the green grass.
0: కానీ మానవుడు దాన్ని విచారణ చేస్తాడు.
1: But man must inquire.
0: అది పంట భూమి.
1: That is a frigid.
0: దాని కాపలా వాడు ఉన్నాడా?
1: And there we have
0: దాన్ని మేటానికి పోతే మనం వారు దండిస్తారా?
1: And if we are after that, we'll be
0: punished. కనుకనే మన కర్తవ్యాన్ని మనం విస్మరిస్తున్నాం ఈనాడు.
1: Today we are forgetting our own duty.
0: మన కర్తవ్యాన్ని విస్మరించడమే మానవత్వంలో పెద్ద దోషము.
1: Forgetting one's own duty is the biggest mistake in mankind.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: ఈనాడు ఒక ప్లేన్కి పోవాలనుకున్నాం.
1: Today you want to catch a flight.
0: ఒక బస్సు పోవాలనుకున్నాం.
1: You want to catch a bus.
0: అది సకాలానికి ఎగిరి రాకపోతే,
1: if it does not come there at right
0: time, మనం ఆ బస్సును ఆ ప్లేన్ను ఎంత దూషిస్తాం.
1: You go on criticizing the bus or the flight.
0: ఈ సకాలానికి ప్లేన్ రావటం లేదే.
1: Even the flight is not at the right
0: time. సకాలానికి ఈ యొక్క బస్సులు రావటం లేదే.
1: Buses are not reaching at the right
0: time. అని కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు దాన్ని మనం దూషిస్తున్నాం.
1: Naturally you accuse when duty is forgotten.
0: అదే విధంగానే మానవుడు తన కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు మానవుని మరొక మానవుడు దూషిస్తాడు.
1: Similarly when man forgets his duty, he will be accused by the
0: తన కర్తవ్యాన్ని తాను గుర్తించగలుగుతున్నాడా?
1: Are you able to know your own duty?
0: తన పవిత్రతను తాను పోషించుకోగలుగుతున్నాడా?
1: Are you able to maintain your
0: తన దివ్యత్వాన్ని తాను కాపాడుకోగలుగుతున్నాడా?
1: Are you able to safeguard your divinity? No.
0: ఇందువల్లనే మానవత్వం అనేటువంటిది మసిగలిపోయింది.
1: That's the reason why the human quality is totally gone.
0: కనుక మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop the human
0: మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop the human values.
0: ఈనాడు మానవతా గుణములను అభివృద్ధి పరచుకోకుండా మానవుడు మానవుడు మానవుడు అనుకుంటే దీని అంతరార్థం ఏమిటి?
1: Without cultivating human values, we call ourselves humans.
0: మానవతా గుణములను మనం పెంచుకోవాలి.
1: We have to develop the human value.
0: అది ఏ సత్యము?
1: That's truth.
0: అది ఏ ధర్మము?
1: Righteousness.
0: అది ఏ ప్రేమ?
1: That's love.
0: అది ఏ ఆనందము?
1: That's bliss.
0: అది ఏ అన్ని విధాల సుఖము?
1: And it confers bliss in every way.
0: కాబట్టి మానవుడైనపోయిన వాడు నీవు సత్యాన్ని ఎందుకు వదులుతున్నావు?
1: So being a man, why should you?
0: నీ ప్రాణములు, నీ ఐదు ప్రాణములు నీ దగ్గర ఉంటున్నాయి.
1: You have got the five life principles.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: The five human values are the life principles.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
0: కనుక నీలో ఆ సత్యమే లేకందంటే నీలోని ఒక ప్రాణం చచ్చిపోయింది.
1: When there is no true satya in you, you have lost one life principle.
0: నీలో ధర్మమే లేకపోతే నీలో రెండు ప్రాణములు చచ్చిపోయినాయి.
1: When there is no dharma, two life breaths are gone.
0: నీలో ప్రేమనే లేకపోతే నీలో మూడు ధర్మములు చచ్చిపోయినాయి.
1: Bereft of love, three life principles are lost.
0: ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఒక ప్రాణాలు మనమే తీసుకుంటున్నాం.
1: Therefore the life principles are gone one after another by our own
0: ఈ గుణములతో చేరినటువంటిది మానవత్వము.
1: And in fact the human quality,
0: ఈ గుణాలను మనం చంపుకోవటం చేత మనమే చచ్చిపోతున్నాం.
1: Since we are killing these good qualities,
0: ఎవరో
1: మనం
0: చంపడం లేదు.
1: In fact, no one is killing you.
0: మనమే మన గుణముల ద్వారా మనల్ని చంపుకుంటున్నాం.
1: By losing these qualities, we kill ourselves.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ప్రేమ అనేటువంటి ప్రధానమైనటువంటి యొక్క వస్తువును దగ్గర ఉంచుకున్నారు.
1: యు హావ్ గాట్ దట్ మోస్ట్ ప్రెషస్ క్వాలిటీ.
0: ఆ ప్రేమనే మీరు చంపుకుంటే మీరు చచ్చిన వారే అవుతారు.
1: If you kill love all by yourself, it is the
0: life
1: of death.
0: ప్రేమను మనం పెంచుకోవాలి.
1: We have to develop love.
0: ఆ సత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to grow truth.
0: ఎక్కడ పోయినప్పటికీ ఇప్పుడు అసత్యం అసత్యం అసత్యం.
1: Today we find falsehood, lies everywhere.
0: సత్యం,
1: truth,
0: నాలుగు ప్రాణం.
1: And that is the very life of the tongue.
0: ధర్మము,
1: righteousness,
0: చేతికి ప్రాణం.
1: And it's the very life of the hands.
0: అహింస, హృదయానికి ప్రాణం.
1: Non-violence is the life of the heart.
0: కనుక ఈ మూడింటిని మనం చంపుకుంటే మనం నాలుగు చచ్చిన వాడు అవుతాం.
1: Then once we lose them, naturally we lose.
0: చేతిని చంపుకున్న వారం అయిపోతాం.
1: And we'll be just
0: హృదయమే శూన్యమైనటువంటి వారం అవుతాము.
1: And we're losing our heart.
0: కనుక మనము ప్రతి ఒక్కటి కూడాను మన యందే ఉంటున్నామనే సత్యాన్ని గుర్తించు వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ది బేసిక్ ట్రూత్ దట్ ఎవ్రీవన్ ఈస్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి సూక్తులు,
1: the sacred teachings,
0: ఈ శివరాత్రి దినం బోధించే నిమిత్తమై
1: టు టీచ్ యూ దీస్ థింగ్స్ ఆన్ సెక్రెట్
0: నైట్ శివరాత్రి అని వచ్చింది.
1: శివరాత్రి ఇస్ ప్రిస్క్రైబ్డ్.
0: ఈ శివమునకు అణుకువ అని కూడా ఒక పేరు.
1: శివ హాస్ గాట్ అనదర్ మీనింగ్, అణుకువ, హ్యూమిలిటీ.
0: అనగా సి, ఇది సి
1: లెటర్స్.
0: ఎత్తు లేకుండా పోతే అది అణుకువుగా కనిపిస్తుంది.
1: The letter C on the top, you find it is bent, sign of humility.
0: దానికి ఒక కిరీటం మాదిరి కింద పెడితే శవం అయిపోతుంది.
1: But on the other hand, if this letter Sha just raises his ugly head, it is
0: శవ. అహంకారం అనేటువంటి శవాన్ని మనం ఆశ్రయిస్తున్నామే కానీ వినయ విధేయమైనటువంటి శివాన్ని మనం ఆశ్రయించడం లేదు.
1: It is ego that takes you to death, but it is humility that takes you to life.
0: సత్యం జన విరోధాయ అనుకుంటున్నారు ఈనాడు.
1: అండ్ వీ కన్సిడర్ ద ట్రూత్ ఈస్ నాట్
0: అక్సెప్టెడ్. అసత్యం జనరంజనం.
1: అండ్ పీపుల్
0: అవే ఇప్పుడు పాలన చేస్తున్నాయి.
1: అండ్ టుడే వీ ఫైండ్ ద లైస్ బ్లేమింగ్
0: లైస్ ఇస్తానే దధ్యాధికం పీత్వా గృహే గృహే. సత్యం జన విరోధాయ, ఈనాడు సత్యం చెప్పాలంటే విరోధంగా కనిపిస్తుంటుంది.
1: అండ్ ద ట్రూత్ ఈస్ నాట్ అక్సెప్టెడ్ బై ఎనీబడీ, ఇట్ ఇస్ వ్యూడ్ యాజ్ ఎన్ ఎనిమీ.
0: అసత్యం జనరంజనం.
1: అండ్ అన్ట్రూత్ ఇస్
0: అసత్యం చాలా జనాన్ని రంజింపజేస్తుంది.
1: లైస్, ఫాల్స్ హుడ్ విల్ అట్రాక్ట్ ఎవ్రీబడీ.
0: కనుకనే అందరూ అసత్యాన్ని ఆడుతూ వస్తున్నారు.
1: Therefore we utter lies.
0: కానీ జనాన్ని రంజింపజేశారు, కానీ నీ హృదయాన్ని రంజింపజేశారా?
1: You may you please others but you have not pleased yourself.
0: నీ హృదయం రంజించకుండా ఉండినప్పుడు అది ప్రజలను రంజించి ప్రయోజనం ఏమిటి?
1: When it's not acceptable and pleasing to your heart, what fun is there if you please others?
0: చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ప్రజల యొక్క దీని కోసం నువ్వు పాటు పడుతున్నావు, కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి స్వదృష్టి కోసం నీకు పాటు పడటం లేదు.
1: You struggle hard to please others but you don't please yourself.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పుడు సత్యాన్ని చెప్పాలి.
1: Under any circumstances follow the path of truth.
0: ఒకవేళ అది మనకు ప్రాణాపాయంగా తెప్పించేటట్టుకుంటే ఆ సత్యాన్ని నువ్వు పలకవద్దు.
1: Suppose if it takes you to danger, better you don't.
0: ఆ స్థానంలో అసత్యాన్ని చేర్చవద్దు.
1: But never speak a lie at that moment.
0: నువ్వు క్వైట్ గా ఉండు.
1: Remain quiet.
0: అది ఒకానొక సమయం లోపల.
1: That at one time
0: నేను పుట్టినాను, మానవుడిగా పుట్టాను.
1: I'm born as a human being.
0: మానవుడిగా పుట్టి సత్యాన్ని నేను చెప్పాలి.
1: Being a human being I should speak truth.
0: నేను అన్యాయానికి పాల్పడకూడదు.
1: ఐ షుడ్ నాట్ రిసార్ట్ టు
0: అని ఒక వ్రతం పట్టాడు ఒక సాధకుడు.
1: అండ్ ఎ సీకర్ హస్ టేకెన్ దట్ వా.
0: అరణ్యంలో పోయి కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: నారాయణ నామస్మరణ చేస్తున్నాడు.
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ నారాయణ
0: పంచాక్షరాన్ని వర్ణిస్తున్నాడు.
1: అండ్ హీ స్టార్టెడ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
0: కానీ
1: బట్
0: ఈ నెట్టైనా సని అసత్యం ఆడించాలా అని ఈశ్వరుడు పట్టుబట్టాడు.
1: ఈశ్వర్ వాంటెడ్ టు టెస్ట్ హిమ్ బై మేకింగ్ హిమ్ స్పీక్ లైస్.
0: లేక ఇతనితో అపాయం కల్పించాలి.
1: And he wanted to see that he would be put in danger.
0: Ani oka jinkanu tarumukuntu vachadu aa Eeshwarade.
1: Eeshwara in the form of a hunter was running after the deer.
0: Ee vratham pattinatvanti vyakti chuchadu.
1: The man of truth watched this.
0: Tana eduruku padalopane aa jinka poi cheripoyindi.
1: He saw this deer hiding in a bush close by.
0: Eeshwarudu vachadu.
1: Eeshwara came.
0: Tapasvi,
1: ఓ మ్యాన్ ఆఫ్ ఫెన్నెట్,
0: నేను ఒక జింకను తరుముతూ వచ్చాను, మీరు చూచారా అని.
1: ఐఎమ్ జస్ట్ చేసింగ్ దిస్ డియర్, హ్యావ్ యూ వాచ్డ్ ఇట్?
0: ఏం చెప్పాలి? చూచాను.
1: Yes, I saw.
0: చూడలేదంటే అసత్యం ఆడినట్టు అవుతుంది.
1: If he says, I have not seen, it is false.
0: చూచినానంటే దాని ప్రాణం పోతుంది.
1: If he says, I have seen, the deer will lose.
0: దీనికి అపకారం చేసినట్టు అవుతుంది.
1: So it amounts to death of the deer.
0: అసత్యము అపకారము రెండు చేసిన వాడిని అవుతాను కదా.
1: So he will be committing a lie.
0: నేను మానవుడిగా పుట్టి ప్రయోజనం
1: ఏంటి? Dear, so what for?
0: ఇంతకాలం రత్న చేసి ప్రయోజనం ఏమిటి?
1: I adhere to the truth.
0: నా దీక్షనంతకు నువ్వు మంట కలిపినటువంటి వాడు అవుతాను.
1: All the oath and the vow I have taken is just gone.
0: తిరిగి ఈశ్వరుని తలుచుకున్నాడు లోపల.
1: So he thought of God at that moment.
0: పరమాత్మ నాకు చక్కని యుక్తిని నేర్పించమన్నాడు.
1: Then he, oh God, teach me a good knack to get out of this.
0: తక్షణమే భగవంతుడు ఇచ్చాడు.
1: God gave him a good thought.
0: అడిగిన తక్షణమే ఇచ్చేటువంటి ఒక దైవత్వము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండగా మనం ఎందుకు భయపడాలి?
1: When God is with you, in you, above you, below you, around you, responding your prayers, why should be afraid of?
0: చెప్పాడు.
1: He said,
0: నాయన, ఏది చూచెను అది పలుకదు.
1: O person, that which has seen cannot say.
0: ఏది పలుకును అది చూడలేదు.
1: What that says can has not seen.
0: ఇది నే ఇచ్చే ఆన్సర్.
1: Well, this is the only thing I can say.
0: కన్నులు చూచినాయి.
1: Eyes watch.
0: కానీ కన్నులకు నోరు లేదు చెప్పడానికి.
1: But eyes cannot speak.
0: నోరు చెప్పగలుగుతుంది.
1: Yes, the tongue can.
0: కానీ నోరు చూడలేదు.
1: But it has not seen.
0: చూచినది ఒకటి, చెప్పేది మరొకటి.
1: Therefore the one sees, the other speaks.
0: ఇది నేను అంగీకరించను అన్నాడు.
1: And so I cannot express
0: it. అప్పుడు తప్పించుకున్నాడు.
1: That's how he found an escape.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి,
1: then Ishwara incarnated.
0: నాయన, ఈ యుక్తియే యోగము అన్నాడు.
1: And Ishwara manifested and said, this kind of escape is
0: yoga. మనకు అపకారం గావించకుండా ఉపకారం గావించి ఉత్తమమైన మార్గం లోపల దాన్ని సంరక్షించేటువంటి ఒక భావమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు.
1: The true human quality lies in not harming anybody, rendering help to everybody and find an escape that way.
0: దాన్ని రక్షించాడు.
1: He has protected that.
0: అపకారం చేయలేదు.
1: He has not harmed.
0: అసత్యం ఆడలేదు.
1: And he has not told a lie.
0: నిజమే, చెప్పేది నోరు.
1: It's the tongue.
0: కానీ నోటి కన్నులు లేవు కదా.
1: And the tongue has no eyes. And eyes cannot speak.
0: కనుక ఒకటి చెప్పి ఒకటి చేసాము ఇది సరైనది కాదని తాను సమర్థించుకున్నాడు.
1: సో హీ సపోర్టెడ్ హిస్ స్టాండ్.
0: ఈనాటి మానవులు
1: మ్యాన్ టుడే
0: యుక్తి యుక్తి చేత మనము సత్యాన్ని సాధిస్తూ రావాలి.
1: బై అప్రాప్రియేట్ నాక్ లైక్ దాట్ వీ కెన్ అఫోర్డ్ అవర్ ఓన్
0: ఇది దైవ ప్రార్థన చేత మన యొక్క కష్టములను తప్పించుకుంటూ పోవాలి.
1: బై కాన్స్టెంట్ ప్రేయర్ we can be away from all the problems of life.
0: సర్వలకు ఉపకారం గావించుకునేటువంటి ఒక సద్భావము ఉన్నత భావము ఉత్తమ భావము మనం పెంచుకోవాలి.
1: we should have good feelings and noble thoughts so as to render help to everybody.
0: ఎవరికి మనం అపకారం చేయకూడదు.
1: we should not harm anyone.
0: అపకారం అనేటువంటిది మనకే అపకారం ఆపిస్తుంది.
1: yes, the very harm will harm
0: you. నేను ఒకరికి అపకారం చేస్తున్నానంటే రేపటి దినం నీకు 10 అపకారాలు జరుగుతుంది.
1: You may be harming somebody, tomorrow you have to face the consequence.
0: కనుకనే నీవే నీవు అపకారాలు పెంచుకున్న వాడవుతావు.
1: You are harming unto yourself only.
0: అపకారం చేయవద్దు.
1: Never harm anybody.
0: ఎవరికి ఏ విధమైనటువంటి ద్రోహం చల్పవద్దు.
1: నెవర్ బి ఎ ట్రైటర్ టు ఎనీబడి.
0: ఎవరిని ఏ విధంగా దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్ ఎనీబడి.
0: ఈ దూషణ భూషణ పురస్కారములన్నీ కూడా ప్రాకృతమైన జగత్తు.
1: ది క్రిటిసిజం అక్యుజేషన్ దే హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే కానీ నివృత్తి లక్షణాలు కాదు.
1: ఆల్ రిప్రజెంట్ ద వరల్డ్లీ ట్రెండ్, వరల్డ్లీ పాత్.
0: ఇవన్నీ కూడా నెగటివ్ లక్షణాలు.
1: దే ఆర్ ఆల్ నెగటివ్ క్వాలిటీస్.
0: కానీ పాజిటివ్ క్వాలిటీ నీవు పెంచుకోవాలి.
1: డెవలప్ ద పాజిటివ్ క్వాలిటీ.
0: మానవుడై పుట్టావు.
1: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడై పుట్టి ఇన్ని విద్యలు నేర్చి ఇంత గొప్పవాడని తెలివితేటలు పెంచుకుని కట్టకడపడి నువ్వు చేసే పనులు ఇవే.
1: Having been born as a human being, highly educated and highly intelligent, what is this
0: situation? చదువుని చదువుని ఏమి ప్రయోజనము?
1: What for is your education?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్యత కూడా మంద మతడు.
1: Having been highly educated, having gone through the books, a fool does not know his own true self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: With all the education and the familiarity with the text, a mean man would never give up his mean mentality.
0: చదువు చదువు తక్కువాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: Education will take him to argumentation but not to the total awareness of the
0: knowledge. చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: After all we study and study ultimately die. Now let us study to be immortal.
0: మానవుడై పుట్టి ఇంత ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమును నీవు సంపాదించి కట్టగడపడికి నీవు పశువులు వలె నీవు అజ్ఞానంలో పడిపోవటము మంచిది కాదు.
1: Having been born a human being with all the knowledge, the wisdom and the spiritual knowledge,
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: To help others is a merit, to harm others is a sin.
0: వ్యాసుడు మహాభారతమందు రెండు వాక్యముల చేత సర్వులకు ప్రబోధ చేశాడు.
1: This has been the teaching of Vyasa in these two sayings.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఇది నిజమైనటువంటిది మనం నేర్చుకోవాల్సింది.
1: This is the thing that we have to learn.
0: సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులకు బాధ కలిగించకుండా మనం చూసుకోవాలి.
1: We should see that no one is put to suffering.
0: ఒకవేళ నీకు బాధ కలుగుతుందా, కలిగినా పర్వాలేదు.
1: Even if you were to suffer, doesn't matter.
0: నీ బాధను భగవంతుడు రక్షిస్తాడు.
1: God will protect you even if you were to suffer.
0: కానీ మనమే మనం ఇతరులకు బాధ కలిగించకూడదు.
1: But we should not make anyone to suffer.
0: నీకు బాధ కలిగించేటువంటి అధికారం నీకు లేదు.
1: You have no right authority to make.
0: నీవు సామాన్య మానవుడే.
1: In fact, he is also
0: ee manavuni endu madhavattam untundadi.
1: There lies God in everyone.
0: Ee madhavattam anetundi mayam chesi neevu kevalam krurathwaniki neevu poonukunte idi neeku apakarame kada.
1: You forget the divine quality and resort to wickedness. Can you be a human being any longer?
0: Kalaka neevu manavudiga pravartinchu.
1: Behave as a human being.
0: Needi ye jati?
1: To what community race you belong?
0: Manava jati.
1: I belong to the race of humanity.
0: Aa jatini manchi manava jati ga teerchididdukko.
1: And see that you shape and mold the humanity into
0: a jati manava jati.
1: You belong to human society race.
0: Kalukane atti jatini manam pochinchadaniki tagineti krushi manam cheyali.
1: We have to make every effort to uphold the human value. Ee
0: manava jati
1: yedi
0: pranamulu.
1: What are the life principles?
0: Neeti nijayitili pranamulu.
1: These two principles, neeti, the honesty, nijayiti, integrity.
0: Neeti galugu jati.
1: The race with honesty.
0: Nijamaina jati ra.
1: It is a true race.
0: Adi mana jati.
1: That is our.
0: Aa neeti lekapothe idi manava jati ani etta peru pettukunedi.
1: Without this neeti, the morality, you cannot call it jati, that the nationality.
0: Morality ni manam penchukovali.
1: So we have to develop morality.
0: ఈ మొరాలిటీ లేకపోతే ఏమి చేసి ప్రయోజనం లేదు.
1: వితౌట్ మొరాలిటీ వాట్ ఎవర్ యూ డూ ఇట్ విల్ బి ఇన్ వెయిన్.
0: మనం నీతిగా బ్రతకాలి.
1: సో వీ షుడ్ లీడ్ అన్ ఆనెస్ట్ లైఫ్.
0: అది నిజమైనటువంటి యొక్క ఈశ్వరత్వానికి ప్రబోధ.
1: దట్ ఈస్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ ది డివినిటీ.
0: సర్వజీవులు ఎందు ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే అని తెలుపుకోవటమే భారతీయుల యొక్క ప్రధాన ధర్మం.
1: ఇట్ ధర్మ ఆఫ్ భారతీయ ఎస్ టు ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ద సేమ్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్.
0: భారతీయ సంస్కృతి ఇది ఒక్క పదంలోనే ఉంటుండాలి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ సమ్డ్ అప్ ఇన్ దిస్ వర్డ్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యం.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ మెయిన్ ప్రిన్సిపల్ ఈజ్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ
1: బట్
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించకుండా
1: without understanding this unity
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నావు.
1: The principle of unity is viewed as multiplicity or plurality. It's not
0: నీ వేరు నేను వేరు అని తన పరా అనే భేదమును చోటు ఇవ్వకూడదు.
1: There should not be any differences based on I, mine and thine.
0: కనుకని అందరూ మనమే మనమే మనమే.
1: The feeling of we-ness should be developed.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: విద్యార్థులారా,
1: students.
0: మొట్టమొదట నీవెవరో నీవు తెలుసుకో.
1: The first instance, know who you are.
0: Who am I? I.
1: Put a question, who am I?
0: Nenu aneetundi neevu telusu.
1: Unity in diversity.
0: Kaani
1: but
0: anekatvamlo unnatundi ekatvanni gurtinchukunda
1: Without understanding this unity.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నావు.
1: The principle of unity.

0: What a question, who am I?
1: నేను అనేటువంటిది నీవు తెలుసుకోలేనప్పుడు నీ సమాజంలో నీ గ్రామంలో ఎంతమంది నేను అనేటువంటి వారు లేరు.
0: Without knowing who am I, what is the fun of knowing everybody in the village?
1: కనుక నీకు నీవు నేనెవరు అని తెలుసుకుంటే అందరూ నేనే అనేటువంటిది అర్థమవుతుంది.
0: Then once you know who am I first, you'll be knowing the rest.
1: ఎన్నో నేనులు ఉన్నాయి ఈ ప్రపంచంలో.
0: We find this I in everyone.
1: ఇన్ని నేనులు నీవు తెలుసుకోవటం నీకు సాధ్యమవుతుందా?
0: Is it possible to know everyone?
1: కాదు కాదు.
0: No.
1: నిన్ను నీవు తెలుసుకుంటేవా అన్ని నేనులు తెలుసుకునే వారు అవుతావు.
0: Then once I know who am I, I'll be knowing the rest.
1: కనుక నీవు అందరినీ తెలుసుకోవాలనుకుంటే నీవెవరో మొట్టమొదటి నీకు తెలుసుకో.
0: ఇఫ్ యు వాంట్ టు నో ఎవ్రీవన్, ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
1: నేను ఆత్మ అనేటువంటిది నీవు తెలుసుకున్నప్పటి తర్వాత అందరూ ఆత్మస్వరూపులని సులభంగా మనకు అర్థమవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఆత్మ ద స్పిరిట్,
1: అయితే కొన్ని ప్రభుత్వ ఉద్యోగం లోపల, కొన్ని ప్రభుత్వం యొక్క అధికారం లోపల, కొన్ని కొన్ని మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వీరందరూ ఈ సమత్వాన్ని భావించుకోవటం చాలా కష్టమవుతుంది.
0: బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ అండ్ వొకేషన్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు అబ్జర్వ్ ఈక్వాలిటీ.
1: కానీ
0: బట్
1: సాధ్యమైనంత వరకు కూడాను
0: ఎక్స్టెండ్ పాసిబుల్
1: దాన్ని కూడా కొంచెం వరకు తప్పించుకుని
0: వీ హావ్ టు ఆల్సో ఫైండ్ అవే
1: వారిని కూడా క్షమించి
0: వీ హావ్ టు పార్డన్ దెమ్
1: వారి సరైన మార్గానికి తిప్పడానికి పూనుకోవటం మానవత్వం యొక్క దివ్యత్వం.
0: The real divinity lies here in showing them that right direction.
1: అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
0: What is spirituality?
1: ఆధ్యాత్మికం అనగా
0: spirituality means
1: తన యందున్నటువంటి పశుత్వాన్ని హింసించి
0: first killing the animal quality,
1: తన యందున్న మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఇదే దివ్యత్వమైన ఆధ్యాత్మికం.
0: Transforming the humanness, the human quality in you into the divine.
1: ప్రతి మానవుని యందు పశుత్వం ఉంటుండాలి.
0: There is animality in every man.
1: ఈ పశుత్వాన్ని మనం తింపుకోవాలి.
0: ఫస్ట్ వీ హ్యావ్ టు కిల్ ది బీస్టియల్ క్వాలిటీ.
1: ఆ పశుత్వాన్ని చంపి
0: ఇట్ హ్యాస్ టు బి కిల్డ్.
1: మన మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: అండ్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ది హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ ఇన్ ది డివైన్.
1: ఆధ్యాత్మికము,
0: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికమనగా
0: స్పిరిచువాలిటీ మ్యాన్
1: ఆత్మను తెలుసుకోవటం కాదు.
0: నాట్ మియర్లీ నోయింగ్ సెల్ఫ్.
1: మన ఎందున్నటువంటి యొక్క ఈ పశుత్వాన్ని దూరం చేసి
0: వీ హ్యావ్ టు డిస్టెన్స్ ది యానిమాలిటీ,
1: దివ్యత్వంగా మనం మార్చుకోవటమే నిజమైన ఆధ్యాత్మికం.
0: అండ్ బికమింగ్ వన్ విత్ ది డివైన్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: కనుక ఆధ్యాత్మికం అనేటువంటి దానికి కూడా అనేక అర్థాలు ఉంటున్నాయి.
0: స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక
1: ఆది ఆత్మ యొక్క సంబంధమే ఆధ్యాత్మికం.
0: అండ్ ఆధ్యాత్మ ఈజ్ ద కనెక్షన్ దట్ ఇస్ రిలేటెడ్ టు ద బిగినింగ్ అండ్ ది ఎండ్.
1: అందరి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వమే ఆధ్యాత్మికం.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ప్రెసెంట్ ఎవ్రీవన్ ఈజ్ ఆధ్యాత్మిక.
1: నీవు నేను ఒకటే అనేటువంటి ఏకత్వంగా భావించుకోవటమే ఆధ్యాత్మికం.
0: ద ఫీలింగ్, ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ దట్ ఐ అండ్ యూ ఆర్ వన్ ఈజ్ స్పిరిచువాలిటీ.
1: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనం ప్రవేశపెట్టాలి.
0: అండ్ వీ హావ్ టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ వన్నెస్.
1: ఎవరేమనుకున్నప్పటికీ మనం దానికి ఏమాత్రం కూడా జంకకూడదు.
0: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ దే లైక్ బట్ డోంట్ బి బాదర్డ్ ఆఫ్ ఇట్.
1: ధర్మరాజు మహాసభ లోపల కూర్చున్నాడు.
0: హీ సాట్ దేర్ ఇన్ హిస్ కోర్ట్.
1: దుర్యోధనుడు ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నాడు.
0: దుర్యోధన వాస్ స్పీకింగ్ యాజ్ హి లైక్.
1: కట్టగడపకి కృష్ణుని నిందిస్తూ వచ్చాడు.
0: అండ్ హి వెంట్ ఆన్ బ్లేమింగ్ ఈవెన్ కృష్ణ.
1: అగ్రతాంబూలం ఇవ్వడానికి కృష్ణుడికి
0: and Krishna has no authority to deserve this.
1: Krishna adhyatambulam iskodaniki arhude kaadu.
0: He said Krishna is not eligible to receive.
1: Ani aneka rakamuga dushinchadu.
0: And he went on accusing him.
1: Appudu
0: then
1: Dharmaja chaala baadha paddadu.
0: Dharmaja felt so sad.
1: Na prabhuvunu itta goppa sabalopala ee vidhanga tuchyanga dushistunnade.
0: My lord is criticized openly in this public court. He felt so sad.
1: Veediki dushinche adhikaram ekkada undi?
0: What right has he?
1: Idi kevalam personal disappointment yokka rogame.
0: That's all the reflection of his personal disappointment.
1: కనుకని ఈ యొక్క పర్సనల్ డిసప్పాయింట్ వచ్చినటువంటి రోగానికి తగినటువంటి మంది ఇవ్వాలి.
0: Therefore he should be cured from the disease that has come up because of the personal disappointment.
1: ధర్మజుడు కృష్ణుని పాదాలు పట్టుకున్నాడు.
0: ధర్మజ caught hold of the feet of Krishna.
1: కృష్ణ
0: ఈ
1: విధంగా దూషిస్తుంటే మీరు ఎంత చిరునవ్వు నవ్వుతున్నారు.
0: Just blaming you, you are smiling.
1: కాని మీకు నవ్వు వస్తుందేమో కాని నాకు చాలా దుఃఖంగా ఉంది అన్న.
0: You may smile but I feel like crying.
1: పిచ్చివాడ ధర్మజ,
0: ఓ మ్యాన్ క్యాప్,
1: దూషణ భూషణ తిరస్కార పురస్కారములన్నీ కూడా దేహంకే కానీ నాకు కాదు.
0: ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్ బిలాంగ్ టు ద బాడీ బట్ నాట్ టు ద సెల్ఫ్.
1: ఈ దూషణ భూషణ తిరస్కారాలకు మనం ఎందుకు రుంగాలి?
0: యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డినైల్ ఆర్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్,
1: మనమే మన దేహాన్ని దూషించుకుంటుంటాం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు క్రిటిసైజ్ అవర్ బాడీ.
1: నాకు అన్ని రోగములు చెందుతున్నాయే అని దేహాన్ని మనమే దూషిస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఫీల్ సో బ్యాడ్ ఆఫ్ అవర్ బాడీ ఫుల్ ఆఫ్ అఫ్లిక్షన్.
1: నీ దేహాన్ని నీవు దూషిస్తుంటున్నప్పుడు ఇతరులు నీ దేహాన్ని దూషించడం నీకు సహాయమే చేసిన వారు అవుతారు.
0: వెన్ యువర్ బాడీ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు యూ బీయింగ్ ఫుల్ ఆఫ్
1: అఫ్లిక్షన్,
0: అదర్స్ బై క్రిటిసైజింగ్ యువర్ హెల్త్
1: నీకు తోడు నీడే నేను.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హెల్ప్ యూ.

0: అప్పుడు ధర్మజుడు చాలా ఆనందాన్ని పొంది, స్వామి ఇలాంటి ప్రబోధనలు చేసేటువంటి వారు లేకపోవటం చేతనే లోకంలో అనేక మంది ఈ రకమైనటువంటి అజ్ఞానంలో మునిగిపోతున్నారు.
1: There are none to give that beautiful spiritual teaching to everybody. Therefore, all are ignorant.
0: వాడు ఎలాంటి మార్పులు పెట్టాడు?
1: What kind of splice?
0: స్నానము చేయు, ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుకు అప్పు చెయ్యకు.
1: Krishna, do you deserve these salutations in the first place because you have robbed the garments of those ladies?
0: Kolla bhoomundato challalaadinnaadu harinchinanduka addaminuta.
1: Is it because that you have stolen the butter and the curd?
0: Dharmaja chaaluniki katti petti nee panchangam inka.
1: You just stop whatever you do.
0: Pogadukona boku chaalinchu mooyi noor
1: anna. Don't praise Krishna anymore. Shut up, he said.
0: చాలా మంచి మాట చెప్పాడు అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ హి సెడ్ వెరీ గుడ్ వర్డ్స్.
0: దుర్యోధనుడు అన్ని తెలిసినటువంటి వాడే.
1: అండ్ హి నోస్ ఆల్.
0: అన్ని తెలిసి కూడా అజ్ఞానంలో మునుగుతున్నాడు.
1: దో హి నోస్ ఆల్ హి ఇస్.
0: నీవు అన్ని తెలిసి నీవు కూడా అజ్ఞానంలో మునిగితే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యు ఫాలో హిమ్ యు ఆల్సో టర్న్ ఇగ్నోరెంట్. వాట్ ఇస్ ది యూజ్?
0: నోరు మూయి అన్నాడు.
1: సో యు షట్ అప్.
0: అది మౌనానికి సరైనటువంటి అర్థం.
1: అండ్ దట్ ఈస్ ది ట్రూ మీనింగ్.
0: ఎక్కువ ఇతరులపై దూషించకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: మౌనం కలహం నాస్తి అన్నారు.
1: అండ్ ఇఫ్ యు రిమైన్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్.
0: వాడు చేస్తే చేసినాడు.
1: లెట్ హిమ్ క్రిటిసైజ్ యు.
0: నీవు వాడికి చేయవద్దు.
1: యు డోంట్ డూ ఇట్.
0: ఎవరు నీకు అపకారం చేశారో,
1: ద వన్ హూ హస్ హార్మ్డ్ యు,
0: వారికి ఒక వందనం ఇచ్చేసి
1: యు జస్ట్ పే రెస్పెక్ట్.
0: వారికి తిరిగి నీవు ప్రతి అపకారం చేయవద్దు.
1: అండ్ డోంట్ రిటాలియేట్.
0: చేస్తే వాడు చేసింది నువ్వు చేశావు, నీవేమంత గొప్పవాడవుతావు?
1: ఇఫ్ యూ రియాక్ట్ అండ్ రిటాలియేట్ యూ ఆల్సో బి కమిటింగ్ ఎ సిన్.
0: వాడు చేసింది తప్పు అనుకుంటున్నావు.
1: యూ సే దట్ అదర్స్.
0: నీవు తిరిగి అదే అపకారం చేస్తే నీవు చేసింది మాత్రం రైట్ అవుతుందా?
1: అండ్ ఇఫ్ యూ కమిట్ ది సేమ్ థింగ్ యూ విల్ బి కమిటింగ్ ఎన్ అఫెన్స్.
0: చేయవద్దు. వారు చేస్తే చేసుకుని.
1: లెట్ దెమ్ డూ ఇన్ దేర్ ఓన్ వే.
0: నీవెవ్వరికి అపకారం చేయవద్దు.
1: డోంట్ హార్మ్ ఎనీబడీ.
0: అందరి క్షేమాన్ని నువ్వు కోరు.
1: Wish for the well-being.
0: అందుకోసమే దినము మనం చేస్తున్నాము. లోకస్ సమస్త సుఖినో భవంతు.
1: దాట్స్ అవర్ డైలీ ప్రేయర్. లోకస్ సమస్త సుఖినో భవంతు.
0: అందరూ సుఖంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి హ్యాపీ.
0: సర్వులు సుఖంగా ఉండినప్పుడే నీ సుఖం కూడా ప్రాప్తిస్తుంది.
1: When all are happy, you can be happy.
0: కనుక మనం అందరి సుఖాన్ని కూడా కోరుతున్నాం.
1: వీ షుడ్ ప్రే ఫర్
0: అందరి క్షేమాన్ని మనం ఆశిస్తాము.
1: అండ్ వీ వాంట్ ఆల్ షుడ్ బి ఆల్ షుడ్ ప్రాస్పర్.
0: అందరి ఆరోగ్యాన్ని కూడా మనం ఆశిస్తాము.
1: వీ ప్రే ఫర్ ది హెల్త్ ఆఫ్ ఎవ్రీబడి.
0: ఎవరి అపకారము మనం కోరకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ విష్ ఫర్ బ్యాడ్.
0: ఎవరు మనకు
1: ద్వేషం హ్యాపెన్ టు ఎనీబడి.
0: ఈ లోకంలో ద్వేషులే లేరు.
1: దేర్ ఇస్ నో హేట్రెడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఏదో ద్వేషులుగా నీవు భావిస్తున్నావు కానీ
1: యూ కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
0: అందరు నీ మిత్రులే.
1: ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్.
0: కనుక అందరినీ మిత్రులుగా భావించు.
1: కన్సిడర్ ఆల్ యాజ్ యువర్ ఫ్రెండ్.
0: అప్పుడే నీ యొక్క ఉదారమైనటువంటి యొక్క స్వభావము,
1: యువర్ బ్రాడ్ మైండెడ్నెస్,
0: విశాలమైనటువంటి యొక్క హృదయము,
1: అండ్ యువర్ గాడ్ బ్రాడ్
0: నీ పవిత్రమైనటువంటి యొక్క భావము,
1: సీక్రెట్ థాట్స్
0: ప్రపంచానికి అందించినటువంటి వాడవుతావు.
1: యూ విల్ బి షేరింగ్ విత్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్.
0: దీనికోసమే భగవంతుడు నిన్ను పుట్టించాడు.
1: అండ్ ఫర్ దట్ పర్పస్ యూ ఆర్ గిఫ్టెడ్ విత్ లవ్.
0: భగవంతుడు ప్రతి మానవుడిని పుట్టించేది ఏదో ఒక అంతరార్థం కోసమని పుట్టించాడు.
1: యు ఆర్ గిఫ్టెడ్ విత్ లైఫ్ విత్ సమ్ పర్పస్ బిహైండ్.
0: తన ఇష్టం వచ్చింది ఆ పని చేసుకుని.
1: And then you do what you like.
0: అలాగే అర్పితం చేయి.
1: అండ్ యూ ఆఫర్ ఏ
0: హృదయం నొసగితే ఈశ నాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: ఓ గాడ్, ద హార్ట్ దట్ యూ హావ్ గివెన్ మీ గిఫ్టెడ్ మీ ఎర్లియర్ ఈజ్ ఆఫర్ టు యూ బ్యాక్.
0: పరగ వేరేమి తెత్తి నీ పాదార్చనకును.
1: వాట్ ఎల్స్ కెన్ ఐ ఆఫర్ అన్ టు యూ?
0: అంజలకి అందుకోవయ్య నీవు అన్నాడు.
1: ఓ గాడ్, ఐ జాయిన్ బోత్ ఆఫ్ మై
0: హ్యాండ్స్. హృదయాన్ని నీకు అందిస్తున్నాను.
1: ఐ గివ్ యూ బ్యాక్ ద హార్ట్ దట్.
0: నా దగ్గర కొత్త వస్తువులు నాదేమీ లేవు.
1: ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ యూ.
0: నా దగ్గర నీవిచ్చినవే ఉన్నాయి.
1: ఐ గాట్ ఆల్ దట్ యూ గివెన్ మీ.
0: నీకు అందిస్తున్నాను.
1: ఐ గివ్ యూ బ్యాక్ దట్ యూ గిఫ్టెడ్.
0: అది నీవిచ్చిన పెద్ద వస్తువు నాకు.
1: దట్ ఈస్ ద బిగ్ గిఫ్ట్ యూ హావ్.
0: అది ఏ ప్రేమ, ప్రేమ, ప్రేమ.
1: దట్ ఈస్ లవ్ అండ్ లవ్ అలోన్.
0: ఆ ప్రేమను నేను తిరిగి 10 మందికి పంచాలి.
1: అండ్ దట్ లవ్ ఐ హావ్ టు షేర్.
0: ఆ ప్రేమను పంచే కోసం నీ ప్రేమను పెంచుకోవాలి.
1: అండ్ టు షేర్ దిస్ లవ్ ఇన్ మీ విత్ అదర్స్.
0: మానవునియందు ద్వేషము, అసూయ, క్రోధము ఈ మూడు కూడా మునిగి ఉంటాయో అలాంటి వారు చాలా 10 మంది కట్టుకున్న భార్యా బిడ్డలు కూడా పరిగణించరు.
1: ద మ్యాన్ విత్ హేట్రెడ్, జెలస్ అండ్ యాంగర్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు హిజ్ ఓన్ ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: కనుక ఆ దుర్గుణాలను మొట్టమొదటి మనం దూరం చేయాలి.
1: సో వీ షుడ్ రిమూవ్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: మనం ప్రేమను పెంచుకుంటే ఈ దుర్గుణాలంతా సహజంగా దూరం అయిపోతాయి.
1: అండ్ వన్స్ వీ ఫాస్టర్ లవ్, దీస్ బ్యాడ్ క్వాలిటీస్ విల్ గో.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా వచ్చినటువంటి ఒక స్వరూపమే.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
0: కానీ అనేక మంది లోపల కొన్ని దుర్గుణాలంతా కూడా కదిలిపోతుంటాయి.
1: వీ ఫైండ్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్ అమంగ్ మెనీ.
0: పుట్టినప్పుడు పవిత్రమైన హృదయంగానే పుడతాడు.
1: హి వాస్ బోర్న్ సేక్రెడ్.
0: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెద్ద బాబు కోత అయినట్టుగా ఈ దుర్గుణాలంతా వచ్చి లోపల చేర్చుకుంటారు.
1: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ ద వికెట్ క్వాలిటీస్ ఆల్సో గ్రో.
0: ఈ యొక్క దుర్గుణాలు తమని తాము చేర్చుకున్నారే కానీ అవి పెరగలేదు.
1: ద ప్రెసెన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: ఆ యొక్క దుర్గుణాలు నీకే దూరం చేస్తాయి.
1: అండ్ దే విల్ టేక్ యూ పుట్ యూ టు డేంజర్.
0: నీ మానవత్వాన్ని మసగలుపుతాయి.
1: యు విల్ రూయిన్ యువర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక నీవు హ్యూమన్ క్వాలిటీని పాడు చేసుకోవద్దు.
1: డోంట్ స్పాయిల్ యువర్ హ్యూమన్ నేచర్.
0: మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్
0: ఎంత దివ్యమైనటువంటిది. ఎంత భవ్యమైనటువంటిది. ఎంత సున్నితమైనటువంటిది.
1: సో సాఫ్ట్ అండ్
0: అలాంటి మానవత్వాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు.
1: సచ్ ఎ నోబుల్ హ్యూమన్ లైఫ్ యువర్ స్పాయిలింగ్ విత్ యువర్.
0: నీ స్వార్థం కోసమని, స్వప్రయోజనం కోసమని పరులను దూషించి, పరులను హింసించి, పరులను నొప్పి పెట్టడం మంచిది కాదు.
1: ఫర్ యువర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు హార్మ్ అదర్స్, క్రిటిసైజ్ అదర్స్, put others to suffering.
0: పరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
1: బీ హ్యాపీ వెన్ అదర్స్ ఆర్ హ్యాపీ.
0: పరుల యొక్క సుఖాన్ని చూచి నువ్వు ఆనందించు.
1: బీ హ్యాపీ వెన్ అదర్స్.
0: అప్పుడే ఆనందం నీకు లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ యూ.
0: అప్పుడే మానవత్వం పెంచుకునే వాడవుతావు.
1: దెన్ యూ కెన్ డెవలప్ దిస్ హ్యూమన్ నేచర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు,
1: టుడే,
0: శివరాత్రి,
1: శివరాత్రి,
0: శంకర రాత్రి,
1: శంకర
0: శంకర దినము.
1: అండ్ దిస్ ఇస్ ఆస్పిషియస్
0: శంకర అనగా చెప్పినానే, శంకర అనగా శం అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి యొక్క భావము.
1: శం, ద డివైన్ థాట్,
0: శివానందము,
1: ఎటర్నల్ బ్లెస్,
0: ఆత్మానందము,
1: ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్,
0: ఆత్మానందమును కర అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర పాసెస్ ఆన్ ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్ ఎవ్రీవన్.
0: అలాంటి శంకరుణ్ణి మనం హృదయం నందు ఉంచుకొని,
1: వి హావ్ శంకర ఇన్ అవర్ హార్ట్,
0: ఆత్మానందాన్ని,
1: బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్,
0: బ్రహ్మానందాన్ని,
1: ది సుప్రీం బ్లిస్,
0: నిత్యానందాన్ని, పరమానందాన్ని, అద్వైతానందాన్ని,
1: నాన్ డ్యువల్ బ్లిస్
0: అభివృద్ధి పెంచుకుందాం.
1: వి హావ్ టు డెవలప్ దెం మోర్.
0: అప్పుడే నీవు మానవత్వాన్ని, పూర్తి సున్నితమైనటువంటి మానవత్వాన్ని గడిపిన వాడవుతావు.
1: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ బికమ్స్ సేక్రెడ్ అండ్ రిడీమ్డ్.
0: మానవుడిగా పుట్టి
1: అండ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్,
0: హీనుడిగా నీవు బ్రతకకూడదు.
1: అండ్ డోంట్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ వీక్,
0: హింసించినటువంటిది క్రూరత్వము.
1: అండ్ దిస్ ఎనిమల్ దట్ ఇస్ వికెడ్ అండ్ క్రూయల్.
0: కానీ నీవు పరుల్ని హింసించడం వల్ల నీవు మృగమైపోతావు.
1: బై హార్మింగ్ అదర్స్ యూ బికమ్ ఎన్ అనిమల్.
0: నిన్ను నీవు హింసించుకోవటం వల్ల పశువు అయిపోతావు.
1: బై హార్మింగ్ యూ బికమ్ ఎన్ అనిమల్.
0: నీవు పశువు కాదు, మృగం కాదు.
1: యువర్ ఎన్ అనిమల్ నార్ ఎ క్రూయల్ అండ్ వైల్డ్ అనిమల్.
0: మానవుడు,
1: యువర్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక ఇతరులు ఎప్పుడు కూడా మనం బాధించకూడదు.
1: సో డోంట్ మేక్ ఎనీవన్ టు
0: సఫర్. ఇతరులు ఎప్పుడు కూడా హింసించకూడదు.
1: డోంట్ సఫర్ ఎనీబడీ.
0: ఇప్పుడే మనకు ఆనందం అనేటువంటిది డబుల్ ఆనందాన్ని అందిస్తూ వస్తుంటాడు.
1: దెన్ యూ విల్ బి హ్యాపీ, డబ్లీ హ్యాపీ, డబ్లీ బ్లిస్ఫుల్.
0: ఎప్పుడు కూడా నువ్వు తదాస్తు తదాస్తు తదాస్తు అంటుంటాడు.
1: ఎవ్రీ టైమ్ గాడ్ సేస్ లెట్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ యువర్ విష్.
0: నువ్వు ఎలాంటి సంకల్పం చేస్తావు దానికి తదాస్తూ ఉంటాడు.
1: యాజ్ ఈజ్ యువర్ విష్ గాడ్ బ్లెసెస్ యూ.
0: నువ్వు చెడ్డ సంకల్పమే చేస్తే అక్కడ కూడా తదాస్తూ ఉంటాడు.
1: ఇఫ్ యూ హావ్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ డీడ్స్,
0: ఆ చెడ్డ నీకే వస్తుంది.
1: యూ విల్ గెట్ ది రియాక్షన్.
0: నేడు కనిపించకుండా పోవచ్చు,
1: యూ మే నాట్ ఫైండ్ ఇట్ టుడే,
0: కానీ మున్ముందు అది నీకు బాధ కలిగిస్తుంది.
1: ఇన్ ఫ్యూచర్ యూ విల్ సర్టన్లీ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: కనుక మనము బాధ పెట్టకుండా, మనము బాధ పడకుండా అందరూ కూడా ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
1: వీ షుడ్ నాట్ మేక్ ఎనీవన్ సఫర్, నాట్ సఫర్ ఫర్ అవర్ సెల్స్, దట్ వీ షుడ్ లీడ్ ఎ హ్యాపీ బ్లిస్ఫుల్ లైఫ్.
0: మనం చదివిన చదువు కూడా గౌరవాన్ని ఇవ్వాలి.
1: అండ్ వీ షుడ్ ఆల్సో మెయింటైన్ ది క్వాలిటీ ఆఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్
0: మానవత్వానికి కూడా గౌరవాన్ని ఇవ్వాలి.
1: వీ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ ది హ్యూమన్ నేచర్.
0: మనం గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ బి రెస్పెక్టెడ్
0: ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: అప్పుడే మన గౌరవానికి ఇతరులు కూడా గౌరవిస్తారు.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: కనుక మనం గౌరవించి గౌరవాన్ని అందుకోవాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ అండ్ బి రెస్పెక్టెడ్.
0: నీవు రెస్పెక్ట్ ఇవ్వకుండా నీవు రెస్పెక్ట్ పొందాలంటే ఇది అసాధ్యం.
1: వితౌట్ రెస్పెక్ట్ ని అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్.
0: నీవు రెస్పెక్ట్ ఇచ్చి నీవు రెస్పెక్ట్ ని పుచ్చుకో.
1: యూ రెస్పెక్ట్ అండ్ బి రెస్పెక్టెడ్
0: అదే నిజమైన మానవత్వం.
1: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
0: నీవు ప్రేమను ఇచ్చి తిరిగి నీవు ప్రేమను పెంచుకో.
1: యూ లవ్ అండ్ బి లవ్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణాలు మనం పెంచుకునే నిమిత్తమై మన చదువులంతా కూడా చక్కపరచుకోవాలి.
1: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ దిస్ పర్పస్, టు కల్టివేట్ వర్చ్యూస్.
0: ఏదో ఒక సబ్జెక్టు కోసం మనం పాటు పడటం,
1: నాట్ మియర్లీ నాలెడ్జ్ ఆఫ్ ఎ పర్టికులర్.
0: ఇవన్నంతా కూడా కేవలం నెగిటివ్ చదువులే.
1: ఆల్ దిస్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇస్ నెగటివ్.
0: ఇవంతా కూడా ఎక్కడ పోయినప్పటికీ దీనికి ఒక చదువులే.
1: Everywhere you find this learning.
0: ఏమి చదువులు ఈ చదువులు?
1: What's all this learning?
0: ఒకానక్కడ ఎప్పుడు ఏం లేవు చెప్పారట, చదివిన వాడికంటే చాకలోడు మేలని.
1: Somebody has said the dhobi, the washerman is better than an educated man.
0: ఒక ఇంటికి పోతే రెండు పంచలు, ఒక చొక్క, ఒక బనీన్ వేస్తాడు.
1: Then if a washerman comes to you, you put your garments.
0: వాళ్ళు ఒక నోట్బుక్ లో రాసుకుంటాడు.
1: And you make note of all the dresses.
0: నోట్బుక్ లేకపోతే గోడల పైన రాసుకుంటాడు.
1: At least you scribble on the wall.
0: ఈ విధంగా ఇంటింటి వారు కూడా ఎన్నో గ్రంథాలు రాస్తున్నారు.
1: So every householder writes the list.
0: కాని చాకలవాడు
1: బట్ ద వాషర్మన్
0: ఈ నోటుబుక్కు తీసుకోడు.
1: హి డజంట్ క్యారీ నోట్స్.
0: ఈ గోడ పైన రాయడు.
1: హి డజంట్ రైట్ ఎనీవేర్.
0: మనసులో పెట్టుకుని తక్షణమే వాళ్ళది ఇంటికి తగినటువంటి తెచ్చిస్తుంటాడు.
1: బట్ హి విల్ హ్యాండ్ ఓవర్ ద ఐరన్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ
0: యాజ్ హి చదువుచదివాడు.
1: వాట్ నాలెడ్జ్ హస్ హి.
0: ఈ చదువుచదివాడు.
1: వాట్ ఎడ్యుకేషన్ హి రిసీవ్డ్.
0: కనుక ఈ చదువులు కాదు మనం చదవాల్సింది.
1: నాట్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఈ చదువులతో పాటు
1: అలాంగ్ దిస్
0: పాజిటివ్ చదువులు కూడా చదవాలి.
1: అలాంగ్ ది సెక్యులర్ నాలెడ్జ్
0: పరోపకార సంబంధమైన చదువులు చదవాలి.
1: అండ్ వి స్టడీ టు హెల్ప్ అదర్స్.
0: ఈ పరోపకార సంబంధమైన చదువుల చేతనే మనము పవిత్రమైపోతాం.
1: ద నాలెడ్జ్ దట్ హెల్ప్స్ us to help others is the true education.
0: పూర్వమంతా కూడాను ఏ ఆరాధన చేస్తూ వచ్చారు.
1: వాట్ సార్ట్ ఆఫ్ వర్షిప్ వాస్ దేర్ ఇన్ ద
0: కేవలం ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు. ప్రకృతి
1: they worship the nature prakriti
0: prakritini aaradhinchatam tappu kade
1: is not a mistake to worship nature
0: tine tindini
1: the food that we partake
0: trage neerini
1: and the water that
0: pande pantanu
1: and the harvest grain
0: aneka rakamainatvanti oka aahara viharamunta manaku andistundadi ee bhudevi
1: and it is the nature that supplies the food raiment and shelter
0: inte kaadu manuviki kavalsinatvanti oka ధనధాన్యములు కూడా అందిస్తుంటాయి.
1: ఆల్ ది ఎసెన్షియల్స్ లైక్ ది గ్రెయిన్ ఆల్సో సప్లైడ్ బై ఎర్త్.
0: ఇంతటి కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: నాణ్యములుగా ఉండేటువంటి బంగారు వెండిని కూడా పండిస్తుంటారు.
1: అండ్ వి ఆల్సో ఫైండ్ ప్రెషస్ మెటల్స్ లైక్ గోల్డ్,
0: వజ్రాలు కూడా పండిస్తుంటారు.
1: ఇవన్నీ
0: కూడా పండించి నీకు ఇచ్చేది ఆ భూమిని ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
1: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ వర్షిప్ మదర్ ఎర్త్ దట్ సప్లైస్ యూ ద గ్రెయిన్? ప్రాణములను
0: రక్షించేటువంటి యొక్క పంచ ప్రాణములను మనం ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
1: వాట్ ఇస్ ది మిస్టేక్ ఇఫ్ యూ వర్షిప్ అడోర్ ద లైఫ్ ప్రిన్సిపల్స్?
0: కనుకనే మనము ప్రాచీనం చేస్తున్నటువంటి యొక్క ఈ ఆరాధన అన్ని కూడా పవిత్రమైనటువంటివి.
1: ఆల్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియన్స్ ఆర్ సీక్రెట్.
0: ఏదో ఒక తుచ్చమైనటువంటి దానికోసమని ఉత్తమమైనటువంటి దాన్ని నిర్మించి చేసుకుని దానికంతా మనం ఆరాధన చేస్తున్నాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మీన్ లో థింగ్స్ వీ ఫర్గెట్ దిస్ పాయింట్.
0: వద్దు వద్దు,
1: వీ షుడ్ నాట్
0: ఫర్గెట్. మన భూమాత
1: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్,
0: ఈ భూమాత గోమాత
1: అండ్ ఆల్సో ద కౌ ఇస్ రివియర్డ్ యాజ్ మదర్,
0: వేదమాత
1: అండ్ స్క్రిప్చర్ ఇస్ మదర్,
0: కన్నమాత
1: అండ్ ఫిజికల్ మదర్.
0: ఈ నలుగురు మదర్లే మనకు నిజమైనటువంటి యొక్క ఆరాధన దేవత.
1: దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ మదర్ హావ్ గాట్ టు బి రివియర్డ్.
0: అట్టి మాతలను మనం రక్షించుకుంటూ వారి సంతృప్తి పరిచేటువంటి నిమిత్తమై మనం సరైన సాధనలు చేస్తూ రావాలి.
1: వి హావ్ టు రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ద మదర్, ద ఫిజికల్ మదర్, ద కౌ ద మదర్, ద స్క్రిప్చర్ మదర్.
0: దైవారాధన చాలా ముఖ్యము.
1: అండ్ వర్షిపింగ్ ఆఫ్ గాడ్ ఇస్ మోస్ట్
0: దైవారాధన అనేటువంటి సన్నగిల్లి పోవడం చేతనే,
1: బికాజ్ దేర్ ఇస్ నో వర్షిప్ ఆర్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్,
0: ప్రపంచంలో అనేక దుఃఖములంతా పెరుగుతూ వస్తున్నాయి.
1: వి ఫైండ్ ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ కేయాస్.
0: ఎక్కడ చూసినా దుఃఖమే.
1: వి ఫైండ్ మిజరీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు.
1: ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ గాన్.
0: ఆత్మవిశ్వాసం పోయిన తర్వాత వాడి బ్రతికి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫర్ ఇస్ ద లైఫ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్?
0: దైవారాధనలే దేశానికి రక్షణ చేసేది.
1: Worship of the God, he will protect this country.
0: దైవారాధన చేస్తుంటుంటే దేశమంతా బాగుపడిపోతుంది.
1: When once you think and worship God, the whole
0: ప్రజలందరూ ఆనందిస్తారు. ప్రజలందరూ ఆనందిస్తారు.
1: And all people will be happy.
0: సుఖశాంతులు పొందుతారు.
1: You will have peace and prosperity.
0: And
1: there will be no dearth or shortage.
0: అన్ని విధాలా మనము శాంతిని పొందుతాము.
1: You will be peaceful in every way.
0: కానీ శాంతి శాంతి శాంతి పలుకుతున్నాం శాంతి పాట.
1: We say simply repeat peace peace peace thrice.
0: ఏంటి శాంతి?
1: What is peace?
0: ఎందుకోసం మలుపుతున్నావు?
1: వాట్ ఫార్?
0: ఆది భౌతికము,
1: ఫిజికల్,
0: ఆది దైవికము, ఆధ్యాత్మికము,
1: స్పిరిచువల్.
0: ఈ మూడింటి ఎందు మనకు శాంతి కావాలి.
1: వి షుడ్ హావ్ పీస్ ఇన్ దీస్ త్రీ రెల్మ్స్.
0: దేహరీతిగా మనకు శాంతి కావాలి.
1: ఫిజికల్లీ వి షుడ్ బి పీస్ఫుల్.
0: మనస్సురీతిగా శాంతి కావాలి.
1: మెంటల్లీ వి షుడ్ పీస్ఫుల్.
0: ఆత్మరీతిగా శాంతి కావాలి.
1: అండ్ స్పిరిచువల్లీ వి షుడ్ బి
0: పీస్ఫుల్. ఈ మూడింటి శాంతి ఉంటేనే మనము సరైనటువంటి మానవులుగా ఉంటాం.
1: వెన్ దిస్ వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యు విల్ బి పీస్ఫుల్.
0: పీస్ పీస్ పీస్ పీస్ ప్రపంచంలో వెతుకుతావా?
1: Do you find peace in the outer world? ప్రపంచంలో
0: వెతికితే పీస్ ఏ చిక్కదు నీకు?
1: There is no peace in the outer world.
0: ప్రపంచం అంతా పీస్ పీస్ అయిపోతున్నాయి.
1: You find only peace is peace peace outside.
0: కనుకనే ఈ పీస్ నీలోనే ఉంది.
1: The true peace is within you.
0: కనుక నీ యందు ఉన్నటువంటి ఒక శాంతిని నీవు పోషించుకో.
1: Keep up maintain the inner peace.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు రాత్రి అంతా కూడాను
1: throughout night
0: చక్కగా నామస్మరణ చేసి
1: chant glory of God.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క శక్తిని ప్రపంచానికంతా కూడా ప్రసరింప చేయాలి.
1: ద సీక్రెట్ ఎనర్జీ దట్ యు ఆర్ గోయింగ్ టు హావ్
0: అది ఈశ్వరత్వానికి ఈశ్వరత్వానికి సరైనటువంటి గుర్తు.
1: దట్ ఈస్ ద ట్రూ సైన్ ఆఫ్ ది డివినిటీ.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: గాలి వలె సంచరించేటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ద డివైన్ మూవ్స్ అబౌట్ ఫ్రీలీ లైక్ ఎయిర్.
0: గాలి ఏ విధంగా సర్వత్రా సంచరిస్తుండదో
1: జస్ట్ యాజ్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్,
0: ఈశ్వరుడు ఆ విధంగా సంచరించేటువంటి
1: వాడు. ఆల్సో గాడ్ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: కనుకని మీ యొక్క ప్రేమను మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి.
1: దేర్ ఫోర్ యూ షుడ్ పబ్లిసైజ్ ప్రాపగేట్ ప్రాక్టీస్ the God's name and share with everybody.
0: Bhajan bina sukh shanti nahi. Hari bhajan bina sukh shanti nahi.

జపగా నదిన చల్లు.

అనుచు ప్రీతితో ఆ రాత్రి గడిపినంతనే పేకాటనాడుచు ప్రీతితో నా రాత్రి

0: పొంచి చూచినంత చెరువులో జారెళ్ళు పొంచి చూచిన ఎంత అది గొప్ప ఏకాగ్రత గుణ ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక మంది కాలమును సద్వినియోగపరచాలని రాత్రి అంతా కూడాను పేకాటనాడుతుంటారు.
1: People go on playing cards throughout the night, thinking that they are making best use of the time.
0: చెరువులు జారళ్ళు పొంచి చూచడి దృష్టి ముక్తి కగున చేపల నిమిత్తమై చెరువులో గాలం వేసి అది ఎప్పుడు పడుతుందా అని చూస్తూ ఉన్నటువంటి యొక్క తత్వం అది తాను ఏకాగ్రతగా భావించాడు.
1: You find the fishermen watching to trap the fishes over there sitting close to the tank or the river. It does not amount to concentration or ekagrata.
0: Cheruvulo jarallu ponchi choochedi drishti mukti ganugra.
1: That concentrated look to catch the fishes by the fishermen will never help them to attain liberation.
0: Ika మానవుడు చేసేటువంటి యొక్క ఏకాగ్రతలు మానవుడు చేసేటువంటి ధ్యానములు ఈ విధంగా పోల్చుకుంటూ వస్తే ఎంతైనా కూడాను దైవత్వంగా మార్చుకోవచ్చు.
1: ది కాన్సన్ట్రేషన్ మెడిటేషన్ వీ హ్యావ్ కెన్ రియల్ బి డైరెక్టెడ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: తప్ప తారాయి త్రాగి తన మేలు మరిచిన తన్మయత్నమగున.
1: Having fully drunk, totally intoxicated, can you call him that he has gone beyond the body?
0: Tanmayattam pondinadu ani cheppadu.
1: And he said that he has forgotten himself, has lost himself.
0: Tappa saraya tragi tana menu marachina tanmayattamaguna.
1: It cannot be going beyond the state of the body for the simple reason that he is fully intoxicated or fully drunk.
0: భార్యపై అలగి పస్తుపరుండిన అది గొప్ప ఉపాసమున.
1: బికాస్ ఆఫ్ ద సింపుల్ రీజన్ దీ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫైట్ విత్ ద వైఫ్ అండ్ చోజ్ నాట్ టు ఈట్ ఫుడ్ దట్ నైట్ యూ కాంట్ కాల్ ఇట్ ఫాస్టింగ్.
0: ఇత్యాది తన్మయత్నములు ఏకాగ్రతలు భావించుకొని ఆనందిస్తుంటారు కొంతమంది వేరేవారు.
1: సమ్ ఫూలిష్ పీపుల్ థింక్ దట్ This is tanmayatva, identification with the divine, having been fully intoxicated. And they think that they are concentrating their attention.
0: Nijamga chuchina, manavattamu, yanta pedamargamu patti, inni chedumargamu cheta, aa chedudanamunu manchiliga bhavistunnara anetvanti, meeru gurtinchavachu.
1: You can clearly recognize that man is totally perverted. And he considers all the bad that he has been doing good.
0: Dehamu nichinadi din nimittam kaadu.
1: Body is not gifted for this purpose.
0: Emti ee dehamu?
1: What is this body?
0: Malamutra durganda maamsa raktamulato koodinatvanti ee dehamu.
1: The body is full of the fecal matter and the urine.
0: Kevalamu durgandamulato kudutu unnatvanti ee dehamu.
1: The body that decays. The body that is foul.
0: దీనిని పెడమార్గం పట్టించి అనేక విధముల దుర్వినియోగం కచ్చుకోవటం ఇది ఎంత వేరితనం.
1: We misdirect it and misuse the gift of God, the body.
0: మానవత్వము దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనుగ్రహించినటువంటి యొక్క కాయమే కాని పెడమార్గముల లోపల ప్రవేశపెట్టి ఈ యొక్క కాయమును దుర్వినియోగపరచుకోవటం కాదు.
1: The body is given to man to experience the divine, attain the state of divinity and not to misuse it.
0: ఈ దేహమును ఎంత పవిత్రముగా వినియోగించాలో మీరు యోచన చేయండి.
1: Understand clearly how sacred this body should be used and considered.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను మన లౌకిక ప్రవర్తనలో కాలమునంత గడుపుకుంటూ కట్టగలిపటికి నిద్రించే సమయంలోనైనా కూడాను దైవాన్ని స్మరించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
1: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we spend the whole day eking out our living in worldly thoughts and worldly pursuits, and we don't have time to think of God.
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములు గాని పురుగు జవ్వాజీలు పుట్టబో.
1: The body emits foul smell. It is not anyway aromatic or fragrant.
0: నిమిషం నిమిషమునకు నీచులూరిని గాని పరమశాస్త్రమునంత పుట్టించలేవు.
1: You cannot expect any kind of sense out of this body.
0: ఈ దేహము ఈ విధమైనటువంటి దుర్గంధముల చేత అనుభవిస్తున్నప్పుడు దీనికి ఎంత సుగంధములు అనుభవించాలి.
1: The body, thus natural as days pass by, emits bad smell and we apply scents to make it fragrant.
0: ఈ సుగంధములే భగవంతుని యొక్క చింతనలు.
1: Actually speaking, the perfume is the divine thought that we entertain.
0: దినమునకు ఒక పర్యాయము రెండు పర్యాయములైన కూడాను భగవంతుని యొక్క చింతన చేసి ఆ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
1: We should purify our heart by thinking of God once or twice every day.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వమును ఎన్ని విధములుగా ప్రవేశపెట్టినప్పటికీ దీనికి ఆనందం అనేది శూన్యమే.
1: We may try to enjoy with this body in any possible way that we want to. In fact, there is no state of bliss in reality.
0: ఈ ఆనందమును పొందాలనుకుంటే ఏం చేయాలి మనం?
1: To be blissful, what is that we should do?
0: ఈ దేహమునందు ఉన్నటువంటి ఇంద్రియములను పవిత్రమైన పరమాత్మ చింతన లోపల ముంచాలి.
1: We have to see that we drown our senses in the divine, in the thought of God.
0: శరీరమంతా కూడాను కేవలం ఇంద్రియములతో కూడినటువంటిదే కాని మరొక దీంతో ఏమాత్రం కూడలేదు.
1: The body is composed of the senses, nothing more than that.
0: నేత్రములు పవిత్రమైనటువంటి దృష్టిని చూడాలి.
1: The eyes should have sacred vision.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టియే.
1: The eyes should always have compassionate looks.
0: పలుకులెప్పుడు ముద్దులొలుకుచుండు.
1: The words should be sweet and soft.
0: కన్నులకు ఎటువంటి పవిత్రమైనటువంటి యొక్క కారుణ్య దృష్టి మనం చేర్చుకోవాలి.
1: We should have the compassionate looks towards others.
0: నాలుకతో మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరిస్తూ కాలమును సద్వినియోగపరచాలి.
1: We should make proper use of time by singing in praise of God with this tongue.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నా విషయం నేను చెప్పకూడదు కాని నిత్యము జరిగేటువంటిది మీకు చెప్తున్నాను.
1: భగవాన్ డజంట్ వాంట్ టు స్పీక్ ఆఫ్ హింసెల్ఫ్ ఎనీవే, బట్ భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ us వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఎవ్రీ డే.
0: రాత్రి వేళ్ళందు నేను నాలుగు పర్యాములు లేస్తాను.
1: భగవాన్ గెట్స్ అప్ 4 టైమ్స్ ఎవ్రీ నైట్.
0: 12 గంటలకు లేచి చక్కగా బ్రష్ తీసుకొని పళ్ళు తోముకొని టంగ్ క్లీనర్ తో నాలుగు వైపులు కూడా దాన్ని క్లీన్ చేస్తాను.
1: హీ గెట్స్ అప్ ఎట్ 12 o'clock ఇన్ ద నైట్, బ్రషెస్ హిస్ టీత్ అండ్ ఆల్సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్ హీ వాష్ క్లీన్స్ ఇట్ పర్ఫెక్ట్లీ వెల్.
0: నా రూమ్లో పండుకునేటువంటి పిల్లలకు చాలా కష్టమేస్తూ ఉంటుంటుంది.
1: The boys that sleep there will find it difficult.
0: కాని వారు దీన్ని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు.
1: But yet they are very happy watching all this happening.
0: ఆ తర్వాత 4:30 గంటకు లేస్తాను.
1: Bhagwan later will get up at 4:30.
0: అప్పుడు కూడా తిరిగి బ్రష్ తీసుకొని
1: again he'll brush.
0: పళ్ళు చక్కగా తోముకొని
1: and brush his teeth.
0: దాన్ని టంగ్ క్లీనర్ తీసుకొని
1: అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్
0: నాలుక పైన నాలుక క్రింద నాలుక ఇరుపక్కల చక్కగా దాన్ని గీసేస్తాను.
1: అండ్ క్లీన్ ద టంగ్ పర్ఫెక్ట్లీ వెల్ ఆన్ ఆల్ సైడ్స్.
0: అప్పుడు లేచి బయటకు వస్తాను.
1: దెన్ భగవాన్ కమ్స్ అవుట్.
0: ఈ విధంగా నాకు నాలుక క్లీన్ గా ఉండినప్పుడే నాకు ఆనందం.
1: భగవాన్ ఫీల్స్ హ్యాపీ వెన్ ద టంగ్ ఇస్ పర్ఫెక్ట్లీ క్లీన్.
0: పరిశుద్ధమైనటువంటి యొక్క నాలుక చేత నేను పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవిస్తుంటాను.
1: ది క్లీన్ టంగ్ ఎన్ష్యూర్స్ ఆల్ ద సీక్రెట్నెస్ ఆర్ సాంక్టిటీ.
0: నాకు ఎవరైనా సరే నా దగ్గర మాట్లాడాలని వచ్చినటువంటి వారికి నాలుగు క్లీన్ గా ఉండేటువంటి వాళ్ళతో నేను 10 నిమిషాల బదులు 20 నిమిషాల వరకు నేను మాట్లాడతాను.
1: భగవాన్ కన్వర్సెస్ విత్ ద పర్సన్ విత్ ఎ క్లీన్ టంగ్ ఫర్ మోర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇన్స్టెడ్ ఆఫ్ 10 హిల్ స్పెండ్ 20 మినిట్స్ ఆఫ్ టైమ్ విత్ హిమ్.
0: అట్లు లేకుండా నోరు సరిగా కడుక్కోకుండా ఏదైనా ఒక దుర్గంధం వస్తున్నటువంటి మనిషితో 2 నిమిషాలు కూడా నేను మాట్లాడను.
1: భగవాన్ విల్ నాట్ స్పీక్ టు ఎ పర్సన్ హూ డజంట్ క్లీన్ హిస్ టంగ్ అండ్ జస్ట్ ఇట్స్ ఫౌల్ స్మెల్.
0: మనము నిద్రించే సమయం లోపల 4 పైన 4 క్రింద 4 ఇరుపక్కల కూడాను పురుగులు వచ్చి ఉంటాయి.
1: And as we go to bed, we have to clean it because there will be some kind of worms over there.
0: అప్పుడు అవన్నీ కూడా తీసివేయాలి.
1: And all have to be brushed out.
0: అప్పుడే మనకు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.
1: Then you will be very healthy.
0: ఆరోగ్యమే కాకుండా దీనన్నిటికంటే పెద్దది ఆనందం మనకు ఎక్కువగా అందిస్తుంది.
1: And this health confers bliss, ananda.
0: కనుక 4 చేత మనము పవిత్రమైనటువంటి యొక్క కార్యము చేయాలి, పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాలి.
1: With this tongue, it has got to be sacred and we should speak sacred words.
0: ఈ విధమైనటువంటి యొక్క కార్యక్రమం చేత నేను కాలమును సద్వినియోగం చేస్తుంటాను.
1: The Sau Bhagwan makes best use of time, proper use of time.
0: ఈ విధంగా 4 నేత్రములు పరిశుద్ధం చేసుకున్న తర్వాత,
1: after perfecting cleaning the eyes and the tongue,
0: నేను బయటికి పోయేటప్పటికి,
1: as a time, by the time Swami comes out,
0: నాకు వంట చేసే పిల్లవాడు,
1: the cook, the boy over there,
0: రాగి గంజి తీసుకుని వస్తాడు.
1: He is ready with a ragi malt.
0: గంజి malt అంటే ముద్ద,
1: starch. Yes, ganji, starch. Malt is marshal, I'm sorry, it is starch.
0: ఆ రాగి గంజి చక్కగా నేను త్రాగి ఎంతో ఆనందిస్తుంటాను.
1: And Swami partakes it and feels extremely happy.
0: తెల్లవారు లేస్తానే ఏమి నేను పుచ్చుకోను.
1: And Bhagwan does not take anything more than this.
0: టిఫిన్ అని ఇంకొకటని ఇంకొకటని ఇవి ఏవి నేను ముట్టను.
1: No టిఫిన్, no breakfast whatsoever.
0: ఆ గంజి తాగి తిరిగి వెళ్తాను 6 గంటలకు లోపల బాత్రూమ్ లోకి.
1: And then after that, then again he goes to the bathroom.
0: గంజి తాగాను కదా అని ఆ టంగ్ క్లీనర్ తో తిరిగి 4 కోసుకుంటాను.
1: అగైన్ హీ క్లీన్ హిస్ టంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద టంగ్ క్లీనర్.
0: ఈ విధంగా 4 పరిశుద్ధం గావించుకుని,
1: అండ్ దెన్ హీ విల్ క్లీన్ ద టంగ్,
0: మంచినీళ్లు త్రాగి,
1: దెన్ హీ విల్ డ్రింక్ వాటర్,
0: కిందికి వస్తాను.
1: దెన్ భగవాన్ విల్ గెట్ డౌన్.
0: స్వామి టిఫిన్ ఏం చేస్తున్నాడు అని అనుకుంటారు. నా టిఫిన్ అంతా కూడా ఇదే.
1: వీ మే బి వండరింగ్ వాట్ టిఫిన్ దట్ భగవాన్ యాక్సెప్ట్స్.
0: నాకు టిఫిన్ అంటేనే ఇష్టం లేదు.
1: Bhagavan doesn't like any tiffin.
0: Challanillu oka glass taagutanu kindiki vastaru.
1: He prefers to drink cold water and come.
0: Bhaktulato nenu aanandanga sambhashana jarpthanu.
1: And Bhagavan converses delightfully.
0: Aanandanga jarigina tarvata mari nenu paiki velthanu.
1: Later Bhagavan will climb up the stairs.
0: Ee vidhanga naa yokka dehamunu parishuddham chesukoni parishuddhamaina dehamto pavithramaina maatalu పవిత్రమైన భక్తులతో నేను మాట్లాడుతుంటాను.
1: విత్ దిస్ క్లీన్ బాడీ, విత్ దిస్ సీక్రెట్ బాడీ, భగవాన్ కాన్వర్సెస్ విత్ ద డివోటీస్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ఈ విధంగా నా కాలం నేను గడుపుకొని,
1: స్పెండింగ్ ద టైమ్ లైక్ దిస్,
0: మరి క్రిందికి వచ్చి
1: భగవాన్ విల్ కమ్ డౌన్ అగైన్,
0: ఇంటర్వ్యూస్ అంతా ఇస్తాను
1: అండ్ స్టార్ట్ గివింగ్ ఇంటర్వ్యూస్.
0: ఈ ఇంటర్వ్యూస్ ఇచ్చే సమయం లోపల మీరు కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి.
1: One point you should remember while Bhagavan grants interviews.
0: నేను ఇంత పరిశుద్ధంగా వచ్చి ఇంటర్వ్యూ రూమ్ లోకి వచ్చినప్పటికి కొంతమంది స్మోక్ చేసి వచ్చింటారు.
1: When Bhagavan grants interviews to some devotees, they arrive here after having had their smoke.
0: స్మోక్ చేసినటువంటి వారిని నేను దగ్గర చేర్చను.
1: Bhagavan will not allow any person who smokes
0: near. నేను ఇంటికి దిగి వచ్చేస్తే నువ్వు బయట పోమంటున్నాను.
1: Bhagwan will drive him out. By the time he comes down, the smoker should go.
0: Swami, ayana na bharta ayana bayata pampisthene em maatladedi antaru.
1: The wife says, Swami, so and so is my husband. Well, if he is not allowed here,
0: bharta,
1: what am I
0: gaani
1: to do?
0: Puttrudu gaani evaraina sare durgandhamunu pettukoni na room lekku raakoddu.
1: Be that son or husband, a smoker has no place here.
0: Nee poi cheppu tiri noru kattukoni manchiga raavanu nenu maatladtanu.
1: And Bhagwan directs her to inform him to clean his mouth and come here back.
0: తదుపరి పోయి క్లీన్ చేసుకుని తిరిగి 10 నిమిషాల్లో వస్తారు.
1: And then they will go, wash their mouth, rinse well.
0: నేను చెప్పినట్టుగా తిరిగి వాళ్ళని లోపలి చేర్చి వారితో మంచిగా మాట్లాడతాను.
1: Thereafter Bhagavan starts talking to them pleasingly.
0: ఈ విధంగా నా కాలంను అన్ని విధాలుగా కూడా పరిశుద్ధమైనటువంటిగాను నేను పవిత్రమైనటువంటి రీతిగాను నేను చేస్తుంటాను.
1: That's how Swami spends the time in a perfect way, in a sacred way.
0: అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దుర్గంధములు ఉండిన కూడాను దాన్ని కవర్ చేసుకుని వస్తారు.
1: But there are some people who want to cover up all that bad in them.
0: దీనికి ఒక చిన్న కథ ఉంటుంది.
1: There is a small story to illustrate this.
0: కాని పార్వతి ఈశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఎన్నో విధములుగా కూడాను తపస్సు చేస్తుంది.
1: పార్వతి డిడ్ పెనెన్స్ టు మ్యారీ లార్డ్ శివ.
0: అన్ని రకమైనటువంటి సుగంధాలంతా పోసుకుంటుంది.
1: షీ హాడ్ ఆల్ ద పర్ఫ్యూమ్స్ ఇన్ ద సెన్స్
0: తాను చక్కని అందమైనటువంటి డ్రెస్ అంతా వేసుకుంటుంది.
1: అండ్ షీ హాడ్ బ్యూటిఫుల్ డ్రెస్ టూ.
0: కానీ ఇది వేసుకున్నంత కాలము ఆ దుర్గంధం వచ్చినంత కాలము ఈశ్వరుడు ఏమాత్రమో ఆమె ముఖం చూడడు.
1: ద డ్రెస్ అండ్ ద పర్ఫ్యూమ్ ఫెయిల్ టు అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ శివ.
0: తదుపరి ఇంకా భరించుకునలేక మన్మథుని పోయి తప్పక దూషిస్తాడు ఈశ్వరుడు.
1: And I could not bear the Ishwara went to Manmatha and blamed him.
0: Manmatha, neevu ee tuchyamaina vaancha nimittamai Parvatiki anni vidhamulaga kudanu aakarshinchipocheyadaniki nee aamelo praveshistunnava?
1: Manmatha, you are responsible for all these ways followed by Parvati to attract me. Or is it justifiable, he said.
0: Tatchaname Manmathudu aamelo vadaltadu.
1: And Manmatha leaves her immediately.
0: Amta sahajamainatvanti roopani dharistundi Parvati.
1: Parvati was present there in a natural form.
0: Kurchoni manasu parishuddhanga

0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందక చేయొచ్చు జీవితంబు. నీవిద్దరు దారబోసి అరవింద దారాక్షిని విశ్రమించి నీవే పెద్ద సుఖంపు గురించి పితికి యోచన చేయి మానవ.
1: Oh man, inquire yourself what kind of joy, what kind of thrill that you experience by spending the whole day to eke out your living, spending your scholarship, forgetting the name of God.
0: Anje tappiki thanu velli snanam chesadu vachi kurchunnadu.
1: And they had his bath and sat down there.
0: Ekkada kurchobettindi Parvati.
1: Where did she make him sit?
0: Parvati agna sirsa vahinchatam cheta aa kumarni etti tana vadalo kurchobettukundi.
1: And he made him sit on her lap.
0: Anaga parishuddhamu inta paramatmani yokka chotulu kuda saadhistundi aneetvanti indiloku artham avutundi.
1: The meaning is cleanliness is next to godliness. It will take you closer to God.
0: Kuchinadapudiki Ishwarudu vastadu.
1: Then Ishwara manifests there.
0: Satamanam bhavati sataya parishasyatendri ayushyevendri pratibhishyati. Nayana neevu chiranjeevi vaddillu.
1: And Ishwara blesses the child that he will be immortal. You live long.
0: అప్పుడు తల్లి తండ్రులు ఇద్దరు వచ్చి నాయన నీ భక్తి ప్రపత్తుల చేతని నీవు తిరిగి ఈ ప్రపంచంలో నిలచగలిగావు.
1: The parents said so that son you could live long, you could
0: earn the blessings. ఏది కూడా నీ ఇవ్వనక్కర్లేదు.
1: Because of the devotion towards God.
0: పరిశుద్ధమైనటువంటి దేహము,
1: a clean body.
0: పవిత్రమైనటువంటి మాటలు,
1: sacred words.
0: నిర్మలమైనటువంటి దృష్టి,
1: and pure looks.
0: నిస్వార్థమైనటువంటి నడక,
1: and selflessness.
0: ఇవి మంచిగా ఉండినప్పుడు భగవంతుడు తప్పక మనకు వశమైపోతాడు.
1: When these are there, God will certainly bless you.
0: కనుక ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి నాయన నిన్ను నీవే కాపాడుకున్నావు కానీ మా వశమేం కాలేదు.
1: And the parents said, your good conduct, your good thought protected you, and you never needed us.
0: ఈ విధంగా ధరించిన శరీరము,
1: the body that you have put on,
0: చలించే మనసు,
1: and the mind that's wavering,
0: చలించే మాకు,
1: and the words that are not
0: పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
1: Shouldn't be so. They have got to be clean and
0: అది ఏ భగవంతుని ఆకర్షిస్తూ ఉంటాయి.
1: A clean body and unwavering mind attracts God.
0: కనుక భగవంతుని వశం చేసుకోవాలంటే మనం చేసేటువంటి పూజలు, పునస్కారములు, యాత్రలు, పాత్రలు ఇవి కాదు ముఖ్యము.
1: To be closer to God is not the worship or the pilgrimage or other spiritual practices that we undertake are important. No.
0: తల్లి కూడాను మన పరిశుద్ధతనే కోరుతుంటుంది.
1: And in fact mother also comes closer to us because of
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి క్రియల చేత ఆ పిల్లల్ని పోషించుతుంటే ఆ పిల్లల్ని చక్కగా దేవుడు కాపాడుతూ వస్తుంటాడు.
1: Our good actions will protect us. Our good actions will make us recipients of God's grace.
0: నిద్ర నుండి లేచి,
1: we get up from bed,
0: మరి నిద్రపోయేడు దాకా,
1: until we retire go to bed,
0: పొట్టకై హద్దులు పద్దు లేకుండా ఉండకూడదు.
1: Just to carry on livelihood, we spend our life.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నేను అట్టే చేసేవాడిని.
1: That's how Bhagavan led his life in a perfect way.
0: కుక్కరో కోయని కోడి కూయగనే,
1: the moment the crows in the morning early hours,
0: చక్కగా బెడ్ నుంచి నేను లేస్తాను.
1: He gets up from the bed,
0: పలుతోముకొని దేహ బాధ తెచ్చుకొని,
1: and he'll brush his teeth,
0: జలగమాడి ధరించి చలిని భుజించి,
1: and he'll have his bath.
0: అప్పుడు ఈ టిఫిన్లు ఇవన్నంతా ఒకటి లేవు.
1: In those times there was no
0: రాత్రి మిగిలినటువంటి యొక్క అన్నము మజ్జిగలో వేసి మూత మూసి పెట్టాలి.
1: And the rice, remaining rice, mixed with the curd and the paste.
0: ఆ నీటితోనే బాగా పిసికి దాన్ని కలిపి ఇంత ఉప్పు వేసుకుని త్రాగటం.
1: And the rice is mixed with water and some salt is added and is partaken.
0: అది చలిని భుజించి,
1: and that's the food.
0: అందమైనటువంటి యొక్క దీనిని మనం ప్రకాశింపజేసుకుని,
1: and the beauty that shines forth,
0: చలిని భుజించి,
1: having taken food,
0: మనము మెల్లగా నడుస్తూ పోవాలి.
1: And we start walking softly.
0: మన చుట్టూ కూడా ఏ మాలిన్యమైనటువంటి వస్తువు అంతా పెట్టుకోకూడదు.
1: And we should not have anything.
0: చాలా మంది చదువుకునే టేబుల్ పైన అనేక పుస్తకాలంతా పారేసుకుని చాలా గలీజ్గా ఉంటుంటారు.
1: Some people start throwing books hither and thither there on the table.
0: ప్రతి ఒక్కటి నా అనుభవమే చెప్తున్నాను.
1: Bhagavan is telling us basing on the experience.
0: నేను పాస్ అయిన తక్షణమే,
1: the moment Bhagavan passed,
0: నా క్రింద తరగతి వాడు పాస్ అయిపోయి వచ్చి,
1: the juniors passed the examination came to,
0: వాడు నా పుస్తకాలు తీసుకుని పోతుంటారు.
1: They collect Bhagavan's books.
0: ఆనాడు కొత్త క్లాసుకు కొత్త పుస్తకాలు ఉండలేదు.
1: And there were not new books every year.
0: ప్రతి 4 సంవత్సరములకు 5 సంవత్సరములకు గ్రంథం

0: మార్చేటువంటి వారు.
1: ద టెక్స్ట్ చేంజ్ వన్స్ ఎవ్రీ 4 ఇయర్స్.
0: అప్పుడు ఈ గ్రంథాలంతా నేను బాగా భద్రంగా పెట్టుకుంటాను.
1: అండ్ భగవాన్ కెప్ట్ దోస్ బుక్స్ ఇన్ సేఫ్టీ.
0: నా క్లాసులోకి ఒక హరిజన్ బాయ్స్ వచ్చాడు.
1: ఏ హరిజన్ బాయ్ అప్రోచ్ భగవాన్.
0: ఆ అబ్బాయి చాలా బీదవాడు.
1: ఈజ్ వెరీ పూర్.
0: నాయన నీవు రా.
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: పిలిచి నీవు మొట్టమొదట పోయి ఆ నదిలో స్నానం చేసి నోరు కట్టుకుని రా అన్నాడు.
1: ఫస్ట్ హ్యావ్ యువర్ బాత్, బ్రష్ యువర్ టీత్, బీ క్లీన్ అండ్ కమ్ హియర్.
0: వచ్చేటప్పటికి నా పుస్తకాలంతా చూపించాను.
1: అండ్ భగవాన్ హెస్ షోన్ హిమ్ ఆల్ హిస్ బుక్స్.
0: అప్పుడు చిన్న చిన్న క్లాసు కూడాను, 3వ తరగతి 4వ తరగతి కూడా భూగోళము పెద్ద గ్రంథం వచ్చేది.
1: 3rd class చిల్డ్రన్, 4th class
0: చరిత్ర ఇలాంటివంతా ఉండేటువంటి.
1: ఆల్సో స్టడీ సబ్జెక్ట్స్ లైక్ జాగ్రఫీ, హిస్టరీ అండ్ సో ఆన్.
0: అప్పుడు అవన్నీ చూపించేటప్పటికి వాడు తెరిచాడు. ఏమి రాజు, నువ్వు ముట్టనే లేదే.
1: అండ్ హర్జన్ బాయ్ సైడ్, రాజు
0: కొత్తగా ఉంటున్నాయే గ్రంథాలు.
1: ద బుక్స్ ఆర్ సో న్యూ.
0: నా ప్రవర్తనే దానికి అంత పరిశుద్ధం చేసింది నాయన.
1: భగవాన్ సెడ్ ఇట్స్ ఓన్లీ మై కాండక్ట్ దట్ మేడ్ దెమ్ లుక్ న్యూ ఫ్రెష్.
0: అవన్నీ ఆనాటి ఆ టెక్స్ట్ పుస్తకాలు అంతా కూడా కూర్తే 12 రూపాయలు అయ్యేది.
1: ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ ఇస్ 12 రూపీస్.
0: అప్పుడు ఆ అబ్బాయి వచ్చేసాడు, రాజు నేను ఎంత అయిందో అంతవరకు మాత్రమే ఇవ్వగలను, కానీ దీనికంటే అధికంగా నేను ఇవ్వలేను డబ్బు అన్నాడు.
1: He said, I can pay to the extent possible, not the total cost.
0: Nayana, naaku ippudu kavalsinatvanti neeku 5 rupayalu maatrame kaadu.
1: Bhagavan said, I need only 5 rupees, not more.
0: Nannu ee oka volunteers kinda nannu select chesadu ee drill teacher.
1: The drill teacher selected Bhagavan as a volunteer.
0: Daniki elo volunteers ga icharu kada ani nannu santoshinchadaniki veelledu. దానికంత ఖర్చులు ఎన్నో రాసిచ్చాడు.
1: యాజ్ అ వాలంటీర్ వన్ హ్యాస్ టు స్పెండ్ మనీ ఆల్సో.
0: దానికి కాకి వస్త్రము, కాకి షర్ట్, బూట్సులు ఇవన్నీ ఉండాలి.
1: ఎ వాలంటీర్ షుడ్ హ్యావ్ కాకి డ్రెస్ అండ్ షూస్ ఆల్సో.
0: కానీ నా దగ్గర అంత డబ్బు లేదు.
1: భగవాన్ డింట్ హ్యావ్ మనీ దెన్.
0: కానీ నేను తల్లిదండ్రులను అడగడానికి నాకు ఇష్టం లేదు.
1: అండ్ హీ డింట్ వాంట్ టు ఆస్క్ హిస్ పేరెంట్స్.
0: నేను విద్యార్థిని,
1: ఐఎమ్ ఎ స్టూడెంట్.
0: నేను విద్యను సాధించాలి, కానీ విద్య నిమిత్తమే తల్లిదండ్రులను అనేక రకంగా హింసించకూడదు.
1: ఐ షుడ్ ఎక్వైర్ నాలెడ్జ్ బట్ ఐ షుడ్ నెవర్ మేక్ మై పేరెంట్స్ సఫర్.
0: అప్పుడు ఆ పిల్లవాడు చాలా ఆనందంగా 5 రూపాయలు తెచ్చిచ్చాడు.
1: ది హరిజన్ బాయ్ కలెక్టెడ్ బుక్స్ అండ్ పెయిడ్ 5.
0: ఆనాడు 5 రూపాయలు అంటే ఏ రూపాయి నోట్ల కాదు. అప్పుడు రూపాయి నోట్లు కూడా లేదు.
1: దేర్ వర్ నో కరెన్సీ నోట్స్, 5 రూపీ కరెన్సీ నోట్స్.
0: అంత చిల్లర ఉంటుండాలి.
1: ఆల్ చేంజ్.
0: వాడు రెండు జోబిల్ నిండుకు పోసుకొని నా దగ్గరకు వచ్చాడు.
1: ద పాకెట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ స్మాల్ చేంజ్.
0: అంతా దాన్ని చేర్చేటప్పటికి ఇంత మూట అయిపోయింది.
1: హీ మేడ్ ఇట్, హీ బండిల్డ్ అప్.
0: ఆ మూటను నేను కట్టుకుని ఎక్కడ పెట్టేది?
1: అండ్ వేర్ ఇస్ ద బండిల్ ఆఫ్ కాయిన్స్ టు బి కెప్ట్?
0: నేను చేస్తానులే రాజు అన్నాడు. ఒక దీంట్లో ఆ పాత వస్త్రం ఇచ్చేస్తే వేసి గట్టి కట్టాడు.
1: అండ్ హీ మేడ్ ఆల్ ద కాయిన్స్ ఇన్ ఏ బండిల్ ఇన్ అన్ ఓల్డ్ క్లాత్.
0: గట్టిగా మూట కట్టేటప్పటికి చిరిగిపోయింది.
1: అండ్ ఓల్డ్ క్లాత్ టోర్ ఇట్ ఆఫ్ దట్ బీయింగ్
0: చిరిగిపోయి రూమ్ అంతా ఎగిరినాయి గల్లు గల్లు గల్లు అని.
1: అండ్ ఆల్ కాయిన్స్ ఆర్ వెల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద రూమ్.
0: ఆ ఇంటి యజమానురాలు లోపల నుంచి వచ్చింది.
1: అండ్ ద హౌస్ వైఫ్ కేమ్.
0: ఎక్కడ చిక్కిందిరా ఈ డబ్బులతో, నీకు నా పెట్టడం నుంచి తీసావు అని రెండు వేసింది.
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఆల్ ద మనీ? అండ్ షీ స్లాప్డ్ భగవాన్.
0: అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, లేదమ్మగారు నేనే నేను తెచ్చిచ్చాను చిల్లర, పుస్తకాలు తీసుకున్నాను అంటే. అప్పుడు ఆమె చెప్పింది, దొంగకు దొంగ సాక్షిరా.
1: And the Harijan boy said, no, no, I only gave money. But the housewife did not accept this. A thief is going to be witness for another thief.
0: Apadram cheppevadu kaadu.
1: And Raju will never speak a lie.
0: Satyame cheptadu.
1: He speaks truth.
0: Ee dabba anta kuda nu nivichindi.
1: And it's all the money given by him.
0: Kaani inta dabbu vaadu ekkada pettukuntadu.
1: But where is he going to keep this money?
0: Annadi aa dabba anta taan teesukundi.
1: And she took away all the money.
0: Rendo dinamu scout anta velutundaru.
1: Next day he was to go to scout.
0: ఎక్కడికి వెళ్తున్నారు?
1: Where were they proceeding?
0: కడప దగ్గరికి వెళ్తున్నారు.
1: They were going to
0: Kamalapuram. లో ఉన్నా నేను అప్పుడు.
1: Bhagwan was there in Kamalapuram at that time.
0: కడప దగ్గరికి వెళ్తున్నాను.
1: They were proceeding to Kadapa.
0: అక్కడ తిరునాలు జరుగుతూ ఉండాలి.
1: And there's village fair.
0: అంతా ఇసుకనే అక్కడ అంతా పశువులంతా తీసుకుని వచ్చేసారు.
1: And it was the fair where number of cows were.
0: ఎక్కడ చూసినా పశువుల వ్యాపారమే.
1: And it's the business of cows then.
0: నేను రాత్రి అంతా ఇంకేం చేసేది? తెల్లవారు చెప్పాను డ్రిల్ టీచర్కి వస్తానని.
1: And Bhagavan promised to the drill teacher that he'll be attending the fair.
0: Cheppina maata tappakoodadu.
1: And he will never break his promise.
0: Ellavadam kanna lechanu mettaga nadchukuntu 5 miles akkada poi cheraanu.
1: Next morning he got up and started walking along for 5 miles.
0: Akkada poyetappudike andaru tiffin teskuntaru poyaru.
1: And by the time Bhagavan reached there, all started taking their tiffin.
0: Naa daggara jobilo oka kaasu kuda ledu.
1: He was not having a single pie in his pocket. What is to be eaten then?
0: కాని తర్వాత చూస్తాంలే అని పిల్లలకి ఎవరికి నేను కన్విన్స్కోకుండా తిరిగాను.
1: And Swami moved in such a way, not noticed by his
0: classmates. క్లాస్మేట్స్ అంతా కూడా రాజు ఎక్కడ వచ్చాడు, రాజు ఎక్కడ ఇంత వెతుకుతూ ఉన్నారు.
1: క్లాస్మేట్స్ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ రాజు.
0: కానీ వారికి ఎవరికి కనిపించుకోకుండా.
1: And Raju was not seen by anyone.
0: ముఖం కడుక్కుందామని ఒక కొలం దగ్గరికి వెళ్ళాను.
1: To wash the face, he went to a small lake.
0: ఆ కొలం దగ్గరికి పోతే దాంట్లో అంత ఎద్దులను ఆవులను అంతా బాగా కడిగి పెట్టారు.
1: It was a place where the bulls and the cows
0: are. Jalamanta kuda chaala parishuddhanga untundadi.
1: And the water was highly polluted.
0: Kaani inkem chesedi edi lenapudu adhe namaku chakkani gangam anukoni danni neelu tragi ani mohamanta kadukoni nenu bayataku vachanu.
1: That was the only water available to quench the thirst. With that polluted water he washed his face.
0: Lechi bayataku vastavani chustunnagane oka banda paina oka beedilu katta oka ana evaro marchipoyaru.
1: By the time he got up and he saw on a boulder a bundle of beedis and also one an acorn.
0: Ee beedil chuste naaku ayyaledu.
1: Bhagavan doesn't want to look at the beedis.
0: Aa beedil techi oka isakalo boot chesestanu.
1: And he had put it under some sand, covered it.
0: Ana teeskunnanu
1: and picked up that one
0: and chillara marchukunnanu.
1: And he made it
0: naalugu bottlu ochinayi.
1: And he got 4 bottles.
0: Naalugu bottlu oka ana.
1: 4 bottles make one ana.
0: అది తీసుకుని పోతుంటే పిల్లలందరూ కూడా రాజు రాజు రాజు నీకు చాలా మంచి లెక్కగా ఉంటున్నది, ఈ బుడిబుడి కడదాం రాండి అన్నారు.
1: అండ్ దెన్ అదర్ బాయ్స్ నోటీస్డ్ ఇట్, యూ హావ్ గాట్ సమ్, యూ విల్ గెట్ సమ్ మోర్ మనీ, లెట్ అస్ గ్యాంబుల్, దే సెడ్.
0: అక్కడ ఈ జూదంలో నేను ప్రవేశించాను.
1: అండ్ దెన్ స్వామి గాట్ ఇన్ టు
0: దట్. కానీ జూదం ఆడకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ షుడ్ గ్యాంబుల్.
0: అందరికీ చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ టెలింగ్
0: యు. నేను ఆడుతూ వచ్చాను.
1: బట్ భగవాన్ హ్యాడ్ టు డూ దట్.
0: ఎందుకంటే ఈ 4 బొట్టుతో కొంతవరకు సంపాదించొచ్చునని.
1: బికాస్ సమ్ మనీ హాస్ గాట్ టు బి అబ్టైన్డ్.
0: నేను వేసేటప్పటికి 4 బొట్లు కూడాను 4 దీనికి కడావరు ఇస్పేట్ ఈ డైమండ్ అని పేర్లుంటాయి దాంట్లో, దానికి అంతా కట్టినాను.
1: అండ్ యాజ్ యూ వాస్ గ్యాంబ్లింగ్ యూ వాస్ డూయింగ్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ.
0: ఒక్కొక్క దానికి డబుల్ డబుల్ డబుల్ డబుల్ వచ్చేసేసింది.
1: అండ్ యూ వాస్ గెటింగ్ డబుల్ డబుల్ ఫర్ ఈచ్ స్టేక్.
0: నాకు చూచాను ఇది 16 అణాలు అయ్యేంత వరకు నేను ఆడతాను.
1: And he decided to play
0: నాకు దండిగా వస్తుందని నేను ఎక్కువ ఆశ పెట్టుకుని దీన్ని ఆడకూడదు.
1: అండ్ ఐ షుడ్ నాట్ కంటిన్యూ టు ప్లే ఇన్ ఆంటిసిపేషన్ ఆఫ్ మోర్ మనీ.
0: లేచాను.
1: హి గాట్ అప్.
0: ఈ నా శిష్యులంతా ఉన్నారు చూడండి, క్లాస్మేట్స్ వాడు రాజు కూర్చో కూర్చో కూర్చో అని బాగా లాగి పెట్టారు.
1: ఆల్ అదర్ క్లాస్మేట్స్ దే వెంట్ ఆన్ ఫోర్సింగ్ రాజు కంటిన్యూ టు ప్లే కంటిన్యూ టు ప్లే.
0: నాకు ఇంకా చాలు.
1: అండ్ స్వామి సార్
0: నాకు తృప్తియే నాకు ముఖ్యము.
1: Contentment is very important to me.
0: కాబట్టి దీంతో నేను చేసుకుంటాను వెళ్ళి ఒక బొట్టు ఇచ్చాను. ఒక బొట్టుకు 3 దోశలు.
1: విత్ 1 బొట్టు వన్ కెన్ పర్చేస్ 3 దోశాస్.
0: ఒక్క దమ్మిడికి 1 దోశ ఆనాడు.
1: ఇన్ దోస్ డేస్ ది కాస్ట్ ఆఫ్ దోశ ఇస్ 1 దమ్మిడి 1 పైసా.
0: ఆ విధంగా చేస్తే దినానికి 2 బొట్టు మాత్రం ఖర్చు అయిపోయింది.
1: అండ్ ద వన్ కెన్ స్పెండ్ హోల్ డే విత్ 2 బొట్టుస్.
0: అప్పుడు దాన్ని తిన్నాను, వెళ్ళాను స్కౌట్ లో, నా డ్యూటీ నేర్పోయాను.
1: దేర్ ఆఫ్టర్ హీ ఫాలోడ్ ద స్కౌట్ గ్రూప్ అండ్ డిడ్ ఆల్ దాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ విధంగా కాలం గడుపుతూ
1: యు స్పెండింగ్ టైమ్ లైక్ దాట్.
0: రాత్రికి 2 దమ్మిడీలు ఇచ్చేసి 2 దోశలు తీసుకున్నాను.
1: అండ్ నైట్ టైమ్ హీ పేడ్ 2 దమ్మిడీస్ ఆర్ పైసే అండ్ పర్చేజ్.
0: 2 దమ్మిడీస్ మీన్స్ కాసులు.
1: అండ్ దిస్ ఎ కాయిన్, స్మాల్ కాయిన్, పైసా
0: పైసా
1: పైసా.
0: తిన్నాను, పోయినాను, తిరిగి ఎక్కడనే పండుకున్నాను.
1: అండ్ హీ వెంట్ అండ్ స్లెప్ట్ దేర్ ఇన్ ది షెడ్.
0: నేను ఇంకా నా దగ్గర 4 రూపాయలు ఉన్నాయి.
1: అండ్ స్టిల్ మోర్ హీ ఇస్ లెఫ్ట్ విత్ 4 రూపీస్.
0: నా చిల్లంతా వచ్చింది కదా, దానికి మూట కట్టి నేను తల కింద పెట్టుకుని పండుకున్నాను.
1: అండ్ ఆల్ ద చేంజ్ హీ కెప్ట్ ఇన్ ద ఫార్మ్ బండల్ కెప్ట్ ఇన్ ద హెడ్.
0: నడుచుకొని నడుచుకొని నడుచుకొని పోవటం వల్ల చాలా టైర్డ్ అయిపోయినాను.
1: యాజ్ వెన్ దేర్ వాకింగ్ ఆల్ అలాంగ్ హీ ఫెల్ట్ వెరీ మచ్ టైర్డ్.
0: ఆ యొక్క ఇసుక దిబ్బ పైన ఉన్నటువంటి తల కొంచెం పొర్లింది బయట.
1: And then as he was resting, just the head just passed on to the
0: next side. And
1: he has forgotten himself because of tiresomeness.
0: ఎవరు చూచారు నా తల కొంచెం పక్కకు పడుతుంది, దాన్ని తోడుకున్నారు, తీసుకుని పోయారు.
1: Noticing Bhagwan was fast asleep, some have pilfered this bundle of coins.
0: తెల్లవారు లేచి చూసుకుంటే ఆ అణా కూడా లేదు.
1: Next morning he didn't have any money. It was all stolen.
0: అనుకొని నేను నా బాటికి నేను పోతున్నాను.
1: But yet he kept quiet and he was carrying on the day.
0: కానీ నా క్లాస్మేట్స్ అందరూ కూడాను చాలా వెతలు పడుతుంటూ ఏడుస్తూ కూడాను.
1: But the classmates went on crying. They did not leave Raju.
0: ఒక్క దోసైనా తీసుకోకూడదా?
1: They forced Raju to eat at least one dosa.
0: తీసుకున్నాను బాబు, నా పొట్ట కూడా బాగా నిండింది అని చెప్పాను.
1: And Bhagwan said, I have taken dosas. You feel that my stomach is
0: full of dosas.
1: I don't want anybody's money.
0: అని మైపోయాను.
1: And then he started proceeding.
0: ఈ విధంగా పోయి 5 దినములు అక్కడ వాలంటీర్స్ వర్క్ చేయాలి.
1: He served there as a volunteer for 5 days.
0: 5 దినములు కూడాను 5 నయా పైసాలతో నేను కాలం గడిపాను.
1: All the 5 days he spent making use of 5 నయా పైస.
0: ఈ విధంగా కాలం గడిపి
1: having spent time like that,
0: ఇంటికి వచ్చేసాను.
1: He returned home.
0: వచ్చే సమయంలో బస్సు ఛార్జీ కూడా నాకు లేదు.
1: And Bhagwan didn't have enough of bus fare.
0: బస్ కండక్టర్ కూడా ఉన్నాడు, ఈ అబ్బాయి చాలా మంచివాడు.
1: The bus conductor, having noticed that he is a good boy,
0: Raju, ra, ra, annu pilchadu.
1: He asked Raju, come along, he said.
0: Pilchi, nee ticket idigo teesukunnanu ani cheppi naaku ticket ichi kurchovani cheppadu bus lo.
1: And he made Bhagwan sit there in the bus, having paid the fare himself.
0: Aa vidhanga tirigi chesukoni intiki vachche samayam lopala naaku chaala manasu kashtam vesindi.
1: As he was returning like that, he was feeling very bad.
0: Sesham Raju bharya garbhavati.
1: And the wife of Seshamrasu, she was in the family
0: way. Avaku rendo dinamu srimantam chestu vacharu.
1: The next day there was a celebration to mark the occasion.
0: Appudu nenu em cheyaledu anukoni konchi kunkumo pasupu konchi poolu isukoni oka potta kattukoni akkadiki vacharu.
1: Befitting the celebration, he wanted to carry some kunkum and some turmeric.
0: Oka dammidi iste rendu aritipandlu vachayi.
1: With 1 paisa he could purchase 2 plantains.
0: ఆ రెండు అరటిపండు ఆమెకి ఇచ్చేసేసాను.
1: He gave those 2 fruits, plantains.
0: అప్పటికి ఆయన కుటుంబ సెలవులు.
1: And that day happened to be holiday for him.
0: ఆయన టీచర్ ఎగ్జామినేషన్ కట్టుకున్నాడు.
1: And he was to appear for teacher's examination.
0: ఆయన ఉరవకొండ నుంచి అనంతపురం వచ్చాడు పరీక్ష కోసమని.
1: To appear for the examination from Uravakonda, he came to Anantapur.
0: ఆ అనంతపురం నుంచి ఆ తెల్లవారే కమలాపురం వచ్చాడు.
1: From Anantapur, he reached కమలాపురం నెక్స్ట్.
0: ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు.
1: హి వాస్ ఆల్సో వెరీ వీక్ బికాస్ ఆఫ్ ద ట్రావెల్.
0: ఈయన వస్తానే నీకేం తెచ్చాడు వాడు అన్నాడు.
1: ద మూమెంట్ హీ రీచ్ హోమ్ హీ ఆస్క్ వాట్ ఈస్ దట్ హీ బ్రాట్.
0: పువ్వులు కుంకుమ తెచ్చాడు అన్నాడు.
1: అండ్ హీ బ్రాట్ ద కుంకుమ అండ్ టర్మరిక్.
0: తీసి బయట పారేసేసాడు.
1: అండ్ హీ హస్ థ్రోన్ ఇట్ అవుట్ సైడ్.
0: ఆయన రూల్స్ వేసుకుంటున్నాడు ఏదో బుక్ కు.
1: అండ్ హీ వాస్ హావింగ్ ఎ రూలర్.
0: ఆ రూలర్ ఒకటి పెట్టుకున్నాడు.
1: అండ్ హీ వాస్ హావింగ్ ద రూలర్ విత్ హిమ్.
0: దాంతో పిలిచి కొట్టాడు.
1: అండ్ హీ హాడ్ హిట్ స్వామి.
0: నేను ఎవరు పోమని చెప్పారు అక్కడికి?
1: హూ ఆస్ యూ టు గో?
0: ఇంట్లో పనులన్నీ ఆమె పైన ఇచ్చి పెట్టేసేసి నువ్వు పోయినా వాటాయట అని ఈ చేతి పైన కొట్టాడు.
1: అండ్ లీవింగ్ ఆల్ ది హౌస్ హోల్డ్ వర్క్ యూ హావ్ గాన్ దేర్.
0: తక్షణమే ఈ చేయి అంతా వాచింది.
1: హస్ బీటన్ హిమ్ దేర్ అండ్ ద హోల్ హ్యాండ్ స్వోలన్.
0: నేను ఎవరికి చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టెల్
0: ఎనీబడీ. లోపలికి వెళ్ళాను.
1: హస్ గాన్ ఇన్.
0: పాత చొక్కా ఉంటే నీళ్ళలో తడిపాను, దాన్ని నేను చుట్టుకున్నాను.
1: అండ్ హీ ర్యాప్ దట్ పామ్ విత్ వెట్ క్లాత్.
0: రెండవ దినమే ఆయన శేషంరాజు కుమారుడు చనిపోయాడు.
1: ద నెక్స్ట్ డే ది సన్ ఆఫ్ శేషంరాజు డైడ్.
0: చనిపోయినాడని చెప్పి టెలిగ్రామ్ ఇచ్చేటప్పటికి పుట్టపర్తి నుంచి బుక్కబట్టం వచ్చి, బుక్కబట్టం నుంచి బస్సు ఎక్కి కమలాపురం వచ్చేసాడు గృహం అబ్బాయి.
1: అండ్ ద ఫాదర్ వెంకమరాజు గారు కేమ్ ఆన్ కమింగ్ టు నో ద న్యూస్.
0: అక్కడికి వచ్చేటప్పటికి వారందరూ బాధపడుతున్నారు కుమారుడు పోయినాడని.
1: They were feeling very sad because of the demise of the little boy.
0: నేను కూడా బాధపడినట్టుగా నటించాలా?
1: స్వామి ఆల్సో హ్యాస్ టు ఎన్
0: అక్కడ అన్ని నటనలే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యాక్షన్ సో ఫార్ ఎస్ గాడ్ ఈస్ కన్సర్న్.
0: ఆయన తర్వాత మరి ఆయన చూశాడు ఇక్కడ.
1: దెన్ హీ నోటీస్
0: ఏం చేకట్టుకున్నావు అన్నారు.
1: వాట్ ఈస్ ద క్లాత్ దట్ యూ హావ్ రాప్డ్ అరౌండ్ యువర్ పామ్?
0: లేదు నాన్న, ఇది కేవలము ఒక కీళ్ళ నొప్పి వచ్చేసేసింది, దానికోసం నేను కట్టుకున్నాను అన్నారు.
1: హీ సెడ్ బికాజ్ ఇట్స్ పెయిన్ఫుల్ దేర్ ఫోర్ ఐ హావ్ గాట్ దిస్ బ్యాండేజ్.
0: ప్రక్కన ఇంట్లో దోశలు అమ్మేటువంటి ఒక కోమటమ్మ ఉంటుండేటువంటి.
1: అండ్ దేర్ ఇస్ అనదర్ వన్ హూ లివ్స్ హర్ లైఫ్ సెల్లింగ్ దోసెస్.
0: ఏం వెంకరరాజు, మీకేం ఇంట్లో తినేదానికి తిండి లేదా? కావాల్సినంత ఉంటున్నాయి, ఆ పిల్లవాడిని ఇక్కడ పెట్టి ఎందుకు ఇంత అవస్థ పెడుతున్నారు మీరు అని ఏమేమో చెప్పింది ఆయన.
1: దట్ లేడీ వెంట ఆన్ రిపోర్టింగ్, వాట్ ఈస్ ఇట్ వెంకరరాజు, డోంట్ యూ హావ్ ఎనఫ్ ఆఫ్ మనీ టు టేక్ కేర్ ఆఫ్ ద బాయ్, హౌ ఇస్ దట్ యూ లెఫ్ట్ హిమ్.
0: త్రాగే నీళ్లు కావాలంటే కడపకు దగ్గర దగ్గరికి పోవాలి, అక్కడ కాలువ ఉంటుండాలి, కృష్ణా కాలువ.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ కైండ్ ఆఫ్ రివర్ ఓవర్ దేర్ వెరీ క్లోజ్ టు కడప,
0: అక్కడ నుంచి తీసుకుని రావాలి.
1: అండ్ ఈ వాటర్ హ్యాస్ టు బి ఫెచ్డ్ ఆల్ అలాంగ్.
0: నేను వచ్చేటప్పటికి భుజం పైన పెట్టుకుని ఆ దుత్తను మోసుకుని వస్తున్నా.
1: ద వాటర్ హ్యాస్ టు బి ఫెచ్డ్ ఆల్ అలాంగ్ ఫ్రమ్ దట్ రివర్.
0: నన్ను అక్కడ దింపేశాడు. ఆ మూట అంతా తాను కూడా పెట్టుకున్నాడు, నన్ను పక్కకు పిలిచాడు.
1: అండ్ హీ కాల్ భగవాన్ అసైడ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్.
0: నాయన నువ్వు బయలుదేరు,
1: యూ గెట్ అప్ నౌ, యూ ఫాలో, యూ ఫాలో మీ నౌ.
0: ఆయనకు అందరికీ కూడాను నేనంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ ప్రేమనే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ లవ్డ్ బై ఎవ్రీబడి.
0: ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించేవాళ్ళే.
1: ఎవ్రీ వన్ లవ్డ్ హిమ్.
0: అప్పుడు ఆయన పిలిచి, నాయన నేను పుట్టినప్పటి నుంచి నేను ఒక ఏటే లేకొట్టలేదు.
1: ఎవర్ సిన్స్ యువర్ బర్త్ ఐ హావ్ నెవర్
0: మీ బాధలు పెడుతున్నారట నిన్ను.
1: పీపుల్ మేక్ యూ సఫర్ లైక్ దిస్.
0: చీ చీ చీ, అది ఒట్టి అబద్ధం, నన్ను ఎవరు బాధ పెట్టడం లేదని నేను చెప్పాను.
1: అండ్ భగవాన్ సెడ్ నో నో నో, నోబడీ పుట్స్ మీ టు సఫరింగ్, నో.
0: కానీ ఆయన వెళ్ళిపోదామన్నాడు.
1: బట్ యెట్ ద ఫాదర్ ఇన్సిస్టెడ్ దట్ హి షుడ్ లీవ్.
0: నేను చెప్పాను, ఈ సమయంలో నేను వెళ్ళిపోతే ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళే లేరు.
1: At this moment, if I am to leave, there will be nobody to work at home.
0: ఈ సమయాన్ని తీసుకొని నీవు అటు తీసుకుని పోవటం నీకు ధర్మం కాదు, నేను రావటం నాకు కర్తవ్యం కాదు.
1: This is not the right time for you to go, nor for me to follow you.
0: నీవు పో, నేను వస్తానన్నాను.
1: You go, I'll come later, said Swami.
0: కానీ ఆనాడు చేతిలో పది తమ్ముడి లేదు.
1: But there was no money with him.
0: ఆ గ్రామంలోనే కొట్టే సుబ్బన్న అని ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు.
1: In the same village, there was a person by name కొట్టే సుబ్బన్న.
0: కొట్టే సుబ్బన్న ఆయనకు కొత్తగా ఒక మందు వచ్చేసేసింది. మందు
1: ఎస్ హీ పర్చేస్డ్ ఏ మెడిసిన్
0: సప్లై చేశారు అతనికి.
1: మెడిసిన్ వాజ్ సప్లై టు హిమ్.
0: అతను దాన్ని అంతా అమ్మాలా.
1: అండ్ దాట్ మెడిసిన్ వాజ్ టు బి సోల్డ్.
0: ఆ అమ్మే దాంట్లో దండిగా డబ్బు వస్తుంది.
1: అండ్ బై సెల్లింగ్ దిస్ న్యూ మెడిసిన్ యూ లెర్న్ ఎర్న్ మోర్.
0: రాజు ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలా అన్నాడు.
1: అండ్ కొట్టే సుబ్బన్న అప్రోచ్ భగవాన్, యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ.
0: దీని సమాచారం ఏమి తెలియకోకుండా ఊరికే మందు తీసుకోండి అంటే ఎట్లా తీసుకుంటారు?
1: వితౌట్ నోయింగ్ ది ఎఫెక్ట్స్ అండ్ ద పర్పస్ ఆఫ్ ది మెడిసిన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ పీపుల్ టు బై దట్?
0: వివరాలంతా అతని దగ్గర నుంచి తీశాను.
1: స్వామి కలెక్ట్ ఆల్ ది డీటెయిల్స్ కన్సర్నింగ్ దట్ మెడిసిన్.
0: కోసేసి దాన్ని పాటగా కట్టాను.
1: అండ్ హీ కంపోజ్డ్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్.
0: అప్పుడు ఆ పాటను పాడుకుంటూ ముగ్గురు నలుగురు పిల్లల్ని చేర్చుకుని వాళ్ళు వెనకట్టు కోటింగ్ చేసుకుంటూ రావాలి.
1: అండ్ స్వామి అలాంగ్ విత్ అదర్ ఫ్రెండ్స్ క్లాస్మేట్ స్టార్టెడ్ సింగింగ్ ద సాంగ్ కంటైనింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మెడిసిన్.
0: పాట పాడుకుంటూ పోతున్నాము.
1: దే వర్ ఆల్ సింగింగ్ అండ్ ప్రొసీడింగ్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ సాంగ్?
0: బాల భాస్కర అని దాని పేరు.
1: ద నేమ్ ఆఫ్ ది మెడిసిన్ ఇస్ బాల భాస్కర.
0: బాల భాస్కర,
1: బాల భాస్కర.
0: అప్పుడు నేను పాట కట్టాను.
1: స్వామి
0: కవిత్వం చేసేది నేను.
1: భగవాన్ వాజ్ అన్ ఎక్సలెంట్ పోయిట్ ఇన్ దోస్ టైమ్స్.
0: కొనుడి కొనుడి బాల భాస్కర బాలకులార రండి బాలకులార పాట.
1: దిస్ సాంగ్ గోస్ ఆన్ లైక్ దిస్. ఓ బాయ్స్ కమ్ హియర్ బై దట్ మెడిసిన్ బాల భాస్కర.
0: కడుపుబ్బురము కాళ్ళవాపులు చేతి మోదులను చెడు గుణముండి అజాగరూక పోషణ నుండి అతృప్తిల వ్యాధుల నుండి అజిన్న వీరే చనముల నుండి అన్నిటికి ఇది బాగవునండి బాలకులార రండి బాలకులార.
1: బాలభాస్కర్ ఇస్ ది కరెక్ట్ మెడిసిన్ ఫర్ ఆల్ జాయింట్ పెయిన్స్, ది బ్యాక్ ఏక్స్ అండ్ ఫర్ కాన్స్టిపేషన్ ఇండైజెషన్.
0: ఆయన ఇచ్చేటువంటి ఆయన చెప్పాడు నా పేరు కూడా ఉండాలి ఇక్కడ అని.
1: అండ్ కొట్టే సుమన్న వాంటెడ్ దట్ హిస్ నేమ్ ఆల్సో టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద సాంగ్.
0: అక్కడ ఇంకొక అంగం కట్టేసేసినాను. అది ఎక్కడ అని అడిగేరన్నా.
1: ఇఫ్ యూ ఆస్క్ వేర్ దిస్ మెడిసిన్ ఇస్ అవైలబుల్.
0: అందరికీ తెలిసినదేనన్నా.
1: దట్ షాప్ ఈజ్ నోన్ టు ఎవ్రీబడి.
0: అదిగో అదిగో కొట్టే సుబ్బన్న అంగడి ఎందే చిక్కుమన్నా.
1: వేర్ ఇస్ ది షాప్ ఆఫ్ కొట్టే సుబ్బన్న? వేర్ దిస్ బాలా భాస్కర్ మెడిసిన్ ఇస్ అవైలబుల్
0: అంత చెప్పి ఇది ఎవరు చేశారని అడుగుతారు ప్రశ్న.
1: పీపుల్ ఆస్క్ ది మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్.
0: ఆ విధంగా అన్ని రాసి ఇచ్చేటప్పటికి ఆయన చాలా ఆనందం అయిపోయి రెండో దినమే అయితే అంగంలో ఉన్నటువంటి మందులంతా అయిపోయినాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ సాంగ్ ది హోల్ స్టాక్ వాజ్ ఎక్సాస్టెడ్ ది వెరీ నెక్స్ట్ డే.
0: అప్పుడు ఆయన వచ్చి నాకు ఒక అణ ఇచ్చాడు.
1: కొట్టే సుబ్బన్న కేమ్ టు భగవాన్ అండ్ పెయిడ్ వన్ అనే.
0: కానీ నాయన రాజు నీ వల్ల నా అంగం అంతా బాగా ఖర్చు అయిపోయింది.
1: హీ సెడ్ రాజు బికాస్ ఆఫ్ యూ దేర్ వెరీ గుడ్ సేల్స్ బిజినెస్
0: అని తనకు ఒక రూపాయి ఒక అణ ఇచ్చాడు.
1: అండ్ హీ గేవ్ హిమ్ వన్ ఎన.
0: ఆ అణతో నేను రెండు దోశలు తిన్నాను.
1: విత్ వన్ ఎన హీ ఏట్ టూ దోశ.
0: బ్రహ్మబ్బాయి కూడా రెండు దోశలు ఇచ్చాను.
1: అండ్ హీ గేవ్ టూ దోసెస్ టు ఫాదర్.
0: ఆయన కూడా భుజించాడు.
1: అండ్ హీ టు ఎయిట్.
0: నీ ఉండేటువంటివన్నీ కట్టుకో పోదామన్నాడు.
1: అండ్ హిస్ ఫాదర్ వాంటెడ్ హిమ్ టు ఫాలో హిమ్ అండ్ లీవ్ ద ప్లేస్.
0: నేను పోలేను.
1: Swami didn't follow him.
0: వారికి కష్టం వచ్చినట్టు సమయంలో నేను రావటం చాలా మంచిది కాదు.
1: It's not proper on my part to leave the place when people are having difficult times.
0: పంపించాను.
1: And so he wanted the father to go himself.
0: ఆయన కూడా ఆనాడు కంటి నీరు కార్చాడు.
1: He was also shedding tear.
0: నాయన ఎవరు చిన్నవారంతా పెద్దవారికి ఇలాంటి బోధవాక్యాలు ఎవరు చెప్పరు.
1: No youngster, a tiny tot, would ever teach the elders like this.
0: ఎంత గొప్ప గుణం నాయన నీది.
1: What a noble quality you have.
0: నీవు నాకు గుణాన్ని నేర్పుతున్నావా.
1: You are teaching me the virtues.
0: నాకు మంచి మార్గం బోధిస్తున్నావా.
1: You are teaching me the correct path.
0: ఆ మంచితనమే నిన్ను కాపాడుతుంది.
1: And the very goodness will take care of you.
0: అని చెప్పి ఆయన వెళ్లిపోయాడు.
1: సో సేయింగ్ ద ఫాదర్ లెఫ్ట్.
0: అక్కడ పోయినప్పటి నుంచి దిన్నము ఏదో ఒకటి టెలిగ్రామ్ ఇచ్చేది.
1: అండ్ హావింగ్ గాన్ దేర్ హీ గేవ్ టెలిగ్రామ్ ఎవ్రీ
0: డే. తక్షణమే బయలుదేరరా, తక్షణమే బయలుదేరరా అని.
1: అండ్ హీ గేవ్ టెలిగ్రామ్ ఎవ్రీ డే ఆస్కింగ్ హిమ్ స్టార్ట్ ఇమీడియట్లీ.
0: పక్కన ఆ దోసలేమో అన్ని ఏమేమో చెప్పింది.
1: బికాస్ ద లేడీ మేడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంప్లైంట్స్. అవన్నీ
0: అతని మనసులో చేరుకుని చాలా బాధపడుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ ఆల్ ద కంప్లైంట్స్ మేడ్ టు ద ఫాదర్ హీ కెప్ట్ దెమ్ ఇన్ దేర్ ఇన్ హిస్ మైండ్.
0: నేను బాగున్నాను బాగున్నాను అని వాళ్ళకి చెప్పాను.
1: అండ్ స్వామి ఆల్సో రిప్లై ఐఎమ్ ఫైన్ ఐఎమ్ ఫైన్.
0: ఈ లోపల రెండు మూడు దినాలు అయిపోయింది, అందరూ చల్లబడ్డారు.
1: టూ డేస్ పాస్ట్ అండ్ ఆల్ ఆర్ పాసిఫైడ్ కామ్.
0: నాకు కూడా పరీక్షలు వచ్చినాయి.
1: అండ్ ఇట్ ఇస్ ఎగ్జామినేషన్ టైం.
0: నేను ఆ పరీక్షల టైంలో వదిలిపెట్టుకోవటం మంచిది కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లీవ్ ద ప్లేస్ బికాస్ ఆఫ్ అప్రోచింగ్ ఎగ్జామ్.
0: నాకు ఆ పరీక్షల సమయంలో కూడా ఎలాంటి వారు నా స్నేహితులు.
1: వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ హీ హ్యాడ్.
0: పిల్లలు మంచి స్నేహితులను తీసుకోవాలి మీరు.
1: బాయ్స్ యు నో దట్ యు షుడ్ హావ్ గుడ్ ఫ్రెండ్స్.
0: నాకు రమేష్ పరేష్ అని ఇద్దరు డెస్క్ పైన ముగ్గురు కూర్చునేవాళ్ళం మేము.
1: హి హస్ గాట్ డెస్క్ మేట్స్ రమేష్ అండ్ పరేష్ టూ ఫ్రెండ్స్.
0: రమేష్ ఒకవైపున పరేష్ ఒకవైపున నేను మధ్యలో ఒక
1: రమేష్ ఆన్ వన్ సైడ్ పరేష్ ఆన్ అదర్ సైడ్ స్వామి.
0: వాళ్ళకు నోరు ఒక పదం కూడా రాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే కెనాట్ స్పీక్ ఎనీథింగ్ దే డోంట్ నో ఎనీ సబ్జెక్ట్.
0: అవన్నీ వాళ్ళు చెప్పారు మీకు వచ్చినటువంటి క్వశ్చన్ అంతా నేను రాసిస్తాను ఎదుర్కోండి.
1: ఆమె సార్ డోంట్ వరీ ఐ విల్ ఆన్సర్ ఇన్ యువర్ బిహాఫ్ డు నాట్ వరీ.
0: ఎగ్జామినేషన్ హాల్ లేకపోయాము.
1: దే ఆల్ వెంట్ టు ది ఎగ్జామినేషన్ హాల్.
0: వాడి నంబర్ ఒకటి, నా నంబర్ ఒకటి, ఇంకో వాడి నంబర్ ఒకటి.
1: దేర్ నంబర్స్ ఆర్ డిఫరెంట్. వన్ నంబర్ ఇస్ వన్ వే అండ్ అనదర్ నంబర్ ఇస్ పుట్ అవుట్.
0: ఒక నంబర్ కు ఒక నంబర్ కు ఏం సంబంధమే లేదు.
1: దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ నంబర్ అండ్ అనదర్.
0: నేను ఈ కోసంలో కూర్చుంటే వాడు ఆ కోసంలో కూర్చునేవాడు.
1: వన్ క్లాస్మేట్ సిట్స్ ఇన్ వన్ కార్నర్ అండ్ స్వామి ఇన్ అనదర్ కార్నర్.
0: సరే ఇంకేమి నాకు తాను చెప్పేటువంటిది కూడా మాకు చిక్కటం లేదే అని బాధపడిపోతూ వచ్చున్నారు.
1: దేర్ ఇస్ నో ఛాన్స్ ఈవెన్ టు కన్సల్ట్ ఆర్ విస్పర్ ఆర్ ఎక్స్చేంజ్.
0: అప్పుడు నేను ఒక పని చేశాను, చేయరాని పని చేశాను.
1: అండ్ స్వామి డిడ్ వన్ థింగ్ విచ్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్.
0: నా క్వశ్చన్ పేపర్ అంతా రాసేసేసాను.
1: స్వామి ఆన్సర్డ్ ది హోల్ పేపర్
0: వన్ హ్యాండ్ రైటింగ్ మాదిరి నేను రాశాను.
1: అండ్ అగైన్ అనదర్ షీట్ హీ రోట్ ది ఆన్సర్
0: వాడి సిగ్నేచర్ నేను రాశాను.
1: అండ్ హీ ఆల్సో పుట్ హిస్ సిగ్నేచర్
0: రెండో వాడి పేరంతా కూడాను వాడి హ్యాండ్ రైటింగ్ అంతా నేను రాశాను.
1: అనదర్ షీట్ ఆల్సో హీ రోట్ లైక్ దట్
0: వాడి పేరు వాయిస్ హ్యాండ్ రైటింగ్. మూడు పేపర్స్ కొనిపోయి టేబుల్ పైన పెట్టాను.
1: ఆల్ ది త్రీ పేపర్స్ ఆర్ కెప్ట్ ఆన్ ద టేబుల్.
0: మీరంతా రాని ఇంకా నా వెంట ఇంకేం అక్కడ ఉండాలి అక్కర్లేదు.
1: అండ్ నథింగ్ నీడ్స్ టు బి ఫాలోడ్ దేర్.
0: ఆ విధంగా చేసి వచ్చేటప్పటికి మూడవ దినము రిజల్ట్స్ వచ్చేసేసింది.
1: అండ్ ద రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఆన్ ద థర్డ్ డే.
0: ఈనాటి వల్ల నెలల కొద్ది పెట్టేటువంటి వాడు కాదు.
1: దేర్ వాజ్ నో డిలే ఫర్ మంత్స్ యాజ్ వీ ఫైండ్ టుడే.
0: సత్యమే రిజల్ట్స్ వచ్చినాయి.
1: రిజల్ట్స్ ఫర్ పబ్లిష్డ్
0: రిజల్ట్స్ వచ్చేసరికి త్రీ ఫస్ట్ క్లాస్.
1: ఆల్ ది త్రీ స్టూడ్ ఇన్ ఫస్ట్ క్లాస్.
0: నేను రమేష్ పరేష్ ఈ ముగ్గురు కూడా ఒకే ఫస్ట్ క్లాస్.
1: స్వామి రమేష్ అండ్ పరేష్ స్టూడ్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్.
0: నేను ఏది రాశానో అట్లనే దాంట్లో కూడా ఉంటుండాలి.
1: అడ్జస్ట్ వాట్ స్వామి హాజ్ రిటన్.
0: నమ్మడానికే వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: హ్యాండ్ రైటింగ్ వన్ డే.
1: హ్యాండ్ రైటింగ్ ఇస్ ఆఫ్ దేర్ ఓన్.
0: వాడు ఎక్కడో కూర్చొని ఉన్నాడు.
1: వన్ సిట్స్ ఇన్ అనదర్ కార్నర్.
0: వాడికి 108 అని వాడికి నంబర్ వచ్చేస్తే.
1: And when his number is 108,
0: నాకు ఆరు అని ఒక నంబర్ వచ్చేసి.
1: స్వామి నంబర్ ఇస్ ఓన్లీ 6.
0: ఇంత వ్యత్యాసాలుగా కలుగుతున్నాయి.
1: అండ్ దాట్ ఈస్
0: కాబట్టి కాపీ కొట్టారని ఇప్పుడు ఎవరు చెప్పుకోరు.
1: హౌ కెన్ యూ సే దట్ దే కాపీడ్.
0: ఎవరు చెప్పడానికి.
1: నోబడీ కెన్ సే.
0: అదంతా కూడా టీచర్ మహబూబ్ ఖాన్ బాగా తెలుసు.
1: మహబూబ్ ఖాన్ ద టీచర్ నోస్ ప్రెటీ వెల్ వాట్ హ్యాపన్.
0: ఆయనకు ఈ పిల్లలకంతా కూడా ఈ రాజు సహాయం చేస్తున్నాడు అని తెలుసు.
1: హీ నోస్ దట్ రాజు హెల్ప్ దోస్ టూ బాయ్స్.
0: మేము బయటకు వచ్చేటప్పటికే ముగ్గురిని పట్టుకున్నారు ఒకే ఇది అందరూ ఏడ్చటము.
1: ఆల్ ది త్రీ బాయ్స్ కేమ్ అవుట్ పీపుల్ స్టార్టెడ్ దెన్ షెడ్డింగ్ టియర్స్ ఆఫ్ జాయ్ ఇన్ ఎక్స్టసీ.
0: ఈ విధంగా వాళ్ళకు కూడా ఆనందం ఇచ్చి
1: అండ్ పీపుల్ వర్ వెరీ హ్యాపీ.
0: ఆ లీవ్ లోపల నేను పుట్టపర్తికి వచ్చేసేసాను.
1: అండ్ మీన్ టైమ్ స్వామి రీచ్ పుట్టపర్తి.
0: అప్పుడు ఆ పిల్లలు కూడాను మేము ఇంటి దగ్గర పోయి మనం ఏం చేసేది.
1: ద బాయ్స్ ఆల్సో థాట్ వాట్ ఈస్ దట్ వీఆర్ సపోజ్
0: రాజు, మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అని ఒకే వెంటబడ్డారు.
1: Both the boys said, we will follow you. What is it we do leaving you here?
0: సరే వచ్చిన అన్న అక్కడ దింపి మీరు రండి.
1: Promise you follow me. You drop me there and back, be back to your place.
0: ఈ విధంగా కాలమంత విద్యార్థి సమయం లోపల ఎంత పవిత్రమైనటువంటిదిగా చేసేది.
1: That's how Bhagavan spent his student days, highly sacred way.
0: చేతులు కూడా ఒక్క తప్పు కూడా చెప్పలేదు.
1: There was no mistake at all at that time.
0: వాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సర్దిద్దేటువంటి పని నాది.
1: And Swami always corrected his classmates whenever they committed a mistake.
0: ఈ విధంగా చేసుకుంటూ మాటలు కూడా చాలా మృదువుగా మాట్లాడేటువంటి వాడిని.
1: స్వామి ఆల్వేస్ స్పోక్ సాఫ్ట్లీ అండ్ జెంట్లీ.
0: ఎవరికి వినిపించలేదు.
1: అండ్ నోబడీ కుడ్ హియర్.
0: ఈ విధంగా చేసుకుని నేను పుట్టపర్తికి వచ్చాను.
1: అండ్ దెన్ భగవాన్ రీచ్ పుట్టపర్తి.
0: పుట్టపర్తికి వచ్చేటప్పటికి
1: హావింగ్ రీచ్ దేర్
0: నాకంత జబ్బు వచ్చింది.
1: అండ్ స్వామి ఫెల్ సిక్.
0: ఏమి జబ్బు?
1: వాట్ సిక్
0: అనగా చెడిపోయిందండి అందరు కూడా అనుకున్నారు.
1: People thought that he turned mad.
0: పిచ్చి పట్టింది రాజుకు అని.
1: People thought Raju turned mad.
0: నేను పిచ్చిగానే ఆడాను.
1: Swami also acted that way.
0: అంత ఎవ్వరితో చెప్పుకోకుండా నేను మాట్లాడుకునేది నేను చెప్పుకునేది ఆ విధంగా చేస్తూ వచ్చాను.
1: Without talking to anybody, Swami went on talking within himself.
0: ఇదంతా వచ్చేటప్పటికి ఊర్లో వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు అందరూ చేరి మంచి వైద్యుని దగ్గర తీసుకుని వెళ్ళాలి.
1: All people around in the neighborhood and the family members also wanted to take Swami to a doctor.
0: ఎక్కడ ఎక్కడికో వెళ్ళారు.
1: They went on searching.
0: ఒక శస్త్ర వైద్యుని దగ్గరికి వెళ్ళాడు.
1: They went to a good doctor.
0: శస్త్రవైద్యుడు.
1: A surgeon. శస్త్ర వైద్య.
0: ఆయన దగ్గరికి పోయేటప్పటికే ఆయన మెత్తగా నా తలంతా కొరిగేశాడు.
1: And with a knife, a shave in his head.
0: చేసి ఇంటి మాదిరి గీశాడు.
1: And he has put into mark on the head with a knife.
0: ఆ ఇంటి మాదిరి గీసి నాలుగు వైపులా చర్మాన్ని బట్టి లాగాడు.
1: And he has taken out the peeling out of the marks on the head.
0: రక్తం కారుతుండాలి.
1: And the heavy bleeding at that time.
0: దానిపైన సన్న నిమ్మకాయ రసం పోశాడు.
1: And he applied lime juice on the wound.
0: అన్ని పూసేటప్పటికి మంట.
1: And it was burning sensation.
0: కానీ నేను దానికి ఏమి యోచన చేయలేదు.
1: And Swami was not worried about it.
0: నేను నవ్వుకుంటూనే ఉన్నాను.
1: He was still smiling.
0: ఏమి ఇంత మంటలో కూడా నవ్వుతూ ఉన్నాడే వీడికి ఇంకా ఇది చేయదని కన్నులకంతా లేనిపోయిన పెద్ద పెద్ద కాటకం అంతా వేశాడు.
1: హౌ ఇస్ ఇట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద పెయిన్ హౌ ఇస్ దట్ హి స్టిల్ స్మైల్.
0: సో పెట్టాడు
1: ఆల్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్.
0: హింసలో పెట్టాడు.
1: అండ్ అప్లైడ్ సో మెనీ ఆయింట్మెంట్స్.
0: అప్పుడు నా వెంట ఆ వెంకమ్మ ఒకటి వచ్చింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ వెంకమ్మ హూ వాస్ బై హిస్ సైడ్.
0: ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా వెంకమ్మ నా వెంట ఉండాలి.
1: వెంకమ్మ గారు ఫాలోడ్ వేరేవర్ స్వామి వెన్.
0: నువ్వు పోవద్దమ్మా అని బ్రహ్మబ్బాయి ఎంత చెప్పినా గానీ నేను వినను.
1: The parents said not to follow.
0: దగ్గరే ఉండాల.
1: She has decided to follow Swami.
0: ఎప్పుడు నా వెంట ఆయమంతా అన్ని పాపం అన్ని అన్నం చేసేది పెట్టేది ఇట్లా చేస్తున్నది.
1: She was attending on Swami throughout her life.
0: కనుక ఆ విధంగా గడుపుకొని ఆమె వచ్చి గృహమబ్బాయి దగ్గర వచ్చి నాన్న ఇవంతా ఇక్కడ చేయించకండి ఒక్కటి చేయించకండి అన్ని చాలా బాధపడుతున్నాడు అన్ని కఠినమైనటువంటి చర్యలు అంతా చేస్తున్నారు మీరు తీసుకెళ్ళండి పుట్టవర్తి.
1: And Venkama garu reported to the father, no more of treatment of this kind. The boy is put to suffering and terrific pain, excruciating pain like that. We leave that place.
0: తీసుకుని వచ్చారు.
1: And he was brought back.
0: అప్పటి నుంచి అన్ని మామూలుగా రావటం పోవటం జరగటం.
1: And thereafter the regular routine was
0: పడిపోవటము తర్చిలే బాబా వచ్చాడని బాబా క్వశ్చన్స్ వస్తూ ఆన్సర్స్ అంతా వేయటము ఈ రకంగా అంతా ప్రారంభమైంది.
1: And they started these things. On Thursday, he used to travel beyond the body, laugh and trying to answer the questions of the people.
0: Anadu korigina tala korigatam. Mari taruvata, neti varaku oka kattari gaani, katti gaani tala pani pettaledu.
1: It was only on that day. With the shaven head, it was done on that day. Right till this day, no hair cut whatsoever.
0: Emi cut cheyaledu.
1: No cut whatever.
0: ఏమి షేవ్ చేయలేదు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ నెవర్ షేవ్డ్.
0: అందరూ ఏమైనా కట్ చేస్తున్నారేమో అని అనుకుంటారు.
1: పీపుల్ మే థింక్ యు మే హ్యావ్ హెయిర్ కట్స్.
0: ఎప్పుడు లేదు.
1: నో ఎనీ టైం.
0: అట్లనే పెంచుకుంటూ వస్తున్నారు.
1: వెల్ యూస్ హ్యావింగ్ ద మాప్ ఆఫ్ హెయిర్.
0: ఆ విధంగా చేసుకుని
1: సో డూయింగ్
0: 70 సంవత్సరం నేను గడిపాను.
1: 70 లాంగ్ ఇయర్స్ ఈ స్పెంట్.
0: 70 పెట్టుకుని రేపు వచ్చే దీనికి 79.
1: The coming birthday, Bhagavan is going to 79.
0: Kani, ఆ 79 ఎక్కడ కూడాను అధిక మాసాలు అంతా వచ్చాయి. 80 అవుతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ క్యాలెండర్ యూ ఇట్ అమౌంట్స్ 80 ఇయర్స్.
0: దానివల్ల 90 వచ్చేసేసినట్టు.
1: అండ్ దెన్ యూ విల్ ఆల్సో సీ స్వామిస్ 90th బర్త్డే.
0: అప్పుడు ఇప్పటి వరకు కూడాను పళ్ళు గాని కళ్ళు గాని ఏ ఒక్కటి కూడా నాకు పోలేదు.
1: His eyes are very clear. The teeth are perfect at the age of 79.
0: నేను ఈ కాళ్ళతో నడుస్తూ ఉంటుంటే పిల్లలంతా పరిగెత్తేవాళ్ళు.
1: In those days when Swami used to walk, boys used to run after him.
0: ఇప్పుడు కూడా నేను నడుస్తాను.
1: Even now Swami can walk.
0: కానీ డాక్టర్లు పెట్టినటువంటి ఇది నాకు నియమం.
1: But doctors insisted that he should not walk.
0: ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ చేశారు పడినప్పుడు.
1: Because as the leg was operated,
0: దానికి తగినటువంటి నరం ఎక్కడ చిక్కలేదు.
1: As they could not get the proper nerve.
0: అది అవసరము.
1: And so it's necessary.
0: కాబట్టి ఏది చేయాలని అక్కడ ఒక చిన్న రాడ్ పెట్టి అని కుట్టేసేసారు.
1: Some rod was kept there at the time of this surgery.
0: దానివల్ల ఆ రాడ్ ఉండటం వల్ల నేను త్వరగా నడచడానికి వీల్లేదు.
1: Because of the rod put over there at the time of surgery, he cannot walk freely.
0: అయితే నా కార్యపగలంతా నా కర్తవ్యాలంతా నేను చేసుకుంటున్నాను.
1: Yet the daily routine goes on and goes on.
0: ఏ ఒక్కటి కూడా నేను మానలేదు.
1: Nothing is given up. Nothing stood in his way.
0: వచ్చిన వారికి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను.
1: ఇంటర్వ్యూస్ ఆర్ గ్రాంటెడ్ టు ఆల్ దోస్
0: ఇవ్వాల్సినటువంటి ఇచ్చేస్తున్నాను.
1: భగవాన్ అడ్వైజెస్
0: తెలియవలసినంత తిరుగుతూనే ఉన్నాను.
1: స్వామి ఈజ్ జస్ట్ మూవింగ్ అబౌట్.
0: ఎవరికి ఏ విధమైనటువంటి ఆటంకమే చేయలేదు.
1: నో ఆబ్స్టకల్, నథింగ్ హ్యాస్ కమ్ ఇన్ ది వే.
0: ఇంకా ఇవన్నీ చెప్పాలనుకుంటే ఎంతో ఉండాలి.
1: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి టోల్డ్ టు యూ.
0: కనుక
1: దేర్ఫోర్
0: ఈనాడంతా నా చరిత్ర అంతా అష్టమి దినము.
1: టుడే ఈజ్ అష్టమి.
0: కానీ ఈ విధంగా దేహాన్ని నేను పాడు చేసుకోకుండా దేహాన్ని కాపాడుకుంటూ అన్ని విధాలా వస్తున్నాను.
1: స్వామి కెప్ట్ హిస్ బాడీ ప్యూర్ పర్ఫెక్ట్ అండ్ క్లీన్, హాస్ బీన్ మెయింటైనింగ్ హిస్ బాడీ టిల్ దిస్ డే.
0: అందరూ అడిగేటువంటి వాళ్ళు, ఏమి ఎంత క్లీన్ గా ఉన్నాడు, స్నానాలు చేస్తారా, ఎవరు చేస్తారు, ఏమి అంత అడిగేటువంటి వాళ్ళు.
1: పీపుల్ ఆస్క్ హిమ్ హౌ ఇస్ దట్ యువర్ సో క్లీన్ సో పర్ఫెక్ట్ వై.
0: నేను చిన్నపిల్లవాడిని, నాకు ఎవరైనా స్నానం చేయించాలకి.
1: Am I a young boy? I don't need anybody to give me a bath.
0: Yavvathuna ne snanam cheyinchukunnadi.
1: I don't need any helper to take a bath.
0: Kabatti na snanam nenu chestuntanu.
1: Swami takes his own bath without anybody. Na pallanni
0: nenu cheskuntanu.
1: He attends to his own work.
0: Ee vidhamainatundi inkopala na ventunnatundi vaari kuda baadha pettuntanu.
1: Swami also teaches the same lesson.
0: Kaani oddanna kuda vaaru nilavari paapam.
1: Though Swami says no, they don't keep quiet.
0: వాడు నాకంతా సహాయం చేస్తూ వచ్చారు.
1: దే గో ఆన్ హెల్పింగ్ స్వామి.
0: అయ్యో బాబు, నాకేదో పడి ఈ విధంగా అయిపోయింది, మీరెందుకు నిద్ర మేలుకోవటం, వద్దు మీరు పండుకోండి అంటుంటారు.
1: స్వామి వాంట్స్ దెమ్ టు గో టు స్లీప్. హీ డజంట్ వాంట్ దెమ్ టు కీప్ అవేక్.
0: కనుక ఈ విధంగా నేను చేసుకుంటూ ఈనాటి వరకు నేను వస్తూనే ఉన్నాను.
1: స్వామి హాస్ బీన్ స్పెండింగ్ టైమ్ టిల్ దిస్ డే.
0: రేపు ఎల్లుండి ఈ యొక్క రెండు కూడాను నవమి దశమి.
1: టుమారో నవమి, ది డే ఆఫ్టర్ దశమి.
0: ఇంకా రేపు పురోహితుల దగ్గరికి పోవాలి, వాళ్ళకంతా కూడా చెప్పాలి, వాళ్ళతో అంతా చేయవలసినంతా చేయించుకొని తదుపరి మీ దగ్గరకు వచ్చేసేస్తాను.
1: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి డన్ ఇన్ కనెక్షన్ విత్ యజ్ఞ అండ్ పురోహిత్స్ ఓవర్ దేర్.
0: నేను చెప్పాను కదా, నా ప్రాపర్టీ ఏమిటి, నా పిల్లలే నా ప్రాపర్టీ.
1: వాట్ ఈజ్ స్వామీస్ ప్రాపర్టీ? స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: ఈ స్టూడెంట్స్ నా ప్రాపర్టీ.
1: స్టూడెంట్స్ ఆర్ భగవాన్స్ ప్రాపర్టీ.
0: వారందరూ ఆనందంగా ఉంటే నేను ఎంతైనా ఆనందంగా ఉంటాను.
1: ఈ స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ, భగవాన్ ఈజ్ హ్యాపీ.
0: కానీ ఎంతకాలం అయినప్పటికీ మీరు ఈ నామస్మరణ మాత్రం మానకండి.
1: నెవర్ నెవర్ గివ్ అప్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నామస్మరణ.
0: భజన బినాశ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

ప్రభు దర్శబిన జాననహి. జయ ధర్మ బిన సత్కర్మ నహి. భగవాన్ బిన కోయి

0: గుల్కెడు చంద్రమర్కండగళతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడల్లో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రగాదరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ వీక్షాశ్రవద్దయ దృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చావన ఛాయల మేనితోడ ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: శివరాత్రి అనగా ఎవరో ఏమిటో దీని అర్థం ఇంతవరకు ఎవరు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: Till this day, no one ever made an attempt to know the inner significance and the depth of Shivaratri.
0: పదమునందే ఉన్నది దీని అర్థము.
1: The meaning is there in the very word itself.
0: Shiva Ratri.
1: Shiva Ratri.
0: Shiva అనగా మంగళకరమైన.
1: Shiva means that which is auspicious.
0: మంగళకరమైనటువంటి రాత్రి శివరాత్రి అని.
1: శివరాత్రి ఇస్ ద హోలీ నైట్, ఆస్పిషియస్ నైట్.
0: శివుడు అనగా ఎవరని?
1: హూ ఈజ్ శివ?
0: సర్వజీవుల యందు సంచరించేది చైతన్యమే శివుడు.
1: శివ ఈజ్ ది యూనివర్సల్ కాస్మిక్ కాన్షియస్నెస్ ప్రెజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది creatures, in all of the beings.
0: కేవలము మానవులు మాత్రమే కాకుండా పశుపక్షి మృగాదులు ఎందు కూడాను ఈ శివత్వం అనేటువంటిది ప్రజ్వలిస్తూనే ఉంటుంది.
1: శివాస్ ప్రిన్సిపల్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు హ్యుమానిటీ అలోన్. యు ఫైండ్ ఇట్ అమంగ్ బర్డ్స్, బీస్ట్ అండ్ యానిమల్స్ టు.
0: ముఖ్యంగా ప్రతి క్షణము కూడాను శివరాత్రి.
1: Most importantly, every moment is Shivaratri.
0: Kevalam Shivaratri nimittamai oka samvatsaram manam kaachukonakkaraledu.
1: We don't have to wait for one long year for this Shivaratri.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Shivuni chaitanyamu chaala prajvalistune untunnadi sarvatra.
1: Shiva's consciousness awareness is effulgent, radiant all over.
0: ఎక్కడ ఉన్నది అని చెప్పగా సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: Shiva's principle of the divinity consciousness is all pervasive everywhere.
0: శివుడు అనగా మంగళకరమైనటువంటి యొక్క శబ్దము.
1: The term Shiva meant that which is auspicious.
0: ఇట్టి మంగళకరమైనటువంటిది సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: దిస్ ఆస్పిషియస్నెస్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమతత్వమునకు మించినటువంటి శివతత్వము మరొకటి లేదు.
1: దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్, ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్, నథింగ్ బియాండ్.
0: ఏ విధముగా తేలినప్పటికీ సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి.
1: ఇట్ ఈస్ ద సేమ్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ యూనివర్సలీ.
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి.
1: ఇట్ ఈస్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద కాస్మాస్. In the human body, it is present in all the heads, in all the limbs of the divinity.
0: Manamu okka turi vicharinchi chuchina మనకు కనిపించేదంతా కూడాను శివతత్వమే.
1: ఇఫ్ వి ఇన్వెస్టిగేట్ అండ్ ఎక్స్ప్లోర్ విల్ ఫైండ్ ద డివినిటీ ఆఫ్ శివ.
0: శివతత్వం తప్ప మరొకటి ఏమాత్రం కూడాను లేదు.
1: ఎక్సెప్టింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ శివ దేర్ ఇస్ నథింగ్ ఎల్స్.
0: శివుడు అనగా కేవలము జటాజూటము ధరించి కాషాయాంబరదారుడై ఉండటం మాత్రం శివత్వం కాదు.
1: శివ డస్ నాట్ నెసెసరీ మీన్ హ్యావింగ్ మ్యాటెడ్ హెయిర్ అండ్ వన్ విత్ ఆకర్ రోబ్స్ ఓన్లీ. నో,
0: ఎక్కడ చూసినా కూడాను ఏ బాలుని ఎందుకని, ఏ వృద్ధుని ఎందుకని, ఏ స్త్రీ ఎందుకని, ఏ పురుషుని ఎందుకని శివత్వమే మనకు తాండవమాడుతున్నది.
1: ఇట్ ఈస్ దిస్ డివినిటీ ఆఫ్ లార్డ్ శివ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి, ద టైనీ థాట్స్, ద బాయ్స్ అండ్ ద గర్ల్స్, ద మెన్ అండ్ విమెన్.
0: ఇటువంటి సర్వత్రా ఉండినటువంటి ఒక శివతత్వమును ఏ విధంగా మీరు నిర్ణయించగలరు?
1: హౌ కెన్ యూ ఎస్టిమేట్ ద డివినిటీ ఆఫ్ శివ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్?
0: మౌళి గుడికెళ్ళి చంద్ర మర్కండ కళతో కూడా, బెడదారు గుంపెడు జడలతో కూడా,
1: విత్ ఆల్ ది షైన్, విత్ ఆల్ ద బ్రిలియన్స్ ఆఫ్ ద మూన్, విత్ ద మ్యాటెడ్ హెయిర్, హౌ కెన్ యూ విజువలైజ్, హౌ కెన్ యూ ఎస్టిమేట్?
0: జడలలో ప్రవహించు చదయటి జిగుతో కూడా, డంబైన పాలనేత్రముతో,
1: విత్ ఎ బ్రాడ్ ఫోర్ హెడ్, విత్ ఐ సో బ్యూటిఫుల్ షైనింగ్, హౌ కెన్ యూ ఎస్టిమేట్, హౌ కెన్ యూ ఎక్స్టోల్ హిమ్?
0: కుదరతి ఇచ్చిన దడ్డు కుంకుమ పట్టుతో, తాంబూల రాగాధరముతో,
1: విత్ ద వెర్మిలియన్ ఆన్ ద ఫోర్ హెడ్, విత్ ఆల్ ద రెడ్నెస్ ఆఫ్ ద బీటిల్ లీఫ్,
0: తథేమమయ వజ్ర తాడంకములతో, విక్షాశ్ర బద్ధయా వృష్టితో,
1: విత్ ద బ్రెస్లెట్, విత్ ఆల్ ద బ్యూటీ, with all that grandeur, how can you extol him?
0: Nallagulagulu durmari kolalaadu,
1: with all the beauty of the flower of the lotus,
0: meru chaamana chayala meenithoda,
1: and his complexion, how can you imagine it?
0: Seela rajendra taredu pratyakshamagunu,
1: and you will certainly face the very manifestation of Shiva right in front of you.
0: Itti సర్వత్రా ఉండినటువంటి యొక్క శివతత్వమును ఎవరు పలాని చోటు, పలాని కాలంలో, పలాని స్థానంలో ఉన్నారని వర్ణించడము ఇది అసాధ్యమైన విషయము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు డిసైడ్ ఏ స్పెసిఫిక్ ప్లేస్, స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం ఫర్ లార్డ్ శివ.
0: ఇట్టి శివతత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ ఎక్స్టోల్, హూ కెన్ నరేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ?
0: శివతాండవంగా కేవలము ఈనాటి బాలబాలికలు నృత్యం చేస్తుంటారు, అది ఏ శివతాండవము అని చెప్పి భావిస్తుంటారు.
1: యు నో ద చిల్డ్రన్ డాన్సింగ్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ శివతాండవ, దట్ వీ టేక్ ఇట్ శివతాండవ ఇన్ ద ట్రూ సెన్స్.
0: అది కేవలము ఒక చిహ్నం మాత్రమే కాని అది సత్యమైన స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ సైన్, ఎ సింబల్, బట్ నాట్ ఎ రియాలిటీ.
0: ఇట్టి అతీతమైనటువంటి యొక్క అవాగమాన సంకోచమైనటువంటి యొక్క శివతత్వమును ఎవరు వర్ణించగలరు?
1: దిస్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ శివ విచ్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అండ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్, హూ కెన్ గేజ్, హూ కెన్ ఎక్స్ప్రెస్?
0: కానీ ముక్కంటి వేలుకు శివుడు అని చెప్తుంటారు.
1: అండ్ వీ సే శివ హ్యాస్ త్రీ ఐస్.
0: కానీ అది ముక్కంటి అనేటువంటిది కాదు అనేటువంటి అర్థము. మనకు రెండు కన్నులు ఉన్నాయి, కానీ భగవంతుడికి మూడో కన్ను కూడా ఉంటున్నది.
1: We the humans have two eyes, but God has an extra eye, the third eye.
0: First, ఫ్యూచరు చూస్తుంది కానీ ఈ రెండు కన్నులు, కానీ భవిష్యత్తును చూడలేదు.
1: The two eyes can see the present and the past and not the future.
0: Itti moodava netramunu dharinchinatunti vaadu mukkanti ani pilichadu.
1: Shiva has three eyes because he knows the past, the present and the future. Mukkanti
0: kanuka daivatvamunaku aneka rakamulainatunti swaroopamulu unnavi.
1: God has so many forms with attributes, with different facets.
0: Itti daivatvamunu ఎవరు ఎన్ని విధములుగా ఏర్పడిన ఉన్నప్పటికీ వర్ణించినప్పటికీ అది కేవలము కొంత లోపముగానే ఉంటుంటుంది, కానీ పరిపూర్ణంగా కనిపించదు.
1: ఆల్ అవర్ డిస్క్రిప్షన్స్ కాంప్రిహెన్షన్స్ ఆర్ అండర్ లిమిటేషన్స్, దే డు నాట్ కన్వే ది రియాలిటీ ఆర్ ద టోటాలిటీ.
0: ఇట్టి దైవత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ డిస్క్రైబ్ ఇన్ ఫుల్ ది డివినిటీ?
0: ఎవరెవరి భావమును పురస్కరించుకొని ఆయా భావ స్వరూపమును పురస్కరించుకొని దైవాన్ని నిర్ణయించుతున్నారు.
1: వీ గో ఆన్ ఎస్టిమేటింగ్ గాడ్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పార్వతి వినాయకుడు రాగారే.
1: ద మూమెంట్ వినాయక అప్రోచ్ క్లోజర్,
0: అయ్యా మీ పెద్ద కుమారుడు ఎక్కడా అని ఈశ్వరుని ప్రశ్నించింది.
1: అండ్ హి వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ఈశ్వర్, హౌ అబౌట్ యువర్ ఎల్డెస్ట్ సన్?
0: తాను ఎక్కడ చూసినను ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అయితే కంటికి కనిపించడు.
1: హీఈస్ నాట్ సీన్ విత్ ఫిజికల్ ఐ.
0: అవాంగ్మానస గోచరుడు.
1: హీఈస్ బియాండ్ ఆల్
0: అప్రమేయుడు.
1: ఇస్ బియాండ్ ఆల్ మెజర్, బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్.
0: ఇట్టి దైవత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ ఎక్స్ప్రెస్ సచ్ డివినిటీ?
0: దైవత్వం అనగా కేవలం ఒక్కటే దీనికి గుర్తు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఇస్ వన్.
0: అది చైతన్యంతో కూడినటువంటిదే కానీ మరొక రూపంతో కూడినటువంటిది కాదు.
1: ది డివినిటీ ఇస్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్ అవేర్నెస్ విదౌట్ ఎ స్పెసిఫిక్ ఫామ్.
0: ఆ కాన్షియస్నెస్ ఏ రూపంలో ప్రవేశించినప్పుడు ఆ రూపంగా కనిపిస్తాడు.
1: ది డివైన్ కాన్షియస్నెస్ అస్యూమ్స్ ఎ పర్టికులర్ ఫామ్ డిపెండింగ్ అపాన్ ద వెస్చర్ ఇట్ టేక్స్ అపాన్ ఇట్ సెల్ఫ్.
0: ఏ కుక్క రూపం ధరించవచ్చును, ఏ కాకి రూపం ధరించవచ్చును, ఏ కొంగ రూపం ధరించవచ్చును, ఏ మానవ స్వరూపం ధరించవచ్చును.
1: ది డివినిటీ మే టేక్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఎనీ ఫామ్ of any bird, of any crane, or a crow, or a human form.
0: Sarvata panipadam ta sarvata uchi siromukam sarvata srutimalloki sarvamavrutishtati.
1: God is present everywhere. All heads are His, all hands are His, all ears are His, all feet are His. He can take any form of His choice.
0: Ilanti sarupani evaru ittidi attidi ani ninnenchagalaru?
1: Who can estimate, specify the form of God?
0: Kanuka ఈశ్వరత్వం అనగా కేవలము ఒక చైతన్య స్వరూపమే దీనికి.
1: దేర్ఫోర్ డివినిటీ ఈజ్ కాన్షియస్నెస్.
0: క్రిమికీటి కాదు ఎందుకు కూడాను క్రిమికి చైతన్యం ఉంటున్నది.
1: వీ ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఈవెన్ అమంగ్ ది టైనీ క్రీచర్స్ సచ్ అస్
0: మానవుని ఎందుకు కూడాను చైతన్యం ఉంటున్నది.
1: దేర్ ఈజ్ కాన్షియస్నెస్ ఎవ్రీవేర్.
0: పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను చైతన్యం ఉంటున్నది.
1: ఇట్ ఈస్ దేర్ ఇన్ బర్డ్స్ బీస్ అండ్ అనిమల్స్.
0: ఈ చైతన్య తత్వమనే శివత్వము అని పేరు పెట్టారు.
1: This consciousness verily is Sivatva, the Siva principle.
0: Karuka ee Sivatvam anaga kevalamu mukkanti velpani leka triyatram swarupani chanka chakra gadagarani adi kevalamu gurtunaku peru pettukunnare kaani ivanni kodanu sarine gurtulu kaavu.
1: We associate the principle of consciousness with other insignia like shankhara conch gadadhara, and we find this consciousness even among the టైనీ క్రీచర్ సచ్ అస్
0: మానవుని ఎందుకు కూడాను చైతన్యం ఉంటున్నది.
1: దేర్ ఇస్ కాన్షియస్నెస్ ఎవ్రీవేర్.
0: పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను చైతన్యం ఉంటుంది.

0: We associate the principle of consciousness with other insignia like Shankhala Conch, Gadadhara, and with other things associated. But in reality, it is beyond.
1: Kanuka, శివతత్వం అనగా కేవలము సర్వుని ఎందు కూడాను సర్వ మానవుని ఎందు కూడాను కనిపించేటువంటి ఒక చైతన్య స్వరూపమే శివతత్వము.
0: దేర్ఫోర్ ఇట్ కుడ్ బి కంక్లూడెడ్ దట్ ది శివత్వ దిస్ ప్రిన్సిపల్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఎంటైర్ కాస్మస్ ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
1: ఇప్పుడు ఈ హాల్లో కూర్చున్నటువంటి ఎన్ని స్వరూపములు ఉంటున్నావో అవన్నీ కూడా శివస్వరూపములే.
0: ఇన్ దిస్ హాల్ వి హాడ్ మిరియడ్ ఆఫ్ ఫార్మ్స్ దే ఆర్ ఆల్ బేసికల్లీ డివైన్.
1: ఇట్టి శివత్వమును ఏది నిర్ణయించగలరు?
0: హౌ కెన్ యూ లిమిట్ ఇట్? హౌ కెన్ ఇట్ నారో ఇట్ డౌన్?
1: కనుక సర్వం శివమయం.
0: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఈజ్ శివ.
1: ఇటువంటి శివమయమైనటువంటి తత్వాన్ని వర్ణించడం అసాధ్యము.
0: దిస్ డివైన్ విచ్ ఇస్ హోల్ ఈజ్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్.
1: ఏమిరెడ్డి మల్లమ్మ చెప్పింది.
0: అండ్ ఇట్ ఇస్ క్లియర్లీ సెడ్ ఇన్ అవర్ వేదస్.
1: శివుడనగా ఎవరని?
0: హూ ఇస్ శివ?
1: చైతన్య స్వరూపమైనటువంటి శివతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: దిస్ కాన్షియస్నెస్ ఆఫ్ శివ ఈజ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: జగదగల మిగిలిన ముగ్గిన నిమ్మగల పాతాళి దత్తత్త నిమ్మ శ్రీ చరణమక్తి పాదా భిన్నాభి లోకేశ భుజప్పాంత పదంతాం భూతాయ పతయే నమః అన్నారు. జగదగల మిగియగల ముగియగల నిమ్మగల పాతాళదింద తత్త నిమ్మశేషన్ చరణమకుట పాద భిన్నారు లోకేశ. ఎక్కడ చూసినా కూడా నువ్వు తిరుగాడేటువంటిది, ఎక్కడ చూసినా కూడా నువ్వు కనిపించేటువంటిది, ఎక్కడ చూసినా నువ్వు సర్వత్రా వ్యాపించేటువంటిది, దీన్నే శివతత్వం అని చెప్పాడు.
0: ద శివ ప్రిన్సిపల్ ఇస్ ద వన్ దట్ ఈస్ నోటీస్ దట్ ఈస్ ఫెల్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ wherever you want to, wherever you go.
1: Jagadagala migeyala nimmagala paataladinda tatta nimmasi charanamakudu paatala lokamulo endu kudanu bhulokam nandu kudanu jagat lokam nandu kudanu sarvatra unnadi adiye.
0: It is only Shiva's principle that is present in all the three worlds.
1: Tikalam trigudam trilokam trinatram annaru.
0: And Shiva represents the three periods of time. The three basic attributes of the humanity.
1: మూడు కాలములు ఎందు కూడాను కనిపించేటువంటిది శివతత్వము.
0: And Shiva's principle is noticed and felt in all the three periods of time.
1: కొన్ని ప్రజెంట్ తోన కొన్ని పాస్ట్ తోన కొన్ని ఫ్యూచర్ తోన చూడవచ్చు. కానీ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి ఎందు కూడాను ఒకే రూపము ధరించినటువంటిది శివత్వము.
0: We may think of the past. We may also visualize the present. But divinity is the one which is beyond that can see the past, present and future too.
1: Kanuka శివతత్వమును మీరు వర్ణించుకోవాలంటే 24 గంటల సేపు కూడాను శివతత్వాన్ని వర్ణించినప్పటికీ తనివి తీరదు.
0: You may go on describing. You may go on extolling the Shiva's principle for all the 24 hours. But it would not be suffice nor adequate.
1: కనుక శివతత్వాన్ని మనము ఇది అది అని వర్ణించటకు వీలు కాదు.
0: దేర్ఫోర్ శివతత్వ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ
1: ఎక్కడ చైతన్యమో అక్కడంతా కూడా ఉంటుంది. అది భగవత్ తత్వం.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: చైతన్యమే శివతత్వము.
0: కాన్షియస్నెస్ ఇస్ శివ.
1: ఇట్టి కాన్షియస్నెస్ అనేటువంటిది ఎక్కడ ఉన్నది, ఎక్కడ లేదు?
0: How can you deny the presence of consciousness at some place and its existence somewhere else?
1: Sarvatra tandavam aadutunnadi consciousness.
0: The consciousness dances, pervades all over.
1: Iti tattvamunaku aneka mandi aneka roopanamalu dharinchi poojistu vastunnaru.
0: People go on worshipping this consciousness, attributing different names and forms.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Prema enta consciousness ga untundado shivattvam kodanu attidi.
0: As love is a very consciousness, so also Shivatva.
1: Premaku oka vidhamainatuvanti bhedame ledu.
0: Love has no differences whatsoever.
1: Atti daivatvamunu nivu ee reetiga varninchagalavu?
0: How can you comprehend, narrate the divinity?
1: Kaani nee prema adhikanga undinappudu tallini tandrini brother nu sister nu veellandarni aa yokka sambandha bandhavyanga nivu premistunnavu.

0: You love your people, kith and kin, the brother and sister, father and mother, everybody, basing on the relationship.
1: ఇవన్నీ భావించినటువంటి భావమే కానీ ఇవి సరైనటువంటివి కాదు.
0: They are only feelings of your own attachment. They are not true or reality.
1: భగవంతుడు నీ రూపంగానే ఉంటున్నాడు.
0: God is in your own form.
1: కనుక నీకు నువ్వే నీవు దీనికి సాక్షి.
0: You are the witness to the divinity.
1: ఒకానొక సమయం లోపల పార్వతి ఈశ్వరుని ప్రశ్నించింది.
0: At one time Parvati questioned Ishwara.
1: ఈశ్వర, మీ స్వరూపము సర్వత్రా ఉన్నదని అంటున్నారే, ఏ విధంగా ఉన్నదని గుర్తించడానికి నాకు భయం వేస్తుండాలి అన్నది.
0: He said, O Lord, it is said that you are everywhere. I am really fear stricken as I think of you. How can I understand?
1: కాని నా చైతన్యము చూడు, నీ చేతి యందు కూడా ఉన్నది.
0: And Lord Shiva responds this way, this consciousness is present in your very
1: form. నరం నందు కూడాను కణ కణములందు కూడాను చైతన్యం చెప్పుచునే ఉంటుంది.
0: Every cell, every moment is full of consciousness.
1: ఇట్టి చైతన్యమును ఎక్కడిది, ఎక్కడ ఎట్లా ఉంటుంది అని ఎవరు కూడా ప్రశ్నించడానికి అర్హత లేదు.
0: No one has any authority to question, to prove or to demonstrate the existence of consciousness at a particular place, in a particular period of time.
1: కనుక ఇట్టి దైవత్వమును ఎవరు నిర్ణయించగలరు?
0: Who can judge the divinity? Who can measure the divinity?
1: ఎట్టి రూపము అట్టి భావము.
0: Basing on your own feeling, the form.
1: ఎట్టి భావము అట్టి గుణము.
0: So as is the feeling, so will be the attributes.
1: ఎట్టి గుణము అట్టి చైతన్యము.
0: As is the attribute, so is consciousness.
1: కనుక ఈ చైతన్యం యొక్క తత్వము అన్ని రకముగా కూడి ఉంటుంటుంది.
0: Therefore the consciousness is the combination of all that is apparent and non-apparent.
1: కనుక మనం ఈనాడు పూజించేటువంటిది, తలంచేటువంటిది శివుని యొక్క తత్వము.
0: So the one whom we adore, worship, sing in praise is Shiva.
1: జగదగల మిగిలిన నిమ్మగల పాతాళ దత్త నిమ్మసే చరణ మొగట పాద విన్నారు లోకేశ్వర మూడి బ్రహ్మాండ బిత్తయో భుజ ప్రాంత దిగంతాన భూతాయ పతయే నమః. సర్వలు ఎందుకూడను సర్వత్ర కూడాను సంచరించేటువంటి యొక్క చైతన్య శక్తి ఈశ్వరత్వం.
0: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద కాన్షియస్నెస్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీబడి ఆల్ ఓవర్ దిస్ వరల్డ్ ద యూనివర్స్.
1: దైవములకు ఎట్టి సంస్కారములు లేవు.
0: God does not follow the mundane procedure.
1: సర్వమును సంస్కరింపజేసేటువంటి వాడే కనుక దైవము తనకు సంస్కారి అని పేరుకు వచ్చింది. కానీ సంస్కరణం అనేటువంటిది లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ క్లెన్సెస్ ఎవ్రీబడి, రిఫైన్స్ ఎవ్రీబడి, బిల్డ్స్ అప్ కల్చర్ ఇన్ ఎవ్రీబడి. హీ డజంట్ నీడ్ ఎనీ ఫర్ హింసెల్ఫ్.
1: కనుక ఇవన్నీ మన భావభేదములే తప్ప భగవంతుడిలో ఎట్టి భేదములు కనిపించవు.
0: వీ నోటీస్ డిఫరెన్సెస్ అమంగ్ us. But God is beyond, with no difference whatsoever.
1: భగవంతుని ఎందుకు కల్పించేటువంటి కల్పనలన్నీ కూడాను భక్తుని యొక్క కల్పనలే.
0: All that you think of God are merely those of your thoughts that are attributed to Him.
1: ఎట్టి భావము అట్టి బ్రహ్మము.
0: As is your feeling, so is His form.
1: ఎట్టి బ్రహ్మము అట్టి బ్రహ్మలు.
0: And as you think of the form, that leads to the kind of
1: delusion. ఎట్టి బ్రహ్మలు అట్టి స్వరూపములు.
0: Basing on your own expectation, imagination,
1: కనుక
0: ఈ
1: భ్రమలను పట్టి మనం దీన్ని బ్రహ్మను మార్చకూడదు.
0: We should not be carried away by our imagination and thought and change the deities.
1: ఎప్పుడు కూడా భగవంతుని రెండు రకములుగా మారుస్తుంటారు.
0: We go on changing our deities.
1: రుద్రుడి గాను శాంతస్వరూపుడి గాను వర్ణిస్తూ ఉంటారు.
0: We describe God as the very personification of peace.
1: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు శాంతస్వరూపుడే కాని రుద్రుడు కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ రుద్ర, నాట్ వన్ ఆఫ్ యాంగర్, హీస్ ఫుల్ ఆఫ్ పీస్.
1: ఎప్పుడు కూడా నువ్వు భగవంతుడు చిరునవ్వులు చిందులు నొక్కుతూ ఉండేటువంటి వాడే.
0: గాడ్ ఈజ్ ఎవర్ స్మైలింగ్.
1: అలాంటి భగవంతుడికి అనేక రకములుగా పెట్టించుకోవడం అది వారి భక్తుడి యొక్క భావతత్వములే తప్ప భగవంతుని యొక్క స్వరూపములు కాదు.
0: ద డైవర్సిటీ, ద డిఫరెన్సెస్ that we attribute to God are truly based on our own thoughts and feelings.
1: కనుక మనము వేదములు ఏమైనా ఉంటుంటే మన యందు దాన్ని త్రోసివేయాలి.
0: Therefore we should brush aside all these differences, duality.
1: ఈ భేదములంతా కూడాను మానవుని యొక్క సంకల్ప బలములే తప్ప అన్యము కాదు.
0: The duality, the cause of the duality is one's own thought.
1: కనుక మన భేదమును దూరం చేసి భేదరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఏకంగా చూడాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గో బియాండ్ దిస్ డైవర్సిటీ, అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ ద డివినిటీ అండ్ ఎక్స్పీరియన్స్.
1: కానీ ఈ అండర్స్టాండింగ్ అంతా కూడా మనము డివినిటీగా భావించుకోవాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ దిస్ కెపాసిటీ ఆఫ్ అవేర్నెస్ అండర్స్టాండింగ్ ఇస్ డివైన్.
1: ఈ డివైన్ అనేటువంటిది ఒకటే కానీ రెండు లేవు.
0: డివైన్ ద డివినిటీ ఇస్ ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్.
1: కానీ ఈనాటి ప్రపంచంలో కలియుగ ప్రభావం చేత వైన్ త్రాగటం చేత డివైన్ వైన్ మాత్రమే ఇంత ఆటలు ఆడుతున్నాయి కానీ డివైన్ కాదు.
0: ఇన్ దిస్ కలి ఏజ్ వీ థింక్ ఆఫ్ డైవర్సిటీ బికాస్ వీ హావ్ ఫర్గాటెన్ ది డివైన్ అండ్ గెట్ ఇంటాక్సికేటెడ్ డ్రింకింగ్ వైన్ ఓన్లీ అండ్ దేర్ఫోర్ వీ ఎంటర్టైన్ థాట్స్ ఆఫ్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను డివైన్.
0: గాడ్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
1: అడవులు ఎందున్నా,
0: మేబీ ఇన్ ద ఫారెస్ట్,
1: ఆకాశంలో ఉన్నా,
0: ఆర్ ఇన్ ద స్పేస్,
1: పట్టణంలో ఉన్నా,
0: ఇన్ ద సిటీ,
1: పల్లెనున్నా,
0: ఆర్ ఇన్ ద విలేజ్,
1: గుట్ట మీద నున్నా,
0: ఆన్ ద మౌంటెన్ టాప్,
1: నట్టేట పడి ఉన్నా,
0: ఆర్ డీప్ ఇన్ సీ,
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: ఇవన్నీ కేవలము మానవుని యొక్క భ్రమల చేత అనేక రకమైనటువంటి పేర్లు ఉద్భవిస్తూ ఉంటున్నాయి.
0: All these are attributed to God because of our own thoughts, because of our own feelings and sentiments.
1: ఇటువంటి భగవతత్వమును మనం ప్రేమతో పొందాలి.
0: You can understand the divinity only by the path of love.
1: ఎన్ని రకములైనటువంటి స్వరూపంలో ఉండినప్పటికీ భగవతుని ప్రేమకు వశుడైపోతుంటాడు.
0: God submits himself only to love, nothing else.
1: ఆ ప్రేమతత్వం చేత భగవతుని ఏకత్వంగా మనం భూజించాలి.
0: It's only love that will help you to understand its oneness or unity.
1: ఏకం,
0: one,
1: నిత్యం,
0: eternal,
1: విమలం,
0: pure,
1: అసలం, సర్వదీ సాక్షిభూతం,
0: eternal witness,
1: భావాతీతం,
0: beyond feeling,
1: త్రిగుణరహితం,
0: attributeless.
1: ఇటువంటి గుణములే లేనటువంటి వాడు భగవంతుడు.
0: God is beyond all attributes, beyond the time and space.
1: అటువంటి భగవంతునికు అనేక రకమైనటువంటి గుణములు మనం కల్పించి
0: we attribute different qualities to God.
1: ఆ భేద భావముల చేత మనము తబ్బిబ్బైపోతున్నాము.
0: Because of this duality we are utterly confused.
1: కనుక ఈ కన్ఫ్యూజన్ కాకుండా మనము ఈ ఫ్యూజన్ ఏ పోకుండా చూసుకోవాలి.
0: We should never give scope for this confusion. Let fusion, unity remain with us.
1: కనుక మనము ఏకత్వంగా భావించుకొని దైవత్వాన్ని ఏకంగా చూసుకోవాలి.
0: We should understand this unity, the oneness of divinity.
1: కనుక ఇవి మనము భగవంతుని యొక్క భేదములు కాని కాదు.
0: The compositions and the narrations and the paintings have nothing to do with the reality.
1: ఎక్కడిది ఈ భేదము అని భగవంతుడికి సందేహం కలిగింది.
0: In fact, God begins to question, how do you find diversity in me?
1: క్రమక్రమేణ భక్తుల యొక్క హృదయంలో మార్పు చెందటం చేత ఈ భక్తుల యొక్క హృదయాలకు ఆహార విహారములే మూల దోషము.
0: ఫర్ దీస్ డిఫరెన్సెస్, ఫర్ దిస్ డైవర్సిటీ అండ్ డ్యుయాలిటీ, అవర్ హ్యాబిట్స్, అసోసియేషన్, ఫుడ్, మెంటాలిటీ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఈ యొక్క మానవుని యొక్క ఆహార విహారములు ఏకంగా ఉండినప్పుడు ఈ భేదములకు ఏమాత్రమో అవకాశం కనిపించదు.
0: వెన్ ది ఫుడ్ అండ్ అదర్ హ్యాబిట్స్ ఆర్ పర్ఫెక్ట్, దేర్ విల్ బి నో డ్యుయాలిటీ.
1: ఎక్కడ చూసినప్పుడు ఎవరికి ఒక్కడే గాని కనిపిస్తాడు.
0: We'll see this oneness of divinity everywhere.
1: Ganapati.
0: Ganapati.
1: Anaga gunamulato maarpu kaninatuvadu vaadu Ganapati.
0: Ganapati represents the transformation of the basic qualities or gunas.
1: Adanti etti gunamulu kodanu levu.
0: In fact, it's beyond these gunas or attributes.
1: Aa gunamulu lenatuvadu vaade Ganapati.
0: And Ganapati is beyond attributes.
1: Ganapatiki maroka nayakudu ledu.
0: And Ganapati has no other master above him.
1: కనుకనే అతన్ని వినాయకుడు అని చెప్పారు.
0: So he is Vinayaka without a master.
1: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
0: The one without a master, a leader above him is Vinayaka.
1: ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే ఒక్కొక్క పేరు లోపల కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఒక థాట్స్ బయలుదేరుతుంటాయి.
0: Like this, each term, each name has got its own depth, its own profundity.
1: వినాయకుడు అనగా తొండం కలిగినటువంటి వాడు అనుకుంటాం మనం.
0: అండ్ వి థింక్ వినాయక ఇస్ ద వన్ విత్ ద ట్రంక్.
1: వి నాయక అతనికి నిచ్చినటువంటి నాయకుడు ఎవరు లేరు.
0: వి నాయక, దేర్ ఇస్ నో మాస్టర్, నో లీడర్ గ్రేటర్ దెన్ హిమ్.
1: అందుకోసమనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడాను వినాయకుడినే పూజిస్తుంటారు.
0: ఫర్ దట్ రీజన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర వర్షిప్ వినాయక అలాయ్.
1: ఎవరికి ఏ భేదం కూడాను ఏ నాయకత్వం కూడాను కల్పింపజేయడు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో లీడర్షిప్ కెన్ ఎవర్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: ఇటువంటి దైవ నిర్ణయాలను మనం సరైనటువంటి రూపంలో గుర్తించుకోలేకపోతున్నాం.
0: We are not able to recognize the reality, the truth of divinity.
1: ఈ విధమైనటువంటి యొక్క భేదములను మనం కల్పించుకోవటం చేతనే మనలో కూడా భావ భేదములు ఏర్పడుతున్నాయి.
0: These differences that are innate, immanent within us, they entertain diversified thoughts.
1: మీరు క్రమక్రమేణా ఈ దైవత్వాన్ని అనేక రూపములుగా మీరు వర్ణించుకుంటూ మీ భావములను మీరు అభివృద్ధి పరచుకుంటున్నారు. అది చాలా పొరపాటు.
0: దేర్ఫోర్ డివోటీస్ బికాస్ ఆఫ్ దేర్ ఇమాజినేషన్స్, బికాస్ ఆఫ్ దేర్ థాట్స్, దే థింక్ ద డివైన్ ఈజ్ డివైడెడ్ మల్టిప్లిసిటీ డ్యువాలిటీ. నో, ఇట్స్ అ మిస్టేక్.
1: డివైన్ ను డివైడ్ చేస్తున్నారు.
0: వి డివైడ్ ద డివైన్.
1: కనుక ఈ డివైడ్ చేసుకోవటము భక్తుని యొక్క దుర్గుణములే.
0: ఇట్ ఈస్ ఎ రాంగ్ పాత్, బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు డివైడ్ ద డివైన్.
1: కనుక డివైడే చేయకూడదు.
0: వీ షుడ్ నెవర్ డివైడ్.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం.
0: గాడ్ ఈజ్ వన్. గాడ్ ఈజ్ వన్, ప్యూర్ అన్సలీడ్ ఎటర్నల్ విట్నెస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్ బ్లెమిష్లెస్.
1: అటువంటి భగవంతుని తత్వాన్ని మనమే మనమే కొన్ని మార్పులు చేసుకుని దీనికి అనేక రకములుగా ఒకరినొకరు వాదోపవాదం చేసుకుంటూ వస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ అవర్ థాట్స్, బికాస్ ఆఫ్ ది మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ అండ్ సూపర్ ఇంపొజిషన్, వీఆర్ డివైడెడ్ అండ్ కన్ఫ్యూజ్.
1: అన్నిటికీ చేరి ఏకత్వం ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ డివినిటీస్ ఇస్ వన్.
1: ఆ ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా మార్చుకోవటం, భిన్నత్వాన్ని అనేకత్వంగా తీర్చుకోవటం, ఇది మన యొక్క పొరపాట్లే.
0: ఇట్ ఈస్ అవర్ మిస్టేక్ టు థింక్ ఆఫ్ డ్యుయాలిటీ ఇన్ దిస్ యూనిటీ అండ్ టు ఇమాజిన్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
1: కాన దైవత్వాన్ని మనము ఏకంగానే భావించాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్, వన్ ఓన్లీ.
1: ఈశ్వరుడన్నను, విష్ణువన్నను, రామునన్నను, కృష్ణుడన్నను, అందరూ ఒక్కటే.
0: రామ, కృష్ణ, ఈశ్వర, విష్ణు, ఆల్ ఆర్ వన్.
1: ఇవన్నీ పేర్లు మన తృప్తి కోసం అని పెట్టుకుంటున్నామే కానీ నిజంగా భగవంతుని యందు ఎట్టి భేదములు లేవు.
0: ద నామెన్క్లేచర్, ద నేమ్స్ ఆర్ గివెన్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
1: కనుక చైతన్యం అనేది సర్వత్రా నిండినటువంటిదే కానీ ప్రత్యేకంగా ఒక దగ్గర ఉన్నటువంటిది కాదు.
0: దేర్ఫోర్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్, కెన్ నాట్ బి లిమిటెడ్ టు ఏ పర్టికులర్ స్పాట్.
1: కనుక భగవంతుని యందు ఏకత్వమే తప్ప అనేకత్వం ఎక్కడా కనిపించదు.
0: దేర్ ఇస్ ఓన్లీ యూనిటీ ఇన్ డివినిటీ, నో స్కోప్ ఫర్ డైవర్సిటీ ఆర్ డ్యుయాలిటీ.
1: కనుక ఇలాంటి ఏకత్వాన్ని భావించుకుని దాన్ని మీరు నమ్ముకొని దాన్నే మీరు పరిశీలన చేసుకుని దాన్ని ఆరాధన చేసుకుంటూ పోవటం చాలా ఉత్తమమైన మార్గం.
0: దేర్ఫోర్ ద నోబ్లెస్ట్ పాత్ అండ్ ద ఇమీడియట్ టాస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఇస్ టు డీపెన్, టు స్ట్రెంగ్థెన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ. గో బై ద పాత్ ఆఫ్ యూనిటీ, వర్షిప్ అండ్ అడోర్ అండ్ లివ్.
1: మీకు ఏ రూపం ఇష్టమతో దాన్ని నీవు వరించుకో.
0: యూ కెన్ సర్టన్లీ వర్షిప్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: అందుకోసం భగవంతుడు మీ ఇష్టానుసారం వదిలిపెట్టాడు.
0: దేర్ఫోర్ గాడ్ లెఫ్ట్ యువర్ ఓన్ ఆప్షన్.
1: భగవంతునికి ఎట్టి భేదములు లేవు.
0: God has no differences whatsoever.
1: Ramana poojchesthay Krishnudu koopostundemo, Krishnudu poojchesthe Ramana koopostundemo, ilanti bhedalu neelo untunnayi kaani Ramakrishnaduku koopataapam ekkada kodalu levu.
0: You may begin to feel that if you worship Rama, Krishna will be angry, and if you worship Krishna, Rama will be angry. The feelings of anger are in you, nothing to do with God.
1: Ee daivathvaniki etti durgunamule kanipinchavu.
0: In fact, there are no negative feelings in God, bad qualities in him.
1: ఈ నెగటివ్ ని పెట్టుకున్నటువంటి ఒక మానవుని అందే ఈ పాజిటివ్ వచ్చి ప్రవేశించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
0: Because modern man is full of this negativity, negative thoughts, there is no scope for the positive things to get into his life.
1: ఈ పాజిటివ్ అంతా కూడాను ప్రకృతి యొక్క విచిత్రమే తప్ప మరి వేరు కాదు.
0: Therefore, the positivity is essentially divine. The negativity relates to the creation, the world.
1: దైవత్వములో ఒక్కటే ఒక్కటే.
0: God is only one, one.
1: Okadi positive, positive, positive.
0: Positive, positive, totally, absolutely positive.
1: Negative ka kada yematra kuda chance chikkadu.
0: There is no chance for the negativity to get in.
1: తమాషకు చూస్తాం అనుకునే కూడాను ఛాన్స్ చిక్కదు.
0: ఈవెన్ ఫర్ ఫన్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ యూ కెనాట్ ఫైండ్ ఎనీ నెగటివిటీ.
1: ఇంకా విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: దైవత్వాన్ని భేదంగా భావించుకోకూడదు.
0: నెవర్ థింక్ ద గాడ్ ఈజ్ డ్యూయల్.
1: ఎవరికి ఏ పేరు పడితే ఆ పేరును మీరు ఎన్నుకోవచ్చును, ఆ పేరును మీరు పూజించుకోవచ్చు.
0: యూ కెన్ ప్రిఫర్ ఎనీ ఫామ్, యూ కెన్ వర్షిప్ ఎనీ నేమ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: కనుక మీరు దైవ భేదములు ఏమాత్రం కూడా ఊహించవద్దండి.
0: నెవర్ ఇమాజిన్ ఎనీ డిఫరెన్సెస్ ఇన్ రిలేషన్.
1: ఎవరెవరికి ఏదేది ఇష్టమో దానిని మీరు ఆనందంగా ఆరాధించుకోండి.
0: యూ కెన్ వర్షిప్ గాడ్ ఆఫ్ యువర్ ఓన్ టేస్ట్, టెంపరమెంట్ అండ్ చాయిస్. నథింగ్ రాంగ్ విత్ దాట్.
1: కనుక ఈ రాంగ్ అనేటువంటి దాన్ని మీరు ఎప్పుడు భావిస్తారో అప్పుడు మనలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ దోషమే తప్ప పాజిటివ్ దోషం కాదు.
0: ద డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద నెగటివిటీ దట్ ఈస్ లేటెంట్ ఇన్ యూ.
1: కనుక మీరు దైవతత్వంలో మీరు ఎట్టి భేదమును కూడా భావించుకోకుండా అందరూ ఈక్వల్ గా ఉంటుంది. డివినిటీ, డివినిటీ, డివినిటీ, ఆ డివినిటీనే ప్రధానమైనటువంటి ఒక పాజిటివ్ గా తీసుకోండి మీరు.
0: లెట్ దేర్ బి యూనిటీ అమాంగ్ యూ, కన్సిడర్ ద గాడ్ ఈస్ వన్, థింక్ ఆఫ్ హిమ్, సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ హిమ్ అండ్ రిమైన్ యునైటెడ్.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on the morning of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 7th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 8th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ టీచెస్ us how to control the first sense organ that needs to be controlled, which is tongue. He explains why the food that one takes and the words that one speaks need regulation. Sri Bhagavan Vacha.
1: Yogasya Prathamam Dwaram. Yogasya ప్రథమం ద్వారం వాక్ నిరోధ. జిహ్వేంద్రియం యొక్క నిగ్రహమునే యోగమునకు ప్రథమ ద్వారంగా పేర్కొన్నది గీత.
2: ది ఫస్ట్ ఓపెనింగ్ టు యోగా ఇస్ కంట్రోల్ ఆఫ్ టంగ్ రిప్రజెంటింగ్ టేస్ట్.
1: జిహ్వేంద్రియమును నిగ్రహించక దైవత్వమును పొందటం, యోగద్వారంలో ప్రవేశించటం అసాధ్యము అని శాసించినది గీత.
2: గీత హ్యాస్ డిక్లర్డ్ దట్ వితౌట్ కంట్రోలింగ్ టంగ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎంటర్ ద మ్యాన్షన్ ఆఫ్ యోగా అండ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ డివోషన్.
1: ప్రాణికి అనేక ఇంద్రియములు ఉంటున్నవి.
2: There are a number of sense organs for every living being.
1: అయితే కొన్ని ఇంద్రియములు మాత్రము జాగ్రత్తగా తెలిసి ఉపయోగించుకోవాల్సి వస్తుంది.
2: But one has to use a few sense organs extremely carefully. Knowing fully well the implication.
1: Udaharanamunaku agni.
2: For example, fire.
1: Ee agni jagrataga viniyoginchukunna idi manaku upakariga untundi. Idini ajagrataga upayoginchina idi manaku apakaram chestundi.
2: If we use fire a little carefully, with certain amount of awareness, it would be useful. Otherwise it would be harmful.
1: ఒక కత్తి లేక విద్యుత్ శక్తి ఈ రెండు ఉంటున్నవి.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నైఫ్ ఆర్ ఎలక్ట్రిసిటీ.
1: వీటిని తెలుసుకుని ఉపయోగించిన మనకు ఉపకారాలుగా ఉంటాయి.
2: ఇఫ్ యూ నో దేర్ యూస్ అండ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దెన్ దే వుడ్ బి హెల్ప్ఫుల్ టు అస్.
1: వీటిని తెలియక ఉపయోగించిన మనకు అపకారిగా మారుతుంది.
2: ఇఫ్ యూ డు నాట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దే విల్ బికమ్ హార్మ్ఫుల్.
1: అపకారమునకు ఉపకారమునకు, మేలుకు కీడుకు మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే దీనికి మూల కారణం.
2: ఫర్ మేకింగ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ హార్మ్ఫుల్ ఇట్ ఈస్ అవర్ అవేర్నెస్ అండ్ అవర్ కేర్ విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్, వెరీ ఇంపార్టెంట్.
1: కనుకనే తెలిసి మెలగవలను తెలివితోడ అని ఇంద్రియముల యొక్క శక్తిని అతి ప్రధానముగా బోధిస్తూ వచ్చింది వేదాంతం.
2: వేదాంత హ్యాస్ బీన్ టీచింగ్ దట్ యు షుడ్ నో ది యూజెస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ యూజ్ దెమ్ కేర్ఫుల్లీ.
1: మానవునికి ఉండినటువంటి యొక్క ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క శక్తిని మాత్రమే కూడి ఉంటుంది.
2: ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ గివెన్ టు మ్యాన్ ఈచ్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ వన్ పర్టికులర్ యూజ్.
1: అయితే జిహ్వ రెండు విధములైనటువంటి శక్తులతో చేరి ఉంటుందని.
2: బట్ టంగ్ యాజ్ అ సెన్స్ ఆర్గన్ ఈజ్ ఎండౌడ్ విత్ టూ పవర్స్.
1: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
2: వన్ ఈజ్ ది పవర్ ఆఫ్ స్పీచ్, ది సెకండ్ ఈజ్ ది పవర్ ఆఫ్ టేస్ట్.
1: కనుకనే ఈ శిక్షను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని గీతాశాస్త్రజ్ఞుడు చెప్పాడు.
2: గీతా శాస్త్రజ్ఞ ద లార్డ్ ఆఫ్ గీతా హస్ దేర్ ఫోర్ కాషన్డ్ అస్ దట్ వుడ్ బి వెరీ కేర్ఫుల్ వై యూజింగ్ టంగ్.
1: ఏ యొక్క సాధకుడు ఈ శిక్షను అదుపులో ఉంచుకునో అట్టి సాధకుని యొక్క హృదయం నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై పరతత్వం మాత్రం పొందుతుందని కూడా బోధించాం.
2: గీత హెస్ ఆల్సో టాట్ దట్ పర్సన్ హూ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ విల్ బి ఎనేబుల్ హిస్ హార్ట్ టు బి మెయింటైన్ ప్యూర్ స్టడీ అండ్ సీకింగ్ ద లార్డ్.
1: ఈ కారణమును పురస్కరించుకుని చాతుర్మాస వ్రతమని ఏకాదశి వ్రతమని ఒక్క వ్రతులని ఈ విధమైనటువంటి పరిపరి పేర్లతో దీనిని అనుభవిస్తూ వచ్చారు సాధకులు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ సాధక సర్వీన్ అబ్జర్వింగ్ ఏ నంబర్ ఆఫ్ వ్రత చాతుర్మాస వ్రత ఏకాదశి వ్రత ఎట్సెట్రా.
1: చాతుర్మాసం అనగా వర్షాకాలంలో గురు పూర్ణిమ నుండి తిరిగి 4 నెలలు ఆహారమును అదుపులో ఉంచుకోవటం మౌనమును వహించటం ఈ కారణముల చేత శిక్షను అదుపులో ఉంచుకున్నటకు తగిన మార్గమును చూసుకుంటూ వచ్చారు.
2: ది అబ్జర్వెన్స్ ఆఫ్ చాతుర్మాస వ్రత ఇట్ రెఫర్స్ టు అబ్జర్వింగ్ సైలెన్స్ హ్యావింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ డయట్ అండ్ కంట్రోల్ ఓవర్ ద డయట్ కమెన్సింగ్ ఫ్రమ్ గురు పూర్ణిమ ఫర్ అబౌట్ 4 మంత్స్.
1: ఉపవాస వ్రతములు కూడాను ఈ విధమైనటువంటి కారణాలతో ఏర్పడినటువంటివి.
2: ఫాస్టింగ్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ దీస్ వెరీ రీజన్స్.
1: ఇది దేహరీతిగా ఆరోగ్యమును మానసిక రీతిగా ఆనందమును కూడా చేకూరుస్తుంది.
2: ఫిజికలీ అండ్ బాడీలీ దిస్ గివ్స్ హెల్త్ అండ్ మెంటలీ ఇట్ గివ్స్ జాయ్ అండ్ ప్లేస్.
1: అమితాహారము సాధకులకు చాలా ప్రమాదమని కూడా బోధించింది.
2: అన్లిమిటెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫుడ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ సాధక దిస్ హెస్ బీన్ డిక్లేర్.
1: అన్ని విధములైనటువంటి యొక్క రుచులతో కూడినటువంటి ఆహారము సాధకుని తమో గుణంలోకి కొనిపోతుంది.
2: ఎ వెరైటీ ఆఫ్ టేస్టీ ఫుడ్స్ ఈజ్ లైక్లీ టు లీడ్ అ సాధక టు తమో గుణ దిస్ హెస్ బీన్ డిక్లేర్.
1: తనకు రుచికరమైనటువంటి ఆహారములు భుజించుతూ దైవ సన్నిధిని దైవ తత్వమును అనుభవించటకు సాధ్యమవుతుంది అని పలికినంత మాత్రమున ఇది ప్రయోజనం లేదు.
2: యూ ఓన్లీ జస్ట్ సింప్లీ థింగ్స్ దట్ ఎంజాయింగ్ ఆల్ ద టేస్టీ ఫుడ్ అండ్ ఆల్ ది టేస్ట్ ఆఫ్ ఫుడ్ స్టిల్ వన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ నియర్నెస్ టు గాడ్ అండ్ వుడ్ బి ఏబుల్ టు ప్లీజ్ గాడ్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: మొట్టమొదటి జిహ్వను అదుపులో ఉంచుకోవాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు కీప్ ద టంగ్ అండ్ కంట్రోల్.
1: జిహ్వను అదుపులో ఉంచుకున్నప్పుడు మిగిలినటువంటి ఇంద్రియములన్నీ కూడా తమంత తామే అదుపులోకి వస్తాయి.
2: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ద టంగ్ విత్ ఎఫర్ట్ ది అదర్ సెన్స్ ఆర్గన్ కమ్ అండర్ కంట్రోల్ ఆటోమేటికల్లీ.
1: కానీ ఈనాటి సాధన మార్గమునందు అన్ని రకములైనటువంటి సాధనలు ఆచరిస్తున్నారు. కానీ దీనికి ప్రధానమైన మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వములు వారు గుర్తించుకోలేక శిక్షను విగ్రహించుకోలేకపోతున్నారు.
2: టుడే సాధన దే ఆర్ జస్ట్ ట్రైన్ టు అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద టంగ్.
1: పాత్రలో నీరంతా కారిపోవాలంటే 10 చిల్లులు ఉండనక్కర్లేదు, ఒక్క రంధ్రం ఉంటే కూడా చాలు.
2: ఇఫ్ ది ఎంటైర్ వాటర్ ఇన్ ఎ వెసల్ షుడ్ గో అవుట్ బై లీకింగ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ 10 హోల్స్ ఈవెన్ 1 హోల్ వుడ్ బి సఫిషియెంట్.
1: అదే విధముగానే సాధకులకు దశేంద్రియములు కూడా అరికట్టనక్కర్లేదు, ఒక జిహ్వేంద్రియమును అరికట్టితే అన్ని విధములైనటువంటి దీని కూడా అదుపులోకి వస్తాయి.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ విల్ హావ్ టు కంట్రోల్ టంగ్ బేసికలీ ఇట్ ఇస్ నాట్ నెసరీ టు కంట్రోల్ దెన్ ఆల్ అదర్ 9 సెన్స్ ఆర్గన్స్ విల్ కమ్ అండర్ కంట్రోల్ ఇఫ్ వీ కెన్ కంట్రోల్
1: జిహ్వేంద్రియమును అరికట్టుకోలేకపోవటం చేతనే మానవుని యందు అనేక విధములైనటువంటి ఉద్రేకములు కల్లోలములు సందేహములు అనేక విధమైనటువంటి యొక్క మానసిక చంచలత్వము అభివృద్ధి పరుస్తూ వచ్చింది.
2: బికాస్ మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ టంగ్ హీస్ అఫ్లిక్టెడ్ విత్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఎ నంబర్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్ అండ్ కాన్ఫ్లిక్ట్ కాంట్రడిక్షన్ కన్ఫ్యూజన్ ఎట్సెట్రా.
1: మాటకు మించిన విలువలు మరొకటి లేదు. There is nothing which is more important than the word, value of the word. కనుక మాటను అదుపులో ఉంచుకోవటము, శిక్షను అదుపులో ఉంచుకోవటము సాధకులకు ప్రధానమైనటువంటి యొక్క సాధన.
2: The most important sadhana for every aspirant is that he has to keep primarily under strict control the control of thought, control of tongue.
1: జీవితంలో అల్ప ఫలములు అందించేటువంటి యొక్క పదార్థములకే అనేక విధములైనటువంటి త్యాగములు చేస్తున్నారు మానవులు.
2: In life, one can observe that even for small little things in life, a number of sacrifices have been made.
1: డబ్బు చెల్లించడే అంగట్లో ఉండేటువంటి సరుకు మన హస్తములకు రావటం లేదు.
2: We would not be able to get articles without paying for it.
1: ఈ విధముగా అల్ప ఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు. కడపటికి ప్రాణములైనను త్యాగం చేయటకు సంసిద్ధులవుతుంటాడు.
2: For getting and obtaining and achieving small, petty, useless articles, man sometimes is prepared even to sacrifice his life.
1: అన్నింటికంటే అధికమైనటువంటిది, అన్నింటికంటే ఆధారమైనటువంటిది, అన్నింటికంటే ఆనందమైనటువంటిది ఆత్మలాభం. ఇట్టి ఆత్మలాభములకు త్యాగము చేయటంలో మానవునికి ఒరిగిపోయేటువంటిది ఏముందని.
2: The one which is exceedingly important, the one which is the very basis of all other things, is the gain of Atma. Should not a man sacrifice everything for the sake of this?
1: ఒకదానిని మనం త్యాగము చేసినప్పుడే మరొకటి మనకు ప్రాప్తిస్తుంది.
2: Only when we give up or sacrifice one thing, would be able to get another in its place.
1: బజారులో ఒక కూరగాయలు కొనవాలంటే మన నుంచి డబ్బు పోతేనే అతని నుంచి మన కూరగాయలు వస్తున్నాయి, లభిస్తున్నాయి.
2: In the market, if we want to get vegetables, we'll have to pay for it. Only when we give money, we get vegetables.
1: మనము ధనమును త్యాగం చేయక ఆ యొక్క కూరగాయలు మనకు లభించటం లేదు.
2: Without offering and sacrificing money, we would not be able to get vegetables.
1: ఒకటి త్యాగం చేయటమనే మరొకటి మనకు ప్రాప్తిస్తుండాలి.
2: By giving one, we are acquiring another.
1: అదే విధముగానే సుగుణములు మానవుని యందు అభివృద్ధి కావాలన్న దుర్గుణములను త్యాగం చేయాలి.
2: In the same way, if one wants to develop virtues in himself, he has to give up bad qualities.
1: అసమత్వమును త్యాగము చేసినప్పుడే సమత్వము మనలో అభివృద్ధి అవుతుంది.
2: Unless one sacrifices inequality and unequal mindedness, one would not be able to get equal mindedness.
1: దుర్బుద్ధులను మనం త్యాగము చేసినప్పుడే సుబుద్ధులు మనలో చేరుతూ వస్తాయి.
2: Only when we sacrifice bad qualities, we can acquire virtue.
1: అట్టు కాక మనము మనలో ఉండినటువంటి యొక్క దుర్బుద్ధులను, దురాలోచనలను, దుర్గుణములను త్యాగము చేయక సద్బుద్ధులు, సదాలోచనలు, సద్గుణములు మనకు ఏ రీతిగా అలవడతాయి.
2: Without giving up bad thoughts, bad habits, bad qualities, it would not be possible for us to acquire good thoughts, good habits, good behavior.
1: కనుకనే జయదేవుడు జిహ్వే రసజ్ఞ అన్నాడు. రసముతో కూడినటువంటి ఒక జిహ్వను మనం సరైన అదుపులో ఉంచుకొని దానికి హద్దులో తగినటువంటి మాటల చేత, హద్దుకు మించిన ఆహారం చేత దానిని సంతృప్తిపరిచిన మనకు ఆనందం అనేటువంటిది తరతలా మరకమవుతుంది.
2: జయదేవ హ్యాస్ డిక్లర్డ్ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ వన్ విచ్ ఎంజాయ్స్ గుడ్ థింగ్స్ అండ్ దట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ ఆల్ ద థింగ్స్ ఈజీ బై కంట్రోలింగ్ ద టంగ్.
1: దీనిని మౌనము అని కూడా చెప్తూ వచ్చారు.
2: Another word used for describing this is silence.
1: ఈ యొక్క మౌనము అనేటువంటిది కేవలము వాక్పందన మాత్రమే కాదు.
2: Silence doesn't refer to the control of the physical tongue.
1: హృదయ సంబంధమైనటువంటి తలపులు కూడా మనలో ఆవిర్భవించరాదు.
2: You should not have, you should not get thoughts also.
1: కనుక ఇట్టి హృదయ సంబంధమైనటువంటి భావములు ఆవిర్భవించకుండా ఉండే నిమిత్తమై మనం కొంత ఆహారం అదుపులో ఉంచుకోవాలి.
2: If we want to have control over the generation of thoughts in our mind, we should have some control over the food that we take, the diet.
1: Ivva korinatundi padarthamulanta kudunu manam daariki andincharadu.
2: We should not go on feeding the tongue with whatever it desires.
1: Ikkade atma anatma, నిత్య అనిత్య అనేటువంటి విషయ పరిశీలన చేసేటువంటి వివేకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనినే బుద్ధి యోగము అన్నారు.
2: బుద్ధి యోగ యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఇంపర్మనెంట్ విచ్ ఇస్ సెంటియెంట్ అండ్ విచ్ ఇస్ ఇన్సెంటియెంట్.
1: నిత్యానిత్య పరిశీలన తత్వంతో కూడినటువంటి వివేకమే బుద్ధి యోగం.
2: డిస్క్రిమినేషన్ విచ్ డిస్టింగ్విషెస్ ద పర్మనెంట్ ఫ్రమ్ ద ఇంపర్మనెంట్ ఇస్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ ఆహారము సాత్వికమా లేక రాజసికమా తామసికమా అనేటువంటి విచారాన్ని మనం చేయాలి.
2: We have to inquire into and find out whether the food that we take relates to sattvic food, rajasic food or tamasic food.
1: నేను భుజించేటువంటి ఆహారము హితముగా హితముగా ఉన్నదా లేదా అనేటువంటి విచారణ కూడా మనం చేయాలి.
2: The food that I take, is it quality wise good and tasty? One will have to inquire.
1: ఈ విధమైనటువంటి ఆహారమును తెలిసి విచారణ కలిపి మనం భుజించినప్పుడు మానవునికి సంభవించేటువంటి కొన్ని దూషణ భూషణ యొక్క ప్రభావములు అతనిలో ఏమాత్రం కూడా చెలింప చేయకుండా ఉంటాయి.
2: ఇఫ్ వన్ వర్ టు ఎంక్వైర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ వే యూజింగ్ డిస్క్రిమినేషన్ ఇఫ్ వన్ టేక్స్ ఫుడ్ జుడీషియస్లీ హీ వుడ్ నాట్ బి అఫెక్టెడ్ బై సెన్సర్ అండ్ ప్రైజ్.
1: అట్లు విచారణ చేయక కేవలం ఆకలి తీరటమే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకొని దీనికి రుచియే ప్రధానమైనటువంటి తత్వంలో మనం అనుభవించడం చేత మన యొక్క రాగద్వేషములను మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాం.
2: ఇన్డిస్క్రిమినేట్లీ విల్ గో ఆన్ టేకింగ్ ఫుడ్ వితౌట్ లుకింగ్ ఇన్ టు వెదర్ దిస్ డిజైరబుల్ ఆర్ అన్డిజైరబుల్ ఓన్లీ టు సాటిస్ఫై హంగర్ అంటే వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ అటాచ్.
1: ఎవరైనా మనల్ని పరిహసించిరా లేక దూషించిరా నిందలు పలికిరా ఒక్క నిమిషంలో మనం కురిగిపోతున్నాం.
2: వీ థింక్ just like that if anyone were to criticize us comment adversely against us or censure
1: nindu manishi kaalu manishi ga roopandipothunnadu.
2: A man who is so very happy he shrinks like that once he
1: hears the name adiki shunyanga kanivistundi.
2: The entire world becomes almost a nullity when he is criticized.
1: Vicharana kudai tala unchukuntadu.
2: He becomes grief stricken the moment that he hears censure.
1: జీవితమే వ్యర్థమని భావిస్తాడు.
2: హీ ఫీల్స్ దట్ లైఫ్ ఇస్ మీనింగ్లెస్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ది రీజన్?
1: ఈ బలహీనతకంతా కారణము ఈ ఆహారమే.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ దిస్ వీక్నెస్ ఈస్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ హీ టేక్స్.
1: ఇంకెవరైనా మనల్ని వర్ణించరా లేక అనేక విధములుగా మనం పొగడుదరా దీనితో మానవుడు ఉప్పొంగిపోతాడు.
2: ఇఫ్ ఎనీవన్ వర్ టు ప్రైజ్ అస్ అప్రిషియేట్ అస్ దెన్ వీ స్టార్ట్ ఫ్లోటింగ్.
1: ఇంకా అతన్ని పట్టడానికి పక్కములు కూడా చాలవు.
2: ఇట్ బికమ్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు హోల్డ్ హిమ్.
1: ఇలాంటి పొగడుటకు పొంగిపోవటము దూషించటకు కుంగిపోవటము ఈ పొంగి కుంగనటువంటి యొక్క సమతత్వాన్ని అనుభవింపచేసే నిమిత్తమై ఈ ఆహార నియమమును అతి జాగ్రత్తగా అందిస్తూ వచ్చింది గీత.
2: Gita has been emphasizing the need for extreme care in taking proper food, good food, correct food, keeping in view the need for maintaining equanimity, not to get elated when praise is showered, not to get shrunk when censure is.
1: Kanukane patra suddhi, paaka suddhi, padartha suddhi, ee moonu suddhulu lekunda aaharam bhujincharadu ani shastrinchi.
2: Therefore it has also prescribed that there should be purity of the articles used, the purity of the vessel, the purity of the cooking process itself.
1: Patra shuddhi. Manam undeyukunte patra parishuddhanga untundi.
2: Purity of the cleanliness of the vessel. The vessel which is used for cooking food must be absolutely clean.
1: Padartha shuddhi. Anaga ee padarthamu anyayamto archinchinatundiga nyayamto archinchinatundi. మన చెమటాచి దీనిని తెచ్చుకున్నటువంటి ఆహారమా లేక దొంగలించి తెచ్చుకున్నటువంటి ఆహారమా? ఇది ఏ విధంగా పరులను బాధించకుండా వచ్చినటువంటి ఆహారమా లేక పరుల యొక్క ఆనంద హృదయంతో చేకూరినటువంటి ఆహారమా అనేటువంటి ఈ పదార్థం యొక్క విచారాన్ని కూడా మనం చక్కగా విచారించాలి.
2: ద క్లెన్లీనెస్ ఆఫ్ ది ప్యూరిటీ ఆఫ్ ది ఆర్టికల్ రిఫర్స్ టు ద వే దట్ వి హావ్ అక్వైర్డ్ దోస్ ఆర్టికల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కుకింగ్.
1: cooking food. Whether these are acquired by proper means, by proper words, by the sweat of the gross or by stealing the things.
3: Anyaya archita padarthamu idi kevalamu anarogyanni kaliginchatame kaakunda durputtulu kudunu penchutundi.
1: Articles which are acquired by improper means when they are used for food, they not merely generate bad thoughts, they will be leading us on the wrong path.
3: Ante paakashuddhi cheseetundi vaari hrudayamu ఏ భావంతో ఉంటున్నది, ఎలాంటి తలంపులతో ఉంటున్నది, ఎలాంటి హృదయంతో ఈ పాపమును చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
1: Then the next step is to enquire into what refers to the purity of cooking process itself. With what idea of thoughts and feelings the person who is cooking the food is cooking it. This has to be looked into.
3: ఈ పూటింటిలో పాత్ర శుద్ధి మన హస్తంలో మన స్వాధీనంలో ఉన్నది, కానీ పదార్థ శుద్ధి పాక శుద్ధి మన స్వాధీనంలో లేదు.
1: We have control of the three things, the purity of the vessel, but not the other two. The purity
3: చేసేటువంటి వారు ఏ హృదయంతో చేస్తారో అది ఎవరికి తెలియదు.
1: We do not know the feelings in the mind of the cook when he is cooking the food.
3: అందరి నుంచి తెచ్చుకున్నటువంటి ఒక పదార్థం కానీ లేక బజారులో కొన్నటువంటి కూరగాయలు కానీ వారు దొంగిలించి తెచ్చారు లేక వారి తోట నుంచే తెచ్చారు ఇంకెవరికైనా మోసం చేసి తెచ్చారు అని మనకు తెలియదు.
1: Regarding the articles which you are buying from the shop or from the market, we do not know whether the vendor has acquired those articles either by proper means or improper means.
3: Kanukani paakam aina tarvata manam pujinchina puravamu brahma arpanam brahma havit brahmaatmo brahma naamutam brahma yavatiya gantavyam బ్రహ్మ కర్మ సమాధిన అని పరమాత్మక అర్పితము గావించి మనం పూజించడంలో ఈ మూడు శుద్ధులు అందులో చేరిపోతాయి.
1: Therefore, while taking food, just before we take food, we pray and offer the entire thing to God so that everything becomes clean and pure.
3: ఆ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనను అందిస్తూ వచ్చిందే కాని కేవలం పూజించట పూర్వం ప్రార్థన చేయాలని ఒక నిర్బంధమైనటువంటి యొక్క శాస్త్రము కాదు.
1: The prayer which has to be offered before taking food is not to be taken as something which is imposed and which is compulsory. And it is for our own good, for attaining the purity of the food, we will have to just do and pray to the God.
3: Prarthana cheyutaku puravu idi oka aaharanga untuntadi.
1: Before you offer the prayer, the food is merely food.
3: Prarthana chesina tarvata idi prasadanga maaripothundi.
1: So once you offer it to the Lord, it becomes the naivedya. ప్రసాదం,
3: ఈ ప్రసాదములకు ఎట్టి దోషం కూడా ఉండదు.
1: ఫర్ ద వన్ విచ్ ఈస్ ఒబ్టైన్డ్ ఆఫ్టర్ ద ప్రేయర్ దేర్ విల్ బి నో డిఫెక్ట్స్, నో
3: పాక దోషము, పదార్థ దోషము, ఇంకా పాత్ర దోషము, మూడింటి దోషములు కూడా ఈ ప్రార్థన పరిహారం చేస్తుంది.
1: ది ప్రేయర్ రిమూవ్స్ ఆల్ ద ఫ్లాస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ది వెసల్ అండ్ ది ఆర్టికల్స్ అండ్ ది కుకింగ్ ప్రాసెస్.
3: కనుకనే గీతలో ప్రధానంగా సాత్విక ఆహారము మితాహారము అత్యవసరమని చిక్కును అరికట్టుకోవటము ప్రధానమైన సాధనని కూడాను ప్రబోధించింది.
1: గీత ఇట్ హెస్ బీన్ ఎక్స్పోండెడ్ దట్ హ్యావింగ్ ఎ కంట్రోల్ ఓవర్ ద టంగ్ అండ్ హ్యావింగ్ సాత్విక్ ఫుడ్ అండ్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
3: ఇది ఆహారం నందు ఇది సరైనటువంటి రీతిగా మనకు గోచరిస్తుంది, కానీ రెండవ శక్తి అయినటువంటిది మాట.
1: సో ఫర్ యాజ్ ఫుడ్ గోస్ ఐ థింక్ వి ఫీల్ కన్విన్స్డ్. The second aspect is talk.
3: ఈ మాటల చేత మనస్సుని మార్పు చేస్తుంది.
1: Talk will have its own impact on the entire mind and mental process.
3: మనసుని ముక్కలు చేస్తుంది.
1: It can cut the mind and the
3: హృదయాన్ని బ్రద్దలు చేస్తుంది.
1: It can break the heart.
3: ప్రాణాన్ని అందిస్తుంది.
1: It can kill the person.
3: ప్రాణాన్ని అందిస్తుంది.
1: It can give life itself.
3: జీవాన్ని పోషిస్తుంది.
1: It can encourage the
3: గమ్యాన్ని చేరుతుంది.
1: It can make one reach the
3: goal. ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు, పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి.
1: There are these two contradictory and opposite effects. It is both by the word itself.
3: మాటల చేత ఎంతైనా కూడా హృదయము మారుటకు అవకాశం ఉంటుంది.
1: By using word, it is possible to transform the mind.
3: మానసిక పరివర్తన అంతే కొన్ని మాటలతో కూడి ఉంటుండాలి.
1: ఎంటైర్ మెంటల్ ట్రాన్స్ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ బై వర్డ్స్, ప్రాపర్ వర్డ్స్.
3: కానీ అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు.
1: ఎ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ అన్ఫార్చునేట్లీ డోంట్ బిలీవ్ దిస్.
3: మాటల చేత మనసులు మారటం ఎంత సాధ్యమవుతుంది?
2: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ బై మియర్ వర్డ్?
3: దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి?
2: వాట్ ఇస్ ది ఎక్స్పెరిమెంట్ దట్ హస్ బీ కండక్టెడ్?
3: పరిశోధనలు లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా?
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్ వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్, ఇజ్ంట్ ఇట్?
3: మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు.
2: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ కెనాట్ బి సీన్ బై ది ఐ.
3: ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే.
2: ఇట్ కెన్ బి ఓన్లీ హర్డ్.
3: ఇది వినిపించేటువంటి కూడా ఒక ఇంద్రియముల ద్వారానే.
2: ఆల్ దట్ వన్ కెన్ హియర్ ఈజ్ ఓన్లీ టు సెన్స్ ఆర్గన్ ఇయర్.
3: ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించదే అని వారు వాదిస్తారు.
2: దే ఆర్గ్యూ దట్ బై నియర్ వరల్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్.
3: ఒకనొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధ తలుపుతూ వచ్చాడు.
2: వన్ ప్రిసెప్టర్ టీచర్ హి బ్రాట్ టు హిమ్ ఎ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్.